0: కలుగుచునుండును. కర్మలందు జన్మ కలుగుచునుండును, కర్మలందు సుఖము కలుగుచుండు. కర్మ మేలే కీడు కలిగే ప్రపంచంబు, కర్మే మేలు కీడు కలిగే ప్రపంచంబు. సుఖము దుఃఖమిలను సుస్థిరములు, సుఖము దుఃఖము ఇలను సుస్థిరములు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది యాక్షన్స్ దట్ వీ పర్ఫార్మ్ వీ గెట్ బర్త్, అండ్ యాక్షన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ది జాయ్స్ అండ్ ది సారోస్. Again, they are responsible for the good and the bad that happen. And one should remember that the joy and sorrow are almost permanent. They will be occurring always.
0: Karmanu bandini manishya loki.
1: Mankind is bound by the karma, action.
0: జగత్తు బ్రహ్మమయం.
1: వరల్డ్ ఈజ్ పర్మియేటెడ్ బై బ్రహ్మన్.
0: బ్రహ్మమయమైన జగత్తు కర్మమయం.
1: వరల్డ్ విచ్ ఈజ్ పర్మియేటెడ్ బై బ్రహ్మ ఈజ్ ఆల్సో సాచ్యురేటెడ్ విత్ కర్మ.
0: సృష్టియే ఒక పెద్ద కర్మ.
1: క్రియేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ యాక్షన్.
0: కనుకనే మానవుడు ఒక సృష్టిలో కూడినటువంటి వాడు కనుక మానవుడే కర్మ.
1: మ్యాన్ హూ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ హిమ్సెల్ఫ్ ఎన్ యాక్షన్.
0: మానవుడనగా జీవశక్తి.
1: మ్యాన్ ఎసెన్షియలీ రెఫర్స్ టు కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ.
0: జీవశక్తి యొక్క ఉపాధియే శరీరము.
1: బాడీ ఈజ్ ది వెస్ట్ ఆఫ్ విచ్ హౌసెస్ దిస్ కాన్షియస్నెస్.
0: శరీరమే కర్మమయము.
1: బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ యాక్షన్స్.
0: కర్మానుసారముగానే దేహములు ప్రాప్తించుచున్నవి.
1: పీపుల్ గెట్ దేర్ బాడీస్ బేస్డ్ అపాన్ ది యాక్షన్ విచ్ దే పర్ఫార్మ్.
0: కనుక మానవత్వమునకు సమస్త సృష్టికి కర్మనే ఆధారము, కర్మనే మూల కారణము.
1: For creation as well as for the entire humanity, it is action which is cause and which is the basis.
0: ee karma yokka tattvanni gurtinchukonutakai karmalu acharinchali.
1: Recognizing the theory and the law of action, one has to perform action.
0: Karmalu acharinchutakkudanu karmalanu manam artham chesukovali.
1: Even to perform action, we have to understand the law of action.
0: Manovakayamulu chesetunte panulake karma ani peru.
1: Action really refers to all the things which are performed by the mind, the body and also the world.
0: Karma charanaku 5 sutramulu.
1: There are 5 principles which govern the law of action.
0: Modatidi shariramu.
1: The first one is the physical body.
0: రెండవది కర్త.
1: ది సెకండ్ వన్ ఈజ్ ద డూయర్.
0: మూడవది వివిధ భాగములు, అంగములు.
1: ది థర్డ్ వన్ ఈజ్ ది సెన్సరీ ఆర్గన్స్.
0: నాలుగవది వేరు వేరు పనులు.
1: ద ఫోర్త్ వన్ ఈజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్షన్.
0: ఐదవది అన్నింటి ఎందుకూడను సమత్వంగా ఉండినటువంటి ప్రాణతత్వమైన దైవత్వము.
1: ది ఫిఫ్త్ వన్ ఈజ్ డివినిటీ విచ్ ఈజ్ ఈక్వలీ రెసిడెంట్ ఇన్ ఆల్ ద పీపుల్ and permeates everything.
0: Divyattvam chetane samastam kudanu jaruguchunnadi.
1: Everything is happening by the will of divinity.
0: Kani itti divyattvamu gurtinchukonaleka kevalam angamulanu upangamulanu aadharamu chesukoni మానవత్వం యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించకనుక తాము తమ యొక్క కర్మ ఫలాలను ఆశించి కర్మాచరణ జరుపుతున్నారు.
1: మ్యాన్ డస్ నాట్ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ ఆఫ్ డివినిటీ పర్ఫార్మింగ్ ఎవ్రీథింగ్. హీ థింక్స్ దాట్ ఇట్ ఈస్ హిజ్ ఓన్ ఫిజికల్ లిమ్స్ అండ్ ఆర్గన్స్ విచ్ ఆర్ పర్ఫార్మింగ్. హీ థింక్స్ దట్ హీఈస్ ద డూయర్ అండ్ దేర్ ఫోర్ హీ కమిట్స్ ద మిస్టేక్.
0: ప్రతిఫలాపేక్ష చే కర్మలు ఆచరించుతున్నారు మానవుడు.
1: Men are performing actions expecting the fruits thereof.
0: ఈ కర్మఫలమును అనుభవించిన నిమిత్తమై తిరిగి మానవుడు జన్మనెత్తుచున్నాడు.
1: Man is again being born in order to enjoy the fruits of his own actions.
0: కారణం ఏమనగా కర్మఫల నిమిత్తమై తాను కర్మలు ఆచరించటం చేత కర్మఫలమును అనుభవించడానికి తిరిగి మానవత్వమును అనుభవించవలసి వస్తుంది.
1: Man is being reborn again because he is expecting to reap the fruits of his actions.
0: కనుకనే ఫలాపేక్షలేనటువంటి కర్మలు ఆచరించడమే ప్రధానమైన కర్తవ్యమని గుర్తించాలి.
1: Therefore, one has to recognize that performing actions without expecting fruits is very important.
0: ఇందులో రెండు విధములైనటువంటి కర్మలు ఉన్నవి.
1: There are two types of action.
0: దీనినే ధర్మములని కూడాను బోధిస్తూ వచ్చింది భగవద్గీత.
1: భగవద్గీత హ్యాస్ ఎక్స్పౌండెడ్ అండ్ డిస్క్రైబ్ దిస్ యాజ్ ధర్మ.
0: స్వధర్మ పరధర్మ అని.
1: ఇన్ టర్మ్స్ ఆఫ్ ధర్మ, వన్ ఈజ్ స్వధర్మ, అనదర్ ఈజ్ పరధర్మ.
0: ఈ స్వధర్మం అనగా కేవలము జాతి, మత, కుల, వర్ణములకు సంబంధించినదిగా భావిస్తున్నారు.
1: పీపుల్ థింక్ దాట్ స్వధర్మ రెఫరెన్స్ టు ది యాక్షన్స్ పర్ఫార్మ్డ్ విత్ రెఫరెన్స్ టు ద క్యాస్ట్ కమ్యూనిటీ అండ్ సచ్ అదర్ ఓన్లీ aspects.
0: ఈ స్వధర్మమే శ్రేయస్థని కూడాను విశ్వసిస్తున్నారు.
1: పీపుల్ ఆల్సో కన్సిడర్ పర్ఫార్మింగ్ స్వధర్మ ఈజ్ గుడ్ ఫర్ దెమ్.
0: కానీ ఇది శ్రేయస్థే ప్రేయస్థే అయినప్పటికీ తాము తలంచినట్టుగా ఇది జాతి మత కులములకు సంబంధించినటువంటిది కాదు.
1: వైల్ ఇట్ ఈస్ ట్రూ బట్ ది స్వధర్మ డస్ నాట్ రెఫర్ టు ద క్యాస్ట్ కమ్యూనిటీ, ద రిలిజియన్ అండ్ ది నేషనాలిటీ.
0: స్వ అనగా ఆత్మ.
1: స్వ రెఫర్స్ టు ఆత్మ.
0: ఆత్మకు సంబంధించినటువంటి ధర్మమే స్వధర్మము.
1: ధర్మ విచ్ ఈస్ అకార్డింగ్ టు ది క్యానన్స్ ఆఫ్ ఆత్మ ఈ స్వధర్మ.
0: ఇది మారునది కాని ఇంకే విధమైనటువంటి యొక్క రూపము ధరించినది కానీ కాదు.
1: దిస్ డజంట్ హ్యావ్ ది ఫార్మ్ ఆఫ్ ఎ మ్యాన్ ఆర్ ఎనీ అదర్ పర్టికులర్ ఫార్మ్.
0: ఇది నిర్గుణ నిరంజనములు చే కూడినటువంటిది.
1: ధర్మ ఈజ్ నిర్గుణ అండ్ నిరంజన.
0: ఇది సత్యనిత్యమైనటువంటిది.
1: దిస్ ఈజ్ ఆల్సో ట్రూత్ అండ్ పర్మనెంట్.
0: ఎట్టి మార్పులు కూర్పులు కలగనటువంటిది.
1: దిస్ డస్ నాట్ అండర్గో ఎనీ మోడిఫికేషన్స్ అండ్ చేంజ్.
0: ఆత్మకు సంబంధించినటువంటిది.
1: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఆత్మ.
0: కనుకనే ఆత్మ సంబంధించినటువంటి యొక్క ధర్మమునే మానవులు ఆచరించాలని ఇదియే శ్రేయస్థని కూడాను గుర్తించాలి.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ నెసరీ టు రికగ్నైజ్ దట్ ధర్మ రెఫర్స్ టు ఆత్మ అండ్ పర్ఫార్మింగ్ సచ్ ఎ స్వధర్మ ఈజ్ ఆల్వేస్ గుడ్ అండ్ బెనిఫిషియల్.
0: పరధర్మం అనగా ఇది కేవలము దేహమునకు సంబంధించినటువంటిది.
1: పరధర్మ రెఫర్స్ టు ధర్మ అసోసియేటెడ్ విత్ బాడీ.
0: ఇది రాగద్వేషములతో కూడినటువంటిది.
1: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
0: అహంకారం అమకారములతో చేరినటువంటిది.
1: దిస్ ఆల్సో అసోసియేటెడ్ విత్ ఈగోయిజం అండ్ మైండ్నెస్.
0: కనుకనే ఇది చాలా ప్రమాదమైనటువంటిది.
1: దేర్ఫోర్ దిస్ ఈజ్ రాదర్ డేంజరస్.
0: కనుక స్వధర్మం అనేటువంటిది శ్రేయస్సని పరధర్మమును చాలా ప్రమాదకరమైనటువంటిదిగా పోల్చుకుంటూ వచ్చింది భగవద్గీత.
1: భగవద్గీత దేర్ఫోర్ హ్యాస్ ఎక్స్పౌండెడ్ దట్ పర్ఫార్మింగ్ స్వధర్మ ఈజ్ బెనిఫిషియల్ అండ్ గుడ్ అండ్ పర్ఫార్మింగ్ పరధర్మ ఈజ్ బిసెట్ విత్ లాట్ ఆఫ్ డేంజర్స్.
0: అనగా దేహధర్మ ఏనాటికైనను ఈ ఫలప్రాప్తిని అనుభవించే నిమిత్తమై తిరిగి దేహమును ధరించవలసి వస్తుంది.
1: ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ దేహధర్మ ధర్మ అసోసియేటెడ్ విత్ బాడీ ఈజ్ ఆల్వేస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్ అండ్ దేర్ ఫర్
0: దేహముతో ఆచరించేటువంటి సర్వకర్మలు కూడా ఫలప్రాప్తి నిమిత్తమై ఆచరిస్తున్నారు.
1: ఆల్ ది యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ బాడీ ఆర్ పర్ఫార్మ్డ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
0: కనుక ఇది ప్రమాదమైనటువంటిదిగా కూడా మనం విశ్వసించాలి.
1: దేర్ ఫోర్ వీ హ్యావ్ టు బిలీవ్ దట్ దిస్ ఈజ్ రాదర్ డేంజరస్.
0: కర్మలు ఆచరించే సమయమునందు మనకి ఏమాత్రం కూడా అర్థం కాదు.
1: While performing actions, we really do not understand the implications.
0: ముందు రాబోయేటువంటి యొక్క విచారములకు మనం ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నాం.
1: We are not looking to the future and expecting and visualizing what is going to happen.
0: బోనులో ఉండినటువంటి యొక్క ఉల్లిపాయ వాసనకై ఉరుకులెత్తేటువంటి ఎలుకల వలె ముందు ఏమి జరుగునో, ఏమవుతుందో ఏమి ఉన్నదో అనేటువంటి విషయాన్ని కూడా మనం విస్మరిస్తున్నాము.
1: వీఆర్ సంథింగ్ లైక్ ర్యాట్స్ విచ్ ఆర్ అట్రాక్టెడ్ బై ద ఆనియన్ ఇన్ ద కేజ్. వీఆర్ నాట్ నోయింగ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ఫ్యూచర్ వెన్ వీ పర్ఫార్మ్స్ అవర్ యాక్షన్స్.
0: తాత్కాలిక విష సంపద నిమిత్తమై మనం ఆచరించేటువంటి కర్మలన్నీ కూడాను మున్ముందు అది ఒక బంధహేతువుగా ఉంటున్నవి.
1: వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ టెంపరర్లీ ఎక్స్పెక్టింగ్ సమ్ ఫ్రూట్స్ ఆర్ గోయింగ్ టు బైండ్ అస్ ఇన్ ఫ్యూచర్.
0: కానీ ప్రస్తుత జన్మను సార్థకం చేసుకునే నిమిత్తమై మనము సత్కర్మలను ఆచరించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు పర్ఫార్మ్ గుడ్ యాక్షన్స్.
0: ఇందులో కూడాను మూడు రకములైనటువంటి కర్మలు ఉంటున్నవి.
1: ఈవెన్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ ఆల్సో దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ కర్మ.
0: ఈ మూడు కూడాను గుణములతో కూడినటువంటిది.
1: ఆల్ దీస్ త్రీ ఆర్ అసోసియేటెడ్ విత్ గుణ క్వాలిటీ.
0: కర్మ, రాజసిక కర్మ, తామసిక కర్మ అని.
1: వన్ ఈజ్ సాత్విక్ యాక్షన్, ద సెకండ్ రాజసిక్ యాక్షన్, ద థర్డ్ వన్ తామసిక్ యాక్షన్.
0: అహంకార మమకారములకు సంబంధము లేక,
1: వితౌట్ హ్యావింగ్ ఎనీ రెఫరెన్స్ టు ది అహంకార ఈగోయిజం అండ్ మైండ్నెస్.
0: ఫలమును ఆశించక,
1: వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ఫ్రూట్స్ దేర్
0: ఆర్, సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమై ఆచరించేటువంటి యొక్క కర్మలు సత్కర్మలు.
1: Performing all the actions as an offering to the God are good actions and satkarmas.
0: Idi kevalamu,
1: believing this to be only
0: daivanni trupti pariche nimittamu, daivanni prasannulu gavinchukune nimittamu, daiva pritini anubhavimpagore nimittamu, ivi aacharinchetunti sadgunamulato kudinetunti karmalu.
1: Actions which are performed associated with great virtues are performed for the pleasure of God, for winning the favor and grace of God, and for the satisfaction of God.
0: Ahankara mamakaramulato palapekshato cheyinatvanti karmalu anni kudanu rajasika karmalu.
1: Actions performed with a sense of egoism and also with a sense of belongingness and attachment, these are all rajasika karmas.
0: Ivi kevalamu samanyamainatvanti manavulu ee jagattunandu nityamunu aacharinchetvanti yokka vruttulu.
1: These are the actions which are performed generally by all ordinary human beings in the world.
0: Prithvi pai kaliginatvanti prati manavudu kudanu ee rajasika sambandhamainatvanti yokka karmalane adhikanga anubhavistunnadu.
1: Every man who is living on earth tends to perform rajasik karmas in large quantities and number.
0: Veetini satvikanga marchukunataku prayatninchali.
1: One has to make an effort to transform them into sattvic actions.
0: మూడవది తామసిక కర్మ.
1: ద థర్డ్ వన్ ఈజ్ తామసిక్ యాక్షన్.
0: ఇది కేవలము స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై పరులను హింసించటము, పరులను బాధించటము, పరపాలను తీవటము నిత్యమును ఆచరించేటువంటి యొక్క వృత్తులు.
1: దీస్ ఆర్ ద యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ జనరలీ బై ఆల్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ ద వరల్డ్.
0: పృథ్వీపై కలిగినటువంటి ప్రతి మానవుడు కూడాను

0: యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ విత్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అండ్ పర్ఫార్మ్ టు హర్ట్ పీపుల్, టు హార్మ్ పీపుల్ అండ్ టు గివ్ ట్రబుల్ పీపుల్.
1: ప్రాణహింసతో కూడినటువంటిది.
0: దీస్ ఆర్ ఆల్సో అసోసియేటెడ్ విత్ వయలెన్స్ అండ్ హార్మింగ్ పీపుల్.
1: భూతదయారహితమైనటువంటిది.
0: దిస్ ఈస్ కంపాషన్ లెస్.
1: ఇది సంకుచితమైనటువంటి యొక్క భావములతో కూడినటువంటిది.
0: దీస్ ఆర్ ఆల్సో అసోసియేటెడ్ విత్ నారో మైండెడ్నెస్.
1: పూర్తి స్వార్థమైనటువంటిది.
0: Entirely and absolutely selfish they are.
1: ఈ తామసికం చాలా ప్రమాదకరమైనటువంటిది.
0: These tamasic actions are very dangerous.
1: కనుకనే మానవుడు తెలిసియో తెలియకనో నిత్య జీవితంలో అనేక కర్మలు ఆచరిస్తూ ఉంటాడు.
0: Knowingly or not knowing the implications, man will be performing different types of action in his day-to-day life.
1: కనుకనే ఈ కర్మల యొక్క పరిహార నిమిత్తమై
0: in order to overcome the bad implications of these actions,
1: ఐదు విధములైనటువంటి యజ్ఞములు నియమించినాడు.
0: దే హావ్ ప్రిస్క్రైబ్డ్ ఫైవ్ టైప్స్ ఆఫ్ యజ్ఞ.
1: ఒకటి దేవయజ్ఞము.
0: ఫస్ట్ వన్ ఈస్ దేవయజ్ఞ.
1: రెండవది పితృయజ్ఞము.
0: ద సెకండ్ వన్ ఈస్ పితృయజ్ఞ.
1: మూడవది భూతయజ్ఞము.
0: ద థర్డ్ వన్ ఈస్ భూతయజ్ఞ.
1: నాలుగవది మనుష్య యజ్ఞము.
0: ద ఫోర్త్ వన్ ఈస్ మనుష్య యజ్ఞ.
1: ఐదవది ఋషి యజ్ఞము.
0: ద ఫిఫ్త్ వన్ ఈస్ ఋషి యజ్ఞ.
1: దీనినే బ్రహ్మయజ్ఞం అని కూడా భావిస్తుంటారు.
0: ద ఫిఫ్త్ వన్ ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ బ్రహ్మయజ్ఞ.
1: ఈ యజ్ఞముల యొక్క అంతరార్థములను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు అండర్స్టాండ్ ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఆల్ దీస్ యజ్ఞాస్ అండ్ సాక్రిఫైసెస్.
1: మానవుడు నిత్య జీవితంలో తన ఆచరించేటువంటి కర్మల యందు అనేక ప్రాణులు మరణిస్తున్నవి.
0: వైల్ క్యారీయింగ్ ఆన్ ద డే టు డే యాక్టివిటీ ఆఫ్ మ్యాన్, a number of insects and living beings die.
1: Manaku teliyakundane rubbutalo danchutalo noorutalo aneka pranulu pranamulu povuchunnavi.
0: When we are performing actions of pounding, grinding and such other activity, a number of living beings, they lose their life.
1: Ivi manam telisi chesekunte paapamulu kaadu.
0: These are things which are performed not knowingly.
1: మనకు తెలియకుండానే ఎన్నో జీవులు నశించుచున్నవి.
0: Without our own knowing, we are responsible for the death of a number of
1: ఈ పాపముల యొక్క పరిహార నిమిత్తమై దేవయజ్ఞము అని నిర్ణయించారు.
0: In order to overcome the sinful implications of these actions, దేవయజ్ఞ is prescribed.
1: ఇంతియే కాక,
0: not merely this.
1: మన దేహమునందు అంగ అంగమునందు కూడాను రసస్వరూపులై దేవతలు నివసించుచున్నారు.
0: ఇన్ అవర్ ఫిజికల్ బాడీ, ఇన్ ఈచ్ లిమ్, గాడ్స్ ఆర్ లివింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రస.
1: అందువలననే అంగీరసులు అని వీరికి పేరు.
0: దట్ ఈస్ వై దీస్ గాడ్స్ హవ్ బీన్ గివెన్ ద నేమ్ ఆఫ్ అంగీరస.
1: కనుక రసస్వరూపులై మన అంగమును పోషించుతూ రక్షించుతూ ఉండటం చేతనే వారికి కృతజ్ఞతాపూర్వకంగా వారిని కొన్ని స్మరించటము, భ్రమించటము, కొంత చింతించటము, ధ్యానించటము, ఇలాంటి కార్యములు యందు స్వాధ్యాయము జరపటము మన యొక్క నిజమైనటువంటి యొక్క కర్తవ్యము.
0: దేర్ఫోర్ దీస్ గాడ్స్ హూ హ్యావ్ బీన్ ప్రొటెక్టింగ్ వేరియస్ లిమ్స్, హూ హ్యావ్ బీన్ ఫాస్టరింగ్ వేరియస్ లిమ్స్, దే విల్ హ్యావ్ టు బి రిమెంబర్డ్ అండ్ దే విల్ హ్యావ్ టు బి ప్లీజ్డ్ అండ్ యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ టు ప్లీజ్ దెమ్ ఈస్ కాల్డ్ దేవయజ్ఞ, దేవ సాక్రిఫైస్.
1: నిద్రావస్థల యందు, దుర్శక్తి అవస్థల యందు, మనకు తెలియనటువంటి సమయములందు ఈ దేహమును ఆ దేవతలే రక్షిస్తూ వస్తుంటారు.
0: డ్యూరింగ్ పీరియడ్స్ ఆఫ్ స్లీప్ అండ్ పీరియడ్స్ వెన్ వీఆర్ నాట్ రియలీ కాన్షియస్ ఆఫ్ అవర్ సెల్స్, ఇట్ ఈస్ దీస్ గాడ్స్ హూ టేక్ కేర్ ఆఫ్ అవర్ బాడీస్.
1: ఈ పవిత్రమైనటువంటి దేహము కర్మాచరణ నిమిత్తమై కలిగినదనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు ఈ కాయమును పోషించేటువంటి ఒక దేవతలకు కృతజ్ఞత తెలపటము వారి కర్తవ్యం.
0: పీపుల్ హూ రికగ్నైజ్ దిస్ ఫ్యాక్ట్ that this body has been given for performing action and which has been protected by these various gods, you have to be grateful to them, and this is done by devayagna.
1: Shariramadyam khalu dharma sadakam ani. Ee yokka dharma sadanaku ee shariramey mooladharamu.
0: For performing dharma, this body is a basic requirement and basic support.
1: Kanukani ee anga devatalainatunti yokka veeriki manu krutagnatapurvakanga వారిని స్మరిస్తూ, భజిస్తూ, ధ్యానిస్తూ, చింతిస్తూ వారికి కృతజ్ఞత తెలుపుకోవటమే ఇది దేవయజ్ఞం అని చెప్తూ వచ్చారు.
0: దేవయజ్ఞ ఈజ్ వన్ విచ్ మేక్స్ అస్ రిమెంబర్ విత్ ఎ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఆఫరింగ్ వర్షిప్.

0: రిమెంబరింగ్ విత్ సెన్స్ ఆఫ్ లవ్ దోస్ గాడ్స్ హూ హావ్ బీన్ ప్రొటెక్టింగ్ అండ్ గివింగ్ దిస్ పర్టికులర్ బాడీ.
1: దీనితో పాటు మనము తెలియక చేసినటువంటి యొక్క పాపములను, తెలియక హింసించినటువంటి జీవులను హింసించినటువంటి యొక్క పాపములను కొంతవరకు పరిహార నిమిత్తమై కూడాను ఈ యొక్క యజ్ఞమును చేయవలనని చాలా విశ్వసించాలి.
0: వీ హ్యావ్ టు ఫర్మ్లీ బిలీవ్ దట్ దిస్ పర్టికులర్ యజ్ఞ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ అండ్ రిమూవ్ ద సిన్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ కిల్లింగ్ ఆఫ్ ఎ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ బై యాక్ట్స్ విచ్ వీ డు నాట్ నో అన్నోయింగ్లీ వీ పర్ఫార్మ్.
1: పితృయజ్ఞము,
0: ద సెకండ్ వన్ ఈస్ పితృయజ్ఞ.
1: ఈ పితృయజ్ఞము యొక్క అంతరార్థాన్ని కూడా మనం విచారించాలి.
0: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఇన్నర్ మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ పితృయజ్ఞ.
1: కట్టెలు కొట్టునప్పుడు,
0: వైల్ ప్రిపేరింగ్ ది ఫ్యూయల్,
1: కొమ్మలు విరుచునప్పుడు,
0: వైల్ ఫెల్లింగ్ ది ట్రీస్ అండ్ ది బ్రాంచెస్,
1: పువ్వులు కోయునప్పుడు,
0: వైల్ ప్లకింగ్ ది ఫ్లవర్స్,
1: ఎన్నియో ప్రాణులు మరణించుచున్నవి.
0: సో మెనీ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్ బై సచ్ యాక్ట్స్ ఆఫ్ అస్.
1: కనుక ఈ కర్మలు ఆచరించే సమయంలో ఈ ప్రాణులు మరణించడం చేత ఈ మరణమునకు కారణము తానే అని గుర్తించుకుని ఈ పాప పరిహారార్థమై కూడాను పితృయజ్ఞము గావించాలనేటువంటి యొక్క మార్గమును మనం అవలంబిస్తూ రావాలి.
0: వీ హ్యావ్ టు రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ దట్ వుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ కిల్లింగ్ ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఇన్ దీస్ యాక్షన్స్. ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ది సిన్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దిస్ వీ హ్యావ్ టు పర్ఫార్మ్ పితృయజ్ఞ.
1: ఇంతియే కాక ఈ దేహమునకు మూల కారకులు తల్లిదండ్రులు.
0: నాట్ మెయిర్లీ దాట్ ది పీపుల్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ బాడీ ఈ అవర్ పేరెంట్స్.
1: మన రక్తము, మన ఆహారము, మన యొక్క మెదడు, మన యొక్క తెలివితేటలు ఇవన్నీ కూడాను తల్లిదండ్రుల యొక్క ప్రసాదమే.
0: వీ హ్యావ్ టు కన్సిడర్ దాట్ అవర్ ఫిజికల్ బాడీ, ద బ్లడ్, ద ఫుడ్ అండ్ ద హెడ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ అవర్ ఓన్ పేరెంట్స్.
1: హెడ్ అండ్ బ్లడ్,
0: ఫుడ్, హెడ్ అండ్ బ్లడ్, దే ఆర్ ఆల్ ది గిఫ్ట్స్ ఆఫ్ పేరెంట్స్.
1: కనుక ఈ పవిత్రమైన మానవ జన్మను అనుగ్రహించి ప్రసాదించినటువంటి ఈ యొక్క తల్లిదండ్రులకు మనం ఎంతయో రుణపడి ఉంటున్నాం.
0: వీఆర్ గ్రేట్లీ ఇండెటెడ్ టు పేరెంట్స్ హూ హ్యావ్ బెస్టోడ్ ఆన్ అస్ దిస్ పర్టికులర్ బాడీ విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ అస్ ఇన్ పర్ఫార్మింగ్ ధర్మ.
1: వారు బ్రతికి ఉండినంత వరకు కూడాను వారిని ప్రసన్నులు గావించి వారిని సంతృప్తిపరిచేటువంటి కర్మలు మనం ఆచరించాలి.
0: యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ అలైవ్ వీ హ్యావ్ టు కండక్ట్ అవర్ సెల్స్ అండ్ పర్ఫార్మ్ యాక్షన్స్ విచ్ విల్ గివ్ దెమ్ జాయ్ అండ్ ప్లెజర్.
1: వారు మరణించిన తర్వాత వారి జ్ఞాపకార్థమై ఏర్పడినటువంటివే ఈ యొక్క శ్రాద్ధములు.
0: శ్రాద్ధ సెరిమనీ హ్యాస్ కమ్అప్ ఇన్ ఆర్డర్ టు గివ్ దెమ్ సాటిస్ఫాక్షన్ ఈవెన్ ఆఫ్టర్ దేర్ డెత్.
1: ఇట్టి శ్రాద్ధ కర్మల చేతనే ఆ పితృదేవతను సంతృప్తిపరచి వారికి సరి అయినటువంటి ప్రసన్నులు గావించుకోవాలి.
0: శ్రాద్ధ సెరిమనీ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు గివ్ దెమ్ జాయ్ అండ్ గెట్ దేర్ ప్లెజర్ అండ్ దేర్ గ్రేస్.
1: ఈ కారణ నిమిత్తమై పితృయజ్ఞం కూడాను ఏర్పడుతూ వచ్చింది.
0: పితృయజ్ఞ హ్యాస్ కమ్ అపాన్ ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై దిస్ పర్టికులర్ రిక్వైర్మెంట్ ఆల్సో.
1: భూతయజ్ఞము,
0: ద థర్డ్ వన్ ఈజ్ భూతయజ్ఞ.
1: మనం స్నానము చేయనప్పుడు,
0: వైల్ టేకింగ్ బాత్,
1: ఇల్లు ఊడ్చునప్పుడు,
0: వైల్ స్వీపింగ్ ద ఫ్లోర్,
1: బట్టలు ఉతుకునప్పుడు,
0: వైల్ వాషింగ్ ద క్లోత్స్,
1: ఎన్నియో ప్రాణులు మరణించుచున్నవి.
0: ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్.
1: ఈ ప్రాణులు మరణించిన యొక్క పరిహారార్థమై మనము ఈ విధమైనటువంటి యొక్క భూతయజ్ఞము అనగా భూత ప్రీతికి మనం తగిన ప్రయత్నం చేయాలి.
0: భూతయజ్ఞ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు గివ్ సాటిస్ఫాక్షన్ టు దీస్ లివింగ్ బీయింగ్స్ విచ్ వుడ్ హావ్ కిల్డ్ అన్నోయింగ్లీ.
1: ఇది ప్రాచీన కాలం నుండి కూడాను ఋషుల దగ్గర నుండి ఇది ప్రారంభమైంది.
0: దిస్ పర్టికులర్ యజ్ఞ హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ ది
1: ఋషుల ఆశ్రమంలో. సాత్విక స్వరూపులైనటువంటి జింకలను, నెమళ్లను పెంచుకోవటము, గోవులను పెంచుకోవటము, ఇది స్వార్థం పరార్థం యొక్క నిమిత్తమై వారు ఆనందాన్ని అనుభవించే నిమిత్తమై ఈ యొక్క భూత గణములను ప్రేమిస్తూ వచ్చారు.
0: ఇన్ ది ఏన్షియంట్ డేస్ ఇన్ ది ఆశ్రమ్స్ ది గ్రేట్ రిషీస్ యూజ్ టు ఫాస్టర్ అండ్ డెవలప్ అండ్ ప్రొటెక్ట్ ది కౌస్ అండ్ ద డియర్స్ బోత్ ఫార్ సాటిస్ఫైయింగ్ దేర్ ఓన్ రిక్వైర్మెంట్స్.
1: మన ప్రాచీన సంస్కృతిని పురస్కరించుకుని ఆనాటి వ్యక్తులందరూ కూడాను ఎక్కడైనా చీమల పుట్టలు చూస్తే అక్కడ చక్కెర వేయటమో లేక బియ్యపిండి పెట్టడమో ఇలాంటివంతా కూడాను ఆ భూత ప్రీతి నిమిత్తమై కర్మలు ఆచరిస్తూ వచ్చారు.
0: ఇన్ కీపింగ్ విత్ దిస్ పర్టికులర్ ట్రెడిషన్ పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ పర్ఫార్మింగ్ భూత యజ్ఞ బై గివింగ్ షుగర్ ఆర్ ఫ్లోర్ వెర్ ఎవర్ దే సీ ది యాంట్స్ అండ్ యాంట్.
1: భుజించిన తర్వాత మన యొక్క విస్తరియందు ఏ కొంత మెతుకులైనా ఉంటుంటే దాన్ని బయట పారవేసినప్పుడు ఏ కాకులో, ఏ పక్షులో, ఏ కుక్కలో వచ్చి భుజించి అది కూడా నువ్వు భూతతృప్తిని కలిగించేటువంటి మార్గాన్ని అవలంబింపజేసుకున్నారు.
0: అనదర్ ఆస్పెక్ట్ ఈజ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ వన్స్ డినర్ వన్ మే లీవ్ ఎ లిటిల్ రెమనెంట్స్ ఆఫ్ ఫుడ్ విచ్ వెన్ థ్రోన్ అవుట్ would be giving some kind of food for various other living beings.
1: ee naati kudunu aneka mandi grahamulu yendu govulu kukkalu pachulu ityadi chinna chinna mrugamulanta kudunu penchukoni vaatini trupti paristhu vastunnaru.
0: Even today in a number of families and houses they rear the cows, the dogs and sometimes even a few birds.
1: ee bhuta pritini kaliginchatam karanam emtante manamu telika chesinatvanti doshamulanu pariharathamu.
0: This particular yagna is performed in order to remove the sins which we would have performed, which we would have committed without knowing.
1: Inka manava yagnamu.
0: The fourth one is manava yagna.
1: Manushya yagnam antaru.
0: This is also called as manushya yagna.
1: Manamu poyi ragarinche samayam nandu, kooragayalu tarige samayam nandu, dari nadiche samayam nandu, aneka pranulu nashistu unnai.
0: While walking, while cutting the vegetables, while lighting the fireplace etc., a number of living beings lose their lives.
1: Kanukane ee vidhamainatti yokka yagnamulu jaripi ee maraninchinatvanti yokka pranulu yokka parihara nimittamu papa parihara nimittamu gavinchetvanti karmalu ga yagnamulu ga bhavistu vacharu aanati mahaneelu.
0: The great people of the olden days performed this particular yagna in order to see that the sins committed in that particular way are expiated and removed.
1: Kadapatadi rushi yagnamu deenine brahma yagnamu.
0: The fifth one is brahma yagna, it is also called rushi yagna.
1: Jantu naam narajanma durlabhamu, ee manava janmam chaala durlabhamainatundi.
0: It is difficult to get this birth as a human being. Human
1: durlabho manava janmaha, ee oka manushya janmam chaala durlabhamainatundi.
0: It is almost impossible or difficult to get the human birth.
1: Idi kevalamu janmantara sukrutam chetanu bhagavat kripa katakshama chetanu erpadinatundide kaani manushya prayatnamato labhinchinatundidi kaadu.
0: Human birth is obtained not entirely by the human efforts. It is on account of sometimes as a result of meritorious acts and also by the grace of God.
1: Ee labhinchinatundi manava janmamunu sakramaina margamulo vinuyoga petti దీన్ని సరైనటువంటి మార్గమునందు ప్రవేశపెట్టి తన గమ్యమును చేర్చేటువంటి నిమిత్తమై ఆనాటి ఋషులు అనేక శాస్త్రములను, ఉపనిషత్తులను, ఇతిహాసములను, నియమములను, నిబంధనలను కూడా ఏర్పరిచి మానవులకు ఒక మార్గాన్ని చూపించారు.
0: ద గ్రేట్ రిషీస్ ఆఫ్ ద యోర్ ప్రిస్క్రైబ్డ్ వేరియస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు రీచ్ ది గోల్ ఆఫ్ హిస్ హ్యూమన్ లైఫ్ ఇట్సెల్ఫ్.
1: ఈ ధర్మార్థ కామ మోక్షములు అనేటువంటి యొక్క చతుర్విధ పురుషార్థములు కూడాను వారే నియమించారు.
0: దే హావ్ ఆల్సో ప్రిస్క్రైబ్డ్ ద ఫోర్ గోల్స్ ఆఫ్ లైఫ్ ధర్మ అర్థ కామ అండ్ మోక్ష.
1: మానవుని యొక్క నిత్య జీవితమును సత్య మార్గంలో ప్రవేశపెట్టి నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క ఆశయాలంతా కూడాను వారు కల్పించారు.
0: దీస్ ఐడియల్స్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ బై దోస్ పీపుల్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు లివ్ ఏ లైఫ్ ఆఫ్ ట్రూత్.
1: ఏ పశుపక్షి మృగాదులకు కూడాను లేనినటువంటి నిబంధనలంతా కూడాను మానవులకు నియమించారు.
0: The rules and regulations which do not apply to the birds and animals have been prescribed for man.
1: Karanam emanaga manavudu vichichana gnanam kaliginatundi vaadu kanuka nitya nitya vish parishilana shakti kaliginatundi vaadu kanuka ilanti margamunu avalambinchatamu atyavasaram.
0: It is so because man alone is bestowed with the discriminating power and he has to use his discrimination and follow on the right path.
1: ఈ పాపములు కూడాను మానవునికి మాత్రమే ఉన్నవి కాని మిగిలినటువంటి పశుపక్షి మృగాదులకు ఏ మాత్రం కూడాను లేవు.
0: These rules and regulations are prescribed only for man and not applicable to the birds, beasts.
1: శాసనములు కూడాను మానవునికే నియమించినారు కానీ పశుపక్షి మృగాదులకు నియమించలేదు.
0: The laws also have been prescribed only for man and not for birds and beasts.
1: శాస్త్రములు కూడాను మానవునికి నిమిత్తమే ఏర్పడినటువంటివే కానీ పశుపక్షి మృగాదులకు నిమిత్తమే ఏర్పడినటువంటివి కాదు.
0: Even the scriptures have come into existence for the benefit and for the sake of man and not for beasts and birds.
1: శాపములు కూడాను మానవుని నిమిత్తమే ఏర్పడినటువంటివే కానీ పశుపక్షి మృగాదుల నిమిత్తమే ఏర్పడినటువంటివి కాదు.
0: Curses also have come into existence only for the benefit of man and not for the sake of birds and beasts.
1: పాపము, శాసనము, శాస్త్రము, శాపము ఈ నాలుగు కూడా ఒక్క మానవునికి మాత్రమే.
0: The sin, the law, the scriptures and the curse ఆల్ దీస్ ఆర్ మెంట్ ఓన్లీ ఫర్ మ్యాన్ అండ్ నాట్ ఫర్ ఎనిమల్స్.
1: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి రాజమార్గం నడిచి మానవ జన్మము సార్థకం గావించుకోమని మహర్షులు అనేక విధమైనటువంటి యొక్క మార్గములను నిరూపిస్తూ వచ్చారు.
0: మహర్షిస్ హావ్ లైడ్ డౌన్ రైట్ రాయల్ పాత్స్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు శాంక్టిఫై హిజ్ లైఫ్ అండ్ టు జస్టిఫై హిజ్ హ్యూమన్ బర్త్.
1: వారు ఇచ్చినటువంటి యొక్క ఈ మార్గమునకు కృతజ్ఞతాపూర్వకంగా మనము వారిని చింతించి, వారిని స్మరించి, వారిని ధ్యానించి, వారి ఆశయాలను మనం నెరవేర్చడమే మన ప్రధానమైనటువంటి కర్తవ్యము.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ అవర్ ఇంపార్టెంట్ డ్యూటీ టు పర్ఫార్మ్ దీస్ థింగ్స్ అండ్ టు ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్ టు దోస్ పీపుల్ హూ హావ్ గివన్ ఆల్ దీస్ స్క్రిప్చర్స్ అండ్ అదర్ థింగ్స్ మెన్షన్ జస్ట్ నౌ.
1: దీనితో పాటు
0: అలాంగ్ విత్ దిస్
1: మానవుడు భూమిని దున్నే పంటను పండించే నిమిత్తమే భూమిని దున్నుతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ ప్లౌయింగ్ ద ల్యాండ్ ఇన్ ఆర్డర్ టు కల్టివేట్
1: దుక్కి చేయుచున్నాడు.
0: ఈజ్ మేకింగ్ ది ల్యాండ్
1: పంటలు పండిస్తున్నాడు.
0: ఈజ్ కల్టివేటింగ్ ది క్రాప్
1: కలుపులు కోతలు తీస్తున్నాడు.
0: ఈజ్ రిమూవింగ్ ది వీడ్స్.
1: ఇలాంటి పరిస్థితిలో కూడాను అనేక విధమైనటువంటి ప్రాణులు నశిస్తున్నవి.
0: Even while performing all these activity associated with agriculture, a number of
1: దానిని పండించేటువంటి యొక్క మార్గమునందు అనేక ప్రాణములు పోవటం చేత ఈ పాప పరిహార నిమిత్తమై కూడాను ఋషి యజ్ఞమును ఆచరించమని బోధించారు.
0: ఋషి యజ్ఞ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ది సిన్స్ విచ్ వీ వుడ్ హావ్ కమిటెడ్ వైల్ కల్టివేటింగ్ ద ల్యాండ్ అండ్ రేజింగ్ ద క్రాప్స్.
1: కనుక మానవుడు నిత్యము తన తెలియక ఎన్నో విధమైనటువంటి యొక్క ప్రాణాలను మనం నశింపచేస్తున్నాము.
0: నాట్ నోయింగ్ వాట్ హీఈస్ డూయింగ్ మ్యాన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కిల్లింగ్ ఎ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఇన్ హిస్ డే టు డే లివింగ్.
1: ఈ జగత్తునందు అహింసాతత్వమును బోధించి అహింసాతత్వమును ఆచరించేటువంటి వ్యక్తులు ఒక్కరు కూడా కనిపించటం లేదు.
0: ఇన్ దిస్ వరల్డ్ యూ డు నాట్ కమ్ అక్రాస్ ఈవెన్ ఎ సింగిల్ ఇండివిజువల్ హూ రియలీ అండర్స్టాండ్స్ అండ్ పర్ఫార్మ్స్.
1: అహింసాతత్వమును బోధించేటువంటి అధికారం కూడా ఎవరికి లేదు.
0: నో వన్ హ్యాస్ ద రైట్ టు ప్రీచ్ అహింస అండ్ నాన్ వయలెన్స్.
1: అనగా
0: అహింస హియర్ రెఫర్స్ టు నాన్ ఇంజురీ.
1: ఇలాంటి యొక్క మార్గములో మానవునికి తెలియకుండా ఎన్నో విధములైనటువంటి యొక్క ప్రాణులను హింసిస్తున్నాము.
0: వెన్ మ్యాన్ ఈజ్ కిల్లింగ్ సో మెనీ లివింగ్ బీయింగ్స్ వాట్ రైట్ డస్ హీ హ్యావ్ టు ప్రీచ్ నాన్ ఇంజురీ.
1: మనం నిత్యమును అనుభవించేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసములందు కూడా అనేక క్రిమికీటకాదులు నశిస్తున్నాయి.
0: ఈవెన్ ఇన్ అవర్ రెగ్యులర్ బ్రీతింగ్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ ఎ నంబర్ ఆఫ్ స్మాల్ ఇన్సెక్ట్స్ డై.
1: మనం ఆచరించేటువంటి ప్రాణాయామం ప్రత్యాహార సాధన ఎందుకు అనేక క్రిమికీటకాదులు మరణిస్తున్నాయి.
0: ఇన్ ఆల్ ద యాక్ట్స్ విచ్ యు డూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాణాయామ అండ్ ప్రత్యాహార ఆల్సో ఎ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్.
1: మనం ఆచరించేటువంటి ధ్యాన తపస్సులు ఎందుకు అనేక క్రిమికీటకాదులు నశిస్తున్నాయి.
0: ఈవెన్ ఇన్ పెనన్స్ అండ్ ధ్యాన అండ్ మెడిటేషన్ విచ్ యూ డూ ఎ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్.
1: అహింస అనేటువంటి యొక్క దీనికి ఎక్కడ స్థానం ఉన్నది?
0: హౌ కెన్ వేర్ ఇస్ రూమ్ అండ్ వేర్ ఇస్ ప్లేస్ ఫర్
1: క్షణము కూడా మనం హింసలతోనే కూడి ఉంటున్నాము.
0: వెన్ వీఆర్ ఇంజురింగ్ అండ్ కిల్లింగ్ సో మెనీ పీపుల్
1: హింసలనే చేస్తున్నాము.
0: వీఆర్ కిల్లింగ్ లివింగ్ బీయింగ్స్.
1: అయితే
0: బట్ దెన్
1: మనము తెలిసి మనము చేయకూడదు పాపం.
0: నోయింగ్లీ వీ షుడ్ నాట్ కమిట్ సిన్స్.
1: తెలిసి ఒకరిని హింసించకూడదు.
0: వీ షుడ్ నాట్ హార్మ్ అండ్ హర్ట్ ఎ పర్సన్ నోయింగ్.
1: తెలిసి ఒక ప్రాణమును బాధించకూడదు.
0: నోయింగ్లీ వీ షుడ్ నాట్ కాజ్ ఎనీ.
1: తెలియక చేసేటివి ఎన్నో ఉండవచ్చును.
0: దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ థింగ్స్ విచ్ యు పర్ఫార్మ్
1: తెలియక చేసేవి పాపములు కాదు.
0: యాక్ట్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ నాట్ అన్నోయింగ్లీ
1: ఇవి పొరపాటు అని చెప్పవచ్చు.
0: దే ఆర్ నాట్ సిన్స్, దే ఆర్ ఓన్లీ మిస్టేక్.
1: వీటిని క్షమించడానికి కూడా ఒక విధమైనటువంటి అవకాశం ఉంటుండాలి.
0: దేర్ ఈస్ రూమ్ ఫర్ ఎక్స్క్యూజింగ్ దెమ్.
1: కానీ తెలిసి చేసేటువంటి యొక్క పాపములకు ఇది ఏమాత్రము పరిహారం లేదు.
0: బట్ ఫర్ యాక్ట్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ నోయింగ్లీ దేర్ ఇస్ నో రెమెడీ.
1: తప్పక అనుభవించే తీరవల్లో
0: వన్ హ్యాస్ టు సఫర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హిస్ యాక్షన్.
1: కనుక మానవుని యొక్క కర్మాచరణ యందు తాను చేసినటువంటి యొక్క కర్మలకు ఫలితంగా అనేక విధమైనటువంటి బాధలను అనుభవిస్తూ ఉంటాము.
0: వెన్ మ్యాన్ పర్ఫార్మ్స్ ఎ నంబర్ ఆఫ్ యాక్షన్స్ ఇన్ దట్ పర్టికులర్ ఫారం హీ హ్యాస్ టు సఫర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఆల్.
1: ఎట్టి విత్తనమును మనం నాటుకుందామో అట్టి మొక్క గానే, అట్టి వృక్షం గానే, అట్టి ఫలములు గానే మనకు లభిస్తాయి.
0: వాట్ ఎవర్ సీడ్ యూ సో ద ఫ్రూట్స్ అండ్ ది ట్రీ దట్ యు గెట్ విల్ డిపెండ్.
1: కేవలము మన యొక్క అభిమాన అహంకారం అభిమానాల చేతనే అనేక విధమైనటువంటి కార్యములు సలిపినట్టుగా మనం భ్రమిస్తున్నాము.
0: వీఆర్ డెల్యూడింగ్ అవర్ సెల్స్ దట్ వీఆర్ పర్ఫార్మింగ్ మెనీ యాక్ట్స్ బై అవర్ ఓన్ సెల్స్.
1: ఇది కేవలం అజ్ఞానమే.
0: దిస్ ఈజ్ అట్టర్ ఇగ్నోరెన్స్.
1: ఇది చేతు అది చేతు ఇంకెన్నీయో చేతు అణిచి ఊహలు పల్లి అలసిపోకు. ఇది చేతు అది చేతు ఇంకెన్నీయో చేతుననుచు ఊహలు పల్లి అలసిపోకు.

0: ఆ ఫలముల మీకు అందుచుండు. విత్తనం ఒకటైన వేరైన ఫలములు లభించుటది చెట్లు సాధ్యమగును.
1: డోంట్ గెట్ టైర్డ్ అండ్ ఎగ్జాస్టెడ్ బై టెలింగ్ దట్ ఐ విల్ డూ దిస్ పర్టికులర్ యాక్ట్ అండ్ దట్ పర్టికులర్ యాక్ట్. వాట్ ఎవర్ సీడ్స్ యూ సో ది ఫ్రూట్స్ విల్ డిపెండ్ అపాన్ దోస్ సీడ్స్ అలూన్. ఇఫ్ యూ సో వన్ టైప్ ఆఫ్ సీడ్ హౌ కెన్ యూ రీప్ ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్.
0: ఎన్ని అయినను పాప పుణ్యాల మనసు, ఎన్ని అయినను పాప కర్మాల మనసు భ్రాంతిచే ఊహలందున అల్లిపోకు.
1: యూ డోంట్ గో ఆన్ ఇమాజినింగ్ బై ఎ డెల్యూటెడ్ మైండ్ విచ్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ కమిటింగ్ ఎ నంబర్ ఆఫ్ సిన్స్.
0: ఎన్ని చేసినావి అన్ని ఎంచి ఎంచి పుణ్యమైనను ఫలమైన తీయకుండా బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
1: వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ యాక్షన్స్ యూ హ్ పర్ఫార్మ్డ్ నాట్ లీవింగ్ ఈవెన్ వన్, ది అప్రోప్రియేట్ రిజల్ట్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ బ్రహ్మ విల్ గివ్ అండ్ అడోర్న్ యూ విత్ ఎ గార్లెండ్ ఆఫ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్స్.
0: కనుకనే మనము త్రిమూర్తి ఆరాధన చేసి మనము చేసినటువంటి త్రికాలముల యొక్క పాపమును కూడా పరిహారం గావించుకునే నిమిత్తమై ప్రాతః సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య అని ప్రాతః పూజ, మధ్యాహ్న పూజ, సాయం పూజ అనేటువంటివి ఏర్పడుతూ వచ్చాయి.
1: ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ఆల్ ద సిన్స్ విచ్ వుడ్ హావ్ పర్ఫార్మ్డ్ ఇన్ డిఫరెంట్ వేస్ ది త్రీ టైప్స్ ఆఫ్ సంధ్య, ప్రాతః సంధ్య, మార్నింగ్ సంధ్య అండ్ సంధ్య పర్ఫార్మ్డ్ ఇన్ ది ఆఫ్టర్నూన్, సంధ్య పర్ఫార్మ్డ్ ఇన్ ది ఈవినింగ్, దే హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్. సిమిలర్లీ ది వర్షిప్, మార్నింగ్ వర్షిప్, వర్షిప్ ఇన్ ది నూన్ అండ్ వర్షిప్ ఇన్ ద ఈవినింగ్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్.
0: సూర్యుడు తెల్లవారి బ్రహ్మస్వరూపుడు.
1: సన్ గాడ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ బ్రహ్మ ఇన్ ది మార్నింగ్.
0: మధ్యాహ్న సమయం నందు ఈ సూర్యుడు ఈశ్వర స్వరూపుడు.
1: ద సేమ్ సన్ గాడ్ ఈజ్ ఈశ్వర డ్యూరింగ్ ది నూన్.
0: సాయంకాల సమయం నందు ఈ సూర్యుడే విష్ణు స్వరూపుడు.
1: బై ఈవినింగ్ ది సేమ్ సన్ గాడ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ విష్ణు.
0: కనుకనే త్రిసందలి యందు కూడాను త్రిమూర్తుల యొక్క ఆరాధనగా జరిగిపోతూ ఉంటుండాలి.
1: దట్ ఈస్ వై దీస్ త్రీ సంధ్యాస్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ యాజ్ ద వర్షిప్ ఆఫ్ ట్రినిటీ, త్రీ గాడ్.
0: కానీ ఇట్టి సత్యాన్ని గుర్తించి వర్తించేటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటుంటారు.
1: బట్ పీపుల్ హూ రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ పర్ఫార్మ్ దీస్ యాక్షన్స్ ఆర్ బికమింగ్ రాదర్ రేర్.
0: కనుకనే మనకు తెలియక అనేక కర్మలు ఆచరిస్తున్నాము. కనుక ఈ కర్మ పరిహారాల నిమిత్తమై మనము ఈ రకమైనటువంటి యొక్క ఐదు యజ్ఞములు కూడా నిత్యము మనము గావించాలి.
1: యాజ్ వీఆర్ పర్ఫార్మింగ్ ఏ నంబర్ ఆఫ్ యాక్షన్స్ నాట్ నోయింగ్ ది ఇంప్లికేషన్స్ అండ్ వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ కిల్లింగ్ ఏ నంబర్ ఆఫ్ థింగ్స్.
0: ఈ యజ్ఞములకు ఈ విధంగా హోమగుండములు కానీ ఇంకే విధమైనటువంటి వేదికలు కానీ మనం ఏర్పరచుకోనక్కర్లేదు.
1: ఎవ్రీ డే విల్ హావ్ టు పర్ఫార్మ్ దీస్ ఫైవ్ యజ్ఞాస్. ఫర్ పర్ఫార్మింగ్ దీస్ ఫైవ్ యజ్ఞాస్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ప్రిపేరింగ్ ది టైప్ ఆఫ్
0: తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసా వహించి,
1: ఒబేయింగ్ ద కమాండ్స్ ద లార్డ్,
0: దేవతలను చింతించి,
1: రిమెంబరింగ్ ద గాడ్స్.
0: మన ఇంటి ఎందున్నటువంటివో లేక బయట ఉన్నటువంటి యొక్క ఏదైనా సమయం వచ్చినప్పుడు ఆ ప్రాణులకు కొంత ఆహారం అందించి,
1: వీ కెన్ ఆఫర్ లిటిల్ ఫుడ్, ఏ లిటిల్ ఫుడ్ టు,
0: లేక ఒక బిచ్చగారికైనా ఇంత అన్నం పట్టెడు అన్నం పెట్టి,
1: యూ కెన్ గివ్ ఏ లిటిల్ ఫుడ్ ఫర్ ద బేగర్,
0: కొన్ని కుక్కలకైనా ఇంత అన్నం పెట్టి,
1: యూ కెన్ గివ్ ఆఫర్ ఏ లిటిల్ ఫుడ్ అట్లీస్ట్ ఫర్ ఎ డాగ్.
0: ఈ విధమైనటువంటి యొక్క దైవాన్ని చింతించి మన జన్మను పోషించుకోవడానికి తగిన కృషి చేయటమే ఈ ఐదు యజ్ఞముల యొక్క సారము.
1: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ యజ్ఞాస్ ఈజ్ టు డూ సచ్ గుడ్ యాక్ట్స్ అండ్ శాంక్టిఫై అవర్ ఓన్ లైఫ్.
0: కనుకనే
1: దేర్ ఫోర్

0: మేది జగదీతపము కన్నా సత్యశీలంబేది, దయ కంటే ఎక్కువ ధర్మమేది, సుజన సంగతి కన్నా చూడలాభం వేది, క్రోధము కన్నా శత్రుత్వమేది, రుణము కంటెను నరునకు రోగమేది, ధరణి అపకీర్తి కంటెను మరణమేది, సర్వదా కీర్తి కంటెను సంపదేది, స్మరణ కంటెను మించిన ఆదరణ ఏది, స్మరణ కంటెను మించిన ఆదరణ ఏది.
1: కెన్ దెర్ బి ఏ గ్రేటర్ మోర్ సేక్రెడ్ చారిటీ దాన్ ఆఫరింగ్ ఫుడ్? కెన్ దెర్ బి ఏ మోర్ సేక్రెడ్ గాడ్ దాన్ పేరెంట్స్? కెన్ దెర్ బి ట్రూత్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ తపస్? కంపాషన్ ఇస్ గ్రేటెస్ట్ ఫార్మ్ ఆఫ్ ధర్మ అండ్ యాంగర్ ఈజ్ గ్రేటెస్ట్ ఫార్మ్ ఆఫ్ సిన్ అండ్ టేకింగ్ ఎ లోన్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ డిసీజ్. కెన్ దెర్ బి ఏ గ్రేటర్ డెత్ దాన్ ది ఇల్ ఫేమ్ ఆర్ బ్యాడ్ నేమ్? కెన్ దెర్ బి ఏ గ్రేటర్ మెరిట్ దాన్ రిమెంబరింగ్ ది లార్డ్?
0: కనుక మానవ జీవితము చాలా ఉత్కృష్టమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది.
1: మ్యాన్స్ లైఫ్ ఈజ్ వెరీ సేక్రెడ్.
0: ఈ శ్రేష్టమైనటువంటి యొక్క మానవ జీవితమును పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టడమే మన యొక్క ప్రధాన కర్తవ్యము.
1: అవర్ ఇంపార్టెంట్ డ్యూటీస్ టు మేక్ అవర్ ఓన్ సచ్ సేక్రెడ్ హ్యూమన్ లైఫ్ ఏ వర్తీ వన్.
0: కేవలం పైపై ఉచ్చారణ చేతను, పైపై మంత్రముల యొక్క ప్రతిష్ఠల చేతను మనము ఇట్టి పాపములు పరిహారం గావించుకుందామనేటువంటిది కేవలం వెరితనము.
1: ఇట్ ఈస్ రాదర్ అన్వైజ్ టు థింక్ దట్ బై మియర్లీ రిపీటింగ్ సమ్ మంత్రాస్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ మేక్ అవర్ లైఫ్.
0: మంత్రముల చేత మన పాపం పరిహారం కాదు.
1: త్రూ మంత్రాస్ యూ కెనాట్ రిమూవ్ ది సిన్స్.
0: కర్మల చేతనే మనకు ఈ యొక్క పరిహారము ఎంతవరకునైనా జరుపుకోవచ్చును.
1: ఓన్లీ బై పర్ఫార్మింగ్ ది రైట్ యాక్షన్ యూ కెన్ రిమూవ్ ది సిన్స్ విచ్ యు హావ్ కమిటెడ్.
0: కనుకనే కర్తవ్య కర్మలను నిర్వర్తించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యములు మీరు సంపాదించుకోవాలి.
1: దేర్ ఫోర్ యూ హావ్ టు అక్వైర్ ద రిక్వైర్డ్ కెపాసిటీ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్ ప్రాపర్లీ.
0: నిత్య జీవితంలో సత్యానందాన్ని మనం అనుభవించాలి.
1: ఇన్ డైలీ లైఫ్ యూ షుడ్ ఎంజాయ్ ద ట్రూత్ అండ్ ద
0: కేవలం మనం ఈనాడు అనుభవించేటువంటి ఆనందము లౌకిక ఆనందములు.
1: వాట్ ఎవర్ టైప్ ఆఫ్ జాయ్ దట్ యువర్ ఎంజాయింగ్
0: క్షుద్రమైన ఆనందములు
1: ఈజ్ ఓన్లీ మీన్ వన్,
0: క్షణికమైన ఆనందములు.
1: ఇట్ ఇస్ ఎ టెంపరీ జాయ్,
0: అనిత్యమైన ఆనందములు.
1: ఇట్ ఇస్ ఇంపర్మనెంట్ జాయ్,
0: అసత్యమైన ఆనందములు.
1: ఇట్ ఇస్ అన్ట్రూ జాయ్.
0: ఈ ఆనందముల చేత మనము హృదయము ఏమాత్రము కూడా పరిశుద్ధం కానేరదు.
1: దిస్ కైండ్ ఆఫ్ జాయ్ కెన్ నెవర్ ప్యూరిఫై యువర్ హార్ట్.
0: కనుకనే చిత్తశుద్ధి లేని శివ పూజ ఏటికి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఆఫరింగ్ వర్షిప్ టు శివ వితౌట్ హావింగ్
0: శుద్ధి లేని ఆచారం అది ఎలా?
1: What is the use of doing acharas without the
0: pavitra shuddhi leni pakamela?
1: What is the use of cooking food with vessels which are not pure?
0: Nee hrudayam aneetundi shuddhanga lenappudu neevu enni karmalu aacharinchi prayojanam emti?
1: What is the use of performing different actions if your heart is not
0: asalu karmalu aacharinchitame chitta shuddhi nimittamu?
1: In fact, performing actions itself is for
0: mana karmala dwara chittam marinta ashuddham gaavinchukotamu. Idi marinta ajnanamu.
1: It is rather ignorant to perform actions and pollute our own heart.
0: Kani ee naadu aneka vidhamaitundi vedantamulu uchcharinchavachchu.
1: Today what is happening is we are
0: bodhinchavachchu,
1: we are uttering vedanta and we are preaching
0: kani aacharinchatam chaala kashtamu.
1: But practicing vedanta is
0: aa kashtamainatundi aacharanane manu pradhanamaina lakshyamlo unchukovali.
1: A person who works, he gets
0: kashtamunandhe manaku sukham unnadi kani sukhamunandu sukhamu ledu. Na sukhar labhyate sukham.
1: There is joy in our own work and hard work. Without that, we will not be able to get joy.
0: Kanuka manamu nitya jeevitam lopala ye vidhamainatundi yokka veda shastram itihasa puranamulo manaku teliyakapoyinappudikini manaku telisinanta varaku kunu bhutadaya paschattapamulu mana hrudayamulo abhivruddhi parchukovali.
1: We might not be knowing Vedas, Upanishads and all that, but in our day to day life we should exhibit
0: చేయగలిగినటువంటి శక్తి ఉండి కూడాను దాన ధర్మములు చేయలేనటువంటి మూర్ఖత్వం అనేటువంటిది ఎన్ని మంత్రములు చేసినప్పటికీ నీ ప్రయోజనం లేదు.
1: ఇఫ్ ఎ పర్సన్ పర్ఫార్మ్స్ ఎనీ నంబర్ ఆఫ్ గ్రేట్ తపస్ ఎట్సెట్రా వితౌట్ పర్ఫార్మింగ్, వెన్ హీ హస్ ది కెపాసిటీ,
0: వరకును మనం దాన ధర్మములు చేయాలి.
1: యు మస్ట్ ఆఫర్ థింగ్స్ ఇన్ చారిటీ సో లాంగ్ యాజ్ యు హావ్ ది కెపాసిటీ.
0: కనుక నీ ధనము కూడాను నలుగురు శత్రువులు ఉంటున్నారు.
1: వెల్త్ ఆల్సో కుడ్ బికమ్ ఎన్ ఎనిమీ ఫర్ యూ.
0: మొట్టమొదటి వాడు పెద్ద కుమారుడు ధర్మము.
1: ఫర్ వెల్త్ దేర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ థీవ్స్.
0: ఈ ధర్మమునకే ఈ ధనమును సద్వినియోగం గావించకుండేనా
1: ఫోర్ టైప్స్ ఆఫ్ పీపుల్ హూ మే క్లెయిమ్ ఇట్. ఫస్ట్ వన్ ఈస్ ది ఎల్డెస్ట్ సన్.
0: ఇంకా రెండవ వాడు అనగా రాజు అనగా ప్రభుత్వము ఏదో ఒక సాకు పైన ఏదో ఒక రైడ్ జరిగించో ఇంకే విధమైనటువంటి సుంకము అని చెప్పో లేక ట్యాక్స్ అని చెప్పో వాళ్ళు గుంజుకోవడానికి ప్రయత్నిస్తారు.
1: ద సెకండ్ క్లెయిమెంట్ ఫర్ వెల్త్ ఈస్ ది కింగ్ హూ క్లెయిమ్స్ ఇట్ బై వే ఆఫ్ ఏ ట్యాక్స్ ఆర్ సమ్ సచ్ లెవీ ఆర్ ఫీస్.
0: వారు గుంజుకున్న తర్వాత మిగిలినటువంటి దానిని ఏ దొంగలో ప్రవేశించి అపహరిస్తారు.
1: ద థర్డ్ క్లెయిమెంట్ ఈస్ ఏ థీఫ్ హూ మే ట్రై టు స్టీల్ అవే వాట్ ఎవర్ ఇస్ లెఫ్ట్.
0: ఇంకా మిగిలి ఏమైనా ఉంటుంటే అగ్ని ప్రవేశించి భస్మం చేస్తుంది.
1: Still, if there is something left out, it is the fire which may destroy it.
0: Kanukane jeevitam unnanta lopalni manam taginatvanti yokka telisi dana dharmalu chesi jeevitanni sarthakam gavinchukovali.
1: Therefore, when you are having life, when you are having capacity, knowingly you should perform actions of charity and justify the wealth.
0: Telisi cheyali kani chachina tarvata em chestaniki veelavutundi.
1: When you are alive, knowingly, with full intention, you'll have to do it.
0: చాలా మంది వీళ్ళు రాస్తుంటుంటారు నేను చచ్చిన తర్వాత పలాని ధర్మం పలాని ధర్మం పలాని ధర్మం. ఏమిటి చచ్చిన తర్వాత? అది కూడా చచ్చింది.
1: మెనీ పీపుల్
0: ఇలాంటిది చేసేది. నీవు బ్రతికినట్టే నీ హస్తములతో చేసి ఆనందాన్ని అనుభవించు.
1: మెనీ పీపుల్ రైట్ ఎ విల్ ఇన్ విచ్ దే సే హౌ టు డిస్పోజ్ ఆఫ్ ది వెల్త్ దట్ దే హావ్. వెన్ యు ఆర్ అలైవ్ త్రూ యువర్ ఓన్ హ్యాండ్స్ బై యువర్ ఓన్ కాన్షియస్ ఎఫర్ట్
0: ప్రతి ఒక్కటి కూడా మనం తెలిసి చేయాలి.
1: వాట్ ఎవర్ యూ డూ ఇట్ నోయింగ్లీ అండ్ ఇన్
0: చూసి త్రొక్కు తెలిసి మ్రొక్కు.
1: You see what is ahead of you and put your next foot and also knowing fully
0: kalpane parama bhaktudaina tyagaraju kudanu telisi rama chintana cheyave.
1: Tyagaraju also has described that oh mind you go on repeating the name of the Lord knowing
0: you telisi bhagavantunu chinta cheyi manasa.
1: ఓ మై ఆఫ్టర్ నోయింగ్ వెల్
0: ఏదో తెలియకుండా అజ్ఞాన వృత్తిలో నీవు స్మరించడానికి ప్రయత్నించద్దు.
1: డోంట్ రిపీట్ ద నేమ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ నోయింగ్ ఫుల్.
0: సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు సర్వశక్తిమయుడు అనేటువంటి యొక్క విషయాన్ని గుర్తించుకొని ప్రయత్నించన్నాడు.
1: రిమెంబర్ దట్ హీఈస్ ఆమ్నిషియంట్ ఆమ్నిప్రెసెంట్ అండ్ ఆమ్నిపొటెంట్ నోయింగ్ ఫుల్లీ వెల్ రిమెంబరింగ్.
0: ఈనాటి భక్తులు సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు సర్వశక్తిమయుడు చక్కగా వర్ణిస్తారు కానీ పనుల లోపల ప్రవేశపెట్టేటప్పటికే తుస్సు బుస్సు అని బయలుదేరుతుంటాది.
1: బట్ డివోటీస్ ఆఫ్ టుడే దే గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్ యాజ్ ఆమ్నిప్రెసెంట్ ఆమ్నిపొటెంట్ అండ్ ఆమ్నిషియంట్ బట్ దేర్ యాక్షన్స్ బిలై దీస్ థింగ్స్.
0: ఈనాటి మన యొక్క ప్రవర్తనలన్నీ కూడాను పూజారివుకు మాత్రమే ఒక హద్దుగా ఉంటున్నాయి.
1: టుడేస్ డివోషన్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ ఓన్లీ టు ది పూజా రూమ్. అది
0: ఈ పూజా రూమ్ లో ఉండినంతసేపు మాత్రం పరమశాంతిగా ఉంటారు.
1: So long as you are in the shrine, you will be experiencing immense peace.
0: Bhagavantuni chaala praarthistu untaru.
1: You will be offering and praying to the Lord from the core of the heart.
0: Aa gadi daati yuvutala adugu pettina inga pani vaari paina vaari paina veeri paina aneka rakamainatvanti okka udrekaalu bayalu deertuntai.
1: The moment you step out of the shrine room, you become agitated and go on shouting on everyone that you come
0: across. Idi kaadu mana nijamainatundi yogamu. Idi kaadu mana nijamainatundi dhyanamu. Idi kaadu mana nijamainatundi bhakti.
1: This is not true yoga, true dhyana or true devotion.
0: Satatam yoginah. Nirantaram kudanu shantito, premato, satyamuto jeevitanni ankitam gavinchali.
1: One should be in a state of yoga continuously. And continuously one should practice love and devotion.
0: Bhagavantuni mundu aneka bharatanatyalu aadutuntaru.
1: Before God, different types of
0: ee vinaya vidheyatalu anetundi kevalamu aashadabhootini veshalaga kanipistuntai.
1: The obedience and the humility exhibited are only
0: koncham marugu poyana inga sakshat durvasulo vishishtulo ambarishulo inke vidhamainatundi margallo avalambistuntaru.
1: Before God, all these things are shown as an exhibition.
0: ఈ విధంగా మారటం అనేటువంటిది ఏమాత్రం కూడా మంచిది కాదు.
1: Once you are out of sight, you become your own real self. And
0: సమయమును పురస్కరించుకొని కొన్ని పదములు మార్చుకోవచ్చును.
1: Depending upon the circumstances, you may change your tone and words used.
0: కానీ హృదయాన్ని మాత్రం మార్చుకోరాదు.
1: But you should never change your heart.
0: ఇలాంటి వారి హృదయం కేవలం ఒక రాక్షస హృదయం అనే చెప్పవచ్చు.
1: ది హార్ట్ ఆఫ్ సచ్ పీపుల్ హూ గోన్ చేంజింగ్ ఫ్రమ్ మొమెంట్ టు మొమెంట్ దే ఆర్ డెమోనిక్ హార్ట్స్.
0: కనుక మనము చూచుటకు మానవుల వలె ఉంటుండి మన ప్రవర్తన రాక్షస ప్రవర్తనలుగా ఉంటుంటే ఇంక దైవత్వం ఏ రీతిగా మనకు ప్రాప్తిస్తుంది?
1: ఫార్ అపీరెన్స్ ఇఫ్ యు ఆర్ హ్యూమన్ బీయింగ్ బై యాక్షన్స్ ఇఫ్ యు ఆర్ డెమన్స్ హౌ కెన్ యూ గెట్ ది గ్రేస్ ఆఫ్ గాడ్?
0: ఈనాడు ప్రపంచంలో మానవత్వం అనేటువంటిది ఎక్కడ కూడా నువ్వు కనిపించటం లేదు.
1: ద హ్యూమన్ నేచర్ అండ్ హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ నాట్ సీన్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ ఎనీ స్మాల్.
0: అనేక సాధకులంతా కూడా భగవంతుని అన్వేషిస్తున్నాము, భగవంతుని వెతుకుతున్నాము, భగవంతుని వెతుకుతున్నాము అంటున్నారు.
1: ఏ నంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ సే దట్ దే ఆర్ సర్చింగ్ ఫర్ గాడ్.
0: సర్వత్రా ఉండినటువంటి భగవంతుని వెతకటం ఎందుకు? ఎక్కడ వెతకటం?
1: వెన్ గాడ్ ఈజ్ ఆమ్నిప్రెజెంట్ వేర్ ఇస్ ది నీడ్ ఫర్ సర్చింగ్?
0: తాను భక్తుడు కాదు కనుకనే వెతుకుతున్నాడు.
1: బికాస్ హీఈస్ నాట్ ఏ డివోటీ హీఈస్ మేకింగ్
0: నిజమైన భక్తుడైతే వెతకనక్కర్లేదు.
1: ఫర్ ఏ ట్రూ డివోటీ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ సర్చింగ్.
0: సర్వత పాణిపాదం తర్వతో వచ్చే శిరోముఖము సర్వత శృతిమల్లోకి సర్వత్రా తానే ఉంటున్నాడు.
1: ఫర్ ఏ ట్రూ డివోటీ హీ ఫైండ్స్ గాడ్ ఎవ్రీవేర్.
0: ఈనాడు భగవంతుని భక్తుడు వెతకటం లేదు.
1: టుడే డివోటీ ఈజ్ నాట్ సర్చింగ్ గాడ్.
0: భక్తుడే భక్తులను భగవంతుడు వెతుకుతున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈజ్ సర్చింగ్ ఫార్
0: ఎక్కడ సరైన భక్తుడు ఉన్నాడా అని వెతుకుతున్నాడు.
1: హీఈ్ సర్చింగ్ టు ఫైండ్ అవుట్.
0: ఈ వెతకడం ఎందుకంటే ఎక్కడ చూసినా సరైన భక్తుడు లేడు కనుకనే వెతుకుతున్నాడు.
1: ద రీజన్ ఫర్ హిస్ సర్చింగ్ ఫర్ ఎ ట్రూ డివోటీ ఈజ్ వేర్ ఎవర్ యూ సీ యూ డోంట్ గెట్ ఎ ట్రూ డివోటీ అట్ ఆల్.
0: ఈనాటి మన భక్తి అంతా కూడా రివర్స్.
1: ద టైప్ ఆఫ్ డివోషన్ దట్ వీఆర్ హ్యావింగ్ ఈజ్ ఇన్ ద రివర్స్.
0: భక్తుడు భగవంతుని వెతుకుతున్నాడనేది పోయి భగవంతుడే భక్తుల్ని వెతుకుతున్నాడు ఈనాడు.
1: టుడే ఇన్స్టెడ్ ఆఫ్ డివోటీ సర్చింగ్ ఫర్ గాడ్, గాడ్ ఈజ్ సర్చింగ్ ఫర్ డివోటీ.
0: కనుక మనము భగవంతుడు మనలను వెతకనివ్వకుండా మనమే భగవంతుని దక్కించుకొని చిక్కించుకునేటువంటి ఉపాయాన్ని మనం తీసుకోవాలి, సాధించాలి.
1: టుడే వాట్ వీ హావ్ టు జస్ట్ డూ ఈజ్ we have to just get the capacity to get the grace of God.
0: కనుకనే కర్మాచరణ ద్వారా కాయమును సార్థకం చేసుకుని కాలమును పవిత్రము గావించుకుని దివ్యత్వాన్ని అనుభవించి పవిత్రతలో మనం లీనమైపోవాలి.
1: త్రూ ద బాడీ పర్ఫార్మ్ యాక్షన్స్ ఆఫ్ ధర్మ, జస్టిఫై యువర్ ఓన్ ఎగ్జిస్టెన్స్ అండ్ మేక్ యువర్ లైఫ్ సేక్రెడ్ అండ్ రీచ్ ది గోల్.
0: మన హృదయము ఒక్కటే.
1: Our heart is only one.
0: ఇది కేవలము ఒక మ్యూజికల్ చైర్ కాదు.
1: అవర్ హార్ట్ ఈజ్ నాట్ ఎ మ్యూజికల్ చైర్.
0: ఒక్కతూరి ఒక్కరు, మరొకతూరి మరొకరు, మరొకతూరి మరొకరిని ఈ హృదయంలో చేర్చుకోవడానికి ప్రయత్నించకూడదు.
1: వీ షుడ్ నాట్ ఇంట్రడ్యూస్ వన్ డే వన్ పర్టికులర్ పర్సన్ ఇన్ టు అవర్
0: హార్ట్. నిజమైనటువంటి భక్తుడు ఉండవలసినటువంటి లక్షణాన్ని మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్ టు ఫైండ్ అవుట్ వాట్ ఆర్ ది ట్రూ క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ డివోటీ.
0: కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, విచారములకు, నిందలకు, నిష్ఠూరములకు, అన్ని కాలములు ఎందుకు ఒకే సమత్వాన్ని మనం వహించాలి.
1: వన్ షుడ్ హ్యావ్ ఎన్ ఈక్వల్ మైండెడ్నెస్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద ట్రబుల్, ఇన్ ద సారో, ఇన్ ద జాయ్, ఇన్ ద డిఫికల్టీస్, ఇన్ ద ప్రాబ్లమ్స్ అండ్ ఆల్.
0: పది మంది పొగిడితే మనము 50 పౌండ్లు ఉండేటువంటి వాడు 100 పౌండ్లుగా మనం పెరిగిపోతాం.
1: ఇఫ్ ఎనీవన్ ప్రైజెస్ అస్ వీ ఇన్క్రీజ్ ఆల్మోస్ట్ 100%.
0: ఎవరైనా దూషిస్తే లేక విమర్శిస్తే మనం కృంగిపోతాం.
1: ఇఫ్ ఎనీ పర్సన్ క్రిటిసైజెస్ అస్, సెన్సర్స్ అస్, వీ ష్రింక్.
0: ఈ కుంగి ప్రొంగనటువంటి యొక్క భక్తిని మనం సాధించాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ డివోషన్ విచ్ డస్ నాట్ గెట్ ఎలేటెడ్.
0: కృంగటము ఒక బలహీనత.
1: ఇట్ ఈస్ ఎ వీక్నెస్ టు ష్రింక్ ఇన్ వన్ సెల్ఫ్.
0: పొంగిపోవటం ఒక అహంకారత.
1: To get elated is a sense, is a type of ego.
0: ఈ రెండింటికి మనం స్థానం ఇవ్వకూడదు.
1: We should not give room for either of them.
0: పట్టినా పట్టేదో పట్టనే పట్టి తిరిగి పట్టు నెగ్గిడదాకా అట్టే ఉండు.
1: I have held the feet. Whatever decision I have taken, let me not give it up. Whatever my
0: come. కోరినదేదియో కోరనే కోరితివి కోరిక చెల్లుడుదాకా పోవకుండు.
1: Whatever I have decided to ask, I have asked. Until I get my desire fulfilled, I am not going to give up.
0: అడిగినదేదియొ అడగనే అడిగితివి అడిగిన దిటుదాకా విడవకుండు.
1: I have asked for something, but once I have asked, until it is given, I am not going to give up.
0: తలచినదేదియొ తలచనే తలచితివి తలపు తీరుడుదాకా పోవకుండు.
1: When somehow I have thought of this particular thing, once I have thought of him in the way, I am not going to go away.
0: పోరు పడలేక తానైన ప్రోమవలయు.
1: Not being able to bear with us, he has to yield.
0: వడలు తెలియక నీవైనా అడుగవలయు.
1: Not forgetting your own self, you should go on asking.
0: అంతే కాని తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు అన్నారు.
1: But then it is not a true quality of a good devotee to go away just like that.
0: ఇది భక్తుని యొక్క లక్షణాలు.
1: These are the qualities of a devotee.
0: ఇట్టి లక్షణాలను మనం అభివృద్ధి పరచుకొని మన యందు చేరినటువంటి అవలక్షణాలను దూరం చేసి ఈ నిత్యానందమును, ఈ యొక్క బ్రహ్మానందమును, ఆత్మానందమును అనుభవించి దేశమునందు తగినటువంటి ఆదర్శాన్ని అందించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: We have to develop these qualities and foster these qualities, and we have to become distant for bad qualities, and we should enjoy Nityananda, Brahmananda and all that. And thus I bring my discourse to a close.
2: Prema mudita manase kaho.

0: సంసారోయమతీవ విచిత్ర యవత భార్య ఇంకెవడో బిడ్డడు, యవత భార్య ఇంకెవడో బిడ్డడు, ఎంత చిత్రమో అది సంసారం.
1: Who is your wife? Someone else is your child. What a wonderful thing is this family which causes astonishment.
0: Yavadi vadamo yavadatenuntimo tatvamu indulo terayumutammuda.
1: To whom do you belong? From whom have you come? The entire knowledge or wisdom is contained in these statements.
2: పవిత్రాత్మ స్వరూపులైన విద్యార్థులారా, గడచిన 8 జన్మల నుండి శంకర భగవత్పాదులు రచించినటువంటి, తన శిష్యులు కూడాను అందుకు కూడినటువంటి భజగోవిందం యొక్క శ్లోకముల యొక్క తత్వాన్ని మీకు వ్యక్తపరిచే నిమిత్తమై ఈ వారం దినములు కూడాను జరుగుతూ వచ్చింది. సర్వ వేదముల యొక్క సారము, సమస్త శాస్త్రముల యొక్క మూలము, సర్వధర్మముల యొక్క కీలకము, సర్వ జగత్తునందు ఉన్నటువంటి యొక్క సర్వ పదార్థముల యొక్క గమ్యము కూడాను ఒక్క పెన్నిది అయిన భగవత్ సన్నిధి అనేటువంటి యొక్క తత్వాన్ని ఈ భజగోవిందం యొక్క శ్లోకములు మనకు స్పష్టపరుస్తున్నవి.
1: పవిత్రాత్మ స్వరూప స్టూడెంట్స్, ఫర్ ది పాస్ట్ 8 డేస్ వాట్ ఎవర్ శంకర భగవత్పాద హ్యాడ్ గివెన్ అస్ అలాంగ్ విత్ హిస్ డిసైపుల్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది వర్సెస్ కాల్డ్ ది భజగోవింద, యు ఆర్ బీయింగ్ టోల్డ్ for a whole week the essence that is contained in all the Vedas, that is contained in all the Shastras, and that is contained in all the different types of dharmas which we are aware of. Apart from that, you are being told that all the things in this world have got only one destination, and that destination is to reach God and become one with Him.
2: ప్రకాశించేటువంటి సూర్యునికి దట్టమైన మేఘములు అడ్డము వచ్చినప్పుడు భూమిపై ఉన్నటువంటి ప్రజలకు సూర్యుడు కనిపించడు. అంతమాత్రము చేత సూర్యుడు లేడని చెప్పడానికి వీలు కాదు. మలయ మారుతము ప్రవేశించినప్పుడు ఆ మేఘములను పక్కకు నెట్టుకుని పోవటం చేత సూర్యుడు మనకు కనిపించుతున్నాడు. అదే విధముగానే ఆత్మస్వరూపుడైనటువంటి ఆత్మ భాస్కరుడు మన అజ్ఞానమనేటువంటి యొక్క మేఘముల చేత కప్పబడటం వల్ల మానవుడు తన యొక్క స్వరూపాన్ని తాను తెలుసుకునలేనటువంటి యొక్క పరిస్థితిలో తాను అజ్ఞానములో మునుగుతున్నాడు. అట్టి సమయములో జ్ఞానము అనేటువంటి యొక్క గాలి వీచినప్పుడు అందులో ఈ యొక్క మేఘములు చెదిరిపోయి ప్రకాశవంతమైనటువంటి యొక్క ఆత్మ మనకు స్వస్వరూపాన్ని ధరించుతుంది. అదే విధముగానే మానవుడు ఈనాడు తమ విషయ సంబంధమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క భావములతో నిత్య సత్య నిర్మలమైనటువంటి ఆత్మస్వరూపాన్ని విస్మరించి కేవలం జగత్తే సత్యము నిత్యము అనేటువంటి యొక్క అజ్ఞానములో మునగటం వల్ల ఈనాడు ప్రజ్ఞాన సుజ్ఞాన విజ్ఞానం అనేటువంటి యొక్క గాలులు మనకు అత్యవసరమై ఆ గాలుల ద్వారా మనకు అడ్డమైనటువంటి యొక్క ఈ అజ్ఞాన మేఘములను దూరము గావించి తద్వారా మన స్వరూపాన్ని మనం నిరూపించేటువంటి పరిస్థితికి మనం సంసిద్ధులు కావాలని నేను ఆశిస్తున్నాను.
1: When the shining sun is in the sky, but thick clouds come in front of the shining sun, people on the earth are not able to see the sun. However, if there is a cool wind, and if the cool wind can push away the clouds, then the sun becomes evident. In the same manner, అండ్ ఇన్ అకార్డెన్స్ విత్ దిస్ అనాలజీ ది సన్, ది ఎఫల్జెంట్ సన్ ఆఫ్ అవర్ ఆత్మ ఈజ్ బీయింగ్ కవర్డ్ బై ది క్లౌడ్స్ ఆఫ్ అవర్ ఇగ్నోరెన్స్. ఇఫ్ మ్యాన్ క్యాన్ బై అక్వైరింగ్ నాలెడ్జ్ మూవ్ అవే ది క్లౌడ్స్ ఆఫ్ దిస్ ఇగ్నోరెన్స్ దెన్ ది క్లౌడ్స్ విల్ మూవ్ అండ్ మేక్ క్లియర్ సో యాజ్ టు మేక్ ది సెల్ఫ్ ఎఫల్జెంట్ ఆత్మ షైన్ టు యూ అండ్ ఇట్ బికమ్స్ విజిబుల్ టు యూ. Man in this world is forgetting what is permanent and what is of value, and that is Atma. He is looking after the worldly environment with the illusion that that is real, and he does not see the Atma because of these clouds. We require the paths of Prajnana, Sujnana and Vijnana. We have to follow these paths. Move away the clouds of self-deception and illusion so as to be able to see this effulgent Atma.
2: Kate Kanta Yavaru Manaku Bharyalu Bharya Anaga Yavaru Bharta Anaga Yavaru Ame Modata Yedo Tana Tallidandulaku Biddavale Tanu Janminchi Tadupari Niku Appachepina Taruvata Nivu Amenu వివాహమాడిన తర్వాత భార్య అని నీవు ఆ యొక్క సంబంధాన్ని అనుభవించడానికి పూనుకుంటున్నావు. దీనికి పూర్వము ఆమె ఎవరు, నీవు ఎవరు, ఒకరికొకరికి పుట్టుట ఎందు కాని గిట్టుట ఎందు కాని ఎట్టి సంబంధం కూడా లేనప్పుడు ఇట్టి సంబంధము నిత్య సత్యమైనటువంటి సంబంధమని భావించుట ఇది ఒక భ్రాంతియే కాని ఇంక వేరొకటి కాదు.
1: హూ ఈజ్ యువర్ వైఫ్? హూ ఈజ్ ది హస్బెండ్ for that wife? You must recall that whom you now call your wife was born as a daughter to some parents. After she is married to you, you begin to develop a connection which you call the connection between a wife and husband. But before the marriage, who is she and who are you? There is no permanent relationship. But as a result of this marriage, whatever relationship has been established is being regarded by you as permanent simply because of the illusion in which you are. You regard this connection as a permanent connection.
2: Pravahamula yendu aneka chettukommalu kottukoni vachi madhya madhya konni konni prantamulalo avi rendunu cherutu tirigi veedipothu ee vidhamainatundi yokka sambandha anubandhamulanu సంయోగ వియోగములను ఈ యొక్క రెండు కర్రలు కూడాను అనుభవించటము ఇది ప్రాకృతమైనటువంటి యొక్క అనుభవము.
1: ఇన్ ఏ స్ట్రీమ్ విచ్ ఇస్ ఫ్లోయింగ్ స్ట్రీమ్ ఆఫ్ వాటర్ ఇట్ ఈస్ క్వైట్ కామన్ ఫర్ యూ టు సీ దట్ మెనీ బ్రాంచెస్ ఆఫ్ ది ట్రీస్ దట్ లై నియర్ ది రివర్ కమింగ్ టుగెదర్ ఇన్ ది స్ట్రీమ్ మూవింగ్ టుగెదర్ ఫర్ సమ్ డిస్టెన్స్ separating away from each other after moving together for some distance. This phenomenon is quite common and many of you would have known this.
2: Maroka samsaramunaku sambandhinchinatvanti aa chettulo puttinatvanti bidda ee bhartha vanti vaadu ee rendu kommala kudanu aa yokka samsaram aneetvanti vruchamunu veedi ee jeevitam aneetvanti pravahamulo cheri madhya madhya samyoga viyogamulato ee sankarshnaatmaka mahottala tarangamainatvanti sagaramunandu eedutu untuntaru.
1: One branch of a tree which comes out of that tree into the river is like one person who is coming out of a family. Another branch which comes out of another tree into the river is like another person who comes from a separate family. The joining of these two branches together is like the joining of two people as husband and wife. They move together, join, separate, and they struggle by joining and separating in this stream of life.
2: ఈ భార్య భర్తలు మధ్య కాలము లోపల చేరినటువంటి వారే కాని వీరు ఆదికి గాని అంత్యమునకు కాని ఏమాత్రము సంబంధులు కారు.
1: దిస్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ ఓన్లీ పర్సన్స్ హూ హావ్ జాయిన్డ్ టుగెదర్ ఫర్ అన్ ఇంటర్మీడియట్ డ్యూరేషన్. దే హావ్ నెవర్ బీన్ టుగెదర్ ఐదర్ ఇన్ ది బిగినింగ్ నార్ ఆర్ దే గోయింగ్ టు బి టుగెదర్ ఐదర్ అట్ ది ఎండ్.
2: కనుక వీరి నిమిత్తమై నీవు భ్రాంతిని పడి నీ యొక్క స్వస్థరూపాన్ని నీవు దూరము చేసుకునకు బిడ్డా అని శంకరుల వారు కాతే కాంత అన్నారు. ఎవరు నీ భార్య అని ప్రశ్నించారు.
1: ఫర్ దిస్ ఇంటర్మీడియట్ కమింగ్ టుగెదర్ డూ నాట్ take the illusion, be under the illusion and think that this is a permanent relationship. Shankara asks you the question, who is your wife in this context?
2: Kahate putraha, yavaru ni putrudu?
1: Who is your child?
2: Kevalamu, oka janmantara karma phaltamu cheta, runanubandham valla, neeku ఇతను బిడ్డగా పుట్టినాడే కాని ఇతనికి నీకు ఎట్టి సంబంధం కూడాను లేదు. భాగవతమునందు కూడాను దీనినే ఒక విధమైనటువంటి యొక్క హాస్యాస్పదంగా కూడాను, ఆస్తి నిమిత్తమై వచ్చినటువంటి యొక్క బిడ్డ ఈ బిడ్డ అంతేకాని ఆత్మ నిమిత్తమై వచ్చినటువంటి వాడు కాదని కూడాను ప్రబోధించింది.
1: దిస్ సన్ ఆఫ్ యువర్స్ యూ షుడ్ రియలైజ్ హ్యాస్ కమ్ యాజ్ యువర్ సన్ as a result of some things which you may have done or he may have done during his past births. It is only to redeem an amount of debt which he may have owed you during his past births that he has come as a son. This situation has been described in Bhagavata in somewhat ludicrous manner by saying that the son comes to you in this world as a son for the sake of your property. He does not come by any connection with your atma.
2: సుతులు రుణస్తులు అని కూడాను దీనికి ఒక పెద్ద బిరుదునిచ్చింది.
1: దెర్ ఈస్ ఆల్సో ఎ టైటిల్ గివెన్ టు దీస్ చిల్డ్రన్ బై సేయింగ్ దట్ దే ఆర్ ఇండెటెడ్ పర్సన్స్.
2: మానవుడు మరణించిన తర్వాత తన ప్రాప్తానుసారంగా సుఖదుఖములను అనుభవించి తదుపరి మేఘముల ద్వారా వర్షములో ప్రవేశించి ఆ వర్ష బిందుల ద్వారా పంటలో చేరి ఆ పంట యొక్క దీనివల్ల తల్లిదండ్రులలో చేరుకొని ఆ తల్లిదండ్రుల ద్వారా ఈ జగత్తునకు ఒక స్వరూపాన్ని తాను పొందుతున్నాడు.
1: As soon as man dies, according to his doings, he either has pain or pleasure, and after experiencing his pain and pleasure, he takes the shape of a cloud. From the cloud, he takes the shape of rain. The rain falls on a harvest, turns into food. The food is fed to the parents, and through the parents, he takes birth again in this world. This is how he comes on the surface of this earth.
2: ఇది జన్మాంతరం యొక్క సంబంధము చేత రుణానుబంధంగా ఏర్పడినటువంటిదే కాని తండ్రి కొడుకు అనేటువంటిది దేహ సంబంధమే కాని ఆత్మకు తల్లిదండ్రి యొక్క సంబంధం ఏమాత్రం కూడా లేదు.
1: This taking birth in a family, being born as a son to some parents, is only the result of what he may have done in his previous births and takes shape as indebtedness to the parents. This has no connection whatsoever to the atma. This is a bodily relationship.
2: ఈ యొక్క వ్యక్తిని నీవు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు అని ప్రశ్నించినప్పుడు తాను ఏమి చెప్పగలడు? తాను ఎవడో, ఎక్కడి నుంచి వచ్చెనో, ఎంతమందికి తండ్రి ఆయనో, ఎంతమందికి కుమారుడాయనో, ఎంతమందికి భర్త ఆయనో, ఎంతమందికి సోదరుడాయనో, అది ఎంత వయసో, ఏ జన్మమును ఏ విధమైనటువంటి యొక్క సంబంధం తాను సంపాదించుకున్నో, ఇవన్నీ కూడా నువ్వు చెప్పడం సాధ్యం కాదు.
1: ఇఫ్ యు ఆస్క్ దిస్ ఇండివిజువల్ హూ ఆర్ యు, వేర్ హ్యావ్ యు కమ్ ఫ్రమ్, హీ విల్ నాట్ బి ఏబుల్ టు ఆన్సర్. హౌ కెన్ హీ టెల్ యు హౌ మెనీ బర్త్స్ హీ వాజ్ ఎ సన్ టు హూమ్? How can he tell you in how many births he was a father to whom? How can he tell you in how many births he was a husband to whom? He will not be able to tell you how many different births he had taken and how he had landed himself in this present birth.
2: Kanuka mana puttuka matti nunchi raavatam cheta manavale sarva jeevulu puttatam cheta matti pellaku etti sambandhamu ఈ మానవత్వానికి మానవత్వానికి కూడాను అట్టిదే సంబంధం.
1: బికాస్ ఎవ్రీవన్ టేక్స్ బర్త్ అండ్ గ్రోస్ అవుట్ ఆఫ్ మడ్ అండ్ దిస్ ఇస్ డన్ బై ఎవ్రీవన్. ది రిలేషన్షిప్ బిట్వీన్ వన్ ఇండివిజువల్ అండ్ అనదర్ ఈజ్ నో మోర్ దాన్ ది రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ వన్ కార్డ్ ఆఫ్ మడ్ అండ్ అనదర్ కార్డ్ ఆఫ్ మడ్. దిస్ ఇస్ నో మోర్ దాన్ దిస్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ వన్ హ్యూమన్ బీయింగ్ అండ్ అనదర్.
2: మట్టిలోనే పుట్టి మట్టిలోనే పెరిగి మట్టిని రుంగరే మందమతులు.
1: పీపుల్ ఆర్ బోర్న్ ఇన్ మడ్, పీపుల్ గ్రో ఇన్ మడ్, బట్ దీస్ ఫూలిష్ పీపుల్ డూ నాట్ నో ది మీనింగ్ ఆఫ్ దిస్ మడ్.
2: బ్రతుకులన్నీ మట్టి, భవబంధములు మట్టి, సంసారమది మట్టి, చావు మట్టి, మాయి మట్టికింత మాయలో పడనేల.
1: అవర్ లైఫ్ ఈజ్ మడ్. ఆల్ అవర్ కనెక్షన్స్ ఇన్ ది వరల్డ్ ఆర్ లైక్ మడ్. ది హోల్ ఫ్యామిలీ ఈజ్ లైక్ మడ్. డెత్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ మడ్. ఇఫ్ దిస్ ఎంటైర్ సిచ్యువేషన్ ఈజ్ లైక్ మడ్, వై బి గెట్ మిక్స్డ్ అప్ ఇన్ దిస్ మడ్?
2: తల్లిదండ్రులు ఎవరు? తనయులు మరి ఎవరు? మిత్రులెవ్వరిల్లరు? శత్రులెవరు? ధనములెవ్వారివి? ధాన్యములెవరివి? గృహములెవ్వారివి? గేస్తులెవరు? మనమెవ్వరము? పూర్వం అందచ్చటుంటిమో, తిరిగి ఎచ్చటుందుమో తెలియలేము.
1: హూ ఇస్ ది ఫాదర్? హూ ఇస్ ది మదర్? హూ ఆర్ ది సన్స్? హూ ఆర్ ది ఫ్రెండ్స్? హూ ఆర్ ది ఎనిమీస్? వేర్ ఇస్ ది మనీ? వేర్ ఇస్ ది వెల్త్? వీ డు నాట్ నో హూ వీ ఆర్. వీ డు నాట్ నో వేర్ వీ విల్ బీ ఆర్ వేర్ వీ హావ్ కమ్ ఫ్రమ్.
2: ఇట్టి మాయ సంబంధమైనటువంటి యొక్క ఈ జగత్తునందు మమతలను పెంచుకొని, మాధవుని దూరము చేసుకుని, దివ్యత్వమునకు అతి దూరమై, ఈ బంధమునకు లోబడి మన జీవితమును కేవలము అశాంతిమయమైనటువంటి జీవితంగా మనం అభివృద్ధి చేసుకుంటున్నాం.
1: ఇన్ దిస్ ఇల్యూజరీ వరల్డ్ వి గో ఆన్ ప్రాంప్టింగ్ అండ్ ఇంక్రీజింగ్ అవర్ అట్రాక్షన్స్ అండ్ అవర్ అటాచ్మెంట్స్. Thereby we become distant from Madhava. Thereby we do not understand and get closer to divinity. We are only increasing our bondages in this world by all these processes.
2: Kanuka deha sambandhamainatvanti yokka anubandhamulu kaani pratibandhamulu kaani satyamuga manam bhavinchakoodadu. Unnanta varaku mana kartavyanni nirvartinchukuneetvanti prayatnamunukai manam samsiddhulu kavali. Ante kaani kayamunaku kayamu etti sambandhamunu kodunu శాశ్వతంగా ఉండడానికి వీలు కాదు.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ షుడ్ నాట్ అటాచ్ ఎనీ ఇంపార్టెన్స్ టు బాడీలీ కనెక్షన్స్ ఆర్ టు బాడీలీ సెపరేషన్స్. సో లాంగ్ యాజ్ వీ ఆర్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ బి ఏబుల్ టు మేక్ అప్ అవర్ లైఫ్ పర్పస్ఫుల్. వీ షుడ్ అటాచ్ నో సిగ్నిఫికెన్స్ టు ఎనీ రిలేషన్షిప్ ఆఫ్ వన్ బాడీ టు అనదర్ బాడీ బై వే ఆఫ్ ఎ బాడీలీ కనెక్షన్.
2: దేహము పాంచభౌతికము, దేహము కూలక తప్పదెప్పుడు, దేహి నిరామయుండు, గణుతింపక దేహికి చావు పుట్టుకల్ మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు. నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు, మదిన్ తలపోయగ ఆత్మరూపుడవు అని.
1: ది బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ ది ఫైవ్ వరల్డ్లీ ఎలిమెంట్స్. దిస్ బాడీ విచ్ ఇస్ మేడప్ ఆఫ్ దీస్ ఫైవ్ ట్రాన్సిటరీ ఎలిమెంట్స్ ఈజ్ సర్టన్ టు ఫాల్. There is no stamp on the body to tell you when he will die or when he will be born. Do not be led away by this impermanent body. Think of the Atma, which is the permanent one.
2: దీనికి ఒక చిన్న కథ.
1: There is a small story for this.
2: ఒకానొక దినము రాజకుమారుడు వేటాడు నిమిత్తమై అరణ్యములో సంచరిస్తూ వచ్చాడు.
1: One day the యువరాజ, the Raja's son, with a view to hunt, he was moving about in a forest.
2: Itanu aranyamulo sancharinchi kontha alasi poyi edo daha nimittamai taanu aneka pranthamulanta vetukutu oka aashramanni cherukunnadu.
1: While moving about in the forest, he was tired. He became thirsty. He wanted to quench his thirst, moved hither and thither and reached an ashram.
2: ఆశ్రమం చేరిన తక్షణమే అతని రూప సౌందర్యములు ఆ ఆశ్రమ వాసులు గమనించి అతనిని చక్కగా స్వాగతం చేసి అతనికి చల్లని నీరు, తీయని పండ్లు కూడాను అందించి విశ్రాంతి నిమిత్తమై ఒక చోటు అతనికి అప్పచెప్పారు.
1: ది ఇన్మేట్స్ ఆఫ్ ది ఆశ్రమ్ వర్ అట్రాక్టెడ్ బై దిస్ ప్రిన్స్. దే టుక్ హిమ్ ఇన్ టు ది ఆశ్రమ్ అండ్ దే గేవ్ హిమ్ సమ్ ఫ్రూట్ టు ఈట్ and some cold water to drink and asked him to take rest.
2: Aa vidhamainatundi vishranti nimittamai yerpadinatundi pradeshamunandu aa rajakumarulu nivasinchaka ee aashramu peddanu darshinchali ani taanu koraadu.
1: The prince did not agree to rest in the place that was allotted to him for taking rest, but he wanted to look at the elders who live in that ashram.
2: Tachchaname aa rajakumarunni ఆ ఆశ్రమ వాసి లోపల అనేక రకములైనటువంటి పెద్దలు ఉండినప్పటికీ ఆశ్రమ అధికారి అయినటువంటి యొక్క పెద్ద స్వామి చింతకు తీసుకుని వెళ్లారు.
1: ది ఇన్మేట్స్ ఇమీడియట్లీ టుక్ దిస్ ప్రిన్స్ not to many of the elders, although there were several elders in the ashram, but they took him straight to the head of the ashram.
2: అక్కడికి వెళ్లిన తక్షణమే ఆ స్వాముల వారు, నాయన నీవెవరు అని ప్రశ్నించాడు.
1: This Swami, who was the head of the ashram, asked this young man, who are you?
2: జితేంద్రియ రాజ్యం నుంచి నేను వచ్చాను అన్నాడు.
1: He replied that he comes from the kingdom of Jitendriya.
2: నీ పేరేమి అన్నాడు.
1: He asked him, what is your name?
2: జితేంద్రియ రాజకుమార్ అన్నారు.
1: He said that his name was Prince Jitendriya.
2: మీ తండ్రి గారి పేరేమిటి అన్నారు.
1: He asked him, what is his father's name?
2: జితేంద్రియ మహారాజ్ అన్నాడు.
1: He said, it was the Maharaja Jitendriya.
2: మీ రాజ్య ప్రజలు ఏ విధంగా ఉంటున్నారు అన్నాడు.
1: The Swami asked him, how are the people in your kingdom?
2: అందరూ జితేంద్రియ ఆనందాన్ని అనుభవిస్తున్నారు అన్నాడు.
1: He said, all the people are having the Jitendriya happiness or bliss.
2: సరే, ఈ స్వాముల వారికి సందేహం వచ్చింది. జితేంద్రియులనగా ఇంద్రియమును నిగ్రహించినటువంటి వాడు జితేంద్రియుడు కాని, ఇంద్రియమును నిగ్రహించక రాజసికమైనటువంటి భావములతో పరిపాలన సలుపుతూ ప్రజలను అనేక రకములైనటువంటి యొక్క అదుపులో ఉంచుకున్నటువంటి వారు జితేంద్రియ మహారాజు, జితేంద్రియ రాజకుమార్, జితేంద్రియ ప్రజలు, జితేంద్రియ రాజ్యము అని చెప్పడానికి ఏమాత్రం కూడా సాధ్యం కాదు. ఈ నామముకు తగినటువంటి సార్థకత వీరిలో ఉన్నదా లేదా అని పరీక్షించే నిమిత్తమై ఆ స్వాముల వారు ఆనాడే ఆ రాజకుమారుని ఆ ఆశ్రమంలో ఉండమని, నాయన నీ రాజ్యం ఎక్కడా అని దానికి దోవలంతా కూడాను చక్కని అడ్రస్ అంతా తీసుకుని ఆ స్వాములు వారు బయలుదేరాడు.
1: ది స్వామి హూ వాజ్ ది హెడ్ ఆఫ్ ది ఆశ్రమ్ హ్యాడ్ ఎ డౌట్. ది వర్డ్ జితేంద్రియ మీన్స్ కంట్రోలింగ్ ఆల్ యువర్ సెన్సరీ ఆర్గన్స్. హౌ కెన్ దిస్ ప్రిన్స్ కాల్ హిమ్సెల్ఫ్ ప్రిన్స్ జితేంద్రియ? ది కింగ్ ఇస్ జితేంద్రియ, పీపుల్ ఆర్ జితేంద్రియస్, అండ్ హౌ ఇస్ దిస్ పాసిబుల్? How can one, without controlling his organs, yet ruling people and calling himself a king, be at the head of a kingdom? How can all these people call themselves by this name? This must be simply a kind of deceit. And he wanted to test it for himself. The Swami asked this prince, where is your kingdom? How does one go to your kingdom? Please let me know. And he asked him to stay there.
2: Antadito poka, nayana, ni dustunu naku vadale petti, ఈ ఆశ్రమంలో ఉన్నంత వరకును మా కాషాయ వస్త్రములు ధరించి నేను వచ్చినంత వరకు ఆశ్రమంలోనే ఉంటుండమని కోరాడు.
1: దిస్ స్వామి ఆస్క్డ్ ది ప్రిన్స్ టు గివ్ హిస్ ప్రిన్స్లీ రోబ్స్ టు హిమ్ అండ్ టోల్డ్ హిమ్ టు వేర్ ది కాషాయం విచ్ ది యెల్లో రోబ్ విచ్ ది స్వామి వాజ్ వేరింగ్ అండ్ టు రిమైన్ ఇన్ ది ఆశ్రమ్ అంటిల్ హీ రిటర్న్ బ్యాక్ టు ది ఆశ్రమ్.
2: అతను జితేంద్రియ రాజకుమారుడు కనుక ఎట్టి భేదములు కూడాను లేక తన యొక్క డ్రస్సునంతా వదలి కాషాయ వస్త్రమును ధరించి ఆ యొక్క స్వాముల వారి ఆజ్ఞ ప్రకారము ఆ వస్త్రములు అతనికి అందించాడు.
1: ది ప్రిన్స్, బికాస్ హీ ఇస్ ఎ జితేంద్రియ, హీ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఎఫెక్టెడ్ బై దిస్ సజెషన్. హీ ఇమీడియట్లీ రిమూవ్డ్ హిస్ ప్రిన్స్లీ రోబ్స్, హ్యాండెడ్ దెమ్ ఓవర్ టు ది స్వామి అండ్ టుక్ ది యెల్లో రోబ్ ఫ్రమ్ ది స్వామి అండ్ పుట్ ఇట్ ఆన్ హిమ్సెల్ఫ్.
2: దానిని తీసుకుని వెళుతూ కొంత దూరం వెళ్లిన తర్వాత రాజకుమారి దుస్తులపైన ఏదో ఒక రక్తపు చుక్కల వలె కొంత కలర్లంతా చల్లి దానిని ఒక మూట కట్టుకుని ఈ యొక్క మహా స్వాముల వారు ఆ రాజ్యానికి బయలుదేరి వెళ్లారు.
1: ది స్వామి ఆఫ్టర్ గోయింగ్ సమ్ డిస్టెన్స్ హీ రిమూవ్ దిస్ ప్రిన్స్లీ రోబ్స్ అండ్ గాట్ సమ్ బ్లడ్ స్టెయిన్స్ పుట్ ఆన్ దీస్ రోబ్స్ అండ్ టుక్ దోస్ రోబ్స్ విత్ హిమ్ అండ్ ట్రావెల్ టు దిస్ కింగ్డమ్ ఆఫ్ జితేంద్రియ.
2: రాజ్యమునకు వెళ్లి రాజు యొక్క సింహద్వారం దగ్గర ఉన్నటువంటి యొక్క జవానులతో ఒక స్వాముల వారు వచ్చారు. అతను తన కుమారుని యొక్క నిమిత్తమై చాలా దుఃఖపడుతున్నాడు, రాజకుమారుని యొక్క వార్త రాజునకు చెప్పుటకై వస్తున్నాడు అని చెప్పని వార్తను పంపించాడు.
1: హీ రీచ్ ది కింగ్డమ్ అండ్ ఫౌండ్ అట్ ది మెయిన్ ఎంట్రన్స్ ది పీపుల్ హూ ఆర్ గార్డింగ్ ది ఎంట్రన్స్. హీ టోల్డ్ దెమ్ దట్ ఏ స్వామి హెడ్ కమ్ అండ్ ది స్వామి ఈజ్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ ది ప్రిన్స్ ఆఫ్ దట్ కింగ్డమ్ అండ్ హీ వాంట్స్ టు కన్వే సమ్ ట్రాజిక్ న్యూస్ టు ది కింగ్. ప్లీజ్ గో ఇన్ అండ్ టెల్ ది కింగ్.
2: అతను వెళ్లిన తక్షణమే ప్రధానమంత్రిని చూచాడు. ప్రధానమంత్రిని చూచి, నాయన మీ రాజకుమార్ ఈ విధమైనటువంటి యొక్క పులివాత పడి ప్రాణమును వదిలాడు, అతని దుస్తులు గుర్తుకు నిమిత్తమై నేను తెచ్చాను, కనుక ఈ వార్త రాజులకు మాత్రం అందించడానికి వచ్చానని తాను చెప్పాడు.
1: ది స్వామి మెట్ the first person to meet was the Prime Minister of the kingdom. He told the Prime Minister that the prince had been killed by a tiger. And in order that you may believe in it, I have brought these blood-stained clothes as proof of the fact that the prince had been killed by the tiger. Will you please take this tragic news to the king?
2: ఆ మంత్రి ఇతను చెప్పినటువంటి వార్తలకు ఏమాత్రము కూడాను మార్పు చెందక చిరునవ్వు తోపల, అయ్యో, తాము ధరించినటువంటి కాషాయ వస్త్రము ఈ రాజకుమారుని యొక్క అంత్యము నిమిత్తమై, అనగా తాను గతించినటువంటి యొక్క వార్త నిమిత్తమై మీరింత విచారించటము చాలా హాస్యాస్పదంగా ఉంటుండాలి. అయినా కూడాను మీ అభిష్ట నిమిత్తమై రాజుల చెంత మీరు తీసుకుని వెళ్తానని అతన్ని తీసుకెళ్లాడు.
1: ది మినిస్టర్, when he heard the news, he remained totally unchanged. In fact, he was unaffected and he even smiled and said, look, you are a sannyasi, you are wearing a yellow robe. It looks ridiculous that you should grieve for the death of a prince. However, since you want me to convey this news to the king, I shall do so.
2: వెళ్ళిన తక్షణమే రాజును దర్శించి ఆ దుస్తులు రాజునకు అప్పచెప్పి గొల్లున ఏడ్చాడు. ఏడ్చిన తక్షణమే రాజు పక్కున నవ్వాడు.
1: As soon as this sannyasi was led to the presence of the king, he handed over these blood-stained clothes to the king and he began weeping very loudly. When the sannyasi was weeping very loudly, the king looked at him and he simply laughed.
2: నాయన, సాయంకాలం నందు ఒక వృక్షం పైన అనేక పక్షులు వచ్చి వాలుతుంటాయి. ఆ వాలినంత మాత్రమున ఆ వృక్షం పైనంత కాలము ఆ పక్షులకు ఎట్టి సంబంధం కూడాను లేదు. తెల్లవారిన తక్షణమే ఏ పక్షి ఏ దిశకు వెళ్లాలని సంకల్పించుకుంటుందో ఆయా పక్షి తెల్లవారిన తక్షణమే పక్షులు లేచి వెళుతుంటాయి. ఒక పక్షికి ఒక్కటి చెప్పి వెళ్లడానికి వీలు కాదు, ఒకదానికొకటి సంబంధము లేదు. అదే విధముగానే నా యొక్క సంసారము అనేటువంటి ఈ వృక్షం పైన నేను, నా భార్య, నా బిడ్డలు, నా అల్లుళ్ళు, నా కోడళ్ళు, నా మనమలు, నా మనమరాళ్లు ఇంతమంది అనేటువంటివిగా వచ్చి వాలినాయి. నేడు ఆ పక్షి వెళ్లిపోయింది. ఇంకా రేడుపో మొన్నాడో కూడాను ఏ పక్షులు ఎక్కడికి వెళ్తుంటాయో ఇంత మాత్రమునకై నీవు ఇంత విచారించటము చాలా హాస్యాస్పదంగా ఉంటుండాలి. ఇంత సత్యాన్ని నీవు గుర్తించలేనటువంటి వాడు, ఈ కాషాయం వ్యర్థం అన్నాడు ఆ మహారాజు.
1: ది కింగ్ టోల్డ్ ది సన్యాసి దట్ లుక్, by the time the evening comes on, several birds come and perch on a tree. There is no connection between one bird and another, except that they all come and perch on the tree. As soon as it is morning time, these birds fly away. Each bird goes its own way. One bird cannot tell the other where it is going or when it is going. The birds have no connection with each other. In the same manner, on my family tree, all these birds, myself, my wife, my children, my grandchildren, all of them have come and are standing on the family tree like birds. Today, one bird, that is the prince, has gone away. Tomorrow, surely, another bird will go and more birds will go. It looks ridiculous that you are wearing the robe of a sannyasi and you seem to be grieving for this and attaching so much importance to this.
2: Sare, Rajuku ఆ యొక్క కుమారుని పైన ఏమాత్రమైనా కొంత విరక్తి కలిగిందో ఏమిటో, ఆ కుమారునికి రాజ్యము కట్టడం ఇష్టం లేదో ఏమిటో, తనకు ఇంకొక భార్య ఇంకొక కుమారుడు ఉన్నాడేమిటో అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సన్యాసులో వేరువేరు భావములుగా అభివృద్ది చేసుకుని ఈ రాజు ఇట్ల ఉండని తల్లి దగ్గరికైనా పోయి చెప్పినప్పుడు కడుపులో నవమాసమును మోసి పెంచి పెద్ద చేసినటువంటి తల్లికి కంటిదారలు రాకుండా ఉండునా, ఈ యొక్క తల్లి బాధపడకుండా ఉండునా అని రాజమాతను చూడటం కోసమని తాను తిరిగి అక్కడి నుంచి అంతఃపురంలోకి బయలుదేరి వెళ్లాడు.
1: దిస్ సన్యాసి థాట్ దట్ పర్హాప్స్ దిస్ కింగ్ డస్ నాట్ లైక్ దిస్ పర్టిక్యులర్ సన్. ఇట్ మే బి దట్ హీ హాస్ డెవలప్డ్ సమ్ కైండ్ ఆఫ్ డిటాచ్మెంట్ టు దిస్ సన్. హీ మే బి హ్యావింగ్ అనదర్ వైఫ్, హీ మే బి హ్యావింగ్ ఎ సన్ బై అనదర్ వైఫ్ టు హూమ్ హీ హాస్ గాట్ మోర్ అటాచ్మెంట్. ఐ విల్ లీవ్ ది కింగ్, లెట్ మీ నౌ గో టు ది మదర్ ఆఫ్ ది ప్రిన్స్ దట్ ఈస్ ది రాజమాత అండ్ టెల్ హర్ దిస్ న్యూస్. The mother should certainly have given birth to the son after bearing him for 9 months, and all that trouble will surely result in tears coming from her eyes. So he goes to the Rajamata.
2: Antapuramulo dasilu aa sanyasini Rajamata daggariki teeskoni vellaru. రాజమాత దగ్గరికి తీసుకుని వెళ్లిన తక్షణమే ఆ దుస్తులు రాజమాతకు అప్పచెప్పి, తల్లి నీ కుమారుడు బెబ్బును వాతపడి ప్రాణమును వదిలాడు అని గట్టిగా ఏడ్చాడు.
1: The attendants took him to the palace and took him to the Rajamata. As soon as he was in the presence of the Rajamata, this sannyasi gave the blood-stained clothes to the mother and he said, "Your son has been killed by a tiger." And he started weeping loudly.
2: అప్పుడు రాజమాత, సన్యాసి, ఈ విచారమునకు ఏమాత్రం కూడాను కారణము లేదే. ఏదో ఒక చత్రము లోపల మార్గమధ్యంలో ప్రయాణికులు అనేక మంది దిగుతూ ఉంటుంటారు. కానీ ఆ చత్రంలో దిగుతారు, వారు విశ్రాంతి తీసుకుంటారు. తిరిగి విశ్రాంతి తీసుకున్న తక్షణమే వారు చెందవలసినటువంటి యొక్క స్థానములకు, పోవలసినటువంటి యొక్క స్థానములకు తిరిగి ప్రయాణమై వెళుతూ ఉంటారు. అంత మాత్రముకే ఈ యొక్క ఒకరికొకరికి ఉన్నటువంటి సంబంధం ఏమిటున్నది? ఈ యొక్క జగత్ అనేటువంటి ఒక చత్రం వంటిది. ఈ చత్రంలో అనేక మంది ఒక్కొక్క రూములో ఒక్కొక్క దీంట్లో చేరినాము. కాని అతను ఈనాడు బయలుదేరి వెళ్లినాడు తన స్వస్థానమునకు. మేము కూడా రేపటి దినం వెళ్లేటువంటి వారమే, కాని చత్రము లోపల స్థిరంగా నివాసం చేసేటువంటి వారం కాదు. ఇంత మాత్రమునికి ఈ సన్యాసి ఇంత దుఃఖించటము చాలా హాస్యాస్పదమని ఆ సన్యాసికి బుద్ధి చెప్పినట్టుగా తాను వాదించింది.
1: రాజమాత అడ్రెస్డ్ ది సన్యాసి అండ్ సెడ్, "ఐ సీ నో రీజన్ ఫర్ యువర్ గ్రీఫ్. Why is it you are weeping like this? Don't you know that in a chow tree a lot of people come on their own and they wish to take rest, they take rest, and once they take rest they get up and each one goes to his own destination. What is the connection between various people who come into a chow tree, take rest and go their own way to reach their respective destinations? This world is like a chow tree. Into the chow tree of this world many of us have come. Each one takes his rest and then leaves on his own and goes to his own destination. We are all, this bird, this person has gone away today. We are also likely to go away sooner or later. Why do you grieve for such a common, understandable incident?"
2: Sari, ఈ తల్లి కూడాను ఏదో మారు తల్లిగా ఉండవచ్చును, సవితి తల్లిగా ఉండవచ్చునని ఆ సన్యాసి తిరిగి తన ప్రాపంచ వ్యామోహంలో పడి తిరిగి తన రాజకుమారు భార్య దగ్గరికైనా వెళ్లినప్పుడు ఏదో తన సుమంగళత్వమైన పాడవుతుందని, తానైనా కంటిదారలు కారుస్తుంది ఏమోని ఆ రాజకుమారుని యొక్క భార్య దగ్గరికి మాత్రం వెళ్లడానికి ఆశించాడు.
1: హీ థాట్ ఇన్ హిస్ ఇల్యూషన్ అబౌట్ ది వరల్డ్లీ అటాచ్మెంట్స్ that the mother is perhaps not the real mother, she may have been the stepmother and therefore she has not got the proper affection. But he thought, "Let me go to the wife of this prince. Surely if I give this news to the wife, she will at least feel that her being a sumangali will be disturbed and she will have to grieve about this matter."
2: Akkadiki velli aa yokka rajakumaru bhari degariki velli, "తల్లి, నీ యొక్క మాంగళ్యమంతా ఈనాటితో కూడా నశించిపోయింది. నీ సుమంగళత్వమంతా కూడా ఈనాటితో చీనమైపోయింది. నీ యొక్క ఈ యొక్క రూపం కూడాను విధవత్వంగా మారవలసి వచ్చింది. కనుక ఈ వార్తను నీకు అందించే నిమిత్తం నేను వచ్చానని కూడాను ఆమె దగ్గర చెప్పి ఏడ్చాడు.
1: He went to the wife of the prince and he told her that your mangalya is at an end. You cease to be a sumangali from today. You will have to live as a widow. And he started crying and weeping in her presence.
2: Aa rajakumarani bharya chaala gattiga navvi, sanyasi, edo okoka aranyam lopala varshamul dwara gaali dwara konni chettu kommalu virugutuntai. Tirigi adi pravahanga vachinappudu aa pravahamulo aa komma okati cheripothundi. Inkoka adavi lopala ఎండకు ఎండి, వానకు నాని, గాలికి విరిగి అక్కడ కూడాను కొన్ని పడిపోతుంటాయి. ఇలాంటి కొమ్మలు వర్ష ప్రవాహం చేత దానిలో కొట్టుకుని వచ్చి పెద్ద నది లోపలకు చేరిపోతుంటుంటాయి. ఆ చేరిపోయినప్పుడు ఆ ప్రవాహం యొక్క వేగమును పట్టి మధ్య మధ్య కలుస్తుంటాయి, మధ్య మధ్య విడిగిపోతుంటాయి. అదేవిధంగానే నేను ఒక్క ఇంటి చెట్టు కొమ్మను, అతను ఒక్క ఇంటి చెట్టు కొమ్మ, ఈ యొక్క రెండు కొమ్మలు ఈ జీవితం అనేటువంటి ప్రవాహంలో చేరినాయి. కాని ఈ ప్రవాహము ఆనందమనేటువంటి సముద్రంలో చేరుతుంది. సముద్రములో ఒక్క కొమ్మ ఒక భాగంలో, ఒక కొమ్మ మరొక భాగంలో ఉండినప్పటికీ సముద్రము ఏకంగానే ఉంటుంటాది. కనుక ఇరువురికి ఆనందమనేటువంటిది ఎడబాటు రాదు. ఈ కొమ్మలకు మాత్రం వేరువేరు ప్రాంతంలో నివసించవచ్చును, కాని ఆనందమనేటువంటి సాగరము అందరికీ ఒక్కటే. కనుక దీనికి యోచించవలసిన అవసరం లేదని ఆమె ఆ సన్యాసికి బుద్ధి చెప్పింది.
1: దిస్ వైఫ్ యాజ్ సూన్ యాజ్ షీ listen to the sannyasi, she started laughing very loudly. And she told the sannyasi, what is this? Can you not understand that in a big forest there may be a tree, and on account of rain and wind, one of the branches of that tree may be broken and it will fall down into a stream. Yet in another forest there may be another tree, another branch will break and fall into the stream. They become a big river, and in this big river, depending upon the direction in which the stream flows and the velocity with which the stream flows, two different branches of two different trees from two different forests may come together. My family is like one forest, and I am like the branch of a tree. My husband is like the branch of another tree from another family. The two have come together in the stream. They have separated out to join the big ocean of bliss, like the big river joins the ocean. Although we are two separate individuals, the question of ocean of bliss is the same for both of us. We may be separated as individuals, but in the ocean of bliss we are together because bliss is common to both of us.
2: అప్పుడు ఈ సన్యాసి తనలో తాను విచారించాడు. రాజకుమారుడు చెప్పినట్టుగా ఈ రాజ్యములకు జితేంద్రియ రాజ్యము, జితేంద్రియ రాజు, జితేంద్రియ మహారాణి, జితేంద్రియ రాజమాత, ఇది సార్థకమైనటువంటిదిగా ఉంటుండాదని తిరిగి ఆ యొక్క వస్త్రములను అక్కడ వదిలిపెట్టి తిరిగి తన యొక్క ఆశ్రమములకు వెనుకకు వెళ్లాడు.
1: దిస్ సన్యాసి థాట్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ హీ రియలైజ్డ్ yes, the prince is a Jitendriya. The king is Jitendriya, the queen is Jitendriya, the wife is Jitendriya, people are Jitendriyas. These names are justifiable and they have a reason for calling themselves like that. So he left the blood-stained clothes at that place and he went back to his ashram.
2: తిరిగి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రాజకుమారుని యందు కూడా నువ్వు జితేంద్రియ తత్వం ఉన్నదా లేదా టెస్ట్ చేయాలి అని ఒక సంకల్పం పుట్టింది.
1: Even after reaching the ashram, he had a desire to test if the prince has the Jitendriya aspect in him.
2: Vellina tachaname aa rajakumaru daggariki velli nayana kumar raja nee rajyamanta pararadunu mee yokka rajyam paina padi danini vaari vasam chesukoni nee talli tanulanu aneka reetuluga himsinchi adavula paalu chestunnaru వాళ్ళని అనేక రీతిలుగా ముక్కలు ముక్కలు కొట్టి వారిని హింసిస్తున్నారు మీ ప్రజలను. కనుక ఈ సమయంలో నీవు ఇక్కడ ఉండడానికి వీలు కాదు, నీవు రాజ్యమునకు వెళ్ళు అని ప్రశ్నించాడు.
1: He went to the prince and he told him that he had gone to the kingdom and he has seen the kingdom having been overrun by the various enemies and these enemies have taken prisoner of his mother, of his father. They have cut your mother and father into pieces. They have killed them. They have driven away all your relations. This is what he told the prince.
2: అప్పుడు ఈ రాజకుమారుడు నవ్వి, రాజ్యము ఎవరిది, రాజులు ఎవరు, కనుక ఎవరికి నీ ఎట్టి సంబంధం కూడా లేదు. భగవంతుడు మహారాజు, భాగవతం యువరాజు, భక్తుడు కుమారరాజు, ఇట్టి వారికే నిజ సంబంధం కాని ఈ రాజ్యములంతా కూడాను నీటి బుడగల వంటివి, నేడు ఉండవచ్చును రేపు పోవచ్చును. కనుక దేహ సంబంధమైనటువంటి రాజ్యములు సరి అయినటువంటి రాజ్యములు కాదు. హృదయ సామ్రాజ్యమునకు పట్టాభిషేకం కట్టుకున్నటువంటి నా తండ్రి నేను, నా తండ్రి తత్వము పుత్రతత్వం కూడాను ఏకత్వమైనటువంటిదే కాని ఈ దేహములో తండ్రి పుత్రుడు కాని ఆత్మతత్వమునకు ఎట్టి సంబంధం కూడాను లేదు. కనుక మన అందరి రాజ్యము కూడాను ఆత్మ సామ్రాజ్యమే అన్నాడు.
1: The prince laughed and asked the question, what is the kingdom and who are the kings? In effect, God is the big king, the Maharaja. Bhakti is the kingdom. Devotees is the prince. There is no other individual who is either the king or the prince. It is only a bodily relationship between me and my father. There is no other relationship which is valid except the relationship of the Atma. This entire world is pervaded by Atma. God is the Maharaja. Bhakti is the kingdom. Devotee is the prince. There is no other individual who is either the king or the prince.
2: ఇది ఒక విధమైనటువంటి యొక్క సన్నివేశములందు భారతము లోపల సంజయుని కూర్చొని పెట్టుకుని గాంధారి తన కుమారుని యొక్క చింతను అతనితో చెప్పుకుంటూ చాలా దుఃఖిస్తూ ఉంటుంటాది.
1: ఇన్ ఏ సిమిలర్ కాంటెక్స్ట్ ఇన్ ది స్టోరీ ఆఫ్ మహాభారత గాంధారి వాజ్ వన్స్ టెలింగ్ సంజయ ఆల్ హర్ గ్రీఫ్ అబౌట్ హర్ సన్స్.
2: సంజయ, మన యొక్క కవరుల లోపల ఒక్క అశ్వత్థామ, కృపాచార్య, కృపణుడు ఈ ముగ్గురు మాత్రమే నిలిచింది. ఇంకా పాండవులలో పాండవులు 5 మంది, కృష్ణుడు ఇంకా అతని సోదరుడు స్నేహితుడు అయినటువంటి అతను 7 మంది మాత్రమే నిలిచింది.
1: షీ వాస్ టెలింగ్ సంజయ, ఓ సంజయ, అమాంగ్స్ ది కౌరవస్ దేర్ ఆర్ ఓన్లీ ది ఫాలోయింగ్ పర్సన్స్ హూ ఆర్ స్టిల్ అలైవ్, అశ్వత్థామ, కృపాచార్య అండ్ కృపణ. దీస్ ఆర్ ది ఓన్లీ 3 పీపుల్ హూ ఆర్ అలైవ్. యాజ్ అగెన్స్ట్ దిస్ అమాంగ్స్ ది పాండవాస్ ది 5 పాండవాస్ కృష్ణ అండ్ అ ఫ్రెండ్ ఆఫ్ హిస్ ఆల్ టుగెదర్ 7 పీపుల్ ఆర్ సర్వైవింగ్.
2: కనుక వారి వైపున 7 మంది, మన వైపున 3 మాత్రమే నిలిచింది. ఈ 7 3 10గా ఉంటుంటుండాలి. ఈ 10 మంది వల్ల ఈ యుద్దము నిలిపించి ఎన్నో వేల మందిని, లక్షల మందిని అంతా కూడాను ఈ యుద్దం అనేటువంటిది మింగివేశ కదా అని పరతపిస్తూ ఉంటుంటాది.
1: షీ వాజ్ ఎక్స్ప్రెసింగ్ గ్రీఫ్ బై సేయింగ్ దట్ ఆన్ దేర్ సైడ్ దెర్ ఆర్ 7 పీపుల్ అలైవ్, ఆన్ అవర్ సైడ్ దెర్ ఆర్ 3 పీపుల్ అలైవ్, ఆల్ టుగెదర్ దెర్ ఆర్ ఓన్లీ 10 పీపుల్. So many persons have been sacrificed in this war in order that only these 10 people have survived.
2: దానికి సంజయుడు చక్కని జవాబు చెప్తూ వచ్చాడు. సంజయుడు అనగా సంజిత్యేమితి సంజయ హాని అనగా ఇంద్రియమును అరికట్టుకున్నటువంటి వాడు సంజయుడు.
1: సంజయ గేవ్ ఎ వెరీ బ్యూటిఫుల్ రిప్లై టు ది స్టేట్మెంట్ ఆఫ్ గాంధారి. సంజయ ది నేమ్ signifies that one who has completely controlled all his organs.
2: Amma, ee 10 mandi yokka tattvanni paramaatmudu lokaniki vyaktaparche nimittamai ee vidhamainatundi yokka leelalu aadutunnadu. 10 1 prakkana 0 anaga ee 0 aneetundidi ee bhoomikanta oka ఆదర్శమైనటువంటి రీతిగా మనకు ప్రదర్శిస్తూ వస్తుంటుండాలి. భూమి యొక్క ప్రతిబింబమే ఈ సున్నకు ఒక అర్థము. కానీ దీనిని మనం 0 అంటున్నాము. ఈ 0కు ప్రక్కలో ఒక హీరో ఉన్నాడు, అతనే గాడ్. ఆ గాడ్ అనేటువంటి వాడి ఒక్క ప్రక్కలోపల ఈ జగత్ అనేటువంటి సున్న పెట్టడం చేతనే 10 వచ్చింది. ఆ గాడ్ అనేటువంటి ఒక హీరోగిని లేకపోతే ఈ 0 0 అయిపోతుంది. కనుక ఈ జగత్ అంతా కూడాను ఒక అనిత్యమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది, అసత్యమైనటువంటిది. ఈ అసత్యమైనటువంటి జగత్తు సత్యమైనటువంటి దైవముతో చేరటం చేతనే దీనికి కూడా ఒక విలువ వస్తుంటుంటాది. సత్య జీవితమైనటువంటి యొక్క దీన్ని మనం అనుభవించుకోవాలనుకున్నప్పుడు సర్వేశ్వరునితో సన్నిహిత సంబంధాన్ని చేర్చుకోవాలి. అదే మన యొక్క జీవితానికి ఒక పరమావధి అని కూడాను సంజయుడు బోధించాడు.
1: సంజయ టోల్ గాంధారి, yes, there is a significance to this fact that there are 10 persons left in this world. God wants to proclaim to this world the significance of this 10. You will notice here that there is the integer 1. To the right of the integer, there is a 0. 0 shows that it is the earth. The earth is spherical. We can take 0 as symbolic of the earth. Whereas 1 is the one God. And we have to interpret this 10 by saying 0 stands for the world, 1 stands for God. Without 1, 0 or the world has absolutely no value at all. 1 is the hero that is standing on the left, which means that this world, which is impermanent, which is untrue, which is transient, will be nothing without association with God. But by association with God, it can survive, and this is the Sarveshwara Tattva which we have to understand. That's what is contained in this remnant of 10.
2: Bhumi sunna swarupamu. Suryudu sunna aakaramu. Chandrudu sunna aakaramu. ఇంకా ఏ విధమైనటువంటి మనకు ఆధారమైనటువంటి స్వరూపాలను నిరూపణ చేసినప్పటికీ అన్ని కూడాను ఒక సున్నా ఆకారంగా ఉంటున్నాయి. మనం నివసించే భూమి సున్నా, మనకు ప్రకాశమును అందించేటువంటి సూర్యుడు సున్నా, మనకు చల్లదనమును ఆశించేటువంటి యొక్క చంద్రుడు సున్నా. ఈ అందరూ సున్నలైనప్పుడు మన జీవితం మాత్రం సున్న కాక ఇంకేమిటి? కనుక మన జీవితం అనేటువంటి దానిని కేవలం ఒక సున్నగా మనం భావించుకొని దానికి ప్రక్కన ఒక దైవత్వము అనేటువంటి దీనిని మనం చేర్చుకోవటం చేత మన జీవితం కూడాను శాశ్వతమైనటువంటి పవిత్రమైనటువంటి విలువైనటువంటి యొక్క స్థానాన్ని కూడాను చెందుతుంటాది.
1: The earth on which we live is spherical. The sun which gives us the shining light is spherical.
3: The moon who gives us all the coolness is spherical. In fact, most things which we see in this world have a spherical shape. In that context, our own life also has a spherical shape and is nothing other than a zero.
2: Then,
3: by the side of this zero, you have to put in one, which is the divine. That is how you can get value for your life, which otherwise is zero.
2: విత్తనములో చెట్టు ఉన్నది, చెట్టులో విత్తనమున్నది. ఈ విత్తనము చెట్టు అనాదులు, ఇవి ఎప్పటికీ ఉండనటువంటివే. అలాంటి అనాది అయినటువంటి సత్యమైనటువంటి ఈ నిత్యమైనటువంటి యొక్క ఇది ఎప్పుడు కూడా నిత్యముగానే ఉంటుంటుంది. ఈ రెండింటి యొక్క సత్యాన్ని మనం గుర్తించటమే మన యొక్క జీవితం యొక్క కర్తవ్యం.
3: ది సీడ్ కంటైన్స్ ది ట్రీ ఇన్ ఇట్, ది ట్రీ కంటైన్స్ ది సీడ్ ఇన్ ఇట్. This is a truth which has been coming to us from time immemorial. The purpose of our life is to recognize this truth that the seed and the tree contain each other.
2: ఇది అంతా కూడాను మాయ.
3: All this is just illusion or maya.
2: ఈ మాయ అంటే శంకరుల వారు కూడాను యామా సా మాయా అన్నాడు. అనగా ఏది లేదో అదే మాయా అన్నాడు.
3: Even this maya has been described by Shankara as that which does not exist.
2: దానికి మనం ప్రశ్నించవచ్చును, లేని దానిని మాయా అని చెప్పవచ్చును, కాని ఇంత ప్రపంచము మనకు స్వరూపకంగా గోచరిస్తుండేటువంటి సమయంలో లేదని చెప్పడం ఎట్ట సాధ్యమవుతుంది? ఉన్నది లేకపోయిందని చెప్పడం లోపల ఇది మాయ కాదే. మనం అన్ని రకములైనటువంటి యొక్క శబ్ద స్పర్శ రూప రస గంధాదులతో అనుభవిస్తున్నప్పుడు ఇది మాయ అని చెప్పడం సాధ్యం కాదే అని మనం కొంతవరకు విచారణ సల్పవచ్చు.
3: వీ మే ఆస్క్ ఎ క్వశ్చన్ అండ్ మేక్ ఎన్ ఎంక్వైరీ. ఇట్ సీమ్స్ రీజనబుల్ టు సే దట్ వాట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఈజ్ మాయా. But how is it possible to describe this whole world which we are able to see with our eyes, feel it with all our five senses, to say that what we see does not exist? That does not seem to be reasonable.
2: Daniki Shankaralu vare chakkane udaharanam cheppadu. Kalalo chuchina medalu middelu kannulu derichina levu kada.
3: Shankara gave a beautiful example in answer to this query. What you see in your dream, the great palaces and the buildings, they don't exist when you wake up.
2: కనుక కలలో నీ యొక్క శబ్ద స్పర్శలు ప్రసగంధాలతో నీవు అనుభవించినావు, కానీ మేలుకున్న తక్షణమే ఆ యొక్క భోగములు ఎక్కడున్నాయి? అదేవిధంగానే ఈ యొక్క జాగ్రత్త అవస్థ లోపల శబ్ద స్పర్శలు ప్రసగంధాలతో నీవు అనుభవిస్తున్నావు, తిరిగి ఇవి నిద్రావస్థలో లేవు కదా.
3: You are experiencing in your dream with all your five senses whatever you see in your dream. But when you wake up, none of them exist. So also, you see so many things while you are waking up by your five senses and you experience them. But when you sleep in the dreaming state, these things do not exist.
2: కనుక ఇది పగటి కళ, అది రాత్రి కళ, రెండు రెండు కళలే, కళలంతా కళలే అన్నాడు.
3: It means what you now see is daydream and the other one is night dream. All dreams are untrue.
2: కనుక మన జీవితం అనేటువంటి దానిని ఇది సత్యము అది మిథ్యము అని చెప్పడానికి వీలు కాదు. మన జీవితంలో ఏదో కొన్ని అనుభూతులు ఉండినంత వరకును మనం అది సత్యంగానే భావించుకుని ఆ సత్యములో సత్యస్య సత్యం, సత్యములో ఉన్నటువంటి సత్యాన్ని మనం గుర్తించుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటమే ఈనాడు మనం చేయవలసినటువంటి ప్రధాన ప్రయత్నం.
3: ఇన్ అవర్ లైఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సే దట్ దిస్ ఈస్ ట్రూత్, that this is permanent. Our purpose and our method should be to recognize whatever we experience in our life, regard them as truth, and search for what is the truth amongst what you see.
2: Kana manamu deha sambandhamulu kani leka inke vidhamainatundi yokka anubandhamulu kani unnanta varaku మన యొక్క కర్తవ్యాన్ని మాత్రం నిర్వర్తించుకునేటువంటి ప్రయత్నానికే మనం పూనుకోవాలి, కానీ వాటిని ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క సంబంధంగా మనము భ్రాంతిని పెంచుకుని దాని ద్వారా మనం దుఃఖమునకు గురి కావటము ఇది సరి అయినటువంటి యొక్క మానవత్వంకు సరి అయినటువంటి యొక్క మార్గము కాదు.
3: Therefore, our bodily connections or other type of attachments should not worry us and should not create any special feeling in us. We should only regard it as our duty to utilize these connections for the purpose of fulfilling the duty which we have to do. We should have no special affinity to these illusory attachments in this world.
2: Mata nasti, pita nasti, nasti bandhu sahodarah, artham nasti, gruham nasti, tasmat jagrata jagrata ani Shankarulu varu kudanu marakuturi hecharinchadu. జన్మదుఃఖం జరాదుఃఖం జాయాదుఃఖం పునఃపునః అంత్యకాలే మహాదుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అన్నాడు.
3: దేర్ ఇస్ నో మదర్, దేర్ ఇస్ నో ఫాదర్, దేర్ ఇస్ నో రిలేషన్, దేర్ ఇస్ నో వెల్త్, దేర్ ఇస్ నో హౌస్, బివేర్ బివేర్, ఆల్ దట్ యు సఫర్ ఐదర్ బై బర్త్ ఆర్ బై గ్రోత్ ఆర్ బై డెత్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ పెయిన్ఫుల్ బట్ the death is a great pain. Beware and beware. This is what Shankara has said.
2: Undinanta varaku nu mana kayamunu aarogyavantanga pettukovali, undinanta varaku mana manasunu nischalamainatuvantidiga pettukovali, chalinchinatuvanti manasunu bhraminchinatuvanti drishtini manam abhiruddhi parichukoni shashvatamainatuvanti aatmanandamunu anubhavinchukoneatuvanti yokka lakshyamulopala mana jeevitamunu ankitam cheyali.
3: So long as you are alive, you should keep your body healthy. You should keep your mind steady and unwavering. You should keep your vision steady and not wavering from one place to another. You should enjoy by these means the bliss of Atma.
2: Parla cheta chikki padadani kashtamulu padadaniki taginattiga ee dehamunu koola chesukokoodadu unnanta varakunu పరాధీనము కాక స్వశక్తితో తమ కర్మను తాను చేసుకునేటువంటి యొక్క శక్తిని కూడాను మనం పెంచుకోవాలి. దేహం ఒక పడవ వంటిది, ఇహము ఇటువైపున పరము అటువైపున, మధ్యలో జీవితమే ఒక ప్రవాహము. ఈ జీవితమనేటువంటి ప్రవాహమును దాటి పరమనేటువంటి యొక్క గమ్యమును చేరే నిమిత్తమై దేహము అనేటువంటి పడవను మనకు అందించినాడు భగవంతుడు.
3: యూ షుడ్ నాట్ వీకెన్ యువర్ బాడీ and neglect it so as to fall into the hands of others and become dependent on others. You should keep your body healthy so that you stand on your own legs. This body is like a boat. One bank of the boat on this side is the material world. The other bank of the river on the other side is the divinity. Your life is like a river. With the boat of your body, you should cross the river of your life.
2: Aithe madhya margam lopala ee padavake emaina pramadamulu sambhavinchina chaala kashtam avutundi, manam gamyamunu cheralemu.
3: However, and neglect it so as to fall into the hands of others and become dependent on others. You should keep your body healthy so that you stand on your own.

0: leaks and before it deteriorates. If it develops leaks and deteriorates in the midstream, then there will be trouble and you cannot reach your destination.
1: ఎంతకాలము ఈ పడవ జలములో ఉండినా ఎట్టి ప్రమాదము లేదు, కానీ జలము పడవలోకి ప్రవేశించినా ప్రమాదం వస్తుంది.
0: There is no danger if this boat remains in water as long as you like. But if water enters this boat, then there is danger.
1: కనుక నీవు సంసారములో ఉండు, కానీ సంసారమును నీలో చేర్చకుండా చూచుకో.
0: Which means you be in the family, but do not let the family come into you.
1: ఈ విధమైనటువంటి యొక్క జీవితాన్ని నీవు గడిపితివా, నీవే ఆత్మస్వరూపుడు, నీవే నిత్య సత్య స్వరూపుడు, నీవే నిర్మల స్వభావుడు. అలాంటి పరతత్వాన్ని మనము అనుభవించుకునే నిమిత్తమై శంకర్ల వారు ఈ యొక్క శ్లోకాన్ని కాతేయకాంత కస్తే పుత్ర అని, ఎవరు పుత్రుడు, ఎవరు భార్య, నీవెవరు, ఎక్కడి వాడవు అని ఒక మనసును పట్టి సాధించేటువంటి యొక్క క్వశ్చన్ గా వేసి ఆ యొక్క జీవిత రహస్యాన్నంతా కూడాను వెలుపల లాగాడు.
0: If you can spend your life in this manner, then you will become the Atma. You will be the effulgent self. You will yourself see that you are shining. With a view to bring you to this path, Shankara has given this particular verse by way of asking questions such as, who are you? Who is your wife? Where have you come from? Who is your child? By asking such questions, he attempted to put you on the right path.

రేడియో సాయి ప్రెజెంట్స్ నెక్స్ట్ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద 14th of January 1997 ఆన్ ది ఒకేషన్ ఆఫ్ సంక్రాంతి.

0: బుద్ధిశక్తి పరాక్రమం ఉత్సాహం. ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
1: స్టూడెంట్స్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమం షడేతే యతి తిష్టంతి తత్ర దేవ సహాయకృతుం. ఏ రంగమునందైనను, ఏ కాలమునందైనను, ఏ మానవుడైనను ఈ సత్సంపత్తితో కూడినటువంటి యొక్క ఆరు గుణములు కలిగినటువంటి వాడు సర్వత్రా విజయమునే సాధిస్తాడు.
1: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్ ఇఫ్ హెస్ గాట్ ఆల్ దీస్ సిక్స్ ఎసెన్షియల్ క్వాలిటీస్.
0: ఈ షడ్గుణములే మానవుని సకలేశ్వర్య సంపన్నునిగా గావిస్తుంది.
1: దీస్ ఆర్ ది సిక్స్ క్వాలిటీస్ దట్ మేక్స్ మ్యాన్ ఎగ్జాల్టెడ్ విత్ ఆల్ ది ప్రాస్పెరిటీ.
0: ఈ షడ్గుణములు కలిగినటువంటి మానవుని సర్వ విజయములు కూడా వరిస్తుంది.
1: ద మ్యాన్ విత్ దీస్ సిక్స్ క్వాలిటీస్ ఈజ్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్.
0: అయితే ఈ సద్గుణములకు అనేక విధములైన అవాంతరములు అడ్డు తగులుతూ ఉంటాయి.
1: హౌఎవర్ ఫర్ దీస్ సిక్స్ క్వాలిటీస్ దేర్ ఆర్ సర్టెన్ అబ్స్టకల్స్ ఆన్ ద వే.
0: విద్యార్థికి మధ్య మధ్య పరీక్షలు ఏ విధంగా అడ్డు తగులుతుందనో అదే విధంగానే ఈ షడ్గుణములు యందు కూడాను పరీక్షించే నిమిత్తమై అవాంతరములు అడ్డు తగులుతూ ఉంటాయి.
1: జస్ట్ ద స్టూడెంట్ ఫేసెస్ ఎగ్జామినేషన్స్ వీ ఆల్సో ఫేస్ ద టెస్ట్ యాజ్ వీ అచీవ్ దీస్ సిక్స్ క్వాలిటీస్.
0: ఇది తమ యొక్క భవిష్యత్తునకు ఉన్నత సోపానమనే భావించాలి.
1: వన్ హ్యాస్ టు కన్సిడర్ ఎ స్టెప్ ఆన్ ద ల్యాడర్ లీడింగ్ టు ద ఫ్యూచర్.
0: ఈ యొక్క అడ్డులే కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు, నిందలు, నిష్ఠూరములు ఇలాంటి కొన్ని అవాంతరమైన బాధలు మనకు అడ్డు తగులుతూ ఉంటాయి.
1: ది అబ్స్టకల్స్ సచ్ అస్ లాస్, ద పెయిన్, ద బ్లేమ్, దీస్ ఆర్ ఆల్ ద అబ్స్టకల్స్ దట్ కమ్ ఆన్ ద వే.
0: వీటినన్నింటి కూడాను ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని దానిని తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగిపోవలసి వస్తుంది.
1: వన్ హ్యాస్ టు రెసిస్ట్ విత్ ఆల్ ద కరేజ్ అండ్ ఫెయిత్.
0: విద్యార్థులు యందు ఆత్మవిశ్వాసము అత్యవసరమైనది.
1: స్టూడెంట్స్ నీడ్ ఎసెన్షియల్లీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఈ ఆత్మవిశ్వాసమే లేకుండా ఈ సద్గుణములైనటువంటి సంపత్తి మనము అందుకోలేము.
1: విదౌట్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వన్ కెనాట్ హ్యావ్ దీస్ సిక్స్ క్వాలిటీస్.
0: కాన ఆత్మవిశ్వాసము ప్రతి మానవునికి ప్రాణ సమానం.
1: దేర్ఫోర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద లైఫ్ బ్రెత్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్.
0: ఈనాటి విద్యార్థులు యందు ఈ ఆత్మవిశ్వాసమును కోల్పోయి కేవలం భౌతికము, లౌకికము, ప్రాకృతమైనటువంటి యొక్క విషయవాసన యందు తాను ప్రవేశించి అశాంతికి గురి అయి కేవలము అనేక అవస్థలను అందుకుంటున్నాడు.
1: బట్ ద స్టూడెంట్ టుడే ఈజ్ క్యారీడ్ అవే బై ఫిజికల్ వరల్డ్లీ ఫ్లీటింగ్ ప్లెజర్స్ అండ్ ఈజ్ రెస్ట్లెస్.
0: కనుక ఆత్మవిశ్వాసమును అభివృద్ధి పరచుకుని అన్నింటికీ దైవం కలదనేటువంటి యొక్క విశ్వాసంతో మనము జీవితంలో ప్రవేశించాలి.
1: Therefore, we have stepped into our life with self-confidence that there is God with us.
0: విశ్వామిత్రుడు భుజబలమును, బుద్ధిబలమును, అస్త్రబలమును ఆధారం చేసుకుని దైవబలంతో జీవించుతున్నటువంటి యొక్క వశిష్ఠుల వారిపైన యుద్ధమునకు పూనుకున్నాడు.
1: విశ్వామిత్ర, బేస్డ్ ఆన్ ది ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ హిస్ ఆర్చర్ అండ్ ఇంటెలిజెన్స్, హి వాజ్ రెడీ టు ఫైట్ విత్ వశిష్ఠ.
0: కానీ కడపటికి సత్యాన్ని గుర్తించి దైవబలమే నిజబలము, ఆత్మబలమే నిజబలము అని విశ్వసించి ఈ భౌతిక బలమును త్యజించి తాను తపస్సును కేగాడు.
1: బట్ వాట్ హ్యాపెన్ అల్టిమేట్లీ, హీ కుడ్ నో ద డివైన్ స్ట్రెంగ్త్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది స్పిరిట్ వుడ్ ఓన్లీ అల్టిమేట్లీ స్టాండ్ అండ్ దెన్ లెఫ్ట్ ద ప్లేస్ టు పెనెన్స్.
0: ఈ లౌకిక బలములు కేవలం బలములు కాదు, దుర్బలములే.
1: ద ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇస్ నో స్ట్రెంగ్త్ అట్ ఆల్, ఇట్ ఇస్ వీక్.
0: ఈ ప్రాప్తమైనటువంటి శక్తులు అన్ని కూడా నిశ్శక్తులే.
1: ద ఫిజికల్ పవర్ ఇస్ నో పవర్, ఇట్ ఇస్ వీక్నెస్.
0: ఈ భౌతికమైనటువంటి యొక్క సంపదలు అన్ని కూడా కేవలం అశాశ్వతములే.
1: ద వరల్డ్లీ ప్లెజర్స్ ఆర్ టెంపరరీ.
0: ఇలాంటి వాటి మానవుడు ఈనాడు అరులు చాచి తన యొక్క దివ్య శక్తిని కూడాను కోల్పోతున్నాడు.
1: బట్ మ్యాన్ ఈజ్ ఆఫ్టర్ దీస్ ఫ్లీటింగ్ ప్లెజర్స్ అండ్ ఈస్ ఫర్గెటింగ్ హిస్ డివైన్ ఇమ్మనెంట్ స్ట్రెంగ్త్.
0: కనుక విద్యార్థులు ఆత్మవిశ్వాసమును అభివృద్ధి పరచుకుని ప్రతి ఆట యందు, ప్రతి పాట యందు, ప్రతి మాట యందు కూడాను తమ యొక్క దివ్య శక్తిని బహిర్గతం గావించుకోవాలి.
1: దేర్ఫోర్ స్టూడెంట్స్ విల్ హ్యావ్ టు డెవలప్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఎక్స్ప్రెస్ డివినిటీ ఇన్ ఎవ్రీ గేమ్, ఇన్ ఎవ్రీ సాంగ్ అండ్ ఎవ్రీ వర్డ్ దే అట్టర్.
0: అయితే కొన్ని సమయములందు, సందర్భములు యందు తన యందు దాగి ఉన్నటువంటి యొక్క బలహీనత అప్పుడప్పుడు పైకి వస్తుంటాది.
1: హౌఎవర్ ఎట్ టైమ్స్ ఆన్ సర్టన్ అకేషన్స్ ద ఇన్నర్ వీక్నెస్ ఎక్స్ప్రెసెస్ అవుట్.
0: అది ఏ మానవుని యొక్క బలహీనత.
1: దట్ ఈస్ ద వీక్నెస్ ఆఫ్ మ్యాన్.
0: కష్టములకు లొంగిపోవటము, దుఃఖములకు విచారించడము, బాధలను ఓర్చుకోలేకపోవటము, ఇవన్నీ కూడా కేవలము మానవుని యందు దాగినటువంటి యొక్క బలహీనతలే.
1: ద ఇన్నర్ వీక్నెస్ ఆఫ్ మ్యాన్ లైస్ ఇన్ నాట్ ఏబుల్ టు బేర్ ద సఫరింగ్, నాట్ ఏబుల్ టు కంటైన్ ద మిజరీ, నాట్ ఏబుల్ టు బేర్.
0: దీనికి ఏమాత్రం కూడా మనం భయపడకూడదు.
1: వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
0: బీ ఫియర్లెస్. ఆ విధమైనటువంటి ధైర్యంతో, సాహసంతో దానిని మనం ఎదుర్కొన్నప్పుడు అన్నింటి ఎందుకు కూడా మనము విజయాన్ని సాధిస్తాం.
1: When we face all these things with the courage and valor, you are bound to be successful.
0: కాన మనము ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని అన్ని రంగములు ఎందుకు కూడా మనం ప్రవేశించి విజయాన్ని సాధిస్తూ రావాలి.
1: Therefore we should develop the self confidence and come out victoriously in every field.
0: అయితే మానవునికి ఈ సద్గుణముల వల్ల కలిగేటువంటి యొక్క లాభం ఏమిటి?
1: However, what's the profit that one gets out of these six qualities?
0: ఈ సద్గుణముల వల్ల అనేక విధములైనటువంటి యొక్క భౌతిక సుఖములు, ఆధ్యాత్మిక సుఖములు కూడాను పొందగలుగుతాం.
1: With the virtue we'll have the physical pleasure and also spiritual profit.
0: ఆత్మవిశ్వాసం అనేటువంటిది తనను తాను ఉద్ధరించే నిమిత్తమై ఏర్పడినటువంటిదే కాని ఏ లోకమునో, ఏ ప్రపంచమునో, ఏ సమాజమునో ఉద్ధరించేటువంటి నిమిత్తం కాదు.
1: Self confidence helps for the self emancipation, not for the society or for the world by and large.
0: కత్తిని రాతిపైన రుద్దుతూ వచ్చినప్పుడు కత్తి పదుని నిమిత్తమై రాతిని రుద్దుతున్నామే కాని రాతిని నునుపు చేసే నిమిత్తం కాదు.
1: The knife is sharpened against the touch stone not to smoothen this stone, it's only for the benefit of the knife.
0: కనుక తమ తమ సద్గుణములంతా కూడాను తమను ఉద్ధరించిన నిమిత్తమై సద్గుణములు పోషించుకోవాలి.
1: Therefore one has to foster virtue for self emancipation.
0: ఈ సద్గుణములు కంటికి రెప్పల వలె, నోటికి పండ్ల వలె, రెండు చేతుల వలె, రెండు కాళ్ల వలె, ఒకదానిని ఒకటి సమన్వయం కావించుకుని.
1: The qualities, virtues are like that of an eyelid, like the teeth in our mouth, like hands and legs.
0: ఆదర్శవంతమైన జీవితాన్ని అందించే నిమిత్తమై మానవ యొక్క జీవితం ఏర్పడినదనే సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: They should work in perfect harmony and coordination so that we would lead an ideal life.
0: కనుక సద్గుణములు అనేటువంటిది కేవలము ఒక సుఖమును చేకూరుతుంది.
1: Therefore virtues give us happiness.
0: అయితే ఈ సుఖమును కూడాను మనం చెల్లించవలసినటువంటి యొక్క విలువను మనం చెల్లించాలి.
1: However, we have to pay the price for this happiness we get.
0: అది ఆ యొక్క విలువైనటువంటి యొక్క ధనం ఏమిటంటే మన క్రియాశీలత.
1: Therefore, the wealth lies in the spirit of our action.
0: Spirit of action.
1: The spirit of action.
0: Spirit of work.
1: Spirit of work.
0: అనగా మన కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే మనము నిజమైన సుఖాన్ని పొందగలుగుతున్నాము.
1: ఇట్ ఓన్లీ మీన్స్ వెన్ వీ డిశ్చార్జ్ అవర్ డ్యూటీ వెల్ వీల్ హ్యావ్ ట్రూ హ్యాపీనెస్.
0: అయితే ఈ సుఖములు రెండు రకములుగా ఉంటుంది.
1: హౌఎవర్ దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ప్లెజర్.
0: ఎట్టి సుఖములు?
1: వాట్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్?
0: అసుఖము, సుఖము.
1: వన్ ఈస్ మిజరీ, అదర్ ఈస్ హ్యాపీనెస్.
0: అయితే నిత్యమైనటువంటి సుఖాన్ని మనం పొందాలనుకున్నప్పుడు మొట్టమొదటి విలువను కట్టాలి, తర్వాత సుఖాన్ని అందుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు నో ది ఎటర్నల్ హ్యాపీనెస్ we should know its value and try to attain.
0: Anaga kartavyanni nirvartinchali tadupari dani yokka phalithanni manam aashinchali.
1: It only means we have to discharge your duty and responsibility and expect the reward thereafter.
0: Kaani ee naadu kartavyanni nirvartinchaga phalithamunu maatrame aashisthunnamu.
1: But today we don't discharge your duty but we want the reward.
0: Idiye asukhamu.
1: దిస్ ఇస్ అసుఖ ఆర్ మిజరీ.
0: దీని వేళ తదుపరి ఇస్తున్నాం మనము. ముందుగానే వెల ఇచ్చి ఆ సుఖాన్ని మనం పొందాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ టు పే ది ప్రైస్ ఫస్ట్ అండ్ దెన్ అటైన్ హ్యాపీనెస్.
0: ముందుగా ఇచ్చేటువంటి వెల కర్తవ్యమే.
1: ద ప్రైస్ దట్ ఈస్ పెయిడ్ ఎర్లియర్ ఈస్ వన్స్ ఓన్ డ్యూటీ.
0: మన కర్మలను మనం చక్కగా ఆచరించాలి.
1: వీ హావ్ టు డూ అవర్ డ్యూటీ వెల్.
0: అప్పుడే మనకు ఆశించినటువంటి సుఖము మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ ఓన్లీ యు విల్ హావ్ ఎక్స్పెక్టెడ్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ ఇట్.
0: ప్రతి మానవుడు కూడాను కర్తవ్య నిమిత్తమై జన్మించినాడే కానీ ఫల నిమిత్తమై జన్మించలేదు.
1: ఎవ్రీ మ్యాన్ ఇస్ బోర్న్ టు డిశ్చార్జ్ ద డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ, నాట్ ఇన్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎ రివార్డ్.
0: మానవునికి జీవితంలో ఎట్టి రైట్ కూడాను లేవు.
1: మ్యాన్ హ్యాస్ నో రైట్ ఇన్ హిస్ లైఫ్ టైమ్.
0: కానీ కర్తవ్యమే తన యొక్క యోగము.
1: హిస్ డ్యూటీ ఇట్సెల్ఫ్ ఇస్ యోగ.
0: కర్తవ్యాన్ని మనం ఆచరిస్తూ పోయినప్పుడు మన యొక్క రైట్ మనకు ప్రాప్తిస్తూనే వస్తుంది.
1: వెన్ వన్స్ యూ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ, యూ విల్ గెట్ యువర్ ఓన్ రైట్ ఆటోమేటికల్.
0: కానీ రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ అని రెండుగా మనం భావిస్తున్నాము.
1: వీ కన్సిడర్ రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆర్ టూ ఎస్పెక్ట్స్.
0: రెస్పాన్సిబిలిటీ మాత్రం విసర్జిస్తున్నాము, రైట్ కు మాత్రమే ఫైట్ చేస్తున్నాము.
1: వీ గివ్ అప్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ ఫైట్ ఫర్ ద రైట్.
0: రెస్పాన్సిబిలిటీ నువ్వు ఆక్రమించు, రెస్పాన్సిబిలిటీ నువ్వు సరైన దృష్టిలో ఉంచుకో, నీ రైట్ నీకు తప్పక దావిస్తుంది.
1: కీప్ ఇన్ యూ యువర్ రెస్పాన్సిబిలిటీ, దెన్ యూ విల్ గెట్ యువర్ రైట్.
0: కనుక విద్యార్థులారా, మొట్టమొదట మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి.
1: స్టూడెంట్స్ ఫస్ట్ డూ యువర్ డ్యూటీ.
0: డ్యూటీ ఈజ్ గాడ్.
1: డ్యూటీ ఈజ్ గాడ్.
0: వర్క్ ఈజ్ వర్షిప్.
1: వర్క్ ఈజ్ వర్షిప్.
0: కనుకనే మనము మన డ్యూటీని మనము నిర్వర్తించక కేవలం పర నిమిత్తమై మనము ప్రాకులాడటము, ఇది కేవలం వెరితనమే.
1: Without doing your duty, if you anticipate the result and the reward, it is foolishness.
0: ఇట్టి కర్తవ్యాన్ని నిర్వర్తించే నిమిత్తమై మానవ జన్మ మనకు లభించింది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు డిశ్చార్జ్ వన్స్ ఓన్ డ్యూటీ.
0: మానవ జన్మం యొక్క అంతరార్థం ఏమిటని గుర్తించాలి.
1: వీ హావ్ టు నో ది మీనింగ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: ఇట్టి పవిత్రమైన మానవ జన్మ ఎత్తి కూడాను ఇందులో సార్థకము గావించుకునేటువంటి మార్గాన్ని వెతుకక కేవలం అపవిత్రమయ్యేటువంటి కర్మల్లో మనము ప్రవేశించి జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాం.
1: హావింగ్ టేకెన్ ద సీక్రెట్ లైఫ్ ఆఫ్ ద హ్యూమన్ బర్త్, వీ గో అలాంగ్ ది అన్సీక్రెట్ పాత్ అండ్ వేస్ట్ అండ్ స్పాయిల్ అవర్ లైఫ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈ యవ్వనం అనేటువంటిది స్థిరమైనటువంటిది కాదు.
1: స్టూడెంట్స్, యూత్ ఈజ్ నాట్ పర్మనెంట్.
0: కదిలిపోయే మేఘంలో వంటిది.
1: ఇట్స్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.

0: లైఫ్ ఇస్ టెంపరీ, యూత్ ఇస్ టెంపరీ, మనీ ఇస్ టెంపరీ, వైఫ్ అండ్ ఫ్యామిలీ చిల్డ్రన్ ఆర్ టెంపరీ. ఇట్ ఇస్ ఓన్లీ ట్రూత్ అండ్ రైట్యూస్నెస్ దట్ ఆర్ పర్మనెంట్.
1: ఈ సత్య ధర్మముల నిమిత్తమై మీ యొక్క విలువను మీరు సరి అయిన రీతిలో మనం ఖర్చు పెట్టుకోవాలి.
0: We have to make use of our latent energy in proper way to safeguard truth and righteousness.
1: ఎలాంటి పరిస్థితి ఎందైనప్పుడు మనం దేనికూడను వెలువక వెలుగంచ వేయక ధైర్యంతో సాహసంతో ఆత్మవిశ్వాసంతో ముందంజ వేయాలి.
0: Under any circumstances, don't fear anything. Proceed ahead with all the courage, confidence, fearlessly and valor.
1: అప్పుడే మనం విజయాన్ని సాధించగలము.
0: Then you'll certainly win.
1: ప్రతి మానవుడు కూడాను తన కర్తవ్యం నందు విజయాన్ని సాధించాలని ఆశిస్తుంటాడు.
0: ఎవ్రీ మ్యాన్ వాంట్స్ టు విన్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్.
1: కానీ ఈ విజయం ఎట్ట మనకు లభ్యమవుతుంది?
0: హౌ కెన్ యూ బి సక్సెస్ఫుల్?
1: సక్రమమైనటువంటి మార్గాన్ని అనుసరించాలి.
0: యూ షుడ్ ఫాలో ద రైట్ పాత్.
1: ప్రతి మానవునికి 5 మంది అడ్వైజర్స్ ఉన్నారు.
0: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ 5 అడ్వైజర్స్.
1: ఈ 5 మంది అడ్వైజర్స్ యొక్క తత్వాన్ని కూడా మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
0: వీ షుడ్ నో ది నేచర్ ఆఫ్ దీస్ 5 అడ్వైజర్స్.
1: ఎవరు,
0: హూఆర్ దే,
1: ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా, ఎందుకు? ఈ 5 మందిని మాత్రమే అడ్వైజర్స్ మనం తీసుకోవాలి.
0: వీ షుడ్ టేక్ దీస్ 5 అడ్వైజర్స్ హూ, వేర్, వై అండ్ వెన్ అండ్ హౌ. ఐ టేక్ దెమ్ యాజ్ అడ్వైజర్స్ అండ్ కండక్ట్.
1: ప్రతి కార్యక్రమకు ముందు ఎవరు,
0: ఫస్ట్ హూ,
1: ఎందుకు,
0: వై,
1: ఎక్కడ,
0: వేర్,
1: ఎట్లా, ఎప్పుడు,
0: వెన్,
1: ఈ 5 ప్రశ్నలు మనం చక్కగా వేసుకున్నప్పుడు సరి అయినటువంటి జవాబు మనకు ఆవిర్భవిస్తుంది మన నుండి.
0: వెన్ వీ పుట్ దీస్ 5 క్వశ్చన్స్ యూ విల్ గెట్ ది కరెక్ట్ ఆన్సర్.
1: కానీ ఈనాటి మానవుడు ఇట్టి అడ్వైజర్స్ యొక్క దీనిని మనం ఏమాత్రం కూడా ఎదురు చూడటం లేదు.
0: బట్ మ్యాన్ టుడే ఈజ్ నాట్ వెయిటింగ్ ఫర్ ఎ ప్రాపర్ ఆన్సర్ టు దీస్ 5 క్వశ్చన్స్.
1: ఈ అడ్వైజర్స్ ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దీస్ 5 అడ్వైజర్స్?
1: భగవంతుడు అందించినటువంటి వరప్రసాదం అనే భావించాలి.
0: వీ షుడ్ కన్సిడర్ ది అడ్వైజర్స్ ఎస్ గాడ్స్ గిఫ్ట్స్.
1: ఎవరో బయట ప్రపంచమందు బయట అధికారులు ఎందు మనకు అడ్వైజర్స్ వెతకనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ అడ్వైజర్స్ from authority or
1: the advisors mana yende untunnaru.
0: These advisors are within us.
1: Anduvallane angamuloni jangamu, jangamuloni sangamu, sangamuloni lingamu annaru.
0: Therefore it is said, it is only in the body we find the association and there we find this awareness, the linga aspect.
1: Samasta sambandhamainatundi okka angamulu yendu kudanu divyamainatundi shakti tho kudinatundi daivattam untundali.
0: In every limb of our body there is a divinity within latent.
1: Atani pere angirasudu ani pere.
0: The divinity in every limb of our body is called angirasa.
1: Prati angamanu kudanu rasaswaroopudai untatam chetane itaniki angirasudu ani peru.
0: As divinity is present in the form of essence, it's called angirasa.
1: Kanuka baitanu manam vetakanakkaredu bhagavantunni.
0: We don't need to search for God outside.
1: Neeve bhagavantudu.
0: You are God.
1: Nee ende unnadu bhagavantudu.
0: He is within you.
1: Nee shakti antai kudanu bhagavat shaktiye.
0: All your energy is divine.
1: సర్వస్వము భగవంతుని యొక్క వరప్రసాదమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
1: ఏది జరిగినప్పటికీ ఇది నా మంచి కోసం అనేటువంటి యొక్క ఉత్తమ భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: యూ షుడ్ డెవలప్ ద నోబుల్ ఫీలింగ్, వాట్ ఎవర్ దట్ హ్యాపెన్స్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: ఈ చదువు సంధ్యలు కానీ ఈ విద్యా విధానములు కానీ కేవలము భౌతిక జీవితమునకు పోషించే నిమిత్తం కాదు.
0: The education and education system and the procedure is not merely to carry
1: out the జీవితం అనేటువంటిది ఇందులో ఒక భాగం మాత్రమే.
0: Our living sustenance is only a part.
1: కానీ ఫండమెంటల్ శక్తి అనేటువంటిది ఒకటి ఉంటుండాలి, తనం తాను తెలుసుకునేటువంటిది.
0: బట్ దేర్ ఇస్ వన్ ఫండమెంటల్ పవర్ టు నో వన్స్ ఓన్ సెల్ఫ్.
1: తనం తాను తెలుసుకున్నటువంటి వానికి సర్వము ఈజీగా సులభంగా తెలియగలుగుతుంది.
0: ద వన్ హూ నోస్ వన్స్ ఓన్ సెల్ఫ్ విల్ బి ఏబుల్ టు నో ఎవ్రీథింగ్.
1: తనను తాను తెలియనటువంటి వాడు ప్రపంచాన్ని ఏ రీతిగా తెలుసుకోగలడు?
0: ద వన్ హూ డస్ నాట్ నో హిజ్ ఓన్ సెల్ఫ్, హౌ డు యు ఎక్స్పెక్టింగ్ టు నో?
1: తనను తాను సాధించుకోలేనటువంటి వాడు జగత్తును ఏ రీతిగా సాధించగలడు?
0: ఇఫ్ హి కెనాట్ అచీవ్ కాంకర్ హిజ్ ఓన్ సెల్ఫ్, హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు
1: బి? ఆత్మజ్ఞానం అనే ఉద్ధరింపుకోలేనటువంటి మానవుడు బయట విజ్ఞానం ఏ రీతిగా సాధించగలడు?
0: ఇఫ్ హి కెనాట్ ఎమాన్సిపేట్ వర్క్ ఫర్ హిమ్ సెల్ఫ్, హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు వర్క్ ఫర్ అదర్స్?
1: ఈ విజ్ఞానమైనటువంటి ఆచరణలోనేటువంటిది వ్యర్థమైనటువంటి విజ్ఞానమే కదా.
0: దిస్ నాలెడ్జ్ విచ్ ఇస్ నాట్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఈజ్ యూస్లెస్.
1: కనుక విజ్ఞానం ఉంటే కూడాను వివేకం లేకపోతే ఇది కేవలము నిరుపయోగమైనటువంటిది.
0: నాలెడ్జ్ వితౌట్ డిస్క్రిమినేషన్ ఈజ్ యూస్లెస్.
1: కనుక విజ్ఞానంతో పాటు వివేకము, వివేకంతో పాటు ఆత్మజ్ఞానము, మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపాన్ని మనం సాధించాలి.
0: దేర్ఫోర్ అలాంగ్ విత్ ద నాలెడ్జ్ we should have discrimination and also awareness of the self, which we should achieve.
1: Bharatiyula prati parvadinamulu kudanu pavitramaina antaratmanato kudinatuntive.
0: All festivals of Bharatiyas have got an inner significance.
1: Ee antaratthanni bodhinchukune nimittamai aadhyatmika simittamai ఈ విధమైనటువంటి పర్వదినములు ప్రారంభమవుతున్నాయి.
0: ద ఫెస్టివల్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఓన్లీ టు రిసీవ్ ద టీచింగ్ ఆఫ్ ఇట్స్ ఇన్నర్ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్.
1: ఈనాటి పర్వదినము పవిత్రమైన ఉత్తరాయణ కాలమని.
0: టుడే ఇస్ ద సీక్రెట్ డే.
1: ఇది విజ్ఞానమునకు ఆత్మజ్ఞానమునకు రెండింటికి సమమైనటువంటి యొక్క తత్వము.
0: It speaks of equanimity and equality between the knowledge of the self and of the wisdom.
1: Suryudu prati nelakudanu okoka deeni endu rutunandu prarambhisthunnadu.
0: Sun shifts from one house to other as per the zodiac system.
1: Kanukani ee naadu makara rekha paina prarambham cheyatundade deeniki makara sankranti anukuntunnu peru.
0: As it starts from the Capricorn zodiac system, this is called makara sankranti.
1: Ee makara sankranti manavuniki అనేక విధములైనటువంటి భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన ఆధ్యాత్మికమైనటువంటి సంపత్తిని అందిస్తూ ఉంటుండాలి.
0: As sun moves to the house of Capricorn, it confers the physical, moral, ethical, social happiness.
1: కనుక మానవునికి ఈ యొక్క జీవితంలో ఏ ఏ విజయాన్ని సాధించాలని ఉన్నాడో సర్వ విజయములకును సాక్షిభూతమైనటువంటిది ఈ సంక్రాంతి.
0: Therefore, for when victory in every field, Sankranti stands as the witness.
1: దీనికి అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ డిస్క్రైబ్డ్ ఇన్ మిరియడ్ వేస్.
1: దినకరుడు శాంతుడైతో దినములింత కురుచలయ్యను చలిగాలి చులుకు హెచ్చే.
0: ద డే ఈజ్ షార్టర్ అండ్ షార్టర్ అండ్ వీ ఫైండ్ ద చిల్ వెదర్ విండ్ బ్లోయింగ్.
1: పొలములం రేడి గుడ్డి వెన్నెలలోన కుప్పలన్నూర్చు కాపులు గొంతులెత్తి పదములను పాడదొడగిరి.
0: వి ఫైండ్ ఫార్మర్స్ సింగింగ్ ఇన్ గ్లోరీ, సీ వాచింగ్ ద హార్వెస్ట్ బంతి
1: పువ్వుల ముఖములన్నంత విప్పి.
0: ద ఫ్లవర్స్ క్రిసాన్థెమమ్ బ్లాజమ్ ఇన్ ఫుల్.
1: మన గృహంబుల ధాన్య సంపదల నిలిపి.
0: దేర్ బి ఎనఫ్ ఆఫ్ గ్రెయిన్ అండ్ వెల్త్ at our residences.
1: సరసురాలైన సంక్రాంతి పండుగ వచ్చే.
0: ద బ్యూటిఫుల్ సంక్రాంతి అప్రోచెస్ విత్ దీస్ సైన్స్.
1: మానవుడు కృషి కల్పినటువంటి చేత ఆ కృషి ఫలమైనటువంటి యొక్క సర్వధాన్యములు సర్వ సంపత్తి కూడాను ఈనాడు మన గృహంలో ప్రవేశిస్తుంటాయి.
0: బికాస్ ఆఫ్ ది హిస్ వర్క్ ఇన్ ది ఫీల్డ్స్ హీ గెట్స్ ది హార్వెస్ట్ ఇన్ ద గ్రెయిన్.
1: ఇలాంటి భౌతికమైనటువంటి సంపత్తికి ఈ సంక్రాంతి చాలా కళ్యాణకరమైనటువంటిది.
0: సంక్రాంతి ఇస్ మోస్ట్ ఆస్పీషియస్ ఫ్రమ్ దిస్ పాయింట్ ఆఫ్ హార్వెస్ట్.
1: ఇంతే కాకుండా చల్లని గాలుల చేత పవిత్రమైన వాతావరణం చేత ఏ విధమైనటువంటి పనులు కూడా లేకుండా విశ్రాంతిని అందించేటువంటిది ఈ సంక్రాంతి.
0: బికాస్ ఆఫ్ కోల్డ్ వెదర్ అండ్ సీక్రెట్ అట్మాస్ఫియర్ అరౌండ్ వీ కెన్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ రెస్ట్.
1: మానవునికి దేహ సంబంధమైన విశ్రాంతి కూడా అత్యవసరము.
0: మ్యాన్ నీడ్స్ ఫిజికల్ రెస్ట్.
1: శారీర మానసిక ఆధ్యాత్మిక విశ్రాంతులు మానవునికి అత్యవసరమైనప్పుడే ఈ యొక్క నిజమైనటువంటి శాంతి మనకు ప్రారంభమవుతుంది.
0: ఇఫ్ యూ హ్యావ్ గాట్ ది రెస్ట్ అట్ ద ఫిజికల్ లెవెల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ దెన్ యూ విల్ హ్యావ్ ది రెస్ట్ ఇన్ ద ట్రూ సెన్స్.
1: సంక్రాంతి ఇది సంక్రాంతి ఇది పవిత్రమైనటువంటి ఒక కాంతిని అందించేటువంటిది శాంతిని అందించేటువంటిది క్రాంతిని అందించేటువంటిది.
0: సంక్రాంతి కన్ఫర్స్ సీక్రెట్ లైట్ సీక్రెట్ పీస్.
1: మన అంతర్భూతమైనందుకు ఉన్నటువంటి ఒక ఆనందాన్ని మనకు ఆవిర్భవింపజేస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ ఇన్నర్ లేటెంట్ బ్లిస్ దట్ ఎక్స్ప్రెసెస్ ఇట్సెల్ఫ్.
1: మానసికం యొక్క వాతావరణాన్ని చాలా మార్పు తెప్పిస్తుంది.
0: దేర్ విల్ బి ఎ చేంజ్ ఇన్ ది ఔటర్ ఎన్వైరన్మెంట్.
1: సున్నితమైన పవిత్రమైన భావాన్ని మన నుండి ఆవిర్భవింపజేస్తుంది.
0: వి డెవలప్ ద టెండర్ సాఫ్ట్ నోబుల్ ఫీలింగ్స్.
1: కానీ ఈనాటి మానవుడు ఈ యొక్క పవిత్రమైన భావాల్ని ఏమాత్రం కూడా స్మరించడం లేదు.
0: బట్ మ్యాన్ ఈజ్ నాట్ బాదర్డ్ టు ఎంటర్టైన్ సీక్రెట్ థాట్స్.
1: కేవలము భౌతికమైనటువంటి సిరి సంపదలే ప్రధానమని భావించి ఆ సిరి సంపదల నిమిత్తమై తన సర్వస్వమును దారవోస్తున్నాడు.
0: హీ కన్సిడర్స్ ద వెల్త్ ఇన్ దిస్ వరల్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ స్ట్రెయిన్స్ ఎ లాట్.
1: కనుక సద్గుణములను మనం పెంచుకోవడానికి తగినటువంటి యొక్క అవకాశాన్ని మనం అందుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ సీజ్ ఎవ్రీ ఆపర్చునిటీ టు డెవలప్ వర్చ్యూస్.
1: ఈ సద్గుణములు అనేటువంటివి ఈ షట్ సంపత్తులు.
0: ది వర్చ్యూస్ ఆర్ ది సిక్స్.

0: But the enthusiasm, the courage, the valor, the intelligence and energy.
1: ఈ శస్త్రంపత్తి మానవుని యందు ఉండినప్పుడు మానవుల్లో దుర్గుణములు ప్రవేశించడానికి ఏమాత్రం అవకాశం ఉండదు.
0: When these six noble qualities are there is no scope for any bad character.
1: ఈనాటి యువకుని యందు రెండు దుష్ట శక్తులు ప్రవేశించి మానవత్వాన్ని కూడాను మసిగల్పుతుండాలి.
0: Today we find two bad qualities that ruins the human quality altogether.
1: అసూయ, ద్వేషము.
0: These are the two. One is jealousy, the other hatred.
1: ఇవి రెండు కూడాను తోడు దొంగలు.
0: These are the thieves who work together.
1: ఇవి రెండు కూడాను వేరు పురుగులు.
0: They are like the termites.
1: కడకడలాడుతూ పుష్పములు విప్పి ఫలములను అందించి ఆనందాన్ని వెలిపేటువంటి వృక్షమును కూడాను ఏమీ తెలియనట్టుగా ఒక వేరు చాటును చేగి ఈ యొక్క వేరు పురుగు దాన్ని కొట్టి క్షణములో దానిని నిర్మూలం గావిస్తుంది.
0: They attack the roots of those plants that flower excellently, the flowers that blossom and yield fruits. They attack the very roots and ruin them.
1: అసూయ అనేటువంటిది ఇలాంటి చాలా బాధను కలిగించేటువంటి ఒక పురుగు వంటిది.
0: Jealousy is a pest termite that puts you to suffering.
1: సుఖ సంతోషములతో వర్ధిల్లుచున్నటువంటి మానవుని యందు ఈ అసూయ ప్రవేశించి వారిని అన్ని విధములు కూడాను కేవలము నిర్వీర్యుని గావిస్తుంది.
0: In fact, though man is happy, it is only this jealousy that makes his position miserable.
1: అది ఏ మహాభారతం నందు కూడాను కృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్నాడు.
0: That is the teaching of Krishna to Arjuna in Mahabharata.
1: పచ్చని రాజవంశమును పాడురరింపజనించినారు.
0: A beautiful clan, the progeny, royal family.
1: పచ్చని రాజవంశమును పాడునరింపజనించినారు. కార్చి చైరేడు సూతు సుతు స్నేహము దానికి తోడు.
0: A royal family of repute is put to ruin. They are born with the whole family.
1: కచ్చలు రేపి ఆ శకునిగాడు.
0: And there is Shakuni that would add fuel to the fire. You find the flame burning all through more and more brilliantly.
1: ఈ అసూయ అనేటువంటి ఒక చీడపురుగు, అసూయ అనేటువంటి ఒక రాక్షసి ఈ పచ్చని రాజవంశంలో ప్రవేశించి దీనిని సర్వ విధములు కూడాను ధ్వంసం గావిస్తున్నాడు.
0: Therefore the insects and the termites of jealousy acts like a demon and ruins the very clan of the royal family.
1: మంచి మార్కులు తెచ్చుకుంటున్నటువంటి పిల్లవాడిని చూస్తే అసూయ అవుతుంది.
0: We feel jealous of a boy who gets good marks.
1: మంచి మేధాశక్తి కలిగినటువంటి విద్యార్థిని చూస్తే అసూయ ప్రారంభమవుతుంది.
0: We are jealous of intelligent boys.
1: అన్ని విధములు కూడాను సుఖశాంతులతో వర్ధిల్లుతున్నటువంటి వాడిని చూస్తే అసూయ వస్తుంది.
0: One feels jealous of the person who is happy all the time.
1: నిరంతరము ఆనందంతో కిలకిలలాడుతున్నటువంటి విద్యార్థిని చూస్తే అసూయ వస్తుంది.
0: If a student is blissful all through, we feel jealous of him.
1: ఈ అసూయ అనేటువంటి దానికి ఒక విధమైన పరిమితమే లేదు, హద్దు పొద్ద లేదు.
0: This jealousy has no limit, has no boundaries.
1: కనుక ఇలాంటి అసూయను విద్యార్థుల్లో ఏమాత్రము ప్రవేశించకుండా చూసుకోవాలి.
0: స్టూడెంట్ షుడ్ టేక్ ఎవ్రీ కేర్ నాట్ టు హ్యావ్ జెలసీ విత్ ఇన్.
1: ఈ అసూయ తమను తామే పాడు చేస్తుంది, తమను తామే నశింపజేస్తుంది.
0: ఇట్ ఈస్ జెలసీ దట్ కిల్స్ యూ, దట్ రూయిన్స్ యూ.
1: ఎంత ఇతరుల యొక్క చెడ్డను నీవు కోరుతున్నావో అంతకు పదింతల చెడ్డ నీకు అందిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డిజైర్ బ్యాడ్ అన్ టు అదర్స్ యూ విల్ బి మచ్ వర్స్ దెన్ వాట్.
1: ఏ జబ్బుకైనా ఒక విధమైనటువంటి యొక్క ఔషధం ఉన్నది, కానీ ఈ అసూయ అనేటువంటి రోగములకు ఔషధమే లేదు.
0: ఎనీ డిసీజ్ ఫర్ దట్ మ్యాటర్ హ్యాస్ మెడిసిన్, నో మెడిసిన్ ఫర్ దిస్ జెలసీ.
1: నిరంతరము ఆనందపడేటువంటి వ్యక్తి యందు పవిత్రమైనటువంటి ఆనందం కూడా అభివృద్ధి అవుతుంది.
0: ద వన్ హూ ఇస్ బ్లిస్ఫుల్ ఆల్ ద టైమ్ విల్ హ్యావ్ బ్లిస్ఫుల్.
1: ధైర్యంతో ఈ అసూయను మనం సాధించి దీనిని జయించడానికి ప్రయత్నించాలి.
0: విత్ ఆల్ ద కరేజ్ వీ షుడ్ విన్ ఓవర్ ది బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ జెలసీ.
1: నాయమాత్మ బలహీనైన లభ్య, మనం బలహీనమైపోతే క్షణక్షణము కూడాను అనుదినము కూడాను మనం మరణిస్తున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ వీ బికమ్ వీక్ వీ డై ఎవ్రీ మూమెంట్.
1: అడుగడుగులతో మనం మరణిస్తాము.
0: అట్ ఎవ్రీ స్టెప్ వీ డై.
1: ధైర్య సాహసంతో ఉంటే మరణం ఒక్కటే.
0: If we got the courage and valor, we die only once.
1: So dhairyamtone manam maraninchali.
0: We have to die with all the courage.
1: Aanandamtone manam maraninchali.
0: We should die blissfully.
1: Atma vishwasamtone maraninchali.
0: We should die with self confidence.
1: Ee moodu lenappudu manavudu bratikkudunu maraninchina vaadito samaname.
0: Without these three qualities, even if we are alive, it amounts to death.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఇట్టి పవిత్రమైన శక్తి సామర్థ్యములను అందించే నిమిత్తమై ఈ సంక్రాంతి మనకు ప్రాప్తించింది.
0: Sankranti is God's gift to acquire these noble qualities.
1: దీనిపైన లౌకికమైనటువంటి యొక్క భోగములు అనేక రకములుగా పెంచుకుని దీనిని అనేక రకములుగా అందుకోవడానికి ప్రజలు ఉవ్వెళ్ళుతుంటారు.
0: People also aspire for physical worldly benefits also on this occasion.
1: దీనిలో అనేక రకమైనటువంటి యొక్క కళలు కూడా ప్రారంభమవుతుంటాయి.
0: There are many fine arts, many festivities on this
1: occasion. చిన్న చిన్న సోదరులంతా చేరుకొని, తమ్ముడా రమ్ము గంగెద్దు దాసుడడిగో.
0: Youngsters gather. Oh, young brother, come here. Here you find a man accompanying the bull.
1: రమ్ము గంగెద్దు దాసుడడిగో వెండి బిళ్ళయు మొత్రాడు దండెకడము.
0: You find also, you find him wearing this garland there, accompanying the bull.
1: నంబడి గాడయు మోమునందు పంగనామమ్మునను వెంటగంగిరెద్దు.
0: We also find the marks on the forehead. He accompanies
1: the bull. చేతములికోల తన పేరు చెప్పుచుండ ఊరు నడివేది నాడించెనుండెరము.
0: He holds the whip on one hand and makes its repeat your
1: name. Sri Ramunaku sitammanichi penni gavinchunda aa vekka chuchi kanukalu nichi vattamu kadaliramu tammuda kadaliramu.
0: It is the joyous wedlock of Rama and Sita. Let us go and then hand over, pass on the gifts.
1: ఈ సంక్రాంతి పండుగ నందు గంగరెద్దులు వారు ఎక్కువగా వస్తుంటారు.
0: ఆన్ దిస్ ఒకేషన్ ఆఫ్ సంక్రాంతి వి ఫైండ్ మెనీ దట్ టేక్ బుల్స్.
1: దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్?
1: మనసు యందు ఉన్నటువంటి ఒక పవిత్రమైన భావమే ఈ రామతత్వము.
0: రామాస్ నేచర్ కన్వే ద సాంక్టిటీ బిహైండ్ ద నేచర్ ఆఫ్ మైండ్.
1: రామ అన్నారు.
0: దట్ ఈస్ కాల్డ్ రామ ఆఫ్ ద స్పిరిట్.
1: ఈ ఆత్మారామునకు పవిత్రమైనటువంటి ప్రకృతి అనేటువంటి సీతనిచ్చి ఈ ప్రకృతి యొక్క పేరే భూజాత అని.
0: Therefore, the spirit is Rama, and he is wedded to the nature,
1: Sita. Atmaku prakrutiki anubandham gavinchetundi ee gangareddulu yokka aata yokka antarartham.
0: It is intimate association brought between the spirit and the nature.
1: Anduvalni prati inti mundu kudanu muggulu vesi gobbedu cheppi aneka rakamainaatundi aatalu aadukuntuntaru yuvakulu.
0: Youngsters play with all the rangoli marked well in front of their houses.
1: Nityamu okoka teepunu bhavinchukoni అది భగవంతుని యొక్క ప్రసాదంగా కూడా అనుభవిస్తుంటారు.
0: ఎవ్రీ డే దే ప్రిపేర్ వన్ స్వీట్ ఆర్ అదర్ అండ్ యాక్సెప్ట్ ఇట్ యాజ్ ప్రసాద్.
1: అన్ని పండుగల కన్నా ముఖ్యం ఇది కానా.
0: ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఆఫ్ ఆల్.
1: అత్తవారింటికే గుమో కొత్త పెళ్లి కొడుక.
0: ఓ న్యూ బ్రైడ్ గ్రూమ్ గో టు యువర్ ఇన్లాస్ హౌస్.
1: అందు నీకు ఎక్కడ సుఖంబు.
0: దేర్ యుల్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ హ్యాపీనెస్.
1: మరదలు నీతో ముచ్చటాడు వదిన నీతో మాటికి వరుసలాడు. ఊరి వారలు నిన్ను అతి గారాభవమున మన నెలసల్పుదురు నీదు మామ కూడా.
0: ఆల్ ఆల్ యువర్ సిస్టర్స్ ఇన్ లా విల్ మేక్ ఫన్ ఆఫ్ యూ అండ్ విల్ ఎంగేజ్ యూ.
1: ఇలాంటి ప్రాచీన సంప్రదాయములు అనాది కాలం నుండి కూడా భారతదేశంలో ఎన్నో విధమైనటువంటి ఉత్సాహ ప్రోత్సాహం అందిస్తూ ఆనందాన్ని అందిస్తూ వచ్చాయి.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఎనఫ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఈస్ గివెన్ టు ఆల్ దీస్ ఫెస్టివల్స్ కన్ఫరింగ్ బ్లెస్.
1: కానీ ఇట్టి పవిత్రమైన భావం ఈనాడు విస్మరించి లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క సుఖ సంతోషం నిమిత్తమై మానవత్వాన్ని పూర్తి కోల్పోతున్నాడు మానవుడు.
0: Such sacred thoughts are totally forgotten. We are carried away by the worldly thought and we are ruining our own human quality.
1: ఏమిటి ఈ ప్రపంచం?
0: What is this world?
1: ఈ ప్రపంచం అంటే ఏమిటి?
0: What do you mean by this?
1: దీని వల్ల కలిగేటువంటి ఆనందం ఏమిటి?
0: What is the happiness you get out of it?
1: విచారణ చేస్తే ఏమీ లేదు.
0: If we inquire well, there lies nothing.
1: ఎంత కాలమైనప్పటికీ నీ విచారణ చేస్తూ రాగా కట్టగలప్పటికీ జీరోనే.
0: If you inquire further and further, ultimately you will find it as zero.
1: ప్రకృతి అంతైకుడును కేవలము కృత్రిమమైనటువంటిదే.
0: The whole world is artificial.
1: ఇదంతా కేవలం ఆర్ట్.
0: This is all art.
1: సర్వము నీ హార్ట్ లో ఉంటుంది.
0: ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ యువర్ హార్ట్.
1: హార్ట్ ను మర్చిపోతున్నాము, ఆర్ట్ ను విశ్వసిస్తున్నాము.
0: వీ ఫర్గెట్ ద హార్ట్, వీ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ఆర్ట్.
1: అది ఈనాడు అశాంతికి మూల కారణము.
0: దట్ ఈస్ ద కాజ్ ఫర్ రెస్ట్లెస్నెస్ టుడే.
1: లోకములో ఎక్కడ చూసినా అశాంతి అశాంతి అశాంతి.
0: ఇన్ ద వరల్డ్ ఎవ్రీవేర్ యూ ఫైండ్ రెస్ట్లెస్నెస్.
1: ఎక్కడ చూసినా భయం భయం భయం భయం.
0: దేర్ ఇస్ ఫియర్ ఎవ్రీవేర్.
1: ఏమిటి ఈ లోకంలో మనం అనుభవించేది?
0: వాట్ ఈస్ దట్ వీ ఎంజాయ్ హియర్?
1: భయం భయం బ్రతుకు భయం భయం భయం బ్రతుకు భయం. అన్నా మనకి లోకం పన్నిన పద్మం యుగం.
0: ద లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫియర్. వీ ఆర్ ఫియర్ స్ట్రికెన్. ఓ బ్రదర్, ద లైఫ్ ఇస్ నథింగ్ బట్ ద
1: కాన్ఫ్లిక్ట్. మానవులకు చితికిన సంసారాలకు కష్టాలే బంధువులా కన్నీళ్లే కానుకలా.
0: We have got all the problems. We are gifted with the tears. Tears are the gifts. We face all the difficulties in life.
1: Ikatora narakam inke natiki marada.
0: Is not go, is this not hell going to change time to another?
1: Inke naatiki marada.
0: Is it not going to change?
1: Bayam bayam ratuku bayam bayam bayam ratuku bayam.
0: Life is full of fear.
1: Ekkada bayam ledu cheppandi.
0: Show the place where there is no
1: fear. Ekkada chusina bhayame.
0: Everywhere there is fear.
1: Plane lo bodamante bhayame.
0: Even if you want to travel.
1: Plane lo bodamante bhayame.
0: Only train.
1: Bus lo bodamante bhayame.
0: Or bus.
1: కార్ లో పోదామంటే భయమే. నడుచుకుని పోదామంటే భయమే.
0: ఈవెన్ టు
1: ఎక్కడ వద్దు ఇంట్లో ఉంటామంటే ఇంట్లో కూడా భయమే.
0: ఈవెన్ టు స్టే బ్యాక్ అట్ హోమ్ వీ నీడ్ టు ఫియర్.
1: కనుక ఈనాటి ప్రపంచం అనేటువంటి సర్వము భయంతో కూడి ఉంటుంది.
0: Therefore the whole world is full of fear today.
1: ఈ భయం దేనికోసము?
0: Why do we fear?
1: ఆ భయాన్ని మనం పొందలేకపోతున్నాం, అదే భయానికి మూల కారణం.
0: Because we are not able to get into the position of fearlessness.
1: దైవం యొక్క అభయాన్ని మనం పొందితేమా భయానికి అవకాశమే లేదు.
0: When once we have the God's grace, we can be fearless. We don't need to fear.
1: కనుక మొట్టమొదటి అభయత్వాన్ని మనం అనుభవించాలి.
0: So first we should experience that fearlessness.
1: ఈ అభయత్వమే మనకు అనుగ్రహం.
0: That itself is God's grace.
1: ఈ అభయత్వం అనే అనుగ్రహాన్ని పొందిన మానవునికి ఎక్కడ చూసినా భయం లేదు.
0: When once we win the grace of fearlessness, we don't need to fear. Why should you fear?
1: భక్తి ప్రేమ రెండు కూడినటువంటి చోట్ల లోపల భయానికి అవకాశమే లేదు.
0: Where there's devotion and love, there's no scope for fear at all.
1: ఈనాడు అవి రెండు లేకపోవటం చేతనే భయం మనల్ని పీడిస్తుండాలి.
0: Today we don't have these two, therefore we are fear stricken.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: చదివే చదువులు కానీ చేసే ఉద్యోగాలు కానీ ఆడే ఆటలు కానీ పాడే పాటలు కానీ అందులో ఒక విధమైనటువంటి యొక్క పవిత్రతను మనం చేర్చుకోవాలి.
0: ఆల్ ద స్టడీస్ అండ్ ది ఎంప్లాయ్మెంట్ ద సాంగ్ అండ్ ద గేమ్స్ ద వర్డ్స్ దట్ వి యుటర్ నీడ్ టు బి సేక్రెడ్.
1: మనం పాడే పాటల లోపల శ్రవణానందమే లేకపోతే ఈ పాటలు ఎందుకు?
0: If our music is not melodious, why should we sing at
1: all? Then
0: there is no melody, why should there be
1: music?
0: Without humility, what for is
1: the education?
0: Without the purity of heart, what for is
1: other? The
0: heart without love is a stone.
1: కనుకనే మనం గుండె లోపల ప్రేమను నింపుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
1: ఈ ప్రేమ లేకపోవడం చేతనే మన గుండె అంతా ఒక బండ మాదిరి తయారైపోతుంది.
0: బికాస్ దేర్ ఇస్ నో లవ్ ఇన్ అవర్ హార్ట్, ఇట్ హస్ బికమ్ సో హార్డ్.
1: కానీ ప్రేమను కూడా మనం చూపుతున్నాము. ఏమిటి ఈ ప్రేమ?
0: కృత్రిమమైనటువంటి
1: ప్రేమను చూపుతున్నాము.
0: హవెవర్ వీ షో లవ్, ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్.
1: ఎవరో ఒకరు మంచిగా వచ్చి అయ్యా నమస్కారం, నమస్కారం అండి, ఏమిటి ఇది? లోపల అసూయనే, లోపల ఒక విధమైనటువంటి ఒక దేశమే, కానీ కృత్రిమమైన ప్రేమ. నమస్కారం అండి. ఈ విధమైనటువంటి కృత్రిమమే ఈ ప్రకృతి యొక్క లక్షణంగా మారిపోయింది.
0: వీ గ్రీట్ ఈచ్ అదర్ ఎక్స్టర్నలీ ఫుల్ ఆఫ్ జెలసీ విథిన్.
1: అంతా కృత్రిమమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: అంతా ఆర్టిఫిషియలే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: దేర్ ఇస్ నో హార్ట్.
0: దేర్ ఇస్ నో హార్ట్.
1: కనుకనే ప్రేమ ఉండినప్పుడు స్వార్థం అనేది ప్రవేశించడానికి వీల్లేదు.
0: వేర్ దర్ ఇస్ లవ్, దర్ ఇస్ నో సెల్ఫిష్నెస్.
1: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్, సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
0: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్, సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
1: కనుకనే మనకు లవ్లెస్ గా మారిపోతున్నాం ఈనాడు.
0: వీ హావ్ బికమ్ లవ్లెస్.
1: సెల్ఫ్లెస్ గా మారాలి.
0: వీ షుడ్ బి సెల్ఫ్లెస్.
1: అదే నిజమైన మానవత్వం యొక్క నిజమైన విలువ.
0: దాట్ ఈజ్ ది ట్రూ హ్యూమన్ వాల్యూ.
1: ఇలాంటి మానవతా విలువను ఈనాడు విద్యార్థులు పెంచుకోవాలి.
0: స్టూడెంట్స్ షుడ్ డెవలప్ సచ్ హ్యూమన్ వాల్యూస్.
1: ధనం కానీ, ఉద్యోగం కానీ, బలం కానీ రావచ్చు పోవచ్చు.
0: ద మనీ, ద పొజిషన్ మే కమ్ అండ్ గో.
1: ఇది అంతా కూడా నువ్వు పాసింగ్ క్లౌడ్స్.
0: దేర్ ఆల్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: కానీ ఒక్కటి మాత్రమే పర్మనెంట్ క్లౌడ్.
0: బట్ వన్ థింగ్ ఇస్ ఎ పర్మనెంట్ క్లౌడ్.
1: అదే దైవ ప్రేమ. అదే దైవ ప్రేమ.
0: దట్ ఈస్ ద డివైన్ లవ్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
0: దట్ లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్.
1: ఏ రూపమైనా కానీ, ఏ నామైనా కానీ, ఏ స్థానమైనా కానీ, ఏ దేశమైనా కానీ,
0: విదౌట్ ఎనీ ఫామ్, ఎనీ నేమ్, ఎనీ కంట్రీ, ఎనీ ప్లేస్, ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
1: కనుక మనము ప్రేమ అనేటువంటిది అది పరమాత్మ స్వరూపము.
0: లవ్ ఇస్ గాడ్.
1: ఆ ప్రేమతత్వాన్ని ఈనాడు మనం పెంచుకోలేకపోవటం చేతనే దేశంలో ఇన్ని విధమైనటువంటి యొక్క అల్లకల్లోలములు అభివృద్ధి అవుతున్నాయి.
0: సిన్స్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు డెవలప్ లవ్, ద హోల్ కంట్రీ ఇస్ ఫేసింగ్ అజిటేషన్స్ అండ్ డిస్టర్బెన్సెస్. స్టూడెంట్స్,
1: విద్య ఉద్యోగం కోసం కాదనేటువంటి సత్యాన్ని గుర్తించండి.
0: నౌ ద ట్రూత్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మెంట్ ఫర్ జాబ్స్.
1: కేవలం విద్య పొట్టకూటి నిమిత్తమై ప్రారంభమైనది కాదుగా మీరు భావించండి.
0: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మెంట్ ఫర్ టు క్యారీ అవుట్ ఏడు
1: నాటి బ్రిటిష్ టైం లోపల మెకాలే అనేక విధమైనటువంటి విద్యను నేర్పించి పొట్టని నింపుకునే నిమిత్తము మార్గాన్ని నిరూపించాడు.
0: ది ఎడ్యుకేషన్ సిస్టమ్ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ బై మెకాలే ఇన్ దోస్ డేస్.
1: కానీ మెకాలే కాదు ఇది, మరి
0: ఇట్స్ నాట్ మెకాలేస్ టైప్.
1: మన యొక్క హృదయ సంబంధమైనటువంటి యొక్క సంస్కారం ఇది.
0: We should know the knowledge, education, to develop the refinement of the heart.
1: కేవలము విద్య జ్ఞానం కోసమని.
0: దేర్ఫోర్ ది ఎడ్యుకేషన్ షుడ్ గివ్ అస్
1: భారతీయ సంస్కృతి ఎందుకున్నటువంటి పవిత్రమైనటువంటి యొక్క ఇది వినయము.
0: Is a humility which is sacred quality that we acquire out of our studies. Self-confidence.
1: Anantamainatunti yokka vishwasamu.
0: And infinite confidence.
1: Sarvatra ekatma bhavamu.
0: The spirit of oneness all over.
1: Ilanti bhavani manam penchukunnappude vidyarthulu deshaniki adarshavantamainatunti roopam dharinchtaru.
0: When we develop such lofty ideals and noble thoughts, we set an ideal to the rest of the world.
1: Vidyarthulara, Bharati vidya anetunti idi kaadu.
0: This is not the education of Bharat.
1: త్యాగములకు పూనుకొని
0: షుడ్ రెడీ టు సాక్రిఫైస్
1: దేశానికి ఒక విధమైనటువంటి యొక్క అంగరక్షకులుగా తయారు కావాలి.
0: వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ కంట్రీ
1: సమాజం యొక్క సంక్షేమాన్ని చేపట్టాలి.
0: వీ షుడ్ డిజైర్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ
1: ఎప్పుడు చూసినా స్వార్థము నాది నాది నాది నా వారు అనేటువంటి దీనిని మనం దూరం చేయాలి.
0: వీ షుడ్ నాట్ రిమైన్ సెల్ఫిష్ త్రూ అవుట్
1: నాది అనేది మమకారము.
0: This feeling of mine is attachment.
1: నేను అనేది అహంకారము.
0: This I symbolizes ego.
1: ఈ అహంకారం అహంకారం రెండు కూడా దూరం చేసినప్పుడే నీవు ఆత్మస్వరూపుడిగా మారిపోతావు.
0: Then once you give up this attachment and possessiveness, then you become this true spirit.
1: అంతా నాదే.
0: Everything is mine.
1: అన్నీ నేనే.
0: Everything is this contained within this I.
1: ఒక్క నా దేహమే నాదనుకుంటే నీకు ఆనందం కలుగుతుండాలి. అన్ని దేహములు నావే అంటే ఎంత ఆనందం ప్లస్ ప్లస్ ప్లస్ ఆనందం అధికమైపోతుంది.
0: ఇఫ్ యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ వన్ బాడీ యూఆర్ హ్యాపీ. ఇఫ్ యూ ఐడెంటిఫై విత్ ఎవ్రీ బాడీ యూ విల్ బి బ్లెస్ ఫర్
1: అనంతమైన ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
0: యూ విల్ హ్యావ్ దట్ ఇన్ఫినిట్ బ్లెస్.
1: అటువంటి అనంతమైన ఆనందానికి మన హృదయంలో అవకాశం అందించాలి.
0: వీ షుడ్ గివ్ ఎవ్రీ స్కోప్ టు కంటైన్ దట్ ఇన్ఫినిట్ బ్లెస్ విత్ ఇన్ అవర్ హార్ట్.
1: అణు మాత్రమైనటువంటిది కాదు.
0: It's not fractional.
1: అణు రణీయాన్ మహతో మహీయాన్.
0: ఇట్ ఇస్ ది స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
1: అలాంటి అనంతమైనటువంటి యొక్క మన హృదయంలో అల్పభావములు చేర్చుకుని పరులను బాధించటము పరులను హింసించడము పరులను నొప్పించటము ఇది మహాపాతకమైనటువంటిది.
0: ద హార్ట్ విచ్ షుడ్ హ్యావ్ దట్ ఇన్ఫినిట్ బ్లెస్ ఈస్ ఫిల్డ్ విత్ హార్మ్ఫుల్ టెండెన్సీస్.
1: ఒకనాడు రాక్షసులైనటువంటి వారు వేళ్లతో వెంచుకునేటువంటి వారు ఉండేటువంటి వారు.
0: బ్యాడ్ వికెట్ పీపుల్ ఆర్ జస్ట్ ఫ్యూ ఇన్ దోస్ డేస్ వి కెన్ కౌంట్ ఆన్ ఫింగర్.
1: దీంతో చేరినటువంటి వారు
0: దేర్ వెరీ ఫ్యూ ఇన్ నంబర్ వీ కెన్ కౌంట్ దెమ్ ఆన్ ఫింగర్.
1: కానీ ఇప్పుడు ఎవరు రాక్షసులు ఎవరు మానవులు ఎవరు దేవతలు చెప్పడానికే వీల్లేదు.
0: టుడే వీ కెనాట్ డిసైడ్ హూ ఇస్ హూ ఇస్ అన్ ఏంజల్ హూ ఇస్ ఎ డెమన్ హూ ఇస్ బ్యాడ్ వీ కాంట్ సే.
1: కనుక మనము రాక్షసత్వానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: సో వీ షుడ్ నాట్ గివ్ స్కోప్ టు డెమన్.
1: దైవత్వాన్ని పెంచుకుని మానవత్వాన్ని అభివృద్ధి పరచుకొని దివ్యత్వాన్ని పోషించాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ డెవలప్ ద హ్యూమన్ క్వాలిటీ. Develop the divine quality, attain the divinity.
1: అందరికీ మనం హెల్ప్ఫుల్ గా ఉండాలి.
0: We should be helpful to everybody.
1: కావలసినంత సహాయం మనం చేయాలి.
0: We should also help.
1: ఎవరి మనసు మనం నొప్పించినప్పటికీ అంతకు పదింతల మనసు నీవు నొప్పి పడవలసి వస్తుంది.
0: If you hurt anyone, you have to face the music 10 times more in turn.
1: నీకది తెలియదు.
0: You do not know.
1: ముందున్నది రా తొందరలోని ముసలితనం మన ముసుళ్ల పండగాని.
0: There lies ahead in future the old age which is advancing very fast.
1: ఈనాడు నీవు చేసినటువంటిది రేపటి దినానికి అది పెద్ద భూతంగా తయారవుతుంది.
0: What you do today, you are bound to face the consequence.
1: నవ్వుతూ నవ్వుతూ మనం తప్పులు చేస్తున్నాము, ఏడుస్తూ ఏడుస్తూ అనుభవించవలసి వస్తుంది.
0: యూ యాక్ట్ ఇన్ ఎ వికెట్ వే స్మైలింగ్లీ, టుమారో యూ హావ్ టు క్రై ఫేసింగ్ ద సఫరింగ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: దేశమునకు సరి అయిన మార్గాన్ని ప్రబోధించి మీరు ఆచరించి ఆనందించి ఆ ఆనందాన్ని తిరిగి సమాజమునకు పంచేటువంటి యొక్క ఆదర్శ పురుషులుగా తయారు కావాలి.
0: స్టూడెంట్స్, యూ షుడ్ బి ఐడియల్స్. యూ షుడ్ కరెక్ట్ ది సొసైటీ. యూ షుడ్ ప్రాక్టీస్ వాట్ ఆల్ యూ సే, వాట్ ఆల్ యూ.
1: మనం నేర్వలసినటువంటి విద్య ఈ విద్యలు కాదు.
0: ఇట్స్ నాట్
1: ద విద్య.
0: It's not education what you learn. It is the grandha
1: parichayam matrame.
0: It's only textual knowledge.
1: Bookish knowledge.
0: It's all bookish knowledge.
1: Kaadu kaadu.
0: It's not enough.
1: Practical knowledge lo manam praveshinchali.
0: We should be ready for the practical knowledge.
1: Adi e mana aacharana.
0: That is the true practice.
1: Atti aacharane mana jeevitaniki aadarshamu.
0: It's only practice that makes you ideal.
1: Kanukani manam karmaadhikarulu kavali kari కేవలం ఫలాధికారులు కాదు.
0: సో యూ హావ్ గాట్ ఎవ్రీ రైట్ ఆన్ యాక్షన్, నాట్ ఆన్ ద రివార్డ్ ఆర్ ద రిజల్ట్.
1: కర్మ సుకౌశలం.
0: యూ షుడ్ డిశ్చార్జ్ యూర్ డ్యూటీ విత్ ఆల్ ద ఎక్స్పర్టీస్.
1: నీకు అన్ని విధములైన సుఖాన్ని అందిస్తుంది.
0: ఇట్ గివ్స్ యూ ఆల్.
1: ఏదో రామాయణం చదువుతున్నాము, భారతాన్ని చదువుతున్నాము, భాగవతాన్ని చదువుతున్నాము, భగవద్గీతను వల్లిస్తున్నాము, అన్ని శ్లోకాలు కంఠస్థ చేసుకుంటున్నాము, కానీ వచ్చిన ఫలితం ఏమిటి?
0: యూ గో త్రూ ఆల్ సీక్రెట్ టెక్స్ట్ భారత రామాయణ అండ్ ఆల్సో చాంట్ శ్లోకాలు.
1: ఒకటి రెండైనా మనం ఆచరణలో పెట్టి దాన్ని పోషిస్తున్నామా?
0: ఆర్ యూ ఏబుల్ టు ప్రాక్టీస్ ఎట్లీస్ట్ వన్ ఆర్ టూ?
1: ఒక్కటి చాలు మనకు.
0: వన్ ఈజ్ ఎనఫ్.
1: ఒక్క అగ్గిపుల్ల ఉంటే ఎన్ని కొండలైనా కాల్చవచ్చు, ఎంత గ్రామాలైనా కాల్చవచ్చు.
0: విత్ వన్ మ్యాచ్ స్టిక్ యూ కెన్ బర్న్ ఎనీ నంబర్ ఆఫ్ విలేజెస్.
1: ఒక్క దివ్య జ్ఞానం అనేటువంటిది మనలో ప్రవేశిస్తే సర్వస్వాన్ని మనం సాధించవచ్చు.
0: విత్ ద డివైన్ నాలెడ్జ్ యు కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
1: కనుక మనము ఎక్కడనో పోయి మనం వెతకనక్కర్లేదు.
0: సో వీ డోంట్ నీడ్ టు సర్చ్.
1: సర్వము మన యందే ఉంటున్నది.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఇమ్మనెంట్.
1: సర్వమునకు నీవే మూల కారకుడు.
0: యూఆర్ ద కాజ్ ఫర్ ఆల్.
1: మంచి చెడ్డలు అన్ని కూడా నిన్నే ప్రారంభమవుతున్నాయి.
0: గుడ్ అండ్ బ్యాడ్ బిగిన్ విత్ యూ.
1: కనుక మన కర్మలను పబట్టి మంచి చెడ్డలు మనకు ప్రాప్తిస్తున్నాయి.
0: బేసింగ్ ఆన్ ది యాక్షన్ యూ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
1: అయ్యో చెడ్డ వచ్చిందే చెడ్డ వచ్చిందని ఏడ్చడం ఎవరి కోసం?
0: Why should you cry when you are in bad
1: times? చేసిన ఫలితమే నీకు చెడ్డగా వచ్చింది.
0: ఇట్స్ ఓన్లీ ది రిజల్ట్ ఆఫ్ యువర్ పాస్ట్ యాక్షన్స్.
1: కనుక ఏడ్చి ప్రయోజనం లేదు.
0: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ క్రైయింగ్.
1: మనకి ప్రయోజనం లేదు.
0: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ రిపెంటింగ్.
1: మంచిని చేసి మంచిని చూచి మంచిని తలచి మంచిగా అనుభవించాలి.
0: దేర్ఫోర్ డూ గుడ్ సీ గుడ్ అండ్ దెన్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ గుడ్ ఇన్ లైఫ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాడు ఆటలలో అనేక విధమైనటువంటి ఒక ఉన్నత స్థాయిని పొందుకున్నటువంటి విద్యార్థులు, అదే విధంగానే ఈ జీవితం అనేటువంటి ఆటలో కూడాను అనేక విధమైనటువంటి ఉన్నత ఆదర్శాలను కూడాను మీరు సాధించి దాంట్లో కూడాను బహుమతులు పొందాలని నేను ఆశిస్తున్నాను.
0: Just as you won so many prizes in sports and games, Bhagavan expects, wants everyone to win prizes in this game of life.
1: ఈ భౌతికమైనటువంటి యొక్క బహుమతులు చాలా బాధాకరమైనటువంటివి.
0: This worldly presentations gives bahumati, they are dangerous.
1: దీని పేరు బహుమతి.
0: The very name is bahumati.
1: ఒక మట్టి ఉంటేనే ఎంతో అవస్థలు పడుతున్నాము, బహుమతులు వస్తే ఇంకా ఎంత అవస్థలు అయిపోతుందో.
0: With one mati mind we are suffering, with bahumati many minds you cannot estimate.
1: అనేక మతులు మనకు ఉండకూడదు, ఏకమతిగా ఉండాలి.
0: We should not have many minds, one is enough.
1: మనకు ఈ బహుమతులు వద్దు.
0: We don't want these bahumati.
1: ఏకమతిని మనం సాధించాలి.
0: We should have one point.
1: ఏకత్వ భావాన్ని మనం సాధించాలి.
0: We should have the spirit of unity.
1: అప్పుడే మన జీవితం సార్థకమవుతుంది.
0: Then only we will redeem our life.
1: అయితే లౌకికంగా ఈ బహుమతులు కూడా మనం తీసుకోవాల్సింది.
0: హౌఎవర్ వి షుడ్ అక్సెప్ట్
1: కామిగాక మోక్ష కామికాడని లౌకికమైనటువంటి దాంట్లోనే మనం ప్రవేశించబోతే దివ్యమైన దానిని ఏ రీతిగా మనం సాధించగలం?
0: యూఆర్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ ద వరల్డ్, హౌ డు ఎక్స్పెక్ట్ బి సక్సెస్ఫుల్ స్పిరిచువల్లీ?
1: కాన ఈ లౌకికమైన విద్యలు కూడా నేర్చుకుని దానిని ఆధ్యాత్మిక మార్గంగా మీరు ప్రవేశపెట్టి తద్వారా మీరు ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా అనుభవించాలని నేను ఆశిస్తున్నాను.
0: దేర్ఫోర్ విత్ ఆల్ దిస్ వరల్డ్లీ నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్ యూ షుడ్ స్టెప్ the spiritual field and enjoy the spiritual bliss.
1: Aataliyendu paataliyendu maataliyendu kodanu chaala jagrataga untundani.
0: You should be very careful in sports and games, music and
1: Akbar Chakravarti oka samaveshamlo lopala andanni prashnistu vachadu.
0: In the court of Akbar he started questioning everybody.
1: Ee jagattulo
0: in this world
1: annintikante goppa edi ani prashninchadu.
0: He asked this way, what is it that's greatest of all?
1: Andaru okkokaru okkotiga cheptu vacharu.
0: Each one starting giving one answer.
1: Birbal vachadu.
0: Birbal came.
1: Swami, okati matram goppadi annadu.
0: He said, Swami, one is greatest.
1: Emita adi annadu.
0: What is that?
1: Mata chala goppadi annadu.
0: The word that's greatest.
1: Ee mataku minchinatvanti marokati jagattulo ledu.
0: There's nothing that's more than the word in this world.
1: Matalo pedda atom bomb untundadi.
0: The word that we utter has got the power of an atom bomb.
1: మాటలో అనుస్వరూపుడైనటువంటి భగవంతుడు కూడా ఉంటున్నాడు.
0: God is present in a micro form, atomic form.
1: కాబట్టి మాటను మంచిగా ఉపయోగపెట్టినప్పుడు భగవంతుడే సాక్షాత్కరిస్తాడు.
0: Therefore when we talk sweetly, God is
1: మాటను కఠినంగా ఉపయోగపెట్టే మన యొక్క ఎనిమీస్ అంతా అభివృద్ధి అయిపోతారు.
0: If we use harsh words, you will have more enemies.
1: కనుకనే you cannot always oblige, you can speak always obligingly.
0: So you cannot always oblige, you can speak obligingly.
1: Mana maatana maatram chaala viluvainatidiga mana pentukovali.
0: Therefore we should speak
1: mana sukham kaani dukham kaani baadhar kaani aanandam kaani andinchetundi ee maatane.
0: The pleasure or the pain or the bliss or
1: rajyalu saadinchedi maatane, rajyanni pogottukunedi maatane.
0: Only the words that give us the kingdom, then we lose the kingdom.
1: Kaabatti maatanu saadinchukune nimittamu manam chavana pentukovali.
0: Therefore to speak well we should develop this forbearance more and more.
1: Ee chavana manam saadinchinamante దీన్నైనా మనం సాధించవచ్చు.
0: విత్ దిస్ ఫర్బేరెన్స్ యు కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: పూర్వ మహారాజులందరూ కూడాను సమను కోల్పోవడం చేతనే రాజ్యాలంతా కోల్పోయినారు.
0: ఇన్ ద పాస్ట్ ద ఎంపరర్స్ లాస్ట్ ద పేషెన్స్, దేర్ఫోర్ ద లాస్ట్ ద కింగ్డమ్.
1: సమను కోల్పోవడం చేతనే గొప్ప తపస్తపనులంతా కూడాను అడుగులు పడిపోయారు.
0: ఇట్స్ బికాజ్ ఆఫ్ ద లాస్ ఆఫ్ ఫర్బేరెన్స్ ద లాస్ట్ ది అల్టిమేట్.
1: ఈ సమయంలో కోల్పోవడం చేతనే పండితులంతా పాపంగా మారిపోయారు.
0: ఈవెన్ స్కాలర్స్ ఆల్సో టర్న్డ్ ఇన్నోసెంట్.
1: ఈ క్షమ అనేటువంటిది గ్రంథాల నుంచి చదివితే వచ్చేటువంటిది కాదు.
0: ఫర్బేరెన్స్ ఇస్ నాట్ ద వన్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్
1: లేక అధ్యాపకులు బోధిస్తే అంటుకునేటువంటిది కాదు.
0: ఇట్ కెనాట్ బి టాట్ బై టీచర్స్.
1: ఇంకెక్కడైనా బజార్ లో అంతకంటే లభించేటువంటిది కాదు.
0: నార్ ఇస్ ఇట్ సోల్డ్ ఇన్ ద మార్కెట్.
1: ఈ క్షమ ఎక్కడి నుంచి వస్తుంది?
0: వేర్ ఫ్రమ్ యు గెట్ దిస్?
1: నుంచినే రావాలి.
0: ద ఫర్బేరెన్స్ కమ్స్
1: ఆ క్షమనే. క్షమ సత్యము, క్షమ ధర్మము, క్షమ వేదము, క్షమ అహింస క్షమ సర్వస్వం.
0: ఇట్ ఈస్ ఓన్లీ దిస్ ఫర్గివ్నెస్ ఫర్ బ్యారన్స్ విచ్ ఇస్ ది ట్రూత్ రైట్ ఇట్ ది సీక్రెట్ రిచువల్
1: క్షమ సర్వస్వంభు సర్వలోకములందు.
0: ఇట్ ఇస్ ఫర్బేరెన్స్ దట్ ఇస్ ఎవ్రీథింగ్ ఇన్ ఆల్ ది వరల్డ్.
1: ఆ ఓర్పును మనం సాధిస్తూ రావాలి.
0: వీ షుడ్ హ్యావ్ దట్ పేషెన్స్.
1: ఎవరన్నీ మనం తిట్టినప్పటికీ ఓర్పుగా ఉండాలి.
0: ఎట్ ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్ అక్యూజ్ యూ, యూ షుడ్ బి పేషెంట్ ఎనఫ్.
1: దానివల్ల మనకేం నష్టం కలుగుతుంది?
0: వాట్ ఇస్ దట్ యు లూజ్?
1: వారు తిట్టడం వల్ల మనకేం నష్టం కలిగింది?
0: ఈవెన్ ఇఫ్ దే క్రిటిసైజ్ యూ, వాట్ ఇస్ దట్ యు
1: ఆర్ గోయింగ్ టు లూజ్? తిట్టినారే అని మనం క్షమను కోల్పోతుమంటే మనకే చాలా నష్టం.
0: ఇఫ్ యూ లూజ్ యువర్ పేషెన్స్ బికాస్ యు ఆర్ అటాక్డ్, యు ఆర్ గోయింగ్ టు సఫర్.
1: క్షమను మనం కోల్పోకూడదు.
0: వీ షుడ్ నెవర్ లూజ్ అవర్ పేషెన్స్.
1: తిట్టడం వల్ల మనకు వచ్చేటువంటి నష్టమేమి లేదు.
0: ప్రాబ్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు లూజ్ ఎనీథింగ్.
1: తిట్టుకొని తిట్టుకొని తనకు నోరు నొప్పి వచ్చి తిరిగి తానే మానుకుంటాడు.
0: లెట్ హిమ్ అక్యూజ్ యూ రిపీటెడ్లీ, అల్టిమేట్లీ హస్ టు.
1: ఎవరు ఎంత పరిహాసం చేసినప్పటికీ మనం ఏమాత్రమో రోషం తెచ్చుకోకూడదు.
0: లెట్ ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్ మేక్ ఫన్ ఆఫ్ యూ.
1: ఆ క్షమను మనం కోల్పోతేమా ఎంతో సంవత్సరం మనం శ్రమపడి సాధించినటువంటి పవిత్రతను మనం కోల్పోయిన వారమైపోతాం.
0: దెన్ వన్స్ యూ లూజ్ దట్ పేషెన్స్ యూ విల్ బి లూజింగ్ ఆల్ ది అక్రూడ్ మెరిట్.
1: విద్యార్థులారా, ఈ క్షమను మీరు కోల్పోవటం వచ్చేట ఎంత మీరు నష్టపడుతున్నారో మీకు తెలియదు.
0: స్టూడెంట్స్ యూ కెనాట్ ఎస్టిమేట్ వాట్ యూ లూజ్ బై లూజింగ్.
1: శారీరకంగా బలహీనులైపోతున్నారు.
0: యూ బికమ్ ఫిజికల్లీ
1: వీక్. మానసికంగా బలహీనులైపోతున్నారు.
0: యూ బికమ్ మెంటల్లీ వీక్.
1: సర్వశక్తులు బలహీనమైపోతున్నాయి.
0: యూ లూజ్ ఆల్ యువర్ ఫ్యాకల్టీస్ పవర్.
1: క్షమను మనం సాధిస్తున్నా సర్వశక్తులు మన యందు ఉద్భవిస్తాయి.
0: దెన్ వన్స్ యూ అచీవ్ దిస్ పేషెన్స్ యూ విల్ బి సక్సెస్ఫుల్.
1: దీనికి సాయియే పెద్ద ఆదర్శము.
0: సాయి ఇస్ ద బిగ్గెస్ట్ ఐడియల్ ఫర్ దిస్.
1: ఎవరెవరో ఎవరెవరు తోచినట్టు వాళ్ళు అనేక రంగులుగా దూషణ భూషణ తిరస్కార పురస్కారములు చేస్తూనే ఉంటుంటారు.
0: పీపుల్ ప్రైజ్, పీపుల్ క్రిటిసైజ్ ఇన్ దర్ ఓన్ వే.
1: దేనిని లెక్క చెయ్యను.
0: భగవాన్ ఈజ్ నాట్ బదర్డ్ ఆఫ్ ఎనీ.
1: అది వాణి బుద్ధి.
0: ఈజ్ ఓన్లీ హిజ్ వే.
1: వాణి బుద్ధిని నేనెందుకు ఫాలో చేయాలి?
0: వై షుడ్ ఐ ఫాలో హిజ్ వే ఆఫ్ టాకింగ్?
1: నా బుద్ధిని నేను ఫాలో చేయాలి.
0: ఐ షుడ్ ఫాలో మై ఓన్ వే.
1: వాణి బుద్ధిని నేను ఫాలో చేస్తుంటే న్యాయం స్లేవ్.
0: ఇఫ్ ఐ ఫాలో ద అదర్ మ్యాన్ ఐ బికమ్ ఎ స్లేవ్.
1: కనుక నేను ఇంకొక బుద్ధిని నేను అనుసరించను.
0: ఐ విల్ నెవర్ ఫాలో ఎనీబడీ.
1: నా మంచిది నేను దృఢంగా విశ్వసించి దీన్ని నేను అనుసరిస్తుంటాను.
0: ఐ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ మై గుడ్నెస్ అండ్ ఐ ఫాలో దాట్.
1: కనుకనే ఈ విధమైనటువంటి క్షమను కోల్పోతున్నా మనలో ఏమాత్రం కూడా మనం శాంతిని పొందలేము.
0: దెన్ వన్స్ యూ లూజ్ పేషెన్స్ యూ కెన్ నెవర్ బి పీస్ఫుల్.
1: నేను ఎప్పుడు కూడా శాంతి శాంతి శాంతి శాంతి.
0: భగవాన్ రిమైన్స్ ఆల్వేస్ ఇన్ ది స్టేట్ ఆఫ్.
1: కారణం ఏమిటి?
0: వాయ్?
1: క్షమను ఏమాత్రం కూడా కోల్పోను.
0: బికాస్ హీ విల్ నెవర్ లూజ్ పేషెన్స్.
1: మీరు కూడా ఆ విధంగా సాధించాలి.
0: యూ షుడ్ ఆల్సో అచీవ్ లైక్ దాట్.
1: ఎవరు ఏ విధంగా మిమ్మల్ని బాధించినప్పటికీ దానివల్ల మనకు కలిగే నష్టం ఏమి లేదు.
0: లెట్ ఎనీ పీపుల్ హర్ట్ యూ, ఆఫ్టర్ ఆల్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు సఫర్.
1: కానీ దానిని ఎదుర్కోవడానికి మనం తిరిగితే మనం చాలా కోల్పోతాం.
0: వెన్ వన్స్ యూ వాంట్ టు రెసిస్ట్ యూ విల్ బి లూజింగ్ ఫర్దర్.
1: నీకు ఎంత ఉందో ఆ శక్తి నీకు తెలియదు.
0: యూ డోంట్ నో ద లేటెంట్.
1: ఎంత కోల్పోతున్నావో అది కూడా నీకు తెలియదు.
0: వాట్ యూ లూజ్ యూ డోంట్ నో.
1: నీవు రోషంతో నీవు అతని పైన తిరగబడుతున్నావు.
0: అండ్ దేర్ఫోర్
1: క్షమను కోల్పోతున్నా మనలో ఏమాత్రం కూడా మనం శాంతిని పొందలేము.
0: దెన్ వన్స్ యూ లూజ్ పేషెన్స్ యూ కెన్ నెవర్ బి పీస్ఫుల్.
1: నేను ఎప్పుడు శాంతి శాంతి శాంతి శాంతి.
0: భగవాన్ రిమైన్స్

0: కనుక ఎవరే విధమైనటువంటి తిరస్కారం చేసినా నీవేమాత్రం కూడా జంపు చేయక ధైర్యంగా దాన్ని సాహసంగా ఎదుర్కోవాలి.
1: లెట్ ఎనీవన్ క్రిటిసైజ్, అక్యూజ్ యూ, ఫేస్ ఇట్. డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ దట్.
0: విద్యార్థులు సాధించాలి.
1: స్టూడెంట్స్ షుడ్ అచీవ్ దిస్.
0: ఆ ఓపిక మన యొక్క ప్రాణము.
1: దట్ పేషెన్స్ ఇస్ అవర్ లైఫ్.
0: ఆ ఓపిక మన యొక్క ఆదర్శము.
1: దట్ పేషెన్స్ ఇస్ ది ఐడియల్.
0: దేనికి మనం భయపడనక్కర్లేదు.
1: లెట్స్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
0: కనుకనే మనం ఫియర్లెస్ గా ఉంటుండాలి.
1: సో వీ షుడ్ బి ఫియర్లెస్.
0: అప్పుడే మన జీవితము రాణిస్తుంది.
1: దెన్ అవర్ లైఫ్ షైన్.
0: అన్ని విధాలు ఆదర్శిస్తుంది.
1: ఇట్ విల్ బి ఐడియల్.
0: అందరికీ సరి అయినటువంటి ఆదర్శాన్ని అందిస్తుంది.
1: ఇట్ విల్ బి ఐడియల్ టు ఎవ్రీబడి.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు మీకు గేమ్స్ యొక్క ఈ దినమే కాకుండా ఈనాడు పవిత్రమైన మహాపర్వదినం కూడాను దీంతో చేరటం చేత
1: టుడే ఇస్ నాట్ ఓన్లీ స్పోర్ట్స్ డే, టుడే ఇస్ ఆల్సో ఫెస్టివల్, సేక్రెడ్ డే.
0: పాలలో చక్కెర చేసినట్టు చేరినట్టుగా నీరులో చక్కెర చేరినటువంటి రీతిగా మీ రెండింటి యొక్క ఏకత్వాన్ని ఈనాడు పొంది మానవ దివ్యత్వాన్ని ఆశించి ఆదర్శించి అందరికి కూడా అందించడానికి తగిన కంకణాలు కట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను.
1: జస్ట్ అస్ షుగర్ ఇస్ మిక్స్డ్ ఇన్ మిల్క్, జస్ట్ అస్ షుగర్ ఇస్ మిక్స్డ్ ఇన్ వాటర్ సో దట్ ఇట్ టేస్ట్ స్వీట్, వీ షుడ్ ఆల్సో నో ది డివినిటీ అండ్ ఇట్స్ స్వీట్నెస్. All are divine.
0: రసోవై సహా అనేది ఉపనిషత్తు.
1: ఇట్ ఉపనిషత్ సేస్ దట్ ఆల్ ఆర్ డివైన్.
0: కనుక మీ యందు కరుణారసం ఉంటుండాలి.
1: ఎవర్ దిస్
0: ప్రేమ రసం ఉంటుండాలి.
1: లవ్,
0: దయారసం ఉంటుండాలి.
1: కంపాషన్.
0: కానీ ఈ శోకరసం లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్ మిజరీ, నథింగ్ లైక్ సాడ్నెస్.
0: ఇలాంటి దుర్గుణములకు సంబంధించిన రసం లేదు.
1: దేర్ ఆర్ నో బ్యాడ్ క్వాలిటీస్.
0: మీరు ఎందుకు దాన్ని కొనుక్కుంటున్నారు?
1: వై డు యు వాంట్ టు హావ్ దెం?
0: మీ దివ్యమైనటువంటి ప్రేమరసాన్ని పెంచుకోండి.
1: డెవలప్ దిస్ ఎసెన్స్ ఆఫ్.
0: మీ దివ్యమైన కరుణారసాన్ని పెంచుకోండి.
1: డెవలప్ దిస్ డివైన్ కంపాషన్.
0: మీ దివ్యమైనటువంటి శాంతరసాన్ని పెంచుకోండి.
1: డెవలప్ దిస్ ఎసెన్స్ ఆఫ్ డివైన్ పీస్.
0: అప్పుడే మీరు ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా తయారవుతారు.
1: దెన్ ఓన్లీ యు బికమ్ ఐడియల్ స్టూడెంట్.
0: ఎలాంటి పరిస్థితి ఎందుకూడను మీ యొక్క బలహీనత చోటు ఇవ్వకండి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ నెవర్ బి వీక్ ఎట్ ఎనీ పాయింట్.
0: బలహీనుడు దేన్ని కూడా సాధించలేడు.
1: ఏ వీక్ మ్యాన్ విల్ నెవర్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
0: లొంగిపోతుంటాడు.
1: హి సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ఎవ్రీవన్.
0: కడపటికి తన జీవితమే ఒక విధమైనటువంటి దుర్గతిని పొందుతుంది.
1: అల్టిమేట్లీ హి రూయిన్స్ హింసెల్ఫ్.
0: కాన ధైర్యంతో సాహసంతో సరైన ఆదర్శాన్ని మీరు అందించి లైఫ్ అనేటువంటి గేమ్ ను మీరు ఆదర్శంగా తీసుకుని దాంట్లో ఒక విధమైనటువంటి విజయాన్ని సాధిస్తూ రావాలి.
1: Therefore, take this life as a game. Come out victoriously. Win
0: life
1: the game of life.
0: Life is a game. Play it.
1: Life is a game. Play it.
0: Life is challenging. Meet it.
1: Life is a challenge. Meet it.
0: Life is a dream. Realize it.
1: Life is a dream. Realize it.
0: Life is love. Enjoy it.
1: Life is love. Enjoy it.
0: అది మీరు సాధించవలసినటువంటి.
1: That's what
0: అదే నిజమైన మానవ జీవితము.
1: That is the true human life.
0: కనుక మానవ జీవితం అంటే ఏదో ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయాల్లో మునిగి ధనమును సంపాదించడము, ఉద్యోగాలు చేయటము, పెండింగ్లు చేసుకోవటము, పిల్లలు కనటము, వాళ్ళకి పెండింగ్లు చేయటము, వాళ్ళను ఒక దీంట్లో ముంచటము, ఈ విధమైన దీంట్లో చేయటం మనసు యొక్క మానవ జీవితం కాదు.
1: లైఫ్ డస్ నాట్ మీన్ స్పెండింగ్ ద టైమ్ ఇన్ ఫ్లీటింగ్ ప్లెజర్స్, బి గెటింగ్ చిల్డ్రన్ అండ్ గెటింగ్ దెం మ్యారీడ్ ఇన్ టర్న్.
0: మీరు చేసుకోవచ్చును.
1: దట్స్ ఆల్ వరల్డ్లీ రొటీన్. యూ కెన్ డూ ఇట్.
0: అవన్నీ తప్పు లేదు.
1: దేర్ నో మిస్టేక్.
0: చేసుకోకూడదని నేను చెప్పడం లేదు.
1: భగవాన్ విల్ ఎవర్ సే
0: నో. లక్ష్యము దానిపైన పెట్టుకోవాలి.
1: బట్ యూ షుడ్ హావ్ అదర్ దాట్ యాజ్ ది ఎయిమ్.
0: నీవు ఎన్ని పనులు చేసుకున్నప్పటికీ ఈ లక్ష్యాన్ని మాత్రం మర్చకుండా ఉండాలి.
1: యు మే డు ఎనీ అదర్ థింగ్ బట్ నెవర్ ఫర్గెట్ దిస్ ఎయిమ్.
0: మీకు చాలా మంది పిల్లలకు తెలుసును.
1: మెనీ స్టూడెంట్స్ నౌ
0: మిలిటరీలో చేరినటువంటి వాళ్ళు,
1: దోస్ దట్ జాయిన్
0: వాళ్ళ రిక్రూటింగ్ లో అనేక రకమైనటువంటి యొక్క తరిమిదులు చేస్తుంటారు.
1: ది మిలిటరీ పర్సనల్ ఆర్ ట్రైన్డ్ ఇన్ వేరియస్.
0: కానీ మిలిటరీ లోపల దోబీలు ఉంటారు.
1: దేర్ ఆర్ దోబీస్ ఇన్ మిలిటరీ.
0: స్వీపర్స్ ఉంటారు.
1: స్వీపర్స్.
0: బార్బర్ ఉంటారు.
1: బార్బర్.
0: వాచ్మ్యాన్ ఉంటారు.
1: వాచ్మ్యాన్.
0: అందరూ ఉంటారు.
1: ఆల్ ఆర్ దేర్.
0: కానీ అందరికూ వేరు వేరు పనుల్లో ఉన్నప్పటికీ అందరి ఎందు రెండు మాత్రం శాశ్వతమైన ఉంటుంటాయి.
1: దో దే డూ డిఫరెంట్ జాబ్స్, టూ థింగ్స్ ఆర్ కంపల్సరీ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్.
0: ఒకటి పెరేడ్, రెండవది గన్.
1: వన్ ఇస్ పెరేడ్, సెకండ్ ఇస్ గన్.
0: ఈ రెండు కూడా వాళ్ళు కంపల్సరీగా తెలుసుకోవాలి.
1: దీస్ టూ ఆర్ కంపల్సరీ ఫర్ ఎవ్రీ మిలిటరీ.
0: అదే విధంగానే విద్యార్థులు ఏ ఏ సబ్జెక్ట్ లో పోయినప్పటికీ,
1: స్టూడెంట్స్ మే స్టడీ ఎనీ
0: సబ్జెక్ట్, ఏమే విధమైనటువంటి ఉండినప్పటికీ
1: సబ్జెక్ట్స్ మే బి డిఫరెంట్,
0: రెండింటిని మాత్రం మీ దీంట్లో మాత్రం దృఢం చేసుకోవాలి.
1: బట్ యూ షుడ్ స్ట్రెంగ్థెన్ టూ,
0: ప్రేమ త్యాగము ఈ రెండింటిని మాత్రం మీరు నిలుపుకోవాలి.
1: స్ట్రెంగ్థెన్ అప్హోల్డ్ దీస్ టూ, లవ్ అండ్
0: సాక్రిఫైస్. అందరిని ప్రేమించండి.
1: లవ్ ఆల్.
0: కానీ త్యాగానికి పూనుకోండి.
1: బి రెడీ టు
0: సాక్రిఫైస్. త్యాగమే లేకపోతే ఇది ఒక జీవితమే కాదు.
1: విదౌట్ సాక్రిఫైస్ నో లైఫ్ ఎట్ ఆల్.
0: కనుక ఏదైనా త్యాగం చేయవలసి వస్తే తప్పక మీరు త్యాగం చేయండి.
1: బి రెడీ టు సాక్రిఫైస్.
0: పరోపకార నిమిత్తమై,
1: టు హెల్ప్ అవర్
0: సమాజ సంక్షేమ నిమిత్తమై,
1: వెల్ఫేర్ ఆఫ్ ద
0: జీవితాన్నైనా మనం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటుండాలి.
1: రెడీ టు సాక్రిఫైస్ యువర్ ఓన్ లైఫ్. బి రెడీ.
0: భగవంతుని పొందడానికి తహతహలాడుతూ రావాలి.
1: యర్న్ అండ్ ఫైన్ ఫర్ గాడ్.
0: ఎప్పుడు నాకు ఈ అవకాశం చిక్కుతుందా?

0: ఇప్పుడు నాకు ఏ భాగ్యం నాకు లభిస్తుందా అని మీరు ఉర్రూ తిరుగుతూ రావాలి.
1: బీ రెడీ పైనింగ్ ఫర్ ద లార్డ్స్ గ్రేస్. ఎట్ వాట్ పాయింట్ ఆఫ్ టైమ్
0: రామకృష్ణ పరమహంస ఉండేటువంటి వాడు,
1: రామకృష్ణ పరమహంస,
0: కానీ అతను ఒక దినమంతా తెచ్చిన తర్వాత తెల్లవారి పండుకునే ముందుగా, అయ్యో ఈనాడంతా వ్యక్తమైపోయింది కదా, నా తల్లి నాకు దర్శనమివ్వలేదే, నా తండ్రి నన్ను కనిపించలేదే అని నిరాశతో నిద్రించేటువంటి వాడు.
1: As days passed on, every day he used to brood over. He felt so sore and miserable because he could not win the grace of God.
0: ఒక్కొక్క విధమైనటువంటి పవిత్రమైనటువంటి గడియలే,
1: ఎవ్రీ మూమెంట్ ఈజ్ సీక్రెట్.
0: ఆ గడియ గడియ కూడాను మనం భగవంతు అనుగ్రహం కోసమని పాటు పడుతూ రావాలి.
1: ఎవ్రీ మూమెంట్ విచ్ ఈజ్ సీక్రెట్ వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
0: ఆ అనుగ్రహం లభించిన నవగ్రహాలు మన హస్తగతమైపోతాయి.
1: When once you have అనుగ్రహ, God's grace, the rest of the గ్రహాస్, planets will be under your control.
0: కనుక ఆ అనుగ్రహానికి మాత్రం మనం పాటుపడాలి.
1: Therefore we struggle to win God's grace.
0: ఈ అనుగ్రహం కోసం పాటుపడటానికి ఒక విధమైనటువంటి దీక్షను పూనాలి.
1: We should determine to win God's grace. Determination.
0: ఎలాంటి పరిస్థితులు ఏందని కూడా పట్టుదలను మానకూడదు.
1: Never give up this determination at any time.
0: కోరినది ఏదియో కోరని కోరి తిరి.
1: One way or other you have desired anyway.
0: కోరినది దుదాక విడవకుండు.
1: Do not give up until it is granted.
0: అడిగినదేదియో అడగని అడిగి తిరి. అడిగినది దుదాక పోవకుండు.
1: You have asked anyway. Do not return until it is given.
0: తలచినదేదియో తలచని అదలచితివి తలపు తీరెడు దాక పోవకుండు.
1: You have thought anyway. Until that thought is realized, do not go.
0: పోరు పడలేక తానైన బ్రోవలయు.
1: Yes, to give you out of this.
0: వడలు తెలియక నీవైన అడుగవలయు.
1: Or else you have to fall and ask and consciously.
0: నీ ఎంత నీవు తిరిగి పోవుట భక్తుని దీక్ష కాదు.
1: To withdraw on your own, it is not the quality of a devotee.
0: ఆ పట్టుదల పట్టి మన జీవితంలో ఉండినంత వరకు ఆ పట్టుదలను విడవకుండా సాధించాలి.
1: Throughout your lifetime, you have to keep up this determination and work.
0: మరువకువే ఓ మనస విడువకువే ఓ మనస.
1: ఓ మైండ్, నెవర్ ఫర్గెట్.
0: అడుగుకొలది అది అడుగునబడునని, అడుగకున్న పని వడిగానగునని, అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస.
1: ఓ మైండ్, నెవర్ ఫర్గెట్, నెవర్ ఆస్క్. ద మోర్ యూ ఆస్క్ ఇట్ విల్ బి ఇగ్నోర్.
0: అడుగని శబరిని ఆదరించడే.
1: వితౌట్ ఆస్కింగ్ ఈజ్ నాట్ శబరి, ప్రొటెక్టెడ్.
0: అడుగక తనకై మడియు జటాయువు కడకు నేగి సద్గతి గలిగి.
1: వితౌట్ ఆస్కింగ్ ఈజ్ నాట్ ది జటాయు బర్డ్ ద రెసిపియంట్ ఆఫ్ ఆబిచురీ రైట్స్ బై గాడ్ హిమ్సెల్ఫ్.
0: అడిగి అడిగి అడిగి అలసిపోయాడు.
1: హీస్ వెరీ మచ్ టైర్డ్ బై ఆస్కింగ్ రిపీటెడ్లీ.
0: కానీ కట్టగడబడి రాముల హస్తముల ద్వారా ఒక నీటి చుక్కైనా తన నోట్లో పోయలేదు.
1: అల్టిమేట్లీ హి డిడ్ంట్ డిజర్వ్ దట్ గోల్డెన్ ఆపర్చునిటీ ఆఫ్
0: అడుగని జటాయువును తన తొడపైన పండబెట్టుకుని నీరు త్రాపుతూ తన ప్రాణం తనలో తీసుకున్నాడు.
1: Whereas without asking that the Jatayu bird was lucky enough to have been offered.
0: జటాయు అడిగిందా రామానను నీలో చేర్చుకోమని? లేదు.
1: జటాయు నెవర్ ఆస్క్డ్.
0: రామునే వచ్చి నడిచి వచ్చి తనను చేర్చుకున్నాడు.
1: రామా హింసెల్ఫ్ కేమ్ వాకింగ్.
0: కనుకనే ఆ సమయ సందర్భాన్ని పురస్కరించుకుని భగవంతుడే అన్ని కార్యములు చూసుకుంటాడు.
1: ఎట్ అన్ అప్రోప్రియేట్ టైమ్, రైట్ పొజిషన్, గాడ్ హింసెల్ఫ్ విల్ మార్క్.
0: నేను పాస్ కావాలి, మంచి మార్క్స్ రావాలి అని కూడా నీవు అడగనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఆస్క్ ఫర్ హై మార్క్స్, హై పర్సంటేజ్.
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
1: డూ యువర్ డ్యూటీ.
0: కష్టపడి చదువు.
1: వర్క్ హార్డ్.
0: తప్పక అడుగుకు మునిపే తాను నిన్ను మార్క్స్ అందిస్తాడు.
1: వితౌట్ ఆస్కింగ్ యూఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
0: నీలో జీరో వచ్చినప్పటికీ పక్కన ఒకటి పెట్టి పదిగా మార్చి పెట్టేస్తాడు.
1: ఈవెన్ ఇఫ్ గెట్ జీరో దిల్ బి వన్ బై ఇట్ సైడ్ అండ్ విల్ మేక్ ఇట్ టెన్.
0: కనుకనే నీవు నీ కర్తవ్యాధంలో నీవు నగ్నం కా.
1: సో బీ రెడీ టు డూ యువర్ డ్యూటీ.
0: నీ ప్రయత్నంలో ఏ విధమైనటువంటి దోషం లేకుండా చూసుకో.
1: షుడ్ నాట్ బి డర్త్ ఇన్ యువర్ ఓన్ ఎఫర్ట్.
0: ఇది ఈనాడు విద్యార్థులు నేర్చుకోవాల్సినటువంటి యొక్క ప్రధానమైన పట్టుదల.
1: దిస్ డిటర్మినేషన్ ద స్టూడెంట్స్ షుడ్ కల్టివేట్ టుడే.
0: ఒకరిపైన ఒకరు ద్వేషాన్ని మాత్రం పెంచుకోకండి.
1: డోంట్ డెవలప్ హేట్రెడ్.
0: ఒకరిపైన ఒకరు అసూయను మాత్రం పెంచుకోకండి.
1: డోంట్ బి జెలస్ టువర్డ్స్ ఈచ్ అదర్.
0: బాగా అభివృద్ధికి వచ్చేటువంటి వారిని చూస్తే నీవు కూడా ఆనందించు. తప్పక నీకు కూడా ఆ అభివృద్ధి చేకూరుతుంది.
1: బి హ్యాపీ వాచింగ్ అదర్స్ ప్రోగ్రెసింగ్ ఇన్ లైఫ్ సో దట్ యూ వుడ్ ఆల్సో డెవలప్.
0: అనుక ఈ విశాలమైన భావాన్ని మనం పెంచుకోవాలి.
1: డెవలప్ దిస్ బ్రాడ్ ఫీలింగ్స్.
0: మన హృదయం ఎంత ఉండాలి? చిన్నదిగా కాదు, ఈ ప్రపంచమంత హృదయంగా మనం మార్చుకోవాలి.
1: అవర్ హార్ట్ షుడ్ నాట్ బి సో స్మాల్ అండ్ నారో.
0: ఇంత విశాలమైన ప్రపంచంలో మనం పుట్టి ఏదో ఒక అనుమాత్రమైనటువంటి హృదయాన్ని పెంచుకుంటే ప్రయోజనం లేదు.
1: Having been born in this vast world, if we are narrow minded, it is useless.
0: సముద్రమంతా హృదయంగా మనం మార్చుకోవాలి.
1: We should make our heart as vast as the mighty ocean.
0: సముద్రం యొక్క రూపం రుచి మాత్రం ఉండకూడదు.
1: But however, we should not have that taste.
0: సముద్రంగా ఉంటుండాలి.
1: It should be ocean of milk.
0: క్షీర సముద్రంగా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ బి ఓషన్.
0: అక్కడే క్షీరసాగరుడు పవడిస్తుంటాడు.
1: దేర్ గాడ్ రిక్లైన్స్.
0: క్షారసాగరుడు కాకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ బి ఓషన్.
0: కనుకనే భగవంతుడు క్షీరసాగరుడు.
1: గాడ్ రిక్లైన్స్.
0: మీ హృదయం నుండే పవడించి ఉన్నాడు.
1: హి రిక్లైన్స్ ఆన్ యువర్ హార్ట్.
0: ఎప్పుడుంటే అప్పుడు మీకు కనిపిస్తాడు.
1: హి ఇస్ రెడీ టు అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వెనెవర్ యు వాంట్.
0: ఏడని మాత్రం నిరాశకు గురి కావద్దు.
1: నెవర్ బి డిసప్పాయింటెడ్.
0: కనుక మీరు దృఢమైనటువంటి సంకల్పం అయిపోయి మన దేశం కోసమని తగినటువంటి యొక్క బాధ్యతను వహించి దేశ సంక్షేమ నిమిత్తమై తగినటువంటి కృషి చేయండి.
1: Therefore, with full determination, work hard for the progress and the welfare of this country.
0: దేశము మన యొక్క ఇల్లు.
1: The country is your residence.
0: ప్రపంచమంతా మన యొక్క నివాసమే.
1: The whole world is our dwelling place.
0: ఇది ఆ దేశము ఈ దేశం అని భేదములు పెట్టుకోకండి.
1: We should not have differences.
0: ఒక పెద్ద ఇంటి లోపల ఒక్కొక్క రూములు ప్రత్యేకంగా ఉండినట్టుగా ఈ విశాలమైన ప్రపంచంలో భారతదేశం ఒక రూమ్ వంటిది.
1: Just you find so many rooms in a big mansion. The whole universe is a mansion and countries are rooms there.
0: గృహమంతా మంచిగా ఉండాలి.
1: The whole house should be good.
0: అప్పుడే మనం కూడా మంచిగా ఉండగలం.
1: Then only you will be good.
0: కనుక భగవత్ నామస్మరణ చేసుకుంటూ మీ కర్తవ్యాలు నిర్వర్తించుకుంటూ ప్రపంచంలో అందరినీ ప్రేమిస్తూ అందరినీ సంతోషంగా తగినటువంటి కృషిని జరుపుతూ వాళ్లను తగిన లోకశాంతి లోకసమస్త సుఖినోభవంతు అనేది హృదయం నుండి మనము ప్రార్థిస్తూ రావాలి.
1: సింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్, డూ యువర్ డ్యూటీ, డెవలప్ లవ్, మేక్ ఎవ్రీవన్ హ్యాపీ, ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ఎవ్రీవన్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: ప్రేమ ముదిత మనసే.

0: అనపేక్ష సుచిర్దక్ష అనపేక్ష సుచిర్దక్ష ఉదాసీన్ గతవ్యత సర్వారంభ పరిత్యాగీ సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్త సమద్భక్త. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈ గుణములు కలవాడినే భగవంతుడు ప్రేమిస్తుంటాడు.
1: గాడ్ లవ్స్ దోస్ విత్ దీస్ క్వాలిటీస్.
0: అనపేక్ష, ఎట్టి అపేక్షలు కూడా ఉండరాదు అన్నాడు.
1: అనపేక్ష, హీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్.
0: శరీర ఇంద్రియ మనోబుద్ధులతో కూడినటువంటి మానవులకు అపేక్షలు లేకుండా ఉండడానికి వీలవుతుందా?
1: ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ హూఇస్ బౌండ్ బై ది ఫిజికల్ బాడీ విత్ సెన్సెస్ అండ్ మైండ్ టు బి డిజైర్లెస్ ఎనీ టైమ్?
0: ఇది వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్.
0: అపేక్షలు ఉండియే తీరాలి.
1: దెర్ ఆర్ ఎక్స్పెక్టేషన్స్.
0: కానీ ఎట్టి అపేక్షలు?
1: వాట్ సార్ట్ ఆఫ్ డిజైర్?
0: ద్వాపరయుగమునందు కూడాను బోధించినది ధర్మరహితమైనటువంటి కర్మలన్నీ కూడాను నా స్వరూపములే అన్నాడు.
1: ఇన్ ద ద్వాపర ఏజ్ ఇట్ వాజ్ స్టేటెడ్ ఆల్ రైచువస్ యాక్షన్స్ ఆర్ డివైన్.
0: కనుక మానవులకు ఎట్టి అపేక్షలుండాలి?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఎ డిజైర్ that a man should have?
0: Anni apekshala kante tyagamayamainatundi apekshalu chaala pradhanam.
1: Of all the desires, those are the desires that lead you to this principle of sacrifice are the highest.
0: Dharmamayamainatundi yokka apekshalu chaala mukhyam.
1: The righteous desires are very important.
0: దైవం యొక్క అపేక్షలు అత్యవసరం.
1: డిజైర్ ఫర్ గాడ్, ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్.
0: అయితే ఈ లోకంలోని మానవులు కొన్ని ధర్మమైనటువంటివి, కొందరు శ్రేష్టమయమైనటువంటివి ఎన్నుకుంటుంటారు.
1: వై పీపుల్ డిఫర్ ఇన్ దేర్ డిజైర్స్? సమ్ రైచువస్, సమ్ the so-called great desires.
0: Marikondaru dharmamu shreshtamu rendintu yokka samanvayamainatundi yokka bhavamulanu aashistuntaru.
1: Some expect certain desires which have got this combination of being great and also righteous.
0: Kanukane deenini ninnayinchadam evvariki adhikaram ledu.
1: No one has authority to decide what it is between the two.
0: Kanuka anapeksha kaliginatunti vaadiki bhagavantudu premistuntadante ee anapeksha etla labhistundi?
1: When God loves the man without any expectations or without any desires, how is it possible to reach that state?
0: Sarva dharmamulu sarva karmamulu bhagavat pityattam chesinappudu ivi కేవలము ధర్మమయమైనటువంటి కర్మలుగానే రూపొందుతాయి.
1: When all our actions are offered to God, naturally they become righteous.
0: అన్ని కూడా అపేక్షరహితమైనటువంటివి అవుతాయి.
1: They amount to actions beyond expectations.
0: కనుక అనపేక్ష అనగా అపేక్షలు లేకుండా ఉండటం కాదు, సర్వాపేక్షలు కూడాను భగవత్ యొక్క అంకితంగా భావించుకోవాలి.
1: Anapeksha does not mean desireless state. It only means offering all our actions
0: sarva karmalu kulu bhagavad pritya thanga bhavinchali.
1: We should consider దట్ ఆల్ అవర్ యాక్షన్స్ షుడ్ బి ప్లీజింగ్ అన్ టు గాడ్.
0: అప్పుడే అనపేచ్ఛ అనేటువంటి పేరునకు సార్థకమైన అర్థం చేరుతుంది.
1: దెన్ విల్ బి ఫుల్ఫిల్లింగ్ ద వెరీ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ అనపేక్ష.
0: కనుక ఈ అనపేక్ష కలిగినటువంటి వాడు సర్వకర్మలను భగవత్ప్రీత్యార్థంగా చేసినప్పుడు అట్టి వాణిని భగవంతుడు ప్రేమిస్తుంటాడు.
1: గాడ్ న్యాచురలీ లవ్స్ దోస్ పీపుల్ హూ పర్ఫార్మ్ యాక్షన్స్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ రిజల్ట్స్ దేర్ ఆఫ్.
0: రెండవది శుచి.
1: ద సెకండ్ క్వాలిటీ ఇస్ శుచి.
0: శుచి అనగా ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై దట్?
0: శుభ్రము అని.
1: క్లీన్లీనెస్.
0: ఏమిటి ఈ శుభ్రము? అంతర్శుభ్రమా లేక బహిర్శుభ్రమా?
1: Is it outer cleanliness or inner cleanliness?
0: ఇది రెండు కూడాను అవసరమే.
1: Both are necessary.
0: ఈ శుచిని భగవంతుడు చాలా ప్రేమిస్తుంటాడు.
1: God loves cleanliness. Cleanliness is godliness.
0: కేవలము బహిర్శుచి మాత్రమే మనం లక్ష్యంలో తీసుకుంటే అంతర్శుచి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: If we go by external cleanliness, how about inner purity?
0: భగవంతుడు లోపల బయట ఉండినప్పటికీ లోపల ఉండేటువంటి భగవంతుని తత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: God is present outside and also inside, but we have to understand God within.
0: ఒక పిత్తాళి పాత్రలో
1: ఇనామల్ వెజల్
0: మనం పులుసు వండుకుంటున్నాం.
1: You are preparing a soup.
0: కానీ ఈ పులుసు వండిన తర్వాత కొన్ని క్షణములకే ఇది చిలుము పట్టిపోతుంది, పాయిజన్ అవుతుంది.
1: ఆఫ్టర్ ద సూప్ ఇస్ ప్రిపేర్డ్ ఇమీడియట్లీ ఇట్ గెట్స్ స్పాయిల్డ్, అన్పాలెటబుల్.
0: ఎందుకోసం ఇది పాయిజన్ అయింది?
1: వై హ్యాస్ ఇట్ బికమ్ పాయిజన్?
0: ఆ పాత్ర లోపల కళాయి అనేటువంటిది లేదు.
1: దిస్ ఇనామల్ వెసల్ ఈస్ నాట్ అలాయ్డ్, ఈస్ నాట్ టిన్డ్ ఇన్సైడ్.
0: అది లేకుండినంత మాత్రమే ఇది చిరుము పట్టిపోతుంది.
1: బికాజ్ ఇట్ ఇస్ నాట్ టిన్డ్ ఆర్ అలాయ్డ్ విత్ ఇన్, ది హోల్ థింగ్ గాట్ స్పాయిల్డ్ ఆర్ పాయిజన్.
0: కనుక మన దేహం అనేటువంటిది ఒక పిత్తాళి పాత్ర.
1: బాడీ ఇస్ లైక్ ఎన్ ఎనామెల్ వెసల్,
0: బ్రాస్ వెసల్.
1: బ్రాస్ వెసల్
0: ఇందులోపల ప్రేమ అనేటువంటి కళాయి వెయ్యాలి.
1: అండ్ వీ హ్యావ్ టు అప్లై దిస్ అలాయ్ ఆర్ టిన్నింగ్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమ కళాయి అనేటువంటిది వేసినప్పుడే ఇందులో ఎట్టి పదార్థములు వండినప్పటికీ చెడవు.
1: వెన్ వన్స్ దిస్ లవ్ ఇస్ దేర్, నో మెటీరియల్ కెన్ బి స్పాయిల్డ్ ఎట్ ఎనీ టైమ్.
0: కనుక బయట లోపల రెండింటి యందును పరిశుద్ధమైనటువంటివిగా ఉండాలి.
1: దేర్ఫోర్ ఇట్ హాస్ గాట్ టు బి క్లీన్ అండ్ ప్యూర్ బోత్ ఇన్సైడ్ అండ్ ఆల్సో అవుట్ సైడ్.
0: ఇంకా బయట పరిశుద్ధం ఎట్లాంటిది?
1: ఔటర్ క్లీన్నెస్ వాట్ ఇట్ ఈస్?
0: పరోపకార సంబంధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ,
1: while performing service activity,
0: భగవత్ ప్రీత్యార్థమైనటువంటి యొక్క ఆరాధనలు సలుపుతూ,
1: వర్షిపింగ్ గాడ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే,
0: పరోపకార సంబంధమైనటువంటి సేవలు సలుపుతూ,
1: రెండరింగ్ సర్వీస్ టు ఎవ్రీబాడీ,
0: ఈ విధమైనటువంటి యొక్క స్వార్థరహితమైనటువంటి కర్మలను ఆచరిస్తూ ఉండినప్పుడే బయట కూడాను శుచి ఏర్పడుతుంది.
1: వెన్ వన్స్ వీ అండర్టేక్ సెల్ఫ్ లెస్ సర్వీస్ యాక్టివిటీస్, న్యాచురలీ ఇట్ వుడ్ ఎన్ష్యూర్ ఔటర్ ప్యూరిటీ.
0: చేయనటువంటి పనులకు ఇది స్వార్థమైనటువంటిదిగా ఏర్పడుతుంది, కానీ పరిశుద్ధం ఏర్పడదు.
1: వెన్ వన్స్ యాక్షన్స్ ఆర్ అటర్లీ సెల్ఫిష్, దేర్ కెనాట్ బి ప్యూరిటీ ఆర్ క్లీన్లీనెస్.
0: ఇంకా మూడవది దక్ష.
1: థర్డ్ వన్ దక్ష.
0: అనగా ఒక దీక్షను పట్టడం.
1: దక్ష మీనింగ్ డిటర్మినేషన్.
0: ఎట్టి దీక్షను పట్టాలి?
1: వాట్ సార్ట్ ఆఫ్ డిటర్మినేషన్?
0: ఏది మనం చేయాలనుకున్నప్పటికీ దీనిని సాధించేంత వరకు కూడాను తనకేమాత్రం కూడా శాంతి లభించదు.
1: వాట్ ఎవర్ యూ వాంట్ టు అకాంప్లిష్, యూ హ్యావ్ టు డిటర్మిన్ అండ్ యూ కెన్ నెవర్ బి పీస్ఫుల్ అంటిల్ ఇట్ ఈస్ అటైన్డ్. సచ్ డిటర్మినేషన్ యూ షుడ్ హ్యావ్.
0: నేను అప్పుడప్పుడు చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ అస్ నౌ అండ్ దెన్.
0: పట్టిన పట్టేదో, పట్టనే పట్టి తెరి, పట్టు నెగ్గిడిదాకా అట్టే ఉండు.
1: సమ్ ఓవర్ అదర్ యూ హ్యావ్ డిటర్మిన్డ్, అంటిల్ ఇట్ ఈస్ అకాంప్లిష్డ్ డు నాట్ లీవ్.
0: ఇది ఏ దీక్ష?
1: దిస్ ఇస్ డిటర్మినేషన్.
0: కోరినది ఏదియో కోరనే కోరితివి, కోరిక చెల్లుడు దాకా పోవకుండు.
1: హ్యావింగ్ డిజైర్డ్ అంటిల్ డిజైర్ ఇస్ ఫుల్ఫిల్డ్ డూ నాట్ లీవ్.
0: అది ఏ దీక్ష?
1: దట్ ఈస్ డిటర్మినేషన్.
0: అడిగినది ఏదియో అడగనే అడిగితివి, అడిగినది విడుదాక విడువకుండు.
1: యూ హ్యావ్ ఆస్క్డ్ ఫైనలీ అంటిల్ ఇట్ ఈస్ గివెన్ డూ నాట్ గో.
0: ఇది ఏ దీక్ష?
1: దిస్ ఇస్ డిటర్మినేషన్.
0: తలచినదేదియో తలచనే తలచిదివి తలపు తీరుడు దాకా పోవకుండు.
1: వన్ వే ఆర్ అదర్ యూ థాట్ ఓవర్ అండ్ దట్ థాట్ ఈస్ కంప్లీట్లీ రియలైజ్డ్ డోంట్ గో.
0: దీక్ష.
1: దిస్ ఇస్ డిటర్మినేషన్.
0: కట్టకడపడికి ఏమి జరగాలి?
1: వాట్ షుడ్ హ్యాపెన్?
0: పోరు పడలేక తానైన ప్రభు వలయు.
1: Out of disgust, he should bless you.
0: వడలు తెలియక నీవైన అడుగవలయు.
1: Or you may have to ask having lost consciousness.
0: అంతియే కాని.
1: Only that.
0: తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు.
1: If you return, it is not the quality of a devotee.
0: కనుకనే దీక్ష అనగా ఏమిటి?
1: What is determination?
0: భగవంతుని పొందాలి.
1: I should have God.
0: భగవంతుని చూడాలి.
1: I should see God.
0: అనుగ్రహాన్ని అందుకోవాలి.
1: I should receive his grace.
0: అనేటువంటి దీక్షను పటుత్వంగా మంచి దీర్ఘంగా పట్టాలి.
1: You should have strong determination in this direction of attaining God, be with him.
0: పట్టినటువంటి భక్తుని భగవంతుడు అమితంగా ప్రేమిస్తుంటాడు.
1: God loves such a devotee with that strong determination.
0: అనపేచ్ఛ సుచిదచ్ఛ ఉదాసీన.
1: Then comes ఉదాసీన.
0: దేని ఎందుకును తాను తగలకుండా ఉండాలి.
1: Unattached, ఉదాసీన.
0: అన్ని పనులు చేయవచ్చును.
1: You can do all.
0: కానీ ఆ పనులకు తనకు ఎట్టి సంబంధం ఉండదు.
1: But you should not be attached to certain tasks assigned.
0: ఏ విధమైనటువంటి కార్యములైనా పనుకొనవచ్చును.
1: Any task or any work that you might undertake.
0: పరోపకార సంబంధమైన కార్యంలో పాల్గొనవచ్చును.
1: యూ కెన్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ సర్వీస్ యాక్టివిటీ.
0: కానీ దాని ఫలిత నిమిత్తమే నీవు ఆశించకుండా ఉండాలి.
1: బట్ యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ రిజల్ట్స్ ఆర్ రివార్డ్స్ దేర్ ఆఫ్.
0: ప్రతి కార్యమునందు కూడాను ఫలరహితమైనటువంటి యొక్క ఆపేక్షలు కలిగి ఉండాలి.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎనీ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ యువర్ యాక్షన్స్.
0: ఇంతే కాదు.
1: నాట్ ఓన్లీ దట్.
0: ఇంకే విధమైన యొక్క సంస్థల యొక్క సంఘములు ఎందుకు కూడాను మనం అతి జాగ్రత్తగా ఉండాలి.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ వీ హావ్ టు బి అట్మోస్ట్ కేర్ఫుల్.
0: పేరు ప్రతిష్టలకై మనం ప్రాకులాడకూడదు.
1: వీ షుడ్ నాట్ స్ట్రగుల్ ఫర్ నేమ్ అండ్ ఫేమ్.
0: కీర్తి మర్యాదలకై మేము ఏమాత్రము లొంగకూడదు.
1: వీ షుడ్ నాట్ సబ్మిట్ అవర్ సెల్స్ టు కర్టసీస్ అండ్ హాస్పిటాలిటీ.
0: అయ్యో నేను ఇంత పని చేస్తేనే నా పేరు పేపర్లో పడలేదే అనేటువంటి దురాశలకు నీవు దూరం కావాలి.
1: యూ షుడ్ నాట్ ఎంటర్టైన్ ఏ డిజైర్ దట్ యూ షుడ్ హ్యావ్ యువర్ నేమ్ పబ్లిష్డ్ ఇన్ ద న్యూస్ పేపర్ ఫర్ ద వర్క్ యూ హ్యావ్ డన్.
0: నీ ఈ విధమైనటువంటి ఫలితం కోసం నీవు ప్రాకులాడినప్పుడు చేసిన పని యొక్క ఫలితం కూడాను శూన్యమవుతుంది.
1: ఇఫ్ యూ హావ్ గాట్ సచ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ వానిటీ ద వెరీ పర్పస్ ఆఫ్ ది వర్క్ ఈజ్ లాస్ట్.
0: కనుక ఏ పని చేసినప్పటికీ ఆ పని యొక్క ఫలితాన్ని నీవు ఆశించినప్పుడు దానికి నీవు లొంగిన వాడవుతావు.
1: దేర్ఫోర్ యూ హ్యావ్ గాట్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ద ఫ్రూట్స్ ఆర్ ద రిజల్ట్స్ ఇట్ అమౌంట్స్ టు టోటల్ లాస్ ఆఫ్ ది వర్క్.
0: కనుక అట్టి ఫలరహితమైన యొక్క కర్మల్లో మనం పాల్గొని
1: we have to participate in such selfless
0: activity. Jayam jarigina apajayam jarigina kani rendintiki ni santoshinchin jeevithanni gadapali.
1: We might win or lose, but yet we should have that equanimity and be happy.
0: Anepeccha suchiddaccha udasino gatavyataha
1: gatavyataha.
0: Ee deeniki kuda ni oka deekshana pattali.
1: This also requires determination.
0: గడచిన దానికి ఏమాత్రమూ చింతించకూడదు.
1: We should not brood over the past.
0: రాబోనాటువంటి ఏమాత్రము యోచించకూడదు.
1: Nor worry for the future.
0: ఎందుకు ఈ యోచన?
1: Why worry?
0: గడచినది ఎన్ని పర్యాయములు నీవు చింతించినా తిరిగి అది మనకు రాదు.
1: In spite of deep thinking, the past cannot be recovered.
0: రాబోనటువంటి దాని యొక్క దీనికి చింతించడానికి నీ కాలం ఎవరూ చెప్పలేరు.
1: Nobody can decide the future as it is uncertain.
0: రేపటి దినం చేద్దాం అనుకుంటే రేపటి వరకు నీ లైఫ్ యొక్క ష్యూరిటీ ఏమిటి?
1: If you want to accomplish tomorrow, where is the guarantee you would live?
0: రేపటి వరకు నీవు ఉండగలవా?
1: Are you sure that you would be alive?
0: చెప్పుటకు వీలు కాదు.
1: It's not possible to declare.
0: కాబట్టి ఫ్యూచర్ అనుకుంటే ఫ్యూచర్ కోసం నీవు చింతించి ప్రయోజనం ఏమిటి?
1: Why should you think of the future which is uncertain?
0: Future kalagarbhamulo nindi untunnadi.
1: Future is contained within the womb of
0: time.
1: And it is there ahead of you.
0: Kalagarbhamulo kanaranatunti yokka drishyam kosam nee enduku paritapisthavu?
1: That which is hidden in the womb of time cannot be predicted in before.
0: Past జరిగిపోయింది.
1: పాస్ట్ ఈజ్ పాస్ట్.
0: కాలగర్భంలో మునిగిపోయింది.
1: అండ్ ఇట్ హాస్ గాట్ డ్రౌన్డ్ ఇన్ ది పాస్ట్.
0: దాన్ని తిరిగి మనం లేపలేము.
1: యు కెనాట్ రికవర్ ద పాస్ట్ ఎనీ మోమెంట్.
0: కనుక గడిచిపోయినదా తిరిగి రాదు.
1: Past cannot be recovered or regained.
0: వచ్చేటువంటిది నీది కాదు.
1: Future does not belong to you.
0: కాబట్టి ఎందుకు నీవు దీన్ని యోచించాలి?
1: Then why should you worry and think over?
0: అయితే నీ యోచించాలంటే మానవత్వంలో ఒక యోచన చాలా ప్రధానమైనటువంటిది.
1: However, thinking thought is necessary for mankind.
0: మానవుడు ఒక్క నిమిషమైనా కూడాను తలంపు లేకుండా జీవించలేడు.
1: We cannot live for a moment without thoughts.
0: కనుకనే ఈ తలంపులు వస్తుంటాయి.
1: Thoughts do come.
0: కనుక ఈ తలంపులను గడిచిపోయేదానికి రాబోయేదానికి నీవు తలంచవచ్చు.
1: లెట్ నాట్ థాట్స్ బి బేస్డ్ ఆన్ ద పాస్ట్ ఆర్ ఫ్యూచర్.
0: వర్తమానమును నీవు తలచురా.
1: యు ద థాట్స్ షుడ్ బి సెంటర్డ్ రౌండ్ ద ప్రెసెంట్.
0: పాస్ట్ ఫ్యూచర్ రెండు వర్తమానంలో లీనమై ఉన్నవి.
1: పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ప్రెసెంట్.
0: పాస్ట్ ఒక చెట్టు నుంచి ఒక విత్తనం వచ్చింది.
1: అవుట్ ఆఫ్ ది పాస్ట్ ట్రీ వీ హ్యావ్ ఎ సీడ్.
0: ఆ విత్తనమే తిరిగి ఫ్యూచర్ వృక్షంగా మారుతుంది.
1: సీడ్ టుడే ఈజ్ ద ట్రీ ఆఫ్ టుమారో.
0: టుమారో ఫ్యూచర్ ట్రీ. పాస్ట్ ట్రీ. ప్రెజెంట్ విత్తనము.
1: దేర్ఫోర్ ఇన్ ద పాస్ట్ ఇట్ వాజ్ ఎ ట్రీ, సో ఆల్సో ఇన్ ఫ్యూచర్ రైట్ నౌ ఇన్ ద ప్రెజెంట్ ఇట్ ఇస్ సీడ్.
0: ఫ్యూచర్ కు ఈ యొక్క ప్రెజెంట్ మూలాధారం.
1: దేర్ఫోర్ ప్రెజెంట్ ఈజ్ ద బేసిస్ బోత్ ఫర్ ద పాస్ట్ అండ్ ద ఫ్యూచర్.
0: కనుక నీవు ప్రెజెంట్ నీవు ఆధారంగా తీసుకో.
1: Go by the present now.
0: ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికా మాట్లాడు. అన్యుల మనము నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు.
1: You have to concentrate on the present. You should not hurt anybody and you should not harm anybody and act according to the time on hand.
0: కనుక నీవు ప్రజెంట్ నీవు లక్ష్యంనందుంచుకొని
1: keep in view the present.
0: దానిని ఫ్యూచర్ ను ఏమాత్రం యోచించకుండా ఉండు.
1: Don't be worried of the future.
0: ఈ ప్రెజెంట్ కు తగినటువంటి ఫ్యూచర్ తప్పక నీకు లభిస్తుంది.
1: The future is bound to come depending on the present.
0: నీకు ఏ మాత్రం కూడాను ఫెయిలియర్ కాదు.
1: It will never lead to failure.
0: సర్వారంభ పరిత్యాగి.
1: సర్వారంభ పరిత్యాగి.
0: ఎవడు ఈ సర్వారంభవాడు?
1: Who is the total renunciant?
0: ఎలాంటి కాలంలందైనా ఎలాంటి పనులందైనా కూడాను ఎప్పుడు కూడాను నిశ్చలంగా ఉండాలి.
1: The true renunciant is one who is
0: ఆడంబరములకు ఏమాత్రం కూడా అవకాశం అందించకూడదు.
1: He should not give any scope for aggrandizement or publicity show.
0: ఈ ఆడంబరముల కోసమని ఉన్నటువంటి వానికి భగవంతుడు అత్యంత దూరమే.
1: God distances himself if these pomp and show are there.
0: సర్వారంభములు కూడాను ఆడంబరములు కూడాను వదిలిపెట్టాలి.
1: In fact, we have to give up this exhibitionism.
0: ఆడంబరం ఉన్న చోట అది రజోగుణము.
1: The pomp is rajas or emotional quality.
0: అప్పుడే అన్ని రకములైనటువంటి కోరికలు ప్రారంభమవుతాయి.
1: There commences all sorts of desires.
0: కనుకనే ఆడంబరం అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క వృత్తి.
1: Publicity is the worldly trend.
0: ఈ ప్రాకృతమైనటువంటి విషయాల కోసం నీవేమాత్రమో ప్రయత్నం చేయవద్దు.
1: Don't struggle for worldly pursuits.
0: ఈ ప్రాకృతం కేవలము ప్రజెంట్ది మాత్రమే.
1: This speaks of the present alone.
0: ఇది మూడు కాలములకు సంబంధించినటువంటిది కాదు.
1: This is unrelated to the three periods of time.
0: కనుకనే ఈ యొక్క ఆడంబరములకు ఏమాత్రము నీవు లొంగకూడదు.
1: Never submit yourself to this show or pomp.
0: అట్టి ఆడంబరహితమైన వారే నాకు ప్రియము అన్నాడు.
1: Such man of austerity and simplicity is close to me.
0: మనం ఈనాడు ప్రతి దానికి కూడాను ఆడంబరం ఆడంబరం ఆడంబరం.
1: Today we are after exhibitionism show.
0: 5 రూపాయలు ఖర్చు పెడితే,
1: when we spend 5 rupees,
0: 500 రూపాయలు ఇచ్చి పేపర్ లో వేయించుకుంటాం.
1: We will have our name printed on the newspaper spending 500 rupees.
0: ఉన్నది ఖర్చు పెట్టింది 5 రూపాయలే.
1: The expenditure is 5 rupees after
0: all. 500 రూపాయలు వేపించుకుంటే ఎట్ట నీకు లభిస్తుంది? ఇది ఆడంబరం కాదా?
1: Spending 500 rupees for publicity, is it not pomp and show?
0: సేవ చేయునట్టి మానవులకు ఆడంబరంలే అవసరం ఉండదు.
1: A man of true service will never run after publicity or propaganda.
0: పేరు కోసమే చేసేటువంటి వాడికి పబ్లిసిటీ అవసరము.
1: In fact, the one who wants his name to be known, he needs propaganda.
0: మనకు ఈ పెట్టిన పేరుని ఎందుకు ఉపయోగించుకోవాలి?
1: Why these titles given to you? Why?
0: కనుక నీవు ఈ ఆడంబరాలకు ఏమాత్రం కూడాను అవకాశం అందించొద్దు.
1: నెవర్ ఎంటర్టైన్ ఎనీ పబ్లిసిటీ ఆర్ పాంప్.
0: ఈ ఆడంబరంలో ఉండినంత వరకు కూడాను ఆత్మానందం నీకు లభ్యం కాదు.
1: సో లాంగ్ యు ఆర్ ఆఫ్టర్ దిస్ ఎక్స్టర్నల్ షో యూ విల్ నెవర్ ఎంజాయ్ ది బ్లిస్.
0: ఆత్మానందమే నోచుకోలేనిటువంటి వారికి భగవత్ ప్రీతి నీకు ఎట్లా లభిస్తుంది?
1: వెన్ యూ డు నాట్ ఎక్స్పీరియన్స్ ది బ్లిస్ ఆఫ్ ది సెల్ఫ్, హౌ డు యూ ఎర్న్ గాడ్స్ గ్రేస్?
0: ప్రతి దానికి కూడాను నీవు భగవత్ దీనికై వేచి ఉండాలి.
1: In fact, you have to wait for God in every aspect.
0: అప్పుడే నీవు సరైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో జీవితాన్ని అనుభవించిన వాడవుతావు.
1: Then only you can experience bliss in along the spiritual path.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: భగవంతుని ప్రేమకు పాత్రలు కావాలనుకుంటే,
1: if you want to be the recipient of God's love,
0: ఆ ప్రేమకు తగినటువంటి ఒక పనులు మనం చేయాలి.
1: You have to act accordingly.
0: ప్రేమకు తగినటువంటి పనులు చేయకుండా ప్రేమను లభించాలంటే అది అసాధ్యము.
1: ఇఫ్ యువర్ యాక్షన్స్ ఆర్ నాట్ అప్రోప్రియేట్ యువర్ డిజైర్ ఎయిమ్ టు ఎర్న్ హిస్ గ్రేస్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు విన్ హిస్ లవ్?
0: ఫలితం నిమిత్తమై మనం ఆచరించేటువంటి వాడు పరిపూర్ణ సుఖాన్ని పొందుతాడా?
1: ద వన్ హూ ఇస్ ఆల్వేస్ ఇన్ ఎక్స్పెక్టేషన్, కెన్ హీ ఎవర్ బి హ్యాపీ?
0: ఫలరహితమైన కార్యంలో నీవు ఆనందంగా పాల్గొనాలి.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిజైర్ అండ్ యూ షుడ్ పార్టిసిపేట్. And bliss is the true reward.
0: అంతే కాని దైవాజ్ఞకు విరుద్ధంగా మనం చేస్తుంటే తప్పక అన్ని విరుద్ధంగానే జరుగుతుంటాయి.
1: If you act against the command of God, everything will be contrary.
0: భావం తద్ భవతి.
1: As is the feeling, so is the result.
0: భగవంతుని యొక్క ప్రేమను మనం పొందాలనుకున్నప్పుడు,
1: when you want to,
0: ఆ ప్రేమకు తగినటువంటి ఒక పరిస్థితిలో మనం జీవించాలి.
1: If you want to be the recipient of God's love, your actions should be like that.
0: ఆ ప్రేమను నీవు ఆశించలేదా? నీ ఇష్టం వచ్చినట్టు నీవు ఆశించు.
1: In fact, if you are not along this line of earning his grace, you are absolutely free to act in a way. When you have got certain purpose, you should act in that direction only.
0: ఏ ఒక్క దానికైనా గాని ఒక వస్తువుని అందించినప్పుడే మరొక వస్తువుని తీసుకోవడానికి అని కదా అధికారం ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ వరల్డ్ యూ హావ్ గాట్ అథారిటీ అండ్ ఏ క్లెయిమ్ టు పే ఫర్ ఎనీథింగ్ యూ వాంట్ టు గెట్.
0: అన్నింటి ఎందుకును ఐకమత్యమే అత్యవసరము.
1: Among all, unity is most important.
0: ఒక నీవు షాప్ కు వెళ్ళావు,
1: యూ గో టు ద షాప్ ఇన్ ద మార్కెట్.
0: ఆ షాప్ దగ్గరికి పోయి నీవు ఈ టవల్ కావాలి అంటాడు.
1: యూ వాంటెడ్ ఎ టవల్.
0: ఆ టవల్ చెప్తాడు వాడు, 20 రూపీస్ సార్ అంటాడు.
1: అండ్ ద షాప్ కీపర్ టెల్స్ ఇట్ కాస్ట్ 20 రూపీస్.
0: నీవు పాకెట్ నుంచి 20 రూపీస్ అతనికి ఇస్తే అతని షాప్ లో నుంచి టవల్ నీ మొహాన్ని కొడతాడు.
1: వెన్ యూ పే 20 రూపీస్ కాస్ట్ ప్రైస్ ఫర్ ద టవల్, యూ విల్ రిసీవ్ ఇట్.
0: కానీ దాని వెల నీవు అందించకుండా పోతే ఆ యొక్క ఫలితం నీకు దక్కదు.
1: If you don't pay the price, you cannot have the towel.
0: కాబట్టి భగవంతుడి దగ్గర కూడా ఇదే వ్యాపారం ఉన్నది.
1: The same business in spiritual field also.
0: బిజినెస్ అంటే ఏం బిజినెస్? ఇది డివైన్ బిజినెస్.
1: What business is this? This is divine business.
0: నీవు ప్రేమ చేత ఆజ్ఞ నిమిత్తమే నీవు కాచుకుంటే ప్రేమ అనేటువంటిది నీకు దక్కుతుంది.
1: If you just wait for God's command full of love, you will get love in turn.
0: అట్టి నిన్నే భగవంతుడు ప్రేమిస్తుంటాడు.
1: God loves you then.
0: భగవంతుని ప్రేమకు ఏ హద్దులు లేవు.
1: గాడ్స్ లవ్ హ్యాస్ నో లిమిటేషన్స్.
0: ఏ విధమైన నియమములు లేవు.
1: నో స్టిప్యులేషన్స్.
0: ఒక్కటే ఒక్కటే హద్దు.
1: ఓన్లీ వన్
0: బౌండరీ. పుచ్చుకోవటం.
1: హి గివ్స్ అండ్ రిసీవ్స్.
0: నేను చెప్పాను, ఇచ్చుకో సేవను, పుచ్చుకో ప్రేమను.
1: ఆఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ అండ్ రిసీవ్ లవ్.
0: ఈ యొక్క సేవను ఇచ్చుకోకుండా ప్రేమను పుచ్చుకోవాలనుకుంటే ఎక్కడ సాధ్యమవుతుంది?
1: వితౌట్ సర్వింగ్, హౌ డు ఎక్స్పెక్ట్ టు రిసీవ్ లవ్?
0: కనుక ఈ ప్రేమను పుచ్చుకునేటువంటి మార్గములు ఈ విధంగా ఉంటుంటాయి. స్వార్థరహితంగా ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు రిసీవ్ లవ్ ఆఫ్ గాడ్,
0: ఫలరహితంగా ఉండాలి.
1: డిజైర్లెస్.
0: ప్రతి కర్మ కూడా భగవత్ ప్రీత్యార్థంగా ఉండాలి.
1: దట్ ఆల్ యాక్షన్స్ షుడ్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: నీవు ఏ పనిని నీవు వదలనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్ ఎనీ డ్యూటీ.
0: చేసుకో,
1: డూ యువర్ డ్యూటీ.
0: చదువు కోసం నీవు చదువుకో.
1: యూ స్టడీ.
0: కానీ అది కూడా ఏ విధంగా చదువుకోవాలి?
1: హౌ టు స్టడీ.
0: భగవత్ ప్రీత్యార్థంగా చదువుతున్నాను.
1: ఐ స్టడీ టు ప్లీజ్ మై గాడ్.
0: నీ ఉద్యోగం చేసుకుంటున్నావు.
1: యు డూ యువర్ జాబ్.
0: నీ ఉద్యోగం కూడా భగవత్ ప్రీత్యార్థంగా చేస్తున్నాను.
1: జాబ్ ఈజ్ ఆల్సో డన్ యాస్ టు బి ప్లీజింగ్ అంటు గాడ్.
0: హృదయంలో నీవు ప్రతిష్ఠ చేసుకుని ఎన్ని కార్యములైనా చేసుకో.
1: విత్ దిస్ డివైన్ ఫీలింగ్ డూ ఎనీ వర్క్.
0: అయితే భగవత్ ప్రీత్యార్థం అనుకున్నప్పుడు ఆ పనులు భగవంతుడికి ప్రీతియా కాదా అని నువ్వు కొంత విచారించాలి.
1: దెన్ వన్స్ యూ కన్సిడర్ దట్ ఇట్ ఇస్ అన్ ఆఫరింగ్, యూ షుడ్ జడ్జ్ వెదర్ ఇట్ ప్లీజెస్ హిమ్ ఆర్ నాట్.
0: నీవు ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి కార్యాలంతా చేసుకుని ఇది భగవత్ ప్రీత్యార్థం చేశానంటే దీన్ని భగవంతుడు ఒప్పుకోగలడా?
1: If you act according to your fancies, do you think God would accept it?
0: దేనికైనా కూడా ఒక ముద్ర పడాలి అక్కడ.
1: There should be a stamp or a seal on every action.
0: ఆ స్టాంప్ లేకుండా మాత్రము ఏది చెల్లదు.
1: Without this stamp, it will not have any value. నీవు
0: చేసింది చాలా సరైనటువంటిది అని భగవంతుడు ఒప్పుకోవాలి.
1: God should acknowledge that your action is good.
0: ఒక పోస్ట్ కవర్ పైన స్టాంప్ ఉంటున్నప్పుడే అది ఎంత దూరమైనా పోతుంది, ఎంత దగ్గరైనా పోతుంది.
1: When once there is postal stamp on envelope, it will go any far.
0: కానీ అడ్రస్ రాశావు.
1: You have written the address.
0: Stamp ledu.
1: There is no stamp.
0: Ee prayojanam.
1: What is the use then?
0: Idi dead letter office lo padestaru.
1: It will go to the dead letter box.
0: Kanuka neevu oka bhagavantuni prema aneetundi stamp nu andulo adikinchukovali.
1: And you should affix the stamp of divine love.
0: ఆ ప్రేమ ఉండినప్పుడే నీపైన భగవంతుడు అనేక రకములైనటువంటి దయను చూపుతుంటాడు.
1: When once the stamp of love is affixed on the envelope of a human body, then you receive his grace.
0: ఉదాసీను గతవ్యతః. ఈ విధమైనటువంటి గుణములు మన యందు క్రమక్రమేణా కొన్ని పెంచుకుంటూ రావాలి.
1: These qualities we have to develop day by day.
0: నిజముగా ఇది చాలా కష్టమైనటువంటి కదా, దీన్ని మేము సాధించగలమా అని సందేహానికి అవకాశం ఇవ్వద్దు.
1: నెవర్ డౌట్ ఫీలింగ్ దట్ దీస్ ఆర్ వెరీ టఫ్ టు అక్వైర్ ఆర్
0: తరువ పుట్టు తరువున అనలంబు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ గో ఆన్ రబ్బింగ్ ద ట్రీ, యూ విల్ ఫైండ్ ద ఫైర్ ఎమనేటింగ్.
0: తరువ పుట్టు దధిని కృతము.
1: అండ్ ఇఫ్ యూ జస్ట్ చర్న్ ద కర్డ్, యూ విల్ గెట్
0: తరువ పుట్టు తరువున తత్వంబు.
1: సేమ్ ఆల్సో ద కాన్స్టెంట్ ఎంక్వైరీ ఆల్సో విల్ లీడ్ టు స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్.
0: రాపిడి జరిగినప్పుడు అగ్ని పుడుతుంది.
1: When two pieces of wood are rubbed against each other, you find the fire.
0: చక్కగా చిలికినప్పుడు అందులో వెన్న మనకు లభిస్తుంది.
1: When once the curd is churned well, you get the butter.
0: అదే విధంగానే మన తనువును సరైన రీతిగా తరించుకుంటే తప్పక అందులోనే దైవం పుడతాడు.
1: Repeated enquiry in our body will help us to know the spiritual quality.
0: తత్వంబు తత్వం అదే పుడుతుంది.
1: తత్వం, you are that, is the result of spiritual enquiry.
0: You are that.
1: You are that tattvam.
0: కనుకనే మనం ఆ పని చేయకుండా మజ్జిగ చిలకకుండా వెన్న రావాలంటే ఎలా వస్తుంది?
1: Without churning the curd, how do you get the butter?
0: కర్రను ఒకదానికొకటి రబ్బు చేయకుండా పోతే అగ్ని ఎట్లా వస్తుంది?
1: When two pieces of wood are not rubbed against each other, there is fire inside.
0: కానీ కంటికి కనిపించదు.
1: You don't see that.
0: కానీ దాన్ని సరైన రీతిగా ఉపయోగపెట్టినప్పుడు అందులో అగ్ని ప్రారంభమవుతుంది.
1: When once it is processed properly, you'll get the fire.
0: కనుక సో మనం భగవంతుని యొక్క ప్రేమను పొందాలనుకుంటే,
1: ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్ గాడ్స్ లవ్,
0: మనం సర్వం భగవత్ప్రీత్యార్థం అనేటువంటి దాన్ని వదిలిపెట్టాలి.
1: అండ్ వీ షుడ్ హ్యావ్ ది ఐడియా దట్ వీ షుడ్ ఆఫర్ ఆల్ యాక్షన్స్ టు గాడ్.
0: ఆ విధమైనటువంటి యొక్క సరెండర్ గా మనం చేరినప్పుడే భగవత్ప్రీతి మనకు లభ్యమవుతుంది.
1: విత్ ది స్పిరిట్ ఆఫ్ సరెండర్ యూ విల్ ఎర్న్ హిస్ గ్రేస్.
0: సరెండర్ అనగా నీవు ఇచ్చేవాడు తాను పుచ్చుకునేవాడు కాదు.
1: సరెండర్ డస్ నాట్ మీన్ ద గివర్ అండ్ ద రిసీవర్.
0: ఉన్నది ఒక్కటే.
1: In both the receiver and giver, only one aspect
0: exists.
1: Nothing like receiving nor giving.
0: అన్నిటి యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని నీవు భావించు.
1: వీ షుడ్ నో దిస్ యూనిటీ.
0: దివ్యత్వాన్ని చింతించు.
1: యూ థింక్ ఆఫ్ డివినిటీ.
0: దైవత్వం అందులోనే ఆవిర్భవిస్తుంది.
1: అండ్ దేర్ యూ విల్ ఎక్స్పీరియన్స్ గాడ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థులకు ఇలాంటివి చాలా కష్టంగా ఉంటుంటాయి.
1: దీస్ థింగ్స్ ఆర్ టఫ్ ఫర్ స్టూడెంట్స్.
0: కానీ ఎంత కష్టం అంత సుఖం కూడా ఉంటుందనే సత్యాన్ని గుర్తించండి.
1: నో ద ట్రూత్ దో దే ఆర్ టఫ్, యూ విల్ బి వెరీ హ్యాపీ లేటర్.
0: కష్టము కష్టం అనుకుంటుంటే నీవు సుఖాన్ని పొందలేవు.
1: ఇఫ్ యూ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ ఆల్ త్రూ, యూ కెన్ నెవర్ బి హ్యాపీ.
0: సుఖార్ లభ్యతే సుఖం.
1: Out of happiness,
0: sukham nunchi sukham manaku chikkadu.
1: Out of happiness you cannot have happiness.
0: Kashtam nunchi manaku sukham chikkutundi.
1: Out of difficulties only you can
0: derive happiness. Kashtam lekunda pothe sukham manaku labhyam kaadu.
1: When there is no difficulty, there cannot be happiness. So we have to struggle hard.
0: Cheekati untuntene light ku viluva.
1: Light has value because of darkness.
0: Aakari untunappude annaniki viluva.
1: Food has value because of hunger.
0: Lekapothe food ki value ledu.
1: Or else food loses its value.
0: Kanaka manamu daniki taginatuvanti ruchini manam కనిపెట్టాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ ఫైండ్ అవుట్ ద ట్రూ టేస్ట్.
0: ఏ విధంగా రుచిని కనిపెట్టాలి?
1: హౌ డు యూ నో ద టేస్ట్?
0: నీ ప్రేమను పురస్కరించుకొని,
1: బేసింగ్ ఆన్ యువర్ లవ్,
0: ఆ ప్రేమ చేతనే భగవంతుని ప్రేమను నీవు సరికి సమానంగా పెట్టుకోవాలి.
1: అవుట్ ఆఫ్ ది లవ్ విత్ ఇన్ యూ, యూ షుడ్ ఈక్వల్ ద డివైన్ లవ్, ద లవ్ ఆఫ్ గాడ్.
0: నీ హృదయంలో ఎట్టి మాలిన్య రహితమైనటువంటి ప్రేమ ఉంటుందో అప్పుడే భగవంతుని యందు ఆ విధమైన స్వచ్ఛమైన ప్రేమ.
1: వెన్ వన్స్ యు హావ్ గాట్ ది అన్పొల్యూటెడ్ లవ్ విత్ హిమ్, యు రిసీవ్ గాడ్.
0: ఎన్ని తప్పులు చేసినా కానీ భగవంతుడు క్షమిస్తూనే ఉంటాడు.
1: ఎనీ నంబర్ ఆఫ్ మిస్టేక్స్ యూ మేక్ కానీ భగవంతుడు
0: క్షమిస్తున్నాడే అని మనం తప్పులు చేసుకుంటూ కూర్చోకూడదు.
1: బికాస్ గాడ్ ఫర్గివ్స్ యూ, యూ షుడ్ నాట్ గో ఆన్ రిపీటింగ్ మిస్టేక్స్.
0: కనుక మనం తగినటువంటి ఒక దీంతో మనం దీన్ని కాపాడుకుంటూ రావాలి.
1: అండ్ వీ హ్యావ్ టు సేఫ్ గాడ్ ఎవ్రీథింగ్ గివెన్ టు అస్.
0: కనుకనే
1: సో
0: ఆనాటి గోపికలు కూడాను
1: గోపికస్ ఇన్ దోస్ డేస్
0: కృష్ణుని ఈ విధంగా తలుచుకొని తలుచుకొని కళాతురికి మధురపోయిన తర్వాత వారు ఒక నిరుత్సాహ పడిపోతూ వచ్చారు.
1: దే వెంట్ ఆన్ థింకింగ్ ఆఫ్ లార్డ్ కృష్ణ. దెన్ వన్స్ కృష్ణ హ్యాడ్ బీన్ టు మధుర దే వర్ ఫ్రస్ట్రేటెడ్.
0: కానీ వారు ఎంతనో ప్రేమిస్తూ వచ్చారు.
1: దే హ్యాడ్ ఇంటెన్స్ లవ్ ఫర్ కృష్ణ.
0: వారి జీవితం అంతా ఏ పని చేసినా గానీ కృష్ణ కృష్ణ అనుకునే చేస్తుండేవారు.
1: ఇన్ ఆల్ ద వర్క్స్ దే డిడ్ దే వెంట్ ఆన్ చాంటింగ్ హిస్ నేమ్.
0: తలపైన పెరుగు పాలు వెన్న మూడింటిని పెట్టుకుని
1: గోపిక క్యారీయింగ్ ద పార్ట్స్ ఫుల్ ఆఫ్ బజార్
0: బజార్ లో అమ్ముకుంటూ పోతుండాలి.
1: షీ వాజ్ సెల్లింగ్ దీస్ మిల్క్
0: పెరుగు పాలు నెయ్యో అనేటువంటిదిగా చెప్పలేదు ఆయమ్మ.
1: షీ డిడ్ నాట్ షౌట్ అలాంగ్ ది స్ట్రీట్ సేయింగ్ కర్డ్
0: గోవిందో దామోదర మాధవేతి.
1: ఇన్స్టెడ్ షీ వాజ్ సెల్లింగ్ గోవిందా మాధవ.
0: ఈ విధంగా భగవంతుని పేర్లు చెప్పుకుంటూ పోయింది.
1: షీ వెంట్ ఆన్ రిపీటింగ్ లార్డ్స్ నేమ్స్.
0: ఈ విధంగా భగవంతుని పేరు చెప్పుకుంటూ తన యొక్క అమ్మడానికి పోయినటువంటి పనులు పూర్తి మర్చిపోయింది.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ ఫర్గాటన్ సెల్లింగ్ ది థింగ్స్.
0: అప్పుడు ఒక గోపిక చెప్పింది.
1: దెన్ వన్ గోపిక సెడ్
0: కృష్ణుడు ప్రత్యక్షమవుతానే
1: యాజ్ కృష్ణ మానిఫెస్ట్
0: కృష్ణ నిన్ను ఏ విధంగా చూడగలము.
1: హౌ కెన్ ఐ సీ కృష్ణ.
0: ఏ విధంగా తలచగలము.
1: హౌ కెన్ వీ థింక్ ఆఫ్ యూ.
0: సాధ్యం కాదు.
1: ఇస్ నాట్ పాసిబుల్.
0: అన్నింటి ఎందు ఉన్నావు నీవు.
1: యూఆర్ ఇన్ ఎవ్రీ వన్.
0: ఉండి కూడా నువ్వు కనిపించకుండా ఉన్నావు.
1: యట్ యూఆర్ నాన్ అపారెంట్.
0: కనిపించకుండా ఉండి కూడా నువ్వు కనిపిస్తూనే ఉన్నావు.
1: దో యూఆర్ హిడెన్ యట్ వీఆర్ ఏబుల్ టు
0: విజువలైజ్. లేదంటే కనిపిస్తున్నావు, ఉన్నాడంటే కనిపించకుండా పోతున్నావు.
1: దో వీ సీ బట్ యూ ఆర్ యూ హైడ్ యువర్ సెల్ఫ్ బీయింగ్ హిడెన్ యట్ వీ సీ యూ.
0: నిన్ను కనుగొన్న గల్లమా.
1: కెన్ వీ నో యూ
0: కృష్ణ. నిన్ను కనుగొన్న గలమా
1: కృష్ణ. కెన్ వీ సీ యూ, కెన్ వీ ఐడెంటిఫై యూ.
0: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు.
1: యూఆర్ స్మాలర్ దెన్ ది స్మాలెస్ట్ ఆటమ్.
0: ఘనము కంటే మహా ఘననీయుడవు.
1: యూఆర్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
0: 84 లక్ష జీవముల.
1: In 84 lakhs of beings,
0: అంబున నెడబాయి పుందువట.
1: యు ఆర్ ఆల్వేస్ విత్ దెమ్.
0: అణువురేణు త్రుడకాష్టమ మొదలుగు అఖండ రూపుడవై వెలయుదువట. నిన్ను గనుగొన్న గలమా.
1: రైట్ ఫ్రమ్ ఎన్ ఆటమ్ టు ఎ మాక్రోకాస్మ్ యు ఆర్ దేర్. నిన్ను
0: గనుగొన్న గలమా.
1: యు ఆర్ ఇన్ ది మైన్యూటెస్ట్ ఫామ్ బట్ యు ఆర్ ఇన్ ది లార్జెస్ట్ జైగాంటిక్ ఫామ్.
0: జీవరాశిలో ఉన్నావు.
1: కెన్ వి నో యు.
0: కానీ 84 లక్షల జీవరాశి ఎక్కడ ఉన్నారు?
1: యు ఆర్ ఇన్ 84 lakhs of beings.
0: త్రేతాయుగం లోపల 84 లక్షల జీవరాశులు అని వాడు నిర్ణయం చేసుకున్నారు.
1: దాట్ వాజ్ ది ఎస్టిమేట్ ఇన్ త్రేతా ఏజ్.
0: అన్ని జీవులు ఎందు తానే ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ డ్వెల్లర్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
0: అన్ని జీవులు తానేగానే ఉన్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీఈస్ ద వన్ దట్ మేనిఫెస్టెడ్ ఇన్ టు మెనీ.
0: అలాంటి భగవంతుని ఏ రూపంతో పిలిచాలి?
1: ఇన్ వాట్ ఫార్మ్ కెన్ యూ వర్షిప్ హిమ్?
0: ఏ నామంతో మనం పిలిచాలి?
1: వాట్ నేమ్ యూ కెన్ గివ్ హిమ్?
0: ఈ రూపనామములు రెండు కూడా కల్పితము లే.
1: ద నేమ్ అండ్ ఫార్మ్ ఆర్ ఆఫ్ యువర్ మేకింగ్.
0: కానీ భగవంతుడు ఒక్కడే సత్యం.
1: బట్ గాడ్ ఈస్ ద ఓన్లీ ట్రూత్.
0: ఇక్కడ పుష్పం ఉన్నది.
1: హియర్ ఇస్ ద ఫ్లవర్.
0: ఇక్కడ బట్ట ఉన్నది.
1: హియర్ ఇస్ క్లాత్.
0: దట్ ప్యాడ్ ఉన్నది ఇక్కడ.
1: అండ్ యూ హావ్ గాట్ ద ప్యాడ్ దేర్.
0: ఈ పుష్పం పుష్పము.
1: ఫ్లవర్ ఇస్ ద ఫ్లవర్.
0: బట్ట బట్ట.
1: సో ఆల్సో ద క్లాత్.
0: ప్యాక్ ప్యాక్.
1: అండ్ ఇస్ ద ప్యాక్.
0: కానీ అన్నింటిలోనూ మూడింటి ఎందు ఉన్నది అనేటువంటి సత్యం.
1: బట్ ఇట్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ ఇస్ ట్రూత్.
0: ఇట్ ఈజ్.
1: ఇట్ ఈజ్.
0: ఉన్నాడయా దేవుడు, ఉన్నాడయా కన్నులకు కనిపించకున్నాడయా.
1: దేర్ ఈజ్ గాడ్.
0: ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఎవర్ ప్రెజెంట్.
0: భగవంతుడు ఉన్నాడని దానికి ఉనికిడి.
1: అండ్ దిస్ ఈజ్ ఎగ్జిస్టెన్స్. గాడ్ ఈజ్.
0: అలాంటి సత్యాన్ని మనం కంప్లీట్ గా మనం పరిపూర్ణంగా నమ్మాలి.
1: వీ షుడ్ హావ్ టోటల్ ఫెయిత్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ద రియాలిటీ.
0: ఆ నమ్మినటువంటి సమయం లోపలే అన్ని విధములైనటువంటి ఆదర్శములు నీకు వస్తుంటాయి.
1: వెన్ వన్స్ యు హావ్ గాట్ ఫుల్ ఫెయిత్ యు విల్ ఎక్స్‌పీరియన్స్.
0: నీ తల్లిని నీవు ఎట్లా నమ్ముతున్నావు?
1: హౌ డు యు హావ్ ఫెయిత్ ఇన్ యువర్ మదర్?
0: ఈమె నా తల్లియో కాదో అని సందేహిస్తున్నావా?
1: డు యు ఎవర్ డౌట్ యువర్ మదర్? నో.
0: నీ తండ్రిని ఏ విధంగా నువ్వు నమ్ముతున్నావు?
1: వాట్ ఫెయిత్ యు హావ్ టువర్డ్స్ యువర్ మదర్?
0: నా తండ్రో కాదు అని నువ్వు నమ్ముకున్నా వదిలిపెడుతున్నావా?
1: Do you give up her doubt here any time?
0: ప్రాకృతమైనటువంటి వస్తువునంత నమ్ముతున్నారు.
1: యూ బిలీవ్ ఆల్ ద వరల్డ్లీ ఆబ్జెక్ట్స్.
0: పరార్థమైనటువంటి పదార్థాన్ని నమ్మటానికి వీలు లేకుండా.
1: బట్ ద స్పిరిచువల్ కంటెంట్ ఈజ్ నాట్ బిలీవ్డ్ ఆర్ యాక్సెప్టెడ్.
0: అది ఉన్నది ఇక్కడ పెద్ద కిటుకు.
1: ది హియర్ లైస్ అవర్ వీక్నెస్ మిస్టేక్.
0: ప్రాకృతమైనటువంటివన్నీ రూపకంగా కనిపిస్తున్నాయి.
1: ఆల్ వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ హావ్ నేమ్ అండ్ ఫామ్.
0: మీకు అందరికీ తెలిసినంతసేపు కూడాను మా వార్డన్ రామాయణం గురించి చెప్పాడు.
1: వార్డన్ స్పోక్ ఆఫ్ రామాయణ సో లాంగ్.
0: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు కూడా నాలుగు వేద స్వరూపాన్ని ధరించి దశరథుని మహారాజు ఇంటి లోపల ఆడుకుంటూ ఉన్నారు.
1: రామ లక్ష్మణ భరత శత్రుఘ్న, దే సింబలైజ్
0: సామవేద అధర్మణ వేద.
1: దే రిప్రజెంట్ ఫోర్ వేదాస్. దే వర్ ఫౌండ్ ప్లేయింగ్ దేర్.
0: ఋగ్వేదమే రాముడు.
1: రామ స్టాండ్స్ ఫర్ ఋగ్వేద.
0: యజుర్వేదమే భరతుడు.
1: భరత ఇస్ యజుర్వేద.
0: సామవేదమే ఈ యొక్క లక్ష్మణుడు.
1: సామవేద ఇస్ లక్ష్మణ.
0: అధర్వణ వేదమే శత్రుఘ్నుడు.
1: అధర్వణ వేద ఇస్ శత్రుఘ్న.
0: ఈ అందరు కూడా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు ఐదు మంది కూడా నలుగురు కూడాను నాలుగు వేదములుగా దశరథ మహారాజింట్లో తిరుగుతున్నారు.
1: ఆల్ ఫోర్ వేదాస్ వాస్ స్టార్టెడ్ మూవింగ్ ఇన్ ద ప్యాలెస్ ఆఫ్ దశరథ.
0: విశ్వామిత్రుని యజ్ఞ సంరక్షణ కేవలం సాక్షాత్ రాముడు మాత్రమే దీన్ని చేయగలడు.
1: ఇస్ ఓన్లీ రామా హూ కెన్ సేఫ్ గాడ్ ద స్పిరిచువల్ రిచువల్ లైక్
0: యజ్ఞాన్ని గుర్తించినటువంటి వాడు విశ్వామిత్రుడు.
1: ఇస్ ఓన్లీ విశ్వామిత్ర హాస్ గాట్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ రామా.
0: వచ్చాడు దశరథునింటికి.
1: హీ కేమ్ టు దశరథ.
0: దశరథుడు చాలా ఆనందించాడు.
1: దశరథ వాజ్ వెరీ హ్యాపీ టు
0: స్వామి, మీరు వచ్చిన కార్యం ఏమిటి అన్నాడు.
1: హి సెడ్ స్వామి, వాట్ బ్రాట్ యు హియర్.
0: నీవు నా కార్యాన్ని నెరవేర్చగలవా అన్నాడు.
1: ఆర్ యు గోయింగ్ టు డూ మై
0: టాస్క్. తప్పక నేను ఇస్తానని మాట ఇచ్చాడు.
1: హి ప్రామిస్డ్ దట్
0: తమరు చేయింగవలియు కార్యమును గుర్చి మంచి చెడ్డలు చక్కగా బొందుపరిచి చేయుటప్పును కట్టి చింతలేక వేగిరించుచున్నది విషయం యగును అని.
1: When once having given promise without discrimination, without
0: యజ్ఞ సంరక్షణ కేవలం సాక్షాత్ రాముడు మాత్రమే దీన్ని చేయగలడు.
1: ఇస్ ఓన్లీ రామా హూ కెన్ సేఫ్ గాడ్ ద స్పిరిచువల్ రిచువల్ లైక్ యజ్ఞ.
0: గుర్తించినటువంటి వాడు విశ్వామిత్రుడు.
1: ఇస్ ఓన్లీ విశ్వామిత్ర హాస్ గాట్

0: ప్రచారం చేసి నీవు దానికి ప్రామిస్ ఇచ్చే.
1: యూ షుడ్ డిస్క్రిమినేట్ వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ బిఫోర్ మేకింగ్ ఎ ప్రామిస్.
0: కేవలం బ్లైండ్ గా నీవు వచ్చిన దాన్ని తప్పక ఇవ్వగలనని నీవు ప్రామిస్ చేయవద్దు.
1: డు నాట్ ప్రామిస్ బ్లైండ్లీ దట్ యూ వుడ్ డూ ఇట్.
0: కనుక ఇతను ఇచ్చాడు దశరథుడు.
1: దశరథ ప్రామిస్డ్.
0: ఆ ఎత్తుల పైన ఉన్నటువంటి విశ్వాసమే.
1: And that is faith in sages.
0: ఆ ఋషుల పైన ఉన్నటువంటి విశ్వాసమే.
1: He has got faith in all sages.
0: ఆ దైవాంశముల పైన ఉన్నటువంటి విశ్వాసమే.
1: He has got faith in godly people. So he promised.
0: అప్పుడు చెప్పేటప్పటికి, నాయన దశరథ, నీ కుమారుడైనటువంటి రాముణ్ణి నా అగ్ని సంరక్షణకై పంపించమన్నాడు.
1: And then Vishwamitra said, Dasaratha, let you send Rama, your son, along with me to protect that yajna.
0: కూలిపోయాడు దశరథుడు.
1: దశరథ ఫెల్ డౌన్.
0: కుమారుడు లేరని యజ్ఞం చేసి, ఇన్ని తపస్సులు చేసి, ఇన్ని విధమైన యజ్ఞయాగాది క్రతువులు ఆచరించి కుమారుణ్ణి కొన్నాము. అట్టి కుమారుణ్ణి ఈ రాక్షసులతో యుద్దం చేయడానికని పంపించటమా?
1: హీ డిడ్ ఆల్ సీక్రెట్ రిచువల్స్ ఓన్లీ టు హ్యావ్.
0: ఇంకా బాలుడే, ఇలాంటి బాలుని ఏ రీతిగా నేను పంపించాలి?
1: అండ్ హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు సెండ్ హిమ్ టు ద
0: ఫారెస్ట్. రాక్షసులు ముఖమే చూడలేదు.
1: హీ నెవర్ సా ఎనీ డెమన్.
0: కాబట్టి ఈ రాక్షసును చూసి ఏ భయపడిపోతారు ఏమో.
1: వెల్ ది సన్ రామా మే బి అఫ్రైడ్ ఆఫ్ ద డెమన్స్ దేర్ ఇన్ ద ఫారెస్ట్.
0: ఇన్ని రకమైన భావం పెంచింది.
1: అండ్ దిస్ కైండ్ ఆఫ్ ఎఫెక్షన్ ఎంటర్టైన్ సచ్ థాట్స్ ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ది ప్రాసెస్.
0: అలాంటి సందేహ పడుతున్నటువంటి సమయం లోపల
1: వెన్ హీ వాజ్ డౌటింగ్,
0: విశ్వామిత్రుడు చాలా ఖండించాడు.
1: విశ్వామిత్ర కాంట్రడిక్టెడ్ హిమ్.
0: నీ కుమారుడై పుట్టి కూడా నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు నో యువర్ సన్.
0: ఇది సాక్షాత్ నారాయణమూర్తియే.
1: యువర్ సన్ ఇస్ గాడ్.
0: ఇతన్ని కేవలం నీ కుమారుడుగా నీవు భావించవద్దు.
1: డోంట్ కన్సిడర్ హిమ్ యాజ్ సింప్లీ యువర్ సన్.
0: వాత్సల్య భావంతో నీవు ఆ విధంగా చెప్తున్నావు.
1: ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ ఎఫెక్షన్.
0: ఈ వాత్సల్యాన్ని దూరం పెట్టు.
1: గివ్ అప్
0: పరమ భక్తిని ప్రవేశపెట్టు.
1: అండ్ హ్యావ్ సుప్రీం డివోషన్
0: అని చెప్పి వశిష్ఠుడు వారిని పిలిపించాడు.
1: అండ్ దెన్ హి సమన్డ్ సేజ్ వశిష్ఠ.
0: వశిష్ఠుడు వారు కూడా వచ్చి
1: వశిష్ఠకి,
0: అయ్యా దశరథ మహారాజా,
1: ఓ దశరథ కింగ్,
0: నా నేను ఎందుకోసమని మీ ఇంట్లో పురోహితుడిగా ఉన్నాను?
1: యు నో వై ఐఎమ్ హియర్ యాజ్ ఎ ప్రీస్ట్ ఇన్ యువర్ ప్యాలెస్.
0: ఇన్ని సంవత్సరం నుంచి మీ ఇంట్లో పురోహితుడిగా ఉండడం కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ మై స్టే హియర్?
0: ఉండలేదు.
1: వెల్, ఐఎమ్ నాట్ హియర్ ఫర్ నో
0: రీజన్ బట్టి నేను ఉండలేదు.
1: నాట్
0: మీ శక్తిని బట్టి నేను ఉండలేదు.
1: నాట్ బికాస్ ఆఫ్ పవర్.
0: మీ ఇంటిలో దేవుడు పుట్టబోతున్నాడు.
1: ఐ నో దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు బి బోర్న్ ఇన్ యువర్ రెసిడెన్స్.
0: ఆ పిల్లవాడిని చూచి,
1: ఐ వాంట్
0: ఆ పిల్లవాడితో కొంతకాలం నేను గడపాలి, నా జన్మ సార్థకం చేసుకోవాలని నేను ఇక్కడికి వచ్చి చేరాను.
1: ఐ వాంట్ టు సీ ద బాయ్. ఐ వాంట్ టు స్పెండ్ some time with that boy and enjoy blissful state.
0: Kanakanaka vastu ahanadulu ne matram aasinchi nen raledu.
1: I am not after money or wealth or affluence.
0: Kabatti meer enduku inka sandehistunnaru?
1: Why do you still doubt?
0: Pampu annadu.
1: Oh, send him.
0: Kaani inka baada padaleka baadatone pampadu.
1: With great suffering he accepted.
0: Vishwamitrudu.
1: విశ్వామిత్ర
0: విశ్వమునకంతా మిత్రుడైనటువంటి వాడు.
1: విశ్వామిత్ర ఇస్ ద ఫ్రెండ్ ఆఫ్
0: విశ్వడైనాడు. దేనివల్ల మిత్రుడైనాడు?
1: హౌ కుడ్ బి ఫ్రెండ్ ఆఫ్ ది యూనివర్స్?
0: గాయత్రి మంత్రం ఉపదేశించడం చేత విశ్వమునకంతా మిత్రుడైపోయాడు.
1: యాజ్ విశ్వామిత్ర టాట్ దట్ సీక్రెట్ మంత్ర గాయత్రి, హీ హాస్ బికమ్ విశ్వామిత్ర ఫ్రెండ్ ఆఫ్ ది యూనివర్స్.
0: కనుక అట్టి విశ్వామిత్రుడు,
1: సచ్ విశ్వామిత్ర,
0: తపస్సును ఆచరించినటువంటి వాడు,
1: డిపెండెంట్,
0: సర్వశక్తిమయుడైనటువంటి వాడు,
1: ఆల్ పవర్
0: సర్వజ్ఞుడు అయినటువంటి వాడు, రామలక్ష్మణ్ తీసుకుని వెళుతూ,
1: అండ్ హి టుక్ రామ అండ్ లక్ష్మణ్ అలాంగ్ విత్ హిమ్,
0: సరయూ తీరమునకు వెళ్ళేటప్పటికి,
1: హి వాస్ అప్రోచింగ్ సరయూ రివర్,
0: ఆయన రామలక్ష్మణ,
1: హి సెడ్, మై బాయ్,
0: మీరు సంధ్య వార్చుకోండి అన్నాడు.
1: అండ్ యూ ఆఫర్ యువర్ ప్రేయర్స్ నౌ
0: చెప్పి,
1: సేయింగ్ సో,
0: నాయన ఇంకా రాబోతున్నాం.
1: And there lies ahead of you.
0: యజ్ఞం చేసేటువంటి స్థలమునకు చేరబోతున్నాము.
1: We are reaching that place where యజ్ఞ is conducted.
0: రాక్షసులు కనపడతారు.
1: And you certainly come across the demons.
0: వారు భీకరంగా ఉంటాయి.
1: They are so wild.
0: కనుక మీరు భయపడతారు ఏమిటో.
1: You may be afraid of them.
0: రండి అని పక్కన కూర్చోబెట్టుకుని,
1: అండ్ హీ మేడ్ దెమ్ సిట్ బై హిస్
0: బల అబల అనేటువంటి మంత్రోపదేశం చేశాడు.
1: Taught them two mantras, బల అండ్ అబల.
0: చూసారా ఎంత గొప్ప మహనీయుడు.
1: What a great sage he is.
0: సాక్షాత్ నారాయణమూర్తి అని చెప్పి నేను దశరథునికి చెప్పాడు.
1: అండ్ హీ టోల్డ్ దశరథ దట్ రామ ఇస్ గాడ్.
0: ఇక్కడ వచ్చేటప్పటికే ఆ భావం పోయింది.
1: బట్ బై ది టైమ్ హీ రీచ్డ్ ద రివర్ హీ లాస్ట్ ద డివైన్ థాట్.
0: చిన్న బాలురే వీరు, భయపడతారు ఏమో అని మంత్రోపదేశం చేస్తూ వచ్చాడు.
1: హీ కన్సిడర్ రామ యాజ్ ఎ బాయ్ అండ్ హీ స్టార్టెడ్ టీచింగ్ మంత్ర.
0: ఎట్టి మహర్షులకైనా కూడాను
1: ఎనీ సేజ్
0: శారీరకంగా దృశ్యం కనిపించినప్పుడు కొన్ని సందేహాలు పడుతుంటారు.
1: వెన్ వన్స్ దే కమ్ అక్రాస్ ద ఫిజికల్ ఫార్మ్ దే డౌట్.
0: అది కేవలం వారి భ్రమనే.
1: ఇట్ ఈస్ ఓన్లీ దేర్ ఇల్యూషన్.
0: నిజమైనటువంటి ఒక తత్వం కాదది.
1: ఇట్ ఈస్ నాట్ ద రియాలిటీ.
0: ఆ భ్రమనే ఈ విధంగా కూడా బ్రహ్మను కూడా మరిపిస్తుంది.
1: ఇట్ ఈస్ దిస్ భ్రమ ఇల్యూషన్ విల్ మేక్ యూ ఫర్గెట్.
0: భ్రమ అనగా కేవలము పూర్వజన్మ కర్మాలతో పుట్టేటువంటిది భ్రమ.

0: ఇన్ ఫ్యాక్ట్ ఇల్యూషన్ బ్రహ్మ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ పూర్ కర్మ.
1: సంస్కారంతో పుట్టేది బ్రహ్మ.
0: Whereas Brahma, the divine,
1: బ్రహ్మకు బ్రహ్మకు ఇంత వ్యత్యాసం ఉంటుండాలి.
0: బికాస్ ఆఫ్ ది గుడ్ ఆర్ వర్చ్యూ ఆఫ్ ది పాస్ట్ యాక్షన్ కర్మ.
1: కనుక ఇంతటి మహనీయుడైనటువంటి యొక్క విశ్వామిత్రుడు ఆ భ్రమకు లొంగిపోయాడు.
0: అండ్ విశ్వామిత్ర హాస్ బికమ్ ఎ విక్టిమ్ టు దిస్ డెల్యూషన్.
1: మీకు కూడాను అలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు.
0: సచ్ హ్యాపెనింగ్స్ ఆల్సో డూ కమ్ ఇన్ యువర్ లైఫ్.
1: దైవత్వాన్ని ఏ రీతిగా మనం విశ్వసించాలి? ఏది దైవత్వము, ఏది మానవత్వము, ఏది క్రూరత్వము?
0: వాట్ ఈస్ డివినిటీ, వాట్ ఈస్ హ్యూమానిటీ, వాట్ ఈస్ క్రూయల్టీ? యూ షుడ్ నో.
1: డివినిటీ అనేటువంటిది ప్రేమతత్వమే.
0: డివినిటీ ఇస్ లవ్.
1: కేవలం మానవత్వం అనేటువంటిది ధర్మమే.
0: హ్యుమానిటీ ఇస్ రైచియస్నెస్.
1: దానవత్వం అనేటువంటిది కేవలం క్రూరత్వమే.
0: అండ్ డెమోనిక్ నేచర్ ఇస్ క్రూయల్.
1: దైవాన్ని మనము ప్రేమతోనే చూడాలి.
0: దేర్ఫోర్ యూ కెన్ సీ గాడ్ త్రూ లవ్.
1: ధర్మరాజులతో కూడా మనం చూడటానికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ అదర్ వే.
1: దయ కనుక వస్తు వాహనాదులతో మనం చూసేటువంటిది కాదు.
0: యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ గాడ్ విత్ ఆల్ ది యువర్ ప్లెజర్ అండ్ మనీ. మెనీ ఆఫ్ యూ నో దిస్.
1: సత్యభామ,
0: సత్యభామ
1: కృష్ణుణ్ణి తనవాడిగా చేసుకోవాలని ప్రయత్నించింది.
0: She wanted to have Krishna all by
1: herself.
0: He never wanted Krishna to go
1: anywhere.
0: And that he should be with her
1: throughout. He asked Narada to tell her the
0: device as to possess
1: Krishna.
0: Narada gives that sacred spiritual teaching.
1: ఆయన కూడా ఒక యోచన చేసి ఈ సత్యభామకున్న అహంకారాన్ని నిర్మూలన చేయాలి.
0: He also thought over for some time and he wanted to kill the ego of Satyabhama and devised a master plan.
1: అమ్మా సత్యభామ,
0: సత్యభామ
1: కృష్ణుని తూచేంత ధనం నీ దగ్గర ఉందా?
0: Do you have the wealth that would balance the weight of Krishna?
1: శమంతకమని నా దగ్గరనే ఉంటుంది.
0: He says I got శమంతక gem with me.
1: ఎంత ధనమైనా నేను చేయొచ్చును.
0: I can get any amount of wealth.
1: అతను తూచేటువంటి విషయంలో మీరు ఏమాత్రం సందేహించకండి.
0: Never doubt whether I'll be able to weigh him or not. I will do it, she said.
1: అయితే తేవని చెప్పాడు.
0: And then he asked Krishna to be brought. And then Krishna came.
1: ఒక వైపున అతన్ని కూర్చోబెట్టాడు.
0: On one side Krishna
1: said. మరొక వైపున సత్యభామ తెచ్చిన ధనమంతా వేసింది.
0: On other pan all the wealth brought by Satyabhama.
1: కదలలేదు, మెదలలేదు.
0: It did not move.
1: భయం ప్రారంభమైంది.
0: And there started fear.
1: తన దగ్గర ఉన్నటువంటిది అంతా కూడా వేసింది.
0: In fact she has put all the wealth with her.
1: శమంతకమణిని కూడాను పెట్టింది.
0: Finally శమంతక gem was also kept there.
1: కానీ తూగలేదు.
0: Well he did not weigh them.
1: పరిగెత్తింది రుక్మిణి ఇంటికి.
0: And then she ran to Rukmini.
1: అక్క అక్క అక్క అక్క.
0: She started
1: calling. అక్క ఈనాడు పుట్టింది పాపం.
0: She started calling her sister, sister.
1: She
0: never looked at her face till then.
1: రుక్మిణి ఇంటికి పుట్టిన పండుగని వెళితే నాది మెట్టిన పండుగ ఇక్కడే ఉండాలి అంటుంది ఈమె సత్యభామ.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ వాంటెడ్ కృష్ణా టు బి విత్ హర్ ఆల్ దో ఇట్ హ్యాపెన్ టు బి ద బర్త్డే ఆఫ్ రుక్మిణి.
1: ఆ విధంగా రుక్మిణి ఇంటికి పంపడానికి ఇష్టపడేటువంటిది.
0: షీ వాజ్ నాట్ ప్రిపేర్ టు షేర్ కృష్ణా విత్ రుక్మిణి ఎట్ ఎనీ టైమ్.
1: పరిగెత్తింది.
0: అండ్ షీ ర్యాన్ టు హర్
1: సిస్టర్. అక్క అనేటప్పటికీ చాలా పాపం. ఆమె ఎప్పుడు దయాహృదయురాలు.
0: అండ్ రుక్మిణి వాజ్ కంపాషనేట్.
1: ఎందుకు చెల్లి ఇంత బాధపడుతున్నావు? ఏమి జరిగింది?
0: సిస్టర్ వై ఆర్ యూ సాడ్? వాట్ హ్యాపెన్?
1: ఆమె చెప్పింది, జరిగిందంతా చెప్పింది.
0: She said what all that had happened.
1: చేసినటువంటి పని ఈ విధంగా జరిగింది అని.
0: This is all the plan of Narada. This is my plight, she said.
1: తులసి ప్రదక్షిణం చేసుకుంటూ ఆ తులసి దళంలో ఒకటి తుంచుకొని చేతిలో పట్టుకుని సత్యభామతో వచ్చింది.
0: As she was circumambulating the tulsi plant, she collected the tulsi leaf and reached to the spot. There was Narada.
1: చూస్తూ ఉన్నాడు.
0: హి వాస్ వెయిటింగ్ అండ్ వాచింగ్.
1: లోపల నవ్వుకుంటూ ఉన్నాడు.
0: హి వాస్ స్మైలింగ్ విత్ హిమ్.
1: కృష్ణుడు కూడా చాలా నవ్వుతూనే ఉన్నాడు.
0: కృష్ణ ఆల్సో స్మైలింగ్.
1: ఎవరికి అమ్ముతారో ఏమో చెప్పండి, నేను అక్కడ పోయి ఉంటాను అన్నాడు.
0: ఐఎమ్ రెడీ టు గో టు ఎనీవేర్ టు హూమ్ సో ఎవర్ దట్స్ విల్లింగ్ టు బై మీ.
1: అప్పుడు చెప్పింది నారద,
0: కృష్ణుని
1: ఏ రీతిగా తూర్చగలము?
0: హౌ కెన్ వీ బ్యాలెన్స్
1: కృష్ణ అనేటువంటి యొక్క రూపమునకు కృష్ణ అనే నామే చాలా సరైన తూకము.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వుడ్ బ్యాలెన్స్ వెల్ బికాస్ నేమ్ ఆఫ్ కృష్ణ ఈక్వల్ ది వెయిట్ ఆఫ్ ది ఫామ్ ఆఫ్ కృష్ణ.
1: సంబంధ బాంధవ్యం ఉంటుంది.
0: దట్ ఈస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ నేమ్ అండ్ ఫామ్
1: సమానమైనటువంటివి.
0: ద బోత్ ఈక్వల్ బ్యాలెన్స్
1: కృష్ణ అనింది.
0: సో షీ సెడ్ కృష్ణ.
1: కానీ నారదుడు ఉంటాడా ఊరికే?
0: నారద విల్ హీ కీప్ క్వైట్?
1: ఉండలేదు.
0: నో హీ కెనాట్.
1: అమ్మా సాకార కృష్ణునికు నిరాకార నామం చెప్తే నాకు వచ్చిన ఆదాయం ఏమిటి?
0: ఫర్ ఫార్మ్ ఫుల్ కృష్ణ హియర్ యూ సే దట్ ఫార్మ్ లెస్ నేమ్ హౌ డస్ ఇట్ వే?
1: సాకార కృష్ణునికి సాకార ధనమే కావాలి.
0: సో ఫర్ ఫార్మ్ ఫుల్ కృష్ణ దట్ ఫార్మ్ ఫుల్ మనీ ఇస్ రిక్వైర్డ్ వెల్.
1: ఆమె ధనమంతా వేసింది.
0: షీ హాజ్ పుట్ ఆల్ ద వెల్. Now he didn't balance.
1: నువ్వు ఏమేస్తావు?
0: Then what is to be put now?
1: అప్పుడు ఆమె చెప్పింది.
0: Then she said,
1: పత్రము
0: a leaf,
1: ఉగుదుగాక.
0: If it were to be true that you will balance to a true devotee for out the offerings like leaf, flower, fruit or water, that you wait to this tulsi leaf.
1: తూగాడు కృష్ణుడు.
0: The moment tulsi leaf is
1: kept there, కృష్ణుడి కంటే ఇంకా ఇటు ఎద్దుకు ఎక్కువ పోయింది.
0: And in fact the weight has been more now.
1: అప్పుడు చెప్పాడు నారదుడు.
0: Then Narada said,
1: అమ్మా, కృష్ణ రూపంలో కృష్ణనామం సరైన తూకము,
0: అండ్ ద నేమ్ అండ్ ద ఫార్మ్ బ్యాలెన్స్,
1: ఎక్స్ట్రాగా వేసినటువంటి తులసిదే ఈ పై తూకము అన్నాడు.
0: దిస్ తులసి లీఫ్ ఇస్ ఎక్స్ట్రా వెయిట్ నౌ.
1: భగవంతుడు దేనికి తూగుతుంటాడు?
0: హౌ కెన్ యూ బ్యాలెన్స్?
1: ప్రేమకే తూగుతున్నాడు.
0: అండ్ ఇఫ్ ఫర్ ద లవ్ దట్ బ్యాలెన్స్,
1: ప్రేమ చేత ఏ నీటి దానమైనా చాలు,
0: విత్ లవ్ వాట్ ఎవర్ యూ కెన్ ఆఫర్,
1: తులసి దళమైనా చాలు,
0: ది తులసి లీఫ్ ఇట్ ఇస్ ఎనఫ్.
1: ఈ విధంగా భగవంతుని చూచడానికి తనకనక వస్తువు అనాథులు కాదు.
0: టు ప్లీజ్ గాడ్ ఇట్ ఈస్ నాట్ ద వెల్త్ ఆర్ ద మనీ దట్ మ్యాటర్స్,
1: కనుక భగవంతునికి ప్రేమతత్వం ఒక్కటే సరైనటువంటి విలువ.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ద లవ్ దట్ విల్ ప్లీజ్ గాడ్.
1: ప్రేమకు మించినటువంటి ధనము లేదు.
0: దేర్ ఇస్ నో వెల్త్ అబౌవ్ లవ్.
1: ప్రేమ చేతనే భగవంతుడు తూగుతాడు తప్ప ఇంకా అన్ని వస్తువులకు తూగడం.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ బ్యాలెన్స్ వే గాడ్ విత్ లవ్ ఓన్లీ.
1: అప్పుడు ప్రేమతో తూగినప్పుడు భగవంతుడు నిన్ను కూడా ప్రేమించాడు.
0: దెన్ గాడ్ లవ్స్ యూ,
1: కాబట్టి భగవంతుడు కూడా నీతో పాటు ఉన్నాడు, తూగుతూ ఉన్నాడు.
0: అండ్ గాడ్ ఈజ్ ఆల్సో విత్ యూ బ్యాలెన్సింగ్.
1: ఆ తూకటం అనేటువంటిది తాను కూడా ఎక్కినటువంటి వాడే.
0: అండ్ హీఈస్ ఆల్సో విత్ యూ.
1: కనుక భగవంతుని మనం ఆశించాలనుకుంటే, భగవంతుని ప్రేమకు మనం పాత్రలు కావాలనుకుంటుంటే, భగవంతుడు కోరినటువంటి దీన్ని మనం నడుచుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు డిజర్వ్ గాడ్స్ లవ్ యూ షుడ్ ఫాలో హీస్ కమాండ్.
1: అనపేక్ష, సుచిత్ దక్ష, ఉదాసీనో, కతవ్యత, సర్వారంభ పరిత్యాగి.
0: అనపేక్ష, సుచిర్దక్ష, ఉదాసీన, గతవ్య, సర్వారంభ పరిత్యాగి.
1: అప్పుడే నీవు నావాడు నాయన.
0: దెన్ ఓన్లీ గాడ్ విల్ క్లెయిమ్ యూ.
1: ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని మనం చక్కగా గుర్తించి వర్తించాలి.
0: వీ హ్యావ్ టు నో ద గాడ్స్ నేచర్ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ అకార్డింగ్లీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భగవంతుని యొక్క తత్వాన్ని మనం ఎట్టు దృఢం చేసుకోవాలి.
0: హౌ టు స్ట్రెంగ్థెన్ అవర్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: మనకు ఈ విశ్వాసాన్ని ఏ విధంగా మనం పెంచుకోవాలి?
0: హౌ టు డెవలప్ ఫెయిత్ మోర్ అండ్ మోర్.
1: పెంచుకునేటువంటిది కాదు,
0: ఇట్స్ నాట్ ద వన్ ఆఫ్ యువర్ మేకింగ్.
1: సహజంగా లభించేటువంటిది,
0: ఇట్స్ క్వైట్ నేచురల్ ఇన్ యూ.
1: కనుక దానిని రేపటి దినం మనం మాట్లాడదాం.
0: భగవాన్ విల్ స్పీక్ ఆఫ్ దిస్ ఆస్పెక్ట్ టుమారో.

0: Sairam, dear listeners, we have often heard Baba emphasize that money comes and goes, but morality comes and grows. In today's discourse, Bhagwan explains how unwavering faith in God will always give us immense strength to pursue the moral path. Let us now listen to the divine words of wisdom from a discourse delivered by Bhagwan Baba during the Atirudra Mahayagnam in Prashanti Nilayam on the 16th of August 2006.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నా ముందు ఎంతనో చక్కనిగా మాటలు మాట్లాడారు. వారి మాటలు విన్న తర్వాత నేను అసలు మాట్లాడాలని తచ్చుకోలేదు.
2: ప్రిసీడింగ్ స్పీకర్స్ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ వే, అండ్ భగవాన్ డిసైడెడ్ నాట్ టు స్పీక్ ఎనీవే.
1: అన్నదానము కన్నా అధిక దానం ఏది?
2: మోర్ దెన్ ఆఫరింగ్ ఫుడ్ టు 100 పర్సన్ కెన్ దేర్ బి గ్రేటర్ యాక్ట్ ఆఫ్ చారిటీ?
1: తల్లిదండ్రుల కన్నా దైవం ఏది?
2: డు యూ ఫైండ్ గాడ్ అదర్ దాన్ వన్స్ ఓన్ పేర్?
1: జగదీతపము కన్నా సత్యశీలం ఏది?
2: ఆఫ్ ఆల్ ది థింగ్స్ దట్ వి ఫాలో కెన్ దేర్ బి ఎనీ గ్రేటర్ పెనెన్స్ ఆర్ ఎనీ అదర్ పాత్ other than adherence to truth?
1: Daya kante ekkuva dharmam edi?
2: And is there any other path other than that of compassion?
1: Sujana sangata kanna chuda labham edi?
2: What is more profitable in this world other than the company of noble good people?
1: Prema swarupulara,
2: embodiments of love.
1: Lokamulo manamu annagata pranulo.
2: This world we live partaking food every day.
1: అది లేక క్షణమైన కూడా నువ్వు జీవించలేరు.
2: Without food, it's not possible to live.
1: ఈ ఫుడ్ అంతా కూడా నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నది?
2: Where from you get this food?
1: కేవలం అగాధమైన, అనంతమైన, అద్వితీయమైన శంకరుల నుంచి ఆవిర్భవిస్తున్నది.
2: What's the origin of this food? The origin of food is that infinite principle, the non-dual principle of Shankara himself.
1: ప్రపంచంలో కనిపించినటువంటి సమస్త వస్తువులు కూడాను భగవంతుని యొక్క సృష్టియే.
2: All the material world, the objects that you find in this world, represents the creation of God.
1: భూత భవిష్యత్ వర్తమాన కాలములన్నీ కూడాను కనిపించేటువంటివన్నీ కూడాను దైవ సృష్టియే.
2: All the three periods of time, the past, present and the future, and the objects that you see, they are all the gifts of God, creation of the creator.
1: ఆ సత్యాన్ని గుర్తించుకునేటువంటిది ఒక పార్వతి మాత్రమే.
2: This truth is cognized by only one Parvati.
1: అందరూ దేవతలు వచ్చి బాలవగదేవే గౌరమ్మ, సాంబశివుడు ముసలివాడమ్మ.
2: All deities assemble and ask, who is Shiva? How is it that your Bala so young? How is that Shiva, who is advanced in age, how do you comprehend him? How do you understand him?
1: Talaninda jadala vadamma, tanu kappinde pulicharamamma.
2: He has got the four locks all over, and he has covered himself with the skin of the tiger.
1: Yiddu vahanam ekkutadu, ye praddu tiruguchunnu vadu.
2: He has got the bull as the charioteer, as the chariot, and he goes on moving about.
1: బుద్ధి తెలియక నీవు ఎట్లా వరించితివి?
2: హౌ ఇస్ దట్ యు మ్యారీడ్ హిమ్?
1: ఇంత మాత్రం నీవు గుర్తించుకోలేకపోతేవా?
2: కుడ్ యు నాట్ నో దిస్ మచ్ ఆఫ్ థింగ్?
1: ఇప్పుడు పార్వతి నవ్వుతూ చెప్పింది.
2: అండ్ పార్వతి రిప్లైడ్ స్మైలింగ్లీ,
1: అమ్మా, భౌతికమైన, లౌకికమైన, శాస్త్రీయమైన కాకుండా దేహమును, మనసును, బుద్ధిని, ప్రాపర్టీని మీరు ప్రార్థిస్తున్నారు, అవే మీకు కనిపిస్తున్నాయి.
2: యు ఆల్ థింక్ ఆఫ్ ది ఫిజికల్ మండేన్ మెటీరియల్ వరల్డ్, యు రిస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ ద బాడీ మైండ్ అండ్ ఇంటెలెక్ట్ అండ్ థింక్ ఇన్ దట్ పర్టికులర్ డైరెక్షన్ ఓన్లీ.
1: లోనున్నటువంటి యొక్క చిన్న వస్తువు అదియే దైవత్వము.
2: దట్ విచ్ ఇస్ విత్ హిమ్ ద టైనియెస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ ద డివైన్.
1: అట్టి చిన్న స్వరూపాన్ని మీరు గుర్తించుకోలేకపోతున్నారే.
2: యు ఆర్ నాట్ ఏబుల్ టు కాంప్రిహెండ్ ద టైనీ ఫామ్.
1: అతను దేహం కాదు.
2: హీ ఇస్ నాట్ ద బాడీ.
1: హీ ఇస్ నాట్ ది మైండ్.
2: నాట్ ద మైండ్ ఐదర్.
1: ఇవన్నీ కాకుండా ఒక లింగాకారుడై ఉంటున్నాడు స్వామి.
2: స్వామి ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లింగ.
1: ఆ లింగము ఎవరికి కనిపించదు.
2: దట్ లింగ ఇస్ నాట్ కాన్స్పిక్యుయస్. ఇస్ నాట్ అపేరెంట్.
1: కంఠమందు మాత్రమే ఉంటుంది.
2: అండ్ ఇట్ లైస్ దేర్ ఇన్ థ్రోట్ కంఠ.
1: అట్టి స్వరూపాన్ని గుర్తించిన దానం నేను.
2: ఐ హావ్ రియలైజ్డ్ దట్ ఫామ్.
1: కనుకనే నేను అతన్ని వరిస్తున్నాను.
2: దట్స్ వై ఐఎమ్ ఆఫ్టర్ హిమ్. ఐ లవ్.
1: ఈ రూపము మీకు కొంతవరకు మాత్రమే కనిపిస్తుంది.
2: And this external form you see is only part of it.
1: Kani bhagavantudu idi kadu ano rani yan mahato bahiya.
2: But God is present in the smallest of the small and the biggest of the big.
1: Atti aakaram ni meeru gurtinchinappudu meeru deeni e matram kuda meeru ee vidhanga yochinchu vruddude vruddude ani anukuntunnaru.
2: When once you understand the true nature and the form of the cosmic form, you will never consider
1: lokamu అంతచంత ఆనందంలో మాత్రమే ఆశిస్తుంది.
2: ద వరల్డ్ రన్స్ ఆఫ్టర్ ద బ్యూటీ అండ్ ద బ్లిస్.
1: కానీ నిజమైనటువంటి యొక్క సత్యస్వరూపుడు గుర్తించడానికి సత్య స్వభావమే అత్యవసరము.
2: టు నో ద ఫార్మ్ ఆఫ్ ద డివినిటీ ట్రూత్ వన్ షుడ్ హ్యావ్ ద టెంపరమెంట్ ఆఫ్ ట్రూత్.
1: కనుక అతని ఆకారము ఇట్టిది అట్టిది అని ఎవరు చెప్పలేరు.
2: None can estimate his form.
1: బ్రహ్మాండమంతటి ప్రవేశించేది తనకు ఆలయం ఆలవ్యగునా.
2: In his universal form, when his cosmic form, can you limit him within the four walls of the temple?
1: కోటి సూర్యుల కాంతి మేటికిరిగిన తనకు ప్రమిత ద్వీపం ఎవరు పట్టగలరు.
2: When he has got all the brilliance and the radiance and the fulgence of that of equal to 1 crore of suns, would you hold a candle in front of him?
1: సర్వ జలములు ఎందు సంచరించాడు తనకు స్నానము చేయింప సాధ్యమగునా.
2: When he is present in all of the waters all around, would you attempt to give him bath?
1: సర్వ జీవులు ఎందు సంచరించాడు తనకు సరియైన పేరిట సాధ్యమగునా.
2: When he is the resident in all of the beings, how do you present him? How do you name him?
1: భక్ష్యభోజ్యములు పెట్టదగిన తనకు మీ భక్ష్యభోజ్యములు ఎంతవరకు.
2: To what extent can you feed him? To what extent can you serve him food?
1: కనుక భగవంతునికి ఎవ్వరూ ఏమీ చేయలేదు.
2: None can do anything to God, serve him, understand him.
1: కనుక భగవంతుని యొక్క స్వరూపము అత్యంత అల్ప స్వరూపమే.
2: The divine form, smallest,
1: చాలా అణు స్వరూపమే.
2: And he is in a micro form.
1: అది ఏ ఇది
2: భగవాన్ మెటీరియలైజ్ లింగ హియర్ a small form.
1: లోకులో కాకులు.
2: ఆల్ ద హోల్ సొసైటీ గోస్ ఆన్ షౌటింగ్ లైక్ క్రో.
1: కేవలము బ్లైండ్ గా ఉంటారు.
2: వరల్డ్ ఇస్ బ్లైండ్.
1: బయట ఆకారం మాత్రమే చూస్తుంటారు.
2: దే గో బై ది ఎక్స్టర్నల్ ఫార్మ్.
1: అది చూడు ఏ విధంగా ఉందో, ఇది చూడు అదే విధంగా ఉంది.
2: యు వాచ్ దట్ ద ఫార్మ్ దట్ యు వర్షిప్ ఎవ్రీ డే అండ్ ద ఫార్మ్ దట్ భగవాన్ హస్ ప్రెజెంటెడ్ టు యు నౌ.
1: కనుక దైవత్వమును ఎవరు కూడా గుర్తించుకోలేరు.
2: None can understand the divinity.
1: ఆ దైవత్వమును అర్పితం చేసేటువంటి యొక్క సామగ్రిని కూడా ఎవరు నిర్ణయించలేరు.
2: None can decide what material should be offered.
1: చాలా మంది ఈనాడు ఆంగ్ల భాషా ప్రవీణులు,
2: ఎక్స్పర్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్,
1: మరి ఏమిటిది ఇంత ధాన్యములు మీరు అగ్నిలో వేస్తున్నారే.
2: What is that you are offering, grain and putting it into fire?
1: ఇంత నెయ్యిని ఎంత కూడా అగ్నిలో పడవేస్తున్నారే, ఎంత వ్యర్థము.
2: He is pouring into the fire.
1: బీదలంతో అన్నం లేక అల్లాడిపోతున్నారే.
2: You are wasting it. There are many people who are hungry.
1: వారికి పెట్టవలసినటువంటి అన్నము దీనికి అగ్నిలో వేస్తున్నావు ఎందుకు.
2: The food instead of being served to the poor, why do you offer it into the fire?
1: అట్టి సమయంలో ఒక వేదాంతుడు,
2: at that time a philosopher,
1: మన ప్రీస్ట్ యొక్క హెడ్ ప్రీస్ట్,
2: like our head priest,
1: హెడ్ ప్రీస్ట్ వంటి వాడు వారికి బుద్ధి చెప్తున్నాడు.
2: Wanted to teach them a lesson.
1: Amma, nee bhatta ee naadu 5 bagulu rice alaga paddy neellallo vestunnadu.
2: Look here, your husband is wasting 5 bags of rice by putting into water.
1: దాన్ని తిరిగి పోసి దాన్ని ఆ తడబెట్టి తర్వాత దాన్ని మొక్కలు వచ్చిన తర్వాత దాన్ని కొండపోయి మట్టిలో చల్లుతున్నాడు.
2: And later he will collect all the grain, would dry it and just spray it all around the field.
1: ఆ బురద లోపల చల్లిన తర్వాత ఏం ఫలితము?
2: And when once the grain are spread all over the field, what is the result finally?
1: ఇది రైతు చేసేటువంటిది మంచి పని అయినా?
2: Is it proper on the part of the farmer to do that?
1: కాదు కాదు.
2: No.
1: అది ఏ విధముగానే ఋతికులు చేసేటువంటి యొక్క పూజలన్నీ కూడాను.
2: In a similar way, all the offerings made by ఋతిక్స, priests,
1: అవి గొప్ప ఫలితములు కనిపించేటువంటివి కాని ఫలితం లేనటువంటివి కాదు.
2: Will certainly bear results, good results. Never consider them their waste.
1: ఈనాడు భగవంతుడికి అర్పితం చేసినటువంటి ఒక ధాన్యము,
2: grain that is offered to God,
1: ఇవాకు దైవానికి అర్పితం చేసినటువంటి ఘీ,
2: అండ్ ద ఘీ దట్ యు ఆఫర్ టు ద ఫైర్,
1: అంతా కూడా భవిష్యత్తులో ఎంతో ఫలితాన్ని ఇస్తుంది.
2: విల్ ఆల్వేస్ గివ్ యు రిజల్ట్స్ ఇన్ మల్టిపుల్స్ ఇన్ ఫ్యూచర్.
1: ఈనాడు 5 మూటల దొడ్లు మట్టిలో చల్లి వేస్తే,
2: వెన్ వన్స్ యు జస్ట్ డిస్ట్రిబ్యూట్ స్ప్రే ఆల్ అరౌండ్ ద 5 బ్యాగ్స్ ఆఫ్ ప్యాడీ,
1: కానీ ఇంకా 3 నెలలకు 50 మూటలు వడ్లు వస్తున్నాయి.
2: ఇన్ 3 మంత్స్ టైం యూ కెన్ కలెక్ట్ 50 బ్యాగ్స్ ఫుల్ ఆఫ్ ప్యాడీ.
1: కనుక ఈ విధంగా ఈనాడు అగ్నిహోత్రులకు ఆహుతి చేసినటువంటి సమస్త పదార్థములు కూడా మనకు ఎన్నో అధికమవుతున్నాయి.
2: సో ఆల్సో ఆల్ ద మెటీరియల్ ఆఫర్ టు ద ఫైర్ టుడే విల్ బ్రింగ్ యూ బ్యాక్ ఆల్ ద మెటీరియల్ ఇన్ మల్టిపుల్.
1: కనుక మనము ఈనాడు అర్పితం చేయవలసినటువంటిది మనం ఒకటే ఒకటి.
2: What we are supposed to offer today is only one thing.
1: మన హృదయం లోపలి ఇన్ని ఆశలు చేరి ఉన్నాయి.
2: Our heart is full of desires, aspirations.
1: ఈ డిజైర్స్ అంతా కూడా భగవంతుడికి అర్పితం చేస్తే,
2: and once we offer all desires to God,
1: సర్వసంగ పరిత్యాగం అనేటువంటి దీంట్లో,
2: and in the total spirit of renunciation,
1: ఇన్ని వేసినామో ఆ భావములన్నీ కూడా ఆకార స్వరూపమై మనకు ఎంతో ప్రత్యక్షమైపోయి భవిష్యత్తు లోపల చాలా ఫలితం అందిస్తుంది.
2: ఆల్ దట్ యు హావ్ ఆఫర్డ్ టుడే విల్ కమ్ బ్యాక్ టు యు ఇన్ ద ఫిజికల్ ఫామ్, విల్ హెల్ప్ యు, ఎంకరేజ్ యు, సపోర్ట్ యు ఇన్ ఫ్యూచర్.
1: కానీ ప్రకృతిలో ఈ సత్యాన్ని గుర్తించుకోలేక బాహ్యమైన లౌకికమైన విషయాలు మాత్రమే గుర్తిస్తూ వస్తున్నారు.
2: బట్ ఇన్ దిస్ వరల్డ్ పీపుల్ డు నాట్ గెట్ ఇన్ టు దిస్ ఇన్నర్ డెప్త్ అండ్ ఇట్స్ కంటెంట్. దే గో బై ది ఎక్స్టర్నల్ రిచువల్.
1: దైవానికి ఇచ్చినటువంటి ప్రతి ఒక్కటి కూడాను దానికంత వేయింతలు వస్తుంటుండాలి.
2: వాట్ ఎవర్ యు ఆఫర్ టు గాడ్, ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యు 1000 ఫోల్డ్ లేటర్ ఇన్ ఫ్యూచర్.
1: కనుక ఇటు సత్యాన్ని గుర్తించుకున్నటువంటి అది ఆ గౌరీ.
2: దిస్ ట్రూత్ ఇస్ రియలైజ్డ్ బై గౌరీ.
1: కనుకనే బాలవు గదివే గౌరమ్మ, సాంబశివుడు ముసలివాడమ్మ.
2: యుర్ యుర్ సో యంగ్ బట్ సాంబశివ ఇస్ ఏజ్ ఓల్డ్.
1: తన నిండా జడి రావాడమ్మా, తాను కప్పింది పురి చర్మమ్మా.
2: హి హస్ గాట్ ఆల్ ద ఫోర్ లాక్స్ కవరింగ్ ది ఫేస్ అండ్ హి హస్ పుట్ ఆన్ హింసెల్ఫ్.
1: పుట్టలోని పాములు చుట్టుకున్నాయమ్మా.
2: అండ్ హి హస్ కవర్డ్ హింసెల్ఫ్ బై ద స్నేక్స్.
1: గుట్టు తెలియక నీవు ఎట్లా వరించితివి?
2: అవుట్ ఆఫ్ ఫూలిష్నెస్ హౌ పుట్ ఇట్ లవ్.
1: ఎద్దు వాహనం ఎక్కుతాడు.
2: హి హస్ గాట్ ద బుల్ యాస్ ద
1: చారియట్. ఏ పొద్దు తిరుగుతున్నవాడు.
2: అండ్ హి గోస్ ఆన్ మూవింగ్ డే అండ్ నైట్.
1: ఒక ఇల్లు లేదు, వాకిలి లేదు.
2: He has no residence nor shelter.
1: పొలుకుల్లో పండుకుంటాడు.
2: He rests there, the burial ground, smashana.
1: అట్లాంటి వాడిని వెంట పెళ్లి చేసుకుంటున్నావు.
2: How is that you got married to him?
1: అని చెప్తే ఆమె నవ్వుతుంది.
2: And she started smiling.
1: అయ్యో, బాహ్య స్వరూపాన్ని చూసి వీరు భ్రమిస్తున్నారు.
2: And she was very much surprised because all others have been putting questions under delusion.
1: కానీ నా భర్త పిచ్చుమెత్తేటువంటి వాడు కాదు.
2: మై హస్బెండ్ సర్టన్లీ నాట్ ఎ బెగర్.
1: సర్వులకును బిచ్చం పెట్టేటువంటి వాడు.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి విల్ ఫీడ్ ఎవ్రీబడి, హి డజంట్ బెగ్ ఎనీవన్.
1: కనుక అప్పుడు చెప్తాడు శివుడు.
2: శివ రిప్లైస్,
1: పార్వతి పోయి మీరు చెప్పినవన్నీ కూడా ఈశ్వరుడు చెప్తుంది.
2: అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిపోర్టెడ్ ఈశ్వర బై పార్వతి.
1: అప్పుడు అయ్యా, మీరు తల నిండా జడిలవాడు, కప్పినదే పురి చర్మము. మీరు ఈ విధమైనటువంటి యొక్క బిచ్చమెత్తేటువంటి వారు ఇంటి పట్టున కూటికి ఇరువలేదు.
2: యు గాట్ ఆల్ ద హెయిర్ ద ఫోర్ లాక్స్ ఆన్ ద హెడ్. and you have covered yourself with the skin of a tiger, and you beg, why? You can stay back. There is no dearth of food at home.
1: నీకు తినడానికి తిండి లేదు, ఇచ్చిపెట్టుతున్నావు.
2: And you have been for food, but yet still you beg.
1: అప్పుడు ఈశ్వరుడు జవాబిస్తున్నాడు.
2: ఈశ్వర replies this way.
1: పార్వతి,
2: పార్వతి,
1: ఇల్లు కట్టిన మాత్రాన్ని ఏమి అయ్యే?
2: But what will happen after all by merely building a house?
1: ఎలుకలు మనకన్నా ముందే చేరు.
2: The rats will go into the house, will get into
1: ఎలుకలు చాకరకుడు ఏకుడు ఒక పిల్లి.
2: And then you have to take care. And you have to prevent the rats getting in, so you need a cat.
1: ఆ పిల్లిని సాకుటకు పాలు కావాలను.
2: And in order to take care of the cat, you need milk.
1: పాలు కావాలంటే ఒక ఆవును కొనాలి.
2: And to have milk, you need to buy a cow.
1: ఆ ఆవును కొనడానికి డబ్బులు కావాలి కదా.
2: And you need money to buy a cow.
1: నా దగ్గర డబ్బు లేదు.
2: I don't have money.
1: నేను డబ్బును వేస్ట్ చేయను.
2: I don't waste money.
1: కనుక ఇవంతా కూడా సంసారం అంటే తక్కువ దేని అనుకుంటున్నావు నీవు.
2: And you think that running the whole thing is a small affair.
1: కాదు కాదు.
2: No.
1: మీరు దీన్ని ఏమాత్రము ఆశించనక్కర్లేదు.
2: Therefore don't worry, don't give scope to any understanding.
1: If you like me, I am ready.
2: If you like, I am ready, said Shiva.
1: అంతేకాని ఈ మిగిలినటువంటివన్నీ కూడా నువ్వు కోరనక్కర్లేదు.
2: But you don't have to desire all the rest of the things.
1: అప్పుడే నీల రాజేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు.
2: Then Ishwara manifested there.
1: ప్రత్యక్షమయ్యి గౌరి కంటే చాలా చిన్నవాడిగా కనపడ్డాడు.
2: He manifested in such a way that he looked younger than Gauri herself.
1: ఈడు జోడు సరిపోయింది.
2: First perfect fit to each other, made for each other.
1: అప్పుడు అందరూ జగత్ అంతా కూడాను ఆశ్చర్యపడ్డారు.
2: The whole world was surprised and happy.
1: ఇట్లా లోకంలో భ్రమించేటువంటిది ఒకటి, జరిగేటువంటిది మరొకటి.
2: ఇన్ ఫ్యాక్ట్ దట్ విచ్ డెల్యూడ్స్ us ఇస్ వన్ థింగ్, ద రియాలిటీ ఇస్ అనదర్.
1: కనుక ఎవరు కూడాను సరైనటువంటి సత్యాన్ని గుర్తించుకోలేరు.
2: నో వన్ కెన్ అండర్స్టాండ్ ఇన్ డెప్త్ ద ఇన్నర్ రియాలిటీ.
1: కనుక అవుట్లుక్స్ మాత్రమే చూస్తుంటారు.
2: దే గో బై ది అవుట్లుక్స్ ఎక్స్టర్నల్.
1: ఈ అవుట్లుక్స్ అంతా కూడాను కేవలము ఒక ప్యాకేజీ వంటిది.
2: ది అవుట్లుక్స్ ఈక్వల్ టు ఏ ప్యాకేజ్.
1: ఈ ప్యాకేజీని తీస్తే గాని పదార్థం కలగదు.
2: అన్లెస్ యూ ఓపెన్ అప్ రిమూవ్ ద ప్యాకేజ్ యూ కెనాట్ గెట్ హోల్డ్ ఆఫ్ ద మెటీరియల్.
1: కనుకనే దైవత్వం అనేటువంటిది మన ప్రకృతి అనేటువంటి దీంట్లో ఐదు భూతముల చేత చిక్కబడి ఉన్నది.
2: లైక్ వైజ్ ద డివినిటీ ఇస్ కవర్డ్ బై ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్.
1: కామ క్రోధ లోభ మోహ మొదలాచర్యం.
2: ఆల్సో ఫైన్ థింగ్స్ లైక్ ద డిజైర్ దిస్ థింగ్.
1: ఈ ప్యాకేజీని తీసేసి
2: you have to remove the whole package.
1: అక్కడ నీకు చక్కని ఆనందమైనటువంటి ఒక స్వరూపం కనిపిస్తుంది.
2: There you find the blissful form, the reality.
1: కనుక మనము ఈ ప్యాకేజీని పట్టుకుని మనం పోరాడకూడదు.
2: So we should not debate going by the external form.
1: ప్యాకేజ్ చూస్తే చాలా అందంగా ఉంటుంది.
2: Package is so beautiful to look at.
1: కానీ లోపల ఏముందో ఏమో తెలియదు.
2: What is inside, no one can say.
1: మన భారతీయులందరూ కూడాను బయట నుంచి వచ్చేటువంటి వస్తువులకు ప్యాకేజీని చూస్తారు.
2: ఆల్ భారతీయస్ ఆర్ క్యారీడ్ అవే బై ది ఎక్స్టర్నల్ ప్యాకింగ్ ప్యాకేజ్.
1: కానీ లోపల తీస్తే బొగ్గు వంటిదిగా ఉంటుంది.
2: బట్ వెన్ వన్స్ యూ ఓపెన్ ఇట్ యూ ఫైండ్ వెరీ డార్క్ కోల్డ్ స్టఫ్.
1: కానీ దివ్యత్వం నందు అట్లు కాదు.
2: బట్ ఇట్స్ నాట్ సో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివినిటీ.
1: బయట చూస్తే కేవలం భౌతికమైనటువంటి దేహము, భౌతికమైనటువంటి బుద్ధి, భౌతికమైనటువంటి యొక్క ఇంద్రియములు అనిపిస్తూ ఉంటాయి.
2: From the outside, you just think of the physical frame and the psyche, the intellect and the senses.
1: దేహము పంచభౌతికము.
2: Body is senses.
1: దేహము కూడా తప్పని ఎప్పుడు
2: it's bound to fall somewhere other.
1: దేహి దయామయుండు.
2: But the indweller is immortal.
1: దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
2: There are nothing special marks like the beginning or an end, the liberation or bondage.
1: ఆ దేహియే దేవదేవుడు.
2: And the indweller himself verily is God.
1: ఆ దేవదేవుని యొక్క తత్వము ఈ విధంగా ప్యాక్ చేస్తున్నారు.
2: And this nature of God is explained in this way.
1: కనుక మనము ఈ ప్యాకేజీని మాత్రమే చూచి తృప్తి పడకూడదు.
2: Therefore we should not satisfy ourselves by looking at this package externally.
1: దైవత్వము మన యందే, మనమే దైవత్వంగా ఉన్నాము.
2: Divinity is within us. In fact, you are God.
1: You are God.
2: You are God.
1: God is not everywhere.
2: Don't say the God is everywhere. You are God.
1: Everywhere is man.
2: Everywhere you find only the man, the external form.
1: Kani God anipadi yendu sarva jeevulu yendu kuda untunnadi.
2: God is within you. God is present within all of the being.
1: Divinity anetundi ekkadundi?
2: Where is divinity?
1: Iku motta motta nivu ee package ni tisesi.
2: First remove this package.
1: నీవు నిర్మలమైనటువంటి ఒక నిశ్చలమైనటువంటి ఒక నిస్వార్థపరుడవి.
2: యు బి సెల్ఫ్లెస్, యు బి ప్యూర్.
1: నీ యొక్క యూనిటీ అనేటువంటిది ప్యూరిటీ రూపంలో ఉంటుండాలి.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూనిటీ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ప్యూరిటీ.
1: ప్యూరిటీ రూపంలోనే దైవత్వం ఉంటుండాలి.
2: అవుట్ ఆఫ్ దిస్ ప్యూరిటీ యు అటైన్ డివినిటీ.
1: ఈ యూనిటీ అంతా కూడాను వ్యర్థమైనటువంటిది.
2: ఆల్ దిస్ యూనిటీ యు సీ అరౌండ్ ఇస్ ఇన్
1: వెయిన్. ఈ యూనిటీని దూరం చేసినప్పుడే ప్యూరిటీ నీలో బయలుదేరుతుంది.
2: అండ్ దేర్ ఇస్ అ స్కోప్ ఫర్ ప్యూరిటీ అవుట్ ఆఫ్ దిస్ రియల్ యూనిటీ.
1: నీ యొక్క ప్యూరిటీని జీవించి మారుతుంది.
2: అండ్ ది వెరీ ప్యూరిటీ విత్ ఇన్ యూ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ డివినిటీ.
1: కజిన్, యు ఆర్ నాట్ వన్ పర్సన్.
2: యు ఆర్ నాట్ వన్ పర్సన్.
1: ది వన్ యూ థింక్ యు ఆర్,
2: ది వన్ యూ థింక్ యు ఆర్.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్,
2: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
1: ది వన్ యూ రియలీ ఆర్,
2: ది వన్ యూ రియలీ ఆర్.
1: నీవే ఆత్మతత్వము.
2: You are the embodiments of divine atma.
1: అట్టి ఆత్మతత్వమై నీ ఉండి
2: being that atma the supreme.
1: నీ దేహము మనసు బుద్ధి అనేటువంటి వీటిపైన ఆధారపడి
2: if you just identify yourself with the body, the mind, the senses and intellect.
1: ఇవన్నీ కూడా కూలిపోయేటువంటివి, రాలిపోయేటువంటివి.
2: They're bound to fade out. They're bound to vanish under.
1: కనుక దీని విషయమై రేపటి నమ్మ పూర్ణాహుతి చక్కగా బోధిస్తాను.
2: Bhagavan will explain clearly all these aspects tomorrow.
1: Kanuka ippatike time ayipoyindi.
2: It's already time up.
1: Meeru manchiga divyamaina kuti namasmarana ishvara smarana cheyandi.
2: Bhagavan directs you to do namasmarana sankirtana. Sing the glory of God now.
1: Namah Shivaya.
2: Namah Shivaya.
1: ఐదు అక్షరముల యొక్క పదము.
2: ఫైవ్ లెటర్ వన్.
1: ఐదు అక్షరముల పదమే.
2: దట్ వెరీ వన్ ద ఫైవ్ లెటర్స్.
1: ఐదు లోకములు ఎందుకు కూడా చుట్టూ ఉన్నాయి.
2: ఇట్ గోస్ అరౌండ్ ఆల్ ది ఫైవ్ లెవెల్స్ ఆఫ్ వరల్డ్.
1: ఈ ఐదు అక్షరముల యొక్క పదము చాలా మహత్తరమైనటువంటిది.
2: అండ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ఫైవ్ లెటర్స్ ఇస్ బియాండ్ ఆల్ ఎస్టిమేట్.
1: పరిశుద్ధమైనటువంటిది.
2: ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ ప్యూర్.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్తి నిర్మల.
2: It is ever effulgent, it is eternal, it is immortal, it is blemishless, it is permanent.
1: Itti tattvani neenu premulo pettukovali.
2: That nature and that spirit you have contained it in your heart.
1: Brahma srishtikartani.
2: God is the creator.
1: Vishnu rachanakartani.
2: That Vishnu sustainer.
1: Shivudu antyamulani.
2: And we say that Shiva is the annihilator.
1: Ee kevalamu bahyamainatvanti okka lokamulo ఈ విధమైన అర్థం చెప్తూ వస్తున్నారు.
2: మీనింగ్ గివెన్ ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ.
1: శివుడు వేరు, విష్ణు వేరు.
2: ఎవర్ కన్సిడర్ దట్ ఈశ్వర అండ్ విష్ణు ఆర్ సెపరేట్.
1: ఈశ్వరుడు, విష్ణువు, బ్రహ్మ ముగ్గురు కూడాను వేరు వేరు కాదు.
2: బ్రహ్మ, విష్ణు, మహేశ్వర ఆర్ నాట్ సెపరేట్, ఆర్ నాట్ డిఫరెంట్.
1: మూడు చేరి ఒక్కటే.
2: ఆల్ ది త్రీ ఆర్ వన్ ఇన్ ద సేమ్ ద ట్రినిటీ.
1: మీరు తాంబూలం వేసుకోవాలనుకుంటే మొట్టమొదట ఒక్క వేసుకుంటాం.
2: You burn, first you need to have the betel nut.
1: Betel nut vesukunna tarvata betel leaves teeskuntavu.
2: And then you also receive the betel leaves.
1: Betel leaves teeskunna tarvata chunnam vesukuntavu.
2: And you apply some lime to the betel leaves.
1: Ee moodu cherinappude red color vastundadi.
2: All the three of the burn gives you the red color.
1: ఈ రెడ్ కలర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక బీటిల్ నట్ నుంచి వచ్చిందా?
2: బికాస్ ఆఫ్ బీటిల్ నట్.
1: లేక బీటిల్ లీవ్ నుంచి వచ్చిందా?
2: ఆర్ బీటిల్ లీవ్.
1: లేక చున్నం నుంచి వచ్చింది?
2: ఆర్ ద లైన్.
1: కాదు, మూడు మూడు మూడు స్వరూపాలే.
2: ఆల్ దిస్ వి హావ్ త్రీ డిఫరెంట్ కలర్స్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి దైవత్వం.
2: యూనిటీ, ద హార్మనీ ఆఫ్ ఆల్ ది త్రీ గివ్ సంథింగ్ న్యూ, ద రెడ్ కలర్.
1: కనుక బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు చేరి ఒక్కటే.
2: Therefore, Brahma, Vishnu, Maheshwara are one and the same.
1: So, ee vidhanga meeru devatvani veru veruga bhavinchi
2: you consider divinity pure.
1: Manasunu chedagottukondi.
2: అండ్ దట్స్ వై యువర్ మైండ్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని తప్పక మీరు నిరూపిస్తారు.
2: భగవాన్ విల్ సర్టన్లీ ప్రూవ్ ద యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ అండ్ డెమన్స్ట్రేట్.
1: ఈ ఉన్న ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క ధన ధాన్య కనుక వస్తు వాహనాలు అన్ని కూడా వ్యర్థమయ్యేటువంటివి.
2: All the worldly treasures, all the worldly properties, possessions, acquisitions are useless.
1: దేశం నుంచి భారతదేశానికి వస్తున్నాడు అలెగ్జాండర్.
2: Alexander started approaching India.
1: వస్తు వస్తు గొప్ప సైన్యంతో వచ్చాడు.
2: And he was accompanied by a big battalion of army.
1: వచ్చి సింధు నది దగ్గరికి వచ్చాడు.
2: He was very close to that river Sindhu.
1: ఆ సింధు నది ఎక్కడ ఉంది? కాశ్మీర్ పక్కలోనే ఉంది.
2: That river Sindhu is very close to Kashmir.
1: దాన్ని దాటడానికి ప్రయత్నిస్తున్నాడు.
2: He was trying to cross that Sindhu river.
1: అప్పుడు తనకు హార్ట్ అటాక్ వచ్చింది.
2: Then he had heart attack.
1: అప్పుడు డాక్టర్స్ అంతా చూచారు.
2: All doctors examined him.
1: ఇది హార్ట్ అటాక్, సీరియస్ హార్ట్ అటాక్ వచ్చింది.
2: And the heart attack is so serious and severe.
1: ఇంకా బ్రతకడం వీలు కాదు అన్నారు.
2: There's no scope of survival.
1: సంతోషమే.
2: And he said, fine and happy.
1: నేను ఆనందంగా ఉన్నాను.
2: I'm quite happy, he said.
1: అయితే నేను మరణించిన తర్వాత నా చేతులను పైకెత్తి రెండు తెల్ల బట్టలు చుట్టి అను నా గ్రామంలో ప్రొసెషన్ లో తీసుకెళ్లాము.
2: And he said, his body after that be kept in a coffin with both of his hands stretched open outside.
1: అప్పుడు ప్రజలందరూ వచ్చి ఎందుకు తీసి పెట్టారు మహారాజును?
2: And the people started questioning why the two hands are kept outside the coffin.
1: అమ్మ, అలెగ్జాండర్ తాను గొప్పవాడు.
2: Alexander the great, the mighty man.
1: వేలాది మంది సైన్యం ఉంటుంది.
2: And he has got large battalion of army.
1: కావలసినంత సిపాయిలు ఉంటున్నారు.
2: And he has many soldiers too.
1: కావలసినంత బంధువులు ఉన్నారు.
2: And he has got so many relations.
1: కానీ ఇంతమందిని వదిలి తాను పోయేసప్పుడు పొట్టి చేతితో పోయాడు.
2: All the property, with all the army, with all the friends and relatives, he was leaving all alone.
1: ఏం తీసుకుని పోయాడు?
2: What is that he is taking with him?
1: ఏమి తీసుకుని పోయాడు?
2: Nothing.
1: నిజ సత్యప్రౌడి తెరని నేరిన హరిశ్చంద్రుడి ధరబాసి చనగలేదా?
2: Harishchandra, who ruled this empire, adhering to the principle of truth, has he not left this
1: world? The
2: King Allah, who owned the whole of the world, could he take any land with him at the end?
1: Jaladi Setuvu Gatte, Allah Nattu Sri Ramudu Ippudu Urugipoyi Unnavada?
2: The Ramachandra, who constructed that bridge across the ocean, do you find him today?
1: Endarendra Rajulu Yeginaru?
2: Many kings left.
1: ఒక్కరును పోవని తనమును కొంచెమైనా చేయి పట్టుకుని.
2: Would anybody collect, take with them even a fistful thing?
1: ఒక నయా పైసా కూడా తీసుకుని పోవటానికి.
2: They could not carry with them even single naya paisa.
1: ఇంత మట్టిని కూడా తీసుకుని
2: పోలేదు.
1: కష్ట కనబడికి ఇది ఏ భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క సరి అయినటువంటి యొక్క మీనింగ్.
2: And this is the true meaning when God said these words.
1: మానవుడు నేను ఎంతో గొప్పవాడిని, నేను కోటీశ్వరుడిని, నేను గొప్పవాడిని అని చెప్పుకుంటారు.
2: పీపుల్ గో ఆన్ డిక్లేరింగ్ దట్ దే ఆర్ రియల్లీ గ్రేట్, దే ఆర్ అఫ్లూయెంట్, దే ఆర్ రిచ్.
1: మొన్న హైదరాబాద్ లోపల
2: అదర్ డే ఇన్ హైదరాబాద్
1: ఒక ఎకరం భూమి,
2: వన్ ఎకర్ ఆఫ్ ల్యాండ్,
1: 40 crores
2: వర్త్ అబౌట్ 40 crores
1: 40 crores ఇచ్చి ఒక ఎకరం భూమిని కొన్నారు.
2: A person purchased that one acre of land at the cost of 40 crores.
1: ఆయన పోయాడు, రిజిస్ట్రేషన్ చేశాడు.
2: He went to the registration office, got it registered.
1: ఇంటికి వస్తూ ఉండగానే తిరిగి ప్రాణం పోయింది.
2: While returning home, he died.
1: ఏమి ఎంత కోటి తీసుకుని తిరిగి తన కూటికి కూడా నోచుకోలేదు.
2: What happened to all the crores? He could not have even food to eat.
1: కనుక ధనం మనకు ప్రధానం కాదు.
2: Not the money that is important.
1: కనుక మనకు గుణమే ప్రధానము.
2: The character that is important.
1: దైవం యొక్క బలమే ప్రధానము.
2: It is the divine strength and divine support that is important.
1: ఆ దైవ భావంను అర్థం చేసుకుంటే సర్వము మనకు లభిస్తుంది.
2: Then once we understand the God and His love and compassion, everything can achieve anything.
1: కనుక మీరందరూ కూడాను ధనం కూడా కావాలి, అది తినడానికి ఉండాలి.
2: Of course the money is necessary in this world to some extent.
1: కానీ టూ మచ్ మనీ మనకు చాలా చెడ్డది.
2: Too much money is very bad.
1: అది ప్రాణం తీస్తుంది.
2: It may even kill you or them.
1: కనుక మనము ఎంత మనీ మన కుటుంబానికి, ఫ్యామిలీకి తగినంత మనీ ఉండాలి.
2: డ్యూరింగ్ రిక్వైర్ మనీ టు ది ఎక్స్టెంట్ టు మెయింటైన్ అవర్ ఫ్యామిలీ.
1: సమాజంలో కూడా మనం కొంతవరకు సహాయం చేయాలి.
2: ఆల్సో ఎక్స్టెండ్ సపోర్ట్ అండ్ హెల్ప్ సొసైటీ.
1: ఈ సమాజం మనతో పాటు జీవిస్తూ ఉండాలి.
2: ఇన్ ఫ్యాక్ట్ ది సొసైటీ ఇస్ దేర్ బిసైడ్
1: us. సమాజమే లేకపోతే మనం లేము.
2: Without society you do not exist.
1: సమాజానికి కూడా మనం సహాయం చేయాలి.
2: Therefore we should help serve the society.
1: నీవు సెల్ఫ్ పైన సమాజం హెల్ప్.
2: Therefore first self then help says భగవాన్.
1: కనుకనే సెల్ఫ్ హెల్ప్ రెండు ఉంటేనే మానవత్వం జీవిస్తుంది.
2: The human life runs well with these two, self and help.
1: Selfish ga undagudu.
2: But you should never be selfish.
1: Fish is better than selfish.
2: Fish is better than selfish.
1: A fish kaakunda manamu help ga undali.
2: Don't be fish but be in the self.
1: Ee vidhanga untundi jeevithanni aanandanga gadupthu povali.
2: Like this you can spend your life full of joy.
1: నేను ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాను.
2: భగవాన్ ఇస్ ఆల్వేస్ కంటిన్యూస్లీ కాన్స్టెంట్లీ బ్లిస్ఫుల్.
1: నాకు దుఃఖం అంటే ఏమిటో, కష్టమంటే ఏమిటో, బాధ అంటే ఏమిటో నాకేమీ తెలియదు.
2: భగవాన్ డస్ నాట్ నో వాట్ వరీ ఈజ్, వాట్ బాదరేషన్ ఈజ్, వాట్ ఎ ట్రబుల్ ఈజ్. హి హస్ నో ఐడియా ఆఫ్ వాట్స్ ఎవర్ వాట్ మిజరీ.
1: నన్ను ప్రెసిడెంట్ వచ్చి, ఇండియా ప్రెసిడెంట్, మీరు ఏమి కోరుతుంటారు స్వామి అన్నాడు.
2: ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆస్క్ స్వామి క్వశ్చన్, స్వామి వాట్ ఇస్ దట్ యు వాంట్.
1: నేను కోరేది ఒక్కటేను అన్నాడు.
2: స్వామి సేస్ ఐ వాంట్ ఓన్లీ వన్ థింగ్,
1: నేను నేనుగా ఉండాలి.
2: ఐ షుడ్ బి ఐ, దట్స్ ఆల్ సెడ్ భగవాన్.
1: అందరినీ ఆనంద పెట్టాలి.
2: భగవాన్ సెడ్ ఐ షుడ్ మేక్ ఎవ్రీబడి హ్యాపీ.
1: అందరూ హ్యాపీగా ఉన్నప్పుడే నేను హ్యాపీ.
2: వెన్ ఆల్ ఆర్ హ్యాపీ భగవాన్ ఇస్ హ్యాపీ.
1: ఇంతకంటే కావాల్సింది ఏం ఉండాలి?
2: వాట్ ఎల్స్, వాట్ మోర్ యు నీడ్?
1: పీస్ వద్దా మీకు అన్నారు.
2: యా స్వామి, డోంట్ యు వాంట్ పీస్?
1: పీస్ పీస్ ఎక్కడుంది? మన లోపల ఉంది కానీ బయట అంత పీసెస్.
2: భగవాన్ సెడ్ వేర్ ఇస్ పీస్? ద పీస్ ఇస్ విత్ ఇన్ యూ, అవుట్ సైడ్ యూ ఫైండ్ పీసెస్.
1: ఆ పీసెస్ నాకు అక్కర్లేదు.
2: ఐ డోంట్ వాంట్ సచ్ పీసెస్.
1: నా పీస్ నాకు.
2: ఐ పీస్ ఇస్ విత్ ఇన్ మీ.
1: కనుక మన పీస్ ని మనం కోరుకోవాలి.
2: దెర్ఫోర్ వి షుడ్ be in quest of the peace within.
1: ee vidhanga manam jeevithanni nilabadam chaala dhanyamayutu.
2: And it is only working for one's own emancipation if we spend life.
1: Enni sadhanalu chesina, enni grandhamulu chadivina, enta phd teesina, andaru kattagadabadiki anni odula petti poyevade.
2: You may get very high degrees, you may have scholarship and knowledge, you have to give them up when the end approaches.
1: కనుక ఎవరు కూడా ఏమి తీసుకుని పోలేరు.
2: నో వన్ హ్యాస్ టేకెన్ విత్ ఎనీవన్ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్.
1: అందరు పీస్ఫుల్ గా ఉండాలి.
2: యు ఆల్ రిమైన్ పీస్ఫుల్.
1: అప్పుడే మనకు శాంతి.
2: దెన్ ఓన్లీ యుల్ ఎంజాయ్ ది ట్రూ పీస్.
1: కనుక ఈ పీస్ మీరు కోరండి.
2: డిజైర్ ఫర్ పీస్,
1: ఇది నా యొక్క కోరిక.
2: దట్ యు షుడ్ ఆల్ డిజైర్ ప్రే ఫర్ పీస్, దట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ భగవాన్.
1: ఇందులోనే కావలసినంత చేరి ఉన్నది.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ పీస్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ కంటెయిన్డ్.
1: ధన ధాన్యములు కలిగినప్పటికీ ధర్మగుణము లేకపోతే ప్రయోజనం ఏమిటి?
2: యూ మే హ్యావ్ ఆల్ ద వెల్త్ గ్రెయిన్ ఇఫ్ యూ డోంట్ సాక్రిఫైస్ వాట్ ఫర్ ఆల్ ది పొజిషన్.
1: కనుక రేపటి దినము మనం తిరిగి మాట్లాడదాం.
2: భగవాన్ విల్ స్పీక్ టు అస్ అగైన్ టుమారో.
1: ఈ పిల్లవాడు నాడు ఇంతసేపు మాట్లాడినటువంటి వాడు వీళ్ళ కుటుంబం చాలా గొప్పది.
2: వెరీ గుడ్ ఫ్యామిలీ.
1: మార్గబంధు,
2: మార్గబంధు
1: వీళ్ళ తాత,
2: గ్రాండ్ ఫాదర్,
1: ఫాదర్,
2: ఫాదర్ ఫాదర్ ఇస్ ఎ బ్యాంక్ మేనేజర్.
1: అతను మా కాలేజీకి వచ్చాడు.
2: కేమ్ టు అవర్ కాలేజ్.
1: ఢిల్లీ కాలేజీ వదిలి,
2: లెఫ్ట్ కాలేజ్ దేర్ ఇన్ ఢిల్లీ,
1: మా కాలేజీకి వచ్చి చేరి,
2: అండ్ హిస్ గాట్ అడ్మిటెడ్ టు అ కాలేజ్.
1: 3 సంవత్సరాలు అయిపోయింది.
2: హి స్పెండ్ 3 ఇయర్స్ హియర్.
1: అప్పటి నుంచి కూడాను పిహెచ్డి పిహెచ్డి పిహెచ్డి తాము చెప్పిన బాటలంతా కూడా పిహెచ్డిగా చేస్తున్నాడు.
2: అండ్ హి హస్ బీన్ వర్కింగ్ ఫర్ హిస్ డాక్టోరల్ డిగ్రీ అలాంగ్ ది లైన్స్ ఆఫ్ సాయి టీచింగ్.
1: ఎవరితోనా చేరడు.
2: డజంట్ జాయిన్ ఎనీబడి.
1: ఒంటరిగా కూర్చుంటాడు.
2: ఆల్ అలోన్ బై హిమ్సెల్ఫ్.
1: స్వామి యొక్క ఆర్డర్స్ నిర్వహిస్తుంటాడు.
2: ఒబేస్ ది కమాండ్ ఆఫ్ స్వామి.
1: అప్పటి నుంచి కూడాను మంచి ఉపన్యాసాలు ఇస్తున్నాడు.
2: He starts giving very good talks.
1: శంకరుల వారి చరిత్రలన్నీ కూడా చదువుతున్నాడు.
2: He's going through all the texts composed by Adishankara.
1: ఆదిశంకరుల విషయమంతా కూడా అరచేతిలో పెట్టుకున్నట్టుంటాడు.
2: And he has got all the composition of Adishankara right now with him.
1: కనుక ఇట్టి బాయ్స్ మా దగ్గర ఎంతమందో ఉంటున్నారు.
2: There are lots and lots of boys of this type in our institutions.
1: ఈ పిల్లవాడు ఆ పిల్లవాడు వీళ్ళందరూ కూడా చాలా గొప్ప బల్లెలవాడు.
2: All the boys around, they are knowledgeable people.
1: ఈనాడు రెండవ తొలి మాట్లాడాడు ఓ పిల్లవాడు.
2: Another boy here.
1: వీడు కూడా మా స్టూడెంట్.
2: He was also our student.
1: అందరు కూడా ఎంత గొప్పవారు. వేదనారాయణ ఉన్నాడు.
2: వేదనారాయణ.
1: వారికి పేరే వేదనారాయణ.
2: His name is వేదనారాయణ.
1: ఆ వేదం లోపల చాలా ఆరితేరినట్టు.
2: He is an expert in Vedic literature.
1: Last year, President Pilipinchi.
2: President invited him.
1: Award ichadu.
2: Gave him award, national honor. Best teacher's award.
1: నీ అవార్డు తీసుకుని ఎక్కడ పోతావు అన్నాడు.
2: అండ్ ప్రెసిడెంట్ ఆస్క్డ్ హిమ్ విత్ దిస్ అవార్డ్ వేర్ డు యు గో.
1: ఐఎమ్ గోయింగ్ టు పుట్టపర్తి.
2: ఐఎమ్ గోయింగ్ టు పుట్టపర్తి.
1: పుట్టపర్తిలోనే సెటిల్ అయిపోయినాను.
2: ఐ హావ్ సెటిల్డ్ దేర్ ఇన్ పుట్టపర్తి.
1: నేను ఇంకెక్కడ పోను.
2: ఐ డోంట్ గో ఎనీవేర్.
1: అప్పుడు ఆయన చెప్పాడు, చాలా మంచి పిల్లవాడు, నువ్వు అక్కడే ఉండు నాయన.
2: యు ఆర్ వెరీ గుడ్ బాయ్, సెటిల్ దేర్ ఓన్లీ, రిమైన్ దేర్.
1: ప్రెసిడెంట్ స్వామి అంటే చాలా భక్తి.
2: ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎన్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ అవర్ మోస్ట్ బెలవ్డ్ భగవాన్.
1: అతను మహమ్మడన్.
2: ఈజ్ ఎ మహమ్మడన్.
1: అయినప్పటికీ
2: స్వామి
1: అంటే చాలా సాష్టాంగ పడిపోయి నమస్కారం చేస్తాం.
2: అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బీయింగ్ ఎ మహమ్మడన్ ప్రాస్ట్రేట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ భగవాన్.
1: కనుక ఇలాంటి పెద్ద పెద్దలందరూ కూడా వచ్చి ఎన్నో విధములుగా కూడాను మా పిల్లలను వర్ణిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడాను 500 మంది పిల్లలు పుట్టుంటారు.
2: Annually, we have 500 boys with us. 500 boys.
1: అందరు కూడాను పేపర్ లో వచ్చిందంటే ఎవరు చూడను. ప్రతి ఒక్కరు కూడాను జెలసీ. వీళ్ళకందరికీ ఫస్ట్ క్లాస్, ఏ ఫస్ట్ క్లాస్, ఏ ఫస్ట్ క్లాస్. ప్రతి ఫస్ట్ క్లాస్ కూడాను సత్యసాయి కాలేజీ.
2: In fact, though it is not publicized, though it is not notified, all students secure first classes only.
1: మొన్న మెడికల్ ఇంటోపల చాలా ఫస్ట్ క్లాస్ వచ్చేసాడు.
2: The recently held medical entrance test, many secured first classes.
1: ఇంజనీరింగ్ కాలేజ్ లో ఫస్ట్ క్లాస్ వచ్చాడు.
2: They stood first in engineering entrance
1: test. ఎక్కడ? మా చిన్న పల్లె.
2: And this is a small hamlet village.
1: అడికి.
2: That Alike is a small village.
1: Alikeyo chaliyachunte pillavaru.
2: Alike is a very small village.
1: Vaalu iddaru iddhe first class.
2: And in fact there are 2 toppers, first class students.
1: Vaalu iddariki kudanu scholarship ichchanu.
2: Bhagavan gave them scholarships.
1: Vaalu iddariki kudanu America ku pampala.
2: And they are to be sent to America.
1: ఆ బాధ్యత నేను తీసుకున్నాను.
2: భగవాన్ హస్ యాక్సెప్టెడ్ ద రెస్పాన్సిబిలిటీ.
1: మీరు ఇక్కడే కాదు అమెరికాలో కూడా మీరు ఫస్ట్ క్లాస్ రావాలి.
2: భగవాన్ సెడ్ దట్ దే షుడ్ సెక్యూర్ ఫస్ట్ క్లాస్ ఈవెన్ ఇన్ అమెరికా.
1: చెప్పి అక్కడ పంపించాను.
2: భగవాన్ హస్ సెంట్ దెం.
1: కనుక ఈ విధంగా మా పిల్లలు బంగారు వంటి పిల్లలు.
2: యూఆర్ స్టూడెంట్స్ హియర్ ప్యూర్ గోల్డ్.
1: నాకు ఇనుము గోల్డ్.
2: ప్యూర్ గోల్డ్ అని చెప్పి
1: ప్యూర్ గోల్డ్. వాళ్ళు ఇద్దరు ఇద్దరే ఫస్ట్ క్లాస్.
2: And in fact there are 2 toppers, first class students.
1: వాళ్ళిద్దరికి కూడా స్కాలర్షిప్ ఇచ్చాను.
2: భగవాన్ అందేవుని స్కాలర్షిప్స్.

0: చెప్పినా కూడాను ఎటువంటి పని చెప్పినా దానికి సిద్ధం అవుతుంటారు. వీళ్ళు ప్రతి సంవత్సరము కూడాను ఒక నెల పల్లెలంతా తిరుగుతారు.
1: Each year they go around the villages for one full month.
0: 10 మూటలు బియ్యం తీసుకొని పోయి వండి రసం వేసుకుని సాంబార్ వేసుకుని కలిపి వారందరికీ ఉసిరి వారందరికీ పెడుతుంటారు.
1: They cook food, they make sambar, curry and all other things and serve all villages and poor people.
0: ఇంటిలో ఎంత మంది ఉంటే అంత మందికి కూడా పెడుతుంటారు.
1: They serve food to all the residents everywhere, all over the village.
0: అది చూచి పల్లెల వారికి అందరికీ కూడాను చాలా అయ్యో మా స్వామి పంపించారమ్మా మిమ్మల్ని అని ఎంతో ఆనందిస్తుంటారు.
1: The villagers are very happy watching these boys serving them. Oh, Swami sent you here, and they enjoy their presence.
0: ఒక ప్రసాదం వచ్చిందని ఆనాడు ఇల్లంతా ఊడ్చుకొని స్నానాలు చేసి ప్రసాదం అంతా మొక్కుకొని చాలా భుజిస్తారు.
1: They decorate the whole house, they pray, and they will be waiting to receive prasad.
0: ఇప్పుడు తిరిగిపోయాయి మన అంతా తిరిగి పల్లెలకు పంపిస్తారా.
1: And later, this project, boys visiting all the villages to distribute the prasadam will be undertaken.
0: మా పిల్లలు కేవలం ఒక చదువునందు మాత్రమే కాదు.
1: Our students have not restricted to studies only.
0: సాంగ్స్ నందు కూడాను.
1: In music they are first.
0: డాన్స్.
1: Dance.
0: అన్ని విధాలు కూడాను మా పిల్లలు రెడీగా ఉంటారు.
1: In every field they are number one, toppers.
0: మేము చెప్పుకోకూడదు.
1: We don't say just to inform you, let you know.
0: కనుక పిల్లలు చేయనటువంటి పని ఒక్కటే లేదు.
1: There is nothing that our boys cannot do.
0: ఇన్ని పల్లెలు పట్టణాలు తిరుగుతూ ఉంటారు కానీ క్యారెక్టర్ విషయంలో అతి జాగ్రత్తగా ఉంటారు.
1: They go to different places, but they are very careful in maintaining their character.
0: చాలా జాగ్రత్త. క్యారెక్టర్ అనేటువంటిది అగ్ని వంటిది.
1: క్యారెక్టర్ ఇస్ లైక్ ఎ ఫైర్.
0: దాన్ని చూసి చాలా దూరంగా ఉంటారు.
1: అండ్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వాచ్ఫుల్.
0: ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ
1: ఈదర్ బాయ్స్ ఆర్ గర్ల్స్.
0: అనంతపురంలో ఆడపిల్లలు ఉన్నారు.
1: ద గర్ల్స్ దే ఆర్ ఇన్ అనంతపుర్ క్యాంపస్.
0: అక్కడ 700 మంది ఉన్నారు.
1: దేర్ ఆర్ 800 స్టూడెంట్స్.
0: అక్కడ చాలా ఫస్ట్ క్లాస్ వస్తుంటారు.
1: ఆల్ ఆఫ్ దెమ్ సెక్యూర్ ఫస్ట్ క్లాస్.
0: ఆ పిల్లలు ఆడపిల్లలైనప్పటికీ
1: దేర్ గర్ల్స్
0: సేవ చేయడానికి పల్లెలకు పోతే పాత ఇండ్లన్నీ పెరికి వేసి కొత్త ఇండ్లు కట్టించేసి వస్తారు.
1: దే రిమూవ్ ఆల్ ది ఎగ్జిస్టింగ్ ఓల్డ్ స్పాయిల్ హౌసెస్. దే కన్స్ట్రక్ట్ న్యూ హౌసెస్ ఫర్ దెమ్.
0: ఆడపిల్లలే.
1: గర్ల్స్ డూ దట్.
0: రాతి కట్టడాలు కట్టి
1: అండ్ దే బిల్డ్ హౌసెస్ ఫర్ దోస్ విలేజెస్.
0: చోని ఇండ్లు.
1: ది హౌసెస్ ఆర్ బిల్ట్ ఆఫ్ స్టోన్.
0: మంచి కప్పు వేసి
1: ఎ గుడ్ రూఫ్ ఈస్ రైట్.
0: మీ ఇప్పుడు పోయి అడిగినప్పటికీ మీ ఇల్లు ఏమైనా కారుతున్నాయా అడిగితే లేదు స్వామి మా పిల్లలు ఎంత భద్రంగా చేశారు. ఇంజనీర్లు కూడా చేయలేనటువంటి పని మా పిల్లలు చేశారు.
1: ఎనీవన్ గోస్ టు దెమ్ అండ్ క్వశ్చన్స్ దిస్ వే అబౌట్ ద రూఫ్ ఈస్ దేర్ ఎనీ లీకేజ్ దే సే నో స్వామి ద చిల్డ్రన్ హావ్ బిల్ట్ ఇట్ ఇన్ ఎక్సలెంట్ వే నో లీక్స్ నథింగ్.
0: అట్లనే మా మగ పిల్లలు కూడా అంతే.
1: Boys are also like that.
0: Anantapuram.
1: Anantapuram.
0: Bengaluru.
1: Bangalore.
0: Puttaparthi.
1: Puttaparthi.
0: Ee muguru nunchi kudanu vellutaru pallaliku.
1: And students belonging to all the three campuses.
0: Three campuses ku poi akkada bridge lo inke emaina padipoyi unte vaatanta kattatamu pettatamu aa gramasthulaku tagin sahayam chestuntaru.
1: If they find any bridges on the way in a collapsing condition, they seek the help of the local village and reconstruct them.
0: కనుక పిల్లలంటే కేవలం చదువుకోవడానికి మాత్రమే పోతున్నారని మాత్రం కాదు.
1: Therefore the students don't come here merely for learning.
0: లెర్నింగ్ కోసం మాత్రం రావద్దండి.
1: Don't come here merely for learning.
0: ఈ టైం చిక్కినప్పుడు లెర్న్ చేసుకో.
1: When you have time, yes, you learn.
0: కానీ మీరు చేయవలసింది సేవ.
1: What you should do is service, serve others.
0: భగవంతుడు ఇచ్చినది మీకు ఎందుకోసం?
1: Why God has given you this?
0: Andaru mamai vamso jeevaloke jeevabhuta sunatana.
1: You are the spark of God. You are eternal.
0: Meerandaru service cheyali.
1: Serve everybody. Be in service.
0: Service is God.
1: Service is God.
0: Serve all.
1: Serve all.
0: Ee vidhanga bodhinchutu chetane varandaru chakkari maa peru tetchukuntunnaru.

0: Because they lived life this way. They had a very good name in society.
1: ఇక్కడ పోయినప్పటికీ సత్యసాయి పిల్లలంటే తెల్ల వస్త్రం వేసుకున్న చూస్తే చాలా వీళ్ళు సత్యసాయి పిల్లలు.
0: Wherever our students go, watching their white dress, they will identify them as students of our institution.
1: వాళ్ళ కేవలం డ్రెస్ కూడాను వైట్, టోపలు కూడాను వైట్.
0: Not only the dress that is white, they are white and bright within also.
1: హృదయం కూడా పవిత్రమైనటువంటివి.
0: Their heart is sacred and pure.
1: అటువంటి దీన్ని పోతుంటారు.
0: That is the position, the standard of our students.
1: కనుక మీరు చూస్తూనే ఉన్నారు దిన్నము, పిల్లలు నన్ను ఏ విధంగా పట్టుకుని వస్తున్నారు, ఏ విధంగా తీసుకుని పోతున్నారు.
0: Must have been watching every day how students follow Bhagwan, standing in either way, helping him, supporting him.
1: ఈ అబ్బాయి MBA.
0: This boy on that side is an MBA graduate.
1: This boy also MBA.
0: The other boy is also an MBA student.
1: MBBS నేను ఇద్దరికి చేర్చున్నాము.
0: There's another boy who is doing his medicine MBBS.
1: ఇక్కడ ఉన్న ఆదికేశవుడు వైదేహి అని మెడికల్ కాలేజ్ పెట్టాము.
0: వైదేహి మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ బై ఆదికేశవుడు.
1: ఆదికేశవుడు దీంట్లో అందరినీ చేరుస్తున్నారు.
0: ఆదికేశవుడు ఇస్ అడ్మిటింగ్ ఆల్ సచ్ స్టూడెంట్స్.
1: ఆయన కూడా అందరికీ సీట్ ఇస్తున్నాడు.
0: అండ్ ఈస్ ప్రొవైడింగ్ సీట్స్ టు ఆల్ అవర్
1: బయట మెడికల్ కాలేజ్ సీట్ కావాలంటే 50 లక్షలు ఇవ్వాలి.
0: అవుట్ సైడ్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ మెడికల్ సీట్ యూ నీడ్ టు పే క్యాపిటేషన్ ఫీ విత్ 50 లక్షల ఆఫ్ రూపీస్.
1: ఆ 50 లక్షలే కాకుండా మంత్లీ 3000
0: అబవ్ ఆల్ యూ నీడ్ టు స్పెండ్ 3000 ఎవ్రీ మంత్.
1: కానీ మాకు దగ్గర 50 నయా పైసా కూడా తీసుకోలేదు.
0: బట్ ఆదికేశవుడు హ్యాస్ నాట్ కలెక్టెడ్ ఈవెన్ 50 నయా పైసా ఫ్రమ్ అవర్ స్టూడెంట్స్.
1: మా పిల్లలందరినీ చేర్చారు.
0: They were all given free admission.
1: తాను చాలా త్యాగి.
0: And is one of sacrifice.
1: అతను మన హాస్పిటల్ పక్కనే ఉంటుంది.
0: And he stays there just close to our hospital there in Bangalore.
1: Sathya Sai Super Speciality Hospital.
0: He is very close to Sathya Sai Super Speciality Hospital.
1: ఈ ఒక్క బెంగళూరులోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ 3 కట్టాము.
0: There are 3 such super speciality hospitals in Bangalore.
1: ఒక్కొక్క హాస్పిటల్ 5 crores, 6 crores.
0: Each hospital costs about 5 crores and 6 crores.
1: కావాల్సిన మెటీరియల్స్ అంతా ఉన్నాయి.
0: Lot of equipment, all the materials they need.
1: హార్ట్కు పోతే అక్కడ అన్ని వారే చూసుకుంటారు.
0: You go to the cardiology wing, they will take care of you.
1: హార్ట్కు పోయినటువంటి వారికి ఎక్కడ పోయినా కానీ వారికి ఇంత డబ్బు కట్టాలి.
0: Have heart treatment, you need to pay heavily.
1: అందరూ మన హాస్పిటల్కి వస్తుంటారు.
0: All people come to our hospital.
1: నేను 3 ప్రమాణాలు చేశాను.
0: Bhagwan has taken 3 vows.
1: 3 ఏమిటి? కడుపుకు తగిన అన్నము.
0: That food is essential first.
1: దేహంలో తగినటువంటి వస్త్రము.
0: And the clothing.
1: కానీ ప్రపంచానికి తగినటువంటి ఒక నీరు.
0: And the water that is required for the whole world.
1: కనుక అన్ని కొండలకు కూడా పైప్స్ ఎక్కించాను.
0: Bhagwan made arrangements to us to see that. Water is supplied by laying pipelines.
1: East Godavari, West Godavari, అంతా కూడా కిందనే ఉంటున్నాయి నీరు, కావాల్సినంత పారుతున్నాయి.
0: In fact, there's plenty of water in districts like East Godavari and West Godavari underneath.
1: కానీ కింది దిగేకి వీలు లేదు.
0: But it's not possible to reach water.
1: ఇంత కాలమైనప్పటికీ వారు ఒక డ్రాప్ కూడా నీరు తాగలేదు.
0: So many years passed, but they could not have even a drop of water.
1: 80 crores.
0: Bhagwan spent 80 crores.
1: అంతటికి పైపులు వేపించారు.
0: ఆల్ పైప్స్ ఆర్ లేడ్ అవుట్.
1: మీరు ఇంకా ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు తెలీదు.
0: యు ఆర్ హియర్, యు డు నాట్ నో వాట్ ఇస్ హ్యాపెనింగ్.
1: నిన్న లేదు, మొన్న దినము పేపర్ లో వేశారు.
0: అదర్ డే ది న్యూస్ పేపర్ బ్రాట్ అవుట్ దిస్ ఐటమ్.
1: మన పుండి నుంచి మేము మెడ్రాస్ కు నీరు వేస్తాం.
0: అండ్ వాటర్ ఇస్ సప్లైడ్ ఫ్రమ్ పుండి టు మెడ్రాస్.
1: మెడ్రాస్ పట్టణం అందరికీ కూడా ఇచ్చాము.
0: All citizens of Madras have drinking water supply today.
1: Bidare sadare ne bedam ledu.
0: There is no distinction poor in the rich whatsoever.
1: Adi mem cheppukovatam kaadu.
0: Not that we are praising ourselves.
1: Anta ichin tarvata oka 50 busulu vachinayi maa puttapattiki.
0: When the project is completed, 50 buses reached Prashantanagar.
1: Swami, meeku etta mem krutagnata cheppali.
0: All the devotees, all the inhabitants came over here. Swami, how are we to express our gratitude?
1: నాకు గ్రాట్యుటీ వద్దు.
0: భగవాన్ సార్, ఐ డోంట్ వాంట్.
1: నా వారికి నేను ఇచ్చుకున్నాను.
0: యు ఆర్ మైన్ ఆఫ్టర్ ఆల్, ఐ హావ్ డన్ టు మై ఓన్ పీపుల్.
1: కనుక మీకు ఏం కావాలి కాదు.
0: దట్స్ వాట్ యు వాంట్.
1: మాకు డ్రింకింగ్ వాటర్ లేదు అన్నారు.
0: స్వామి, వి డోంట్ హావ్ డ్రింకింగ్ వాటర్.
1: చుట్టూ సముద్రం ఉంది, త్రాగడానికి నీరు లేదు,
0: బట్ యూ డోంట్ హావ్ డ్రింకింగ్ వాటర్.
1: ఇప్పుడు కృష్ణా నది నీరు తీసుకుని పోయి వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ అంతా కూడా ఇచ్చేసాను.
0: నౌ ది కృష్ణా వాటర్ ఇస్ టేకెన్ ఆల్ ది వే అండ్ డ్రింకింగ్ వాటర్ సప్లై టు మద్రాస్.
1: నిన్నటి దినమే,
0: ఓన్లీ యెస్టర్డే,
1: మంచి టైం కు
0: అట్ ది ఎగ్జాక్ట్ టైం
1: మద్రాస్ చేరినాయి నీరు.
0: వాటర్ రీచ్ ఇన్ మద్రాస్.
1: రేపు మనం పూర్ణాహుతి దినము,
0: ఆన్ ది పూర్ణాహుతి డే
1: అక్కడ పోయి మినిస్టర్ ఓపెన్ చేస్తున్నాడు.
0: మినిస్టర్ ఇస్ గోయింగ్ టు ఇనాగరేట్ ది డ్రింకింగ్ వాటర్ సప్లై ప్లాంట్.
1: మేము తీయన్ నీరు తాగి మీకు జన్యో జన్మములైంది.
0: లాంగ్ టైమ్ బ్యాక్ వీ హ్యాడ్ ప్యూర్ డ్రింకింగ్ వాటర్,
1: కానీ ఈనాడు మేము ప్యూర్ వాటర్ తాగుతున్నాం.
0: టుడే వీ ఆర్ డ్రింకింగ్ ప్యూర్ వాటర్. దేసే
1: కనుక మాకు చాలా ఆనందమే స్వామి,
0: వెరీ హ్యాపీ స్వామి. దేసే
1: ఈ విధంగా అన్ని దేశములకు, అన్ని గ్రామములకు, అన్ని పల్లెలకు మేము సేవ చేస్తున్నాము.
0: వీ ఆర్ సర్వింగ్ ఆల్ విలేజెస్, ఆల్ టౌన్స్, ఆల్ సిటీస్, ఎవ్రీవేర్, ఆల్ ఓవర్.
1: సర్వ్ ఆల్ అందరికీ మీరు సర్వ్ చేయాలి.
0: సర్వ్ ఆల్
1: మా పిల్లలకి అందరికీ చెప్పడం అదే నేను.
0: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ భగవాన్ టు అవర్ స్టూడెంట్స్.
1: పిల్లలు ఎవరైనా సరే పక్కన బాధపడుతుంటే, నీకు మిత్రుడైనా సరే అతనికి నువ్వు సహాయం చేయి.
0: ఇఫ్ యూ ఫైండ్ ఎనీబడీ ది పూర్ అండ్ నీడీ బై యువర్ సైడ్, యూ కమ్ టు ద రెస్క్యూ, యూ కమ్ టు ద ఫ్యామిలీ.
1: కాలేజీకి పోకపోయినా పర్వాలేదు, నీవు వాడికి సహాయం చేయి.
0: బెటర్ యూ డోంట్ గెట్ ఇన్ ద కాలేజ్ దట్ డే. Give importance to service.
1: కలుకని మా పిల్లలు ఎలాంటి వారంటే నేను చెప్పుకోకూడదు, కానీ నేను చెప్పిన దానికంటే ఇంకా ఎంతో ఎక్కువగా పిల్లలు పనిచేస్తున్నారు.
0: Though Swami is saying this way, he does not want to say openly, but in fact students in reality are much more than what Bhagavan said and described now.
1: ఎవరైనా పోతుంటే గుడ్డలు లేకపోతే తాను విప్పి ఆ వారికి ఇస్తాడు.
0: If they find anybody who are in need of clothes, they give their own clothes.
1: ఈ విధంగా పిల్లలు తయారు చేస్తున్నాము.
0: And such students are trained here.
1: కనుకనే దీనికి మేము బిల్డింగ్ కట్టించి పెట్టేస్తున్నాము.
0: Therefore, buildings are in construction continuously more and more.
1: ప్రైమరీ స్కూల్ లోపల,
0: in primary school,
1: చాలా చిన్న చిన్న పిల్లలు,
0: find the time it talks there.
1: 1200 మంది ఉన్నారు.
0: 1200 children.
1: వారిని తల్లిదండ్రులను విడిచిపెట్టి ఉండలేరు, మమ్మల్ని విడిచిపెట్టి ఉండలేరు. కళాతురికి 2 దినాల లోపల తల్లిదండ్రులు మర్చిపోతున్నారు.
0: చిల్డ్రన్ కెనాట్ బి అవే ఫ్రమ్ దేర్ పేరెంట్స్, దే కెనాట్ బి అవే ఫ్రమ్ అస్, బట్ విత్ ఇన్ 2 డేస్ దే ఫర్గెట్ దేర్ పేరెంట్స్ అండ్ బిగిన్ టు స్టే విత్ అస్.
1: అక్కడికి వచ్చి చూసి ఇవో మా బిల్లలు ఎంత మంచి వారైపోయినారు అని చాలా ఆనందిస్తుంటారు.
0: పేరెంట్స్ అయితే కమ్ అండ్ వాచ్ దేర్ ఓన్ చిల్డ్రన్, దే ఆర్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ హౌ హ్యాపీ దే ఆర్ హియర్.
1: అంత తల్లిదండ్రుల కంటే అధికమైనటువంటి ప్రేమను చూపుతున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ బీన్ షవరింగ్ లవ్ మచ్ మోర్ దాన్ దేర్ ఓన్ పేరెంట్స్.
1: కనుక మా పిల్లల యొక్క విషయంలో మీరు ఏమాత్రం సామాన్యుడిగా మీరు భావించకండి.
0: నెవర్ కన్సిడర్ అవర్ చిల్డ్రన్ స్టూడెంట్స్ ఆర్డినరీ.
1: వారు ఎంత గొప్ప వారు,
0: రియల్లీ గ్రేట్.
1: దేశానికంతా కూడా నాయకుడుగా కావాలి.
0: దే ఆర్ గోయింగ్ టు బి ది లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: ఐడియల్స్ బాయ్స్ కావాలి.
0: దే ఆర్ గోయింగ్ టు బి ఐడియల్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: అప్పుడే మాకు చాలా సంతోషము.
0: దట్ ఓన్లీ మేక్స్ us హ్యాపీ.
1: ఎంత ఐడియల్ బాయ్స్ అవుతారా?
0: ఆర్ యూ ప్రిపేర్ టు బి ఐడియల్ మాస్టర్స్?
2: You were listening to excerpts from A Divine Shower of Grace by Bhagwan Baba on the 16th of August 2006 in Prashanthi Nilayam during the Ati Rudra Mahayagnam. Baba highlighted that although money is certainly essential for life, excess wealth can sometimes even lead to loss of life. He therefore advises everyone to adopt simple living. Thank you and Sai Ram.

పచ్చ కర్పూరం కుంబడి పాడు చేసి.

0: జగించునే కనకంపు ఉల్లిపాయ పచ్చ కర్పూర పుంబడి పాదు చేసి
1: మేకింగ్ ది క్యాంప్ ఫైర్ యాజ్ ఎ ప్లేస్ ఫార్ ది ప్లాంట్స్ టు గ్రో
0: కమ్మ కస్తూరి ఎరువుగా గుమ్మరించి
1: అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్ కస్తూరి యాజ్ ఎ మెన్యూర్
0: మంచి పన్నీరు నిర్మోసి పెంచుచున్నా
1: ఇఫ్ యూ వాటర్ ఇట్ విత్ దిస్ సెంటెడ్ వాటర్
0: నుజ్జగించునే కనకంపు ఉల్లిపాయ
1: will ever the onion give it up its own smell.
0: Vidyarthula,
1: students,
0: manavattvam manavallannannu divyattvam uddeepimpavallannannu motta modata sharira manasika aadhyatmika balamannu abhivruddhi gavinchukovali.
1: For the human value to grow and to attain the divinity, there should be development at the physical level, the mental level, and the spiritual.
0: Manushya janma kevalamu bhautikamaina laukikamaina prakrutamainatunti yokka jeevitamunu anubhavinche nimittamai vachinatundi kaadu.
1: The human life is not given to spend time in this world in a worldly way, in a physical way, in an ephemeral way.
0: నీవు ఆశించేటువంటి యొక్క అనుభవములు పశుపక్షి మృగాదులు కూడాను అనుభవిస్తూనే ఉన్నవి.
1: Your experiences are equally experienced by all birds and bees around.
0: ఇంకా మానవత్వములో ఉన్నటువంటి విశిష్టత ఏమిటి?
1: Then what is this speciality in the human life?
0: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: The life of a human is the rarest of all.
0: Deni endu durlabham.
1: In what sense?
0: Neevu bhujincheetundi aaharam pashuvulu bhujistunnayi.
1: The food you partake is equally partaken.
0: Neevu koreetundi vaibhavamulu pashupakshi mrugadulu kuda nu korutunnayi.
1: All the comfort and happiness that you desire is equally liked by animals.
0: Neevu koreetundi oka bandhu priti pashupakshi mrugadulu kuda nu korutunnayi.
1: The love and attachment towards your relations is equally there among them.
0: ఎందుకు మీకు ఈ చదువులు?
1: What for this education?
0: ఈ చదువుల వల్ల లభించేటువంటి ఒక విజ్ఞానం ఏమిటి, ప్రజ్ఞానం ఏమిటి, సుజ్ఞానం ఏమిటి?
1: What is the spiritual knowledge? What is that good knowledge that we get out of this education?
0: ఇది కేవలము పొట్టకూటి కోసం.
1: It's only to help us to carry out a living.
0: ఇది కాదు మానవత్వానికి మూల లక్షణము.
1: That's not the quality of mankind.
0: ఇది కాదు దివ్యమైనటువంటి మానవుని యొక్క లక్ష్యము.
1: This is not the quality of the divine life.
0: మానవత్వం ఎందు నుండి వచ్చినదో ఆ యొక్క సస్థానమును సుస్వరూపాన్ని గుర్తించాలి.
1: Having been born as a human being, one should know the place of origin and its pristine glory.
0: కర్మానుబంధేని మనుష్యలోకే. ఈ మానవుడు ధర్మ కర్మలతో సంబంధం కలిగి ఉంటున్నాడు.
1: Human life is bound by these two principles, the dharma and karma, righteousness and action.
0: Kevalam karmale aacharinchatam ante pachipachi mrugadulu kodanu karmalu aacharistune unnai.
1: If it's merely one of action, we find that animals and birds
0: karakaranadi avayavam dwara aacharinchetundi karmalu karmalu kaadu.
1: It's not the action that we do with the physical body.
0: Manasikanga buddhipurvakanga విచక్షణ జ్ఞానము పొంది వివేక జ్ఞానముతో కర్మలో ప్రవేశించాలి.
1: వీ హ్యావ్ టు డిస్క్రిమినేట్, ఎక్సర్సైజ్ ద సెన్స్ ఆఫ్ డిస్క్రీషన్, మేక్ యూజ్ ఆఫ్ అవర్ ఇంటెలెక్ట్ అండ్ దెన్ యాక్ట్.
0: ఏ కర్మలో నీవు ప్రవేశించినప్పటికీ ఇది మానవ కర్మన లేక పశు కర్మన అనేటువంటి విషయాన్ని చక్కగా విచారణ చేయాలి.
1: వెన్ వీ స్టార్ట్ ఎనీ యాక్షన్ ఫర్ దట్ మ్యాటర్, we should inquire, is it befitting the stature of a man or that of an animal?
0: Endukaraga
1: the reason.
0: మానవత్వం కేవలము బ్రహ్మత్వంతో కూడినటువంటిది.
1: The human life has got the divinity within.
0: అనంతమైనటువంటిది.
1: It's infinite.
0: అప్రమేయమైనటువంటిది.
1: It doesn't have no comparison.
0: అట్టి దివ్యమైన భవ్యమైనటువంటి మానవత్వాన్ని పశుపక్షి మృగాదులతో పోల్చుకోవటము ఇది మానవత్వమునికి ఒక హీనతగా కలుగుతుంది.
1: To compare the human life which is divine, novel, with that of the other creatures is a matter of shame.
0: కర్మానుబంధీని మనుష్యలోకి.
1: Human society is bound by action.
0: ఎట్టి కర్మలు?
1: What sort of action?
0: ఎక్కడి నుంచి వచ్చాయి ఈ కర్మలు?
1: Where from we get them?
0: సర్వత్రా నిండినటువంటిది బ్రహ్మతత్వమే.
1: It is divine, that's all pervasive.
0: ఈ బ్రహ్మతత్వం నుండి శబ్దము అనేటువంటి ఆకాశం ఆవిర్భవించింది.
1: Out of the divinity came first the sound of space.
0: ఈ ఆకాశము నుండి గాలి వచ్చినది.
1: Out of the space we have the air.
0: ఈ గాలి నుండి అగ్ని ప్రారంభమైనది.
1: Then that led to fire.
0: అగ్ని నుండి నీరు ఉద్భవించినది.
1: Thereafter water.
0: నీరు నుండి భూమి వచ్చింది.
1: And then finally we have the earth.
0: భూమి నుండి పంటలు పండాయి.
1: We have the crops out of earth.
0: ఈ పంటల నుండి పదార్థం ఏర్పడింది.
1: We have all the food out of these crops.
0: ఈ పదార్థం నుండియే మానవత్వం ఆవిర్భవించింది.
1: And the man is the result of the food.
0: కనుక మానవుడు అన్నం ద్వారా వచ్చినటువంటి వాడు.
1: Therefore human birth, the human physical body is the result of the food part.
0: ఈ అన్నము పైరు నుండి ఆవిర్భవించినటువంటిది.
1: And we get the food out of the four fields.
0: ఈ పైరులు భూమి నుండి ఆవిర్భవించినది.
1: They grow on earth.
0: భూమి నీరు నుండి వచ్చినటువంటిది.
1: And earth is the result of water.
0: నీరు అగ్ని నుండి ప్రారంభమైనది.
1: Water is born out of fire.
0: అగ్ని గాలి నుండి వచ్చినది.
1: The fire originated.
0: గాలి తిరిగి ఆకాశం నుంచి వచ్చినది.
1: And the air is the result of the space.
0: ఆకాశం బ్రహ్మ ద్వారా ప్రయోజనమైనది.
1: And the space came out of Brahman the divine.
0: కనుకనే అన్నమునకు ఆనందమునకు బ్రహ్మమునకు సరియైన సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటున్నది.
1: That's how we find the intimate association between these three, annam, food, ananda, the bliss, brahman, the divine.
0: Annam tho prarambhamaina manava jeevitamu anandam tho antyam kavali.
1: The human life that starts at the point of food should end up in bliss.
0: Anandame brahma tattvamu.
1: That very bliss is God.
0: Nityanandam.
1: Eternal bliss.
0: Paramasukhadam.
1: Supreme bliss.
0: కేవలం జ్ఞానమూర్తి.
1: ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: బ్రహ్మానందం. ఈ బ్రహ్మానందం ఎక్కడి నుంచి వచ్చింది?
1: దట్ ఇన్ఫినిట్ బ్లిస్ వేర్ ఫ్రమ్ యు గెట్
0: ఇట్? ఎట్టి ఈ బ్రహ్మానందం?
1: వేర్ ఇస్ ఇట్?
0: పరమ సుఖదం.
1: అబ్సల్యూట్ టోటల్ కంఫర్ట్ అండ్ హ్యాపీనెస్.
0: ఆ సుఖం ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యు గెట్ ఇట్?
0: కేవలం జ్ఞానమూర్తి.
1: ఇట్స్ మియర్లీ ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: జ్ఞానమనేటువంటి దాని నుంచి ఈ ఆనందం ఆవిర్భవించి ఈ ఆనందం ద్వారానే మానవత్వం ఈ జగత్తులో జీవించడానికి ఆధారం ఏర్పడింది.
1: దేర్ఫోర్ ఇట్స్ ద విజ్డమ్ దట్ కన్ఫర్స్ బ్లిస్ అండ్ దట్ ఎనేబుల్స్ us టు క్యారీ ఆన్ లైఫ్ సర్జర్న్ ఆన్ ఎర్త్.
0: కానీ ఈనాటి మానవుడు ఆనందం అంటే ఏమిటో తాను అర్థం చేసుకోవటం లేదు.
1: బట్ మ్యాన్ టుడే డజంట్ అండర్స్టాండ్
0: సుఖం అంటే ఏమిటో అది కూడా నువ్వు అర్థం చేసుకోవటం లేదు.
1: హీ డజంట్ అండర్స్టాండ్ వాట్ హ్యాపీనెస్ ఈజ్.
0: పదార్థ సుఖమే ప్రధాన సుఖము అని భావిస్తున్నాడు.
1: హీ కన్సిడర్స్ ద మెటీరియల్ హ్యాపీనెస్.
0: ఈ ప్రాకృతమైన సుఖమే నిజమైన సుఖం అని విశ్వసిస్తున్నాడు.
1: హీ కన్సిడర్స్ దిస్ వరల్డ్లీ హ్యాపీనెస్ ట్రూ.
0: ఇవన్నీ కూడా క్షణంలో కదిలిపోయేటువంటిది.
1: దే ఆల్ పాస్ ఆఫ్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైమ్.
0: ఈ సుఖమా మనం కోరున్నది?
1: ఇస్ ఇట్ దిస్ హ్యాపీనెస్ యు వాంట్?
0: ఇవన్నీ కూడా కదిలిపోయే మేఘముల వంటివి.
1: దే ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఈ ఆనందం కూడా క్షణికమైనటువంటి ఆనందమే.
1: Even the bliss, happiness we have is also momentary.
0: అనేక పర్యాలను చెప్పాను.
1: భగవాన్ సెడ్ మెనీ టైమ్స్.
0: శంకర్లు కూడా అదే ప్రబోధిస్తూ వచ్చాడు. ఎందుకు చెప్పిన విషయమే చెప్పాలి.
1: వై థింగ్స్ ఆర్ టాట్ రిపీటెడ్లీ.
0: అనేక మంది పిల్లలు కూడా భావించవచ్చును స్వామి చెప్పిన విషయంలే చెప్తుంటాడు అని.
1: Many students may also feel that Bhagavan repeats many important things.
0: నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, ఎందుకు మీరు తిన్న కడుపుకే తింటున్నారు?
1: Bhagavan puts a question, why do you feed the same stomach?
0: ఎందుకు మీరు కడిగిన ముఖాన్ని కడుగుతున్నారు?
1: వై డూ యూ వాష్ ద సేమ్ ఓల్డ్ ఫేస్?
0: ఒకే ముఖం కదా,
1: సేమ్ ఫేస్ ఎనీవే.
0: ఎందుకు నిత్యాన్ని మూడు సార్లు కడగాలి?
1: వై డు యూ వాష్ ఇట్ ట్వైస్ అ డే?
0: తిన్న కడిపే కదా, ఎందుకు మూడు పర్యాయం తినాలి?
1: వై డు యూ ఈట్ థ్రైస్ ఎవ్రీ డే?
0: ఎన్ని బ్యాగులు రైస్ తిన్నారో, ఎంత బ్యాగులు రైస్ ఇంక తినబోతారో, ఎన్ని బ్యాగులు ఖర్చు చేయగలుగుతారో అది మీకే తెలియదు.
1: యూ డోంట్ నో హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ రైస్ యూ హావ్ కన్స్యూమ్డ్ ఇన్ ద పాస్ట్ అండ్ హౌ మెనీ మోర్ బ్యాగ్స్ యూ ఆర్
0: జానడు పొట్ట నింపుకొన చిక్కుల నుండుచు జానడు పొట్ట నింపుకొన చిక్కుల నుండుచు కోటి విద్యలను పూరిక మీర నేర్చి పరిపూర్ణ సుఖంబును పొందలేక ఈ మానవ జాతి లోకమున మృగగనేల శ్రీ పరాత్పరు జానము చేయు భక్తులకు దారిని చూపకే ఉన్నే మానవా మానవా మానవా.
1: టు ఫిల్ దిస్ లిటిల్ స్టమక్
0: ఎన్ని బ్యాగులు ఖర్చు పెడుతున్నాము మనం,
1: హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ రైస్ వీ కన్స్యూమ్.
0: కానీ ఇంకా ఈ జానడ పొట్ట నింపలేదు.
1: బట్ యెట్ ద స్టమక్ ఇస్ నాట్ ఫుల్.
0: కనుక నేను చెప్పిన విషయాలేసి మీకు చెప్పి దాని జీర్ణం గావించి జీర్ణం గావించుకున్నటువంటి సారాన్ని ప్రాక్టికల్ లో ప్రవేశపెట్టి తద్వారా ఆనందాన్ని పొందాలి.
1: Therefore things must be repeatedly told, retold and emphasized so that will be assimilated, digested and that we translate into action.
0: కనుకనే శంకర్ల వారు కూడాను

0: ఎంతకాలమైనప్పటికీ మనం నిరంతరం కూడాను జగత్ సంబంధమైన విషయముతోనే మన సంభాషణ అంత్యమైపోతున్నాయి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ టైమ్ అట్ అవర్ డిస్పోజల్ వి జస్ట్ స్పెండ్
0: తీసుకుంటున్నాము.
1: హౌ మెనీ థింగ్స్ దట్ వి హియర్,
0: ఎన్ని డాక్టరేట్ డిగ్రీలో మనం పొందుతున్నాము.
1: హౌ మెనీ డిగ్రీస్ దట్ వి,
0: ఎన్ని గ్రంథములో చదువుతున్నాము.
1: వి రీడ్ మెనీ బుక్స్,
0: ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నాము.
1: వి నో మెనీ,
0: ఏమి ప్రయోజనం?
1: వాట్స్ ది యూజ్,
0: ఎంతవరకు నీవు ఆచరణలో పెట్టావు?
1: టు వాట్ ఎక్స్టెంట్ డు యు ప్రాక్టీస్? నథింగ్.
0: కించిత్తైనా కూడా మనం ఆచరణలో పెట్టడం లేదు.
1: నాట్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్.
0: తట్టలో ఉన్నటువంటి పదార్థం పొట్టలేక చేరాలంటే నోటికి చేతికి పని పెట్టాలి.
1: ద ఫుడ్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ ఇన్ ఆర్డర్ టు ఈట్ ఇట్ అండ్ ది హ్యాండ్ మస్ట్ బి గివెన్ సమ్.
0: నీవు చదివిన చదువు, నీవు నేర్చుకున్నటువంటి విద్యలు, తీసుకున్న పట్టములు ఒక్కదానైనా నీవు ఆచరణలో పెట్టినప్పుడు కదా దాని ఆనందం నీకు అర్థమవుతుంది.
1: ఆల్ ది ఎడ్యుకేషన్ దట్ యు రిసీవ్డ్ అండ్ ద డిగ్రీ దట్ యు రిసీవ్డ్
0: ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్స్ నాట్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్?
0: కాలం వ్యర్థము.
1: ఇట్స్ ఆల్ టైమ్ వేస్ట్.
0: తిండికి చేటు, భూమికి బరువు.
1: ఇట్స్ జస్ట్ బర్డెన్ టు ది ఎంటైర్ ఎర్త్ అండ్ వేస్ట్ ఆఫ్ ఫుడ్.
0: అది కాదు మనం చేయవలసినటువంటి.
1: నాట్ దట్ వి ఆర్ సపోజ్డ్ టు డు.
0: సమాజంలో ఈనాటి పరిస్థితిని, ప్రభావాన్ని కొంతవరకు మనం అరికట్టాలి.
1: వి షుడ్ నో ద సర్కమ్స్టాన్సెస్ ఇన్ సొసైటీ.
0: మానవుని యొక్క విద్యా బుద్ధులే ఈనాటి సమాజం సరికి చేయడానికి తగినటువంటి యొక్క శక్తి సామర్థ్యం అందిస్తుంది.
1: యూ షుడ్ హ్యావ్ ఆల్ ది నీడెడ్ కెపాసిటీస్ విత్ ఆల్ ది ఎడ్యుకేషన్ దట్ యు రిసీవ్ హియర్ టు కరెక్ట్ ది
0: చెల్లగినటువంటి సమస్యలను తీర్చుటకు విద్యార్థులే తగిన సమర్థులు.
1: స్టూడెంట్స్ ఆర్ రైట్ పీపుల్ టు కరెక్ట్ ది ప్రాబ్లమ్.
0: సమర్థులయ్యేటువంటి యొక్క విద్యార్థులు ఈనాడు అసమర్థులైపోతున్నారు.
1: సచ్ ఎలిజిబుల్ పీపుల్, డిజర్వింగ్ పీపుల్
0: ఎవరి స్వార్థం వారిది,
1: ఈచ్ వన్ ఇస్ సెల్ఫ్,
0: ఎవరి స్వప్రయోజనం వారిది.
1: అండ్ విత్ ఆల్ సెల్ఫ్
0: పశువుల వలె మనం జీవించుకుంటూ ఈ యొక్క స్వప్రయోజనాని కోసం జీవితాన్ని గడుపుతున్నాం.
1: వి లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎన్ యానిమల్ అవుట్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: ఇది కాదు మన యొక్క చదువుల యొక్క ధర్మము.
1: దిస్ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: మానవత్వం అనేటువంటిది వచ్చింది ఐడియల్, ఆదర్శవంతమైన జీవితాన్ని అందించాలి.
1: హ్యూమన్ లైఫ్ ఈస్ గిఫ్టెడ్ సో దట్ వీ
0: ఎట్టి ఆదర్శాన్ని.
1: వాట్ టైప్ ఆఫ్ ఐడియల్?
0: మానవ ఆదర్శాన్ని.
1: ఇట్ ఈస్ ద ఐడియల్ ఆఫ్ ద హ్యూమన్.
0: నిన్న చెప్పాను మానవుడి నుంచి ఎందుకు పుట్టాడు. వాట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
1: వాట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
0: మరణించినటువంటి యొక్క చెవులు పిల్లికైనా కూడా వెల ఉంటుండాలి.
1: ఈవెన్ ఎ డెడ్ ర్యాబిట్ హ్యాస్ గాట్ సమ్ వాల్యూ.
0: కానీ మానవ శరీరం మనకి ఏమాత్రమే విలువ లేదు.
1: బట్ ద హ్యూమన్ బాడీ హ్యాస్ నో వాల్యూ.
0: చెప్పులకైనా ఇంటిలో ఒక స్థలం ఇస్తారు.
1: విల్ గివ్ సమ్ స్పేస్ ఫర్ ది స్లిప్పర్స్ టు బికమ్.
0: శవానికి ఇంటిలో స్థలం ఇవ్వరు.
1: బట్ నాట్ ద డెడ్ బాడీ.
0: ఇది ఆ మానవుని యొక్క విలువ?
1: ఇస్ దట్ ది హ్యూమన్ వాల్యూ?
0: కాదు కాదు.
1: నో.
0: ఎక్కడ నుంచి వచ్చాం?
1: వేర్ ఫ్రమ్ యూ హావ్ కమ్?
0: నీ స్వస్థరూపాన్ని నీవు తెచ్చుకోవాలి.
1: గో బ్యాక్ టు ది ప్లేస్ ఆఫ్ ఆరిజిన్. నో యూ
0: నీ స్వస్థానాన్ని నీవు చేరాలి.
1: యూ షుడ్ రీచ్ యువర్ డెస్టినీ.
0: అది ఏ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయంలో.
1: దట్ ఈస్ ది థింగ్ దట్ వీఆర్ సపోజ్ టు నో.
0: ఈ యొక్క సత్యాన్ని మనం గుర్తించాలంటే దైవత్వం అనేటువంటి మనలో ఆవిర్భవించాలి.
1: ఇన్ ఆర్డర్ టు నో దిస్ ట్రూత్ వీ షుడ్ రికగ్నైజ్ ది ఇన్హెరెంట్ డివినిటీ.
0: ఆవిర్భవించడమే కాదు, ఎక్కడ చూసినా దైవమే ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: ప్రపంచమంతా దైవమే.
1: ద హోల్ వరల్డ్ ఇస్ డివైన్.
0: ప్రపంచమంతా ఆనందమే.
1: ద హోల్ వరల్డ్ ఇస్ బ్లెస్.
0: దుఃఖం అనేది లేదు.
1: దేర్ ఇస్ నో మిజరీ వాట్స్ ఎవర్.
0: అలాంటి పరిస్థితిలో మీరు ఎందుకు దుఃఖాన్ని అనుభవిస్తున్నారు?
1: దెన్ వై ఆర్ యూ మిజరబుల్?
0: ఎందుకు మీరు విచారాన్ని అనుభవిస్తున్నారు?
1: వై ఆర్ యూ గ్రీఫ్ స్ట్రికెన్?
0: ఎందుకు తుచ్చమైన వాంఛనలో మీరు మునిగిపోతున్నారు?
1: వై డు యూ డ్రౌన్ యువర్ సెల్ఫ్ ఇన్ మీన్ డిజైర్?
0: అది కేవలము శారీర అభిమానమే దీనికి మూల కారణము.
1: ఇట్స్ ఓన్లీ అటాచ్మెంట్ టు ద బాడీ దట్ ఇస్ ద మెయిన్ కాజ్.
0: ఆత్మాభిమానులు కావాల్సినటువంటి మానవుడు ఈనాడు దేహాభిమానులుగా మారిపోతున్నారు.
1: ద వన్ హూ షుడ్ హ్యావ్ అటాచ్మెంట్ టు ద స్పిరిట్ ఆర్ ఆత్మా నౌ హెస్ డెవలప్డ్ అటాచ్మెంట్ టు ద బాడీ.
0: దేహము పంచభౌతికము.
1: బాడీ ఫుల్ ఆఫ్ సిన్.
0: దేహము కూలక తప్పదు ఎప్పుడు.
1: బౌండ్ టు డై.
0: దేహి నిరామయుండు.
1: ద ఇన్వెలర్
0: గడుతింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: దట్ ఇన్వెలర్ హ్యాస్ నో బర్త్ ఆర్ డెత్ nor liberation or attachment either.
0: దేహం ఎందుకోసం వచ్చింది?
1: What for is the body given?
0: కనుకనే ఇట్టి పవిత్రమైనటువంటి మానవ జీవితం అనేటువంటి ఈ దేహాన్ని సన్మార్గంలో, సత్ప్రవర్తనలో, సదాలోచనలో, సత్సంగంలో ప్రవేశపెట్టాలి.
1: Therefore sacred life must be spent in good activity, entertaining good thoughts and sacred feelings and sentiments.
0: ఇది జనక మహారాజు యొక్క సభయందు గొప్ప త్యాగి అయినటువంటి యొక్క గార్గి.
1: In the court of Janaka, there's one of sacrifice of wisdom, Gargi.
0: ఈ గార్గి వచ్చి యాజ్ఞవల్క్యుని ప్రశ్నించింది.
1: గార్గి కేమ్ అండ్ క్వశ్చన్ యాజ్ఞవల్క్య.
0: యాజ్ఞవల్కుడు మొట్టమొదట కాత్యాయని అనేటువంటి వ్యక్తిని పెండాడాడు.
1: యాజ్ఞవల్క్య మ్యారీడ్ కాత్యాయని.
0: తరువాత మైత్రేయిని వివాహమాడాడు.
1: అండ్ లేటర్ హీ మ్యారీడ్ మైత్రేయి ద సెకండ్.
0: ఈ యొక్క జ్ఞానతత్వం లోపల కర్మజీవి కర్మయోగి జనక మహారాజు.
1: ఎంపరర్ జనక ఈజ్ వన్ ఆఫ్ యాక్షన్
0: కర్మయోగి. ఆస్థానమునందు నిత్య సత్యమైనటువంటి యొక్క వస్తువును గుర్తించడానికి తగినటువంటి సమావేశం జరుపుతూ వచ్చాడు.
1: హి కన్వీన్డ్ అన్ అసెంబ్లీ ఆర్ కాన్ఫరెన్స్ టు ఇన్వెస్టిగేట్ ది ఎటర్నల్ ట్రూత్.
0: ఏది అనిత్యము ఏది సత్యము.
1: వాట్ ఈస్ ది ట్రూత్ అండ్ వాట్ ఈస్ ట్రాన్సియంట్.
0: క్షేత్రము అసత్యము క్షేత్రజ్ఞుడు సత్యము.
1: ది బాడీ ఈస్ టెంపరరీ బట్ ది ఇన్డ్వెలర్ ఈస్ పర్మనెంట్.
0: ఈ క్షేత్రజ్ఞుడిని గుర్తించుకునేటువంటి మార్గం ఏమిటి.
1: వాట్ ఇస్ ది పాత్ టు నో ది ఇన్డ్వెలర్
0: అనేటువంటి విషయం లోపల 21 ఈ వాదోపవాదం జరుగుతూ వచ్చాయి.
1: ఫర్ 21 డేస్ ద డెలిబరేషన్స్ వెంట్ ఆన్.
0: కట్టగడిపటికి యాజ్ఞవల్కుడు లేచాడు.
1: అల్టిమేట్ యాజ్ఞవల్క గాట్ అప్.
0: నేను ఈ సభలో ప్రశ్నించినటువంటి వారికందరికి జవాబు నేను చెప్పగలను అన్నాడు.
1: యాజ్ఞవల్క సెడ్ ఐ విల్ గివ్ ఆన్సర్ టు ఎనీ క్వశ్చన్.
0: నేను జ్ఞానిని అన్నాడు.
1: హి సెడ్ ఐ యామ్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: తక్షణమే గార్గి లేచింది.
1: ఇమీడియట్లీ గార్గి గాట్ అప్.
0: జ్ఞానముకు అర్థం ఏమిటి అన్నది.
1: What is the meaning of this wisdom?
0: Advaita darshanam jnanam annadu.
1: He said, the vision of the non-duality is wisdom.
0: Sari, nenu oppukunnanu.
1: He said, yes, I accept.
0: Aithe advaita darshanam, ee dvaitam neeku enduku undali?
1: Then why should you have this dualistic mind?
0: Kaatyayini, maitreyi, idre neeku bharyalu anukuntanu, nannu kuda neevu bharyaga chesukokundu?
1: You have only 2 wives, Kaatyayini and Maitreyi. Why don't you take me also as your wife?
0: ఈ మాటకు సమాధానం ఇవ్వలేకపోయాడు.
1: యాజ్ఞవల్క్య కుడ్ నాట్ రిప్లై.
0: ఒకరు భార్య, ఒకరు భర్త, ఒకరు అత్త, ఒకరు మామ, ఒకరు తమ్ముడు, ఒక తండ్రి, ఈ భేదం ఉన్నటువంటి వాడు జ్ఞాని ఎట్టవుతాడు.
1: ద వన్ హూ హాస్ గాట్ ఆల్ అబ్జర్వెన్సెస్ దట్ వన్ ఇస్ ద ఫాదర్ ఇన్ లా, వన్ ఇస్ మదర్ ఇన్ లా, ద
0: ఏకాత్మ భావాన్ని గుర్తించినటువంటి వ్యక్తి నిజమైనటువంటి జ్ఞాని.
1: దేర్ఫోర్ ద వన్ హూ అండర్స్టాండ్స్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇస్
0: దీంతో సభంతకుడు స్తంభించిపోయింది.
1: ఇన్ ద మీన్ టైమ్ ద హోల్ అసెంబ్లీ వాస్ టేకెన్ బై షాక్.
0: అయ్యా యాజ్ఞవల్క, నీవు విషయవాసంను గోప్యంగా అనుభవిస్తున్నావు.
1: ఓ యాజ్ఞవల్క, యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ద వరల్డ్లీ థింగ్స్.
0: నీవు గుట్టుగా అనుభవించేటువంటి సమస్త భోగములు కూడాను బజార్లో కుక్కలు కూడా అనుభవిస్తున్నాయి. దీనికి దానికి ఉన్న వ్యత్యాసం ఏమిటి?
1: ఆల్ ద ప్లెజర్ అండ్ ద కంఫర్ట్ అండ్ ద వరల్డ్లీ డిజైర్స్ దట్ యు ఎక్స్పీరియన్స్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ ఎక్స్పీరియన్స్ బై
0: వర్డ్స్ అండ్ దాని రట్టు అంతే ఉంది.
1: One is open secret, other one is just the secret.
0: ఇక మానవత్వంలో ఉండేటువంటి పాండిత్యం ఏమిటి?
1: Then what is the significance of the scholar?
0: పండిత సమదర్శనః.
1: Is only a scholar pandita who should have equanimity.
0: సమదర్శనము లేనటువంటి వాడు ఈ సభ లోపల అన్నిటికీ జవాబు ఏ రీతిగా చెప్పగలవు?
1: If you don't have that equal mindedness, how do you give reply?
0: ఆమె చెప్పింది.
1: Then she said,
0: జగజగల మిగియగల ముగియగల నిమ్మగల పాతాళ దిందత్త నిమ్మ సీచర నమకుట బాధమ్నాభి లోకేశ మౌళి బ్రహ్మాండ బిత్తయో భజ ప్రాంత దిగంతానా భూతాయ పతయే నమః. అగమ్య అగోచర అప్రమాణ అప్రతిమ లింగమే. ఈ ప్రశ్నలు అడిగేటప్పటికీ జడ్జిపోయారు సభలో ఉండేటువంటి వారందరికీ.
1: గార్గి హాస్ పుట్ దీస్ క్వశ్చన్స్ ఎవ్రీబడీ వర్ సర్ప్రైజ్ అండ్ అస్టానిష్డ్.
0: గార్గి కూడా బ్రహ్మచారియే.
1: గార్గి ఆల్సో ఇస్ నాట్ మ్యారీడ్.
0: ఆమె యొక్క మహాజ్ఞానము ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోయారు.
1: నో వన్ కుడ్ ఎవర్ అండర్స్టాండ్ హర్ లెవెల్ ఆఫ్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్.
0: జ్ఞాని నీలింగ నైవేద్యశృంగార, ఊరింగ ఆగరవ శృంగార, సముద్రకి తెరియే శృంగార, నారికి గుణవే శృంగార, సముద్రకి అలలే శృంగార, చంద్రమనే గగనకి చంద్రమని శృంగార అన్నది. మనిషికి ఏది శృంగారము? సముద్రానికి అలలే శృంగారం.
1: ఫర్ ది ఓషన్ ద వేవ్ ఇస్ ద జ్యువెల్.
0: గ్రామానికి ఇండే శృంగారము.
1: ఫర్ ద విలేజ్ ద హౌసెస్ ఆర్
0: లేక్ అంతా కమలమే శృంగారము.
1: అండ్ ఫర్ ద లేక్ ద
0: ఆకాశమునకు చంద్రుడే శృంగారము.
1: ఫర్ ద స్కై ద మూన్ ఇస్ ద డెకరేషన్.
0: మనిషికి జ్ఞానమే శృంగారము అని.
1: అండ్ ఫర్ ద మ్యాన్ ఇస్ ద విజ్డమ్ దట్ ఇస్ ద రియల్ డెకరేషన్.
0: దీంతో అందరు కూడా స్తంభించిపోయారు. ఆ 21 దినం లోపల ఈ సమావేశం ముగిసింది.
1: ది అసెంబ్లీ కాన్ఫరెన్స్ కంక్లూడెడ్ ఆఫ్టర్ 21 డేస్.
0: కర్మయోగి జ్ఞానయోగి రాజయోగి అని పేరు పొందినటువంటి యొక్క జనక మహారాజునకు పట్టము ఇవ్వాలి.
1: జనక ద ఎంపరర్ షుడ్ రిసీవ్ ఎ డిగ్రీ నౌ.
0: ఈ ఎవరు అర్హుడు?
1: హూ ఇస్ ద డిజర్వింగ్ వన్
0: అని విచారణ చేస్తుంటే అనేక మంది ఋషుల పేర్లంతా చెప్తూ వచ్చారు.
1: ద నేమ్స్ ఆఫ్ మెనీ సేజెస్ వర్ మెన్షన్డ్.
0: రాజయోగి, యోగంలో రాజైనటువంటి వాడు ఈ యొక్క జనక మహారాజు.
1: ఎంపరర్ జనక ఈజ్ ఎ కింగ్ అమాంగ్ యోగీస్ ఆఫ్
0: స్పిరిచువల్ ప్రాక్టీస్. వైదేహి అని పేరు.
1: దేర్ఫోర్ హీ ఇస్ ఆల్సో కాల్డ్ వైదేహి.
0: దేశాన్ని పాలించేటువంటి వాడు, దేహము లేనటువంటి తత్వం అనగా దేహాభిమానము లేదు.
1: వైదేహి మీన్స్ హీ హస్ నో బాడీ అటాచ్డ్.
0: అది నిజమైనటువంటి జ్ఞానము.
1: దట్ ఇస్ ది ట్రూ విజ్డమ్.
0: కనుకనే నాకు పట్టం అందించడానికి గార్గియే దీనికి సమర్థురాలు అన్నాడు.
1: హీ సెడ్ గార్గి ఇస్ ద ప్రాపర్ వన్ టు అవార్డ్ మీ దిస్ డిగ్రీ.
0: చూసారా ఇంత గొప్ప సభలోపల ఎటువంటి మహాజ్ఞానవంతకుడు ప్రవేశించినటువంటి ఈ అఖండ వైభవాన్ని సాధించడానికి వచ్చినటువంటి పండితుల్లో ఒక్క గార్గి చేతనే అతని పట్టమును అందుకున్నాడు.
1: ఇన్ ది అసెంబ్లీ ఆఫ్ గ్రేటెస్ట్ స్కాలర్స్ ఆఫ్ దోస్ టైమ్స్ ఇట్ వాస్ గార్గి వాస్ ద డిజర్వింగ్ వన్. ఆల్ ఎవ్రీథింగ్ ఇస్ బాడీ.
0: జ్ఞానం అందరికీ ఒక్కటే, దైవం అందరికీ ఒక్కటే, గమ్యం అందరికీ ఒక్కటే.
1: గాడ్ ఈజ్ వన్ టు ఎవ్రీబాడీ. ద డెస్టినీ, ద గోల్ ఈజ్ వన్.
0: ఆడ మగ అనేటువంటి భేదము లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్సెస్ మ్యాన్.
0: బాల్యము యవ్వనము వర్ధక్యం అనేటువంటి భేదము లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ యంగ్ అండ్ ఓల్డ్.
0: ఏ విధమైనటువంటి యొక్క వంశ భేదములు కానీ లేక అంశ భేదములు కానీ ఏదీ లేదు.
1: There is no difference on grounds of age or community.
0: There
1: is nothing left caste or the state.
0: Unnadi okkate.
1: Only one thing that is
0: ekam satvi prabhuda vadanti ekaatma bhavame nijamaina gnanamu.
1: The truth is the only one. The feeling of oneness is the true sign of
0: wisdom. Adi antasula labhinchetundi kaadu.
1: It's not that easy.
0: Kaani manam prayatnam cheyali.
1: Yet we must make every effort.
0: Nadustu nadustu unte gramma gamyam ucchetam.
1: As we start walking, you can reach the destination.
0: Anagana nagaragamati seyinuchunundu.
1: By repeating again and again, you can
0: inagadi inagage patiyanundu.
1: By chewing and eating again and again, even knee would be sweet.
0: Rapidicheta sagamai povunu.
1: By just grinding, even the sandal could be reduced off.
0: Ok diamond nu kudanu cutting chestu vachinappude daniki viruvu perigipothu vastundi.
1: Even when the diamond is cut, it shines more brilliantly.
0: Tintu unte vepu aaku kodanu tiyaga mari pothundi.
1: As you go on eating, even the neem leaves would turn sweet.
0: Paadtu unte kuda paatalu kuda manaku vachesthayi.
1: As you practice singing more and more, you can see.
0: Puttinappude manam paatalato manam prarambham kaledu.
1: We have not born singing at the beginning.
0: Anni kudanu sreyohi gnanam abhyasa nana dhyanam vichishyate dhyanat karma palatyag tyagasyanti anantaram. Walking, talking, reading, writing, eating, and any practice made.
1: Everything we get out of practice, walking, talking, writing, reading.
0: కాబట్టి దీన్ని practice చేయాలి.
1: So even for this we should practice.
0: మోటార్సైకిల్ తొక్కాలంటే ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారు?
1: టు రైడ్ ది మోటార్సైకిల్
0: ఎన్ని దెబ్బలు తింటున్నారు?
1: యూ ఆల్సో సమ్ టైమ్స్
0: ఎంతమంది మోకాళ్ళు గాయమైపోతుంది. అది
1: మెనీ పీపుల్
0: ఎన్ని సూళ్ళు కింద పడిపోతున్నారు.
1: మెనీ టైమ్స్ దే ఫాల్.
0: ఈ విధమైన అయినప్పటికీ వారు మానుతున్నారా?
1: డూ దే గివ్ అప్ రైడింగ్?
0: కానీ ఈ దురదృష్టవశాత్తు ఏమిటో, ఒక ఆధ్యాత్మికం లోపలే ఒకటేమైనా కోరింది ఫలించకపోతే దాన్ని వదిలిపెట్టేస్తున్నారు.
1: బట్ మోస్ట్ అన్ఫార్చునేట్లీ ఇన్ ద స్పిరిచువల్ ఫీల్డ్ ఇఫ్ వన్ డిజైర్ ఈజ్ నాట్ ఫుల్ఫిల్డ్ దే విల్ గివ్ ఇట్ అప్.
0: మిగతా దానికి ఎన్ని బాధలు కలిగినా దాన్ని తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగుతున్నారు.
1: ఫర్ ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్లీ థింగ్స్ ఆర్ ప్రిపేర్ టు ఫేస్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఛాలెంజెస్ రెసిస్ట్ అండ్ ప్రొసీడ్ అహెడ్.
0: కాదు
1: నో,
0: దీనినే మనం సాధించాలి.
1: దిస్ ద వన్ వీ షుడ్ అచీవ్.
0: ఎందుకోసము? ఇదే మన యొక్క గమ్యము.
1: బికాస్ దిస్ ఇస్
0: ఇదే మన యొక్క జన్మము.
1: దిస్ ఇస్ ది
0: ఇదే మన యొక్క లక్ష్యము.
1: దిస్ అవర్ ఎయిమ్.
0: దీన్ని సాధించినప్పుడే జన్మను సాధించడం ఆరంభిస్తాం.
1: వెన్ వన్స్ వి అచీవ్ దిస్ ఎయిమ్,
0: మానవత్వం వచ్చినందుకు సార్థకత సై అనిపించుకోవాలి.
1: వి షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ సీకింగ్ ద రిడెంప్షన్ ఫర్ దిస్ లైఫ్.
0: కష్టము కలిగిన వేళ
1: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ
0: ఎంతో బాధపడతాడు.
1: వి ఫీల్ వెరీ సాడ్.
0: కానీ సుఖమేగిన లభిస్తే ఎంతో ఆనందమిస్తారు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ వి రియలీ ఎంజాయ్.
0: ఎందుకు దీనికి ఆనందం? ఎందుకు ఆ నష్టం?
1: దెన్ వై షుడ్ యూ ఫీల్ సాడ్? దెన్ వై ఆర్ హ్యాపీ?
0: లేకుండా పోతే ఈ ఆనందానికి విలువే లేదు కదా.
1: వితౌట్ ద డిఫికల్టీ దేర్ ఇస్ నో వాల్యూ టు ది ప్రెసెంట్ హ్యాపీనెస్.
0: పాపం బహు పని చేసి ఫలమాపద కలిగిన రోసి కాపాడవు నీ వనుచు కరుణాపై అల్లెదరోయి.
1: యు కమిట్ ఎ సిన్ అండ్ యూ ఫేస్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అండ్ దెన్ యూ బ్లేమ్ మీ లేటర్.
0: పాపం బహు పలు చేసి
1: యూ కమిట్ ఎ సిన్
0: ఫలమాపద కలిగిన రోసి
1: అండ్ వెన్ యూ ఫేస్ ద ప్రాబ్లమ్స్ ఇన్ రిటర్న్
0: వేసుకుందురు మీరు విషమిత్తు ఫలములు.
1: యూ సో ది సీడ్స్ ఆఫ్ పాయిజన్
0: ఆశింతురు నేడు అతిరుచ్చ ఫలములు.
1: బట్ యూ ఎక్స్పెక్ట్ వెరీ
0: కాసిన కడు చేదు కాయాలు తినలేక
1: అండ్ అట్ ద టైమ్ యూ కాంట్ గెట్
0: దోషము నా పైన దోషి వాదింతురు.
1: యూ బ్లేమ్ మీ లేటర్.
0: ఇది ఆ మానవత్వము.
1: ఇస్ దట్ ది హ్యూమన్ లైఫ్?
0: వేస్ట్ లేదు విషమిత్తనాలు.
1: యు సో ది సీడ్స్ ఆఫ్ పాయిజన్.
0: మంచి మధురమైనటువంటి ఫలములు.
1: బట్ యు ఎక్స్పెక్ట్ వెరీ స్వీట్ ఫ్రూట్.
0: కాసిన కడుచేదు కాయలు తినలేక దోషము దైవంపై దోషం వాదిస్తుంది.
1: యాజ్ యు కెనాట్ ఈట్ దోస్ బిట్టర్ ఫ్రూట్స్ యు బ్లేమ్ గాడ్.
0: ఇది లా ఆఫ్ నేచర్ కు విరుద్ధమైనటువంటి.
1: It's just against the law of nature.
0: ఏ విత్తనమో ఆ పండు కలుగుతుంది.
1: As is the seed, so is the fruit.
0: నీకు మంచి ఫలములు కావాలని ఆశిస్తున్నావా? మంచి విత్తనములు నాటుకో.
1: If you want good fruits, sow good seeds in the beginning.
0: లేదు.
1: No.
0: ప్రారంభంలో ఆనందం ఆనందం ఆనందం ఆనందం ఈ యొక్క సంసారము.
1: You at the beginning the family life is blissful.
0: ఏమిటి ఈ ఆనందము?
1: What's that?
0: పిల్లలకు అనేక పర్యాయాలు చెప్పాను.
1: స్వామి
0: ఇదంతా క్షణ క్షణమునకును కరిగి కరిగి కరిగి కరిగి కరిగి మసి అయ్యేటువంటిది.
1: ఆల్ ది సో కాల్డ్ వరల్డ్లీ హ్యాపీనెస్ ఇస్ బౌండ్ టు ఫేడ్ అవే మినిట్ టు మినిట్.
0: దివ్యమైనటువంటి భగవత్ ప్రేమనే దినదినానికి పెరిగేటువంటిది.
1: ఇట్ ఈస్ ది డివైన్ లవ్ దట్ ఇంక్రీజెస్ డే బై డే.
0: గోడకట్టువాడు గోడతో సమముగా పైకి పోవచ్చుండు ప్రాప్తి ఎందు.
1: ద వన్ హూ బిల్డ్స్ ద వాల్ హీ విల్ కమ్ అప్ డే.
0: గోడ కట్టేవాడు గోడ పోయే కొద్దీ తాను కూడా పైకి పోతుంటాడు.
1: యాజ్ ద వాల్ లెవెల్ ఆఫ్ ద వాల్ ఈస్ రేజ్డ్ హీ ఆల్సో కమ్స్ అప్ ఇన్ లైఫ్.
0: బావి త్రవ్వువాడు బావితో పాటుగా అడుగు పోవచ్చుండు దురదృష్టం.
1: But most unfortunately, the one who digs the well deep enough, he goes to the
0: bottom. వేటుంటాడు బావితో పాటుగా కింది కింది కింది కిందికి పోతుంటాడు.
1: The one who digs the well, he goes to the bottom.
0: గోడ కట్టేటువంటి వాడు గోడతో పాటు పైకి పోయి పైకి పోతుంటాడు.
1: There is the one who constructs the wall, he will come up more and more.
0: కనుకనే పైకి పోవడానికి కింద దూడడానికి కర్మానుబంధిని మనుష్యలోకే.
1: సో ఐదర్ టు కమ్ అప్ ఇన్ లైఫ్ ఆర్ టు రూయిన్ వన్ సోన్ సెల్ఫ్ ఇట్ ది యాక్షన్ దట్ ఇస్ ద కాజ్.
0: ఇంకా కొంతమంది సమర్థించుకుంటారు.
1: సమ్ సపోర్ట్
0: ఏం చేసేది?
1: వాట్ ఈస్ టు బి డన్?
0: ఇంట్లో పెద్దవాళ్ళంతా కూడా పోరు పడలేక నేను దీంట్లో పడిపోతున్నాను అంటారు.
1: సమ్ బ్లేమ్ ది ఎల్డర్స్ ఇన్ ద ఫ్యామిలీ ఫర్ దేర్ ప్లైట్.
0: పక్క స్టంట్.
1: ఇట్స్ ఎ పక్క స్టంట్.
0: నిజంగా తనకి ఇష్టం లేకపోతే ఇంటి వారు ఏం చేస్తారు?
1: రియలీ ఇఫ్ హీ డజంట్ లైక్, వాట్ ఇస్ దట్ ఎనీవన్ కెన్ డూ?
0: ఎంత బలవంతంతో విషం తాపితే నువ్వు తాగుతావా?
1: అవుట్ ఆఫ్ ఫోర్స్ కెన్ ఎనీవన్ మేక్ యూ డ్రింక్ పాయిజన్?
0: చాలా తన దోషమే తన యొక్క.
1: ఇట్స్ ఓన్లీ యువర్ మిస్టేక్.
0: తన సంతోషమే స్వర్గము.
1: యువర్ హ్యాపీనెస్ ఇస్
0: తన దుఃఖమే నరకం.
1: యువర్ మిజరీ ఇస్ హెల్. యువర్ మిజరీ ఇస్ హెల్. యువర్ హ్యాపీనెస్ ఇస్ హెవెన్.
0: అంతేకాని తన యొక్క దుఃఖమే తనకు మూల కారణము.
1: యువర్ ఓన్ మిజరీ, యువర్ ఓన్ అన్హ్యాపీనెస్.
0: ఆ దుఃఖములకు తన ఆంక్షలే వాంఛలే తన మూల కారణం.
1: అండ్ యువర్ డిజైర్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: తన ఆనందములకు తన సంకల్పంలే మూల కారణం.
1: ఫర్ యువర్ బ్లిస్ యువర్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: కనుక మొట్టమొదట మన సంకల్పాన్ని అదుపులో పెట్టుకోవాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ ఎక్సర్సైజ్ ద కంట్రోల్.
0: సత్సంకల్పాన్ని మనం చేయాలి.
1: వీ షుడ్ ఎంటర్టైన్ గుడ్ థాట్స్.
0: ఈ అభివృద్ధి చేసినప్పుడే తద్వారా మానవత్వం అనేటువంటిది వికసిస్తుంది, ప్రకటిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ గుడ్ థాట్స్ దట్ వుడ్ బ్లాసమ్ ద హ్యూమన్ లైఫ్ అండ్ ద హ్యూమన్.
0: ఈనాటి ప్రపంచం యొక్క ప్రభావము చాలా విపరీతమైనటువంటి స్థితిని చేరిపోతుండాలి.
1: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది మోడర్న్ టైమ్స్
0: ఎక్కడ చూసినా కూడాను,
1: ఎవ్రీవేర్,
0: అన్ని దేశములు ఎందుకు కూడాను ఈ విధమైన అశాంతి చెలరేగిపోతుండాలి.
1: ఇన్ ఆల్ కంట్రీస్ యు ఫైండ్ రెస్ట్లెస్నెస్.
0: ఈ అశాంతిని మనం దూరం చేయాలంటే,
1: ఇన్ ఆర్డర్ టు
0: ప్రశాంతిని పెంపొందించాలంటుంటే,
1: డెవలప్ పీస్,
0: పవిత్రమైనటువంటి భగవత్నామాన్ని మీరు చాటించాలి.
1: వీ షుడ్ చాంట్ గాడ్స్ నేమ్.
0: వీధి వీధి,
1: ఎవ్రీ స్ట్రీట్,
0: ఇంచి ఇంచి,
1: ఇంచ్ బై ఇంచ్
0: భగవత్ యొక్క చింతన మనం చేయాలి.
1: వీ షుడ్ స్పెండ్ అవర్ టైమ్ థింకింగ్ ఆఫ్ గాడ్.
0: మన యొక్క ప్రాణం కూడా శాంతి జీవితంగా జరుగుతుంది.
1: దెన్ ఓన్లీ అవర్ లైఫ్ వుడ్ బి పీస్ఫుల్.
0: ఇప్పుడు మీరు చూడండి,
1: వాచ్,
0: ఏదైనా ఒక భజన చేస్తుంటే ఈ భజన యొక్క శబ్దం అంతా కూడా గాలిలో చేరిపోతుంది.
1: యాజ్ వీ డూ భజన్స్ ద సౌండ్ ద వైబ్రేషన్
0: చేరిపోతుందా లేదా అనేటువంటి అనుమానానికి ఒక కారణము,
1: యు మే డౌట్ ద రీజన్ ఇస్,
0: ఢిల్లీ లోపల ఏదో ఎయిర్లైన్ లో మాట్లాడుతున్నారు.
1: Someone is speaking there in Delhi.
0: Delhi lopala radio lo maatladutunnaru.
1: He is just speaking there at the radio
0: station. Delhi lo maatladedi prashanthi nimlo ikkada vachi vinalante idi ekka nunchi vachindi?
1: What all that is broadcast over there in Delhi, you hear even here in Prashant.
0: ఈ గాలి యొక్క విద్యుత్ శక్తి తరంగముల చేతే చేరి వచ్చింది.
1: That's all the sound vibrations present in the space that make you hear.
0: అంతకుడును ఈ యొక్క తరంగముల చేతనే, గాలి యొక్క తరంగము శక్తి చేతనే చేరి వస్తున్నాయి.
1: So everything comes out of the vibrations that spread everywhere.
0: కనుక మనం పవిత్రమైన పేరు చెప్పుకుంటుంటే ఇదంతా గాలిలో చేరిపోతుంది.
1: When we chant the sacred name of God,
0: ఆ పవిత్రమైనటువంటి గాలి కొంత అపవిత్రతను దూరం చేస్తుంది.
1: ఇట్ ఇస్ ది సీక్రెట్ ఐ ఎయిర్ అండ్ ది డివైన్ వైబ్రేషన్
0: దట్ వి నో ఎయిర్ పొల్యూషన్. మనలో కూడాను పవిత్ర భావాలే వస్తుంటాయి.
1: దెన్ వన్స్ వి బ్రీత్ దిస్ అన్పొల్యూటెడ్ ఎయిర్,
0: గాలిని అపవిత్రం చేసినామంటే అదే గాలిని మనం పీల్చుకోవాల్సి వస్తుంది.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ వెన్ వి పొల్యూట్ ది ఎయిర్ నేచురల్లీ హావ్ టు ఇన్హేల్,
0: ఆ గాలి పోయే కొనది దాని యొక్క థాట్స్ కూడాను అభివృద్ధి అయిపోతుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ పొల్యూటెడ్ ఎయిర్ దట్ ఈస్ బ్రీత్ నేచురల్లీ హావ్ థాట్స్,
0: ఎట్టి మంటను
1: యాజ్ ఈస్ ది ఫ్లేమ్
0: అట్టి పొగ,
1: సో ఇస్ ద స్మోక్
0: ఎట్టి పొగను,
1: యాజ్ ఇస్ ది స్మోక్
0: అట్టి మేఘము,
1: సో ఇస్ ద క్లౌడ్
0: ఎట్టి మేఘము,
1: యాజ్ ఇస్ ది క్లౌడ్
0: అట్టి వర్షము,
1: సో ఇస్ ద రెయిన్
0: ఎట్టి వర్షము,
1: యాజ్ ఇస్ ది రెయిన్
0: అట్టి పంట,
1: సో ఇస్ ది ఫ్రూట్
0: ఎట్టి పంటను,
1: యాజ్ ఇస్ ది ఫ్రూట్
0: అట్టి వంట,
1: అండ్ సో
0: అయిపోయింది. కనుకనే మన వంట కొద్దీ మన యొక్క బుద్ధులు పోతున్నాయి. అందువల్లనే ఫుడ్ హెడ్ గాడ్ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం చూసుకోవాలి.
1: దేర్ఫోర్ భగవాన్ రిఫర్స్ టు దీస్ త్రీ, ఫుడ్ హెడ్ అండ్ గాడ్.
0: మంచి ఫుడ్ కావాలి,
1: వి షుడ్ హ్యావ్ గుడ్ ఫుడ్.
0: పిల్లలకు ముఖ్యంగా ఈనాడు ఆరోగ్యం అత్యవసరం.
1: ది హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ స్టూడెంట్స్.
0: ఈ యొక్క ఆరోగ్య విషయం లోపల ఫుడ్ ను చాలా మీరు ప్రధాన లక్ష్యంలో తీసుకోవాలి.
1: అండ్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ రిగార్డింగ్ ది ఫుడ్.
0: ఎక్కడ పడితే అక్కడంతా భోజించకూడదు.
1: డోంట్ ఈట్ ఎనీవేర్ యు లైక్.
0: సాత్వికమైన ఆహారం అంటారు.
1: We speak of sattvic
0: food. పాలు పెరుగు పండు ఇవన్నీ సాత్వికమంటారు.
1: We say the milk,
0: అది కూడా మితి మీరితే అది కూడా తామసికమైపోతాయి.
1: And if you just beyond the limits it becomes tamasic.
0: పిల్లలు ముఖ్యంగా మీరు మొట్టమొదటి సాత్విక భావాలు రావాలనుకుంటే ఫైవ్ టు బిట్వీన్ ఫైవ్ అండ్ సిక్స్ ఈ దీని మధ్యలోపలనే మనం స్నానం చేయాలి.
1: In order to have pious thoughts, have bath between 5 to 6.
0: ఈ 5 నుంచి 6 లోపల మధ్యలో స్నానం చేసినటువంటి వాడు వాడు దైవ స్నానము అన్నారు.
1: అండ్ ద బాత్ దట్ ఈస్ టేకెన్ బిట్వీన్ 5 to 6 ఈస్ డివైన్ బాత్.
0: తరువాత 6 to 7 ఈ మధ్యలోపల చేసినటువంటిది మానవ స్నానము అన్నారు.
1: అండ్ ఇఫ్ ఎనీవన్ టేక్స్ బాత్ బిట్వీన్ 6 to 7 ఇట్స్ హ్యూమన్ బాత్.
0: తర్వాత 8 to 9 మధ్యలోపల చేసింది రాక్షస స్నానం అన్నారు.
1: ఇఫ్ ఎనీవన్ టేక్స్ ఎ బాత్ బిట్వీన్ 8 to 9 ఇట్ ఈస్ ఎ డెమన్ బాత్.
0: కనుకనే బ్రహ్మముహూర్తం అనేటువంటిది పవిత్రమైన దాంతో ఆ సమయం లోపల మనము ఎంత పవిత్రమైనటువంటి యొక్క హృదయాన్ని మనం పెంచుకుంటే అంత పవిత్రమైన జీవితం అవుతుంది.
1: Therefore in auspicious hours of the early hours of the morning we develop pious thoughts.
0: చల్లబడినటువంటి ఆహారం భుజించకూడదు.
1: వీ షుడ్ నాట్ ఈట్ ఫుడ్ విచ్ ఇస్ వెరీ కూల్.
0: నిన్నటి ఫుడ్ నేడు భుజించకూడదు.
1: వీ షుడ్ నాట్ ఈట్ యెస్టర్డేస్ లెఫ్ట్ ఓవర్ బ్యాలెన్స్ ఫుడ్.
0: ఈ ఫుడ్ లోపల కూడా అంతో ఇంతో కొంచెం ఆయిల్ ఉండాలి.
1: There should be oil, enough of oil.
0: ఆయిల్ లేనటువంటి ఫుడ్ మనం భుజించకూడదు.
1: We should not eat that food without oil.
0: కానీ ఈనాటి డాక్టర్స్ అంతా కూడాను ఆయిల్ ఎక్కువేస్తే కొలెస్ట్రాల్ వస్తుంది అంటారు.
1: బట్ డాక్టర్ సే ఇఫ్ యూ కన్సూమ్ మోర్ ఆఫ్ ఆయిల్
0: డాక్టర్కి వస్తుంది కానీ కొలెస్ట్రాల్ మనకు రాదు.
1: బట్ ఇఫ్ ది వెరీ డాక్టర్ టేక్స్ కేర్ టేక్ ద ఆయిల్
0: కొలెస్ట్రాల్ కూడా బాడీలో కొంతవరకు ఉండాలి.
1: కొలెస్ట్రాల్ మస్ట్ బి దేర్ టు సర్టన్ ఎక్స్టెంట్ ఇన్ ద బాడీ.
0: ఒక్కటి కూడా ఒక్కొక్క ప్రమాణాన్ని పురస్కరించుకుని ఆ విధమైనటువంటి శక్తులు అంతా ఉండాలి.
1: ఎవ్రీథింగ్ షుడ్ బి ప్రెసెంట్ ఇన్ సర్టన్ మెజర్.
0: కనుకనే మనము మితిమీరినటువంటి ఆయిల్ మనం భుజించరాదు.
1: దేర్ఫోర్ వి షుడ్ నాట్ కన్స్యూమ్ ఆయిల్ ఉండాలి. దేర్ షుడ్ బి ఆయిల్ టు ది ఎక్స్టెంట్ నీడ్.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దేన్
0: మనం ఏది సాత్వికంగా భుజించినట్టు
1: వాట్ ఈస్ దట్
0: పాయింట్ మంచి వంటలేగం చేస్తే ఇక్కడ వరకు
1: ఇప్పుడు ది ప్రిపరేషన్.
0: చాలా మంది పెళ్లిండి లోపల జరిగేటువంటి వాడు బాగా భోంచేస్తుంటారు.
1: మెనీ పీపుల్ ఈట్ ఎ లాట్ ఇన్ యువర్ వెడ్డింగ్.
0: ఇంకా కొంచెం అరిగిపోయి కొంచెం దిగాలి తినాలనుకున్నప్పుడు వాతాపి చేయడం అంటారు. ఈ మాటలు చెప్పే లోపల తేపి వచ్చేస్తుంది, గాలి వచ్చేస్తుంది, దానివల్ల కొంచెం అక్కడ స్థలం.
1: In order to eat more and more they start speaking so that some air would be left.
0: అది
1: సమోర అకామడేషన్.
0: ఆహారము భోజనానికి పోయి కూర్చునే ముందుగా ఎంత లైట్ గా మనం పోయి కూర్చుంటామో అంత లైట్ గా లేయాలి, అది సాత్వికం.
1: What is sattvic food? What is pious food? You should feel as light as in the beginning.
0: Poi gucchunu samadu parigetti poi kucchuntamu leche samayalo leyilemu. Idi sattvikam kaadu, tamasikam.
1: While sitting at the dining table you are in a hurry to go to get up, you find it difficult.
0: Tinavachu aneetvanti doubt undinappude manam leyyali.
1: You should get up at a time when you can still afford to eat.
0: Aa vidhamainaatvanti sattvika aaharam lopala pavitramainaatvanti deentopala konni కూరగాయలు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ వెజిటబుల్స్.
0: ఆకుకూరలు చాలా మంచిది.
1: గ్రీన్ లీవ్స్ వెరీ గుడ్.
0: ఇంతే కాకుండా కొన్ని కొన్ని ఇప్పుడు వచ్చినాయి నవీనమైనటువంటి ఒక ఆధునిక కాలం లోపల అనేక రకములైనటువంటి కూరగాయలు వచ్చాయి.
1: వి హావ్ గాట్ మెనీ వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్.
0: ఈనాడు మానవునికి సంభవించేటువంటి సమస్త రోగములు ఈ కూరగాయల వల్లనే వస్తున్నాయి.
1: ఆల్ డిసీజెస్ ఆర్ బికాస్ ఆఫ్ ద వెజిటబుల్స్.
0: నిజంగా మీకు చెప్తే తర్వాత మీరు భోంచేస్తారో లేదు నేను చెప్పకూడదు.
1: ఇఫ్ భగవాన్ టెల్స్ us openly we may or may not eat at all.
0: ఇంత చిన్న మిరపకాయ ఉండేటువంటిది.
1: దట్ ఇస్ ప్రెజెంట్ ఎ వెరీ స్మాల్ చిల్లీ.
0: ఇంత మిరపకాయ వేస్తే ఇంట్లో 5-6 మందికి అంతా కూడా అదే చాలు, చక్కని కారం అయిపోతుంది.
1: వన్ చిల్లీ ఇస్ ఎనఫ్ ఫర్ ది ఎంటైర్ ఫ్యామిలీ.
0: ఈనాడు పిచ్చి పిచ్చి ఎరువులంతా వేసి ఒక్కొక్క మిరపకాయ ఇంతలా ఉంటుంటారు.
1: And today, because of the menu, or a small chili is so large today.
0: Merapkai anta tinna kudu kinchittaina kudu okka kaalam raadu.
1: Even if you eat the whole lot of it, it is not hot at all.
0: Inte kaadu ivanni ekkada perugutunnayi.
1: Where do they grow?
0: Mana rogalakanta moola kaaranam ide. Ee prabhutvam kudunu kannulu musukoni edi gurtinchadam veelledu.
1: It's only the way how we grow vegetables that respond to the
0: Bengaluru daggara pothe mana kooragaranta chustam.
1: Then Bengaluru you find
0: cauliflower inta peddaga untuntadi.
1: You find a gigantic size cauliflower.
0: ఈ కోసుగడ్డ చూస్తే నా తలంతలా ఉంటుంటారు.
1: అండ్ ఇస్ ది పంకిన్ ఆల్సో బిగ్ యాస్ దట్.
0: కానీ ఏ ఎట్లా పెరుగుతున్నాయి ఇవన్నీ?
1: బట్ హౌ డు దే గ్రో?
0: ఈ సిటీ డ్రైనేజ్ వాటర్ అంతా వస్తుంది.
1: ది సిటీ డ్రైనేజ్ వాటర్ కమ్స్ ఇన్ దిస్.
0: ఆ వాటర్ ను యాతం పెట్టి దీనికి పెంచి ఇంత పెద్ద కూరగాయలు పెంచి ఇన్ని రోగాలకు మూల కారణంగా చేస్తున్నారు ఈ ప్రభుత్వం.
1: సో ఆల్ ది వెజిటబుల్స్ ఆర్ గ్రోన్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద డ్రైనేజ్ వాటర్.
0: వాళ్ళు కూడా ఎట్లా తింటున్నారో ఏమిటో నాకు అర్థం కావటం లేదు.
1: భగవాన్ డజంట్ అండర్స్టాండ్ హౌ యూ ఈట్ ఆల్ దట్ స్టఫ్.
0: కూడా తెలుసు ఈ విధమైన జలం ఉపయోగపెడుతున్నారని.
1: గవర్నమెంట్ ఆల్సో నోస్ ప్రిటీ వెల్ హౌ డ్రైనేజ్ వాటర్ ఇస్ యూస్డ్.
0: వాళ్ళు దున్నపోతేనే ఏదో తినేసేస్తున్నారు ఆకలి అయిపోతుందని.
1: ఆఫ్టర్ ఆల్ దేర్ ఆల్సో హీ
0: బఫెల్ రోగాల మూల కారణం అవుతుంది. ఈ క్యాన్సర్లు హార్ట్ అటాక్లు ఇవన్నీ రావడానికి ఈ కూరగాయలే మూల కారణం.
1: For the heart attack and the cancer, the vegetables are responsible.
0: దాని పైన అనేక ఏదైనా పురుగులు వస్తుంటాయని మీరు మందులు కొడుతుంటారు.
1: We also apply the pesticides.
0: ఈ మందులు కొట్టేటువంటి పాపం పల్లె ప్రజలకు తెలియదు.
1: ద విలేజెస్ డు నాట్ నో హౌ టు మేక్ యూ
0: టౌన్ వండ్ అనేది కొంచెం కడిగి తిరిగి దాన్ని కోసుకుని ఉడికిస్తారు.
1: హౌఎవర్ దే హావ్ టు వాష్ ఇట్.
0: పల్లె ప్రజలకు ఏమాత్రమూ తెలియదు.
1: ద విలేజెస్ డోంట్ నో.
0: అట్టే కోసి వేస్తారు.
1: దే డైరెక్ట్లీ టేక్ దెం హోమ్.
0: పురుగును చంపడానికి వేసినటువంటి మందు ఇప్పుడు మనుషులను చంపుతా ఉంది.
1: అండ్ దేర్ ఫోర్ ద పెస్టిసైడ్స్ విచ్ ఆర్ దేర్ టు కిల్ ది ఫిష్.
0: ఈ విధంగా మానవుని యొక్క మనసు చాలా పాడైపోతుండాలి.
1: బట్ దట్ రీజన్ ద మైండ్ ఇస్ టోటలీ పర్వర్టెడ్.
0: ఎంత పవిత్రంగా బ్రతకాలని మానవుడు చింతిస్తున్నాడు అంత అపవిత్రంగా బయలుదేరుతున్నాడు.
1: ద మోర్ హీ వాంట్స్ టు బి సేక్రెడ్ హీ టర్న్స్ అన్సేక్రెడ్.
0: పవిత్ర సద్భావములంతా వచ్చేటువంటి హృదయం లోపల ఈ దుర్భావములంతా ప్రవేశిస్తున్నాయి.
1: సో ది సేక్రెడ్ థాట్స్ ఆర్ టోటలీ గాన్ అండ్ బ్యాడ్ ఐడియాస్
0: ఆహారం కూడా అత్యవసరం చాలా.
1: దేర్ ఫోర్ ఇన్ మ్యాటర్ ఆఫ్ ఫుడ్ వన్ షుడ్ బి కేర్ఫుల్.
0: పాలు
1: అండ్ ద మిల్క్.
0: ఈ పాలు మనము బాగా థిక్ అయినటువంటి పాలు త్రాగకూడదు.
1: వీ షుడ్ నాట్ డ్రింక్ థిక్ మిల్క్.
0: అసలు ఈ థిక్ మిల్క్ చిక్కటమే లేదు.
1: అఫ్ కోర్స్ థిక్ మిల్క్ ఈజ్ నాట్ అవైలబుల్.
0: నీరు పోయటం మంచిదే.
1: అఫ్ కోర్స్ ఆక్వా ఈజ్ నెసెసరీ.
0: ఎందుకంటే థిక్ మిల్క్ త్రాగకూడదు.
1: బికాస్ యూ షుడ్ నాట్ డ్రింక్ థిక్ మిల్క్.
0: ఎందువల్లంటే ఈ థిక్ మిల్క్ అనేటువంటిది చాలా మనకు తామసికాన్ని అభివృద్ధి పరుస్తుంది.
1: ఇస్ ఓన్లీ థిక్ మిల్క్ దట్ ఎంటర్టైన్స్ తామసిక్.
0: ఏదో కండలు పెంచుతుంది అంతే కానీ కానీ గుణానికి చాలా విరుద్ధమైనటువంటిది.
1: బట్ యూ విల్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ మజిల్ పవర్ బట్ నాట్ ద ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
0: కనుక ఇది ఇప్పుడు పాలలో మనం ఏమి విచారించిన అక్కర్లేదు.
1: సో వీ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ద మిల్క్.
0: అమ్మేటువంటి వాడే అర్థం నీళ్లు కలిపి తీసుకుని వస్తున్నాడు.
1: అండ్ దేర్ ద మిల్క్ వెండర్స్ దే బ్రింగ్ మిక్స్ అప్ వాటర్.
0: మనము కొంత దేహానికి మంచి పుష్టిధరాన్ని మనం పెంచుకోవాలి.
1: బట్ హౌఎవర్ వీ షుడ్ ఈట్ దాట్ దట్ గివ్స్ అస్ స్ట్రెంగ్త్.
0: ఆహారం చక్కగా తీసుకోవాలి. రైస్ కూడా ఉంటుండాలి, చపాతి, ఇవన్నీ బాగా మీరు తీసుకోవాలి ఈ వయసులో.
1: అట్ దిస్ ఏజ్ యూ షుడ్ ఈట్ వెల్ రైస్ అండ్
0: చపాతి. ఎందుకోసం అనగా
1: వై
0: ఈ థాట్స్ ను థాట్స్ తో మనం వార్ చేయాలి, సిద్ధం చేయాలి.
1: సో వీ హావ్ టు ఫైట్ విత్ అవర్ థాట్స్.
0: ఈ థాట్స్ తో మనం పోరాడాలనుకుంటుంటే మన మానసిక శక్తి కూడా చాలా అవసరం.
1: దేర్ ఫోర్ ఇన్ ఆర్డర్ టు ఫైట్ విత్ థాట్స్ వీ నీడ్ మెంటల్ స్ట్రెంగ్.
0: శరీరం ద్వారా మానసిక శక్తి కూడా పెరిగిపోతుంది.
1: ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ ది ఫిజికల్ పవర్.
0: ఈ మానసిక శక్తి వల్ల వచ్చేటువంటి యొక్క బాధలను ఎదుర్కోవడానికి తగినటువంటి ఉత్సాహప్రోత్సాహాలు కూడా అందిస్తుంది.
1: విత్ ఆల్ ది మెంటల్ స్ట్రెంగ్త్ విల్ బి ఏబుల్ టు రెసిస్ట్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అండ్ యాంగ్జైటీస్ ఇన్ దిస్ వరల్డ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: కానీ ఇంకా కొంతమంది వేరుగా భావించకండి. ఈ మాంసాహారం చాలా రైస్ కూడా ఉంటుండాలి, చపాతి, ఇవన్నీ బాగా మీరు తీసుకోవాలి ఈ వయసులో.
1: అట్ దిస్ ఏజ్ యూ షుడ్ ఈట్ వెల్ రైస్ అండ్ చపాతి.
0: ఎందుకోసం అనగా
1: వై
0: ఈ థాట్స్ ను థాట్స్ తో మనం వార్ చేయలేము.

0: దానికి ఉన్న జబ్బులంతా వీళ్ళకి వస్తాయి.
1: ఆల్ ది డిసీజ్ ఆఫ్ ది అనిమల్స్
0: అనిమల్ మ్యాన్,
1: దట్స్ అనిమల్ అండ్
0: మ్యాన్ పోయి అనిమల్ తింటే వాడు కూడా అనిమల్ అయిపోతాడు.
1: ఇఫ్ ది మ్యాన్ ఈట్స్ అనిమల్ ఫుడ్ హీ ఆల్సో బికమ్స్ అనిమల్.
0: ఈ విధంగా ఇంతే కాకుండా స్మోకింగ్ కూడా ఒక పెద్ద దుర్మార్గమైనటువంటి పని.
1: స్మోకింగ్ ఆల్సో ఇస్ వెరీ బ్యాడ్ హ్యాబిట్.
0: ఈ స్మోక్ వల్ల ఏమైపోతుందంటే
1: వాట్ హ్యాపన్స్,
0: కొన్ని విధమైనటువంటి లంగ్స్ అంతా కూడా పాడైపోతుంది.
1: ది లంగ్స్ విల్ బి స్పాయిల్డ్ బికాస్ ఆఫ్ స్మోకింగ్.
0: ఈ గుండె కొట్టినటువంటి యొక్క రక్తం ఇది ఈ లంగ్స్ లోపల ఆక్సిజన్ మిక్స్ చేసి తర్వాత సర్వాంగానికి సప్లై చేస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ దేర్ ఇన్ ది లంగ్స్ ది బ్లడ్ ఇస్ ప్యూరిఫైడ్ బికాస్ ఆఫ్ ది కాంబినేషన్.
0: దేహానికి హార్ట్ టు లంగ్ చాలా ఇంపార్టెంట్
1: ఫర్ ది బాడీ, హార్ట్ అండ్ లంగ్.
0: అందువల్ల హార్ట్ ఆపరేషన్ చేసే సమయంలో హార్ట్ లంగ్ మిషన్ అనేది పక్కన పెడతారు.
1: దేర్ ఫోర్ డ్యూరింగ్ హార్ట్ సర్జరీ దేర్స్ హార్ట్ లంగ్ మిషన్ స్పెషలీ యూజ్డ్.
0: ఈ విధంగా ఉండటం చేత దీంతో అన్ని పైప్స్ అంతా ఉన్నాయి చాలా దేహం అంతా.
1: దేర్ సో మెనీ పైప్స్ విత్ ఇన్ ద బాడీ.
0: ఈ పైప్స్ అంతా కూడా గట్టిగా అయిపోతాయి.
1: And they become very thick and hard.
0: ఈ గట్టిగైపోయేటప్పుడు ఏమవుతుంది? బ్లడ్ అంతా కూడా సరఫరా తక్కువ జరగడానికి వీలు కాదు.
1: When there the pipes become thick, it's not possible for the blood circulation.
0: Palpitation తగ్గిపోతుంది.
1: That leads to the palpitation problem.
0: ఈ విధమైన జబ్బులంతా రావడానికి ఈ స్మోకింగ్ మూల కారణం.
1: అండ్ ది స్మోకింగ్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ హార్ట్ డిజీజ్.
0: ఈ సిగరెట్ అమ్మేటువంటి వాడు మీరు చూస్తుంటారు చాలా, నేను ఎప్పుడు చూడలేదు కానీ నాకు తెలుసు.
1: భగవాన్ నోస్ ప్రిటీ వెల్ దో హీ డి నాట్ సీ.
0: పెద్దగా అడ్వర్టైజ్ చేస్తారు కానీ కింద మాత్రం చిన్న అక్షరాలతో పాయిజన్ అని రాస్తారు.
1: దేర్ బి వెరీ బిగ్ అడ్వర్టైజ్మెంట్ అట్ ద బాటమ్ స్మాల్ లెటర్
0: పాయిజన్ అనేటువంటిది రాయకుండా ఈ యొక్క దీన్ని అమ్ముకుంటున్నారంటే గవర్నమెంట్ ఎందుకు దీన్ని అరికట్టకూడదు?
1: వై గవర్నమెంట్ ఇస్ పర్మిటెడ్?
0: కారణం ఏంటంటే ఈ స్మోకింగ్ వల్ల గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఒక్క దినానికి 1 crore rupees ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది.
1: బికాస్ గవర్నమెంట్ రిసీవ్స్ రెవెన్యూ ఫర్ 1 crore per day
0: పర్ డే
1: ఆఫ్ సిగరెట్
0: డే
1: పర్ డే 1 crore.
0: ఇన్కమ్ కోసం చూస్తున్నారు కానీ కానీ లాస్ట్ వారు చూడటం లేదు.
1: ద గవర్నమెంట్ ఇస్ మై
0: ప్రాణాలే లాస్ అయిపోతున్నాయి.
1: అండ్ లైఫ్స్ ఆర్ లాస్ట్.
0: అంతేకాదు ఎక్కడ మీరు గుర్తించడానికి వీలవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు నో?
0: ఒక చిన్న ఉదాహరణ, మీరు
1: స్మాల్ ఎగ్జాంపుల్,
0: మీరు తాగకండి. ఎవరైనా తాగినటువంటి వారిని తక్షణమే పోయి ఒక తెల్లటి బట్టను పోయి అడ్డు పెట్టండి అనే గాలిని పెట్టి ఆ తెల్లటి బట్ట పైన పచ్చగా పసుపు పచ్చగా అంత గాలి వచ్చేస్తుంది.
1: You don't smoke.
0: తెల్లని బట్టను కూడా పసుపు పచ్చగా మార్చేస్తుంది.
1: బట్ ఇఫ్ యూ కీప్ వన్ వైట్ క్లాత్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద
0: స్మోకర్, ఇంత మాలిన్యం చేస్తుంటే ఇంకా దేహంలో ఉండేటువంటి సర్వాంగం ని ఎంత అమాలిన్యం చేయదు?
1: దెన్ హౌ అబౌట్ ఆల్ ద పార్ట్స్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ?
0: యాసిడ్ ఉంటుండాలి.
1: దిస్ యాసిడ్ దేర్,
0: ఈ యాసిడ్ అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి.
1: దిస్ యాసిడ్ ఈస్ హైలీ డేంజరస్.
0: కనుకనే విద్యార్థులు సాత్వికమైన ఆహారాలు తీసుకోండి.
1: సో స్టూడెంట్స్ షుడ్ పార్టేక్ సాత్విక.
0: శారీర మనస్సుకు బలం తప్పగా అభివృద్ధి పరచుకోవాలి.
1: దే షుడ్ డెవలప్ ఫిజికల్ మెంటల్,
0: తద్వారా ఆధ్యాత్మిక బలం కూడా పెరిగిపోతుంది.
1: సో దట్ దే విల్ హావ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది స్పిరిచువల్ ఆస్పెక్ట్.
0: కనుక ఆ స్పిరిచువల్ మార్గం లోపల ఏ విధమైన డౌట్స్ కానీ ఏ విధమైనటువంటి యొక్క ఆపోహలు కానీ రావడానికి అవకాశం ఉండదు.
1: దెన్ అట్ దట్ మోమెంట్ ఇన్ స్పిరిచువల్ పాత్ దేర్ బి నో డౌట్స్ దేర్.
0: కనుక ఈ ఆహారం వల్ల చేతనే అనేక డౌట్స్ అంతా వస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఫుడ్ వీ హావ్ సో మెనీ డౌట్స్.
0: ఆహారం చేతనే అనేక సమస్యలు అంతా బయలుదేరుతున్నాయి.
1: అండ్ ది ఫుడ్ దట్ విల్ పుట్ అస్ టు
0: ప్రాబ్లమ్. ఈ ఆహారం చేతనే ఉద్రేకాలు అంతా వస్తున్నాయి.
1: అండ్ ఇస్ ద ఫుడ్ దట్ రెస్పాన్స్ ఫర్ ఎడ్యుకేషన్.
0: ఈ ఆహారం చేతనే క్రోధములు కామములు కూడా అభివృద్ధి అవుతున్నాయి.
1: ఇట్ ఇస్ ద యాంగర్ అండ్ ద ఫ్యూరీ ఆర్ బికాస్ ఆఫ్ ద ఫుడ్.
0: కనుక మనం ఆహారం తగినటువంటి రీతిగా మనము సాత్వికమైన రీతిగా మనం భుజించాలి.
1: దేర్ఫోర్ షుడ్ ఎక్సర్సైజ్ అట్మోస్ట్ కాషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అవర్ ఈటింగ్.
0: నా ఉద్దేశం ఒకటి, ఏ మందులు కూడా తినకుండా ఉండేటువంటి ఒక ఆరోగ్యాన్ని మనం సంపాదించాలి.
1: వీ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ హెల్త్ విచ్ డజంట్ మేక్ యూ టేక్ ఎనీ మెడిసిన్ ఎనీ టైం.
0: మీరు నమ్ముతారో నమ్మరో కానీ
1: యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్,
0: ఈ బాడీకి ఇంకా 2 months to 71.
1: భగవాన్ ఇన్ 2 months time విల్ బి 71.
0: ఒక్క మాత్రమైనా నేను తీసుకోలేదు.
1: హీ హాస్ నాట్ టేకెన్ ఈవెన్ సింగిల్ టాబ్లెట్ యాజ్ ఆన్ దిస్ డే.
0: నా ఆరోగ్యం లోపల ఎట్టి లోటు లేదు.
1: There is no mistake, nothing wrong with his health.
0: ఏదైనా కూడా నేను ఎదుర్కోగలను.
1: భగవాన్ ఇస్ రెడీ టు ఫేస్ ఎనీ
0: అంటే శారీరకంగా ఈతో పాటు నేను నేతో పాటు మీరే.
1: బట్ హౌఎవర్ హీ ఇస్ ఇన్ అవర్ మిడ్స్
0: స్పిరిచువాలిటీ ఏమాత్రం కూడా మిక్స్ కాదు.
1: ఇస్ నథింగ్ స్పిరిచువల్ హియర్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: మితాహారం.
1: That's limited food.
0: ఆహారం విహారము.
1: And food and habits.
0: ఈ అభ్యాసాలు కొన్ని చాలా చెడ్డ ఉంటున్నాయి పిల్లల్లో.
1: Among students there are bad habits.
0: వీటిని పూర్తి కూడా మనం నాశనం చేయాలి.
1: We should totally wipe them out.
0: నేను మానవుడను అనేటువంటి యొక్క దొమ్మల పైన కొట్టుకుని ధైర్యంగా నీవు సాధించడానికి ప్రయత్నించాలి.
1: One should say with all the emphasis and says that I'm a human being.
0: ఏదైనా కూడా పిచ్చి భావాలు నిలవచ్చినప్పుడు తక్షణమే ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్ అని

0: టైమ్స్ నీవు బాగా గట్టిగా ఉచ్చరించి కూర్చో, ఆ అనిమల్ థాట్స్ వెళ్ళిపోతుంది.
1: Unfortunately, if there are any bad thoughts, you should immediately entertain this. I am not animal, I am a human being. Ten times you should say that.
0: ఇవన్నీ ఆహార విహారాలతో వస్తుంటాయి.
1: All these thoughts come because of the food and habits.
0: కనుకనే మీరు ఆధ్యాత్మిక మార్గము లోపల ఉన్నతమైనటువంటి యొక్క దీనిని ఎక్కి ఈ జగత్తునంతా కూడా మీరు ఈ ఆధ్యాత్మిక మార్గంగా మీరు చాటాలి.
1: So in spiritual path you should reach heights.
0: అప్పుడే ఈ జగత్తులో వ్యాపించినటువంటి దుర్మార్గములు, అశాంతులు, భయములు ఇవన్నీ కూడా నిర్మూలమైపోతాయి.
1: Then only the fear will be completely taken away.
0: విద్యార్థులారా, మీరు మానవులుగా మీరు భావించకండి.
1: మీరందరూ
0: దేవతలే, దేవతలే, దేవతలే.
1: You are all divine. Everyone is divine.
0: కరకరి బ్రహ్మ ఎక్కడ ఉన్నాడంటే నేనే బ్రహ్మ, అహం బ్రహ్మ, అహం బ్రహ్మన్.
1: If anyone says where is Brahma, you say I am Brahman.
0: ఆ విధమైనటువంటి యొక్క ధైర్యాన్ని మీరు సాధిస్తూ రావాలి.
1: యూ షుడ్ హావ్ దట్ స్పిరిట్ ఆఫ్ కరేజ్ అండ్
0: అభ్యాసం కూడా చేయాలి.
1: యూ షుడ్ కల్టివేట్ ఇట్.
0: అందుకోసం నే వేదం అహం బ్రహ్మాస్మి అని బోధించి.
1: దేర్ఫోర్ వేద ఆల్వేస్ టెల్స్ యూ దట్ యూ ఆర్ బ్రహ్మన్. ఐ యామ్ బ్రహ్మన్.
0: నేను బ్రహ్మను, నేను బ్రహ్మను, నేను బ్రహ్మను అని అనుకో, తప్పక నీకు భ్రమ పోతుంది.
1: ఇఫ్ యూ గో ఆన్ ఫీలింగ్ ఎంటర్టైనింగ్ దిస్ వే దట్ ఐ యామ్ బ్రహ్మన్, సర్టన్లీ యూ విల్ బి బ్రహ్మన్.

0: నతపాంసి నతీర్థానా.
1: ఆలు బిడ్డలు వదలి, ఆస్తిపాస్తిని వదలి, బంధుమిత్రులు వదలి అడవికి ఎగి తపస్సు చేయనంత మాత్రమున తపస్సిద్ధి చేకూరదు.
2: లీవింగ్ వన్స్ ఓన్ ఫ్యామిలీ, వైఫ్ అండ్ చిల్డ్రన్, ద ప్రాపర్టీస్ అండ్ రిలేషన్స్, గోయింగ్ టు ద ఫారెస్ట్ టు స్పెండ్ టైమ్ ఇన్ డిపెండెన్స్, వన్ విల్ నాట్ బి బెనిఫిటెడ్ బై దాట్.
0: న శాస్త్రాన జపానహి.
1: ఆరు శాస్త్రములు తెలుసుకుని కూడాను, తెల్లవారి మొదలు రాత్రి పరుండునంత వరకును జపం ఆచరిస్తూ ఉండినప్పటికీ ఆ యొక్క సాధన యొక్క తత్ఫలితము మానవునకు దక్కుటలేదు.
2: ఇన్ స్పైట్ ఆఫ్ కంప్లీట్ నాలెడ్జ్ of all the six sacred tests, or one may do penance right from dawn to dusk, he is not able to realize the objective.

0: జనన మరణములకు మూల కారణమైన ఈ సంసారము అను సాగరమును దాటవలనన్న సజ్జనుల సేవలు చెయ్యాలి, సమాజ సేవ చెయ్యాలి, సర్వుల యందు ఉండినటువంటి ఏకాత్మ భావాన్ని విశ్వసించాలి.
1: In order to cross this ocean of life, birth and death, one should render service to society with absolute feeling that God is present in all.
0: ఈనాడు ఈ విశాల ప్రపంచమునందు ఎందరో మేధావులు కలరు.
1: In the present day world, there are many intellectuals.
0: ఎందరో వైజ్ఞానికులు కలరు.
1: There are many scientists.
0: ఎందరో శాస్త్రజ్ఞులు కలరు.
1: There are many scientists.
0: కాని వీరందరికీ ఏ క్షణమైన శాంతిని అనేటువంటి దాన్ని అనుభవించినారా?
1: హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ పీస్ అట్లీస్ట్ ఫర్ ఎ మోమెంట్?
0: శాంతి అనేది ఏమిటో వారు అర్థం చేసుకున్నారా?
1: హ్యావ్ ది అండర్స్టూడ్ వాట్ పీస్ ఈజ్?
0: ఈ జగత్తులో సుఖము అనేటువంటిది ఏమిటి అనేది తెలుసుకున్నారా?
1: హ్యావ్ ది నోన్ వాట్ హ్యాపీనెస్ ఈజ్ ఇన్ దిస్ వరల్డ్?
0: ఈ శాంతి సుఖము అనేటువంటిది తెలుసుకోలేనప్పుడు ఎన్ని చేసి ప్రయోజనం ఏమిటి?
1: Without knowing happiness and peace, what is the fun of doing many other things?
0: ఈ శాంతి అనేటువంటి ప్రతి మానవునికి ప్రధానమైనటువంటి ఒక ఘట్టం.
1: Peace is the fundamental principle in everyone's life.
0: ఈ శాంతియే లేకుండిన మానవ జీవితమే వ్యర్థమైపోతుంది.
1: Human life is in total vain without peace.
0: కనుకనే త్యాగరాజు కూడాను శాంతము లేక సౌఖ్యము లేదు అన్నాడు.
1: Sage Shagaraja also said, without peace there is no happiness in this world.
0: శాంతము కలిగినప్పుడే సౌఖ్యం కూడాను దానితో పాటు చేకూరుతుంది.
1: When once there is peace, there is happiness coupled with it.
0: శాంతి లేని మానవునకు జగత్ అంతయకును అంధకారంగానే గురుస్తుంది.
1: A peaceless person finds the whole world entirely dark.
0: అంధుడైన మానవునకు అంతయు చీకటిగానే ఉంటుంది.
1: A blind person finds everything dark around.
0: నిద్రించేటువంటి పండితుడు ఎంత గొప్పవాడైనప్పటికీ జగత్ అంతయకును శూన్యంగానే ఉంటుంది.
1: A scholar, however great he might be, while he is fast asleep, everything is nothingness.
0: కనుక చర్మచక్షువులు ఉండినంత మాత్రమున మనం అన్నింటినీ చూస్తున్నామని భ్రమించకూడదు.
1: Because we have got the physical naked eye, let's not think that we see everything.
0: పశుపక్షి మృగాదులు కూడా చక్షువులు ఉంటున్నవి.
1: The birds and animals also have eyes.
0: క్రిమి కీటకాదులు కూడా చక్షువులు ఉంటున్నవి.
1: Insects too have their own eyes.
0: చక్షువులు ఉండినంత మాత్రమున వచ్చినటువంటి ఫలితం ఏమిటి?
1: What is the result in having this eye?
0: కనుక ఈ చక్షువుల ద్వారా చూడవలసినటువంటిది దివ్యమైనటువంటి తేజస్సు.
1: What is supposed to be seen with this eye is that brilliant.
0: ఈ కన్నముల ద్వారా వినవలసినటువంటిది దివ్యమైనటువంటి యొక్క ప్రణవనాదము.
1: What is to be heard, what is to be listened to is this divine primal sound.
0: ఈ చంచల మనస్సు ద్వారా అనుభవించవలసినటువంటిది దివ్యమైన శాంతి.
1: With this wavering mind we should be successful to experience peace.
0: అయితే ఈ శాంతిని అనుభవించకుండా పోవడానికి కారణం ఏమిటి?
1: Why is it that we are denied of this peace?
0: ఈ శాంతి అనుభవం లేక రాకుండా పోవడానికి కారణం ఏమిటి?
1: Why it doesn't come to our experience at all?
0: మానవునకు ఐదు విధములైనటువంటి ప్రేషములు పట్టి ఇతన్ని పీడిస్తూ ఉంటుండాలి.
1: Man is afflicted by five types of sufferings.
0: మొదటిది అవిద్య క్లేశము.
1: The first one is of avidya.
0: రెండవది అస్థిర క్లేశము.
1: The second one is asthira.
0: అస్థిత.
1: అస్థిత.
0: మొదటిది అవిద్య క్లేశము.
1: The first one is avidya klesha.
0: ఈ అవిద్య అనగా ఏమిటి?
1: What do you mean by avidya?
0: విద్య లేకపోవటం కాదు.
1: Not illiteracy.
0: With అనగా జ్ఞానము.
1: With means wisdom.
0: ఈ జ్ఞానము లేకపోవటమే.
1: Absence of wisdom is
0: avidya. ఎట్టి జ్ఞానము లేకపోవటము.
1: What sort of wisdom?
0: నేనే దైవము, నేనే దైవము, నేనే దైవము అనేటువంటి జ్ఞానం లేకపోవటమే.
1: The wisdom that make you feel that you are divine.
0: నేను మానవుడను.
1: To feel that I am a human.
0: నేను అజ్ఞానిని.
1: I am ignorant.
0: నేను కేవలం అమాయకుడను.
1: I am innocent.
0: అని ఇలాంటి అవిద్యా క్లేశము మానవుని యందు అమితంగా ఉంటుంది చేతనే వీరికి శాంతి అనేటువంటిది అతి దుర్లభమైపోతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ హీ సఫర్స్.
0: ఈ అవిద్యా క్లేశం అనేటువంటిది దివ్య జ్ఞానాన్ని ఏమాత్రం కూడాను అందించేటువంటిది కాదు.
1: The first type of suffering will not help you to acquire divine wisdom.
0: కేవలం దేహమును మనస్సును ప్రకృతిని మాత్రమే ఆధారం చేసుకుని జీవిస్తూ ఉన్నాడు.
1: He pulls on, carries on his life basing on the body, mind and the nature.
0: దివ్యత్వం అనేటువంటి దైవత్వం తన యందు ఉన్నదనేటువంటి సత్యాన్ని తాను విస్మరిస్తున్నాడు.
1: He forgets the truth that the divinity is in him latent.
0: కనుకనే ఇదియే పెద్ద అవిద్య.
1: This is avidya.
0: దేహభ్రాంతి అమితంగా ఇతన్ని బాధిస్తూ ఉంటుండాలి.
1: He suffers because of body attachment.
0: ప్రాకృత భ్రాంతి ఇతన్ని అమితంగా బాధిస్తూ ఉంటుండాలి.
1: He is deluded by the world around.
0: కనుకనే ఇదియే పెద్ద అవిద్య.
1: This is avidya, lack of wisdom.
0: ఈ అవిద్య వల్ల కలిగేటువంటి యొక్క బాధలు అమితంగా ఉంటుండాలి.
1: The suffering is limitless because of avidya or absence of wisdom.
0: ఆస్థిత క్లేశము.
1: The second suffering is asthita klesha.
0: అనగా
1: ఇట్ మీన్స్
0: మానవుడు ఈ సంసారమునకు ఈ సర్వ బాధలకును మూల కారణం ఏమిటో అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఈస్ నాట్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ద రీజన్ ఫర్ ఆల్ హిస్ సఫరింగ్ అండ్ డిఫికల్టీస్.
0: సమస్త సంసారమునకును మూల కారణమనేటువంటి ఈ మనస్సు యొక్క తత్వాన్ని మానవుడు విస్మరిస్తున్నాడు.
1: Man forgets the fact that mind is the cause for all the family suffering and the difficulty.
0: Manasattvanni vismarinchatam chetane veeniki aneka vidhamainatundi amayakatvam indulo prabhavistundali.
1: The entire ignorance and innocence is due to the lack of knowledge of the nature of the mind.
0: Manasunna anetundi danni arikattukolekapoyinanduvalla ఇతనికి అనేక విధమైనటువంటి క్లేశములు బాధిస్తూ ఉంటుండాయి.
1: As he could not control his mind, he has to suffer.
0: సమస్త బాధలకు మనసే ఒక మూల కారణము.
1: మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ ఆల్ సఫరింగ్ అండ్ డిఫికల్టీ.
0: సమస్త దుఃఖములకు మనసే మూల కారణము.
1: మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ ద మిజరీ.
0: సమస్త నష్టములకు మనసే మూల కారణము.
1: మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ ఆల్ లాసెస్.
0: కనుక ఇట్టి మూల కారణమైనటువంటి మనస్తత్వాన్ని గుర్తించుకోలేకపోవటమే అస్థిత క్లేశము.
1: అస్థిత క్లేశ ఇస్ ద వన్ విచ్ వీఆర్ పుట్ టు బికాస్ వీ డోంట్ నో ద నేచర్ ఆఫ్ ద మైండ్.
0: ఇంకా రాగక్లేశము.
1: Third one is raga klesha.
0: Ragam anaga emiti?
1: What do you mean by raga?
0: Ragam ante paatalu paadeetunte ragam kaadu.
1: It's not the tune as you sing.
0: Vishayavanchanle ragamu.
1: The sensual pleasure is
0: idi kavali adi kavali idi kavali adi kavali idiye pedda ragamu.
1: Desiring the sensual indulgence is raga.
0: Ee vaanchalu mitimire poyikoladikundanu ee ragame rogamga bail deertundi.
1: This raga, excessive desire, will become roga, the disease.
0: కనుకనే ఈ వాంఛనను అరికట్టుకోలేకపోవటం చేతనే ఇతనికి ఒక విధమైనటువంటి క్లేశము ఆవిర్భవిస్తుండాలి.
1: As he could not control his desire, he naturally suffers.
0: కనుక మొట్టమొదట మన రాగములను అరికట్టుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we should control our desire.
0: దీనిని less luggage, more comfort అన్నారు.
1: This is what he said, less luggage, more comfort.
0: ఈ అమితమైనటువంటి వాంఛన చేతనే వీటి మతి భ్రమించి నిత్య సత్యమును విస్మరించి కేవలం అమాయకంలో మునిగి అజ్ఞానంలో తేలి తాను అన్ని విధములైనటువంటి క్లేశములను అనుభవిస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ డిజైర్ హీ ఫర్గెట్స్ ద ఎటర్నల్ ట్రూత్ డివినిటీ ఇన్ హిమ్ అండ్ దేర్ఫోర్ ఇస్ ఇగ్నోరెంట్ అండ్ ఇన్నోసెంట్.
0: కనుక మొట్టమొదట వాంఛనను మనం అరికట్టుకోవాలి.
1: దేర్ఫోర్ మస్ట్ పుట్ ఎ సీలింగ్ ఆన్ అవర్ డిజైర్.
0: ఈ వాంఛలు ఉండినంత వరకును శాంతి మనకు చేకూరదు.
1: So long there is a desire, there will be no peace at all.
0: Undali vanchalu kaani enta varaku oka parimitamlo untundali.
1: There should be desire but yet under certain limits.
0: Inka desha kleshamu.
1: The third one is dvesha klesha.
0: Desha klesham anaga emiti?
1: What do you mean by dvesha klesha?
0: Edo kashtamulandu baadhalu yandu kashtamulu yandu okarini aashrayinchi aa aashrayam dwara entano phalamunu pondagaladani aashistuntadu.
1: In times of difficulties, losses and suffering, one approaches someone else expecting positive reward and a solution.
0: ఆశ్రయించినటువంటి వాని వల్ల తాను తలంచినటువంటి కోరిక ఫలించకపోవటం చేత అతనిపైన ద్వేషంగా రూపొందుతుంది ఈ ఆశ.
1: Though he approaches expecting a reward, a solution to his problem, because it's not fulfilled, he is frustrated.
0: ఈ జగత్తునందు మంచి చెడ్డలు కూడా మానవునికి దుఃఖం అందిస్తున్నాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ గుడ్ అండ్ బ్యాడ్ విల్ పుట్ అస్ ఇన్ మిజరీ.
0: మంచి ఆనందాన్ని అందించడం లేదు.
1: గుడ్ ఈస్ నాట్ గివింగ్ బ్లెస్.
0: చెడ్డ మనకు దుఃఖాన్ని అందించడం లేదు.
1: అండ్ ఇట్స్ నాట్ ద బ్యాడ్ దట్ పుట్స్ అస్ ఇన్
0: మంచి చెడ్డ రెండు కూడా మానవుని దుఃఖంలోనే ముంచుతుండాలి.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఎనీవే లీడ్ టు మిజరీ.
0: ఇది ఏ విధంగా
1: హౌ
0: మంచి ఏ విధంగా దుఃఖంలో ముంచుతుండాలి.
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద గుడ్
0: మంచి మానవుని ఏ విధంగా మనసును ఈ దుఃఖంలో ముంచివేస్తుండాలి.
1: హౌ డు వీ సఫర్ బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ గుడ్.
0: అనగా దీనికి తులసిదాసు ఒక ఆదర్శాన్ని అందించాడు.
1: తులసిదాస్ హెస్ సెట్ అన్ ఐడియల్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ ప్రిన్సిపల్.
0: చెడ్డవారిని చూచి నమస్కరించాడు.
1: హీ పేడ్ హిస్ రెస్పెక్ట్స్ నమస్కార్ లుకింగ్ ఎట్ ద బ్యాడ్ పీపుల్.
0: మంచివారిని చూచి నమస్కరించాడు.
1: He also paid his respects to good people.
0: Manchivaniki cheddavaniki iruviriki ma namaskaram unnadu.
1: He respected both good and bad alike.
0: Manchivaniki namaskaram cheyatamlo oka vidhamainatundi yokka artham untundadi.
1: There is some meaning in respecting a good person.
0: Cheddavaniki namaskaram cheyatamlo artham emuntundadi.
1: Then why do you do namaskar, pay respects to a bad person?
0: Ani tanlo taanu vicharam chesukunnadu.
1: He inquired within himself.
0: Ee cheddavani samyogam naaku dukkhanni andistundi.
1: Association with a bad man will put me to suffering.
0: కనుక ఓ చెడ్డవాడ నీ సంయోగం నాకు ఉండకూడదని వాడికి నమస్కారం చేస్తున్నాను అన్నాడు.
1: He salutes the bad person saying that let me not have your company and association with you.
0: మంచివానికి ఒక నమస్కారం చేశాడు.
1: He salutes good person.
0: ఓ మంచివాడ నీ వియోగం నాకు సంభవించకూడదు, దానివల్ల నాకు చాలా దుఃఖం వస్తుంది, కనుక నీకు ఒక నమస్కారం అన్నాడు.
1: He pays respect to a good man because, oh good man, let me not be separated from you.
0: చెడ్డవాని సంయోగము మంచివాని వియోగము మానవునికి దుఃఖాన్ని చేకూరుస్తుండాలి.
1: యూనియన్ విత్ ఎ బ్యాడ్ పర్సన్, సెపరేషన్ ఫ్రమ్ ఎ గుడ్ పర్సన్ విల్ పుట్ యూ టు సఫరింగ్.
0: కనుక ఇది ఒక విధమైన వియోగ సంయోగములతో కూడినటువంటి ఒక జీవితంగా ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ఎ లైఫ్ ఆఫ్ యూనియన్ అండ్ సెపరేషన్.
0: సంయోగ వియోగ సంకర్షణాత్మక మహత్తాల తరంగమైన సాగరం ఈ జీవితం అన్నారు.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ అన్ ఓషన్ ఫుల్ ఆఫ్ ది వేవ్స్ ఆఫ్ యూనియన్ అండ్ సెపరేషన్.
0: కనుక చెడ్డవారి సంయోగము మనకు దుఃఖాన్ని అందిస్తుంది.
1: యూనియన్ విత్ బ్యాడ్ పీపుల్ విల్ సర్టన్లీ పుట్ అస్ టు మిజరీ.
0: మంచివారి వియోగము కూడా మనకు దుఃఖాన్ని చేకూరుస్తుంది.
1: సో ఆల్సో సెపరేషన్ ఫ్రమ్ పయస్ పీపుల్.
0: కనుకనే మంచి ఎవరు చెడ్డవారిని నిర్ణయించుకునేటువంటి శక్తి లేదు.
1: We don't have that capacity to judge who is good and who is bad.
0: కనుకని సుఖ దుఃఖే సమే కృత్వా లాభమునా విజయాజయాత్. రెండింటిని సమసత్వంలో చూచు.
1: దేర్ఫోర్ వీ షుడ్ టేక్ దీస్ టు విత్ ఈక్వానిమిటీ.
0: ఈనాటి మానవులకు నిజమైనటువంటి శాంతిని చేకూర్చుకోవాలనుకుంటే ఇరువురిని సమభావంలో మనం విశ్వసించాలి.
1: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ట్రూ పీస్ హ్యూమన్స్ షుడ్ డెవలప్ దిస్ ప్రిన్సిపల్.
0: చెడ్డ రెండు నీవు చూడవద్దు.
1: డోంట్ బాదర్ అబౌట్ దర్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: ఇరువురు ఎందు ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని నీవు చూడు.
1: వాచ్ ద డివినిటీ లేటెంట్ ఇన్ బోత్ ది కేటగిరీస్ ఆఫ్ పీపుల్.
0: ఇరువురు ఎందు కూడా ఏకాత్మ భావమే.
1: ఇట్స్ ఓన్లీ వన్ థింగ్ దట్
0: అది దివ్యాత్మ భావము.
1: That is the feeling of the divinity.
0: Kanuka dehamunu veru vere ainappudikini,
1: the bodies are different.
0: Manasu bhavamunu veru vere ainappudikini,
1: feelings of the mind vary.
0: Kani divya bhavam okkati gane untundadi.
1: But the divinity is one and the same.
0: Roopanamamulu bhinna bhinnamulu kavachunu.
1: Names and forms are different.
0: Kani divyattvam aneetundidi bhinnam kaadu.
1: But the divinity is one.
0: Kanuka ee rakamainatundi oka bhedamulu undinanta varaku kudanu naaku ee shanti chekkuradoni తులసిదాసు ఏకత్వాన్ని విడిచిపెట్టాడు.
1: తులసిదాస్ ప్రొపగేటెడ్ దిస్ ప్రిన్సిపల్ బికాస్ సో లాంగ్ యూ హ్యావ్ గాట్ దిస్ డ్యువాలిటీ అబ్జర్వ్ డిఫరెన్సెస్ యూ కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ మిజరీ.
0: కనుక నీ ఏకాత్మ భావాన్ని నేను వరించాలి.
1: సో లెట్ మీ హ్యావ్ దట్ వన్ పాయింట్
0: దాన్ని దివ్యాత్మైనటువంటి దాన్ని నేను వరించాలి.
1: దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ది
0: డివినిటీ. ఈ పవిత్ర భావంలోనే నా జీవితం గడపాలి.
1: ఐ షుడ్ స్పెండ్ ది లైఫ్ టైమ్ విత్ ది సీక్రెట్ ప్రిన్సిపల్
0: అని దైవత్వాన్ని సర్వభావంతో సర్వజీవుల యొక్క భావంతో అనుభవిస్తూ వచ్చాడు.
1: అండ్ హీ హస్ బీన్ ఎక్స్‌పీరియన్సింగ్ డివినిటీ అమంగ్ ఎవ్రీవన్ అరౌండ్.
0: సర్వజీవాత్మ సర్వజీవాత్మ
1: సర్వజీవాత్మ
0: సర్వదేహాత్మ
1: సర్వదేహాత్మ
0: సర్వం ఆత్మాత్మ ఇది మూడు రకములైనటువంటిగా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఇన్ త్రీ ఫార్మ్స్.
0: దీనిని అప్పుడప్పుడు నేను చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ అస్ రిపీటెడ్లీ
0: ది వన్ యూ థింక్ యు ఆర్
1: The one you think you are.
0: Adi dehatma bhavam.
1: That is dehatma body.
0: The one others think you are. The one, Adi jeevatma bhavam.
1: The one others think you are. Jeevatma individual.
0: The one you really are.
1: Third one, the one
0: Adi
1: you really are. Adi
0: dehatma bhavam.
1: That is the one of the spirit.
0: Ee moodinti yokka tattvamu anni matamulu yendukulanu ekangane untundali.
1: These three are similar in all of the religions.
0: Christian matam nandu kani, Islam matam nandu kani, పర్షియన్ మతం నందు కాని, జైన మతం నందు కాని, ఇంకా నానక్ మతం నందు కాని, అన్ని మతములందు కూడాను ఈ మూడింటి యొక్క ఏకత్వం ఉంటుండాలి.
1: వి ఫైండ్ ద సేమ్ యూనిఫార్మిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ప్రాక్టీస్డ్ అండ్ ప్రొపగేటెడ్ బై ఆల్ రిలీజియన్స్ అలైక్.
0: అది జీసస్ చెప్పాడు.
1: దట్స్ వాట్ జీసస్ సెడ్.
0: ఫస్ట్ ఐ యామ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్.
1: First he said, I am the messenger of God.
0: Second, I am the son of God.
1: Second, I am the son of God.
0: Third, I and my father are one.
1: Third, I and my father are one.
0: Next, Holy Ghost.
1: Next comes Holy Ghost.
0: In the Persian language lo kudanu.
1: In the Persian language.
0: Vari grandamlandu kudanu.
1: In the text.
0: I am in the light.
1: I am in the light.
0: Second, the light is in me.
1: Second, the light is in me.
0: Third, I am the light.
1: Third, I am the light.
0: There is no weight.
1: There is no weight.
0: కనుక అన్ని మతముల యొక్క సారము ఒక్కటే.
1: సో ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: అందరికి గమ్యం ఒక్కటే.
1: ద గోల్ ఇస్ వన్ ఫర్ ఎవరీవన్.
0: అందరికి దైవం ఒక్కటే.
1: గాడ్ ఇస్ వన్ ఫర్ ఆల్.
0: కానీ ఇందులో భేదములు ఎందుకు మనకు?
1: దెన్ వై డు యు ఆబ్జర్వ్?
0: ఇందులో వాదోపవాదములు ఎందుకు?
1: వై డు యు ఆర్గ్యు విత్ ఈచ్ అదర్?
0: కలహములు ఎందుకు?
1: వై షుడ్ దేర్ బి
0: కన్నోలము ఎందుకు?
1: వై హెసిటేషన్?
0: ఇవన్నీ కూడాను కేవలం అజ్ఞానం యొక్క స్వరూపం.
1: దే ఆల్ సైన్స్ ఆఫ్ యువర్ ఇగ్నోరెన్స్.
0: దైవత్వం అనేటువంటి అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖులకే ఈ విధమైనటువంటి యొక్క కల్లోలంలో ప్రారంభిస్తుంటారు.
1: ఫూలిష్ పీపుల్ హూ డు నాట్ అండర్స్టాండ్ డివినిటీ రిసార్ట్ టు సచ్ అజిటేషన్.
0: దేనిని మనం భేదం పెట్టుకోకూడదు.
1: లెట్స్ నాట్ అబ్జర్వ్ ఎనీ డిఫరెన్స్.
0: ఏ మతమును కూడాను మనం విమర్శించకూడదు.
1: లెట్స్ నాట్ క్రిటిసైజ్ ఎనీ.
0: ఏ సాధనను కూడాను మనం విమర్శించకూడదు.
1: లెట్స్ నాట్ క్రిటిసైజ్ ఎనీ.
0: ఎవరిది వారిది.
1: ఈచ్ వన్ ఫాలోస్.
0: ఎవరి ఆనందం వారిది.
1: ఈచ్ వన్ హ్యాస్ హిస్ ఓన్ పాత్.
0: కనుక ఇట్టి ఆనందంతో మనము వారికి స్వాతంత్రం ఇచ్చినప్పుడే నిజమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం అందుకోగలం.
1: When we welcome everybody, we can attain divinity.
0: Tanake oka shanti leyinatundi vaadu inga itharulaku shanti ni ee vidhanga andinchagaladu.
1: The one who has no peace within himself, how do you expect him to confer peace on someone else?
0: Mottamota ee shantini ni pondu.
1: First be peaceful first.
0: Tadivari ni grahamlo shantini prasarimpa cheyi.
1: And then see the other one also will receive peace.
0: Tadivari ni gramamlo prasarimpa cheyi.
1: See that it spreads in your village.
0: Ee vidhanga kramakramena kuda ni shantini anta bahir attan antarbahischa sarvavyapam.
1: Gradually experience peace within and around.
0: ఇది నిజమైనటువంటి సాధన.
1: This is true spiritual
0: pursuit. అంతేగాని సంకుచితమైనటువంటి ఏకత్వంలో మాత్రం మునిగిపోవటం కాదు.
1: Not spending life in a narrow-mindedness cannot be the spiritual
0: pursuit. ఇతరులు చెడ్డ మంచిది రెండింటినీ నీవు ఏమాత్రం ఎదురు చూడవద్దు.
1: Don't bother about the good and bad of outside.
0: నీ మంచిని నీవు పోషించుకో.
1: Think and protect safeguard your goodness.
0: నీ పవిత్రతను సంరక్షించుకో.
1: Protect your own goodness.
0: ఇది నీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
1: This is your chief aim.
0: నిరంతరము ఇతరుల యొక్క చెడ్డనే మనం చూస్తూ ఉంటే
1: థింకింగ్ ఆఫ్ బ్యాడ్ ఆఫ్ అదర్స్
0: ఆ చెడ్డ నీలో ప్రవేశిస్తుంది.
1: ఆల్ ద బ్యాడ్ క్వాలిటీ విల్ గెట్ ఇన్ యు.
0: చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఎదుటి వ్యక్తిని ఫోటో తీవ్వాలని కెమెరా తీసుకుంటావు.
1: యు హ్యావ్ యువర్ కెమెరా టు టేక్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద పర్సన్.
0: వాని పైన నీ యొక్క కెమెరా యొక్క లెన్స్ ని మనం తిప్పి పెట్టినంటే
1: ఇఫ్ ది లెన్స్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్స్ హిమ్
0: స్విచ్ ఒత్తితే
1: వెన్ యు పుట్ ఆన్ ద స్విచ్
0: ఏమవుతుంది?
1: వాట్ విల్ హ్యాపన్?
0: వాని ఫోటో నీ కెమెరాలో వచ్చి పడిపోతుంది.
1: హిస్ ఫోటో, his picture will be picturized.
0: అదే రీతిగా నీ దృష్టి అనేటువంటిది ఒక లెన్స్.
1: యువర్ లుక్స్ ఇస్ సార్ట్ ఆఫ్ ఎ లెన్స్.
0: పరుల యొక్క చెడ్డ అనేటువంటి దానిపైన కాన్సన్ట్రేట్ చేసినప్పుడు,
1: ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ ద బ్యాడ్ ఆఫ్ అదర్స్,
0: బుద్ధి అనేటువంటి స్విచ్ చేసినప్పుడు చెడ్డ నీలో వచ్చి చేరిపోతుంది.
1: వెన్ యు పుట్ ఆన్ ద స్విచ్ ఆఫ్ ఇంటెలెక్ట్ ద బ్యాడ్ ఇన్ అదర్స్ విల్ గెట్ ఇన్ టు యూ.
0: అదే విధంగానే మంచి వాడి పైన నీ యొక్క దీన్ని తీసుకో.
1: లైక్ వైజ్ టేక్ ది గుడ్.
0: ఫోటోలు తీవాలంటే ఎక్కడంటే వారు ఫోటో తీయరు.
1: They don't.
0: వారికి ఇష్టమైనటువంటి వారినే ఫోటో తీస్తారు.
1: They'll certainly have the photographs of those they want.
0: కాబట్టి ఇష్టం అంటే ఏమిటి? నీకు మంచి వారి పైన ఇష్టము.
1: ఇట్ ఓన్లీ మీన్స్ దే లైక్ గుడ్ పీపుల్.
0: వారి వైపున నీ యొక్క మనసును మరచు.
1: డైరెక్ట్ యువర్ మైండ్ టువర్డ్స్ గుడ్.
0: అప్పుడే నీలో ఉండినటువంటి యొక్క భావము అందులో ఉన్నటువంటి భావము ఏకమైపోతుంది.
1: దెన్ ద ఫీలింగ్ ఆఫ్ ద పర్సన్ హూ ఇస్ గుడ్ విల్ గెట్ ఇన్ టు యూ.
0: కనుక ఎవరి చెడ్డను కూడా మనం చింతించకూడదు.
1: నెవర్ బి బోదర్డ్ ఆఫ్ బ్యాడ్ ఆఫ్ ఎనీబడీ.
0: ఎందుకంటే ఇతరుల చెడ్డను చింతిస్తూ రావడంతో నీవే చెడ్డవాడైపోతావు.
1: బై థింకింగ్ కాన్స్టెంట్లీ ఆఫ్ బ్యాడ్ పీపుల్ యూ టర్న్ బ్యాడ్.
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
1: ద నోవర్ ఆఫ్ బ్రహ్మన్.
0: నేను చింతిస్తూ పోతున్నావో అది నీవుగా మారిపోతావు.
1: యాజ్ యు థింక్ సో యు బికమ్.
0: అదే ఒకనొక సమయం లోపల
1: దట్ ఎట్ వన్ టైమ్
0: గోపికలను వచ్చి
1: గోపికస్
0: రాధమ్మను వచ్చి అడుగుతున్నారు.
1: దేవర్ ఆస్కింగ్
0: అమ్మా, నీవు ఎప్పుడు చూసినా గానీ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ అని చింతిస్తున్నావు.
1: రాధా, యు ఆల్వేస్ చాంట్ ద నేమ్ ఆఫ్ కృష్ణ కంటిన్యూస్లీ.
0: కనుక నీవు చింతించడమే చేత కృష్ణుణ్ణి నీవు కృష్ణుడే అయిపోతావు.
1: బికాస్ యూ థింక్ ఆఫ్ హిమ్ యూ హ్యావ్ బికమ్ కృష్ణ యువర్ సెల్ఫ్.
0: అప్పుడు నీకేం సుఖము?
1: దెన్ వాట్ వేర్ సెల్ఫ్?
0: నీవే కృష్ణుడైపోతావు.
1: యూ బికమ్ కృష్ణ.
0: ఇక్కడ ద్వైతం అనేటువంటి లేదే.
1: దేర్ ఇస్ నో జ్యువలిజం హియర్.
0: రాధనే మాయమైపోతుంది.
1: దేర్ ఇస్ నో రాధ ఎనీమోర్.
0: అప్పుడు నెమ్మదిగా చేలికత్తెలకు చెప్తుంది అది.
1: దెన్ రాధ స్టార్టెడ్ టెలింగ్ సాఫ్ట్
0: గోపికలారా,
1: గోపికాస్,
0: నేను నిరంతరము కృష్ణ చింత చేయటం చేత నేను కృష్ణుడు కావచ్చును.
1: By thinking of Krishna continuously, I may become Krishna.
0: నిరంతరము రాధా చింతన చేయటం వల్ల కృష్ణుడు రాధాగా మారిపోతాడు.
1: As Krishna thinks of Radha continuously, Krishna also becomes Radha.
0: కృష్ణుడు ఏకమే కదా.
1: Is it not unity of both Radha and Krishna?
0: కనుక దైవాన్ని మనం చింతించినప్పుడు మనమల్ని కూడా దైవం చింతిస్తాడు.
1: So as you think of God, God also will think of you.
0: ఎందుకనగా నీవు ఒక దైవాన్ని సృష్టించుకుంటున్నావు.
1: Because you are creating God yourself.
0: దైవాన్ని ఎవరు సృష్టించారు?
1: హూ క్రియేటెడ్ దిస్ గాడ్?
0: సాధకుడు దైవాన్ని సృష్టించాడు.
1: అన్ ఎస్పరెంట్.
0: దైవం ఎవరిని సృష్టించాడు?
1: హూ హాస్ హీ క్రియేటెడ్? గాడ్.
0: దైవం సాధకుడిని సృష్టించాడు.
1: గాడ్ హాస్ క్రియేటెడ్ అన్ ఎస్పరెంట్.
0: దైవము సాధకుడిని సృష్టించాడు.
1: గాడ్ హాస్ క్రియేటెడ్ ఎస్పరెంట్.
0: సాధకుడు దైవాన్ని సృష్టించాడు.
1: ఎస్పరెంట్ హాస్ క్రియేటెడ్ గాడ్.
0: కాబట్టి ఈ రెండింటి యొక్క ఏకత్వం ఏమిటి? సృష్టి ఒక్కటే.
1: సో ది యూనిటీ ఆఫ్ ది టూ లైస్ ఇన్ క్రియేషన్ విచ్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: మానవుని యందు సృష్టి యొక్క శక్తి ఉంటుంది.
1: సో మ్యాన్ హాస్ గాట్ ద పవర్ ఆఫ్
0: దైవం యందు సృష్టి యొక్క శక్తి ఉంటుంది.
1: గాడ్ హాస్ గాట్ ద పవర్.
0: కాబట్టి ఇరువురి యందు ఉండేటువంటి శక్తి ఒక్కటే.
1: దేర్ఫోర్ ద పవర్ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ బోత్.
0: కనుకని ఈ విధమైనటువంటి యొక్క ఏకత్వం లోపల మనం దివ్యత్వాన్ని అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ దిస్ సార్ట్ ఆఫ్ యూనిటీ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
0: ఈ విధంగా భేదములను విస్మరించి ఏకత్వాన్ని విశ్వసించి మనసును తగినటువంటి యొక్క జాగ్రత్తలో మనం పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఫర్గెట్ డిఫరెన్సెస్, మెయింటైన్ ఈక్వాలిటీ, యూనిటీ.
0: ఈ విధమైన దేశములకంతా మూల కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద కాజ్ ఫర్ ఆల్ సఫరింగ్?
0: వాంఛలే మూల కారణము.
1: Physical worldly desires are responsible for misery.
0: తన యొక్క తత్వాన్ని తాను విస్మరించి జగత్తు పైన మనసు దృష్టినంత మరల్చడం చేతనే ఇన్ని విధమైనటువంటి క్లేశములు మనల్ని పీడిస్తున్నాయి.
1: You forget your own innate nature and quality and you are carried away by that desire.
0: ఉన్నదాన్ని అనుభవించు.
1: Experience, enjoy what you have. Why do you think of that what you don't have?
0: దేని దాన్ని మర్చిపో.
1: Forget what you don't have.
0: అది నీ యొక్క నిజమైన సాధన.
1: That is the true spiritual path.
0: ఇప్పుడు ఉన్నదాన్ని విడిచిపెడుతున్నావు.
1: We are giving up what we
0: దాన్ని సాధించలేకపోతున్నావు.
1: You are not able to get what we don't have.
0: ప్రాప్తిస్తుంది.
1: Then how do you expect to be happy?
0: కాదు.
1: No.
0: కనుక ఉన్నదాన్ని అనుభవించు.
1: Experience with the lot you have.
0: దానిని సర్వులకును పంచు.
1: Share with everyone.
0: ఈ విధమైనటువంటి విశాలమైనటువంటి హృదయాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి.
1: డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: విశాల ప్రపంచంలో విశాల హృదయమైనటువంటి మానవులే ఆవిర్భవించాలి.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ దేర్ షుడ్ బి పీపుల్ విత్ బ్రాడ్ మైండ్.
0: విశాల హృదయమే లేకుండా పోతే వీడు మానవుడే కాదు.
1: వితౌట్ ఎ బ్రాడ్ మైండ్ హీ కెనాట్ బి ఎ హ్యూమన్.
0: అనేక మంది
1: many
0: మాకు విశాల హృదయం కావాలి అంటారు.
1: many pray to swami we want broad mind.
0: హృదయం అంటే ఏంటి? హార్ట్.
1: ది హృదయా ఇస్ హార్ట్.
0: హార్ట్ ఎన్లార్జ్ కావాలి అంటారు.
1: దే సే దట్ ది హార్ట్ బి ఎన్లార్జ్.
0: ఈ హార్ట్ ఎన్లార్జ్ చేయటం వల్ల హార్ట్ పేషెంట్ గా తీసుకుని వానికి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది.
1: హార్ట్ ఎన్లార్జ్మెంట్ ఈజ్ ఎ హార్ట్ కంప్లైంట్ ఎయిల్మెంట్.
0: ఈ హృదయమునకు హార్ట్ కు చాలా భేదం ఉంటుంది.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ హృదయ అండ్ హార్ట్.
0: హార్ట్ అనేటువంటిది గుండె అని అర్థం.
1: ద హార్ట్ ఇస్ ఫిజికల్ హార్ట్.
0: ఇది ఫిజికల్ హార్ట్ అనేటువంటిది కేవలము ఈ దేహం అనేటువంటి భవనానికంతా కూడాను మెయిన్ స్విచ్ వంటిది.
1: ఫిజికల్ హార్ట్ ఈస్ ద మెయిన్ స్విచ్ ఫర్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ దిస్ బాడీ.
0: కానీ ఇది నిజమైనటువంటిది కాదు. మెయిన్ స్విచ్ మాత్రమే.
1: ది ఫిజికల్ హార్ట్ ఈస్ ద మెయిన్ స్విచ్.
0: కానీ కరెంట్ కాదు.
1: ఇస్ నాట్ ద కరెంట్.
0: కరెంట్ అనేటువంటిది నీలతో ఏద మధ్యస్థ విద్యుల్లేకే ఉభాస్వర నీవార సూకవర్తంతే అని వేదం నందు నీలతో ఏద మధ్యస్థ విద్యుల్లేకే ఉద్వాస్వర. ఈ విద్యుల్లేక ఎక్కడి నుంచి ఉంటుంది?
1: దిస్ కరెంట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ లైట్నింగ్. వేర్ డూ యూ ఫైండ్?
0: విద్యుల్లేక కేవలము స్పైనల్ కాలం బిట్వీన్ 9 to 12 మధ్యలో ఉంటుంది ఈ యొక్క తేజోమయమైన శక్తి.
1: దిస్ లైట్నింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద వర్టిబ్రల్ కాలం బిట్వీన్ ద వర్టిబ్రే 9 to 12.
0: దీనినే సుషుమ్నా నాడి అన్నారు.
1: This is called Sushumna Nadi.
0: ఆ కాంతి నుంచినే ఈ యొక్క హార్ట్ అనేటువంటి స్విచ్ లో కరెంట్ ప్రవేశిస్తుండాలి.
1: బికాస్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ది సుషుమ్న నాడి యూ గెట్ ది కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ టు దిస్ హార్ట్.
0: మీకు చాలా మందికి తెలియకపోతే కొంతవరకు విచారణ చేసుకోవచ్చు.
1: మెనీ పీపుల్ డోంట్ నో మే నో
0: హార్ట్ ఆపరేషన్ చేస్తున్నారు.
1: యూ ఫైండ్ హార్ట్ సర్జరీ.
0: ఈ హార్ట్ కోసినప్పుడు హార్ట్ లోనే ప్రాణం ఉంటే ఈ ప్రాణం ఎక్కడ పోతుండాలి?
1: When the heart is operated upon, if you say that there is life in the heart,
0: heart
1: what will happen to the life?
0: నెగిటివ్ని హార్ట్.
1: హార్ట్ ఈజ్ నెగిటివ్.
0: కాబట్టి హార్ట్ లంగ్ రెండింటి యొక్క శరీర నిర్తలవలని ఇందులో రెండు కూడా పనిచేస్తుంటాయి.
1: బికాస్ హార్ట్ అండ్ లంగ్ గో టుగెదర్ అండ్ దే వర్క్ టుగెదర్.
0: అందువల్లనే హార్ట్ లంగ్ మిషన్ అనేటువంటిది పెట్టి ఈ హార్ట్ ను లంగ్ ను కూడా కోసేస్తుంటారు.
1: దేర్ఫోర్ వీ హార్ట్ లంగ్ మిషన్ టుడే.
0: కనుక హార్ట్ లంగ్ అంటే ఏంటి?
1: వాట్ డు యు మీన్ బై హార్ట్ లంగ్?
0: ఇది ప్రాకృతమైనటువంటి యొక్క స్థూలమైనటువంటి హార్ట్ కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద ఫిజికల్ హార్ట్.
0: హృదయం అనేటువంటిది సర్వత్ర వ్యాపించినటువంటిది.
1: హృదయ ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: ఒక్క స్థానంలో లేదు.
1: ఇస్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు వన్ ప్లేస్.
0: సర్వత్రా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఎవ్రీవేర్.
0: నందువల్లనే సర్వతప్పాని పాదం తర్వతోచి శిరోముఖం అని పాదం నుంచి శిరస్సు వరకు సంచరిస్తుంటుండాలి.
1: దేర్ ఫోర్ ఇట్ ఫ్లోస్ ఫ్రమ్ టాప్ టు టో.
0: ఇప్పుడు కాలిపైన ఒక చీమ కదులుతూ ఉండాలి.
1: సపోజ్ హ్యాండ్ స్టార్ట్స్ మూవింగ్ ఆన్ ద లెగ్.
0: తక్షణం అది కదులుతుండేది నాకు తెలుస్తుండాలి.
1: యూ విల్ సడన్లీ కమ్ టు నో ఆఫ్ ఇట్స్ మూవ్మెంట్.
0: కాబట్టి నీ హృదయం ఎక్కడుండాలి?
1: దెన్ వేర్ ఇస్ యువర్ హార్ట్ నౌ?
0: ఆ స్థానంలో కూడా ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ దేర్ నియర్ ద లెగ్.
0: అది లేకపోతే అక్కడ చీమ కదిలేటువంటిది నీకు ఎట్లా తెలుస్తుంది?
1: వితౌట్ విచ్ యూ కెనాట్ నో ద మూవ్మెంట్ ఆఫ్ ఎన్ హ్యాండ్ ఆన్ యువర్ లెగ్.
0: కనుకనే సర్వత్రా వ్యాపించినటువంటిది హృదయము.
1: సో హృదయ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్.
0: కానీ ఒక్క స్థానంలో ఉంటుండి పనిచేసేటువంటిది ఈ గుండె.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద ఫిజికల్ హార్ట్ విచ్ ఫంక్షన్స్.
0: ఇది రక్తాన్ని ప్రసరింపజేస్తుండదే కానీ
1: ఇట్ ఓన్లీ సర్క్యులేట్స్ బ్లడ్.
0: ప్రాణాన్ని అందించడం లేదు.
1: ఇట్ డజంట్ గివ్ లైఫ్.
0: ఇది కేవలం ఆక్సిజన్ అనేది అందిస్తుంటుండాలి.
1: ఇట్ ఓన్లీ సప్లైస్.
0: ఆక్సిజన్ లో కూడా గాలి అనేటువంటిది లేకపోతే ఈ ఆక్సిజన్ కూడా పనికిరాదు.
1: Without any air, even this oxygen you cannot consume.
0: కనుక రెండింటి యొక్క ఏకత్వమే ఈ యొక్క హృదయం.
1: సో ది హృదయ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్.
0: కాన మన హృదయాన్ని విశాలం చేసుకోవాలి.
1: Therefore, we should broaden this.
0: ఎలాంటి హృదయము?
1: What sort of హృదయ?
0: ప్రేమ హృదయము.
1: ఇట్ ఇస్ ద హృదయ ఆఫ్ లవ్.
0: ఆ హృదయం అనేటువంటిది ప్రేమతో నింపుకున్నప్పుడే ఈ క్లేశములు ఏమాత్రమో మనం బాధించవు.
1: There will be no klesha or suffering anymore.
0: ఎన్ని కష్టమైనప్పటికీ దానిని తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగిపోతావు.
1: యూ బి ఏబుల్ టు రెసిస్ట్ అండ్ ప్రొసీడ్ అహెడ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ డిఫికల్టీస్ అండ్ ఆబ్స్టకల్స్. సో
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఎలాంటి సమస్యలు మీలో వచ్చినప్పటికీ,
1: వాట్ ఎవర్ ప్రాబ్లమ్ యూ మే హావ్,
0: దాన్ని శాంతంతో భరించి దైవచింతనతో దాన్ని కొంతవరకు అరికట్టుకుని
1: కంట్రోల్ థింకింగ్ ఆఫ్ గాడ్,
0: చింతకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సంతోషంగా ఉండాలి.
1: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ వరీ ఆర్ యాంగ్జైటీ. బి హ్యాపీ.
0: ఇవన్నీ కేవలం పాసింగ్ క్లౌడ్స్, వస్తుంటాయి పోతుంటాయి.
1: ఆల్ దీస్ యాంగ్జైటీస్ వరీస్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఒక్కటైన కూడా జగత్తులో పర్మనెంట్ క్లౌడ్ లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నాట్ ఈవెన్ వన్ పర్మనెంట్ క్లౌడ్.
0: కనుక
1: సో
0: ఈ సత్యాన్ని మీరు గుర్తించి
1: నో దిస్ ట్రూత్.
0: మీరు ఈ విచారములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా
1: డోంట్ గెట్ వరీడ్ ఎనీవే.
0: దైవ చింతనతో కాలం గడపండి.
1: స్పెండ్ యువర్ టైమ్ థింకింగ్.
0: అలాంటి విచార సమయంలోనే అధికంగా నీవు దైవ చింతన చేయాలి.
1: ఇన్ మూమెంట్స్ ఆఫ్ వరీ యూ థింక్ మోర్ ఆఫ్ గాడ్. ఇట్స్ ఆల్సో
0: చాలా మంది విచార సమయంలో దైవాన్ని విస్మరిస్తారు, దైవాన్ని దూషిస్తారు, దైవాన్ని తిడుతుంటారు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దే ఫర్గెట్ గాడ్, దే అక్యూజ్ గాడ్, దే క్రిటిసైజ్ గాడ్.
0: ఏం దేవుడు నన్ను ఏమాత్రం కన్నులు లేవా, నన్ను చూడలేదా, ఎందుకు చెవులు లేవా, నా విత్తలు దుఃఖములు వినటం లేదా అని ఈ విధంగా విదూషిస్తుంటారు.
1: యూ గో ఆన్ అక్యూజింగ్ గాడ్, వాట్ హ్యాపెన్ టు యూ గాడ్? డోంట్ యూ హావ్ ఇయర్స్ టు లిసన్ టు మై సఫరింగ్? డోంట్ యూ హావ్ ఐస్ టు సీ మై
0: సఫరింగ్? దైవాన్ని అమితంగా మనం పూజించాలి.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ వీ షుడ్ ప్రే మోర్ అండ్ మోర్.
0: సాధకుడు అనేటువంటి వాడు ఎక్కడ ఉండినా కానీ ఆ సాధన ఎందే ఉంటుండాలి.
1: Aspirant should spend his lifetime.
0: Patient అనేటువంటి వాడు ఆసుపత్రిలో ఉండినా ఇంటిలో ఉండినా మందేమో తీసుకోవాల్సింది.
1: Patient, whether he is inpatient or a patient staying at home, he should continue to take medicine.
0: నేను ఆసుపత్రిలో ఉన్నాను కదా, నాకు ఔషధం ఎందుకు అనుకుంటానికి వీల్లేదు.
1: Since I'm admitted in the hospital, I don't need a medicine. He can't say that.
0: నీవు ఇంట్లో ఉండినా సరే, ఆసుపత్రిలో ఉండినా సరే, మందేమో తీసుకోవాలి.
1: Whether you may be at home or in the hospital, you are bound.
0: దుఃఖంలో కాని సంతోషంలో కాని రెండింటి ఎందుకు భగవత్ చింతన చేయాలి.
1: Either in times of misery or happiness, think of God.
0: చాలా ఔషధంగా మారిపోతుంది.
1: Then it transforms into medicine that is required.

సాయిరామ్. యు ఆర్ లిస్నింగ్ టు ఏ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద 25th of July 1996.

0: మనిషి కాడు వాడు మహిని పుత్ర.
1: ఆల్ ది ఎనిమల్స్ హ్యావ్ ఆర్డినరీ క్లవర్నెస్. దే సీక్ అండ్ ఎంజాయ్ ఫుడ్ అండ్ కంఫర్ట్స్. ఇఫ్ మ్యాన్ ఆల్సో హ్యాస్ ఓన్లీ దట్ మచ్ ఆఫ్ క్లవర్నెస్ అండ్ సీక్స్ టు ఇండల్జ్ ఇన్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ ఆర్డినరీ కంఫర్ట్స్, హీఈస్ ఈక్వల్ టు ఎన్ ఎనిమల్. హీ కెనాట్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ దిస్ అర్త్.

0: ఈ దట్ ఇంటెలిజెన్స్ విచ్ కెన్ ఎనేబుల్ ఎ హ్యూమన్ బీయింగ్ టు అండర్స్టాండ్ అండ్ కాంప్రహెండ్ గాడ్ అలోన్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ రియల్ ఇంటెలిజెన్స్. వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ప్లెంటీ ఆఫ్ ఇంటెలిజెన్స్ విచ్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ యూజ్లెస్ ఇఫ్ దట్ కెనాట్ హెల్ప్ యూ టు కాంప్రహెండ్ గాడ్?
1: ప్రేమ స్వరూపులారు,
0: ఎంబాడిమెంట్ ఆఫ్ డివైన్ లవ్,
1: ప్రతి మానవుని యందును రెండు విధములైనటువంటి స్వభావములు ఉంటున్నవి.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టూ టైప్స్ ఆఫ్ టెండెన్సీస్.
1: ఒకటి ఇష్టము, రెండవది అయిష్టము.
0: వన్ ఈస్ సీకింగ్ వాట్ ఈస్ గుడ్, ది అదర్ ఈస్ సీకింగ్ వాట్ ఈస్ ప్లెజెంట్.
1: ఒకటి ప్రీతి, రెండవది అప్రీతి.
0: వన్ ఈస్ లైకింగ్, ది అదర్ ఈస్ డిస్లైక్.
1: దీనిని శాస్త్రము ద్వంద్వములోని చెప్తూ వచ్చింది.
0: స్క్రిప్చర్స్ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ దిస్ యాజ్ డ్యుయాలిటీ.
1: ఇట్టి ఇష్ట అయిష్టములనే వేదాంత పరిభాష యందు మరొక పేర్లుగా ఉచ్చరిస్తూ వచ్చింది.
0: ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ వేదాంత దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
1: సన్నికర్ష, విప్రకర్ష అని చెప్తూ వచ్చింది.
0: దిస్ లైక్స్ అండ్ డిస్లైక్స్ హెవ్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ వేదాంత లాంగ్వేజ్ ఆస్ సన్నికర్ష అండ్ విప్రకర్ష.
1: సన్నికర్ష అనగా ఒక వస్తువు దూరముగా ఉన్నటువంటి మరొక వస్తువును తన దగ్గరికి ఆకర్షించుకోవటం.
0: సన్నికర్ష రెఫర్స్ టు ది ప్రాసెస్ బై విచ్ ఎన్ ఆబ్జెక్ట్ విచ్ హెస్ గాట్ ది కెపాసిటీ టు అట్రాక్ట్ అనదర్ ఆబ్జెక్ట్ విచ్ ఈస్ అట్ ఎ డిస్టెన్స్.
1: అదే విధముగానే ఒక మనిషి మరొక దూరముగా ఉన్నటువంటి మనిషిని తన దగ్గరికి ఆకర్షించుకోవటం.
0: In the same way, a human being also may attract another human being to himself, although the other human being is at a distance.
1: Viprakarsha anaga samipannunnatundi oka vastuvunu tana nundi dooram cheyatame, idi viprakarsha.
0: Viprakarsha refers to the process by which the object which is very close, which has got the capacity to attract another object which is at a distance.
1: అదే విధముగానే ఒక మనిషి

0: టు ఎ డిస్టెన్స్. ఒక వస్తువులకు సమీపంగా ఉన్నటువంటి మరొక వస్తువును అతి దూరము గావించుకోవటమే విప్రకర్షం.
1: విప్రకర్షం రిఫర్స్ టు ది ప్రాసెస్ బై విచ్ వన్ ఆబ్జెక్ట్ మేక్స్ ది ఆబ్జెక్ట్ విచ్ ఇస్ క్లోజ్ టు ఇట్ గో టు ఎ లిటిల్ డిస్టెన్స్.
0: ఈ రెండింటి యొక్క సంబంధ బాంధవ్యమును పురస్కరించుకుని మానవుడు ఈ జగత్తునందు తమ జీవితమును సాగించుకుంటూ వస్తున్నాడు.
1: Man has been living his life based upon these two likes and dislikes.
0: ఈ సన్నికర్షమే పరమ భక్తిగా భావిస్తూ వచ్చారు.
1: సన్నికర్ష has been considered as supreme devotion.
0: భక్తి అనగా భజ సేవయాం అనేటువంటి ధాతువు నుంచి పుట్టినటువంటిది.
1: The word bhakti is derived from the root word bhaja sevayami.
0: Bhaj అనేటువంటి ధాతువు దీనికి ప్రధానమైన మూల స్థానం.
1: The most important root word for this is bhaj.
0: Bhaj అనగా కొలువు అని ఒక అర్థము.
1: Bhaj refers to a type of worship.
0: భయముతో కూడినటువంటి స్నేహము అని మరొక అర్థము.
1: Another meaning for that word bhaj is friendship accompanied by respect and fear.
0: ఈ విధమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులను జగత్తుకు చాటే నిమిత్తమై కొన్ని విధమైనటువంటి ఆదర్శములను ఆధారములను కొని అప్పుడప్పుడు అవతారములు జగత్తునకు సంభవిస్తుంటాయి.
1: The incarnations and avatars descend on earth in order to declare and spread this devotion and surrender by both preaching and also by example and ideals.
0: కానీ కొలువు చేయటమని కాని భయంతో కూడినటువంటి యొక్క ప్రేమతో స్నేహముతో భగవంతుని అనుభవించడం కాని ఇవి భక్తి అని కొన్ని విధమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క ప్రవృత్తి వల్ల వీటిని భావిస్తూ వస్తున్నారు.
1: Bhakti has been considered as worship and also friendship associated with respectful fear in a worldly sense by the ordinary people.
0: ఇది వైదిక సాంప్రదాయముగా దీనిని అనుభవిస్తూ వస్తున్నారు, ఆచరిస్తూ వస్తున్నారు.
1: This has been practiced and experienced as a tradition of Veda.
0: కాని ఇది నిజమైనటువంటి భక్తికి ఏమాత్రము సంబంధము కాదు.
1: Truly speaking, this is not real devotion.
0: నిజమైన భక్తి మనం గుర్తించవలనన్నా భగవంతుని యొక్క అంశమే జీవాత్మ అనేటువంటి తత్వాన్ని గాఢముగా విశ్వసించినప్పుడే ఈ భక్తి యొక్క విషయము గుర్తించడానికి వీలవుతుంది.
1: If you want to really understand correctly the meaning of devotion, you have to understand and experience every human being as an aspect of divinity.
0: భగవంతుడు బింబము, భక్తుడు ప్రతిబింబము.
1: God is an object and devotee is his reflection.
0: పరమాత్మ యొక్క అంశమే జీవుడు అనేటువంటి సత్యాన్ని ప్రప్రథమంలో మనం గుర్తించాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హావ్ టు రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఓన్లీ ఎన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ సుప్రీం.
0: బలవంతుడు వేరు, భక్తుడు వేరు అనేటువంటి భావం ఉండినంత వరకు ఇది భక్తి అని అనిపించుకోదు.
1: సో లాంగ్ యాజ్ యు హావ్ ది ఫీలింగ్ దట్ గాడ్ ఈజ్ డిఫరెంట్ అండ్ డివోటీ ఈజ్ డిఫరెంట్, that kind of feeling cannot be really described as true devotion.
0: Itti bhedamu undinanta varaku kudanu bhagavantunni iritenu shashvatanga kolchaledu.
1: So long as you have this kind of difference, you cannot worship God in the true sense.
0: Anduvalane bhaktulu kontha kalamu bhajanalu dhyanamulu japamulu yogamulu chesi క్రమక్రమేణా ఆ భక్తి ప్రపత్తులు సన్నగిల్లుతూ కడపటికి విశ్వాసమునే కోల్పోతూ వస్తున్నారు.
1: దట్ ఈస్ ది రీజన్ వై పీపుల్ హూ అండర్టేక్ మెడిటేషన్ భజన్స్ అండ్ యోగా యాగా ఎట్సెట్రా దే కమిట్ ది మిస్టేక్ అండ్ స్లోలీ దే వీన్ అవే అండ్ గో అవే ఫ్రమ్ దేర్ ఓన్ చోజన్ గాడ్.

0: కారణం భగవంతుడు వేరు, నేను వేరు అనేటువంటి యొక్క భేద భావమే దీనికి మూల కారణం.
1: వాట్ ఈస్ ది బేసిక్ రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్? ద రీజన్ ఈస్ దట్ వన్ హెస్ బీన్ థింకింగ్ దట్ గాడ్ ఈస్ డిఫరెంట్ అండ్ హీఈస్ డిఫరెంట్.
0: ఇట్టి భేదము ఉండినటువంటి వ్యక్తి భక్తుడు కానేరడు.
1: సో లాంగ్ యాజ్ ఎ పర్సన్ హ్యాస్ దిస్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఫీలింగ్, హీ కెనాట్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ ట్రూ డివోటీ.
0: అగ్ని నుండి వెలువడినటువంటి యొక్క ఈ విశ్వలింగములు
1: అవుట్ ఆఫ్ ఫైర్ ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ఫైర్ ఇట్ సెల్ఫ్. దిస్ హ్యాస్ టు బి వెరీ క్లియర్లీ అండర్స్టూడ్.
0: అగ్నికి ఏ విధంగా దహన శక్తి, తేజస్సు ఉన్నదో ఆ శక్తులు ఈ విశ్వలింగములందుకు కూడా ఉన్నవి.
1: వాట్ ఎవర్ పవర్ ఫైర్ హ్యాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది పవర్ టు బర్న్ అండ్ పవర్ టు గివ్ లైట్, ది స్పార్క్స్ విచ్ ఎమనేట్ ఫ్రమ్ దట్ ఆల్సో హ్యావ్ ది సేమ్ పవర్.
0: కనుక భగవంతుని యొక్క అంశమైనటువంటి భక్తుని ఎందుకూడను భగవంతుని యొక్క స్వభావమైన సత్య చిత్తి ఆనందములు కూడాను అతని యందు ఆవిర్భవించి ఉండాలి.
1: ఏ డివోటీ హూ ఈజ్ ఓన్లీ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ మస్ట్ ఆల్సో హ్యావ్ దోస్ ఫీచర్స్ విచ్ గాడ్ హ్యాస్ ఇన్ హిమ్, అండ్ దట్ ఈస్ సత్ చిత్ అండ్ ఆనంద.
0: భగవంతుడు ప్రేమస్వరూపుడు.
1: గాడ్ ఈస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: కనుక తన ప్రతిబింబమైనటువంటి యొక్క భక్తుని ఎందుకూడను ఈ ప్రేమ స్వభావమే ఉంటుండాలి.
1: ఏ డివోటీ హూ ఈజ్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్ ఆల్సో షుడ్ హ్యావ్ దిస్ పర్టికులర్ క్వాలిటీ ఇన్ హిమ్.
0: అయితే ఇట్టి ప్రతిబింబమైనటువంటి యొక్క అంశమైనటువంటి భక్తుని ఎందు ఇట్టి ప్రేమనే నిరంతరము కూడాను అనుభవిస్తూ ఉండాలి. కాని ఈ క్రోధము, ద్వేషము, అసూయ, డంబము, అహంకారము ఇలాంటి దుర్గుణమును ప్రవేశించుటకు వీలెక్కడున్నది అని మనలో సందేహం కలగవచ్చు.
1: వీ గెట్ ఎ న్యాచురల్ డౌట్ యాజ్ టు ఇఫ్ ఎ డివోటీ ఈజ్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్ అండ్ ఎన్ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్ షుడ్ హ్యావ్ కంటిన్యూస్లీ లవ్ ఇన్ హిమ్. హౌ కెన్ యూ హ్యావ్ ఫీలింగ్స్ లైక్ హేట్రెడ్, జెలసీ, యాంగర్ అండ్ సచ్ అదర్ డెమోనిక్ క్వాలిటీస్?
0: అయితే ఈ జీవుని ఎందున్నటువంటి ప్రేమ బహిర్ముఖమైనటువంటి విషయములందు ప్రవేశించడం చేత హృదయం మాలిన్యమవుతున్నది.
1: దిస్ హ్యాపన్స్ బికాస్ డివోటీస్ లవ్ గోస్ టు ది ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్ అండ్ దేర్ఫోర్ ది హార్ట్ గెట్స్ ఇంప్యూర్.
0: ఈ మలినమైన హృదయమునందు భగవత్ ముద్ర ఇందులో స్పష్టంగా గోచరించుటకు వీలు కాదు.
1: ఎ హార్ట్ విచ్ ఈస్ ఇంప్యూర్ కెనాట్ రిఫ్లెక్ట్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ ఇన్ ఇట్ సెల్ఫ్.
0: ఈ ప్రతిబింబమైనటువంటి యొక్క భక్తుని యొక్క ప్రేమ సర్వవ్యాపకత్వాన్ని, సర్వజ్ఞత్వాన్ని, సర్వశక్తిత్వాన్ని గుర్తించినప్పుడే ఈ యొక్క భగవత్ తత్వము తన యందు సుస్పష్టంగా గుర్తించుటకు వీలవుతుంది.
1: వెన్ ఎ డివోటీ మేక్స్ హిజ్ లవ్ బికమ్ వైడ్ ఎనఫ్ టు బికమ్ ఆమ్నిషియంట్, ఆమ్నిప్రెసెంట్ అండ్ ఆమ్నిపొటెంట్, దెన్ ఓన్లీ ది రియల్ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్ విల్ షైన్ ఇన్ హిమ్.
0: తన యందు దైవత్వం ఉండినప్పటికీ తాను గుర్తించుకోలేనటువంటి యొక్క అవ్యక్తుడైపోతున్నాడు.
1: Devotee, although has divine aspect in him, he has been somehow reduced to a state wherein he has been not been able to recognize the
0: karanamu binnattame deeniki karanam.
1: The most important reason for such a state of affairs is that he is thinking himself different from God.
0: Phalamuloni madura rasam tarugutanu eruguna.
1: Does the fruit know the sweetness of the juice which it contains?
0: Puvuloni makarandamu teegalu anubhavinchuna.
1: Do the creepers enjoy the nectar which the flowers have?
0: Granthaloni madura rasam spandithudu anubhavinchuna.
1: The essential inherent juice experience available in the books, does a pandit enjoy this?
0: Nivritti sara sahityam pavitra panditunde telugunu.
1: A person who follows the path of action, how can he enjoy if the essential knowledge?
0: Pandu vrutchamunande puttedi kani aa pandu yokka madhuryamu vrutcham ye maatramu erugaledu.
1: A tree bears fruits, but the tree does not know the sweetness of the fruit.
0: పూలో పవిత్రమైన మకరందమున్నది, సుగంధముతో కూడినటువంటి, కానీ తీగలు తాను అనుభవించలేవు.
1: There is perfume, nectar available in the flowers, but still the creeper which bears them does not enjoy.
0: అదే విధంగానే తరువ
1: in the same way, as you go on searching and searching,
0: తరువున నలయము అనగా కర్రకు రెండు కూడిన తక్షణమే ఇందులో అగ్ని ప్రవేశిస్తుండాలి, అగ్ని ఆవిర్భవిస్తుండాలి.
1: ఇన్ ద సేమ్ వే, ఆల్దో ఫైర్ ఈజ్ ఇన్హరెంట్ ఇన్ ద వుడ్, వెన్ యు రబ్ వన్ వుడ్ అగైన్స్ట్ ది అదర్,
0: తరువ పుట్టు తరువున నల్లయంబు, తరువ పుట్టు దధినీకృతము.
1: యాజ్ యు గో ఆన్ రబ్బింగ్ వన్ పీస్ ఆఫ్ వుడ్ అగైన్స్ట్ ది అదర్, ఇట్ జనరేట్స్ ఫైర్.
0: ఇన్ తరువ పుట్టు తనువున తత్వము.
1: As you go on meditating, you will be able to just get the tattva in you.
0: పాలలో వెన్న ఉంటున్నది.
1: There is butter in milk.
0: కాని ఈ పాలను మదించినప్పుడే ఈ వెన్న మనకు సాక్షాత్కరిస్తుంది.
1: You would be able to get butter out of milk only when you churn it.
0: ఈ యొక్క పాలను మనం మదించగా అందులో ఉండినటువంటి యొక్క వెన్న మనకు కనిపించదు.
1: వితౌట్ చర్నింగ్ ద మిల్క్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఎ వ్యూ ఆఫ్ బటర్ విచ్ ఇస్ దేర్ ఆల్రెడీ ఇన్ ద మిల్క్.
0: అదే విధంగానే మానవుని యందు దివ్యత్వమైన పవిత్రము దైవత్వము ఉంటున్నది.
1: ఇన్ ద సేమ్ వే దేర్ ఈస్ ఎ సీక్రెట్ డివినిటీ ఇన్హెరెంట్ ఇన్ ద మ్యాన్.
0: దానిని విచారణ ద్వారా, సాధన ద్వారా, పవిత్రమైన ప్రేమ ద్వారా దానిని మనము ఆవిర్భంప చేసుకోవాలి.
1: త్రూ ఎన్క్వైరీ అండ్ సాధనాస్ అండ్ త్రూ సేక్రెడ్ లవ్స్ వీ హావ్ టు మేనిఫెస్ట్ సచ్ డివినిటీ ఇన్ మ్యాన్.
0: కనుక మనము దైవాంశము అనేటువంటి ఒక సత్యాన్ని చక్కగా గుర్తించినప్పుడే భక్తి యొక్క అంతరార్థము మనం చక్కగా గుర్తించడానికి వీలవుతుంది.
1: ఓన్లీ వెన్ యూ రికగ్నైజ్ వెరీ క్లియర్లీ దట్ వీఆర్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ would be able to understand the real subtleties of devotion.
0: Atti sambandhamu leka daivamuto manu vereinatunti variga bhavinchinanta kalamu enni vidhamainatunti sadhanam salpinappatikini indulo e matramu divyattamainatunti aanandanni manamu anubhavinchalem.
1: For whatever long period you carry on and however much you may just do sadhanas, you would not be able to enjoy the sweetness of the divinity in you so long as you are feeling that you are different from God.
0: Kaluka sannikarsham anetunti ee yokka bhaktini praptadhamulo peddalu chuchi gauravinchatamu varini anni vidhamulaku kodalu preminchatamu variki swagatamulu palagatamu ilanti pavitramaina vinay vidhetadu manam prakatinchali.
1: This sannikarsha in the form of devotion has to express itself in terms of showing due respect to elders, showing love and carrying out their commands.
0: Manatu samanamu chuchinappudu varanni preminchali.
1: When we see another equal of ours,
0: varito sneham gavinchukovali.
1: We have to make friendship and love them.
0: Manakanti chinna varini chuchi dayato karunato varini anni vidhamuluga kodanu aashrayinchali, aadayinchali.
1: If we come across people who are lower in certain terms compared to us, we should have compassion for them, give them shelter, encouragement and help.
0: ee vidhamga varini aadarinchinappude manalo undinatvanti oka divyatvanni manam chakkaga gurtinchukunna varam avtam.
1: Only by this particular process would be able to recognize true divinity which is inherent in us.
0: ee vichchana gnanam anekunti danni manam pempondimpa cheskovali.
1: We have to develop this kind of discrimination.
0: appude మన యందున్నటువంటి యొక్క దైవత్వము దివ్యత్వము మనం కొంతవరకు పోషించుకున్న వారం కాగలం.
1: దెన్ ఓన్లీ వుడ్ హావ్ డెవలప్డ్ డివినిటీ విచ్ ఇస్ ఇన్ అస్ అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్.
0: మన యందు మాత్రమే కాక సర్వత్రా దైవత్వం ఉన్నదనేటువంటి సత్యాన్ని కూడా మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు ఆల్సో రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ డివినిటీ ఈజ్ నాట్ మెర్లీ విత్ ఇన్ అస్, డివినిటీ ఈజ్ ఎవ్రీవేర్.
0: దైవం యొక్క సర్వజ్ఞత్వాన్ని కూడా మనం ప్రకటించాలి.
1: We have to also declare by practice the omniscience of God.
0: ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని అనుభవించి ఆనందించి ప్రపంచమునకు అందించినటువంటి వారే గోప గోపాలులు.
1: గోప గోపబాల ఆర్ దే బిలాంగ్ టు దట్ పర్టికులర్ కేటగిరీ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ దిస్ అండ్ హూ హ్యావ్ డిక్లేర్డ్ దిస్ టు ద వరల్డ్.
0: ఈ గోపికలు గోపబాలులు భగవంతుని యొక్క దివ్యత్వాన్ని అనుభవించి ఎన్నో విధముల వారు ఆనందించి ఆ ఆనందాన్ని లోకానికి అందిస్తూ వచ్చారు.
1: గోపికాస్ అండ్ గోపబాలాస్ ఆర్ దోస్ పీపుల్ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ గాడ్స్ డివినిటీ ఇన్ అన్ ఇమెన్స్ వే అండ్ ఎంజాయ్డ్ ది ఎక్స్టసీ ఆఫ్ హిస్ కంపెనీ.
0: వారు నిరంతరము కూడాను భక్తినే కావాలని ఆశిస్తూ వచ్చారు.
1: ఆల్ ద వైల్ దే వర్ ఆస్పైరింగ్ టు హ్యావ్ డివోషన్.
0: ముక్తి కంటే భక్తి పెద్దది అనేటువంటిది గొప్పది అనేటువంటి దాన్ని వారు విశ్వసిస్తూ వచ్చారు.
1: దే బిలీవ్ ఫర్మ్లీ దట్ డివోషన్ ఈజ్ సుపీరియర్ ఈవెన్ టు లిబరేషన్.
0: ప్రేమ అనేటువంటిది చాలా మధురమైనటువంటిది.
1: లవ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ స్వీట్.
0: అది దివ్యమైనటువంటిది.
1: ఇట్ ఈజ్ సేక్రెడ్ అండ్ డివైన్.
0: అదే అమృతమయమైనటువంటిది.
1: ఇట్ ఈజ్ ఇమ్మార్టల్ అండ్ నెక్టరైన్.
0: అట్టి అమృతత్వాన్ని మనం ఆనందంగా అనుభవించినప్పుడే మనము అమరత్వాన్ని పొందగలమనేటువంటి విశ్వాసం వారిది.
1: దేర్ ఫెయిత్ వాజ్ దట్ ఓన్లీ వెన్ దే ఎంజాయ్ సచ్ సేక్రెడ్ లవ్ అండ్ డివైన్ లవ్ దే వుడ్ బికమ్ ఇమ్మార్టల్.
0: అట్టి ప్రేమ అట్టి మాధుర్యము ఒక్క భక్తి యందు మాత్రమే ఉంటుంది.
1: సచ్ లవ్ అండ్ సచ్ స్వీట్నెస్ కెన్ బి ఫౌండ్ ఓన్లీ ఇన్ డివోషన్.
0: ఇట్టి భక్తిని మనం అనుభవించుటకు ఎట్టి సాధనలు మనం చేయనక్కర్లేదు.
1: టు ఎంజాయ్ దిస్ కైండ్ ఆఫ్ డివోషన్ దేర్ ఇస్ నో నీడ్ ఫార్
0: క్యారింగ్ మనం అనుభవించనక్కర్లేదు.
1: దేర్ ఇస్ నో నీడ్ ఫార్ అండర్ గోయింగ్ ఎనీ ట్రబుల్స్ ఐదర్.
0: కర్మ జ్ఞాన యోగాదులకు అనేక విధమైనటువంటి శ్రమలను మనం అనుభవించవలసి వస్తుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు టేక్ ద పార్ట్స్ ఆఫ్ కర్మ జ్ఞాన అండ్ యోగా యూ మే హావ్ టు పుట్ యువర్ సెల్ఫ్ టు వేరియస్
0: లోక కళ్యాణార్థమై
1: ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్
0: ఇహ పరమ నిమిత్తమై
1: ఫర్ దిస్ వరల్డ్ అండ్ ఫర్ ది వరల్డ్
0: జీవ నిమిత్తమై స్వసుఖ నిమిత్తమై
1: ఫర్ ది ఎంజాయ్మెంట్ ఆఫ్ వన్ సెల్ఫ్
0: అనేక విధమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు ఆచరించి
1: పీపుల్ పర్ఫార్మ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యజ్ఞాస్ అండ్ యాగాస్
0: దాన ధర్మ తపస్సాదులు కూడా ఆచరించి
1: చారిటీ అండ్ సచ్ అదర్ ఆస్పెక్ట్స్ ఆర్ టేకన్ అప్ బై పీపుల్ ఫర్ ది సేక్ ఆఫ్ దిస్
0: దైవత్వాన్ని పొందుటకు ప్రయత్నిస్తూ వచ్చారు.
1: పీపుల్ మేక్ ఎఫర్ట్స్ టు రీచ్ డివినిటీ.
0: కానీ యజ్ఞయాగాది క్రతువులు ఆచరించడం కాని దాన ధర్మాది తపస్సులు ఆచరించడం కాని ఇది సామాన్య మానవులకు ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు.
1: But it is not possible for ordinary people to perform yajnas, yagas and also do penance and such other great
0: deeds. Dinine karma margam annaru.
1: This has been described as karma marga, path of action.
0: Nitya nitya visha parishilana salipi
1: carrying out inquiry into what is permanent and what
0: is impermanent. Sarvatra undinatvanti yokka daivattu okate anetundi dani gurtinchi
1: recognizing divinity which is everywhere, which is all around.
0: నిత్యానిత్యములు ఎందు విచారణ కలిపి
1: క్యారింగ్ ఆన్ ఎంక్వైరీ ఇంటూ వాట్ ఈస్ పర్మనెంట్ అండ్ వాట్ ఈస్ ఇంపర్మనెంట్.
0: అనిత్యమైనటువంటి జగత్తునందు అనగా సంసారం నందు బంధితులు కాకుండా తప్పించుకున్నకు ప్రయత్నించినటువంటి వాడే జ్ఞాని.
1: జ్ఞాని ఈజ్ వన్ హూ ఆఫ్టర్ మేకింగ్ ఆల్ దీస్ ప్రాసెసెస్ విచ్ ఆర్ బీయింగ్ డిస్క్రైబ్డ్ ట్రైస్ టు ఫ్రీ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద వరల్డ్ విచ్ ఈస్ మండేన్ అండ్ ఫిల్స్ హిమ్సెల్ఫ్ విత్ ది పర్మనెంట్ ఎంటిటీ ఆఫ్ డివినిటీ.
0: ఇంద్రియములను నిగ్రహించి
1: కంట్రోలింగ్ ద సెన్సెస్
0: కఠినమైనటువంటి సాధనలు కలిపి
1: క్యారింగ్ అవుట్ వెరీ రిగరస్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్
0: ఏకత్వాన్ని అనుభవించి
1: ఎంజాయింగ్ వన్నెస్ విత్ డివినిటీ
0: దివ్యత్వాన్ని గుర్తించడమే యోగ సాధన అని.
1: రికగ్నైజింగ్ డివినిటీ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ యోగ సాధన.
0: ఈ విధంగా కఠినమైనటువంటి ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది ఇది సులభమైనటువంటి పని కాదు.
1: Such kind of sense control which is rather difficult, it is not possible for everyone.
0: దీనిని పతంజలి యోగః చిత్తవృత్తి నిరోధకః అన్నారు.
1: పతంజలి హాస్ డిస్క్రైబ్డ్ ది సేమ్ థింగ్ యాజ్ యోగః చిత్తవృత్తి నిరోధకః.
0: ఒక్క క్షణమైనా మన ఇంద్రియములను మనం నిగ్రహించుకోలేనటువంటి వారము శాశ్వతంగా మనం నిగ్రహించుకోవటం ఇది ఎంత కఠినమైనటువంటి పని.
1: We people who have not been able to control our own sense organs even for a moment, how can we have exercise control over our senses permanently for a long time?
0: It is sulabhame kaani cheyata kashtam.
1: It is easy to say but difficult to practice.
0: Kanuka ee yoga margam kaani ee karma margam kaani ee yokka gnana margam kaani samanya manavulaku idi asadhyamainatundi.
1: Be it path of action, path of
2: yoga or path of knowledge, these are going to be very difficult for ordinary human beings.
0: Kula mata bhedamulu leka,
2: without having any distinction of
0: vayo bhedamulu leka,
2: age, sex,
0: ఏ విధమైనటువంటి నిష్టలు లేక,
2: వితౌట్ హ్యావింగ్ ఎనీ
0: కఠినమైన సాధన స్వల్పక,
2: వితౌట్ పర్ఫార్మింగ్ ఎనీ
0: అతి సులభమైనటువంటి మార్గంలో భగవంతుని పొందుటకు ఒక భక్తి మార్గం ఒక్కటే పవిత్రమైన మార్గం.
2: ది పాత్ ఆఫ్ డివోషన్ ఇస్ ద ఓన్లీ ఈజీ పాత్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హూ కెన్ టేక్ టు రీచ్ ది డివినిటీ.
0: కనుక నిరంతరము కూడాను భగవంతుని పొందిట ఉండటమే అమృతత్వమని కూడాను గోపికలు ప్రపంచమునకు చాటుతూ వచ్చారు.
2: గోపికాస్ హావ్ డిక్లేర్డ్ టు ది వరల్డ్ దట్ థింకింగ్ కాన్స్టెంట్లీ ఆఫ్ ద లార్డ్ అండ్ లవింగ్ ద లార్డ్ ఇస్ ఇట్సెల్ఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: జలము లేక ఏ విధంగా మత్స్యములు జీవించలేవో,
2: జస్ట్ యాజ్ ఫిష్ కెనాట్ లివ్ వితౌట్ వాటర్,
0: దైవము లేక భక్తుడు జీవించలేడు.
2: A devotee can never live without God.
0: క్షణమైన కూడాను భగవంతుని వదిలి ఉండలేడు.
2: He can never leave God's company even for a moment.
0: ఇది అవినాభావ సంబంధం అనేటువంటి యొక్క సత్యాన్ని గోపికలు చాటుతూ వచ్చారు.
2: They have declared that this is the type of relationship which a devotee has towards his chosen God.
0: కనుకనే ఆనాటి నుండి గోపికలు దైవత్వం యొక్క ఏకత్వాన్ని అనుభవించే నిమిత్తమై అనేక విధమైనటువంటి శ్రమలకు ఓర్చుకున్నారు.
2: In those days, Gopikas underwent various types of trials and tribulations in order that they can enjoy oneness with the divinity continuously.
0: దీనినే సాధ్య భక్తి అని కూడా చెప్తూ వచ్చారు.
2: The same thing has been described also as సాధ్య భక్తి.
0: దీనినే పరమ భక్తి అని కూడా అన్నారు.
2: The same thing also has been described as పరమ భక్తి.
0: దీనిని అనన్య భక్తి అని కూడా పిలిచారు.
2: It also has been described as అనన్య భక్తి.
0: ఎక్కడ మనకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండునో అక్కడే ప్రేమ అభివృద్ధి ఉంటుంది.
2: Wherever there is a complete and total faith, there is love and devotion.
0: ఎక్కడ ప్రేమ ఉంటుందనో అక్కడే శ్రద్ధ కూడాను అభివృద్ధి పొందుతుంది.
2: Where there is love, there will be natural interest.
0: ఎక్కడ శ్రద్ధ ఉండునో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, అక్కడే మనకు జ్ఞానం లభిస్తుంది.
2: Where there is శ్రద్ధ, interest and faith, there he gets wisdom.
0: జ్ఞానం లభించినప్పుడు సాధన సలుపుతాము.
2: When one acquires knowledge, one would be able to carry on.
0: సాధన సలిపిన తర్వాతనే సాధ్యం ఏర్పడుతుంది.
2: When sadhanas or exercises, spiritual exercises are carried out, he would be able to achieve the goal.
0: సాధ్య భక్తికి మూలాధారము విశ్వాసము.
2: Therefore, for సాధ్య భక్తి, the most important కార్నర్ స్టోన్.
0: కనుక విశ్వాసం ద్వారా మనం ప్రేమను అభివృద్ధి భావించుకోవాలి.
2: వీ హావ్ టు డెవలప్ లవ్ త్రూ ఫెయిత్.
0: కనుకనే మన యొక్క విశ్వాస ప్రేమలు రెండూ లేక దైవత్వాన్ని మనం ఏనాటి కూడా మనం అనుభవించలేము, అందుకోలేము, తెలుసుకోలేము.
2: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ లవ్ అండ్ ఫెయిత్, వీ కెన్ నెవర్ అండర్స్టాండ్ డివినిటీ ఎనీడే.
0: రాత్రింపగలు కూడాను ఏ విధమైనటువంటి యొక్క అవస్థలకైనా కూడాను వారు ఏమాత్రము వెరువక దివ్యత్వమైనటువంటి కృష్ణుణ్ణి పొందాలని గోపికలు గోపాలు పరిపరి విధములు కూడా ప్రతిపించారు.
2: గోపికాస్ అండ్ గోపాలాస్ వర్ రెడీ టు అండర్గో ఎనీ అమౌంట్ ఆఫ్ ట్రబుల్ అండ్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ నైట్ అండ్ డే. దే ఆస్పైర్ టు రీచ్ కృష్ణ.
0: మధుర మోహన మురళీనాదం విన్నంత మాత్రమునే వారు మైమర్చి,
2: ద మోమెంట్ దే హర్డ్ ద స్వీట్ మ్యూజిక్ ఆఫ్ హిజ్ ఫ్లూట్, they forgot themselves.
0: మత్తులై ప్రేమోన్మత్తులై ఉన్మత్తులై అడవులంతా తిరిగారు.
2: They were intoxicated with the divine madness and ran into the forest in search of their chosen deity.
0: అర్ధరాత్రి సమయం నందు కూడాను తమను తాము ఆ మురళీనాదమును కేవలము భ్రమతో అనుభవించటం చేతని కృష్ణుడు ఊదుతున్నాడనేటువంటి యొక్క భావం వారిలో ఆవిర్భవించినప్పుడు భవనములు వదలి ఉద్యానవనములు ఎందు ప్రవేశిస్తూ వచ్చారు.
2: ఈవెన్ ఇన్ ద డెడ్ ఆఫ్ ద నైట్ యాజ్ ది బిగాన్ ఇమాజినింగ్ ది స్వీట్ మ్యూజిక్ ఆఫ్ ద ఫ్లూట్ ప్లేడ్ బై లార్డ్ కృష్ణ మోర్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఇమాజినేషన్ దే లెఫ్ట్ దేర్ ప్యాలసెస్ ర్యాన్ ఇన్ టు ద గార్డెన్స్ ఇన్ సర్చ్ ఆఫ్ ద స్వీట్ లార్డ్.
0: అర్ధరాత్రి సమయంలో బృందావనములో కృష్ణుడు ఎక్కడ కనిపిస్తాడు?
2: ఇన్ ద డెడ్ ఆఫ్ ద నైట్ ఇన్ బృందావన్ వేర్ డు యూ గెట్ కృష్ణ?
3: వారి హృదయంలో ఉండేటువంటి యొక్క కృష్ణుడే వారికి ప్రతిబింబించి వారికి ఈ విధమైనటువంటి మధుర గానమును వినిపిస్తూ వచ్చాడు.
2: కృష్ణ హూ ఈజ్ రిసైడింగ్ ఇన్ దర్ ఓన్ హార్ట్స్ గేవ్ దెమ్ దిస్ ఎక్స్పీరియన్స్ అండ్ మేడ్ దెమ్ ఫీల్ దట్ కృష్ణ ఈజ్

0: ద వన్ హూ ఓర్ పీకాక్ ఫెదర్ ఇన్ హిస్ హెయిర్ అండ్ ద వన్ హూ వాస్ ఫుల్ ఆఫ్
1: సర్వము దోచుక వచ్చే
0: ద వన్ హూ ఇస్ ఆల్వేస్ స్మైలింగ్ అండ్ జాయస్ హూ హ్యాస్ స్టోలన్ ఆల్ అవర్ హార్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ దట్ వీ హ్యాడ్
1: ఓ మలియలారా
0: ఓ జాస్మిన్ ఫ్లవర్స్

0: దే బిగాన్ అపీలింగ్ వెదర్ సచ్ స్వీట్ లార్డ్ ఈస్ హైడింగ్ హిమ్సెల్ఫ్ విత్ దెం.
1: ఈ విధంగా వారి యొక్క పరితాపము సర్వవ్యాపకత్వాన్ని ప్రపంచమును చాటుతూ వచ్చిందే కాని తమ యందు లేడు, ఏ పొదలు ఎందు ఉన్నాడనేటువంటి యొక్క అజ్ఞానంతో వెతకటం కాదు గోపికల యొక్క స్వభావం.
0: గోపికాస్ నేచర్ వాజ్ నాట్ యాజ్ ఇఫ్ దే వర్ ఇగ్నోరెంట్ అండ్ దే డిడ్ నాట్ నో దట్ కృష్ణ వాజ్ నాట్ హైడింగ్ హిమ్సెల్ఫ్ దేర్. ఇట్ ఓన్లీ స్ప్రెడ్స్ అండ్ డిక్లర్స్ టు ద వరల్డ్ దట్ దే బిలీవ్డ్ ఇన్ ది ఆమ్నిషియన్స్ ఆఫ్ కృష్ణ. దే థాట్ కృష్ణ ఈజ్ అవైలబుల్ ఎవ్రీవేర్.
1: గోపికల యొక్క భక్తి ప్రపత్తులు ఒక్క కృష్ణునికి తప్ప అన్యులకు ఏమాత్రం కూడా తెలియదు.
0: The devotion and the type of surrender that the Gopikas had towards Krishna was known only to Krishna, to none else.
1: ఒకానొక సమయంలో నేను పండితుడనేటువంటి అహంకారం చేత ఉద్దవుడు రేపల్లెలో ప్రవేశించి గోపికలకు ఏదో ఒక యోగమును బోధిస్తానని తాను ప్రచారం చేస్తూ వచ్చాడు.
0: Once upon a time, Uddhava got the feeling that he is a great pandit and he knew many things. He went to Repalle and he wanted to preach to Gopikas Vedanta.
1: గోపికలు చేరారు.
0: గోపికాస్ అసెంబ్లీ దేర్.
1: ఏ యోగము చెప్పుతాడు, మా వియోగమునకు ఏమాత్రం కూడా అడ్డు లేకుండా నిరంతరము కృష్ణుడితో సంయోగమయ్యేటువంటి యోగం ఏమన్నా తెలుపుతాడో ఏమని ఆశతో పరిగెత్తి వచ్చారు.
0: దే ర్యాన్ టు హిమ్ విత్ ది ఫాండ్ ఫీలింగ్ దట్ వాట్ ఎవర్ హీ టెల్స్ మే నాట్ సెపరేట్ కృష్ణ ది కంటిన్యూస్ ఫీలింగ్ అండ్ మెంటల్ అసోసియేషన్ విత్ కృష్ణ.
1: అందులో ఒక గోపిక ఉద్ధవుని ప్రశ్నించింది.
0: One Gopika questioned Uddhava like this.
1: Ayya Mahanubhava, meerevaru maaku avakaraledu kaani mee upadesham emito maaku samyogam kalpisthava maaku viyogam kalpinchadaniki vachava motta motta deenini telapamannindi.
0: Oh great one, we do not know who you are, we are not interested either, but we would like to know whether you have come here to separate us from Krishna or to join us with Krishna.
1: భగవంతుని పొందేటువంటి యోగం మీకు తెలపడానికి వచ్చానని చెప్పాడు.
0: He said that I have come to teach you as to how to go near the Lord.
1: మీ యోగము మాకు అక్కరలేదు, మాకు ఈ ప్రపంచపు భోగము మాకు అక్కరలేదు, కృష్ణు యొక్క సంయోగం మాకు కావాలి.
0: They said we are not interested in your yoga. We are not interested in the luxuries of the world and the comforts of the world. We are interested in having constant company of the sweet Krishna.
1: నిరంతరము కృష్ణుని యొక్క మురళనాదము మా యొక్క చెవుల యందు నిండి ఉంటున్నది.
0: Continuously and eternally we have been listening the music of Krishna in our...
1: ఇంకొక శబ్దము మా యొక్క కర్ణద్వారం ద్వారా చేరడానికి అవకాశం లేదు.
0: There is no room for any other sound to enter into our ears.
1: మా కన్ను నిండి ఆ సుందరమైనటువంటి కృష్ణ విగ్రహం నిండి ఉంటున్నది, తేజరిల్లుతూ ఉంటుండాలి, ప్రకాశిస్తూ ఉంటుండాలి.
0: Our eyes are full of the sweet splendorous form of Krishna.
1: కనుక ఈ కన్నులు మరొక వస్తువును చూడలేవు.
0: These eyes are not prepared to have a look at any second object.
1: నిరంతరము ఆ మురుగు మధురమైనటువంటి యొక్క ఆ కృష్ణనామం మా నాలుక పైన నాట్యమాడుతూ ఉంటుండాలి.
0: Eternally the name of Krishna is doing its own dance on our tongue.
1: కనుక ఇంకొక పదం ఈ నాలుక ఉచ్చరించలేదు.
0: అవర్ టంగ్స్ ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు అట్టర్ ఎ వర్డ్ అదర్ దాన్ కృష్ణాస్ నేమ్.
1: మధురాతి మధురమైనటువంటి ఆ యొక్క కృష్ణ ప్రేమ మా యొక్క మనసులో నిండి ఉంటుండాలి.
0: అవర్ మైండ్స్ అండ్ హార్ట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ద స్వీట్ లవ్ ఆఫ్ ద లార్డ్ కృష్ణ.
1: కనుక హృదయమంతా కూడా నువ్వు కృష్ణుని యొక్క మధుర నామం లోపల, మధుర ప్రేమ లోపల, మధుర కీర్తన లోపల, మధుర శ్రవణం లోపల మునిగి ఉంటున్నటువంటి ఈ గోపికలకు మరొక వేదం మాకు అక్కర్లేదని, మరొక యోగం అక్కర్లేదని.
0: Gopikas whose hearts are full of the sweet love, sweet form, sweet words, sweet music of Krishna are not prepared to listen to any other thing. We don't want any other yoga, they declared to Uddhava.
1: ఈ మాటలు విన్నంత మాత్రమే ఉద్ధవునికి చాలా ఆనందం కలిగింది.
0: Uddhava was thrilled when he heard these words.
1: ఈ భగవత్ తత్వం అనేటువంటిది విద్యల వల్ల కాని, యోగముల వల్ల కాని, పాండిత్యం వల్ల కాని, తెలివితేటల వల్ల కాని లభించేటువంటిది కాదని తనలో తాను యోచించుకున్నాడు.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ అండ్ స్వీట్నెస్ ఆఫ్ డివినిటీ కెనాట్ బి ఒబ్టైన్డ్ బై ఎనీ పర్సన్ బై మియర్ స్టడీస్ బై మియర్ క్లవర్నెస్ అండ్ సచ్ అదర్ కైండ్ ఆఫ్ ఓన్లీ థింగ్స్.
1: ఇది కేవలము ఒక భగవత్ ప్రేమతోనే మాత్రమే ఇది పొందుటకు సాధ్యమవుతుందని తాను నిశ్చయించుకున్నాడు.
0: He came to the conclusion that it is possible to obtain this only through sweet love for Lord.
1: ఈ భావం తనలో తాను గుర్తించుకుని గోపికుల యొక్క భక్తి ప్రపత్రుని ఎంతనో వర్ణించుకున్నాడు.
0: హీ రికగ్నైజ్డ్ దిస్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ హీ వాజ్ సో మచ్ అప్రిషియేటివ్ ఆఫ్ ది గోపికాస్ అండ్ దేర్ డివోషన్ టు కృష్ణ.
1: మరొక ప్రశ్న వేశాడు ఈ ఉద్ధవుడు.
0: స్టిల్ హీ పుట్ వన్ మోర్ క్వశ్చన్ టు దెమ్, టు ద గోపికాస్.
1: మీరు బృందావనం సంచరిస్తున్నారు, పుష్పములను ప్రశ్నిస్తున్నారు, మొక్కలను విచారిస్తున్నారు, పొదలంతా వెతుకుతున్నారు, ఏ రీతిగా మీరు ఈ కృష్ణు యొక్క సంబంధ బాంధవ్యం కలిగి ఉండాలని మీరు ఆశిస్తున్నారని ప్రశ్నించాడు.
0: హీ క్వశ్చన్ దెమ్, వెల్ యు హావ్ బీన్ వాండరింగ్ ఇన్ బృందావన్, యు ఆర్ గోయింగ్ టు ట్రీస్ ప్లాంట్స్ క్రీపర్స్ ఫ్లవర్స్ అండ్ ఇన్ సర్చ్ ఆఫ్ కృష్ణ, క్వశ్చనింగ్ అబౌట్ కృష్ణ ఎట్సెట్రా, వాట్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ డూ యూ వాంట్ టు హ్యావ్ విత్ కృష్ణ?
1: విశ్వమే భగవత్ యొక్క స్వరూపము.
0: ది వరల్డ్ ఈస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: కొండలు, అడవులు, వృక్షములు అన్నీ కూడా భగవంతుని యొక్క ఆకారములే.
0: ది మౌంటైన్స్, ది ట్రీస్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్,
1: ఏకోహం బహుశ్యామని భగవంతుని యొక్క సంకల్పం చేతనే సర్వస్వము కూడా ఆవిర్భవించింది.
0: ఎవ్రీథింగ్ హ్యాస్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ బై ద విల్ ఆఫ్ గాడ్, ది సెడ్.
1: అటువంటి ప్రతి వస్తువునందును, ప్రతి అణువునందును నా పరమాత్మను మేము పొందాలి అనేటువంటి యొక్క ఆశను వారు వెలుబుచ్చారు గోపికలు.
0: గోపికాస్ డిక్లేర్ టు ఉద్ధవ దట్ అవర్ డిజైర్ ఈస్ టు ఫైండ్ కృష్ణ ఇన్ ఎవ్రీ ఆటమ్, ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్.
1: అలాంటి సత్వం లోపల భగవంతుని అనుభవించేటువంటి దీంట్లో ఏకత్వాన్ని పొందాలని వారు ఆశించారు.
0: దే కంటిన్యూస్లీ ఆస్పైర్ టు హ్యావ్ యూనిటీ విత్ డివినిటీ.
1: వృక్షంబువై తాను పొలుపొందుచుండిన వల్లికమై మేము అందుకొందుకున్నారు.
0: ఇఫ్ కృష్ణ వర్ టు బికమ్ ఎ ట్రీ, వీ వుడ్ లవ్ టు బికమ్ క్రీపర్స్ రౌండ్ కృష్ణ.
1: పుష్పంబు అయి తాను పొలుపొందుచుండిన తుమ్మిదనై మేము తిరుగుచుందుమున్నారు.
0: ఇఫ్ కృష్ణ వర్ టు బికమ్ ఎ ఫ్లవర్, వీ వుడ్ లవ్ టు బికమ్ బీస్.
1: మేలు పర్వతమై తాను ప్రకటించుచుండిన సెలయేరు మేము అందులో ప్రవహించుచుందుమన్నారు.
0: ఇఫ్ కృష్ణ వర్ టు బి ది మౌంటైన్, మేరు మౌంటైన్, వుడ్ లైక్ టు బి స్ట్రీమ్స్ ఫ్లోయింగ్ ఆన్ దట్ మేరు మౌంటైన్.
1: అనంత ఆకాశమే తానైనా మేము చిన్న చుక్క రూపాయి విధంలో చెరుగుచుందుమన్నారు.
0: ఇఫ్ ఇట్ టేక్స్ ది ఫారమ్ ఆఫ్ ది స్కై, వుడ్ లైక్ టు షైన్ అ స్మాల్ లిటిల్ స్టార్స్ ఇన్ ద స్కై.
1: సముద్రమే తానైనా పరచుకుని పారదం మేము సెలయేరుమై అన్నారు.
0: ఇఫ్ హీ వర్ టు బికమ్ ఓషన్, వుడ్ లైక్ టు బికమ్ స్ట్రీమ్స్ అండ్ రివర్స్ అండ్ మర్జ్ ఇన్ హిమ్.
1: ఏదో ఒక విధముగా కృష్ణంతో మేము చేరిపోవాలి.
0: ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ ది అదర్ వుడ్ ఆల్వేస్ లవ్ టు బి అసోసియేటెడ్
1: కృష్ణుడితో. చేరి ఉండటమే మా యొక్క అమృతత్వము, కృష్ణుడితో చేరి ఉండటమే మా ముక్తితత్వము.
0: ఆల్ అవర్ వి ఆస్పైర్ ఫార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ అండ్ ఎవ్రీథింగ్ లిబరేషన్,
1: మేము ఎడబాటును ఏమాత్రము ఏనాడు కూడా ఏ క్షణం కూడా మేము ఆశించము.
0: టు హ్యావ్ కంటిన్యూస్ కంపెనీ, వీ కెనాట్ బేర్ సెపరేషన్ ఈవెన్ ఫర్ ఎ మినిట్.
1: కారణం యొక్క ప్రతిబింబలమే మేము.
0: ది రీజన్ ఈస్ వీఆర్ ఓన్లీ ది రిఫ్లెక్షన్ ఆఫ్ కృష్ణ.
1: దీనిని పురస్కరించుకుని ఏ వేదములు తత్వం అసి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మస్మి అనేటువంటి మహావాక్యములుగా నిరూపిస్తూ వచ్చినాయి.
0: ఆల్ ది ఫోర్ మహావాక్యాస్ డిక్లర్డ్ ఇన్ వేద, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మస్మి,
1: ఈ మహావాక్యములన్నీ కూడాను తానే ఇది, ఇదియే తాను అనేటువంటి ఒక ఏకత్వాన్ని కూడా నిరూపిస్తూ వచ్చాయి.
0: ఆల్ దీస్ ఫోర్ మహావాక్యాస్ ఓన్లీ ప్రూవ్ ద టైప్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ గాడ్ అండ్ డివోటీ, దట్ ఇస్ ఎన్ ఆబ్జెక్ట్ అండ్ రిఫ్లెక్షన్.
1: అర్థం చేసుకోలేనిటువంటి యొక్క మానవత్వము, ఈనాడు భిన్నత్వాన్ని అభివృద్ధి పరచుకొని దైవత్వాన్ని విస్మరించి జీవిత తత్వంలో అనేక రకములైనటువంటి కష్టములకు గురి అవుతున్నారు.
0: హ్యూమన్ బీయింగ్స్ టుడే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ గాడ్ అండ్ ద డివోటీ, అండ్ దేర్ ఫోర్ దే ఆర్ సఫరింగ్ ది సెపరేషన్ అండ్ ఆల్సో కమింగ్ టు దిస్ పర్టికులర్ మిజరబుల్ స్టేట్.
1: మృగములందు, పశుపక్ష్యాదులు ఎందు కూడాను దైవత్వం అనేటువంటిది గోచరిస్తూ ఉంటుండాలి.
0: ఇన్ ది ఎనిమల్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ బర్డ్స్ యూ ఫైండ్ డివినిటీ.
1: ప్రతి అణువునందు కూడాను, ప్రతి క్రిమికీటకాదులు ఎందు కూడాను దైవత్వం ఉంటుండాలి.
0: ఇన్ ఎవ్రీ ఆటమ్, ఇన్ ఎవ్రీ స్మాల్ లిటిల్ వర్మ్ యూ హ్యావ్ డివినిటీ.
1: చీమయందు, బ్రహ్మనందు కూడాను ఉంటున్నదని త్యాగరాజు కూడాను వర్ణించాడు.
0: త్యాగరాజు ఆల్సో హ్యాస్ డిస్క్రైబ్డ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ బీట్ ఇన్ అ స్మాల్ యాంట్ ఆర్ ఇన్ అ మౌంటైన్.
1: కానీ ఇట్టి పవిత్రమైనటువంటి ఏకత్వాన్ని మనం అనుభవించటం లేదు.
0: But we are not experiencing this kind of sacred experience.
1: మాటలతో మాత్రమే వర్ణించుతున్నామే కానీ క్రియాచరణలో శూన్యమైపోతున్నాము.
0: we are describing only in words, but in practice we are becoming a big zero.
1: అందువల్లనే మన జీవితం అనేటువంటి అనేక విధమైనటువంటి సమస్యలతో కూడి ఉంటున్నది.
0: దట్ ఈస్ వై అవర్ లైఫ్ ఈస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్.
1: విశ్వాసము గాఢమైనటువంటిదిగా లేదు.
0: ఫెయిత్ ఈస్ నాట్ హోమ్.
1: అవసరం వచ్చినప్పుడు మాత్రమే దైవత్వం మనకు కావాలి.
0: ఓన్లీ వెన్ దర్ ఇస్ ఎ నీడ్ వి థింక్ ఆఫ్ గాడ్.
1: అవసరం తీరిన తర్వాత దైవత్వం మనకు అక్కరలేదు.
0: ది మోమెంట్ దట్ అవర్ నీడ్ ఈస్ ఓవర్ వి ఫర్గెట్ గాడ్.
1: ఇది కేవలం ఆకలైన సమయంలో అన్నం భుజించటం అన్నట్టుగా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఆస్పైరింగ్ టు హావ్ ఫుడ్ వెన్ యు ఆర్ హంగ్రీ.
1: ఈ ఆకలి తిన్నంత మాత్రమే తీరేటువంటిది కాదు.
0: ది టైప్ ఆఫ్ హంగర్ దట్
1: యు హావ్ ఇన్ యువర్ మైండ్ చరవత తిరుగుతూ ఆకలి వస్తుంటుండాలి.
0: థ్రూఅవుట్ ద లైఫ్ యు షుడ్ హావ్ దిస్ పర్టిక్యులర్ హంగర్.
1: కనుక ఇదే విధంగానే పునరపి జననం పునరపి మరణం, ఈ విధంగా జనన మరణాల మధ్య లోపలే మన జీవితమును అంకితం గావించుకున్న జనన మరణములకు అతీతమైనటువంటి యొక్క అమృతత్వాన్ని మనం పొందేది ఎప్పుడు?
0: That is why we are having this kind of birth, death and again rebirth. And if we go on following this particular path, when can we see the birthlessness?
1: కనుక మనం ఈనాడు గుర్తించవలసినటువంటి విషయము దైవత్వమునకును జీవితత్వమునకును ఏకత్వం అనేటువంటిది ఉన్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: Today we will have to recognize the truth that there is unity between the divinity and also the devotee.
1: ఈ సత్యాన్ని మనం విశ్వసించక ఈ సత్యాన్ని ఆచరించక ఎన్ని విధములైనటువంటి సాధనలు సలిపినప్పటికీ మనము పొందవలసిన గమ్యాన్ని పొందలేము.
0: Without having firm faith in this and without practicing this particular thing, we can never achieve the goal.
1: సర్వస్వము మన యందు ఉంటుండి కూడాను ఏదో పరదేశమునందు వెతకడానికి ప్రయత్నించుకోవటం ఇది అజ్ఞానం యొక్క మూల లక్షణం.
0: It becomes an act of ignorance on our part if we go on searching divinity outside, although it is existing within us.
1: ఇంటి ఎందు జ్యోతి వెలుగుతున్నుండగా పొరుగు ఇంటికి అగ్గి కరుణనే అరుగనేలా?
0: When you are having light and fire in your own house, why go in search of fire to the neighboring
1: జ్యోతి? ఆ పరంజ్యోతి, ఆ అఖండ జ్యోతి, ఆ అద్వైత జ్యోతి మన ఎందే ఉంటుండగా ఏదో అల్పమైనటువంటి జ్యోతుల కోసం మనం ఆశ్రయించి అరుళ్లు దాచి మన జీవితమును అంకితం గావిస్తున్నాం. ఇదే పెద్ద అజ్ఞానం.
0: ద గ్రేట్ లైట్, స్పిరిచువల్ లైట్, the advaitic light, although it is within us, we are still searching for it outside and elsewhere. This is ignorance.
1: Kanukane daivattam anetundi mana hrudaya sthayilo untunnadi.
0: Divinity is in our own heart.
1: Itti daivattamu oka krishna tattvamu annaru.
0: Krishna tattva is one such divinity.
1: Keshavaya maha, narayana maha, madhavaya maha, vasudraya maha anetundi ee naamulu annitti endukodanu కృష్ణనామం పరిపూర్ణ అవతార తత్వము అని కూడా ఇందులో నిర్ణయం చేస్తూ వచ్చింది.
0: వెన్ యు గో ఆన్ రిపీటింగ్ వేరియస్ నేమ్స్ కేశవాయ నమః మసూదనాయ నమః మాధవాయ నమః అండ్ ఆల్ దాట్ యు కమ్ టు ది లాస్ట్ వన్ అండ్ దట్ ఇస్ కృష్ణ తత్వ విచ్
1: కృష్ణుడు పరిపూర్ణ స్వరూపుడు పరిపూర్ణ అవతారము అన్నింది.
0: ఇట్ ఈస్ ఫుల్ అవతార్ అండ్ ఇట్ ఈస్ ఫుల్ లెస్ ఇన్ ఇట్ సెల్ఫ్.
1: దీనికి కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్?
1: అవతారములు అన్నీ ఒక్కటే అయినప్పటికీ ఈ కృష్ణావతారం మాత్రం పరిపూర్ణ అవతారం అంటలో దీనిలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటి?
0: ఆల్ ది అవతారాస్ ఇన్ ఎ వే ఆర్ ఫుల్ అవతారాస్, బట్ వాట్ ఈస్ ది రీజన్ యాజ్ టు వై కృష్ణావతార అలోన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఫుల్ అవతార్?
1: ఇది పూర్ణావతారమని, అర్ధావతారమని, కాలావతారమని అవతారాలు ఈ భేదము లేవు.
0: ఇన్ అవతార్ యు కాంట్ గెట్ ఎ ఫుల్ అవతార్, హాఫ్ అవతార్ అండ్ ఎ క్వార్టర్ అవతార్.
1: ఆ కాలానుగుణ్యంగా ఆ దేశ పాత్రను అనుసరించి ఆ పరిస్థితుల స్థితిగతులను కూడా పురస్కరించుకుని అవతారం యొక్క తత్వము కొన్నింటిని మాత్రమే ప్రచురిస్తూ వస్తుంది, ప్రకటిస్తూ వస్తుంది.
0: డిపెండింగ్ అపాన్ ద టైమ్, ద కంట్రీ, ద ప్లేస్ అండ్ ద సిచ్యుయేషన్, ది అవతార్ రివీల్స్ ఇట్ సెల్ఫ్ టు దట్ లిమిటెడ్ ఎక్స్టెంట్.
1: కనుకనే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముదచ్చితే అని అన్ని పూర్ణత్వమే.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ దేర్ ఇస్ ఓన్లీ ఫుల్నెస్. దట్ ఈస్ ఫుల్, దిస్ ఈస్ ఫుల్.
1: మనము కేవలము క్వాంటిటీని చూచి మనం ఈ చిన్నది పెద్దది అని భావిస్తున్నాము.
0: వి గెట్ ఇన్ టు ది డెల్యూటెడ్ ఫీలింగ్ అండ్ సెపరేట్నెస్ ఆన్ ది బేసిస్ ఆఫ్ క్వాంటిటీ విచ్ వి సీ.
1: ఇక్కడ క్వాలిటీ దీని యొక్క పూర్ణత్వాన్ని మనం విచారించాలి.
0: దిస్ ఫుల్నెస్ ఆర్ పూర్ణత్వ ఈజ్ బీయింగ్ రెఫర్డ్ టు ది క్వాలిటీ అండ్ నాట్ క్వాంటిటీ.
1: అదే విధంగానే దైవత్వం అనేటువంటిది అన్ని అవతారములందు కూడాను పూర్ణత్వంగానే ఉంటుంటాడు.
0: డివినిటీ ఈజ్ found in its fullness in all the avatars.
1: Aithe konni konni sandarbhamulandu roopa naamamulu puraskarinchukoni deeniki aneka vidhamukunti arthamulu kalpistu vacharu maha panditulu.
0: The great pandits have been attributing and giving different meanings to different names of the avatar.
1: ఇక్కడ కృష్ణః అని ఒక పదం ఉంది. కృష్ణః,
0: there is a word కృష్ణః.
1: కా
0: ష న ఆర్ ద లెటర్స్.
1: ఇది కృష్ణ,
0: దిస్ ఇస్ కృష్ణ.
1: కానీ ఇందులో మరికొద్ది పేర్లు కూడా ఉంటుండాలి.
0: దేర్ ఆర్ ఎ ఫ్యూ అదర్ నేమ్స్ ఆల్సో అసోసియేటెడ్ విత్ దిస్.
1: కా ర ష న హ, ఇది ఐదు అక్షరములు.
0: ది సేమ్ కృష్ణ కెన్ బి డిస్క్రైబ్డ్ ఇన్ ఫైవ్ లెటర్స్. కా ర ష న హ,
1: ఈ ఐదు అక్షరముల లోపల కూడా అనంతమైనటువంటి ఒక దివ్యత్వం కూడి ఉంటుండాలి.
0: ఇన్ దీస్ ఫైవ్ లెటర్స్ ఇమ్మెన్స్ డివినిటీ ఈస్ అవైలబుల్.
1: కా అనేటువంటిది దీని యొక్క అంతరార్థాన్ని మనం గుర్తించాలి.
0: ఫస్ట్ లెటర్స్ రికగ్నైజ్ అండ్ అండర్స్టాండ్ ద ఇన్నర్
1: అనగా కమల కాంతుడు.
0: కా రెఫర్స్ టు కమల కాంత.
1: ఈ కమల కాంతుడు కాకుండా కమలేశ్వరుడు,
0: హీఈస్ ఆల్సో కమలేశ్వర,
1: కమలగర్భుడు.
0: హీఈస్ ఆల్సో కమలగర్భ
1: అనగా సూర్యోదయమైన తక్షణమే కమలములు విచ్చుతూ ఉంటాయి.
0: యాజ్ సూన్ యాజ్ దెర్ ఇస్ సన్ రైజ్,
1: దీనివల్ల కమల బాంధవుడు అని కూడా ఉంటుండాలి.
0: ద లోటస్ బ్లాసమ్స్, దట్ ఇస్ వై హీ హాస్ ఆల్సో బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ కమల బాంధవ
1: అనగా దైవత్వం అనేటువంటిది మనలో ఆవిర్భవించిన తక్షణమే హృదయం వికసిస్తుంది, హృదయ కమలం వికసిస్తుంది.
0: ద మోమెంట్ డివినిటీ మేనిఫెస్ట్ ఇన్ అస్, అవర్ హార్ట్స్ బ్లాసమ్.
1: కనుకనే కకారం అనేటువంటిది వికసింపజేసేటువంటి యొక్క సూర్యతత్వంగా తీసుకున్నారు.
0: కా దేర్ ఫోర్ బి డిస్క్రైబ్డ్ యాజ్ దట్ కెపాసిటీ విచ్ కెన్ ఎనేబుల్
1: అని రన్నింపజేసేటువంటి రామతత్వంగా తీసుకున్నారు.
0: అండ్ దిస్ ఇస్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ సన్, ఆ రా ఇస్ టేకన్ యాజ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ రామ విచ్ కెన్ గివ్ ఎ లాట్ ఆఫ్ జాయ్.
1: షా అనేటువంటిది షడ్గుణైశ్వర్య సంపన్నుడైనటువంటి యొక్క ఈశ్వరు విష్ణుత్వంగా భావిస్తూ వచ్చారు.
0: షా హాస్ బీన్ అసోసియేటెడ్ విత్ విష్ణుత్వ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ ది సిక్స్
1: ఆస్పెక్ట్స్. అనేటువంటిది ఒక విధమైనటువంటి నరసింహావతారంగా భావిస్తూ వచ్చారు.
0: ద లెటర్ న స్టాండ్స్ ఫర్ నరసింహావతార
1: అనగా నరసింహ, నరుడు మృగము రెండింటి యొక్క ఏకత్వంగా భావిస్తూ వచ్చారు.
0: ఇట్ ఈస్ ఎన్ అసోసియేషన్ ఆఫ్ నర అండ్ కాంబినేషన్ ఆఫ్ నర మ్యాన్ అండ్ అనిమల్.
1: ఆ అనేటువంటిది అక్షర స్వరూపుడైనటువంటి వాడు.
0: ఆ స్టాండ్స్ ఫర్ అక్షర
1: నిరంతరము క్షయము లేనటువంటి వాడు.
0: ద వన్ హూ డస్ నాట్ నో వాట్ ద డిక్లైన్ ఈస్.
1: కనుక ఇలాంటి అక్షర అర్థములను మాత్రమే పురస్కరించుకుని దైవత్వం అనేటువంటిది ఈ పరిపూర్ణత్వంతో కూడినటువంటిది కృష్ణావతారం అని భావిస్తూ వచ్చారు.
0: పీపుల్ హావ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అండర్స్టూడ్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ ఫైవ్ లెటర్స్ ది కృష్ణత్వ ఈజ్ ఫుల్ డివినిటీ అండ్ ఇమెన్స్ డివినిటీ.
1: మరికొంతమంది ఈ కృష్ణ అనేటువంటిది ఆనంద తత్వంగా తీసుకుంటూ వచ్చారు.
0: సమ్ అదర్ పీపుల్ took this krishnatva as
1: sat ananda swarupudu krishnudu annaru.
0: The principle of delight, and he has been described as sat chit ananda swarupa.
1: Krishna anaga nallati vaadu ani artham.
0: Krishna also means a dark one.
1: Ajnanamunu pariharam gaavinchetvanti sat chit ananda swarupude krishnudu ani.
0: It also means that he is one who can destroy ignorance by his splendorous
1: kanuka
0: qualities.
1: Perlaku enni arthamulaina manam cheyavachu.
0: Therefore, names can be given different meanings.
1: పేరు పెట్టినవి గాని పుట్టినవి కాదు.
0: Name has been given. Name is born on its own.
1: కనుక దైవత్వం అనేటువంటిది సర్వత్రా కూడాను సర్వకాలము యందు కూడాను ఏకత్వంతో ఉండినటువంటి పూర్ణత్వమే.
0: Divinity therefore is fullness which existed all the while and right from the beginning till
1: కేవలం మానవులు వారి వారి తెలివితేటలను భక్తి ప్రపత్తులను ఆశ్రయించేసుకుని తద్వారా భగవంతుని వర్ణిస్తూ వచ్చారు.
0: However, men began describing God in the light of their own cleverness and their own capacity.
1: ఎన్ని విధములు వర్ణనలు గావించినప్పటికీ అది వారి యొక్క అభిరుచులు మాత్రమే కాని దైవం యొక్క నిజతత్వములు కాదు.
0: But whatever description has been given by man is only reflection of their own taste and temperaments.
1: సముద్రములో అనంతమైనటువంటి జలం ఉంటుండాలి.
0: Ocean has immense water.
1: ఎవరెవరు ఎంతెంత పాత్రను తీసుకుని పోతారో ఆ పాత్రకు మాత్రమే ఆ నీరుని తీసుకుని రాగలరు.
0: But what quantity of water can be brought by a person depends upon the vessel.
1: అదేవిధంగా భక్తులు, పండితులు, దాసులు ఇలాంటి వారు వారి వారి భావోద్రేకముల చేత ఆ భగవంతుని యొక్క పవిత్రమైనటువంటి యొక్క గమ్యములను, కొన్ని విధమైన మర్మములను, దివ్యమైనటువంటి రమ్యములను భావించుకుంటూ వచ్చారు.
0: ఇన్ ద సేమ్ వే డివోటీస్ అండ్ ఆల్సో పండిట్స్ బిగాన్ డిస్క్రైబింగ్ గాడ్ అకార్డింగ్ టు దేర్ ఓన్ కెపాసిటీస్ దేర్ ఓన్ టెంపర్మెంట్ దేర్ ఓన్ అండర్స్టాండింగ్ దేర్ ఓన్ పవర్స్ టు కాంప్రహెండ్.
1: ఆకాశంలో ఎన్నో పక్షులు ఎగురుతూ ఉంటాయి.
0: దేర్ కెన్ బి ఏ నంబర్ ఆఫ్ బర్డ్స్
1: వాటి వాటి రెక్కల బలమును పురస్కరించుకుని ఆయా స్థాయికి పోయి ఎగురుతూ ఉంటాయి, తిరిగి మరి క్రిందికి వచ్చి పడుతుంటాయి.
0: విచ్ ఎ బర్డ్ కెన్ ఫ్లై డిపెండ్స్ అపాన్ ది పవర్ ఆఫ్ దేర్ ఓన్ వింగ్స్ అండ్ దేర్ ఓన్ కెపాసిటీ టు ఫ్లై.
1: కనుక
0: డౌన్ ఆఫ్వర్డ్స్
1: ఈ పాండిత్యము చేతను విద్యా చేతను దైవత్వాన్ని అనేక రకములుగా కూడా వారు వర్ణిస్తూ రావచ్చు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ ది స్కాలర్షిప్ విచ్ దే హ్యావ్ అండ్ ది ఎడ్యుకేషన్ విచ్ దే హ్యావ్ దే మే గో ఆన్ డిస్క్రైబింగ్ డివినిటీ ఇన్ డిఫరెంట్
1: వేస్. కేవలం వారి భావరాలే కానీ భగవంతుని యొక్క తత్వంలో నిజంగా కాదు.
0: ఆల్ దీస్ డిస్క్రిప్షన్స్ ఆర్ ఓన్లీ దేర్ ఓన్ ఫీలింగ్స్ దేర్ ఓన్ ఇమాజినేషన్.
1: భగవంతుని వదించడం ఎవరి తరమూ కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిస్క్రైబ్ గాడ్.
1: మరి అదే పండితులే చెప్తున్నారు, యథోవాచి నివర్తంతే అప్రాప్య మనసా సహా, మనసును కానీ వాక్కును కానీ సాధ్యం కానటువంటి తత్వం నీది అని వారే తిరిగి వర్ణిస్తుంటారు.
0: దీస్ వెరీ పీపుల్ డిస్క్రైబ్ గాడ్ హూ కెనాట్ బి కాంప్రహెండెడ్ బై మైండ్ ఆర్ హూ కెనాట్ బి డిస్క్రైబ్ బై వర్డ్.
1: కనుక దైవత్వాన్ని మనము ప్రత్యేకమైన దివ్యత్వంగా భావించుకోనకుండా, మానవత్వం కూడా దైవత్వంతో వేరుగా మనము విశ్వసించక, దైవత్వం మా ఏకత్వంతో కూడినటువంటి బింబ ప్రతిబింబం సత్యాన్ని మనం గుర్తించాలి.
0: దేర్ఫోర్ వి హావ్ ద ఫ్యాక్ట్ దట్ డివినిటీ అంటే ఆర్ ఓన్లీ వన్ అండ్ ద సేమ్. వన్ ఇస్ ది ఆబ్జెక్ట్ ది అదర్ ఇస్ ద రిఫ్లెక్షన్. వి షుడ్ నాట్ బ్రింగ్ అబౌట్ ఎ ఆర్టిఫిషియల్ డిస్టింక్షన్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: దేర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ హియర్.
1: ఒక గింజ ఉంటుంటాది,
0: దేర్ ఇస్ ఎ సీడ్స్.
1: ఆ గింజల్లో రెండు బద్దలుగా ఉంటుంటాయి.
0: ఇట్ హ్యాస్ టూ పార్ట్స్.
1: రెండు బద్దలు చేరినప్పుడే ఇది మొక్కగా తయారవుతుంది.
0: వెన్ దీస్ టూ పార్ట్స్ ఆర్ ఇంటాక్ట్
1: ఇందులో ఏ బద్ద విడివిడిగా అయినప్పటికీ ఇది మొక్కగా రాదు.
0: ఇట్ కెన్ స్ప్రౌట్ ఓన్లీ వెన్ దే ఆర్ టుగెదర్. ఇఫ్ దే ఆర్ సెపరేటెడ్ ఇట్ ఇస్ నాట్.
1: అందుకోసమే జీవాత్మ పరమాత్మ అనేటువంటి రెండు బద్దములు చేరినప్పుడే బద్దలు చేరినప్పుడే సృష్టి అనేటువంటి వృక్షము ఏర్పడుతూ ఉంటుండాలి.
0: The tree of creation can sprout and function only when divinity and also the man come together.
1: కనుక భక్తుడు లేక భగవంతుడు లేడు.
0: There is no God without devotee.
1: భగవంతుడు లేక భక్తుడు లేడు.
0: There is no devotee without God.
1: భగవంతుడు ఏ విధంగా భక్తులను సృష్టిస్తున్నాడో భక్తులు కూడాను భగవంతుని ఆ విధంగా సృష్టించాలి.
0: Just as God is creating devotees according to his own likes, devotees also can create God according to their own liking.
1: దానిని ధ్యానము అని పేరు పెట్టుకుంటూ వచ్చారు.
0: This has been described as meditation.
1: అనగా తనయందు ఆ భగవంతుని యొక్క రూపనామమును చిత్రించుకుంటూ తనలో తాను భావించుకుంటూ అనేక విధములుగా ఆ రూపాన్ని సాక్షాత్కరింపజేసుకోవడానికి తగిన కృషి చేయటం.
0: Meditation therefore refers to the type of whatever he wants to describe and picture God in himself. In that particular form he go on picturing and creating God in his own mind.
1: Kanuka daivatvame kevalam srishtikarta ani cheppadaku veelu kaadu, daivatvanni kuda srishtimpa cheseetundi oka manavatvam pavitramainatundi.
0: Therefore it may not be correct to say God only is the creator and God creates. Even a devotee can create God within himself.
1: Anduvaranane jantunam narajanma dullabham annaru.
0: That is why such a great place is given for
1: manava janmam chala durlabhamainatundi annaru.
0: Human birth is difficult to obtain.
1: Ee padanni ekkado oka kukka vinindatta paapam.
0: It appears one dog heard this particular statement.
1: Yeviti jantunam narajanma dullabhamani, mem kuda jantulame, maakante manavudu enta goppa vaadu, etta goppa vaadu.
0: The dog began questioning. It appears man is the greatest among the animals. We are also animals. Why should man be described as a greater animal? No, certainly not.
1: Meme goppavaram annaru.
0: We are greater than man. The dogs
1: karanam emanaga pattad annam kosamani vaari kompalu kaachukuntu vaari chuttu tirukkuntu vaadu kottina tikkina gaani pichina takshame tokalladinchukuntu venta pothunnam. Ee krutagnita manavulukunda.
0: Because we have a sense of gratitude. For the sake of a fistful of food that is given to us, we are so loyal, we follow the master, we serve the master, and we are grateful to the master.
1: Bhagavanturu tindi tintunnaru.
0: God's food is being
1: Bhagavanturu ichina jalamunu traagutunnaru.
0: People are drinking water given and supplied by God.
1: Bhagavanturu ichina gaalini pilchutunnaru.
0: We are breathing the air supplied by God.
1: Bhagavantuni yokka prasadame.
0: Everything is ది గిఫ్ట్ గివెన్
1: దానిని అనుభవిస్తూ భగవంతుని మర్చిపోతున్నారు క్రూరులై.
0: మెన్ ఆర్ ఫర్గెటింగ్ గాడ్ అండ్ బికమింగ్ క్రూయల్.
1: ఉపకారం చేసినటువంటి భగవంతునికి అపకారము సలపెడుతున్నారు.
0: మ్యాన్ హస్ బీన్ రిటర్నింగ్ ఇంగ్రాటిట్యూడ్ గాడ్.
1: మాకైనా కృతజ్ఞత ఉంది, మీరు కృతజ్ఞులుగా తయారవుతున్నారు కాబట్టి మాకంటే మీరు ఎట్ల గొప్పవారు.
0: వీ హ్యావ్ దట్ సెన్స్ ఆఫ్ గ్రేట్ఫుల్నెస్ అండ్ గ్రాటిట్యూడ్ బట్ యు ఆర్ అన్గ్రేట్ఫుల్ అండ్ యూ హ్యావ్ ఇంగ్రాటిట్యూడ్. హౌ కెన్ యూ బి డిస్క్రైబ్డ్ యాజ్ గ్రేటర్ దాన్ వీ.
1: మా యజమానుడు మన అనేక విధములు హింసించినప్పటికీ ఆ కృతజ్ఞత చేత మా పేరు పెట్టించినమే నేను తోకల్లాడించుకుంటూ అతనికి వినయ విధేయతను నేను అందిస్తున్నాను.
0: Even when the master ill treats us, gives us some trouble, etc., the moment he calls us by the name that has been given to us, we just go very lovingly to him.
1: Kani manavudu maa peru vinnante maatramane chi chi chi ani dooram kodutunnaru.
0: But what is man doing? The moment he thinks of, he comes across the word dog, he condemns it with all meanness.
1: Kanaka manavunni chi chi chi ani dooram cheyali ante kaani mammalu cheyadaniki veelledu.
0: It would be appropriate to condemn the man.
1: We should not condemn.
0: We don't utter lies.
1: అన్యాయము సల్పటం లేదు.
0: We do not do any
1: అక్రమంలో ప్రవేశించడం లేదు.
0: We do not take the wrong
1: path. మా దురాశ అంతకంటే లేదు.
0: We do not have greed.
1: ఇలాంటి త్యాగమైనటువంటి మా జీవితానికి మమ్మల్ని చులకనగా భావించుకోవటము, ఇది మానవత్వానికి ఒక తీరని లోటు అన్నారు.
0: If man considers dogs in a mean way, it is a reflection upon their own poor intelligence, because our lives are full of sacrifice, unlike the lives which are selfish of human beings.
1: Chadavulu chadivi evi prayojanam?
0: What is the use of having a lot of education?
1: Enni padavulu yeli evi prayojanam?
0: What is the use of
1: occupying the highest position?
0: What is the use of having so much of
1: earnest? Maakunna kutakyata meeku lekunda pothundali.
0: You do not have the gratitude which we have towards our master.
1: Kanuka జంతువునాం నరజన్మ దుర్లభం అనేటువంటిది ఎందుకు? జంతువునాం సురక జన్మ దుర్లభం అను.
0: వై షుడ్ ఇట్ బీ జస్ట్ సెడ్ దట్ ఇస్ డిఫికల్ట్ టు ఆబ్టెయిన్ ది బర్త్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్? ఇట్ వుడ్ బి మోర్ అప్రోప్రియేట్ టు సే ఇట్ ఇస్ డిఫికల్ట్ టు ఆబ్టెయిన్ ది బర్త్ ఆఫ్ ఎ డాగ్.
1: కనుక ఈనాడు కుక్కల కంటే హీనమైపోతున్నారు మానవత్వం.
0: టుడే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ మ్యాన్ ఈస్
1: స్వార్థం స్వార్థం స్వార్థం ఆడంబరం.
0: మ్యాన్ ఈస్ గెటింగ్ డిగ్రేడెడ్ ఇన్ టు వర్స్ దాన్ ఈవెన్ డాగ్స్. A selfishness to the core.
1: ఇలాంటి వారు భక్తులు భక్తులు అంటే ఎట్లా భక్తులు అవుతాం?
0: If you go on calling yourselves as devotees, can you really be devotees?
1: నీ స్వార్థము సప్రయోజన నిమిత్తమై నీవు ఆచరిస్తున్నావు కానీ దైవానుగ్రహం కోసమని దైవానందం నిమిత్తమై నీవు ఆచరించటం లేదు.
0: All the actions you perform are performed on account of selfishness and self interest, not to serve the God and not to earn his grace.
1: నీవు దైవం యొక్క అంశమును అనేటువంటి యొక్క తత్వం గాఢంగా విశ్వసించినప్పుడు ఈ స్వార్థము స్వప్రయోజనము త్యజిస్తావు.
0: ద మోమెంట్ యు రియలైజ్ దట్ యు ఆర్ ఎన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ, యుడ్ బి ఏబుల్ టు ఓవర్కమ్ దిస్ కైండ్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ డిజైర్స్ అండ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
2: దేహము ఒక రథము,
0: బాడీ ఈజ్ ఓన్లీ ఎ చారియట్.
2: ఆత్మ రథికుడు,
0: ఆత్మ ఈజ్ ద చారిటీ.
2: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
0: We should experience unity between the charioteer occupying the chariot and running the
2: chariot. Manavuli yandu aneka rakamulaitundi bhedamulu undavachchu.
0: There could be a number of differences between man and man.
2: Inta srishti lopana kudanu ye yokka manavullo iddarena kudanu samananga kanipinchetundi vaaru leru.
0: In this vast creation you can't come across two people who are
2: yeyopanti yandu bhedamulu kanipistune untuntayi.
0: There could be some kind of difference are there between two persons.
2: అమడ బిడ్డలైనా కూడా ఎందుకు భేదములు
0: కనిపిస్తుంటాయి.
2: ఈ భేదములు అభివృద్ధి పరిచేటువంటి వారు లోకములో కొల్లలు కలరు.
0: దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ పీపుల్ హూ కెన్ ఎక్స్ప్లోర్ దీస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్.
2: కానీ అన్నింటి ఎందు ఉన్నటువంటి ఏకత్వాన్ని చూపించేటువంటి వాడు ఒక్కడ చాలు మనకు.
0: ఇట్ వుడ్ బి సఫిషియంట్ ఈవెన్ దర్ ఇస్ వన్ హూ షోస్ ఇన్ అండర్లైన్ యూనిటీ అండ్ ఆల్ ద
2: ఆహార నిద్ర భయ మైదనాలు ఎందు సర్వులు సమానమే.
0: In terms of food, sleep and such other mundane things,
2: janana maranamulu yandu sarvulu samaname, kotisudu gaani kooti peda gaani,
0: be he the richest person or the poorest person, they are the same.
2: Itti samattamainatte atma tattvam nandu nijamainatte rati tattvam manamu abhirudhi parchukovali.
0: In terms of atma, we should develop equality.
2: Andari yandu unnatundi atma okkate.
0: Atma residing in every heart is one and the same.
2: Aneka patra lopala చంద్రుడి యొక్క ప్రతిబింబం కనిపిస్తుంటుండాలి, కానీ అది ప్రతిబింబమే. ఈ ప్రతిబింబం ఎక్కడ పోయి చేరుతుండాలి? బింబంలోనే చేరుతుండాలి. అదే విధంగానే ఈ యొక్క దేహములన్నీ కూడా కొన్ని పాత్రల వంటివి.
0: మూన్ లైట్ ఇస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది
3: vessels. In the same way, God has been reflected in the human bodies which are vessels.
2: ఈ పాత్రల యొక్క ప్రమాణములు ప్రత్యేకంగా ఉండవచ్చును.
3: There is a distinction and separateness for these bodies.
2: కానీ అన్నిటి ఎందుకును ప్రతిబింబించేటువంటి ఆత్మ ఒక్కటే.
3: But the reflection which you get in each one of these bodies is the same, and that is of divinity.
2: అట్టి ఏకత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
3: We have to develop that kind of feeling and that kind of...
2: దాన్ని మనం అభివృద్ధి పరచుకోకుండా...
3: If you don't develop that kind of feeling...
2: నీ యొక్క అహంకారం చేత నీ పదవులు, నీ విద్యలు, నీ అధికారం ఇవి అని యోచించవలసింది.
3: Is it your position, your own education, your own power which you have to indulge in?
2: ఇవన్నీ కూడా నువ్వు తుమ్మునంతలో తోలిపోవు, తొమ్మిది తరణ తోలుబొమ్మ అన్నారు. ఈ తోలుబొమ్మ యొక్క తత్వాన్ని నీవు ఆధారంగా తీసుకుంటున్నావు.
3: దీస్ ఆర్ ఆల్ సచ్ ఇంపర్మనెంట్ థింగ్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఇంపర్మనెంట్ బాడీ.
2: ఇవి కదిలిపోయే మేఘం వంటివి.
3: దిస్ ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్.
2: కరిగిపోయే ఐస్ వంటిది.
3: దిస్ సంథింగ్ లైక్ ఐస్ విచ్ మెల్ట్స్ అవే.
2: ఇలాంటి యొక్క జీవితత్వాన్ని నీవు సత్యంగా భావించుకుని నిత్య సత్య నిర్మలమైనటువంటి ఆత్మతత్వాన్ని విస్మరిస్తూ ఉన్నావు.
3: వై డూ యూ బేస్ ఆల్ యువర్ ఫెయిత్ అండ్ యాక్షన్స్ ఆన్ దిస్ ఇంపర్మనెంట్ బాడీ విచ్ గోస్ అవే అండ్ ఫర్గెట్ డివినిటీ విచ్ ఇస్ పర్మనెంట్?
2: ఏనాటికి నీ వెంట జంట ఇంట ఉండవు.
3: దిస్ బాడీ ఈజ్ నాట్ గోయింగ్ టు బి విత్ యూ ఫర్ ఎవర్.
2: ఎప్పటికీ, ఏనాటికైనా కూడా మరువనటువంటిది, విడవనటువంటిది, కదలనటువంటిది, తిరగనటువంటిది ఒక్కటే, అదే ఆత్మతత్వం.
3: ఇట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ విచ్ కెన్ విచ్ విల్ నెవర్ డెసర్ట్ యూ, విచ్ విల్ ఆల్వేస్ బి విత్ యూ, బి ఇట్ టుడే ఆర్ ఎనీ అదర్ డే, బి ఇట్ నౌ ఆర్ అ డే.
2: అలాంటి సత్యనిత్యమైనటువంటి దాన్ని మనం ఆధారంగా చేసుకుని
3: వీ హావ్ టు బేస్ ఆల్ అవర్ యాక్షన్స్
2: అనిత్యము అసత్యమైన జగత్ వ్యవహారంలో మిథ్యముగా భావించుకుని
3: we have to consider the worldly activities and the worldly life
2: jeevithi yatramu saginchukovali.
3: we have to carry on our life on
2: ee jagattu anedi shashvatam kaadu.
3: world is not permanent.
2: puttaka poorvam manaki ee jagattu ledu.
3: before we were born the world,
2: marinchina tarvata ee jagattu ledu.
3: once we die the world doesn't
2: exist. ee janamanulaku madhyalo vachi chernetundi ee jagattu.
3: in between birth and death you come across this particular world.
2: inte kaadu.
3: not merely this.
2: పగటి పూట చూసేటువంటి ఈ జగత్తు రాత్రిలో మనకు కనిపించదు.
3: ది వరల్డ్ విచ్ యు సీ అండ్ విట్నెస్ డ్యూరింగ్ ద డే ఇస్ నాట్ సీన్ ఇన్ ది నైట్.
2: ఈ స్వప్నంలో లేనటువంటి జగత్తు పగలులో కనిపించదు.
3: ది వరల్డ్ విచ్ యు సీ ఇన్ డ్రీమ్ ఇస్ నాట్ ఫౌండ్ వెన్ యు ఆర్ అవేక్.
2: కనుక ఇవి రెండింటి ఎందు కూడా నువ్వు మిథ్యమైనటువంటి ఒక సత్యాన్ని మనం గుర్తిస్తున్నాము.
3: ద టైప్ ఆఫ్ ట్రూత్ విచ్ ఇస్ మిథ్యా ఈజ్ ఎక్స్పీరియన్స్ బిట్వీన్ దీస్ టూ స్టేట్స్ ఆఫ్ డ్రీమ్ అండ్ వేకింగ్.
2: ఇలాంటి వచ్చి పోయేటువంటి ఒక జగత్తు నిమిత్తమై మనం అనేక విధములుగా భ్రమలను పెంచుకుని
3: the world which appears and disappears in this particular way, why should we develop such kind of delusion and illusions on this world?
2: mana swastharupamainatundi yokka atma tattvanni mana marchipothunnam.
3: we are forgetting our true nature which is atma tattva itself.
2: kanuka mana swastharupa sandarshananni mana anubhavinchadaniki tagina krishi cheyali.
3: we have to make efforts to come in face to face with our own real nature.
2: ee jagattunandu shashvatamainatundi aanandam manaku labhinchadu.
3: In this world, you can never get permanent bliss.
2: దీని పేరే అనిత్యం అసుఖం లోకం.
3: The very name of this world is the permanent world and temporary world. Happiness is impermanent.
2: సత్యమైనటువంటి యొక్క జగత్తునందు నిత్య సత్యమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించిన కోరటం అనేటువంటిది పెద్ద అజ్ఞానం.
3: It is ignorance of the highest order to expect to enjoy permanent happiness and joy in this world which is itself impermanent.
2: మన చదువులందు,
3: in all our education,
2: మన తెలివితేటలు యందు,
3: in all our
2: మన ఆచరణ యందు,
3: in our prayer,
2: మన అనుష్ఠానములందు,
3: in whatever
2: మన ఆలోచనలు యందు,
3: in all our thoughts,
2: మన అనుభూతి యందు,
3: in all
2: ఈ జగత్తునందు శాశ్వతమైనటువంటి ఆనందం మనకు లభించదు.
3: In this world you can never get permanent bliss.
2: దీని పేరే అనిత్యం అసుఖం లోకం.
3: The very name of this world is

0: ఉంటుండాలి.
1: ఆత్మతత్వం ఇస్ ద ఓన్లీ థింగ్ విచ్ ఈస్ కామన్.
0: దాన్ని మాత్రం మనం ఆనందంగా ఆశ్రయించినప్పుడే ఈ సర్వస్వాన్ని కూడా మనము లోపరుచుకున్న వారం అవుతాం.
1: ఇఫ్ యూ కెన్ టేక్ షెల్టర్ అండర్ ఆత్మతత్వం ఇన్ ద రియల్ వే, వీ బి ఏబుల్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ ఆల్.
0: అప్పుడే మన యొక్క ఇంద్రియములు కూడా మనం నిగ్రహించుకున్న వారం అవుతాం.
1: దెన్ ఓన్లీ వీ కెన్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ అవర్ సెన్సెస్.
0: 6 సంవత్సరముల పిల్లవాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద వాజ్ ఎ 6-year-old child.
0: దైవత్వం అనేటువంటి తనలో ప్రకటించడం చేత, ప్రభవించడం చేత, ప్రకాశించడం చేత తండ్రికి కూడా బుద్ధులు నేర్పేటువంటి యొక్క పుత్రుడిగా తయారయ్యాడు.
1: He became a son who was able to teach proper lessons even to the father because divinity manifested in him.
0: బోధించడానికి వయసు ప్రమాణం కాదు, ప్రధానం కాదు.
1: For teaching and for giving correct knowledge, age is not important. Kulamu,
0: gotramu manaku aadharam kaadu.
1: Caste and community are not important.
0: Dhanamu, pedda idi manaku avasaram ledu.
1: Money, wealth and position are also not important.
0: Anduvalani, Valmiki evvani vamsham andali vaadu.
1: That is why it has been asked, to which particular clan or community does Valmiki belong?
0: Nandundu ye palli endu putte?
1: Where was Nanda born?
0: ధర కుచేలినంత ధనము కలిగి ఉండే.
1: వాట్ అమౌంట్ ఆఫ్ వెల్త్ డిడ్ పూర్
0: గజరాజు ఏ విద్య కలిగి ఉండే?
1: వాట్ ఎడ్యుకేషన్ డిడ్ ఎలిఫెంట్ హ్యావ్?
0: వసుధ ధ్రువుని ఎంత వయసు కలిగి ఉండే?
1: వాట్ ఏజ్ డిడ్ ధ్రువ హ్యావ్?
0: శబరి ఎంతటి శక్తి కలిగి ఉండే?
1: వాట్ పవర్ అండ్ కెపాసిటీ?
0: విదురునికి ఎంతటి విదురమతి ఉండే?
1: వాట్ క్యాష్ విచ్ విదుర హ్యావ్?
0: తిమ్మనికి ఎంతటి తెలివి ఉండే?
1: వాట్ ఇంటెలిజెన్స్ డిడ్ హనుమాన్ హ్యావ్?
0: ఇదంతా కూడా దైవ ప్రార్థన వలనే, దైవ ప్రేమ చేతనే దీని విలువను సంపాదించుకున్నారు.
1: ఆల్ దీస్ పవర్స్ అండ్ కెపాసిటీస్ ఆర్ ఆబ్టైన్డ్ బై ఆల్ దీస్ పర్సన్స్ హూ హావ్ బీన్ మెన్షన్ ఓన్లీ బై ప్రేయర్ అండ్ గ్రేస్ ఆఫ్ గాడ్.
0: కేవలం కోతి, చంచలత్వానికి పుట్టినీళ్లు పెట్టిన పేరు.
1: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎ మంకీ, ఇట్ ఈస్ అనదర్ నేమ్ ఫర్ ఫికల్నెస్.
0: కానీ రాములపై ఉన్నటువంటి విశ్వాసమే సర్వబలమును చేకూర్చుకోగలిగింది.
1: It is the faith which that monkey had in Rama which gave such extraordinary powers and capacities for it.
0: Hanumantudu gunavantudu balavantudu ilanti vaadainappudikini tana yokka balam paina tana gunam paina tana yokka dini paina tana aashrayinchaka Ramunu paina maatrame tana yokka sarvaswanni daraboosukunnadu.
1: Hanumanta was a person with full of capacities, power, cleverness, intelligence, but still he did not base all his life on those.
0: మహాగుణవంతుడు,
1: he took shelter under Rama.
0: చాలా బలవంతుడు,
1: he was a very virtuous person.
0: మహా శాంతవంతుడు,
1: a strong person, a peaceful.
0: కనుకనే అతనికి టైటిల్స్ ఇంతా ఉన్నాయి, శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు, హనుమంతుడు అని.
1: That is why all these titles have been given to Hanuman as the one who had.
0: అలాంటి వాడు లంకలో ప్రవేశించినప్పుడు రాక్షసులంతా ప్రశ్నిస్తారు, ఇంత చిన్న కోతి ఇంత పెద్ద బలముతో ఇన్ని విధములకు కూడా నువ్వు రాక్షసులు జయిస్తున్నది, నీవెవరయ్యా అని ప్రశ్నించారు.
1: When such a highly accomplished Hanuman entered Lanka, Rakshasas demons who were shocked at the
0: extraordinary power, బలాన్ని, తన యొక్క గుణాన్ని, తన యొక్క శాంతిని ఏమాత్రమూ ప్రకటించుకోలేదు.
1: Who are you, they asked. He never began describing about his own capacities, prowess, accomplishments, etc.
0: ఒక్కటి మాత్రమే చెప్పాడు, దాసోహం కోసలేంద్రస్య. ఆ రామచంద్రుడి యొక్క దాసుడు అన్నాడు.
1: హీ డిస్క్రైబ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద సర్వెంట్ ఆఫ్ శ్రీరామ.
0: ఇప్పుడు మన వారు ఎవరైనా నీవెవరయ్యా అంటే, ఓ సోన్సో సోన్సో, పెద్ద ఏబీసీడీ నుంచి కూడా జడ్ వరకు డిగ్రీలు చెప్పుకుంటూ వస్తుంటాం.
1: ఇఫ్ ఎనీవన్ వర్ టు ఆస్క్ అస్ వెల్ హూ ఆర్ యూ, వీ get intoxicated in describing
0: inka jennino cheptuntaru avanni cheppukunte gaani veeniki balam raadu.
1: ex minister and ex and ex and ex
0: mana balalu ivi durbalalu.
1: Do such descriptions really speak of our strength? It is only our weakness, not
0: dammidi ki panikraana twentivi.
1: All the things which you had in the past are
0: padavulu poyinchara bazaarla petti ammina koregettunte vaaru leru.
1: Once you lose your power and position, you are treated worse than a useless thing.
0: Nee nijamaina balamu, nee nijamaina padavi aatma swarupunu sunvanta visse amrutasya putraha, nenu amruta putrunni daivam yokka samsaanni ani cheppukotame nijamaina gauravam.
1: Your true power lies in your declaring that you are the aspect of divinity, you are the son of divinity.
0: ఇలాంటి యొక్క ధైర్యాన్ని, సాహసాన్ని, నిజతత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ట్రూత్ అండ్ డెవలప్ దిస్ కరేజ్ టు డిక్లేర్ అవర్సెల్ఫ్స్ యాజ్.

0: శ్రీకృష్ణుడి యొక్క భక్తులు, మన కార్యానిమిత్తమై ఆచరించే భక్తులు ఏనాటికి మనకి పనికిరావు.
1: అండ్ ది అదర్ టైప్స్ ఆఫ్ డివోటీస్ హూ డు నాట్ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ థింగ్ కెన్ నెవర్ బి యూస్ఫుల్.
0: మన పని జరిగినా భగవంతుడికి నమస్కారం చేస్తున్నాం. ఇప్పుడు
1: డివోటీస్ టుడే ఆర్ సచ్ దట్
0: మన పని విఫలమైపోయినా ఇంకా ఫోటోని తీసి లోపల పెట్టేస్తాం.
1: ఇఫ్ వి సక్సీడ్ ఇన్ అవర్ ఎఫర్ట్స్ అండ్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ అవర్ విషెస్, వి వర్షిప్ ద గాడ్.
0: వాంఛన నిమిత్తమే భగవంతుని సంయోగ వియోగంతో అనుభవిస్తావా?
1: Can you be so mean as to establish relationship with God for the sake of fulfillment of such mean desire?
0: Brahmandamantata prabalutundari neeku aalayamuna marchana laviyaguna.
1: Is it possible to fix a small limited place?
0: Koti suryula kaanti meedi kaligini neeku prame dvipamune evaru pattagalaru.
1: God who is occupying the entire universe, how can he be put
0: in a adhikaraadulakaina andani vaadavu neerupukanavalani evartaramu?
1: Who can describe your formless form?
0: Sarvajeevulu yendu sancharinchini neeku sariyaina peyadu saadhyamaguna?
1: Is it possible to give a name to you who is found in every human being?
0: Brahmandamantata bodjalo nunnatti neeku bachya bhojyamune evaru pattagalaru?
1: The one in whose stomach the entire cosmos resides, how can you
0: ఎవరైనా వస్తు తెలియచున్నది నంది సాయిబాబయ్యనొచ్చు ఇతరమైనది ఎవరేమి ఎరుగరయ్యా?
1: పీపుల్ రియలీ డు నాట్ నో హూ సాయిబాబా ఈస్. సాయిబాబా
0: కేవలము ఒక రూపనామమునే మనం ఆధారం చేసుకుంటూ కూర్చున్నామే కాని ఆ దివ్యమైనటువంటి ప్రేమతత్వాన్ని కాని ఆ సత్చిత్ ఆనందం యొక్క రహస్యాన్ని కాని మనం గుర్తించుటకు ప్రయత్నించడం లేదు.
1: We are merely basing all our understanding on the basis of the name and the form. We are not able to understand the inherent divinity which is in the
0: Krishna tattvanni kuda nu kamsuga aaritigaane bhavistu vachadu.
1: Kamsa also was taking Krishna tattva in the physical form.
0: Idu chinna pillavadu.
1: He was thinking Krishna was a small boy.
0: Edu konni rakamaina entity oka shaktulu kaligi aayanni vidhamainaatundi oka konni mesmerism anaga konni maayalu salputunnadu.
1: He was thinking that Krishna was having only some kind of small powers and he is using
0: divine shakti kaane kaadan cheppu vaadinchadu.
1: He argued that it is not the power of divinity at all.
0: Inga Shishupala Dantavakraduniki cheppanakkaraledu.
1: It is not possible to describe how foolish Shishupala and Dantavakra were.
0: Dharmaraju varu paadapu pooja chesi adiniki aneka vidhamulaga okkarunu rajyamunu paripalinchadaniki Krishnaarjunanu konutuku prayatninchaga Shishupaludu cheptunnadu.
1: When Dharmaraja was offering worship of the feet of Lord Krishna, Shishupala began describing Krishna.
0: Snanambu cheyu aa javarandra cheelalu kaajechinanduka poojaniku.
1: Should Krishna be worshipped for stealing the sarees of those ladies when they were taking bath?
0: Valla bhoomondato jallalaadannaku harinchinanduka ardhyamijuta.
1: Is it offering argya to you because you are just spending playful time with gopis?
0: Chalunika katti petta panchangam inka.
1: You close all this kind of
0: Bhagavadura oku Sri Krishna sannitimpa.
1: Don't go on describing and praising Krishna.
0: Nooru jilkalu chetunu annadu ilanti Krishnudu pogalatukottama.
1: Can you just go on praising such a Krishna? He asked.
0: Kaluku ilanti durmargam kudanu ee naadu aneka vidhanga abhrudhi avutuntadi.
1: Even today this kind of arrogance and ignorance is spreading.
0: Kevalamu dehasattvanni,
1: only the physical aspect
0: of the sambandhamainatundi jagat tattvanni vaaru yochistu untaru.
1: Only this physical and the worldly relationship they build.
0: Antar shaktini, atma tattvanni,
1: the inner
0: ananda swaroopanni vaaru gurtinchadaniki tagina shaktivantulu kaalekapothunnaru.
1: The inner power and the power of atma and the power of delight and bliss which this particular body embodies, they have not been able to recognize.
0: Yuga yugamulu nundi kudunu konasagutu vachundadi.
1: This is the story of yuga after yuga.
0: Prati avataram nandu kudunu ilanti dandamulu rendu kudunu chakkala vale rekkala vale bayaldeertu vastunnayi.
1: In every avatar this kind of things went on side by side.
0: కనుక కృష్ణ జన్మాష్టమి అనగా కేవలం ఒక విధమైనటువంటి జ్ఞాపకార్థమై మనం ఆచరించుకోవటమే గాని కృష్ణునికి జన్మమే లేదు.
1: వెన్ వీఆర్ సెలబ్రేటింగ్ కృష్ణ జన్మాష్టమి, ఇట్ ఈస్ ఓన్లీ టు రిమైండ్ అవర్ సెల్స్ ఆఫ్ వాట్ కృష్ణ ప్రిన్సిపల్ వాస్. ఇన్ ఫ్యాక్ట్ కృష్ణ డస్ నాట్ హ్యావ్ ఎనీ బర్త్ అట్ ఆల్.
0: జన్మ సంస్థాపన నిమిత్తమే అవతరిస్తున్నాడని మనం భావిస్తుంటారు.
1: వీ థింక్ దట్ కృష్ణ హ్యాస్ టేకన్ బర్త్ ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ ధర్మ.
0: దుష్టులను శిక్షించడము, శిష్యులను రక్షించడము అని.
1: To punish the wicked and to protect the virtuous.
0: Idi kevalam kontha mandi vishwasam maatrame idi.
1: This is only in a way faith of a few people.
0: Dharma sthapana anetundi kuda kaadu.
1: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ధర్మ సంస్థాపన.
0: ధర్మం అంటే ఏ ధర్మం?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ రియల్ ధర్మ? వాట్ టైప్ ఆఫ్ ధర్మ?
0: ప్రాకృతమైనటువంటి ధర్మ సంరక్షణ కోసం వస్తున్నాడా?
1: ఈజ్ ఇట్ ది ధర్మ విచ్ ఈస్ ఇన్సిడెంటల్ టు దిస్ వరల్డ్?
0: అట్టయితే త్రేతాయుగంలో ధర్మం రక్షించినప్పుడు ద్వాపరయుగంలో తిరిగి ధర్మం ఎందుకు క్షీణించుకోవాలి?
1: If that is the type of dharma which you are referring to, if dharma was already established in Treta Yuga,
0: Dwapara Yugamlo tiriki dharmanu rakshinchinappudu Kali Yugamlo enduku dharmam nashinchipovali?
1: How did it decline during Dwapara Yuga? How did it decline again in Kali Yuga?
0: Laukika sambandhamainatundi dharmamlaku sambandhinchinatundi kaadu.
1: The dharma which people are understanding in a worldly sense is not the dharma.
0: ఇది ఊర్ధ్వ ధర్మం అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
1: దెర్ ఈస్ అనదర్ ధర్మ కాల్డ్ ఊర్ధ్వ ధర్మ,
0: అదే హృదయ ధర్మం.
1: దట్ ఈస్ ది ధర్మ ఆఫ్ ద హార్ట్.
0: అట్టి హృదయ ధర్మాన్ని మానవుడు దినదినమునకు క్షీణించిపోతుండాలి.
1: దిస్ కైండ్ ఆఫ్ హృదయ ధర్మ ఈస్ డిక్లైనింగ్ ఇన్ మ్యాన్ డే ఆఫ్టర్ డే.
0: అనగా ఏ రీతిగా క్షీణించిపోతుండాలి? మన దృష్టిని బహిర్దృష్టి గావించుకోవటం చేతనే.
1: హౌ ఈస్ దిస్ పర్టికులర్ ధర్మ డిక్లైనింగ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్? By externalizing our vision, this dharma is declining.
0: ఈ విషయం ఎందు మాత్రమే ప్రవేశించేటువంటి యొక్క మనస్తత్వాన్ని మనం అభివృద్ధి పరుచుకుంటున్నాము.
1: We are developing a type of mental attitude and attachment toward the external world.
0: అంతర్దృష్టి మనం అభివృద్ధి పరుచుకోవాలి.
1: We should develop an inner vision.
0: ఎంతకాలం అయితే మనం అభివృద్ధి పరుచుకుందామో పశ్యతీతి పశువు అని.
1: సోలాంగ్
0: ఈ బయట దృష్టి కలిగినటువంటి వాడు పశువు తప్ప మనిషి కాదు ఉన్నాడు.
1: సోలాంగ్ యాజ్ వీ డెవలప్ ది ఎక్స్టర్నల్ విజన్ అండ్ అవుట్వర్డ్ విజన్ వీ కెన్ బి కంపేర్డ్ ఓన్లీ టు ఎనిమల్.
0: ఎవడు అంతర్దృష్టిని అభివృద్ధి పరుచుకున్నా వాడే మానవుడు.
1: ఓన్లీ దాట్ పర్సన్ హూ కెన్ డెవలప్ ది ఇంట్రోవర్టెడ్ విజన్.
0: ఎవరి వంట వర్ణించినప్పటికీ తనలో ఉన్నటువంటి మంచి చెడ్డలు తనకు మాత్రమే గోచరమవుతాయి.
1: Only that particular person can be called as a true human being. He only would be able to recognize
0: tanaku taanu tana yokka pravartana tana yokka nija tattvamu taanu trupti padeyatundi yokka tattvame nija dharmam.
1: The true dharma is to satisfy oneself that
0: adi self satisfaction,
1: that he is following the right path. That is self satisfaction.
0: Nenu manchiga unnanu aneetundi neevu nodutho cheppavachunu kaani neevu enta manchiga unnavu neeku maatrame telusu.
1: Whether you are following the right path or not, you alone know. You may act on
0: this self. What is empty? Deham ka self kaadu.
1: What does this self refer to? Does it refer to the body?
0: Ade atma.
1: Self refers there to atma.
0: Deham nene nekunte yokka self povali.
1: One should give up the feeling that he is the body.
0: Atma nene nekunte yokka selfish raavali.
1: He should develop that self feeling.
0: Kanukane selflessness self is real self annaru.
1: That is why it is said selflessness self alone is real self.
0: Manamu ee deha bhrantito kaakunda aatma bhrantito manam jeevinchadani prayatninchali.
1: We have to constantly live with the feeling of atma, not with the feeling of body.
0: Manamu kevalam ichcha aichchalapaina aadharapadi daivatvanni manamu samyoga viyogamulato anubhavistu vastunnamu.
1: Because we base all our life on the likes and dislikes, we get association and separation from God.
0: పచ్చి గడ్డి చేతితో చూపితే పశువైనా పరిగెత్తి వస్తుంది.
1: ఇఫ్ యూ వర్ టు ఆఫర్ గ్రీన్ గ్రాస్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అన్ ఎనిమల్ ఇట్ విల్ రన్ టు యూ.
0: తుంటకర్ర చేతిలో తీసుకుంటే పశువైనా పరిగెత్తిపోతుంది.
1: యూ టేక్ ఎ స్టిక్ ఈవెన్ అన్ ఎనిమల్ విల్ రన్ అవే ఫ్రమ్ యూ.
0: ఇస్తానంటే రావటము, కొడతానంటే పరిగెత్తటము, ఇది పశు లక్షణాలు.
1: ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ అన్ ఎనిమల్ టు బి అట్రాక్టెడ్ బై సమ్ కైండ్ ఆఫ్ ఇండ్యూస్మెంట్ దట్ వెన్ ఇట్ ఇస్ గివెన్.
0: ఇచ్చినా కొట్టినా తిట్టినా అన్నింటికి నువ్వు సహించుకుని ఉండేటువంటి నిజమైనటువంటి సహన ధర్మం.
1: ద రియల్ సహన ధర్మ ఇస్ వన్ విచ్ ఈస్ ప్రిపేర్ టు యాక్సెప్ట్ వెన్ ఇట్ ఇస్ గివెన్ వెన్ ఇట్ ఇస్ డిజైర్డ్.
0: అదే సహనా భవతు సహనో భవంతు అని.
1: When it is denied and when even one is beaten, one should not run away.
0: Sahasratisha purushaha sahasraksha sahasrapad.
1: One should accept God under all circumstances. That alone is sahana bhavatu.
0: Anni kannulu, anni chetulu, atanivi.
1: Thousands of ears, thousands of eyes, thousands of feet, all these
0: anni talade ainappudu annappudu inki em naade aneetundi ekkada undi.
1: When everything belongs to him, where is the question?
0: Are purusha suktam anandu sahasra chisha purushaha sahasraksha sahasrapad. Anni kannulu atanivi, edi suchina atane.
1: This has been described even in Purusha Sukta as God having thousands of heads, thousands of eyes and thousands of
0: feet. Yavaro ninnu hasyam chesaranuko.
1: Suppose someone ridicules you and makes
0: fun of you. Rendo vyakti nannu hasyam chesindani nuvu bhavinchukokoodadu.
1: You should not think that someone is making fun of you.
0: Naa endunnatvanti yokka ye daivattamo ade daivattame nannu hasyam chesindi anuko.
1: You should feel దట్ డివినిటీ విచ్ ఈస్ ఇన్హెరెంట్ ఇన్ యూ ఈస్ రిడిక్యూలింగ్ యూ త్రూ సమ్ అదర్.
0: అందులో ఇందులో ఉన్నటువంటిది ఒక్కటే, తను తాను చేసుకున్నాడు.
1: దేర్ ఇస్ ది కామన్ డివినిటీ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ యూ యాజ్ వెల్ యాజ్ ఇన్ ది అదర్ పర్సన్ హూ ఇస్ రిడిక్యూల్.
0: నిన్నెవరైనా విమర్శించినారనుకో,
1: సపోజ్ సమ్వన్ క్రిటిసైజెస్ యూ,
0: ఎవరిని విమర్శించుకున్నాడు? తనను తాను విమర్శించుకున్నాడు.
1: ఇట్ ఈస్ యాక్చువల్లీ క్రిటిసైజింగ్ వన్ సెల్ఫ్.
0: ఉన్నది ఒక్కటే,
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్.
0: రెండు లేవు కదా,
1: దేర్ ఆర్ నో టూ ఎంటిటీస్ అట్ ఆల్.
0: కనుక ఇలాంటి యొక్క ఆత్మభావాన్ని మనం దినదినానికి పెంచుకుంటూ పోవాలి.
1: డే ఆఫ్టర్ డే అండ్ గ్రాడ్యువల్లీ వీ హావ్ టు డెవలప్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ ఆత్మభావ వినస్.
0: ఇలాంటి భావాన్ని పెంచుకున్నప్పుడు మనకు రాగద్వేషాలకు ఏమాత్రం కూడా అవకాశం లేకుండా ఉంటుంది.
1: ఇఫ్ వీ కెన్ డెవలప్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఇన్ అస్, దెన్ దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ లైకింగ్ అండ్ డిస్లైకింగ్ అండ్ హేట్రెడ్.
0: మన మనసులో ఉండేటువంటి ఒక ఒక్కటే అన్నాడు వేమన.
1: వేమన హాస్ జస్ట్ సెడ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ అస్.
0: కానీ మానవుడు పిచ్చి పెట్టి తిరుగుతున్నాడు తన యొక్క దీనిని తాను తెలుసుకోవటం కోసమని.
1: ఆల్సో హాస్ సెడ్ నాట్ రియలైజింగ్ ది వన్ విచ్ ఇస్ ఇన్సైడ్ హిమ్ మ్యాన్ ఈస్ ట్రైన్ టు సర్చ్ ఫర్ ది
0: తాను విసర్జించి తాన్నే తిరిగి ప్రత్యేకంగా ప్రపంచంలో వెతకడానికి ప్రయత్నిస్తున్నాడంటే ఇది పిచ్చి పెట్టడం కాదా?
1: ఈజ్ ఇట్ నాట్ మ్యాడ్నెస్ టు సర్చ్ ఫార్ ఎ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ వన్ సెల్ఫ్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్?
0: తన చేతి ఎందున్నటువంటి కంటిని తాను మరచి, కడియన్ని మరచి, నా కడియం ఎక్కడో ఎక్కడో అని చెప్పి వెతుక్కోవటం, ఇది కేవలం అజ్ఞానం యొక్క లక్షణం.
1: ఇట్ ఈస్ ప్రూఫ్ ఆఫ్ వన్స్ ఇగ్నోరెన్స్. ఇఫ్ వన్ గోస్ ఆన్ సర్చింగ్ ది బ్రేస్లెట్ which he is wearing on his arm.
0: నీవు దేనిని వెతుకుతున్నావో,
1: whatever you are searching for,
0: దేనిని ఆశిస్తున్నావో,
1: whatever you are trying to aspire,
0: ఆ వస్తువు నీవే.
1: That is yourself.
0: నిన్ను నీవు మర్చిపోతున్నావు.
1: You are forgetting about yourself.
0: కారణం,
1: what is the reason?
0: అజ్ఞానం అనేటువంటి అంధకారమే.
1: It is the darkness of ignorance.
0: ఈ అజ్ఞానం లోపల నీవు ఒక గది లోపల చేరిపోతుంటే అంధకారం లోపల ఏమి నీకు కనిపించదు.
1: యు ఆర్ లైక్ సమ్వన్ హూ హాస్ జస్ట్ గాన్ ఇన్ టు ఎ రూమ్ వేర్ దేర్ ఇస్ టోటల్ డార్క్నెస్. యు ఆర్ నాట్ బీయింగ్ ఏబుల్
0: టు రూమ్ లో నీవు ప్రవేశించి అనేక వస్తువులు నీవు చూస్తున్నప్పుడు ఒక్కటి మాత్రం నీకు కనిపించదు.
1: ఇఫ్ యూ ఎంటర్ ఇన్ టు ఎ రూమ్ అండ్ లుక్ ఫర్ ఆల్ ద అదర్ థింగ్స్, యు కెన్ సీ ఆల్ ద థింగ్స్ ఎక్సెప్టింగ్ వన్ థింగ్.
0: అన్ని చూస్తున్నావు.
1: యు ఆర్ లుకింగ్ అట్ ఆల్ ద థింగ్స్.
0: అన్ని చూస్తున్న సమయంలో నిన్ను నీవు చూడవు.
1: వైల్ లుకింగ్ అట్ ఆల్ ద థింగ్స్ యూ డోంట్ లుక్ అట్ యువర్ సెల్ఫ్.
0: కనుక ఈ జగత్ అనేటువంటి దీంట్లో మనం ప్రవేశించి అన్నింటినీ వెతుకుతున్నాం, దానివల్ల నిన్ను నీవు వెతుక్కోకుండా పోతున్నాం.
1: వాట్ ఈస్ హ్యాపనింగ్ టుడే ఇస్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద వరల్డ్ అండ్ ట్రైయింగ్ టు సర్చ్ ఎవ్రీథింగ్ ఎల్స్ బట్ ఫర్గెటింగ్ యువర్ సెల్ఫ్.
0: తనను తాను వెతుక్కోలేనటువంటి వాడే అజ్ఞాని.
1: ఎన్ ఇగ్నోరెంట్ పర్సన్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ వన్ హూ డస్ నాట్ సర్చ్.
0: తనను తాను తెలుసుకుంటే సర్వమును తెలిసిన వాడైపోతాడు.
1: If one knows oneself well, he knows everything else.
0: అదే చిన్న పిల్లవాడైనటువంటి ఒక ప్రహ్లాదుని తండ్రికి బోధించినటువంటిది.
1: దిస్ ఈస్ వాట్ ప్రహ్లాద టాట్ టు హిస్ ఫాదర్.
0: నాన్న, లోకములన్నీ గడియలోన జయించిన వాడవు.
1: సో డియర్ ఫాదర్, యు ఆర్ ద వన్ హూ హాస్ కాంకర్డ్ ఆల్ ద వరల్డ్స్.
0: ఇంద్రియాలోకము చిత్తమును గెలువనేరు.
1: బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు కాంకర్ ద వరల్డ్ ఆఫ్ సెన్సస్.
0: ఇంద్రియాన్ని నీవు సాధించుకోలేకుండా ఎంతమంది రాజులు సాధిస్తే వచ్చిన ప్రయోజనమేమిటి?
1: యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు కంట్రోల్ యువర్ సెన్సస్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ కాంకరింగ్ ది వరల్డ్ అవుట్ సైడ్ యూ?
0: కనుక నిన్ను నీవు సాధించుకున్నటువంటి వాడే రాజ్యాన్నంతా సాధించుకున్నవాడు, దేశాన్ని సాధించుకున్నవాడు, విశ్వాన్ని సాధించుకున్నవాడు అవుతావు.
1: ఇఫ్ యూ కెన్ మాస్టర్ యువర్ సెల్ఫ్ అండ్ కాంకర్ యువర్ సెల్ఫ్, యూ హావ్ కాంకర్ ద వరల్డ్, కాంకర్ ద ఎంటైర్ యూనివర్స్.
0: కనుక ఇట్టి నిజ తత్వాన్ని బోధించేటువంటిదే కృష్ణుని యొక్క తత్వం.
1: కృష్ణ తత్వ ఈజ్ దట్ తత్వ విచ్ టీచర్స్ ది రియాలిటీ విచ్.
0: సర్వము ఏకత్వంగా ఉంటున్నటువంటిది.
1: ఎవ్రీథింగ్ ఈజ్
0: ఏకోవశీ సర్వభూతాంతరాత్మ.
1: ఎవ్రీథింగ్ ఈజ్ యూనిటీ ఓన్లీ. అండ్ యూ కెన్ సీ
0: నేను మీలోనే ఉంటున్నాను.
1: ఐ హావ్ ఎగ్జిస్టింగ్ ఇన్ యూ.
0: అదే అహం వైశ్వానరో భూత ప్రాణినాం దేహమస్త.
1: That is what is said when
0: నీ దేహాన్ని ఆశ్రయించి నీలోనే నేను వైశ్వాన రూపంలో ఉంటుంది అన్నింటినీ జరుపుతున్నానన్నాడు.
1: I have taken the form of Vaishvanara in you and I am helping you to conduct all the things in your life.
0: ఇలాంటి సత్యాన్ని మనం నిజంగా విశ్వసిస్తే దేవుడు బయట ఉన్నాడనే భావం మనలో ఎందుకు వస్తుంది?
1: If we really believe this particular principle, how can we get the feeling that
0: shlokalu chadutunnamu kantastamo chestunnamu,
1: we are chanting shlokas, we are memorizing
0: shlokas, pettalekapothunnamu,
1: but we are not able to practice these shlokas.
0: ఆచరణలో పెట్టుకున్నప్పుడు ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ రీడింగ్ వెన్ వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రాక్టీస్?
0: ఇంట్లో అన్ని వంటలు చేసి పెట్టుకున్నాం.
1: యూ హ్యావ్ ప్రిపేర్డ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అండ్
0: ఉపవాసం చేస్తున్నాము.
1: బట్ యువర్ ఫాస్టింగ్,
0: వంటలు చేసి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ప్రిపేరింగ్?
0: వంటలు చేసినందుకు భుజించాలి.
1: ఫర్ ప్రిపేరింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెలీషియస్ ఫుడ్ యూ షుడ్
0: యూజ్. శ్లోకాలు నేర్చుకున్నందుకు నీవు ఆచరించాలి.
1: ఫర్ రీడింగ్ అండ్ మెమరైజింగ్ శ్లోకాస్ యూ షుడ్ ప్రాక్టీస్.
0: ఆచరించిన శ్లోకాలు పక్కకు పెట్టాలి.
1: ఆఫ్టర్ ప్రాక్టీసింగ్ యూ కెన్ పుట్ దెమ్
0: అసైడ్. ఆచరించని శ్లోకాలు,
1: శ్లోకాస్ విచ్ యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ యూ షుడ్ పుట్ దెమ్ అసైడ్.
0: ఆచరించిన శ్లోకాలు కేవలం శ్లోకానికే కారణం.
1: ది స్టాంజాస్ విచ్ యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ కెన్ గెట్ యూ ఓన్లీ గ్రీఫ్.
0: మనము కేవలము పదములను మాత్రమే ఉచ్చరిస్తున్నాము, పదార్థాన్ని మాత్రం గుర్తించడం లేదు.
1: వీఆర్ ఓన్లీ అట్టరింగ్ వర్డ్స్ బట్ వీఆర్ నాట్ రికగ్నైజింగ్ ద రియల్ ట్రూత్.
0: కనుక మొట్టమొదట పదము పదములో ఉన్నటువంటి అక్షరము అక్షరంలో ఉన్నటువంటి అర్థములు మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు నో ద వర్డ్, వీ హావ్ టు అండర్స్టాండ్ ద లెటర్స్, అండ్ వీ హావ్ టు అండర్స్టాండ్ వాట్ లైస్ బిహైండ్ దిస్.
0: అప్పుడే నీవు అక్షర స్వరూపుడు అవుతావు.
1: దెన్ ఓన్లీ యూ కెన్ బికమ్ అక్షర స్వరూప.
0: అక్షరాన్ని లోపల మింగటము, క్షరాన్ని మాత్రం అనుభవించటం.
1: యూ స్వాలో ది లెటర్స్ బట్ యూ డోంట్ ప్రాక్టీస్ ది ట్రూత్ విచ్ దట్ లెటర్ స్టాండ్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఆడంబరాలు మనం పెంచుకుంటూ పోతున్నాము.
1: దిస్ కైండ్ ఆఫ్ ఆస్టెంటేషియస్ షోవీ లైఫ్.
0: ఈ ఆడంబరం ఉండినంత వరకు కూడా ఆత్మతత్వం అతనికి చాలా దూరంగా ఉంటుంటాడు.
1: సో లాంగ్ యాజ్ యూఆర్ ఫుల్ ఆఫ్ షో, ది ఆత్మతత్వ కెన్ నెవర్ కమ్ నియరర్ టు యూ క్లోజ్.
0: ఇలాంటి వారు ఏనాటికైనా కోటి జన్మలు ఎత్తినప్పటికీ దీన్ని గుర్తించుకోలేరు.
1: Even if a million lives and births are taken by such people, they can never realize.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం అభివృద్ధి పరచుకుని గుర్తించడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: We have to develop faith in the unity of these two aspects and live the life accordingly.
0: అప్పుడే మనం నిజమైనటువంటి కృష్ణ తత్వాన్ని మన హృదయం నందు ఆవిర్భవింప చేసుకున్న వారు అవుతాం.
1: Only then would we have manifested the principle of Krishna in our own hearts.
2: Govinda Krishna Jai, Gopala Krishna.

Thank you.

జగత్సర్వం సత్యాదినంచు దేవతం తత్సత్యం ఉత్తమాదినం

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: దైవాదీనం జగత్ సర్వం, ఈ ప్రపంచమంతయు కూడాను దైవాధీనమై ఉన్నది.
1: ది హోల్ యూనివర్స్ ఇస్ డివైన్.
0: సత్యాదినంచు దేవతం, ఈ దైవము సత్యం యొక్క ఆధీనంలో ఉంటున్నది.
1: ద డివినిటీ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ట్రూత్.
0: తత్ సత్యం ఉత్తమాదీనం, అట్టి సత్యము ఉత్తముల యొక్క ఆధీనంలో ఉంటుంటాయి.
1: దిస్ ట్రూత్ ఇస్ అడ్హియర్డ్ అండ్ స్పోకన్ బై ఎ నోబుల్ మ్యాన్.
0: ఉత్తమో పరదేవత, అట్టి ఉత్తముడే దైవస్వరూపుడు.
1: That noble person is personification of the divine.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Daivanni gurchi poorna parijnanam lenatu aa samayam nandu aneka vidhamuluga kudanu vicharana salputu vacharu.
1: People investigated about the divine and the divinity in several ways.
0: కానీ దైవాన్ని నిర్ణయించుకోలేక ప్రకృతిని ఆరాధన చేస్తూ వచ్చారు.
1: They could not estimate the divinity in full and therefore they started worshipping prakriti, the nature.
0: కాలము గడిచిన కొలది ప్రకృతి ఆరాధన సల్లంగిల్లి మూర్తి ఆరాధన లోపల భారతీయులు అభివృద్ధిగాంచారు.
1: As the times passed by, they discontinued worshipping the nature and had taken to worshipping the idols, మూర్తి.
0: మూర్తి అనగా జన్మించినటువంటి ప్రతి ప్రాణి కూడాను మూర్తి స్వరూపమే.
1: మూర్తి, the I meant the one, everyone that's born has a form, మూర్తి.
0: జన్మతో కూడినటువంటి యొక్క జీవులన్నీ కూడాను మూర్తి స్వరూపాలే.
1: ఆల్ దోస్ దట్ ఆర్ బోర్న్ హ్యావ్ ఫార్మ్స్ స్పెసిఫిక్.
0: తల్లిని పూజించటము, తండ్రిని పూజించటము, గురువులను పూజించటము, పెద్దలను గౌరవించటము, ఇవన్నీ తప్పేమున్నది?
1: వర్షిపింగ్ ద మదర్, వర్షిప్ ద ఫాదర్, ద ప్రిసెప్టర్ అండ్ ద ఎల్డర్స్ amount to the worship of the form, మూర్తి.
0: వీరే మూర్తి స్వరూపులు.
1: They have forms.
0: అయితే ఇట్టి మూర్తులకు చైతన్యము, దయ, ప్రేమ, కరుణ, సహనము, సానుభూతి ఇత్యాది ఆచరణీయమైనటువంటి సద్గుణములు ఉంటున్నాయి.
1: These forms that received adoration, the worship, have in them the awareness, the compassion, love, forbearance and sacrifice.
0: కానీ ఇది ఎవరు కూడా కాదని చెప్పలేరు.
1: None can deny this.
0: కొన్ని శిలారూపములుగా ఉంటున్నాయి.
1: Some forms are idols made up of stone.
0: ఇందులో చైతన్యము లేక, సహనము లేక, ప్రేమ లేక, కదలిక లేక, ఆనందము లేక, ఆ విధంగా జడస్వరూపమై ఉంటున్నాయి.
1: దీస్ ఐడల్స్ మేడప్ ఆఫ్ స్టోన్ యు డు నాట్ ఫైండ్ ఇన్ ద ఔట్వర్డ్ వే ద లవ్, ద మూమెంట్, ద బ్లిస్ అండ్ సో ఆన్.
0: ఇట్టి రూపమును ఆరాధన చేయటము అనేక మంది ద్వేషిస్తూ వచ్చారు.
1: ది ఐడోలాట్రీ ఈస్ కండెమ్డ్ బై మెనీ.
0: అయితే దీన్ని ద్వేషించడం కూడాను ఒక విధమైన అజ్ఞానమే.
1: ద డినైల్ ఆఫ్ ఐడోలాట్రీ ఈజ్ ఆల్సో ఎ సైన్ ఆఫ్ ఇగ్నరెన్స్.
0: ఇది ఒక పుష్పము.
1: దిస్ ఈజ్ ఎ ఫ్లవర్.
0: ఇది పుష్పము అని ఈ యొక్క వ్రేలు ఆ పుష్పాన్ని చూపుతుండాలి.
1: ఇట్ ఈస్ ది పాయింటింగ్ ఫింగర్ దట్ డైరెక్ట్స్ యూ టువర్డ్స్ ద ఫ్లవర్.
0: ఇది ఒక టంబ్లరు అని ఒక ఈ యొక్క వ్రేలు ఆ టంబ్లర్ చూపుతుండాలి.
1: ద ఫింగర్ పాయింట్స్ యూ టువర్డ్స్ ద టంబ్లర్ దేర్.
0: చూపేంత వరకు మాత్రమే ఈ వ్రేలు.
1: ద ఫింగర్ హెల్ప్స్ యూ యాజ్ ఎ పాయింటర్.
0: పుష్పాన్ని చూసిన తర్వాత పుష్పం పైననే మన యొక్క దృష్టి పోతుంది, కానీ వ్రేలు పైన పోదు.
1: ద మూమెంట్ పాయింట్ ద ఫింగర్ డైరెక్ట్స్ యూ టువర్డ్ ద ఫ్లవర్ యూ స్టార్ట్ సీయింగ్ ద ఫ్లవర్ అండ్ నో మోర్ ద ఫింగర్.
0: అదే విధంగానే ఈ యొక్క విగ్రహములన్నీ కూడాను మన వేలుతో చూపినటువంటివిగా దైవాన్ని చూపుతాయి. దైవాన్ని చూసిన తర్వాత ఈ విగ్రహాలు మనం అక్కర్లేదు.
1: లైక్ వైజ్ దీస్ ఐడల్స్ డైరెక్ట్ యూ టువర్డ్స్ గాడ్ డివైన్.
0: దైవాన్ని ఈ యొక్క విగ్రహములు
1: దీస్ ఐడల్స్ విల్ మేక్ యూ థింక్ ఆఫ్ ద డివైన్ అండ్ గో టువర్డ్స్ ద డివైన్.
0: ఇట్టి స్వరూపాన్ని విమర్శించటము దోషము కాదా?
1: క్రిటిసైజింగ్ సచ్ ఎ నోబుల్ ఐడియా ఇస్ ఎ మిస్టేక్.
0: కొన్నింటిని మనము అతి ప్రీతిగా మనము ఆరాధన చేస్తున్నాం.
1: వీ వర్షిప్ సమ్ ఎండియరింగ్లీ.
0: మన తాతలు ముత్తాతలు అయినటువంటి వారిని చిత్రములుగా తీసుకుని వాటిని మన గృహంలో పెంచుకొని వారిని ఆరాధన చేస్తుంటాం.
1: వీ హ్యావ్ ద ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ అవర్ పేరెంట్స్ ద గ్రాండ్ పేరెంట్స్ అండ్ వీ వర్షిప్ దెమ్.
0: కానీ ఆ యొక్క చిత్రముల లోపల చైతన్యం ఉన్నదా?
1: Do you find life there in those pictures?
0: కరుణ ఉన్నదా?
1: You find anything there?
0: ప్రేమ ఉన్నదా?
1: Love?
0: లేదు.
1: No.
0: కానీ వీటిని పూజించడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: Why do you worship the pictures of your parents and forefathers? Why?
0: మన పెద్దలు ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని మనకు నిరూపించిపోయారు.
1: The elders have given us an ideal to tread.
0: కనుకనే మన గృహం లోపల అనేక చిత్రములంతా ఉంటుంటాయి.
1: And hence we have got the pictures of our parents adorning the wall.
0: ఈ చిత్రములను ఆదర్శంగా నిరూపించి ప్రబోధించి ప్రచారం సల్పి అన్ని విధాలా మనకు ఆదర్శంగా నిరూపించినటువంటి పెద్దలు మనకు ఉన్నారు.
1: We have elders who have passed on to us the ideals to follow.
0: కనుకనే వారి యొక్క ఆదర్శముల చేతనే ఈ యొక్క పటములను మనము ఉంచుకొని చైతన్యం లేకపోయినప్పటికీ మనం వాటిని ఆరాధన చేస్తున్నాము.
1: These pictures stand for all the idealism they lived up to. Though they have no life as such, we worship them.
0: 6 inchalu padavu 4 inchalu vedalpu undinatvanti oka 100 rupayala note undi.
1: We have 100 rupee currency note 6 inches
0: and 4 inches
1: and 4 inches.
0: Aithe danlo chaitanyam unnada?
1: Is there life in the currency note?
0: దానిలో ప్రేమ ఉన్నదా?
1: డూ యూ ఫైండ్ లవ్?
0: కానీ ప్రేమనే లేకుండినా ప్రతి మానవుడు కూడాను దాన్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు?
1: దో ద కరెన్సీ నోట్ హ్యాస్ నో లవ్ దేర్ యెట్ మ్యాన్ లవ్స్ ఇట్.
0: 100 రూపాయల నోటును ద్వేషించేటువంటి మానవుడు జగత్తులో కానరాడు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ పర్సన్ హూ డస్ నాట్ లవ్ ద కరెన్సీ నోట్.
0: ఏ దేశీయుడైనా కూడాను
1: ఆఫ్ ఎనీ కంట్రీ
0: ఏ ప్రాంతీయుడైనప్పటికీ
1: ఎనీ రీజియన్
0: ఏ కాలం వారైనప్పటికీ
1: ఎనీ టైం
0: ఈ ధనమును ఆశించేవారే కానీ దాన్ని విరోధించేటువంటి వారు కాదు.
1: ఎవ్రీవన్ వెల్కమ్స్ మనీ, నో వన్ డినైస్.
0: అయితే ఆ రూపాయి కోసమని ప్రాణాలు త్యాగం చేసినటువంటి వీరులు ఎంతమంది లేరు?
1: దేర్ ఆర్ మెనీ హూ సాక్రిఫైస్ దేర్ లైవ్స్ ఫర్ మనీ.
0: ఈ యొక్క రూపాయి కోసమని తన యొక్క జీవితాన్ని దారబోసేటువంటి వారు ఎంతమంది లేరు?
1: దేర్ ఆర్ మెనీ హూ జస్ట్ డైడ్ ఫర్ మనీ.
0: ఈ యొక్క రూపాయిలో ఉన్నటువంటి యొక్క చైతన్యం ఏమిటి?
1: What is the life principle in this money?
0: దీని యొక్క మహత్యం ఏమిటి?
1: What is the mystery behind it?
0: దీని మహత్యము గవర్నమెంట్ ముద్రనే దీని మహత్యం.
1: The mystery of a currency note, it carries the stamp of the government.
0: ఆ ముద్ర దాని యందు ఉండటం చేత దాన్ని అనేక మంది అనేక రీతులుగా ప్రేమిస్తూ అనుభవిస్తూ వస్తున్నారు.
1: Because of the stamp of the government on the currency note, people value it, adore it and worship it.
0: మనము జాతీయ పతాకాన్ని చూస్తుంటాం మనం.
1: We have the national flag.
0: ఈ జాతీయ పతాకము ఏదో నేసినటువంటి గుడ్డలు.
1: It is just a cloth that's yarned.
0: కానీ చెరుకు పిచ్చి యొక్క తత్వము ఒక గడ్డి పరచ యొక్క తత్వము ఈ యొక్క బట్టలు చేరి ఉంటున్నది.
1: We find it's all made up of yarn out of the plants, that of the grass blade.
0: ఈ 100 రూపాయల నోటు ఎందుకు కూడాను గడ్డిపోచ యొక్క ముద్దనే ఉంటుండాలి.
1: ది కరెన్సీ నోట్ ఆల్సో క్యారీస్ బేసికలీ దట్ ఆఫ్ ద గ్రాస్ బ్లేడ్.
0: చెరుకు పిచ్చి యొక్క ముద్దనేది ఇందులో చేరి ఉంటున్నది.
1: అండ్ దే ఆల్ రిప్రజెంట్ ద వైల్డ్ గ్రాస్.
0: కానీ దీనికి ఎట్టి విలువ లేదు.
1: దే హావ్ నో వాల్యూ.
0: కానీ అట్టి పతాకాన్ని మనము ప్రతి భారతీయుడుకును ప్రతి దేశీయుడుకును గౌరవిస్తూ ఆరాధిస్తూ వస్తున్నారు.
1: బట్ ద నేషనల్ ఫ్లాగ్ ఈస్ హైలీ కెప్ట్ ఇన్ హై ఎస్టీమ్.
0: దీనికి ఈ ఆరాధన ఎందుకు చేయాలి?
1: వై షుడ్ యూ డూ దాట్?
0: జడమైన విగ్రహాన్ని చేయటము మూర్ఖత్వం అని వాదించేటువంటి యొక్క మూర్ఖులు ఈ యొక్క పతాకాన్ని ఆరాధన చేయటము మూర్ఖం కాదా?
1: మెనీ ఫూల్స్ ఆర్గ్యూ దట్ ఇట్ ఈస్ సైన్ ఆఫ్ ఫూలిష్నెస్ టు వర్షిప్ ఐడల్స్. బట్ ది వెరీ సేమ్ ఫూల్స్
0: ఈ 100 రూపాయల నోటు మనం కాపాడుకోవటము, దీనికోసం అన్ని విధాలు కూడా త్యాగం చేయటము, ఇది మూర్ఖత్వం కాదా?
1: ఈజ్ ఇట్ నాట్ ఫూలిష్నెస్ టు సాక్రిఫైస్ వన్స్ ఓన్ లైఫ్ ఫర్ మనీ?
0: ఈ విధంగా మానవుడు తన ఇష్ట అయిష్టమును పురస్కరించుకుని పూజలు ద్వేషములు కొనసాగుతూ వస్తున్నాయి.
1: Therefore, based on the likes and the dislikes of mankind, we find the worship and the denial.
0: ప్రతి మానవుని యందు కూడాను ఒక విశ్వాసం ఉన్నది.
1: Every man has faith in him.
0: ఆ విశ్వాసమే లేకుండా దేనిని కూడాను ఆశించలేడు.
1: If he has no faith, he cannot expect to have anything.
0: ప్రతి మానవుని ఎందుకు కూడాను మొట్టమొదట ఆ విశ్వాసము అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ హ్యాస్ టు డెవలప్ దిస్ ఫెయిత్.
0: ఈశావాస్యం ఇదం జగత్తు అనగా ఏమిటి? ప్రతి మానవుడు, ప్రతి ప్రాణి, ప్రతి జీవి ఈశ్వర స్వరూపమే.
1: ఈశావాస్యం ఇదం జగత్. ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ డివైన్. ఎవ్రీ లివింగ్ క్రీచర్, ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఇస్ డివైన్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఈశ్వర సర్వభూతానాం.
1: ఈశ్వర సర్వభూతానాం,
0: అట్టి ఈశ్వరత్వము అన్ని భూతములు ఎందుకూడను చైతన్య స్వరూపంతో కలుగుతూనే ఉంటున్నది.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: ఈశ్వరుడు అనగా ఏమిటి?
1: హూ ఇస్ ఈశ్వర?
0: సకలేశ్వర స్వరూపుడే ఈశ్వరుడు.
1: ఈశ్వర ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ఐశ్వర్య.
0: ఇది 6 రకమైనటువంటి గుణములతో కూడి ఉంటున్నది.
1: గాడ్ హ్యాస్ 6 అట్రిబ్యూట్స్.
0: ఐశ్వర్యము,
1: ఐశ్వర్య వెల్,
0: దానము,
1: చారిటీ,
0: యశస్సు,
1: రెప్యుటేషన్,
0: గ్రంథ ఒక జ్ఞానము,
1: విజ్డమ్,
0: రసము,
1: ఎసెన్స్,
0: వీజిక. ఈ 6 యొక్క తత్వమునే ఈ యొక్క ఈశ్వరత్వం అంటున్నారు.
1: ఈశ్వరత్వ డివైనిటీ రిప్రజెంట్ దీస్ 6 అట్రిబ్యూట్స్.
0: కనుకనే షడైశ్వర్య స్వరూపుడు ఈశ్వరుడు అని పేరు.
1: సో గాడ్ ఈస్ ద వెరీ మాస్టర్ ఆఫ్ దీస్ 6 ఫార్మ్స్ ఆఫ్ వెల్.
0: దీన్ని శంకర అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: ఈశ్వర ఇస్ ఆల్సో కాల్డ్ శంకర.
0: సంగ్ అనగా చిదానందము, ఆత్మానందము.
1: సంగ్ మీన్స్ చిదానంద, ది ఎటర్నల్ బ్లిస్. ఆత్మానంద, ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్.
0: కరా అందించేటువంటి వాడు.
1: కరా, హూ విల్ హ్యాండ్ ఓవర్?
0: ఆత్మానందమును, చిదానందమును అందించేటువంటి వాడు శంకరుడు.
1: శంకర, హూ కన్ఫర్స్ ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ ది ఎటర్నల్ బ్లిస్.
0: కనుక దైవత్వంతో అన్ని రకములైనటువంటి యొక్క నామముల యొక్క స్వరూపం కూడాను ఇమిడి ఉంటున్నది.
1: దేర్ఫోర్ వి ఫైండ్ గాడ్ ఇన్ ఎవ్రీ నేమ్ అండ్ ఇన్ ఎవ్రీ ఫార్మ్.
0: ప్రతి మానవుడి ఎందుకూడను ఈశ్వరత్వం అనేటువంంటిది తాండవమాడుతూ ఉన్నది.
1: దేర్ యు ఫైండ్ ది కాస్మిక్ ప్రిన్సిపల్, డివైన్ ప్రిన్సిపల్.
0: సర్వభేదముల యొక్క సారమే ఈ యొక్క పదముల యొక్క అంతరార్థం.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ వర్డ్ కనోట్స్ ది వెరీ సెన్స్.
0: సత్య అనేటువంటి దానికి ఋగ్వేదము అని అర్థముంది. సత్య అనే పదమునకు ఋగ్వేదము అని అర్థముంది.
1: ద వర్డ్ సత్య హ్యాస్ ఎ మీనింగ్ ఋగ్వేద.
0: సా అనేటువంటి పదమునకు సామవేదంగా ఉంటుండాలి.
1: ద లెటర్ సా స్టాండ్స్ ఫర్ సామవేద.
0: ఆ అనేటువంటి పదమునకు అథర్వణ వేదంగా ఉంటుండాలి.
1: ఆ సిగ్నిఫైస్ అథర్వణ వేద.
0: మా అనేటువంటి పదమునకు, అది యా అనేటువంటి పదమునకు యజుర్వేదంగా ఉంటుండాలి.
1: యా సింబలైజెస్ యజుర్వేద.
0: సత్య సా ఆయి.
1: సత్య సా ఆయి.
0: సత్య ఋగ్వేదము.
1: సత్య ఋగ్వేద.
0: సా
1: సా
0: సామవేదము.
1: సామవేద.
0: ఆ
1: ఆ
0: అథర్వణ వేదము.
1: అథర్వణ వేద.
0: మా యా అనేటువంటిది యజుర్వేదం.
1: యా యజుర్వేద.
0: సా ఆత్యాస.
1: సాత్యాస.
0: కనుకనే ప్రతి పదమునందు కూడాను వేదం యొక్క సారము ఇమిడి ఉంటున్నది.
1: ఎవ్రీ లెటర్ కంటైన్స్ ది ఎసెన్స్ ఆఫ్ వేద.
0: ప్రమాణపూర్వకంగా మనం విచారణ చేసినప్పుడు అర్థం తెలియనిటువంటి మూర్ఖులు ఎన్ని రకములైనటువంటి అర్థములైనా చేసుకోవచ్చు.
1: ద ఫూలిష్ పీపుల్ డు నాట్ అండర్స్టాండ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్.
0: లింగం అనగా ఏమిటి దీని అర్థము?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ లింగం?
0: గుర్తు అని దీనికి ఒక పదం.
1: లింగం మీన్స్ సైన్.
0: ఈ పదం దేనికోసం ఉపయోగపెట్టారు?
1: వై డూ యూస్ దిస్?
0: అనగా లింగాకారము ఆత్మకు మాత్రమే సంబంధము.
1: ది వెరీ ఫార్మ్ ఆఫ్ లింగ రిప్రజెంట్స్ ద సెల్ఫ్.
0: ఇట్టి ఆత్మతత్వాన్ని ప్రబోధించే నిమిత్తమై లింగము అనేటువంటి రూపం లోపల దానికి ఎటు ముఖము ఎటు కాలు అనేటువంటి తెలియదు.
1: లింగ హ్యాస్ నో డైమెన్షన్ అండ్ ఇట్ రిప్రజెంట్స్ ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
0: కనుకనే భగవంతునికి ఆద్యంతములు లేనటువంటి స్వరూపానికి లింగము అని పేరు పెట్టారు.
1: గాడ్ హ్యాస్ నైదర్ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్ అండ్ సో ఈస్ కాల్డ్ లింగం.
0: ఈశ్వరత్వం అనేటువంటి దాన్ని సకలైశ్వర్యం అన్నారు.
1: ఈశ్వరత్వ రిప్రజెంట్స్ ద మాస్టర్.
0: ఈశ్వరత్వమే
1: అండ్ ఇంటెలిజెన్స్ ఇస్ ఆల్సో.
0: జ్ఞానము ఈశ్వరత్వమే.
1: విజ్డమ్.
0: ఆరోగ్యము ఈశ్వరత్వమే.
1: హెల్త్.
0: సంపద ఈశ్వరత్వమే. సిరి ఈశ్వరత్వమే.
1: సిరి ది వెల్త్.
0: కనుకనే ఇవన్నీ కూడా సకలైశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు అని.
1: ఈశ్వర ఇస్ ద మాస్టర్ ఆఫ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్.
0: విద్య కూడా ఈశ్వరత్వమే.
1: ద నాలెడ్జ్ ఇస్ ఆల్సో ఈశ్వర.
0: కనుకనే ప్రతిది కూడా ప్రపంచం లోపల మనం ముట్టినదంతా కూడా ఈశ్వర స్వరూపమే.
1: వాట్ ఎవర్ దట్ యు కమ్ అక్రాస్ ఇన్ లైఫ్, వాట్ ఎవర్ దట్ యు టచ్ ఇస్ డివైన్.
0: అన్నింటినీ చూపేటువంటిది మన యొక్క హృదయము.
1: ఇట్ ఇస్ అవర్ హార్ట్ దట్ డైరెక్ట్స్ దట్ పాయింట్స్ అవుట్ ఎవ్రీథింగ్.
0: హృదయం అనేటువంటిది కరుణతో కూడినటువంటిది.
1: ద హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: కనుకనే కరుణ స్వరూపమైనటువంటి యొక్క తత్వమే ఈశ్వరత్వము.
1: ఈశ్వరత్వ రిప్రజెంట్స్ ది personification of compassion.
0: జీవేశ్వర స్వరూపంతో కూడినటువంటిది ఈశ్వరత్వము.
1: ఈశ్వరత్వ రిప్రజెంట్స్ ద హార్మోని ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ద డివైన్.
0: ఇటువంటి దివ్యత్వమైనటువంటి ఒక ఈశ్వరత్వాన్ని మనం సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాము.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు కాంప్రిహెండ్ ద ట్రూ నేచర్ ఆఫ్ ఈశ్వర.
0: ప్రపంచం లోపల
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఎన్ని విధములైనటువంటి యొక్క ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి.
1: వీ ఫైండ్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ వర్షిప్.
0: కానీ ఈ ఆరాధనలన్నీ కూడాను ఒక్క తత్వమునకు మాత్రమే ఉన్నది.
1: బట్ ఆల్ దీస్ మోడ్స్ ఆఫ్ రిప్రజెంట్ ఓన్లీ వన్ మెయిన్.
0: దానికి వేరు వేరు పేర్లంతా కూడా పెట్టుకుంటూ వచ్చారు.
1: బట్ డిఫరెంట్ వర్డ్స్ నేమ్స్ హావ్ బీన్ గివెన్.
0: రామ అన్న, కృష్ణ అన్న, ఈశ్వరుడు అన్న అంతా ఒక్కటే.
1: రామ, కృష్ణ, ఈశ్వర ఆల్ ఆర్ వన్.
0: కానీ కొంతమంది విశ్వాసము గాఢముగా ఉండటం చేత ఈశ్వరత్వము అని అనుకుంటారు.
1: సమ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్, దేర్ ఫోర్ దే.
0: మరికొంతమంది రామ అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంలో ఉండటం చేత రామతత్వాన్ని అభిష్టి పెడతారు.
1: సమ్ లైక్ ద నేమ్ రామ.
0: ఈ విధంగా వారి వారి లైక్ అనగా రమేతీతి రామ, ఆ రమింపబడినటువంటి దానికి వారు వరిస్తూ ఉంటారు.
1: దేర్ ఫోర్ బికాస్ దే లైక్ ద వెరీ నేమ్ రామ సో దే వర్షిప్ హిమ్.
0: కనుక శివరాత్రి.
1: శివరాత్రి
0: ఈ శివ అనగా ఏమిటి?
1: హూ ఈజ్ శివ?
0: మంగళకరమైనటువంటి ఒక రాత్రి శివరాత్రి.
1: శివరాత్రి మీనింగ్ ఆస్పిషియస్ నైట్.
0: అనగా ఈ శివ అనేటువంటి మంగళకరమైనటువంటి తత్వము ఎక్కడి నుంచి వచ్చింది?
1: శివ ఆస్పిషియస్నెస్, వేర్ ఫ్రమ్ యు గెట్ ఇట్?
0: తన యొక్క శ్వాస నుంచి వచ్చినటువంటిది.
1: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ బ్రెత్.
0: అది ఏ సో హం సో హం, అది ఏ ఆత్మ నుంచి వచ్చినటువంటిది శబ్దం.
1: దిస్ బ్రెత్ స్టాండ్స్ ఫర్ దిస్ వర్డ్ సోహం. That comes out of Atma, the self.
0: దీనిని హంసగాయత్రి అని పిలుస్తూ వచ్చారు కొంతమంది.
1: దిస్ ఇస్ కాల్డ్ హంసగాయత్రి.
0: హం అనగా తాను.
1: హం మీన్స్ ఐ.
0: సో దైవము.
1: సో దట్ గాడ్.
0: కాబట్టి దైవాన్ని నేనే అనేటువంటి అంతరార్థాన్ని బోధిస్తూ వచ్చింది.
1: సో ది ఇన్నర్ మీనింగ్ ఈజ్ ఐఎమ్ గాడ్.
0: సోహం.
1: సోహం.
0: ఇది ఒక దినమునకు 21,600 పర్యాయములు నీకు ప్రబోధిస్తూ వస్తుండదు.
1: దిస్ హాస్ బీన్ ద టీచింగ్ ఆఫ్ సోహం, ద బ్రెత్ దట్ వీ టేక్ 21,600 టైమ్స్ ఏ డే.
0: ఇలాంటి ప్రబోధలు అనాది కాలం నుంచి కూడాను భారతదేశంలో ఆచరిస్తూ వస్తున్నారు.
1: దీస్ టీచింగ్స్ హావ్ బీన్ ప్రాపగేటెడ్ అండ్ ప్రాక్టీస్డ్ సిన్స్.
0: విగ్రహారాధన మూర్ఖత్వం అని ఎవరు కూడాను భావించరాదు.
1: No one should consider it as foolish.
0: ఇది మూఢత్వము అని చింతించరాదు.
1: You should not decide it as
0: foolishness. అది ఏ నిజమైనటువంటి మూర్తిని దర్శింపచేసేటువంటిది.
1: In fact, that will direct you to God.
0: ఇది పుష్పము అని ఈ వ్రేలు చూసుకున్నప్పుడు.
1: When this finger directs you to the flower.
0: ఈ వ్రేలు కేవలం మూర్ఖమైనటువంటిదేనా?
1: Can you call this finger a fool?
0: ఇది మూర్ఖమైనటువంటిది అయితే ఇది పుష్పము అని దీన్ని చూపగలుగుతుందా?
1: If that is foolish act, how does it direct you to God?
0: కనుక చూపబడినటువంటిది పుష్పము. చూపించినది వ్రేలు.
1: సో దాట్ విచ్ ఇస్ షోన్ ఇస్ ద ఫ్లవర్, దాట్ విచ్ షోస్ ఇస్ ద ఫింగర్.
0: దైవము చూపబడినటువంటిది,
1: గాడ్ ఇస్ షోన్,
0: విగ్రహము చూపింపబడినటువంటిది,
1: ఐడల్ దట్ డైరెక్ట్స్ టు గాడ్.
0: కనుకనే దైవం అనేటువంటి విగ్రహాన్ని మనం ఏమాత్రం కూడా విస్మరించరాదు.
1: సో వీ షుడ్ నాట్ ఫర్గెట్ దిస్ ఐడల్.
0: ఇది జడమైనటువంటి విగ్రహం అని భావించరాదు.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ దెమ్ యాస్ లైఫ్.
0: జడమందు చైతన్యం ఉంటుంది.
1: దేర్ ఇస్ అవేర్నెస్ దేర్ ఈవెన్ ఇన్ ది స్కిన్.
0: ఈ చైతన్యం లేనటువంటి ఒక జడము ఎక్కడ కూడా మనకు కానరాదు.
1: వితౌట్ దిస్ అవేర్నెస్ కాన్షియస్నెస్ దేర్ కెనాట్ బి ఇనఫ్ మ్యాటర్.
0: ప్రతి అణువునందు కూడా ఈ యొక్క చైతన్యం ఉంటుండాలి.
1: అండ్ ఎవ్రీ ఆటమ్ హాస్ గాట్ దిస్ అవేర్నెస్.
0: సర్వ రూపములందు కూడా ఈ చైతన్య శక్తి ఉంటున్నది.
1: ఇన్ ఆల్ ఫార్మ్స్ వీ ఫైండ్ దట్ పవర్ ఆఫ్ అవేర్నెస్.
0: అణువురణీయాను మహతో మహీయాను, అణువు నుంచి ఘనం వరకు కూడా చైతన్యం ఉంటున్నది.
1: వీ ఫైండ్ దిస్ కాన్షియస్నెస్ ఆల్ ఓవర్, స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
0: కనుకనే మనము ఏదైనా కూడా ఇది జడం అని భావించరాదు మనము.
1: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ ఎనీ
0: యాస్ ఇనర్ట్. నీ దృష్టిలో ఆ విధమైన జడంగా నీకు కనిపించవచ్చును.
1: ఇట్ మైట్ బి ఇనర్ట్ ఫ్రమ్ యువర్ వ్యూ పాయింట్.
0: కానీ
1: బట్
0: వేద దృష్టి లోపల అన్ని చైతన్యమే.
1: ఫ్రమ్ వేదిక్ పార్లన్స్ ఎవ్రీథింగ్ ఇస్ అవేర్నెస్.
0: కనుకనే అట్టి అవేర్నెస్ అనేటువంటి ఒక శక్తిని మనం విస్మరించడం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు ఫర్గెట్ దట్ అవేర్నెస్.
0: కనుక ప్రతి దినం కూడాను మనం చేసే ఆరాధనలన్నీ కూడాను దైవానికి చెందినటువంటివి.
1: దేర్ఫోర్ వాట్ ఆల్ యాక్ట్స్ దట్ వీ డూ ఎవ్రీ డే అమౌంట్ టు వర్షిపింగ్ ద లార్డ్.
0: సర్వ పూజ సర్వత్ర సర్వవ్యాపి అయినటువంటి యొక్క ఉదాహరణ తత్వము ఆత్మతత్వము ఎందుకు కనిపించటం లేదు?
1: దట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ యూనివర్సల్, హౌ ఇస్ దట్ వీ డోంట్ సీ దెమ్?
0: క్షీరమందు వెన్న చూడంగా కోరుదురు.
1: దేర్ ఇస్ బటర్ ఇన్ ద మిల్క్ అండ్ యూ డోంట్ సీ ఇట్.
0: కానీ వెన్న కోరినంత మాత్రం మనకు లభించునా?
1: బై మియర్లీ డిజైర్ ద బటర్ కెన్ యూ గెట్ ఇట్? నో.
0: ఆ చీరమును పెరుగుగా చేసి
1: అండ్ యూ హావ్ టు కర్డల్ ఇట్ ఫస్ట్.
0: దాన్ని చిలికినప్పుడే ఆ వెన్న మనకు లభ్యమవుతుంది.
1: యూ హావ్ టు కర్డల్ ద మిల్క్ అండ్ ద చర్న్ లేటర్ టు గెట్ ది బటర్.
0: కనుక నేను కనిపించలేదే ఆత్మ అనుకుంటే చాలా పొరపాటు.
1: బికాస్ ద సెల్ఫ్ ఇస్ నాన్ అపేరెంట్ యూ కెనాట్ డినై.
0: ఆత్మ సర్వలయందు కూడా సర్వమానవలయందు కూడా ఉండేటువంటి ఒక చైతన్య స్వరూపమే.
1: ద స్పిరిట్ ఆర్ ద సోల్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్ అవేర్నెస్.
0: కానా
1: సో
0: ఈ సత్యాన్ని మనం గుర్తించకుండా రెండు దోషములు మనకు వెంటాడుతూ ఉంటుంటాయి.
1: వీ డోంట్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ అండ్ వీఆర్ కమిటింగ్ టూ మిస్టేక్స్.
0: రెండు దోషములు వెంటాడుచుంటున్నారుని.
1: అండ్ దీస్ టూ మిస్టేక్స్ వన్ ఫాలోస్ ది అదర్.
0: ఒకటి
1: వన్
0: లక్షల తప్పులు తన తప్పులను తాను మర్చిపోతుంటాడు.
1: వీఆర్ ఫర్గెటింగ్ ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ మిస్టేక్స్ దట్ వీ కమిట్ ఫర్ అవర్ సెల్ఫ్స్.
0: అది ఒక్కటి.
1: దట్ వన్ మిస్టేక్
0: దాని వల్లనే దైవత్వాన్ని జ్ఞాపకం లేకుండా చేస్తుంది.
1: దట్స్ రీజన్ వై వీ ఫర్గెట్ గాడ్.
0: పరుల అణుమాత్ర దోషము పెద్ద చేయు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ కన్సిడర్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ మిస్టేక్ కమిటెడ్ బై అదర్స్.
0: పరుల చిన్న తప్పును కూడా మనం పెద్దదిగా భావిస్తుంటుంటాం.
1: ఎ స్మాల్ మిస్టేక్ కమిటెడ్ బై అదర్ మ్యాన్.
0: ఆ యొక్క దోషమే నీకు దైవత్వానికి దూరం చేస్తుండాలి.
1: పాయింటింగ్ టు ది మిస్టేక్స్, మైన్యూట్ మిస్టేక్స్ ఇన్ అదర్స్,
0: తన యందున్నటువంటి లక్షల దోషాన్ని కూడా
1: ది ఇన్యూమరబుల్ మిస్టేక్స్ ఇన్ యూ
0: దాచిపెడుతుంటారు.
1: అండ్ యూ హైడ్ దెమ్.
0: ఈ రెండు దుర్గుణాలు మన యొక్క హృదయం నుండి తీసివేసిన మనం నిజమైనటువంటి దైవ స్వరూపులమే.
1: హైడింగ్ అవర్ ఓన్ మిస్టేక్స్ అండ్ కన్సిడరింగ్ మిస్టేక్స్ ఆఫ్ అదర్స్ మైట్ ఏ డిస్టెన్సెస్ ఫ్రమ్ గాడ్. ఎప్పుడు
0: పరదోషములను మాత్రమే వెతుక్కుంటూ పోవటం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు బి ఇన్ సర్చ్ ఆఫ్ ఫాల్ట్స్ ఇన్ అదర్స్.
0: తన దోషమును తాను వెతకాలి.
1: సీక్ అవుట్ యువర్ ఓన్ ఫాల్ట్.
0: తన చిన్నదైనా కూడా దాన్ని పెద్దదిగా భావించాలి.
1: యువర్ ఫాల్ట్ మే బి సో స్మాల్ అండ్ టైన్ అండ్ సింపుల్.
0: పరుల దోషం నీకు కనిపించినప్పటికీ దాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా చూసుకోవాలి.
1: బట్ ఇగ్నోర్ ది మిస్టేక్స్ ఆఫ్ అదర్స్.
0: అట్టి త్యాగభావమే సాధకులకు అత్యవసరం.
1: అండ్ దట్ స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఈజ్ ఎసెన్షియల్.
0: ఈ త్యాగభావమే లేకుండా ఈ యోగత్వమే మనకు ప్రాప్తించదు.
1: Without the spirit of sacrifice, you cannot proceed along the spiritual path.
0: ఈనాడు ప్రపంచంలో ఎందు చూచినప్పటికీ,
1: in this world, wherever you see,
0: పరలోకదోషమును వెతికేటువంటి ఒక పాపులు దినదినానికి అభివృద్ధి అవుతున్నారు.
1: Sinners are increasing day by day who point out others' mistakes.
0: తన అణువాత్రమైన దోషాన్ని కూడా వెతకడానికి ప్రయత్నించినటువంటి యొక్క వారు ఎక్కడా కనిపించడం లేదు.
1: There's not even a single wise man who will be able to find out a simple mistake.
0: కనుకని అందరూ కూడా అశాంతికి గురి అవుతున్నారు.
1: That's the reason why all of us
0: అందరూ కూడా దుఃఖములకు గురి అవుతున్నారు.
1: That's why we are all miserable.
0: కనుక మొట్టమొదట మనం దుఃఖాన్ని దూరం చేసుకోవాలని
1: So we have to cross this misery.
0: అశాంతిని మనం దూరం గావించాలని.
1: We have to shed this restlessness.
0: కోరేటువంటి ప్రతి మానవుడు కూడాను తన యందు ఉన్నటువంటి దోషాన్ని మొట్టమొదటి చంపివేయాలి.
1: All those that aspire to be peaceful must give up these two.
0: పరల దోషాన్ని వెతికేటువంటి వాడు మహాపాపి.
1: He is the worst of the sinners who finds fault with others.
0: మనం ఎప్పుడు కూడాను ఇతరుల దోషాన్ని వెతకకూడదు.
1: We should never find out faults in others.
0: ఇది ఏ నిజమైనటువంటి శివత్వమునకు తెలియనటువంటి అర్థము.
1: This is the meaning of Sivatva, the principle of Siva.
0: ఇది పవిత్రమైనటువంటి గుణం మనలో ప్రవేశించాలి.
1: We should have a sacred quality within us.
0: పరదూషణం అనేటువంటిది మహాపాపమైనటువంటి.
1: Accusation of others is the worst of the sins.
0: కనుక దాని జోలికే మనం పోకూడదు.
1: We should not be after that quality.
0: ఒకవేళ దూషించడానికి నీకు ఇష్టమైన నిన్ను నీవు దూషించుకో.
1: In fact, if you want to criticize anybody, criticize yourself.
0: నేను మానవుడై పుట్టి
1: and peaceful must give up these two.
0: పరలో దోషాన్ని వెతికేటువంటి వాడు మహాపాపి.
1: He is the worst of the sinners who finds fault with others.
0: మనం ఎప్పుడు కూడా ఇతరుల దోషాన్ని వెతకకూడదు.

0: మానవత్వాన్ని ధరించి
1: హ్యాంగ్ బీన్ ఎ మ్యాన్.
0: ఇలాంటి మానవుడు చేయవలసినటువంటి పనిని నేను చేయగలుగుతున్నానా?
1: ఆమ్ ఐ ఏబుల్ టు డూ మ్యాన్లీ డీడ్స్, ది యాక్టివిటీ
0: కర్మలు ఆచరిస్తున్నాను కదా,
1: వాట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఐ యామ్ డూయింగ్.
0: నిన్ను నీవు విమర్శించుకో,
1: సో యు క్రిటిసైజ్,
0: నిన్ను నీవు దూషించుకో,
1: యు అక్యూజ్ యువర్ సెల్ఫ్,
0: నిన్ను నీవు దండించుకో,
1: అండ్ యు పనిష్
0: యువర్ సెల్ఫ్. ఇదే నిజమైనటువంటి సాధన.
1: Punishing one's own
0: సాధన సాధనగా జపం చేయటం సాధన కాదు.
1: ఇస్ నాట్ సింప్లీ రిపీటింగ్ నేమ్స్.
0: ధ్యానాన్ని కూర్చోవటం సాధన కాదు.
1: నాట్ సిట్టింగ్ ఫర్ మెడిటేషన్.
0: మనలో ఉన్నటువంటి దోషాన్ని దూరం చేయటమే గొప్ప సాధన.
1: గివింగ్ అప్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్ విత్ ఇన్ ఈజ్ ది ట్రూ స్పిరిచువల్ పాత్.
0: సాధన అనగా మన దుర్భావం దూరం చేసుకుని సద్భావం పెంచుకోవటమే సాధన.
1: ట్రూ సాధన స్పిరిచువల్ పాత్ మెంట్ కల్టివేటింగ్ గుడ్ క్వాలిటీ.
0: అది ఏ సాధన?
1: బ్యాడ్ క్వాలిటీ,
0: అది ఏ సాధన?
1: That is sadhana.
0: Sadhana, sakaleshwari swarupam.
1: Sa, the very form of different forms of wealth.
0: అట్టి సకలేశ్వరి స్వరూపం అయినటువంటి ఆ సాను మనము దూషిస్తాం, ఎంత పాపం.
1: It's what a mistake, what a sin it is if you are aware of
0: it. మనం పెంచుకున్నప్పుడే అదే మన ధనము.
1: And in fact, if we develop good quality, there is our wealth.
0: ఒక్కొక్క కొంతమంది మానవులకు క్రోధం వస్తుంటుంది.
1: Some are angry.
0: క్షణం లోపలే క్రోధం వస్తుంది.
1: They will have temper.
0: కానీ ఆ క్రోధము ఎవరిని చెడుస్తుంది?
1: Well, who will be spoiled by that?
0: Tana kopame tana shatruvu.
1: Your anger is your enemy.
0: Tana shanti tanaku raksha.
1: And in fact your peace is protect you. Kabattu
0: tana kopamunu tanu champukovali.
1: Therefore you have to kill your anger.
0: Daya chuttambavu.
1: And the compassion is your religion.
0: Tana santoshame swargamu.
1: And your happiness is the very
0: heaven. Tana dukkame narakamandru.
1: And your very misery is the hell.
0: Ilanti dukkame narakam manaku.
1: And that misery is the hell.
0: Ee naadu manavulu nirantaram kodunu dukkamulo munigipothunnaru.
1: Man has drowned himself in misery.
0: కారణం ఏమిటి?
1: Why?
0: తన దోషాన్ని తాను గుర్తించుకోలేకపోవటమే దీనికి మూల కారణం.
1: The reason is that he is not able to know his own fault.
0: మొట్టమొదట తన దోషాన్ని తాను గుర్తించాలి.
1: First he should find out his own mistake.
0: తాను గొప్ప అని, పరులు చాలా చిన్నవారని, అమాయకులని, అలుపులని భావించుకోవటం చాలా పొరపాటు.
1: It's a big mistake to consider yourself so high and others so low.
0: మొట్టమొదట దైవత్వం ఎక్కడున్నది?
1: Where is God?
0: ప్రతి మానవుని యందు ఉంటుంది.
1: God is in everyone.
0: ప్రతి జీవి యందు ఉంటున్నది.
1: In every living creature.
0: ప్రతి ప్రాణి యందు ఉంటున్నది.
1: In every living
0: thing. ప్రతి ప్రాణి, ప్రతి జీవి, ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపమే.
1: Therefore every living creature, every living being, every human being is embodiment of God.
0: అది కాకుండా ఉండినప్పుడు ఈశ్వర సర్వభూతానాం అని ఎందుకు చెప్తాడు?
1: If it is not so, why should the scriptures declare ఈశ్వర సర్వభూతానాం?
0: దైవం మానుష రూపేణ.
1: God is in human form.
0: కనుకనే దైవం మనిషి రూపంలో వస్తుంటాడు.
1: God incarnates in human
0: కాబట్టి అట్టి మనుషులను మనము దైవంగా భావించుకుంటే వారిని మనం ఏమాత్రం కూడా విమర్శించము.
1: సో ఇఫ్ యూ కన్సిడర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యాజ్ డివైన్ యూ విల్ నాట్ క్రిటిసైజ్.
0: భగవంతుడు ఎప్పుడు కూడాను భావాన్ని చూస్తాడే కానీ బాహ్యమైన చర్యలు చూడడు.
1: God is after the feeling and not the external ritual.
0: ఈనాటి మానవుడు చర్యలపైనే దృష్టి అభివృద్ధి పరుస్తున్నారు.
1: Man today concentrates on the external ritual.
0: భావాన్ని విస్మరిస్తున్నారు.
1: He is forgetting the inner feeling.
0: భావప్రియుడే భగవంతుడు.
1: God relishes your feeling.
0: కనుకనే దృష్టి దోషమును మనం కొంతవరకు మార్చుకోవాలి.
1: So we have to correct our
0: పశ్చతీతి పశువు.
1: It's only animal that will have external looks.
0: బయట దృష్టి చూచేటువంటి పశువు.
1: That which has got the outer view is an animal.
0: అంతర్దృష్టిని చూచేటువంటి వాడు మానవుడు.
1: If he is a true human, you will have inner vision.
0: ఎప్పుడు మనం బయట దృష్టి బయట దృష్టి బయట దృష్టి చూస్తుంటాం.
1: If we have got the external view all through, we are animals.
0: ఇది కాదు, మంచిది కాదు.
1: It's not proper.
0: ఎక్కడ పచ్చ కనపడితే అక్కడంత పశువు పరిగెత్తిపోతుంది.
1: It's the cow that runs after the green grass.
0: కానీ మానవుడు దాన్ని విచారణ చేస్తాడు.
1: But man must inquire.
0: అది పంట భూమి.
1: That is a frigid.
0: దాని కాపలా వాడు ఉన్నాడా?
1: And there I have watched.
0: దాన్ని మేటానికి పోతే మనం వారు దండిస్తారా?
1: And if we are after that, we'll be punished.
0: కనుకనే మన కర్తవ్యాన్ని మనం విస్మరిస్తున్నాం ఈనాడు.
1: Today we are forgetting our own duty.
0: మన కర్తవ్యాన్ని విస్మరించడమే మానవత్వంలో పెద్ద దోషము.
1: Forgetting one's own duty is the biggest mistake in mankind.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ఈనాడు ఒక ప్లేన్ పోవాలనుకున్నాం.
1: Today you want to catch a flight.
0: ఒక బస్సు పోవాలనుకున్నాం.
1: You want to catch a bus.
0: అది సకాలానికి ఏకిన రాకపోతే,
1: if it does not come there at
0: మనం
1: right
0: ఆ బస్సును ఆ ప్లేన్ ఎంత దూషిస్తాం.
1: You go on criticizing the bus or the flight.
0: ఈ సకాలానికి ప్లేన్ రావటం లేదే.
1: Even the flight is not at the right
0: time. సకాలానికి ఈ బస్సులు రావటం లేదే.
1: Buses are not reaching at the right
0: time. అని కర్తవ్యాన్ని విస్మరించినప్పుడు దాన్ని మనం దూషిస్తున్నాం.
1: Naturally you accuse when duty is forgotten.
0: అదే విధంగానే మానవుడు తన కర్తవ్యాన్ని విస్మరించినప్పుడు మానవుని మరొక మానవుడు దూషిస్తాడు.
1: Similarly when man forgets his duty, he will be accused by the
0: fellow man. తన కర్తవ్యాన్ని తాను గుర్తించగలుగుతున్నాడా?
1: Are you able to know your own duty?
0: తన పవిత్రతను తాను పోషించుకోగలుగుతున్నాడా?
1: Are you able to maintain your
0: తన దివ్యత్వాన్ని తాను కాపాడుకోగలుగుతున్నాడా?
1: Are you able to safeguard your divinity? No.
0: ఇందువల్లనే

0: మానవత్వమైనటువంటిది మసిగలిపోయింది.
1: దట్స్ ద రీజన్ వై ద హ్యూమన్ క్వాలిటీ ఇస్ టోటలీ గాన్.
0: కనుక మానవత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: వి హావ్ టు డెవలప్ ది హ్యూమన్
0: మానవతా గుణములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వి హావ్ టు డెవలప్ ది హ్యూమన్ వాల్యూస్.
0: ఈనాడు మానవతా గుణములను అభివృద్ధి పరచుకోకుండా మానవుడు మానవుడు మానవుడు అనుకుంటే దీని అంతరాత్మ ఏమిటి?
1: వితౌట్ కల్టివేటింగ్ హ్యూమన్ వాల్యూస్ వి కాల్ అవర్ సెల్స్ హ్యూమన్స్.
0: మానవతా గుణములను మనం పెంచుకోవాలి.
1: వి హావ్ టు డెవలప్ ది హ్యూమన్
0: వాల్యూ. అది ఏ సత్యము,
1: దట్స్ ట్రూత్.
0: అది ఏ ధర్మము,
1: రైచస్.
0: అది ఏ ప్రేమ,
1: దట్స్ లవ్.
0: అది ఏ ఆనందము,
1: దట్స్ బ్లిస్.
0: అది ఏ అన్ని విధాల సుఖము.
1: And it confers bliss in every way.
0: కాబట్టి మానవుడైనపోయిన వాడు నీవు సత్యాన్ని ఎందుకు వదులుతున్నావు?
1: So being a man, why should
0: నీ ప్రాణములు, నీ ఐదు ప్రాణములు నీ దగ్గర ఉంటున్నాయి.
1: You have got the five life principles.
0: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస.
1: The five human values are the life principles.
0: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస.
1: సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస.
0: కనుక నీలో ఆ సత్యమే లేకుందంటే నీలోని ఒక ప్రాణం చచ్చిపోయింది.
1: When there is no true satya in you, you have lost one life principle.
0: నీలో ధర్మమే లేకపోతే నీలో రెండు ప్రాణం చచ్చిపోయినాయి.
1: When there is no dharma, two life breaths are gone.
0: నీలో ప్రేమనే లేకపోతే నీలో మూడు ధర్మములు చచ్చిపోయినాయి.
1: Bereft of love, three life principles are lost.
0: ఈ విధంగా మనలో ఉన్నటువంటి ఒక ప్రాణాలు మనమే తీసుకుంటున్నాం.
1: Therefore the life principles are gone one after another by our own
0: ఈ గుణములతో చేరినటువంటి మానవత్వము.
1: And in fact the human quality
0: ఈ గుణాలను మనం చంపుకోవటం చేత మనమే చచ్చిపోతున్నాం.
1: Since we are killing these good qualities,
0: ఎవరో
1: మనం
0: చంపడం లేదు.
1: In fact, no one is killing you.
0: మనమే మన గుణముల ద్వారా మనల్ని చంపుకుంటున్నాం.
1: By losing these qualities, we kill ourselves.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ ప్రేమ అనేటువంటి ప్రధానమైనటువంటి ఒక వస్తువును దగ్గర ఉంచుకున్నారు.
1: యు హావ్ గాట్ దట్ మోస్ట్ ప్రెషస్ క్వాలిటీ.
0: ఆ ప్రేమనే మీరు చంపుకుంటే మీరు చచ్చిన వారే అవుతారు.
1: If you kill love all by yourself, it is the life of death.
0: ఆ ప్రేమను మనం పెంచుకోవాలి.
1: We have to develop love.
0: ఆ సత్యాన్ని మనం పెంచుకోవాలి.
1: We have to grow truth.
0: ఎక్కడ పోయినప్పటికీ ఇప్పుడు అసత్యం, అసత్యం, అసత్యం.
1: Today we find falsehood, lies everywhere.
0: సత్యం,
1: truth,
0: నాలుగు ప్రాణం.
1: And that is the very life of the tongue.
0: ధర్మము,
1: righteousness,
0: చేతికి ప్రాణం.
1: And it's the very life of the hands.
0: అహింస, హృదయానికి ప్రాణం.
1: Non-violence is the life of the heart.
0: కనుక ఈ మూడింటిని మనం చంపుకుంటే మనం నాలుగు చచ్చిన వాడు అవుతాము.
1: Then once we lose them, naturally we lose
0: our heart. చంపుకున్న వారం అయిపోతాము.
1: And we'll be just
0: హృదయమే శూన్యమైనటువంటి వారం అవుతాము.
1: And we're losing our heart.
0: కనుక మనము ప్రతి ఒక్కటి కూడాను మన యందే ఉంటున్నామనే సత్యాన్ని గుర్తించు వర్తించాలి.
1: సో వీ హావ్ టు నో ది బేసిక్ ట్రూత్ దట్ ఎవ్రీవన్ ఈస్ ఇమ్మనెంట్ విత్ ఇన్ అస్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి సూక్తులు
1: the sacred teachings
0: ఈ శివరాత్రి దినం బోధించే నిమిత్తమై
1: to teach you these things on sacred
0: శివరాత్రి అని వచ్చింది.
1: శివరాత్రి ఇస్ ప్రిస్క్రైబ్డ్.
0: ఈ శివమునకు అణుకువా అని కూడా ఒక పేరు.
1: శివ హాస్ గాట్ అనదర్ మీనింగ్, అణుకువా, హ్యూమిలిటీ.
0: అనగా సి, ఇది సి
1: లెటర్స్.
0: ఎత్తు లేకుండా పోతే అది అణుకువుగా కనిపిస్తుంది.
1: The letter C on the top, you find it is bent, sign of humility.
0: దానికి ఒక కిరీటం మాదిరిగా పెడితే శవం అయిపోతుంది.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ దిస్ లెటర్ షా జస్ట్ రైజెస్ హిస్ అగ్లీ హెడ్,
0: అహంకారం అనేటువంటి శవాన్ని మనం ఆశ్రయిస్తున్నామే కానీ వినయ విధేయతమైనటువంటి శివాన్ని మనం ఆశ్రయించడం లేదు.
1: ఇట్ ఈస్ ఈగో ద టేక్స్ యూ టు డెత్, బట్ ఇట్ ఈస్ హ్యూమిలిటీ ద టేక్స్ యూ టు లైఫ్.
0: సత్యం జన విరోధాయ అనుకుంటున్నారు ఈనాడు.
1: అండ్ వీ కన్సిడర్ ద ట్రూత్ ఈస్ నాట్
0: అసత్యం జనరంజనం.
1: అండ్ పీపుల్
0: అవే ఇప్పుడు పాలన చేస్తున్నాయి.
1: అండ్ టుడే వీ ఫైండ్ ద లైస్ బ్లేట్
0: స్థానే గధ్యాధికం పీత్వా గృహే గృహే. సత్యం జన విరోధాయ, ఈనాడు సత్యం చెప్పాలంటే విరోధంగా కనిపిస్తుంటుంది.
1: అండ్ ద ట్రూత్ ఈస్ నాట్ అక్సెప్టెడ్ బై ఎనీబడీ, ఇట్ ఇస్ వ్యూడ్ యాజ్ ఎన్ ఎనిమీ.
0: అసత్యం జనరంజనం.
1: అండ్ అన్ట్రూత్ ఇస్ యాక్సెప్టెడ్.
0: అసత్యం చాలా జనాన్ని రంజింపజేస్తుంది.
1: లైస్, ఫాల్స్హుడ్ విల్ అట్రాక్ట్ ఎవ్రీబడీ.
0: కనుకనే అందరూ అసత్యాన్ని ఆడుతూ వస్తున్నారు.
1: దేర్ఫోర్ వి అట్టర్ లైస్.
0: కానీ జనాన్ని రంజింపజేశారు, కానీ నీ హృదయాన్ని రంజింపజేశారా?
1: యు మే యు ప్లీజ్ అదర్స్ బట్ యు హావ్ నాట్ ప్లీజ్డ్ యువర్సెల్ఫ్.
0: నీ హృదయం రంజించకుండా ఉండినప్పుడు అది ప్రజలను రంజించి ప్రయోజనం ఏమిటి?
1: వెర్ ఇస్ నాట్ అక్సెప్టబుల్ ఇన్ ప్లీజింగ్ యువర్ హార్ట్, వాట్ ఫన్ ఇస్ దేర్ ఇఫ్ యు ప్లీజ్ అదర్స్.
0: చాలా పొరపాటు,
1: ఇస్ ఎ బిగ్ మిస్టేక్.
0: ప్రజల యొక్క దీని కోసం నువ్వు పాటు పడుతున్నావు, కానీ నీ ఆత్మ సంబంధమైనటువంటి స్వదృష్టి కోసం నీవు పాటు పడటం లేదు.
1: యూ స్ట్రగుల్ హార్డ్ టు ప్లీజ్ అదర్స్ but you don't please yourself.
0: ఎలాంటి పరిస్థితులు ఏందైనప్పుడు సత్యాన్ని చెప్పాలి.
1: Under any circumstances follow the path of truth.
0: ఒకవేళ అది మనకు ప్రాణాపాయంగా తెప్పించేటట్టుగా ఉంటే ఆ సత్యాన్ని నువ్వు పలకవద్దు.
1: Suppose if it takes you to danger, better you don't.
0: ఆ స్థానంలో అసత్యాన్ని చేర్చవద్దు.
1: But never speak a lie at that moment.
0: నువ్వు quiet గా ఉండు.
1: Remain quiet.
0: అది ఒకానొక సమయం లోపల.
1: That at one time
0: నేను పుట్టినాను, మానవుడిగా పుట్టాను.
1: I am born as a human being.
0: మానవుడిగా పుట్టి సత్యాన్ని నేను చెప్పాలి.
1: Being a human being, should speak truth.
0: నేను అన్యాయానికి పాల్పడకూడదు.
1: ఐ షుడ్ నాట్ రిసార్ట్ టు
0: ఇంజస్టిస్. ఒక వ్రతం పట్టాడు ఒక సాధకుడు.
1: అండ్ ఎ సీకర్ హస్ టేకెన్ దట్ వా.
0: అరణ్యంలో పోయి కూర్చున్నాడు.
1: హీ సాట్ దేర్ ఇన్ ఎ ఫారెస్ట్.
0: నారాయణ నామస్మరణ చేస్తున్నాడు.
1: హీ స్టార్టెడ్ చాంటింగ్ నారాయణ
0: పంచాక్షరాన్ని వర్ణిస్తున్నాడు.
1: అండ్ హీ స్టార్టెడ్ రిపీటింగ్ గాడ్స్ నేమ్.
0: కానీ
1: బట్
0: ఈ నెట్టైనా సని అసత్యం ఆడించాలా అని ఈశ్వరుడు పట్టుబట్టాడు.
1: ఈశ్వర్ వాంటెడ్ టు టెస్ట్ హిమ్ బై మేకింగ్ హిమ్ స్పీక్ లైస్.
0: లేక ఇతనితో అపాయం కనిపించాలి.
1: And he wanted to see that he would be put in danger.
0: Ani oka jinkanu tarumukuntu vachadu aa Eeshwarade.
1: Eeshwara in the form of a hunter was running after the deer.
0: Ee vratham pattinatvanti vyakti chuchadu.
1: The man of truth watched this.
0: Tana eduruku padalopane aa jinka poi cheripoyindi.
1: He saw this deer hiding in a bush close by.
0: Eeshwarudu vachadu.
1: Eeshwara came.
0: Tapasvi,
1: ఓ మ్యాన్ ఆఫ్ పెన్,
0: నేను ఒక జింకను తరుముతూ వచ్చాను, మీరు చూచారా?
1: ఐ యామ్ జస్ట్ చేసింగ్ దిస్ డియర్, హావ్ యు వాచ్డ్ ఇట్?
0: ఏం చెప్పాలి? చూచాను.
1: Yes, I saw.
0: చూడలేదంటే అసత్యం ఆడినట్టు అవుతుంది.
1: If he says, I have not seen, it is false.
0: చూచినానంటే దాని ప్రాణం పోతుంది.
1: If he says, I have seen, the deer will lose.
0: దీనికి అపకారం చేసినట్టు అవుతుంది.
1: So it amounts to death of the deer.
0: అసత్యము అపకారము రెండు చేసిన వాడిని అవుతాను కదా.
1: So he will be committing a lie
0: and a
1: cause for the death of this. Dear, so what for?
0: ఇంతకాలం వ్రతం చేసి ప్రయోజనం ఏమిటి?
1: I adhere to the truth.
0: నా దీక్షనంతకు నువ్వు మంట కలిపినటువంటి వాడు అవుతాను.
1: All the oath and the vow I have taken is just gone.
0: తిరిగి ఈశ్వరుని తలుచుకున్నాడు లోపల.
1: So he thought of God at that moment.
0: పరమాత్మ నాకు చక్కని యుక్తిని నేర్పించమన్నాడు.
1: Then he, oh God, teach me a good knack to get out of this.
0: తక్షణమే భగవంతుడు ఇచ్చాడు.
1: God gave him a good thought.
0: అడిగిన తక్షణమే ఇచ్చేటువంటి ఒక దైవత్వము మన వెంటనే జంటనే ఇంటనే ఉంటుండగా మనం ఎందుకు భయపడాలి?
1: When God is with you, in you, above you, below you, around you, responding your prayers, why should we be afraid of?
0: చెప్పాడు.
1: He said,
0: నాయన, ఏది చూచెను అది పలుకదు.
1: O person, that which has seen cannot say.
0: ఏది పలుకును అది చూడలేదు.
1: What that says can has not seen.
0: ఇది నే ఇచ్చే ఆన్సర్.
1: Well, this is the only thing I can say.
0: కన్నులు చూచినాయి.
1: Eyes watch.
0: కానీ కన్నులకు నోరు లేదు చెప్పడానికి.
1: But eyes cannot speak.
0: నోరు చెప్పగలుగుతుంది.
1: Yes, the tongue can.
0: కానీ నోరు చూడలేదు.
1: But it has not seen.
0: చూచినది ఒకటి చెప్పేది మరొకటి.
1: Therefore the one sees, the other speaks.
0: ఇది నేను అంగీకరించను అన్నాడు.
1: And so I cannot express
0: it. అప్పుడు తప్పించుకున్నాడు.
1: That's how he found an escape.
0: అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి,
1: then Ishwara incarnated.
0: నాయన, ఈ యుక్తియే యోగము అన్నాడు.
1: And Ishwara manifested and said, this kind of escape is yoga.
0: పౌలు అపకారం గావించకుండా ఉపకారం గావించి ఉత్తమమైన మార్గం లోపల దాన్ని సంరక్షించేటువంటి ఒక భావమే నిజమైనటువంటి మానవత్వం అన్నాడు.
1: The true human quality lies in not harming anybody, rendering help to everybody and find an escape that way.
0: దాన్ని రక్షించాడు.
1: He has protected that.
0: అపకారం చేయలేదు.
1: He has not harmed.
0: అసత్యం ఆడలేదు.
1: And he has not told a lie.
0: నిజమే చెప్పేది నోరు.
1: It's the tongue.
0: కానీ నోటి కన్నులు లేవు కదా.
1: And the tongue has no eyes. And eyes cannot speak.
0: కనుక ఒకటి చెప్పి ఒకటి చేసాము ఇది సరైనది కాదని తాను సమర్థించుకున్నాడు.
1: సో హీ సపోర్టెడ్ హిస్ స్టాండ్ లైక్
0: ఈనాటి మానవులు
1: మ్యాన్ టుడే
0: యుక్తి చేత మనము సత్యాన్ని సాధిస్తూ రావాలి.
1: బై అప్రాప్రియేట్ నాక్ లైక్ దాట్ వీ కెన్ అఫోర్డ్ అవర్ ఓన్
0: ఇది దైవ ప్రార్థన చేత మన యొక్క కష్టములను తప్పించుకుంటూ పోవాలి.
1: బై కాన్స్టెంట్ ప్రేయర్ we can be away from all the problems of life.
0: సర్వలకు ఉపకారం గావించుకునేటువంటి ఒక సద్భావము ఉన్నత భావము ఉత్తమ భావము మనం పెంచుకోవాలి.
1: we should have good feelings and noble thoughts so as to render help to everybody.
0: ఎవరికి మనం అపకారం చేయకూడదు.
1: we should not harm anyone.
0: అపకారం అనేటువంటిది మనకే అపకారం ఆపిస్తుంది.
1: yes, the very harm will harm
0: you. నేను ఒకరికి అపకారం చేస్తున్నానంటే రేపటి దినం నీకు 10 అపకారాలు జరుగుతుంది.
1: You may be harming somebody, tomorrow you have to face the consequence.
0: కనుకని నీవే నీవు అపకారాలు పెంచుకున్న వాడవుతావు.
1: You are harming unto yourself only.
0: అపకారం చేయవద్దు.
1: Never harm anybody.
0: ఎవరికి ఏ విధమైనటువంటి ద్రోహము చల్పవద్దు.
1: Never be a traitor to anybody.
0: ఎవరిని ఏ విధంగా దూషించవద్దు.
1: Never accuse anybody.
0: ఈ దూషణ భూషణ తిరస్కారములు పురస్కారములు అన్ని కూడాను ప్రాకృతమైన జగత్తు.
1: The criticism, accusation, they happen in this world.
0: ఇవన్నీ ప్రవృత్తి లక్షణాలే కాని నివృత్తి లక్షణాలు కాదు.
1: They all represent the worldly trend, worldly path.
0: ఇవన్నీ కూడా నెగటివ్ లక్షణాలు.
1: They are all negative qualities.
0: కానీ పాజిటివ్ క్వాలిటీ నీవు పెంచుకోవాలి.
1: డెవలప్ ద పాజిటివ్ క్వాలిటీ.
0: మానవుడై పుట్టావు.
1: యు ఆర్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: మానవుడై పుట్టి ఇన్ని విద్యలు నేర్చి ఇంత గొప్పవాడని తెలివితేటలు పెంచుకుని కట్టకడపకు నువ్వు చేసే పనులు ఇవే.
1: హ్యాంగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ హైలీ ఎడ్యుకేటెడ్ హైలీ ఇంటెలిజెంట్ వాట్ ఈస్ దిస్ సిచువేషన్?
0: చదువులు ఏమి ప్రయోజనము?
1: వాట్ ఫార్ ఈజ్ యువర్ ఎడ్యుకేషన్?
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్యతి కూడా మందమతుడు.
1: హ్యాంగ్ బీన్ హైలీ ఎడ్యుకేటెడ్ హావింగ్ గాన్ త్రూ ద బుక్స్ ఎ ఫూల్ డస్ నాట్ నో హిస్ ఓన్ ట్రూ సెల్ఫ్.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు.
1: విత్ ఆల్ ది ఎడ్యుకేషన్ ఇన్ ద ఫెమిలియారిటీ విత్ ద టెక్స్ట్ ఎ మీన్ మ్యాన్ వుడ్ నెవర్ గివ్ అప్ హిస్ మీన్ మెంటాలిటీ.
0: తరచు చదువు చదువు తక్కువాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
1: ఎడ్యుకేషన్ విల్ టేక్ హిమ్ టు ఆర్గ్యుమెంటేషన్ బట్ నాట్ టు ద టోటల్ అవేర్నెస్.
0: చదువు చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదవాలి.
1: ఆఫ్టర్ ఆల్ వి స్టడీ అండ్ స్టడీ అల్టిమేట్లీ డై. నౌ లెట్ us స్టడీ టు బి ఇమ్మోర్టల్.
0: మానవుడై పుట్టి ఇంత ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానమును నీవు సంపాదించి కట్టగడపడికి నీవు పశువులు వలె నీవు అజ్ఞానంలో పడిపోవటము మంచిది కాదు.
1: హ్యాంగ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్ బీయింగ్ విత్ ఆల్ ది నాలెడ్జ్ ద విజ్డమ్ అండ్ ద స్పిరిచువల్ నాలెడ్జ్
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
1: To help others is a merit, to harm others is a sin.
0: వ్యాసుడు మహాభారతమందు రెండు వాక్యముల చేత సర్వులకు ప్రబోధ చేశాడు.
1: This has been the teaching of Vyasa in these two sayings.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: ఇది నిజమైనటువంటిది మనం నేర్చుకోవాల్సింది.
1: This is the thing that we have to learn.
0: సాధ్యమైనంత వరకు కూడాను ఇతరులకు బాధ కలిగించకుండా మనం చూసుకోవాలి.
1: We should see that no one is put to suffering.
0: ఒకవేళ నీకు బాధ కలుగుతుందా, కలిగినా పర్వాలేదు.
1: Even if you were to suffer, doesn't matter.
0: నీ బాధను భగవంతుడు రక్షిస్తాడు.
1: God will protect you even if you were to suffer.
0: కానీ మనమే మనం ఇతరులకు బాధ కలిగించకూడదు.
1: But we should not make anyone to suffer.
0: నీకు బాధ కలిగించేటువంటి అధికారం నీకు లేదు.
1: You have no right authority to make others suffer.
0: నీవు సామాన్య మానవుడే.
1: In fact, he is also
0: ee manavuni endu madhavattam untundadi.
1: There lies God in everyone.
0: Ee madhavattam anetundi mayam chesi neevu kevalam krurathvaniki neevu poonukunte idi neeku apakarame kada.
1: You forget the divine quality and resort to wickedness. Can you be a human being any longer?
0: Kalaka neevu manavudiga pravartinchu.
1: Behave as a human being.
0: Needi ye jati?
1: To what community to race you belong?
0: Manava jati.
1: I belong to the race of humanity.
0: Aa jatini manchi manava jati ga teerchididdukko.
1: And see that you shape and mold the humanity into a
0: jati manava jati.
1: You belong to human society race.
0: Kalukane atti jatini manam pochinchadaniki tagineti krushi manam cheyali.
1: We have to make every effort to uphold the human value.
0: Ee manava jati yedu pranamulu.
1: What are the life principles?
0: Neeti nijayitili pranamulu.
1: These two principles, neeti, the honesty, nijayiti, integrity.
0: Neeti galugu jati.
1: The race with honesty.
0: Nijamaina jati ra.
1: It is a true race.
0: Adi mana jati.
1: That is our.
0: Aa neeti lekapothe idi manava jati ani etta peru pettukunedi.
1: Without this neeti, the morality, you cannot call it jati, that the nationality.
0: Morality ni manam penchukovali.
1: So we have to develop morality.
0: ఈ మొరాలిటీ లేకపోతే ఏమి చేసి ప్రయోజనం లేదు.
1: వితౌట్ మొరాలిటీ వాట్ ఎవర్ యూ డూ ఇట్ విల్ బి ఇన్ వెయిన్.
0: మనం నీతిగా బ్రతకాలి.
1: సో వీ షుడ్ లీడ్ అన్ ఆనెస్ట్ లైఫ్.
0: అది నిజమైనటువంటి యొక్క ఈశ్వరత్వానికి ప్రబోధ.
1: దట్ ఈస్ ది మెయిన్ టీచింగ్ ఆఫ్ ది డివినిటీ.
0: సర్వజీవులు ఎందు ఉండేటువంటి యొక్క ఈశ్వరత్వం ఒక్కటే అని తెలుపుకోవటమే భారతీయుల యొక్క ప్రధాన ధర్మం.
1: ఇట్ ధర్మ ఆఫ్ భారతీయ ఎస్ టు ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్పీరియన్స్ దట్ ద సేమ్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీవన్.
0: భారతీయ సంస్కృతి ఇది ఒక్క పదంలోనే ఉంటుండాలి.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఈజ్ సమ్డ్ అప్ ఇన్ దిస్ వర్డ్.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించడమే భారతీయ సంస్కృతి యొక్క ప్రధాన లక్ష్యం.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ మెయిన్ ప్రిన్సిపల్ ఈజ్ టు మేక్ యూ ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కానీ
1: బట్
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించకుండా
1: without understanding this unity
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తున్నావు.
1: The principle of unity is viewed as multiplicity or plurality. It's not
0: నీ వేరు నేను వేరు అని తన పరా అనే భేదములకు చోటు ఇవ్వకూడదు.
1: There should not be any differences based on I, mine and thine.
0: కనుకనే అందరూ మనమే మనమే మనమే.
1: The feeling of we-ness should be developed.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: విద్యార్థులారా,
1: students.
0: మొట్టమొదట నీవెవరో నీవు తెలుసుకో.
1: The first instance, know who you are.
0: Who am I? I.
1: Put a question, who am I?
0: నేను అనేటువంటిది నీవు తెలుసుకోలేనప్పుడు నీ సమాజంలో నీ గ్రామంలో ఎంతమంది నేను అనేటువంటి వారు లేరు.
1: Without knowing who am I, what is the fun of knowing everybody in the village?
0: కనుక నీకు నీవు నేనెవరు అని తెలుసుకుంటే అందరూ నేనే అనేటువంటిది అర్థమవుతుంది.
1: Then once you know who am I first, you'll be knowing the rest.
0: ఎన్నో నేనులు ఉన్నాయి ఈ ప్రపంచంలో.
1: We find this I in everyone.
0: ఇన్ని నేనులు నీవు తెలుసుకోవటం నీకు సాధ్యమవుతుందా?
1: Is it possible to know everyone?
0: కాదు కాదు.
1: No.
0: నిన్ను నీవు తెలుసుకుంటేవా అన్ని నేనులు తెలుసుకునే వాళ్ళు అవుతావు.
1: Then once I know who am I, I'll be knowing the rest.
0: కనుక నీవు అందరినీ తెలుసుకోవాలనుకుంటే నీవెవరో మొట్టమొదటి నీకు తెలుసుకో.
1: ఇఫ్ యూ వాంట్ టు నో ఎవ్రీవన్, ఫస్ట్ నో యువర్ సెల్ఫ్.
0: నేను ఆత్మ అనేటువంటిది నీవు తెలుసుకున్నప్పటి తర్వాత అందరూ ఆత్మస్వరూపులేని సులభంగా మనకు అర్థమవుతుంది.
1: వెన్ వన్స్ యూ ఎక్స్పీరియన్స్ అండర్స్టాండ్ దట్ ఐఎమ్ ఆత్మ ద స్పిరిట్
0: అయితే
1: నో ది సేమ్.
0: కొన్ని ప్రభుత్వ ఉద్యోగం లోపల, కొన్ని ప్రభుత్వం యొక్క అధికారం లోపల, కొన్ని కొన్ని మంది ఉద్యోగాలు చేస్తున్నప్పుడు వీరందరూ ఈ సమత్వాన్ని భావించుకోవటం చాలా కష్టమవుతుంది.
1: బేస్డ్ ఆన్ ప్రొఫెషన్ అండ్ వొకేషన్ ఇట్ మే నాట్ బి పాసిబుల్ టు అబ్జర్వ్ ఈక్వాలిటీ.
0: కానీ
1: బట్
0: సాధ్యమైనంత వరకు కూడాను
1: ఎక్స్టెండ్ పాసిబుల్
0: దాన్ని కూడా కొంచెం వరకు తప్పించుకుని
1: వీ హావ్ టు ఆల్సో ఫైండ్ అ వే
0: వారిని కూడా క్షమించి
1: వీ హావ్ టు పార్డన్ దెం
0: వారి సరైన మార్గానికి తిప్పడానికి పూనుకోవటం మానవత్వం యొక్క దివ్యత్వం.
1: ది రియల్ డివినిటీ లైస్ హియర్ ఇన్ షోయింగ్ దెం దట్ రైట్ డైరెక్షన్.
0: అసలు ఆధ్యాత్మికం అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ స్పిరిచువాలిటీ?
0: ఆధ్యాత్మికం అనగా
1: స్పిరిచువాలిటీ
0: తన ఎందున్నటువంటి పశుత్వాన్ని హింసించి
1: ఫస్ట్ కిల్లింగ్ ది అనిమల్ క్వాలిటీ
0: తన ఎత్తున్న మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవటమే ఇదే దివ్యత్వమైన ఆధ్యాత్మికం.
1: ట్రాన్స్ఫార్మింగ్ ది హ్యూమన్నెస్ ది హ్యూమన్ క్వాలిటీ ఇన్ యూ ఇంటూ ది డివైన్.
0: ప్రతి మానవుని ఎందుకు పశుత్వం ఉంటుండాలి?
1: దేర్ ఇస్ యానిమాలిటీ ఇన్ ఎవరీ
0: మ్యాన్. మొట్టమొదటి ఈ పశుత్వాన్ని మనం తింపుకోవాలి.
1: ఫస్ట్ వీ హావ్ టు కిల్ ది బీస్టియల్ క్వాలిటీ.
0: ఆ పశుత్వాన్ని చంపి
1: ఇట్ హ్యాస్ టు బి కిల్
0: మన మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవాలి.
1: అండ్ వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ ది హ్యూమన్నెస్ హ్యూమన్ క్వాలిటీ ఇన్ ది డివైన్
0: ఆధ్యాత్మికము.
1: దిస్ ఇస్ ట్రూ స్పిరిచువాలిటీ.
0: ఆధ్యాత్మికం ఆధ్యాత్మికమనగా
1: స్పిరిచువాలిటీ మ్యాన్
0: ఆత్మను తెలుసుకోవటం కాదు.
1: నాట్ మియర్లీ నోయింగ్ సెల్ఫ్
0: మన ఎందున్నటువంటి యొక్క ఈ పశుత్వాన్ని దూరం చేసి
1: వీ హావ్ టు డిస్టెన్స్ యానిమాలిటీ
0: దివ్యత్వంగా మనం మార్చుకోవటమే నిజమైన ఆధ్యాత్మికం.
1: అండ్ బికమింగ్ వన్ విత్ ది డివైన్ ఈజ్ ట్రూ స్పిరిచువాలిటీ.
0: కనుక ఆధ్యాత్మికం అనేటువంటి దానికి కూడా అనేక అర్థాలు ఉంటున్నాయి.
1: స్పిరిచువాలిటీ ఆధ్యాత్మిక
0: ఆది ఆత్మ యొక్క సంబంధమే ఆధ్యాత్మికం.
1: అండ్ ఆధ్యాత్మ ఇస్ ద కనెక్షన్ దట్ ఇస్ రిలేటెడ్ టు ద బిగినింగ్ అండ్ ది ఎండ్.
0: అందరి యందు ఉండినటువంటి ఒక ఆత్మతత్వమే ఆధ్యాత్మికం.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ది సెల్ఫ్ ప్రెజెంట్ ఎవ్రీ వన్ ఇస్ ఆధ్యాత్మిక.
0: నీవు నేను ఒక్కటే అనేటువంటి ఏకత్వంగా భావించుకోవటమే ఆధ్యాత్మికం.
1: ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ దట్ ఐ అండ్ యూ ఆర్ వన్ ఇస్ స్పిరిచువాలిటీ.
0: ఈ విధమైనటువంటి యొక్క ఏకత్వంలో మనం ప్రవేశపెట్టాలి.
1: అండ్ వీ హావ్ టు గెట్ ఇన్ టు దిస్ ఫీల్డ్ ఆఫ్ వన్నెస్.
0: ఎవరేమనుకున్నప్పటికీ మనం దానికి ఏమాత్రం కూడా జంకకూడదు.
1: లెట్ ఎనీవన్ థింక్ యాజ్ దే లైక్ బట్ డోంట్ బి బదర్డ్ ఆఫ్ ఇట్.
0: ధర్మరాజు మహాసభ లోపల కూర్చున్నాడు.
1: హీ సాట్ దేర్ ఇన్ హిస్ కోర్ట్.
0: దుర్యోధనుడు ఇష్టం వచ్చినట్టుగా చెప్తున్నాడు.
1: దుర్యోధన వాస్ స్పీకింగ్ యాజ్ హీ లైక్
0: కట్టగడపకి కృష్ణుణ్ణి నిందిస్తూ వచ్చాడు.
1: అండ్ హీ వెంట్ ఆన్ బ్లేమింగ్ ఈవెన్ కృష్ణ.
0: అగ్రతాంబూలం ఇవ్వడానికి కృష్ణుడికి
1: and krishna has no authority deserved this
0: krishna atrasambulam iskodaniki arhude kaadu.
1: He said krishna is not eligible to receive
0: ani aneka rakamuga dushinchadu.
1: And he went on accusing him.
0: appudu
1: then
0: dharmaraja chaala baadha paddadu.
1: Dharmaraja felt so sad.
0: Na prabhuvunu itta goppa sabha lopala ee vidhanga tuchyanga dushistunnade.
1: My lord is criticized openly in this public court. He felt so sad.
0: వీడికి దూషించే అధికారం ఎక్కడ ఉంది?
1: What right has he?
0: ఇది కేవలము పర్సనల్ డిసప్పాయింట్మెంట్ యొక్క రోగమే.
1: That's all the reflection of his personal disappointment.
0: కనుకని ఈ యొక్క పర్సనల్ డిసప్పాయింట్ వచ్చినటువంటి రోగానికి తగినటువంటి మంది ఇవ్వాలి.
1: Therefore he should be cured from the disease that has come up because of the personal disappointment.
0: ధర్మజుడు కృష్ణుని పాదాలు పట్టుకున్నాడు.
1: ధర్మజ caught hold of the feet of Krishna.
0: కృష్ణ
1: ఈ
0: విధంగా దూషిస్తుంటే మీరు ఎంత చిరునవ్వు నవ్వుతున్నారు?
1: జస్ట్ బ్లేమింగ్ యూ యువర్ స్మైల్.
0: కానీ మీకు నవ్వు వస్తుందేమో కానీ నాకు చాలా దుఃఖంగా ఉంది అన్న.
1: యూ మే స్మైల్ బట్ ఐ ఫీల్ లైక్ క్రైయింగ్.
0: పిచ్చివాడా ధర్మజ,
1: ఓ మ్యాన్ క్యాప్,
0: భూషణ తిరస్కార పురస్కారములన్నీ కూడా దేహంకే కానీ నాకు కాదు.
1: ద ప్రైజ్ ఇన్ ద బ్లేమ్ బిలాంగ్ టు ద బాడీ బట్ నాట్ టు ద సెల్ఫ్.
0: ఈ దూషణ భూషణ తిరస్కారాలకు మనం ఎందుకు రుంగాలి?
1: యాక్సెప్టెన్స్ ఆఫ్ ద డినైల్ ఆర్ ద ప్రైజ్ ఆర్ బ్లేమ్.
0: మనమే మన దేహాన్ని దూషించుకుంటుంటాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ టు క్రిటిసైజ్ అవర్ బాడీ.
0: నాకు అన్ని రోగములు చెందుతున్నాయే అని దేహాన్ని మనమే దూషిస్తున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ ఫీల్ సో బ్యాడ్ ఆఫ్ అవర్ బాడీ ఫుల్ ఆఫ్ ఎఫెక్ట్స్.
0: నీ దేహాన్ని నీవు దూషిస్తుంటున్నప్పుడు ఇతరులు నీ దేహాన్ని దూషించడం నీకు సహాయమే చేసిన వారు అవుతారు.
1: వెన్ యువర్ బాడీ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ టు యూ బీయింగ్ ఫుల్ ఆఫ్ ఎఫెక్ట్స్
0: నీకు అపకారం చేసిన వారు కాదు.
1: బై క్రిటిసైజింగ్ యు ఆర్ హెల్పింగ్.
0: నీకు తోడునీడే నేను వాడాను.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే హెల్ప్ యూ.
0: అప్పుడు ధర్మజుడు చాలా ఆనందాన్ని పొంది, స్వామి ఇలాంటి ప్రబోధనలు చేసేటువంటి వారు లేకపోవటం చేతనే లోకంలో అనేక మంది ఈ రకమైనటువంటి అజ్ఞానంలో మునిగిపోతున్నారు.
1: ధర్మజ సెడ్ దేర్ ఆర్ నన్ టు గివ్ దట్ బ్యూటిఫుల్ స్పిరిచువల్ టీచింగ్ టు ఎవ్రీబడి, దేర్ఫోర్ ఆల్ ఆర్ ఇగ్నోరెంట్.
0: వాడు ఎలాంటి మార్పులు పట్టాడు?
1: వాట్ కైండ్ ఆఫ్ స్ప్రైట్.
0: స్నానము చేయు, ఆ జవరాండ్ర చీరలు కాజేసినందుకు అప్పు చెయ్యకు.
1: Krishna, do you deserve these salutations in the first place because you have robbed the garments of those ladies?
0: Kolla bhoobondato jallalaadinnadu harinchinanduka addaminuta.
1: Is it because that you have stolen the butter and the curd?
0: Dharmaja, chaaruniki katti petti nee panchangam inka.
1: You just stop whatever you do.
0: పొగడుకొనబోకు చాలించి మూయి నోర్ అన్నాడు.
1: డోంట్ ప్రైజ్ కృష్ణ ఎనీ మోర్, షట్ అప్ హి సెడ్.
0: షట్ అప్ అన్నాడు.
1: షట్ అప్ హి సెడ్.
0: చాలా మంచి మాట చెప్పాడు అన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్, హి సెడ్ వెరీ గుడ్ వర్డ్స్.
0: దుర్యోధనుడు అన్ని తెలిసినటువంటి వాడే.
1: అండ్ హీ నోస్ ఆల్.
0: అన్ని తెలిసి కూడా అజ్ఞానంలో మునుగుతున్నాడు.
1: దో హీ నోస్ ఆల్,
0: నీవు అన్ని తెలిసి నీవు కూడా అజ్ఞానంలో మునిగితే ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యూ ఫాలో హిమ్ యూ ఆల్సో టర్న్ ఇగ్నోరెంట్. వాట్ ఇస్ ది యూజ్?
0: నోరు మూయి అన్నాడు.
1: సో యూ షట్ అప్.
0: అది మౌనానికి సరైనటువంటి అర్థం.
1: అండ్ దట్ ఈస్ ది ట్రూ మీనింగ్.
0: ఎక్కువ ఇతరులపైన దూషించకూడదు.
1: వి షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
0: మౌనం కలహం నాస్తి అన్నారు.
1: అండ్ ఇఫ్ యు రిమైన్ సైలెంట్ దేర్ విల్ బి నో కాన్ఫ్లిక్ట్.
0: వాడు చేస్తే చేసినాడు.
1: లెట్ హిమ్ క్రిటిసైజ్ యు.
0: నీవు వాడికి చేయవద్దు.
1: యూ డోంట్ డూ ఇట్.
0: ఎవరు నీకు అపకారం చేశారో,
1: ద వన్ హూ హస్ హార్మ్డ్ యు,
0: వారికి ఒక వందనం ఇచ్చేసే.
1: యూ జస్ట్ పే రెస్పెక్ట్.
0: వారికి తిరిగి నీవు ప్రత్యుపకారం చేయవద్దు.
1: అండ్ డోంట్ రిటాలియేట్.
0: చేస్తే వాడు చేసింది నువ్వు చేశావు, నీవేమంత గొప్పవాడవుతావు?
1: ఇఫ్ యూ రియాక్ట్ అండ్ రిటాలియేట్ యూ ఆల్సో బి కమిటింగ్ ఎ సిన్.
0: వాడు చేసింది తప్పు అనుకుంటున్నావు.
1: యూ సే దట్ అదర్స్.
0: నీవు తిరిగి అదే అపకారం చేస్తే నీవు చేసింది మాత్రం రైట్ అవుతుందా?
1: అండ్ ఇఫ్ యూ కమిట్ ది సేమ్ థింగ్ యూ విల్ బి కమిటింగ్ ఎన్ అఫెన్స్.
0: చేయవద్దు.
1: డూ ఇట్.
0: వారు చేస్తే చేసుకుని.
1: లెట్ దెమ్ డూ ఇన్ దేర్ ఓన్ వే.
0: నీవెవరికి అపకారం చేయవద్దు.
1: డోంట్ హార్మ్ ఎనీబడీ.
0: అందరి క్షేమాన్ని నువ్వు కోరు.
1: Wish for the well-being.
0: అందుకోసమే దినము మనం చేస్తున్నాము. లోకస్ సమస్త సుఖినో భవంతు.
1: దాట్స్ అవర్ డైలీ ప్రేయర్. లోకస్ సమస్త సుఖినో భవంతు.
0: అందరూ సుఖంగా ఉండాలి.
1: ఆల్ షుడ్ బి హ్యాపీ.
0: సర్వులు సుఖంగా ఉండినప్పుడే నీ సుఖం కూడా ప్రాప్తిస్తుంది.
1: When all are happy, you can be happy.
0: కనుక మనం అందరి సుఖాన్ని కూడా కోరుతున్నాం.
1: వి షుడ్ ప్రే ఫర్
0: అందరి క్షేమాన్ని మనం ఆశిస్తాము.
1: అండ్ వి వాంట్ ద ఆల్ షుడ్ బి ఆల్ షుడ్ ప్రాస్పర్.
0: అందరి ఆరోగ్యాన్ని కూడా మనం ఆశిస్తాము.
1: వి ప్రే ఫర్ ది హెల్త్ ఆఫ్ ఎవ్రీబడి.
0: ఎవరి అపకారము మనం కోరకూడదు.
1: అండ్ వి షుడ్ నాట్ విష్ ఫర్ బ్యాడ్.
0: ఎవరు మనకు
1: బ్యాడ్ టు హ్యాపెన్ టు ఎనీబడి.
0: ఈ లోకంలో ద్వేషులే లేరు.
1: దేర్ ఇస్ నో హేట్రెడ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఏదో ద్వేషులుగా నీవు భావిస్తున్నావు కానీ
1: యు కన్సిడర్ ఇట్ సెల్ఫ్.
0: అందరు నీ మిత్రులే.
1: ఆల్ ఆర్ యువర్ ఫ్రెండ్స్.
0: కనుక అందరినీ మిత్రులుగా భావించు.
1: కన్సిడర్ ఆల్ యాజ్ యువర్ ఫ్రెండ్.
0: అప్పుడే నీ యొక్క ఉదారమైనటువంటి యొక్క స్వభావము,
1: యువర్ బ్రాడ్ మైండెడ్నెస్,
0: విశాలమైనటువంటి యొక్క హృదయము,
1: అండ్ యువర్ గాడ్ బ్రాడ్
0: నీ పవిత్రమైనటువంటి యొక్క భావము,
1: సీక్రెట్ థాట్
0: ప్రపంచానికి అందించినటువంటి వాడవుతావు.
1: యూ విల్ బి షేరింగ్ విత్ ఎవ్రీబడి ఇన్ దిస్ వరల్డ్.
0: దీనికోసమే భగవంతుడు నిన్ను పుట్టించాడు.
1: అండ్ ఫర్ దట్ పర్పస్ యు ఆర్ గిఫ్టెడ్ విత్ లవ్.
0: భగవంతుడు ప్రతి మానవుడిని పుట్టించేది ఏదో ఒక అంతరార్థం కోసమని పుట్టించాడు.
1: యు ఆర్ గిఫ్టెడ్ విత్ లైఫ్ విత్ సమ్ పర్పస్ బిహైండ్.
0: తన ఇష్టం వచ్చింది ఆ పని చేసుకుని.
1: And then you do what you like.
0: అలాగే అర్పితం చేయి.
1: అండ్ యూ ఆఫర్ ఏ
0: హృదయం నొసగితే ఈస నాకు మగిడి దానిని అర్పింతు మహితమూర్తి.
1: ఓ గాడ్, ద హార్ట్ దట్ యు హావ్ గివెన్ మీ, గిఫ్టెడ్ మీ ఎర్లియర్, ఈజ్ ఆఫర్ టు యూ బ్యాక్.
0: పరగ వేరేమి తెత్తు నీ పాదార్చనకును.
1: వాట్ ఎల్స్ కెన్ ఐ ఆఫర్ అన్ టు యూ?
0: అంజనకిటింతు అందుకోవయ్య నీవు అన్నాడు.
1: ఓ గాడ్, ఐ జాయిన్ బోత్ ఆఫ్ మై హ్యాండ్స్.
0: నీకు ఇచ్చిన హృదయాన్ని నీకు అందిస్తున్నాను.
1: ఐ గివ్ యూ బ్యాక్ ద హార్ట్ దట్.
0: నా దగ్గర కొత్త వస్తువు నాదేమీ లేవు.
1: ఐ డోంట్ హావ్ ఎనీథింగ్ యూ.
0: నా దగ్గర నీవు ఇచ్చినవే ఉన్నాయి.
1: ఐ గాట్ ఆల్ దట్ యు హావ్
0: గివెన్ మీ. అందిస్తున్నాను.
1: ఐ గివ్ యూ బ్యాక్ దట్ యు గిఫ్టెడ్
0: మీ. అది నీవు ఇచ్చిన పెద్ద వస్తువు నాకు.
1: దట్ ఈస్ ద బిగ్ గిఫ్ట్ యు హావ్.
0: అది ఏ ప్రేమ, ప్రేమ, ప్రేమ.
1: దట్ ఈస్ లవ్ అండ్ లవ్ అలోన్.
0: ఆ ప్రేమను నేను తిరిగి 10 మందికి పంచాలి.
1: అండ్ దట్ లవ్ ఐ హావ్ టు షేర్.
0: ఆ ప్రేమను పంచే కోసం నీ ప్రేమను పెంచుకోవాలి.
1: అండ్ టు షేర్ దిస్ లవ్ ఇన్ మీ విత్ అదర్స్. ఐ
0: హావ్ యందు ద్వేషము, అసూయ, క్రోధము ఈ మూడు కూడా మునిగి ఉంటాయో అలాంటి వారు చాలా 10 మంది కట్టుకున్న భార్య బిడ్డలు కూడా పరిగణించరు.
1: ద మ్యాన్ విత్ హేట్రెడ్, జెలస్ అండ్ యాంగర్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ టు హిజ్ ఓన్ ఫ్యామిలీ, ద వైఫ్ అండ్ చిల్డ్రన్.
0: కనుక ఆ దుర్గుణాలను మొట్టమొదట మనం దూరం చేయాలి.
1: సో వీ షుడ్ రిమూవ్ దోస్ బ్యాడ్ క్వాలిటీస్.
0: మనం ప్రేమను పెంచుకుంటే ఈ దుర్గుణాలంతా సహజంగా దూరం అయిపోతాయి.
1: అండ్ వన్స్ వీ ఫాస్టర్ లవ్, దీస్ బ్యాడ్ క్వాలిటీస్ విల్ గో.
0: కనుకనే మానవత్వం అనేటువంటిది దివ్యత్వంగా వచ్చినటువంటి ఒక స్వరూపమే.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ ఎసెన్షియల్లీ డివైన్.
0: కానీ అనేక మంది లోపల కొన్ని దుర్గుణాలంతా కూడా కదిలిపోతుంటాయి.
1: వీ ఫైండ్ సో మెనీ బ్యాడ్ క్వాలిటీస్ అమంగ్ మెనీ.
0: పుట్టినప్పుడు పవిత్రమైన హృదయంగానే పుడతాడు.
1: హి వాస్ బోర్న్ సేక్రెడ్.
0: పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెద్ద బాబు కోత అయినట్టుగా ఈ దుర్గుణాలంతా వచ్చి లోపల చేర్చుకుంటారు.
1: విత్ ది పాసేజ్ ఆఫ్ టైమ్ ద వికెట్ క్వాలిటీస్ ఆల్సో గ్రో.
0: ఈ యొక్క దుర్గుణాలను తమని తాము చేర్చుకున్నారే కానీ అవి పెరగలేదు.
1: ద ప్రెసెన్స్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
0: ఆ యొక్క దుర్గుణాలు నీకే దూరం చేస్తాయి.
1: అండ్ దే విల్ టేక్ యూ, పుట్ యూ టు డేంజర్.
0: నీ మానవత్వాన్ని మసగలుపుతాయి.
1: యు విల్ రూయిన్ యువర్ ఓన్ హ్యూమన్ క్వాలిటీ.
0: కనుక నీవు హ్యూమన్ క్వాలిటీని పాడు చేసుకోవద్దు.
1: డోంట్ స్పాయిల్ యువర్ హ్యూమన్ నేచర్.
0: మానవత్వం ఎంత పవిత్రమైనటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్
0: ఎంత దివ్యమైనటువంటిది, ఎంత భవ్యమైనటువంటిది, ఎంత సున్నితమైనటువంటిది.
1: సో సాఫ్ట్ అండ్
0: అలాంటి మానవత్వాన్ని ఎందుకు నువ్వు పాడు చేసుకుంటున్నావు?
1: సచ్ ఎ నోబుల్ హ్యూమన్ లైఫ్ యువర్ స్పాయిలింగ్ విత్ యువర్.
0: నీ స్వార్థం కోసమని, స్వప్రయోజనం కోసమని పరులను దూషించి, పరులను హింసించి, పరులను నొప్పి పెట్టడం మంచిది కాదు.
1: ఫర్ యువర్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు హార్మ్ అదర్స్, క్రిటిసైజ్ అదర్స్, పుట్ అదర్స్ టు సఫరింగ్.
0: పరుల యొక్క మంచిని చూచి నీవు ఆనందించు.
1: బి హ్యాపీ వెన్ అదర్స్ ఆర్ హ్యాపీ.
0: పరుల యొక్క సుఖాన్ని చూచి నీవు ఆనందించు.
1: బి హ్యాపీ వెన్ అదర్స్.
0: అప్పుడే ప్రభు ఆనందం నీకు లభిస్తుంది.
1: దెన్ ఓన్లీ యు కెన్ ఫైండ్ హ్యాపీనెస్ ఇన్ యూ.
0: అప్పుడే మానవత్వం పెంచుకునే వాడవుతావు.
1: దెన్ యూ కెన్ డెవలప్ దిస్ హ్యూమన్ నేచర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు
1: టుడే
0: శివరాత్రి,
1: శివరాత్రి
0: శంకర రాత్రి,
1: శంకర
0: దినము.
1: అండ్ దిస్ ఇస్
0: శంకర చెప్పినని శంకర అనగా శం అనేటువంటిది చాలా దివ్యమైనటువంటి యొక్క భావము.
1: శం ద డివైన్ థాట్,
0: దివ్యానందము,
1: ఎటర్నల్ బ్లెస్,
0: ఆత్మానందము,
1: ద బ్లెస్ ఆఫ్ ద సెల్ఫ్,
0: ఆత్మానందమును కర అందించేటువంటి వాడు శంకరుడు.
1: శంకర passes on the bliss of the self to everyone.
0: అలాంటి శంకరుణ్ణి మనం హృదయమునందు ఉంచుకొని,
1: we have Shankara in our heart,
0: ఆత్మానందాన్ని,
1: the bliss of the self,
0: బ్రహ్మానందాన్ని,
1: the supreme bliss,
0: నిత్యానందాన్ని, పరమానందాన్ని, అద్వైతానందాన్ని,
1: non dual bliss,
0: అభివృద్ధి పెంచుకుందాం.
1: we have to develop them more.
0: అప్పుడే నీవు మానవత్వాన్ని పూర్తి సున్నితమైనటువంటి మానవత్వాన్ని గడిపిన వాడవుతావు.
1: then only the human life becomes sacred and redeemed.
0: మానవుడిగా పుట్టి
1: అండ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్,
0: హీనుడిగా నీవు బ్రతకూడదు.
1: అండ్ డోంట్ లీడ్ ద లైఫ్ ఆఫ్ ఎ వీక్
0: మ్యాన్. క్రూరత్వము
1: అండ్ దిస్ అనిమల్ దట్ ఇస్ వికెడ్ అండ్ క్రూయల్.
0: కానీ నీవు పరుణ్ణి హింసించడం వల్ల నీవు మృగమైపోతావు.
1: బై హార్మింగ్ అదర్స్ యూ బికమ్ ఎన్ అనిమల్.
0: నిన్ను నీవు హింసించుకోవటం వల్ల పశువు అయిపోతావు.
1: బై హార్మింగ్ యూ బికమ్ ఎన్ అనిమల్.
0: నీవు పశువు కాదు, మృగం కాదు.
1: యువర్ ఎట్ అనిమల్ నార్ ఎ క్రూయల్ అండ్ వైల్డ్ అనిమల్.
0: మానవుడు,
1: you are a human being.
0: కనుక ఇతరుని ఎప్పుడు కూడా మనం బాధించకూడదు.
1: So don't make anyone to suffer.
0: ఇతరుని ఎప్పుడు కూడా హింసించకూడదు.
1: Don't suffer anybody.
0: అప్పుడే మనకు ఆనందం అనేటువంటిది డబుల్ ఆనందాన్ని అందిస్తూ వస్తుంటాడు.
1: Then you will be happy, doubly happy, doubly blissful.
0: ఎప్పుడు కూడా తదాస్తు తదాస్తు తదాస్తు అంటుంటాడు.
1: Every time God says let things happen as per your wish.
0: నువ్వు ఎలాంటి సంకల్పం చేస్తావు దానికి తదాస్తూ ఉంటాడు.
1: యాజ్ ఈజ్ యువర్ విష్ గాడ్ బ్లెసెస్ యూ.
0: నువ్వు చెడ్డ సంకల్పమే చేస్తే అక్కడ కూడా తదాస్తూ ఉంటాడు.
1: ఇఫ్ యూ హావ్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ డీడ్స్,
0: ఆ చెడ్డ నీకే వస్తుంది.
1: యూ విల్ గెట్ ది రియాక్షన్.
0: నేడు కనిపించకుండా పోవచ్చును.
1: యూ మే నాట్ ఫైండ్ ఇట్ టుడే.
0: కానీ మున్ముందు అది నీకు బాధ కలిగిస్తుంది.
1: ఇన్ ఫ్యూచర్ యూ విల్ సర్టన్లీ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
0: కనుక మనము బాధ పెట్టకుండా, మనము బాధ పడకుండా అందరూ కూడా ఆనందంగా జీవించాలని నేను ఆశిస్తున్నాను.
1: వీ షుడ్ నాట్ మేక్ ఎనీవన్ సఫర్, not suffer for ourselves, that we should lead a happy blissful life.
0: మనం చదివిన చదువుకు కూడాను గౌరవాన్ని ఇవ్వాలి.
1: And we should also maintain the quality of an educated
0: మానవత్వానికి కూడాను గౌరవాన్ని ఇవ్వాలి.
1: We should also respect the human nature.
0: మన గౌరవాన్ని మనం పెంచుకోవాలి.
1: And we should be respected.
0: ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలి.
1: We should respect everybody.
0: అప్పుడే మన గౌరవానికి ఇతరులు కూడా గౌరవిస్తారు.
1: Then only you will be respected in turn.
0: కనుక మనం గౌరవించి గౌరవాన్ని అందుకోవాలి.
1: We should respect and be respected.
0: నీవు రెస్పెక్ట్ ఇవ్వకుండా నీవు రెస్పెక్ట్ పొందాలంటే ఇది అసాధ్యం.
1: వితౌట్ రెస్పెక్ట్ ని అదర్స్ యూ విల్ నెవర్ బి రెస్పెక్టెడ్.
0: నీవు రెస్పెక్ట్ ఇచ్చి నీవు రెస్పెక్ట్ ని పుచ్చుకో.
1: యూ రెస్పెక్ట్ అండ్ బి రెస్పెక్టెడ్.
0: అది నిజమైన మానవత్వము.
1: దట్ ఈస్ ద ట్రూ హ్యూమన్ లైఫ్.
0: నీవు ప్రేమను ఇచ్చి తిరిగి నీవు ప్రేమను పెంచుకో.
1: యూ లవ్ అండ్ బి లవ్డ్.
0: ఈ విధమైనటువంటి యొక్క సద్గుణాలు మనం పెంచుకునే నిమిత్తమై మన చదువులంతా కూడా చక్కపరచుకోవాలి.
1: ఆల్ అవర్ ఎడ్యుకేషన్ ఈస్ ఫర్ దిస్ పర్పస్, టు కల్టివేట్ వర్చ్యూస్.
0: ఏదో ఒక సబ్జెక్ట్ కోసం అని పాటు పడటం,
1: నాట్ మియర్లీ నాలెడ్జ్ ఆఫ్ ఎ పర్టికులర్ డిసిప్లిన్.
0: ఇవంతా కూడా కేవలం నెగటివ్ చదువులే.
1: ఆల్ దిస్ నాలెడ్జ్ ఎడ్యుకేషన్ ఇస్ నెగటివ్.
0: ఇవంతా కూడా ఎక్కడ పోయినప్పటికీ దీనికి ఒక చదువులే.
1: ఎవ్రీవేర్ యూ ఫైండ్ దిస్ లెర్నింగ్.
0: ఏమి చదువులు ఈ చదువులు?
1: వాట్స్ ఆల్ దిస్ లెర్నింగ్?
0: ఒకనక్కడ ఎప్పుడు ఏం ఎవరు చెప్పారట, చదివిన వాడికంటే చాకలోడు మేలని.
1: Somebody has said the dhobi, the washerman is better than an educated man.
0: ఒక ఇంటికి పోతే రెండు పంచులు, ఒక చొక్క, ఒక బనీన్ వేస్తాడు.
1: దెన్ ఇఫ్ ఈ వాషర్మెన్ కమ్స్ టు యూ, యూ పుట్ యువర్ గార్మెంట్.
0: వాళ్ళు ఒక నోట్ బుక్ లో రాసుకుంటాడు.
1: అండ్ యూ మేక్ నోట్ ఆఫ్ ఆల్ ది డ్రెస్.
0: నోట్ బుక్ లేకపోతే గోడలపై రాసుకుంటాడు.
1: అట్లీస్ట్ యూ స్క్రిబుల్ ఆన్ ద వాల్.
0: ఈ విధంగా ఇంటింటి వారు కూడా ఎన్నో గ్రంథాలు రాస్తున్నారు.
1: సో ఎవ్రీ హౌస్ హోల్డర్ రైట్స్ ద లిస్ట్.
0: కానీ చాకలవాడు,
1: బట్ ద వాషర్మన్,
0: ఈ నోట్ బుక్ తీసుకోడు.
1: హీ డజంట్ క్యారీ
0: నోట్స్. ఈ గోడపైన రాయడు.
1: హీ డజంట్ రైట్ ఎనీవేర్.
0: మనసులో పెట్టుకుని తక్షణమే వాళ్ళకి ఇంటికి దగ్గరటువంటి తెచ్చిస్తుంటాడు.
1: బట్ హీ విల్ హ్యాండ్ ఓవర్ ది ఐరన్ క్లోత్స్ ఎగ్జాక్ట్లీ
0: యాజ్ ఇట్ ఈజ్. చదువు చదివాడు.
1: వాట్ నాలెడ్జ్ హస్ హీ?
0: ఏమి చదువు చదివాడు?
1: వాట్ ఎడ్యుకేషన్ హీ రిసీవ్డ్?
0: కనుక ఈ చదువులు కాదు మనం చదవాల్సింది.
1: నాట్ దిస్ ఎడ్యుకేషన్.
0: ఈ చదువులతో పాటు
1: అలాంగ్ దిస్
0: పాజిటివ్ చదువులు కూడా చదవాలి.
1: అలాంగ్ ది సెక్యులర్ నాలెడ్జ్
0: పరోపకార సంబంధమైన చదువులు చదవాలి.
1: అండ్ వి స్టడీ టు హెల్ప్ అదర్స్.
0: ఈ పరోపకార సంబంధమైన చదువుల చేతనే మనము పవిత్రమైపోతాము.
1: ద నాలెడ్జ్ దట్ హెల్ప్స్ us to help others is the true education.
0: Puramanta kodunu ee aaradhana chestu vacharu.
1: What sort of worship was there in the
0: kevalam prakrutini aaradhana chestu vacharu. ప్రకృతి.
1: They worship the nature, prakriti.
0: ప్రకృతిని ఆరాధించడం తప్పు కాదే.
1: It's not a mistake to worship nature.
0: తినే తిండిని,
1: the food that we partake,
0: త్రాగే నీరుని,
1: and the water that
0: పండే పంటను,
1: and the harvest grain.
0: అనేక రకమైనటువంటి ఒక ఆహార విహారమంతా మనకు అందిస్తుండాలి ఈ భూదేవి.
1: And it is the nature that supplies the food, raiment and shelter.
0: ఇంతే కాదు, మానవునికి కావలసినటువంటి ఒక ధనధాన్యములు కూడా అందిస్తుంటాయి.
1: ఆల్ ది ఎసెన్షియల్స్ లైక్ ది గ్రెయిన్ ఆల్సో సప్లైడ్ బై ఎర్త్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్ దిస్,
0: నాణ్యములుగా ఉండేటువంటి బంగారు వెండిని కూడా పండిస్తుంటారు.
1: అండ్ వి ఆల్సో ఫైండ్ ప్రెషస్ మెటల్స్ లైక్ గోల్డ్,
0: వజ్రాలు కూడా పండిస్తుంటారు.
1: ఇవన్నీ
0: కూడా పండించి నీకు ఇచ్చేది ఆ భూమిని ఆరాధన చేయటంలో తప్పేమున్నది?
1: వాట్ మిస్టేక్ ఈస్ దేర్ ఇఫ్ యూ వర్షిప్ మదర్ ఎర్త్ దట్ సప్లైస్ యూ ద గ్రెయిన్ ద ఫుడ్ అండ్ ఫ్యూల్? సర్వ ప్రాణ
0: రూపమైనటువంటి యొక్క పంచ ప్రాణములను మనం ఆరాధన చేయటంలో తప్పేమున్నది?
1: వాట్ ఇస్ ది మిస్టేక్ ఇఫ్ యూ వర్షిప్ అడోర్ ద లైఫ్ ప్రిన్సిపల్స్?
0: కనుకనే మనము ప్రాచీనం చేస్తున్నటువంటి యొక్క ఈ ఆరాధనలన్నీ కూడా పవిత్రమైనటువంటివి.
1: ఆల్ మోడ్స్ ఆఫ్ వర్షిప్ బై ది ఏన్షియన్స్ ఆర్ సీక్రెట్.
0: ఏదో ఒక తుచ్చమైనటువంటి దానికోసమని ఉత్తమమైనటువంటి దాన్ని నిర్మాణం చేసుకుని దానికంతా మనం ఆరాధన చేస్తున్నాము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఫర్ మీన్ లో థింగ్స్ వీ ఫర్గెట్ దిస్ పాయింట్.
0: వద్దు వద్దు,
1: వీ షుడ్ నాట్
0: ఫర్గెట్. మన భూమాత
1: అండ్ ఇట్స్ మదర్ ఎర్త్,
0: ఈ భూమాత గోమాత,
1: అండ్ ఆల్సో ద కౌ ఇస్ రివర్డ్ యాజ్ మదర్,
0: వేదమాత
1: అండ్ స్క్రిప్చర్ ఇస్ మదర్,
0: కన్నమాత
1: అండ్ ఫిజికల్ మదర్.
0: ఈ నలుగురు మదర్లే మనకు నిజమైనటువంటి యొక్క ఆరాధన దేవతలు.
1: దీస్ ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ మదర్ హావ్ గాట్ టు బి రివర్డ్.
0: అట్టి మాతలను మనం రక్షించుకుంటూ వారి సంతృప్తి పరిచేటువంటి నిమిత్తమై మనం సరైన సాధనలు చేస్తూ రావాలి.
1: వి హావ్ టు రెస్పెక్ట్ అండ్ వర్షిప్ ద మదర్, ద ఫిజికల్ మదర్, ద కౌ ద మదర్, ద స్క్రిప్చర్ మదర్.
0: దైవారాధన చాలా ముఖ్యము.
1: అండ్ వర్షిపింగ్ ఆఫ్ గాడ్ ఇస్ మోస్ట్
0: దైవారాధన అనేటువంటి సన్నగిల్లి పోవటం చేతనే,
1: బికాజ్ దేర్ ఇస్ నో వర్షిప్ ఆర్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్,
0: ప్రపంచంలో అనేక దుఃఖములంతా పెరుగుతూ వస్తున్నాయి.
1: వి ఫైండ్ ద హోల్ వరల్డ్ ఇస్ ఇన్ కయాస్.
0: ఎక్కడ చూసినా దుఃఖమే.
1: వి ఫైండ్ మిజరీ.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు.
1: ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ గాన్.
0: ఆత్మవిశ్వాసం పోయిన తర్వాత వాడి బ్రతికి ప్రయోజనం ఏంటి?
1: వాట్ ఫర్ ఇస్ ద లైఫ్ వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్?
0: దైవారాధనలే దేశానికి రక్షణ చేసేది.
1: Worship of the God, it will protect this country.
0: దైవారాధన చేస్తుంటే దేశం అంతా బాగుపడిపోతుంది.
1: When once you think and worship God, the whole
0: ప్రజలందరూ ఆనందిస్తారు. ప్రజలందరూ ఆనందిస్తారు.
1: And all people will be happy.
0: సుఖశాంతిని పొందుతారు.
1: You will have peace and prosperity.
0: And
1: there will be no dearth or shortage.
0: అన్ని విధాలా మనము శాంతిని పొందుతాము.
1: You will be peaceful in every way.
0: కానీ శాంతి శాంతి శాంతి పలుకుతున్నాం శాంతి పాట.
1: We say simply repeat peace, peace, peace thrice.
0: ఏంటి శాంతి?
1: What is peace?
0: ఎందుకోసం వెలుపుతున్నావు?
1: వాట్ ఫర్?
0: ఆది భౌతికము,
1: ఫిజికల్,
0: ఆది దైవికము, ఆధ్యాత్మికము,
1: స్పిరిచువల్.
0: ఈ మూడింటి ఎందు మనకు శాంతి కావాలి.
1: వి షుడ్ హావ్ పీస్ ఇన్ దీస్ త్రీ రెల్మ్స్.
0: దేహరీతిగా మనకు శాంతి కావాలి.
1: ఫిజికల్లీ వి షుడ్ బి పీస్ఫుల్.
0: మనస్సురీతిగా శాంతి కావాలి.
1: మెంటల్లీ వి షుడ్ బి పీస్ఫుల్.
0: ఆత్మరీతిగా శాంతి కావాలి.
1: అండ్ స్పిరిచువల్లీ వి షుడ్ బి పీస్ఫుల్.
0: ఈ మూడింటి యొక్క శాంతి ఉంటేనే మనము సరైనటువంటి మానవులుగా ఉంటాం.
1: వెన్ దిస్ వెన్ దేర్ ఇస్ పీస్ ఇన్ దీస్ త్రీ లెవెల్స్ యు విల్ బి పీస్ఫుల్.
0: పీస్ పీస్ పీస్ పీస్ ప్రపంచంలో వెతుకుతావా?
1: Do you find peace in the outer
0: ప్రపంచంలో
1: world?
0: వెతికితే పీస్ ఏ చిక్కదు నీకు.
1: There is no peace in the outer world.
0: ప్రపంచం అంతా పీస్ పీస్ అయిపోతున్నాయి.
1: You find only peace, peace, peace outside.
0: కనుకనే ఈ పీస్ నీలోనే ఉంది.
1: The true peace is within you.
0: కనుక నీ యందు ఉన్నటువంటి ఒక శాంతిని నీవు పోషించుకో.
1: Keep up, maintain the inner peace.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు రాత్రి అంతా కూడాను
1: throughout night
0: చక్కగా నామస్మరణ చేసి
1: chant glorious God.
0: ఈ పవిత్రమైనటువంటి యొక్క శక్తిని ప్రపంచానికి అంతా కూడా నువ్వు ప్రసరింప చేయాలి.
1: ద సీక్రెట్ ఎనర్జీ దట్ యు ఆర్ గోయింగ్ టు హావ్,
0: అది ఈశ్వరత్వానికి సరైనటువంటి గుర్తు.
1: దట్ ఈస్ ద ట్రూ సైన్ ఆఫ్ ది డివినిటీ.
0: ఈశ్వరుడు అనగా ఏమిటి?
1: ఈశ్వర
0: గాలి వలె సంచరించేటువంటి వాడు ఈశ్వరుడు.
1: ఈశ్వర ద డివైన్ మూవ్స్ అబౌట్ ఫ్రీలీ లైక్ ఎయిర్.
0: గాలి ఏ విధంగా సర్వత్రా సంచరిస్తుందో
1: జస్ట్ యాజ్ ఎయిర్ ఇస్ ఆల్ పర్వేసివ్,
0: ఈశ్వరుడు ఆ విధంగా సంచరించేటువంటి.
1: సో ఆల్సో గాడ్ ఇస్ ఆల్ ఎక్స్పాన్సివ్.
0: కనుకని మీ యొక్క ప్రేమను, మీ యొక్క నామస్మరణను ఈ ప్రపంచానికంతా కూడా చక్కగా ప్రచారం చేస్తూ రావాలి.
1: Therefore you should publicize, propagate, practice the God's name and share with everybody.
0: భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ.

Salud.

0: ఓన్లీ టు హ్యావ్ ప్యూర్ ఫీలింగ్ విమల భావ వుడ్ అమౌంట్ టు హ్యావింగ్ ఎడ్యుకేషన్. టు హ్యావ్ గుడ్ క్వాలిటీస్ వుడ్ కాన్స్టిట్యూట్ బీయింగ్ ఎడ్యుకేటెడ్. హ్యావింగ్ ఈక్వాలిటీ అండ్ ఈక్వానిమిటీ వుడ్ అమౌంట్ టు బీయింగ్ సింపుల్. This is the path of truth which Sai tells you.
1: Kattalanduna

0: As fire is hidden in the firewood, just as oil is found in the tills, so also Sri Atma is all pervasive, found everywhere and in everything. Do not forget this good word.
1: Vidyarthulara.
0: Dear students.
1: Vidyarthinilara.
0: Dear students, men and women.
1: Enni vidyalu chadiviyu? Entati padavulu nerinappatikini? Enni bhogabhagyamulu anubhavinchinappatikini? మానవతా విలువ ఒకటి లేకపోయినా ఇవన్నీ ఎనుకును నిర్ప్రయోజనము.
0: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యు మే హ్యావ్, వాట్ ఎవర్ అథారిటీ అండ్ పవర్ యు మే ఎంజాయ్, వాట్ ఎవర్ లగ్జురీస్ అండ్ కంఫర్ట్స్ యు మే ఎంజాయ్, ఇఫ్ యు డు నాట్ హ్యావ్ హ్యూమన్ వాల్యూస్, ఆల్ దిస్ వుడ్ బి ఎ వేస్ట్.
1: జీవితములో వివిధ పరిధుల మధ్య సామరస్యము సమన్వయము ఉండినప్పుడే జీవితం అర్థవంతమవుతుంది.
0: Only when you have harmony and understanding in life, life becomes meaningful.
1: జీవితములో నిత్య సత్యములుగా ప్రకాశించే ప్రాచీన సాంప్రదాయములను సంస్కృతిని నేటి కాలానుగుణ్యంగా సమన్వయం చేసుకుని సంరక్షించుటే ఇది ప్రధానమైన విద్య.
0: The most important part of education is to enjoy in daily life those infinite values and traditions which have come about and the great culture which have enjoyed.
1: ఇలాంటి పవిత్రమైన నిత్య సత్యమైనటువంటి భావములు ఈనాడు విద్యార్థులు ఎందు లోపించటం చేతనే విద్యార్థుల హృదయము మలినమై అశాంతి అయి అసంతృప్తికి గురి అయి కేవలము అస్తవ్యస్తమైన జీవితంగా గడుపుతున్నారు.
0: As such great sacred qualities are lacking in the hearts of students, today's students are filled with hearts which are full of bad ideas, dirt, and therefore they are suffering confusion, conflicts and very many difficulties in life.
1: Nirantaramo vidyarthulu yokka bhavamulu durbhavamula chetanu duralochana chetanu duskarmala chetanu nindi nividukritamai untunnadi.
0: Today's students' feelings are full of the thoughts, the feelings and their deeds, all of them are bad and evil.
1: దీనికి కారణం ఏమిటి?
0: What is the reason for this?
1: దీని విమోచనకు సరైనటువంటి కృషి సల్పకపోవటమే.
0: The only reason is that they are not making efforts to free from themselves from this state.
1: మానవతా విలువలు సరైనటువంటిగా అర్థం చేసుకోలేకపోవటమే.
0: Not understanding human values properly is the main reason for this state.
1: ఏమిటి ఈ మానవతా విలువలు?
0: What are real human values?
1: యమము నియమము ఈ రెండింటి యొక్క అంతరాత్మను గుర్తించినప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
0: Man's life becomes sanctified when he understands the correct meaning of యమ and నియమ.
1: యమ అనగా అహింస, సత్యము, ఆస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము.
0: When you see యమ, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఫైవ్ థింగ్స్: అహింస, నాన్ వైలెన్స్, సత్యము, ట్రూత్, ఆస్తేయము, నాన్ పొసెషన్, బ్రహ్మచర్యము, సెలిబసీ అండ్ అపరిగ్రహము.
1: అహింస అనగా త్రికరణ శుద్ధితో మనోవాక్కాయములచే ఎట్టి ప్రాణిని కూడాను బాధించకుండా ఉండటం.
0: అహింస ఆర్ నాన్ వైలెన్స్ రెఫర్స్ టు నాట్ హర్టింగ్ any living being either by word, thought or deed.
1: Itti pavitramainatundi yokka kriyaku manavudu nochukolekapothunnadu.
0: Man is not fortunate enough to have this kind of non violent approach.
1: Tana swarthamu saprayojana nimittamai aneka mandini badhistunnadu.
0: For fulfilling his own selfishness and selfish ends, he is hurting and harming other people.
1: Nenu ane ahankaramu, నాది అనేటువంటి అభిమానము, ఈ రెండే సమస్త అనర్థములకు మూల కారణము.
0: ఫర్ ఆల్ ది ప్రాబ్లమ్స్ దట్ ఆర్ ఫేస్డ్ బై మ్యాన్, ఇట్ ఈస్ ఐ అండ్ ఈగో అండ్ మైన్ అండ్ దట్ పొసెసివ్ ఇన్స్టింక్ట్
1: అహంకార అభిమానములు నిర్మూలము గావించినప్పుడే మానవత్వం అభివృద్ధి గావించడానికి అవకాశం ఉంటుంటుంది.
0: హ్యూమన్ బీయింగ్స్ విల్ బి ఏబుల్ టు మేక్ ప్రోగ్రెస్ ఓన్లీ వెన్ దే ఫ్రీ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ఈగో అండ్ అటాచ్మెంట్.
1: కనుక అహింస అనేటువంటిది మాటల చేత కాక మనశ్చేత కాక క్రియందు కూడాను ఎట్టి ప్రాణిని కూడాను బాధించకుండా చూసుకోవాలి.
0: నాట్ హర్టింగ్ ఎనీ లివింగ్ బీయింగ్ నాట్ మియర్లీ బై థాట్ ఆర్ బై వర్డ్ ఈవెన్ బై డీడ్ దాట్ అలోన్ అమౌంట్స్ టు రియల్ అహింస.
1: రెండవది సత్యము.
0: ద సెకండ్ వన్ ఈస్ ట్రూత్.
1: సత్యము సత్యమని చూచినది చూచినట్టుగా విన్నది విన్నట్టుగా చేసినది చేసినట్టుగా చెప్పినంత మాత్రం సత్యము కానేరు.
0: ఇట్ వుడ్ నాట్ బికమ్ ట్రూత్ ఇఫ్ యు మియర్లీ టెల్ థింగ్స్ యాజ్ యు సీ యాజ్ యు హియర్ ఆర్ యాజ్ యు పర్సీవ్.
1: త్రికాల భాగ్యం సత్యం.
0: దట్ విచ్ ట్రాన్సెండ్స్ ఆల్ ద త్రీ టైమ్స్ దట్ ఈస్ ట్రూత్.
1: అన్ఉద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేర్చుకుని ప్రీతి హితముగా ఉంటుండాలి.
0: ద వర్డ్ మస్ట్ బి డియర్ అన్హర్ట్.
1: సత్యం ప్రియముగా ఉంటుండాలి.
0: ట్రూత్ మస్ట్ బి రియలీ డియర్ అండ్
1: ఉద్వేగంగా ఉండకూడదు.
0: యూ షుడ్ నాట్ బి
1: సత్యము కదా అని ఇతరులు బాధించినటువంటి రీతిగా సత్యము చెప్పకూడదు.
0: We should not hastily tell truth in order to hurt people.
1: ఇతరులకు ప్రీతి కదా అని అసత్యం ఆడరాదు.
0: In order to please others, we should not tell a lie.
1: ఇట్టి సత్యమును వినయ విధేయతలతో మనోవాక్యముల చేత మనసును రంజింపచేయనట్టుగా పలకటం ఇది సహజం.
0: Real truth is conveying things in a dear and acceptable way to all people and with humility, and that alone amounts to truth.
1: ఇట్టి సత్యమును విద్యార్థులు ప్రప్రథములు అనుసరించక తప్పదు.
0: ఇన్ ది స్టూడెంట్స్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ మస్ట్ ఫాలో దిస్ పాత్ ఆఫ్ ట్రూత్.
1: మానవ జీవితము సత్య జీవితము.
0: మ్యాన్స్ లైఫ్ ఈస్ బేస్డ్ ఆన్
1: పవిత్రమైన జీవితము.
0: ఇట్ ఈస్ సేక్రెడ్.
1: దివ్యమైన నవ్యమైనటువంటి జీవితము.
0: ఇట్ ఈస్ డివైన్.
1: విలువ కలిగినటువంటి జీవితము.
0: ఇట్ ఈస్ మోస్ట్ ప్రెషియస్.
1: జీవించగలిగినటువంటి జీవితము.
0: ఇట్ ఈస్ లైఫ్ మెంట్ టు బి లివ్డ్.
1: ఇట్టి జీవితాన్ని మనం వ్యర్థం గావించుకోవడానికి అసత్య మార్గంలో ప్రవేశించి స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాం.
0: వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ ఫాలోయింగ్ ది పాత్ ఆఫ్ అన్ట్రూత్ అండ్ నాట్ రియలైజింగ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
1: మూడవది ఆస్థేయము.
0: ద థర్డ్ వన్ ఈజ్ ఆస్థేయ.
1: ఎట్టి సమయం నందు కానీ
0: వాట్ ఎవర్ బి ద టైమ్
1: ఎట్టి పరిస్థితులు ఎందుకు కానీ
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
1: ఇతరుల యొక్క పదార్థములు మనం దొంగిలించరాదు.
0: We should not steal things belonging to others.
1: ఇది త్రికరణ శుద్ధిగా ఇట్టి భావమును పరిశుద్ధము గావించుకోవాలి.
0: We should observe this with all the త్రికరణాస్ three instruments, mind, thought and deed.
1: కేవలము ఒక పదార్థమును దొంగిలించడం మాత్రమే కాదు ఇది మానసికంగా కూడాను ఇట్టి భావమే అతనిలో ప్రవేశించరాదు.
0: There should not be even a thought of stealing and that is ఆస్థేయం.
1: ఇట్టి ఆస్థేయాన్ని అభివృద్ధి పరచుకోవటం అత్యవసరము.
0: ఇట్ ఈస్ నెసెసరీ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్.
1: ఇంకా బ్రహ్మచర్యం.
0: ద నెక్స్ట్ వన్ ఇస్
1: లోక సంబంధమైనటువంటి రీతిగా మనం ఆచరించడము ఇది అసాధ్యము.
0: ఇట్ మే బి ఇంపాసిబుల్ టు అబ్జర్వ్ బ్రహ్మచర్య ఇన్ ద వే దట్ ఇట్ ఈస్ అండర్స్టూడ్.
1: దుర్భావములకు దురాలోచనలకు దుశ్చేష్టలకు మనసును ప్రవేశపెట్టరాదు.
0: వీ షుడ్ నాట్ అలౌ మైండ్ టు గో ఇన్ టు రాంగ్ థాట్స్ ఆర్ అటర్నింగ్ రాంగ్ వర్డ్స్ ఆర్ ఫాలోయింగ్ రాంగ్ డీడ్స్.
1: సరి అయినటువంటి బ్రహ్మచర్యం అనగా నిరంతరము బ్రహ్మములో చరించడమే బ్రహ్మచర్యం.
0: లివింగ్ ఇన్ బ్రహ్మ ఈజ్ ది కరెక్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ బ్రహ్మచర్య.
1: బ్రహ్మ విత్ బ్రహ్మ ఇవ భవతి. ఎట్టి తలంపులు వచ్చినా ఎట్టి ఆలోచనలు కలిగినా ఎట్టి క్రియలు చేయాలని ఇష్టపడినా ఇవన్నీ కూడాను బ్రహ్మకర్మలుగానే విశ్వసించటము ఇది నిజమైన బ్రహ్మచర్యకు సరి అయిన అర్థము.
0: ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ బ్రహ్మచర్య ఈజ్ వాట్ ఎవర్ థాట్ యు గెట్ వాట్ ఎవర్ యు డూ థింకింగ్ ఆఫ్ గాడ్ అండ్ ఆఫరింగ్ ఇట్ టు హిమ్ దాట్ వుడ్ బి రియల్.
1: సర్వకర్మ భగవత్ప్రీత్యార్థమనే భావం చేత తానే ఒక బ్రహ్మంగా విశ్వసించి తాను ఆచరించేటువంటి సర్వకర్మలు కూడాను బ్రహ్మకర్మలుగానే విశ్వసించటము ఇది బ్రహ్మచర్యం.
0: రియల్ బ్రహ్మచర్య ఈజ్ కన్సిడరింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ బ్రహ్మ and performing every activity for the pleasure and for the benefit of Brahma, that is real brahmacharya.
1: Brahma nirminchina, Brahma likinchina, vedamu, shastramu, itihasamu, puranamu, ఉపనిషత్తు, బ్రహ్మసూత్రము ఇత్యాది గ్రంథములను నిరంతరము వల్లించడమే ఇది బ్రహ్మచర్యము.
0: అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ బ్రహ్మచర్య ఈజ్ టు కంటిన్యూస్ పార్టిసిపేట్ ఇన్ స్టడీయింగ్ వేరియస్ థింగ్స్ రిటన్ బై బ్రహ్మ హింసెల్ఫ్ సచ్ యాజ్ వేదాస్, శాస్త్రాస్, ఇతిహాసాస్, బ్రహ్మసూత్రాస్ అండ్ ఉపనిషత్స్.
1: బ్రహ్మచర్యం అనగా భవనమునకు పునాది వంటిది.
0: బ్రహ్మచర్య మే బి పర్ఫార్మింగ్ ఎవ్రీ యాక్టివిటీ ఫర్ ద ప్లెజర్ అండ్ ఫార్ ది బెనిఫిట్ ఆఫ్ బ్రహ్మ. దాట్ ఈజ్ రియల్ బ్రహ్మచర్య.
1: బ్రహ్మ నిర్మించిన, బ్రహ్మ లిఖించిన,

0: ఈ బ్రహ్మచర్యం అనేటువంటి ఒక పునాది పైననే గృహస్థము, వానప్రస్థము, సన్యాసం అనే మూడు భవనములు అభివృద్ధి అవుతూ వస్తున్నాయి.
1: ద నెక్స్ట్ త్రీ స్టోరీస్ ఆఫ్ గృహస్థ, వానప్రస్థ అండ్ సన్యాస ఆర్ బిల్ట్ ఆన్ ద ఫౌండేషన్.
0: బ్రహ్మచర్యం అనేటువంటి పవిత్రముగా లేకుండినా, భద్రముగా లేకుండినా, స్థిరముగా లేకుండినా గృహస్థ, వానప్రస్థ, సన్యాసములన్నీ కూడాను కూలిపోవడానికి అవకాశం ఉంటాయి.
1: This brahmacharya is not sacred, strong and firm. The other stages in life will be rather shaky and likely to fall.
0: Kanuka jeevita bhavanamunaku brahmacharyam anetunti pradhanamaitunti yokka sutramu.
1: For the mansion of life, brahmacharya therefore is a very important prerequisite.
0: Ide nirmalamai nishtalamai nisvarthamai nirahankaramto kudinatuntidiga untundali.
1: This must be totally pure. And it must be sacred and it must be free from any defect or flaw.
0: Inka aidavadi aparigraha.
1: The next one is aparigraha.
0: Ee parigraham anetundi maha paapam ani dosham ani kudanu upanishattulu bodhisthu vachayi.
1: Upanishads have declared that parigraha is a great sin.
0: Manam etti upakaram chesinappatikini tat phalitamai manam etti dinini andukovadaniki siddhamuga undaradu.
1: Whatever good you do to others, you should not expect any result or anything in return from
0: karma. Karmamulaku pratifalamulu andukovatamu manava sahajam.
1: It is natural for man to accept things in return for what he does.
0: Kani adi shastriyitiga adi asahajam.
1: But from the point of view of scriptures, this is unnatural and undesirable.
0: Oka talli, tandri, guruvu, daivam వీరి నుండి మాత్రమే ఏమైనా పొందడానికి అధికారం ఉన్నది, కానీ ఇతరుల దగ్గర నుండి ఏ పదార్థం కూడా మనం అందుకోరాదు.
1: వీ హావ్ నో రైట్ టు రిసీవ్ ఎనీథింగ్ ఎక్సెప్టింగ్ ఫ్రమ్ మదర్, ఫాదర్, ప్రిసెప్టర్ అండ్ గాడ్.
0: భగవంతుడు సృష్టికర్త,
1: గాడ్ ఈస్ ద క్రియేటర్,
0: పోషణకర్త,
1: హీ టేక్స్ కేర్ ఆఫ్ హిస్ పీపుల్,
0: సంరక్షకుడు,
1: హీ ప్రొటెక్ట్స్ అస్.
0: కనుక భగవంతుడి చేత అన్నీను మనం పొందడానికి అధికారం ఉంటుండాలి.
1: వీ హావ్ ఎవ్రీ రైట్ టు గెట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ గాడ్.
0: అయితే తల్లిదండ్రుల దగ్గర వారి శక్త్యానుసారము, వారి యొక్క యోగ్యానుసారము మనం అందుకోవాల్సిందే, కానీ మితిమీరి వారిని కూడా బాధించడం ప్రయత్నించరాదు.
1: వీ హావ్ ఎ రైట్ టు రిసీవ్ అకార్డింగ్ టు ది కెపాసిటీస్ ఆఫ్ ది పేరెంట్స్, బట్ వీ షుడ్ నాట్ ట్రబుల్ దెమ్ ఎక్స్పెక్టింగ్ టూ మచ్ ఫ్రమ్ దెమ్.
0: గురువు దగ్గర నుంచి కేవలము విద్యా అనుగ్రహమును మాత్రమే అందుకోవాలి.
1: వీ హావ్ ఎ రైట్ టు రిసీవ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ద ప్రిసెప్టర్.
0: కోవా గురు యోగి హితోపదేష్ట, హితమును బోధించేటువంటి గురువునందు శిష్యస్తుకోయో గురు భక్తి ఏవా, అతని సంతృప్తిపరిచేటువంటి యొక్క మార్గం తప్ప అన్యరీతిలోని ఏమాత్రం కూడా నువ్వు చేయి చాచరాదు.
1: ఎ స్టూడెంట్ షుడ్ ఆల్వేస్ కండక్ట్ హిమ్సెల్ఫ్ సో హాస్ టు ప్లీజ్ గురు హూ ఆల్వేస్ థింక్స్ ది వెల్ఫేర్ ఆఫ్ ద స్టూడెంట్.
0: కానీ ఈనాటి విద్యార్థులు ఎందు ఇది చాలా లోపించినది.
1: బట్ ఇట్ ఈస్ హైలీ ల్యాకింగ్ in students of today.
0: తద్వారాని అనేక విధములైనటువంటి యొక్క మనము ఒక విధమైనటువంటి యొక్క జన్మలకు గురి అవుతున్నాం.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ దిస్ పీపుల్ ఆర్ టేకింగ్ అప్ దిస్ రీబర్త్ అండ్
0: రుణస్థులుగా మారిపోతున్నాము.
1: వీఆర్ బికమింగ్ ఇండిటెడ్.
0: ఈ రుణ ఫలితం చేత ఏ విధంగా మనకు జన్మ లభిస్తుందో చెప్పడానికి వీలు కాదు.
1: అన్ అకౌంట్ ఆఫ్ దిస్ ఇండిటెడ్నెస్ వీ హావ్ టు టేక్ బర్త్, but we do not know what type of birth we are going to get.
0: Avasaramainappudu tappa anya samayamulandu itarlu inti endukodunu bhujincharadu.
1: Unless it becomes essential, we should not even partake food in others' houses.
0: Na mitruni inti endunnanu kada ani cheptani oka 10 dinamlo 15 dinamlo tishta veskoni undaradu.
1: Just because you are staying with your friend, you have no right to stay there for 10 or 15 days.
0: Nee mitrude nee talide vaari talidandrul paina aadharapadi untunnadu.
1: Your friend himself depends upon his parents.
0: Atanike swatantram ledu.
1: He does not have his own freedom.
0: Atti paristhitulu yendu mitrudu mitrulandi vaari inti yendu boyi manu kurchoti boncheyatam manchidi kaadu.
1: Under such circumstances, it would be inappropriate to sit in your friend's house and go on becoming a burden.
0: Mitrudu sampadinchinatundi kaadu adi.
1: It is not earned by your friend.
0: Mitruni oka talidannu sampadinchinatundi.
1: It is what is earned by the parents.
0: తల్లిదండ్రుల యొక్క సంపాదన పుత్రులకు మాత్రమే అధికారం ఉన్నది, కానీ అన్యులకు లేదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది చిల్డ్రన్ హూ హావ్ ద రైట్ టు ఎంజాయ్ ది ఎర్నింగ్స్ ఆఫ్ ది పేరెంట్స్.
0: అలాంటి పరిస్థితుల లోపల మనము నిత్యానిత్య విషయ పరిశీలన చేయకుండా మనము అన్యుల ఇంటి ఎందు పోయి కూర్చుంటుంటాం.
1: అండర్ సచ్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ వుడ్ బి రాదర్ ఇన్అప్రోప్రియేట్ టు గో

0: becoming a burden to
1: science. అభ్యాసం కాదు.
0: This is inappropriate for educated people.
1: కనుక అపరిగ్రహం అనేటువంటిది అత్యవసరం.
0: Therefore, this aparigraha, non accepting things from other
1: పత్రమో పుష్పమో ఫలమో తోయమో అన్నట్టుగా ఏ ఒక్క చిన్నదానినైనా కూడాను మనం ఇతరులకు అర్పించడానికి తగినటువంటి దీనిలో మనం సిద్ధంగా ఉండాలి, కానీ ఇతరుల నుంచి అందుకోవడానికి ఏమాత్రము మనం సిద్ధంగా ఉండరాదు.
0: వాట్ ఎవర్ లిటిల్ వీ కెన్ డూ ఫర్ అదర్స్ వీ కెన్ డూ, బట్ వీ షుడ్ నాట్ ట్రై టు యాక్సెప్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ అదర్స్.
1: ఇది యమం యొక్క మానవతా విలువలు.
0: దిస్ ఈస్ వాట్ యమ కాన్స్టిట్యూట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్.
1: ఇంకా నియమం లోపల 5 నియమములు ఉంటున్నాయి.
0: నియమ కన్సిస్ట్ ఆఫ్ 5 ఎలిమెంట్స్, 5 కాంపోనెంట్స్.
1: మొదటిది శౌచము.
0: ద ఫస్ట్ వన్ ఈస్ శౌచ.
1: రెండవది తపస్సు.
0: ద సెకండ్ వన్ ఈస్ తపస్సు.
1: మూడవది సంతోషము.
0: ద థర్డ్ వన్ ఈస్ సంతోషము.
1: నాలుగోది స్వాధ్యాయము.
0: ద ఫోర్త్ వన్ ఈస్ స్వాధ్యాయము.
1: ఐదవది ఈశ్వర ప్రణిధానము.
0: ది ఫిఫ్త్ వన్ ఈస్ ఈశ్వర
1: ప్రణిధానం.
0: ఈశ్వర ప్రణిధానము.
1: ఇక్కడ శౌచము.
0: ద ఫస్ట్ వన్ ఈస్ శౌచము.
1: ఈ శౌచం అనేటువంటిది రెండు విధములుగా ఉంటుండాలి.
0: దిస్ శౌచము హ్యాస్ టూ ఆస్పెక్ట్స్,
1: బహిర్శౌచము అంతఃశౌచము అని.
0: వన్ ఈస్ ద ఇన్నర్ క్లీన్లీనెస్ అండ్ ది అదర్ ఈస్ ఔటర్ క్లీన్లీనెస్.
1: బాహ్యంగా మనము పరిశుద్ధము కావాలంటే మృత్తిక చేతను జలము చేతను మన పరిశుద్ధములు అవుతున్నాము.
0: ఇఫ్ యూ వాంట్ టు క్లీన్స్ యువర్ సెల్ఫ్ ఎక్స్టర్నలీ యూ కెన్ డూ ఇట్ ఎయిదర్ విత్ ద హెల్ప్ ఆఫ్ వాటర్.
1: ఈ పరిశుద్ధం అనేటువంటిది కేవలం దేహ పరిశుద్ధము మాత్రమే కాదు.
0: దిస్ కైండ్ ఆఫ్ క్లీన్లీనెస్ ఈస్ నాట్ కన్ఫైన్డ్
1: ఓన్లీ నిత్య జీవితంలో అనుభవించి చేసేటువంటి ప్రతి పదార్థమును కూడా పరిశుద్ధంగా ఉంటుండాలి.
0: వాట్ ఎవర్ ది మ్యాన్ పార్టేక్స్ ఇన్ హిస్ లైఫ్ మస్ట్ బి ప్యూర్.
1: తాను ధరించే వస్త్రములు కానీ,
0: ది క్లోత్స్ హీ వేర్స్,
1: పరుండేటువంటి పరుపులు కానీ,
0: ద బెడ్ ఆన్ విచ్ హీ లైస్ డౌన్,
1: ఉపయోగించే గ్రంథములు కానీ,
0: ద బుక్స్ దట్ హీ యూజెస్,
1: నివసించే గృహము కానీ,
0: ద హౌస్ వేర్ హీ లివ్స్,
1: సర్వం కూడాను పరిశుద్ధంగా ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ మస్ట్ బి క్లీన్ అండ్ ప్యూర్.
1: శరీరములో సర్వ భాగములు కూడాను పరిశుద్ధంగా ఉంటుండాలి.
0: ఆల్ ది లింబ్స్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ మస్ట్ బి క్లీన్ అండ్ ప్యూర్.
1: అందుకోసమే నిత్యము తెల్లవారి లేచిన తక్షణమే పండు త్రోముకోవటం, అన్ని విధాల నోరు కడుక్కోవటము, ముఖం కడుక్కోవటము, ఈ విధమైనటువంటి పరిశుద్ధమైన కర్మలంతా కూడాను ఆరోగ్య నిమిత్తమై ఏర్పడినటువంటివి మాత్రమే కాకుండా ఆనంద నిమిత్తం కూడా ఏర్పడినవని మనం గుర్తించాలి.
0: వీ షుడ్ రికగ్నైజ్ దాట్ బ్రషింగ్ ద టీత్ అండ్ హ్యావింగ్ అ బాత్ అండ్ వాష్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ నాట్ మెర్లీ ఫర్ ద సేక్ ఆఫ్ హెల్త్ బట్ ఫర్ ద సేక్ ఆఫ్ హ్యావింగ్ జాయ్ అండ్ బ్లిస్ ఇన్ లైఫ్.
1: కనుక మన పరిసర ప్రాంతములు కూడా పరిశుద్ధంగా ఉంచుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: వీ షుడ్ కీప్ అవర్ సరౌండింగ్స్ ఆల్సో క్లీన్.
1: ఇంకా అంతర్శుద్ధి.
0: ది అదర్ వన్ ఈస్ ఇన్నర్ క్లీన్లీనెస్.
1: రాగద్వేషముల చేత మనసు మరింత మాలిన్యమవుతున్నది.
0: మైండ్ బికమ్స్ డర్టీ అన్ అకౌంట్ ఆఫ్ అటాచ్మెంట్.
1: దుష్టభావాలను ప్రవేశించడం చేత మనసు మరింత మాలిన్యమవుతుంది.
0: మైండ్ బికమ్స్ డర్టీ వెన్ బ్యాడ్ ఫీలింగ్స్.
1: కల్మషమైనటువంటి మనసు నందు ఏమాత్రం కూడా నువ్వు పరిశుద్ధమైన భావం వల్ల ఆవిర్భవించవు.
0: ఇన్ సచ్ ఎ డర్టీ మైండ్ దేర్ ఇస్ నో రూమ్ ఫర్ గుడ్ థాట్స్ టు ఎమర్జ్.
1: కనుక మన మనసును పరిశుద్ధం గావించుకునే నిమిత్తమై ప్రేమ, దయ, సహనము, సానుభూతి ఇత్యాది పవిత్ర భావములను మనం పెంచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు ప్యూరిఫై సచ్ ఎ డర్టీ మైండ్ యూ షుడ్ డెవలప్ లవ్, కైండ్నెస్, పేషెన్స్, కంపాషన్, సింపతి అండ్ సచ్ అదర్ క్వాలిటీస్.
1: ఇంకా రెండవది తపస్సు.
0: ద సెకండ్ వన్ ఈస్ తపస్.
1: తపస్సు అనగా కేవలము తల క్రింద పెట్టి కారు పైన పెట్టి ఏదో ఒక విధమైనటువంటి ఆసనం వేయటం కాత్ర కాదు.
0: తపస్ ఆర్ పెనన్స్ డస్ నాట్ మీన్ డూయింగ్ సమ్ యోగాసనాస్ లైక్ శీర్షాసనం.
1: శుద్ధిగా
0: విత్ ప్యూరిటీ ఆఫ్ ఆల్
1: నీవు ఆశించిన యొక్క లక్ష్యాన్ని పొందే నిమిత్తమై
0: ఇన్ ఆర్డర్ టు రీచ్ వాట్ యు హావ్ ఆస్పైర్డ్ టు రీచ్
1: నిరంతరము దానిని చింతన గావించటం.
0: Contemplating upon that continuously,
1: అట్టి తాపమే తపస్సుగా మారుతుంది.
0: That kind of thirst for things will become tapas.
1: నేను పలాని లక్ష్యాన్ని సాధించాలి,
0: I want to achieve this goal,
1: అని నిరంతరం కూడాను సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడాను దానిని స్మరిస్తూనే ఉంటుండాలి.
0: Constantly and continuously and in all places and all circumstances you should think of your own goal.
1: కనుకనే సతతం యోగినః అన్నారు.
0: That is why it is said, one should be yogi always.
1: నిర్గుణ నిరాకార స్వరూపమైనటువంటి ఆత్మతత్వాన్ని పొందే నిమిత్తమై మనం పరితపించాలి.
0: We should always thirst to attain the state of qualityless atma which is pure and divine.
1: అట్టి పరితాపమే తపస్సుగా మారుతుంది.
0: దట్ కైండ్ ఆఫ్ థర్స్టింగ్ ఫర్ ఆత్మ వుడ్ బికమ్
1: తపస్సు. దానిని మాటలో చెప్పిన దానిని క్రియలో ఆచరించడము మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
0: వీ షుడ్ ఎంజాయ్ యూనిటీ ఇన్ వాట్ వీ థింక్ అండ్ వాట్ వీ టాక్ అండ్ వాట్ వీ డూ.
1: ఇది ఏ త్రికరణ శుద్ధి అయినటువంటి యొక్క భగవత్ చింతనని.
0: దాట్ ఈస్ ది కాంటెంప్లేషన్ ఆఫ్ ద లార్డ్ విత్ ప్యూరిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
1: ఇట్టి తపస్సు చేత
0: బై దిస్ కైండ్ ఆఫ్ పెనన్స్
1: నిర్గుణ నిరాకారమైన పరతత్వాన్ని కూడా మనం పొందడానికి అవకాశం ఉంటుంటాది.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు అటైన్ దట్ పరతత్వ ట్రాన్సెండెంటల్ ఎంటిటీ విచ్ ఈస్ క్వాలిటీ లెస్ అండ్ విచ్
1: ట్రాన్స్‌సెండెంట్. గ్రామములు వదలి అడవులకు చేరి ఏదో ఒక ఆకులలములు వేసి జీవితాన్ని వ్యర్థం గావించడం తపస్సు కాదు.
0: తపస్ ఆర్ పెనల్స్ డస్ నాట్ మీన్ లీవింగ్ హోమ్ అండ్ గోయింగ్ టు ఫారెస్ట్ అండ్ డూయింగ్ సమ్ స్పెషల్ థింగ్స్ దేర్.
1: మనలో ఉండేటువంటి దుర్భావములు దూరం చేయటమే తపస్సు.
0: ఇట్ ఈస్ ఫ్రీయింగ్ అవర్ సెల్స్ ఫ్రమ్ ఆల్ ఈవిల్ థాట్స్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ అస్.
1: ఆస్తి ఆలివీడి అడవికి గుట కాదు.
0: ఇట్ ఈస్ నాట్ గివింగ్ అప్ వైఫ్ అండ్ హోమ్.
1: భావమందు దుర్భావములు వీడుటే యోగమగును అది త్యాగమగును.
0: గివింగ్ అప్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ బ్యాడ్ థాట్స్ దాట్ వుడ్ కాన్స్టిట్యూట్ యోగా అండ్ దట్ వుడ్
1: పవిత్రమైన భావముల చేత హృదయ శుద్ధి గావించుకోవటమే తపస్సు.
0: Purifying one's own mind with this kind of thoughts would amount to penance.
1: Inka santosham.
0: Next is santosha.
1: Ee santosham anetundi eppudu manaku labhistundi.
0: When do you enjoy this kind of delight?
1: Trupti kaliginappude manavuniki santosham labhistundi.
0: Only contentment can confer delight.
1: Durasala perugukoladi manaku asantruptiya abhirudhi avutundi.
0: Excessive desires make man restless.
1: Vicharam kaligistundi.
0: He will always be worried.
1: Kanukane unnadanite manam trupti padali.
0: We should always be contented with what we have.
1: Kaligina dalche aanandanni anubhavinchali.
0: We should enjoy with whatever we are having.
1: Mitimirina korikalu manam koraradu.
0: We should never have excessive desires.
1: Kanukane manam truptikaranga undinappude aanandam manaku labhyam avutundi.
0: We will be having delight only when we are contented.
1: He who has much satisfaction, he is the richest man, he is a satisfied man. కనుకనే మనము తృప్తిగా ఉంటుండాలి.
0: వీ షుడ్ ఆల్వేస్ బి కంటెంటెడ్ సాటిస్ఫైడ్.
1: ఆ తృప్తి చేతనే మనకు ఆనందం లభిస్తుంది.
0: వీ కెన్ గెట్ జాయ్ ఓన్లీ విత్ దట్ సాటిస్ఫాక్షన్.
1: నాలుగోది స్వాధ్యాయము.
0: ద ఫోర్త్ వన్ ఈజ్ స్వాధ్యాయ.
1: స్వాధ్యాయం అనగా కేవలము వేదమును అధ్యయించడమే కాదు.
0: స్వాధ్యాయ డస్ నాట్ మీన్ రీడింగ్ స్క్రిప్చర్స్ లైక్ వేద.
1: భగవద్గీత, ఉపనిషత్తు, బ్రహ్మసూత్రము ఇత్యాది ప్రస్థాన ప్రేమలు కూడా మనం ఉచ్చరిస్తూ ఉండాలి.
0: వీ షుడ్ ఆల్సో రీడ్ సేక్రెడ్ టెక్స్ట్ లైక్ భగవద్గీత, బ్రహ్మసూత్ర అండ్ ఉపనిషత్.
1: పవిత్రమైన మత గ్రంథములు కూడా మనం కొంతవరకు పరిచయం చేసుకోవాలి.
0: వీ షుడ్ అక్వైంట్ అవర్ సెల్స్ విత్ ది రిలీజియస్ టెక్స్ట్.
1: స్వాధ్యాయం అనగా ఏదో ఒక పవిత్రమైనటువంటి గ్రంథమును మనం చదువుతూ ఉండాలి.
0: వీ షుడ్ ఆల్వేస్ అండర్టేక్ రీడింగ్ ఆఫ్ సమ్ సేక్రెడ్.
1: తద్వారా మనలో మనసులో చేరినటువంటి మాలిన్యాన్ని కొంత తీర్చుకోవడానికి వీలవుతుంది.
0: బై దిస్ మెథడ్ వీ కెన్ ఫ్రీ ది మైండ్ ఫ్రమ్ ఆల్ ద డార్క్ ఇట్ వుడ్ అక్యుములేట్.
1: ఐదవది ఈశ్వర ప్రణిధానం.
0: ద ఫిఫ్త్ వన్ ఈజ్ ఈశ్వర ప్రణిధానం.
1: మనం ఏమి చేసినప్పటికీ భగవత్ ప్రీతికరమైనటువంటి కర్మలు మనం ఆచరించాలి.
0: వాట్ ఎవర్ వీ డూ ఇట్ మస్ట్ బి యాక్సెప్టబుల్ టు గాడ్.
1: నేను చేసేటువంటి పని భగవత్ ప్రీతికరమైనదా కాదా?
0: వాట్ ఐఎమ్ డూయింగ్ whether it is acceptable to God or not.
1: ఈ కర్మల చేత భగవంతుడు తృప్తి నొందునా లేదా?
0: Would God be happy with me by these acts?
1: అది ప్రతి కర్మల యందు కూడా నువ్వు విచారణ సలిపి భగవత్ ప్రీతికరమైనటువంటి కర్మలనే ఆచరించాలి.
0: One should undertake this kind of inquiry and do only such acts.
1: భగవంతుడు అనగా నీ కాన్షియన్స్.
0: When we say God, it is your own conscience.
1: నీ కాన్షియన్స్ నీ ఆత్మతృప్తి లేనటువంటి కార్యములు మీరు ఏమాత్రము చేయరాదు.
0: Things which do not give satisfaction to your own conscience should not be undertaken at all.
1: నీ యొక్క హృదయమే నిన్ను అన్ని విధములుగా శిక్షిస్తుందని ఉంటుంటది.
0: Your own conscience will punish you if you go the other way.
1: తృప్తికరమైనటువంటి యొక్క పరియే కాకుండా నీ మనసే నిన్ను నిందిస్తుంది.
0: If what you do is not acceptable to your own conscience, your conscience will trouble you.
1: కనుక నీ ఆత్మతృప్తిగా నీవు చేసేటువంటి పనులు యందు సరైన యొక్క భావాన్ని పెంచుకోవాలి.
0: You should develop good feelings, undertake such acts which give satisfaction to your conscience.
1: Sarva karma bhagavat pritya arthamo annaru.
0: దిస్ ఈస్ వాట్ ఈస్ మెంట్ ఇన్ ది వేదాంతిక్ పారలన్స్ దట్
1: అండర్టేకింగ్ ప్రీతికరమైన కర్మలు ఆచరించినప్పుడే నీకు కూడాను అది శుభమును అందిస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ అండర్టేక్ థింగ్స్ విచ్ ఆర్ ప్లీజింగ్ టు ద లార్డ్ యు విల్ ఆల్సో ఎంజాయ్ వెల్ఫేర్.
1: ఇట్టి యమ నియమములు రెండింటిని పాటించినప్పుడే,
0: ఓన్లీ వెన్ యూ అబ్జర్వ్ దీస్ టూ యమ అండ్ నియమ ది వే దట్ హస్ బీన్ డిస్క్రైబ్డ్,
1: అప్పుడే చతుర్విధ పురుషార్థములన్నీ కూడా సార్థకం గావించుకున్న వారం అవుతాం.
0: దెన్ ఓన్లీ యూ వుడ్ హావ్ అటైన్డ్ ద ఫోర్ గోల్స్ మెంట్ ఫర్ ప్రిస్క్రైబ్ ఫర్ మ్యాన్.
1: సమధమాది సత్కర్మలు కూడా ఆచరించిన వారం అవుతాం.
0: దెన్ ఓన్లీ యూ వుడ్ హావ్ సాటిస్ఫైడ్ డూయింగ్ థింగ్స్ అకార్డింగ్ టు శమ అండ్ దమ.
1: ఈనాటి విద్యార్థులు యందు ఈ యమ నియమములు అనేటువంటి యొక్క మానవతా విలువలు ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
0: ఇన్ స్టూడెంట్స్ ఆఫ్ టుడే we do not get this yama niyama at all.
1: Kanukane ee naati vidyarthuni yokka hrudayam anta kudanu malinyamto nindi untundali.
0: That is why the heart of today's students are really dirty.
1: Vidyarthulu pavitra hrudayulu kavali.
0: Students should develop pure hearts.
1: Bhavishyattu yokka pauruluga tirchidukovali.
0: They should shape themselves into responsible
1: citizens. Desham yokka manchi chettalante kudanu vidyarthula paine aadharapadi untundali.
0: The good or bad for the nation will depend
1: on sarvarangamulu endukunu vidyarthule raninchali.
0: Students should enter into all fields of humanity.
1: Bhautika dharmika adhyatmika laukika vaigyanamulandu kudanu vidyarthuleku prabhavanni pavitramaina reetilo teechididdukovali.
0: Students should leave their impact in every walk of life, whether it is political, economic, social, moral, spiritual, scientific and every field.
1: Samadhamadisha karmalu kudanu manam acharinchadaniki prayatninchali.
0: We should also observe samadama and the other six types of
1: samahu anaga.
0: Sama refers to
1: manobuddhulanu,
0: mind and intelligence,
1: nigrahinchi
0: controlling mind and
1: vyavaharalanu konni vidhamaina adupulo unchukodaniki prayatninchali.
0: Exercising certain amount of control on their actions.
1: Ivi antariyindriyamulu yokka prabhavamu.
0: This is the control of the inner organs.
1: అంతరింద్రియముల యొక్క ప్రభావం మనం అరికట్టినప్పుడే బహిరీంద్రియంలో సహజంగా మనం అదుపులో ఉంటుంటాయి.
0: ఓన్లీ వెన్ యూ కెన్ కంట్రోల్ ది ఇన్నర్ ఆర్గన్స్ ద ఎక్స్టర్నల్ ఫైవ్ ఆర్గన్స్ కుడ్ బి ఈజీలీ కంట్రోల్డ్.
1: దమం అనేటువంటిదే ఈ కర్మేంద్రియ జ్ఞానేంద్రియములు.
0: దమ రెఫర్స్ టు దోస్ లింబ్స్ విత్
1: బహిరీంద్రియములు.
0: దీస్ ఆర్ ద ఎక్స్టర్నల్.
1: కనుక మనం చూసేటువంటి అంతకును మంచిదిగా చూడాలి, చెడ్డది చూడకూడదు.
0: We should always look things which are good.
1: వినేటువంటివి కూడా మంచివి వినాలి కానీ చెడ్డవి వినకూడదు.
0: We should always hear good things and avoid bad things.
1: పలికేటువంటి పలుకులన్నీ కూడా మంచి పలుకులే పలకాలి కానీ దానికి బాధించేటువంటి పలుకులు పలకరాదు.
0: We should always speak and use words which do not
1: hurt. తలుపులు కూడా మంచివిగానే ఉండాలి కానీ చెడ్డ తలుపులు మనలో ఆవిర్భవించరాదు.
0: All your thoughts must be noble and good. They should never be harmful.
1: Chese panulu manchi panulugane untundali.
0: Whatever activity you undertake must be good.
1: Mani maniki adarshavantamainatti panuluga untundali.
0: All such actions should be ideal and examples for others.
1: Idi ye damam yokka prabhavamulu.
0: This is the scope and meaning of
1: dhamma. See no evil, see what is good. Hear no evil, hear what is good. Talk no evil, talk what is good. Think no evil, think what is good. Do no evil, do what is good. This is the way to God. ఈ యొక్క దమం అనేటువంటి దాంట్లో ఇంత ఇంద్రియముల యొక్క పవిత్రతను ఇంత ఘాటుగా ఉంటుండటం చేతనే మానవత్వం దివ్యత్వంగా మారడానికి అవకాశంగా ఏర్పడుతుంది.
0: As such a tremendous meaning and significance is there in dhamma. This alone can transform man into God if he observes scrupulously and carefully.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క గుణములను ఈనాడు విద్యార్థి లోపల పెంచుకోవాలి.
0: స్టూడెంట్స్ షుడ్ డెవలప్ దిస్ సీక్రెట్ క్వాలిటీస్ ఇన్ దెమ్.
1: అప్పుడే మానవత్వం అనేటువంటిది తనలో ఆవిర్భవిస్తుంది.
0: దెన్ ఓన్లీ ద రియల్ హ్యుమానిటీ ఎమర్జెస్ ఫ్రమ్ హిమ్.
1: మానవ సమాజంలో
0: ఇన్ సొసైటీ
1: ప్రేమ బీజములు నాటి
0: షుడ్ సో ది సీడ్స్ ఆఫ్ లవ్
1: సహన ప్రసూనములు వికసింపజేసి
0: మేక్ ది
1: శాంతి ఫలములు సమాజములకు అందించటమే విద్యార్థుల యొక్క ప్రభావము.
0: The most important duty of the students is to give the fruits of peace.
1: Vidyarthulu unna chota prashantamaina vatavaranam abhivruddhi gavinchali.
0: Students should see that wherever they are, their
1: kaani ee naadu daniki viruddhanga untundali.
0: బట్ టుడే వాట్ ఈస్ ఒబ్టైన్డ్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ దిస్.
1: ఎక్కడ అశాంతియో అక్కడ విద్యార్థులు ఉన్నారనేటువంటి అర్థం అవుతుంది.
0: వేర్ ఎవర్ యూ ఫైండ్ ల్యాక్ ఆఫ్ పీస్,
1: ఎక్కడ అలజడలో అక్కడ విద్యార్థులు ఉంటున్నారనేటువంటిది బోధించబడుతుంది.
0: వేర్ ఎవర్ దేర్ ఇస్ స్ట్రైఫ్ అండ్ వైలెన్స్,
1: విద్యార్థులు చేరిన చోట, విద్యార్థులు ఉన్న చోట ప్రశాంతమైన వాతావరణాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: స్టూడెంట్ షుడ్ సీ దట్ పీస్ ప్రివైల్స్ వేర్ ఎవర్ దే ఆర్.
1: ఇలాంటి బుద్ధులను, ఇలాంటి భావములను, ఇలాంటి సిద్ధులను అందించడమే విఘ్నేశ్వరుని యొక్క ప్రభావము.
0: ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ విఘ్నేశ్వర ఇస్ టు కన్ఫర్ దీస్ గ్రేట్ క్వాలిటీస్ ఆన్
1: విఘ్నేశ్వరుడికి చదువుల దేవుడు అని పేరు.
0: విఘ్నేశ్వర హ్యాస్ వన్ నేమ్ అండ్ దట్ ఈస్ హీ గివ్స్ ఎడ్యుకేషన్.
1: కనుక ఇతను బుద్ధి సిద్ధులను కూడా అందించేటువంటి వాడు.
0: హీఈస్ ద వన్ హూ కెన్ కన్ఫర్ బుద్ధి అండ్ సిద్ధి.
1: బుద్ధి అనగా పవిత్రమైనటువంటి యొక్క నిర్మలమైనటువంటి భావము.
0: బుద్ధి రెఫర్స్ టు సేక్రెట్ ప్యూర్ ఫీలింగ్.
1: దీనికి నిత్యానిత్య విషయ పరిశీలన తత్వము.
0: ఇట్ ఆల్సో మీన్స్ గ్రేట్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: ఈ జగత్తులో ఏది సత్యము, ఏది అసత్యము.
0: ఇన్ దిస్ వరల్డ్ వాట్ ఈస్ ట్రూత్ అండ్ వాట్ ఈస్ అంట్రూత్.
1: ఏ వ్యక్తి కాని, ఏ వస్తువు కాని, ఏ విషయం కాని క్షణక్షణములకు మార్పు చెందినదే.
0: వెదర్ ఇట్ ఈస్ అన్ ఇండివిజువల్, ఎన్ ఆబ్జెక్ట్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, ఇట్
1: అశాశ్వతమైన వస్తువు కాని, శాశ్వతమైన వ్యక్తి కాని, శాశ్వతమైన విషయం కాని జగత్తులో మనకు కానరాదు.
0: దెర్ ఇస్ నో పర్సన్ ఆర్ ఆబ్జెక్ట్ ఆర్ ఎనీథింగ్ విచ్ ఇస్ పర్మనెంట్ ఇన్ ద వరల్డ్.
1: కనుకనే నిత్య సత్యమైనటువంటిది ఒక ఆత్మతత్వం తప్ప అన్యమైనటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ విచ్ ఈస్ ట్రూ అండ్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: అక్కడే నిత్యానిత్య వస్తు పరిశీలన అనేటువంటిది మనం చెయ్యాలి.
0: దట్ ఈస్ వే యు విల్ హావ్ టు డిస్క్రిమినేట్ బిట్వీన్ వాట్ ఈస్ ట్రూత్ అండ్ వాట్ ఈస్ అన్ట్రూత్.
1: ఇహ పరములు ఎందు సుఖమును కూడా పొందడానికి మనం ఏమాత్రం కూడా అభిలషించరాదు.
0: వీ షుడ్ నాట్ ఆస్పైర్ టు హ్యావ్ ఎయిదర్ ఎ కంఫర్టబుల్ లైఫ్ హియర్ ఆర్ హియర్ ఆఫ్టర్.
1: ఇహ సుఖం అనేటువంటిది కేవలము క్షణభంగురం.
0: ది జాయ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈజ్ రాదర్ ట్రాన్సియంట్.
1: ఇవన్నీ కూడా కేవలము ఒక విధమైనటువంటి యొక్క కదిలిపోయే మేఘముల వంటివి.
0: దీస్ మే బి కంపేర్డ్ టు పాసింగ్ క్లౌడ్స్.
1: కనుకనే శంకరు కూడా మాకురు ధనజన యవ్వని గర్వం హరతి నిమిష కాల సర్వం. ఇవంతా కూడా క్షణం లోపల కదిలిపోయేటువంటివన్నీ.
0: దట్ ఈస్ వై శంకర్ ఆల్సో డిక్లేర్డ్ ఫర్ హౌ లాంగ్ విల్ ద యూత్, మనీ అండ్ సచ్ అదర్ థింగ్స్ లాస్ట్ ఇన్ అ మోమెంట్ దే ఫ్లీ అవే.
1: మన యవ్వనమా అని అనుకుంటుండే వార్ధక్యం ప్రారంభిస్తుండాలి.
0: ఈవెన్ వెన్ యూ ఆర్ కాంటెంప్లేటింగ్ అండ్ థింకింగ్ ఆఫ్ యువర్ ఓన్
1: బాల్యము అని అనుకుంటుంటే యవ్వనం ప్రవేశిస్తుండాలి.
0: సిమిలర్లీ వెన్ యూఆర్ థింకింగ్ ఆఫ్ చైల్డ్హుడ్ ది యూత్ ఎంటర్.
1: ఇవన్నీ కూడా అనుకున్నంత కాలం కూడా మనం అనుభవించడానికి ప్రయత్నించడం లేదు.
0: యూఆర్ నాట్ లైక్లీ టు ఎంజాయ్ దీస్ థింగ్స్ యాజ్ లాంగ్ యాజ్ యూ ది మోమెంట్.
1: ఈ విధంగా క్షణక్షణమునకు మారుతుండేటువంటి యొక్క ఈ హేమనందు నిత్య సత్యములైనటువంటి యొక్క జీవితాన్ని గడపడం ఇది కేవలం అసాధ్యం.
0: ఇన్ ఎ వరల్డ్ విచ్ ఇస్ చేంజింగ్ సో ఫాస్ట్ హౌ కెన్ యూ హ్యావ్ పర్మనెంట్ ఆర్ ట్రూ లైఫ్ అండ్ పర్మనెంట్ అండ్ ట్రూ హ్యాపీనెస్.
1: పోనీ పరమనందమైన ఆనందాన్ని అనుభవిస్తామనుకుంటే
0: if you are thinking of enjoying in the next world,
1: chine punye matya lokam visanti adi kudunu shashvatam kaadu.
0: Even that world is not permanent. The moment your merits are exhausted,
1: election thrown out. Election vyakti ye 5 samvatsaram maatramlo assembly pothuntadu.
0: The person who is elected in the elections, he is likely to be a member only for 5 years. Okka samvatsaram
1: tarige koladi atanu kudunu assembly nunchi veer avutadu.
0: With the passage of every year, he loses the particular period.
1: అదే విధంగానే మనం సంపాదించినటువంటి పుణ్యధనం అనేటువంటిది ప్రోగు చేసుకున్నంత కాలం మాత్రమే ఈ స్వర్గ ప్రాప్తి మనకు లభ్యమవుతుంది.
0: సిమిలర్లీ యువర్ హెవెన్ విల్ లాస్ట్ యాజ్ లాంగ్ యాజ్ యువర్ మెరిట్స్ ఆర్ దేర్.
1: తిరిగి ఆ పుణ్యం క్షీణించిన తక్షణమే తిరిగి మధ్యలో రావాల్సి వస్తుంది.
0: ది మొమెంట్ యువర్ మెరిట్స్ ఆర్ ఎగ్జాస్టెడ్ యూ విల్ హావ్ టు కమ్ డౌన్ అగైన్ టు ద ఆర్త్.
1: కనుకనే క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి అన్నారు.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ యూ కమ్ డౌన్ టు ఆర్త్.
1: పరసుఖం కానీ రెండు కూడా మనము పర్మనెంట్ కాదు, శాశ్వతములు కాదు.
0: వెదర్ ఇట్ ఈస్ ది జాయ్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ జాయ్ ఇన్ ద హెవెన్, దే ఆర్ నాట్ గోయింగ్ టు బి పర్మనెంట్.
1: ఈ రెండింటికి అతీతమైన ఆత్మతత్వమే మన యొక్క అధికార స్థానం.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ విచ్ ట్రాన్సెండ్స్ బోత్ దీస్ థింగ్స్ ఈస్ గోయింగ్ టు బి
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం. అది ఏ నిత్యమైనటువంటిది, అది ఏ సత్యమైనటువంటిది, అది ఏ ఆనందం అందించేటువంటిది.
0: దిస్ ఈస్ పర్మనెంట్, దిస్ ఈస్ ట్రూత్ అండ్ దిస్ గివ్స్ యూ జాయ్.
1: ఇట్టి ఆనందాన్ని లక్ష్యంలో ఉంచుకొని
0: కీపింగ్ సచ్ బ్లిస్ ఇన్
1: ఈ భౌతిక లౌకికమైనటువంటి ఒక జీవితాన్ని మనం సాధ్యమైనంత వరకును ధర్మ విరుద్ధం కానటువంటి మార్గంలో అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ ఎంజాయ్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ నాట్ కాంట్రరీ టు రైచియస్నెస్.
1: విద్యార్థులారా,
0: డియర్ స్టూడెంట్స్,
1: మన జీవితం అనేటువంటిది చాలా విలువైనటువంటిదిగా భావిస్తున్నాం.
0: వి షుడ్ కన్సిడర్ దట్ అవర్ లైఫ్ యాజ్ ద మోస్ట్.
1: ఎప్పుడు అది విలువ అవుతుంది?
0: వెన్ వుడ్ ఇట్ రియలీ బి?
1: మానవత విలువలు ఉండినంత వరకే దానికి విలువ.
0: యాజ్ లాంగ్ యాజ్ యు హ్యావ్ హ్యూమన్ వాల్యూస్ దిస్ లైఫ్.
1: ఎప్పుడు ఈ మానవతా విలువలు కోల్పోదుమో అప్పుడు మానవత్వమే కోల్పోతాం.
0: వన్స్ యు లూజ్ హ్యూమన్ వాల్యూస్ యు వుడ్ హావ్ లాస్ట్ హ్యూమానిటీ.
1: ఏమాత్రం కూడా నువ్వు విలువ ఉండదు.
0: లైఫ్ విల్ నాట్ హ్యావ్ ఎనీ మీనింగ్ ఆర్ ఎనీ వాల్యూ.
1: కనుక మానవతా విలువలైనటువంటి యొక్క సత్య ప్రేమలను మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ హ్యూమన్ వాల్యూస్ సచ్ అస్ ట్రూత్ అండ్ లవ్.
1: అది ఏ భారతీయ సంస్కృతి యందు సత్యం వద ధర్మం చర, ఈ రెండే మనకు సూత్రములు, ఇవే మనకు నేత్రములు, ఇవే రెండు మనకు శాస్త్రములు.
0: స్పీకింగ్ ట్రూత్, ఫాలోయింగ్ ది పాత్ ఆఫ్ రైచియస్నెస్, దీస్ ఆర్ ద టూ ఐస్ ఫర్ భారతీయ కల్చర్ అండ్ దీస్ ఆర్ ద టూ గ్రేట్ ప్రిన్సిపల్స్.
1: వ్యక్తి సమష్టి అనేటువంటి రెండు తత్వములు ఉంటున్నవి.
0: దేర్ ఇండివిజువల్ అండ్ కలెక్టివ్, దీస్ ఆర్ ద టూ ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ దేర్.
1: వ్యక్తి అనగా కేవలము ఒక్క శరీరంతో కూడినటువంటి తత్వం.
0: When we say individual, it is associated with one single human body.
1: ఇది ఏ జీవతత్వం అని కూడా చెప్పవచ్చును.
0: దిస్ మే బి ఆల్సో కాల్డ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ జీవ, జీవతత్వం.
1: అనేక శరీరములతో కూడినటువంటి ఏకత్వాన్ని మాత్రమే సమష్టి అని చెప్పవచ్చు.
0: సమష్టి ఆర్ కలెక్టివిటీ రిప్రజెంట్స్ ది ఆల్ ది పీపుల్ పుట్ టుగెదర్.
1: ఒక చెట్టు చెట్టు అవుతుంది, అది వనం కాదు.
0: ఎ సింగిల్ ట్రీ కెనాట్ బి కాల్డ్ ఎ ఫారెస్ట్.
1: ఇలాంటి అనేక వృక్షములు చేరినప్పుడే ఇది వనం అవుతుంది.
0: ఓన్లీ వెన్ మెనీ ట్రీస్ ఆర్ పుట్ టుగెదర్.
1: వృక్షముకు వనమునకు ఎంత వ్యత్యాసం ఉన్నదో వ్యష్టి సమష్టి కూడా అంత వ్యత్యాసం ఉంటుందండి.
0: వాట్ ఎవర్ డిఫరెన్స్ ఇస్ దేర్ బిట్వీన్ ఇండివిజువల్ ట్రీ అండ్ ఫారెస్ట్, ద సేమ్ డిఫరెన్స్ ఎగ్జిస్ట్.
1: ఒక ఇల్లు ఇల్లుగా సైటాడి.
0: వన్ హౌస్ మే బి కాల్డ్ ఓన్లీ ఎ సింగిల్ హౌస్.
1: అనేక వంద ఇల్లు ఇండు చేరినప్పుడు అది ఒక గ్రామంగా తయారవుతుంది.
0: బట్ వెన్ you have about 100 houses together, you can describe it as a village.
1: Inti gramamulaku enta vyathyasamo vyakti samasthi kudunu anta vyathyasamo.
0: Similar is the difference between the individual and the society.
1: Okka vyakti anetundi kevalam jeevatattvam.
0: Individual may be described as a jeeva.
1: Samastha upadhillo undinatundi okka divyatvanni manam aacharinchinappude adi samasthi tattvam.
0: Only when we observe, recognizing the existence of the same being in all the
1: jeevatattvam ani.
0: Individual is an individual soul and society may be described as principle of Ishvara.
1: Kanuka ilanti vyakti samasthi yokka tattvanni kodanu manamu gurtinchukunnappude mana manavattvanni kodanu sariyaina margamlo anubhavinchadaniki veel avutundi.
0: Only when we understand the type of relationship that exists between individual and society, we will be able to really make our lives meaningful. Manam
1: artham kaani chadulanta chadutunnam.
0: We are studying so many things, but we can't understand.
1: కానీ చదువుల మనకి ఏమైనా శాంతి సుఖములు అనిపిస్తున్నామా?
0: But do these kind of studies confer on you joy?
1: అది భౌతికమైన సుఖములు.
0: You may get a little happiness,
1: కానీ అది శాశ్వత సుఖములు కావు.
0: But such joy and happiness is not permanent.
1: పోని శాంతి నందించుతున్నదా? శాంతి అనేది లేదు.
0: What to speak of peace? There is no peace.
1: శాంతి మీ యందే ఉన్నది, కానీ బయట వస్తువులు యందు ఏమాత్రం కూడాను శాంతి ఆనందములు మనకు కనిపించవు.
0: Peace is found within you. You cannot get peace outside of you.
1: కనుక ఆనందమును అనుభవించాలనుకున్నప్పుడు మన యొక్క ఆత్మభావాన్నే మనం అనుసరించాలి.
0: If you want to really enjoy the bliss, you should enjoy the principle of
1: ఆత్మ. మానవుడు ఆనందం ఆనందం ఆనందం ఆనందముకు నిమిత్తమై అరువులు చాస్తున్నాడు.
0: Every man is aspiring to enjoy bliss.
1: కానీ ఈ ఆనందం ఎక్కడ ఉన్నది అనేటువంటి విషయాన్ని వాడు విచారించడం లేదు.
0: బట్ హీ ఈజ్ నాట్ ఎన్క్వైరింగ్ ఇన్ టు వేర్ హీ కెన్ ఫైండ్ దట్ బ్లిస్.
1: వస్తువులు ఎందున్నదా?
0: డూ యూ హ్యావ్ దిస్ బ్లిస్?
1: వ్యక్తులు ఎందున్నదా?
0: ఇన్ ఇండివిజువల్
1: లేక విషయంలో ఎందున్నదా?
0: ఇన్ థింగ్స్?
1: ఏమాత్రమూ లేదు.
0: సర్టన్లీ నాట్.
1: కేవలం తన ఎందే ఉంటున్నది.
0: ఇట్ ఈస్ ఫౌండ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
1: తన ఎందే ఉండినటువంటి ఒక ఆత్మతత్వాన్ని బయట ప్రపంచంలో వెతికినప్పుడు మనకి ఎట్లా లభ్యమవుతుంది?
0: ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ విచ్ ఈస్ విత్ ఇన్ హిమ్, ఇఫ్ వన్ సర్చెస్ ఫర్ ఇట్ ఇన్ ది
1: అవుట్
0: వన్ హ్యాస్ టు లుక్ ఇన్ టు వన్ సెల్ఫ్ అండ్ ఎన్క్వైర్ అండ్ సర్చ్ ఫర్ ఇట్.
1: అది నిజమైనటువంటి యొక్క విచారణ.
0: దాట్ ఈస్ ట్రూ ఎన్క్వైరీ.
1: ఈ ఆనందములకు మూల కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఫర్ బ్లిస్?
1: జగత్తు.
0: ఇట్ ఈస్ ది వరల్డ్.
1: జగత్తుకు మూల కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది బేసిస్ ఫర్
1: శక్తి?
0: దాట్ ఈస్
1: ఈ శక్తికి మూల కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది బేసిస్?
1: మూలాధారమైనటువంటి ఒక తత్వము.
0: ద బేసిక్ ప్రిన్సిపల్
1: ఇదే తత్వం.
0: దట్ ఈస్ దిస్ తత్వం.
1: తత్ అనగా అది.
0: తత్ మీన్స్ దట్.
1: త్వం అనగా ఇది.
0: త్వం మీన్స్ దిస్.
1: ఇది అనేటువంటిది దగ్గర ఉన్నటువంటిది.
0: దిస్ మీన్స్ ఇట్ ఈస్ వెరీ నియర్ టు యూ.
1: అది అంటే దూరం ఉన్నటువంటిది.
0: వెన్ యూ సే దట్ ఇట్ మీన్స్ దట్ ఇట్ ఇస్ అట్ ఎ డిస్టెన్స్.
1: దూరం అనగా ఇంద్రియములకు అతీతమైనటువంటిది దూరం.
0: దట్ విచ్ ట్రాన్సెండ్స్ సెన్స్ ఆర్గన్స్ ఈస్ దట్.
1: దిస్ అనగా ఇంద్రియములకు లోబడినటువంటిది దిస్. దగ్గరది.
0: దట్ విచ్ ఈస్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ దట్ యు కాల్
1: ఇంద్రియములకు లోబడినటువంటిది ఈ ప్రపంచము.
0: దిస్ వరల్డ్ కమ్స్ విత్ ఇన్ ది
1: ఇంద్రియానికి అతీతమైనటువంటిది ఆత్మతత్వము.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ట్రాన్సెండ్స్ దిస్ వరల్డ్ అండ్ సెన్స్ ఆర్గన్స్.
1: అట్టి ఆత్మతత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు
0: if you want to attain such a transcendental atma
1: atitamaina sthayiki tirigali
0: you have to transcend these limitations of senses.
1: Jnanamu annaru.
0: That is
1: jnanam anaga kevalamu meditation. Oka concentration kaadu.
0: When you say dhyanam it does not refers to
1: ee concentration anetundi senses tho koodinatundi.
0: Concentration is associated with senses.
1: Manam chustunnam.
0: We are seeing.
1: Chuchedi kannulu.
0: What is seeing is eye.
1: Vine vintunnam. Vinedi chevulu.
0: It is the ear which hears.
1: Oka pustakam chadutunnam.
0: We are reading a book.
1: Ee pustakanni chethilo pattukunnam.
0: We are holding the book in a hand.
1: Kannato aksharalu chustunnam.
0: We are seeing the letters with the eye help of mind.
1: Manasto vicharana chestunnam.
0: We are inquiring with the help of mind.
1: బుద్ధితో విమర్శ గావిస్తున్నాము.
0: వీఆర్ డిస్క్రిమినేటింగ్ విత్ హెల్ప్ ఆఫ్
1: మైండ్. పుస్తకాన్ని చదవడానికి వీలవుతుండాలి.
0: దెన్ ఓన్లీ వీఆర్ ఏబుల్ టు రీడ్ ఎ బుక్.
1: కాబట్టి ఈ కన్నులు, ఈ మనస్సు, ఈ బుద్ధి, ఈ చేతులు, ఇవన్నీ సెన్సెస్. ఈ సెన్సెస్ తో కూడినటువంటిది కాబట్టి ఇది బిలో సెన్సెస్ కాబట్టి కాన్సన్ట్రేషన్. ఈ ఇంద్రియములకు కొంతవరకు అతీతమైన స్థాయిలో పోయినప్పుడే అది మెడిటేషన్ అవుతుంది.
0: ఓన్లీ వెన్ యు ట్రాన్సెండ్ దిస్ కైండ్ ఆఫ్ సెన్సెస్ then only you can enter into area of meditation.
1: ఆ మెడిటేషన్ స్థాయి నుంచి ఈ కాన్సన్ట్రేషన్ స్థాయి నుంచి మనం మధ్యలో బార్డర్ లో దాటాలి.
0: బిట్వీన్ దిస్ మెడిటేషన్ అండ్ కాన్సన్ట్రేషన్ దేర్ ఇస్ అ బార్డర్. యూ హావ్ టు క్రాస్ దట్ బార్డర్.
1: ఇది కాన్సన్ట్రేషన్, అది మెడిటేషన్. మధ్యలో ఒక పెద్ద బార్డర్ ఉంది, అదే కాంటెంప్లేషన్.
0: ది బార్డర్ దట్ సపరేట్స్ మెడిటేషన్ అండ్ కాన్సన్ట్రేషన్ ఈస్ కాంటెంప్లేషన్.
1: ను క్రాస్ చేసిన తర్వాతనే మనకి మెడిటేషన్ స్టార్ట్ అవుతుంది.
0: ఓన్లీ వెన్ యూ క్రాస్ దిస్ బార్డర్ ఆఫ్ కాంటెంప్లేషన్.
1: చాలా మంది మెడిటేషన్ మెడిటేషన్ అని టైం అంతా వేస్ట్ చేస్తున్నారు.
0: ఇన్ ది నేమ్ ఆఫ్ మెడిటేషన్ టుడే పీపుల్ ఆర్ వేస్టింగ్ దర్ టైం.
1: ఒక్క క్షణమైనా ఈ మనసును నిలపగలుగుతున్నారా? లేదు.
0: హ్యావ్ దే బీన్ ఏబుల్ టు ఫిక్స్ దర్ మైండ్ ఈవెన్ ఫర్ ఎ మినిట్?
1: కూర్చున్నారు అర్ధ గంట, ఒక గంట.
0: దే ఆర్ సిట్టింగ్ ఇన్ ఎ పర్టికులర్ పోస్చర్ ఫర్ హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్.
1: ఈ విధంగా కాలం వ్యక్తం చేసే బదులు సమాజ సేవ చేయి, ఎంతో హాయిగా ఉంటాయి.
0: ఇన్స్టెడ్ ఆఫ్ సిట్టింగ్ లైక్ దిస్ విచ్ అమోస్ట్ వేస్ట్.
1: ఎంతసేపు నువ్వు కూర్చున్నావు, ఒక క్షణమైన మనసు నిలపగలిగావా?
0: యూ హ్యావ్ సాట్ దేర్ ఫర్ వన్ అవర్. హ్యావ్ యూ బీన్ ఏబుల్ టు ఫిక్స్ యువర్ మైండ్?
1: వలే పరిగెత్తుండాలి ఈ మనసు.
0: మైండ్ ఈస్ రన్నింగ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: పరిగెత్తే మనసును లాగటం, మరి పరిగెత్తటం, ఈ విధంగా ఈ అనవసరమైన క్రియ లోపల కాలం ఎందుకు వ్యర్థం చేస్తున్నావు?
0: వై ఆర్ యూ వేస్టింగ్ యువర్ టైమ్ in pulling back this running monkey and holding it, and again it goes, it runs
1: away. Duty is God. Nen chese panu anni kuda nu bhagavantuni yokka sevale ane bhavantu nu seva chey.
0: Consider duty as God and undertake every activity for the sake of
1: work. Will be transformed into worship.
0: Then work will be transformed into worship.
1: Nu chese pani anta kuda nu bhagavantuni pani ga nu bhavinchu.
0: Consider all the work that you do as the work of God. That would be real meditation.
1: కన్నులు మూసుకొని కదలకుండా కూర్చున్నంత మాత్రమే అది మెడిటేషన్ ఎప్పటికీ కాదు. ఫోటోగ్రాఫర్కి మాత్రం సరిగా ఉంటుంది.
0: బై మియర్లీ క్లోజింగ్ యువర్ ఐస్ అండ్ సిట్టింగ్ ఫర్ మెడిటేషన్,
1: ఇలాంటి మెడిటేషన్ పెట్టుకోవటం చేతనే ఈనాటి యువకులంతా కూడా నువ్వు కేవలము మనసు యొక్క తత్వాన్ని వ్యక్తం చేసుకుంటున్నారు.
0: యాజ్ ది యూత్ ఆఫ్ టుడే ఆర్ హ్యావింగ్ సచ్ రాంగ్ నోషన్స్ అబౌట్ మెడిటేషన్, దే ఆర్ వేస్టింగ్ ద ప్రెషియస్ టైమ్.
1: ఏ పని చేసినా ఇది భగవంతుని పని, ఈ విధంగా భావించు.
0: Consider whatever work you do as a work of God.
1: ఒక పనిముట్టు.
0: Consider your body as an instrument.
1: ఈ పనిముట్టు ద్వారా తానే ఈ పని చేస్తున్నాడు అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకో.
0: Develop faith that God is using your body as an instrument to perform work.
1: ఈ సాధన ఎంతో ఉపకారంగా ఉంటుంది.
0: This sadhana will be extremely useful to you.
1: ఆదర్శవంతంగా ఉంటుంటారు.
0: It will be an example.
1: ఈ మెడిటేషన్ మెడిటేషన్ అంటే స్వార్థంతో కూడి ఉంటుండాలి.
0: This meditation on the other hand is full of selfishness.
1: తనకు మాత్రమే తృప్తి.
0: All that he
1: తన ద్వారా ఇతరులంతా ఎంత బాధపడుతున్నారో,
0: త్రూ హిమ్
1: మాత్రము విచారించడం లేదు.
0: హీఈస్ నాట్ లుకింగ్
1: సప్రయోజనంతో కూడినటువంటి యొక్క భగవత్ సేవలు ఇది ఏమాత్రం కూడా పరసేవలు కాదు.
0: వాట్ ఎవర్ సర్వీస్ యూ అండర్టేక్ విత్ హెల్ప్ ఆఫ్ సెల్ఫిష్నెస్ దాట్ కెనాట్ బి
1: స్వార్థాన్ని త్యాగం చేసి
0: సాక్రిఫైస్ యువర్ సెల్ఫిష్నెస్
1: సర్వమును పరార్థంగా విశ్వసించి
0: కన్సిడర్ ఎవ్రీథింగ్ యాజ్ డివైన్
1: కర్మలు ఆచరించడమే నిజమైనటువంటి యొక్క ధ్యానం.
0: Undertaking work in this particular approach, that is real meditation.
1: దీని వల్ల ఈనాడు టైం వేస్ట్ అవుతుండాలి, ఎనర్జీ వేస్ట్ అవుతుంటుండాలి, లైఫ్ వేస్ట్ అవుతుండాలి.
0: బై ది అదర్ టైప్ ఆఫ్ మెడిటేషన్ ది టైం లైఫ్ అండ్ ఎనర్జీ ఎవ్రీథింగ్ ఈజ్ వేస్ట్.
1: భగవత్ నామస్మరణ చేసుకుంటూ అన్ని పనులు చేయండి.
0: Chanting the name of the Lord, undertake any work and go on doing
1: it. తద్వారా సర్వ కర్మలు కూడాను సార్థకమవుతుంది.
0: Every act becomes sanctified by this approach.
1: భగవంతుడు ఎక్కడో ఒక్క ప్రదేశమునందు మాత్రమే లేడు.
0: You cannot get God confined to one place.
1: సర్వత పాడిపాదం
0: God
1: సర్వత వచ్చి శిరోముఖం సర్వత స్తుతిమల నోకి సర్వమావృతి ఎక్కడ చూసినా అన్నింటి యందు ఉంటున్నాడు.
0: Wherever you see, you find God there in everything and in all things.
1: కేవలం ఒక్క ప్రదేశమునందే ఉంటున్నాడు అని నీవు ధ్యానం చేస్తే ఇది భగవంతుని కించిత్ పరిచినట్టు అవుతుంది.
0: ఇఫ్ యూ కన్సిడర్ గాడ్ హాస్ కన్ఫైన్ టు వన్ ప్లేస్ అండ్ అండర్టేక్ మెడిటేషన్ యు ఆర్ రెస్ట్రిక్టింగ్ ది
1: సర్వాల్ ప్రొవైజింగ్ గాడ్ భగవంతుని ఒక్క స్థాయిలో మనం చూసుకోవటం ఇది కేవలం ఒక నేరో మైండ్ సంకుచితమైన భావం.
0: Confining God who is all pervasive to one place is
1: narrow-mindedness.
0: Develop broad-mindedness.
1: అప్పుడు మనకు ఒక విచక్షణ అనేటువంటిది మనకు అభివృద్ధి అవుతుంది.
0: దెన్ ఓన్లీ వీ కెన్ గెట్ దట్ కైండ్ ఆఫ్ డిస్క్రిషన్
1: తద్వారా వివేకం అభివృద్ధి అవుతుంది.
0: త్రూ దాట్ యూ కెన్ డెవలప్ విజ్డమ్
1: వివేకం ద్వారానే మనము కొంతవరకు విశ్వత్వాన్ని మనం గుర్తించడానికి వీలవుతుంది.
0: ఓన్లీ త్రూ దట్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ యుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ థింగ్స్ కరెక్ట్లీ.
1: ఈనాడు విజ్ఞానం ఉన్నది కానీ వివేకం లేదు.
0: టుడే యూ హ్యావ్ wisdom but there is no
1: vigyanam viriviga perigindi kani vivekam tho danni vicharinchatam ledhu.
0: Science has grown but there is no discrimination today.
1: Ee vigyananiki vivekam kuda untunnappude sadviniyoga parichadaniki veel avutundi.
0: Only when science is associated with discrimination science can be used properly.
1: Kanaka vidyarthulara motta mota meeru cheyavalsindi emi mee vidyani meeru chakkaga abhyasinchandi.
0: Students, the first thing that you should do is concentrate on your studies.
1: ఆ విద్యలో ఉన్నటువంటి ఒక విచక్షణ మీరు గుర్తించండి.
0: డెవలప్ డిస్క్రిమినేషన్ పవర్ ఇన్ దట్ పర్టికులర్ స్టడీస్.
1: ఇందులో ఉండినటువంటి దానిని కొంతవరకు ప్రాక్టికల్ లో పెట్టడానికి ప్రవేశపెట్టండి.
0: యు ఆల్సో ట్రై టు పుట్ దిస్ ఇన్ టు ప్రాక్టీస్.
1: చెప్పాను ఎన్ని పర్యాయములు ఐదు విధములైన నాలెడ్జ్ ఉంటుందని.
0: ఐ టోల్డ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ దట్ దేర్ ఆర్ ఫైవ్ టైప్స్.
1: కానీ ఈనాటి విద్యార్థులంతా కూడా కేవలము ఒక బుక్స్ నాలెడ్జ్ తోనే అంత్యమవుతున్నారు.
0: బట్ టుడే స్టూడెంట్స్ ఆర్ సాటిస్ఫైడ్ మియర్లీ బుక్స్ నాలెడ్జ్.
1: ఈ బుక్స్ నాలెడ్జ్ నుంచి ఇంకా కొంతమంది పైన పోయి సూపర్ఫిషియల్ నాలెడ్జ్ లో చేరిపోతున్నారు.
0: సమ్ పీపుల్ గో బియాండ్ బుక్స్ నాలెడ్జ్ అప్ టు సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: కానీ జనరల్ నాలెడ్జ్ లేకపోతుండాలి.
0: బట్ దేర్ ఇస్ నో జనరల్ నాలెడ్జ్.
1: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ అంతకంటే లేకపోతుండాలి.
0: Discrimination knowledge cannot be thought of at all.
1: Practical knowledge ekta vastundi.
0: Then how can you get practical knowledge?
1: Practical knowledge atyavasaram.
0: Practical knowledge is very important.
1: Ee practical knowledge lekapotam chetane mana vidya anta ikkada kevalo artificial vidya ga untundali.
0: As there is no practical knowledge today, all our education is becoming artificial.
1: Mana MSc boy cheppadu manishi sarina ayinappude prapanchamanta sari avutundi.
0: Our MSc student has just mentioned that only when man becomes all right, the world will be transformed.
1: మనిషి సరైనటువంటి వాడైనప్పుడే ప్రపంచమంతా సరైనది అవుతుంది.
0: Only when man becomes all right, the world will become all right.
1: మనిషి మారినప్పుడే సమాజం మారుతుంది.
0: Only when man is transformed, society can be transformed.
1: సమాజం మంచిదైనప్పుడే దేశం మంచిదవుతుంది.
0: The nation will be all right only when the society is all right.
1: కనుక దేశమంతా కూడా వ్యక్తి యొక్క గుణములపైన ఆధారపడి ఉంటుండాలి.
0: The entire goodness of the nation depends upon the good qualities of human beings.
1: వ్యక్తి యొక్క గుణములు అత్యవసరంగా పెంచుకోవాలి.
0: It is essential to develop good qualities and virtues by human beings.
1: ఎంత బలమున్నా ఎంత తెలివుంటి ఏమి ప్రయోజనం?
0: వాట్ ఎవర్ స్ట్రెంగ్త్ యు హావ్ అండ్ వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యు హావ్, వాట్ ఇస్ ది యూజ్?
1: కానీ గుణం కూడా ఉంటుండాలి.
0: యు షుడ్ హావ్ గుడ్ క్వాలిటీస్.
1: నేటి విద్యలు తెలివి తేటలనే పెంచే, కొంచెమైన గుణము పెంచబోలే.
0: టుడేస్ ఎడ్యుకేషన్ ఈజ్ డెవలపింగ్ ఓన్లీ క్లెవర్నెస్ అండ్ ఇంటెలిజెన్స్, బట్ వర్చ్యూస్ అండ్ క్వాలిటీస్ ఆర్ ఇగ్నోర్డ్ బై టుడేస్ ఎడ్యుకేషన్.
1: గుణము లేని తెలివితేటలు ఎందుకోసం?
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ యువర్ క్లెవర్నెస్ అండ్ ఇంటెలిజెన్స్ డివైడ్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్?
1: పంట పండని భూమి 10 ఎకరములేలా, కొంచెమైన చాలు మంచి భూమి.
0: వై షుడ్ హ్యావ్ 10 ఏకర్స్ ఆఫ్ బ్యారన్ ల్యాండ్ వేర్ యూ కెనాట్ రైజ్ క్రాప్స్? ఈవెన్
1: నాలుగు డిగ్రీలు తీసుకునేటప్పుడు 1 డిగ్రీతో నీవు ఆచరణలో పెట్టుకో చాలు, అదే ఉత్తమమైనటువంటి విద్య అవుతుంది.
0: ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ 3 or 4 degrees, ఈవెన్ యూ హ్యావ్ 1 degree, యూ కెన్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టికల్ యూస్, దాట్ విల్ బి గుడ్ ఎనఫ్.
1: చదువు చదువు అంటే కేవలం గ్రంథ పరిచయం కాదు.
0: వి ఆర్ అక్వైంటెన్స్ విత్ బుక్స్ ఇస్ నాట్ ఎడ్యుకేషన్.
1: సమాజం యొక్క సుక్షేమాన్ని మనం దృష్టి ఎందుకోవాలి.
0: విషింగ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: ప్రపంచంలో ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా మనం రూపొందాలి.
0: వీ షుడ్ షేప్ అవర్ సెల్స్ యాజ్ ఐడియల్ స్టూడెంట్స్ ఫర్ ద హోల్ వరల్డ్.
1: అలాంటి ఆదర్శవంతమైనటువంటి జీవితమే లేనప్పుడు మన విద్యల ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ సచ్ అన్ ఐడియల్ లైఫ్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఆల్ యువర్ ఎడ్యుకేషన్?
1: ఎంఏలు బిఏలు పాస్ అయ్యి వచ్చి పేరుగాంచిన పెద్దవారులైనా,
0: దేర్ మే బి గ్రేట్ పీపుల్ హూ హావ్ గాట్ great degrees like MAs and
1: sampada nundi saddhana parulaina,
0: there may be people who have wealth,
1: kudami kirtini ganna punyulaina,
0: there may be virtuous people who
1: ayu aarogyamulu anavartham undi,
0: they may have a long life,
1: paripurna balulaku varulaina,
0: they may have everything else added.
1: Sattambu japamulu tapamulu cheyachu,
0: constantly they may be doing
1: vedamulu nerpu vipurulaina,
0: they may be brahmins who may be teaching vedas.
1: Chadivu chadivi chadivi
0: tadi
1: chala vivekiyai.
0: He has become extremely clever. At the end of it all, the fool does not know
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
0: వాట్ ఎవర్ అమౌంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైట్ అక్వైర్డ్, ఇఫ్ ఈజ్ ఎ మీన్ ఫెలో, హీ డస్ నాట్ గివ్ అప్ హిస్ మీన్.
1: చదువు చదువ తర్కవాదమే గాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: బై టూ మచ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వన్ బికమ్స్ హైలీ ఆర్గ్యుమెంటేటివ్ అండ్ హీఈస్ నాట్ గోయింగ్ టు గెట్.
1: చదువు చదువు చదివి చావంగా నేటికి చావులేని చదువు చదవలేదు.
0: వై షుడ్ యు గో ఆన్ వేస్టింగ్ యువర్ టైం బై స్టడీయింగ్ థింగ్స్ విచ్ డు నాట్ హ్యావ్ ఎనీ మీనింగ్? స్టడీ థింగ్స్ విచ్ కెన్ గివ్ యూ ఇమ్మార్టాలిటీ.
1: కోసమా నీవు చదువుతున్నావు?
0: ఆర్ యూ స్టడీయింగ్
1: వాదన వల్ల మన వైరం పెరిగిపోతుంది.
0: ఆర్గ్యుమెంటేషన్ లీడ్స్ టు ఎనిమిటీ.
1: వాదే వాదే వచ్చే వైరం అని వాదించేటువంటి వారికి వైరం పెరిగిపోతుంది కానీ స్నేహం కలగదు.
0: More arguments means more enmity. There cannot be friendship.
1: మన వాదనకు ఏమాత్రం కూడా దారి ఇవ్వరా.
0: Do not give room for unnecessary
1: సహనంతో ప్రేమతో
0: with patience with love
1: సమన్వయం గావించుకునేటువంటి యొక్క విషయాన్ని మనం గుర్తించాలి.
0: We should try to develop understanding, harmony.
1: అట్టి సమన్వయ భావమే విద్యగా మనం విశ్వసించాలి.
0: Such harmony alone is true education.
1: Unity in diversity. అనేకత్వంలోని ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
0: వీ షుడ్ రికగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: అప్పుడే మానవత్వంలో ఒక దివ్యత్వం అనేటువంటిది ప్రకాశిస్తుంది.
0: దెన్ ఓన్లీ డివినిటీ విల్ షైన్ ఫోర్ ఇన్ హ్యూమానిటీ.
1: దివ్యత్వం మానవుడి కంటే ప్రత్యేకంగా లేదు.
0: డివినిటీ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ మ్యాన్.
1: మానవుని యొక్క అంశమే దివ్యత్వము.
0: మ్యాన్స్ ఆస్పెక్ట్ ఇట్సెల్ఫ్ ఇస్ డివినిటీ.
1: కేవలం దేహభ్రాంతి ఉండటం చేతనే దివ్యత్వాన్ని మర్చిపోతున్నాడు.
0: యాజ్ మ్యాన్ ఈస్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్ హీఈస్ ఫర్గెటింగ్ హిస్ డివైన్ నేచర్.
1: పాంచ భౌతిక దుర్బలమైన కాయము.
0: దిస్ ఫిజికల్ బాడీ కన్సిస్ట్ ఆఫ్ 5 ఎలిమెంట్స్.
1: 9 చిల్లులు తోలుతెచ్చియగాని కాంతి కలిగిన వచ్చిన ఘటన కాదు.
0: దిస్ ఫిజికల్ బాడీ ఈస్ నాట్ గోయింగ్ టు లాస్ట్ లైక్
1: నిమిషములకు నీచురూరుని కానీ పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
0: మొమెంట్ ఆఫ్టర్ మొమెంట్ this body decays and gives bad smell.
1: Body oka instrument, adi oka panimuttu.
0: But consider this body as an instrument.
1: Endukosam vachindi panimuttu?
0: Why is this instrument going to you?
1: Paropakaram idam shariram, paropakara nimittamai deham erpandi.
0: This body is given to you for the sake of serving others,
1: adi
0: helping others.
1: Samaja seva cheyali.
0: Undertake service of the society.
1: ఆ సేవ ద్వారానే మనలో ఆవిర్భవించినటువంటి యొక్క ఆత్మ ప్రకాశం విజృంభిస్తుంది.
0: Then only the principle of atma in you shines forth.
1: Karuka dehanni sarthakam gavinchukoni
0: sanctify your own physical body.
1: Manasu yokka malinyanni nirmoolam gavinchi
0: remove the dirt in the mind.
1: Divyattamaina atma tattvamlo mana yokka jeevithanni ankitam chesi
0: dedicate your life to the principle of atma which is
1: manavatvam sarthakam gavinchukovali.
0: Sanctify the human life.
1: Karmanubandhini manushyaloki.
0: Man is bound by action.
1: ఈ కర్మ చేతనే కూడింది ఈ యొక్క దేహము.
0: దిస్ బాడీ ఈస్ గివెన్ టు యూ బికాస్ ఆఫ్ యాక్షన్.
1: ఈ కర్మ కాయం చేతనే చెయ్యాలి.
0: యాక్షన్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఓన్లీ విత్ ద బాడీ.
1: కార్యకర్మల చేతనే కాలాన్ని పవిత్రం చేసుకోవాలి.
0: వీ కెన్ శాంక్టిఫై ద టైమ్ ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ బాడీ.
1: కార్యకర్మ పవిత్రమైనప్పుడే కర్తవ్యం చక్కగా జరుగుతుంది.
0: ఓన్లీ వెన్ ద టైమ్ ద బాడీ అండ్ ది యాక్షన్ ఇస్ శాంక్టిఫైడ్ యువర్ డ్యూటీ ఇస్ డిశ్చార్జ్డ్.
1: ప్రభావాన్ని మనం కొంతవరకు గుర్తించి వర్తించాలి.
0: We have to recognize the circumstance of the time and the place. Viniya
1: vidyarthulu vidyarthulaku atyavasaram.
0: Humility is very essential for students.
1: Pedagogulanu gauravinchali,
0: respect
1: tallidarulanu preminchali,
0: love parents,
1: gurulanu shishyuchya gavinchali,
0: serve your preceptors,
1: toti maravunu premato manam kalisi melisi tirigali,
0: serve the society and other human beings.
1: ఆ యూనిటీ వల్లనే మనకు ఒక విధమైనటువంటి ప్యూరిటీ ఏర్పడుతుంది.
0: ఓన్లీ బై సచ్ యూనిటీ యూ కెన్ గెట్ ప్యూరిటీ.
1: ఆ ప్యూరిటీ వల్లనే మనకు డివినిటీ ఏర్పడుతుంది.
0: యూ కెన్ గెట్ డివినిటీ ఓన్లీ బై సచ్ ప్యూరిటీ.
1: యూనిటీ లేకుండా మనకు ప్యూరిటీ రాదు.
0: దెర్ ఇస్ నో ప్యూరిటీ వితౌట్ యూనిటీ.
1: యూనిటీ లేని దగ్గర ఎనిమిటీ స్టార్ట్ అవుతుంది.
0: వేర్ దెర్ ఇస్ నో యూనిటీ దెర్ ఇస్ ఎనిమిటీ.
1: కనుక ఆ ఎనిమిటీకి మనం ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వాలి.
0: డూ నాట్ గివ్ రూమ్ ఫర్ ఎనిమిటీ.
1: ఈ యమ నియమములు అనేటువంటి యొక్క పది సూత్రములను మనము చక్కగా పాటించుకుంటే మానవత్వం అనేటువంటి మనలో ఎంతైనా అభివృద్ధి అవుతుంది.
0: ఇఫ్ వీ కెన్ అబ్జర్వ్ దీస్ 10 ఆస్పెక్ట్స్ ఆఫ్ యమ అండ్ నియమ, హ్యూమానిటీ విల్ షైన్ ఫోర్త్ ఇన్ యూ.
1: సత్యము, ఆస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము, ఈ ఐదింటిని మనం ఆచరిస్తే కూడా చాలు.
0: ఈవెన్ ఇఫ్ వీ కెన్ అబ్జర్వ్ దోస్ 5 కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ యమ, that itself will be sufficient.
1: Evarini manam noppincharadu.
0: Do not hurt anyone.
1: Evarikini badhana andincharadu.
0: Do not
1: సాధ్యమైనంతవరకు నీలో నీవు అరికట్టుకుని నీ దాన్ని నీవు నిగ్రహించుకున్నట్టు ప్రయత్నించు.
0: ఆల్వేస్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ యువర్ సెల్ఫ్.
1: అంతేకాని పరల వస్తువులను నువ్వు ఏమాత్రం కూడా ఆశించవద్దు.
0: డూ నాట్ ఆస్పైర్ టు అక్వైర్ థింగ్స్ బిలాంగింగ్ టు అదర్స్.
1: నీకు కావలసి వస్తే దైవాన్ని ప్రార్థించు.
0: ఇఫ్ యు నీడ్ ఆస్క్ గాడ్.
1: దైవం పైన నీకు సర్వాధికారం ఉంటుండాలి.
0: యూ హ్యావ్ ఎవ్రీ రైట్ ఆన్ గాడ్.
1: అంతేకాని సరిమానవులు నీవు మాత్రము చేయజాత.
0: డూ నాట్ బెగ్ ఫ్రమ్ అదర్ హ్యూమన్ బీయింగ్.
1: అది ఏ విద్యార్థులు ప్రధానంగా గుర్తించవలసినటువంటి విషయం.
0: స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ థింగ్.
1: మీ శక్తిపైన మీరు ఆధారపడండి.
0: ఆల్వేస్ డిపెండ్ అపాన్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్.
1: మీ కర్మలపైన మీరు ఆధారపడండి.
0: డిపెండ్ అపాన్ యువర్ ఓన్ యాక్షన్.
1: సోంబేర్లు కాకూడదు.
0: డూ నాట్ బికమ్ లేజీ ఫెలోస్.
1: తద్వారా మన లోపల ఎన్ని విధమైనటువంటి యొక్క దుర్గుణములో ప్రవేశిస్తాయి.
0: లేజినెస్ బ్రీడ్స్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ యూ.
1: మనం నిరంతరము పనిలో ప్రవేశించాలి.
0: ఆల్వేస్ బీ బిజీ విత్ సమ్ వర్క్.
1: వర్క్ వర్క్ వర్క్ వర్క్ లో మనం ప్రవేశించాలి.
0: వర్క్ వర్క్ వర్క్ యు షుడ్ ఆల్వేస్ అండర్టేక్ వర్క్.
1: ఈ కర్మకాంక్షను మనం ఆశించడానికి కర్మానుబంధులైనందుకు కర్మదీక్షను వహించాలి.
0: యాజ్ వి ఆర్ బౌండ్ బై యాక్షన్ వి షుడ్ ఆల్వేస్ అండర్టేక్ యాక్షన్ అండ్ త్రూ దట్ ఫ్రీ అవర్
1: హృదయం మనకు ఉత్సాహకరమైనటువంటి యొక్క హృదయము ఉప్పొంగిపోతుంది.
0: దెన్ ఓన్లీ వి విల్ హ్యావ్ ఎ హార్ట్ filled with enthusiasm and ideals.
1: Daiva prema cheta,
0: through love of God,
1: divyamaina bhavam cheta,
0: through divine feelings,
1: jeevitamanta kuda nu oka pavitramaina jeevitanga meenu visheshinchali.
0: Sanctify your life as a sacred one.
1: Jeevitanni emaatram kuda nu asahya padaradu.
0: Do not be disgusted with life.
1: Jeevitapaina visugu emaatramu puttaradu.
0: Do not develop any kind of despair on life.
1: ఏదో దిన్నము జీవించినటువంటిది, దిన్నము తినే కడుపుకే తింటున్నాము, కడిగిన ముఖాన్ని కడుపుతున్నామని దీనిపైన ఏమాత్రం కూడా వేసారు పుట్టరాదు.
0: డూ నాట్ థింక్ దట్ దిస్ ఇస్ అ రొటీన్ లైఫ్, ఎవ్రీ డే యు ఆర్ డూయింగ్ ది సేమ్.
1: ఇది కేవలం ఒక బలహీనత.
0: దాట్ ఈస్ అ టైప్ ఆఫ్ వీక్నెస్.
1: తిన్న కడుపుకే తింటున్నాము నిజమే.
0: Yes, we are feeling the same stomach every day. It is true.
1: పడుతున్నామా?
0: But are we getting disgusted?
1: ఒక అర్ధ గంట ఆలస్యం అయిపోతే చాలా బాధపడతాం.
0: Even if it is a late by half an hour,
1: కడిగిన ముఖాన్ని కడుగుతున్నాక దిన్నం కొత్త ముఖం రాలేదు కదా.
0: యు ఆర్ వాషింగ్ ది సేమ్ ఫేస్ ఎవ్రీ డే, డే ఆఫ్టర్ డే.
1: భిన్న విషయాలే మీరు వినాలి.
0: యూ షుడ్ హియర్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్.
1: విషయాలే కదా స్వామి చెప్పిన విషయాలే కదా, దీనిపైన ఏమాత్రం విసుగు రాకూడదు.
0: యూ షుడ్ నెవర్ డెవలప్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్గస్ట్ ఆన్ థింగ్స్.
1: ఎప్పటికప్పటికి నూతనమైనటువంటి విషయాలుగానే ఉంటుంటాయి.
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఎవర్ ఫ్రెష్ ఫర్ యూ.
1: మీరు ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు అంతా కూడా పొద్దున సాయంకాలం కాఫీ తాగుతుంటారు.
0: ఫర్ 30 to 40 years ఎవ్రీ డే మార్నింగ్ యూ మే బి పార్టీ.
1: 30 ఏళ్ళు తాగినాం కదా, ఇంకెందుకు ఈ కాఫీ అని ఏమైనా విసర్జించుంటారా?
0: ఆర్ యూ ఫీలింగ్ డిస్గస్టెడ్ విత్ కాఫీ ఆఫ్టర్ డ్రింకింగ్ ఫర్ 30 years?
1: అర గంట లేట్ అయితే తలనొప్పి వస్తుంది.
0: ఇఫ్ ఇట్ ఇస్ లేట్ బై హాఫ్ ఎన్ అవర్ యూ డెవలప్ హెడేక్.
1: ఇది ఏనాటికి అది కాఫీ చాలా పవిత్రంగానే చాలా ఉన్నతమైనదిగా మంచి రుచికరమైనదిగా మనకు గోచరిస్తుంది.
0: కాఫీ సీమ్స్ టు బి ఎవర్ ఫ్రెష్ ఎవ్రీ డే ఎవ్రీ మార్నింగ్.
1: నిత్య నూతనంగా ఉంటుంటాయి అది.
0: ఇట్ సీమ్స్ టు బి ఎవరీ ఫ్రెష్ ఎవ్రీ డే.
1: వేదాంత విషయాలు వచ్చేటప్పటికి ఇవి పాతవి పాతవి పాతవి దానిపైన రోత పుడుతుంది.
0: బట్ వెన్ ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ వేదాంత అండ్ ఫిలాసఫీ
1: మార్గం కాదు,
0: బట్ దిస్ ఇస్ నాట్ ప్రాపర్ పాత్,
1: విన్నదాన్ని వినాలి,
0: షుడ్ హియర్ దిస్ అగైన్ అండ్ అగైన్,
1: తిన్నదాన్ని తినాలి,
0: తిన్నదాన్ని
1: అనుభవించాలి,
0: షుడ్ ఎంజాయ్ దిస్ పర్టికులర్ థింగ్,
1: అప్పటికప్పుడు జీర్ణమైపోతుంటాది. ది
0: రీజన్ ఈస్ ఎవ్రీ మూమెంట్ థింగ్స్ ఆర్ బీయింగ్ డైజెస్టెడ్.
1: టు క్యాంటీన్ పోయి రెండు చపాతీలు తిన్నావు,
0: యు ఆర్ హంగ్రీ, యూ వెంట్ టు క్యాంటీన్,
1: సేపు తిరిగి రెండు గంటలు మాత్రమే,
0: అట్ ది ఎండ్ ఆఫ్
1: తిరిగి ఆకలి అవుతుంది, తిరిగి నీవు భుజించాలి,
0: అగైన్ యూ విల్ హ్యావ్ హంగర్, యూ హావ్ టు పార్టేక్ ఫుడ్.
1: అదే విధంగానే భగవత్ చింతన అనేటువంటిది కాలానుగుణ్యంగా అప్పటికప్పటికి నూతనమైనదిగా భావించి దానిని వింటూనే ఉండాలి,
0: అనుభవిస్తూనే
1: ఉండాలి.
0: ఇన్ ద సేమ్ వే కాంటెంప్లేషన్ ఆఫ్ ద లార్డ్ మస్ట్ బి ఎవర్ ఫ్రెష్ అండ్ యూ ఆల్వేస్ ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ ఎంథూసియాజం ఫర్ కాంటెంప్లేషన్ ఆఫ్ ద లార్డ్.
1: పాడిన పాటనే పాడుతున్నాం,
0: వీఆర్ సింగింగ్ ది సేమ్ ఓల్డ్ సాంగ్స్ అగైన్ అండ్ అగైన్,
1: పుడతా ఉందా,
0: బట్ ఆర్ వీ గెటింగ్ డిస్గస్టెడ్ విత్ ఇట్?
1: లేదు,
0: సర్టన్లీ నాట్.
1: ఎప్పటికప్పుడు ఆనందమైన యొక్క హృదయాన్ని ఉప్పొంగింప చేస్తుంది,
0: ఎవ్రీ మూమెంట్ దే ఆర్ గివింగ్ అస్ జాయ్, ఫ్రెష్ జాయ్.
1: కనుక మనం విన్న విషయములు అయినప్పటికీ దాన్ని నూతనంగా భావించి దాన్ని ఆచరణలో పెట్టడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: ఈవెన్ ఇఫ్ దీస్ థింగ్స్ ఆర్ హర్డ్ అర్లియర్, వుడ్ ఆల్వేస్ కన్సిడర్ దెమ్ యాజ్ ఫ్రెష్ అండ్ ప్రాక్టీస్ దెమ్.
1: విద్యార్థులారా,
0: డియర్ స్టూడెంట్స్,
1: కేవలం భజన భజన భజన అని ఈ భజన అనేటువంటి కేవలము ఏ విధమైనటువంటి ఒక ఫలితము లేనిటువంటిదిగా మీరు భావించరాదు.
0: వెన్ యూ థింక్ ఆఫ్ భజన్, షుడ్ నాట్ థింక్ భజన్ డజంట్ హ్యావ్ ఎనీ యూటిలిటీ ఆర్ ఎనీ.
1: భజనలో ఉండేటువంటి ఆనందము, భజనలో ఉండేటువంటి యొక్క సౌఖ్యము మరి దేనిలో కూడా మనకు లభ్యం కాదు.
0: ది జాయ్, హ్యాపీనెస్ అండ్ బ్లిస్ ఆఫ్ భజన్ యూ కెనాట్ గెట్ ఇన్ ఎనీథింగ్ ఎల్స్.
1: కనుక ఈ భజన అనేటువంటిది కేవలం మన జీవితానికి ఒక భోజనం.
0: దిస్ భజన షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఫుడ్ ఫర్ అవర్ లైఫ్.
1: నిరంతరము కూడా నువ్వు భగవద్ భజన చేసుకుంటుంటే జీవితం అనేటువంటిది ఎంతో ఆనందమయంగా జీవిస్తుంది.
0: ఇఫ్ యూ కెన్ డూ భజన్ కంటిన్యూస్లీ థ్రూఅవుట్ అవర్ లైఫ్, హౌ హ్యాపీ అవర్ లైఫ్ షుడ్ బి.
1: జయదేవుడు, గౌరాంగుడు, తుకారాం వీరందరూ కూడా భజన చేతనే జీవితాన్ని సార్థకంగా గావించుకున్నారు.
0: జయదేవ్, గౌరాంగ్, తుకారాం, ఆల్ ఆఫ్ దెమ్ సాంక్టిఫైడ్ దర్ లైఫ్స్ ఓన్లీ
1: ఏ ధ్యానం చేతనో ఏ జపం చేతనో ఎవరు ముక్తిని పొందిన వారు కనిపించడం లేదు.
0: నాట్ బై మెడిటేషన్, నాట్ బై ఎనీ అదర్ థింగ్ దే హావ్ ఒబ్టైన్డ్.
1: నవ విధమైన మార్గములు అన్ని కూడా ఒక భగవంతుని యొక్క చింతన లేదు.
0: ఆల్ దట్ నైన్ టైప్స్ ఆఫ్ డివోషన్ ఆర్ ఓన్లీ కాంటెంప్లేషన్.
1: కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మ నివేదనం, ఈ నవ విధమైన మార్గములు కూడా కేవలము ఆ గమ్యాన్ని చేర్చేటువంటి మార్గములే.
0: ఆల్ దీస్ నైన్ టైప్స్ ఆఫ్ డివోషన్ స్టార్టింగ్ ఫ్రమ్ కాంటెంప్లేషన్ అంటిల్ ఇట్ ఈస్ రీచ్డ్ యాజ్ మర్జర్ ఇన్ టు గాడ్, దీస్ ఆర్ ఆల్ మెంట్ టు లీడ్ అస్ టు.
1: ఎన్ని చదువులు మీరు చదివినప్పటికీ భగవంతుని చింత మాత్రం మీరు మానకూడదు.
0: వాట్ ఎవర్ స్టడీస్ యూ మే డూ అండ్ ఎడ్యుకేషన్,
1: ఈనాడు భగవత్ విషయం అనేటువంటి దాంట్లో కేవలము మనం అలక్ష్యం చేయటం చేతనే మనలో అనేక రకమైన అశాంతులు మనకు కలుగుతూ ఉన్నాయి.
0: డూ నాట్ గివ్ అప్ కాంటెంప్లేషన్ ఆఫ్ ద లార్డ్. గివింగ్ అప్ కాంటెంప్లేషన్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్టేట్ ఆఫ్
1: మన భజన కేవలం ప్రపంచానికి కూడా శాంతిని అందిస్తుంది.
0: కాంటెంప్లేషన్ ఆఫ్ ద లార్డ్ విల్ కన్ఫర్ పీస్ ఆన్ ద వరల్డ్.
1: భజన కూడా లోకసమస్తా సుఖినో భవంతు అనే భావంతో మనం చెయ్యాలి.
0: ఈవెన్ వెన్ వీఆర్ డూయింగ్ భజన్, వీ షుడ్ డూ దిస్ భజన్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
1: లోకమంతా సుక్షేమంగా ఉంటుండాలని ఆశించాలి.
0: లెట్ ది ఎంటైర్ వరల్డ్ బి పీస్ఫుల్, ప్రాస్పరస్ అండ్ హ్యాపీ, వీ షుడ్ ప్లే.
1: అప్పుడే మనలో ఒక పవిత్రమైన ప్రతి ఒక్క భావం అభివృద్ధి అవుతుంది.
0: దెన్ ఓన్లీ అవర్ ఫీలింగ్స్ బికమ్ శాంక్టిఫైడ్.
1: చాలా విద్యార్థులారా,
0: డియర్ స్టూడెంట్స్,
1: మీలో ఆవేశింపచేసేటువంటి దుర్భావములను, దుర్గుణములను, దురాలోచనలు మీరు దూరం చేసుకోవడానికి ప్రయత్నించండి.
0: Free yourself from all the bad thoughts, bad feelings, bad actions.
1: అవే మీ మానవత్వాన్నంతా కూడా నిర్మూలన చేస్తుండాలి.
0: దాట్ ఈస్ వాట్ ఈస్ స్పాయిలింగ్ అండ్ రూయింగ్ యువర్ హ్యూమన్.
1: ఎన్ని చదువులు ఉంటుంటే కూడా నువ్వు మానవత్వం లేకపోతే మన జీవితం వ్యర్థమే.
0: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ మే హ్యావ్, ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ దీస్ హ్యూమన్ క్వాలిటీస్, హ్యూమన్ వాల్యూస్.
1: నేను మానవుడు, నేను మానవుడు, నేను మానవుడు అనేటువంటిది కేవలం అర్ధ సత్యం మాత్రమే.
0: I also told that to say and declare that I am man is half truth.
1: కానీ రెండవ హాఫ్ ట్రూత్, నేను పశువు కాదు, నేను పశువు కాదు, నేను పశువు కాదు, ఈ రెండూ చేరినట్టుండే మన యొక్క సార్థకం అవుతుంది మన మానవత్వం.
0: ది అదర్ హాఫ్ ఆఫ్ ది ట్రూత్ ఈస్ దట్ ఐఎమ్ నాట్ ఎన్ ఎనిమల్, ఐఎమ్ నాట్ ఎన్ ఎనిమల్, దిస్ మస్ట్ బి పుట్ అలాంగ్ విత్ ఐఎమ్
1: మ్యాన్ నాట్ ఎనిమల్, ఐఎమ్ మ్యాన్ నాట్ ఎనిమల్, ఐఎమ్ మ్యాన్ నాట్ ఎనిమల్, దీనికి రెండింటినీ మనం చేర్చుకోవాలి.
0: ఓన్లీ వెన్ వీ జస్ట్ సే ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ ఎనిమల్,
1: నువ్వు మ్యాన్ అని అనుకుంటున్నావు, పశువులుగా ప్రవర్తిస్తున్నావు.
0: యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ మ్యాన్ బట్ కండక్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఎనిమల్.
1: కాదు. నీవు మ్యాన్ అనుకున్నప్పుడు నీవు మ్యాన్ గా నీవు ప్రవర్తించాలి.
0: ఇఫ్ యు కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ మ్యాన్, కండక్ట్ యువర్ సెల్ఫ్ ఆల్సో యాజ్ మ్యాన్.
1: దురభ్యాసములకును దుశ్చింతలకును ఏమాత్రం కూడా అలవాటు కాకూడదు.
0: డూ నాట్ గివ్ రూమ్ ఫర్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్, బ్యాడ్ వర్డ్స్.
1: కనుకనే తద్వారా నీవు పవిత్రమైనటువంటి దీనిని పొందాలనుకున్నప్పుడు హృదయం లోపల భగవత్ చింతన జరపాలి.
0: ఇఫ్ యు వాంట్ టు రీచ్ సంథింగ్ సేక్రెడ్ అండ్ డివైన్, హ్యావ్ రూమ్ ఫర్ గాడ్ ఇన్ యువర్ హార్ట్.
2: భజన వినాశి శాంతి నహి, హరి భజన వినాశి శాంతి నహి.

0: What is the use in undertaking spiritual practice sadhana without having sense control? What's the fun of yoga without having that forbearance? Why penance if you don't have peace? It amounts to putting that barren land to harvest or to try to grow crop there.
1: Vidyarthulara.
0: Students.
1: సాధనమున పనులు సమకూరు ధరలోన. ప్రపంచములో ఏ రంగమునందైనను విజయాన్ని సాధించవలనన్నా దానికి సంబంధించినటువంటి కొన్ని సాధనలు సల్పియే తీరాలి.
0: ఇన్ ఆర్డర్ టు అకంప్లిష్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ వి షుడ్ సర్టన్లీ టేక్ టు ప్రాక్టీస్.
1: చీమయైనను నడచుటకు ప్రయత్నించిన కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేయగలదు.
0: ఈవెన్ ఎన్ యాంట్ ఇఫ్ ఇట్ స్టార్ట్స్ మూవింగ్ ఇట్ కెన్ గో టు మైల్స్.
1: ఎగురిటికే ఇష్టం లేకుండినా గరుడైనా కూడాను రెండు అడుగులు కూడాను ముందుకు నడచలేదు.
0: ఇఫ్ ఇట్ డజంట్ వాంట్ టు ఫ్లై ఈవెన్ దట్ బర్డ్ గరుడ కెనాట్ మూవ్ ఇన్ ఎన్ ఇంచ్.
1: ప్రతి మానవుడు కూడాను సత్సంకల్పం లేక సంకల్పము తగినటువంటి ఒక సాధన లేక ఏ చిన్న కార్యమును కూడాను సాధించలేడు.
0: ఎనీ మ్యాన్ ఫర్ దట్ మ్యాటర్ విదౌట్ గుడ్ థాట్ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
1: ధ్రువుడు కూడాను లేత వయస్సునందే దైవాన్ని సాక్షాత్కరించుకోవాలని సత్సంకల్పం కలిగిన తక్షణమే ఎట్టి బాధలకు ఎట్టి కష్టములకు ఎట్టి విచారములకు ఏమాత్రము వెరువక సాధనను సలిపి ధైర్యంతో సాహసంతో విజయాన్ని సాధించాడు.
0: Through at that tender age, he determined to see Lord appear in front of him. He was quite unmindful of all the problems and the difficulties on the way, and he has undertaken this sadhana intensely.
1: అది సత్సంకల్పం యొక్క పటుత్వమే కడపటికి తాను ధ్రువతారగా మారాడు.
0: That is the power in this sacred thought that could ultimately take him to the level of a star.
1: Ade vidhamugane prati manavudu kudanu vayasu kani shakti kani samarthyamulu kani e maatramu vicharinchaka drudha vishwasamuto sadhanu salipina aa karyamu chakkaga sabalikrutam kagaladu.
0: So any man for that matter should not be carried away by considerations such as age, capacities. Provided he has got full faith, he'll be able to accomplish.
1: ఎంత మంది చరిత్రలో మీరు విని ఉంటారు.
0: You must have heard in several histories.
1: గొప్ప గొప్ప మహనీయులు కూడాను అనేక సంవత్సరములు తపస్సు ఆచరించి కడపటికి ఆ తపస్సు యొక్క శక్తిని కూడాను కోల్పోయి నిరాశకు గురి అయి నిస్పృహతో జీవితాన్ని కొంతవరకును వ్యర్థము గావించుకుంటూ వచ్చారు.
0: You must have certainly known this history of certain noble souls who have taken penance, but yet they had to end up their lives in frustration and disappointment.
1: Aneka paryayamulu tapasu aacharinchi kadapatiki oorimi lekapovatam chethanu chamamu lekapovatam chethanu tana tapasshaktini kolipoyi tirigi tirigi tapassunaku veltaniki prayatnistu vachadu.
0: Though sage Vishwamitra did penance repeatedly, time and again, because he lacked the sense control, he lacked forbearance, therefore he had to repeat it.
1: Prati rangamulu kudanu sadhana atyavasaram.
0: Every field requires practice.
1: Anaganaga ragam atishayilluchunundu tinaga tinagave patiyanundu.
0: If you repeat again and again, you can pick up the tune of any particular musical form.
1: ఈనాటి భజనలో పాడేటువంటి విద్యార్థులు కూడాను ఎంతయో ప్రయత్నములు చేసి ఎన్నో విధముల సాధన చేయటం వల్లనే ఈనాడు సుస్వరంగా పాడగలుగుతున్నారు.
0: Singers, as we find them today in bhajan, they practiced a lot, therefore they are able to sing melodiously.
1: దుర్వాసుడు మహాశక్తి సంపన్నుడు.
0: Durvasa is highly powerful.
1: Mahatapassampannudu.
0: The one of deep penance.
1: Kani atani yandu chamamu aneetvantidi durbini betti chuchina gaani kanipinchadu ikkada.
0: Even if we watch with the help of a lens, we don't find the control over the senses a fraction.
1: Ataniki ati kopamu
0: He's full of anger and fury.
1: శాంతి అనేటువంటిది అతనిలో కానరాదు.
0: There's no trace of peace in him.
1: కనుకనే అతని పేరుకు ఏమాత్రమును కీర్తి ప్రతిష్టలు లేకపోయినది.
0: Therefore, Durvasa has not earned any repute for himself.
1: కారణం శాంతిని లేకపోవటమే.
0: The reason is he has no peace.
1: ఎన్ని తపస్సులు చేసినప్పటికీ, ఎంత శక్తిని సంపాదించినప్పటికీ శాంతియే లేకుండినా సర్వమును తాను కోల్పోతాడు.
0: One might undertake penance and have all the faculties and power, but without peace it's all useless.
1: క్షమము కూడాను అత్యవసరము.
0: Along with peace, forbearance is also required.
1: క్షమ సత్యము, క్షమ ధర్మము, క్షమ వేదము, క్షమ అహింస,

0: It is this forbearance that is truth. It is dharma. It is veda. It is all sacred ritual for that matter.
1: క్షమము ప్రతి మానవుని కూడాను ప్రధానమైనటువంటి యొక్క నేత్రము.
0: ఫర్బేరెన్స్ ఇస్ ది మెయిన్ ఐ టు ఎవ్రీ పర్సన్.
1: ఈ అన్నింటికి కూడాను సర్వ విధములైనటువంటి సాధనలకు కూడాను ప్రేమ ప్రధానమైన ప్రాణము.
0: ఫర్ ఆల్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ లవ్ ఇస్ ది లైఫ్.
1: ఈ ప్రేమనే లేకుండిన జీవితమే లేదు.
0: బెరెఫ్ట్ ఆఫ్ లవ్ దేర్ ఇస్ నో లైఫ్.
1: కనుకనే ఈ ప్రేమతత్వాన్ని మనం చక్కగా గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ లవ్ అండ్ కండక్ట్ అవర్ సెల్ఫ్.
1: జీవితంలో లైఫ్ ఈజ్ లవ్, ఎంజాయ్ ఇట్ అన్నాడు ఒక పిల్లవాడు.
0: దిస్ బాయ్ సెడ్ లైఫ్ ఈజ్ లవ్, ఎంజాయ్ ఇట్.
1: లైఫ్ ఈజ్ ఎ డ్రీమ్, రియలైజ్ ఇట్.
0: లైఫ్ ఈజ్ ఎ డ్రీమ్, రియలైజ్ ఇట్.
1: కానీ ఏది డ్రీమ్?
0: వాట్ ఈజ్ ఎ డ్రీమ్?
1: లైఫ్ అంతా డ్రీమే.
0: హోల్ లైఫ్ ఈజ్ ఎ డ్రీమ్.
1: ఇప్పుడు పగటి వేళ యందు మీరందరూ కూర్చొని స్వామి యొక్క సందేశాన్ని శ్రవణం చేస్తున్నారు.
0: యు హావ్ బీన్ లిసనింగ్ టు భగవాన్స్ డిస్కోర్స్ ఇన్ దిస్ బ్రాడ్ డే లైట్ డే టైం.
1: ఇది డ్రీమ్ కాదు.
0: దిస్ ఇస్ నాట్ ఎ డ్రీమ్.
1: కన్నులతో చూస్తున్నాము.
0: యు సీ విత్ యువర్
1: చెవులతో వింటున్నాము.
0: యు లిసన్ విత్ యువర్
1: మనస్తో అనిపించుకుంటున్నాము.
0: యు ఆల్సో థింక్ విత్ యువర్ మైండ్.
1: హృదయాన్ని కరిగింపజేసుకుంటున్నాము.
0: అండ్ యువర్ హార్ట్ స్మెల్ట్ లిసనింగ్ టు ద టాక్.
1: ఈ మార్పులు కూర్పులన్నీ కూడాను ప్రత్యక్ష ప్రమాణములే.
0: All these changes are direct evidence.
1: అని మీరు భావిస్తున్నారు.
0: Though you feel.
1: కానీ ఎంతవరకు ఇది ప్రత్యక్ష ప్రమాణం?
0: To what extent it is a direct proof?
1: రాత్రి తిరిగి భుజించి పండుకున్న తర్వాత,
0: after taking your dinner, when you sleep,
1: ఈ ప్రత్యక్షం అంతా కూడాను పరోక్షమైపోతుంది.
0: All that you see will vanish.
1: ఆ స్వప్నం లోపల అనేక విధములైనటువంటి యొక్క ఆనందములు దుఃఖములు రెండు సంభవిస్తుంటాయి.
0: There in the dream again you are put to loss.
1: కానీ ఆ దుఃఖములు ఆనందములు ఎంతవరకు ఉంటుంటాయి? డ్రీమ్ ఉండినంత వరకు మాత్రమే ఉంటుంటాయి.
0: ఆల్ యువర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద డ్రీమ్ వుడ్ లాస్ట్ అంటిల్ యు ఆర్ ఇన్ దట్ స్టేట్.
1: తిరిగి జాగ్రత్తకు వచ్చిన తక్షణమే అదంతా కూడాను అసత్యంగా రూపొందుతుంది.
0: ద మూమెంట్ యు ఆర్ అవేక్ ఎవ్రీథింగ్ టర్న్స్ ఎ లై.
1: కనుక ఈ పగటి వేళ యందు రాత్రి నిద్ర లేదు, రాత్రి కలలు లేవు.
0: దేర్ఫోర్ ఇన్ ద డే డ్రీమ్ డే లైట్ you don't have any dream. There in the dream you don't have any
1: dream
0: nidrala
1: yendu ee pagati anubhutil manaku e maatram kodanu sparinchavu.
0: There in the night dream you don't think of your day to day experiences.
1: Kabatti idi day dream adi night dream.
0: Therefore this is day dream and there's a night dream.
1: Ee day dream lo night dream ledu.
0: In this day dream there's no night dream.
1: Night dream lo day dream ledu.
0: There in the night dream there's no day dream.
1: Kaani night dream day dream lo rendintilo kuda nee unnavu.
0: However, both in the night dream and the day dream, you are there.
1: Kanukane, you are omnipresent.
0: So you are omnipresent.
1: Kanuka, ivu rendu kudanu dream day.
0: So both are dreams.
1: Kanukane, ratri pagalu rendu dream lainappudu, life is dream.
0: So when day and night are equally dreams, life is a dream.
1: Kanukane, realize it.
0: Realize it.
1: Adi a religion.
0: That is religion.
1: Religion anaga, realize is religion.
0: To realize is religion.
1: ఏది సత్యము అని గుర్తించడమే మన యొక్క రిలీజన్.
0: To know the truth is religion.
1: ఈ అన్నింటికను కూడాను ప్రేమనే ప్రధానము.
0: For all, love is essential.
1: కఠినమైన అడవుల యందు, క్రూర మృగములు సంచరించేటువంటి కారడవుల యందు అనేక మంది ఋషులంతా కూడాను తపస్సు చేస్తూ కాలం గడుపుతూ వచ్చారు.
0: In thick forests, full of wild animals, you find sages doing penance.
1: అనేక విధమైన క్రూర మృగములు అంతా కూడా అందులో సంచరిస్తూ వచ్చాయి.
0: యు ఫైండ్ ఆల్ క్రూయల్ వైల్డ్ యానిమల్స్ మూవ్ అబౌట్ ఇన్ ద
1: కానీ ఋషుల దగ్గర ఏ పిస్టల్ కానీ, ఏ తుపాకులు కానీ, ఏ కత్తులు కానీ, ఏ యొక్క ఇవి కానీ ఒక్కటి ఆయుధాలు లేవు.
0: సేజెస్ డు నాట్ క్యారీ విత్ దెమ్ పిస్టల్స్ ఆర్ రైఫిల్స్ ఆర్ స్వోర్డ్స్ ఆర్ నైవ్స్.
1: కానీ ఈ ఋషులు ఆ మృగములు రెండు కూడాను సమంగానే జీవిస్తూ వచ్చాయి ఆ కాలడవుల యందు.
0: However, the saints and the wild animals, they lived in perfect harmony together.
1: Itti kroora mrugamulu chusi rishulu bhayapadaledu, rishulu chusi mrugamulu bhayapadaledu.
0: These wild animals are not afraid of the saints nor the saints of these wild animals.
1: Rishulu yendu paripurna prema undatun chetane aa prema prabhavame ee kroora mrugamulu yendu kodanu sancharinchi tadvara kroora mrugamulu kodanu prema swaroopani dharinchayi.
0: The saints are embodiments of love. And the effect of love has gone down, percolated into the wild animals around.
1: కనుకనే ఎట్టి సంఘము అట్టి ప్రభావం మనలో ఆవిర్భవిస్తుంటాడు.
0: యాజ్ ఇస్ ది కంపెనీ సో ఇస్ ది ఎఫెక్ట్.
1: కనుక నే టెల్ మీ యువర్ కంపెనీ ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: టెల్ మీ యువర్ కంపెనీ ఐ షెల్ టెల్ యూ వాట్ యు
1: ఆర్. మనం మంచి వారితో సహవాసం చేసినప్పుడు మన గుణములు కూడా మంచివిగానే ఉంటాయి.
0: And once we are in good company, we will have good qualities.
1: కనుక అన్నింటి కూడాను ప్రేమనే ప్రధానము.
0: Of all, love is important.
1: కాని ఈ ప్రేమనే పరమాత్మ స్వరూపం.
0: Love is God.
1: Live in love.
0: Live in love.
1: ఈ ప్రేమ యందే మనం జీవించాలి.
0: We have to live in love.
1: ఇటలీ లోపల గొప్ప వయలనిస్ట్ ఆంటోని ఉండేటువంటి వాడు.
0: There in Italy, a very great violinist by name Anthony was living.
1: ఈ ఆంటోని వయలిన్ అంటే చాలా గొప్ప పేరు.
0: And the violin of Anthony was highly reputed.
1: కానీ ఒకనాడు ఈ యొక్క వయలిన్ చేయడానికి ప్రారంభించాడు. ఒక సంవత్సరం కాలాన్ని తీసుకున్నాడు.
0: Anthony takes one full year to make one violin.
1: అతని స్నేహితుడు వచ్చి, ఆంటోని నీవు కుటుంబీకుడవు కానీ ఒక సంవత్సరములకు ఒక వయలిన్ తయారు చేస్తే దీనివల్ల వచ్చేటువంటి ఆదాయం ఏమిటి?
0: His friend came and said, Anthony, if you take one full year to make one violin, what is the profit?
1: నీ కుటుంబాన్ని ఏ రీతిగా నీవు సంరక్షించుకోగలవు?
0: How can you take care of your family?
1: నీ కాలం ఏ రీతిగా శాంతిగా జీవించగలవు?
0: How can you live in peace?
1: అప్పుడు ఆంటోని చెప్పాడు.
0: Then Anthony said,
1: My friend, పరమాత్ముడు పూర్ణ స్వరూపుడు.
0: God is full.
1: పరిపూర్ణ స్వరూపుడు పరమాత్ముడు.
0: God is full.
1: కనుకనే మానవుడు చేసే ప్రతి చిన్న కార్యం కూడాను పరిపూర్ణంగానే ఉంటుండాలి.
0: As God is one of perfection, whatever man does should be one of perfection too.
1: పరిపూర్ణ పరమాత్మకు పరిసంతృప్తి కలుగుతుంది.
0: There only God, who is the embodiment of perfection, will be satisfied.
1: కనుక నేను నా కుటుంబం యొక్క తృప్తి కోసం నేను ఈ వయలిన్ చేయటం లేదు.
0: I don't make this violin to satisfy my family.
1: నా జీవితం యొక్క ఆనంద నిమిత్తమై నేను ఈ వయలిన్ చేయటం లేదు.
0: I am not making this violin for my happiness.
1: పరిపూర్ణుడైన పరమాత్మ తృప్తికై నేను ఈ వయలిన్ చేస్తున్నాను అన్నాడు.
0: I make this violin to satisfy God, whose embodiment of perfection.
1: అనగా ప్రతి మానవుడు కూడాను ఏ పని చేసినప్పటికీ ఇది భగవత్ సంతృప్తి కోసం చేయాలి.
0: So every man, whatever he does,
1: దీనిని పురస్కరించుకునే వేదము సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అని.
0: Therefore it is said that all actions must be offered so as to please God.
1: కనుక మనము శాంతి లేకుండా ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఈ సాధనలన్నీ కూడాను నిరుపయోగమైపోతాయి.
0: సో ఇఫ్ వి డూ సాధన స్పిరిచువల్ ప్రాక్టీస్ వితౌట్ పీస్ విత్ ఇన్
1: ఓర్పు లేకుండా మనం ఎన్ని యోగములు చేసినప్పటికీ శరీర శ్రమలకు మాత్రమే గురి అవుతాం కానీ ఆత్మశాంతిని ఏమాత్రము మనం అందుకోలేము.
0: వితౌట్ పేషెన్స్ ఇఫ్ యూ టేక్ టు యోగా ఇట్ ఈస్ ఆల్ ఫిజికల్ ఎగ్జర్షన్ బట్ ఇట్ విల్ నాట్ బి యూస్ఫుల్.
1: కానీ సంతృప్తి లేకుండా శాంతి లేకుండా ఇంత జపం చేసినప్పటికీ ఇది కేవలం ఒక విధమైనటువంటి కృత్రిమమైనటువంటి జపంగా రూపొందుతుంది కానీ దైవ ప్రీతిగా జపం రూపొందదు.
0: వితౌట్ కంటెంట్మెంట్ అండ్ పీస్ వాట్ ఎవర్ యు మెడిటేట్ ఇట్స్ ఆల్ యూస్లెస్.
1: కనుక మనము చేసేటివన్నీ కూడాను భగవత్ ప్రీత్యార్థంగా మనం చేయడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు హస్ ఆఫర్ ఆల్ అవర్ యాక్షన్స్.
1: ఏ చిన్నది చేసినప్పటికీ చాలు.
0: Doesn't matter even it, but we are small.
1: అదంతకుడును మనము భగవంతుడు ఎప్పుడును క్వాలిటీ చూస్తారు కానీ క్వాంటిటీ చూడడు.
0: God will go by the quality and not quantity.
1: గంగ గోవు పాలు గంటెడైనను చాలు కడవడైన ఏల కరము పాలు.
0: It's enough if you have got spoonful of the water of Ganges, of cow milk. Why barrels of donkey milk?
1: కనుకనే మనము ఎంతో గొప్ప సాధన చేస్తున్నాము. ఒక గంట సేపు నేను జపానికి కూర్చున్నాను, ధ్యానం చేశాను. ఈ గంట సేపు కూర్చున్నావే కానీ ఎంతసేపు మనసు నిలిచింది?
0: యు సే దట్ ఐ యామ్ ఇన్ మెడిటేషన్.
1: ఒక్క క్షణమైన మనసు నిలవలేదు.
0: యు కెనాట్ కంట్రోల్, కీప్ యువర్ మైండ్ స్టడీ ఫర్ ఎ మోమెంట్.
1: గంటలు నీవు వ్యర్థం చేస్తున్నావు.
0: యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం లైక్ దిస్.
1: కనుక నీవు చేసే ప్రతి పని కూడాను భగవత్ కార్యంలే కాదని భావించు.
0: టేక్ ఎవ్రీ వర్క్ యాజ్ గాడ్స్ వర్క్.
1: ఇది సరి అయినటువంటి సులభమైనటువంటి సున్నితమైనటువంటి ఒక మార్గము.
0: దిస్ ఇస్ సాఫ్ట్ ఈజీ కరెక్ట్ ఎగ్జాక్ట్ పాత్.
1: కనుక ఈజీ పాత్ ను వదిలిపెట్టి మనము ఎందుకు ఈ శ్రమలకంతా మనం గురి కావాలి?
0: లీవింగ్ దిస్ ఈజీ పాత్, వై డూ యూ ఫాలో రఫ్ టఫ్ పాత్?
1: నీ ఇంటి పనులు నీవు చేసుకుంటున్నావు, ఇవన్నీ కూడా భగవత్ కర్మలేగానే భావించు.
0: అటెండ్ యువర్ హౌస్ హోల్డ్ వర్క్ అండ్ టేక్ ఇట్ యాస్ డివైన్.
1: ఎక్కనగా భగవంతుడు నీ హృదయవాసి.
0: గాడ్ డ్వెల్స్ ఇన్ యువర్ హార్ట్.
1: కనుకనే నీ యొక్క దేహం అనేటువంటి దీనిలో ఏ కార్యం చేసినప్పటికీ తన ద్వారానే జరుగుతుండాలి.
0: So whatever you do with this body, take it that it is God who does it.
1: Chuche kannulanta kodunu tana dwarane chudagalutundadi.
0: Eyes see because of God.
1: Chevulu kevalam loud speakers maade kanipistunnayi kaani aa chevullo unnatundi oka divya shakti daivam yokka shaktiye.
0: The ears appear as loud speakers, but it's the divine power that's responsible for audition.
1: Kanuka mana indriyamulu anni kodunu daiva sambandhamainatundi oka karmendriyamuli.
0: So all our senses are divine.
1: కనుక ఏ ఇంద్రియములతో చేసినటువంటి పని అయినప్పటికీ భగవత్ ప్రీత్యార్థంగా చేసినట్టుగా భావించాలి.
0: Whatever we may do with these senses, we should do it so as
1: ఎవరి తృప్తి కోసం నేను చేస్తున్నామని విచారం చేస్తే ఇది తన తృప్తి కోసమే చేస్తున్నాడు.
0: If you really inquire for whose satisfaction you are doing it, you know for your own.
1: తానంటే ఎవరు?
0: Who are you?
1: దేహమా తాను?
0: Are you the body?
1: కాదు.
0: No.
1: దేహమే తానైతే this is my body అని ఎందుకు అనాలి?
0: If you are the body, then why should you say this is my body?
1: నీవే మనసైతే దిస్ ఇస్ మై మైండ్ అని ఎందుకు అనాలి?
0: ఇఫ్ యు ఆర్ ద మైండ్ వై షుడ్ యు సే
1: మై బాడీ మై మైండ్ అంటే ఈ మై అనేటువంటిది ఎవరు?
0: ఇఫ్ యు సే మై బాడీ మై మైండ్ దెన్ హూ ఇస్ దిస్ మై?
1: యు ఆర్ నాట్ ది బాడీ, యు ఆర్ నాట్ ది మైండ్.
0: యు ఆర్ నాట్ ద బాడీ, యు ఆర్ నాట్ ద మైండ్.
1: యు ఆర్ ది మాస్టర్,
0: యు ఆర్ ద మాస్టర్.
1: కనుక మైండ్, సెన్సెస్, బాడీ ఇవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్.
0: సో మైండ్, సెన్సెస్, బాడీ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్.
1: కనుక ఈ ఇన్స్ట్రుమెంట్స్ తో కూడాను అంతా చేరి ఆత్మ చైతన్య స్వరూపమైనటువంటి భగవంతుడే చేస్తున్నాడు.
0: యు ఫైండ్ ద డివైన్ అవేర్నెస్, డివైన్ పవర్ వర్కింగ్ త్రూ దీస్ సెన్సెస్.
1: ఎందుకు ఈ చైతన్య స్వరూపమే ఇమిడి ఉంటుండాలి?
0: దిస్ డివైన్ అవేర్నెస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: కాన్షియస్,
0: కాన్షియస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: కనుక ఈ కాన్షియస్ అనేటువంటిది లేకుండా ఏ వ్యక్తి కూడాను ఏ ప్రాణి కూడాను ఈ జగత్తులో ఉండడానికి వీలు కాదు.
0: వితౌట్ దిస్ కాన్షియస్ నో లివింగ్ క్రీచర్ కెన్ లివ్ ఆన్ ఎర్త్.
1: కనుకనే సర్వులు ఎందుకు ఈ కాన్షియస్ అండి చైతన్య స్వరూపుడైనటువంటి ఈశ్వరుడు ఉన్నాడు.
0: Therefore, in everyone, there is conscience
1: with God. జగత్తంతకుడును దైవ స్వరూపమే.
0: The entire universe is divine.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: God is present in all.
1: చూసారా? కనుకనే భగవంతుడు ఎవరి యందు ఉన్నాడంటే అందరి యందు ఉంటున్నాడు.
0: If you say where is God, you'll know that he is in all.
1: అయితే
0: however,
1: ఎందుకు కనిపించకూడదు?
0: Why don't you see him?
1: పిల్లలు మీకందరికీ తెలుసును,
0: all students
1: అనేక రకమైనటువంటి జపమాలలు ఉంటుంటాయి.
0: యు ఫైండ్ టాలిస్మన్ జపమాల,
1: కొన్ని తులసి జపమాలలు ఉంటుంటాయి.
0: యు ఆల్సో తులసి మాల,
1: కొన్ని లోటస్ సీడ్స్ జపమాల ఉంటుంటాయి.
0: అండ్ యు ఆల్సో ద మాల మేడ్ అప్
1: కొన్ని రుద్రాక్ష జపమాల ఉంటుంటాయి.
0: సమ్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ రుద్రాక్ష,
1: కానీ కొన్ని స్ఫటిక జపమాల ఉంటుంటాయి.
0: యు ఆల్సో మేడ్ ఆఫ్ క్రిస్టల్స్.
1: అన్నింటి యందు కూడాను దారం ఒకటే చేరి ఉంటుంది.
0: వాట్ ఎవర్ మే బి ద వన్ మేకింగ్ ఆఫ్ ద టాలిస్మన్,
1: రుద్రాక్షలో ఉన్నటువంటి ఒక దారము మనకు కనిపించదు.
0: యూ డోంట్ ఫైండ్ ద థ్రెడ్ ఇఫ్ ఇట్స్ వన్ మేడ్ అప్ ఆఫ్ రుద్రాక్ష.
1: లోటస్ సీడ్స్ లో ఉండేటువంటి ఒక దారం మనకు కనిపించదు.
0: నార్ ద థ్రెడ్ ఆఫ్ వన్
1: తులసి పూసల యందు ఉండేటువంటి దారం మనకు కనిపించదు.
0: నాట్ ఇన్ ఆఫ్ తులసి,
1: కానీ స్ఫటిక యందు ఉండేటువంటి దారం మాత్రమే మనకు కనిపిస్తుంది.
0: బట్ ద వన్ మేడ్ అప్ ఆఫ్ క్రిస్టల్స్ విల్ హెల్ప్ యు నో ద థ్రెడ్.
1: అందరికూడను మానవాకారులే.
0: So all are human in form.
1: Kani,
0: but
1: andulo evari parishuddhamainatundi okka spatikam vale untunnatundi hrudayam undo akkada maatrame brahma ane sutramu kanipistundi.
0: But the one with a pure and sacred heart will help us to see the thread of brahman within as something like a crystal.
1: Kanukani sarvulu yendu undinatundi brahma sutrame sutram anaga daramu.
0: So in everyone there is present this sutra of the principle of divinity.
1: Sarvulu yendu cheri untundali.
0: This thread of brahman is present in everyone.
1: కనుక మనము చూడాలనుకున్నప్పుడు మన హృదయాన్ని స్ఫటికంగా చక్కగా పరిశుద్ధమైనటువంటి రీతిగా పెట్టుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు సీ వీ షుడ్ మేక్ అవర్ హార్ట్స్ ప్యూర్ అండ్ క్లీన్ లైక్ ఎ క్రిస్టల్.
1: పరిశుద్ధమైనటువంటి స్ఫటికంగా ఉండినప్పుడే ఇందులో బ్రహ్మతత్వం మనకు గుర్తింపజేయడానికి వీలవుతుంది.
0: ఇట్స్ వెరీ క్లియర్ అండ్ ప్యూర్ లైక్ ఎ క్రిస్టల్, యూ విల్ బి ఏబుల్ టు సీ ద బ్రహ్మన్ విదిన్.
1: ఈనాటి మానవుడు జపములు చేస్తున్నాడు, ధ్యానములు చేస్తున్నాడు, యోగానికి కూర్చుంటున్నాడు, అనేక విధమైనటువంటి ఫిజికల్ ఇన్స్ట్రక్షన్స్ తో అనేక సహాయం చేసుకుని తర్వాత అనేక ఆసనాలు చేస్తున్నాడు.
0: టుడే మ్యాన్ హస్ బీన్ అండర్టేకింగ్ ద పెనెన్స్ మెడిటేషన్ యోగిక్ ఎక్సర్సైజెస్. వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్?
1: మన యందు ఉన్నటువంటి యొక్క దుర్గుణములు, దురాలోచనలు, దుర్బుద్ధులు పోవాలి.
0: వి షుడ్ సీ దట్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ బ్యాడ్ యాక్టివిటీస్, బ్యాడ్ థాట్స్.
1: మానవునకు ప్రధానమైనటువంటి సూత్రాన్ని అందించేటువంటిది రామాయణము, భాగవతము, భారతము.
0: ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్ ఆర్ రివీల్డ్ టు అస్ బై దీస్ త్రీ టెక్స్ట్,
1: రామాయణము, భాగవతము, భారతాన్ని. ఏమని పిలుస్తూ వచ్చారు పండితులు?
0: హౌ ఆర్ దే కాల్డ్ బై పండిట్?
1: కామక్రోధ లోభములు అని పిలుస్తూ వచ్చారు.
0: దీస్ త్రీ సింబలైజ్ త్రీ క్వాలిటీస్ ద కామా డిజైర్
1: రామాయణం కామము
0: రామాయణ స్టాండ్స్ ఫర్ కామా డిజైర్
1: అంటే ఏమిటి ఇంత పవిత్రమైనటువంటి చరిత్రను కామం అని చెప్తున్నారా అని మీరు విచారించవచ్చును విచిత్రంగా వినవచ్చు
0: యు మే టేక్ ఇట్ ఫనీ వెన్ వి కాల్ దట్ రామాయణ సింబలైజెస్
1: ఈ రామాయణంకు మూల కారణము రావణుడే రావణుని యొక్క కామమే ఈ యొక్క రామాయణానికి మూల కారణం రామాయణం అంతా కూడా రావణి యొక్క దుర్గుణమే కుంటుంటున్నది
0: ఎంటైర్ రామాయణ స్పీక్స్ ఆఫ్ ద బ్యాడ్ క్వాలిటీస్ ఆఫ్ రావణ ద డిజైర్ ఆఫ్ రావణ
1: కనుక కామము అనేటువంటి ఈ రామాయణంలో ఉన్నటువంటి రావణుడే
0: సో రామాయణ సిగ్నిఫైస్ రావణ
1: క్రోధం అనగా భాగవతము
0: క్రోధ
1: ఈ భాగవతంలో ఏమిటి ఉంటుండది
0: హిరణ్యకశిపుడు
1: హిరణ్యాక్షుడు భగవంతుని పైన మహాక్రోధము
0: హిరణ్యాక్ష ఇస్ ఫుల్ ఆఫ్ ఫ్యూర్ ఇన్ యాంగర్
1: ఈ భగవంతుని పైన ద్వేషము క్రోధము పూనినటువంటి వాడు కనుకనే హిరణ్యకశిపుడికి ఏమాత్రం కూడా ముందు వెనుక విచక్షణ జ్ఞానం లేకుండా దాన్ని కోల్పోయి ఆ యొక్క క్రోధం చేతనే సర్వమును కూడా కోల్పోయాడు
0: హిరణ్యకశిపు హ్యాస్ నో సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆర్ డిస్క్రిషన్ హి హాడ్ ఫుల్ హేట్రెడ్ అండ్ యాంగర్ ఫర్ గాడ్ therefore
1: భాగవతం అనేటువంటిది హిరణ్యకశిపుని యొక్క చరిత్ర
0: సో భాగవత ఈజ్ ద స్టోరీ ఆఫ్ హిరణ్యకశిపు
1: భారతము
0: భారత
1: ధర్మమూర్తులైన పాండవులకు సూదమను మోపడానికి కూడా అవసరం స్థలం కావలసినంత స్థలం కూడా ఇవ్వలేకుండా పోయాడు దుర్యోధనుడు
0: దుర్యోధన వాస్ నాట్ ప్రిపేర్ టు షేర్ ఈవెన్ దట్ ఫ్రాక్షన్ లిటిల్
1: ఇతనే లోభి
0: హీఈస్ వన్ ఆఫ్ మై మైజర్లీనెస్
1: లోభము ఈ మూడే రామాయణ భాగవతం భారతానికి మూల కారణాలు
0: దెర్ఫోర్ డిజైర్ యాంగర్ గ్రీడ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్
1: ఈ ముగ్గురు గతి ఏమైపోయింది
0: వాట్ హ్యాపెన్ టు దెమ్ అల్టిమేట్లీ
1: రావణుని గతి ఏమైపోయింది
0: వాట్ హ్యాపెన్ టు రావణ
1: ఈ విధమైనటువంటి సర్వశక్తులు ఉండినటువంటి ఒక రావణుడు
0: రావణ విత్ ఆల్
1: ఈ స్వల్పమైన అభిష్టానికి గురి అయిపోయి
0: బికాస్ యువర్ సబ్జెక్ట్ టు లో డిజైర్
1: తన రాజ్యమును తన బంధువులను తన సర్వస్వాన్ని కూడా కోల్పోయాడు
0: హీ లాస్ట్ హిస్ కింగ్డమ్ అండ్ రిలేషన్స్ అండ్ ఎవ్రీథింగ్
1: ఇంకా హిరణ్యకశిపుడు
0: హిరణ్యకశిపు
1: హిరణ్యకశిపుడు దైవం పైన ద్వేషము క్రోధము హరి అనగా మండిపోయేటువంటి వాడు ఈ హిరణ్యకశిపుడు
0: హిరణ్యకశిపుడు ఈ మూమెంట్ హియర్స్
1: కన్న కొడుకు పైన కూడా దయా దాక్షిణ్యం లేకుండా హింసలు పెడుతూ వచ్చాడు
0: హీ డిడ్ హావ్ ఎనీ కంపాషన్ కైండ్నెస్ ఫర్ హిజ్ ఓన్ సన్
1: ఈ క్రోధమనే విచక్షణ జ్ఞానమనే కోల్పోయింది
0: హి హాడ్ నో సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్
1: కట్టగడబడికి ఏమైపోయాడు
0: వాట్ హ్యాపెన్ అట్ ది ఎండ్
1: తాను అన్ని విధములు కూడాను అపకీర్తి పాలైపోయి అన్ని విధాల భ్రష్టుడైపోయాడు సర్వశక్తిని ఉండుకున్నాడు
0: అల్టిమేట్లీ హి గాట్ ద బ్యాడ్ నేమ్ అండ్ రూయిన్డ్ హింసెల్
1: పంచభూతములు కూడా హస్తగతం గావించుకున్నటువంటి వాడు హిరణ్యకశిపు
0: హిరణ్యకశిపు కుడ్ హ్యావ్ ద కంట్రోల్ ఓవర్ ఆల్ ద ఫైవ్ అండ్ ఫైవ్ ఎలిమెంట్స్
1: ఇన్ని సంపాదించి ప్రయోజనం ఏమిటి
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ అక్వైరింగ్ ఆల్ దిస్
1: ఏ మాత్రం కూడా విజయాన్ని సాధించలేకపోయాడు
0: హి వాస్ నాట్ ట్రయంఫెంట్ ఫైనలీ
1: ఇంకా లోభము
0: దెన్ ది గ్రీడ్
1: ఇంత దురాశతో ఉండినటువంటి యొక్క దుర్యోధనుడు
0: దుర్యోధన టూ మచ్ ఆఫ్ డిజైర్ అంబిషన్
1: ఈ దురాశ వల్లనే అన్ని విధముల అపజయాన్ని పొంది తన 100 మంది సోదరులు కూడా కోల్పోయాడు
0: బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ డిజైర్ హీ లాస్ట్ ఆల్ హిస్ బ్రదర్స్
1: కానీ ధర్మమూర్తులైనటువంటి పాండవుల పైన కృష్ణుడి పైన కూడా ద్వేషం పొందుతూ వచ్చాడు
0: బికాస్ ఆఫ్ దిస్ హీ హ్యాడ్ హేట్రెడ్ ఫర్ పాండవస్ అండ్ కృష్ణ ఆల్సో
1: కృష్ణుడి పైన విశ్వాసం ఉండినట్టుగానే నటించాడు కానీ
0: హీ ప్రిటెండెడ్ యాస్ ఇఫ్ హి హస్ గాట్ ఫెయిత్
1: విశ్వాసం లేదు
0: నో ఫెయిత్ దేర్
1: కారణం ఏమిటి
0: వై
1: పాండవుల పక్షం ఉంటున్నాడని చెప్పిన ఉద్దేశంతో కృష్ణుడి పైన కూడా ద్వేషం పొందుతూ వచ్చాడు దుర్యోధనుడు
0: యాజ్ కృష్ణ వాస్ బై ది సైడ్ ఆఫ్ పాండవర్స్ దుర్యోధన డిడ్ నాట్ లైక్ దిస్
1: ఈ మూవరు కూడాను దైవ ద్వేషులే
0: ఆల్ ది త్రీ హెడ్ కంప్లీట్ హేట్రెడ్ ఫర్ గాడ్
1: కనుక కామక్రోధ లోభములు మూడు కూడాను దైవానికి ఒక ద్వేషులే
0: Therefore, the desire, anger and greed
1: ఇది పవిత్రమైనటువంటి పరతత్వమునకు ఒక ద్వారములు
0: There are a sort of doors towards spirituality.
1: ఇవి నిరంతరం కూడాను మూయబడి ఉంటుంటాయి
0: They are closed completely.
1: మోక్షమునకు పరమ శత్రువులు ఈ మూడే
0: They are the enemies to liberation.
1: ఏమిటి ఈ మోక్షము
0: What is this moksha liberation?
1: ఈ మోక్షం ఎక్కడ కైలాసమా లేక స్వర్గమా ఇంకే విధమై వైకుంఠం నందుందా
0: Is it kailasa or vaikuntha or heaven?
1: కనుకనే ఈ మోక్షం అనగా ఏమిటి మోహక్షయమే మోక్షము
0: మోక్ష ద లిబరేషన్ మీన్స్ మోహక్షయ డిటాచ్మెంట్
1: కనుక ఈ మన మోహాన్ని మనం క్రమక్రమేణ తగ్గించుకుంటే అదే మనకు మోక్షం ప్రత్యక్ష మోక్షం
0: వెన్ వీ డెవలప్ దిస్ డిటాచ్మెంట్ ఇట్ ఈస్ డైరెక్ట్ లిబరేషన్ మోక్ష
1: కనుకనే ఒకనొక సమయంలో నారదుడు విష్ణువు ప్రశ్నించాడు
0: ఎట్ వన్ టైమ్ నారద ఆస్క్డ్ విష్ణు
1: స్వామి
0: స్వామి
1: నేను నిరంతరం కూడా మీ దర్శన నిమిత్తమై ఎక్కడ ఉంటే అక్కడంతా వస్తున్నాను
0: స్వామి ఐ కమ్ అండ్ విజిట్ యూ టు హ్యావ్
1: సమయం లోపల ఎమర్జెన్సీ ఏదైనా చాలా అవసరమైనటువంటి పని ఏర్పడుతుంది.
0: సపోజింగ్ దేర్ మే బి టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీ అర్జెన్సీ,
1: మిమ్మల్ని మీకు దర్శించాలనుకుంటే, మీకు వార్తను పంపించాలనుకుంటే, మీది ఎక్కడ హెడ్ ఆఫీస్ అని అడిగారు.
0: ఇన్ ఆర్డర్ టు సీ యు అండ్ సెండ్ ద మెసేజ్,
1: కైలాసమా మీకు, స్వర్గమా మీకు, ఏది మీ యొక్క హెడ్ ఆఫీస్ అని చెప్పి అన్నారు.
0: వేర్ ఇస్ యువర్ హెడ్ ఆఫీస్? వాట్ ఈస్ యువర్ హెడ్ ఆఫీస్? వైకుంఠ ఆర్ స్వర్గ ఆర్ కైలాస?
1: అప్పుడు విష్ణువు చెప్పాడు, నారద నా అడ్రస్ నీవు రాసుకోమన్నాడు.
0: విష్ణు సెడ్ టేక్ డౌన్ మై అడ్రస్ నారద.
2: మద్భక్త యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద.
1: నారద ఈ వైకుంఠము, ఈ కైలాసము, ఈ స్వర్గము, ఇవన్నీ బ్రాంచ్ ఆఫీస్.
0: వైకుంఠ కైలాస హెవెన్ దర్ బ్రాంచ్ ఆఫీసెస్.
1: నా హెడ్ ఆఫీస్ మద్భక్త,
0: మై హెడ్ ఆఫీస్
1: నా ప్రియమైన భక్తులు ఎక్కడ నన్ను స్మరిస్తుంటారో తత్ర తిష్టామి నారద, అక్కడ నేను ప్రతిష్ట అయ్యే ఉంటుంటాను.
0: వేర్ ఎవర్ మై డివోటీస్ సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ మై గ్లోరీ, ఐ ఇన్స్టాల్ మైసెల్ఫ్ దేర్.
1: నేను ప్రొసెషన్ విగ్రహాన్ని,
0: ఇన్ అదర్ ప్లేసెస్ ఐఎమ్ లైక్ ఎ స్టాచ్యూ దట్ ఇస్ టేకెన్ ఇన్ ప్రొసెషన్. ఇన్ ప్రొసెషన్
1: కానీ తిష్టామి అన్నాడు, వశామి అని చెప్పలేదు. తత్ర తిష్టామి నారద,
0: హి సేస్ దట్ హి ఇన్స్టాల్డ్ హింసెల్ఫ్ దేర్.
1: కనుక నే ప్రతి ఒక్కరి హృదయం కూడాను భగవంతుని యొక్క నివాసమే.
0: సో ఎవ్రీ హార్ట్ ఈస్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్
1: గాడ్. కనుక ప్రతి మానవుడు కూడాను నేను మానవుడును మానవుడని భ్రమించకండి.
0: సో నో వన్ షుడ్ టేక్ ఎనీవన్ ఫర్ ద సింపుల్ హ్యూమన్.
1: అందరూ దైవ స్వరూపం,
0: ఆల్ ఆర్ డివైన్.
1: ఏరో పాంచభౌతికమైన ఈ దేహమును అనుసరించడం చేత, ఈ ఉపాధి యొక్క భేదం చేతనే మనం మానవులుగా భ్రమిస్తున్నాము.
0: బికాస్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ అండ్ ద వెస్చర్ వి హావ్ పుట్ ఆన్, వి కన్సిడర్ అవర్ సెల్ఫ్ యాస్ హ్యూమన్.
1: ఈ ఉపాధి భేదమును నీవు విస్మరించండి.
0: ఫర్గెట్ దిస్ బాడీ కాన్సెప్ట్.
1: ఉన్న సత్యాన్ని గమనించండి.
0: అండ్ నో ది ట్రూత్.
1: సత్య నిత్యాన్నిమైనటువంటి యొక్క దైవత్వాన్ని స్మరించండి.
0: ఆల్సో యూ థింక్ ఆఫ్ ద గాడ్ హూ ఇస్ ఎటర్నల్.
1: కేవలం జీవితం అంతా కూడాను ఈ యొక్క భౌతికమైన, ఈ లౌకికమైన, ఈ ప్రాకృతమైన దీన్ని కాలమును గడపటం.
0: డోంట్ స్పెండ్ యువర్ లైఫ్ టైమ్ థింకింగ్ ఆఫ్ ది ఫిజికల్ ట్రాన్సెండెంట్.
1: భగవంతుడు ఎప్పుడు కూడాను ప్రేమ స్వరూపుడు.
0: గాడ్ ఈస్ లవ్.
1: అంతా తన యొక్క ప్రేమని.
0: ఎవ్రీథింగ్ ఈజ్
1: స్వరూపం. అంటే స్వభావం ఒకటి రావచ్చును, స్వరూపం లేదు, స్వభావం లేదు, ప్రేమనే తాను, తానే ప్రేమ.
0: యూ కెనాట్ కాల్ ఇట్ యాజ్ ఎ ఫార్మ్ ఆర్ టెంపర్మెంట్. ఇట్స్ ఓన్లీ లవ్.
1: ప్రేమకు రూపమే లేదు.
0: లవ్ హాజ్ నో ఫార్మ్.
1: ప్రేమ ప్రేమని.
0: లవ్ ఇస్ లవ్.
1: కనుక నీ ప్రేమకు ఒక విధమైనటువంటి ఒక పరిమితమే లేదు.
0: యు కెనాట్ పుట్ ఎనీ లిమిట్.
1: ఒక సముద్రమైనకైనా ఒక పరిమితం ఉంటుండాలి.
0: ఓషన్ హ్యాస్
1: ఒక ఆకాశమునికైనా ఒక పరిమితం ఉంటుండాలి.
0: స్కై హ్యాస్ లిమిట్.
1: కానీ ప్రేమకు పరిమితం లేదు.
0: లవ్ హ్యాస్ నో లిమిట్.
1: కనుకనే కర్ణాటక దేశం లోపల మల్లమ్మ అని ఒక పరమ భక్తురాలు ఉండేది. మల్లమ్మ ఏమిరెడ్డి మల్లమ్మ.
0: ఇన్ ది స్టేట్ ఆఫ్ కర్ణాటక దేర్ ఇస్ వన్ డివోటీ ఏమిరెడ్డి మల్లమ్మ.
2: నీలింగే నైదిలియే శృంగార శృంగార.
1: ఓ పరమాత్ముడా,
0: ఓ గాడ్,
2: నీలింగే నైదిలియే శృంగార.
1: ఒక కులనకు తామరమే శృంగారము.
0: ఇట్ ఇస్ అ లోటస్ ఫ్లవర్ విచ్ ఇస్ అ డెకరేషన్ టు ద లేక్.
1: ఆ లేక్ లోపల ఆ తామర పుష్పమే లేకపోతే ఆ లేకు ఏమాత్రము శృంగారం లేదు.
0: విదౌట్ ఎ లోటస్ ఫ్లవర్ lake is not beautiful.
2: Ringe agarave shringara
1: gramaniki inde shringaram.
0: For the village the houses are the decoration.
2: Gaganakke chandramane shringara
1: aakashamunaku chandrude chakkani shringaram.
0: For the sky the moon is the beauty.
1: Chandrude lekapothe aakashamunaku andame ledu.
0: Without moon the sky has no beauty at all.
2: Samudra ke teraye shringara
1: samudramunaku alale shringaram.
0: For the ocean waves are the beauty.
2: Nimma bhaktara nosalige premaye shringara
1: swami nee bhaktulu yokka talarataku premane shringaram.
0: Swami for your devotees is the love that would
1: ni prema kante variki shringaram marakuta ledu.
0: There is no other decoration of the jewel other than
1: alam deni samudramu,
0: ocean without waves,
1: chandrudu deni aakashamu,
0: sky without the moon,
1: kalamu kamalamul deni kolanu,
0: lake without lotus.
1: Ivanni kuda ye vidhanga shringara rahitamainativo aa vidhanga ni nee premane lekapothe ee jeevitame shringara rahitam aipothundi.
0: Or things without beauty, likewise a devotee without love is also వన్ విదౌట్
1: కనుక నీ ప్రేమనే మనకు పెద్ద శృంగారము.
0: దేర్ఫోర్ ఇట్స్ లవ్ దట్ యాడ్స్ టు అవర్ బ్యూటీ.
1: కనుక నీ లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్. ఈ ప్రేమనే దైవము.
0: లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: అందరినీ ప్రేమించు.
0: లవ్ ఆల్.
1: ఏమైనా ప్రేమ ఎదుటి వాళ్ళలో లేనప్పుడు నీ ప్రేమను వారికి పంచు.
0: If the other person is not having love, at least share your love with him.
1: చెప్పాను, ఈ ప్రేమ అనేటువంటి దిక్సూచక యంత్రము వంటిది.
0: This love is a compass.
1: Compass.
0: Compass.
1: అది ఎక్కడ పెట్టినా గానీ ఉత్తర దిశకే చూస్తూ ఉంటారు.
0: యు మే కీప్ ఇట్ ఎనీవేర్, ఇట్ డైరెక్ట్స్ టువర్డ్స్ ద నార్త్.
1: అదే రీతిగా మనం ఏ పని చేసినప్పటికీ,
0: వాట్ ఎవర్ యు మే డూ,
1: ఏమి చింతించినప్పటికీ,
0: వాట్ ఎవర్ యు మే థింక్,
1: ఏమి కోరినప్పటికీ,
0: వాట్ ఎవర్ యు మే ఆస్క్ ఫర్,
1: ఏమి మనం ఆలోచించినప్పటికీ,
0: వాట్ ఎవర్ యు
1: మే థింక్, అదంతా కూడాను దైవం వైపునే ప్రయాణమైపోవాలి.
0: ఆల్ షుడ్ ట్రావెల్ టువర్డ్స్ ది డైరెక్షన్ ఆఫ్ గాడ్.
1: మనం వ్యాపారం చేసి, ఉద్యోగం చేసి, ఏ విధంగా ధనమును మనం సంపాదిస్తున్నామో,
0: just as we earn money through business and undertaking a job,
1: ade vidhamgane
0: like
1: mana nitya jeevithamlo chese prati karma yendu kodanu premanu sampadinchali, premanu sampadinchali.
0: In our everyday day to day routine we should receive
1: ee prema ee vidhamainatundi ichukodanu perigedi tarigedi kaadu.
0: Love neither increases nor diminishes.
1: కనుక ఎప్పుడు కూడా ఈక్వల్ బ్యాలెన్స్ లో ఉంటుంటాయి.
0: ఇట్ మెయింటైన్స్ ఈక్వల్ బ్యాలెన్స్ కాన్స్టెంట్.
1: ఏ మాత్రం వడ్డీ పెరగటమో వడ్డీ తగ్గటమో ఉండదు.
0: ఇట్ డజంట్ ఇంక్రీజ్ నార్ డిక్రీజ్.
1: ఎప్పుడు కూడా సమత్వం గాని పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే, ఇటువంటి పూర్ణ స్వరూపమైనటువంటిది ఈ ప్రేమ.
0: ద లవ్ రిమైన్స్ ఫుల్ ఆల్ ద టైమ్.
1: పూర్ణ ప్రేమయందే పుట్టును దైవంబు. ఈ పూర్ణ ప్రేమ ఎక్కడ ఉంటే అక్కడే పుడతాడు భగవంతుడు.
0: వేర్ దేర్ ఇస్ టోటల్ లవ్, ఫుల్ లవ్, యు ఫైండ్ గాడ్ దేర్.
1: అక్కడే కాదు, అప్పుడే పుడతాడు.
0: నాట్ ఓన్లీ హీస్ బోర్న్ దేర్.
1: ఇంత దైవత్వం అనగా ఎంత సులభమైనటువంటిదో మీకేం తెలియదు.
0: యు డోంట్ అండర్స్టాండ్ హౌ ఈజీ డివినిటీస్, వే టు డివినిటీ సో ఈజీ.
1: ఒక పుష్పం రేఖనైనా కొంచెం నలపడానికి కొంచెం కష్టం అవుతుంది.
0: యు మే ఫైండ్ ఇట్ డిఫికల్ట్ ఈవెన్ టు just pressure,
1: కానీ భగవంతుని పొందటము అంతకంటే సులభం.
0: బట్ ఎర్న్ గాడ్స్ గ్రేస్ ఇస్ మచ్ ఈజియర్ దాన్ దట్.
1: వెన్ననైన కూడా నలపటం కొంచెం కష్టం అవుతుంది.
0: ఇట్ మే బి డిఫికల్ట్ టు హ్యాండిల్ ద బటర్.
1: భగవంతుని చూడటం అంతకంటే సులభం.
0: టు సీ గాడ్ ఇస్ ఈజియర్
1: దాన్ దట్. ఇంత ఈజీ పాత్ ను,
0: ఇట్ ఇస్ ఎన్ ఈజీ పాత్.
1: ఇంత సులభమైన మార్గాన్ని మనం ఎందుకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు?
0: వై డోంట్ వి ట్రై టు నో వెన్ దట్ ఇస్ ఈజీ పాత్.
1: మన భావములే దీనికి మూల కారణము.
0: అవర్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: అయ్యో భగవంతుడు ఎక్కడో ఉంటున్నాడు, అతన్ని పొందడానికి చాలా కష్టము, ఎంత తపస్సు చేయలను, ఎన్ని విధమైన విచారం చేయలను అని మనలో మనం ఈ భావములే మనం భ్రమింపచేస్తున్నాయి.
0: వీఆర్ డెల్యూటెడ్ బై అవర్ థాట్స్ థింకింగ్ దట్ గాడ్ ఈస్ సమ్వేర్ ఎల్స్ అండ్ వీ షుడ్ టేక్ టు పెనెన్స్.
1: భగవంతుడు ఎక్కడనో లేడు.
0: గాడ్ ఈస్ నాట్ సమ్వేర్.
1: ఎక్కడ చూసినా ఉన్నాడు.
0: హీస్ ఎవ్రీవేర్.
1: సర్వత పాణిపాదం.
0: హీస్ ఎవ్రీవేర్.
1: సర్వతోచి శిరోముఖం. సర్వత శృతిమల్లోకి సర్వమావృతిష్టతి. ఎక్కడ చూసినా ఉన్నటువంటి వాడిని వెతికేది ఎందుకు?
0: వెన్ హీస్ ఎవ్రీవేర్ వై డు యూ సర్చ్ ఫర్ హిమ్?
1: కనుక వెతకనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు సర్చ్.
1: మనం చూడనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు సీ.
1: చూచేదంతా కూడా చర్మ చచ్చువులే.
0: వాట్ ఆల్ యు సీ,
1: ఈ చర్మ చచ్చువు అంతా కూడా బాహ్య ప్రపంచాన్ని చూస్తున్నాయి.
0: ద ఫిజికల్ ఐ విల్ లుక్ ఎట్ ది
1: బాహ్య ప్రపంచం. భగవత్ స్వరూపమే.
0: ద వరల్డ్ ఈస్ ది
1: డివైన్. పశ్చన్న పశ్యతి మూఢో, మూఢో మూఢో, ఓ మూఢుడా, పశ్చన్న పిచాన పశ్యతి మూఢో, చూస్తున్నదంతా కూడా భగవత్ స్వరూపమే.
0: ఓ ఫూల్, వాట్ ఆల్ దట్ యు సీ ఈజ్ ఓన్లీ డివైన్.
1: ఈ శిరస్సులన్నీ కూడా విశ్వ విరాట స్వరూపములే.
0: ఆల్ ది హెడ్స్ సింబలైజ్ కాస్మిక్ ఫామ్.
1: మీరు దృశ్య కల్పితమైన యొక్క రూపనామం పైన పెట్టుకుని మీరంతా మనుషులుగా భావిస్తున్నారే కానీ నిజముగా ఆ దృష్టిని దైవంగా భావించే అదే దైవంగా మారిపోతుంది.
0: యు గో బై దిస్ పాసింగ్ ట్రాన్సియంట్ వరల్డ్ బట్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ డివైన్.
1: కనుక నీ దృష్టి దోషమే కానీ సృష్టి దోషమే మాత్రము లేదు.
0: మిస్టేక్ లైజ్ ఇన్ యువర్ విజన్, నథింగ్ టు ది క్రియేషన్.
1: దృష్టిలో ఉన్నది దోషము.
0: మిస్టేక్ లైజ్ ఇన్
1: ఎలాంటి కలర్ అద్దాలు వేసుకుంటే అలాంటి కలర్ గా
0: కనిపిస్తుంటుండదు.
1: ద్వేషంగానే కనిపిస్తుంది.
0: ఇఫ్ యు లుక్ విత్ హేట్రెడ్ యు విల్ ఫైండ్ ఇట్ దేర్ ఎగ్జాక్ట్లీ.
1: ప్రేమతో చూడు, ప్రేమగానే కనిపిస్తుంది.
0: ఇఫ్ యు లుక్ విత్ లవ్, ఎవ్రీథింగ్ విల్ బి లవింగ్.
1: భావం తద్భవతి.
0: As is the feeling, so is the experience.
1: కనుక మన భావములే మనకు ఆ విధంగా కనిపిస్తుంటాయి.
0: So it's only our feelings that reflect.
1: అందరూ భగవత్ స్వరూపులే.
0: All are the forms of divine.
1: ఆ విధమైనటువంటి ఒక ఈక్వల్ థాట్ అనగా ఏకాత్మ భావాన్ని పెంచుకోవాలి.
0: We should have that equal mindedness, the feeling of oneness.
1: ప్రేమ యందు ఉండినటువంటి ఒక శక్తి సామర్థ్యము మరి ఏ దీని యందు పెద్ద ఆటం బాంబు, హైడ్రోజన్ బాంబు, స్టార్ బాంబు ఏమైనప్పటికీ దాంట్లో లేదు.
0: The mighty magnificent power latent in love is not noticed in hydrogen bomb.
1: ప్రేమ చేత ఎంతైనా కూడా మనం ఈ సాధించవచ్చు.
0: You can achieve anything to any extent.
1: ఇంత మంది ఎంత ఇక్కడ ఆవేశించారు, ఇక్కడ ప్రవేశించారు.
0: సో మెనీ ఆఫ్ యూ హ్యావ్ అసెంబ్ల్డ్ హియర్.
1: మీరందరికి ఏమి కారణము?
0: వాట్ ఈస్ దిస్ మెయిన్ కాజ్?
1: ఒక్క ప్రేమనే ఈ అన్నిటికీ మూల కారణము.
0: ఇట్ ఇస్ ఓన్లీ ద లవ్ దట్ హాస్ డ్రాన్ ఆల్ ఆఫ్ యూ టు స్వామి.
1: మీ అందరికీ స్వామి పైన ఉన్నటువంటి ప్రేమ, స్వామికి మీ పైన ఉన్నటువంటి ప్రేమని ఇంతమందిని ఇక్కడ ప్రవేశపెట్టింది.
0: యువర్ ఇంటెన్స్ లవ్ ఫర్ భగవాన్ బ్రాట్ యు ఆల్ హియర్ అండ్ అసెంబుల్ హియర్.
1: లేకపోతే మీకు ఎవరికి ఏమి ఇన్విటేషన్ పంపించారు?
0: Have you received any invitation? No.
1: లేదే.
0: Nothing.
1: ఈ ప్రేమనే అన్నింటినీ కట్టివేస్తుంటుండాలి.
0: We are all bound by his divine love.
1: కనుకని ప్రేమను పెంచుకోండి.
0: Develop this love.
1: ప్రేమతో సంభాషించండి.
0: Talk with love.
1: ప్రేమతో పనులు చేయండి.
0: Work with love.
1: ప్రేమతోనే చింతించండి.
0: And think with love.
1: ప్రేమతోనే సర్వ విధమైన కర్మలు ఆచరించండి.
0: Do every action with love.
1: ఇంతకంటే సులభమైన మార్గం మరొకటి లేదు.
0: There is no other easier path than this.
1: ఏదో జపమాలు జపుతుంటే ఏదో జపం చేస్తున్నామని అనుకుంటాము.
0: You think that you are doing japa by just going around this
1: chetulo japamu chevulu mangalillu sakalillu paina pothuntadi.
0: You have this japamala on hand, the talisman, and think of the barber mentally.
1: Jnanamlo kurchuntamu.
0: You sit for meditation.
1: Kani vantintlo appudu maadipothunnatundi kooralanta vasana ostuntayi.
0: But you will be thinking of all the curries prepared there on the frying pan.
1: Idi amanam chese jnanamu.
0: Is that the meditation?
1: Idi amanam chesetundi japamu.
0: Is that the japa?
1: Kaadu.
0: No.
1: Japam emiti? భగవంతుడు నాలో ఉన్నాడు, నేనే భగవంతుడు, నేనే భగవంతుడు, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్. ఇదే నిజమైన జపము.
0: ది ట్రూ జపర్ ద పెనెంట్ సేస్ టు థింక్ దట్ గాడ్ ఈస్ విత్ ఇన్ మీ, దట్ ఐఎమ్ గాడ్.
1: ఇంకా ధ్యానం ఏమిటి?
0: వాట్ ఈస్ మెడిటేషన్?
1: అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి.
0: ఐఎమ్ బ్రహ్మన్, ఐఎమ్ బ్రహ్మన్.
1: కనుక ఇంతకంటే సులభమైన మార్గము ఏ వేదం కూడా బోధించలేదే.
0: నథింగ్, నో అదర్ సీక్రెట్ టెక్స్ట్.
1: అన్ని వేదములు కూడాను అహం బ్రహ్మాస్మి.
0: అహం బ్రహ్మాస్మి
1: అసి
0: తత్వమసి,
1: నేను నీవే.
0: ప్రజ్ఞానం
1: బ్రహ్మ,
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: మనలో ఉన్నటువంటి ఈ యొక్క కాన్షియన్స్ అనేటువంటిది ఒక బ్రహ్మ.
0: దిస్ కాన్షియన్స్ ఇస్ బ్రహ్మ.
1: కనుక నేనే నాలోనే ఉంటున్నా సర్వము.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ మీ.
1: అన్నిటినీ చేసిన తర్వాత మరి ఇంకొక వేదం చెప్తుండే, అయం ఆత్మ బ్రహ్మ, అయామ ఆత్మ అండ్ అయామ్ బ్రహ్మ.
0: అనదర్ వేద టెల్స్ యూ ఐఎమ్ ఆత్మ బ్రహ్మ, ఐఎమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
1: ఆ వర్డ్స్ లోనే, ఆ పదములలోనే మనకు కనిపిస్తుంటుండాలి సత్యం.
0: ది వెరీ వర్డ్స్ స్పీక్ ఆఫ్ దిస్ ట్రూత్.
1: కానీ ఈ పదములను ఈ పండితులు దీన్ని అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి పట్టి మనకు ఉన్నటువంటి విశ్వాసాన్ని కూడా పోగొట్టుకుంటాం.
0: Pandits with all their pedantry and jugglery will confuse us that so as to lose the very faith.
1: Confusion ki meeru choti ivvakandi.
0: So don't give
1: ee kasrat cheta mee yokka dehanni mee yokka manasunu paadu chesukokandi.
0: Don't spoil your mind by this.
1: Sulabhamaina margamu, sunnitamainatundi margamu, adi maduramainatundi margamu, adi aanandamayamainatundi margamu, prema okkate okkate okkate.
0: Easy path, soft way, sweet path, blissful path is only love, love, love alone.
2: Prema mudita manase.

0: Watching pious and noble people, we take them so low and make fun of them. But what is it they run short of? What is it they lose? As the elephant passes by, dogs bark, but they don't lose anything on earth.
1: Vidyarthulara.
0: Students.
1: Peenadu yavat prapanchamanandu kudanu. Asuya. అహంకారము ఇవి రెండు కూడాను మితిమీరి పెరిగిపోయినది.
0: టుడే వి ఫైండ్ జెలసీ అండ్ ఈగో విచ్ ఆర్ ఇంక్రీజింగ్ బియాండ్ ఆల్ లిమిట్స్.
1: క్లాసులో ఎవరైనా ఫస్ట్ క్లాస్ వచ్చిందంటే వారిని చూచి మిగిలిన పిల్లలు కూడాను అసూయపడుతుంటారు.
0: ఇఫ్ ఎనీవన్ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ద క్లాస్ అదర్ స్టూడెంట్స్ విల్ ఫీల్ జెలస్ ఆఫ్ మ్యాన్.
1: ఎవరైనా పుష్టిగా సంతుష్టిగా ఉండినప్పుడు వారిని చూచి కూడా మిగిలినటువంటి వారు అసూయలు పడుతుంటారు.
0: ఇఫ్ ఎనీవన్ ఇస్ ఫిజికల్లీ స్ట్రాంగ్ అదర్ వుడ్ ఫీల్ జెలస్ ఆఫ్ హిమ్.
1: శ్రీమంతుని చూచి దరిద్రులు అనేక విధములుగా కూడాను అతని విషయంలో అనేక ఆపోహలు కలిగిస్తుంటారు.
0: వాచింగ్ ఎ రిచ్ మ్యాన్ ద పూర్ పీపుల్ ఆల్సో ఫీల్ జెలస్ ఆఫ్ హిమ్.
1: అదే విధంగానే మృగములు ఎందు కూడాను హంసను చూచి కొంగలు పరిహసిస్తూ ఉంటాయి.
0: వాచింగ్ ది స్వాన్ ది క్రేన్ వుడ్ మేక్ ఫన్ ఆఫ్ ఇట్.
1: కోకిల యొక్క కూతలను చూచి కాకులు ఒక కర్ణకటోరంగా భావిస్తాయి.
0: లిసనింగ్ టు ది మెలోడియస్ వాయిస్ ఆఫ్ ది కోయిల్ బర్డ్ ది క్రోస్ డోంట్ రిలీజ్ దట్ సౌండ్.
1: లోకులో కాకులు
0: ది పీపుల్ ఆర్ లైక్ దాట్.
1: కనుక దేనికి మనం వెరువక మన యొక్క సత్యము పైన ఆధారపడి జీవితమును సరైన మార్గంలో సక్రమమైన మార్గంలో నడుపుకోవటానికి తగిన కృషి చేయాలి.
0: వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్. వీ షుడ్ ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ లీడ్ ఎన్ అప్రోప్రియేట్ కరెక్ట్ లైఫ్.
1: ఏనుగు తన యొక్క గంభీరమైనటువంటి నడకతో దేనిని లెక్క చేయక బజారులో వెళుతుంటాది.
0: ఎలిఫెంట్ వాక్స్ అలాంగ్ ద స్ట్రీట్ విత్ ఆల్ మెజెస్టీ అండ్ డిగ్నిటీ.
1: ఎన్ని కుక్కలు మరిగినప్పటికీ దానికి ఏమాత్రము లెక్క చేయదు.
0: ఇట్ ఈస్ అన్మైండ్ఫుల్ ఆఫ్ ద డాగ్స్ దట్ బార్క్ అట్ ఇట్.
1: ఏనుగు ఎక్కడ, కుక్కలు ఎక్కడ?
0: వేర్ ఇస్ ది ఎలిఫెంట్ అండ్ వేర్ ఇస్ ద డాగ్?
1: పోలికనే లేదు.
0: దేర్ ఇస్ నో కంపారిజన్.
1: అదే విధంగానే కృష్ణ మార్గంలో నడుపుకోవటానికి తగిన కృషి చేయాలి.
0: వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్. We should tread along the path of truth and lead in a

0: తో గానం చేస్తుంటది.
1: ద కుకూ బర్డ్ సింగ్స్ ద మెలోడియస్ వాయిస్.
0: కాని కాకుల కూతలకు వెరిచి కోకిల తన గానమును తాను మానుకుంటుందా?
1: బికాస్ ఆఫ్ ది క్రోస్ ద కుకూ బర్డ్ విల్ నెవర్ స్టాప్ సింగింగ్.
0: కాన ఈనాటి మానవ లోకం నందు మన మంచిని, మన అభివృద్ధిని, మన సుక్షేమమును, మన యొక్క పవిత్రతను గుర్తించి అనేక మంది అసూయలు పడవచ్చును.
1: Among human beings, watching our own prosperity, peace and progress, there will be many people that feel jealous.
0: కానీ మనలోని భావములను మాత్రమే మనం పరిశుద్ధం చేసుకోవాలి. కానీ ఇతరులకు ఏ విధమైనటువంటి బాధ్యత రోకుండా మనం లొంగకూడదు, కొంగకూడదు.
1: We should never be depressed or frustrated because of the feelings of others. Only thing we have got to do is to purify our feelings and thoughts.
0: మనసులో ఉన్న భావంబు మంచిదైనా కలిగి తీరును ఫలసిద్ధి కాంత్యమందు.
1: When the thought is good in our mind, you are bound to be successful in your task.
0: మన యందున్నటువంటి యొక్క భావములు పరిశుద్ధమైనట్టుగా మనం చూసుకోవాల్సిందే. కాని ఇతరుల యొక్క దీనిని బట్టి మన భావములు ఏమాత్రం కూడా మార్చుకోరాదు.
1: We should see that we maintain pure thoughts and we should not change depending on others.
0: యత్ భావం తత్ భవతి.
1: As is the feeling, so is the result.
0: మనది ఎట్టి భావము మన ఫలితం కూడాను అట్టిది.
1: The result depends upon the feeling.
0: భగవంతుడు భావప్రియుడు.
1: God is after the feeling.
0: కేవలం లోకము బాహ్య ప్రియము.
1: The world is carried away by the
0: బాహ్యాన్ని చూచి హాస్యాస్పదములు కూడాను చేయవచ్చును.
1: We may make fun of the externals or the outer things.
0: కానీ భగవంతుడు భావప్రియుడు కనుక అతని యందు ఎట్టి మార్పులు కూడాను మనకు కనిపించవు.
1: But God will think of your inner feeling, therefore there is no change.
0: కనుక సర్వత్ర ఉండినటువంటి యొక్క దైవత్వాన్ని మనం గుర్తించడానికి తగినటువంటి యొక్క చిహ్నము మన భావమే.
1: Therefore it's only our feeling that would make us recognize the divinity which is all pervasive.
0: కేవలం మన భావములంతా కూడాను మన చర్యలపైన ఆధారపడి ఉంటున్నాయి.
1: All our thoughts depend on our actions.
0: మన చర్యలన్నీ కూడాను సంకల్పంపైన ఆధారపడి ఉంటున్నాయి.
1: All our actions in turn depend on thoughts.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: So everything is the reflection of the inner being.
0: మన నుండి ఆవిర్భవించేటువంటి యొక్క ప్రతిభావములే, ప్రతిధ్వనులే ఈ బాహ్య ప్రపంచమందు కనుతున్నాం.
1: What all that we find in the outer world is nothing but reaction, resound of the inner feeling, inner being.
0: కనుక మనము భావములను పరిశుద్ధం గావించుకునేటువంటి యొక్క విషయంలోనే మన కాలమును, కాయమును, కర్మను కూడా సద్వినియోగం చేయాలి.
1: Therefore, we should make proper use of this body, proper use of this time to purify our emotions and feelings.
0: ఈనాడు సాధన, సాధన. సాధన చేస్తున్నాము. సాధన అనగా ఏమిటి?
1: We do sadhana, spiritual practice. What do you mean by that?
0: జపం చేయటమా, లేక ధ్యానం చేయటమా, లేక భజన చేయటమా? ఇవన్నీ కూడాను ప్రాకృతమైనటువంటి భక్తికి ఒక సోపానములే.
1: What do you mean by sadhana, spiritual practice? Is it meditation or chanting or repeating Lord's name? They are only mere
0: sadhana. అనగా నిజమైనటువంటి సాధన మన యందున్నటువంటి యొక్క అభావాన్ని దూరం చేసుకోవాలి.
1: The real sadhana means to give up that feeling which comes on the way to know the divine.
0: అనాత్మ భావమును దూరం చేసుకోవాలి.
1: We have to give up the body feeling.
0: ప్రాకృతమైనటువంటి చర్యలను దూరం చేసుకోవాలి.
1: We have to give up the physical actions and tendencies.
0: క్షేత్రజ్ఞుని దృష్టి యందు ఉంచుకొని క్షేత్రమును విసర్జించాలి.
1: We have to keep in view always the knower and not the body.
0: కనుకనే ప్రాకృతమైనటువంటి భావములను విసర్జించి
1: giving up the worldly feelings,
0: దివ్యమైనటువంటి యొక్క భావములను అభివృద్ధి పరచుకొని
1: and developing the divine thoughts.
0: ఇది సరి అయినటువంటి యొక్క సాధనగా భావించి
1: we have to consider them as a true proper sadhana.
0: ఇది ప్రవృత్తికి సంబంధించినట్టుగా విశ్వసించి నివృత్తిలో మనం ప్రవేశించాలి.
1: We should consider everything else as an outward one and we should proceed inward.
0: వినున్నది, తలంచున్నది, వరించున్నది, భ్రమించున్నది ఇవన్నీ కూడా ప్రాకృతి యొక్క లక్షణములే.
1: What all that we listen to, what all that we see, whatever we think, it's all outward part.
0: వీటి అన్నింటికి అతీతమైనటువంటిదే నిజమైనటువంటి భావము.
1: But the true feeling is transcendental.
0: అది ఏ నివృత్తి యొక్క లక్షణము.
1: That is an inward path.
0: ఈ నివృత్తి యొక్క లక్షణములను మనం చక్కగా గుర్తించడానికి పూనుకోవాలి.
1: We should determine to know the trend of the inward path clearly.
0: ఈ నివృత్తి యొక్క లక్షణం ఎక్కడ నుంచి ప్రారంభమైంది?
1: Where does it start, the quality of the inward path?
0: అనేక పర్యాయములు విద్యార్థులకు చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ us repeatedly.

0: ఆత్మ నుండి అహం ఆవిర్భవిస్తుండాలి.
1: దిస్ అహం ఇస్ బోర్న్ టు ఆత్మ.
0: అహం అనగా నేను. ఇది భగవంతునికి మొట్టమొదటి పేరు.
1: అహం మీన్స్ ఐ. దిస్ ఇస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ గాడ్.
0: ప్రతి మానవుడు ప్రాకృత విషయంలో కూడా జన్మించిన తక్షణమే నేను నేను నేను అని పలుకుతున్నాడు.
1: ఎవ్రీ పర్సన్ రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ హిస్ బర్త్ ఇంట్రడ్యూస్ హిమ్సెల్ఫ్ యాజ్ ఐ.
0: ఈ అహం నుండియే మనసు ఆవిర్భవిస్తుండాలి.
1: అండ్ ఇట్స్ ది ఐ దట్ గివ్స్ బర్త్ టు ద మైండ్.
0: ఈ మనసు నుండియే వాక్కు ఉద్భవిస్తుండాలి.
1: అవుట్ ఆఫ్ దిస్ మైండ్ ద వర్డ్ ఇస్ బోర్న్.
0: కనుకనే ఈ అహం అనేటువంటి ఒక తత్వం ఆత్మకు,
1: దిస్ ఐ ది ఆత్మ,
0: కేవలము ఒక విధమైనటువంటి ఒక మనస్సు కుమారుడి వంటి వాడు.
1: అండ్ దిస్ మైండ్ ఇస్ ద సన్.
0: ఈ కుమారునకు వాక్కు గ్రాండ్ సన్ వంటి వాడు.
1: అండ్ దిస్ వర్డ్ ఈస్ ద గ్రాండ్ సన్.
0: కనుక వాక్కు, మనస్సు, అహము ఇవన్నీ కూడా ఒక కుటుంబంతో చేరినటువంటివి.
1: దేర్ఫోర్ ద ఐ, ద మైండ్ అండ్ ద వర్డ్ బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ.
0: ఈ ఒకే కుటుంబమునకు ఈ యొక్క ప్రాపర్టీ ఒక్కటే.
1: ఇట్స్ ఎ జాయింట్ ప్రాపర్టీ.
0: ఇది సత్ చిత్ ఆనందము.
1: దిస్ ఇస్ సత్ చిత్ ఆనంద.
0: ఈ సత్ చిత్ ఆనందం అనేటువంటిది మనసునకు, అహమునకు, ఈ వాక్కునకు, శరీరమునకు, అన్నింటికి సంబంధించినటువంటిది.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ సచ్చిదానంద ఈజ్ రిలేటెడ్ టు ద బాడీ, ద వర్డ్, మైండ్ అండ్
0: ఎక్కడ చూచినను ఉన్నది సచ్చిదానందమే.
1: ది సచ్చిదానంద ప్రిన్సిపల్ ఈజ్ ఎవ్రీవేర్.
0: సర్వత పాణిపాదం తసర్వతోక్షీ శిరోముఖం. ఎక్కడ చూచినా ఉన్నది అది.
1: దట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఈ సత్ చిత్ ఆనందం అనేటువంటిదే భగవంతుని యొక్క లక్షణములు.
1: సత్ చిత్ ఆనంద ఆర్ ద క్వాలిటీస్.
0: అయితే భగవంతుని గుణాతీతుడైనటువంటి వానికి ఈ ఆనందం అనేటువంటి స్వరూపాలు ఎక్కడ నుంచి వచ్చాయి?
1: హౌఎవర్ వెన్ యూ సే ద గాడ్ ఈస్ బియాండ్ అట్రిబ్యూట్స్, హౌ డు యూ సే దట్ హి హస్ గాట్ దిస్ ఆనంద?
0: ఎర్రధనము, దహన శక్తి, వేడి ఈ మూడు కూడాను ఏ విధంగా సహజమో.
1: Just as for the fire, the three qualities. One is the color is red. It can burn.
0: సచ్చిదానంద స్వరూపుడైనటువంటి భగవంతునకు సత్, చిత్, ఆనందం అనేటువంటిది ఈ విధమైనటువంటి యొక్క లక్షణములు.
1: Likewise, God also has these three qualities. Sat, Chit, Ananda.
0: సత్ నిరంతరం కూడాను ఉండేటువంటి ఒక తత్వమే.
1: సత్ ఈస్ బీయింగ్ దట్ విచ్ ఎగ్జిస్ట్ ఆల్ ది టైం.
0: నిర్మలము, నిశ్చలము, నిస్వార్థము, ఇది ఏ సత్.
1: Sat is the being which is pure, unsullied, steady, selfless.
0: Inga chit ide awareness.
1: Chit is awareness.
0: Ide nijamainatvanti oka chaitanyamu.
1: This is the true awareness.
0: Deenine conscience annaru.
1: This is called conscience.
0: Ee aanandam ekkada nunchi vachindi?
1: Where from you get bliss?
0: Ee sat chit rendinti oka ekatvame aanandamu.
1: The combination of sat and chit, being and awareness, will give you the bliss.
0: Kodi ee moodu oka lakshanam kodanu. ఆనందమే దీని యొక్క ఫలితము.
1: దేర్ఫోర్ ఆనంద ఇస్ ద క్లైమాక్స్.
0: కనుకనే ప్రతి మానవుడు పుట్టిన మొదలుకొని గిట్టినంత వరకు కూడాను ఆనందాన్ని అభిలషిస్తున్నాడు.
1: సో ఎవ్రీవన్ వాంట్స్ టు బి ఇన్ బ్లిస్ఫుల్ స్టేట్ ఫ్రమ్ బర్త్ టు డెత్.
0: విద్యార్థులు తమ క్లాసులో పాస్ కావాలని, ఆనందాన్ని అనుభవించాలని ఆశిస్తున్నారు.
1: స్టూడెంట్స్ వాంట్ టు పాస్ ఇన్ ద ఎగ్జామినేషన్, దేర్ బై ఫీల్ హ్యాపీ.
0: కానీ పాస్ అయిన తక్షణమే ఆనందాన్ని అనుభవిస్తున్నాడు.
1: He is happy the moment he passes in the exam.
0: కానీ అంత మాత్రంతో ఈ ఆనందం అంత్యం కావటం లేదు.
1: But it doesn't end there.
0: తిరిగి ఉన్నత స్థానానికి పోవాలని ఆశిస్తున్నాడు.
1: Then he wants to go to the next position.
0: అందులో కూడాను ఒక ఉన్నత స్థాయి అతనికి లభ్యమైంది.
1: There he could get high position.
0: కానీ ఆ ఆనందం కూడాను శాశ్వతం లేదు.
1: Even that happiness is not permanent.
0: తదుపరి ఉద్యోగం కావాలని ఆశిస్తున్నాడు.
1: Later he wants a job.
0: ఉద్యోగం చిక్కినప్పుడు కూడాను ఆనందం లేదు.
1: He is not happy even then.
0: ఈ విధంగా జీవితమంతా అనేక విధమైనటువంటి కోరికలు కోరుతూనే పోతున్నాడు.
1: That's why he continues to desire one after another. There's no end for it.
0: కనుక ఆనందమును కూడాను అంత్యం లేదు.
1: Therefore even bliss also has no end.
0: ఈ లౌకిక సంబంధమైనటువంటి ఆనందములు క్షణభంగురములు.
1: వరల్డ్లీ హ్యాపీనెస్ ఇస్ మొమెంటరీ.
0: ఇవంతా కూడా సరైన లక్షణములు కావు.
1: దాట్స్ నాట్ ప్రాపర్.

0: ఇదంతా క్షణంలో కాలిపోయేది, చమసలో ఊడిపోయేటువంటి, చమలో మారిపోయేటువంటిది.
1: ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు చేంజ్ ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ టైమ్, ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు ఫాల్.
0: ఇట్టి దినాన్ని మనం సత్యమని భావించి దీని నిమిత్తమై మన జీవితాన్ని అంకితం చేస్తున్నాము.
1: వీ కన్సిడర్ దెమ్ ట్రూ అండ్ డెడికేట్ అవర్ లైవ్స్.
0: ఇవంతా స్వప్న దృశ్యములే.
1: దట్స్ ఆల్ ద సీన్స్ ఇన్ ఎ డ్రీమ్.
0: కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు విప్పిన లేవు కదా.
1: All the mansions that you see in a dream, you don't find them the moment you are awake.
0: ఈ జాగ్రత్తలో చూచినవంతా ఇక్కడను కలలో మనకి ఏ మాత్రమూ కనిపించడం లేదు.
1: All things seen in the waking state are not there as when you dream.
0: కనుక ఇది డే డ్రీమ్, అది నైట్ డ్రీమ్.
1: So this is the day dream while that is the night dream.
0: రెండు కూడాను డ్రీమ్స్, కలలే.
1: Both are dreams.
0: కానీ రెండింటి యందు ఉండినటువంటి ఒక అహం నీవే.
1: But you aham exist in both the conditions.
0: అది omnipresent.
1: That is omnipresent.
0: కనుక ఇట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వము మన ఇందే ఉన్నది కానీ బయట ప్రపంచంలో లేదు.
1: దిస్ ఎటర్నల్ ట్రూత్ ఈజ్ విత్ ఇన్ అస్, నాట్ అవుట్ సైడ్.
0: వస్తువుల వల్ల లభించేటువంటి ఆనందము శాశ్వతం కాదు.
1: ది హ్యాపీనెస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్,
0: విషయం చేత లభించేటువంటి ఆనందము శాశ్వతం కాదు.
1: నాట్ దట్ ఆఫ్ సెన్సువల్ ప్లెజర్,
0: వ్యక్తుల చోట అనుభవించేటువంటి ఆనందము శాశ్వతం కాదు.
1: నాట్ ది ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ ఇండివిజువల్స్,
0: ఇవన్నీ కదిలిపోయే మేఘముల వంటివి.
1: ఆల్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: కానీ ఇట్టి కదిలిపోయే మేఘములు శాశ్వతము సత్యమని భావించి మానవుడు దీనిని పొందే నిమిత్తమై అనేక విధమైనటువంటి శ్రమలకు గురి అవుతున్నాడు.
1: బట్ హీస్ క్యారీడ్ అవే బై ది ఇల్యూషన్ that the passing clouds are permanent and eternally true, and therefore is deluded.
0: ee satyanni gurtinche nimittamai aadhyatmikam aneetvanti margamlo praveshinchali.
1: To know this truth, one should tread along the path of spirituality.
0: Aithe enni velamando ee aadhyatmika margamlo praveshistunnaru.
1: Thousands are along this way.
0: Enniyo sadhanalu chestunnaru.
1: They take too many practices.
0: Aithe entha mandi ee aanandanni anubhavincharu.
1: How many actually experienced this bliss?
0: Entha mandi ee aanandanni pondinaru?
1: How many acquired it?
0: సంవత్సరంలో దొరికిపోతున్నాయి.
1: ఇయర్స్ పాస్ ఆఫ్,
0: దేహం పెరిగిపోతుండాలి.
1: బాడీస్ గ్రోయింగ్.
0: కడపటికి కర్తవ్యాన్ని గుర్తించకుండా కాయమే కూలిపోతుండాలి.
1: అల్టిమేట్లీ ది ఎయిమ్ ఇస్ నాట్ ఫుల్ఫిల్.
0: కానీ ఫలితాన్ని మాత్రం పొందటం లేదు.
1: బట్ దేర్ ఇస్ నో రిజల్ట్ అట్ ది ఎండ్.
0: దేనికోసం?
1: వాట్ ఫార్?
0: మన విశ్వాసములు దృఢమైనటువంటివిగా లేకపోవటమే దీనికి మూల కారణం.
1: యాజ్ అవర్ ఫెయిత్ ఈస్ నాట్ స్ట్రాంగ్.
0: ఈ విశ్వాసం అనేటువంటి స్థిరంగా ఉండినప్పుడే,
1: వెన్ ది ఫెయిత్ ఈస్ స్టడీ,
0: దీని యొక్క ఫలం కూడాను మనకు స్థిరంగా ఉంటుంటారు.
1: ద రిజల్ట్ ఆల్సో వుడ్ బి పర్మనెంట్.
0: కనుకనే లాడర్ కు రెండు ప్రధానమైన స్థానములు అని చెప్పాను.
1: ఫర్ దిస్ లాడర్ దేర్ ఆర్ టూ స్టెప్స్.
0: కింద భూమిని ఆధారం చేసుకున్నటువంటిదే ప్రేమ.
1: ఇట్ రెస్ట్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ లవ్.
0: పైన మిద్దిని ఆధారం చేసుకున్నటువంటిది విశ్వాసము.
1: ఆన్ ద టాప్ ఇట్ లీడ్స్ ఆన్
0: ప్రేమ. విశ్వాసములు రెండు ఉండినప్పుడే మనం ఈ లాడర్ నుంచి కూడాను మనం టాప్ ను చేరవచ్చు.
1: యాజ్ ద లాడర్ రెస్ట్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ లవ్ అండ్ లీన్స్ ఆన్ ద టాప్ ఆఫ్ ఫెయిత్,
0: ప్రేమ ఉంటే విశ్వాసం లేదు, విశ్వాసం ఉంటే ప్రేమ లేదు.
1: టుడే వెన్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో ఫెయిత్, వెన్ యూ హావ్ ఫెయిత్ దేర్ ఇస్ నో లవ్.
0: కేవలము ఈ యొక్క ఫెయిత్ మాత్రమే చాలదు, దీనికి ప్రేమ కూడా ఉండాలి.
1: Is not enough if you have faith, you need
0: love. Your sambandha bandhavyam anetundi negative positive vantivi.
1: The relationship between the two is like that of
0: ee naati prati sadhakudu kudanu hrudayam nindukunu negative yokka thoughts nimpukuntunnadu.
1: Today every aspirant has filled his heart with a negative thoughts.
0: Kanuka positive ni etta manam pondagalavu?
1: How can you have positive?
0: కనుక నీ నెగిటివ్స్ మనం దూరం చేయాలి.
1: Therefore you have to give up negative thoughts.
0: ఏమీ లేని పాత్రలోన ఏమైనా నింపవచ్చు.
1: If the vessel is empty, you can fill it up with anything.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగున.
1: If the brain is stuffed with so much matter,
0: తలబుర్రది ఖాళీ కాకయ్య శక్తం నింపనగున.
1: Without the head being empty, can you fill it up with spiritual knowledge?
0: కనుక నీ మన యందు నింపుకున్నటువంటి యొక్క ఈ నెగిటివ్ థాట్స్ అంతా దూరం చేసుకోవాలి.
1: Therefore you have to remove negative thoughts from our head.
0: ఏ నాటికైనా ఈ జగత్తును వదలకపట్టే పోక తప్పదు.
1: One day or other we are bound to leave this world.
0: ఈ కాయం అనేటువంటిది శాశ్వతం కాదు.
1: ద బాడీ ఇస్ నాట్ పర్మనెంట్.
0: మనం చేసే సర్వ కర్మల యందు కూడాను ఫలితం అనేటువంటిది కూడా శాశ్వతం కాదు.
1: ఈవెన్ ద రిజల్ట్ అవుట్ ఆఫ్ అవర్ యాక్షన్స్ ఇస్ నాట్ పర్మనెంట్
0: ఈదర్. అన్ని కదిలిపోయే మేఘములే.
1: ఆల్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఇలాంటి మేఘముల నిమిత్తమై మనం ఎందుకు ఇంత శ్రమ పడ్డాం?
1: వై షుడ్ వీ స్ట్రెయిన్ సో మచ్ ఫర్ దీస్ క్లౌడ్స్?
0: నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వానికి మనం ప్రాకులాడటం లేదు.
1: వీ ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ దిస్ ఎటర్నల్ ట్రూ డివైన్.
0: భక్తి కోసం చదివేటువంటి చదువులు చాలా శ్రద్ధగా చదువుతున్నారు.
1: వీ స్టడీ ఇన్ ఆల్ సిన్సెరిటీ టు క్యారీ అవుట్ ఎవరీ లివింగ్.
0: భక్తి కోసం చదివేటువంటి చదువులు పైన శ్రద్ధ చూపటం లేదు.
1: బట్ వీ ఆర్ నాట్ దట్ సిన్సియర్ సో అస్ టు ఎడ్యుకేట్ అవర్ సెల్వ్స్.
0: ఈ చదువులన్నీ కూడా ఏది నిమిత్తమై వచ్చినాయి?
1: వాట్ ఫార్? వై షుడ్ వీ స్టడీ?
0: అందువల్లనే ఈ చదువులంతా కూడా లోక సంబంధమైనటువంటి మర్యాదలను స్థానాన్ని గౌరవాన్ని అందించవచ్చు.
1: దిస్ ఎడ్యుకేషన్ మే గివ్ యూ ది వరల్డ్లీ రెస్పెక్ట్. వరల్డ్లీ ఎస్టీమ్ అండ్
0: కానీ ఈ యొక్క ప్రాకృతమైనటువంటి జీవితంలో కూడాను మనం నిలబెట్టుకోవాల్సినటువంటి రెండే రెండు.
1: బట్ ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ వీ హావ్ టు అప్హోల్డ్
0: సత్యం కీర్తి.
1: వన్ ఇస్ సత్య ద ట్రూత్, అదర్ ఇస్ కీర్తి రెప్యుటేషన్.
0: కనుక

0: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఇస్ టెంపరీ.
1: అస్థిరం జీవనం లోకే,
0: లైఫ్ ఇస్ టెంపరీ.
1: అస్థిరం యవ్వనం ధనం,
0: యూత్ అండ్ వెల్త్ ఆర్ ఈక్వలీ టెంపరీ.
1: అస్థిరం దారా పుత్రాది,
0: ద వైఫ్ అండ్ చిల్డ్రన్ దేర్ ఆర్ టెంపరీ.
1: సత్యం కీర్తి ద్వయం స్థిరం,
0: బట్ ద ట్రూత్ అండ్ రిప్యుటేషన్ దే ఆర్ పర్మనెంట్.
1: ఈ కీర్తిని మనం సాధించాలి.
0: వి షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
1: ఈ కీర్తి దేని వల్ల మనకు లభ్యమవుతుంది?
0: హౌ డు యు గెట్ ఎ
1: గుడ్ నేమ్? సత్య మార్గము వల్లనే మనకు కీర్తి లభ్యమవుతుంది.
0: ఓన్లీ బై ఫాలోయింగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
1: ఏ మార్గం నందు కూడా ఈ యొక్క కీర్తి మనకు లభ్యం కాదు.
0: యు కెనాట్ బి ఫేమస్ బై ఫాలోయింగ్ ఎనీ అదర్ పాత్.
1: ఈ కీర్తి ఎక్కడి నుంచి వచ్చేటువంటి మనకు?
0: హౌ డు యు గెట్ దిస్ రిప్యుటేషన్?
1: సత్యం,
0: ట్రూత్.
1: అది ఏ సత్యం? ట్రూత్ ఈస్ గాడ్.
0: Truth is God.
1: ఆ సత్యమే దైవ స్వరూపము.
0: That truth is God.
1: ఆ సత్యమే సర్వత్రా ఉన్నటువంటిది.
0: The truth is everywhere.
1: సత్యమే మన యొక్క ఆధారము.
0: Truth is the foundation.
1: సత్యమే మన యొక్క ప్రాణము.
0: Truth is our life.
1: కనుకనే ప్రాచీన భారతీయ సంస్కృతి యందు సత్యం బ్రూజాత్ ప్రియం బ్రూజాత్.
0: Therefore the culture of Bharat wants you to speak truth.
1: సత్యం వద ధర్మం చర.
0: Speak truth and follow dharma.
1: ఈ రెండింటిని మనం ఆధారం చేసుకుని మన జీవితాన్ని నడుపుతూ రావాలి.
0: We have to carry on in this life sojourn basing on these two.
1: ఈ నౌతికమైన, ఈ భౌతికమైన, ఈ లౌకికమైన ఈ జగత్తునందు మనము ఈ కీర్తిని సంపాదించవలనంటే కూడాను మన చర్యలు కూడాను సరి అయినట్టుగా ఉండాలి.
0: To earn a good name in this world which is temporary, which is transient, we should
1: దాని కనుక వస్తు వాహనాలు ఉండినంత వరకు లోకం మనల్ని గౌరవిస్తుంది.
0: So long you have got the position, the money, you will be respected.
1: ఎవరిని గౌరవిస్తుండాలి?
0: Who is respected?
1: నీవు భ్రమిస్తున్నావు, నన్ను గౌరవిస్తున్నారని.
0: You think that you are
1: కాదు,
0: respected?
1: కాదు, కాదు.
0: No.
1: నీ దగ్గర ఉన్న ధనాన్ని గురించి గౌరవిస్తున్నారు.
0: You are respected because of money you
1: have. పదవిని గురించి గౌరవిస్తున్నారు.
0: Because of your position.
1: నీకున్న జనబలమును చూచి గౌరవిస్తున్నారు.
0: Because of your people around you.
1: నీ బుద్ధిబలమును చూచి గౌరవిస్తున్నారు.
0: Because of your intelligence.
1: గుణబలమును చూచి కాదు గౌరవించేది.
0: You are not respected because of your virtue. గుణమే సరే
1: కీర్తి.
0: It is only the character that brings you good name.
1: అది ఏ ఈ క్యారెక్టర్ అనేటువంటిది? ఇండివిజువల్ క్యారెక్టర్, నేషనల్ క్యారెక్టర్, వ్యక్తిగతమైనటువంటి యొక్క గుణము, సామాజిక సంబంధమైన గుణము.
0: దిస్ క్యారెక్టర్ హ్యాస్ గాట్ టూ ఆస్పెక్ట్స్. వన్ ఈజ్ ఇండివిజువల్ క్యారెక్టర్, ద అదర్ ఈజ్ నేషనల్ క్యారెక్టర్.
1: వ్యక్తిగతమైనటువంటి యొక్క గుణమే మన యందు లేనప్పుడు ఈ సామాజిక సంబంధమైన గుణము ఏ రీతిగా సంపాదించవచ్చు?
0: వెన్ యు ఆర్ డివైడ్ ఆఫ్ ఇండివిజువల్ క్యారెక్టర్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు పొజెస్ నేషనల్ క్యారెక్టర్?
1: కనుకనే ఈ సామాజిక గుణమనే మనం సంపాదించలేనప్పుడు నేషనల్ క్యారెక్టర్ ఎట్లు సంపాదించగలం?
0: వెన్ వీ డోంట్ ఎక్వైర్ సోషల్ వాల్యూస్, హౌ డు ఎక్స్పెక్ట్?
1: ఆ నేషనల్ క్యారెక్టర్ ఏ చారిత్రము.
0: దట్ నేషనల్ క్యారెక్టర్ ఇస్ హిస్టరీ.
1: అది ఏ చరిత్ర? రామ చరిత్ర, కృష్ణ చరిత్ర, ఇలాంటివంత చరిత్రలుగా రూపొందినాయి.
0: The national character is the true history.
1: కేవలం
0: హిస్టరీ.
1: మన యొక్క చరిత్ర మనం రాసుకుంటే అది చరిత్ర అని చెప్పడానికి వీలు కాదు, అది మహా అవమానం.
0: If you write your own history, it's a matter of shame.
1: His story is history.
0: History, his story is history.
1: Daivam yokka story.
0: It is the story of God.
1: Atani yokka gunaganamulnu varrinchetvanti story.
0: It is the story that describes and narrates.
1: Atani adarchavantamainatvanti yokka gunamule manaku story.
0: All the ideals make up the story.
1: Itti charitranu manam abhivruddhi parchukovali.
0: We have to develop that.
1: Charitratmakudu kavali kani jeevatmakudu kaagurdu.
0: One should be a one of history, not of the dust.
1: కదిలిపోయే మేఘం వంటి ఈ యొక్క అనిత్యము అశాశ్వతమైన కీర్తులు నిమిత్తమై ప్రాకులాడకూడదు.
0: వీ షుడ్ నాట్ వర్క్ ఫార్ ద వరల్డ్లీ నేమ్.
1: నీ కాన్షియన్స్ తృప్తి,
0: యూ షుడ్ వర్క్ ఫర్
1: ఆత్మ తృప్తి నిమిత్తమై నీవు ప్రాకులాడాలి.
0: యూ షుడ్ వర్క్ సో యాస్ టు సీ దట్
1: యు జగత్తు లోపల విద్యావంతులు లేరు.
0: దర్ ఆర్ మెనీ ఎడ్యుకేటెడ్,
1: ఎంతమంది ఈ జగత్తులో మేధావులు లేరు.
0: దర్ ఆర్ మెనీ ఇంటెలిజెంట్ పీపుల్.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి మేధావులు ఉన్నారు, కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని విభజించేటువంటి చేర్చేటువంటి మేధావులు కనిపించడం లేదు.
0: దర్ ఆర్ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ వ్యూ మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ, బట్ దర్ ఆర్ నన్ హూ వ్యూ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: కనుకనే ఏకత్వంలోని అనేకత్వాన్ని విభజించేటువంటి వాడు మేధావి.
0: He's only an intellectual who finds unity in diversity.
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని విశ్వసించేటువంటి వాడే చారిత్రకుడు.
0: And therefore he is one who makes a history if he finds that such unity.
1: కనుకని unity in diversity.
0: Unity in diversity.
1: ఇలాంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
0: We have to recognize such unity in diversity.
1: దేహముల యొక్క రూపనామములు ఎన్నికైనా ఉండవచ్చును.
0: The names and forms of the body.
1: కానీ అందరి యందుకూడా ఈ సత్యము, సత్యము, సత్యము అనేటువంటి దైవత్వం ఒక్కటే ఉంటుండాలి.
0: But the divine truth is one and the same in all.
1: కనుక ఈ సత్యాన్ని మనం ఏ రీతిగా సాధించాలి?
0: హౌ టు రికగ్నైజ్ సచ్ ట్రూత్.
1: సత్యము కేవలం గురువుల వల్ల బోధించబడేటువంటిది కాదు.
0: ఇట్ కెనాట్ బి టాట్ బై ఎ ప్రిసెప్టర్.
1: లేక గ్రంథముల వల్ల చదివేటువంటిది కాదు.
0: కాంట్ బి నోన్ బై గోయింగ్ టు
1: మార్కెట్ లో పర్చేస్ చేసేటువంటిది కాదు.
0: నాట్ కెన్ యు ఫర్ యువర్
1: ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చేటువంటిది కాదు.
0: ఇట్ కెన్ బి గిఫ్టెడ్ బై యువర్ ఫ్రెండ్స్.
1: లైఫ్ లోపల నీవు సాధించాలి.
0: యు హావ్ టు అక్వైర్, యు హావ్ టు పొసెస్ బై యువర్ ఫ్రెండ్స్.
1: నిత్య జీవితంలో మనము క్షణమును కూడాను ఈ సత్యం పైన లక్ష్యం ఉంచుకోవాలి.
0: In your daily life, in every routine, moment to moment, you should keep truth Adhi in you.
1: Mana nijamaina manavattvamu.
0: That is true human quality.
1: Trikarana shuddhito kudinatvantide manavattvamu.
0: Human life should have the unity, the harmony.
1: The proper study of mankind is man.
0: The proper study of mankind is man.
1: Thoughts, words, action. Moodinti oka ekatvam kavali.
0: The harmony, the integration of thoughts, words and deeds is needed.
1: Entamandi ee vidhanga trikarana shuddhito unnaru ippudu.
0: How many people are there?
1: Entamandi ee oka ekatvanni sadhistunnaru.
0: How many could achieve this unity?
1: Sammatsaralu koladi kudunu sadhan chestunnaru annaru.
0: They undertake spiritual practice over years.
1: Ee jagattulo puttinatuvanti anni aadhyatmika granthalu chadutune unnaru.
0: They go through all spiritual texts available in the world.
1: Parayana chestunnaru.
0: They go through
1: భగవద్గీతను పారాయణ చేస్తున్నారు.
0: They read భాగవత
1: రామాయణమును పారాయణ చేస్తున్నారు.
0: They read భాగవత.
1: ఎన్ని చేసి ఏమి ప్రయోజనం?
0: వాట్ ఈస్ యూ?
1: ఏ కించిత్తైనా సాధిస్తున్నామా?
0: డూ దే అచీవ్ ఎనీథింగ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్?
1: నీ దుమ్మ పైన వేసుకుని చూడు, అదే నీకు సరైన సత్యం బోధిస్తుండాలి.
0: యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, యూ విల్ గెట్ ది ట్రూత్ ఆన్సర్.
1: ఎన్ని దినములు మనం ఈ విధంగా జీవించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ లివింగ్ సో లాంగ్?
1: ఏ కించిత్తైనా మనం సాధిస్తూ వచ్చామా?
0: డిడ్ వి అచీవ్ ఎనీథింగ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్?
1: లేదు.
0: నో,
1: లేదు, లేదు.
0: నథింగ్.
1: మనకు మన హృదయమే మనకు సాక్షిగా ఉంటుండాలి.
0: అవర్ హార్ట్ స్టాండ్స్ ఇస్ ఎ విట్నెస్.
1: ఈ సాధన చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్
1: ఆల్ దిస్? ఈ సమావేశంలో పాల్గొని ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ పార్టిసిపేషన్
1: చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ రీడింగ్ టెక్స్ట్?
1: ఇన్ని ప్రార్థనలు చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ అవర్ ప్రేయర్?
1: ఇవన్నీ కేవలం గాలికి పోయేటువంటి ఒక పేడాల వలే ఉంటున్నాయి.
0: దే ఆర్ ఆల్ బ్లోన్ అవుట్ విత్ ది విండ్ లైక్ ఎ పాప్కార్న్.
1: అది కాదు మనం సాధించవలసింది.
0: ఇస్ నాట్ దట్
1: సత్య నిత్యమైనటువంటిది? ఇది ఎస్ అనేటువంటిది నీ హృదయం నుంచి రావాలి.
0: యూ షుడ్ గెట్ ఎ రిప్లై ఫ్రమ్ యువర్ హార్ట్, ఎస్ ఫర్ యువర్ స్పిరిచువల్
1: ప్రాక్టీస్. మనం చేసేటువంటి ప్రతి కార్యములు ఎందుకు ఆర్టిఫిషియల్ గా రూపొందుతున్నాయి?
0: సో ఎవ్రీ యాక్షన్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మనం హార్ట్ఫుల్ గా రావాలి.
0: We should be heartful.
1: ఏ కార్యం చేసినా గానీ మనం హార్ట్ఫుల్ గా చేయాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ఎనీథింగ్ హార్ట్ఫుల్.
1: ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్, హార్ట్ ఈజ్ ఇన్ సైడ్.
0: ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్, హార్ట్ ఈజ్ ఇన్ సైడ్.
1: కాబట్టి హార్ట్ ని ఫాలో చేయి.
0: సో ఫాలో యువర్ హార్ట్.
1: అంతేకాని ఏదో బయట సంబంధమైనటువంటి యొక్క ప్రజలను మాత్రం మనం ఫాలో చేస్తే ప్రయోజనం లేదు.
0: డోంట్ ఫాలో ది పీపుల్ ఇన్ ది ఔటర్ వరల్డ్.
1: ముండే ముండే మతిర్భిన్న. తలలు వేరువేరు.
0: ది బ్రెయిన్స్ ఆర్ డిఫరెంట్.
1: తలంపులు వేరువేరు.
0: థాట్స్ ఆర్ డిఫరెంట్.
1: కర్మలు వేరువేరు.
0: యాక్షన్స్,
1: ఫలములు వేరువేరు.
0: రిజల్ట్స్.
1: ఎందుకు నీవు ఇమిటేషన్ చేస్తావు?
0: వై షుడ్ యూ ఇమిటేట్ ఎనీబడీ?
1: నీ హృదయాన్ని నీవు ఫాలో చేయి.
0: ఫాలో యువర్ హార్ట్.
1: ఇమిటేషన్ ఇస్ హ్యూమన్, క్రియేషన్ ఇస్ డివైన్.
0: Imitation is human, creation is divine.
1: ఆ క్రియేషన్ అనేటువంటిది నీ హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది.
0: That creation should originate out of your heart.
1: ఎన్ని విధములైనటువంటి యొక్క సంశయాలు ఉండినప్పటికీ దీన్ని అన్నింటినీ దానికి తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగుతూ వస్తుంది.
0: There may be number of doubts, but yet you should face them, resist them, and go ahead. Why?
1: అది ఏ సత్య స్మృతి.
0: That is the truth within.
1: అట్టి మనకు ఆ సత్యమనేటువంటి యొక్క ఆవిర్భావంలో ఆ వైబ్రేషన్ లో మనం మునిగిపోవాలి.
0: Out of truth you get vibrations in which you have to draw yourself.
1: సర్వత్రా ఉంటుండాలి.
0: This truth is vibration is
1: కానీ మనం కనిపించుకుంటు పోయినంత మాత్రమున మనం లేదని విశ్వసించడం లేదు.
0: As you don't see the vibrations, you cannot deny their existence.
1: మన చుట్టూ గాలి ఉంది.
0: There's air around us.
1: కానీ మన కంటికి కనిపించడం లేదు.
0: But you don't see with the eye.
1: కానీ విశ్వసించలేకపోతున్నావా?
0: But are you not able to believe it?
1: మన యొక్క దివ్యమైనటువంటి వైబ్రేషన్ మన చుట్టూ ఉంది. ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ. దివ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం కొంతైనా కూడా గుర్తించాలి.
0: Therefore, we have to recognize at least to some extent the nature of divinity.
1: సాధనలు.
0: We do practices.
1: వింటున్నారు సమావేశంలో మహనీయుల యొక్క చరిత్రలు.
0: We listen to so many stories of noble souls.
1: మనం హృదయంలో నింపుకుంటున్నాము.
0: How many of them find a place in our heart?
1: నింపుకోవటం లేదు.
0: No.
1: తిన్నది బయటికి పోయినట్టుగా, పీల్చుకున్న గాలి తిరిగి బయటకు విడిచినట్టుగా విన్నటువంటి విషయాలు కూడా బయట వదిలేస్తున్నాము.
0: Just as all the food eaten, vomited out, all the breath taken in, exhaled, we also forget all that we listen.
1: కానీ వదలవలసినది ప్రాకృతమైనటువంటివి కాని దివ్యమైనటువంటివి కాదు.
0: Worldly things must be forgotten, not the divine matter.
1: ఈనాటి లోకము లోపల ఏ విధమైనటువంటి ఒక సాధన చేసినప్పటికీ అందులో కించిత్తైనా మనకు ఆనందం లభ్యం కావటం లేదు.
0: Whatever path you may proceed, but there's no trace of happiness in the world.
1: ఈ లౌకికమైనటువంటి సంపాదనలన్నీ కూడాను ఎక్కడికెక్కడ వదిలిపెట్టి పోయేటువంటివి.
0: All the acquisitions and the money you amass,
1: నీ వెంట జంట ఇంట కంట ఉంటుంది. నిన్ను కాపాడుతూ వచ్చేటువంటి అదొక్కటే సత్యము.
0: It is only truth that protects you, that is with you, in you, around you, below you, above you.
1: కనుకనే అతి పవిత్రమైనటువంటి యొక్క మార్గంలో మనం ప్రవేశించాలి.
0: So we have to tread along that sacred path of truth.
1: కేవలం రామ రామ రామ రామ అని స్మరించినంత మాత్రం అది మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ వి చాంట్ ది నేమ్ ఆఫ్
1: కేవలం పెదవుల నుంచి వస్తుండాలి కానీ హృదయం నుంచి రావటం లేదు.
0: ఇట్స్ ఓన్లీ లిప్ సర్వీస్, ఇట్ డజంట్ కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: టేప్ రికార్డ్ పాడుతూనే ఉంటుండాలి కానీ దానివల్ల ఎంత ఫలితం వస్తుందా దానికి?
0: ద టేప్ రికార్డ్ సింగ్స్ బట్ వాట్ ఇస్ ద రిజల్ట్? రివార్డ్. గ్రామ్ఫోన్
1: ప్లేట్ పాడుతుండాలి దానికి ఎంత ఫలితం వస్తుండాలి?
0: ద గ్రామ్ఫోన్ ప్లేట్ టర్న్స్ బట్ వాట్ ఇస్ ద రివార్డ్?
1: అది కరెంట్ కు కనెక్షన్ చేయాలి.
0: You have to connect it to the current.
1: అప్పుడు ఈ రికార్డ్ సరైనటువంటి దీనిగా వస్తుంటాయి.
0: Then the record will move on.
1: ఆ కరెంటే అదే విల్ పవర్.
0: That current is the
1: will power.
0: The will power, that's called free will.
1: Free will అనేటువంటిది ఒక డాగ్ గాడు తప్ప మరొకరికి ఏమాత్రము లభ్యం కాదు.
0: Free will is only in the hands of God, no one else.
1: అందరూ చెప్పవచ్చు ఫ్రీ విల్ ఫ్రీ విల్ ఫ్రీ విల్ అని.
0: All may call about it.
1: పదములు ఉచ్చరిస్తున్నారే కానీ ఆ ఫ్రీ విల్ నీలో లేదు.
0: They only speak of free will, they don't have it anyway.
1: నీ అందున్నటువంటి జనరల్ విల్ కూడా నువ్వు కోల్పోతున్నావు.
0: You are losing your own general will.
1: కానీ ఇంకా ఫ్రీ విల్ ఎక్కడ నీవు కట్టుకోగలవు?
0: Then how do you think of freedom?
1: ఏ రీతిగా కాపాడుకోగలవు?
0: How can you protect it?
1: దీన్ని కాపాడుకునేటువంటి ప్రదేశము నీ హృదయమే.
0: It is on the heart where the free will can be protected.
1: కేవలం ఫిజికల్ హార్ట్ కాదు.
0: It is not the physical heart.
1: Spiritual heart.
0: It is the spiritual heart.
1: స్పిరిచువల్ హార్ట్ అనగా ఏ పని చేసినప్పటికీ ఎక్కడ పోయినప్పటికీ మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఏ రీతిగా జరుగుతున్నాయో ఆ చింతన ఆ రీతిగా ఉంటుండాలి.
0: The spiritual heart always thinks and ponders over like inhalation and exhalation breathing process.
1: మనము నిద్రపోతున్నప్పటికీ మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసం జరుగుతూనే ఉంటున్నాయి.
0: వీ బ్రీద్ ఈవెన్ యాజ్ వీ స్లీప్.
1: మనం పనులు చేస్తున్నప్పటికీ ఉచ్ఛ్వాస నిశ్వాసం సహజంగా జరిగిపోతుంది.
0: వీ కంటిన్యూ టు బ్రీద్ దో వీ వర్క్.
1: ఎవరితోనైనా మనం పోట్లాడుతుంటున్నప్పటికి మన ఉచ్ఛ్వాస నిశ్వాసం సహజంగా జరుగుతున్నాయి.
0: ఈవెన్ వైల్ ఫైటింగ్ వీ బ్రీద్.
1: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క దీనికి ఏమాత్రం కూడా ఇవి అడ్డు రాదు.
0: For all the physical actions, the breathing process doesn't interfere.
1: అదే విధంగానే దైవత్వం అనేటువంటి ఏ రూపమైనటువంటి మార్గంలో అయినా అది శాశ్వతంగా ఉంటాడు.
0: Therefore, divinity, whatever the form may be, it must be permanent.
1: అతి సత్య నిత్యమైనటువంటి దానిని మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
0: So we should follow that eternal truth.
1: విద్యార్థులారా,
0: students,
1: మనం పెంచుకోవలసినటువంటిది సత్యము ధర్మము.
0: What we have to develop today is satya, the truth and dharma, righteousness.
1: కేవలం లోకాన్ని సంరక్షించే కోసం కాదు.
0: Not to protect the world either.
1: లోకాన్ని సంరక్షించేవాడు ఎవడూ లేడు ఇక్కడ.
0: No one can protect this world.
1: సత్య ధర్మములే లోకాన్ని రక్షిస్తుంది.
0: Only truth and dharma will protect the world.
1: కనుక నీవు రక్షించవలసినటువంటి సత్య ధర్మాన్ని రక్షించు.
0: So what you have got to protect are these two, satya and dharma.
1: నీవు రక్షించినప్పుడు ఆ రెండే దేశాన్ని రక్షిస్తుంది.
0: When once you safeguard these two principles, they will protect the country by and large.
1: కనుకనే సత్యము ధర్మము అనేటువంటి దాన్ని మనం ఎంత ప్రాణ సమానంగా మనం తీసుకోవాలి.
0: సో వీ షుడ్ కన్సిడర్ ట్రూత్ అండ్ రైట్యస్నెస్ యాజ్ అవర్ లైఫ్.
1: ధర్మో రక్షతి రక్షితః.
0: ఇఫ్ యు ప్రొటెక్ట్ ధర్మ,
1: ధర్మ ఏవ హతోహంతి. ఈనాడు ధర్మం అనేటువంటిది ఏమిటో తెలియటం లేదు.
0: టుడే నథింగ్ ఇస్ నోన్ అబౌట్ ధర్మ.
1: సత్యం అంటే ఏమిటో తెలియటం లేదు.
0: నో వన్ నోస్ వాట్ ఈస్ ట్రూత్.
1: కానీ సత్యం అనేటువంటిది త్రికాల భాగ్యం.
0: The truth is changeless in all three periods of time.
1: అప్పటికప్పటికి మారేటువంటిది కాదు.
0: ఇట్ డజంట్ చేంజ్.
1: అదంతా నిజము.
0: దట్ ఇస్ ఓన్లీ ఫ్యాక్ట్.
1: ఇది ప్రాకృతమైనటువంటి సత్యము.
0: దిస్ ఇస్ వరల్డ్లీ ఫ్యాక్ట్.
1: ఇది మారుతూ ఉంటుంది.
0: దే చేంజ్.
1: తెల్లవారితే యోగము,
0: మార్నింగ్ యోగ,
1: మధ్యాహ్నం రోగము,
0: ఆఫ్టర్నూన్ రోగ,
1: రాత్రికి భోగము.
0: అండ్ దెన్ యూ ఫైండ్ భోగ ద ప్లెజర్.
1: ఈ విధంగా మారుతూ ఉంటే ఎంతకాలం ఉంటుంటారు?
0: సో దే గో ఆన్ చేంజింగ్ హౌ లాంగ్ డు దే లాస్ట్.
1: కనుక రామాయణం కంటే కూడాను కామం ప్రధానం అన్నారు.
0: ఎంటైర్ రామాయణ ఇస్ బేస్డ్ ఆన్ కామ డిజైర్.
1: అదే రావణాసుడు దీనికంతా కూడా మూల కారణం.
0: అండ్ రావణ ఇస్ ది మెయిన్ వన్.
1: భాగవతానికి క్రోధమే కారణం అన్నారు.
0: ఫర్ భాగవత ఇస్ ది యాంగర్ విచ్ ఇస్ ది ప్రిన్సిపల్.
1: హిరణ్యకశిపుడు భగవంతుని పైన కోపంతో చేతనే ఆ భాగవతాన్ని అంతా ఇది చేశాడు.
0: ఇట్ వాజ్ హిరణ్యకశిపు హూ వాజ్ ఫుల్ ఆఫ్ హేట్రెడ్ అండ్ యాంగర్ అండ్ ఫ్యూరీ.
1: భారతము లోభి లోభి లోభి లోభి.
0: భారత గ్రీడ్.
1: చూసారా, రామాయణం కామము,
0: ద డిజైర్ రామాయణం,
1: భాగవతము క్రోధము,
0: భాగవత యాంగర్,
1: ఇంద భారతము లోభత్వం,
0: భారత ద గ్రీడ్.
1: ఈ ఒక్కొక్క దాని ఎందు ఒక్కొక్క వ్యక్తి ఉండినప్పుడే ఇంత పతనం అయిపోయింది దేశం.
0: ఎవ్రీ పర్సన్ సింబలైజెస్ దిస్ క్యారెక్టర్ అండ్ అల్టిమేట్లీ
1: మూడు గుణములు ఒకే వ్యక్తి ఎందే ఉంటున్నాయి.
0: అండ్ టుడే ఆల్ దీస్ త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ పర్సన్.
1: ఇంకా ఈ మానవుని ఎంత పతనం చేస్తుంది?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎ రూయిన్ విల్ బి సబ్జెక్ట్.
1: పవిత్రమైనటువంటి దివ్యత్వానికి మూల కారణాలు లేక మూల అడ్డులు ఈ మూడే.
0: దీస్ ఆర్ ది అబ్స్టకల్స్ ఆన్ ద వే ఆఫ్ సీక్రెట్ డివినిటీ.
1: కనుకనే నరక ద్వారములు ఈ మూడు అని వేదం బోధించింది.
0: దేర్ఫోర్ వేద టెల్స్ యూ దట్ ద ఓపెనింగ్ డోర్స్ లీడింగ్ యూ టు ద హెల్.
1: కనుక ఒక్కొక్క భారత భాగవత రామాయణం నందు మాత్రం ఒక్కొక్క గుణం మాత్రమే ఉంటూ వచ్చింది.
0: దేర్ఫోర్ ది త్రీ టెక్స్ speak of one character.
1: ఈ నాటి మానవుని యందు మూడు గుణములు చేరిపోయింది.
0: All these three evils are present in every person today.
1: కామము, క్రోధము, లోభము.
0: Only the desire, anger and greed. What is going to happen
1: destiny?
0: They will lose all their name, they will lose their form and
1: figure. Therefore you
0: have to kill these evil qualities, the desire, anger and
1: greed. దూరం గావించుకుందుమో ఆనాడే మన యొక్క జీవితము బతికినట్టు అవుతుంది.
0: దట్ డే వెన్ వీ డిస్పెన్స్ విత్ దీస్ క్వాలిటీస్
1: వీ కెన్ క్యారీ అవర్ లైఫ్. ఈ ప్రతిష్టలు కూడా మనకు ప్రాప్తిస్తాయి.
0: దెన్ ఓన్లీ విల్ గెట్ ఏ వెరీ గుడ్ నేమ్ అండ్ రెస్పెక్ట్ ఇన్ సొసైటీ.
1: లేకపోతే మనకి కీర్తి ప్రతిష్ట లేనే లేదు, అపకీర్తి.
0: ఆర్ ఎల్స్ విల్ బి పుట్ టు డిస్రెప్యూట్.
1: అప్రతిష్టలు అంతా పాలైపోతాయి.
0: అండ్ వీ లూజ్ ఆల్ అవర్ రెస్పెక్ట్. వీ
1: విల్ బి డిస్రెప్యూట్. మేడి పండే వలే ఉంటున్నాము.
0: But we appear like a forest fig.
1: పొట్టవిప్పి చూడ పురుగులుండు.
0: The moment you open the forest fig, it will be full of the worms there.
1: కనుక మనం చూడడానికి మాత్రం చాలా షైనింగ్ గా ఉంటున్నాము.
0: బట్ అవుట్ వర్డ్
1: ఆనందంగా ఉన్నట్టుగా నటిస్తున్నాము.
0: వి ప్రిటెండ్ యాక్ట్
1: నవ్వినట్టుగా నటిస్తున్నాము.
0: వి ప్రిటెండ్ యాక్ట్
1: సినిమా యాక్టింగ్ లో అయిపోతున్నాయి.
0: ఇట్ ఇస్ ఆల్ సినిమా యాక్షన్.
1: కానీ కాదది, మన హృదయం నుంచి రావాలి ఈ ఆనందము.
0: The bliss should come from the heart.
1: ప్రతి ఒక్కటి అదే మనకు తృప్తి.
0: That only gives satisfaction.
1: అది నిజమైనటువంటి ఒక ఆనందము.
0: That is the true bliss.
1: అది నిజమైనటువంటి ప్రాపర్టీ.
0: That is the true property.
1: Who is the poorest man in this world?
0: Who is the poorest man in this world?
1: He who has much desire, he is the poorest man.
0: He who has much desires is the poorest man.
1: Who is the richest man in this world?
0: Who is the richest man in this world?
1: He who has much satisfaction.
0: He who has much satisfaction is the richest man.
1: తృప్తికరమైనటువంటి వాడే నిజమైనటువంటి ఒక శాంతిపరుడు.
0: The one with satisfaction will live in peace.
1: ఎవరికి ఉంది ఈ తృప్తి?
0: Who has got that satisfaction?
1: తృప్తి అనేటువంటిదే లేదు.
0: దేర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్.
1: తృష్ణ ఉంటుండాలి కానీ తృప్తి లేదు.
0: దేర్ ఇస్ తృష్ణ ది డిజైర్ నాట్ కంటెంట్.
1: తృష్ణ అనగా నిమిష నిమిషమునకు కోరికలు అభివృద్ధి కావటం.
0: తృష్ణ మీన్స్ డిజైరింగ్ మోర్ అండ్ మోర్.
1: ఈ తృష్ణను మనం అవసరించదండి. తృష్ణను మనం అనుసరించకండి.
0: వి షుడ్ నాట్ ఫాలో ది డిజైర్.
1: కృష్ణను అనుసరించండి.
0: ఫాలో డోంట్ ఫాలో తృష్ణ డిజైర్, ఫాలో కృష్ణ డివైన్.
1: ఈ కృష్ణుని ఫాలో చేసినప్పుడే మనకు అన్ని విధాల మనకు లభ్యమవుతుంది.
0: వెన్ వన్స్ యూ ఫాలో కృష్ణ యుల్ బి సక్సెస్ఫుల్.
1: రాముని మనం అనుసరించినప్పుడే మన వెళ్ళంతా కూడా తీరిపోతుంది.
0: వెన్ యూ ఫాలో రామా యుల్ బి రిడీమ్డ్.
1: కనుకనే భగవత్ యొక్క నామాన్ని మనం అనుసరించాలి.
0: సో వీ షుడ్ ఫాలో చాంట్ గాడ్స్ నేమ్.
1: భగవంతుని యొక్క ఆజ్ఞలు మనం ఆచరించాలి.
0: వీ షుడ్ ఫాలో గాడ్స్ కమాండ్.
1: ఎన్ని ఆచరిస్తున్నాం మనం?
0: What is the
1: రామాయణం లోపల పితృవాక్య పరిపాలన అన్నారు.
0: రామాయణ సేస్ దట్ యూ షుడ్ ఒబే యువర్ ఫాదర్.
1: కానీ ఎంతమంది పితృవాక్య పరిపాలన ఆచరిస్తున్నారు?
0: హౌ మెనీ ఫాలో ద కమాండ్ ఆఫ్ దేర్ ఫాదర్.
1: రాములు సత్య స్వరూపుడు.
0: రామ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
1: కానీ మన అంతా సత్యమే.
0: బట్ వీ అటర్ ఆల్ లైస్.
1: ఒక్క సంవత్సరానికి ఒక తూరు సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం.
0: బట్ వీ పెర్ఫార్మ్ సత్యనారాయణ వ్రత ఏ రిచువల్ వన్స్ అండ్ ఇయర్.
1: కాదు, సతతం సత్యం.
0: But we should speak truth always.
1: Sarvada sarvakaleshu sarvatra harichintanam.
0: At all points of time, everywhere, we should think of God.
1: Kanukane atti satyanni manam patinchadaniki konchemaina prayatnam cheyali.
0: Therefore we should make an effort to speak truth.
1: కానీ మనము ఆచరించడం లేదు.
0: బట్ వీఆర్ నాట్ డూయింగ్.
1: నోరు ఎత్తితే అసత్యం.
0: నమూన్ ఓపెన్ అవర్ మౌత్.
1: ఏం చెప్పినా అసత్యమే.
0: వాట్ ఎవర్ దట్ సెడ్ లైస్.
1: సత్యం అంటే ఏమిటి గుర్తించడానికి వీలు కాకుండా ఉంది.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు నో వాట్ ఈస్ ట్రూత్.
1: కనుక నీ విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: మీరు ఎలాంటి పరిస్థితులు ఏందైనప్పటికీ,
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్,
1: ప్రాణం పోయేటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ సత్యాన్ని మాత్రం వదలకండి.
0: ఈవెన్ ఇఫ్ ది టైమ్ సిచ్యువేషన్ అరైజెస్ దట్ యు హావ్ టు డై,
1: సత్యమే మీ వెంట ఇంత ఉండి కంటిరెప్పవలే కాపాడుతుంది.
0: ఇట్ ఇస్ ది ట్రూత్ దట్ విల్ ప్రొటెక్ట్ యూ బికాస్ ఇట్ విల్ బి విత్ యూ త్రూ అవుట్.
1: కనుక నీ హరిశ్చంద్ర రూపమని సత్య హరిశ్చంద్రుడిగా మార్చేసి.
0: సో హరిశ్చంద్ర ట్రాన్స్ఫార్మ్ హింసెల్ఫ్ టు సత్య హరిశ్చంద్ర.
1: ఎన్ని కష్టములకు గురి అయ్యాడు.
0: హి ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్.
1: ఎన్ని బాధలకు గురి అయ్యాడు.
0: హి వాస్ పుట్ ఆల్ ఆఫ్
1: బిడ్డలు కూడా అమ్ముకున్నాడు.
0: హి సో
1: రాజ్యాన్ని త్యజించాడు.
0: కాటి
1: కాపరిగా తయారయ్యాడు.
0: హి సాక్రిఫైస్ కింగ్డమ్.
1: కానీ జంకలేదు, కుంకలేదు.
0: బట్ హి వాస్ నాట్ అఫ్రైడ్.
1: సత్యాన్ని వదలకుండా ఉంటున్నాడు.
0: హి హస్ నెవర్ గివెన్ అప్ ట్రూత్.
1: కనబడికి దైవమే లొంగిపోయాడు.
0: అండ్ గాడ్ హస్ టు సబ్మిట్ హింసెల్ఫ్ టు దిస్ కింగ్.
1: అప్పుడు దైవమే ప్రత్యక్షమై
0: God manifested.
1: కోల్పోయినటువంటి సర్వస్వాన్ని అందించి.
0: God gave him everything he lost.
1: నీవు సత్య హరిశ్చంద్రుడు అని సరియైనటువంటి బిరుదును అందించాడు.
0: అండ్ హి గేవ్ హిమ్ ద టైటిల్ సత్య హరిశ్చంద్ర.
1: కనుక ప్రతి మానవుడు సున్వంత విశ్వే అమృతస్య పుత్ర. నీవు అమృతపుత్రుడు.
0: యు ఆర్ ది సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
1: నీవు అమృతపుత్రుడు కాదు.
0: యు ఆర్ నాట్ ది సన్ ఆఫ్ ఫాల్స్.
1: సత్యానికి పుట్టలేదు.
0: యు ఆర్ నాట్
1: సత్యానికి పుట్టావు.
0: యు ఆర్ బోర్న్ టు హోల్డ్ ట్రూత్.
1: దైవం సత్య స్వరూపుడు.
0: గాడ్ ఇస్ ట్రూ.
1: కనుక అందరూ దైవం నుండి ఆవిర్భవించినటువంటి వారే.
0: సో ఆల్ ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ ది డివైన్.
1: అన్ని బుడగలు కూడాను నీటి నుంచి వచ్చినటువంటివే.
0: ఆల్ ద బబుల్స్ యూ ఫైండ్ దట్స్ ఆర్ అవుట్ ఆఫ్ వాటర్.
1: మానవుడు కూడాను సత్య ఆనందం అనేటువంటి సాగరం నుంచి ఆవిర్భవించినట్టు.
0: దేర్ఫోర్ ఎవ్రీవన్ ఒరిజినేటెడ్ ఆఫ్ దట్ మైటీ ఓషన్ ఆఫ్ సచ్చిదానంద.
1: అందరు కూడాను సత్య స్వరూపులే.
0: ఆల్ ఆర్ ది వెరీ ఫార్మ్స్ ఆఫ్ దిస్ బీయింగ్. ఆ
1: సత్యాన్ని గుర్తించాలి ప్రతి ఒక్కరూ.
0: వీ హావ్ టు రికగ్నైజ్ ద ట్రూత్.
1: నేను దేహమును మానవ దేహమునే కానీ
0: ఇట్ ఈస్ జస్ట్ ఎ హ్యూమన్ బాడీ.
1: నేను సత్ చిత్ ఆనంద స్వరూపుడను,
0: బట్ ఐఎమ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ దట్ బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లిస్.
1: భావం నన్ను దృఢంగా నాటుకొని పోతే ఎంత మనకు ఆనందం ఉంటుంటారు.
0: వెన్ వన్స్ వీ హావ్ దట్ స్ట్రాంగ్ ఫీలింగ్, వీల్ బి ఇన్ బ్లిస్ఫుల్ స్టేట్.
1: కేవలం ఆర్టిఫిషియల్ గా నీ ఫీల్ చేయకూడదు.
0: డోంట్ ఫీల్ ఇట్ ఆర్టిఫిషియలే,
1: హృదయపూర్వకంగా నీ ఫీల్ చేయాలి.
0: ఇట్ షుడ్ బి హార్ట్ ఫుల్.
1: నేను సచ్చిత్ ఆనంద స్వరూపుడనే.
0: ఐఎమ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్.
1: దేహం కూలిపోతుంది,
0: ద బాడీ ఇస్ బౌండ్,
1: మనసు రాలిపోతుంది,
0: మైండ్ ఇస్ బౌండ్,
1: బుద్ధులు చెదిరిపోయిస్తున్నాయి,
0: అండ్ ఇట్ గో దే పాస్ ఆఫ్,
1: వాళ్ళు కదిలిపోతున్నాయి మేఘాల వలె.
0: దే ఆల్ పాస్ ఆఫ్ లైక్ క్లౌడ్స్.
1: నేను ఎప్పుడు ఉండేటువంటి వాడిని,
0: బట్ ఐ యామ్,
1: నేను కదిలేవాడిని కాదు,
0: ఐ డోంట్ మూవ్,
1: జారేవాడిని కాదు,
0: ఐ డోంట్ డ్రాప్,
1: ఊగేవాడిని కాదు,
0: ఐ డోంట్ వాసిల్,
1: ఏకత్వంగా ఉండేటువంటి వాడిని,
0: ఐ రిమైన్.
1: ఇలాంటి భావాన్ని మనం దృఢం చేసుకోవాలి.
0: వి హావ్ టు స్ట్రెంగ్థెన్ సచ్ ఫీలింగ్.
1: ఆ ఫీలింగ్ మనకి ఎప్పుడు వస్తుందో అప్పుడే సాక్షాత్కారం అయిపోతుంది.
0: ద డే వెన్ వీ డెవలప్ దట్ ఫీలింగ్, యు విల్ ఫైండ్ గాడ్ మానిఫెస్టింగ్.
1: కానీ ఆ ఫీలింగ్ పైన కూడా నువ్వు ఫెయిత్ లేదు.
0: బట్ వీ హావ్ నో ఫెయిత్ ఈవెన్ ఇన్ దట్ ఫీలింగ్.
1: ఇంకెట్ట వస్తుంది మనకు?
0: దెన్ హౌ డు యు ఎక్స్పెక్ట్?
1: అందువల్లే ఫెయిత్, ఫెయిత్, ఫెయిత్ ఇన్ యువర్
0: సెల్ఫ్. దేర్ ఫోర్ ఫస్ట్ హావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్,
1: ఫెయిత్ ఇన్ గాడ్,
0: ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఈ రెండు ఉంటే ఎంతైనా మనం సాధించవచ్చు.
0: ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్, దట్ విల్ హెల్ప్ యు టు అచీవ్.
1: బీ ఫియర్లెస్. దేనికి నువ్వు భయపడవద్దు.
0: బీ ఫియర్లెస్, డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: దేనికి భయపడాలి?
0: వై షుడ్ బి అఫ్రైడ్?
1: సత్యం నాలో ఉంటుండాలి.
0: యు హావ్ గాట్ ట్రూత్ ఇన్ యు.
1: సత్యం దేనికి భయపడదు.
0: ట్రూత్ హాస్ నో ఫియర్.
1: అందువల్లే సత్యం వద, సత్యం జయం.
0: దేర్ఫోర్ ట్రూత్ విల్ బి ట్రయంఫెంట్.
1: ఈ సత్యాన్ని మనం సాధించాలంటే ప్రేమతోనే సాధించాలి.
0: యూ కెన్ అచీవ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ఓన్లీ త్రూ పాత్ ఆఫ్ లవ్.
1: నా ప్రసంగంలో ఏది లేకపోయినప్పటికీ సత్యము, ప్రేమ ఈ రెండింటితో ప్రారంభమవుతుంది, ఈ రెండింటితోనే అంత్యమవుతుంది.
0: స్వామి భగవాన్ నెసెసరీ బిగిన్స్ హిస్ డిస్కోర్స్ విత్ దీస్ టు కార్డినల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ లవ్.
1: ప్రసంగమే చేయను.
0: హీ విల్ నాట్ లీవ్ దీస్ టూ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్.
1: ఎందుకంటే అందరి ప్రాణములు ఇవి రెండే.
0: బికాస్ దీస్ టూ ఆర్ ది లైఫ్ ప్రిన్సిపల్.
1: ఒకటి ఉచ్ఛ్వాసము, ఒకటి నిశ్వాసము.
0: వన్ ఇస్ ఇన్ ఇన్హలేషన్, అదర్ ఇస్.
1: ఈ రెండు లేకపోతే ఇంకా జీవి ఏ విధంగా ఉంటుంది?
0: హౌ కెన్ యూ లివ్ వితౌట్ దీస్ టూ?
1: కనుకనే సో సత్యం, హమ్ ప్రేమ.
0: సో ఈస్ ట్రూత్, హమ్ ఈస్ రైచస్ లవ్, లవ్, లవ్.
1: కనుకనే ఈ సత్యము, ప్రేమ ఈ రెండింటినీ ఉన్నప్పుడే మన జీవితము.
0: సో వీ కెన్ క్యారీ ఆన్ దిస్ లైఫ్ సో జర్న్ విత్ దీస్ త్రూ ట్రూత్ అండ్ లవ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: ఈ లేత వయస్సు నుండి ఈ సత్యమును, ప్రేమమును మీరు అభివృద్ధిగా చూడాలి.
0: యు హావ్ టు డెవలప్ దీస్ టూ, ది ట్రూత్ అండ్ లవ్.
1: ఈ సత్యమును, ప్రేమను కూడా మిస్లీడ్ చేయొద్దండి.
0: యు షుడ్ నెవర్ మిస్లీడ్ దీస్ టూ.
1: ఈ సత్యాన్ని సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: సీ దట్ యు ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్.
1: ఈ స్వప్రయోజనము చేరిపోవడం చేత సత్యం కూడా మారిపోతుంటుంది.
0: బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఈవెన్ ట్రూత్ చేంజెస్.
1: ఆనాడు ఎంతో పవిత్రమైనటువంటి యొక్క వాతావరణం కలుగుకొని ఆనాడు సత్య హరిశ్చంద్రుడు విజయాన్ని సాధిస్తూ వచ్చాడు.
0: బికాస్ ఆఫ్ ద క్లైమేట్ విచ్ వాస్ ఫుల్ ఆఫ్ సాంక్టిటీ ఇన్ దోస్ డేస్ హి వాస్ ట్రయంఫెంట్.
1: ఎవరు అతన్ని మార్చలేకపోయారు.
0: నో వన్ కుడ్ బ్రింగ్ ఎ చేంజ్ ఇన్ హిమ్.
1: ఈనాడు కలియుగంలోనే నిజంగా ఆ హరిశ్చంద్రుడేకి వస్తే అతన్ని కూడా అసత్యం ఆడిపించేస్తారు.
0: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి, ఈవెన్ ఇఫ్ సచ్ హరిశ్చంద్ర ఇస్ టు అపియర్ అమిడ్
1: ఈ కలి ప్రభావం ప్రభావంగా ఉంటుండాలి.
0: దిస్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి టుడే.
1: ఎంతో మంది సత్యం ఆడాలని ఎంతో ప్రతిజ్ఞ చేసుకుంటారు.
0: సో మెనీ పీపుల్ డిటర్మిన్ దే
1: టేక్ ఇట్ బ్యాక్. వస్తానే అసత్యం అయిపోతుంది.
0: అట్ ద మూమెంట్ దే రిటర్న్ దే
1: కనుక మనం ఈ కలి ప్రభావానికి ఏమాత్రం కూడా లొంగకూడదు.
0: దో వీ షుడ్ నెవర్ సబ్మిట్ యువర్ సెల్ఫ్.
1: మన ఆనందం ఈ సత్యాన్ని పొంగింప చెయ్యాలి.
0: అండ్ దేర్ ఫోర్ వీ షుడ్ సీ దట్ వీ స్పీక్ ట్రూత్ ఆల్వేస్.
1: ఏ యొక్క సాధనలు మీరు చేయకపోయినప్పటికీ పర్వాలేదు.
0: డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ డోంట్ టేక్ ఎనీ ప్రాక్టీస్.
1: సత్యాన్ని, ప్రేమను మీరు అభివృద్ధి పరచుకోండి.
0: బట్ యు హావ్ టు డెవలప్ దిస్
1: ట్రూత్. సత్యము దగ్గర హింస ఉండదు.
0: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ నో వైలెన్స్.
1: ప్రేమ దగ్గర హింస ఉండదు.
0: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో వైలెన్స్.
1: ధర్మము దగ్గర హింస ఉండదు.
0: వేర్ దేర్ ఇస్ శాంతి దగ్గర
1: హింస ఉండదు.
0: వేర్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ నో వైలెన్స్.
1: ఈ సత్య, ధర్మ, శాంతి, ప్రేమలు ఉండే దగ్గర అహింస అనేటువంటిది పూర్ణంగా ప్రత్యక్షమవుతుంది.
0: దేర్ ఫోర్ వేర్ దేర్ ఇస్ ట్రూత్, వేర్ దేర్ ఇస్ రైచియస్నెస్, వేర్ దేర్ ఇస్ పీస్.
1: ఈనాడు అవి లేకపోవడం చేతని ప్రపంచమంతా హింసతో నిండి ఉంటుండాలి.
0: బికాస్ దీస్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ మిస్సింగ్, వీ ఫైండ్ వైలెన్స్ ఎవ్రీవేర్.
1: బయట హింస, బజారులో హింస, ట్రైన్ లో హింస, బస్సులో హింస, ట్రైన్ లో హింస, ఎక్కడ చూసినా హింసలే.
0: యూ ఫైండ్ వైలెన్స్ అట్ హోమ్, అవుట్ సైడ్, అలాంగ్ ద స్ట్రీట్, ఇన్ ఎ ట్రైన్ అండ్ ఆల్సో ఇన్ ఫ్లైట్, వైలెన్స్ ఎవ్రీవేర్.
1: భయం, భయం, బ్రతుకు భయం, భయం, భయం, బ్రతుకు భయం అన్నా. బ్రతికి లోకం మనకు పన్నిన వ్యూహం. ఏమిటి ఇది పన్నిన వ్యూహం? ఏమిటి పద్మవ్యూహం ఇది?
0: ద హోల్ లైఫ్ ఇస్ పద్మవ్యూహ.
1: ఈ పద్మవ్యూహం అనేటువంటి దాంట్లో మనం భయం, భయం, బ్రతుకు భయం, భయం భయం బ్రతుకు భయం అంతా భయమే.
0: ఇన్ దిస్ లైఫ్ ఆఫ్ పద్మ వ్యూహ వీఆర్ ఫియర్ స్ట్రిక్ట్.
1: ఎక్కడికి పోకుండా ఇంటిలోనే ఉంటామంటే అక్కడ కూడా భయమే.
0: ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు సిట్ ఎట్ హోమ్ వితౌట్ మూవింగ్ అవుట్ యెట్ యూఆర్ ఫియర్ స్ట్రిక్ట్.
1: ఏదో ప్లేన్ లో పోతామంటే అక్కడ కూడా భయమే.
0: ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు ట్రావెల్ బై ఫ్లైట్ దేర్ ఇస్ ఫియర్.
1: ఏని వద్దు నడుచుకుని పోతామంటే అక్కడ భయమే.
0: ఈవెన్ ఇఫ్ యూ ట్రై టు వాక్
1: ఎక్కడ భయం లేంది.
0: Where are you fearless?
1: దైవం దగ్గరనే అభయం.
0: You will be fearless in front of God.
1: దైవం మనలో ఉంటుంటే భయానికి అవకాశమే లేదు.
0: When there is God in you, there is no scope to fear.
1: కనుక మొట్టమొదటి దైవాన్ని మన హృదయం పైన ప్రతిష్ఠ చేసుకోండి.
0: So we should install God in our heart.
1: మన హృదయం అనేటువంటిది దైవుని ప్రతిష్ఠ చేసుకోవడానికి ఇచ్చినటువంటి ఆ సోపానమే కాని కేవలం నీవు బ్రతికే కోసం ఇచ్చినటువంటిది కాదు.
0: The heart is gifted so as to act as a throne in which God, on which God should be seated.
1: హృదయ ప్రతిష్ఠలో అయినటువంటి వాడు.
0: And he is installed there in our heart.
1: Anduvallane mat bhaktaha yatra gayanti tatra tishthami narada. Akade ne pratishtayam.
0: I install myself where my glory is sung.
1: Karaka vidyarthulara.
0: So students,
1: meer elanti paristhithile indani kudanu satyanni palakandi.
0: Under any circumstances
1: prarambhamlo konjam kashtanga untadi.
0: It may be difficult in the beginning.
1: Nijanga cheptunnanu satyam palakatame sulabhamu.
0: It is easy to speak truth.
1: సత్యం పలకటం ఎంత కష్టం ఏ మాత్రం కూడా శ్రమ లేదు.
0: ఇట్స్ నాట్ ఎట్ ఆల్ డిఫికల్ట్.
1: అసత్యం చెప్పాలంటే ఇంక ఎన్నో ప్లాన్లు వేయాలి.
0: But to tell lies you have to plan a lot.
1: Chaala yochana cheyali.
0: You have to think a lot.
1: Asatyaniki enta shrama untundali.
0: And you have to exert to speak.
1: Endukante shrama padi asatyamlo palgontunnavu.
0: Why should you suffer and utter lies?
1: Sulabhanga neevu satyamlo palgon.
0: And you can speak truth in a very easy way. Ee
1: ikka poo yokka rekanaina kuda nalapavachunu sulabhanga.
0: You can just rub the soft petal.
1: Kaani satyanni penchukovadam anta sulabham.
0: But it is easier to speak truth.
1: Unnadu unnattu cheptamlo enta sulabham untunda.
0: How easy to tell what you heard.
1: Ippudu meeku evaru translation chesaru ani evaraina adiginappudu chanamlo cheppochunu Anil Kumar ani.
0: If anyone asks you who translated, you can say Anil Kumar.
1: Ee Anil Kumar peru raakunda cheyalante yememo plan veyyali.
0: To tell somebody's name we have to plan a lot.
1: Enduku inta avastha?
0: Why should you suffer?
1: Kantiki kanipincheetundi daniki enduku satyam palakkodu?
0: Why can't you speak truth?
1: Munjeti kankananiki inga addam enduku? Munjeti kankanan chuttaniki addam enduku?
0: To see this golden bangle, why do you need a mirror?
1: Ee bangle ni sulabhanga chudochu.
0: You can see your own bangle.
1: Aithe ni kanuprashtu matram nenu chuttaniki veelu kaadu. Nee kannullu kuda nuvu chudalevu.
0: However, you cannot see your own eye.
1: కనుకనే దానిని మూడవ నేత్రము అన్నారు.
0: సో దాట్ ఈస్ ది థర్డ్ ఐ.
1: ఆ మూడవ నేత్రమే ప్రేమ నేత్రము.
0: దట్ ది థర్డ్ ఐ ఆఫ్ లవ్.
1: సత్య ధర్మములకు ఈ ప్రేమ నేత్రం ఉండినప్పుడు అన్నింటినీ మనం చూడొచ్చు.
0: విత్ దీస్ టు ఐ సత్య అండ్ ధర్మ విత్ ది థర్డ్ ఐ ఆఫ్ లవ్.
1: అందువల్లనే యోగాభ్యాసములో వీటికి మూడు విధములైనటువంటి యొక్క రేచక పూరక కుంభముగా భావిస్తూ వచ్చారు.
0: ఇన్ యోగిక్ ప్రాక్టీసెస్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఆర్ సెట్.
1: మనము కుడి వైపున తీసుకునేటువంటి గాలికి ఈళ
0: That what we inhale on one side is ida.
1: Pingala.
0: The other one is pingala.
1: ఈ రెండింటి యొక్క భూమధ్యస్థానమే మే సుషుమ్నా.
0: The center of the forehead is సుషుమ్నా.
1: కనుకనే ఆనాడు మీరా కూడా అట్టే చెప్పింది.
0: That's what Meera said.

0: హే మన్, ఈ గంగా యమున ఈ రెండింటికి భూమధ్య స్థానమైనటువంటి యొక్క ప్రయాగకు నీ వెళ్ళి చేరిపో.
1: ఓ మైండ్ రీచ్ దట్ ప్రయాగ విచ్ ఇస్ ద సెంటర్ వేర్ దీస్ టు రివర్స్ మీట్.
0: నిర్మల పాని శీతల హోత శరీర్ చెల్లో రే మన్, మన్ చెల్లో రే మన్ గంగా జమునా తీర్. ఈ విధమైనటువంటి దానికి నీవు టికెట్ రిజర్వేషన్ చేసుకోనక్కర్లేదు, నీవు ఏ టికెట్ కొన్నక్కర్లేదు, ఏ రథంలోన పోనక్కర్లేదు, సులభంగా పోవచ్చును. గంగా యమునా తీర్, ఇదే మనకు సులభమైన మార్గం.
1: టు గో భూమధ్య
0: రేఖలో నీ యొక్క దృష్టిని నిలుపు.
1: టు సెంట్ టు ఓవర్ దేర్ టు ద సెంట్రల్ పాయింట్ ఆఫ్ ద ఫోర్హెడ్ యు డోంట్ నీడ్ టు మేక్ ఎనీ రిజర్వేషన్.
0: ఎట్టి థాట్స్ కూడా నువ్వు రావడానికి అవకాశం ఉండదు.
1: దెన్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ సచ్ అదర్ థాట్స్.
0: ఇదియే అర్ధ నీ శరీర నేత్రం అని పెట్టారు.
1: దిస్ ఇస్ వాట్స్ కాల్డ్ ది థర్డ్ ఐ.
0: దీనికి థర్డ్ ఐ ఇక్కడే ఉంటుంది.
1: థర్డ్ ఐ ఇస్ దేర్.
0: కోస్తే మనకు థర్డ్ ఐ కనిపించదు.
1: యు కెనాట్ డిసెక్ట్ ఇట్.
0: వస్తుంది.
1: యు ఫైండ్ ఓన్లీ బ్లడ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్.
0: ఏది భావం అనేటువంటి నేత్రమే త్రినేత్రము.
1: ది థర్డ్ ఐ ఇస్ ద వన్ ఆఫ్ ఫీలింగ్.
0: భగవంతునికి త్రినేత్రుడు అని ఎందుకు పేరు పెట్టారు?
1: వై డు యు కాల్ గాడ్ త్రీ ఐస్?
0: మానవునికి ఇప్పుడు రెండు నేత్రములు ఉంటున్నాయి.
1: ఎవ్రీ మ్యాన్ హస్ టు ఐస్.
0: పాస్ట్ ను చూడగలడు.
1: హి కెన్ నో ది పాస్ట్.
0: ప్రెజెంట్ ను చూడగలడు.
1: హి సీస్ ది ప్రెజెంట్.
0: ఫ్యూచర్ ను చూడలేడు.
1: బట్ హి కెనాట్ నో ది ఫ్యూచర్.
0: కానీ త్రినేత్ర స్వరూపుడైన భగవంతుడు పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ మూడింటిని చూడగలిగినక అతనికి త్రినేత్రుడు అని పేరు పెట్టారు.
1: గాడ్ ఇస్ త్రినేత్ర త్రీ ఐడ్ బికాస్ హీ కెన్ సీ ది పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్.
0: కానీ నీవు ఫ్యూచర్ చూడలేవు.
1: బట్ యూ కెనాట్ నో ది ఫ్యూచర్.
0: పాస్ట్ ప్రెజెంట్
1: యు నో ఓన్లీ పాస్ట్.
0: పాస్ట్ ఓ నేను పలాని బొంబాయిలో పలాని ఇంట్లో ఉండినానంటే నీవు ఆ ఇల్లు చూడవచ్చును.
1: యూ కెన్ థింక్ ఆఫ్ యువర్ రెసిడెన్స్ దేర్ ఇన్ బాంబే ఇన్ ద పాస్ట్.
0: ప్రెజెంట్ ది నీవు చూడవచ్చు.
1: ప్రెజెంట్ యూ కెన్ వాచ్.
0: కానీ ఫ్యూచర్ చూడలేవే.
1: బట్ యూ కెనాట్ సీ ది
0: ఫ్యూచర్. కానీ నీకు రెండు నేత్రములే ఉన్నాయి.
1: సో యు హావ్ ఓన్లీ టు ఐస్.
0: భగవంతుడికి మూడు నేత్రములు ఉంటాయి.
1: గాడ్ ఇస్ త్రీ ఐ.
0: అంటే ఏమి? ఫ్యూచర్ ను కూడా చూడగలడు.
1: హి కెన్ ఆల్సో
0: భవిష్యత్తును కూడా చూడగలడు.
1: హి కెన్ ఆల్సో సీ ది ఫ్యూచర్.
0: కనుక ఈ విధమైనటువంటి అంతరార్థాలతో కూడినటువంటిది భారతీయ యొక్క వేదాంత సంస్కృతి.
1: దిస్ ఈస్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఫుల్ ఆఫ్ స్పిరిచువాలిటీ విత్ లోడ్ ఆఫ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: భారతీయ కల్చర్ ఎంత పవిత్రమైనటువంటిది, ఎంత ఉత్తమమైనటువంటిది,
1: హైలీ
0: ఎంత విలువైనటువంటిది,
1: హైలీ వాల్యుబుల్,
0: ఎంత ప్రాణవంతమైనటువంటిది,
1: ఇట్ ఇస్ ద లైఫ్,
0: ఎంత ఆదర్శవంతమైనటువంటిది, దీన్ని మొట్టమొదట విద్యార్థులు గుర్తించాలి.
1: స్టూడెంట్స్ షుడ్ నో దిస్ ఫస్ట్.
0: ఈనాడు కల్చర్ అంటే ఏమిటో వాళ్ళకే తెలియదు.
1: టుడే దే డోంట్ నో వాట్ కల్చర్ ఈస్.
0: కనుకనే ఎన్నో పరిశోధనలు చేశాడు ఇలియట్.
1: ఇలియట్ ఇన్వెస్టిగేటెడ్, డిడ్ రీసెర్చ్.
0: కల్చర్ అంటే ఏమిటి? సంస్కృతి, సంస్కృతి, సంస్కృతి, సంస్కృతి.
1: హి వాంటెడ్ టు నో వాట్ కల్చర్ ఈస్.
0: కట్టగా అన్నింటినీ పాపం పరిశోధన చేశాడు.
1: హి ఇన్వెస్టిగేటెడ్.
0: లాస్ట్ లో చెప్పాడు వే ఆఫ్ లైఫ్ అన్నాడు.
1: ఫైనలీ హి సెడ్ కల్చర్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్.
0: వే ఆఫ్ లైఫ్ అంటే ఏమిటది?
1: వాట్ ఇస్ వే ఆఫ్ లైఫ్?
0: అదే మన గమ్యమునకు చేర్చేటువంటి మార్గము.
1: దట్ ఈస్ ద వన్ దట్ విల్ టేక్ యూ టు ద గోల్.
0: అదే మన గోల్.
1: దట్స్ అవర్ గోల్.
0: అదే మన లక్ష్యము.
1: దట్ ఇస్ అవర్ ఎయిమ్.
0: అదే మన దివ్యత్వము.
1: దట్ ఇస్
0: డివినిటీ. అదే మన పవిత్రము.
1: దట్ ఇస్ సాంక్చురీ.
0: అదే మన చరిత్రము.
1: దట్ ఇస్ అవర్ హిస్టరీ.
0: ఇలాంటి పవిత్రమైన చరిత్రతో కూడినటువంటి భారతీయుడు ఎందుకు ఈ చరిత్రను పాడు చేసుకుంటున్నారు?
1: ద వన్ భారతీయ విత్ సచ్ గ్రేట్ ఇన్హెరిటెన్స్ అండ్ లెగసీ, వై షుడ్ హి రూయిన్ హింసెల్ఫ్?
0: ఆ చరిత్రను నిలుపుకోండి.
1: అప్హోల్డ్ ది హిస్టరీ అండ్ ది ప్రెస్టీజ్.
0: దానిని ప్రేమ చేత నిలుపుకోండి.
1: లవ్ ఇట్, లవ్ ఇట్.
0: ప్రేమ ముదిత మనసుకు.

0: దగ్ధం దగ్ధం పునరపి పునః. ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: గృష్టం గృష్టం పునరపి పునః. చందనపు చెక్కను ఎన్ని పర్యాలు రుద్దినప్పటికీ దీనిలో సుగంధమే మనకు ప్రాప్తిస్తుంది.
1: సాండల్ వుడ్ యు మే గ్రైండ్ ఇట్ రిపీటెడ్లీ బట్ యు గెట్ ఫ్రాగ్రెన్స్ అరోమా.

0: చెరకును ఎంత మనము నమిలినప్పటికీ అందులో మాధుర్యమే మనకు ప్రాప్తిస్తుంది.
1: యు మే క్రష్ ద షుగర్ కేన్, యు గెట్ ఓన్లీ స్వీట్నెస్ అవుట్ ఆఫ్ ఇట్.
0: దగ్ధం దగ్ధం పునరపి పునః, బంగారును ఎన్ని పర్యాయములు అగ్నిలో వేసి కాల్చినప్పటికీ ఇందులో మనకు పరిశుద్ధమే ఏర్పడుతుంది కానీ మాలిన్యము చేరదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ బర్నింగ్, ఇన్ స్పైట్ ఆఫ్ కీపింగ్ గోల్డ్ ఇన్ ఫైర్, యూ గెట్ ఓన్లీ ప్యూరిటీ, ది షైనింగ్ బ్రిలియన్స్.
0: సువర్ణం సృష్టివర్ధనం, ఈ సువర్ణమునందు పరిశుద్ధమైనటువంటి యొక్క అపరంజయే మనకు ప్రాప్తిస్తుంది.
1: యు ఫైండ్ దట్ బ్రిలియన్స్ ఎవర్ షైనింగ్ దేర్ ఇన్ ద గోల్డ్.
0: అదే విధంగానే సజ్జనుడైనటువంటి మానవుని ఏపి ఎన్ని బాధలు కలిగినప్పటికీ, ఎన్ని కష్టములు సంభవించినప్పటికీ, ఎన్ని దుఃఖములు ప్రాప్తించినప్పటికీ తాను పరమశాంతిగా ఆనందంగా గొప్ప మనస్సుతో జీవితాన్ని గడుపుతూ ఉంటాడు.
1: Likewise, a good noble soul, in spite of being subject to difficulties, problems, so many worries and anxieties, he maintains the state of peace and bliss.
0: కనుకనే మానవత్వం అనగా ఏమి? కష్టములకు నష్టములకు దుఃఖములకు గురి కాకూడదు.
1: Humanity, the humanness comprises not to subject to one's own self the difficulties and the worries.
0: దీనికి నీ ఆత్మకు ఎట్టి సంబంధము ఉండదు.
1: దిస్ హ్యాస్ గాట్ నథింగ్ టు డూ విత్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
0: సూర్య ప్రకాశము ప్రపంచమంతయకుడును వెలుతురును వెదురుచుండినప్పటికీ ఆ వెలుగునందు అనేక మంది అనేక రకములైనటువంటి కర్మలు ఆచరిస్తూ ఉంటారు.
1: ద సన్ లైట్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ విచ్ హెల్ప్స్ అస్ టు డూ సో మెనీ ఆఫ్ అవర్ డైలీ రుటీన్ యాక్టివిటీ.
0: కానీ ఎవరు ఎన్ని కర్మలు ఆచరించినప్పటికీ ఈ సూర్యునకు మానవులు ఆచరించేటువంటి కష్టసుఖములకు ఏమాత్రము సంబంధం ఉండదు.
1: ఆల్ అవర్ యాక్షన్స్, ఆల్ అవర్ సఫరింగ్స్ హావ్ గాట్ నథింగ్ టు డూ విత్ ఇంటెన్సిటీ ఆఫ్ సన్ లైట్.
0: అదే విధముగానే ఆత్మ చైతన్యమును ఎన్ని విధములుగా శారీర మానసిక ఇంద్రియములతో మనం బాధలు పొందినప్పటికీ,
1: లైక్ వైజ్ ద బ్రిలియన్స్, ద రేడియన్స్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిట్ is not bothered in spite of our physical and mental worries.
0: Indriya mano buddhulaku maatrame sambandhinchindi kaani
1: they are related to the senses.
0: Indriyalaku em maatram kudanu sambandham undadu.
1: They are no way related to the awareness, the brilliance of atma.
0: Atti pavitramaina manavun nimittamai paramaatmudu asu em maatramu sambandham undadu.
1: All our actions, all our sufferings have got nothing to do with the intensity of sunlight.
0: Adhe vidhamgane ఆత్మ చే

0: To attain the sacredness, man is in eternal quest.
1: కానీ లోకములోని సమస్త శాస్త్రములు, సమస్త ఉపనిషత్తులు, సమస్త వేదములు కూడాను కేవలము భక్తులు భగవంతుని అన్వేషణ చేస్తున్నారు అని మాత్రమే ఉచ్చరిస్తున్నాయి.
0: All sacred texts like the epics, the Upanishads, Vedas, they say that a devotee is in search of God.
1: కాని భక్తులు భగవంతుని వెతకనక్కర్లేదు.
0: In fact, the devotee need not search for God.
1: సర్వత్రా ఉన్నది భగవంతుడు అక్కడే.
0: In fact, God is present everywhere.
1: అట్టి భగవంతుని వెతికేది ఎందుకు?
0: Why do you need to search for him?
1: కాని భగవంతుడే నిత్యమైన నిత్యమైన సత్యమైన ఏకాత్మ స్వరూపుడైనటువంటి భక్తుణ్ణి వెతుకుతూ ఉన్నాడు.
0: In fact, it is God who is in search of a devotee. A true devotee, a truthful devotee, the devotee with the feeling of unity or oneness.
1: వేడితో కూడిన గుండునందు ఎన్ని విధములైనటువంటి లోహాలంతా బహిర్ బయట లోపల కూడా వేడి ఉండినప్పటికీ.
0: An iron mass which is hot inside and around.
1: దానిని మనం ముట్టినప్పుడు గుండు కాలింది అంటాం మనం.
0: When once you touch that iron mass which is hot, you feel the heat of it.
1: నిన్ను కాచినది గుండు కాదు.
0: And in fact, it is not the iron that is not.
1: గుండులో అంతర్బహిష్టంగా వ్యాపించినటువంటి ఒక అగ్నిని ఒక చేతిని కాల్చింది.
0: It is the fire that is responsible for the heat and not the iron.
1: అదే విధముగానే ఈ ప్రపంచం ఒక గ్లోబ్.
0: The whole world is a globe.
1: ఇదంతా ఒక పెద్ద గుండు వంటిది.
0: It is an iron ball.
1: ఇందులో లోపల వెలుపల కూడాను దైవశక్తియే ఆవిర్భవించినది.
0: There is divine energy within and around.
1: దైవశక్తియే ఆవరించినది.
0: It is the divine energy power that
1: కానీ ఆ శక్తిని మనం గుర్తించుకోలేక
0: that we are not able to know.
1: ఈ ప్రపంచంలో అనేక దుఃఖములు బాధలు కష్టములు సంభవిస్తున్నాయని మనం వాపోతుంటాం.
0: In fact, we are very much worried, feel very sad because the difficulties and the troubles that we face.
1: ఈ జగత్తు మనల్ని ఏమాత్రం కూడా బాధించటం లేదు.
0: The world will never put you to suffering.
1: ఏమాత్రమూ ఆనందమును అందించటం లేదు.
0: It doesn't make you blissful either.
1: ఇది కేవలం ఇనుప గుండు వంటిదే.
0: It is like an iron ball.
1: కానీ ఇందు నుంచి వచ్చేటువంటి కష్టసుఖములైనటువంటి ప్రతిబింబములు
0: the reflections of miseries and difficulties.
1: ఇది ఆత్మ చైతన్యం యొక్క ప్రభావములే.
0: They are all the effects of the awareness, brilliance of principle of spirit.
1: కనుకనే ఏమి జరిగినప్పటికీ ఆత్మ యొక్క ప్రతిబింబమే, ఆత్మ యొక్క ప్రకాశమే, ఆత్మ యొక్క ప్రభావమే, ఆత్మ యొక్క ప్రసాదమే అని మనం భావించాలి.
0: We have to consider whatever that might happen in our life is just a reflection, it is only the brilliance, it is only the reaction of the atmic principle.
1: ఈనాటి లోకము అనేక విధములైనటువంటి మానవత్వంతో కూడినది.
0: In the whole world is full of humanity.
1: లోపల ఒకటి బయట మరొకటి.
0: What is present within is different from outside.
1: ఇలాంటి కుటిన చిత్తులను భగవంతుడు అన్వేషించలేదు.
0: Such wicked people can never find God.
1: ఏడుపు వస్తే నవ్వుతాడు, నవ్వు వస్తే ఏడుస్తాడు.
0: In fact, when he is miserable, he smiles. In times of moment, smiles.
1: ఇలాంటి కపట వేషధారులను భగవంతుడు అన్వేషించడం లేదు.
0: Such a hypocrite can never be in search of God.
1: ఇది కేవలం ఆకారం, మానవాకారమే కాని
0: he's just a human in form.
1: బుద్ధి వానర బుద్ధి.
0: But the intellect is monkey type.
1: కనుకనే ఇలాంటి బుద్ధులు లేకుండా మానవుడు మానవుడిగా జీవించాలని భగవంతుడు ఆశిస్తుంటాడు.
0: God wants us, the human being, to lead the life of a true human being.
1: ఇటువంటి పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి యొక్క మనోబుద్ధులు మానవుని యందు ఉన్నవి.
0: There is present the sacredness, the purity in the intellect and the mind of man.
1: మానవుని యందు సహజంగా ఉండినటువంటి యొక్క పవిత్రమైన భావములను మనము ప్రకటించాలి కానీ కల్పితమైనటువంటి యొక్క కృత్రిమమైనటువంటి యొక్క గుణములను మనం ప్రకటించరాదు.
0: One has to manifest, express the natural feelings, not artificial.
1: కానీ ఈనాటి మానవుడు నైతికంగా దిగజారిపోతున్నాడు.
0: Man has declined morally.
1: భౌతికంగా పతనమైపోయాడు.
0: He has fallen physically.
1: కనుకనే ఈ ప్రపంచం అనేటువంటిది
0: therefore this world
1: కల్పనతో కూడినటువంటి కొయ్యగా తయారవుతున్నది.
0: It has become a deadwood of action.
1: ధనము పోతే సంపాదించుకునవచ్చును.
0: If money is lost, it can be.
1: ఆరోగ్యం పోతే తిరిగి మనం అభివృద్ధి గావించుకోవచ్చును.
0: If health is gone, you can recover.
1: కానీ కాలం పోతే మాత్రం మనము ఏమాత్రం కూడా సాధించలేము.
0: If life is gone, you cannot achieve anything.
1: కనుకనే మానవుడు ఆయు ప్రమాణమును అభివృద్ధి గావించుకుని

0: మ్యాన్ హ్యాస్ టు ఇంక్రీజ్ హిస్ లైఫ్ స్పాన్.
1: దానిని సద్వినియోగం గావించుకునేటువంటి మార్గంలో మనం ప్రవేశించాలి.
0: హీ షుడ్ ట్రెడ్ దట్ పాత్ విచ్ విల్ హెల్ప్ హిమ్ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ద లైఫ్.
1: ధనము ఖర్చు పెట్టినప్పుడు మాత్రమే ఖర్చు అవుతుంది.
0: మనీ ఇస్ యూస్డ్, ఇట్ ఇస్ ఎగ్జాస్టెడ్ ఇఫ్ ఇట్ ఇస్ యూటిలైజ్డ్.
1: కానీ ఆయు ఖర్చు పెట్టినా పెట్టకపోయినా కూడా అది క్షీణించిపోతుంటాడు.
0: లైఫ్ స్పాన్ వెదర్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఆర్ మిస్ యూజ్ ఇట్.
1: ప్రతి మానవుని యొక్క శిరస్సు పైన కూడా కఠినమైనటువంటి యొక్క కాలము కరవాలం చెప్తూనే ఉంటుండాలి.
0: దేర్ లైస్ ఆన్ ద హెడ్ ఆఫ్ మ్యాన్ ద స్వోర్డ్ ఆఫ్ టైమ్.
1: కనుక మనం అతి జాగ్రత్తగా ఉండాలి.
0: We have got to be extremely careful.
1: ఈ కఠినమైన కరవాలమునకు మనం గురి కాకుండా చూసుకోవాలి.
0: We have to see that we will not be cut off by this sword of time lying on the head.
1: కాలం పోతే మనకు రాదు.
0: A time pass cannot be regained.
1: ఆరోగ్యం పోతే సంపాదించుకోవచ్చును.
0: Health can be regained.
1: ధనం పోతే మనం పోషించుకోవచ్చును.
0: Money can be had.
1: కానీ ఆయువు క్షీణించిన మనం తిరిగి అభివృద్ధి గావించుకోలేము.
0: When one's life is gone, you cannot get it back.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈ కాలమును పవిత్రం గావించుకునే నిమిత్తమై
0: in order to make the time sacred
1: అనేక సత్కర్మలు మనం ఆచరిస్తూ ఉండాలి.
0: We have to undertake many good actions.
1: ఇలాంటి సత్కర్మల ద్వారానే మానవుని యొక్క సద్భావం ఆవిర్భవిస్తాయి.
0: Through these good actions we will entertain good feelings.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు మానవుని యందు అభివృద్ధి గావించుకోవాలి.
0: Man has to foster, improve the sacred divine sentiments and
1: feelings. సూర్యుని నుండి ఆవిర్భవించినటువంటి యొక్క వెలుతురు అది మేఘములుగా మారి తిరిగి సూర్యునే కప్పివేస్తుండాలి.
0: ద లైట్ ఆఫ్ ద సన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ద క్లౌడ్ దట్ కవర్స్ ద వెరీ సన్ ఇన్ సెల్ఫ్.
1: అదే విధముగానే
0: లైక్ వైజ్
1: మనసు మానవుని యొక్క హృదయం నుండి ఆవిర్భవించినటువంటి
0: ద వన్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్
1: మనోమాలిన్యం అనేటువంటి క్లౌడ్స్
0: ద క్లౌడ్స్ ఆఫ్ మెంటల్ పొల్యూషన్
1: తిరిగి హృదయాన్ని కప్పివేస్తుండాలి.
0: విల్ కవర్ ద వెరీ హార్ట్ ఇట్ సెల్ఫ్.
1: కనుక దేని నుండి ఆవిర్భవించినదో అదియే తిరిగి ఆ యొక్క స్వతసిద్ధమైన వస్తువును కప్పివేస్తుండాలి.
0: దాట్ విచ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది ఆరిజిన్ విల్ కవర్ ది వెరీ ప్లేస్ ఆఫ్ ది ఆరిజిన్.
1: కల్పనే బ్రహ్మ బ్రహ్మైవ భవతి అని బ్రహ్మతత్వం నుంచి వచ్చినటువంటిది బ్రహ్మగానే ఉంటుంది కానీ మరొక వస్తువు కాదు.
0: Therefore the one that comes out of the divine has got to be divine basically and essentially.
1: ఈ సృష్టికి మూలాధారం ఏమిటి?
0: What is the foundation for creation?
1: ఇది భగవంతుని యొక్క ప్రభావమే.
0: It is God's will.
1: భగవంతుని యొక్క సంకల్పమే.
0: ఇట్ ఇస్ గాడ్స్ విల్.
1: కనుకని ఆ సంకల్పం నుంచి వచ్చినటువంటి యొక్క ప్రతి మానవుడు కూడాను భగవత్ భావమునే కలిగి ఉండాలి.
0: మ్యాన్ హావింగ్ కమ్ అవుట్ ఆఫ్ గాడ్స్ విల్ షుడ్ హ్యావ్ ద డివైన్ థాట్స్ ఓన్లీ.
1: సృష్టికి ఆధారము భగవత్ యొక్క ప్రమాణమే.
0: ద బేసిస్ ద ఫౌండేషన్ ఫర్ ద క్రియేషన్ ఇస్ మానిఫెస్టేషన్ ఆఫ్ డివైన్ విల్. దట్స్ వాట్ వి కాల్ నేచర్.
1: ఈ ప్రకృతి నుండి ఉద్భవించినటువంటి ప్రతి మానవుని కూడాను
0: man in this nature
1: srishti swabhavamule manaku aavirbhavinchali.
0: You have the natural
1: srishtiki viruddhamainatundi bhavamulu raakudadu.
0: Should never act against nature.
1: Kamamu krodhamu lobhamu mohamu manamu maatsaryamu ivanni kudunu manam aahara viharam nunchi aavirbhavinchinatundivi.
0: All the lust, anger and avarice are the products of our habits and
1: kaani ivanni kudunu prakruti naijamulu kaavu.
0: They are not natural qualities.
1: Kanukane nenu nenu ani nee uchcharistunnavu ee padanni.
0: You make use of this word I.
1: నీవు నేను నేను అనుకున్నప్పుడు ఆ నేనే భగవంతుని యొక్క మూలాధారమైన మంత్రము.
0: The very word that you say I is the mantra.
1: నేను అనేటువంటి మంత్రం పుట్టిన తర్వాతనే మిగిలినటువంటి మంత్రములన్నీ కూడా ఆవిర్భవిస్తున్నాయి.
0: The first primordial sound is I. The rest followed later.
1: అది అహం బ్రహ్మాస్మి. నేను అనేటువంటిదే బ్రహ్మ.
0: This I is Brahma.
1: బ్రహ్మకు మొట్టమొదటి పేరు నేను.
0: ద ఫస్ట్ నేమ్ ఆఫ్ బ్రహ్మన్.
1: రెండవది ఆత్మ.
0: ద సెకండ్
1: మూడవది ఉనికి.
0: థర్డ్ ఎగ్జిస్టెన్స్.
1: నాలుగవది బ్రహ్మ.
0: ఫోర్ బ్రహ్మ.
1: ఐదవది భగవంతుడు.
0: ద ఫిఫ్త్ గాడ్.
1: ఇవన్నీ కూడా భగవంతుని యొక్క పరిణామ పదములే.
0: దీస్ ఆర్ ఆల్ ద సినోనిమ్స్ ఆఫ్ ద డివైన్.
1: ఇలాంటి పదములతో మనము సరైనటువంటి అర్థాన్ని గుర్తించి
0: వీ హావ్ టు నో ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్.
1: ఈ నేను అనేటువంటి పదం ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where from this I-ness has
1: come? కేవలం ఆత్మ యొక్క స్వరూపమే.
0: It is the very form of the self.
1: ఇది దైవం యొక్క స్వరూపమే.
0: It is the very form of God.
1: ఇలాంటి నేను అనేటువంటి పదమును మనం ఎన్ని విధములైనటువంటి దుర్వినియోగము గావించుకుంటున్నాం.
0: We are misusing this sacred word I.
1: ఈ నేను అనే పదమును ఎన్ని విధమైనటువంటి దుర్మార్గంలోనో ప్రవేశపెడుతున్నాము.
0: We are making use of this word I in a wicked path, in a wicked way.
1: ఈ విధమైనటువంటి పదములను మనము సరైనటువంటి మార్గంలో దీన్ని సద్వినియోగం కావించాలి.
0: We have to make use of this word I in the proper direction in a sacred way.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: నిత్య జీవితంలో మనం ఏ విధంగా సత్యమైన జీవితాన్ని గడపాలో దాన్ని మనం గుర్తించుకోవాలి.
0: We have to recognize the basic fact, the kind of truthful life we are supposed to lead.
1: ఇలాంటిది మనం గావించుకోకుండా కేవలం జపము, ధ్యానము, యోగము ఇలాంటి కర్మలు ఆచరించినంత మాత్రమే చాలదు.
0: Without recognizing the path of truth, the mere penance and meditation won't do.
1: ఈ సాధనంతో పాటు
0: along with the practice
1: మానసిక భావమును కూడాను దానికి సమకూర్చుకోవాలి.
0: The mental feelings also should join.
1: కనుకనే మానవత్వమునందు లోపల మనం ఆవిర్భవించవలసినటువంటి సద్గుణములు, సద్భావములు, సత్ప్రవర్తనలు, సదాలోచనలు.
0: What should find a place within happen to be the good feelings, good thoughts, good sentiments, good impulses.
1: సహజ గుణములు.
0: They are natural divine traits.
1: అలాంటి ప్రకృతి యందు మనం జన్మించి ప్రకృతి భావమును వదలి కృత్రిమమైన భావమును మనం అనుసరిస్తూ ఉన్నాం.
0: Having born in this nature, we are entertaining artificial thoughts and artificial behavior.
1: కృత్రిమమైన జీవితాన్ని మనం గడపకూడదు.
0: We should never spend, lead artificial life.
1: హృదయంలో ఉన్నటువంటిదే మాటలో, మాటలో ఉన్నటువంటిదే చేతుల్లో రావాలి.
0: What is within must be expressed and must be acted.
1: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అనేటువంటి దాంతో కూడాను అంతర్బహిష్ సర్వవ్యాప్య నారాయణ స్థిత అన్నారు.
0: ఇట్ ఇస్ సెడ్ గాడ్ డ్వెల్స్ విదిన్ అండ్ అవుట్ సైడ్.
1: అది ఏ మానవత్వము?
0: దట్ ఈస్ హ్యూమన్నెస్.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్.
0: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్.
1: ఏమిటి ఈ మ్యాన్?
0: హూ ఇస్ దిస్ మ్యాన్?
1: ఎవరు ఈ మనిషి?
0: హూ ఇస్ హీ?
1: హృదయంలో ఏమి సంకల్పించాడో,
0: వాట్ హీ థింక్స్ విదిన్,
1: దానిని మాటలో చెప్పాలి.
0: హీ షుడ్ స్పెల్ ఇట్ అవుట్.
1: మాటలో ఏమి ఉచ్చరించాడో,
0: వాట్ ఈస్ సెడ్,
1: అది ఏ క్రియలో ఆచరించాలి.
0: మస్ట్ బి యాక్టెడ్ అపాన్.
1: అలాంటి వాడే నిజమైన మానవుడు.
0: హీ ఇస్ ద ట్రూ హ్యూమన్ బీయింగ్.
1: అట్టి నిజమానవుడి నిమిత్తమై అన్వేషించబడుతున్నాడు భగవంతుడు.
0: గాడ్ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ సచ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్.
1: కానీ కేవలము వేషధారి అయినటువంటి మానవుని అన్వేషించడం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఇస్ నాట్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
1: మానవునికి తన యొక్క దీనిని తను గుర్తించుకునే నిమిత్తమై పవిత్రమైనటువంటి బుద్ధిని అనుగ్రహించాడు.
0: To know the innate nature, the self, God has gifted mankind the sacred intellect.
1: బుద్ధి చాలా ఉత్తమమైనటువంటిది, శుద్ధమైనటువంటిది.
0: Intellect is pure, unsullied and pristine.
1: ఆ బుద్ధి అనేటువంటి అద్దమునకు వెలుగుల వైపున ప్రేమ అనేటువంటి రసాయనం పూచాడు.
0: Intellect is the mirror which has got the chemical of love on the reverse side.
1: అద్దమునకు వెలుగు వైపున ఈ విధమైనటువంటి యొక్క రసాయనమే లేకపోతే మన ప్రతిబింబం కనిపించదు.
0: ఇఫ్ ద మిర్రర్ హ్యాస్ నో కెమికల్ అప్లైడ్ ఆన్ ద రివర్స్ సైడ్, యూ కెనాట్ సీ యువర్ రిఫ్లెక్షన్.
1: అదే విధంగా మనకు బుద్ధికి వెనుకల ప్రేమ అనేటువంటి ఒక రసాయనం కల్పించాడు.
0: ఆన్ దిస్ మిర్రర్ ఆఫ్ ఇంటెలెక్ట్ ది కెమికల్ ఆఫ్ లవ్ ఇస్ అప్లైడ్.
1: అద్దములుగా మనం చూసుకోవటం చేతనే దీనికి అద్దములకు వెనుక ఉన్నటువంటి కనిపిస్తున్నాయి, కానీ అద్దములకు ముందున్నవి కనిపించడం లేదు.
0: యాస్ దిస్ ఇంటెలెక్ట్ ద మిర్రర్ హ్యాస్ నో కెమికల్ ఆఫ్ లవ్, వి ఫైండ్ ఓన్లీ వాట్ ఆర్ ప్రెసెంట్ అవుట్ సైడ్.
1: నీ స్వరూపాన్ని నీవు గుర్తించాలి.
0: యూ హ్యావ్ టు నో యువర్ ఫామ్.
1: నీ స్వరూపాన్ని నీవు గుర్తించాలంటే అద్దములకు వెనుకలో రసాయనం ఉండాలి.
0: ఇన్ ఆర్డర్ టు సీ యువర్ సెల్ఫ్, దట్ కెమికల్ ఆఫ్ లవ్ నీడ్స్ టు బి అప్లైడ్ ఆన్ ద రివర్స్ సైడ్. ఇలాంటి
1: ప్రేమరహితమైనటువంటి అద్దమును ముందు పెట్టుకుని మనం మన ముఖాన్ని మనం చూడటానికి ప్రయత్నిస్తున్నాము.
0: దేర్ ఇస్ నో కెమికల్ ఆఫ్ లవ్ నౌ ఇన్ దిస్ మిర్రర్ ఆఫ్ ఇంటెలెక్ట్, సో దేర్ ఫోర్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ.
1: మన ముఖం మనకు కనిపించడం లేదు.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ యువర్.
1: కారణం ఏమిటి?
0: వై
1: వెనుకల ఈ ప్రేమ రసాయనం లేకపోవటం చేతనే?
0: బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ ది కెమికల్ ఆఫ్ లవ్.
1: కనుక మనము మన ముఖాన్ని మనం చూడాలంటే ప్రేమరసంతో కూడినటువంటి ఒక అద్దమును మనం ముందు పెట్టుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు సీ యువర్ ఫేస్ there needs the chemical of love
1: bhagavantu
0: in the reverse of the mirror.
1: Atti pratibimbani nirupinche nimittamai manaku buddhi ane addamunu prasadinchadu.
0: In order to demonstrate and prove the existence, God has given this mirror.
1: Kaani ee naati manavudu tana addamu cheta, tana buddhi cheta, tana swaroopani taanu gurtinchadaniki prayatninchadam ledu.
0: Man having been endowed with this mirror of intellect, he is not yet able to
1: అద్దాన్ని చూసుకుని ఇతర ముఖం ముందు పెట్టున్నాడు.
0: He points out, he shows his mirror towards others.
1: వాడి ముఖం కనిపిస్తుంది, కానీ నీ ముఖం ఎక్కడ కనిపిస్తుంది?
0: యూ ఫైండ్ ద ఫేసెస్ ఆఫ్ పీపుల్ అవుట్ సైడ్, నాట్ యువర్ ఓన్ ఫేస్.
1: అదే విధంగా ఈనాటి బుద్ధి ప్రతి ఒక్కరిని ప్రపంచమును విచారించడానికి ప్రవేశపెట్టుండాలి.
0: వి మేక్ యూజ్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ గిఫ్టెడ్ టు us టు మేక్ ఎంక్వైరీ ఆఫ్ ద వరల్డ్.
1: ఎవరండి మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేమిటి, మీ ఊరేమిటి అని వారిని ప్రశ్నిస్తుంటారు. కానీ
0: whomsoever we meet, we go on questioning, who are you, where do you come from, what are you?
1: ప్రపంచమును ప్రశ్నించడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ తనం తాను ప్రశ్నించడానికి ప్రయత్నించడం.
0: వి ఇన్వెస్టిగేట్ అండ్ క్వశ్చన్ ద నేచర్ వరల్డ్ బట్ వి డోంట్ ఫైండ్.
1: కనుక మొట్టమొదట హూ ఆర్ యూ అనేటువంటి స్టాప్ చేసి హూ ఆర్ మై, హూ ఆర్ మై దీన్ని మొదలు పెట్టాలి.
0: వీ షుడ్ పుట్ ఎ టోటల్ ఫుల్ స్టాప్ టు దిస్ క్వశ్చన్ హూ ఆర్ యూ, బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ వీ షుడ్ పుట్ టు అవర్ సెల్ఫ్ హూ ఆర్ మై.
1: ఈ బుద్ధి నిన్ను చూడటానికి అందించిందే కానీ పరమం చూపడానికి కాదు.
0: ఇంటెలెక్ట్ ఇస్ గివెన్ టు నో థై సెల్ఫ్, నాట్ అవుట్ సైడ్.
1: కనుక ఈ ప్రపంచ విషయము ప్రాప్తించటం చేత అభివృద్ధి కావడం చేత తన సత్తాన్ని తాను మర్చిపోతున్నాడు మానవుడు.
0: As the world has progressed and advanced, man has forgotten his
1: చిన్న పిల్లవాడిని మొదలుకొని పెద్ద మనిషి వరకు కూడా ప్రపంచ విచారణ లోపలే ప్రవేశిస్తున్నాడు.
0: Right from tiny thoughts to elderly person, they go on inquiring.
1: తాను నివసించేటువంటి భూగర్భంలోనే కాకుండా కూడా ఆకాశంలో ప్రవేశిస్తున్నాడు.
0: Not only this world, earth, but
1: నక్షత్ర మండలాన్ని ప్రవేశిస్తున్నాడు.
0: He wants to go to the planets.
1: సూర్య మండలాన్ని ప్రవేశిస్తున్నాడు.
0: He wants to travel the space.
1: కానీ అన్ని ప్రవేశిస్తున్నాడు కానీ తనలో తాను ప్రవేశించలేదు.
0: He gets into all spheres of the space, but he doesn't get into himself.
1: లక్షణమైన అంతరిక్షయానం ప్రయాణం చేస్తున్నాడు కానీ
0: He travels lakhs of miles into the space.
1: హాఫ్ ఇంచి హృదయాంతరాలానికి ప్రవేశించడం లేదు.
0: He is not able to get into his own heart.
1: కనుకనే మానవుని యొక్క వికారమంతా కూడా వికృతి స్వరూపాన్ని ధరిస్తుండాలి.
0: దాట్ ఈస్ ద పర్వర్షన్ విచ్ లెడ్ టు ఆల్ దిస్
1: పర్వర్షన్. స్వార్థము స్వప్రయోజనము.
0: He is full of selfishness and self interest.
1: కానీ తన స్వస్వరూపాన్ని దర్శించడానికి ప్రయత్నించడం లేదు.
0: హీ ఇస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో హిస్ ఓన్ ట్రూ
1: ప్రేమ స్వరూపులారా.
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: స్వస్వరూపాన్ని దర్శించడమే ఆధ్యాత్మిక ప్రథమ లక్ష్యం.
0: ద ఎయిమ్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ ఇస్ టు నో వన్స్ ఓన్ ట్రూ ఐడెంటిటీ.
1: కేవలం ఆధ్యాత్మిక మార్గమే కాదు,
0: నాట్ ఓన్లీ స్పిరిచువల్,
1: లౌకికము భౌతికము ధార్మికము అన్నింటి ఎందుకు వ్యవహారికం నందు కూడా తన తత్వాన్ని తాను మొట్టమొదట గుర్తించాలి.
0: వన్ హ్యాస్ టు నో వన్స్ ఓన్ నేచర్ in physical world, in the moral world, in the ethical sense, in every aspect of life.
1: ఇతరుల యొక్క దోషాన్ని చూడటానికి మాత్రమే నీవు పురికొల్పుతున్నావు కానీ నీ దోషాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించటం లేదు.
0: యూ వాంట్ టు నో ది మిస్టేక్స్ అండ్ ద ఫాల్ట్స్ ఇన్ అదర్స్ బట్ యూ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ యువర్ ఓన్.
1: నీ దోషము నీవు ఏనాడు వెతుకుతావో ఆనాడే నీవు బాగుపడతావు.
0: దట్ డే విన్ యూ రెక్టిఫై కరెక్ట్ యువర్ ఓన్ మిస్టేక్, దెన్ యూల్ ఇంప్రూవ్ అండ్ ప్రోగ్రెస్.
1: అట్టివాడే ఆదర్శ పురుషుడిగా రూపొందుతాడు.
0: హీ బికమ్స్ అన్ ఐడియల్ మ్యాన్.
1: అట్టివాడే మానవుడిగా రూపొందుతాడు.
0: హీఈస్ అ ట్రూ హ్యూమన్.
1: మానవుడని పేరు పెట్టుకుని
0: ఈజ్ జస్ట్ హ్యూమన్ బై నేమ్.
1: మానవ బుద్ధులతో మనం ప్రవర్తిస్తుంటే
0: ఈ
1: జగత్తులో ఎవరు పిలుస్తారు మానవుడని?
0: హూ విల్ కాల్ యూ ఎ హ్యూమన్ బీయింగ్?
1: ఏదో ఎదురుగా మర్యాద కోసమని ఓ అండి నమస్కారం అండి అంటారు.
0: ఆల్ కర్టసీ మానర్స్ మే డిమాండ్ టు సే హలో హౌ ఆర్
1: యు. కానీ వెనుకల అతన్ని అనేక రకములుగా విమర్శించారు.
0: బ్యాక్ దే విల్ స్పీక్ ఆల్ నేమ్స్.
1: కనుక మనం ఆ విధంగా పోకూడదు.
0: వీ షుడ్ నాట్ బి లైక్ దాట్.
1: మన కాన్షియన్స్ మనం తృప్తిగా నడుచుకోవాలి.
0: వీ షుడ్ యాక్ట్ సాటిస్ఫాక్టరీ
1: టు మన పవిత్రతకు మనం పవిత్రంగా నడుచుకోవాలి.
0: వీ షుడ్ లీడ్ ఎ సీక్రెట్ లైఫ్.
1: మన దివ్యత్వానికి సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: వీ షుడ్ మేక్ అవర్ లైఫ్ డివైన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: కనుక ఈనాడు మనం ప్రపంచంలో జరిగేటువంటి దాన్ని మనం అన్వేషణ చేయకుండా
0: వీ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: మనం తాను అన్వేషణ చేయడానికి తగిన కృషి చేయాలి.
0: వన్ హ్యాస్ టు మేక్ ఎవరీ అటెంప్ట్ టు నో వన్స్ ఓన్ సెల్ఫ్.
1: ఎవరండి ఎవరండి మీరు ఎవరండి మీరు అని ప్రశ్నించకంటే
0: ఇన్స్టెడ్ ఆఫ్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ,
1: నేను ఎవరు నేను ఎవరు నేను ఎవరు, హూ ఆమ్ ఐ హూ ఆమ్ ఐ, దీన్ని మాత్రమే ప్రశ్నించాలి.
0: వీ షుడ్ పుట్ ఎ క్వశ్చన్ టు అవర్ సెల్ఫ్, హూ ఆమ్ ఐ హూ ఆమ్ ఐ.
1: నిన్నటి దినము
0: yesterday
1: panchakosamulu yokka tattvam gurinchi meeru gurtincharu.
0: Bhagavan explained the nature of five sheets.
1: Ee panchakosamulu yandu deham aneetvantidi భౌతికమైనటువంటిది.
0: ద ఫైవ్ షీస్ ఎన్కంపాసింగ్ ద బాడీ ఆర్ ఫిజికల్.
1: ఇది కేవలం స్థూలమైనటువంటిది.
0: ఇట్ ఈస్ గ్రాస్ వన్.
1: ఈ దేహం ద్వారా అనేక రకములైనటువంటి యొక్క ఇక్కట్టు కలుగుతున్నాయి.
0: దిస్ బాడీ విల్ హ్యావ్ సో మెనీ ట్రబుల్.
1: దేహాభిమానం పెంచుకున్న కొలది
0: యాజ్ యూ డెవలప్ బాడీ
1: ఆత్మాభిమానం తరిగిపోతుంది.
0: ది అటాచ్మెంట్ టు ద సెల్ఫ్ డిటీరియరేట్స.
1: ఆత్మలేని దేహం ఏమాత్రమూ నివసించదు.
0: బాడీ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ ద స్పిరిట్.
1: కనుకనే
0: సో
1: మనము ఈ దేహం విషయంలో మనము అనేక రకమైన జాగ్రత్తలు వహించాలి.
0: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బాడీ యూ హావ్ గాట్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్.
1: ఈ దేహాభిమానం దినదినానికి తగ్గించుకుంటూ రావాలి.
0: యూ హావ్ టు కట్ షార్ట్ రిడ్యూస్ దిస్ బాడీ అటాచ్మెంట్.
1: ఇది పెంచుకున్న కొలది కూడా మన ఆశలు దురాశలు పెరిగిపోతున్నాయి.
0: ఇఫ్ యువర్ బాడీ అటాచ్మెంట్ మోర్ అండ్ మోర్ యూ విల్ బి మోర్ ఓవర్ అంబిషియస్.
1: అయితే సూక్ష్మదేహమైనటువంటి యొక్క ప్రాణము మనస్సు విజ్ఞానము
0: ద సటిల్ ఫార్మ్ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ ఈస్ దిస్ వైటల్ ఫోర్స్ the mind and
1: tejasudu annaru.
0: This is called tejasu brilliance.
1: Ee tejasu anetundi etto vachindi peru.
0: This tejasu brilliance, how do you get this name?
1: Tejovantam anetundi yokka
0: that which is radiant
1: antarbhavamulu cheta
0: through the inner feeling
1: antakaranamulu cheta
0: through inner action
1: కలిసినది కనుకనే దీనికి తేజస్సుడు అని పేరు పెట్టారు.
0: As it is related to inner senses, it is called the brilliant, the tejasu.
1: Inner bhavam anaga దైవత్వం యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించాలి.
0: వీ హావ్ టు అండర్స్టాండ్ ది ఇన్నర్ ఫీలింగ్, ది డివినిటీ.
1: ప్రపంచక సంబంధమైనటువంటి విషయవాసనలు ఎన్ని ఆచరించినప్పటికీ
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఫిజికల్ మండే
1: అప్పటికప్పటికి మాత్రమే ఆనందాలు చేకూరుస్తుంది కానీ
0: ఇట్ కన్ఫర్స్ హ్యాపీనెస్ విచ్ ఇస్
1: సత్యమైన నిత్యమైన ఆనందానికి మనకు ఏమాత్రమూ అందించదు.
0: ఇట్ విల్ నెవర్ గ్రాంట్ యు ది ఎటర్నల్ పర్మనెంట్ బ్లెస్.
1: అయితే దానితో పాటు
0: అంతర్భావాన్ని
1: కూడా మనము అభివృద్ధి గావించుకోవాలి.
0: హావ్ టు డెవలప్ ది ఇన్నర్ ఫీలింగ్.
1: ఈ అంతర్భావమే లేకుండినా
0: విదౌట్ ఇన్నర్ ఫీలింగ్
1: బహిర్ముఖమైనటువంటిదంతా కేవలము పశ్చతీతి పశువు, బయట దృష్టి కలిగినటువంటి పశువే.
0: ఇట్ ఈస్ అనిమల్ దట్ హ్యాస్ గాట్ అవుట్ లుక్స్.
1: కనుక మనం పశువులైపోతున్నాం.
0: We have become animal.
1: బయట దృష్టినే మనం ఆకర్షిస్తున్నాము.
0: We are drawn by external.
1: బయట చర్యల్నే మనం ఆకర్షిస్తున్నాము.
0: We are drawn by the external.
1: ఇది కాదు నిజమైన మానవత్వము.
0: This is not human quality.
1: అది ఏ proper study of mankind is man.
0: That's the proper study of mankind is man.
1: నీ అంతర్భావాన్ని నీవు కొంతవరకు నువ్వు పరిశుద్ధం గావించుకోవాలి.
0: Make your inner feelings pure.
1: నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి ఒక బుద్ధిని మనం ప్రేమించుకోవాలి.
0: Develop that intellect which is pure and selfless.
1: అప్పుడే అందరినీ కూడా మనం ప్రేమించగలము.
0: Then you will be able to love all.
1: అందరినీ మనం విశ్వసించగలము.
0: Then you have faith in everyone. కాని
1: ఈనాటి మానవుడు తనంతాను విశ్వసించటం లేదు.
0: Man today has no faith in himself.
1: అందరినీ విశ్వసించినట్టుగా నటిస్తున్నాడు.
0: He pretends as if he believes.
1: అది ఏ మొట్టమొదట మానవుని యొక్క దోషము.
0: That is the first mistake in mankind.
1: మొట్టమొదట తనంతాను విశ్వసించాలి.
0: First have faith in you.
1: అది ఆత్మవిశ్వాసము.
0: That is the self confidence.
1: పునాది అనేటువంటి ఉండినప్పుడే
0: when self confidence foundation is there,
1: ఆత్మవిశ్వాసం అనేటువంటి దానిపైన ఆత్మానందం అనేటువంటి మనం అనుభవించవచ్చు.
0: There lies the bliss of the spirit or the self.
1: Self confidence అనేటువంటి విశ్వాసము పునాది.
0: Self confidence is the
1: self satisfaction wall.
0: Self satisfaction is the wall.
1: Self sacrifice roof.
0: The self satisfaction is
1: self realization life.
0: Self realization is life.
1: కాబట్టి అన్నింటి ఎందుకు నువ్వు ఈ సెల్ఫ్ నేను అనేటువంటి తత్వాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: In all these four steps, self, the I,
1: ness. ఆ నేను అనేటువంటిది దేహమునకు సంబంధించినటువంటి కాదు.
0: This I is not related to the body.
1: ఇది కేవలం దైవమునకు మొట్టమొదట పేరు.
0: I is the first name of God.
1: ఇది ఏ ప్రధానమైనటువంటి భగవంతుని యొక్క నామము.
0: ఇట్ ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ నేమ్ ఆఫ్ గాడ్.
1: దీనిని పురస్కరించుకుని వేదము అహం బ్రహ్మాస్మి అని.
0: బేసింగ్ ఆన్ దిస్ వేద సేస్ అహం
1: నేను అనేటువంటి బ్రహ్మనే.
0: ఐఎమ్ బ్రహ్మన్.
1: ఉనికి అనేటువంటి బ్రహ్మనే.
0: ఎగ్జిస్టెన్స్ ఇస్ బ్రహ్మ.
1: ఆత్మ అనేది బ్రహ్మనే.
0: ఆత్మ ఇస్ బ్రహ్మ.
1: బ్రహ్మ అనేటువంటిది బ్రహ్మనే.
0: బ్రహ్మ
1: అనగా ఏమి? బృహత్తత్వమైనటువంటిది బ్రహ్మం.
0: బ్రహ్మ ఇస్ వాస్ట్నెస్, ఎక్స్పాన్సివ్.
1: ఎక్కడ చూసినా వ్యాపించినటువంటిది.
0: దట్ విచ్ ఎక్స్పాండ్స్ ఆల్ ఓవర్.
1: ఇలాంటి తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We have to make every attempt to know this nature of Brahman.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మన ప్రేమ అనేటువంటి రసాయనము ఒకవైపున అద్దమును పూసుకున్నప్పుడే,
0: when once we apply the chemical of love on the river side of the mirror,
1: అద్దము లోపల మన ప్రతిబింబాన్ని మనం సులభంగా దర్శించవచ్చు.
0: In that mirror you will be able to see your reflection.
1: కనుక ఈనాడు
0: టుడే
1: అద్దమనే బుద్ధిని మాత్రమే పెట్టుకున్నాం కానీ
0: వీ హావ్ గాట్ దిస్ మిర్రర్
1: ఆఫ్ ప్రేమ రసాయనం అనేటువంటి వెనుక పూయటం లేదు.
0: వీ హావ్ నాట్ స్మియర్డ్ అప్లైడ్ ద కెమికల్ ఆఫ్ లవ్.
1: కనుక వెనుక భాగమైనటువంటి ఒక వస్తువులు కనిపిస్తున్నాయి కానీ నీకు నీవు కనిపించటం లేదు.
0: దేర్ఫోర్ యాజ్ ఇట్ హాస్ నో కెమికల్ టు దిస్ మిర్రర్ వీ సీ ఔటర్ ఆబ్జెక్ట్స్ నాట్ యువర్ ఓన్.
1: కనుక ఇతరుల యొక్క దోషాన్ని నీవు చూస్తున్నావే కానీ
0: యూ విల్ బి ఏబుల్ టు సీ ది మిస్టేక్.
1: నీ దోషాన్ని నీవు కనిపెట్టు.
0: Discover, find out your own mistake.
1: ఇతరుల యొక్క మంచిని చూసి ప్రయోజనం లేదు.
0: There is no use in finding good.
1: నీ మంచిని నీవు అభివృద్ధి గావించుకో.
0: Foster your goodness.
1: నీ పవిత్రతను నీవు అభివృద్ధి గావించుకో.
0: Develop your sacredness.
1: ఎవరిని మనం ద్వేషించకూడదు.
0: Don't hate anybody.
1: ఎందుకంటే సర్వత పాడిపాదం తస్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి.
0: All hands are his, all eyes are his, all feet are his, all ears are his.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: God is present in all beings.
1: అన్ని భూతములు యందు ఉన్నటువంటిది దైవత్వమే.
0: It is divinity present in this organic
1: world. ఈశ్వరత్వాన్ని మనం తప్పులు పెట్టడానికి ప్రయత్నిస్తే మొట్టమొదట మన దోషాన్ని మనం గుర్తించాలి.
0: We have to know our own faults first.
1: ప్రేమ స్వరూపులారు,
0: embodiments of love.
1: ఈనాటి పరిస్థితి లోపల మనం గుర్తించవలసినటువంటిది విశాలమైనటువంటి ఒక తత్వం కావాలి.
0: In the present circumstances we have got to be broad minded first.
1: సంకుచితమైన భావములు.
0: We should not have narrow mindedness.
1: వ్యక్తిగతమైన భావములు.
0: Not individual feelings.
1: కొంతవరకు అణగదొక్కాలి.
0: We have to put them under check.
1: స్వార్థ సప్రయోజనములను పక్కన పెట్టాలి.
0: We have to brush aside selfishness and self.
1: విశాలమైనటువంటి ఒక భావంతో మనం దృష్టిని పెంచుకోవాలి.
0: We should have broad feelings.
1: ఒక ఇంచు కూడా లేదు కన్ను.
0: The size of the eye is not
1: ఇంత చిన్న కన్ను ఇంత విశాలమైనటువంటి నక్షత్రాలను చూస్తుంది.
0: Such a small eye would be able to see
1: ఎంత దూరంగా ఉండేటువంటి వస్తువును కనిపెట్టుండాలి.
0: Is able to see distant objects.
1: కానీ నిజంగా మన ఎందున్నటువంటి యొక్క అంతర్దృష్టి అనేటువంటి దాన్ని కనిపెట్టుకున్నప్పుడు ఎంతైనా మనం కావించవచ్చు.
0: ఇఫ్ యూ హావ్ ఇన్నర్ విజన్ యూ కెన్ అచీవ్ ఎ లాట్.
1: మనం విశాలమైన దృష్టి కావాలి.
0: వీ షుడ్ హావ్ బ్రాడ్
1: మైండ్. మైండ్ బ్రాడ్ మైండ్. బ్రాడ్ మైండ్.
0: బ్రాడ్ మైండ్ ఇస్ ఎసెన్షియల్ టుడే.
1: కానీ చాలా మంది విదేశీయులంతా కూడా బ్రాడ్ హార్ట్ చేయమంటుంటారు.
0: మెనీ ఫారినర్స్ సే వన్ షుడ్ బి బ్రాడ్ హార్ట్.
1: బ్రాడ్ హార్ట్ అయిపోతే హార్ట్ ఎన్లార్జ్ అయినట్టు అవుతుంది.
0: బ్రాడ్ హార్ట్ మీన్స్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ హార్ట్.
1: దీన్ని డాక్టర్స్ ఆపరేషన్ చేస్తారు కానీ భగవంతుడు దీనికి టచ్ చేయడు.
0: బ్రాడ్ హార్ట్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ హార్ట్ నీడ్ ఆపరేషన్ బై డాక్టర్.
1: విశాలమైనటువంటి హృదయం కావాలి.
0: బ్రాడ్ మైండెడ్నెస్ ఈస్ వెరీ నెసెసరీ.
1: ఆ విశాలమైన హృదయం నందు విశాలమైన భావములే ఆవిర్భవిస్తాయి.
0: ద బ్రాడ్ మైండెడ్నెస్ విల్ లీడ్ టు బ్రాడ్ ఫీలింగ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ఈ ప్రపంచంలో విశాలమైనటువంటి ఒక ప్రపంచంలో జీవించారు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ బోర్న్ ఇన్ దిస్ వాస్ట్ యూనివర్స్.
1: ఈ విశాలమైనటువంటి యొక్క సముద్రంలో మీరు జీవిస్తున్నారు.
0: యు ఆర్ లివింగ్ హియర్ ఇన్ దిస్ బ్రాడ్ వరల్డ్.
1: కనుక మీరు కూడా విశాలమైన భావంలోనే ఉండాలి.
0: యూ షుడ్ హ్యావ్ బ్రాడ్ ఫీలింగ్.
1: అంటే విశాలమైన ప్రపంచంలో పుట్టించినటువంటి ఈ మానవునికి సంకుచితమైన భావములు ఏమాత్రము ఉండకూడదు.
0: యూ షుడ్ నాట్ హ్యావ్ నారో ఫీలింగ్స్, నారో మైండెడ్నెస్.
1: దోషములు వెంచటమే.
0: యూ గో ఆన్ సర్చింగ్ మిస్టేక్స్ ఇన్ అదర్స్.
1: చాలా తప్పు.
0: ఇట్స్ బిగ్ మిస్టేక్.
1: ఒకవేళ వారి ఎందు దోషములు ఉండవచ్చు.
0: మిస్టేక్స్
1: నీవు చూడవలసింది దోషములు కాదు.
0: యూ డోంట్ నీడ్ టు సీ దట్.
1: వారి ఎందున్నటువంటి ఉత్తమమైన భావం నీవు. మీరందరూ విశ్వ కుటుంబీకులుగా తయారవుతారు.
0: యూ బికమ్ ది మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ ది యూనివర్స్.
1: ఒక కుటుంబమే.
0: హోల్ యూనివర్స్
1: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
0: Brotherhood of man, fatherhood of God.
1: అప్పుడు అందరూ కూడా సోదరులుగా ఉంటుంటారు.
0: Then all will lead the life of
1: ఇలాంటి సోదరత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: We should develop.
1: అందరూ భగవంతుని యొక్క అంశములే.
0: All of the sparks.
1: మమై వంశో జీవలోకే జీవభూత సనాతన.
0: The entire universe, the living creatures are the sparks of the divine.
1: అయితే ఇంత సృష్టిని సృష్టించినప్పటికీ,
0: having been created this creation,
1: దీనికి సూత్రధారి ఒకడుండాలి.
0: There's one director.
1: ఆ సూత్రధారి దైవత్వము.
0: They're very direct.
1: ఆ దైవత్వం కంటికి కనిపించదు.
0: You don't see God.
1: చెవులకు వినిపించదు.
0: You can't hear.
1: మనసుకు అనిపించదు.
0: You cannot think.
1: కనుకు కురిపించదు.
0: And you cannot understand. But
1: దివ్యత్వమైనటువంటి మానస తత్వానికి అర్థం చేస్తుంది.
0: The divinity can be comprehended, understood by the mind.
1: దీనికి అండర్స్టాండ్ చాలా అవసరము.
0: అండర్స్టాండింగ్ ఇస్ వెరీ నెసెసరీ.
1: అండర్స్టాండ్ చేసుకున్నప్పుడే అడ్జస్ట్మెంట్ ఈజీ అవుతుంది.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ అండర్స్టాండింగ్, దేర్ విల్ బి అడ్జస్ట్మెంట్ ఆటోమేటికలీ.
1: కనుక మీరు అందరినీ కూడా దైవం యొక్క ప్రతిబింబాలి అని మీరు అండర్స్టాండ్ చేసుకోండి.
0: అండర్స్టాండ్ క్లియర్లీ వెల్ దట్ యు ఆర్ రిఫ్లెక్షన్ ఆఫ్
1: గాడ్. ద్వేషం కానీ, అసూయ కానీ, అహంకారం కానీ ఆవిర్భవించదు.
0: దెన్ దేర్ విల్ బి నో ప్లేస్ ఫర్ ఈగో ఆర్ జెలసీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
1: మొట్టమొదట మీరు అభివృద్ధి పరచుకోవాల్సింది ప్రేమ తత్వం.
0: వాట్ యూ హావ్ టు ఫస్ట్
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: అది ఏ నీ యొక్క జీవితము.
0: దట్స్ యువర్ లైఫ్.
1: ప్రేమకు మించినటువంటి దైవం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో గాడ్ బియాండ్ లవ్.
1: దైవం ఎక్కడున్నాడని ఎవరైనా ప్రశ్నిస్తే సర్వులు ఎందు ఉంటున్నాడు.
0: If anyone says, where is God? Say that he
1: is in everyone.
0: In what form? In the form of love.
1: కలగని ఆ ప్రేమ స్వరూపాన్ని మనం గుర్తింపు చేయాలి.
0: We must make others to know this principle of love.
1: ప్రేమ రూపాన్ని మనం ప్రదర్శించడానికి ప్రయత్నించాలి.
0: We have to manifest this love.
1: ఈ ప్రేమ రూపాన్ని ప్రకటించడానికి కూడా పూనుకోవాలి.
0: We have to express this form of love.
1: ప్రేమ ప్రేమ ప్రేమ అని పేరుతో చెప్తే మాత్రమే చాలదు.
0: It's not enough if you just utter this word love.
1: ఆచరణలో దాన్ని నిరూపించాలి.
0: We have to translate into action.
1: అప్పుడే మనకు తగినటువంటి యొక్క గౌరవము, మర్యాద, మానవత్వం అనేటువంటి కూడా మనకు ప్రాప్తిస్తుంది.
0: దెన్ యూ విల్ విన్ ఆల్ ది ఎస్టీమ్ అండ్ రెప్యుటేషన్ అండ్ డిజర్వ్ టు బి కాల్డ్ ఎ హ్యూమన్ బీయింగ్. స్టూడెంట్స్,
1: మీరు యువకులు,
0: యువర్ యంగ్స్టర్,
1: మీ యువకులు ఎందు ఎంత శక్తియో ఇమిడి ఉంటున్నది.
0: యు హావ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ.
1: ఈ భూమి ఎందు ఎంత శక్తి ఉన్నదో అంత శక్తి కూడా మీ ఎందు ఉంటున్నది.
0: ద కైండ్ ఆఫ్ పొటెన్షియాలిటీ ఎనర్జీ ప్రెసెంట్ ఇన్ దిస్ ప్లానెట్ ఆఫ్ ఎర్త్ ఈజ్
1: అట్రాక్షన్ పవర్ కూడా మీ ఎందు ఉంటున్నది.
0: ద అట్రాక్షన్
1: శక్తి మీ ఎందు ఉంటున్నది.
0: విద్యుత్
1: శక్తి మీ ఎందు ఉంటున్నది.
0: ఎలక్ట్రిసిటీ ఇన్ యూ.
1: అన్ని శక్తులు మీ ఎందు ఉంటుంది కూడా. ఏమి శక్తిహీనులలోనే మీరు బ్రతుకుతున్నారు. ఎంత బలహీనత.
0: యు హావ్ ఆల్ పొటెన్షియల్స్, ఎబిలిటీస్, బట్ యు బిహేవ్ లైక్.
1: దేశంలో ఎక్కడ కష్టం జరిగినా కానీ మీరు పరిగెత్తాలి, అక్కడ దాంతో పాల్గొనాలి.
0: వెన్ దేర్ ఆర్ ఎనీ డిఫికల్టీస్ ఎనీ ప్లేస్ ఇన్ దిస్ కంట్రీ,
1: వాడెవరో నేనెవడో అనేటువంటి భేదభావములకు చావు చోటు ఇవ్వకూడదు.
0: యూ నెవర్ గివ్ స్కోప్ ఫర్ డిఫరెన్స్.
1: తన పర అనేటువంటి భేదం తగ్గించి,
0: నథింగ్ లైక్ ఐ మైన్ అండ్ థైన్,
1: అంతా నాదే.
0: Have the feeling that all belongs to me.
1: ఏకాత్మ భావంతో మీరు ప్రవేశించి,
0: విత్ దట్ ఫీలింగ్ ఆఫ్ వన్నెస్,
1: సమాజ సేవలో మీరు పాల్గొనాలి.
0: సర్వ్ ద సొసైటీ.
1: సమాజం అనేటువంటిది ప్రకృతికి ప్రధానమైనటువంటి అంగము.
0: అండ్ ది సొసైటీ ఇస్ ద మెయిన్ లింబ్ ఆఫ్ నేచర్.
1: ఇది ఒక చెయ్యి.
0: దిస్ హ్యాండ్.
1: ఇది ఒక చెయ్యి.
0: దిస్ అనదర్.
1: ఇది నా ముక్కు.
0: దిస్ నోస్.
1: ఇది నా కన్నులు.
0: దిస్ ఐ.
1: ఇది నా కడుపు.
0: దిస్ స్టమక్.
1: ఇది నా కాళ్ళు.
0: ఫీట్.
1: ఇవన్నీ చేరి ఏమైపోయింది?
0: వాట్ విల్
1: దేహానికి అంగములుగా ఉంటున్నాయి.
0: దే ఆర్ ఆల్ ద లింబ్స్ ఆఫ్ ది సేమ్ బాడీ.
1: కానీ ఈ దేహం ఎవరికి అంగము?
0: అండ్ దిస్ బాడీ ఇస్ ద లింబ్ ఆఫ్
1: సొసైటీకి అంగము.
0: ఆఫ్ ద సొసైటీ.
1: సొసైటీకి ఏది అంగము?
0: వాట్ ఈస్ ది
1: మానవత్వం అంగము.
0: దిస్ హ్యూమన్ బీయింగ్ ఇస్
1: మానవత్వం దేనికి అంగము?
0: అండ్ దిస్ హ్యూమానిటీ ఇస్ ద లింబ్.
1: ప్రకృతికి అంగము.
0: నేచర్.
1: ప్రకృతి దేనికి అంగము?
0: నేచర్ ఇస్ ద లింబ్.
1: పరమాత్మకి అంగము.
0: గాడ్ హింసెల్ఫ్.
1: కాబట్టి ప్రకృతి పరమాత్మ అంగము.
0: దేర్ఫోర్ ద నేచర్ ఇస్ ద లింబ్ ఆఫ్ గాడ్.
1: కనుక ఇట్టి ప్రకృతిని మనం పరమాత్మ అంగంగా భావించి, ప్రేమించి, విశ్వసించి దాని సేవలో మనం పాల్గొనాలి.
0: వి హావ్ టు బిలీవ్ దట్ నేచర్ ఇస్ ద లింబ్ ఆఫ్ గాడ్. వి హావ్ టు లవ్ అండ్ సర్వ్.
1: అప్పుడే ప్రధానమైన మానవ జీవితం అనేటువంటి సార్థకం అవుతుంది.
0: దెన్ ఓన్లీ ది హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్.
1: ఈ అంగములంతా కూడా దేహానికి సంబంధించింది.
0: దీస్ లింబ్స్ బిలాంగ్ టు ద బాడీ.
1: దేహం దేహమునికి సంబంధించింది కాదు.
0: అండ్ ఇట్స్ నాట్ ఇన్
1: సొసైటీకి సంబంధించినటువంటిది.
0: ద బాడీ బిలాంగ్స్
1: ఈ దేహాన్ని సొసైటీలో ప్రవేశపెట్టాలి.
0: మేక్ యూజ్ ఆఫ్ దిస్ బాడీ ఫర్ టు సర్వ్ సొసైటీ.
1: ఈ అన్ని రంగములతోనూ కూడా కూడి పని చేయాలి మనం.
0: వి హావ్ టు వర్క్ విత్ ఆల్ ద హార్ట్ అండ్ సోల్.
1: ఏ వ్యక్తులకు ఏది సహాయమో, ఏది ఉపకారమో, ఏది మంచిదో దీన్ని గుర్తించి వర్తించాలి.
0: వి హావ్ టు నో, రికగ్నైజ్ ద హెల్ప్ దట్ ఇస్ రిక్వైర్డ్.
1: అదే నిజమైనటువంటి సమాజ సేవ.
0: దట్ ఈస్ ద ట్రూ సర్వీస్.
1: ఈనాడు అనేక మంది సమాజ సేవ అని
0: మెనీ సే సోషల్ సర్వీస్
1: గ్రామంలో ప్రవేశించి
0: దే గో టు విలేజెస్
1: ఊర్చటము
0: దే గో అండ్ స్వీప్
1: ఏదో పరిశుద్ధం గావించుకోవటము ఏదో దేవాలయం పెయింట్ వేయటము
0: వైట్ వాష్
1: ఇంతటితోనే మనం తృప్తి పడుతున్నాము
0: వీఆర్ సాటిస్ఫైడ్
1: కాదు అది సేవనే కాదు
0: ఇట్ ఇస్ నో సర్వీస్ అట్ ఆల్
1: అది మన కర్తవ్యము
0: ఇట్ ఇస్ అవర్ డ్యూటీ
1: మనం చేయవలసినటువంటి ఒక పని
0: వీఆర్ సపోజ్ టు డూ
1: కానీ నిజమైన సేవ అంటే ఏమిటి
0: వాట్ ఈస్ ట్రూ సర్వీస్
1: ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అశాంతులు కారణం ఏమిటి
0: What is the reason for restlessness in that village?
1: ఆ ప్రజల యొక్క అనానుకూలములు ఏమిటి?
0: What are the inconvenience they have?
1: వారికి ఏది అవసరము?
0: What is they need?
1: ఆ అవసరమైనటువంటి దాంట్లో మనం శక్తి కొలది పాల్గొని దాని అవసరాన్ని తీర్చాలి.
0: We have to provide what all they need, their requirements.
1: రాబోయేదంతా కూడాను కేవలం వేసవి కాలము.
0: Coming season is
1: summer. ప్రతి పల్లెలో కూడాను తాగడానికి నీరు ఉండదు.
0: Every village has no water supply.
1: జలము ప్రధానమైనటువంటి ప్రాణము.
0: Water is life.
1: అలాంటి పరిస్థితి లోపల మనం పోయి సాధ్యమైనంత వరకు ఒక బోర్ వేలు వేసు లేక ఇంకే నది నుంచి నీరు తీసుకోవచ్చు ఆ ప్రజలకు అందించడానికి ప్రయత్నించాలి
0: సప్లై డ్రింకింగ్ వాటర్ బై డిగ్గింగ్ ద బోర్ వెల్స్ డిఫరెంట్ సెంటర్స్
1: ఆ విధంగా ప్రజలకు ఉపయోగమైనటువంటిది అవసరమైనటువంటి యొక్క కార్యంలో ప్రవేశించినప్పుడే నిజమైన సేవగా భావించవచ్చును
0: వెన్ యూ సర్వ్ అండ్ సాటిస్ఫై దేర్ నీడ్స్ యూ కెన్ కాల్ ఇట్ సర్వీస్ ఇన్ ద ట్రూ సెన్స్
1: ఇప్పుడు సేవగా నీవు భావించకూడదు
0: డోంట్ కన్సిడర్
1: ఎవరికో నేను సేవ చేస్తున్నాననుకుంటే నీకు అహంకారం పెరగవచ్చును
0: ఇఫ్ యూ థింక్ యు ఆర్ సర్వింగ్ అదర్స్ యూ మే బి ఈగోయిస్టిక్
1: కాదు కాదు నా వారికి నేను చేస్తున్నాను
0: ఐఎమ్ సర్వింగ్ మై పీపుల్
1: నేను అందరూ కూడా ఒక మానవ స్వరూపాలే
0: వీ ఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్
1: కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ
0: కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ
1: వారంతా ఒకే కులమే
0: వి ఆల్ బిలాంగ్ టు
1: వారంతా ఒకే మతమే
0: వి బిలాంగ్ టు
1: వారంతా ఒకే భాషనే
0: వన్ లాంగ్వేజ్
1: అనేటువంటి భావంతో దాంతో ప్రవేశించాలి
0: విత్ దిస్ ఫీలింగ్స్ వి షుడ్ స్టెప్ టు యాక్షన్
1: అప్పుడే నిజమైన సేవగా రూపొందుతుంది
0: దట్ బికమ్స్ ట్రూ సర్వీస్
1: ఈ విధంగా ప్రజా సేవల లోపల మనం పాల్గొని మనం చదివిన చదువులు కానీ నేర్చిన విద్యలు కానీ ఈ సమాజంలో ప్రవేశపెట్టి సార్థకంగా గావించుకోవాలి
0: ఆల్ ది ఎడ్యుకేషన్ ఆల్ ద లెర్నింగ్ మస్ట్ బి యూస్డ్ ఇన్ దిస్ డైరెక్షన్ ఆఫ్ రెండరింగ్ సర్వీస్ టు ద కమ్యూనిటీ
1: చదివే చదువులంతా కూడా కేవలం విదేశాలకు పోయి ధర్మం ఆర్జించడం కోసం కాదు
0: యువర్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ టు గో అబ్రాడ్
1: అదే మన భారతీయుల్లో ఉన్నటువంటి పెద్ద బలహీనత
0: ఇట్ ఇస్ ది బిగ్గెస్ట్ వీక్నెస్ అమంగ్ ఇండియన్
1: ఒక ఇంజనీర్ ఒక డాక్టర్ గో పాస్ అయినాడంటే పోయి మొట్టమొదట పాస్పోర్ట్ కు ప్రయత్నం చేస్తాడు
0: వన్ బికమ్స్ ఇంజనీర్ ఆర్ డాక్టర్ హీ అప్లైస్ ఫర్ పాస్పోర్ట్
1: నీ దేశంలో నీ గ్రామంలో ఉన్నటువంటి వారి రోగులు నువ్వు చూడు
0: కన్సిడర్ థింక్ ఆఫ్ యువర్ ఓన్ పీపుల్ ఇన్ యువర్ ఓన్ విలేజ్ ఇన్ యువర్
1: నీ గ్రామాన్ని నీవు సంరక్షించుకోలేనటువంటి వాడు విదేశాలకు వెళ్ళి ఏం సంరక్షించుకుంటావు
0: వెన్ యూ కెనాట్ వర్క్ ఫర్ యువర్ ఓన్ విలేజ్ వాట్ ఈస్ దట్ యువర్ గోయింగ్
1: కేవలం ధనం కోసం పోతున్నారే కానీ గుణం కోసం కాదు
0: యూఆర్ జస్ట్ గోయింగ్ ఫర్ మనీ నాట్ ఫర్ వర్క్
1: మన గుణాన్ని మనం పోషించుకోవాలి
0: యూ హావ్ టు డెవలప్ అవర్ వర్క్
1: రాములు కూడా చెప్పాడు జననీ జన్మభూమస్య స్వర్గాధిపతి కరియసి
0: రామా
1: నా తల్లి నాకు జన్మమిచ్చినటువంటి భూమి నాకు ప్రధానమైనటువంటి స్వర్గం కంటే గొప్పది అన్నాడు
0: రామా సెడ్ దిస్ మదర్ ల్యాండ్ ఇస్ మచ్ మోర్ దాన్ ది వెరీ హెవెన్ పారడైజ్
1: రామా రామా రామా రామా అని రామనామాన్ని స్మరిస్తున్నారు
0: వి గో ఆన్ చాంటింగ్ రామాస్ నేమ్
1: కానీ రాముడు చేసినటువంటి కార్యాలు ఏమి చేస్తున్నారు మీరు
0: బట్ వాట్ ఈస్ రామాస్ యాక్టివిటీ విచ్ యు హావ్ టేకెన్ ఎన్ రైడల్ పాత్
1: అతనికి కేవలం రాజ్యాన్ని కూడా త్యజించి
0: హి సాక్రిఫైస్ హిస్ కింగ్డమ్
1: తండ్రి ఆజ్ఞను అనుసరించి
0: హి ఫాలోడ్ ఫాదర్స్ కమాండ్
1: 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు
0: అండ్ హి స్పెంట్ ఆల్ ద టైమ్ ఇన్ ద ఫారెస్ట్
1: అది ఏ మన ముఖ్యము
0: దట్స్ ఇంపార్టెంట్
1: మన దేహము
0: అవర్ బాడీ
1: మన బుద్ధి
0: అవర్ ఇంటెలెక్ట్
1: మన మనసు
0: మైండ్
1: మన చిత్తము
0: అండ్
1: మన అంతఃకరణ
0: అన్ని
1: కూడా తల్లిదండ్రుల యొక్క ప్రసాదములే
0: దే ఆర్ ఆల్ గిఫ్ట్స్ ఆఫ్ అవర్ పేరెంట్స్
1: నీ హెడ్ నీ దుడ్డు నీ యొక్క బ్లడ్ నీ యొక్క ఫుడ్ అంతా కూడా తల్లిదండ్రుల గిఫ్ట్
0: ఆల్ యువర్ హెడ్ ది బ్లడ్ అండ్ దుడ్డు ఎవ్రీథింగ్ గాడ్స్ పేరెంట్స్ గిఫ్ట్
1: కనుక మొట్టమొదట మీరు చదివినందుకు తల్లిదండ్రులకు తగినటువంటి గ్రాట్యూడ్ సంధించాలి
0: అండ్ యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ గ్రాట్యూడ్ యువర్ పేరెంట్స్
1: అది నిజమైనటువంటి దైవ సేవ
0: దట్ ఈస్ సర్వీస్ టు గాడ్
1: అప్పుడే నీ యొక్క హృదయం కూడా చల్లబడుతుంది
0: దెన్ యూ హ్యావ్ ఆల్ ద కంఫర్ట్
1: శాంతిని చేకూరుతుంది
0: యూ విల్ బి పీస్ఫుల్
1: శాంతి శాంతి శాంతి ఎక్కడ చిక్కుతుంది శాంతి
0: విజ్ ఏ పీస్ పీస్ వెర్
1: హస్తమున అనుబాణము ఉంచుక
0: హోల్డింగ్ ఆటమ్ బాంబ్
1: అరుస్తుంటారు శాంతి శాంతని
0: వి గో ఆన్ షౌటింగ్ పీస్ పీస్
1: చంద్రు చేయడం కలిగి కూడా చంద్రజాలము శాంతి సుఖములు
0: దో వి రీచ్ మూన్ వి ఆర్ నాట్ పీస్ఫుల్
1: చేతిలో బాంబు పెట్టుకుని శాంతి శాంతి అంటే ఎక్కడి నుంచి వస్తుంది శాంతి
0: హోల్డింగ్ ఆటమ్ బాంబ్ ఆన్ హ్యాండ్ యూ సింప్లీ సే పీస్ పీస్
1: హృదయంలో శాంతి నిలుచుకో
0: హావ్
1: చేతిలో బాంబును పారవేయి
0: అండ్ గివ్ అప్ త్రో అవే ఆల్ ద బాంబ్
1: అప్పుడే నీకు శాంతి ప్రతిబింబిస్తుంది
0: దెన్ ద పీస్ వుడ్ మ్యాన్
1: శాంతి అనేటువంటి రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్
0: పీస్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్
1: ప్రతి ఒక్కటి కూడా మన నుంచి ఆవిర్భవించేటువంటి ప్రతిబింబాలే
0: ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఫ్రమ్ విద్ ఇన్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా
1: మీరు ఎంతో గుణవంతులు
0: యువర్ వర్చువల్
1: ఎంతో విద్యావంతులు ఎంతో తెలివితేటలు కలవారు
0: హైలీ ఇంటెలిజెంట్
1: కానీ ఇందులో స్వార్థమైనటువంటి ప్రవేశించడం చేత అంతా కూడా భస్మం అయిపోతుంది.
0: బికాస్ ఆఫ్ ది సెల్ఫిష్నెస్ ఎవ్రీథింగ్ ఇస్ బర్న్ డౌన్.
1: కడవల పాల లోపల కూడా అడు మాత్రం విషం కలిపితే ఆ కడవల పాలు కూడా అవి అపవిత్రమైపోతాయి.
0: దేర్ మే బి పాట్ ఫుల్ ఆఫ్ మిల్క్, ఇఫ్ యు జస్ట్ యాడ్ వన్ డ్రాప్ ఆఫ్ పాయిజన్ ఎవ్రీథింగ్ వుడ్ గెట్ స్పాయిల్డ్ పాయిజన్.
1: కనుకనే మనం ఒక క్రోధము ద్వేషము అనేటువంటి లోపల ఉంచుకోకుండా
0: do not entertain the anger.
1: ప్రేమ చేత మనం సమాజ సేవలో పాల్గొనాలి.
0: విత్ లవ్ పార్టిసిపేట్.
1: ఏ చిన్న పని చేసినప్పటికీ అదే గొప్పగా భావించవచ్చు.
0: యూ మే అండర్టేక్ టైనీ టాస్క్ బట్ ఇట్ బికమ్స్ మై.
1: నేను గొప్ప సేవ చేయలేకపోతే అని నిరాశ గురి కావద్దు.
0: నెవర్ బి డిసప్పాయింటెడ్ దట్ యు విల్ నాట్ బి ఏబుల్ టు డు.
1: పల్లె పల్లెకు మీరు ప్రవేశించండి.
0: విజిట్ ఎవ్రీ విలేజ్.
1: ఆ పల్లెలో ఏది అనుకూల అననుకూలంగా ఉందో, ఏది ప్రజలకు నిక్కట్టుగా ఉందో దాన్ని గుర్తించి వర్తించండి.
0: అండర్స్టాండ్, ఐడెంటిఫై దేర్ నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్.
1: ఒకవేళ మీ దగ్గర ధనం లేకపోతే,
0: we don't have money,
1: వారికి సేవ చేయడానికి తగినటువంటి శక్తి లేకపోతే,
0: we don't have capacity,
1: అందరూ మీరే కూడండి,
0: join together,
1: ఒకరికొకరు విద్యార్థులందరూ ఏకం కాండి,
0: let all students stand,
1: ఐకమత్యం చేత సాధించలేనటువంటి పనులు ఒక్కటే జగత్తులో
0: కాదు, nothing you cannot.
1: ఈనాడు భారతదేశంలో ఎక్కడ చూసినా కష్టములు దుఃఖములు విచారములు భయములు.
0: Today in Bharat you find anxieties, troubles and fear.
1: కారణం ఏమిటి?
0: Why?
1: మనం స్వాతంత్రాన్ని సాధించాము.
0: We have achieved independence.
1: ఐకమత్యాన్ని మాత్రం భిన్నం చేసుకుంది.
0: But we have lost unity.
1: ఐకమత్యం లేకపోవడం చేతనే ఇన్ని దుఃఖములకు మూల కారణమైపోయింది.
0: As there is no unity, we are
1: facing trouble. ఇంట్లో నలుగురు బ్రదర్స్ ఉంటే వాళ్ళలో వాళ్ళకు జగడాలు.
0: Among four brothers in a family they have infighting.
1: మొట్టమొదటి ఐకమత్యాన్ని మనం సాధించండి.
0: First let us achieve
1: ఐకమత్యమే జీవిత లక్ష్యము.
0: Unity is the goal of life.
1: కార్యాచరణే దీనికి మూల కారణము.
0: Action is the main cause.
1: ఈ ఐకమత్యాన్ని మనం కార్యరూపంలో ధరించాలి.
0: Let this unity be translated to activity.
1: అప్పుడే మనం చదివిన చదువుకు సార్థకం అవుతుంది.
0: Then only the ambition, the purpose of education.
1: MBA పాస్ చేశాం.
0: ఐ పాస్
1: MFM పాస్ చేశాం.
0: ఎంటెక్
1: పాస్ చేశాం. గొప్ప ఇంజనీరింగ్ పాస్ చేశాం. వెళుతున్నాం బయటికి.
0: ఐ పాస్ ఇంజనీరింగ్ మెడిసిన్ MBA బట్ ఐ గో అబ్రాడ్.
1: నీవు ఎత్తవలసినటువంటి బిచ్చం నీ దేశంలో నీవెత్తు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఫైండ్ అవుట్ హియర్
1: పరదేశం బిచ్చగాడు కాకూడదు నీవు.
0: డోంట్ బి ఎ బెగర్ అవుట్ సైడ్.
1: నీ విదేశాలకు బెగ్గరిగా అవటం చేతనే నీవు స్వదేశంలో కూడా నువ్వు హీనమైపోతున్నావు.
0: బికాస్ యూఆర్ బెగర్ ఇన్ ఫారిన్ కంట్రీస్ యూఆర్ బికమ్ బెగర్ ఇన్ దిస్ కంట్రీ.
1: నీ దేశంలో నీవు బెగ్ చేసి ఆ దేశం యొక్క క్షేమాన్ని గుర్తించు.
0: బెటర్ యూ బెగ్ ఇన్ దిస్ కంట్రీ అండ్ థింక్ ఆఫ్ ప్రాస్పెరిటీ ఆఫ్ దిస్ కంట్రీ.
1: తల్లి ఎంత కురేపి అయినప్పటికీ,
0: మదర్ మేబీ
1: ఆమెనే తల్లి తల్లి అని పిలుస్తాను కానీ,
0: మదర్ మేబీ అగ్లీ యూ కాల్ హర్,
1: ఆమె అందంగా చందంగా ఆనందంగా శక్తి సేవలతో కూడినది ఆమెను మనం తల్లి అని పిలుస్తామా?
0: ఫర్ ద సింపుల్ రీజన్ ద అదర్ వుమన్ ఇస్ సో బ్యూటిఫుల్ యూ డోంట్ కాల్ హర్
1: నో. కానే కాదు,
0: ఇంపాసిబుల్.
1: కురేపి అయినా నీ తల్లి నీకు తల్లి.
0: మదర్ మేబీ అగ్లీ బట్
1: ఆమె ప్రేమనిచ్చి పెంచి పెద్ద చేసింది.
0: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ గివెన్ బర్త్ టు యూ అండ్ ఫాస్టర్ యూ హస్ టేకెన్ కేర్ ఆఫ్ యూ.
1: మొట్టమొదటి నీ దేశం నీకు బీదది అనుకుంటున్నావు.
0: యూ కెన్ సే యువర్ కంట్రీ పూర్.
1: ఇదే మన పిల్లల్లో ఉండేటువంటి ఒక చిన్న బలహీనత.
0: దిస్ ఈస్ వీక్నెస్.
1: భారతదేశం బీదది కానే కాదు.
0: భారత్ ఈజ్ నెవర్ పూర్.
1: ఎన్న భారతే తన్న భారత అని వేదం నందు కూడా బోధించింది.
0: వేద సేస్ దట్ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్
1: భారతదేశంలో లేనటువంటివి ఏ దేశంలో కూడా మనకు కానరావు.
0: దట్ విచ్ ఇస్ మిస్సింగ్ హియర్ ఇస్ నాట్ ఫౌండ్ ఎనీవేర్.
1: సర్వ శక్తిలో భారతదేశం నుండే ఉంటుంది.
0: ఆల్ అబిలిటీస్ ఆర్ హియర్.
1: త్యాగ భూమి, యోగ భూమి, ఇది కర్మ భూమి. ఇలాంటి భూమిని ఈనాడు మనము భోగ భూమిగా మార్చడానికి ప్రయత్నించాం.
0: అండ్ వి మేడ్ దిస్ ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్, ఎ ల్యాండ్ ఆఫ్ పెనెన్స్ ఇంటూ ఎ ల్యాండ్ ఆఫ్ ల్యాండ్.
1: మనకి భోగమే వద్దు,
0: నాట్ ది ప్లెజర్.
1: ఈ భోగమే మనకు రోగాలను అందిస్తుంది.
0: ఇట్ ఇస్ భోగ ప్లెజర్ దట్ గివ్స్ యు రోగ.
1: త్యాగం చేతనే మనం సర్వం కూడా ఆత్మతం చేయాలి.
0: త్రూ సాక్రిఫైస్ అండ్ త్యాగం
1: నడుమొంచి పని చేయాలి. నడుమొంచి పని చేయాలి.
0: దెన్ యువర్ బాడీ
1: చేతికి తగిన పని పెట్టాలి.
0: గివ్ వర్క్ టు ది బాడీ.
1: చేతి నిండుకు పని.
0: Have worked sufficiently.
1: మనసు నిండుకు మంచి భావములు పెట్టుకున్నప్పుడు,
0: when you have good thoughts in the mind,
1: ఇంతకంటే గొప్ప మనిషి మరెక్కడ ఉన్నారు?
0: You will be the noblest and greatest.
1: ఇతనే నిజమైన మనిషి.
0: He is a true human being.
1: కాబట్టి మనం నిజమైన మనిషి కోసం భగవంతుడు వెతుకుతున్నాడు.
0: God is in search of a true human.
1: కేవలము భగవంతుని కోసం మనుషులు వెతకటం లేదు.
0: Man is not in search of
1: భగవంతుడు ఎక్కడ చూసినా ఉన్నాడు.
0: God is everywhere.
1: కనుకనే భగవంతుని వెతకవలసిన అవసరమే లేదు.
0: దేర్ ఇస్ నో నీడ్ టు.
1: దైవాన్వేషణ కోసం మీరు ప్రయత్నం చేయకండి.
0: నెవర్ మేక్ ఎన్ అటెంప్ట్ టు సర్చ్ ఫర్ గాడ్.
1: మంచి మనిషి కోసం సర్చింగ్ చేయండి.
0: యు బీ ఏ గుడ్ మ్యాన్, బీ ఇన్ సర్చ్ ఆఫ్ సచ్ గుడ్ మ్యాన్.
1: మనం మంచి మనుషులు కావాలి కానీ,
0: వీ షుడ్ బి గుడ్ మ్యాన్.
1: గొప్ప మనుషులు మనం కానక్కర్లేదు.
0: నాట్ ఏ గ్రేట్ మ్యాన్.
1: గొప్ప మనుషుల వల్ల లోకానికి ఏం జరుగుతుందా ఇప్పుడు?
0: గ్రేట్ మ్యాన్ వాట్ ఈస్ ఇట్ దే ఆర్ డూయింగ్.
1: విద్యార్థులారా మీరు వేరుగా భావించకండి.
0: స్టూడెంట్స్ డోంట్ కన్సిడర్ ద
1: ఉన్న సత్యాన్ని చక్కగా అర్థం చేసుకోండి.
0: అండర్స్టాండ్ ద లైన్.
1: ఈనాడు దేశంలో గొప్ప కష్టములు నష్టములు దుఃఖములకు మూల కారణం ఎవరు?
0: హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద సఫరింగ్ ద ట్రబుల్ ఇన్ దిస్ కంట్రీ?
1: విద్యావంతులే దీనికి మూల కారణం.
0: ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద సఫరింగ్.
1: ఎందుకంటే ఈ దేశానికి సరైనటువంటి ఉపకారం చేయకుండా ఆ విద్యను తమయందుకు ఉంచుకుని స్వార్థం కోసం ఉపయోగపడుతున్నారు.
0: బికాజ్ ఆల్ ది ఎడ్యుకేషన్ ఆల్ ది లెర్నింగ్ దే రిసీవ్డ్ ఇన్ దిస్ కంట్రీ దే మేక్ యూజ్ ఆఫ్ ఫర్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
1: భారతదేశంలో ఎంతమంది గొప్ప మేధావులు ఉన్నారు, ఇంతమంది మేధావులు ఉండి కూడా దేశం ఎందుకు ఈ పరిస్థితిలో తెచ్చారు?
0: దో దేర్ ఆర్ మెనీ ఇంటెలెక్చువల్స్ ఇన్ దిస్ కంట్రీ వై వి ఆర్ లైక్ దిస్.
1: వారు సరైనటువంటి దీనికి దేశానికి తగినటువంటి ఉపకారం బుద్ధి వారిలో లేకపోవడం.
0: దే ఆర్ నాట్ సర్వింగ్ దిస్ కంట్రీ ఇన్ ది ట్రూ సెన్స్.
1: వారు పవిత్రమైన భావంతో చూసుకుంటే దేశం ఎంతైనా బాగుపడుతుంది.
0: ఇఫ్ హావ్ సేక్రెడ్ ఫీలింగ్స్ ద కంట్రీ విల్ ప్రోగ్రెస్.
1: కనుక విద్యార్థులు అనేటువంటి వారు, విద్యావంతులు అనే వారి వల్ల దేశం చాలా అపకారం జరుగుతుండాలి.
0: అండ్ కంట్రీ ఇస్ పుట్ సఫరింగ్ అండ్ హార్మ్ బికాస్ ఆఫ్ స్టూడెంట్స్.
1: వీరందరూ ఏకమై ప్రజాక్షేమం దృష్టి ఎందుకున్నప్పుడు ఎంతైనా బాగుపడుతుంది.
0: ఇఫ్ యూ ఆల్ స్టాండ్ యునైటెడ్ కీప్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ద సొసైటీ.
1: వాళ్ళ తెలివితేటలు వాళ్ళ మేధాశక్తి అంతా విదేశంలో ఉపయోగపడుతున్నారు.
0: యూ మేక్ యూజ్ ఆఫ్ ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది ఫార్మర్
1: ల్యాండ్. మన దేశం లోపల 10,000 రూపాయలు జీతం తీసుకుని
0: you receive 10,000 rupees salary,
1: 10 rupayala pani kuda cheyatam ledhu,
0: you are not working that much enough for 10 rupees.
1: Ee deshaniki enta nashtam chesaru?
0: And is it not worth to the country?
1: Neevu pani chestunnavu,
0: you do
1: ee nelakanta cheri 10 rupayalu 10,000 rupayalu pani chestunnava?
0: Are you working in accordance to the salary?
1: 10 vera kaadu 10 rupayala pani kuda cheyatam
0: ledhu, not even worth of 10 rupees of work you do.
1: Kaani videshaniki ina pote
0: enduku abroad?
1: అక్కడ కావలసినంత పని చేస్తుంటారు.
0: యూ వర్క్ ఎ లాట్.
1: ఇంకా టైం దిక్కి ఎక్స్ట్రా వర్క్ కూడా చేస్తుంటారు.
0: యూ ఎక్స్ట్రా వర్క్ ఆల్సో
1: నైట్ వర్క్ కూడా చేస్తుంటారు.
0: వర్క్ ఇన్ ది నైట్.
1: ఇంత శ్రద్ధ విదేశాల్లో ఉండేటప్పుడు స్వదేశం పైన ఎందుకు ఉండకూడదు?
0: దెన్ యూ ఆర్ సో సిన్సియర్ దేర్ వై నాట్ హియర్ ఇన్ దిస్ కంట్రీ.
1: కనుకనే మనం స్వదేశం పైన మన ప్రేమ తత్వాన్ని, మన దివ్యతత్వాన్ని, విశాల భావాన్ని మనం ప్రకటించాలి.
0: యూ షుడ్ హావ్ దట్ బ్రాడ్ మైండ్ అండ్ ద సిన్సిరిటీ కమిట్మెంట్ టు వర్క్ హియర్ ఇన్ దిస్ కంట్రీ. ఇది
1: నిజమైనటువంటి ఒక భక్తి.
0: దిస్ ఇస్ ట్రూ డివోషన్.
1: భక్తి భక్తి అంటే పటం పెట్టి పూజ చేయటం కాదు.
0: వర్షిప్ డస్ నాట్ మీన్ ఆఫరింగ్ ఫ్లవర్స్ టు ద పిక్చర్.
1: అవన్నీ కేవలం సత్కర్మలుగా భావించవచ్చు.
0: దే ఆర్ ఓన్లీ గుడ్ యాక్షన్స్.
1: కానీ సద్భావాన్ని పెంచుకోవాలి.
0: డెవలప్ గుడ్ ఫీలింగ్.
1: సద్భావమే లేకున్నప్పుడు సత్కర్మ చేసి ప్రయోజనమే.
0: వితౌట్ గుడ్ ఫీలింగ్స్ దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ గుడ్ యాక్షన్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ శివరాత్రి యొక్క సర్వతరం సంపత్తు,
0: దట్ ఎసెన్స్ ఆఫ్ శివరాత్రి మెసేజ్.
1: ఈ శివరాత్రి యొక్క పవిత్రమైనటువంటి యొక్క యశస్సు,
0: ది సాంక్టిటీ ఆఫ్ శివరాత్రి,
1: శివ మంగళం,
0: శివ ఆస్పిషియస్నెస్
1: అనగా పవిత్రమైనటువంటి యొక్క భావంతో మన జీవితాన్ని గడపాలి.
0: లెట్ అస్ లీడ్ అవర్ లైఫ్ ఫుల్ ఆఫ్ సీక్రెట్ ఐడియా.
1: రాత్రి అంతా భజన చేశారు.
0: యూ డిడ్ భజన్.
1: చాలా ఆనందంగా ఉంటుంది అది. కేవలం శ్రవణానందమే కానీ హృదయానందం కాదు.
0: యూ బి సో హ్యాపీ టు లిసన్ బట్ నాట్ విత్ యువర్ హార్ట్.
1: శ్రవణానందంతో పాటు హృదయానందం కూడా చేరాలి.
0: అలాంగ్ విత్ ద జాయ్ ఆఫ్ లిసనింగ్
1: రెండు చేరినప్పుడే
0: హార్ట్ ఆల్సో
1: నెగటివ్ పాజిటివ్ గా ఉండినట్టు ఉంటుంది.
0: దే ఆర్ బోత్ లైక్ నెగటివ్.
1: బయట మాత్రం మనము పాజిటివ్ పనులంతా చేస్తూ
0: లెట్ అస్ డూ పాజిటివ్ యాక్షన్.
1: లోపల నెగిటివ్ థాట్స్ ఉంచుకున్నప్పుడు ఏం ప్రయోజనం?
0: ఇఫ్ యూ హావ్ నెగిటివ్ థాట్స్ విత్ ఇన్ వాట్ ఫార్ వాట్ ఇస్ ది యూజ్?
1: ఆ నెగిటివ్ థాట్స్ ముందు ప్రక్కకు నెట్టివే.
0: బ్రష్ అసైడ్ ద నెగిటివ్ థాట్స్.
1: పాజిటివ్ థాట్స్ ని పెట్టుకో.
0: డెవలప్ పాజిటివ్.
1: అప్పుడే ప్రపంచము బాగుపడుతుంది.
0: దెన్ ద వరల్డ్ విల్ ఇంప్రూవ్.
1: సమాజము బాగుపడుతుంది.
0: సొసైటీ విల్ ప్రోగ్రెస్.
1: నీ గృహము బాగుపడుతుంది.
0: యువర్ ఫ్యామిలీ విల్
1: ప్రోగ్రెస్. గ్రామము బాగుపడుతుంది.
0: అండ్ ఆల్సో యు.
1: నీవు బాగుపడతావు.
0: ఎవ్రీ విలేజ్ అండ్ యు ఆల్సో విల్ ఇంప్రూవ్ ఫర్ దట్ మ్యాటర్.
1: కనుక వ్యక్తి నుంచి సమాజం వరకు, సమాజం నుంచి దేశం వరకు కూడాను మనం వ్యాప్తి చేయించాలి ఈ సమాజ సేవ.
0: వన్స్ యు ట్రావెల్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ ఇండివిజువల్ టు ద సొసైటీ,
1: సేవనే వారి సేవనే భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: యు నాట్ హావ్ డిఫరెన్సెస్ టు రెండర్.
1: ఏ సంస్థల సేవ అయినా సరే నీవు పాల్గొను.
0: పార్టిసిపేట్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ సర్వీస్ గివెన్ టు యూ.
1: నీవు సేవను లక్ష్యంలో ఉంచుకో.
0: కీప్ సర్వీస్ ఎస్ ద మోటో.
1: త్యాగం లక్ష్యంలో ఉంచుకో.
0: సాక్రిఫైస్.
1: పవిత్రమైన భావాన్ని పెంచుకో.
0: డెవలప్ సాక్రిఫైస్.
1: దివ్యమైన తావత్ నీవు ఉంచుకో.
0: అండ్ కన్సిడర్ యువర్ ఓన్.
1: అప్పుడే నీ యొక్క జీవితం సార్థకం అవుతుంది.
0: దెన్ యువర్ లైఫ్ వుడ్ బి లిబరేటెడ్.
1: చదివినందుకు,
0: హావింగ్ బీన్ ఎడ్యుకేటెడ్.
1: చాలా మంది విద్యావంతులు,
0: మెనీ ఎడ్యుకేటెడ్
1: బయట పోయి
0: దే గో అబ్రాడ్.
1: చాలా కాలం వ్యర్థం చేస్తున్నారు.
0: దే వేస్ట్ సో మచ్ ఆఫ్ టైం.
1: దానికి తగినటువంటి ఉద్యోగం చిక్కేంత వరకు అవస్థలు పడుతున్నారు.
0: ఈవెన్ హియర్
1: ఉద్యోగాలు ఇవ్వలేదు ఇవ్వలేదని ప్రభుత్వం పైన మనం అనేక నిందలు వేస్తున్నాము.
0: వీ బ్లేమ్ గవర్నమెంట్ ఆఫ్ దిస్ కంట్రీ ఫర్ నాట్ ప్రొవైడింగ్ జాబ్.
1: ప్రభుత్వం కానీ ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వగలదు?
0: హౌ మెనీ కెన్ బి ప్రొవైడెడ్ జాబ్స్?
1: ఈ విధంగా ఇస్తూ ఉంటుంటే ఏ విధంగా జరగగలగదు?
0: అండ్ హిస్ జాబ్స్ ఆర్ గివెన్ టు ఎవ్రీబడి. హౌ కెన్ ఆల్ ది గవర్నమెంట్
1: జీతం ఎక్కువ చేయాలని కాచుకుంటున్నారు.
0: వి ఆర్ వెయిటింగ్ ఫర్ ద పే రైజ్.
1: కానీ అధికారులకు ఏమాత్రం చేతిలో కాసులు లేవు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది గవర్నమెంట్ హాస్ నో మనీ.
1: వచ్చే ఇన్కమ్ లేదు.
0: దేర్ ఇస్ నో ఇన్కమ్.
1: ట్యాక్స్ వేస్తే మా ప్రజలంతా పీడిస్తున్నారు ఈ ప్రభుత్వం అని ప్రభుత్వాన్ని నిందిస్తారు.
0: వెన్ దేర్ ఇస్ హెవీ టాక్సేషన్ పీపుల్ గో ఆన్ కంప్లైనింగ్.
1: ట్యాక్స్ వేయకపోతే ప్రభుత్వం ఏ రీతిగా ప్రజలను రక్షిస్తుంది?
0: వితౌట్ టాక్సేషన్ హౌ డు యూ రన్ ద గవర్నమెంట్?
1: కాబట్టి దీన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి.
0: అండర్స్టాండ్ దిస్ పాయింట్.
1: మన విద్యా సంస్థలో లేదు కానీ
0: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్
1: చాలా మంది, కొంతమంది విద్యార్థులు బయట విద్యాదేశంలో,
0: సమ్ స్టూడెంట్స్ గో అవుట్ సైడ్.
1: మాకు జీతాలు అభివృద్ధి పరిచారు, ఫీజులు మాకు పెంచారు,
0: సాలరీస్ హావ్ గాన్,
1: ఎగ్జామినేషన్ ఫీజు పెంచారు,
0: ట్యూషన్
1: ఫీజు పెంచారు,
0: మెడికల్.
1: కాబట్టి దీన్ని తగ్గించాలి అని వీళ్ళు ఆరుస్తుంటారు.
0: దేర్ ఫోర్ ద డిమాండ్ ద ఫీజ్ షుడ్ బి అండర్ చెక్. reduced.
1: The teachers chustamante.
0: Then teachers.
1: Maaku jeetalu center scale nunchi maaku raavali.
0: We should get the salary.
1: Dan level lone maaku ivvali.
0: We should be paid central scale.
1: Antuntaru.
0: That the demand.
1: Ee prabhutvam ekkada nunchi chestundi.
0: Government, how do you expect to pay you?
1: ప్రజల నుంచి సేకరించినటువంటి ప్రజలకు అందిస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ మనీ రిసీవ్డ్ ఫ్రమ్ పీపుల్ ఇస్ పెయిడ్ టు దెం.
1: కనుకనే మీరు ప్రజలపైన ట్యాక్స్ వేయకపోతే మీ జీతాలు కానీ పిల్లల యొక్క చదువులు కానీ జరగడానికి వీలు కాదు.
0: వితౌట్ దీస్ ట్యాక్సెస్ యూ కెనాట్ కలెక్ట్ మనీ అండ్ పే దెం.
1: విశాల భావాన్ని పెంచుకోవాలి.
0: హావ్ బ్రాట్ ఫెయిలింగ్
1: కొరే ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తున్నాము.
0: వీ బ్రింగ్ ప్రెషర్ ఆన్ ద గవర్నమెంట్.
1: సరైనటువంటి భావం కాదు మనకు.
0: ఇట్ ఇస్ నాట్ ఎ ప్రాపర్ ఐడియా.
1: ప్రభుత్వం ఎక్కడ నుంచి తెస్తుంది?
0: వేర్ ఫ్రమ్ యట్
1: ప్రజల నుంచినే వసూలు చేయాలి.
0: ఇట్ ఇస్ రిసీవ్డ్ ఫ్రమ్ పీపుల్.
1: కాబట్టి మనం ప్రభుత్వాన్ని నిందించడం చాలా తప్పు. అనేటువంటి నిత్యమైనటువంటి బుద్ధి ఉన్నటువంటి వాడు ఆ సత్యాన్ని గుర్తిస్తాడు.
0: ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్, ఇఫ్ యు ఆర్ సిన్సియర్, నెవర్ బ్లేమ్ ద గవర్నమెంట్ అట్ ఎనీ టైం.
1: కేవలం సంకుచితమైన భావన కలిగినటువంటి వారే ప్రభుత్వాన్ని దూషిస్తుంటారు.
0: ఓన్లీ నారో మైండెడ్ మీన్ పీపుల్ బ్లేమ్ ద గవర్నమెంట్.
1: ఎవరిని దూషించకూడదు.
0: డోంట్
1: పాపములన్నిటికంటే మించినది పరులను నిందించేదన్నాను.
0: ద బిగ్గెస్ట్ ఆఫ్ ది సిన్ ఈజ్ టు క్రిటిసైజ్ అదర్స్.
1: ఎవరిని కూడా మనం నిందించకూడదు.
0: నెవర్ క్రిటిసైజ్.
1: నీవు ఒకరిని నిందిస్తే పది మంది నిన్ను నిందిస్తారు.
0: ఇఫ్ యూ పాయింట్ అవుట్ ఎనీబడీ, టెన్ పీపుల్ విల్ పాయింట్ అవుట్ యూ.
1: లక్షణము
0: ఇస్ దట్ ది క్వాలిటీ ఆఫ్ మ్యాన్.
1: ఎందుకు ఒకరిని నిందించాలి, పది మందితో నిందింపబడాలి?
0: వై యూ అక్యూజ్ అండ్ బీ అక్యూజ్డ్?
1: మంచిదే కాదు ఇది.
0: ఈజ్ నాట్ గుడ్.
1: అన్నింటికీ మనం మౌనం వహిస్తాం.
0: లెట్ అస్ అబ్జర్వ్ సైలెంట్.
1: ఏ జవాబు కూడా మనం ఇవ్వనక్కర్లేదు.
0: డోంట్ రిప్లై.
1: మనం చేయవలసిన మంచి కార్యాలు మనం చేద్దాం.
0: వి షుడ్ డు గుడ్ యాక్షన్స్.
1: మంచి హృదయాన్ని పెంచుకుందాం.
0: వి షుడ్ హావ్ గుడ్ మైండ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు
0: టుడే
1: మీ యొక్క హృదయాన్ని కడిగి
0: పరిశుద్ధ పరిచి
1: పవిత్ర భావంతో నింపి
0: ఫిలిటివ్
1: దివ్యమైన మార్గంలో ప్రవేశించి
0: ఎంటర్ ఇన్ టు డివైన్
1: సత్కారములను మీరు ఆచరించాలి.
0: అండ్ డూ గుడ్ యాక్షన్.
1: కనుకనే చేతులతో పని చేయాలి.
0: వర్క్ విత్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్.
1: హృదయంలో భగవత్ నామాన్ని ఉంచుకోండి.
0: Have preserve God's name in your heart.
1: Ram Atme Kaam.
0: Have God in your heart and work on hand.
1: నీవు భక్తిగా ఉంటే నీవు మనసులో ఉంచుకో.
0: If you are devoted, keep it.
1: కానీ చేతులతో మాత్రం సమాజంలో పరిచయం.
0: But both your hands must be put to service.
1: దీనికంతా దైవమే సహాయం చేస్తాడు.
0: And God will help you.
1: పూలు సూది దారం ఉంది.
0: You have got the flowers and the string and the needle.
1: పుష్పమాల తాలగునా?
0: Can it be a garland?
1: లేదు.
0: No.
1: ఒక కుట్టేవాడు ఉండాలి.
0: There should be a maker of the
1: master.
0: He's the master.
1: ఆ మాస్టర్ ఒకడు ఉండాలి.
0: We need a master.
1: ప్రణతి నూనె వత్తిగలదు.
0: ఎవర్ ద కంటైనర్, ద విక్ అండ్ ఆయిల్.
1: దీపపు వెలుగు కలుగున.
0: Somebody should light the lamp.
1: దీపాన్ని ముట్టించేవాడు ఒకడు ఉండాలి కదా.
0: Somebody should light the lamp.
1: విద్య గలదు, బుద్ధి గలదు.
0: You have got the knowledge.
1: కానీ తాను విద్యావంతుడు అవుతాడా?
0: Can you be educated?
1: కాదు. నేర్పే మాస్టర్ ఒకడు ఉండాలి.
0: You need a master to teach you.
1: సొమ్ములు రత్నాలు కలవు.
0: You got the jewels and ornaments.
1: కానీ స్వర్ణాలు తానగున.
0: బట్ ద గోల్డ్ కెనాట్ బి ఆర్నమెంట్.
1: చేసేటువంటి ఒక గోల్డ్ స్మిత్ ఒకటి ఉండాలి.
0: గోల్డ్ స్మిత్ ఇస్ రిక్వైర్డ్ టు మేక్ జ్యువెల్.
1: అదే విధంగానే నీ దేహం ఉంది, మనసుంది, బుద్ధి ఉంది, చిత్తం ఉంది. దీన్ని అన్నింటినీ చేర్చి పనిలో ప్రవేశపెట్టడానికి ఒక యజమాని కావాలి.
0: యు హావ్ గాట్ ద బాడీ, ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్, ఇన్నర్ సెన్సెస్. యు నీడ్ ఎ మాస్టర్ టు కోఆర్డినేట్ అండ్ ఇంటిగ్రేట్.
1: మాస్టర్ ఏ ఆత్మ.
0: దట్ వెరీ మాస్టర్.
1: నీ కాన్షియస్ ని ఫాలో చేయి.
0: ఫాలో యువర్ కాన్షియస్.
1: బాడీ ని ఫాలో చేయొద్దు.
0: డోంట్ ఫాలో ది బాడీ.
1: మైండ్ ని ఫాలో చేయొద్దు.
0: డోంట్ ఫాలో ది మైండ్.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్
1: బాడీ. ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
1: డోంట్ ఫాలో ది మైండ్.
0: డోంట్ ఫాలో ది మైండ్.
1: ఫాలో ది బాడీ.
0: డోంట్ ఫాలో ది బాడీ.
1: ఫాలో ది కాన్షియస్.
0: ఫాలో ది కాన్షియస్.
1: దానిని మీరు ఫాలో చేయండి.
0: ఫాలో యువర్ కాన్షియస్.
1: ఇది మంచిది, మంచిది అని నీవు తోచినప్పుడు దాన్ని ఫాలో చేయి. ఎవరి విట్నెస్ నీకు అక్కర్లేదు.
0: వెన్ వన్స్ యూ ఫీల్ దిస్ ఇస్ గుడ్, యూ డోంట్ నీడ్ ఎనీబడీస్ విట్నెస్.
1: ఆ విధమైన విట్నెస్ యొక్క మార్గంలో ప్రవేశపెట్టే దేశం ఎంతో బాగుపడుతుంది.
0: వెన్ యూ ప్రొసీడ్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్, ది కంట్రీ విల్ ప్రోగ్రెస్.
1: ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి భారతీయ సంస్కృతి,
0: ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్,
1: అనేక దేశములతో సంబంధం గావించుకుని,
0: హావింగ్ రిలేషన్స్ విత్ డిఫరెంట్
1: అనేక సంబంధములతో బోధించి, మన సంస్కృతిని వారికి అందించి,
0: ఇట్ టాట్ టు మెనీ కంట్రీస్.
1: అన్ని దేశములకు చిరస్థి కీర్తిని సాధించింది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ గాట్ ద పర్మనెంట్ నేమ్.
1: కానీ ఈనాటి మన భారతీయులే మన భారతదేశం యొక్క సంస్కృతిని మార్పు చేస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ వి ద నేటివ్స్ ఆఫ్ దిస్ ల్యాండ్
1: మార్పు చేయటం పోని కిల్ చేస్తున్నారు, చంపుతున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ కిల్లింగ్ ది కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: మన భారతీయ సంస్కృతికి మించినటువంటి సంస్కృతి ఏ దేశం నందు లేదు.
0: ద కల్చర్ ఆఫ్ భారత్ ఈస్ నాట్ సీన్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. నేను
1: అభిమానంతో నేను చెప్పడం కాదు.
0: నాట్ దట్ ఇట్ ఇస్
1: ఏ దేశమునికైనా పోని సంస్కృతి లేనే లేదు.
0: Of course, there every country.
1: ఈనాడు ఒక సంస్కృతి, రేపు మరొక సంస్కృతి.
0: Today we have one way of life, another tomorrow.
1: ఎప్పటికీ ఒక్కటే.
0: ది కల్చర్ ఆఫ్ భారత్
1: నిత్యమై సత్యమై నిర్మలమై నిస్వార్థమైనటువంటిది భారతీయ సంస్కృతి.
0: ది కల్చర్ ఆఫ్ భారత్ ఈజ్ ఎటర్నల్ అండ్ ప్యూర్ అండ్ సెల్ఫ్లెస్.
1: అది ఏ మానవత్వాన్ని అభివృద్ధి గావించేటువంటి
0: ఇట్ డెవలప్స్ బ్లాసమ్స్ హ్యూమన్ క్వాలిటీ.
1: మానవుడు అనేటువంటి తత్వాన్ని మనం చక్కగా నిలబెట్టుకోవాలి.
0: వి హావ్ టు అప్హోల్డ్ ది
1: మానవతా విలువను మనం పెంచుకోవాలి.
0: డెవలప్ హ్యూమన్ వాల్యూ.
1: కేవలం ఆస్తిపాస్తులు పెంచుకోవటం కాదు.
0: నాట్ మెర్లీ అమాసింగ్ వెల్త్ అండ్ ప్రాపర్టీ.
1: పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ పెంచుకోవటం కాదు.
0: నాట్ కన్స్ట్రక్టింగ్ ఫ్యాక్టరీస్.
1: ఎన్ని ఫ్యాక్టరీస్ పెంచినప్పటికీ మన వాతావరణం పాడైపోతుండాలి.
0: ఇండస్ట్రియలైజేషన్ లీడ్స్ టు పొల్యూషన్.
1: కానీ మన లోపల ఉన్నటువంటి భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: We have to develop the inner feeling.
1: దాంతో ఎంతవరకు శక్తియో అంతవరకు మనం పోషించుకోవాలి.
0: And you can work to the extent possible.
1: ప్రేమ స్వరూపులారు.
0: Embodiments of love.
1: మీరు అనేక విద్యను నేర్చి అనేక విద్యమైనటువంటి ప్రవిత్త పొంది మీరు దీనిని డిగ్రీస్ తీసుకుని పోతున్నారు.
0: You get all the knowledge, get all the expertise and skills and
1: మొట్టమొదట మీరు ప్రశాంతంగా వదిలిన తర్వాత మీ గ్రామానికి వెళ్లి తల్లిదండ్రుల ఆజ్ఞ వహించి వారితో తగిన సహాయం తీసుకుని పల్లెల్లో ప్రవేశించండి.
0: ఆఫ్టర్ లీవింగ్ దిస్ ప్లేస్ ప్రశాంతిలయం గో టు విలేజెస్.
1: ఎక్కడ నాకు సర్వీస్ అనేటువంటి ఎక్కడ అనేటువంటి గవర్నమెంట్ సర్వీస్ కోసం పాటు పడకండి.
0: యూ ఫైండ్ అవుట్ వేర్ యువర్ సర్వీస్.
1: ప్రజా సర్వీస్ ప్రజల యొక్క సేవలు మనకు కావాలి.
0: సర్వీస్ టు ద పీపుల్, సర్వీస్ టు ద కమ్యూనిటీ.
1: ప్రజలకు సేవ చేస్తే ప్రజలే మనల్ని రక్షిస్తారు.
0: ఇఫ్ యూ సర్వ్ పీపుల్, పీపుల్ విల్ ప్రొటెక్ట్ యూ.
1: ఇలాంటి పవిత్రమైన శక్తులు మన యందు ఉండి కూడాను శక్తిహీనులుగా మనం ప్రవర్తిస్తున్నాము.
0: వి బిహేవ్ యాజ్ ఇఫ్ వి ఆర్ వీక్.
1: కేవలం గుణహీనులుగా ప్రవర్తిస్తున్నాము.
0: వి బిహేవ్ యాజ్ ఇఫ్ వి హావ్ నో క్యారెక్టర్.
1: మన చెలిమి కలిమి బలమును పోషించుకుంటున్నాము.
0: వి జస్ట్ స్ట్రెంగ్థెన్ అవర్ ఓన్ ఫ్రెండ్షిప్ అండ్ ద ఫిజికల్ బాడీ.
1: గుణమును పోషించుకోవటం లేదు.
0: వి ఆర్ నాట్ ప్రొటెక్టింగ్.
1: హలో చెబుతారు
0: ఫ్రెండ్షిప్ మెంట్ హలో హలో.
1: బలము బాగా భుజిస్తే బలం ఎక్కుతుంది.
0: బై ఈటింగ్ యూ విల్ హావ్ ఫిజికల్ స్ట్రెంగ్త్.
1: కానీ మీరు సంపాదిస్తే వస్తుంది డబ్బు.
0: అండ్ యూ కెన్ అమాస్ ఎర్న్ మనీ.
1: వీటి కోసం మన జీవితము
0: ఈనాడు
1: వస్తుంది రేపు పోతుంది.
0: ఇవన్నీ
1: పాసింగ్ క్లౌడ్స్.
0: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్.
1: ధనం కమ్స్ అండ్ గోస్.
0: అండ్ కమ్స్ అండ్ గోస్.
1: బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
0: బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
1: దానిని మనం పెంచుకోవాలి.
0: దట్ వి హావ్ టు గ్రో.
1: పెద్దలను చూస్తే గౌరవించాలి.
0: వి హావ్ టు రెస్పెక్ట్ పీపుల్.
1: అధికారం చూస్తే తగినటువంటి గౌరవాన్ని చేయాలి.
0: వి హావ్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్ అండ్ పీపుల్.
1: మీ తల్లిదండ్రులను చూస్తే ప్రేమించాలి.
0: వి హావ్ టు లవ్ యువర్ పేరెంట్స్.
1: మీ టీచర్ చూస్తే విశ్వసించాలి.
0: అండ్ యు గాట్ ఫెయిత్ ఇన్ దెం.
1: ఇలాంటి పవిత్రమైన భావాలను మీరు పెంచుకోవాలి.
0: యు హావ్ టు డెవలప్ గ్రో మోర్ అండ్ మోర్ సీక్రెట్ ఫీలింగ్స్ లైక్ దట్.
1: అప్పుడే మీరు మానవత్వాన్ని పోషించుకున్న వారు అవుతారు.
0: దెన్ ఓన్లీ కెన్ ఫాస్ట్
1: మానవతా గుణములు మీలో వికసించినటువంటి అవుతాయి.
0: అండ్ దెన్ హ్యూమన్ వాల్యూస్ విల్ బ్లాసమ్.
1: కనుక మీరు ఈనాడు వికసింపజేయవలసినటువంటిది, ప్రకటింపజేయవలసినటువంటిది, అభివృద్ధి పంచుకోవాల్సినటువంటిది మానవతా విలువలే.
0: వాట్ హ్యాస్ టు బి మేనిఫెస్టెడ్, వాట్ హ్యాస్ టు బి బ్లాసమ్డ్, వాట్ హ్యాస్ టు బి డెవలప్డ్ ఇన్ ప్రోగ్రెస్ ఆర్ హ్యూమన్ వాల్యూస్.
1: కనుకనే మానవతా విలువలు లేకుండా పోతే ఎంత చదువులు చదివి కూడా ప్రయోజనం లేదు.
0: బిరెఫ్ట్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ ఆల్ యువర్ ఎడ్యుకేషన్ ఇస్ యూస్లెస్.
1: ఎన్ని చదువులు చదివి ఏమి ఫలము?
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఆల్ ది నాలెడ్జ్?
1: మనకు ఉన్నదానికే తృప్తి గలుతుందా?
0: వెన్ యూ డోంట్ హ్యావ్ కంటెంట్మెంట్.
1: అది ఏ నిజమైన చదువు?
0: ఇఫ్ యూ హ్యావ్ కాన్ఫిడెంట్
1: చాలా వివేకి అయి మగిడి తన్నడి కూడా మందమతుడు.
0: యూ మే బి హైలీ ఎడ్యుకేటెడ్ బట్ యూ డోంట్ నో యువర్ ఓన్ ట్రూ నేచర్.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుడి కూడా అంబు మానలేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ హై నాలెడ్జ్ ఇన్ ది స్కిల్స్ అండ్ ఎక్స్పర్ట్స్ ద మీన్నెస్ ఇస్ నాట్ గివెన్.
1: చదువు చదువు తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
0: ద నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్ విల్ మేక్ యూ టు ఆర్గ్యూ విత్ పీపుల్ నాట్ ఎక్వైర్ టోటల్ నాలెడ్జ్.
1: చదువు చదువు చదివి చావంగా నేటికి చావు లేని చదువు చదువు మన జనులకు ఉపకారం చేస్తే వాళ్ళు జీవితం అంతా కూడా మనం ఆదర్శంగా తీసుకుంటారు. ఆదర్శంలో చావు లేదు. ఆదర్శంలో క్షీణం లేదు.
0: ఐడియల్
1: ఆదర్శం ఎప్పటికీ తరిగిపోదు. దినదినములకు పెరిగిపోతుంటారు. ఆదర్శాన్ని మనం పొందాలి. అలాంటి ఆదర్శానికి ఇది చక్కని వయసు. ఇది గోల్డెన్ ఏజ్.
0: This is the right time, golden age.
1: పవిత్రమైన ఏజ్ ని మనం పాడు చేసుకోకూడదు.
0: We should never spoil this ideal golden age.
1: అపవిత్రము గావించుకోకూడదు.
0: Never make it unsacred.
1: సార్థకం చేసుకోవాలి.
0: Work for its fulfillment.
1: అప్పుడే మనకు చదువుకు తగినటువంటి విలువ వస్తుంది.
0: Then the education will have its value.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: ప్రేమను పెంచుకోండి.
0: Develop love.
1: ఏది చేసినా ప్రేమగా చేయండి.
0: వాట్ ఎవర్ యూ డూ ఇట్ విత్ లవ్.
1: ఆ ప్రేమ లేనటువంటి యొక్క పనులు ఏవి చేసినప్పటికీ అపవిత్రమే అయిపోతాయి.
0: వాట్ ఎవర్ యూ డూ ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ ఇట్ బికమ్స్ అన్సెక్రెట్.
1: ప్రేమ ముదిత మనసే.

0: వాట్ మస్ట్ వన్ డూ టు డిజర్వ్ గాడ్స్ గ్రేస్? భగవాన్ బాబా ఇన్ హిస్ ఇన్ఫినిట్ కంపాషన్ రివీల్స్ దిస్ డివైన్ సీక్రెట్ ఇన్ హిస్ డిస్కోర్స్ డెలివర్డ్ ఆన్ 22nd April 1998 at Kodaikanal.
1: ధర్మములేక దాన ధర్మములేక

0: సమూహమునందు
1: ఇన్ దిస్ ఇన్ఫినిట్ హ్యూమానిటీ
0: మూడు రకములైనటువంటి మానవులు జీవిస్తున్నారు.
1: We come across three types of individuals.
0: మొదటి తరగతి మానవుడు పుష్టి జీవుడు.
1: The first category are called పుష్టి జీవాస్.
0: రెండవ తరగతి వారు సమష్టి జీవులు.
1: The second class are సమిష్టి జీవాస్.
0: మూడవ తరగతి వారు ప్రవాహ జీవులు.
1: Third category ప్రవాహ జీవులు.
0: మొదటి తరగతి వారి యొక్క పరిస్థితి చాలా విచిత్రమైనటువంటిది.
1: The condition of the first category of the people is very mysterious.
0: ఈ పుష్టి జీవులు జన్మాంతర సుకృతము చేత జన్మించి
1: పుష్టి జీవాస్ ఆర్ దోస్ హూ ఆర్ హియర్ బికాస్ ఆఫ్ ద మెరిటోరియస్ డీడ్స్ దే డిడ్ ఇన్ ద పాస్ట్.
0: ఎట్టి సాధనలు చేయకపోయినప్పటికి
1: విదౌట్ అండర్టేకింగ్ ఎనీ స్పిరిచువల్ పర్సూట్
0: ఎట్టి శాస్త్ర విచారణ జరిగిన తెలియనప్పటికి
1: విదౌట్ ఎనీ నాలెడ్జ్ ఆఫ్ ది స్పిరిచువల్
0: వేద శాస్త్ర ఇతిహాస పురాణములు చదవనప్పటికి
1: దో దే డోంట్ రీడ్ ఎనీ సీక్రెట్ టెక్స్ట్
0: ఏ పెద్దల యొక్క దర్శన స్పర్శన సంభాషణలు కలగకపోయినప్పటికి
1: దో దే హ్యావ్ నాట్ బీన్ ఎనీ టైమ్ టు ఎనీ నోబుల్ సోల్ ఆర్ సెయింట్
0: అట్టి వారిని భగవంతుడు ప్రేమిస్తుంటాడు.
1: దే ఆర్ లవ్డ్ బై గాడ్ హిమ్సెల్ఫ్.
0: దీనికి మూల కారణము
1: ద మెయిన్ కాజ్
0: పూర్వ జన్మముల యొక్క సుకృతమే
1: ఈజ్ ద మెరిట్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్.
0: ఆ సుకృతం యొక్క ప్రభావం చేత భగవత్ యొక్క అనుగ్రహానికి పాత్రుడై
1: It is the merit of the past that made him deserve God's grace now.
0: భగవంతుని యొక్క ఆనందమును అనుభవిస్తూ
1: experiences divine bliss.
0: భగవత్ ప్రేమలో లోలలాడుతూ
1: and dances in delight in God's joy.
0: జీవితమును ప్రశాంతమైన జీవితంగా గడుపుతుంటారు
1: and spends a peaceful life.
0: దీనికి ఎట్టి సాధనలు చేయనక్కర్లేదు.
1: No spiritual endeavor is required.
0: వంట పూర్తి అయిన తర్వాత కట్టెలతో పదేముంది.
1: After the cooking is over, why do you need firewood?
0: అదే విధంగానే
1: అనేక
0: జన్మలు యందు ఈ పవిత్రమైనటువంటి సుకృతిని పొందినటువంటి మానవుడికి మరొక సాధన లక్కర్లేదు.
1: Likewise, all the merit accrued in the past lives, like the firewood, he does not need any kind of spiritual path now.
0: కనుక బాహ్య దృష్టితో చూచినప్పుడు ఇతను ఎట్టి సాధనలు చేయలేదు.
1: Externally speaking, we don't see any wisdom in
0: him. సత్సంగమును చేరలేదు.
1: He is not in the company of the good.
0: ఇట్టి వ్యక్తి యొక్క ప్రభావము పూర్వ జన్మ సుకృతం యొక్క ప్రభావమే.
1: All these good effects are because of the merit of the past life.
0: అట్టి వారి జీవితమే నిజమైనటువంటి జీవితం.
1: That is the true life.
0: అట్టి వారి ఆనందమే బ్రహ్మానందము.
1: The joy of such people is the supreme bliss.
0: అది నిత్యానందము.
1: Eternal bliss.
0: అది అద్వైతానందము.
1: Non-dual bliss.
0: అది పరమానందము.
1: That is supreme bliss.
0: ఇట్టి పరమానందమునకు పాత్రుడైనటువంటి మా వ్యక్తి
1: the person recipient of such blissful state
0: ఈ ప్రపంచమనందు ఈ బాహ్యమైనటువంటి జగత్తునందు ఎట్టి సాధనలు చేయనక్కర్లేదు.
1: Does not need to undertake any spiritual pursuit externally.
0: ఇంకా రెండవ తరగతి వాడు
1: ద సెకండ్ కేటగిరీ
0: తన యొక్క జీవితములో
1: ఇన్ హిజ్ లైఫ్ టైమ్
0: అనేక శాస్త్ర ఇతిహాస పురాణములు చదువుతుంటాడు.
1: హీ రీడ్స్ మెనీ ఆఫ్ ది సీక్రెట్ టెక్స్ట్ లైక్ ఎపిక్స్ అండ్ సో ఆన్.
0: అనేక విషయాన్ని గుర్తిస్తుంటాడు.
1: హీ రికగ్నైజెస్ సెవెరల్ ట్రూత్స్.
0: బాహ్యమైన జగత్తునందు తన పేరు ప్రతిష్టలకై అనేక విధమైనటువంటి పాటలు పడుతుంటాడు.
1: హీ వర్క్స్ hard struggles to earn reputation, name and fame.
0: ఇతను పాండిత్యమును పొందినటువంటి వాడిగా ఉంటాడు.
1: He is a scholar for himself.
0: గొప్ప కీర్తిని ఆర్జిస్తూ వస్తుంటాడు.
1: He is a man of reputation.
0: కానీ
1: yet
0: ఇట్టి గ్రంథ పరిచయం చేత
1: the textual information
0: ఈ పండిత ప్రాభవ్యం చేత
1: the scholarship either
0: దైవ అనుగ్రహానికి ఏమాత్రము గురి కాకపోతున్నాడు.
1: Doesn't make him deserve God's grace.
0: దైవానుగ్రహం లేనప్పుడు ఎన్ని చదువులు చదివి ప్రయోజనమేమిటి?
1: Without God's grace, why should we read? That's all.
0: జీవితమంతా చదువుతూనే పోతుంటే చదివినటువంటి దాన్ని ఆచరణలో పెట్టేది ఎప్పుడు?
1: When we go on reading lifetime, when are we going to practice it?
0: ఇట్టి వారి యొక్క పరిస్థితి కేవలము ఒక విధమైన కాలం వ్యర్థం చేయటమే.
1: we can understand the position of the people amounting to waste of time.
0: Aneka grandhalu chadutu untaru.
1: They read many books.
0: అనేక మంది మహనీయులు దర్శిస్తుంటారు.
1: దే గో టు నోబుల్ సోల్స్.
0: అనేక సమావేశంలో పాల్గొంటుంటారు.
1: దే పార్టిసిపేట్ ఇన్ కాంగ్రిగేషన్.
0: ఎన్నిటి ఎందు పాల్గొన్నప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ పార్టిసిపేషన్
0: అనుగ్రహమునకు మాత్రం అత్యంత దూరంగా ఉంటాడు.
1: దే ఆర్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ గాడ్స్ గ్రేస్.
0: కారణం
1: వై?
0: తన హృదయములో భగవద్భావం లేదు.
1: ఇన్ హిస్ హార్ట్ దేర్ ఇస్ నో డివైన్ ఫీలింగ్.
0: గ్రంథ పరిచయం మాత్రమే అమితంగా సల్పుకుంటూ
1: హి ఇస్ బేస్డ్ ఆన్ ది బుకిష్ ఇన్ఫర్మేషన్.
0: ఈ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా జీవిస్తుంటాడు.
1: హీ లీడ్స్ లైఫ్ రిలయింగ్ ఆన్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: ఇలాంటి జీవితమునకు శాంతి అన్నది చాలా దూరము.
1: సచ్ ఏ లైఫ్ ఇస్ ఫార్ ఫ్రమ్ పీస్.
0: కనుక ఇది రెండవ తరగతి వారి యొక్క పరిస్థితి.
1: దిస్ ఇస్ ద ప్లైట్ ఆఫ్ ది సెకండ్ కేటగిరీ ఆఫ్ ఇండివిజువల్.
0: ఇంకా మూడవ తరగతి వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది?
1: దెన్ వాట్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ థర్డ్ క్లాస్ ఆఫ్ పీపుల్?
0: ఎప్పుడు చూసినప్పటికీ ప్రాప్తమైన జగత్తును గురించి, భౌతికమైన జగత్తును గురించి విచారించటం.
1: ఆల్ ది టైమ్ దే గాన్ థింకింగ్ ఆఫ్ దిస్ ఫిజికల్ మండేన్ టెంపోరల్ వరల్డ్.
0: దేహమునకు సంబంధించినటువంటి అనుకూలములు మాత్రమే తాను ఆశిస్తుంటాడు.
1: దే ఎక్స్పెక్ట్ అండ్ వర్క్ ఫార్ బాడీ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్.
0: భౌతికమైన వాంఛలు మాత్రమే ఆశిస్తుంటాడు.
1: దే వాంట్ ద ఫిజికల్ డిజైర్స్ టు బి ఫుల్ఫిల్డ్.
0: ఈ విధమైనటువంటి వ్యక్తి,
1: సచ్ ఎ పర్సన్,
0: కలయందైనప్పుడు దైవాన్ని స్మరించడు.
1: Will not think of God even in his dream.
0: Kontha mandi dushtulu kudanu sankatam vaste vengatramanani kashta samayam undanna kudanu bhagavantuni smaristaru.
1: We find wicked people thinking of God in times of difficulties.
0: Kali ee pravaha jeevulu etti paristhitulu endukudanu daivamuni ye matramu chintincharu.
1: The third class of people, pravaha jeevas, will never think of God any time.
0: Ilanti paristhiti galinatunti manaki
1: man of this type
0: గతియే లేదు.
1: నో డెస్టినేషన్ ఎట్ ఆల్.
0: ఇలాంటి మానవుడు తిరిగి పునరపి జననం, పునరపి మరణం ఈ ప్రవాహంలో కొట్టుకుని పోతుంటాడు.
1: సచ్ పీపుల్ ఆర్ బోర్న్ టు బి ఆర్ షూర్ టు బి బోర్న్ అగైన్ అండ్ అగైన్.
0: అయితే ఈ ప్రవాహ జీవుల్లో కూడాను కొంతమంది గోప్యమైన భావం కలిగి ఉండేటువంటి వారు ఉన్నారు.
1: హౌఎవర్ ఇన్ దిస్ క్లాస్ ఆఫ్ పీపుల్ దేర్ ఆర్ సమ్ పీపుల్ విత్ సర్టన్ హిడెన్ లేటెంట్ ఫీలింగ్.
0: బాహ్య ప్రభావం ప్రపంచమునకు భక్తులని గురి తెలియదు.
1: For the outside world, they are not known as devotees.
0: Satsangamni ematramu kalavaru.
1: They will never join good company.
0: Satsam bhashanalu ematramu salaparu.
1: They don't listen to good talk.
0: Sadaacharamulu ematramu prakatimcharu.
1: They don't practice anything that's noble and good.
0: Ee vidhanga undi kudanu హృదయములు భగవంతుని దాచుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు.
1: Yet there are some who have God hidden in their heart.
0: ఒక కుటుంబములో భార్య భర్తలు ఉండేటువంటి వారు.
1: ఇన్ ఎ ఫ్యామిలీ దేర్ ఇస్ ఎ వైఫ్ అండ్ హస్బెండ్.
0: భార్య పరమ భక్తురాలు.
1: వైఫ్ ఇస్ ఎన్ ఆర్డెంట్ డివోటీ.
0: నిరంతరము కూడాను భగవంతుని యొక్క నామస్మరణ చేత కాలము సార్థకం గావించుకుంటూ.
1: ద వైఫ్ స్పెండ్స్ హర్ టైమ్ థింకింగ్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
0: ఏ నిమిషమైనా, ఏ సమయమైనా నా భర్త నోట భగవత్ నామం ఏమైనా వస్తుందా అని ఎదురు చూస్తూ వచ్చింది.
1: షీ హాస్ బీన్ వెయిటింగ్ యాంగ్షియస్లీ వెన్ హర్ హస్బెండ్ వుడ్ స్పీక్ ఆఫ్ గాడ్.
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను, ఎలాంటి సంభాషణలు ఎందైనా కూడాను భగవంతుని యొక్క నామమును ఎప్పుడు కూడా నువ్వు జ్ఞప్తి చేసేటువంటి వాడు కాదు.
1: హస్బెండ్ నెవర్ సెడ్, నెవర్ అటర్డ్ ద నేమ్ ఆఫ్ గాడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ట్రయల్.
0: కానీ ఈ ఇల్లాలు చాలా కుంగిపోతూ వచ్చింది.
1: ద వైఫ్ ఇస్ వెరీ మచ్ డిప్రెస్డ్ for this reason.
0: జీవితమునకు భగవత్ నామమే ప్రధానమైనటువంటి సూత్రము.
1: God's name is the main principle of life.
0: ఈ సంసార నామను ఈడడానికి భగవత్ నామమే ఇది ఒక నావ.
1: God's life, God's name is the boat to cross across.
0: ఇలాంటి పరిస్థితుల యొక్క నా భర్త యొక్క స్థితి ఏమవుతుందో ఏమో.
1: Under these circumstances, when husband is not thinking of God, what would happen to him?
0: మానవుడై పుట్టి,
1: having been born a human being,
0: మహత్తరమైనటువంటి జీవితమును అనుభవిస్తూ,
1: experiencing human life,
0: దైవాన్ని చింతించుకోలేకపోయినప్పుడు ఈ జీవితం ఎందుకు?
1: If he doesn't think of God, what for is this life?
0: ఇది నా దురదృష్టమా?
1: It's my bad luck.
0: లేక అతని అదృష్టమా?
1: Or is his fortune?
0: అని విచారిస్తూ ఏడ్చుకుంటూ ఉండేటువంటిది.
1: She is very much worried and started crying.
0: ఒకనాడు భగవంతుణ్ణి గురించి
1: one day
0: అమితంగా ప్రార్థిస్తూ వచ్చింది.
1: She prayed to God fervently.
0: ఓ దయానిధి,
1: ఓ కంపాషనేట్
0: గాడ్, ఓ కృపాసాగర,
1: వన్ ఆఫ్ మెర్సీ,
0: నా భర్తకు ఎందుకు ఇలాంటి మనసునిచ్చారు?
1: Why have you given that kind of mind to my husband?
0: నిన్ను ఒక క్షణమైనప్పుడు నువ్వు స్మరించడానికి వీలు లేకుండా ఉంటుంది. అది
1: ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు థింక్ ఆఫ్ యూ.
0: ఎలాంటి పరిస్థితులు ఏంటైనా కూడా నువ్వు భగవత్ నామాన్ని చింతించడు.
1: Under any circumstances, he is not thinking of you, O God.
0: కఠిన హృదయం ఎందుకు ప్రసాదించావు?
1: Why have you given him such
0: hard, tough heart?
1: Why have you made him a stone-hearted one, tough one?
0: నాకెందుకు ఇంతటి భక్తిని ఇచ్చావు?
1: Why have you given me that devotion infinite?
0: నీ ఏమాత్రము సంబంధ బాంధవ్యమే లేదు.
1: There seems to be no relationship between the two.
0: ఇది నా కర్మన?
1: Is it my fate?
0: నా ప్రారబ్ధమా?
1: Is it my fate or destiny?
0: చాలా ఏడ్చింది.
1: She cried and cried.
0: ఆనాటి రాత్రి,
1: దట్ నైట్,
0: చక్కగా నిద్రపోతున్నాడు భర్త.
1: హస్బెండ్ వాజ్ స్లీపింగ్.
0: ఒకవైపున తిరుగుతూ,
1: వైల్ టాసింగ్ ద అదర్ సైడ్,
0: రామా రామా అన్నాడు.
1: వైల్ టాసింగ్ ద అదర్ సైడ్ ఆఫ్ ద బెడ్ హీ సెడ్ రామా రామా గాడ్స్ నేమ్.
0: ఆ పదము భార్య వినింది.
1: ద వైఫ్ హర్డ్.
0: ఎంతటి అదృష్టం ఈనాడు.
1: How lucky I am.
0: నా కర్ణములు ఎంత అదృష్టం చేసినాయో.
1: మై ఇయర్స్ ఆర్ రియల్లీ ఫార్చునేట్.
0: నా భర్త యొక్క వాక్కు నుండి రామా అనేటువంటి పదం నేను ఈనాడు వినగలిగాను.
1: ఐ కుడ్ హియర్ టుడే మై హస్బెండ్ అటరింగ్ గాడ్స్ నేమ్.
0: అతనికి తెలియకుండా బెడ్ నుంచి లేచింది.
1: విదౌట్ హిస్ నాలెడ్జ్ షీ గాట్ అప్ ఫ్రమ్ ద బెడ్.
0: తెల్లవారి సమయంకు ఫుడ్ ఫీడింగ్, బీదలకంతా అన్నదానం చేయాలని అనుకుంది.
1: నెక్స్ట్ మార్నింగ్ షీ డిసైడెడ్ టు అరేంజ్ పూర్ ఫీడింగ్.
0: ముగ్గులు వేసింది.
1: షీ డెకొరేటెడ్ ది ఎంటైర్ అంబియన్స్.
0: మంగళ వాయిద్యాన్ని పిలిపించింది.
1: షీ అరేంజ్ ఫర్ మంగళ వాయిద్యం.
0: భర్త లేచేటప్పటికీ ఇంటి ముందు మంగళ వాయిద్యం జరుగుతుంది.
1: బై ది టైమ్ హస్బెండ్ గాట్ అప్ హీ కుడ్ హియర్ దిస్ ఆస్పిషియస్ మ్యూజిక్ అట్ దట్ మోమెంట్.
0: ద్వారములకు అరటి స్తంభాలు కట్టుకుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ డెకరేషన్ వాజ్ మేడ్ టు ది పిల్లర్స్.
0: ఆనందముతో ఎగురుతూ ఎగురుతూ ఇంటి నిండుకు తిరుగుతూ ఉంటుంది అది భార్య.
1: ద వైఫ్ వాజ్ సీన్ డాన్సింగ్ ఇన్ జాయ్ అండ్ బ్లెస్.
0: భర్త అడిగాడు.
1: హస్బెండ్ ఆస్క్డ్,
0: ఏమిటి ఈనాడు పండుగ?
1: వాట్ ఇస్ ద ఫెస్టివల్ టుడే?
0: ఎందుకోసం నీవు ఇంత ఉల్లాసంగా ఉంటున్నావు?
1: వై ఆర్ యు సో హ్యాపీ
0: అని ప్రశ్నించేటప్పటికీ ఆమె భరించుకోలేక కాళ్లపైన పడింది.
1: వెల్ షీ కుడ్ బేర్ ఎనీ లాంగర్. షీ ఫెల్ ఎట్ ద ఫీట్ ఆఫ్ హర్ హస్బెండ్.
0: నా భగవంతుడు కృపాసాగరుడు.
1: మై గాడ్ ఇస్
0: దయానిధి.
1: ఇస్ ద వెరీ.
0: నా ప్రార్థన విన్నాడు.
1: మై గాడ్ లిసన్ టు మై ప్రేయర్.
0: ఈనాడు నా ప్రార్థనతో నీ నుంచి జవాబు వచ్చింది.
1: ఐ కుడ్ గెట్ రిప్లై బై యువర్ యాక్షన్.
0: ఏమిటి నా జవాబు?
1: హస్బెండ్ సర్, వాట్స్ దాట్?
0: నీవు రాత్రి నిద్రలో రామా రామా అని రామనామాన్ని స్మరించావు.
1: And wife said, while you were fast asleep last night, you uttered the name of God, Rama, Rama.
0: Inni samvatsaramulu ainappatikini, nee noti nundi Rama, Krishna, Govinda ane okka naamam naina nenu vinaledu.
1: All these years, I never heard you spelling out God's name. Ee parapartho
0: nenu ippudu itar daggara Bhagavata naamanni emanna ఉచ్చరిస్తాడేమో అనుకుంటు అది కూడా నేను వినలేదు.
1: బై మిస్టేక్ ఆల్సో యూ నెవర్ సెడ్ గాడ్స్ నేమ్. ఐ నెవర్ హర్డ్.
0: రాత్రి మీరు తిరుగుతూ రామా అని మీరు పలికారు.
1: లాస్ట్ నైట్ వైల్ యూఆర్ టాసింగ్ ఆన్ ద బెడ్ యూ సెడ్ గాడ్స్ నేమ్.
0: మీరు పలికినటువంటి రామనామే నాకింత ఉల్లాసాన్ని అందించింది.
1: దిస్ మేడ్ మీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: నాకింత ఉత్సాహాన్ని చేకూర్చింది.
1: ఐఎమ్ సో హ్యాపీ నౌ.
0: దీన్ని భరించుకోలేక పది మందికి అన్నం పెట్టి ఆనందించాలని ఆశిస్తున్నాను.
1: ఐ కుడ్ నాట్ కంట్రోల్ మై బ్లిస్ఫుల్ స్టేట్. దిస్ ఐ వాంట్ టు షేర్ బై అరేంజింగ్ పూర్ ఫీడింగ్.
0: స్తంభించిపోయాడు.
1: ది హస్బెండ్ వాజ్ సర్ప్రైజ్డ్. వాట్,
0: నా నుండి రామనామం బయటపోయిందా?
1: డిడ్ ఐ సే రామా? హ్యాజ్ ఇట్ కమ్ అవుట్ ఆఫ్ మై లిప్స్?
0: ఇంతకాలం నేను ఎంతో భద్రంగా కాపాడుకుంటూ వచ్చాను.
1: ఐ కెప్ట్ గాడ్స్ నేమ్ ఇన్ ట్రెజర్.
0: నా హృదయం లోపల అతన్ని బంధించుకుని వచ్చాను.
1: ఐ కెప్ట్ గాడ్ ఇన్ మై హార్ట్ ఆల్ అలాంగ్.
0: రాత్రి నా హృదయం నుంచి బయటపడిపోయాడా రాముడు?
1: రామా, హ్యాజ్ ఇట్ కమ్ అవుట్ ఆఫ్ మై హార్ట్ లాస్ట్ నైట్?
0: అన్నాడు, ప్రాణమిచ్చాడు.
1: సో సేయింగ్ హీ బ్రీద్ హిజ్ లాస్ట్.
0: కనుక ప్రవాహ భక్తులనేటువంటి వారి ఎందుకుడను బాహ్యంగా లౌకికంగా నామోచ్చారణ చేయకపోయినప్పటికీ హృదయం నందు ప్రతిష్ఠించుకుని ఆనందాన్ని అనుభవించేటువంటి మహనీయులు కూడా లోకంలో ఉంటున్నారు.
1: ద థర్డ్ కేటగిరీ ఆఫ్ పీపుల్, ఎక్స్టర్నలే, ఫిజికలే, ఫ్రమ్ ది వరల్డ్లీ వ్యూ పాయింట్, దే మే నాట్ సే గాడ్స్ నేమ్, యట్ దే హావ్ గాడ్ ఇన్స్టాల్డ్ ఇన్ దేర్ హార్ట్.
0: కానీ యువకులు భగవత్ నామాన్ని స్మరించుకుంటూ,
1: యంగ్స్టర్స్
0: నగర సంకీర్తనలో పాడుకుంటూ,
1: పార్టిసిపేట్
0: భజన చేస్తుంటే, కొంతమంది పెద్దలు కూడాను దీనిని చూచి ఆశ్చర్యపడిపోతుంటారు.
1: యంగ్స్టర్స్ యాజ్ దే డూ భజన్స్ పార్టిసిపేట్ నగర్ సంకీర్తన్, ఎల్డర్స్ ఆర్ వెరీ మచ్ టేకెన్ బ్యాక్ బై దిస్.
0: చిన్న వయసు నందు భగవత్ నామస్మరణ ఎందుకు?
1: హౌ ఇస్ దిస్ యంగ్ మ్యాన్ డస్ భజన్?
0: నీ ఉద్యోగం చేసి
1: డూ ఏ జాబ్
0: రిటైర్ అయిన తర్వాత,
1: ఆఫ్టర్ రిటైర్మెంట్
0: నీకు కావలసినంత సమయం చిక్కుతుంది,
1: యుల్ హావ్ ప్లెంటీ ఆఫ్ టైం,
0: అప్పుడు తగినటువంటి సాధనలు చేసుకుంటూ భగవంతుని స్మరించవచ్చును కదా అని కూడా చెప్తుంటారు.
1: యూ డూ ఏ జాబ్ నౌ, ఆఫ్టర్ రిటైర్మెంట్ యూ హావ్ ప్లెంటీ ఆఫ్ టైం, దెన్ యూ కెన్ థింక్ ఆఫ్ గాడ్ దెన్, వై నౌ?
0: భగవత్ నామస్మరణ చేయడానికి ఒక సమయము సందర్భం అనేటువంటిది ఉందా?
1: డూ యూ ఫైండ్ ఎనీ టైమ్ ఆర్ ఎనీ స్టేజ్?
0: సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం, బాల్యము యవ్వనము కౌమారము వార్ధక్యం అనేటువంటిది లేదు.
1: There is nothing, no differences like the childhood, the infancy, the youth, adolescent and the old age whatsoever.
0: భగవంతుని స్మరించటమునకు బాల్యం అనేటువంటిది లేదు.
1: The childhood doesn't come in the way.
0: దేహం బాల్యంగా ఉండొచ్చును, కానీ జన్మను చాలా అంతిమమైనటువంటిదిగా ఉండొచ్చు.
1: The childhood refers to the body but not the fundamental principle.
0: శరీర వయ ప్రమాణములను మాత్రం మనము గుర్తించుకోవడానికి ప్రయత్నించకూడదు.
1: So we can't go by the age of this body.
0: పద పద మంచు కింకరులు పాశములాగెడు వేళ.
1: When the messengers of God of death spread the noose and drive you in,
0: దబ దబ బయట పెట్టుడని లాభము లేదని చెప్పు వేళ.
1: When people give up all hopes asking you to keep the body outside, when wife and children start crying,
0: తరమా
1: is it possible,
0: హరి నామము నోటను బల్క,
1: is it possible to say the name of God at that moment?
0: దాప్యం కోసం కాచుకునేటువంటి వారి గతి ఈ విధంగానే ఉంటుంది.
1: This is the plight of the people that wait for the old age.
0: పద పద మంచు కింకరులు పాశము లాగేడి వేళ.
1: The nose is thrown at you by the messengers of the God of death.
0: దబ దబ బయట పెట్టుడనికి లాభము లేదని చెప్పు వేళ.
1: The relations hurry that the body be kept outside, giving up the hope.
0: హరి నామము లబలబ ఏడ్చు వేళ.
1: The wife and children cry in vain.
0: వస్తుందా?
1: Can you think of God's name?
0: ఎప్పటికీ రాదు.
1: Impossible.
0: జీవిత కాలంలో చేసిన స్మరణే అంత్యకాలంలో ఆదరణ.
1: What all that we do, the chanting God's name will come to our rescue.
0: ఈ జీవిత కాలంలో ఆదర్శమంతమంది భగవత్ చింతన చేయకపోతే ఎప్పుడు నీవు ఆదర్శాన్ని చూపించావు?
1: When we don't think of God, be ideal now. When can you be ideal later?
0: జీవిత కాలంలోనే భగవత్ చింతన అనేటువంటి ఆదర్శాన్ని అందించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ బి ఐడియల్ థింకింగ్ ఆఫ్ గాడ్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్.
0: అంత్యములో ఆదర్శాన్ని అందిస్తుంది.
1: దిస్ విల్ కమ్ టు అవర్ రెస్క్యూ.
0: ఆనందాన్ని ఇస్తుంది.
1: గివ్స్ అస్ జాయ్.
0: సార్థకతను చేకూరుతుంది.
1: అండ్ విల్ రిడీమ్ అవర్ లైఫ్.
0: ఒక దేవాలయంలో
1: ఇన్ ఎ టెంపుల్
0: అనేక సంవత్సరం నుంచి
1: ఫర్ మెనీ లాంగ్ ఇయర్స్
0: పూజ చేస్తున్నటువంటి పూజారి ఉండేటువంటి వారు,
1: ఎ ప్రీస్ట్ వాస్ దేర్ ఆఫరింగ్ వర్షిప్,
0: అనేక సంవత్సరం అభ్యాసం కావటం చేత,
1: బికాస్ ఆఫ్ రిపీటెడ్ ప్రాక్టీస్,
0: ఒక చేతిలో పూజ అనగా హారతి తట్ట పెట్టుకుని,
1: హి వాస్ హోల్డింగ్ ఏ ప్లేట్ టు
0: మరొక చేతిలో గంట కొట్టుకుంటూ,
1: హోల్డింగ్ ద బెల్,
0: ఆరతిస్తూ భగవంతుని యొక్క పూజ చేసేటువంటి వాడు.
1: దిస్ ప్రీస్ట్ స్టార్టెడ్ డూయింగ్ హిస్ వర్షిప్ వైల్ గివింగ్ హారతి ఆన్ వన్ హ్యాండ్ అండ్ రింగింగ్ ద బెల్.
0: శ్రేయో హి జ్ఞానం అభ్యాస, ఎంతో కాలం నుంచి అభ్యాసం చేయటం చేతనే ఒక చేత్తో హారతి ఇవ్వటము, ఒక చేత్తో గంట కొట్టడం సరిపోతుండాలి.
1: హౌ కుడ్ హీ మేక్ బోత్ హిస్ హ్యాండ్స్ వర్క్ లైక్ దాట్ వైల్ ఆఫరింగ్ వర్షిప్ బికాస్ ఆఫ్ లాంగ్ ఎక్స్పీరియన్స్?
0: ఆ యొక్క పూజారి మరణించాడు.
1: దట్ ప్రీస్ట్ డైడ్.
0: కొత్త పూజారిని అపాయింట్ చేశారు.
1: ఎ న్యూ ప్రీస్ట్ వాజ్ అపాయింటెడ్.
0: ఆ పూజారి
1: దట్ ప్రీస్ట్
0: హారతిస్తే గంట నిలిచిపోతుంది, గంట కొడితే హారతి నిలిచిపోతుంది.
1: వైల్ హీ వాజ్ గివింగ్ హారతి విత్ వన్ హ్యాండ్ హీ కుడ్ నాట్ రింగ్ ద బెల్. యాజ్ హీ రింగ్స్ ద బెల్ హీ కెనాట్ గివ్ హారతి విత్ అనదర్.
0: ఆర్థిక తగినటువంటి గంట కొట్టడం లేదు.
1: అండ్ ఈజ్ నాట్ డూయింగ్ బోత్ ద జాబ్ ఇన్ పర్ఫెక్ట్. వై?
0: తనకు అభ్యాసం పూర్వం అభ్యాసం లేకపోవటమే దీనికి మూల కారణం.
1: హీ హాస్ నో ప్రాక్టీస్ ఎర్లియర్.
0: బాల్యము నుండి కూడాను భగవత్ చింతన అనేటువంటిది అభ్యాసం చేసుకుంటే గాని వార్ధక్యంలో మనకు వాక్కునందు ఉచ్చరించడానికి వీలు కాదు.
1: Unless we think of God from our childhood, it's not possible to think of Him when the end approaches.
0: అనేక మంది యువకులు,
1: many youngsters,
0: మిలిటరీలో ప్రవేశిస్తుంటారు.
1: Join the military.
0: ఈ మిలిటరీలో ప్రవేశించినప్పుడు
1: there in the military
0: వీరికి అనేక విధమైనటువంటి రిక్రూటింగ్ ఎంత అందిస్తుంటారు.
1: Recruitment is made at that time.
0: కేవలము మీటింగ్ ఒక మిలిటరీలో చేరిన తక్షణమే గన్ కొట్టడం వీలు కాదు.
1: యు విల్ నాట్ బి గివెన్ ఎ గన్ ద మూమెంట్ యు ఆర్ రిక్రూటెడ్ ఇన్ ది ఆర్మీ.
0: మిలిటరీలో చేరినటువంటి వారికి కంపల్సరీగా రెండు చాలా తెలుసుకుని ఉండాలి.
1: ఆల్ దోస్ దట్ జాయిన్ ద ఆర్మీ మిలిటరీ, టూ థింగ్స్ దే నీడ్ టు నో.
0: అనగా తుపాకీ కొట్టడం తెలిసి ఉండాలి.
1: వన్, దే షుడ్ నో హౌ టు ఫైర్ ద గన్.
0: ఆర్మీలో మార్చింగ్ తెలిసి ఉండాలి.
1: సెకండ్, దే షుడ్ నో మార్చింగ్.
0: ఈ రెండు కంపల్సరీగా తెలిసి ఉండాలి.
1: దీస్ టూ ఆర్ కంపల్సరీ.
0: వాచ్మ్యాన్ కానీ, దోబీ కానీ, బార్బర్ కానీ, ఎవరైనా వంటవాడు, అందరికీ కూడా ఇది కంపల్సరీ తెలిసి ఉండాలి.
1: బీ దట్ ఏ దోబీ ఆర్ ఏ వాచ్మ్యాన్ ఆర్ ఏ కుక్ ఇన్ ద ఆర్మీ మస్ట్ నెసెసర్లీ నో దీస్ టూ.
0: అదేవిధంగానే ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినటువంటి వానికి,
1: ద వన్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్,
0: బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము అనేటువంటి వానికి అన్నిటికీ కూడాను ఈ రెండింటి యొక్క తత్వం గుర్తించుకుని ఉండాలి.
1: ద చైల్డ్ హుడ్, ద యూత్, ద అడాలసెంట్ అండ్ ద ఓల్డ్ ఏజ్, హీ షుడ్ నో దీస్ ఫండమెంటల్
0: థింగ్స్.
1: వాట్ ఆర్ దీస్ టూ?
0: భగవంతుణ్ణి ప్రేమించాలి.
1: హీ షుడ్ లవ్ గాడ్.
0: సమాజ సేవ చేయాలి.
1: హీ షుడ్ సర్వ్ సొసైటీ.
0: ఈ రెండింటి యందే దివ్యత్వం అనేటువంటిది ఇమిడి ఉంటుండాలి.
1: Divinity is present in these two.
0: పవిత్రమైన మానవత్వాన్ని ధరించి,
1: హావింగ్ టేకెన్ ది సేక్రెడ్
0: దివ్యమైన దైవత్వాన్ని పొందడానికి,
1: టు అటైన్ ది డివినిటీ,
0: ఈ రెండే మూల కారణము.
1: దీస్ టూ విల్ బి హెల్ప్ఫుల్.
0: ఈ రెండింటి యొక్క తత్వంలో మనము జీవితంలో ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ క్యారీ అవర్ లైఫ్ విత్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: చిన్న వయసు నుంచి ఇవి తరబీదు చేయాలి.
1: వీ షుడ్ ట్రైన్ అవర్ సెల్స్ రైట్ ఫ్రమ్ ద టెండర్ ఏజ్.
0: ఈ వయసు నందు మనం చేసినప్పుడే,
1: when we do it at this young age,
0: వార్ధక్యములో మనకు సద్గతి ప్రాప్తిస్తుంది.
1: we'll have the redemption, liberation.
0: జీవితంలో ఎంత కాలమో ప్రయాణము ఎప్పుడు చెప్పలేరు.
1: we cannot decide how long we are going to journey here, travel in this life.
0: ఎప్పుడు, ఎక్కడో,
1: where and when,
0: ముదివి యందు,
1: old age,
0: లేక ముసలి యందు,
1: or advanced
0: లేక ప్రాయమందు,
1: youth
0: లేక యువకునందు,
1: or as an youngster,
0: ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: when we are going to drop this body, we don't know.
0: మరణమే నిశ్చయము.
1: death is certain.
0: బుద్ధిమంతుడైన దేవు తెలివి ఉండినట్టుడే తాను తెలుసుకోవాలి.
1: if you are intelligent enough, know God right now in lifetime.
0: కనుక ఏ నిమిషంలో భగవంత్ యొక్క అనుగ్రహం దక్కుందో,
1: at what moment you are going to receive God's grace,
0: ప్రాపంచిక యొక్క దృష్టి లోపల,
1: from the worldly point of
0: view, ఎవరినైనా మనం ఫోటో తీయాలనుకుంటే,
1: if you want to click your camera and take the photo,
0: చక్కగా నిల్చుకోమని,
1: you'll ask him to stand
0: ready అని చెప్పినప్పుడు, అతను చక్కగా ఉన్నప్పుడు ఆ ఫోటో ఇందులో వచ్చి పడిపోతుంది.
1: the photographer says ready and clicks his camera and gets the picture.
0: కానీ ప్రాకృతమైనటువంటి యొక్క ఫోటోగ్రాఫర్కు ఈ విధమైనటువంటి పద్ధతి ఉంటుంటుంది.
1: దిస్ ఇస్ ద ప్రొసీజర్ ఫాలోడ్ బై ఫోటోగ్రాఫర్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: కానీ పారమార్థిక మార్గమునందు ఈ భగవంతుడు ఎప్పుడు రెడీ చెప్తాడు ఏమో.
1: బట్ ఇన్ స్పిరిచువల్ పాత్, వెన్ గాడ్ వుడ్ ఆస్క్ యూ టు బి రెడీ,
0: అతని హృదయంలో మన పిక్చర్ పోయి పడటానికి ఎప్పుడు చెప్తాడు ఏమో. కనుక ఎప్పుడు మనం రెడీగానే ఉంటుండాలి.
1: వెన్ వీఆర్ గోయింగ్ టు పిక్చరైజ్ హిమ్ ఇన్ అవర్ హార్ట్, వీ షుడ్ బి ఎవర్ రెడీ.
0: వయసు కోసం మనం వెతకనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ది ఏజ్.
0: కాలం కోసం మనం ప్రాకులాడనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు టేక్ టైమ్.
0: కర్మలను వెతకనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు ఫాలో డిఫరెంట్ యాక్షన్స్.
0: ఎప్పుడైనా, ఎక్కడైనా సరియే,
1: ఎనీవేర్, ఎనీ టైమ్, ఫర్ ఎనీ రీజన్,
0: భగవత్ చింతనలో మనము సిద్ధంగా ఉంటుండాలి.
1: వీ షుడ్ బి రెడీ థింకింగ్ ఆఫ్ గాడ్ ఆల్ ది టైమ్.
0: భగవత్ చింతనే లేకపోతే,
1: వితౌట్ థింకింగ్ ఆఫ్ గాడ్,
0: భగవంతుడు ఏ రీతిగా వస్తాడు?
1: హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు కమ్ టు యూ?
0: రెండు రకములైనటువంటి సాధనలు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ టూ స్పిరిచువల్ పాత్స్.
0: యజమానుడు మిద్దె పైన ఉంటుంటాడు.
1: ద మాస్టర్ ఈజ్ ఆన్ ది top on the
0: ద్వారం దగ్గర. పెద్ద అలసేషన్ కుక్క ఉంటుంటది.
1: మాస్టర్ ఈజ్ స్టేయింగ్ దేర్ ఇన్ ది అప్స్టేర్స్. అట్ ది గేట్ దేర్ ఇస్ ఎ డాగ్ అలసేషన్.
0: కానీ లోపల పోవాలంటే అలసేషన్ కుక్కనైనా మనం స్వాధీనం చేసుకోవాలి.
1: టు గెట్ ఇన్ యూ షుడ్ సీ దట్ యూ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఆన్ ది అలసేషన్ డాగ్ ఎట్ ద డోర్ స్టెప్.
0: లేక గట్టిగా ఆ యజమానినైనా మనం పిలిచాలి.
1: ఆర్ ఎల్స్ యూ షుడ్ షౌట్ కాల్ లౌడ్లీ ద మాస్టర్.
0: ఆ విధంగా చేయకపోయినప్పుడు మాస్టర్తో మనం కలచడానికి వీలు కాదు.
1: వి డోంట్ డూ దాట్, ఇట్స్ నాట్ పాసిబుల్ టు మీట్ ద మాస్టర్.
0: కనుక ఈ అల్సేషన్ కుక్ అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ అల్సేషన్ డాగ్?
0: ఏ మాయా.
1: దిస్ ఇస్ అల్సేషన్ డాగ్.
0: ఈ మాయను మనం వశమైనా చేసుకోవాలి.
1: యూ హ్యావ్ టు కంట్రోల్ దిస్ అల్సేషన్ డాగ్ ఇల్యూజన్.
0: లేక గట్టిగా భగవంతుని నామస్మరణ చేయాలి.
1: ఆర్ సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ లౌడ్లీ.
0: గట్టిగా భగవత్ నామస్మరణ చేస్తే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి భగవంతుడు కిందికి దిగి వస్తాడు.
1: వెన్ వీ సింగ్ లౌడ్లీ గాడ్స్ నేమ్, గాడ్ స్టేయింగ్ దేర్ ఇన్ ద అప్స్టేయర్స్,
0: ఆ ఇంట్లో మనం సులభంగా ప్రవేశించవచ్చును. అప్పుడు కుక్క కూడా ఏం చేయదు, మాయ కూడా ఏం చేయదు.
1: ఇన్ ది కంపెనీ ఆఫ్ గాడ్ వీ క్యాన్ అషర్ ఇన్ టు దట్ మ్యాన్షన్, ద ప్యాలెస్ ఆఫ్ ద డివైన్, అండ్ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై అల్సేషన్ డాగ్, ది ఇల్యూజన్.
0: కనుక మనం భగవంతుని చేరాలంటే ఏమి చేయాలంటే నామస్మరణ చేయాలి.
1: సో టు రీచ్ గాడ్ వీ షుడ్ చాంట్ హిస్ గ్లోరీ.
0: ఇని ఎట్టి పరిస్థితి ఎందు అయినప్పటికీ
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
0: లోపల ఎందు బయట ఎందు ఏదో ఒక రీతిగా హృదయం నందు దాచుకుని
1: we have to treasure him in our heart
0: bhagavantuni hrudayamlo pratishtimpa cheskovali
1: and install god in our hearts
0: bhagavantuni hrudayame nijamainatvanti sthanamu
1: human heart is the real altar of the divine
0: draupadi ki parabhavam jarugutunna samayamlo
1: when draupadi was humiliated
0: aneka vidhamuluga prarthinchindi krishnunni
1: she prayed krishna in several ways
0: apadbandava anadharachaka
1: Oh, the refuge of the forlorn.
0: Vrindavana Vihari.
1: The one who goes around Vrindavana.
0: Gokula Sanchari. Yemimo Namamulanta Cheppindi.
1: She called God in several names. The one who belongs to Vrindavana.
0: Kani,
1: the one who stays in Gokula.
0: Krishnudu Raledu. Ame Yokka Apattunu Samrakshinchaledu.
1: Krishna did not respond. He didn't come to her rescue.
0: Kadapatiki Alasipoyindi.
1: Ultimately she was tired.
0: Ee Duryodhanudu Chesetuvanti Yokka Deeniki Thala Tired Ayipoyindi.
1: She was utterly tired because of the misdeeds of Duryodhana.
0: Koolipothu.
1: She was just falling on the ground.
0: Oh, Hrudayavasi anindi.
1: Ultimately said, Oh, she said, Hrudayavasi, indweller in my heart, God manifested there.
0: Pratyachamayyadu.
1: Yes, God appeared there.
0: తన సంరక్షించాడు
1: అండ్ ప్రొటెక్టెడ్
0: సమయం పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ ద టైం
0: ఒకనొక సమయంలో ద్రౌపది కృష్ణుడిని ప్రశ్నించింది
1: అట్ వన్ టైం ద్రౌపది క్వశ్చన్ కృష్ణ
0: కృష్ణ
1: ఓ కృష్ణ
0: ఎన్నో పర్యాయములు నేను ప్రార్థించినప్పుడు అందు రాలేదు
1: ఐ ప్రేట్ యూ రిపీటెడ్లీ యూ డి నాట్ రెస్పాండ్
0: కానీ
1: బట్
0: నేను కూలిపోయే సమయంలో పిలిచినప్పుడు తక్షణమే వచ్చావు
1: వెన్ ఐ వాజ్ అబౌట్ టు కొలాప్స్ ఫాల్ యూ మేనిఫెస్టెడ్ దేర్
0: కారణం ఏమిటి
1: వాట్ ఇస్ ద రీజన్
0: ఇది భక్తులకు అందరికీ సరైన జవాబు
1: నౌ దిస్ ఆన్సర్ ఇస్ అప్రోప్రియేట్ టు ఆల్ డివోటీస్ నౌ
0: ద్రౌపది
1: ఓ ద్రౌపది
0: నన్ను బృందావన విహారి అన్నావు
1: యూ కాల్ మీ యాజ్ బృందావన విహారి
0: నీలో ఉన్నటువంటి నేను తిరిగి బృందావనం పోయి మరిగి రావాలి నేను
1: వెన్ యూ కాల్ మీ బృందావన విహారి ఐ మస్ట్ గో టు బృందావన్ అండ్ రీచ్ హియర్
0: లేకపోతే నీ మాటకి ఏమాత్రం సత్యం ఉండదు
1: బికాస్ యువర్ స్టేట్మెంట్ విల్ నాట్ బి ట్రూ ఇఫ్ ఐ యాక్ట్ అదర్వైజ్
0: మధురాపుర సంచారి అన్నావు
1: యూ సెడ్ మధురాపుర సంచారి
0: దగ్గర ఉన్నటువంటి వాడిని నేను మధురకు పోవాలి నేను రావాలి అటు రావాలంటే నాకేం హెలికాప్టర్ ఉంటుందా
1: సో ఐఎమ్ సో నియర్ బట్ ఐ హావ్ టు రీచ్ యూ వయా మధుర దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఎ డిఫికల్ట్ టాస్క్
0: కనుక అక్కడి నుంచి రావడానికి నాకు ఏ విధమైనటువంటి ప్లేన్ లేవు
1: ఐ డోంట్ హ్యావ్ ఎయిర్ క్రాఫ్ట్ టు రీచ్ యూ సూన్
0: హృదయవాసిని నేను
1: ఐ ప్రెసెంట్ ఇన్ యూర్ హార్ట్
0: ఏ క్షణంలో నన్ను స్మరించినప్పటికీ నేను సిద్ధంగా ఉంటాను
1: యూ మే థింక్ ఆఫ్ మీ ఎనీ మూమెంట్ ఐఎమ్ ఎవర్ రెడీ
0: కనుక నీవు లోపలిని స్మరించు
1: యూ థింక్ ఆఫ్ మీ విదిన్
0: మనస్సుతో స్మరించు
1: థింక్ ఆఫ్ మీ
0: హృదయంతో వరించు
1: హోల్ హార్టెడ్లీ
0: ఇది నీ యొక్క ప్రార్థన యొక్క సరైన జవాబు
1: దిస్ ద ప్రాపర్ వే టు ప్రే అండ్ దిస్ ద ఆన్సర్
0: కనుక
1: సో
0: మానవులు ఈనాడు భగవంతుని పొందగోరి
1: మ్యాన్ వాంట్స్ టు అటైన్ గాడ్ టుడే
0: ఎన్నో విధమైనటువంటి మార్గం అనుసరిస్తున్నారు
1: ఫాలోస్ డిఫరెంట్ పాత్స్
0: కానీ ఈ మార్గంలో అన్ని కూడాను
1: బట్ ఆల్ దీస్ పాత్స్
0: భగవంతుని అంత సులభంగా పొందడానికి వీలు కాదు
1: విల్ నాట్ ఎనేబుల్ యూ టు అటైన్ గాడ్
0: ఏ మార్గం చాలా సులభం అవుతుంది
1: హౌ ఇస్ ఇట్
0: హృదయంలో ప్రతిష్ఠింపజేసుకుని హృదయవాసి హృదయవాసి హృదయవాసి అనేటువంటి ఒక పదమును తప్పక విశ్వసించినప్పుడు
1: You have to visualize, experience God in your heart in full faith.
0: అప్పుడు భగవంతుడు రక్షిస్తుంటాడు
1: దెన్ గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ
0: భగవంతుడు ఏ ప్రదేశం నందో లేడు
1: గాడ్ ఈస్ నాట్
0: దేవుడు అనగా వేరు దేశమందుడు లేడు
1: గాడ్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్
0: అనగా తనది దేహమందే
1: గాడ్ డ్వెల్స్ ఇన్ యువర్ హార్ట్ ఇన్ యువర్ బాడీ
0: కనుక ఏ టెంపుల్ నందో ఏ మసీదు ఎందు ఏ దీని ఎందు లేడు భగవంతుడు
1: గాడ్ ఈస్ నాట్ ప్రెసెంట్ సెపరేట్లీ ఏదర్ ఏ టెంపుల్ ఆర్ ఎ మాస్క్
0: దేవుడు అనేటువంటి ఏ చర్చ్ ఎందు ఏ ఒక భవనం నందో లేడు
1: గాడ్ హాస్ నాట్ లిమిటెడ్ హింసెల్ఫ్ ఇన్ ఎ చర్చ్ ఆర్ ఎ సినగోగ్
0: రథము ఏది అది భక్తుల యొక్క హృదయ రథం
1: వాట్ ఈస్ ది చారియట్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ఎ డివోటీ
0: కనుక భక్తుని హృదయమున లోపల పరమాత్మను పెంచుకున్నటువంటి వారికి ఎట్టి ఇబ్బందులు కూడా కలగవు
1: దేర్ఫోర్ డివోటీ హూ హాస్ గాడ్ ఇన్ హిస్ హార్ట్ విల్ నెవర్
0: ఫేస్
1: ఎనీ ప్రాబ్లమ్స్ డిఫికల్టీస్
0: పశ్యన్న పిచాన పశ్యతి మూఢో
1: మ్యాన్ టుడే సీస్ గాడ్ యట్ హీ సేస్ హీ హాస్ నాట్ హౌ ఫూలిష్ హీ ఈస్
0: కేవలం బయట తట్టు ఉండేటువంటి భగవంతుడు నీవు పిలుస్తున్నావు
1: హీ కాల్స్ ఫర్ గాడ్ ఎక్స్టర్నల్
0: బయట ఉన్నటువంటి భగవంతుడు నీ రిఫ్లెక్షన్ రియాక్షన్ త్రీ సౌండ్
1: గాడ్ యు ఫైండ్ outside is your own reflection and reaction.
0: Reality lopala untundali.
1: The eternal reality is within you.
0: Reflection of the inner being.
1: Everything is the reflection of the inner being.
0: Kani hrudayamulandu unnatundi bhagavantuni sampurnanga vishwasinchu.
1: Have full faith in God who is present in your heart.
0: Aa bhagavantu sarvatra untunnadu antundi okka bhavanni ee madhilo sthiram chesko.
1: Strengthen the thought that God is present in your heart.
0: Kanukane Bhagavad-gita sarvata paanipadam.
1: So Gita says, yes, God has got his feet everywhere.
0: Sarvama vrtishtati ennadu.
1: The feet and the hands and the ears and the eyes of God are present
0: yet
1: all over.
0: Tad bhavati.
1: As is the feeling, so is the experience.
0: Bhagavantuda.
1: Oh God.
0: Enduku naa ventane jantane intane kantane undi nannu rakshinchakoodadu.
1: Oh God, why don't you protect me, be with me, in me, above me, below me, around me.
0: Alanti bhagavantudu okanoka samayamlo javabu cheppadu.
1: That God gave a reply at one time.
0: భక్తుడా,
1: ఓ డివోటీ,
0: నేను ఎప్పుడు నీ వెంటనే ఉన్నాను.
1: ఐఎమ్ ఆల్వేస్ ఇన్ యూ.
0: నీ వెనుకనే ఉన్నాను.
1: ఐఎమ్ బిహైండ్ యూ.
0: నీలందే ఉంటున్నాను.
1: ఐఎమ్ ఇన్ యూ.
0: కనుక నన్ను ఎక్కడో బయట ప్రదేశంలో వెతకడానికి ప్రయత్నం చేయొద్దు.
1: డోంట్ సర్చ్ ఫర్ మీ ఇన్ ద అవుట్ సైడ్ వరల్డ్.
0: భగవంతుడా, నిజంగా నా వెనుకనే ఉన్నావా?
1: ఓ గాడ్, ఈజ్ ఇట్ ట్రూ దట్ యు ఆర్ బిహైండ్ మీ?
0: తప్పగా.
1: ఎస్, షూర్.
0: నా నీడనే నీ దేహము.
1: ఆఫ్టర్ ఆల్, I am the shadow and you are the body there.
0: My shadow is your body.
1: My shadow is your body. My shadow is your body.
0: Ani cheppadu.
1: He said so.
0: Idi nijama?
1: Is it true?
0: Na venakane unnava?
1: Are you behind me?
0: Ani venaku tiri chuchadu.
1: And he turned behind.
0: Kanipinchaledu.
1: He didn't find God there.
0: Bhagavantuda.
1: Oh God.
0: Neevu kudunu asatyam aattama?
1: You also speak untruth.
0: నా వెనుకనే ఉన్నావు అని చెప్పావు.
1: You said that you are behind me.
0: కానీ నేను తిరిగితే నా వెనకలేదే.
1: But when I turn back, I didn't find you.
0: పిచ్చివాడా, నీవు తిరిగినప్పుడు నీ వీపు కూడా తిరిగింది కదా.
1: And God says, oh mad cap, when you turn behind, your back also turns.
0: నేను కూడా తిరగవలసి వచ్చింది.
1: When you turn back, I too have to take a turn.
0: కనుక ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోలేక నా వెనకంటే ఏదో కుర్చీ ఉండాలని దాన్ని చూస్తున్నావు.
1: యూ హావ్ నాట్ అండర్స్టుడ్ దిస్ ట్రూత్ అండ్ యూ అండర్స్టుడ్ యూ థాట్ దట్ దేర్ ఇస్ ఎ చైర్ బిహైండ్.
0: నీవు ఉండినప్పుడు నీ వెనక కుర్చీ ఉంది.
1: వెన్ యూ ఆర్ దేర్, దేర్ ఇస్ చైర్ బిహైండ్.
0: నీ ప్రక్కకు తిరిగినప్పుడు కుర్చీ నీకు ప్రక్కన వస్తుంది.
1: వెన్ వన్స్ యూ టర్న్ బిహైండ్, యూ ఫైండ్ ది చైర్ బై యువర్ సైడ్.
0: కనుకనే సర్వత పాణిపాదం.
1: సో హిస్ ఫీట్ అండ్ హ్యాండ్స్ ఆర్
0: ఎవరెవరి ఎవరి భావం ఏ రీతిగా ప్రార్థిస్తుంటాదో ఆ భావానికి తగినట్టుగా భగవంతుడు ఉంటుంటాడు.
1: గాడ్ మేనిఫెస్ట్ అండ్ అపియర్స్ యాజ్ పర్ యువర్ ఓన్ ఫీలింగ్ అండ్
0: సెంటిమెంట్స్. నా ప్రార్థన వినడానికి నీవు చెవులు లేవా?
1: Oh God, don't you have ears to listen to my prayer?
0: Enduku naa prarthana nee vinatam ledhu?
1: Why don't you listen to my prayer?
0: Nee chevullo enduku naa prarthana pattam ledhu?
1: How is that my prayers don't get into your ear?
0: Anipinchetundi variki,
1: to those that pray like that,
0: sarvata pani padam tasarvatochi siromukam, atti vaari daggara kevalamu chevulu maatrame undi vintuntayata.
1: There you find God listening with his ears.
0: Swami, నా బాధను నీ కంటికి కనపడలేదా?
1: స్వామి, డోంట్ యు సీ మై సఫరింగ్?
0: ఎందుకు నా బాధను నీవు చూడలేకపోతున్నావు?
1: వై డోంట్ యు సీ మై ప్రాబ్లమ్?
0: ప్రార్థించేటువంటి వారికి కన్నులు మాత్రమే ఉంటుంటాయట దగ్గర.
1: టు దోస్ దట్ ప్రే, ఓ గాడ్, వై డోంట్ యు సీ మై సఫరింగ్, దేర్ హీ ఫైండ్స్ ది ఐస్ ఆఫ్ గాడ్ ఓన్లీ.
0: ఎందుకు నా వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉండకూడదు? ఓ గాడ్, ప్రార్థించేటువంటి వారికి ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నడక తన వెంటనే ఉంటుంటాది.
1: ఓ గాడ్, వై డోంట్ యు స్టే విత్ మీ, అరౌండ్ మీ, దెన్ హీ ఫైండ్స్ ది సౌండ్ ఆఫ్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
0: ఎప్పుడు ఈ పాదశబ్దం మనకు వినిపిస్తుంది?
1: వెన్ డూ యూ లిసన్ టు ది సౌండ్ ఆఫ్ ద ఫుట్ స్టెప్స్?
0: నీవు ఈ ప్రపంచం యొక్క శబ్దంలో నీవు నా శబ్దాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: ఇన్ దిస్ నాయిజీ బిజీ బజీ వరల్డ్ యూ డోంట్ లిసన్ టు ది సౌండ్ ఆఫ్ ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
0: శబ్దమైనటువంటి స్థితిలో నా పాదముల యొక్క శబ్దం నీకు వినిపిస్తుంది.
1: వెన్ యూఆర్ ఇన్ డీప్ సైలెన్స్ యూ లిసన్ టు ది సౌండ్ ఆఫ్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
0: ఈ భావాన్ని పురస్కరించుకునే ప్రాచీన కాలం నుండి ఏకాంతమైనటువంటి స్థలం లోపల ఎట్టి శబ్దములు లేకుండా దైవాన్ని ఆరాధన చేస్తూ వచ్చేటువంటి వారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ది ఏన్షియన్స్ స్పెండ్ టైమ్ ఇన్ అటర్ సాలిట్యూడ్ లిజనింగ్ టు ది సౌండ్ ఆఫ్ గాడ్.
0: మన నుండియే వస్తున్నది ఈ శబ్దము.
1: దిస్ సౌండ్ కమ్స్ ఫ్రమ్ విదిన్.
0: అది ఏ ప్రణవ శబ్దము?
1: దట్ ఇస్ ప్రైమల్ సౌండ్ ప్రణవ.
0: చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మీరు చెవులు తెరుచుకున్నప్పుడు ఎన్నో శబ్దాలు మీకు వినిపిస్తుంటాయి.
1: వెన్ యూ కీప్ యువర్ ఇయర్స్ వైడ్ ఓపెన్ యూ లిసన్ టు ఆల్ సౌండ్.
0: గట్టిగా మూసుకో.
1: Yes, close your ears tight.
0: కానీ లోపల నుంచి ఓ అనేటువంటి శబ్దం వస్తుంటాది.
1: Then you listen to primal sound, om, from within.
0: కనుక భక్తుడా,
1: ఓ డివోటీ,
0: నీ చర్మ చచ్చుల చేత నన్ను చూస్తున్నావు.
1: You are just watching me with your physical
0: కన్నముల చేత నా మాటలు వింటున్నావు.
1: You listen to me with your physical ears.
0: కనుక ఈ చర్మ కన్నములు మూసుకో.
1: close these ears.
0: Anaga nishabda sthitilo neevu jeevinchu.
1: Live in utter silence.
0: Appude naa paadamu shabdam neeku vinipistundi.
1: Then you can listen to the sound of my footsteps.
0: ఈ విధమైనటువంటి యొక్క మార్గములు అనేక రకములుగా అనేక విధమైనటువంటి మార్గములు ప్రబోధిస్తూ వస్తున్నాడు.
1: లైక్ దిస్ వేరీడ్ పాత్స్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్.
0: కానీ భగవంతుడు చెప్పినటువంటి మాటలను సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోలేనటువంటి వారు ఈ అవస్థలకు గురి అవుతున్నారు.
1: దోస్ దట్ డు నాట్ అండర్స్టాండ్ గాడ్స్ వర్డ్స్ అండ్ మెసేజ్ ప్రాపర్లీ ఫేస్ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్. సూరదాస్
0: కనులు లేవు.
1: Is blind.
0: కాని తనకు తాను చేసుకున్నటువంటి పనియే.
1: ఇట్స్ ఆల్ హిజ్ ఓన్ మేకింగ్.
0: ఎవరో ఒక స్త్రీని చూచి
1: హీ వాచ్డ్ ఏ లేడీ. వెంట
0: పడిపోతున్నప్పుడు
1: వెన్ హీ వాజ్ రన్నింగ్ ఆఫ్టర్ దట్ వుమన్.
0: భర్త నీ కన్నుల్ని ఇచ్చిండేది ఎందుకు భగవంతుడు.
1: హర్ హస్బెండ్ ఆస్క్డ్ వై గాడ్ గేవ్ యు
0: ఐస్. మరి స్త్రీని చూచి నువ్వు వెంట పెట్టడానికి నీ కన్నుల్ని ఇచ్చాడు.
1: వై గాడ్ గేవ్ యు ఐస్ టు రన్ ఆఫ్టర్ ఎ వుమన్.
0: వెంట పోమని మందలించాడు.
1: అండ్ హీ జస్ట్ రిప్రిమాండెడ్ హిమ్ ఆస్క్డ్ హిమ్ టు గెట్ అవుట్.
0: ఆ బాధలను భరించుకునేలేక
1: హీ కుడ్ బేర్ ద సఫరింగ్.
0: ఆ వ్యక్తి యొక్క కంపౌండ్ నంది ఒక ఇది ఉంటున్నది మల్లెపు అనే నిమ్మ చెట్టు.
1: అండ్ దేర్ హీ కుడ్ ఫైండ్ ఎ లెమన్ ట్రీ ఇన్ ది యార్డ్.
0: ఆ నిమ్మ ముండు తీసుకుని కన్నులు పొడుచుకున్నాడు.
1: హీ పిక్డ్ అప్ ద థార్న్స్ ఆఫ్ ద లెమన్ ట్రీ అండ్ పియర్స్డ్ హిస్ ఐస్ ఆల్ బై హిమ్సెల్ఫ్.
0: కన్నులు ఇచ్చింది ఎందుకు తెలుసా?
1: యు నో వై ఐస్ ఆర్ గివెన్.
0: ముందు తిరుగుటగా
1: ఇస్ ఇట్ టు గో రౌండ్ ఎవ్రీవేర్.
0: ఇలాంటి కన్నులు నాకు అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ దిస్ eyes.
0: ఇతరులతో నేను మందలింపబెట్టడానికి ఈ కన్నులు ఇచ్చావు.
1: గో గాడ్ హ్యావ్ గివెన్ మీ ది ఐస్ సో హ్యాస్ టు బి అక్యూజ్డ్ బై అదర్స్.
0: అప్పటి నుంచి
1: సిన్స్ దెన్
0: తాను అనేక విధమైనటువంటి యొక్క కృష్ణనామాన్ని స్మరించుకుంటూ
1: స్టార్టెడ్ చాంటింగ్ గాడ్స్ నేమ్ కృష్ణ.
0: ద్వారక చేరాడు సూరదాసు.
1: సూరదాస్ రీచ్డ్ ద్వారక.
0: ఒకనొక సమయం లోపల
1: అట్ వన్ టైమ్
0: కన్నులు తెలియనటువంటి పరిస్థితి లోపల
1: యాజ్ హీ వాజ్ బ్లైండ్
0: సూరదాస్ ద్వారకు పోతూ ఒక పాడుబావిలో పడేటువంటి పరిస్థితి వచ్చింది.
1: అట్ వన్ టైమ్ యాజ్ హీ వాజ్ ప్రొసీడింగ్ టు ద్వారక బీయింగ్ టోటలీ బ్లైండ్ హీ వాజ్ అబౌట్ టు ఫాల్ ఇంటు ద వెల్.
0: కృష్ణుడు ఒక గొల్ల పిల్లవాడు అనే వెంట వచ్చాడు.
1: యాజ్ హీ చాన్స్ ద నేమ్ ఆఫ్ కృష్ణ కృష్ణ అపియర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ యంగ్ బాయ్.
0: చేయి పట్టుకున్నాడు.
1: హీ కాట్ హోల్డ్ ఆఫ్ హిస్ హ్యాండ్.
0: ఎక్కడికి మీరు వెళ్ళాలి దాసు గారు?
1: దిస్ లిటిల్ బాయ్ ఆస్క్డ్ ఓ దాసు వేర్ డు యు వాంట్ టు గో.
0: నేను ద్వారక పోవాలి అన్నాడు.
1: ఓ బాయ్ ఐ వాంట్ టు గో టు ద్వారక.
0: నేను దారి చూపిస్తాను రమ్మని చెప్పాడు.
1: ద బాయ్ సెడ్ ఐ విల్ షో యూ ద వే.
0: సంతోషం అన్నాడు. చాలా ఆనందించాడు.
1: సూర్దాస్ సెడ్ ఓకే అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ.
0: రాత్రి అయిపోయింది, నీవి ఛత్రంలో ఉంటుండు, రేపటి దినం నేను వచ్చి పిలుచుకుని పోతానన్నాడు ఈ యొక్క గొల్ల పిల్లవాడు.
1: కృష్ణ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బాయ్ సెడ్ ఓ సార్ యూ లై డౌన్ ఇన్ దిస్ చౌల్ ట్రీ, టేక్ రెస్ట్ టునైట్, ఐ విల్ వేక్ యూ అప్ టుమారో మార్నింగ్.
0: అయ్యో నేను పోయిన తర్వాత తిరిగి వస్తావో రావో.
1: And Surdas was doubtful if the boy goes, he may return or not.
0: పోకూడదని గట్టిగా ప్రార్థించాడు.
1: So he never wanted the boy to go.
0: అప్పుడు అతని ప్రార్థన కోసమని ఆ గొల్ల పిల్లవాడు నిలిచాడు.
1: In response to the prayers, the boy stood there and remained.
0: కలవనే పండుకు.
1: And Surdas wanted the boy to sleep by his side. I don't know when you would get up and leave.
0: నీ చేయి నా పైన వేసుకు.
1: Hold your hand on
0: me. నా చేయి నీ పైన వేసుకుంటాను.
1: And let me put my hand on you.
0: తెలుస్తుంది.
1: I will know when you go.
0: కనుక నీకు కదలడానికి వీలు లేదన్నా.
1: You cannot move about.
0: ఆ చేయి పైన వేసుకుని పండుకున్నాడు. ఆ స్పర్శ యొక్క ప్రభావం చేత అతనికి ఒక జ్ఞానం ఆవిర్భవించింది.
1: As the boy kept his hand on Suradas, because the effect of the divine touch, he could have awareness. Because of the touch, he is free from all the sins of the past lives.
0: తెల్లవారు లేచి
1: హీ గాట్ అప్ నెక్స్ట్ మార్నింగ్.
0: సూరదాసు
1: సెడ్ సూరదాసు
0: నేనే కృష్ణుణ్ణి.
1: ఐఎమ్ కృష్ణ.
0: నేను నిన్ను దారి చూపించే నిమిత్తమై
1: టు షో యూ ద పాత్.
0: నీ అజ్ఞానం దూరం గావించే నిమిత్తమై
1: టు డిస్పెల్ ఇగ్నోరెన్స్.
0: నేను ఇన్ని విధమైనటువంటి నాటకాలు ఆడుతూ వస్తున్నాను.
1: దిస్ ఈజ్ ఆల్ మై డ్రామా.
0: నీ కన్నులు ఇచ్చేదా?
1: షల్ ఐ గివ్ యూ ఐస్ రెస్టోర్ యువర్ సైట్
0: అని ఒక్కతూరి కన్నులను త్రాకాడు.
1: At a moment he touched both the eyes. Immediately his sight is restored.
0: Krishna chuchadu.
1: He saw Krishna.
0: Krishna inka naaki kannulu akkarledu.
1: Krishna, I have seen you. I don't want eyes anymore.
0: Ninnu chusini kannulu inka kurin chudani inka.
1: I have seen you with these eyes. I don't want to see anybody.
0: Ee kannulu teesukoni po prapanchamlo sancharinchu.
1: And Krishna said, go around the world with the eyes I have given you now.
0: Endukosam ee kannulu?
1: Why these eyes?
0: Kannundi gruddulai కళ్యాణకరమైన నీ మూర్తి దర్శింప నేరలైరీ.
1: దోస్ పీపుల్ హ్యావ్ ఐస్.
0: ఎంతమంది కన్నులు లేవు?
1: మెనీ పీపుల్.
0: వాళ్ళంతా నీ మూర్తిని చూస్తున్నారా?
1: మెనీ మెనీ పీపుల్ హ్యావ్ దిస్ ఐస్. డూ దే లుక్ ఎట్ గాడ్?
0: నాకింతే చాలు.
1: ఐ హావ్ సీన్ యూ, దాట్ ఈస్ ఎనఫ్ మై లార్డ్.
0: చెవియుండి చెవటులై అతి మనోహరమైన నీగాన మాలింప నేరరైరి.
1: మెనీ పీపుల్ హ్యావ్ ఇయర్స్ బట్ దే హ్యావ్ నాట్ బీన్ ఫార్చునేట్ ఎనఫ్ టు లిసన్ టు ది మెలోడియస్ మ్యూజిక్ ఆఫ్ గాడ్.
0: ఈ చెవులు ఈ కనులు నాకు అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ దీస్ ఐస్ అండ్ ఇయర్స్.
0: నాకు జ్ఞాన చెవునిచ్చి.
1: ఐ వాంట్ ది ఐ ఆఫ్ విజ్డమ్
0: అని చెప్పేటప్పటికి కృష్ణుడు అతని యొక్క తలపైన చేయి పెట్టాడు.
1: దెన్ కృష్ణ కెప్ట్ హిస్ హ్యాండ్ ఆన్ ది హెడ్ ఆఫ్ సూరదాస్.
0: అతని యొక్క ప్రాణం కృష్ణుడిలో ఏకమైపోయింది.
1: అండ్ ది లైఫ్ ఆఫ్ సూరదాస్ మర్జ్డ్ ఇన్ కృష్ణ.
0: కనుక ఏ సమయంలో ఎక్కడ ఏ పరిస్థితిలో ఏ మార్గం లోపల భగవంతుడు అనుగ్రహిస్తాడో ఎవరు చెప్పలేరు.
1: వేర్ వెన్ వాట్ వై హౌ గాడ్ బ్లెసెస్ యూ నో వన్ కెన్ డిసైడ్.
0: ఎల్లప్పుడూ నీవు సిద్ధంగా ఉంటుండు.
1: Chanting his glory, be ever ready.
0: ఏమి జరిగినా కూడా నీ భగవంతుని యొక్క లీలలే అని భావించు.
1: Consider that everything is God's play, whatever that happens in his world.
0: అబ్బాయి చెప్పాడు, రాజుకు వేలు తెగింది.
1: This boy said now he a king got his finger cut.
0: తెగిన తక్షణమే మంత్రి చూచాడు.
1: It was watched by minister.
0: మహారాజా, it is good for you అన్నాడు.
1: The minister said, oh king, it's good for you.
0: ఈనాడు వేలు పోతే నాకు మంచిదంటున్నావు, రేపటి నా తలపోతే కూడా నీకు మంచిదంటావు.
1: అండ్ ది కింగ్ సెడ్ వాట్ ఫర్ ద సింపుల్ ఫ్యాక్ట్ ఐ లాస్ట్ ద ఫింగర్ యు సే ఇట్స్ ఫర్ మై గుడ్ యు మే సే టుమారో ఐ బిహేడెడ్ ఐ డోంట్ వాంట్ దిస్ మినిస్టర్ ఇన్ మై కోర్ట్.
0: ఇతన్ని జైల్లో పెట్టండి అన్నాడు.
1: అండ్ దెన్ హి వాంటెడ్ ద మినిస్టర్ టు బి ఇంప్రిజన్.
0: ఆ మినిస్టర్ నవ్వుతూ ప్రభుకు నమస్కారం చేసుకుని ప్రభుజీ ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ అన్నాడు.
1: ద మినిస్టర్ స్మైలింగ్లీ పేయింగ్ హిస్ ట్రిబ్యూట్ సెడ్ దిస్ ఇంప్రిజన్మెంట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
0: భగవంతుడు ఏది చేసినప్పటికీ మంచిదే కానీ చెడ్డదిగా ఉంటుంది.
1: వాట్ ఎవర్ గాడ్ డస్ ఇట్ ఈస్ ఫర్ అవర్ ఓన్ గుడ్ నథింగ్ బ్యాడ్.
0: పవిత్రుడు
1: గాడ్ ఈస్ సీక్రెట్.
0: భగవంతుడు నిర్మలుడు.
1: గాడ్ ఈస్ ప్యూర్.
0: భగవంతుడు నిస్వార్థుడు.
1: గాడ్ ఈస్ సెల్ఫ్లెస్.
0: అలాంటి నిస్వార్థుడైనటువంటి భగవంతుడు ఏది చేసినా ఇతరుల మంచి కోసమే కానీ తన కోసం కాదు కదా.
1: దట్ సెల్ఫ్లెస్ గాడ్ డస్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ ఇంట్రెస్ట్.
0: విశ్వసించి ఏది చేసినా నా మంచి కోసమే అనేటువంటి నమ్మకాన్ని మనం బలపరచుకోవాలి.
1: విత్ దట్ ప్రిన్సిపల్ బిహైండ్ వీ షుడ్ టేక్ ఇట్ దట్ వాట్ ఎవర్ గాడ్ డస్ ఇట్ ఈస్ ఫర్ అవర్ ఓన్ గుడ్.
0: కనుక
1: సో
0: భగవంతుని విషయంలో ఇది అది అనేటువంటి లెక్క చేయనక్కర్లేదు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివైన్ వీ షుడ్ నాట్ స్ప్రెడ్ అవర్ థాట్స్.
0: ఈ స్థానం ఆ స్థానం అని వెతకనక్కర్లేదు.
1: వీ నీడ్ నాట్ సర్చ్ ఫర్ హిమ్ హియర్ అండ్ దేర్.
0: ఎందుకు వెతుకుతున్నావు నీవు?
1: వై డు యు సర్చ్ ఫర్ గాడ్?
0: కోరిన ఫలమిచ్చు కల్పవృక్షం ఉండ పెరటి పుష్పమునికై ప్రీతి ఏలా.
1: వెన్ యూ హ్యావ్ గాట్ ది విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ బై అట్ ది బ్యాక్ యార్డ్ వై ఆర్ ఇన్ సచ్ అ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ ఎల్స్వేర్.
0: కనుక ఇంకొక పుష్పాన్ని మనం కొనక్కర్లేదు.
1: వై డూ కల్పవృక్షమే
0: మన దగ్గర ఉంటుండాలి.
1: యూ గాట్ ది విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ అట్ యువర్ కోర్ట్.
0: ఇలాంటి ప్రేమ చేత మనం భగవంతుని ఏకాత్మతో మనం విశ్వసించాలి.
1: Through love, we should have full faith in God with the principle of unity or oneness.
0: ప్రేమ భావాన్ని అతని పైన ప్రవహింప చేయాలి.
1: We should allow the thoughts of love flow towards God.
0: అప్పుడే భగవంతుని ప్రేమ కూడా మన యందు లభిస్తుంది.
1: Then we'll enjoy the divine love within.
0: నేను మాత్రం భగవంతుని ప్రేమిస్తున్నాను కానీ భగవంతుడు ప్రేమిస్తున్నాడో లేదు అనేటువంటి సందేహంలో మీరు మునగనక్కర్లేదు.
1: I say I love God, but I doubt whether God loves me or not.
0: నీవు నిజంగా రిజిస్టర్ లెటర్ ఏగి నీ ఫ్రెండ్ కు రాస్తే,
1: if you post a register letter to your friend,
0: అదరికి చేరిందా లేదా అనేటువంటి గుర్తు నీకు ఎట్లా తెలుస్తుంది?
1: How do you know whether the letter is received or not?
0: Acknowledgement నీకు వాపస్ వస్తుంది.
1: You should get back the acknowledgement receipt.
0: ఈ acknowledgement వచ్చినప్పుడే అతనికి చేరింది అని నీకు.
1: When you get the acknowledgement receipt, it means your letter reached.
0: Acknowledgement ఎప్పుడు రాలేదో ఆ కవర్ చేరలేదు.
1: That day the acknowledgement receipt is not received, it means letter has not been received.
0: కనుకనే భగవంతుడు నీపైన ప్రేమించినప్పుడే నీ ప్రేమ భగవంతుడికి చేరింది.
1: God also should love you. It means your love reaches God.
0: నీ ప్రేమ ఎట్టిదో అట్టిదో ఇట్టిదో తెలియదు.
1: You don't know what sort of love you have.
0: కానీ మంచి ప్రేమగా ఉన్నప్పుడు తక్షణమే అతని ప్రేమ నీపైన ప్రసరిస్తుంది.
1: When your love is pure, God's love flow towards you.
0: కనుక నీ భగవంతుని ప్రేమ మనపైన వచ్చిందా లేదా అనేటువంటి దీనికి మనం వేచి ఉండాలి. కానీ నీ ప్రేమ నాకు దండిగా ప్రేమ ఉందని నీవు ఆపోహిస్తే ప్రయోజనం లేదు.
1: Never be carried away with the feeling that I love God, wait and long for the divine love to be showered on you. At all periods of time,
0: దైవాన్ని చింతించండి.
1: Think of God.
0: నామస్మరణ చేత
1: through chanting
0: నామి అయిన రూపం మనకు ప్రాప్తిస్తుంది.
1: You'll have the very form of God manifesting in front of you.

0: దీనుడు ఇలను చెడును పరము చెడును.
1: Without righteous conduct, without any charity, without any morality or fear in the mind, such a mean man will ruin himself both here on earth and life thereafter.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: ఈ విశాల ప్రపంచమునందు,
1: in this vast world,
0: అనంతమైనటువంటి ఈ జన

యోగ భాగ్యములేల చదువు పదములేల చదువేల పదవేల చాలు జాలి గుండేవి.

0: చాలు మానవునకు చాలు చాలు.
1: వై ప్రాస్పెరిటీ? వై ఆల్ ప్లెజర్స్ అండ్ కంఫర్ట్స్? వాట్ ఫార్ ఇస్ ఎడ్యుకేషన్? వై ఎగ్జాల్టెడ్ పొజిషన్స్? వై ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యూ హ్యావ్ కంపాషనేట్ హార్ట్. The humanity, it is enough the humanity has the peace and happiness. It is enough for the human being to enjoy the peace and happiness within.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Vaijnanika shastrajnulu ennintino jagattunuku pracharam chestunnaru.
1: Scientists have been propagating many of the theories all around the world.
0: Adhyatmika shastrajnulu aneka vidhamula intunti yokka daivatvamunu gurinchi pracharam salputunnaru.
1: Spiritualists have been propagating the principles of the divinity.
0: Ee iruvuru cheyichunnatvanti yokka kartavyamulu jagattuniki ematram kodanu అర్థం కావటం లేదు.
1: ద వరల్డ్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ దీస్ టూ సైంటిస్ట్ అండ్ స్పిరిచువలిస్ట్ హ్యావ్ బీన్ డూయింగ్.
0: కట్టకడబడికి మనకు గోచరించేటువంటిది అణువులే, పరమాణువులే.
1: ఫైనల్లీ అండ్ అల్టిమేట్లీ వీ అండర్స్టాండ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్.
0: ఈ పరమాణువులే లేకుండా ప్రపంచమే లేదు.
1: Without an atom, the world cannot exist.
0: Who is God? Where is God? అని.
1: Who is God? Where is God?
0: God is an atom.
1: God is an atom.
0: God is everywhere.
1: God is everywhere.
0: ఇది దీనికి సరైన జవాబు.
1: This is the correct answer.
0: పరమాణువులు లేకుండినా విశ్వమే కానరాదు.
1: Without these atoms, you cannot see the universe.
0: విశ్వమంతా ఇక్కడను పరమాణువుల యొక్క సంపూర్తమైనటువంటి స్వరూపమే.
1: The universe is the combination, conglomeration of all the atoms.
0: కనుక వేదాంతులు అణో రణీయాన్ మహతో మహీయాన్ అన్నారు.
1: And hence philosophers called it smallest of the small and mightiest of the mighty.
0: ఈ పరమాణువుల యొక్క సంయోగం చేతనే, చేరిక చేతనే ఈ జగత్తునందు సమస్త మానవులు, సమస్త వస్తువులు, సమస్త క్రియలు, సమస్త పంచభూతములు కూడాను కనిపించుచున్నవి.
1: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ దీస్ ఆటమ్స్ యు ఫైండ్ ద మ్యాటర్ మెటీరియల్ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్స్ ఎగ్జిస్టింగ్ సో ఆల్సో ద ఎలిమెంట్స్.
0: పరమాణువులే ప్రపంచమంతా ఇక్కడను వ్యాపించి ఉన్నవి.
1: ది ఆటమ్స్ ఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: కేవలము పరమాణువులనగా ఏమిటి?
1: వాట్ ఆర్ దీస్ ఆటమ్స్?
0: ఇది సంపూర్ణమైనటువంటి యొక్క సంగతత్వం యొక్క చర్యలే.
1: ఇట్ హెస్ గాట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ది సుక్రియా నేచర్ దేర్.
0: ఈ పరమాణువు యొక్క తత్వము అన్నింటినీ చేరేటువంటిదే.
1: The nature of the atom combines, associates with all.
0: ఈ జగత్తులో పరమాణువుల కంటే మరొక వస్తువు కనిపించడం లేదు.
1: There is no other object in this world beyond atoms.
0: ఈ కనిపించే మనుషులు,
1: the human beings that you see,
0: ఈ భవనము,
1: the mansion,
0: ఈ లైట్,
1: the light,
0: ఈ సర్వము కూడాను పరమాణువుల యొక్క సమ్మిళిత స్వరూపమే.
1: Everything is the combination of atoms.
0: మానవుడంతా కూడాను పరమాణువుల యొక్క చేరికనే.
1: మ్యాన్ ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్.
0: ఈ మానవునియందు లేనటువంటి యొక్క శక్తులు జగత్తులో మరొక చోట కానరాదు.
1: దేర్ ఇస్ నో పవర్ అవుట్ సైడ్ ద మ్యాన్.
0: ఈ చేరేటువంటిది.
1: ద నేచర్ ఆఫ్ ది ఆటమ్ కంబైన్స్ అసోసియేట్స్ విత్ ఆల్.
0: ఈ జగత్తులో పరమాణువుల కంటే మరొక వస్తువు కనిపించడం లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ఆబ్జెక్ట్ ఇన్ దిస్ వరల్డ్.

0: కాంతి తరంగములు మానవుని యందు ప్రసరిస్తూ ఉన్నాయి.
1: ద లైట్ వేవ్స్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ ద మ్యాన్.
0: ఎలక్ట్రిక్ తరంగములంతా కూడా మానవుని యందే ప్రసరిస్తూ ఉన్నాయి.
1: సో ఆల్సో ఎలక్ట్రిక్ వేవ్స్ ఇన్ మ్యాన్.
0: ఇంకా అన్నింటికంటే గొప్పది అయస్కాంతము.
1: ది హైయెస్ట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ మ్యాగ్నెట్.
0: ఈ అయస్కాంతమే మానవుని యందు సమస్తము వ్యాపించి ఉన్నది.
1: దిస్ మ్యాగ్నెట్ ఈస్ ప్రెసెంట్ విత్ ఇన్ ద బాడీ.
0: కనుకనే మానవుడు ఈ స్వరూపమైనటువంటి యొక్క అణుస్వరూపమైనటువంటి యొక్క స్వరూపాన్ని తాను ఆకర్షించగలుగుతున్నాడు.
1: ఇట్ ఇస్ ఫర్ దట్ రీజన్ హీ ఈజ్ ఏబుల్ టు డ్రా నియర్ ద యాటమ్.
0: కనుక ప్రతి మానవుని యందు కూడాను తినే తిండి, త్రాగే నీరు, నడిచే పక్షులు, ఎగిరేటువంటి పక్షులు, ఇవన్నీ కూడాను పరమాణువుల యొక్క స్వరూపమే.
1: With the result, the food that you partake and the water that you drink, the birds that fly across, they all have atoms.
0: సూక్ష్మమైనటి అణువులు సూక్ష్మమగుచు,
1: the subtlest among the minutest.
0: మేటి వస్తువులందున మేటి యగుచు,
1: the biggest in the big.
0: సర్వంతరం సాక్షి అయినట్టి,
1: that stands as an eternal witness.
0: అణువే బ్రహ్మ, బ్రహ్మని అణువుగా మారు.
1: Divine is atom, atom is divine.
0: కనుకనే బ్రహ్మానగా ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి స్వరూపం కాదు.
1: సో గాడ్హుడ్ ఈజ్ నాట్ సంథింగ్ సెపరేట్ అండ్ డిఫరెంట్.
0: అది కూడా పరమాణువుల యొక్క పరిపూర్ణమైనటువంటి స్వరూపమే.
1: ఇట్ ఈస్ ద టోటాలిటీ ఆఫ్ ఆల్ ఆటమ్స్.
0: రాముడు పుట్టాడు,
1: రామ వాస్ బోర్న్.
0: కృష్ణుడు పుట్టాడు,
1: సో ఆల్సో కృష్ణ.
0: ఇంకా అనేక మంది అవతార పురుషులు జన్మించారు,
1: సో మెనీ ఇన్కార్నేషన్స్ హావ్ బీన్.
0: సంభూతులు ఆవిర్భవించారు,
1: సో ఆల్సో ద నోబుల్ పీపుల్.
0: కానీ వీరందరూ కూడాను ఈ అయస్కాంతం యొక్క పరిపూర్ణ స్వరూపులే.
1: దే రిప్రజెంట్ ద వెరీ ఫార్మ్, ద స్పిరిట్ ఆఫ్ ఎన్ మ్యాగ్నెట్.
0: ఈ రూపములు ఎందుకు ధరించాలి?
1: వై హావ్ దే పుట్ ఆన్ ద వెస్చర్ ఫార్మ్?
0: భగవంతునికి రూపమే లేదని కొందరు,
1: సమ్ సే గాడ్ హ్యాస్ నో ఫార్మ్.
0: అనంత స్వరూపుడని మరికొందరు,
1: సమ్ సే ఇస్ ఇన్ఫినిట్.
0: ఇవన్నీ కూడా చెప్తూ ఉంటే,
1: దే డిక్లేర్ సో,
0: ఇవి రెండు కూడా సరైనటువంటి యొక్క సత్యములు కావు.
1: దే ఆర్ నాట్ true in the strict sense.
0: ప్రతి అణువు కూడాను ఒక్కొక్క రూపం ఉన్నది.
1: ఎవ్రీ ఆటమ్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
0: కనుకనే భగవంతుని కూడాను ఒక రూపం ఉన్నది.
1: గాడ్ టూ హ్యాస్ ఎ ఫార్మ్.
0: ఏమిటి ఆ రూపము?
1: వాట్ ఈస్ హిస్ ఫార్మ్?
0: భక్తులు ఏ రూపమును ఆశించి, దానిని స్మరించి, దానిని భజించి, దానిని విశ్వసిస్తుంటారో ఆ రూపాన్ని ధరిస్తుంటాడు భగవంతుడు.
1: గాడ్ అస్యూమ్స్ ద ఫార్మ్ యాజ్ పర్ ద విషెస్, worship, adoration, expectation of the devotee.
0: ee naadu shabdamunaku oka swaroopam ledu.
1: Sound has no form.
0: Kaani shabdamu chesetundi oka vastuvunaku swaroopam unnadi.
1: But an object that makes the sound has a form.
0: ఇక్కడ శబ్దం వచ్చింది.
1: యూఆర్ యూ లిసన్ టు ద సౌండ్.
0: ఈ శబ్దమునకు స్వరూపం లేదు, కానీ శబ్దం చేసినటువంటి ఈ వస్తువునకు స్వరూపం ఉన్నది.
1: సౌండ్ హ్యాస్ నో ఫార్మ్ యాజ్ సచ్, బట్ ది ఆబ్జెక్ట్ దట్ మేడ్ బ్రాట్ ఫార్వర్డ్ ది సౌండ్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: అదే విధముగానే
1: లైక్ వైజ్
0: ఆనందమునకు స్వరూపం లేదు.
1: బ్లిస్ హ్యాస్ నో ఫార్మ్.
0: ఆనందమును అనుభవించేటువంటి వ్యక్తికి స్వరూపం ఉన్నది.
1: ది ఎక్స్పీరియన్సర్ ఆఫ్ ద బ్లిస్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: పరిమళము స్వరూపం లేదు.
1: Smell has no form.
0: పరిమళమును అందించేటువంటి పుష్పమునకు స్వరూపం ఉన్నది.
1: The flower that spreads fragrance has a form.
0: ప్రేమకు స్వరూపం లేదు.
1: Love has no form.
0: ప్రేమను అందించే తల్లికి స్వరూపం ఉన్నది.
1: The mother who shares love has a form.
0: అదే విధముగానే
1: likewise
0: దైవమునకు స్వరూపం లేదు.
1: God has no form.
0: దైవాన్ని చేర్చినటువంటి ఒక అణువునకు స్వరూపం ఉన్నది.
1: But the atom that constitutes has a form.
0: అణువు యొక్క స్వరూపమే సమ్మిళితమైన స్వరూపాన్ని ధరించినప్పుడు ఇది భౌతికమైనటువంటి స్వరూపంగా రూపొందుతుంది.
1: ద ఫిజికల్ ఫార్మ్ ఈజ్ బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ ది ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: భగవంతునికి ఏ రూపము లేదని కూడా మరికొందరు వాదిస్తుంటారు.
1: సమ్ ఆర్గ్యూ దట్ గాడ్ ఈజ్ ఫార్మ్లెస్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: భగవంతుడు సర్వస్వరూపములు భగవంతుడే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: అఖండమైన, అనంతమైన, అవ్యాప్తమైనటువంటి ఒక స్వరూపము భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ఇన్ఫినిట్. హీస్ వాస్ట్, ఎక్స్పాన్సివ్, బియాండ్ ఆల్ మెజర్.
0: ఇలాంటి దైవత్వమునకు స్వరూపం లేదనుకోవటము పొరపాటు.
1: యు ఆర్ మిస్టేకెన్ టు థింక్ దట్ గాడ్ హ్యాస్ నో ఫార్మ్.
0: ఇప్పుడు

0: లో ఉన్నటువంటి జలమునకు ఆకారం లేదు.
1: వాటర్ ద టంబ్లర్ హ్యాస్ నో ఫార్మ్.
0: కానీ ఈ జలమును ధరించినటువంటి ఒక టంబ్లర్ కు స్వరూపం ఉన్నది.
1: బట్ ద కంటైనర్ హియర్ టంబ్లర్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: ఈ టంబ్లర్ యొక్క ఆకారం పురస్కరించుకుని జలం మనకు కనిపిస్తూ ఉండాలి.
1: ద వాటర్ అపియర్ సో బేసింగ్ ఆన్ ద టంబ్లర్ ఇట్ ఈస్ ఇన్.
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: సర్వత్రా ప్రవహించేటువంటి నదులకు స్వరూపం లేదు.
1: రివర్స్ దట్ ఫ్లో ఇన్సెసెంట్లీ హ్యావ్ నో ఫార్మ్.
0: ఈ నదులన్నీ కూడా సమ్మిళితమైనటువంటి స్వరూపమైనటువంటి సముద్రానికి ఒక స్వరూపం ఉన్నది.
1: బట్ యెట్ ఆల్ రివర్స్ మర్జ్ ఇన్ ఓషన్ దట్ హస్ ఎ ఫార్మ్.
0: ఇదే విధంగానే అన్నింటికీ మూలాధారమైనటువంటి వస్తువు ఒకటి ఉన్నది.
1: ఎ ప్రైమార్డియల్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనివర్స్ ఇస్
0: అన్నింటికీ మూలాధారము పరమాణువే.
1: ఇట్ ఈస్ ది ఆటమ్ విచ్ ఇస్ ది బేసిస్.
0: ఈ పరమాణువును విస్మరిస్తే ఏ ఒక్క పదార్థము మనకు కనిపించదు.
1: ఇఫ్ యూ ఫర్గెట్ దిస్ యూ డోంట్ సీ ఎనీ ఆబ్జెక్ట్.
0: పరమాణువు యొక్క స్వరూపమే ప్రపంచ స్వరూపము.
1: ఇన్ఫాక్ట్ ది ఆటమ్స్ కాన్స్టిట్యూట్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద వరల్డ్.
0: కనుక పరమాత్ముడు ఎవరనగా పరమాత్మ స్వరూపుడే పరమాణువు.
1: Therefore, the very atom is divine. God has taken that form.
0: Sarva anu swarupame paramatma swarupamu.
1: And in fact, the form of every atom is basically divine.
0: Ilanti satya satyamainatvanti oka swarupanni prati manavudu kodanu gurtinchadaniki prayatninchali.
1: The eternal truths will have got to be understood by everyone.
0: Sarvatra paramanuvule unnadani scientistu 1000 samvatsaramanta kodanu aneka rakamainatvanti paatu paddaru.
1: Scientists have been struggling hard for 1000 years to explain that atoms are everywhere.
0: కానీ వారు ఈనాటి కూడాను ఏమాత్రము సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: But they are not able to know the truth till this day.
0: కడపటికి ప్రపంచమంతా కూడాను పరమాణువుల యొక్క స్వరూపమే అనే సత్యాన్ని విస్మరించారు.
1: And they have forgotten the fact that everything is composed of atoms.
0: ఎన్నో వేల సంవత్సరములకు పూర్వము తరములకు సంవత్సరములకు పూర్వము చిన్న బాలుడైనటువంటి ప్రహ్లాదుడు ఈ సత్యాన్ని గుర్తించాడు.
1: ఇయర్స్ అండ్ ఇయర్స్ అగో, జనరేషన్స్ జనరేషన్స్ అగో, ప్రహ్లాద హ్యాస్ నోన్ దిస్ ఫ్యాక్ట్.
0: ఇందుకలడు అందులేదని సందేహం వలదు.
1: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈజ్ హియర్ దట్ ఈజ్ నాట్ దేర్. నెవర్ డౌట్.
0: చక్రి సర్వోపగతుండు.
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఎందెందు వెతకి చూచిన అందందే కనిపించు.
1: వేర్ ఎవర్ యూ సర్చ్ యూ విల్ ఫైండ్ హిమ్ దేర్.
0: ఈ సత్యం ఈనాటికి నీకు సైంటిస్ట్ గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: దిస్ ట్రూత్ has not been understood by modern scientists.
0: Kanuka science ku andanatvantide idi bhagavanti yokka tattvam.
1: Spirituality transcends science.
0: Deeniki atheetamaina shakti annaru.
1: It is transcendental power.
0: ఈ ట్రాన్సెండెంటల్ పవర్ కు కూడాను అనేకమైన పేర్లంతా పెడుతూ వచ్చారు.
1: The transcendental power has different nomenclature.
0: కనుక ఈ పేర్లు ఎన్ని పెట్టినప్పటికీ అన్నింటినీ మూలాధారమైనటువంటి ఒక వస్తువు పరమాణువు.
1: ది వొకాబులరీ మే బి వేరీడ్ బట్ ది బేసిస్ ఇస్ వన్.
0: ఇది అనంతమైనటువంటిది, అందరి యందు నిండినటువంటిది ఈ యొక్క పరమాణువు యొక్క శక్తియే.
1: ది ఇన్ఫినిట్ పవర్ ఆఫ్ ఎన్ ఆటమ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: మ్యాగ్నెట్ అనగా ఏమిటని ఎవరైనా ఒక పిల్లవాడిని అడిగితే,
1: ఇఫ్ యు ఆస్క్ ఎనీ బాయ్ వాట్ ఈస్ ద మ్యాగ్నెట్,
0: ఒక ఇనుమును ఒక కత్తిని ఒక మునికిని దాన్ని ఆకర్షించేటువంటి శక్తి కలిగినటువంటిది పరమాణువు అనగా మ్యాగ్నెట్ అన్నారు.
1: హిస్ రిప్లై ఇస్ మ్యాగ్నెట్ ఇస్ ద వన్ దట్ డ్రాస్ నియర్
0: అయస్కాంతం అనగా దీన్ని వర్ణిస్తుంటాడు.
1: దట్స్ హౌ హి ఎక్స్‌ప్లెయిన్స్ మ్యాగ్నెటిక్ ప్రిన్సిపల్.
0: కానీ బిజినెస్ మ్యాన్ పోయి మనము ఈ యొక్క అయస్కాంతం అంటే ఏమిటి అంటే,
1: బట్ ఇఫ్ యు ఆస్క్ ఎ బిజినెస్ మ్యాన్ వాట్ ఈస్ ద మ్యాగ్నెట్,
0: ధనమే అయస్కాంతం అంటాడు.
1: హి విల్ సే మనీ ఇస్ ద మ్యాగ్నెట్.
0: ఒక పురుషుణ్ణి పోయి అయస్కాంతం ఏమిటి అని ప్రశ్నిస్తే, పతికి సతి సతికి పతియే అయస్కాంతం అంటాడు.
1: ఇఫ్ యు ఆస్క్ ద హస్బెండ్ వాట్ ఇస్ ద మ్యాగ్నెట్ యు సే వైఫ్ ఇస్ ద మ్యాగ్నెట్. ద వైఫ్ సేస్ హస్బెండ్ ఇస్ ద మ్యాగ్నెట్.
0: ఈ పుష్పమునకు ఏది ఆధారము?
1: వాట్ ఇస్ బేసిస్ ఫర్ దిస్ ఫ్లవర్?
0: దీనికి అయస్కాంతం ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ మ్యాగ్నెట్?
0: తుమ్మెదనే దీనికి అయస్కాంతము.
1: అండ్ ఇట్ ఈస్ ది బీ దట్ ఇస్ ది మ్యాగ్నెట్.
0: తుమ్మెదని దీన్ని ఆకర్షిస్తుంటుండాలి.
1: అండ్ ద బీస్ ఆర్ డ్రాన్ నియర్.
0: కనుకనే ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి యొక్క అయస్కాంతం అనేటువంటిది ప్రత్యేకంగా మనకు అర్థమయ్యేటట్టుగా గోచరమవుతుండాలి.
1: నౌ వీల్ అండర్స్టాండ్ దట్ ఈచ్ వన్ హాస్ గాట్ ఇట్స్ ఓన్ అట్రాక్టివ్ పవర్, మ్యాగ్నెటిక్ ప్రిన్సిపల్.
0: ఇదంతా కూడాను ఈనాటి వైజ్ఞానిక శాస్త్రంలో అనేక రకములుగా కలతలు కలిగించుకునేటువంటి యొక్క సమస్యలే.
1: ఇన్ సైన్స్ దేర్ ఆర్ సో మెనీ కాంట్రోవర్షియల్ ఇష్యూస్.
0: ఈ అయస్కాంతం అనేటువంటిది చాలా గొప్ప శక్తివంతమైనటువంటిది.
1: మ్యాగ్నెట్ ఈజ్ హైలీ పవర్ఫుల్.
0: ప్రతి దానిని కూడా ఆకర్షించేటువంటి శక్తి అయస్కాంతంలో ఉంటుండాలి.
1: మ్యాగ్నెట్ హ్యాస్ గాట్ దిస్ పవర్ ఆఫ్ అట్రాక్షన్.
0: పూర్వం రాజులందరూ కూడాను తాను ధరించేటువంటి యొక్క క్రౌన్ కిరీటం లోపల కూడాను అయస్కాంతాన్ని పెట్టి ఉండేటువంటి వారు.
1: ఇన్ ద గుడ్ ఓల్డెన్ డేస్ కింగ్స్ హ్యాడ్ క్రౌన్ బేరింగ్ ఏ మ్యాగ్నెట్.
0: ఆ కిరీటం ధరించిపోయేటప్పటికి అందరూ అతన్ని ఆకర్షించేటువంటి వారు.
1: అండ్ ద మ్యాగ్నెట్ ప్రెజెంట్ దేర్ ఇన్ ద క్రౌన్ డ్రాస్ నియర్ ఎవ్రీబడీ.
0: ఇదే విధంగానే రాణులు కూడాను ధరించేటువంటి వారు నగలయందు.
1: సో ఆల్సో క్వీన్స్ హ్యాడ్ దిస్ మ్యాగ్నెట్ ఇన్ దేర్ జ్యువెలరీ.
0: అందరూ వారిని ఆకర్షించేటువంటి వారు.
1: దట్స్ హౌ దే వుడ్ బి ఏబుల్ టు అట్రాక్ట్ ఎవ్రీబడీ.
0: కానీ
1: బట్
0: భగవంతుడు కూడాను ఒక అయస్కాంత స్వరూపుడే.
1: బట్ గాడ్ ఈజ్ ఆల్సో ఏ మ్యాగ్నెటిక్ ఫామ్.
0: ఎట్టిది?
1: వాట్ మ్యాగ్నెట్?
0: దీనిని ఒక విధమైనటువంటి యొక్క ఇంగ్లీష్ లో చెప్పాలంటే సూపర్ స్పెషాలిటీ ఒక పవర్.
1: ఇట్ ఈస్ ఎ సూపర్ స్పెషాలిటీ పవర్.
0: అనగా ఈ సూపర్ మ్యాగ్నెట్ అన్నారు.
1: దిస్ ఈస్ ఎ సూపర్ మ్యాగ్నెట్.
0: దీనిని దీనికి సరైనటువంటి పేరు కాదు. ఇది
1: ఇట్స్ నాట్ అప్రోప్రియేట్ ఎనీవే.
0: సోక్రటిస్ అనే పవర్ ఉంటుంది అది. సోక్రటిస్
1: సోక్రటిస్
0: పవర్
1: పవర్
0: ఈ పవర్ చేతనే ఈ యొక్క దివ్యత్వం అనేటువంటిది అన్నింటినీ ఆకర్షిస్తూ ఉంటుంటుంది.
1: దిస్ పవర్ అట్రాక్ట్స్ ది డివినిటీ.
0: ఇలాంటి డివినిటీని ఆకర్షించేటువంటిది ప్రతి మానవుడి ఎందుకు కూడా ఉంటుంది.
1: సచ్ ఎ పవర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: అయితే అతి శక్తిని చక్కగా విచారణ చేసి తన ఎందున్నటువంటి మూలాధారమైనటువంటి తత్వాన్ని తాము దర్శించడానికి ప్రయత్నించడం లేదు.
1: But you are not making attempt to understand that latent power that would draw near, attract all around.
0: ఈ విధమైనటువంటి శక్తి దైవత్వం మనకు మాత్రమే అవితంగా ఉంటుండాలి.
1: That attractive power God only has.
0: సీతా బాలిక.
1: సీతా was so young.
0: కానీ ఆమె ఇంటి యందు జనకుడు ఒక విధమైనటువంటి బరువైనటువంటి యొక్క శివధనస్సును పెట్టాడు.
1: But at a residence, father Janaka kept a very heavy
0: పిల్లలతో ఆడుకుంటూ
1: శివధనుస్
0: ఆడుకుంటూ ఆ బాలు ఈ శివధనుస్ కిందికి పోయింది.
1: వై ప్లేయింగ్ ఇట్ సో హ్యాపెండ్ ద బాల్ జస్ట్ రోల్డ్ జస్ట్ బిలో దిస్ బాల్.
0: దానిని పిల్లలు ఎంతో ప్రయత్నపూర్వకంగా తివ్వాలని చూచారు.
1: ది అదర్ ప్లేమేట్స్ వాంటెడ్ టు బ్రింగ్ అవుట్ దట్ బాల్.
0: కానీ సీత ఒక ఎడమ చేతితో ఎత్తి దాన్ని తీసింది.
1: సీత కుడ్ సింప్లీ లిఫ్ట్ అప్ విత్ హర్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ కీప్ ఇట్ అసైడ్.
0: ఈ విషయము జనకునకు తెలిసింది.
1: జనక కుడ్ కమ్ టు నో దిస్.
0: చాలా ఆశ్చర్యపడ్డాడు.
1: హీ వాస్ మిస్టిఫైడ్.
0: దీన్ని సామాన్యుడు దీన్ని ఎత్తడానికి వీలు కాదు కదా.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఆర్డినరీ వన్.
0: సీత బాలికనే.
1: సీత వాస్ సో యంగ్.
0: ఆమె దీనిని ఏ రీతిగా ఎత్తగలిగింది?
1: హౌ కుడ్ షీ లిఫ్ట్ దిస్ శివధనుస్
0: అని ఆశ్చర్యపడ్డాడు.
1: హీ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్.
0: ఎవరికి చెప్పలేదు.
1: బట్ హీ డిడ్న్ట్ టెల్ ఎనీబడీ.
0: దీనిని దృష్టి యందు ఉంచుకొనియే
1: కీపింగ్ దిస్ ఇన్ వ్యూ
0: జనకుడు ఎవరు ఈ శివధనస్సును పిలుస్తారో అతనికి నా సీతనిచ్చి పెండి చేస్తానని వాగ్దానం చేశాడు.
1: అండ్ జనక మేడ్ ఎ ప్రామిస్ హూసోఎవర్ దట్ బ్రేక్స్ దిస్ శివధనుస్ వుడ్ బి ఆఫర్డ్ ఇన్ మ్యారేజ్ టు సీత.
0: ఈ శివధనస్సు పైనే ప్రతిజ్ఞ చేయడానికి కారణమేమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ సచ్ ఎ ప్రామిస్?
0: ఈ శివధనస్సు సీత సులభంగా ఎత్తింది.
1: సీత కుడ్ లిఫ్ట్ దిస్ శివధనస్ ఈజీలీ.
0: దీన్ని సులభంగా ఎత్తేటువంటి వాడే ఈమెకు తెరియనటువంటి మ్యాచ్.
1: ద మ్యాన్ హూ కుడ్ లిఫ్ట్ అప్ వుడ్ బి ఎ ప్రాపర్ మ్యాచ్ టు హర్.
0: దీన్ని ఎత్తలేకుండా పోయినటువంటి వాడికి ఈమెకు అనర్హుడైపోతాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎనీవన్ హూ కెనాట్ లిఫ్ట్ ఈస్ నాట్ ఎలిజిబుల్ టు మ్యారీ హర్.
0: కాబట్టి అనంత శక్తి కలిగినటువంటి వాడే దీనికి తగినటువంటి వాడు.
1: అండ్ హెన్స్ ద వన్ విత్ ఇన్ఫినిట్ పవర్ ఈస్ ద రైట్ మ్యాచ్ టు.
0: అమానుష్యమైనటువంటి శక్తి అతని ఎందుకు కలిగి ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ద సూపర్ పవర్ దట్స్ ప్రెసెంట్ ఇన్ రామ.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క వాగ్దానం చేసి ఈమె స్వయంవరమునకు ప్రపంచమంతా చాటినాడు.
1: హావింగ్ మేడ్ ఎ ప్రామిస్ లైక్ దట్ ది సేమ్ న్యూస్ వాస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: అందరూ వచ్చారు.
1: ఆల్ కింగ్స్ కేమ్.
0: దాన్ని ఎత్తడానికి ప్రయత్నం చేశారు.
1: దే మేడ్ అటెంప్ట్ టు లిఫ్ట్ దిస్ బాల్.
0: విఫలుడైపోయారు.
1: అండ్ దే ఫెయిల్డ్ అటర్లీ.
0: కానీ విశ్వామిత్రుడు తీసుకుని పోయినటువంటి రామలక్ష్మణుని ఇద్దరు కూడాను అందులో ప్రతి ఒక్కదీని కూడాను ఆకర్షణీయంగా ఉంటున్నారు.
1: అండ్ రామలక్ష్మణ హూ ఫాలోడ్ విశ్వామిత్ర దే వర్ సో అట్రాక్టివ్.
0: వచ్చిన జనమందరూ కూడాను ఈ బాలులైనటువంటి ఈ పిల్లల్ని మాత్రమే చూస్తూ కూర్చున్నారు.
1: ఎవ్రీబడి ఇన్ ది అసెంబ్లీ స్టార్టెడ్ శివధనస్సు
0: ఏమాత్రమూ దృష్టి పెట్టలేదు.
1: నో వన్ వాజ్ లుకింగ్ ఎట్ దిస్ శివధనస్.
0: అనగా ఏమిటి? వీరియందు ఆ తేజస్సు ఉట్టిపడుతూ ఉండాలి.
1: ఇట్ ఓన్లీ మీన్స్ దే ఆర్ ఫుల్ ఆఫ్ బ్రిలియన్స్.
0: విశ్వామిత్రుడు రాముల వైపు చూచాడు.
1: విశ్వామిత్ర లుక్ ఎట్ రామ.
0: చూచేటప్పటికీ దృష్టితో సర్వం నువ్వు గుర్తించేటువంటి శక్తి రాములు యందు ఉండేటువంటిది.
1: రామ హాస్ గాట్ ద కెపాసిటీ టు అండర్స్టాండ్ బై మియర్ లుక్స్.
0: లేచాడు,
1: హీ గాట్ అప్,
0: శివధనస్సు వైపున మెల్లగా నడుచుకుంటూ వచ్చాడు.
1: హీ జస్ట్ వాక్ ద డిస్టెన్స్ సాఫ్ట్లీ టువర్డ్స్.
0: అందరూ నవ్వుతూ పోయారు.
1: ఆల్ స్టార్టెడ్ లాఫింగ్.
0: ఈ యొక్క రావణుడు చూస్తావా, మహాబలవంతుడు.
1: రావణ వాస్ మైటీ పవర్ఫుల్.
0: ఇంతటికంటే గొప్ప బలవంతుడు ఇక్కడ జగత్తులో కానరాడు.
1: దేర్ ఇస్ నో అదర్ స్ట్రాంగర్ మ్యాన్.
0: రావణ చేత కానటువంటి యొక్క ఈ శక్తిని ఈ చిన్నపిల్లవాడు ఏ విధంగా సాధించగలడు?
1: వెన్ రావణ ఫెయిల్డ్, హౌ ఇస్ దట్ రామ వుడ్ బి ఏబుల్ టు అకంప్లిష్ ఇట్
0: అని నవ్వుతూ ఉండినారు.
1: దే వర్ స్మైలింగ్.
0: దగ్గరికి పోయినటువంటి వాడు
1: రామా వెంట నియర్
0: అమ్మును పక్కన పెట్టి
1: కెప్ట్ ది ఎరో ఆన్ వన్ సైడ్,
0: ఎడమ చేతితో దాన్ని ఎత్తాడు.
1: లిఫ్టెడ్ ది బౌ విత్ వన్ హ్యాండ్.
0: ఈ దృశ్యము జనకునకు సీత ఎత్తినటువంటి దృశ్యం జ్ఞాపకం వచ్చింది.
1: ఇమ్మీడియట్లీ జనక రిమైండెడ్ హిమ్సెల్ఫ్ దట్ ఇన్సిడెంట్ వెన్ సీత హర్ సెల్ఫ్ లిఫ్టెడ్ దిస్ బౌ.
0: ఈ పిల్లవాడే సీతకు తగినటువంటి వాడు.
1: దెన్ హి సెడ్ డిసైడ్ దిస్ బాయ్ ఇస్ ది రైట్ మ్యాచ్
0: అని సంతోషిస్తూ ఉన్నాడు.
1: హి వాస్ సో హ్యాపీ.
0: ఇంత లోపలనే తిరిగి దాన్ని ఎత్తి దానికి త్రాడును బిగించడానికి ప్రయత్నం చేశాడు.
1: ఇన్ ద మీన్ టైమ్ హీ జస్ట్ లిఫ్టెడ్ ది బౌ అండ్ టైడ్ అప్ ది నాట్.
0: ఉంచేటప్పటికి విరిగిపోయింది.
1: అండ్ దెన్ హీ బ్రోక్ ఇట్ ఆల్ టుగెదర్.
0: దీనిని చూసినటువంటి ప్రజలందరూ కూడాను ఆశ్చర్యపడి సీత యొక్క అదృష్టం ఎటువంటిదో, చాలా గొప్పది.
1: ఆల్ మెంబర్స్ ఆఫ్ ది కాంగ్రిగేషన్ వెర్ మచ్ సర్ప్రైజ్డ్ అండ్ ఇట్ ఇస్ ద గుడ్ లక్ ఆఫ్ సీత.
0: ఇటువంటి శాంతుడు, గుణవంతుడు, బలవంతుడైనటువంటి ఒక శ్రీరామచంద్రుడు మా సీతకు దక్కాడు, చిక్కాడు.
1: దే వర్ సో హ్యాపీ దట్ సీతా కుడ్ విన్ ద హ్యాండ్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఇస్ వెరీ స్ట్రాంగ్, కరేజియస్ అండ్ మైటీ.
0: అనగా ఏమిటి, ఆ సీత యందు, ఈ యొక్క రాముని యందు కూడాను ఈ మ్యాగ్నెట్ పవర్ అనగా అయస్కాంతమైనటువంటిది పరిపూర్ణమైనటువంటి స్వరూపంలో ఉంటుండాలి.
1: ఇట్ ఓన్లీ మెంట్ ఇన్ సీతా అండ్ రామ దిస్ మ్యాగ్నెటిక్ ఫోర్స్.
0: పూర్ణమిదం, అక్కడ పూర్ణంగా ఉంది, ఇక్కడ పూర్ణంగా ఉంది.
1: దేర్ ఇన్ రామ ఇట్ ఈస్ ఫుల్, సో ఆల్సో ఫుల్ ఇన్ సీతా.
0: ఈ పూర్ణమైనటువంటి యొక్క శివధనస్సును కొన్ని విధమైనటువంటి యొక్క దీంతో సాధించడం చేత,
1: బికాస్ ఆఫ్ ద టోటాలిటీ దే కుడ్ అచీవ్ దిస్.
0: ఈమె ప్రకృతి, తాను పరమాత్మ.
1: సీత రిప్రజెంట్స్ నేచర్, రామ రిప్రజెంట్
0: ప్రకృతి. పరమాత్మ యొక్క ఈడు జోడి సర్వులకు సంబంధమైనటువంటిది.
1: దట్ ఇస్ ద కరెక్ట్ కాంబినేషన్ ఇన్ ది సైట్ ఆఫ్ ఎవ్రీబడి.
0: కనుక దైవత్వాన్ని చక్కగా గుర్తించడానికి ఈ అయస్కాంతం అనేటువంటిదే పరిపూర్ణమైనటువంటి ఒక సాక్షి.
1: దేర్ఫోర్ మ్యాగ్నెట్ స్టాండ్స్ యాజ్ ఎ విట్నెస్ టు అండర్స్టాండ్ ద డివినిటీ.
0: ఈ శక్తి అందరికీ సాధ్యం కాదు.
1: దిస్ పవర్ ఈస్ నాట్ నోన్ టు ఎవ్రీబడి.
0: అది ప్రతి మానవుని యందు కూడా ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: కాంతి శక్తి ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
1: దట్ ఇస్ దట్ పవర్ ఆఫ్ ద లైట్ ఇస్ ఇన్
0: ఎవ్రీ వన్. లేజర్ పవర్ ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
1: మ్యాగ్నెట్ లేజర్ పవర్ ఇస్ ఇన్ ఎవ్రీ వన్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్
0: మ్యాగ్నెట్ పవర్ లోపల కానీ ఈ రేజర్ పవర్ లో కానీ, కాంతి పవర్ లో కానీ, ఎలక్ట్రికానిక్ పవర్ లో కానీ, శివశీరస్ లో కానీ, అన్నింటి ఎందుకు ఈ యొక్క ఏకత్వం అనేటువంటి ఒకటి ఒంటరిగా ఉంటుంది.
1: ఇన్ ఆల్ దీస్ ఫ్యాకల్టీస్ ది మ్యాగ్నెటిక్ పవర్, ది ఎలక్ట్రిక్ పవర్ అండ్ లేజర్ పవర్, దేర్ ఇస్ వన్ అండర్లయింగ్ కామన్ ప్రిన్సిపల్.
0: ఈ యొక్క శక్తి అంతా కూడాను ప్రతి మానవుని ఎందుకు ధరించినటువంటిది.
1: This mighty power is present in every man.
0: కానీ మానవుడు తన శక్తిని తాను గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ మ్యాన్ ఇస్ నాట్ మేకింగ్ అటెంప్ట్ టు నో ద పవర్ లేటెంట్.
0: ఏదో శరీర శక్తిని మాత్రమే గుర్తించుకుని తద్వారా తాను ఆడంబరములు జరుపుతూ ఉంటాడు.
1: He goes by the physical strength and feels pompous about it.
0: భోగ భాగ్యములేల,
1: why this property is
0: చదువులేల,
1: why
0: గొప్ప పదవులేల,
1: why exalted positions.
0: చాలు, జారి గుణము
1: ఇస్ ఎనఫ్ ఇఫ్ యువర్ కంపాషన్,
0: శాంతి సంతోషము,
1: ద పీస్ అండ్ హ్యాపీనెస్.
0: ఈ గుణము నుండినటువంటి వాడు ఇంకా చాలు, చాలు.
1: ఎనఫ్ ఇఫ్ యూ హ్యావ్ దీస్ క్వాలిటీస్, నో మోర్ రిక్వైర్డ్.
0: చాలు మానవతకు, చాలు చాలు.
1: ఫర్ ది హ్యూమానిటీ ఇట్ ఈస్ ఎనఫ్, దట్స్ ఎనఫ్.
0: మానవతకు మనం సంపాదించినటువంటి యొక్క భోగభాగ్యములు కాదు గొప్పవి.
1: Nothing great with regard to the properties and conveniences.
0: Santosha shantule itaniki goppa balamulu.
1: The happiness and peace is the true strength.
0: Ee santosha shantulanta kuda nu oka magnet nunchi vachetuntivi.
1: The happiness and peace are originated of the magnet.
0: Ee ayaskantam anetuntidi,
1: this magnet
0: anta goppa shaktivantam anetuntidi.
1: It is so powerful.
0: ఇలాంటి శక్తివంతమైనటువంటి అయస్కాంతము ప్రతి మానవుని యందు ఉంటున్నది.
1: That powerful magnet is in every man.
0: ఇందులో ఉష్ణప శక్తి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ హీట్ పవర్.
0: పవర్ శక్తి ఉంటుండాలి.
1: అండ్ ఆల్సో
0: ప్రతి మానవుని యొక్క దేహము ఒక చిన్న జనరేటరే.
1: ద బాడీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఎ స్మాల్ జనరేటర్.
0: ప్రతి మానవుని యొక్క హృదయము,
1: హ్యూమన్ హార్ట్,
0: ఒక విధమైన యొక్క టీవీనే.
1: ఈజ్ ఎ టీవీ సెట్.
0: మానవుని యొక్క మనస్సు,
1: హ్యూమన్ మైండ్,
0: ఇది కేవలం ఒక కెమెరా వంటిది.
1: ఇట్స్ లైక్ ఎ కెమెరా.
0: అన్ని మానవుడే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మ్యాన్.
0: మానవుని యందు లేనటువంటిది ప్రతిధ్వని బయటకు కనిపించదు.
1: That which is not in man is not noticed outside.
0: Kaga man anta goppa balavantudu.
1: Man is so powerful.
0: Goppa shaktivantam galigavadu.
1: So powerful and energetic.
0: Ilanti man nu ee naadu alpuniga bhavichukotam chaala alpatvame.
1: It is meanness to consider man so low.
0: Ilanti manavatvanni,
1: such human life,
0: enta durvinyogam chesukuntunnam manam.
1: We are misusing it.
0: ఎన్ని విధమైనటువంటి దురవస్థలకు గురి అవుతున్నారు.
1: వీఆర్ పుటింగ్ ఇట్ టు సఫరింగ్.
0: సర్వులకు సాక్షిభూతంగా నిలిచినటువంటి మానవత్వాన్ని ఈనాడు మనం మరుగు చేసుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ హ్యూమన్ లైఫ్ షుడ్ స్టాండ్ యాజ్ అన్ ఇటర్నల్ విట్నెస్.
0: ఎదుటి వారి ఎందు ఏ శక్తి కలదో తన ఎందుకు అదే శక్తి ఉంటుంది.
1: ద పవర్ కెపాసిటీ ఇన్ ద అదర్ పర్సన్.
0: దీనిని రామాయణం నందు కూడా మరొక సూక్ష్మ కలగదు.
1: దిస్ ఈస్ ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్ ఇన్ రామాయణ.
0: కనుక ఈ రామాయణం నందు,
1: ఇన్ రామాయణ,
0: కొన్ని రకమైనటువంటి వాలి మహాశక్తివంతుడు.
1: వాలి ఈజ్ వెరీ పవర్ఫుల్.
0: అతను కేవలము మ్యాగ్నెట్ పవర్ నుంచినే పుట్టినటువంటి వాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ దిస్ మ్యాగ్నెట్.
0: అయస్కాంత స్వరూపమైనటువంటి వాడు.
1: హీ ఈజ్ వెరీ ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నెట్.
0: అతని శక్తితో,
1: విత్ హిస్ పవర్,
0: రాములతో యుద్ధం చేసినప్పుడు,
1: వెన్ హి వాస్ ఫైటింగ్ రామ,
0: సుగ్రీవుణ్ణి కొట్టడానికి రాములు ఎదురుగా వస్తే,
1: వెన్ రామ స్టూడ్ ఇన్ ఫ్రంట్,
0: ఎదురుగా వచ్చినటువంటి రామశక్తి కూడాను ఆ యొక్క వాలికి పోయి చేరిపోతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ వాలి కుడ్ అట్రాక్ట్ ద పవర్.
0: కనుకనే చెట్టు చాటు నుండి కొట్టించాడు.
1: దేర్ ఫోర్ హెడ్ హిట్ హిమ్ స్టాండింగ్ బిహైండ్ ద ట్రీ.
0: ఈ రహస్యాలు తెలియకుండా
1: దీస్ సీక్రెట్స్
0: రాముని ఎందుకు అతని చెట్టు చాటు నుంచి కొట్టాడు?
1: వి క్వశ్చన్ వై ఇస్ ఇట్ ద రామ కిల్డ్.
0: అక్కడ ఈ యొక్క అయస్కాంతం శక్తిగా అధికంగా ఉంది.
1: Because Vali has got more of magnetic power.
0: ఎందుకును అయస్కాంత శక్తి అధికంగా ఉంటుండాలి.
1: సో ఆల్సో రామ.
0: ఈ శక్తిని తాను అర్థం ఆకర్షించితే రాముని శక్తి క్షీణించుతుంది.
1: అండ్ వాలి అట్రాక్ట్స్ ద హాఫ్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ రామ.
0: కాలానుగుణ్యంగా,
1: అప్రోప్రియేట్ టు ద టైమ్స్,
0: సమయ సందర్భానుసారంగా,
1: సర్కమ్స్టాన్సెస్,
0: భగవంతుడు సర్వశక్తిమయుడైనప్పటికీ తాను కొంతవరకు హద్దులో ఉండినట్టుగా నటిస్తూ ఉంటాడు.
1: గాడ్ కండక్ట్స్ హింసెల్ఫ్ by the stipulations, limitations.
0: భగవంతుడు హద్దులో ఉండడానికి ఏమాత్రం అవకాశం లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీస్ బియాండ్.
0: కానీ సమయ సందర్భాన్ని పురస్కరించుకుని,
1: బేసింగ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్,
0: ప్రపంచ క్షేమం కోసమని,
1: ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్,
0: లోక కళ్యాణం కోసమని,
1: ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ సొసైటీ,
0: జనరంజన కోసమని,
1: ఫర్ ఎవ్రీబడీ,
0: తన శక్తిని తేనిట్టుగా కనిపిస్తూ ఉంటాడు.
1: హీ అపియర్స్ యాస్ దో హీ హాస్ నో పవర్.
0: ఈ కనిపించినంత మాత్రమున,
1: ఫర్ దట్ సింపుల్ రీజన్,
0: మీరు సందేహించవచ్చును.
1: యు మే డౌట్.
0: మరి ఇంత శక్తి కలిగినటువంటి వాడు సాయిబాబా ఎందుకు ఈ పని చేయలేదు?
1: భగవాన్ ఈజ్ సో పవర్ఫుల్, హౌ ఇస్ దట్ హీ హాస్ నాట్ డన్ దిస్?
0: కానీ ఆ సమయం అలాంటిది, చేయకూడదు.
1: దట్ వాస్ ద సిచ్యువేషన్, ఇట్ షుడ్ నాట్ బి డన్.
0: ఈ సమయ స్ఫూర్తిగా మనం మార్చుకునేటువంటి శక్తి ఒక దైవానికి తప్ప అన్యులకు ఏమాత్రము కలగదు.
1: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ కెన్ చేంజ్ ది సిచ్యువేషన్ అండ్ ద డైరెక్షన్ ఆఫ్ ది సిచ్యువేషన్. నో వన్ కెన్ డూ ఇట్.
0: ఇదే విధమైన రాముల కళ్యాణ సమయంలో కూడా ఉంటుండాలి.
1: ఇట్ వాజ్ ది టైమ్ ఆఫ్ ది హోలీ వెడ్డింగ్ ఆఫ్ రామ అండ్ సీత.
0: రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న నలుగురు కళ్యాణం ఒకే పర్యాయం జరిగింది.
1: అండ్ దే వర్ ఆల్ మ్యారీడ్ ది సేమ్ టైమ్, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న.
0: కానీ ఈ కళ్యాణ సమయం లోపల మీకు అందరికీ తెలుసును, ఒకరికొకరు మాలలు వేసుకుంటారు.
1: అట్ ది టైమ్ ఆఫ్ ది వెడ్డింగ్ యు నో గార్లెండింగ్ ఈజ్ ఎ పార్ట్.
0: అందరు మాలలు చేతిలో పట్టుకున్నారు.
1: దే వర్ ఆల్ హోల్డింగ్ గార్లెండ్.
0: సీత కూడా చేతిలో పట్టుకుంది.
1: సీత
0: రాముని కంఠమును ధరించిన తర్వాతనే మీరు వారంతా కూడా, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులంతా కూడా మాలలు వేయించుకుంటారు.
1: అండ్ ఇట్ ఫస్ట్ సీతా షూట్ గార్లెండ్, దట్ వుడ్ బి ఫాలోడ్ బై ద రెస్ట్ ఆఫ్ ది బ్రదర్స్.
0: రాములు అజానుబాహుడు.
1: రామ వాస్ సో టాల్,
0: చాలా ఎత్తైనటువంటి వాడు.
1: ఇస్ వెరీ టాల్ ఇన్ హైట్.
0: సీత చాలా పొట్టిది.
1: సీత ఇస్ వెరీ షార్ట్.
0: ఈమెకు అతని యొక్క కంఠంలో వేయాలంటే అతని కంఠం వంచలేదు.
1: టు గార్లెండ్ హిమ్, రామ హ్యాస్ టు బెండ్ హిస్ హెడ్.
0: అక్కడ సమయ సందర్భానుసారం పురస్కరించుకుని రాముని ఈ విధమైనటువంటి ఒక నాటకం ఆడుతూ వచ్చాడు.
1: వాచింగ్ ది సిచ్యువేషన్, ద సినారియో, దిస్ ది యాక్షన్ ఆఫ్ రామ.
0: ఈ కళ్యాణ సమయం నందు,
1: ఎట్ ది వెడ్డింగ్ టైమ్,
0: గొప్ప సమావేశం నందు,
1: ఇన్ ఎ బిగ్ కాంగ్రిగేషన్,
0: గొప్ప జనమంతా కూడినటువంటి సమయం నందు,
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది బిగ్ అసెంబ్లీ,
0: రాములు ఒక స్త్రీకి తల వంచినాడు అంటే తన గౌరవం పాడైపోతుంది.
1: In fact, Rama will lose his reputation, the name and fame, if he is to bend his head in front of the woman.
0: Tala vanchakoodadu, athu mahaveerudu.
1: And he is a big warrior and a king, cannot bend his head in
0: front of the woman. Dharma parayanudu.
1: ఇస్ వన్ ఆఫ్ రైచియస్నెస్.
0: తల వంచలేదు.
1: సో హీ నీడ్ నాట్ బెండ్ హిస్
0: హెడ్. ఎంతసేపు అయినా సీత మాలను పట్టుకుని కాచుకుని ఉంటుండాలి.
1: సీత వాజ్ హోల్డింగ్ ద గార్లెండ్ అండ్ వెయిటింగ్ అండ్ వెయిటింగ్.
0: కానీ జనమందరూ కూడా చాలా ఆశ్చర్యపడిపోతున్నారు.
1: పీపుల్ ఆర్ వెరీ మచ్ సర్ప్రైజ్.
0: ఎందుకు రాముని తల వంచకూడదు?
1: వై నాట్ రామ బెండ్ హిస్ హెడ్?
0: ఆమె ఎత్తు రామునికి తెలుసును కదా.
1: అండ్ ఆఫ్టర్ ఆల్ హీ నోస్ ది హైట్ ఆఫ్ సీత.
0: కానీ ఒక్కటి చిన్న రహస్యం కూడా ఉంటుండాలి.
1: హియర్ ఇస్ వన్ సీక్రెట్.
0: అంతవరకు సీతను రామును చూడలేదు. ప్రాపంచిక దృష్టిలో
1: టిల్ దట్ మోమెంట్ రామ డిడ్ నాట్ లుక్ అట్ సీత.
0: ఎందుకనిగా తనకు మంగళసూత్రం కట్టిన తర్వాతనే ఆమె తన భార్య అని తెలుసు. అప్పుడు చూడడానికి అధికారం ఉంటుంటుంది.
1: ఇన్ఫాక్ట్ హాస్ గాట్ ద టైమ్ టు లుక్ అట్ హర్ ఆఫ్టర్ టైయింగ్ అప్ ది హోలీ నాట్.
0: పరాయి కన్యక.
1: In fact, she was not married till then.
0: అలాంటి మ్యారేజ్ కానటువంటి యొక్క కన్యను పురుషుడు చూడకూడదు.
1: And a man should not look at an unmarried person.
0: రాముని యొక్క సహజ ధర్మము.
1: That is the quality of Rama.
0: తన యొక్క శీల ధర్మము.
1: And that stands for character.
0: అది సత్యశీలము అని పేరు.
1: That is very principle of truth.
0: ఆ సత్యశీలజ్ఞుడికి ఈ విధమైనటువంటి కట్టుబాటు అంతా కొన్ని పెట్టుకున్నాడు.
1: And these are the regulations that he has laid down to himself.
0: లక్ష్మణుడు వైపును చూచాడు రాముడు.
1: రామా లుక్ డెట్ లక్ష్మణ.
0: లక్ష్మణుడు సూక్ష్మ బుద్ధి గల లక్ష్మణుడు.
1: లక్ష్మణ ఇస్ వెరీ ఇంటెలిజెంట్.
0: అప్పుడు చెప్పాడు.
1: దెన్ హీ సెడ్
0: లక్ష్మణుడు అన్న మీ యొక్క సైగల్ నాకు తెలుసును.
1: బ్రదర్ ఐ నో వాట్
0: అనగా ఏమిటి?
1: సిగ్నల్స్ యు ఆర్ సెండింగ్.
0: ఆ యొక్క లక్ష్మణుడు తన భూదేవి యొక్క కుమారుడు.
1: లక్ష్మణ ఈజ్ ది సన్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇతను కేవలము ఒక విధమైన ఆదిశేషుడు.
1: హీస్ వెరీ ఆదిశేష.
0: కనుకనే ఆ భూమిని కొంతవరకు ఎత్తమని చెప్పాడు.
1: సో దట్ పార్ట్ వేర్ సీత వాస్ స్టాండింగ్ కుడ్ బి జస్ట్ రైజ్డ్.
0: లక్ష్మణుడు కూడా చెప్పాడు.
1: లక్ష్మణ సెడ్
0: అన్న సీతను మాత్రమే ఎత్తడానికి వీలు కాదు, ఆ భూమిని ఎత్తిందంటే నీవు కూడా ఎత్తి ఎగురుతావు.
1: అండ్ దెన్ లక్ష్మణ సెడ్ ఇస్ నాట్ పాసిబుల్ టు లిఫ్ట్ ఓన్లీ దట్ పార్ట్,
0: నీవు కూడా పైకి ఎగురుతావు.
1: అండ్ యు విల్ ఆల్సో విల్ బి మచ్ మోర్.
0: కాబట్టి ఇది అసాధ్యము అన్న.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: అప్పుడు యుక్తితో చేసినాడు లక్ష్మణుడు.
1: అండ్ దెన్ ద నాక్ లక్ష్మణ దిస్ వే.
0: కేవలం అందరూ చూస్తూ ఉండగానే రాముని పాదాలపైన పడ్డాడు లక్ష్మణుడు.
1: ఎవ్రీవన్ స్టార్టెడ్ స్టేరింగ్ అండ్ వాచింగ్, లక్ష్మణ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: సేఫ్ అయినప్పటికీ లక్ష్మణుడు లేయలేదు.
1: లక్ష్మణ డిడ్ నాట్ గెట్ అప్.
0: అప్పుడు రాములు లక్ష్మణుడు ఎత్తే నిమిత్తమే లక్ష్మణ లెమ్ము అని వంగినాడు.
1: దెన్ రామ హాడ్ టు బెండ్ టు లిఫ్ట్ అప్ లక్ష్మణ.
0: ఇతను ఎప్పుడు వంగినాడు అప్పుడు సీత వచ్చి
1: చెప్పాడు.
0: కనుకనే త్యాగరాజు కూడాను లక్ష్మణుడు చెప్పాడు.
1: త్యాగరాజు ఆల్సో మెన్షన్ సే
0: కపివారది దాటున
1: పాసిబుల్ టు టై అప్
0: లక్ష్మీదేవి వలచున
1: కాన్సర్ట్
0: లక్ష్మణుండు కొలచున
1: విల్ లక్ష్మణ
0: గల భరతుడు చూచి చూచి మృక్కున అపరామ భక్తి ఎంతో
1: గొప్పరాక్ష్మణుడు
0: యొక్క లక్ష్మణుడు ఏ విధంగా తెలుసుకోగలిగాడు?
1: హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ లక్ష్మణ టు నో?
0: ఈ విధంగా సమయ సందర్భానుసారంగా భగవంతుడు ప్రవర్తించేటువంటి వాడు.
1: యాజ్ పర్ ది సిచ్యువేషన్ పొజిషన్ గాడ్ కండక్ట్స్ హిమ్సెల్ఫ్.
0: కేవలం తానే వంగినాడంటే స్త్రీలకు తల వంచినాడని చెప్పి తెలుసుకుంటారు.
1: బికాస్ హీ బెంట్ హిస్ హెడ్ హీ డస్ నాట్ మీన్ దట్ హీ బెంట్ హిస్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ వుమన్.
0: స్త్రీలు ఆ విధమైనటువంటి యొక్క దీక్షను పూనుతూ వచ్చాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ గాట్ డిటర్మినేషన్ ఆఫ్ దట్ సార్ట్ ఇన్ దోస్ థింగ్స్.
0: ఈ విధంగా రామాయణాలు చదువుతూ పోతున్నారు.
1: పీపుల్ రీడ్ రామాయణ.
0: భారత భాగవతములంతా కూడా చదువుతూ పోతున్నారు.
1: దే రీడ్ భారత అండ్ భాగవత.
0: కానీ ఈ సూక్ష్మమైనటువంటి తత్వాన్ని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ నో వన్ ఇస్ మేకింగ్ ఎఫర్ట్ టు నో ది సటిల్టీ సీక్రెట్స్.
0: కనుక ప్రతి మానవుని ఎందుకును అయస్కాంతం చాలా ప్రధానమైనటువంటిది.
1: ఇన్ ఎవ్రీ మ్యాన్ దిస్ మ్యాగ్నెట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ అయస్కాంతం చేతనే దైవత్వం ఆవిర్భవిస్తూ ఉంటాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ యూ ఫైండ్ ద డివినిటీ.
0: లేకపోతే ఇంత ప్రజలంతా కూడాను ఇన్ని దేశాల వారు ఇన్ని గ్రామాల వారిని ఎవరు పిలిచారు ఇక్కడికి?
1: సో మెనీ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ నేషన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ హావ్ గ్యాదర్డ్ హియర్ హూ హావ్ ఇన్వైటెడ్ యు.
0: ఏ ఇన్విటేషన్ పంపించారు?
1: హూ సెంట్ యు ది ఇన్విటేషన్?
0: కాదు కాదు,
1: నో.
0: ఈ పేరు ఈ రూపం యొక్క ఆకర్షణే మిమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చింది.
1: The name and the form of Bhagavan attracted the whole world.
0: ఈ ఆకర్షణ శక్తిని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఇస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో దిస్ పవర్ ఆఫ్
0: అట్రాక్షన్. వచ్చాము. ఈ ఇష్టం ఎక్కడి నుంచి వచ్చింది?
1: ఐ కేమ్ బికాస్ ఐ లైక్.
0: అదే అయస్కాంతం యొక్క పవర్.
1: అండ్ దట్ ఈస్ ది మ్యాగ్నెటిక్ పవర్.
0: ఈ మ్యాగ్నెటిక్ పవర్ ఇట్టిది అట్టిదని చెప్పడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ద మ్యాగ్నెట్.
0: ఎంతటి శక్తినైనా ఆకర్షిస్తుంది.
1: ఇట్ కెన్ అట్రాక్ట్ ఎనీథింగ్.
0: అయితే ఆకర్షిస్తుంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఉపయోగించడం.
1: బట్ ఇట్ విల్ నెవర్ మేక్ యూస్ ఆఫ్ ఇట్.
0: దానికి పరిమితమైనట్టుగా పూనుకుంటారు.
1: ఇట్ ఈస్ జస్ట్ యూస్డ్ ఇన్ స్టిప్యులేటెడ్ వే.
0: టమ్లర్ తీసుకుని పోయి పెద్ద సముద్రం కదా అని చెప్పి దాన్ని ముంచితే ఆ టమ్లర్ లో నీళ్లు వస్తాయి.
1: ఇఫ్ యూ జస్ట్ టేక్ ది టమ్లర్ టు సీ వాటర్ యూ వుడ్ కలెక్ట్ ఇట్ యాస్ పర్ ఇట్స్ సైజ్.
0: కానీ ఇది సముద్రం కదా అని టమ్లర్ అంతా కూడా ముంచి రాదు నీరు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు కలెక్ట్ ది హోల్ సీ వాటర్ ఇన్ ఎ
0: టమ్లర్. ఎంత పరిమితం ఉన్నదో అంత నీరు మాత్రమే పడుతుంది.
1: యాజ్ ఇస్ ది సైజ్ ఆఫ్ ది టమ్లర్ సో ఆల్సో ద వాటర్ ఇట్ వుడ్ కంటెయిన్.
0: కానీ సముద్రం యొక్క టేస్ట్ టమ్లర్ లోనే ఉంటుండాలి, సముద్రంలోనే ఉంటుండాలి.
1: ద టేస్ట్ ఆఫ్ ది సీ వాటర్ ఇస్ వన్ అండ్ ద సేమ్ బోత్
0: సముద్రంలో ఏ టేస్ట్ ఉంటుందో టమ్లర్ వాటర్ లో కూడా అదే టేస్ట్ ఉంటుంది.
1: అండ్ ద టేస్ట్ ఆఫ్ ది సీ వాటర్ ఇస్ వెరీ మచ్ సేమ్.
0: దైవ శక్తి అనేటువంటిది తన యందు ఏ విధంగా ఉండినప్పటికీ కానీ పరిమితమైనటువంటి దీంతో ప్రవర్తించుతున్నప్పుడు పరిమితమైనగానే కనిపిస్తుంటాది.
1: గాడ్ హ్యాస్ ఇన్ఫినిట్ పవర్ బట్ హీ యూజెస్ అండర్ సర్టన్ లిమిట్స్ దట్ హీ లేడ్ డౌన్ టు హిమ్సెల్ఫ్.
0: ప్రతి మానవుని యందు కూడా ఈ శక్తి ఉంటున్నది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ దిస్ డివైన్ పవర్.
0: కనుకనే ఈశ్వర సర్వభూతానాం అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
0: ఈశావాస్యం ఇదం జగత్తు అన్నారు.
1: ఇన్ ది హోల్ యూనివర్స్ గాడ్ ఇస్ ప్రెసెంట్.
0: కనుక
1: సో
0: ఈ విధమైనటువంటి యొక్క హృదయానికి సంబంధించినటువంటి యొక్క కెమెరా నుంచి
1: out of this camera of the human heart
0: anni rakamainaatundi chitramulu kudunu anubhavistu untadi.
1: It experiences all photographs, pictures.
0: ఈ పిక్చర్స్ అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందా అంటే హృదయం నుంచి వచ్చినటువంటి ప్రతిబింబాలే.
1: దీస్ పిక్చర్స్ కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్ యాజ్ రిఫ్లెక్షన్.
0: ప్రతి దానికి రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్ ఫాలో ఇన్ ఎవ్రీథింగ్.
0: కనుక ప్రపంచంలో మనం చూసేదంతా కూడా పరమాణువుల యొక్క రీసౌండే.
1: సో ఆల్ దట్ వి సీ అరౌండ్
0: పరమాణువుల యొక్క రీశబ్దమే.
1: అండ్ ఇట్స్ ఓన్లీ సౌండ్.
0: పరమాణువుల యొక్క రియాక్షన్.
1: అండ్ ఇట్స్ ద రియాక్షన్ దట్
0: అంతా పరమాణువుల యొక్క తత్వమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఎన్ ఆటమ్.
0: ఇలాంటి పరమాణువుల యొక్క తత్వాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఎవ్రీ మ్యాన్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో.
0: ఈనాడు ధ్యానాలు చేస్తుంటారు.
1: టుడే పీపుల్ మెడిటేట్.
0: ఇంకా అనేక రకమైన సాధనలు సలుపుతూ ఉంటారు. కానీ ఈ సాధనల కంటే కూడా చిక్కుకేటువంటి వాడు కాదు భగవంతుడు. ఎవరు వారికి సరైన మార్గం బోధించేవారు లేకపోవడం చేతనే ఈ రకమైనటువంటి యొక్క అల్ప జ్ఞానములంతా కూడా
1: ప్రవర్తిస్తుంటారు. కరెక్ట్ పాత్.
0: ఈ సాధనలన్నీ కూడా సరైనటువంటి సాధనలు కాదు.
1: ఆల్ ది స్పిరిచువల్ పాత్స్ ఆర్ నాట్
0: భగవంతుని పొందడానికి సరైనటువంటి మార్గం కాదు. ఇది భగవంతుని ఏ రీతిగా పొందాలి.
1: How to attain God?
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
1: ద నోర్ ఆఫ్ ది డివైన్ విల్ బి
0: భగవంతుని యొక్క ఎందు ఏ ప్రేమ ఉన్నదో ఆ ప్రేమనే మీరు ప్రకటించాలి.
1: అండ్ ద లవ్ ఇన్ గాడ్ మస్ట్ బి మేనిఫెస్టెడ్ ఇన్ యూ.
0: భగవంతుడు ఏ ప్రేమను అందరికీ అందిస్తున్నాడో ఆ ప్రేమను మీరు కూడా అందరికీ అందించాలి.
1: జస్ట్ యాస్ గాడ్ స్ప్రెడ్స్ హిస్ లవ్ యూ షుడ్ షేర్ యువర్ లవ్ విత్ అదర్స్.
0: అట్టి సమత్వమైనటువంటి దానికి మాత్రమే భగవంతుడు సన్నిహితమవుతుంటాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ వుడ్ బి క్లోజ్ టు యూ ఇఫ్ యూ హ్యావ్ దట్ స్పిరిట్ ఆఫ్ ఈక్వాలిటీ.
0: భగవంతుడి నుండి వచ్చినటువంటి ఒక హృదయ తత్వం అనేటువంటిది ఏకత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద హార్ట్ ఈస్ వన్నెస్.
0: ఈ ఏకత్వంతో కూడినటువంటి ప్రేమ తత్వాన్ని మనం పెంచుకుంటూ రావాలి.
1: అండ్ దిస్ లవ్ విచ్ ఇస్ ఓన్లీ వన్ హెస్ గాట్ టు బి ఇంక్రీస్డ్ డెవలప్.
0: అప్పుడే దైవత్వం కూడా మనకు ప్రాప్తిస్తుంటాది.
1: అండ్ దెన్ యూ కెన్ రీచ్ అటైన్ గాడ్.
0: ప్రాప్తించడం అనగా బయట నుండి వచ్చి దీంట్లో చేరదు.
1: నాట్ దట్ హీ కమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ గెట్స్ ఇన్ యు.
0: నుండి వచ్చినటువంటిది ఆవిర్భవింప చేసుకుంటాడు.
1: దట్ విచ్ ఇస్ ఇన్ యూ లేటెంట్ ఇన్ యూ బికమ్స్ పేటెంట్.
0: దీన్ని రియాక్షన్ అన్నారు.
1: దిస్ ఇస్ రియాక్షన్.
0: దీన్ని రీసౌండ్ అన్నారు.
1: దిస్ ఇస్ రీసౌండ్.
0: దీన్ని రిఫ్లెక్షన్ అన్నారు.
1: దిస్ ఇస్ రిఫ్లెక్షన్.
0: ప్రతి ఒక్కటి కూడా రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్.
1: ఎవ్రీథింగ్ క్యారీస్ దీస్ త్రీ.
0: రియాలిటీ మాత్రం అందరూ ఉంటుండాలి.
1: రియాలిటీ ఇస్ ఇన్ యూ.
0: ఆ రియాలిటీ మాత్రం అదే మూలాధారమైన తత్వము.
1: దట్ రియాలిటీ ఇస్ ద ప్రైమార్డియల్ ఫండమెంటల్.
0: ఆ మూలాధారమైన తత్వమును ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం చేయాలి.
1: దట్ బేసిక్ ఫౌండేషన్ ప్రిన్సిపల్
0: ఎవరికి అర్థం కూడా కాదు.
1: నో వన్ అండర్స్టాండ్స్ ఇట్.
0: చెప్పినట్టు వినండి.
1: యు ఫాలో అకార్డింగ్ టు
0: చెప్పినట్టు చేయండి.
1: యు యాక్ట్ అకార్డింగ్ టు హిమ్.
0: చెప్పినట్టు నడుచుకోండి.
1: యు కండక్ట్ యువర్ సెల్ఫ్.
0: తప్పక అదే నీకు లభిస్తుంది.
1: దెన్ యూ విల్ అచీవ్ సక్సెస్.
0: అదే నీకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ యూ విల్ డిజర్వ్ ఆల్ దోస్.
0: ఇంకొక మార్గంలో దీనికి ప్రాప్తి చేయడానికి వీలు కాదు.
1: యు కెనాట్ బి సక్సెస్ఫుల్ బై ఎనీ అదర్ పాత్.
0: ఏదో ఒక మార్గంలో బలమంది కదని పోట్లాడుతూ కూర్చుంటే మనకు లభ్యం కాదు.
1: బికాజ్ యు ఆర్ స్ట్రాంగ్ యూ కెనాట్ ఫైట్ ఇన్ ఎనీ వే.
0: భగవంతునిలో ఎట్టి గుణములు లేవు.
1: గాడ్ ఈజ్ అట్రిబ్యూట్లెస్.
0: అందువల్లనే గుణాతీతుడు అన్నారు.
1: సో హీ ట్రాన్సెండ్స్ గుణ.
0: ఒక్కటే గుణము.
1: హస్ గాట్ ఓన్లీ వన్.
0: అది ఏ ప్రేమ.
1: That is love.
0: అది ఏ ప్రాణము.
1: That is life.
0: అది ఏ నిజమైనటువంటి సంబంధము.
1: That is the true relationship.
0: అందరికి ఉండేటువంటి సంబంధం అది ఒక్కటే.
1: That is the only true relationship that exists between us.
0: Love to love.
1: Love to love.
0: ఈ ప్రేమ తత్వంతోనే దీన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
1: And you can achieve anything only with the principle of love.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దైవత్వం యొక్క తత్వమును అర్థం చేసుకోవటం చాలా కష్టము.
1: ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్.
0: కానీ అర్థం చేసుకుంటే అంతకంటే సులభం మరొకటి లేదు.
1: ఇఫ్ యూ అండర్స్టాండ్, దేర్ ఇస్ నథింగ్ అదర్ సింప్లర్ దాన్ దాట్.
0: ఎంతైనా నీకు స్వాధీనం అయిపోతుంది.
1: ఎనీథింగ్ యూ కెన్ కంట్రోల్.
0: దైవత్వాన్ని అర్థం చేసుకునేటువంటి మానవుడు,
1: ద పర్సన్ హూ అండర్స్టాండ్స్ గాడ్,
0: జగత్తునంతా అర్థం చేసుకోగలడు.
1: విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద హోల్ వరల్డ్.
0: ఇదే ఉపనిషత్తు కూడా బోధించినటువంటిది.
1: దిస్ ఇస్ ద టీచింగ్ ఆఫ్ ఉపనిషత్స్.
0: ఏ దాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు సర్వమును గుర్తించిన వారమవుతాం.
1: That principle, if understood, rest of the things will be understood.
0: ఈ ఒకదాన్ని గుర్తించడానికి వీలు లేనిటువంటిప్పుడు దేన్ని గుర్తించలేవు.
1: If you understand that principle, rest cannot be understood.
0: ఇది ఒక వెండిది అని మనం గుర్తించుకున్న తర్వాత,
1: when once you know this silver,
0: ఇది ఎక్కడైనా వేసేసి ఇది వెండి అవుతుంది.
1: You keep it anywhere, it continues to be silver.
0: అనేక రూపములు నాకు ధరించినప్పటికీ అది వెండిగానే ఉంటుంది.
1: It may be of different forms, but still it is
0: silver. అదే రీతిగానే ప్రేమమయమైన ఒక దైవత్వాన్ని ప్రేమతో చూసినప్పుడు ఎక్కడ చూసినా ప్రేమమయంగానే ఉంటుంది.
1: In fact, God, the very personification of love, you will find him everywhere.
0: ఈ సూక్ష్మమైనటువంటి ఒక రహస్యాన్ని గుర్తించుకోలేనటువంటి మానవుడే అనేక తికమకలబడిపోతున్నాడు.
1: In fact, the person who does not understand love of God is confused.
0: ప్రేమ చేతనే పరమాత్మని పొందాలి.
1: Only you can attain God through love.
0: దేశం చేత కాని, ధనం చేత కాని, పదవి చేత కాని, ఇంకే విధమైనటువంటి గర్వం చేత కాని అందడానికి వీలు కాదు.
1: Money, position, power, wealth will never take you to God.
0: ఇది కేవలం ఒక ప్రేమ చేతనే కలుగుతుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ లవ్ దట్ టేక్స్ యూ టు హిమ్.
0: కనుకనే
1: సో
0: రాధ ఒకానొక సమయం లోపల,
1: రాధ ఎట్ వన్ టైం,
0: చాలా బాధపడుతూ ఉండేటువంటిది.
1: వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: రాధ అంటే ఎవరు? ఆమెను ధరనే.
1: రాధ అర్త్,
0: రాధ ధర,
1: రాధ ధర అర్త్.
0: ఈ ధరను ఎన్ని విధములైనటువంటి దీంట్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు.
1: పీపుల్ మేడ్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ దిస్ ధర అర్త్.
0: ఒకనాడు,
1: వన్ డే,
0: ఒక భక్తుడు,
1: వన్ డివోటీ,
0: భగవంతుని కృష్ణుని పొందడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు.
1: మేడ్ ఎన్ అటెంప్ట్ టు అటైన్ కృష్ణ.
0: అతనికి ఏమాత్రం కూడా ఏ యొక్క ప్రపంచ సంబంధమైనటువంటి వ్యవహారంలో తాను పడలేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హాస్ నో వరల్డ్లీ ఆబ్లిగేషన్స్.
0: ఏ విధమైనటువంటి యొక్క వాంఛలు లేవు.
1: హి హాస్ నో డిజైర్.
0: కృష్ణుడు తప్ప నాకు అన్యం అక్కర్లేదు అనుకుంటూ.
1: హి వాంట్స్ ఓన్లీ కృష్ణ, నన్ ఎల్స్.
0: అలాంటి సమయం లోపల,
1: అట్ దట్ టైం,
0: ఇతనికి ఏదైనా ప్రాప్తిని కనిపింపు చేయాలని,
1: ఇన్ ఆర్డర్ టు కన్ఫర్,
0: రాధ సంకల్పించుకుంది.
1: రాధ డిటర్మిన్డ్.
0: అతని గ్రామానికి సమీపంలో ఒక చిన్న ఎరువు, ఒక కొలను ఉంటుండాలి.
1: వెరీ క్లోజ్ టు హిస్ విలేజ్ దేర్ ఇస్
0: ఎ చెరువు ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ లేక్.
0: ఆ చెరువు గట్ర ఒక గాజులు అమ్మేటువంటి వాడు వస్తూ ఉన్నాడు.
1: అలాంగ్ దట్ సైడ్ ఆఫ్ ది లేక్ వన్ బ్యాంగిల్ సెల్లర్ వాస్ పాసింగ్ బై.
0: అప్పుడు ఆ బ్యాంగిల్ వాడు నీరు దాహం అయిపోయి ఆ కొలం లోపల మునిగా తీసుకుని పోయి నీరు త్రాగుతున్నాడు.
1: అండ్ బ్యాంగిల్ సెల్లర్ బికాస్ హి వాస్ థర్స్టీ హి వెంట్ క్లోజ్ టు ద ట్యాంక్.
0: అవన్నీ గల్లు గల్లు గల్లు గల్లు అని గాజులంతా కూడా శబ్దమిస్తుండాలి.
1: యాజ్ హి వాస్ మూవింగ్ బై, ద సౌండ్ ఆఫ్ ద బ్యాంగిల్స్ వాస్ హర్డ్.
0: ఆ కొలం నుంచి ఒక చెయ్యి వచ్చింది బయటికి.
1: దేర్ అవుట్ ఆఫ్ ది ట్యాంక్, అవుట్ ఆఫ్ ద లేక్, వన్ హ్యాండ్ కేమ్ అప్, రోజ్ అప్.
0: అయ్యా, నాకు ఈ హస్తమునకు నీ యొక్క గాజులు తొగుతావా అని అడిగింది.
1: అండ్ దెన్ దట్ హ్యాండ్ స్టార్టెడ్ పుట్టింగ్ ఏ క్వశ్చన్, ఆర్ యు ప్రిపేర్డ్ టు గివ్ బ్యాంగిల్స్.
0: ఆమె ముఖం ఎవరికి చూపలేదు.
1: అండ్ ద పర్సన్ ఫేస్ ఇస్ నాట్
0: సీన్. మాత్రమే ఎత్తింది.
1: ఇట్ వాస్ ఓన్లీ ది హ్యాండ్ దట్ వాస్ సీన్.
0: ఇది ఎవరో చాలా ఆశ్చర్యకరంగా ఉంటుండది అని, నీకు ఎంత విలువనో అంత నేను విలువిస్తాను.
1: అండ్ హి ఆల్సో హర్డ్ ది ఆన్సర్, ఐ పే మనీ.
0: తొడగమని చెప్పింది.
1: కమ్ ఆన్, బీ ప్రిపేర్డ్, గివ్ మీ బ్యాంగిల్స్.
0: ఒక చేతి గాజులు తొడిగాడు.
1: అండ్ దెన్ హి హస్ పుట్ ద బ్యాంగిల్స్.
0: చేయి ఎత్తింది.
1: అండ్ ద సెకండ్ హ్యాండ్ వాస్ లిఫ్టెడ్.
0: దానికి కూడా గాజులు తొడిగాడు.
1: అండ్ హి హస్ పుట్ బ్యాంగిల్స్ దేర్.
0: అయ్యా, దీనికి ఎంత ఖర్చు అయింది అన్నాడు.
1: అండ్ వాట్ ఈస్ ది మనీ ప్రైస్?
0: అమ్మా, ఇది పెద్దగా ఖర్చు ఏమి కాదు.
1: నాట్ మచ్.
0: దీనికి ఏదో ఇంత 2 రూపాయలు 3 రూపాయలు అని అన్నాడు.
1: ఇట్ ఈస్ ఎనఫ్ 2 రూపీస్ ఆర్ 3.
0: చూడు, ఆ 2 రూపాయలు నా ఇల్లు ఉంటుండాలి ఈ రూమ్, ఈ యొక్క గ్రామం లోపల.
1: దేర్ లైస్ మై హోమ్ హియర్ వెరీ.
0: ఆ రూమ్ లోపల ఒక చిన్న రూమ్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అ స్మాల్ రూమ్.
0: ఆ రూమ్ లోపల ఒక కిటికీ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అ విండో.
0: ఆ కిటికీకి వెనకల ఒక చిన్న గూడు ఉంటుండాలి.
1: బిహైండ్ దట్ విండో దేర్ ఇస్
0: ఆ గూడు లోపల దీనికి తగినటువంటి ధనం పెట్టించాను, నువ్వు ఆ ఇంటి యజమాని అడిగి ఇప్పించుకోమని చెప్పింది.
1: బిహైండ్ ద విండో వెరీ క్లోజ్ నారో స్పేస్ దేర్ ఇస్ మనీ స్మాల్ చేంజ్ యూ కెన్ టేక్.
0: ఆ ఇంటికి పోయాడు నంబర్ తీసుకుని.
1: అండ్ బేసింగ్ ఆన్ దిస్ డైరెక్షన్స్ ద బ్యాంగిల్స్ సెల్లర్ వెంట్.
0: మీ బిడ్డట ఒక గాజులు తొడుక్కుంది నా ఈ చెరువు దగ్గర, దీనికి డబ్బంతా నీ దగ్గర అడగమని చెప్పింది అనింది.
1: అండ్ హి సెడ్, సార్, యువర్ డాటర్ వాంటెడ్ బ్యాంగిల్స్ అండ్ వాంటెడ్ మీ టు కలెక్ట్ మనీ ఫ్రమ్ యూ.
0: నీకు పెళ్లి కాలేదే, నాకు బిడ్డలు ఎక్కడి నుంచి వస్తారు?
1: ది మ్యాన్ సర్, ఐఎమ్ నాట్ మ్యారీడ్, హౌ ఇస్ దట్ ఐ హావ్ ఎ డాటర్?
0: తప్పు చెప్పారు.
1: హూ టోల్డ్ యూ?
0: కానీ ఇది రైట్ కాదన్నాడు.
1: ఇట్స్ నాట్ రైట్, హి సెడ్.
0: కానీ తన యొక్క తత్వంను చక్కగా అర్థం చేసుకున్నాడు.
1: బట్ హీ హాస్ నోన్ ది రియాలిటీ.
0: నాది సత్యశీలమా, నేను గట్టివాడినా, నా మనసు చలించిందా అని ఏమేమో అర్థం చేసుకో. కాదు కాదు, నేను తప్పక సత్యశీలుండే.
1: హీ వెంట్ ఆన్ క్వశ్చనింగ్ హింసెల్ఫ్.
0: నాకు అలాంటి వ్యామోహమే లేదు, నాకు ఎట్టి వ్యామోహము లేదు.
1: ఐ డోంట్ హావ్ ఎనీ డిజైర్.
0: కాబట్టి ఎవరో చెప్పినారు అని అనుకున్నాడు. తిరిగి ఎక్కడ ఉన్నది?
1: And then he said, "Where is she?"
0: Palani gootiku pakkalo untunnadata cheppindi ani cheppindi.
1: And she directed me that money is there, very close to the window.
0: Akkada kitiki ledu, goodu ledu.
1: And when he went inside, there's no window.
0: Tanu enno pariyamlo aa intlo sancharinchinatundi vaade.
1: And in fact, he moved about for a long time.
0: Kaari ee naadu lopala velle tappudiki oka kitiki kanipinchindi, daniki venaku vaipuna oka chinna goodu kanipinchindi.
1: That the moment he went in this day, he noticed the window over there and a narrow corner.
0: Aa deento chey pettetappudiki daniki enta కావాలో అంత డబ్బు మాత్రం చిక్కి.
1: ఎగ్జాక్ట్లీ ది మనీ హీ రిక్వైర్డ్ వాజ్ నోటీస్డ్ దేర్.
0: ఆమె చెప్పిందయ్యా ఈ విధంగా నాకు డబ్బు అంతా ఎంత కావాలో దాన్ని తీసుకోమని.
1: అండ్ దెన్ దిస్ మ్యాన్ సెడ్ దట్ లేడీ వాంటెడ్ మీ టు కలెక్ట్ ది మనీ.
0: ఆ డబ్బును తీసుకున్న తర్వాత అయ్యా ఆ చెరువు ఎక్కడనో, ఆమె ఎక్కడ కనిపించిందో నీకు, నన్ను కూడా తీసుకుని పోయి ఆమె దర్శనం నాకు చేయించమని చెప్పి ప్రార్థించాడు.
1: అండ్ ది మ్యాన్ సెడ్ వేర్ ఇస్ షీ, లెట్ మీ ఆల్సో సీ హర్. And he wanted the bangles.
0: Radha, Radha, Radha, Radha, Radha, Radha, Radha anukuntu aa yokka gajanu vaadu ventu terigadu.
1: Calling Radha, Radha by name, he followed this bangles ala.
0: Kaani akkada poyyetappatiki amma neevu cheppina reethiga nee dabbu naaku chikkindi athanu icchadu annadu.
1: And he has he said, I received the money as per your direction.
0: Asheeranga vakyam vinipinchindi.
1: And he heard ethereal voice.
0: ఈ డబ్బు నీకు అందిందా నాయనా?
1: డిడ్ యూ రిసీవ్ ద మనీ?
0: అందింది.
1: ఎస్.
0: అదిగో ఆ యజమానుడు కూడా నా వెంట వచ్చాడమ్మా.
1: అండ్ హియర్ ఐ బ్రాట్ విత్ మీ ద మాస్టర్.
0: అతనికి దర్శనం ఇవ్వండి అనింది.
1: అండ్ హీ వాంట్స్ టు సీ యూ.
0: అప్పుడు ఆమె చెప్పింది లోపల నుంచి.
1: దెన్ షీ సెడ్,
0: అయ్యా నా హస్తములు ఎవరికైనా కూడా కనిపించవచ్చును.
1: ఎనీబడీ కెన్ సీ మై హ్యాండ్.
0: కానీ నా ముఖము కృష్ణుని ఒక్కడికి తప్ప ఇంకెవరికి నా ముఖం ఎవరికి చూడనివ్వను.
1: ఓన్లీ కృష్ణా కెన్ సీ మై ఫేస్ అండ్ నో వన్ కెన్ ఎల్స్ కెన్ సీ మై ఫేస్.
0: కనుక అతను మాత్రమే నా ముఖాన్ని దర్శించడానికి వీలవుతుంది, కానీ ఇంకొకరు దర్శించడానికి వీలు కాదని.
1: ఇట్ ఇస్ పాసిబుల్ ఫర్ కృష్ణ ఓన్లీ టు సీ మై ఫేస్ బట్
0: ఆనాటి నుంచి ఈనాటి వరకును అక్కడనే తాను రాధా రాధా అనుకుంటూ జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
1: సిన్స్ దట్ డే హీ వెంట్ హీ స్పెంట్ ఆల్ హిస్ లైఫ్ రిపీటింగ్ రాధా.
0: కట్టకడపటికి రాధాకృష్ణుల చేతనే దర్శనం పొందాడు.
1: అట్ ద ఎండ్ హీ కుడ్ హ్యావ్ బోత్ ఆఫ్ దెమ్ రాధాకృష్ణ.
0: ఒక్క విధమైనటువంటి దీక్షను పొందినటువంటి వారు అన్ని రకమైనటువంటి దీక్షలు ఎందుకు కూడా ఉంటుంటారు.
1: దట్ డిటర్మినేషన్ మేడ్ హిమ్.
0: ఒక పిల్లవాడు చెప్పాడు, పట్టిన పట్టేదో పట్టనే పట్టితే పట్టును ఎగ్గేదాకా అట్టే ఉండు అని.
1: హావింగ్ డిటర్మిన్డ్ అంటిల్ ఇట్ ఇస్ ఫుల్ఫిల్డ్ నెవర్ గో బ్యాక్.
0: కనుక అలాంటి పట్టులు పడుతుంటారు భగవంతుడు.
1: దట్ డిటర్మినేషన్ ఇస్ రిక్వైర్డ్.
0: కోరిన దేనియో కోరనే కోరితివి, కోరిక చెల్లుడు దాకా పోవకుండు.
1: యు హావ్ డిసైడ్ సమ్వేర్ అదర్ అంటిల్ ఇట్స్ గ్రాంటెడ్ డోంట్.
0: అడిగిన దేనియో అడగనే అడిగితివి, అడిగిన దిరుదాకా విడవకుండు.
1: హావింగ్ ఆస్క్ ఫర్ సంథింగ్ అంటిల్ ఇట్ ఇస్ గివెన్ డోంట్.
0: తలచిన దేనియో తలచనే తలచితివి, తలపు తీరుడు దాకా పోవకుండు.
1: హావింగ్ థాట్ అంటిల్ ద థాట్ ఇస్ రియలైజ్డ్ డోంట్ గో.
0: అయితే ఇక్కడ రెండు కట్టుబాట్లు ఉన్నాయి.
1: బట్ హావ్ దట్ టు రూల్స్ హియర్.
0: పోరు పడలేక తానైన ప్రోబవలయు.
1: యు షుడ్ కన్ఫర్మ్ మూన్ అవుట్ ఆఫ్ డిస్గస్ట్.
0: వడలు తెలియక నీవైనా అడుగవలయు.
1: ఆర్ యు షుడ్ ఫాల్.
0: అంతే కానీ
1: ఓన్లీ దట్ యు షుడ్ ఆస్క్.
0: తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు.
1: అండ్ ఇట్స్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ టు రిటర్న్.
0: అలాంటి భక్తుడు ఆ దీక్షను పూనాలి.
1: దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ, ద డిటర్మినేషన్.
0: కనుకనే ఆ విధమైనటువంటి దీక్షను పూనినప్పుడే ఇతను రాధాకృష్ణుడిగా దర్శనం అందించాడు.
1: విత్ దట్ డిటర్మినేషన్ హీ కుడ్ హ్యావ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ రాధాకృష్ణ.
0: అతను ధన్యుడైపోయాడు.
1: అండ్ హిస్ లైఫ్ ఇస్ లిబరేటెడ్.
0: కనుక ప్రతి వారి ఎందుకు కూడాను దైవం సర్వత్రా ఉండినప్పటికీ,
1: దో గాడ్ ఈజ్ ఎవ్రీవేర్,
0: ఎక్కడ ఏ ఏ కారణం పురస్కరించుకుని,
1: బేసింగ్ ఆన్ అప్రోప్రియేట్ కాజ్,
0: సమయ సందర్భాన్ని చూసుకుని,
1: ద పొజిషన్ ఆఫ్ ది సిచ్యుయేషన్,
0: భగవంతుడు దర్శనమిస్తూ ఉంటాడు.
1: గాడ్ అపియర్స్ మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్.
0: సమయ సందర్భాన్ని పురస్కరించుకునక,
1: without these considerations,
0: అడిగినారు కదా అని చీప్ గా వచ్చి భగవంతుడు అందించడు.
1: He doesn't manifest for the cheap reasons.
0: అక్కడ అవసరమా కాదా,
1: whether it's necessary or not,
0: ఇలాంటి పరిస్థితిలో తాను విచారం చేస్తుంటాడు.
1: He just finds out the cause.
0: ఎక్కడ, ఎందుకు, ఎప్పుడు, ఏమి, ఎట్లా,
1: where,
0: ఐదింటి ఎందుకు తాను విచారం చేస్తాడు.
1: He also and submits to these questions, why, where,
0: ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎట్లా,
1: when, how.
0: కనుక ఈ యొక్క దానికి సరైన జవాబు వచ్చినప్పుడే భగవంతుడు అక్కడ సమాధానం.
1: And God manifests when he gets the answer to these questions.
0: కనుక దైవత్వాన్ని గుర్తించడానికి ఈ యొక్క శక్తులు అన్ని కూడా మన యందే ఉంటున్నాయి.
1: టు నో గాడ్, వి హావ్ గాట్ ఆల్ దట్ పవర్.
0: మనం ఈ శక్తుల కోసమని మరొక చేతికి పోయి ప్రయత్నించనక్కర్లేదు.
1: We don't need to pray elsewhere, go anywhere for
0: మానవుని యందు ఉన్నటువంటి శక్తులు ఇంకొకని యందు లేవు.
1: In fact, the power in you is not present anywhere.
0: మానవుడు మహాశక్తివంతుడు.
1: Man is highly powerful.
0: మహాపవిత్రుడు.
1: He is highly sacred.
0: అన్నిటికీ మార్గదర్శకుడు.
1: And is ideal.
0: దేనిని కావాల్సిన సాధించగలడు.
1: He can achieve anything.
0: కానీ దానికి తగిన దీక్షను పట్టాలి.
1: But he should have determination.
0: మధ్య మధ్య బంప్స్ జంప్స్ ఈ విధంగా డౌట్స్ లో మనం తిరగకూడదు.
1: But he has got bumps and jumps and doubts. Well, that takes him away.
0: అమెరికా వాడు.
1: American.
0: ఎన్ని విధమైనటువంటి ఒక ప్రయత్నంలో చేశాడు.
1: Made all attempts.
0: మునుగు పోయి చేరాలి అని చెప్పని.
1: అండ్ హీ వాంటెడ్ టు రీచ్
0: లక్షల మైళ్ళు ఉన్నటువంటి అంతరిక్షయాన్ని కూడా తాను దర్శించగలిగాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ కుడ్ రీచ్ మూన్.
0: కానీ తన హృదయంలో దగ్గర ఉన్నటువంటి హృదయం లోపల ఒక కాలించైనా లోపల పోలేకపోయాడు.
1: బట్ హీ కుడ్ నాట్ గో ఇన్ హిస్ ఓన్ హార్ట్ ఈవెన్ ఫర్ ఎ క్వార్టర్.
0: కారణం ఏమిటి?
1: వై
0: లక్షల మైళ్ళు బయట ప్రయాణం చేస్తున్నాడు కానీ అర క్షణమైన కూడాను అర ఇంచైనా కూడా లోపల ప్రయాణం చేయలేకపోయాడు.
1: అండర్టేక్ స్పేస్ ట్రావెల్ ఫర్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ మైల్స్ బట్ హీ కుడ్ నాట్ గో ఇన్ ఈవెన్.
0: ఈ భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన యొక్క వస్తువుల కోసమే మనం అనేక పాటలు పడుతున్నాం.
1: వి స్ట్రగుల్ హార్డ్, మేక్ ఎవ్రీ ఎఫర్ట్ ఫర్ ఫ్లీటింగ్ వరల్డ్లీ ఎఫెమరల్.
0: అదే నరేంద్రుడు కూడా రామకృష్ణుని ప్రశ్నించాడు.
1: ది సేమ్ థింగ్ వాస్ పుట్ ఎ క్వశ్చన్.
0: అయ్యా నువ్వు భగవంతుని చూచినానంటున్నావే, నాకెందుకు కనిపించకూడదు?
1: అండ్ హీ సెడ్ హౌ ఇస్ దట్ యు సీ గాడ్ అండ్ ఐ డోంట్ సీ హిమ్.
0: రామకృష్ణుడు చక్క సూట్ అయినటువంటి ప్రశ్న వేశాడు.
1: రామకృష్ణ హస్ పుట్ ఎ స్ట్రైట్ క్వశ్చన్.
0: అయ్యా నీవు బంధుమిత్రుల కోసమని, భార్యాబిడ్డల కోసమని చెప్పని, ఆస్తిపాస్తుల కోసమని చెప్పని అనేక రకాలుగా ఏడుస్తున్నావు.
1: యు హావ్ బీన్ క్రైయింగ్ ఫర్ యువర్ ఫ్యామిలీ, ఫర్ యువర్ రిలేషన్షిప్స్.
0: తల్లిదండ్రుల కోసం కూడా ఏడుస్తున్నావు.
1: యు క్రై ఫర్ యువర్ పేరెంట్.
0: కానీ భగవంతుని కోసం ఎంతవరకు ఏడ్చినావు?
1: టు వాట్ ఎక్స్టెంట్ యు ఎర్న్ బై గాడ్?
0: ఏనాడైనా ఏడ్చినావా?
1: హావ్ యు ఎవర్ క్రైడ్ ఫర్ గాడ్? నో.
0: భగవంతుడు ఎట్ట కనిపిస్తాడు?
1: దెన్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు సీ హిమ్?
0: కరుకుని నీవు భగవంతుని కోసం నువ్వు ఏడ్చు.
1: సో యు క్రై
0: భగవంతుని కావాలనుకునే ప్రయత్నం చేయి.
1: ప్రే విత్ ఆల్ ద డిజైర్.
0: ఆ పట్టుదలను పట్టు.
1: దెన్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద.
0: అంతేగాని ఊరికే అప్స్ అండ్ డౌన్స్ పోతూ పోతూ ఉంటుంటే భగవంతుడు నీకు ఏమాత్రం దర్శనం ఇవ్వడు.
1: వితౌట్ డిటర్మినేషన్ if your life is full of bumps and jumps and doubts, you will never be able to achieve.
0: ఎప్పుడు చూసినా గాని మానవు యందు ఈ సందేహాలు అభివృద్ధి అవుతున్నాయి.
1: Man is full of doubts more and more day by day.
0: ఈ సందేహాలు ఉండినంత వరకు వాడు దేహము గురించినటువంటి వాడే.
1: So long the sandeha doubt,
0: దేహాభిమానం ఉండినంత వరకు దైవాభిమానం ఏమాత్రం కలగదు.
1: So long the sandeha the doubt, you have got this deha the body.
0: ఈ డౌట్స్ ను మనం కొంతవరకు దూరం చేయాలి.
1: And therefore distance yourself from this doubt.
0: ఈ సందేహాలు ఉండినంత వరకు దైవం మనకు సాక్షాత్కరించడు.
1: So long you have got these doubts, you can never experience God.
0: ఒక విధమైనటువంటి ఒక దీక్షను పూనాలి.
1: యూ షుడ్ డిటర్మిన్.
0: ఎలాంటి పరిస్థితి ఏందైనా కూడా డౌట్స్ కు అవకాశం లేకుండా చూసుకోవాలి.
1: నెవర్ ఎంటర్టైన్ డౌట్స్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
0: కనుకనే అదే మనం చేయవలసిన సాధన.
1: దాట్ ఈస్ ది స్పిరిచువల్ పాత్ వీ షుడ్ ఫాలో.
0: అది మనం సాధన చేస్తే ఎంతైనా మన యొక్క హృదయం నుండి ఆవిర్భవిస్తాడు భగవంతుడు.
1: ఇన్ ది స్పిరిచువల్ ఎండివర్స్ యూ కెన్ మేనిఫెస్ట్ గాడ్ ఫ్రమ్ విద్ ఇన్.
0: నతపాంసి నతీర్థానాం న శాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. ఆ సేవ చేస్తూ ఉన్నాడు ఇక్కడ.
1: నో పెనెన్స్, నో పిల్గ్రిమేజ్, నో స్కాలర్షిప్ విల్ హెల్ప్ యూ. ఇట్ ఇస్ ఓన్లీ సర్వీస్ దట్ టేక్స్ యూ టు ఇమ్మోర్టాలిటీ.
0: సర్వీస్ లోపలే ఉంటుండాలి సర్వము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ లైస్ దేర్ ఇన్ దిస్ సర్వీస్.
0: కానీ దానిని దర్శించక,
1: బట్ వితౌట్ దట్ ఎక్స్పీరియన్స్,
0: స్పర్శించక,
1: వితౌట్ ఎక్స్పీరియన్స్,
0: సంభాషణ లేకుండా,
1: వితౌట్ ఎనీ కన్వర్సేషన్,
0: ఎంతకాలం ఉండి ఏమి ప్రయోజనము?
1: వాట్ ఫర్ దిస్ లాంగ్ లైఫ్?
0: కేవలం లైఫ్ లెస్ అనిమిల మాదిరి ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ లైఫ్ లెస్ వన్.
0: కనుకనే ఎన్నో ప్రపంచంలో తిరుగుతూ ఉంటాయి, సంచరిస్తున్నాయి.
1: అండ్ వీ ఫైండ్ సో మెనీ మూవింగ్ థింగ్స్.
0: కుక్కలు నక్కలు కూడా సంచరిస్తూ ఉంటాయి.
1: అండ్ ద డాగ్ ఆల్సో మూవ్స్ అబౌట్.
0: పోతూ ఉంటుంటే కుక్కలు కూడా చూస్తుంటాయి నన్ను.
1: అండ్ యూ ఫైండ్ ద డాగ్స్ అండ్ మంకీస్. కానీ
0: చూసినంత తక్షణమే దానికి ప్రాప్తి చెప్తుందా?
1: డు యూ మీన్ సే దే టే లిబరేషన్?
0: చూడటం కాదు,
1: ఇస్ నాట్
0: ఇది దైవత్వంగా చూడాలి.
1: ఇట్ ఇస్ నాట్ మియర్ వాచింగ్, యూ షుడ్ హ్యావ్ దట్.
0: తాకటం కాదు, దైవత్వంగా తాకాలి.
1: ఇస్ ద డివైన్ విజన్, ద డివైన్ స్పిరిట్.
0: ఎన్ని దేహంలో తాకుతున్నారు మీరు?
1: You touch the body of many bodies. You see many people.
0: ఎంతో సంభాషణలో జరుపుతున్నారు.
1: You converse with many.
0: కానీ అన్ని దీనికి సంబంధం కాదు.
1: But it's not divine relationship.
0: హృదయపూర్వకంగా కూడాను ఆ యొక్క డివైన్ వైబ్రేషన్ రావాలి.
1: And divine vibration should come out of the heart.
0: డివైన్ వైబ్రేషన్ లేకుండా దేన్ని మనం సాధించలేము.
1: వితౌట్ దిస్ డివైన్ వైబ్రేషన్.
0: ఆ డివైన్ వైబ్రేషన్ కూడా నీయందే ఉంటుండాలి.
1: ద డివైన్ వైబ్రేషన్ ఇస్ విత్ ఇన్.
0: నీలో లేనటువంటి డివైన్ వైబ్రేషన్ మరొక చోట లేదు.
1: డివైన్ వైబ్రేషన్ విచ్ ఇస్ నాట్ నోటీస్డ్ ఇన్ యూ ఇస్ నాట్ నోన్ ఎల్సెల్ఫ్.
0: భావాన్ని పురస్కరించుకుని వారికి తగినటువంటి స్వరూపాన్ని దర్శింపజేస్తాడు.
1: బేసింగ్ ఆన్ యువర్ ఓన్ విజువలైజేషన్ ఎక్స్పెక్టేషన్ గాడ్ మేనిఫెస్ట్ ఇన్
0: దట్. ఇదే రూపంలోనే కనిపిస్తాడని కాదు.
1: యు కెనాట్ స్పెసిఫై.
0: ఏ రూపమైన
1: రావచ్చును,
0: అయితే తన యొక్క ఇచ్ఛ ఒకటి మాత్రం గుర్తింపజేస్తాడు.
1: హౌఎవర్ హి విల్ ఫుల్ఫిల్ యువర్ డిజైర్.
0: ఏ రూపం పైన తనకు ఇష్టం ఉంటుండదో,
1: ద ఫార్మ్ దట్ యు లైక్ మోస్ట్,
0: ఆ రూపకంగానే తాను దర్శనమిస్తాడు.
1: గాడ్ అపియర్స్
0: మనకు అన్య రూపకంగా ఇవ్వడు.
1: నో అదర్ ఫార్మ్ దెన్.
0: ఎందుకంటే భగవంతుడికి అన్ని రూపములు తానే.
1: బికాస్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: రూపమే లేనిటువంటి వాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హిస్ ఫార్మ్లెస్.
0: కానీ భక్తుని యొక్క ప్రేమ కోసమని, భక్తుని యొక్క ప్రార్థన కోసమని ఆ రూపాన్ని దర్శిస్తుంది.
1: ఇన్ రెస్పాన్స్ టు ద లవ్ అండ్ ప్రేయర్ ఆఫ్
0: దివోటెడ్
1: హి అస్యూమ్స్ దట్ ఫార్మ్.
0: ఆ ఫార్మ్ కూడా ధరిస్తుంటాడు.
1: అండ్ దట్ ఫార్మ్ హి టేక్స్.
0: కనుకనే భగవంతుని యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించినటువంటి వారికి దైవత్వం పూర్తి అర్థమవుతుంది.
1: దేర్ఫోర్ those people who understand full well the divinity would be able to experience.
0: కనుక మొట్ట మొట దైవత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఫస్ట్ వీ షుడ్ మేక్ ఎవరీ అటెంప్ట్ టు నో గాడ్.
0: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ.

లిస్నింగ్ టు ఎక్సర్ప్ట్స్ ఫ్రమ్ అ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 23rd October 2001 ఇన్ ప్రశాంతి నిలయం డ్యూరింగ్ ది దసరా ఫెస్టివిటీస్ బై రీఇటరేటింగ్ ది టీచింగ్స్ ఆఫ్ శ్రీ రామకృష్ణ పరమహంస బాబా అడ్వైజ్డ్ టు ఇయర్న్ హోల్ హార్టెడ్లీ ఫర్ హ్యావింగ్ ద విజన్ ఆఫ్ గాడ్.

0: let us now collect the divine pearls of wisdom from our discourse delivered by Bhagavan Baba on 1st January 2004 in Prashanthi Nilayam on New Year's Day. In the discourse, Bhagavan emphasizes that service to fellow human beings is service to God. He also reveals the fact that service is not confined to any particular area, but it includes every possible help that we can extend to others in any way.
1: ఉన్నదిని చెప్పంగగలరు గాని దేనిది అని చెప్పంగలేరు సుమ్మి. ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికిని, లేని దయ్యను లోకంబు కానరయ్య.
2: That which is existent can be explained and narrated. That which is beyond comprehension and human imagination cannot be described. There is one thing that exists, the divinity. God only is the existence.
1: Prema sarupulara.
2: Embodiments of love.
1: Inadu nutra samvatsaramani andaru entayo nirutalukutunnaru.
2: People are highly enthusiastic about this day, the New Year's Day.
1: Kani adi kudanu ee naadu guruvaram naade prarambhamainadi.
2: The New Year's Day commences this day that happens to be Thursday.
1: Oka dinamulo maatrame manam poolchukoni ee yokka పండుగలను ఆనందపరచుకోవటం ఇది కేవలం వెర్రితనం.
2: ఇట్ ఈస్ ఆల్ అవర్ ఇగ్నోరెన్స్ ఇఫ్ వీ సెలిబ్రేట్ ద ఫెస్టివల్ బేసింగ్ ఆన్ ద డేస్ అలోన్.
1: నిజమైన భక్తులకు నిత్యము ఒక పండుగనే.
2: ఫర్ ట్రూ డివోటీస్ ఎవ్రీ డే ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ సెలిబ్రేషన్.
1: కనుక నిత్యము మనం ఇది నూతన సంవత్సరమని, నూతన దినమని, నూతన గంటలని, నూతన నిమిషములని మనం భావించుకొని ఆనందించడం ఎంతైనా ఆనందం.
2: ఇట్స్ అబ్సల్యూట్లీ నెసెసరీ టు ఫీల్ బ్లిస్ఫుల్ ఎట్ ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ అవర్ ఎవ్రీ డే ఇన్ అవర్ లైఫ్.
1: కనుక మనకు నిత్యము నూతన సంవత్సరమే.
2: And hence, every day happens to be a new day, a celebration.
1: Prema sarupulara.
2: Embodiments of love.
1: Ee jagattu nandu unnadantainu kudanu kevalam anityamainatundi asashtamainatundi.
2: All that exists in this world is ephemeral and transitory.
1: Manamu nitya jeevitanni gurinchi yochistunname kaani భవిష్యత్తును గురించి కాని గడిచిపోయినటువంటి దాని కాని గురించి మనం విచారించటం లేదు.
2: వి జస్ట్ స్పెండ్ ద ప్రెసెంట్ మోమెంట్ ఇగ్నోరింగ్ ద పాస్ట్ అండ్ ద ఫ్యూచర్.
1: కానీ ఇది మానవుని యొక్క పెద్ద అజ్ఞానమే.
2: దిస్ ఈస్ ద సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: ఎప్పటికప్పుడే ఉండేటువంటిది అదే ప్రస్తుతమైనటువంటిది, అది ఏ సత్యమైనటువంటిది.
2: What that happens right now, this moment, is the truth.
1: Past is past.
2: Past is past.
1: అది మనం ఎంత ప్రార్థించినా తిరిగి మనకు రాదు.
2: By repeated prayers, you cannot recover, bring back the past.
1: Future కాలగర్భంలో కలిసిపోయినది.
2: The future is uncertain, still in the womb of time.
1: కానీ దానిని చూచుటకు సాధ్యం కాదు.
2: It is impossible for anyone to visualize the future.
1: కనుకని ప్రజెంట్ ఇదే నిజమైనటువంటి సత్యమైనటువంటిది. సత్యం.
2: And hence the existence, the present, is the truth.
1: ఈ సత్యాన్ని గుర్తించుకోలేక పాస్ట్ను ఫ్యూచర్ను యోచిస్తూ కూర్చున్నారు మానవుడు.
2: Man has forgotten the basic truth in the existence, in the moment of time, and has been wasting his time brooding over the past and thinking of the future.

0: పూజ అన్నింటికి మనకు ప్రధానమైనటువంటిది సేవనే.
1: ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సర్వీస్.
0: ఇట్టి సేవను మనం మరచి రాబోయేటువంటి యొక్క భవిష్యత్తును గురించి విచారిస్తూ గడిచిపోయినటువంటి దానిని గురించి వగస్తూ కాలాన్ని వ్యర్థం చేస్తున్నాము.
1: We have forgotten our bounden duty of rendering service in the community. We go on worrying of the future and brood over the past.
0: Kanuka prema sarupulara,
1: embodiments of love,
0: sevana kante michinatvati sadhana manakati ledu.
1: We have to recognize there is no other spiritual practice which is more than that of service.
0: Sevanam, kirtanam, vishnu smaranam, pada sevanam, vandanam, అర్చనం, దాస్యేహం, ఆత్మ నివేదనం, ఇది అని మనం భావించుకుని ఇట్టి సేవలను మనం మునిగిపోతున్నాము.
1: వి స్పెండ్ అవర్ టైమ్ థింకింగ్ ఆఫ్ ది 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్ లైక్ సింగింగ్, లిసనింగ్, వర్షిప్, సెల్యూటేషన్, సరెండర్ అండ్ సో ఆన్.
0: కనుక మనకు నిత్య సత్యమైనటువంటిది సేవ యొక్క ఫలితమే ప్రధానమైనటువంటిది.
1: The consequence and the results of our eternal service is most important to be kept in view.
0: Adi purushulu itti sevana chetane danyulaipoyaru.
1: In fact, that is the cause for our liberation and redemption right from the beginning.
0: Manam nirantaram kodunu paraloka seva chestu raavali.
1: We have to offer incessant services to everybody.
0: Andu nimittame ee kayamu bhagavantudu anugrahinchadu.
1: For that purpose this body is gifted.
0: ఈ దేహము కేవలం తిని త్రాగి కాలమును వ్యక్తం చేసే నిమిత్తమే కాదు.
1: ద బాడీ ఈస్ గిఫ్టెడ్ నాట్ టు మేర్లీ స్పెండ్ టైమ్ ఇన్ ఫుడ్, రేమెంట్, షెల్టర్, డ్రింకింగ్ అండ్ ఈటింగ్ అలోన్.
0: కనుక ఈ దేహమును పరులకు, సహజీవులకు సాధన చేసే నిమిత్తమై అందించినాడని సత్యాన్ని గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ గాడ్ హాస్ గివెన్ us దిస్ బాడీ టు సర్వ్ ద నైబర్హుడ్, ఎవ్రీబడీ ఇన్ సొసైటీ.
0: కనుకనే ప్రతి మానవుడు కూడా సేవలో పాల్గొనాలి.
1: హెన్స్ ఎవ్రీవన్ మస్ట్ పార్టిసిపేట్ ఇన్ సర్వీస్.
0: సేవ కంటే మించినటువంటి ఫలితం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ థింగ్ దట్ ఇస్ గ్రేటర్ దెన్ సర్వీస్.
0: మహాపురుషులందరూ కూడా సేవ ద్వారానే ధన్యులవుతూ వచ్చారు.
1: ఆల్ నోబుల్ సోల్స్ హ్యాడ్ దేర్ లైవ్స్ రియలైజ్డ్, రిడీమ్డ్, లిబరేటెడ్ త్రూ సర్వీస్ ఓన్లీ.
0: కనుక సేవల్లో మీరు ప్రయత్నం చేయండి.
1: Therefore, participate involved in service activity.
0: Bhajana sadhana kante kudanu ee sevale chaala pradhanamaina pettidi.
1: Of all kinds of spiritual practices, the service is noblest and the highest.
0: Prema sarupulara,
1: embodiments of love.
0: Seva ante em anukuntunnaru meeru?
1: What is that you think about service?
0: Edo parulaku kashtala samayamlo apala todpattamu, వారికి సహాయం చేయటము, వారి సేవల్లో పాల్గొనటము, ఇదే సేవలుగా భావిస్తున్నారు.
1: యూ కన్సిడర్ దట్ ద సర్వీస్ మెంట్ టు బి ఆఫ్ సమ్ సపోర్ట్ టు ద పూర్ అండ్ ద నీడీ అట్ ద టైమ్ ఆఫ్ అవర్.
0: కాదు కాదు.
1: నో,
0: మన దేహం నిరంతరం కూడాను సేవలు అందే దీన్ని అంకితం గావించాలి.
1: ద బాడీ మస్ట్ బి డెడికేటెడ్ టు సర్వీస్.
0: బాడీ లోపల అనేక అంగములు ఉంటున్నాయి.
1: The body has got various limbs.
0: ఈ అంగములన్నీ కూడాను సేవల నిమిత్తమే అందించినవే కానీ మరొక కర్మల నిమిత్తం కాదు.
1: All the limbs of the body are meant to serve only.
0: ఈ సేవలు మనం మర్చిపోతున్నాము.
1: We have forgotten the spirit of service.
0: దేహంలో ఉన్నటువంటి ప్రతి అంగం కూడాను కర్మోపాసన నిమిత్తమే అందించినటువంటిది.
1: Every limb has to be involved, spent in the field of action.
0: కర్మోపాసనే మానవులకు ముఖ్యమైనటువంటి ధన్యత గాయించినటువంటి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ కర్మోపాసన దట్ వుడ్ రిడీమ్ అవర్ లైవ్స్.
0: మనము ఎన్నియో మంత్రములు కడుతున్నాము, ఎన్నియో సాధనలు చేస్తున్నాము, కానీ అవన్నీ తాత్కాలిక తృప్తి నిమిత్తమే చేస్తున్నామే కానీ శాశ్వతమైనటువంటి ఆనందం అందించము.
1: వీ బిల్డ్ సో మెనీ టెంపుల్స్, ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్, అండ్ వీ అండర్టేక్ సో మెనీ పార్ట్స్ ఆఫ్ స్పిరిచువల్ డిసిప్లిన్, but they confer only temporary joy and happiness.
0: Prachina maharshulu prayatna purvakanga sadhanalu chesukoni dehanni sadhinchinaru.
1: The ancient rishis, the seers of wisdom, have undertaken spiritual practice in all seriousness and were liberated.
0: Kanuka sevala kante minchinatvadi marokati ledani meeru nitya satyanni viswasinchali.
1: You should have full faith in this eternal truth that nothing is more than that of service.
0: ఎవరైనా బాధపడుతున్నటువంటి వారికి మనం సహాయం చేయాలి.
1: ఇఫ్ యూ ఫైండ్ ఎనీవన్ సఫరింగ్, బీ ఆఫ్ సమ్ హెల్ప్ టు దెమ్.
0: కేవలము ఆరోగ్యం నిమిత్తమే కాదు, అన్నింటినీ ఎందుకు మనం సహాయం చేయాలి.
1: ద సఫరింగ్ నీడ్ నాట్ నెసెసరీ బీన్ ఆన్ హెల్త్ గ్రౌండ్స్ అలోన్.
0: మన ప్రాచీన సంస్కృతి పల్లెలందే ఉంటున్నది కానీ పట్టణంలో లేదు.
1: ద ఏన్షియంట్ కల్చర్ ఇన్ ఫ్యాక్ట్ ఈజ్ ఇన్ విలేజెస్ అండ్ నాట్ ఇన్ సిటీస్.
0: సిటీస్ లోపల ఆ కల్చర్ ను అన్ని విధాలా పాడు చేస్తుంటుంది.
1: ఇట్ ఈస్ ద సిటీ దట్ టోటలీ స్పాయిల్స్ ది ఏన్షియంట్ కల్చర్.
0: కనుక మనం పల్లెలకు వెళ్లి వారి కష్టములు దుఃఖములు విచారములు విచారించి వాటిని నివారణ గావించుకునే నిమిత్తమై కొన్ని సేవలు చేయాలి.
1: Therefore, we have to visit the rural areas, the villages, find out their problems and try to alleviate the suffering of the natives.
0: టౌన్లో పోతే కేవలము మనకు సుఖమును ఆనందమును సౌఖ్యాన్ని ఆశించి వెళుతున్నాం.
1: In fact, we move on to the towns and the cities expecting the comforts and conveniences and luxuries.
0: ఈ విధమైనటువంటి యొక్క సుఖముల నిమిత్తమై కోరి మానవుడు తన దుఃఖాన్ని తెచ్చి పెట్టుకుంటున్నాడు.
1: By running after these comforts and luxuries, man is actually running after the suffering thereby.
0: నసుక లభ్యతే సుఖం. సుఖం నుంచి మనకు సుఖం రాదు, దుఃఖం నుంచి మనకు సుఖం లభిస్తుంది.
1: You can never get happiness out of happiness. It is only the suffering that gets fructified ultimately in conferring happiness.
0: అందు నిమిత్తమై ప్రాచీన మహర్షులందరూ కూడాను ఊరు గ్రామాలను వదిలిపెట్టి అరణ్యానికి చేరి ఏకాంతమైనటువంటి సేవ లోపల దైవాన్ని ఆరాధన చేస్తూ వచ్చారు.
1: That's the reason why the ancient rishis are far from the madding crowd, away from the cities and towns, spend their life time in forests.
0: కనుక సేవలు చేయండి.
1: So sir,
0: మన యొక్క చేతులు సేవల నిమిత్తమే వచ్చినది, ఎవరికైనా అబ్బా అతను నాకు మంచి తనం చేశాడు అనే పేరుని తెచ్చుకుంటే అంతకంటే గొప్పతనం లేదు.
1: There is nothing other than rendering service to a person who is in need of your service. That gives you good name and fame.
0: కనుక మనము గుడ్ వర్క్ చేయాలి కాని మనం సహనమైనటువంటి యొక్క శాంతి జీవితాన్ని గడపాలి.
1: We should do good work and lead a peaceful life.
0: భగవంతునకు సేవలు ఎందు ఆనందం కాని పూజలు ఎందు కాని త్యాగములు ఎందు కాని ఆనందం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈజ్ వెరీ హ్యాపీ వాచింగ్ యువర్ సర్వీసెస్ అండ్ నాట్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ వర్షిప్.
0: కనుక సర్వీస్ మనం చేయండి.
1: సో వీ షుడ్ సర్వ్.
0: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ సర్వ్ ఆల్.
1: ద బెస్ట్ వే టు గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్.
0: ఈ రెండింటిని మనం చక్కగా గుర్తించుకుని వర్తించితే ఇంతకంటే గొప్ప సాధన మరొకటి లేదు.
1: If we recognize these twin principles, there is no other greater spiritual path
0: other than this. You
1: don't need to spend money for this.
0: We are
1: spending lakhs of money for service activity.
0: What
1: is the result of all this?
0: Nothing
1: you get.
0: కనుక ఈ ధర్మం ఖర్చు పెట్టి ఈ వ్యర్థమైనటువంటి కాలాన్ని మనం అనుభవించడం కంటే సార్థకమైనటువంటి జీవితాన్ని జరుపుకోవటం చాలా ఉత్తమము.
1: డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ స్పెండింగ్ మనీ హై ఎక్స్పెండిచర్. దేర్ఫోర్ రెండర్ సర్వీస్ ఇన్ ట్రూ స్పిరిట్.
0: మా ఈ సేవాధర్మం వారు కూడాను స్వామికి సేవలు చేయడానికి నిమిత్తమైపోయి అనేక రకములుగా శ్రమలు కోర్చి వారి జీవితాల్లో వారి జీతాల్లో చాలా వరకు నిలబెట్టుకుని వచ్చారు.
1: People pass through the struggle, the stress and strain to serve people and sacrifice their earnings.
0: Idi evariki?
1: For whom is it meant that
0: amount? Sevalakai vachinavi.
1: It is for service only.
0: Daridra narayana sevane chesam idi chaala uttamamainatundi.
1: To serve the poor people is the noblest of all.
0: Kanuka nenu variki cheppanu nayana meeru danni bank lo petti danu nunchi vacheetundi oka vaddito nitya sevalu meeru chestunnarandi.
1: Bhagavan wanted them to deposit money in the bank and out of the interest they should serve the community.
0: Dhanam chethi e maatramo manaku gunamlu peragu.
1: In fact, virtues cannot be developed purely out of money.
0: Tyage neki antratva manasu tyagamunde manaku yogam untundali.
1: It is only the tyaga, the sacrifice, which is yoga, the spiritual
0: kani bhogani anubhavinchalani prayatnam chestunnaru.
1: Because we are after this bhoga, the affluence.
0: కనుక మన భోగం చేత రోగమే వస్తుంది కానీ త్యాగం రాదు.
1: It is the bhoga, the plenty and prosperity that will put us to roga, the suffering.
0: కనుక మీరు త్యాగం చేతనే యోగాన్ని సంపాదించండి.
1: It is out of tyaga, the sacrifice, you develop the spirit of yoga, the spiritual path.
0: అప్పుడు ఆ వ్యక్తి ఎన్ని దినములు ఉంచో మీకు నిమిత్తమై కాచుకుని ఉన్న ఆనందాన్ని మీకు అందిస్తాడు.
1: naturally be able to make that person happy, the recipient of your service.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Daivanni chintinchinappatikini manaku prayojanam ledu.
1: Is not enough if you merely think of God.
0: Ee think cheyatam cheta mee oka manasu trupti padavachu.
1: This thought on God may give you temporary satisfaction.
0: Prati jeevudu devudu anetuvanti satyanni meeru gurtinchi vartinchali.
1: Understand the basic truth and conduct accordingly that everyone is basically divine.
0: అటువంటి వ్యక్తి యందు ఉన్నటువంటి దైవమే సర్వుల యందు కూడాను ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
1: The divinity present in you is present in everybody and is in a blissful state.
0: ఈశ్వర సర్వభూతానాం ఈశా వాసం ఇదం జగత్.
1: God dwells in all of the beings, the whole creation, cosmos is divine.
0: భగవంతుడు ఎక్కడో ఏదో ఒక గుడి యందు కట్టగలనందు నిలిచి ఉన్నాడని మీరు భావించకూడదు.
1: God is not specially located in any building or in any temple specially built.
0: Deho devalai prakto jivo deva samataha.
1: The very body is the temple and the indweller is the divine, the
0: ancient. Bhagavantu nijamaina mandiramu mana dehame.
1: Really the body is the true temple of God.
0: Adani yokka pratishtha mana hrudayame.
1: And God is installed in the heart.
0: Kalukane deeniki hrudayamu ani peru pettaru.
1: And hence it is called hridaya.
0: Hrut plus daya, hridayamu.
1: Hrut plus daya is hridaya.
0: Ee hridayamulo daya bhavam pechukunnappude nijamaina aaradhana avutundi.
1: In fact, when you are full of compassion in your hridaya, that will be true act of worship.
0: Kanuka hridayanni meeru abhivruddhi parchukondi.
1: Develop this compassion hridaya more.
0: ఈ హృదయం చేతనే మీరు ఏ సేవ చేసినా సార్థకం అవుతుంది.
1: విత్ దిస్ కంపాషనేట్ హార్ట్ యు విల్ సర్టన్లీ రియలైజ్ ద రిజల్ట్స్ అండ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్స్.
0: ప్రతి మానవుడు కూడాను దేవుడిగానే భావించండి.
1: కన్సిడర్ ఎవ్రీ వన్ యాస్ డివైన్.
0: దేవుడు ఎక్కడ చూసినా ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: కనుకనే అటు సర్వాంతర్యామి అనిపిట్టి ఈ దేవ దైవతత్వాన్ని మనం మర్చిపోయి
1: we have forgotten the divine principle which is all pervasive.
0: Alpamaina swalpamainaatundi yokka dehaanandamulo nimittamai manam paatu padutunnam.
1: We only struggle hard to pacify and please the body which is momentary and temporary.
0: Ee dehamtho manam ye maatramu sahaanni pondalemu.
1: The happiness cannot be acquired out of this body.
0: Ee dehamu oka vidhamainaatundi panjaramu.
1: This body is a sort of a cage.
0: ఈ యొక్క దీనిలో మనం ఒక విధమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తామని ప్రార్థిస్తున్నాము.
1: ఇన్ దిస్ లిమిటెడ్ బాడీ యు వాంట్ టు ఎంజాయ్ ది ఇన్ఫినిట్ హ్యాపీనెస్.
0: దీని వల్ల మనకు ఆనందం జరగదు.
1: యు కెనాట్ ఎక్స్పెక్ట్ టు బి బ్లిస్ఫుల్ ఇన్ దిస్ బాడీ.
0: దేహము పాంచభౌతికము.
1: The body is full of senses.
0: Deham koolaka tappadeppudu.
1: Bound to fall someday or other.
0: Dehi niramayundu.
1: The indweller is eternal.
0: Galutimpaka dehi chaavu puttukal moha nibandha bandhanala muddu lebu.
1: The indweller neither has a beginning nor an end, the liberation or bondage either.
0: Aa dehi deva devudu.
1: And that indweller is God.
0: Madin gamanimpaka aatmarupudai.
1: And he is in the form of the spirit or the soul.
0: కనుకని ఇట్టి ఆత్మరూపుణ్ణి మనము గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We have to make every effort to know the true self, Atma.
0: ఏదో బయట ఉన్నాడని పరమాత్మనే ఈ యొక్క బొమ్మలను మనం పూజిస్తున్నాము.
1: We are run after the pictures thinking that God is outside.
0: ఎక్కడ పోయినప్పుడు గాడ్ మానవాకారంతోనే ఉంటున్నాడు.
1: You find God in human form all around.
0: కనుకనే ఏక వ్యోధ పురుషులందరూ కూడాను దేహం మనుష్య రూపేణ.
1: God is in human form.
0: అట్టి మానవులను బాధ పెట్టి కనిపించినటువంటి దేవుణ్ణి పూజిస్తుంటుంటే నీకు జరిగేది ఏమిటి?
1: యు పుట్ ద హ్యూమన్ ఫామ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ద వెరీ డివైన్ పుట్ హిమ్ టు సఫరింగ్ అండ్ యెట్ యు వాంట్ టు వర్షిప్.
0: నీ ఎదుట ఉన్న ప్రతి మానవుడు కూడాను దేవుడే.
1: ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఇస్ గాడ్.
0: అట్టి ప్రత్యక్ష దేవుణ్ణి మనం విశ్వసించి పరోక్షమైనటువంటి నాస్తికమైనటువంటి దేహాన్ని ఆశిస్తున్నాం.
1: We have forgotten the direct manifestation of the divinity in the human form and we run after the pictures and other idols.
0: కవి ఈ పిక్చర్స్ ను ఈ బొమ్మలను పూజించడం కొంచెం మానుకోండి.
1: Better we put a stop worshiping the idols and
0: నీ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిని నీవు దైవంగా భావించు.
1: Consider the man in front of your God.
0: నీకు ద్వేషమైనటువంటి వాడు కూడాను ఈ దగ్గరకు వచ్చినప్పటికి హలో బ్రదర్ అని పిచ్చరించు.
1: You may face a person, your enemy, but yet you talk to him in all cordiality.
0: అప్పుడు హలో బ్రదర్ అంటే ఆ ద్వేషకుడను తాను కూడా హలో బ్రదర్ అంటాడు.
1: When once you say hello brother, the person who hates you bitterly would also respond saying hello brother.
0: వీడు నాకు ద్వేషుడని వాడిని ఏమైనా భూత తిట్టేకపోతే వాడు కూడా నిన్ను భూత తిట్టుతాడు.
1: బికాస్ ఆఫ్ హేట్రెడ్ ఇఫ్ యూ గో ఆన్ అక్యూజింగ్ హిమ్ యూ విల్ బి అక్యూజ్డ్ ఇన్ టర్న్.
0: కనుక అట్టి ప్రయత్నంలో మనం పాల్గొనకండి.
1: డు నాట్ ఇండల్జ్ ఇన్ సచ్ మీన్ పార్ట్.
0: ప్రతి ఎదుటి వచ్చినటువంటి భక్తిని కూడాను గౌరవించు.
1: రెస్పెక్ట్ ఎవ్రీవన్.
0: గౌరవించినప్పుడు నీ గౌరవం కూడా పెరుగుతుంది.
1: వెన్ యూ రెస్పెక్ట్ యూ విల్ బి రెస్పెక్టెడ్.
0: కానీ ఈనాటి మానవుడు గౌరవుల కోసమని పాటుపడుతున్నాడు.
1: మ్యాన్ వాంట్స్ టు బి రెస్పెక్టెడ్ ఎవ్రీవేర్.
0: కానీ నీవు ఇంకొకరికి రెస్పెక్ట్ చేయకపోయినప్పుడు నీకు పనులు ఏ రీతిగా రెస్పెక్ట్ ఇస్తారు?
1: వెన్ యూ డు నాట్ రెస్పెక్ట్ అదర్స్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు బి రెస్పెక్టెడ్.
0: కనుక నీవు రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ పుచ్చుకో.
1: దేర్ఫోర్ రెస్పెక్ట్ అదర్స్ అండ్ బి రెస్పెక్టెడ్ ఇన్ టర్న్.
0: దేశంలో దేహంలో ప్రతి మానవుని ఎందుకును రెస్పెక్ట్ గౌరవాన్ని మనం అందుకునే నిమిత్తమై జన్మించామే కాని గౌరవాన్ని అందుకునే నిమిత్తమై పూజించాము కాని మన దేహము గౌరవం పూర్తిగా రాదు.
1: దేర్ఫోర్ వీఆర్ విత్ దిస్ బాడీ ఇన్ హ్యూమన్ ఫామ్ ఇన్ ఆర్డర్ టు బి రెస్పెక్టెడ్ బై ఎవ్రీబడి అండ్ టు షో అవర్ రెస్పెక్ట్ టు ఎవ్రీవన్.
0: అది ఈనాడు మనం సాధించవలసినటువంటిది.
1: దాట్ ఈస్ టు బి అచీవ్డ్ టుడే.
0: మనం మంచి మాటలు మాట్లాడేటప్పుడు వాడు కూడా మంచి మాటలు మాట్లాడతాడు.
1: వెన్ వి టాక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ యూ విల్ ఆల్సో హ్యావ్ సచ్ వర్డ్స్ ఇన్.
0: మనం గౌరవంగా వారికి పలకరించినప్పుడు వారు కూడా మనల్ని గౌరవంగా పలకరిస్తారు.
1: వెన్ యూ టాక్ విత్ ఆల్ ద రెస్పెక్ట్ ది అదర్ పర్సన్ ఆల్సో విల్ టాక్ టు యూ రెస్పెక్ట్ఫుల్లీ.
0: అది మనకు ఈనాడు మానవుడు సాధించవలసినటువంటిది.
1: దాట్స్ వాట్ వీ హావ్ గాట్ టు అచీవ్ టుడే.
0: ఒక నమస్కారం చేసినప్పుడు ఆ నమస్కారం ఎవరికి పోతుండాలి?
1: ఇఫ్ యూ డూ నమస్కార్ హూమ్ డస్ ఇట్ గో?
0: ఈ పాంచభౌతికమైనటువంటి దేహం కోసం కాదు.
1: ద నమస్కార్ సాల్యుటేషన్ డస్ నాట్ గో టు ద బాడీ ఓన్లీ.
0: ఆ హృదయమునకు నేను నమస్కారం చేస్తుంది.
1: యూ ఆఫర్ యువర్ సాల్యుటేషన్ టు ద ఇన్వెలర్ ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ హార్ట్.
0: కనుక మరినపు కొంప ఈ దేహము.
1: బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ డర్ట్.
0: నగ్గడి సేవక గంప ఈ దేహము.
1: అండ్ దిస్ బాడీ ఈజ్ దేర్ సింప్లీ టు సర్వ్.
0: జాత సంచలనము బంధు దుంప.
1: ఇట్ పెరినేట్స్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్.
0: అయ్యాదం లేని కంప.
1: అండ్ ఇట్ ఫుల్ ఆఫ్ థాని బుషెస్.
0: ఈ థాన్ బుషెస్ లోపల మనం ఏం సాధిస్తాము?
1: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఎక్స్పెక్ట్ టు అకాంప్లిష్ ఇన్ దిస్ బాడీ?
0: కనుకనే ఈ దేహమును నీవు ఆధారం చేసుకుని
1: డోంట్ రిలై ఆన్ ద బాడీ.
0: పాపమును మనం పూజించుకోకూడదు.
1: అండ్ సింప్లీ పో సింప్లీ డోంట్ నాట్ అక్రూ.
0: ఈ దేహమును పరుల సేవ నిమిత్తమై నీవు పోషించుకో.
1: ద బాడీ హాస్ గాట్ టు బి మెయింటైన్డ్ అండ్ సస్టైన్డ్ టు సర్వ్.
0: కనుకనే మనం ఈ నిమిత్తమై దేహాలు వచ్చామని మనం భావించాలి.
1: వి హావ్ టు కన్సిడర్ దట్ గాడ్ హాస్ గివెన్ దిస్ బాడీ ఫర్ దిస్ పర్పస్.
0: మనం దేహాన్ని అందుకున్నందుకు
1: హావింగ్ బీన్ గివెన్
0: దేహాన్ని సుఖపెట్టుకునే నిమిత్తం కాదు.
1: ద బాడీ ఈస్ గిఫ్టెడ్ నాట్ టు ఎంజాయ్ ద ప్లెజర్స్ ఆఫ్ లైఫ్.
0: ఏమిటి ఈ దేహంతో కలిగే సుఖము?
1: వాట్ ప్లెజర్ యూ గెట్ ఇన్ దిస్ బాడీ?
0: ఏమీ ప్రయోజనం లేదు.
1: ఇట్స్ యూస్లెస్.
0: ఒక్క నిమిషం లోపల మనం ఎన్నో సంవత్సరాలు బ్రతుకుతాము.
1: We may live for a long time.
0: కానీ అది పోయేసమయంలో ఒక క్షణం కూడా మనకు తెలిసిపోదు.
1: But as the end approaches, you will not come even for a moment before.
0: ఇది క్షణంలో ఉండేటువంటి ఒక జీవితానికి మనం ఇంత గౌరవమా?
1: The life which is so transient, momentary, fleeting, why do you waste your time?
0: మన హృదయాన్ని గౌరవించాలి.
1: Respect your heart.
0: జీవుణ్ణి గౌరవించాలి.
1: Respect the indweller.
0: అదే మన దేవసేవ.
1: And that is the true service.
0: అట్టి దేవసేవను మనం సాధించడానికి ఈ దేహమును మనం పూనుకోవాలి.
1: We have to make use of our body to serve God in human form.
0: అప్పుడు నిత్యము మనకు నూతనమైన సంవత్సరంగానే అవుతుంది.
1: Then every day will be a matter of celebration. There's melody in our life.
0: సంవత్సరానికి ఒక పర్యాయము ఒకరికి సర్వీస్ చేయడానికి పోతే ఇంతే నా జీవితము.
1: We don't have to wait just for one day in a year. Is that the life?
0: కాదు కాదు.
1: No.
0: జీవితం అంతా కూడాను బ్రహ్మమైనటువంటిది.
1: The whole life, in fact, is full of dust the word, dust thou return.
0: గౌరవం మనకు చిన్మయమైనటువంటిది.
1: And the respect is because of that eternal divinity in you.
0: ఈ గౌరవాన్ని నీవు సంపాదించుకో.
1: Acquire, achieve this divinity.
0: లింకన్ మీకు తెలుసును?
1: Yes. Lincoln was highly respected.
0: ఆయన 10 మంది షోకులో ఉండేటువంటి వాడి చేతిలో స్కూల్కి పోతూ వచ్చాడు.
1: He was going to school along with his classmates.
0: కానీ ఆ క్లాస్మేట్స్ అంతా కూడా గొప్ప విలువైనటువంటి వస్త్రాలు విలువైనటువంటి ఒక నగలు ధరించుకుని వాళ్ళు వెళుతున్నారు స్కూల్.
1: క్లాస్మేట్స్ దే వర్ వేరింగ్ కాస్ట్లీ డ్రెస్సెస్ అండ్ ప్రొసీడింగ్ టు స్కూల్ ఎవ్రీ డే.
0: కానీ లింకన్ కేతి కాస్ట్లీ డ్రెస్ లేదు.
1: బట్ ది లింకన్ కుడ్ నాట్ అఫోర్డ్ కాస్ట్లీ డ్రెస్.
0: చిరిగిపోయిన వస్త్రము కుట్టించుకుని తల్లితో తాను ధరించుకుని పోయేటువంటి వాడు.
1: హీ హ్యాడ్ టు వేర్ వోర్న్ అవుట్ క్లోత్స్ క్లోత్స్ విచ్ ఆర్ టోర్న్.
0: ఒకనాడు తల్లి దగ్గరికి పోయి ఏడ్చాడు.
1: One day he went to his mother and cried.
0: Amma, nenu school ku poru.
1: He said, Mother, I won't go to school.
0: నా తోటి మానవులందరూ కూడా నన్ను చూసి హాస్యం చేస్తున్నారు.
1: All my classmates are making fun of me.
0: నన్ను హీనంగా చూస్తున్నారు.
1: They are considering me very low.
0: ఎందుకనగా నాలో మంచి వస్త్రాలు లేవు.
1: The reason is I don't have costly dress.
0: నేను బీదవాడిని అని చెప్పని వీడు పూర్ పీపుల్ అని నన్ను చాలా హాస్యం చేస్తున్నారు.
1: They consider me very cheap because I am a poor boy.
0: అప్పుడు ఆ తల్లి కుమారుని చెంత కూర్చోబెట్టుకుని
1: Mother beckoned the son.
0: నాయనా ఇంత మాత్రమునికే నీవు వగచనక్కర్లేదు.
1: You don't need to worry and cry for this.
0: అదంతా నీ యొక్క భవిష్యత్తుకు మంచిది అని అన్నాడు.
1: He's going to help you for your future.
0: కానీ ఏది చూసినప్పటికీ ఇది కాస్ట్లీ నీకు వెళ్ళిన కట్టనక్కర్లేదు.
1: Do not attach the value to anything, calling it costly, be that be.
0: ప్రతి మానవుని నీవు గౌరవించుకుంటూ పో.
1: You go on respecting everyone you meet.
0: నిన్ను అందరూ కూడా గౌరవిస్తారు.
1: Then everyone will start respecting you.
0: కనుక అప్పుడు అందరినీ గౌరవించుకుంటూ వచ్చాడు.
1: From that day he started respecting everybody.
0: చెప్పుడు కుట్టేటువంటి వాడి దగ్గర కూడా పోయి ఓ నాయన నీవెంత ధన్యుడు నాయన.
1: Even when he approaches the cobbler he would say you are simply great.
0: మీకు కాళ్ళకు బాధలు లేకుండా ముందు గుచ్చుకోకుండా ఈ యొక్క దీను ఈ మానవుడు మీకు సమర్థిస్తున్నాడు.
1: In fact you are supplying the footwear which will be protecting the feet against the pinching of the thorns on the way.
0: కాబట్టి అతన్ని గౌరవించాలి.
1: So you have to respect him in a cobbler.
0: ఆ చెప్పులే లేకపోతే మనం ముండల్లో కంపల్లో తిరిగి ఎన్నో బాధలకు గురి అయి ఉంటాం.
1: Without the footwear, naturally we will suffer as we walk along.
0: ఆ విధంగా పోతూ ఉంటే
1: as days went on like that,
0: కొన్ని దినముల లోపల తనకు గౌరవం వచ్చింది.
1: After a couple of days, he was highly respected.
0: తర్వాత ఒక ఎలక్షన్ వచ్చింది.
1: ఇట్ వాజ్ ది ఎలక్షన్ టైం.
0: ఈ ఎలక్షన్ లోపల అందరూ ఇతన్ని నువ్వు స్టాండ్ కావని చెప్పారు.
1: ఆల్ ఆఫ్ దెమ్ వాంటెడ్ హిమ్ టు కంటెస్ట్ ది ఎలక్షన్.
0: అప్పుడు అతను నాయన నేను బీదవాడిని నాకెవరిస్తారు ఓటు నేను ఉండను అన్నాడు.
1: అండ్ దెన్ హీ సెడ్ ఐ యామ్ పూర్ హౌ కెన్ ఐ కంటెస్ట్ ది ఎలక్షన్ విచ్ మీన్స్ ఎక్స్పెండిచర్.
0: ఎలక్షన్ అనుకుంటే కొన్ని కోట్ల ఖర్చు పెడుతున్నారు మన భారతీయులు.
1: భారతీయ స్పెండ్ క్రోర్స్ ఆఫ్ మనీ డ్యూరింగ్ ఎలక్షన్.
0: ఒక బెగ్గర్కు ఒక కాసు ఇవ్వాలంటే వెనుకపోతున్నారు.
1: దే ఆర్ నాట్ రెడీ టు ఆఫర్ ఏ పై టు ఏ బెగ్గర్.
0: ఇలాంటిది ఆ పూజ యొక్క తత్వం.
1: ఇస్ దట్ వర్షిప్? నో.
0: లేదు. అప్పుడు తల్లి యొక్క బోధన విని
1: having responded to his
0: ప్రతి మానవుని కూడా గౌరవిస్తూ గౌరవంతో మాట్లాడుకుంటూ వచ్చాడు.
1: లింకన్ వెంట్ ఆన్ టాకింగ్ రెస్పెక్ట్ఫుల్లీ విత్ ఎవ్రీబడి.
0: ఈ రెస్పెక్ట్ వల్ల ఆ లింకన్ కు గొప్ప పేరు వచ్చింది.
1: బికాస్ ఆఫ్ దిస్ రెస్పెక్ట్ హి వాస్ హైలీ ఎస్టీమ్డ్.
0: స్నేహితుల యొక్క ప్రతిఫలం చేత అతను ఎలక్షన్ కు నిలిచాడు.
1: బికాస్ ఎంకరేజ్మెంట్ అండ్ ద సపోర్ట్ ఆఫ్ దిస్ ఫ్రెండ్స్ హీ కంటెస్టెడ్ ఇన్ ది ఎలక్షన్.
0: ఆ ఎలక్షన్ లోపల ఈ లింకన్ కి గొప్ప విజయాలు సంపాదించింది.
1: దేర్ ఇన్ ది ఎలక్షన్ హీ వన్.
0: అతన్ని క్రమక్రమేణ అందరూ చేరారు. అతన్ని అమెరికా ప్రెసిడెంట్ గా తయారు చేశారు.
1: దెన్ హీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా.
0: అప్పుడు అందరూ గౌరవించారు.
1: ఆల్ రెస్పెక్టెడ్ హిమ్.
0: తల్లి దగ్గరికి వచ్చాడు.
1: హీ కేమ్ టు మదర్.
0: తల్లి, నీ యొక్క ప్రబోధనే నాకు ఇంత గౌరవాన్ని అందించింది అని.
1: మదర్, ఐ కుడ్ విన్ ఆల్ ద నేమ్ అండ్ ఎస్టీమ్ బికాస్ ఆఫ్ యువర్ టీచింగ్స్.
0: కనుక తల్లి చాలా గౌరవాన్ని మంచి పేరును సంపాదించేటువంటిది.
1: In fact, it's mother who is the cause for your good name.
0: తల్లి యొక్క గౌరవాన్ని మనం నిలపాలంటే ఆమె యొక్క ఆజ్ఞను మనం శిరసావహించాలి.
1: We have to uphold the good name of the mother by following her command.
0: కనుకనే మాతృదేవో భవ పితృదేవో భవ అని మాతాపితులను పెద్దగా బోధించారు.
1: That's the reason why we have been taught from the earlier times that mother is God, father is God.
0: మదర్ ఒక బాడీ వంటిది.
1: Mother is like a body.
0: తండ్రి ఈ ఆత్మ వంటి వాడు.
1: Father is the indweller, the spirit.
0: మదరు ఫాదరు రెండింటిని మీరు గౌరవిస్తురండి.
1: So you must respect mother and father.
0: అప్పుడు మనకు ఎంతైనా గౌరవం లభిస్తుంది.
1: Naturally you will win the good name.
0: ఈ విధంగా పోయినటువంటి ఒక లింకన్ ఎంతనో గొప్ప పేరును సంపాదించాడు.
1: Like that Lincoln was highly prestigious and famous.
0: ఈనాడు మనం ఏమి సంపాదిస్తున్నాము?
1: టుడే వాట్ ఇస్ దట్ వి ఆర్ గెటింగ్ టుడే?
0: అమ్మానాన్నలు సంపాదించి పెట్టినటువంటి ధనమంతా కూడా వేస్ట్ చేస్తున్నాము.
1: వి ఆర్ వేస్టింగ్ ద మనీ ఆఫ్ అవర్ పేరెంట్స్.
0: కానీ వాళ్ళకి అగౌరవం తెప్పిస్తున్నాము.
1: అండ్ వీ బ్రింగ్ డిస్రెప్యూట్ బ్యాడ్ నేమ్ టు అవర్ పేరెంట్స్.
0: కనుక ఇంకా మనం తెచ్చేది ఏంటి?
1: వాట్ ఇస్ దట్ వి గెట్?
0: కాదు కాదు.
1: That's not.
0: తల్లిదండ్రులు సంపాదించినటువంటి దానిని మనం సద్వినియోగం చేయాలి.
1: ఆల్ ద మనీ ఆఫ్ ద పేరెంట్స్ మస్ట్ బి స్పెండ్ ప్రాపర్లీ.
0: దేహంలో ఉన్నటువంటి రక్తబొట్టు ప్రతి ఒక్కటి కూడాను తల్లిదండ్రుల యొక్క ప్రేమ తత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ యువర్ బ్లడ్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
0: ఆ యొక్క బ్లడ్ డ్రాప్ ని కూడాను ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు మనం దానం చేయాలి.
1: ఈవెన్ దట్ బ్లడ్ డ్రాప్ హ్యాస్ గాట్ బి సాక్రిఫైస్డ్ if the other person is in need of your blood.
0: నీవు స్వార్థానికి ప్రయోజనం కావద్దు.
1: You should never be selfish.
0: ఈ స్వార్థము స్వప్రయోజనమే మానవుణ్ణి హీనునిగా భావిస్తుంది.
1: It is only the selfishness and self-interest that ruins the man.
0: అతను క్రమక్రమేణా అమెరికాకు రెండు పర్యాయములు ప్రెసిడెంట్ అయ్యాడు.
1: అండ్ హీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ట్వైస్.
0: ఇతన్ని చూచి అందరూ ఎంతో ఆనందిస్తూ వచ్చారు.
1: పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ వాచింగ్ దిస్.
0: మీకు అందరికీ తెలుసు,
1: యు ఆల్ నో
0: చర్చిల్,
1: విన్స్టన్ చర్చిల్.
0: ఈ చర్చిల్ ఇంగ్లాండ్ లోపల గొప్ప ప్రైమ్ మినిస్టర్ అయినాడు.
1: విన్స్టన్ చర్చిల్ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్.
0: అప్పుడు అతను చెప్తూ వచ్చాడు,
1: భారతీయులు
0: గొప్పవారిని పూజ పొందుతుంటే చాలా గౌరవిస్తున్నారు.
1: ఇండియన్స్ ఆర్ హైలీ రెప్యూటెడ్ అండ్ దే వర్ రెస్పెక్టెడ్.
0: కానీ వారు చేసేది ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ దే డూ?
0: తల్లిదండ్రులు సంపాదించినటువంటి ధనాన్ని తీసుకుని పోవటము, దుర్వినియోగం చేయటము, నిష్ప్రవర్తనలో మునగటము, దురభ్యాసంలో పాల్గొనటము.
1: ద చర్చిల్ సెడ్ దే ఆర్ మిస్యూజింగ్ ద మనీ ఆఫ్ దేర్ పేరెంట్స్ బై దేర్ బ్యాడ్ బిహేవియర్ ఇన్ ఆల్ దేర్ వాయిసెస్.
0: కనుక ఆ విధమైన దీంతో నీవు ధనం ఖర్చు పెడితే నీకేమాత్రము ధన్యత కాదు.
1: ఇఫ్ యూ స్పెండ్ మనీ లైక్ దాట్ యూ విల్ నెవర్ బి సక్సెస్ఫుల్.
0: కనుక వారు ఇంతవరకు చేసినటువంటి దాన్ని తల్లిదండ్రులకు ఎంతటి గొప్పతనం పేరు సంపాదించాడు.
1: With all this, we should see that the parents will get a good name because of us.
0: తన పోయే సమయం లోపల తల్లిదండ్రుల పేరును మాత్రమే స్మరించారు.
1: As he was leaving, he only thought of his parents only.
0: వారి పేరును తలుచుకొని
1: he was thinking of the parental love.
0: సాధన చేస్తూ వచ్చాడు.
1: And he did every
0: కొన్ని దినములకు ఆ లింకన్ చాలా గొప్ప ప్రఖ్యాతి అయినటువంటి పేరును సంపాదించాడు.
1: అండ్ లింకన్ వాజ్ హైలీ రెప్యూటెడ్ అట్ ద వరల్డ్ లెవెల్.
0: ధనం వల్ల కాదు,
1: ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ మనీ,
0: గుణం వల్లనే,
1: బికాస్ ఆఫ్ వర్చ్యూ.
0: కనుక ప్రపంచంలో ఎంత ధనవంతుడైనా కానీ గుణం లేకుండా పోతే వాడు గుణహీనుడే.
1: దెర్ ఆర్ మెనీ రిచ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ బట్ వీ నీడ్ మెన్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్ ఎల్స్ ద మనీ యూజ్
0: ప్రయోజనము. ధనవంతుడు గొప్ప గొప్ప మేడల మంత్రి కడుతుంటాడు.
1: ఏ రిచ్ మ్యాన్ మే హ్యావ్ మల్టీ స్టోరీడ్ మ్యాన్షన్స్
0: కానీ తన కించిత్ అయినా కూడా సుఖం లేదు.
1: బట్ హీ డజంట్ ఎంజాయ్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ హ్యాపీనెస్.
0: ఇంకా నేను సంపాదించాలి, ఇంకా నేను సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నాడు.
1: హీ వాంట్స్ టు అమాస్ వెల్త్ మోర్ అండ్ మోర్.
0: ఈ సంపాదించినంత ఏం చేస్తున్నాడు?
1: వాట్ విల్ హ్యాపన్ టు దిస్ మనీ?
0: అంత దుర్వినియోగం చేస్తున్నాడు.
1: హీ మిస్యూజెస్, వేస్ట్ ద మనీ.
0: కనుక మనం సద్వినియోగం చేయాలనుకుంటే సదాచారంలో ఉండాలి.
1: టు మేక్ గుడ్ యూజ్ ఆఫ్ ద మనీ వీ షుడ్ అండర్ టేక్ గుడ్ యాక్షన్.
0: సత్ప్రవర్తనలో ఉండాలి.
1: బై గుడ్ బిహేవియర్
0: సద్వినియోగం చేయాలి.
1: వీ షుడ్ బీ ఇన్ గుడ్ కంపెనీ.
0: అప్పుడే నిజమైనటువంటి జీవితానికి శాంతి.
1: దెన్ యూ విల్ హ్యావ్ ద పర్మనెంట్ పీస్ ఇన్ యువర్ లైఫ్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: శాంతి శాంతి శాంతి శాంతి కావాలని ఏడుస్తున్నారు.
1: ఎవ్రీబడి అస్పైర్స్ టు బి పీస్ఫుల్. ది క్రై ఫర్
0: శాంతి ఎక్కడ ఉంది?
1: వేర్ ఇస్ పీస్?
0: మానవుల్లో ఉంది.
1: పీస్ ఇస్ విత్ ఇన్ యూ.
0: మనలో ఉంది.
1: విత్ ఇన్ యూ.
0: మనమే పరమ పవిత్రులము.
1: అండ్ యూఆర్ ది పర్సానిఫికేషన్ ఆఫ్ పీస్.
0: నీకంటే మించినటువంటి శాంతి వేరే మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో పీస్ ఇన్ ది ఔటర్ వరల్డ్.
0: పీస్ ఈజ్ మీ ఎందు.
1: పీస్ ఈజ్ విత్ ఇన్ యూ.
0: విత్ ఇన్ యూ.
1: విత్ ఇన్ యూ.
0: లవ్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: లవ్ ఈజ్ విత్ ఇన్ యూ.
0: ప్రేమ ఈజ్ విత్ ఇన్ యూ.
1: లవ్ ఈజ్ విత్ ఇన్ యూ. పీస్ ఈజ్ విత్ ఇన్ యూ.
0: ఇటువంటి నీ ఎందే ఉండినటువంటి యొక్క సర్వమును నీవు కోల్పోతూ
1: యు హావ్ ఫర్గాటన్ దట్ విచ్ ఈజ్ విత్ ఇన్ యూ.
0: అలాంటి దాన్ని ఏదో పెద్దగా సంపాదించాలని మనం గొప్ప గొప్ప మేడలు కడుతున్నాము.
1: యూ వాంట్ టు గెట్ ఇట్ ఫ్రమ్ ది ఔటర్ వరల్డ్ అండ్ అమాస్ వెల్త్.
0: దినదినం సంపాదించేటువంటి ఎంత కూడా వ్యర్థమైపోతుంది అది.
1: ఆల్ ద మనీ దట్ వీ ఎర్న్ డే బై డే ఈజ్
0: వేస్ట్. ధనము నీ గుణం అంత కూడా వ్యర్థమైపోతుంది అది.
1: ఆల్ ద మనీ అండ్ అదర్ థింగ్స్ ఆర్ ఇన్ వెయిన్.
0: మనం గుణము సంపాదించాలి.
1: సో వీ హావ్ గాట్ టు బి వర్చువస్.
0: గుణం కంటే మించినటువంటి ధనం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ప్రాపర్టీ బియాండ్ మోర్ దాన్ దట్ ఆఫ్ క్యారెక్టర్.
0: గుణం ఖర్చు పెడితే పెరిగేటువంటిదే కానీ తరిగేటువంటిది కాదు.
1: ద వర్చ్యూస్ ఇంక్రీజ్ మోర్ అండ్ మోర్ ద మేక్ ద మోర్ యూ కల్టివేట్.
0: కనుక మనకు ధనం కాదు గొప్ప.
1: ఇస్ నాట్ ద నథింగ్ గ్రేట్ బీయింగ్ రిచ్.
0: గుణమే చాలా ప్రధానమైనటువంటిది.
1: ద క్యారెక్టర్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఆ గుణంకు మించినటువంటి ధనం లోకంలో ఎక్కడ మనకు లభించదు.
1: దేర్ ఇస్ నో అదర్ ప్రాపర్టీ విచ్ ఇస్ మచ్ మోర్ దాన్ దట్ ఆఫ్ వర్చ్యూ.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: విద్యార్థినిలారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరు ధనం నిమిత్తమే మీరు ఎంతో చదువు చదువుతున్నారు.
1: యు ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ టు ఎర్న్ మనీ.
0: దేనికోసం ఈ ఎడ్యుకేషన్?
1: వాట్ ఫార్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
0: ధనం సంపాదించే కోసమని.
1: ఇస్ ఇట్ ఓన్లీ టు ఎర్న్?
0: ధన సేవకులు కానీ దైవ సేవకులు కాలేదు.
1: ఆఫ్టర్ ఆల్ యూ కెన్ బికమ్ ద సర్వెంట్ ఆఫ్ ద మనీ బట్ యూ షుడ్ బి సర్వెంట్ ఆఫ్ గాడ్.
0: సర్వెంట్ ఆఫ్ గాడ్ అనేటువంటి ప్రధానమైనటువంటిది.
1: టు బి ద సర్వెంట్ ఆఫ్ గాడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: సర్వెంట్ ఆఫ్ మనీ అనేటువంటి నిన్ను పతనం చేస్తుంది.
1: ఇఫ్ యు ఆర్ ద సర్వెంట్ ఆఫ్ ద మనీ యూ విల్ రూయిన్ యువర్ సెల్ఫ్.
0: పతనం ఉండొచ్చుందే కొంతవరకు నువ్వు.
1: money is necessary to some extent.
0: కాని
1: బట్
0: అధికమైనటువంటి ధనము మనకు అశాంతిని అందిస్తుంది.
1: టూ మచ్ ఆఫ్ మనీ విల్ మేక్ యూ రెస్ట్లెస్ అజిటేటెడ్.
0: మనకు కావాల్సినటువంటిది ప్రేమ అనే ధనం పెంచుకోవాలి.
1: వీ మస్ట్ హ్యావ్ ద వెల్త్ ఆఫ్ లవ్,
0: సత్యం అనేటువంటి యొక్క ధనం పెంచుకోవాలి.
1: వెల్త్ ఆఫ్ ట్రూత్,
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ నో అదర్ గ్రేటర్ ప్రిన్సిపల్ దాన్ ట్రూత్.
0: కనుక సత్య ధర్మంతో మన జీవితాన్ని ధన్యం గావించుకోవాలి.
1: సో వీ షుడ్ హావ్ టు రిడీమ్ అవర్ లైఫ్స్ బై ఫాలోయింగ్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: అంతేకాని ధనమును మాత్రం పెట్టుకుని బ్యాంకులు నిండుకు పెట్టుకుని బ్యాంకు బుక్కులు తన దగ్గర కాపాడుకుంటూ కూర్చుంటే నీకేమి చిక్కుతుంది?
1: ఇఫ్ యూ గాట్ లాట్ ఆఫ్ మనీ టు అవర్ క్రెడిట్ ఇన్ ద బ్యాంక్, వాట్ ఫార్ ఇస్ ఇట్? వేర్ విల్ ఇట్ టేక్ యూ?
0: పోయేటప్పుడు కించిత్తేనా మనం వెంట రాదు.
1: యాజ్ వీ లీవ్ దిస్ వరల్డ్ యూ కెనాట్ టేక్ మనీ విత్ యూ.
0: రాజా,
1: this is said by the king.
0: ఆయన ఒక ధర్మాన్ని బోధించాడు.
1: This is taught by him.
0: నేను ఎంతో గొప్పవాడిని.
1: I am rich man.
0: నేను గొప్ప శ్రీమంతుణ్ణి.
1: I am very rich
0: అని పెరుగుతూ పోయాడు.
1: And he was priding himself.
0: కానీ అతనే ఇండియా దేశం పైన పతనం చేయడానికి వచ్చాడు.
1: And then the Alexander came here to invade this country.
0: ఈ అలెగ్జాండర్ భారతదేశం అంతా చుట్టాడు.
1: Alexander went round Bharat.
0: ఏమి తనకు మంచి కనపడలేదు.
1: హీ డిడ్ ఫైండ్ ఎనీ గుడ్ హియర్ ఇన్ దిస్ కంట్రీ.
0: అతని అన్ని దేశాలను సంపాదించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ కుడ్ కాంక్వర్ ద హోల్ వరల్డ్.
0: కరెక్ట్ కాబట్టి ఇండియా దాటి వెళ్లిపోయే సమయం లోపల
1: వై లీవింగ్ ఇండియా
0: హార్ట్ అటాక్ వచ్చింది.
1: హెడ్ హార్ట్ అటాక్.
0: అప్పుడు దగ్గర ఉన్నటువంటి వారందరినీ పిలిచాడు.
1: అండ్ హీ కాల్డ్ ఎవ్రీబడి టు కమ్ క్లోజ్ టు హిమ్.
0: నాయన మీరు రండి.
1: యు కమ్ హియర్.
0: నాకు చాలా బాధ కలుగుతుండాలి.
1: ఐఎమ్ సఫరింగ్ నా.
0: మా మీరే నాకు సహాయం చేయాలన్నారు.
1: యూ షుడ్ హెల్ప్ మీ సెట్.
0: ఏమిటి మీ బాధ?
1: What's your suffering?
0: మీకు కావలసినటువంటి ధనం ఉంది, కావలసినటువంటి గుర్రములు, కావలసినంత రథాలు అన్ని ఉంటున్నాయి, సేవకులు ఎంతమంది ఉన్నారు.
1: They said you are rich enough, you have got horses and the chariots, number of subjects to serve you.
0: మీకేమి తక్కువ?
1: What is that you run short of?
0: చెప్పాడు అప్పుడతను.
1: And then Alexander said,
0: నాకు కావలసినంత ధనం ఉంది. రాసులు రాసులు ధనం ఉంటుంది.
1: ప్లెంటీ.
0: నాకు కావలసినంత సుఖం ఉంది.
1: లాట్ ఆఫ్ హ్యాపీ.
0: కానీ అవి నన్ను శాంతిపరచడం లేదు.
1: బట్ దే హావ్ నాట్ మేడ్ మీ పీస్ఫుల్.
0: కనుక నాకు ఈ తేగమే శాంతి కలుగుతుంది.
1: అండ్ దేర్ ఫోర్ ఐ ఎర్న్ ద ట్రూ పీస్.
0: కనుకనే నేను పోయే సమయం లోపల రెండు చేతులు పైకి పెట్టి నా చేతి దేహాన్ని కట్టిపెట్టి నన్ను శ్మశానానికి తీసుకెళ్ళండి.
1: లెట్ ఆల్ ఆఫ్ యూ నో, as you take my body in the coffin, let the two empty hands be stretched. Let all of you notice that.
0: అప్పుడు అందరూ ఆశిస్తారు. ఏమిటిది, మహారాజా అయిపోయి కావలసినంత ధనం పెట్టుకుని పై చేతులు కట్టి చాలా శ్మశానంగా తీసుకుని పోతున్నారే.
1: How is it the emperor is taken along the street towards the final journey with the both of his empty hands stretched? What for?
0: అప్పుడు ఏం చెప్పాలంటే చెప్పండి అందరికి.
1: Yes, let it be publicized to everybody.
0: భారతదేశాన్ని జయించాను.
1: I conquered India.
0: అన్ని రాజ్యాలు నేను జయించాను.
1: I could conquer the whole world.
0: ఏవి నాకు సహాయం చేయలేదు.
1: None could come to my rescue at the end.
0: కానీ ఈ త్యాగమే నాకు సహాయం చేసింది.
1: I realized that it is only sacrifice that would help me.
0: కనుక మనం చచ్చిపోయే సమయంలో ఏ చేతులతో మనం ధనాన్ని తీసుకుని పోము.
1: At the end we cannot take money with us.
0: నీవు ఎంత దాచిపెట్టుకున్నా అంతా వదిలి నువ్వు పోవస్తుంది.
1: ఆల్ ద హిడెన్ ట్రెజర్స్ మస్ట్ బి లెఫ్ట్ హియర్ ఓన్లీ.
0: కనుకనే ఈ ధనం పైన ఆశ పెట్టుకోకు.
1: సో డోంట్ ఎస్పైర్ టు బి రిచ్.
0: జ్ఞాన ధనం అనేటువంటి దాన్ని మనం సంపాదించండి.
1: అచీవ్ అక్వైర్ ద వెల్త్ ఆఫ్ విజ్డమ్.
0: ఆ విజ్డమ్ అనేటువంటి ధనాన్ని మనకు ఎప్పటికీ రక్షించగలుగుతుంది.
1: ద వెల్త్ ఆఫ్ విజ్డమ్ విల్ కమ్ టు యువర్ రిలీఫ్ అండ్ రెస్క్యూ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: ఆ ప్రేమ అనే ధనాన్ని మీరు పెంచుకోండి.
1: And have more and more that
0: positive ధర్మాన్ని పెంచుకోండి.
1: And develop that wealth of law.
0: కనుకనే దాన్ని మీరు సంపాదించి పెట్టుకుంటే అదే సర్వ విధాలా మీకు శాంతి చేకూరుస్తుంది.
1: When you have this wealth of law and wealth of truth, naturally you will be liberated, you will be successful.
0: ఈ విధంగా ప్రతి మానవుడు కూడాను సంపాదించిన వాళ్ళందరూ కూడా కట్టగట్టుకు ఈ విధంగా నిరాశతో పోతున్నారు.
1: As you know that there are many rich people who leave this world in disappointment, as they could not carry anything with them.
0: కనుక మనం చేయవలసింది పరులకు ఎవరికైనా కష్టపడేటువంటి వారికి సేవ చేయాలి.
1: So what we are supposed to do is to serve those who are in need of our services.
0: బలహీనులకు కొంతవరకు వారికి ఏమైనా అందించి వారి కడుపు నిండుకు తినబెట్టాలి.
1: We have to help all those who are weak in every respect and serve them.
0: కంటెదురుగా కష్టపడేటువంటి వాడిని సహాయం చేయకుండా ఏదో కంటి కనపడినటువంటి ఒక దైవానికి నువ్వు సహాయం చేస్తున్నావంటే ఇది కేవలం పిచ్చితనం.
1: It is sheer madness if you ignore a man who is suffering in front of you and yet you think of God who you don't see and worship.
0: కనుక దేవుడు ఎక్కడ ఉన్నాడు?
1: Where is God?
0: దేవుడు నీలోనే ఉన్నాడు.
1: God is in you.
0: With you, in you, around you.
1: God is with you, in you, around you.
0: ఇలాంటి దేవుడిని నువ్వు వదిలేపెట్టి
1: you forget that God.
0: సహజ మానవులకు నీవు గౌరవిస్తుపోతే
1: and if you just go on in the body level
0: labinche aanandam emiti
1: what is that you get at the physical level
0: kanukane mana kattagapudu sahayam chesedi tyagame
1: what is that comes to our ultimate rescue is sacrifice
0: nasuka rabbite sukam tyage naike amrutatva manasu
1: it is only the sacrifice that gives you the immortality not the progeny not authority
0: prema swarupulara
1: embodiments of law
0: ee kotta samasam raavatam cheta
1: because of this new year
0: kotta buddhulu meer penchukondi
1: let us have the noble qualities
0: emti aa kotta buddhulu
1: what are they
0: tyagamu
1: sacrifice
0: prema
1: love
0: satyamu
1: truth
0: ee mooritini penchukunte mimmani entaina dhanyuni gaavistundi
1: these three will take us to the ultimate experience
0: ediruga vachinatundi manavuni nenu preminchu
1: just love the person in front of you
0: atani daggara manchi maatana maataadu
1: and talk to him softly
0: అతనికి ఏమైనా సహాయం చేయి
1: హెల్ప్ హిమ్ ఇన్ ఎవ్రీ వే
0: ఇంతకంటే ఇచ్చినటువంటి సాధన మన దగ్గర మరొకటి లేదు
1: దేర్ ఇస్ నో అదర్ స్పిరిచువల్ పాత్ మోర్ దాన్ దిస్
0: ఇదే నిజమైనటువంటి సాధన
1: దిస్ ఇస్ ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్
0: కనుకని మీరు ప్రపంచం లోపల బ్రతికినంత కాలం కూడాను త్యాగంతో త్యాగంతో త్యాగంతో మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి
1: సో లాంగ్ వేర్ అలైవ్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ స్పెండ్ అవర్ లైఫ్ ఇన్ సాక్రిఫైస్
0: దేహం అనేటువంటిది ఎప్పటికీ ఉండేటువంటి కాదు
1: బాడీ ఇస్ నెవర్ పర్మనెంట్
0: దేహం పాంచభౌతికము
1: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ సెన్సెస్
0: దేహం కూలక తప్పదు ఎప్పుడు
1: బౌండ్ టు ఫాల్
0: దేహి నిరామయుండు
1: గణితింపక
0: దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు
1: This indweller has neither beginning nor an end, the liberation or bondage.
0: Ah, dehiye deva devudu.
1: And that indweller is God.
0: Ah, deha devuni meer mee daggara pettukunnaru.
1: You have God in you with you.
0: Nuvu ekkadi poojistunnavu?
1: And how?
0: Evarini nuvu poojistunnavu?
1: Whom are you worshiping?
0: Evarini nuvu aaradhistunnavu?
1: Whom are you worshiping?
0: Ninnu neeve aaradhana chesukovali.
1: You are worshiping your own self.
0: Neeve gauravinchukovali.
1: You respect yourself.
0: Ninnu neeve avamanam chesukuntunnavu.
1: Do not humiliate yourself.
0: Kalukali పరమాత్మ స్వరూపులారా మీరందరూ కూడా భగవత్ త్యాగానికి నీవు పూనుకోండి
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ బి రెడీ టు సాక్రిఫైస్
0: ఆ సాక్రిఫైస్ లోపలనే సర్వము లభిస్తుంది
1: అవుట్ ఆఫ్ సాక్రిఫైస్ యూ కెన్ అకంప్లిష్ ఎవ్రీథింగ్
0: కనుక ఆ సాక్రిఫైస్ లేనటువంటి మానవుడికి ఎక్కడికి పోయినా కూడా శాంతి అనేది లభించదు
1: A man without spirit of sacrifice can never be peaceful.
0: శాంతి శాంతి శాంతి శాంతి
1: We just utter peace.
0: ఈ శాంతి కోసమే అన్ని దేశములు వారు ప్రార్థిస్తూనే ఉన్నారు
1: People from all over the world pray for peace.
0: కాని వాళ్ళకి ఏమి చిక్కుతుంటుంది?
1: What is they get?
0: ఏమీ లభించడం లేదు.
1: Nothing whatsoever.
0: నిరాశ అనిస్పృహ నిరంతరము దుఃఖంతోనే మునిగిపోతున్నారు.
1: They are just despondent, disappointed, frustrated, depressed.
0: అలాంటి దీనిని మనం ఆరాధించి ప్రయోజనం ఏమిటి?
1: What for is our worship then?
0: కనుక మన నిత్యము సత్యమైనటువంటి ఒక దైవం మన వెంటనే ఉన్నాడు.
1: The eternal divinity is within us.
0: మన వెంటనే జటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
1: God is within you, in you, above you, below you, around you.
0: అట్టి భగవంతుని మనం వదిలిపెట్టి ఏదో భగవంతుడిని అన్నింటినీ మనం ఆరాధిస్తూ పోతే అది మనకు లభించేటువంటి కాదు.
1: We forget the God within and we are in search of God in the outer world. It is all useless.
0: కనుక ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: మీరు చదివిన చదువును
1: ఆల్ ది స్టడీస్
0: మీరు సంపాదించేటువంటి ధనమును
1: మనీ
0: కానీ తోటి మానవులకు పంచు
1: షేర్ ఇన్ ద నేబర్హుడ్
0: ఈ షేర్ చేసుకున్నప్పుడు ఈ ధనములకు ఎవరు అధికారి
1: అండ్ దెన్ హూ ఇస్ ద మాస్టర్ ఆఫ్ యువర్ మనీ
0: కానీ ఈ ధనములకు అధికారి దైవమే
1: ద మాస్టర్ ఆఫ్ యువర్ మనీ ఇస్ గాడ్ హింసెల్ఫ్
0: కనుక ఇదంతా దైవ ట్రస్ట్
1: అండ్ యువర్ ఇట్స్ ఇట్ బిలాంగ్స్ టు గాడ్స్ ట్రస్ట్
0: ఈ ట్రస్ట్ కు దైవమే ప్రెసిడెంట్
1: అండ్ ద మనీ belongs to God's trust and God is the president
0: atani ni trust ga teeskoni ee dharmam entaina ni sadhan cheyi
1: worship God who is the president of all this trust
0: prema swarupulara
1: embodiments of law
0: kanuka meeru dharmam kaani inke vidhamaitu vastu aanadalu kaani aasha pettukoni vaatini abhirudhi cheskokandi
1: don't go on developing the worldly desires towards the power and the pelf tinsels and trash
0: మీరంతా దైవాన్ని మాత్రమే చింతించండి
1: థింక్ ఆఫ్ గాడ్ ఇన్సెసెంట్లీ
0: దైవాన్ని వెతకడానికి ఏ కొండలకో అడవులకో ఊరకో పోనక్కర్లేదు
1: యూ డోంట్ నీడ్ టు క్లైమ్ ద మౌంటైన్ టాప్స్ నాట్ ద వ్యాలీస్ ఆఫ్ ద ఫారెస్ట్
0: అట్టి దైవాన్ని వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నాడు
1: సచ్ గాడ్ ఈజ్ ఇన్ యూ విత్ యూ అరౌండ్ యూ బిలో యూ
0: కనుక అట్టి ప్రేమస్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి దగ్గర పెట్టుకుని ఈ ప్రేమ లేనటువంటి యొక్క రాక్షసులను ఎందుకు మీరు పూజిస్తారు
1: గాడ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ ఈజ్ విత్ ఇన్ యూ వై డు యూ రన్ ఆఫ్టర్ ద డెమన్స్
0: ప్రతి మానవుడు కూడాను రాక్షసులతో సమానమే
1: టుడే వీ ఫైండ్ సో మెనీ డెమన్స్ అరౌండ్ అస్
0: ఎందుకు
1: వై
0: ఇదంతా మనకు పాపం అందించేటువంటి యొక్క పైసాలంతా మనం పెంచుకుంటున్నాము
1: దెర్ఫోర్ వీ కమిట్ సో మెనీ సిన్స్ టు బి రిచ్ ఎనఫ్
0: ఇది కాదు మనం కాపాడేటువంటిది
1: ద సిన్ విల్ నెవర్ కమ్ టు యువర్ హెల్త్
0: పిటికి అన్నమైనా చాలు మనకు
1: After all, a morsel of food is enough.
0: ఆ పిటికెట్లో కొంచెం అన్నం అయినా ఇద్దరికి పెట్టి
1: and just serve morsel of food.
0: వారిని కాపాడి నీవు కాపాడించుకో.
1: You just keep up the life of the other person.
0: ఇదే నీ పెద్ద సాధన.
1: This is the spiritual practice.
0: ఇట్ సాధన వదిలేపెట్టి
1: you give up that practice.
0: సులభమైన నిశ్చితమైన ఈ ప్రేమ తత్వాన్ని వదిలేపెట్టి
1: you just give up that soft tender principle of love.
0: కానీ ఎక్కడికో నీ వెళుతున్నావు.
1: You just run after the world.
0: ఇంతకుడు కేవలం వెరితనము.
1: It's all foolishness.
0: మానవుడు కేవలం వెరివాడుగా తయారవుతున్నాడు.
1: Man has become of late a fool.
0: ఎంతవరకు సంపాదించినా ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలని ఆశపడుతున్నాడు.
1: His hunger for money, the thirst for money has not been satiated.
0: అది ఎప్పటికీ నీ దగ్గర నిలచదు.
1: It will never be with you once for all.
0: అంత నీటిలో పడిపోయినట్టుగా ఎక్కడో ఒక చుక్కలో పోతుంది.
1: It is bound to vanish someday or other, unnoticed.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈ ప్రేమను మీరు పెంచుకోండి.
1: డెవలప్ లవ్.
0: ఎవరిని తోటి మానవులంతా ప్రేమించండి, ద్వేషించకండి.
1: లవ్ ఎవ్రీబడి, నెవర్ హేట్ ఎనీవన్.
0: ఇదంతా కూడా మన మంచి కోసమనే వచ్చింది.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ యువర్ ఓన్.
0: ఒక దుఃఖము, ఒక బాధ, ఒక కష్టము నీకు వచ్చిందంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని నువ్వు దాన్ని వెతకనక్కర్లేదు.
1: పెయిన్ ఆర్ ప్లెజర్, ద డిఫికల్టీ ఆర్ కంఫర్ట్ ఆర్ హ్యాపీనెస్, don't be in search of those things that you face in life.
0: Anta nee nunchi vachinavi.
1: Everything is comes from you.
0: Nee gauravame ninnu kaapaadutundi.
1: Your own respect will protect you.
0: Nee vitharulu avamanam chesinatundi avamaname ninnu srishtistundi.
1: If you insult anybody, naturally that will punish you later.
0: కనుక ఇలాంటి పనిష్మెంట్ కానీ ఆనందం కానీ దుఃఖం కానీ మెక్కలోపించింది కాదు, నీకై నీవు సంపాదించుకునేవి.
1: దేర్ఫోర్ ద పనిష్మెంట్ ఆర్ ద బ్లెస్ ఆర్ ద హ్యాపీనెస్ ఆర్ జస్ట్ ద కంట్రీ యాజ్ మ్యాటర్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్.
0: మన షాడోనే మనం తెలుస్తుంటుంది.
1: ఇట్ ఫాలోస్ యూ లైక్ యువర్ షాడో.
0: కనుక మన దైవం అనేటువంటిది నిరంతరము మన వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నాడు.
1: అండ్ హెన్స్ వీ షుడ్ అండర్స్టాండ్ అండ్ బీ కన్విన్స్డ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ.
0: కనుక
1: సో
0: చర్చిల్
1: Churchill.
0: చర్చిల్ ఎంతో పోషించాడు.
1: వెల్ హీ హాస్ డెవలప్డ్ దిస్ కైండ్
0: ఆఫ్ అందరి కూడా దూషించాడు.
1: అండ్ దెన్ హీ వెంట్ ఆన్ క్రిటిసైజింగ్ ఎవ్రీబడి.
0: ఇదంతా కేవలం కట్టగడపడికి ఏమి చేసింది?
1: వాట్ హ్యాపెండ్ అల్టిమేట్లీ?
0: కట్టగడపడికి అతనికే ఈ బాధ అందించింది.
1: అల్టిమేట్లీ హీ వాస్ పుట్ టు సఫరింగ్ ఇన్ టర్న్.
0: కనుక తాను చెప్పినాడే కానీ మంచి బోధ కానీ చేయలేదు.
1: హిస్ టీచింగ్ వాస్ గుడ్ బట్ హీ డిడ్ ప్రాక్టీస్.
0: ప్రాక్టీస్ లేనిటువంటిది ప్రయోజనం ఏమిటి?
1: విదౌట్ ప్రాక్టీస్ వాట్ ఫార్ ఆల్ దిస్ ప్రీచింగ్?
0: ఇదంతా కూడా కేవలం ఒక స్టంట్.
1: ఆల్ దిస్ ప్రీచింగ్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ స్టంట్.
0: మనం ఎన్ని చదివినప్పటికీ ఎన్ని బోధనలు ఇచ్చినప్పటికీ అవి మనకి ఏమాత్రం సహాయం చేయదు.
1: ఆల్ అవర్ రీడింగ్, ఆల్ అవర్ లిసనింగ్ అండ్ ప్రీచింగ్ విల్ నెవర్ బి ఆఫ్ ఎనీ హెల్ప్.
0: కించిత్ సహాయం చేయి.
1: సర్వ్ అండ్ హెల్ప్ సమ్ పీపుల్.
0: అప్పుడే అది నీకు సహాయం చేస్తుంది.
1: అండ్ దెన్ యూ విల్ బి హెల్ప్ లేటర్.
0: కనుక నీకు ఏమాత్రమో బాధ ఉండనక్కర్లేదు.
1: సో యూ డోంట్ నీడ్ టు సఫర్ ఫర్ దిస్ పర్పస్.
0: ఏ బాధలు వచ్చినప్పటికీ నాకు ఏదో ఎవరో పెట్టారని ఇతరుని దూషించకూడదు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ సఫరింగ్ నెవర్ బ్లేమ్ ఎనీబడి.
0: కనుక ఎవరిని దూషించకండి.
1: నెవర్ క్రిటిసైజ్ ఎనీబడి.
0: అందరినీ ప్రేమించండి.
1: లవ్ ఆల్.
0: అందరినీ విశ్వసించండి.
1: హ్యావ్ ఫెయిత్ ఇన్ ఎవరీవన్.
0: అందరినీ బ్రదర్స్ మాదిరి చూసుకోండి.
1: డెవలప్ దిస్ బ్రదర్హుడ్.
0: అది బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్,
1: బ్రదర్హుడ్ ఆఫ్
0: ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
0: అవి రెండింటినీ మనం పెంచుకోవాల్సింది.
1: దీస్ టూ ప్రిన్సిపల్స్ యూ హావ్ టు కల్టివేట్.
0: ఇది అన్నిటి ఎందుకు సమంగా మిమ్మల్ని ప్రాణిస్తుంది.
1: అండ్ దిస్ విల్ టేక్ యూ అలాంగ్ ద రైట్ పాత్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్.
0: భారతీయులు ఎంతో అదృష్టవంతుడు.
1: Bharatiyas are very lucky and fortunate.
0: నిజంగా వారికి అన్ని సదుపాయాలు ఏర్పడినాయి.
1: దే హావ్ గాట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రొవిజన్స్ అండ్ కన్వీనియన్సెస్.
0: కానీ వారికి ఒక ప్రేమతత్వం మాత్రము పండితంగా లేదు.
1: సమ్ ఆఫ్ దే డోంట్ హ్యావ్ ది స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ లవ్.
0: ఆ ప్రేమనే ఉంటుంటే వాడికంటే మించిన వాడు మనకు లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ హస్ గాట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్, నో వన్ కెన్ ఎక్సెల్ హిమ్.
0: కనుక మన ప్రేమ చేత మన యొక్క గౌరవాన్ని మనం పెంచుకోండి.
1: దేర్ఫోర్ అవుట్ ఆఫ్ దిస్ లవ్
0: మనల్ని రక్షించేస్తుంది.
1: దాట్ విల్ ప్రొటెక్ట్ యూ.
0: కనుక ఈ ప్రేమతత్వంతో మనం సత్యధర్మాన్ని కాపాడుతూ రావాలి.
1: దేర్ఫోర్ విత్ దిస్ లవ్ వీ కెన్ అప్హోల్డ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: ప్రేమ ముదిత మనసే కో రామ రామ

0: ప్రేమ స్వరూపురాల. నోరిచ్చినటువంటి బుద్ధులు తింటానికి కాదు.
1: యూ హ్యావ్ ది టంగ్ నాట్ టు అక్యూజ్ ఎవ్రీబడి, నాట్ టు బ్లేమ్ ఎవ్రీబడి.
0: కానీ నీ నోరు భగవంతుని చింతన చేయటం కోసమని.
1: ద టంగ్ ఈస్ గివెన్ టు సింగ్ హిస్ గ్లోరీ.
0: ఆ చింతన తగినటువంటి తాళం వేయటానికి చేతనిచ్చింది.
1: ద హ్యాండ్స్ ఆర్ గివెన్ సో దట్ యూ కెన్ ఆల్సో ప్లే ఇట్ విత్ బీట్.
0: కనుకనే రాగతాళ భావంతో కూడినటువంటిది మన భారతదేశం.
1: దేర్ఫోర్ ద కల్చర్ ఆఫ్ భారత్ ఇన్సిస్ట్స్ ఆన్ ద ట్యూన్ అండ్ ద రిథమ్ అండ్ ద బీట్.
0: ఏమిటది?
1: వాట్ ఈస్ ఇట్?
0: భారత.
1: భారత.
0: భా
1: భా
0: భక్తి.
1: భక్తి డివోషన్.
0: రా
1: రా
0: రాగము.
1: రాగము ట్యూన్.
0: త్యా
1: తా
0: త్యాగము.
1: తా త్యాగము సాక్రిఫై.
0: ఈ మూడింటిని చేరినప్పుడే భారత అనేది.
1: ఆల్ ది త్రీ విల్ మేక్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భారత్.
0: ఇటువంటి భారతదేశంలో పుట్టి మనం ఎందుకు ఈ అవస్థలకు గురి అయిపోతున్నాము?
1: హావ్ బీన్ బోర్న్ హియర్, వై షుడ్ వి సఫర్?
0: భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ధన్యుడే అయిపోతాడు.
1: ఎవ్రీవన్ హూ ఇస్ బోర్న్ ఇన్ భారత్ ఇస్ బౌండ్ టు బి లిబరేటెడ్.
0: కనుక మనకి ఏ స్వర్గము వద్దు.
1: సో యూ డోంట్ నీడ్ టు బాదర్.
0: ఏ ఒక ఇది వద్దు.
1: యూ డోంట్ నీడ్ టు వారీ.
0: మనం భగవంతుని స్మరించుకుంటూ పోదాం.
1: థింక్ ఆఫ్ గాడ్.
0: ఎందుకంటే మించింది మనకు అక్కర్లేదు.
1: నథింగ్ మోర్ దాన్ దిస్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఇదే మనకు నిజమైన ధనము.
1: This is the true wealth.
0: ఇంత గొప్ప ధనం మనం దగ్గర పెట్టుకుని ఎందుకు మనం బాధపడాలి?
1: With all this plenty and prosperity, why should we suffer?
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: ఈ చదివే చదువులు,
1: all the education,
0: రాసే వ్రాతలు,
1: all your writing,
0: చేసే పనులు,
1: the deeds,
0: అన్ని భగవత్ కార్యాలుగా మీరు భావించుకోండి.
1: All of them be offered, dedicated to God.
0: సర్వ ధర్మ పరిత్యజ్య మామేకం శరణం వచ్చ.
1: Surrender unto the lotus feet of God only.
0: కనుకనే మనం చేయవలసింది దైవానికి అర్పితం చేయాల్సింది.
1: Therefore we have to dedicate ourselves to God.
0: అప్పుడే మీకు సర్వ విధాన శాంతి చిక్కుతుంది.
1: Then you will be peaceful.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 1st January 2004 in Prashanti Nilayam on New Year's Day. Baba declared that the money we earn belongs to God's trust and that God himself is the president of this trust. He urged us to place our trust in God and utilize our money responsibly. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: భజత్యే కష్టమోజితం. సర్వత పాణిపాదము ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సర్వభూతముని యందు ఉండిన ఆత్మ, నీ యందు ఉండినటువంటి ఆత్మ ఒక్కటే అని గుర్తించినటువంటి వ్యక్తి, రాగి అయినా విరాగి అయినా గృహస్థుడైనా లోక హితార్థి అయినా కర్మలు చేసినా కర్మలు చేయకపోయినా అతను ఎప్పుడు కూడాను దైవంతోనే కూడి ఉంటాడు, దైవంతోనే ఏకమై ఉంటాడు, దైవంతోనే ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
1: ఇఫ్ దేర్ ఇస్ రియలైజేషన్ దట్ ద స్పిరిట్ ఇన్ యూ ఈజ్ వెరీ వెరీ మచ్ సేమ్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ది బీయింగ్స్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్, దట్ విల్ హెల్ప్ యూ బీ దట్ ఎ రెనన్షియంట్ ఆర్ ఎ హౌస్ హోల్డర్. You may take the path of action or not, but you have got this feeling that the same spirit is present in everyone, in the entire world. You will be dwelling in God and you will be in God, with God.
0: Veda Shastramalanu valle vesina, itihasamalanu tirigi vesina, vyasa prasangamalanu gavinchina, indulo ఆత్మతత్వం ఏమి అనేటువంటిది ఏమాత్రమూ కనిపించదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిసైడింగ్ సేక్రెడ్ టెక్స్ట్ లైక్ వేదాస్, వన్ మైట్ గో త్రూ సో మెనీ ఆఫ్ ది ఎపిక్స్ ఆర్ లిసన్ టు దిస్ కోర్సెస్, వీ డు నాట్ ఫైండ్ ఎనీ కంటెంట్ రిలేటింగ్ టు ద స్పిరిట్ ఆర్ ఆత్మ.
0: విశాలమైనటువంటి వృక్షము గొప్పదిగా కనిపించినప్పటికీ విత్తనమునందు ఆ వృక్షము సారూపములో ఉంటుంటాది.
1: ది ట్రీ మైట్ బి జైజాంటిక్ బట్ ఇట్ లైస్ లేటెంట్ ఎర్లియర్ విద్ ఇన్ ఎ టైనీ సీడ్.
0: అదే విధముగానే ఆత్మస్వరూపుడు సర్వత పాణిపాదం సర్వత్రా అణుస్వరూపమై ఉంటాడు, కానీ అతనే బ్రహ్మాండ స్వరూపాన్ని ధరిస్తాడు.
1: ఆర్ లిసన్ టు ది డిస్కోర్సెస్, we do not find any content relating to the spirit or atma.
0: Vishalamainatunte vrutchamu

0: The spirit of Atma is present all over the body, from top to toe, in a subtle form, but yet can assume a macrocosmic dimension.
1: పరిశుద్ధమైనటువంటి ఆత్మను పంచభూతములు చుట్టుకోవటం చేత ఇది తాదాత్మ భావన పొంది తన యొక్క ధర్మములను కూడాను ఆత్మకు నిరూపిస్తూ ఉంటాయి ఈ పంచకోశములు.
0: The pure unsullied spirit is surrounded by the five sheets, and because of the identification with the sheets, it carries without the traits of the same.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరు ఆనందమయులు,
0: యు ఆర్ ది వన్ ఆఫ్ బ్లిస్,
1: సంతోష మహిమలు,
0: యు ఆర్ ది వన్ ఆఫ్ హ్యాపీనెస్.
1: కానీ మీ యొక్క రూపమును, మీ యొక్క ఆనందమును, మీ సంతోషమును మీరు మరచి మీ ఆనంద సంతోషములకై ఈ జగత్తునందు ఆరాటపడుతున్నారు.
0: You are the very embodiment, the very personification of bliss, the metaphor of happiness. But you have forgotten that, but yet in search of bliss and happiness elsewhere.
1: నీవి ఆనందమయుడై ఆనందమునకై మరియు ప్రపంచమునందు వెతుకుతూ, ఇది ఎంత అజ్ఞానం.
0: What an ignorance it is that you are in search of bliss, being the very embodiment of bliss in general.
1: తన తత్వాన్ని తాను గుర్తించడమే ఆధ్యాత్మిక యొక్క పరిణామము.
0: The spiritual transformation lies in understanding one's own innate nature.
1: కనుకనే ఇరువురు వైస్ ఛాన్సలర్స్ కూడాను పంచకోశముల గురించి విపులముగా వివరించమని ప్రార్థించారు.
0: Both the vice chancellors this evening who spoke to us prayed to Bhagavan that Bhagavan should speak to us on five sheets.
1: ఈ శరీరము భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైన, అనిత్యమైన అన్నమయ కోశము.
0: This body, which is physical, worldly, temporary, is the one of Annamaya, the sheath of food.
1: ఇది భౌతికము అంటారు.
0: This is physical plane.
1: ఇది స్థూలము అంటారు.
0: This we say the grass aspect.
1: ఈ స్థూల శరీరము కర్మ ఇంద్రియముల చేతను, జ్ఞానేంద్రియముల చేతను సర్వత్రా వ్యాపించి ఉండటం చేత దీనికి మరొక పేరు కూడాను పెట్టింది వేదము, విశ్వుడు అనింది.
0: వేద హ్యాస్ గివెన్ అనదర్ నేమ్ టు దిస్ గ్రాస్ ఆస్పెక్ట్ యాజ్ విశ్వుడు బికాస్ ఇట్ మూవ్స్ అబౌట్ విత్ ది ఆర్గన్స్ ఆఫ్ కొనేషన్ అండ్ కాగ్నిషన్ అండ్ మూవ్స్ అబౌట్ ఆల్ ఓవర్.
1: సర్వ విషయమునందు కూడాను వ్యవహరించటం చేత ఇతనికి వ్యావహారికుడు అని రెండవ పేరు.
0: As he involves himself in various aspects, he is also called Vyavaharika.
1: ఇతనే చిత్తవృత్తి చేత సర్వమునకును గుర్తించడం వాడు కనుకనే ఇతనికి స్వభావుడు అన్నారు.
0: As he has got all impulses and sentiments, he is also called Swabhava.
1: స్వాతి భాసుడు అన్నారు.
0: He is also called స్వాతి భాస.
1: ఈ విధముగా దేహమునకు, భౌతికమైన ఈ దేహమునకు అనేక పేర్లతో దీన్ని పిలుస్తూ వచ్చింది వేదం.
0: Likewise, Veda has given so many synonyms, so many names to this physical body.
1: ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయము ఈ మూడింటిని చేరి సూక్ష్మ శరీరము అని పిలిచింది.
0: The subtle body comprises the sheath of life or vital sheath, the sheath of the mind and the sheath of vijnana. Prana, mano, vijnana koshas.
1: దీన్ని సూక్ష్మ శరీరము అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ సూక్ష్మ శరీర ఆర్ సటిల్ బాడీ.
1: ఇది ఎందుకోసం ఇది సూక్ష్మ శరీరం అన్నారు?
0: వై ఇస్ ఇట్ కాల్డ్ సూక్ష్మ శరీరం?
1: ప్రాణము మనకు కనిపించదు. ప్రాణం మనకు కనిపించదు.
0: యూ డు నాట్ సీ ద లైఫ్ ప్రిన్సిపల్.
1: మనసు మనకు కనిపించదు.
0: యూ డోంట్ సీ ద మైండ్.
1: విజ్ఞానం మనకు కనిపించదు.
0: యూ డు నాట్ సీ
1: విజ్ఞానం. ఈ మూడు కూడాను కనిపించని ఆకారములు కనుక దీనికి సూక్ష్మ శరీరం అని పేరు పెట్టారు.
0: సిన్స్ దే ఆర్ నాట్ అపేరెంట్, సిన్స్ దే ఆర్ నాట్ సీన్, దట్స్ కాల్డ్ ద సటిల్ ఆస్పెక్ట్.

0: ఇది కాదు.
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇది ఆధ్యాత్మిక నిజమైనటువంటి యొక్క ప్రాణతత్వము అని కూడా బోధించారు.
1: ఇట్ ఈస్ ఆల్సో సెడ్ ఇన్ స్పిరిచువల్ పార్లెన్స్, ఇట్ ఈస్ ట్రూ స్పిరిచువల్ ప్రిన్సిపల్.
0: దీనిని ప్రబోధకుడు అని కూడా మరొక పేరు పెట్టారు.
1: ఈ హస్ అనదర్ నేమ్ ప్రబోధకుడు.
0: విజ్ఞానం అని కూడా దీనికి మరొక పేరు పెట్టారు.
1: ఇట్స్ ఆల్సో కాల్డ్ విజ్ఞానం.
0: అయితే ఈ పేర్లు ఎన్ని ఉండినప్పటికీ దీనికి మనస్సు అనేటువంటిదే దీనికి ఆధారం చేసుకుంది.
1: దెర్ విల్ బి ఎనీ నంబర్ ఆఫ్ నేమ్స్ నామెన్క్లేచర్, బట్ మైండ్ ఈస్ ద బేస్ ప్రిన్సిపల్.
0: మనస్సు సూక్ష్మ శరీరంగా కనిపిస్తుంది, కానీ ఇది అనంతమైనగా వ్యాపించింది.
1: దో మైండ్ ఈస్ సటిల్ బట్ యెట్ ఇట్ ఈస్ ఇన్ఫినిట్, సో వాస్ట్.
0: మనోమూలం విధం జగత్తు, జగత్తంతా వ్యాపించినది ఈ మనస్సు.
1: ఇట్ ద మైండ్ దట్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
0: కనుక దీనిని సూక్ష్మ శరీరం అని పిలిచారు.
1: సో ఇట్ ఈస్ కాల్డ్ ద సటిల్ బాడీ.
0: మూడవది ఆనందమయ కోశం.
1: ద థర్డ్ వన్ ఈస్ ద షీత్ ఆఫ్ బ్లిస్.
0: ఇది ఆనందమయ కోశం అని పేరు పెట్టారు, కానీ ఇందులో ఆనందం లేదు.
1: Though it is called the sheath of bliss, there is no bliss at all there.
0: ఇది మహాకారణ స్వరూపము.
1: It is a supreme causal aspect.
0: కేవలం ఆనందం ఉన్నట్టుగా నటించును, కానీ ఇది నిజమైన ఆనందం కాదు.
1: It looks as though as if it is bliss, but it is not true bliss in the strict sense.
0: దీనికి సుషుప్తి అని కూడా మరొక పేరు పెట్టారు.
1: It is called sushupti or deep sleep.
0: ఆనందం అనుభవించినట్టుగా తోస్తుందే, కానీ అది నిజమైన ఆనందం కాదు.
1: It appears as though you are blissful, but it's not bliss in the strict sense.
0: అది కేవలము పరిపూర్ణమైనటువంటి మత్తుతో ఉంటుంది.
1: It appears as if the state of forgetfulness, total forgetfulness.
0: దీనికి తరువాతదే తురియావస్థ అన్నారు.
1: Beyond this is turiya, the ultimate.
0: అదియే నిజమైన ఆనందం.
1: That is true state of bliss.
0: అక్కడ ఇంద్రియముల చేత కాని, మనస్సు చేత కాని, బుద్ధి చేత కాని, ఇంకే విధమైనటువంటి యొక్క స్వప్నముల చేత కాని కలిగేటువంటిది కాదు ఈ ఆనందము.
1: ద సుప్రీం స్టేట్ ఆఫ్ బ్లిస్ ఈజ్ నాట్ ద వన్ విచ్ క్యాన్ బి అబ్టైన్డ్ ఎయిదర్ బై ద బాడీ, మైండ్, సెన్సెస్, ఇంటెలెక్ట్ ఆర్ బై డ్రీమ్ ఎయిదర్.
0: ఇదిని ప్రాతిభాసికం అన్నారు.
1: దిస్ ఈజ్ కాల్డ్ ప్రాతిభాసికం.
0: పారమార్థిక దైవము అన్నారు.
1: ఇట్స్ కాల్డ్ పారమార్థిక డివినిటీ.
0: కనుక ఈ తురియావస్థ యందు కలిగించేటువంటి ఆనందమే నిజమైన ఆనందము.
1: సో ద బ్లిస్ఫుల్ స్టేట్ ఇన్ ది అల్టిమేట్ ఈస్ ది ట్రూ బ్లిస్.
0: ఇటువంటి ఆనందమును మనం పొందాలనుకుంటే దీనికి ఈ పంచకోశములు అనేక విధములైనటువంటి అడ్డు పెడుతున్నాయి.
1: టు ఎంజాయ్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ ద ఫైవ్ షీట్స్ స్టాండ్ యాజ్ అబ్స్టకల్స్.
0: మొదటిది ఒక క్లేశము.
1: ద ఫస్ట్ వన్ ఇస్ క్లేశ.
0: దీనిని అవిద్యా క్లేశము అన్నారు.
1: ద క్లేశ ఫస్ట్ అబ్స్టకల్ ఇస్ అవిద్య, ఇగ్నరెన్స్.
0: రెండవది అభినవ క్లేశము అన్నారు.
1: ద సెకండ్ ఇస్ అభినవ క్లేశ.
0: మూడవది అస్థిత క్లేశము అన్నారు.
1: థర్డ్ వన్ అస్థిత క్లేశ.
0: నాలుగవది రాగద్వేషము అన్నారు.
1: ద ఫోర్త్ వన్ రాగద్వేష.
0: ఐదవది ద్వేష క్లేశము అన్నారు.
1: ద ఫిఫ్త్ వన్ వేష క్లేశం.
0: ఈ ఐదు క్లేశముల చేతనే మానవుడు ఆత్మకు అత్యంత దూరం అయిపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ దీస్ ఫైవ్ ఆబ్స్టకల్స్ మ్యాన్ ఇస్ కట్ ఆఫ్, ఫార్ డిస్టెంట్ ఫ్రమ్ హిస్ రియాలిటీ.
0: ఆత్మదర్శనము చేసుకోలేకపోతున్నాడు.
1: హీ కుడ్ నాట్ హావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది స్పిరిట్.
0: ఆత్మానందమును అనుభవించలేకపోతున్నాడు.
1: హీ కుడ్ నాట్ ఎంజాయ్ ది ఆత్మిక్ బ్లిస్.
0: కారణమేమిటి?
1: వై
0: ఈ శరీర అభిమానం చేతనే ఈ పంచ క్లేశములు కూడాను క్లేశములుగా భావించి ఈ పంచభౌతములైనటువంటి శరీరములకు అనేక ఇబ్బందులు కలిగిస్తున్నాడు.
1: ది మెయిన్ రీజన్ హ్యాపెన్స్ టు బి ద బాడీ ఐడెంటిఫికేషన్. ద ఫైవ్ షీట్స్ ఆర్ మిస్టేకెన్ టు బి ద కాజెస్ ఫర్ సఫరింగ్ అండ్ దేర్ ఫార్ హీస్ కట్ ఆఫ్ ఫ్రమ్
0: మొట్టమొదటి
1: స్పిరిట్.
0: అవిద్యా క్లేశము.
1: ద ఫస్ట్ వన్ ఇస్ అవిద్యా క్లేశ.
0: అనగా ఏ మానవుడు దేహమును అమితంగా భావించి ప్రేమించి దాని నిమిత్తమై జీవితాన్ని అర్పితం గావించును, అది ఏ అవిద్యా క్లేశం.
1: అవిద్యా క్లేశము. ద ప్రాబ్లం ఆఫ్ ఇగ్నోరెన్స్ లైస్ ఇన్ టోటల్ ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ, కన్సిడరింగ్ ద బాడీ ఇస్ పర్మనెంట్. be all in and all there.
0: దేహము కలిగించేటువంటి క్లేశములు అనేకంగా కోస్తున్నాయి.
1: There are so many problems that we get out of this body.
0: రోగముల చేతను,
1: the diseases,
0: ఆశల చేతను,
1: or aspirations,
0: అనేక విషయముల చేతను,
1: sensual pleasure,
0: ఈ దేహము మానవునికి అనేక క్లేశములు కల్పించి దుఃఖమయంగా చేస్తుంది.
1: Body is put to suffering and therefore we land in state of misery.
0: అభినవ క్లేశము,
1: అభినవ క్లేశ
0: అనగా ఇది రెండవది.
1: దిస్ ద సెకండ్ వన్.
0: సర్వము కూడాను ఈ జగత్తుగానే భావించి తన స్వరూపాన్ని తాను మర్చిపోతుంటాడు.
1: He goes by this world as a reality and he forgets his own innate self.
0: కనుక ఇది అభినవ క్లేశం అనగా ఏమిటిది?
1: What is this abhinava klesha?
0: సర్వమునకు మనసే మూల కారణమని తెలుసుకోకుండా ఈ ప్రపంచం యొక్క దృశ్యమే నాకు ప్రధానమని భావించి మానసిక యొక్క రాగములంతా కూడాను ఈ ప్రపంచం పైన దారబోయటం చేతనే ఇది కేవలము క్లేశములకు గురి అవుతుండాలి.
1: ద సఫరింగ్ ఈస్ డ్యూ టు దిస్ ఇగ్నోరెన్స్ దట్ ద మైండ్ ఈస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్. వన్ ఈస్ క్యారీడ్ బై ద సినారియో అండ్ అటాచ్మెంట్ అండ్ స్పెండ్స్ ఆల్ ద టైమ్
0: మనసును అరికట్టక, మనసును స్వాధీనం చేసుకునక, దేహప్రాప్తిని వదలక ఈ రెండు విధములైనటువంటి ఒక క్లేశములు మానవునికి అమితంగా తొందర పెడుతున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ డ్రౌన్డ్ ఇన్ దిస్ వరీ బికాస్ వీ కుడ్ నాట్ కంట్రోల్ అవర్ మైండ్ అండ్ వీ హ్యావ్ బాడీ అటాచ్మెంట్ మోర్ అండ్ మోర్.
0: మనోవాంఛనే ప్రధానమని విశ్వసిస్తున్నాడు.
1: వీ కన్సిడర్ మైండ్ అండ్ డిజైర్స్ ఆర్ ఇంపార్టెంట్.
0: దేహమే ఈ జగత్తునకు ప్రమాణము అని భావిస్తున్నాడు.
1: వీ థింక్ దిస్ ద బాడీ ఇస్ ద మెయిన్ మెజర్ ఆఫ్ లైఫ్.
0: కనుకనే మానవుడు అనేక దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: సో మ్యాన్ ఫేసెస్ సో మెనీ ప్రాబ్లమ్స్.
0: ఇంకా మూడవది అస్థిత క్లేశము.
1: థర్డ్ వన్ ఇస్ అస్థిత క్లేశ.
0: అనగా ఈ అస్థితమనగా విషయ భోగములు యందు ఆసక్తి.
1: మీనింగ్ ఇంట్రెస్ట్ ఇన్ సెన్సువల్ ప్లెజర్.
0: ఈ విషయ భోగమునే మానవునికు ప్రాణ సమానమని విశ్వసిస్తున్నాడు.
1: హి కన్సిడర్ సెన్సువల్ వరల్డ్లీ ప్లెజర్స్ యాజ్ ఎ వెరీ బ్రెత్ లైఫ్.
0: కనుక చేత మానవుడు అనేక విధమైనటువంటి కష్టములకు గురి అవుతున్నాడు.
1: సో మ్యాన్ ఫేసెస్ సో మెనీ ట్రబుల్స్ దెన్ ఆఫ్టర్.
0: ఇంకా రాగక్లేశము.
1: దెన్ కమ్స్ రాగక్లేశం.
0: అది ఏ ధన కనక వస్తు వాహనాదులపైన పుట్టేటువంటి యొక్క ప్రేమలే ఈ యొక్క కారణ ద్వేషము.
1: ద కైండ్ ఆఫ్ లవ్ టువర్డ్స్ ద వెల్త్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ ఈజ్ దిస్ రాగక్లేశ.
0: ధనకనక వస్తు వాహనాదుల చేత రాగం మితిమీరిపోతున్నదే కానీ తగ్గటం లేదు.
1: దిస్ అటాచ్మెంట్ విల్ బి ఎవర్ ఆన్ ద రైజ్ ఇఫ్ వీఆర్ ఆఫ్టర్ మనీ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్.
0: కనుక అనేక విధమైనటువంటి బాధలకు గురి చేస్తుంది అది.
1: సో వీ ఫేస్ సో మెనీ ట్రబుల్స్.
0: ఇంకా ద్వేషక్లేశము.
1: దెన్ కమ్స్ ద్వేషక్లేశ.
0: అనగా ఒక వస్తువును ఆశించి ఒక వ్యక్తిని ఆధారపడుతున్నాడు.
1: In fact, you rely, depend on person.
0: తన యొక్క ఆశ నెరవేరినా తనకు సంతోషం కలుగుతుంది.
1: If your desire is fulfilled, you are happy.
0: తన వాంఛలు విరుద్ధమైనా అప్పుడు వారిపైన ద్వేషం కలుగుతుంది.
1: Unfulfilled desires will make you develop hatred.
0: కేవలం సామాన్యమైన మానవులకు మాత్రమే కాదు,
1: not merely to ordinary
0: అనేక మంది భక్తులు కూడాను భగవంతుణ్ణి ఎన్నో విధములైనటువంటి ఆశలతో ఆరాధన జరుపుతారు.
1: మెనీ డివోటీస్ ప్రే టు గాడ్ ఇన్ సర్చ్ ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్
0: కానీ అవి విఫలమైనా భగవంతుని కూడా ద్వేషిస్తారు.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ ద డిజైర్స్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్ దే బిగిన్ టు హేట్.
0: ఇలాంటి ద్వేష క్లేశం అనేటువంటిది మితిమీరిపోతుంది అది జగత్తులో.
1: దిస్ కైండ్ ఆఫ్ హేట్రెడ్ ఇస్ రాంపెంట్ ఎవర్ ఆన్ ద రైజ్.
0: తల్లి బిడ్డ అనేటువంటి ఒక సంబంధం కానీ, భార్యాభర్త అనేటువంటి సంబంధం కానీ, అన్న తమ్ముడు అనేటువంటి సంబంధం కానీ ఈ యొక్క నిరాశ చేత అనేక విధమైనటువంటి క్లేశములుగా ఏర్పడుతున్నాయి.
1: దేర్ ఇస్ అబ్సల్యూట్ డిసప్పాయింట్మెంట్ అండ్ ఫ్రస్ట్రేషన్. దేర్ ఇస్ నో ప్రాపర్ రిలేషన్షిప్ బిట్వీన్ మదర్ అండ్ ద చైల్డ్, హస్బెండ్ అండ్ వైఫ్, బ్రదర్ అండ్ అదనదర్ బ్రదర్.
0: కనుక ఈ పంచ క్లేశములు కూడాను పంచ కోశముల ద్వారా మానవుని బంధితుని గావిస్తుండాలి.
1: ద ఫైవ్ షీట్స్ విల్ బైండ్ మ్యాన్ అండ్ సబ్జెక్ట్ హిమ్ టు ఫైవ్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్.
0: కనుక మానవుని యొక్క సుఖశాంతులకు మూలంగా ఆధారమైనటువంటిది ఆనందమయ కోశమే.
1: ఇట్ ఈస్ ద షీత్ ఆఫ్ బ్లిస్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ గివింగ్ అస్ హ్యాపీనెస్ అండ్ పీస్.
0: ఇది కేవలము తురియావస్థలో పోయినప్పుడే మనకు ఈ ఆనందం లభ్యమవుతుంది.
1: యూ కెన్ అటైన్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ ఇన్ ది అల్టిమేట్ స్టేట్ ఆర్ తురియ.
0: అయితే అప్రాప్తమైనటువంటి ప్రాప్తికై మనం ప్రాకులాడి కలిగిన ప్రాప్తిని కూడా మనం వదులుకొని ఆనందముకు దూరమైపోతున్నాం.
1: In fact, we do not enjoy the fortune or the luck on hand. But though we are undeserving, we have so many desires.
0: ఈ ప్రతిభాసకుడు అనేటువంటి యొక్క వ్యక్తితో అనేక విధమైనటువంటి యొక్క శాంతిని మనం పొందలేకపోతున్నాం.
1: In fact, this reality pratibhasika, that we are not able to enjoy that peace for which we are entitled.
0: కనుకనే పారమార్థికమైనటువంటి ఒక తత్వాన్ని మనం గుర్తించాలనుకుంటే మనస్సును దూరం చేసుకోవాలి.
1: In order to understand paramarthika, the supreme reality,
0: దేహ అదుపులో ఉంచుకోవాలి.
1: We should control our mind.
0: దేహాభిమానమును క్రమక్రమేణ తగ్గించుకోవాలి.
1: We have to reduce our body attachment.
0: దేహము పాంచభౌతికము.
1: The body has got all the senses.
0: దేహము కూలక తప్పదెప్పుడు.
1: It's bound to fall someday.
0: దేహి నిరామయుండు.
1: In dweller is eternal.
0: గుణదింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: In dweller has neither birth nor death. It is neither liberation or bondage. No signs in
0: signia.
1: Truly speaking, the indweller is the supreme God.
0: ఈ దేహాభిమానం ఉండినంత వరకు దేహి మనకు ఏమాత్రమో అర్థం కాదు.
1: So long we have body attachment, you cannot understand the innate God.
0: ఈ దేహము నిరంతరం కూడాను భౌతికమైన లౌకికమైన పారమార్థిక తత్వానికి అడ్డు తగిలేటువంటి మార్గంలో ప్రవేశిస్తుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ద బాడీ విచ్ ఇస్ ఆఫ్టర్ ఫిజికల్ మండేన్ వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ యూ విల్ టేక్ యూ అవే ఫ్రమ్ ద రియాలిటీ.
0: ఏ విధంగా విత్తనం లోపల చెట్టు యొక్క స్వరూపం అంతా కూడాను రసస్వరూపమై నిలిచి ఉందో అదే విధంగానే అన్ని విధములైనటువంటి క్లేశములు కూడాను ఈ దేహాభిమానంలో అతి సూక్ష్మంగా నిలిచి ఉన్నాయి.
1: జస్ట్ యాజ్ the mighty tree, gigantic tree, is present in the form of a sense in the tiny seed, we find all the problems attached to the
0: prapanchamulo
1: body.
0: Manavudu anubhavinche ashantiki,
1: for all the restlessness that we
0: face, asantruptiki,
1: dissatisfaction,
0: kashtamulaku,
1: difficulty,
0: dukkamulaku,
1: misery,
0: vicharamulaku,
1: anxiety,
0: annintiki kudanu ee dehaabhimaname moola kaaranam.
1: Body attachment is responsible.
0: Kanukane ee dehamunu manamu oka panimuttuga teesukoni
1: we have to consider this body as an instrument.
0: దేహి యొక్క తత్వాన్ని లక్ష్యంలో ఉంచుకొని
1: we have to keep the indweller as the aim.
0: మన నిత్య జీవితమును సత్య జీవితంగా మనము ఎంచుకొని పోవాలి.
1: we have to carry on our life sojourn.
0: కనుక ప్రతి పదార్థములకు ఒక మూలాధార వస్తువు ఉంటుంటది.
1: For every material there is a basic primordial principle.
0: ఈ ప్రకృతమంత జగత్తంతా కూడాను ఒక మూలాధారం నుండియే ప్రారంభమైంది.
1: In fact, the whole universe has come out of this primordial principle.
0: మూలాధారాన్ని మనం వదలనిచ్చమా సర్వమును కూడాను వదిలేవారం అవుతాం.
1: If you forget that primal base, you will be forgetting the rest.
0: ఇది చూడండి ఒక సిల్వర్ ప్లేట్.
1: This is silver plate.
0: ఇది చూడండి ఒక సిల్వర్ గ్లాస్.
1: This is silver glass.
0: ఇంకోటి సిల్వర్ చెంబు.
1: That silver tumbler.
0: ఇంకోటి సిల్వర్ తట్ట.
1: That is silver plate.
0: కానీ ఈ రూపనామములన్నీ కూడాను ఒక మూలాధారమైన వెండి నుంచి ప్రారంభమైనవి.
1: Though the names and forms vary, they are all made up of silver.
0: ఈ మూలాధారమైనటువంటి వెండిని మనం విసర్జిస్తే రూపనామములకు ఏమాత్రము విలువ లేదు.
1: When once you can concentrate on the silver, the primal base, you will never be carried away with the name and form.
0: స్పూనుగా చేయవచ్చును.
1: This plate can could be transformed into
0: plate. Ku maranam vachindi.
1: This plate ended.
0: Aa spoon nu chedagotti mana oka chinna cup cheyavachunu.
1: The spoon can be made transformed into small cup.
0: Kabatti roopa naamamulu anni kudanu maarpu chendunavi.
1: The names and forms do change.
0: Roopa naamamulu anni kudanu maraninchunavi.
1: Names and forms perish.
0: Kaani ee roopa naamamulaku mooladharamainatundi oka vastuvu maatramu ee naatiki maravadu.
1: But the main primordial principle for the name
0: చావు పుట్టుకలేనట్టి శాశ్వతుండు
1: is eternal, that has neither birth
0: ఆది మధ్యాంతరహితు అనాది వాడు
1: no beginning nor end
0: తాను చావక పుట్టక చంపబడక
1: is neither born nor could slay anybody
0: నిత్య సత్యమై ఉన్నటువంటి అనాది తత్వమే దీనికి మూలాధారము
1: that eternal principle that ancient principle is the principle of truth
0: కనుక మనం ఏ వస్తువును చూసినప్పటికీ దానికి మూలాధారాన్ని మనం వెతకాలి.
1: వాట్ ఎవర్ ఆబ్జెక్ట్ యూ మైట్ ఫైండ్, ఫైండ్ అవుట్ ద
0: ప్రైమరీ మూలాధారం ఏమిటి.
1: వాట్ ఈస్ ద బేస్ ఫర్ దిస్ బాడీ.
0: ఈ మనసుకు మూలాధారం ఏమిటి.
1: వాట్ ద బేస్ ఫర్
0: ఈ ప్రాణములకు మూలాధారం ఏమిటి.
1: ఫర్ లైఫ్.
0: ఇవన్నిటికీ ఒక్క దివ్యత్వమే మూలాధారము.
1: డివినిటీ ఈస్ ది ఫౌండేషన్ ఫర్ ఆల్.
0: చూడండి సముద్రంలో నీరు ఉన్నాయి.
1: యూ ఫైండ్ వాటర్ ఇన్ ఎన్ ఓషన్.
0: ఈ సముద్రం యొక్క మూలాధారమైనటువంటి తత్వానికి ఎన్ని రూపములు కల్పిస్తున్నాయి.
1: we find so many forms, which is the primordial principle
0: for this ocean. ఈ సముద్ర జలమును ఆవిరిగా మార్చుకుంటుండాలి.
1: ఇట్ ఈస్ ది లైట్ ఇంటెన్సిటీ ఆఫ్ ది సన్ లైట్ దట్ విల్ మేక్ దిస్ వాటర్ ఇంటు వేపర్. ఆవిరి
0: రూపాన్ని ధరించింది.
1: వాటర్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ వేపర్.
0: ఈ ఆవిరి మేఘములుగా రూపొందింది.
1: వేపర్ గెట్స్ కన్వర్ట్ ఇంటు క్లౌడ్.
0: ఈ మేఘముల పైన చల్లని గాలి వీచినప్పుడు
1: యాజ్ ద కూల్ విండ్ బ్లోస్
0: అవి తిరిగి వర్ష బిందువులుగా కింద రాలుతున్నాయి.
1: దే కమ్ డౌన్ బై వే ఆఫ్ రెయిన్.
0: ఈ వర్ష బిందువులే ప్రవాహంగా రూపొందుతున్నాయి.
1: ద రెయిన్ ఫ్లోస్ ఫార్వర్డ్.
0: ఈ ప్రవాహమే తిరిగి సముద్రంలో చేరిపోతుంది.
1: అండ్ ఆల్ దిస్ ఫ్లో వుడ్ ఎటర్నల్లీ మర్జ్ ఇన్ ది ఓషన్.
0: సముద్రం నుంచి వదిలినటువంటి ఈ యొక్క జలము ఎన్ని రూపములు ధరించింది.
1: The water that left the ocean has taken so many forms.
0: Aviga marindi.
1: It has become vapor.
0: Meghamuga roopondindi.
1: A cloud.
0: Varshamuga kurchindi.
1: Rain.
0: Vankalaga pravahinchindi.
1: And it is flowing.
0: Kattakadapadiki samudramlo cheripoyindi.
1: Ultimately it merged in the ocean.
0: Nadi nam sagaro gatihi.
1: All rivers are bound to merge in ocean.
0: Adhe vidhamgane ee jagatnanda puttinatvanti pranulu kani vyaktulu kani inke vidhamaina vastulu kani అన్ని ఒక మూలాధారం నుంచి ఏర్పడినటువంటివి.
1: ఐదర్ లివింగ్ క్రీచర్స్ ఆర్ ఇండివిజువల్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ దే ఆల్ హ్యావ్ ఎ ఫౌండేషన్.
0: కట్టకడపటికి ఈ మూలాధారంలోనే చేరిపోవాలి.
1: అల్టిమేట్లీ దే హావ్ గాట్ టు మర్జ్ ఇన్ దట్ ప్రైమార్డియల్.
0: దానిని వేదాంతం ముక్తి అని పేరు పెట్టింది.
1: దిస్ ఇన్ వేదాంతిక్ పారాన్ ఇస్ కాల్డ్ ముక్తి.
0: కనుకనే భాగవతం నందు కూడాను ఎచ్చట పుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి అనేది.
1: సో భాగవత సేస్ ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఫర్ దోస్ దట్ హావ్ కమ్
0: ఎచ్చట పుట్టిందో అక్కడికి చేరుకోవడం తత్వం.
1: ద నేచర్ ఇస్ టు గో బ్యాక్ టు ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
0: కనుకనే ఆత్మ కూడాను దైవం నుంచి ప్రారంభమైనటువంటిది.
1: ఆత్మ ద స్పిరిట్ హస్ కమ్ అవుట్ ఆఫ్ ద డివైన్.
0: అది ఈ దేహమునందు ఉండినంత వరకు దేహ కర్మలన్నీ ఆచరిస్తుంది.
1: సో లాంగ్ ది స్పిరిట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ ఇట్ డస్ ఇట్స్ ఓన్ వర్క్.
0: దీనికి కర్తవ్య స్వరూపము అన్నారు.
1: అండ్ ఇట్ ఇస్ నాట్ ఇట్స్ ఓన్ డ్యూటీ.
0: ఇందులో సుషుప్తిలో మనకు అనేక విధమైనటువంటి చర్యలు మనం చూస్తుంటాం.
1: ఈవెన్ ఇన్ సుషుప్తి డీప్ స్లీప్ వీ ఫైండ్ సో మెనీ యాక్షన్స్.
0: గాఢ నిద్ర కాదు సుషుప్తి అంటే.
1: అండ్ సుషుప్తి ఇస్ నాట్ డీప్ స్లీప్.
0: అందులో కూడా కొన్ని స్వప్నములు ఏర్పడుతుంటాయి.
1: ఈవెన్ దట్ స్టేట్ వీ డ్రీమ్.
0: ఈ స్వప్నములు ఎక్కడి నుంచి వచ్చాయి?
1: హౌ డు యూ డ్రీమ్
0: అని విచారణ చేస్తే,
1: ఇఫ్ యూ ఎంక్వైర్,
0: అయ్యా ఈ స్వప్నములకు మూల కారణం ఏమిటి అని ఎవరైనా ప్రశ్నిస్తే,
1: ఇఫ్ ఎనీవన్ క్వశ్చన్స్ యు వాట్ ఇస్ ద కాజ్,
0: నా తలంపులే దీనికి మూల కారణం అని కొందరు చెప్తారు.
1: సమ్ సేస్ ద మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: నా యొక్క భావమునే దీనికి మూల కారణం అంటారు.
1: సమ్ సేస్ మై ఫీలింగ్స్.
0: కాదు కాదు.
1: నో నో,
0: ఏది కాదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: ఈ స్వప్నములకు మూల కారణం నిద్రనే.
1: ద మెయిన్ కాజ్ ఫర్ ద డ్రీమ్ ఈజ్ స్లీప్.
0: నిద్ర రావడం చేతి కదా స్వప్నం వచ్చింది.
1: You dreamt because you slept.
0: నిద్ర లేకపోతే స్వప్నమే లేదు కదా.
1: If you don't sleep, you cannot dream.
0: ఈ స్వప్నమునకు నిద్ర మూల కారణము.
1: So, for the dream, the sleep is responsible.
0: అయితే ఈ నిద్రలో వచ్చినటువంటి స్వప్న స్వరూపాలకు ఏది కారణము?
1: What is that responsible for all the
0: various dreams? అనుభవించినటువంటి సర్వానుభూతులు కూడా సంస్కార రూపంలో అంతఃకరణలో లీనమైపోతుంటాయి.
1: All our experiences of varied names and forms in the wakeful state are contained there in the dream state.
0: తేజోవంతమైనటువంటి యొక్క
1: ఎఫల్జెంట్
0: సంస్కృతి వల్లనే,
1: ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్
0: సంస్కారం చేతనే,
1: రిఫైన్మెంట్
0: రూపొందినటువంటి ఒక తత్వం కలిగినే ఇతనికి తైజస్సుడు అని పేరు పెట్టారు.
1: హీ టేక్స్ ద ఫార్మ్ ద నేమ్ ఆఫ్ తైజస్ ఆర్ ద ఎఫల్జెంట్.
0: కనుక ఇలాంటి ఒక్కొక్క దానికి కూడా ఒక్కొక్క పేరు కారణం లేకుండా ఏర్పడలేదు.
1: ఎవ్రీ నేమ్ హ్యాస్ గాట్ ఎ రీజన్ బిహైండ్ ఇట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఆధ్యాత్మికం అంటే ఏమిటని?
1: What is spirituality?
0: ఇది కేవలం ఒంటరితనమని కాని, ఏకాకి జీవితమని కాని భావించరాదు.
1: Never consider loneliness or life of solitude is spirituality.
0: రాగద్వేషములతో ద్వేషము లేనటువంటి ఒక తత్వము అది ఆత్మతత్వము.
1: The atmic principle is beyond attachment and body thing.
0: సర్వమానవ కోటిని ఏకంగా పరిపూర్ణంగా ఎంచుకోవటమే నిజమైనటువంటి ఆధ్యాత్మికం.
1: To consider all as equal, equanimity is spirituality.
0: కనుకనే సర్వజీవులు యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని ఒక్క ఆత్మనే.
1: ఇట్ ఈస్ సేమ్ స్పిరిట్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది లివింగ్ బీయింగ్స్.
0: ఆత్మకు స్వరూపం ఏమిటి?
1: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ స్పిరిట్?
0: ఇది ఆత్మకు స్వరూపం ఏ విధంగా తెలుపగలరు?
1: హౌ కెన్ యూ ఎక్స్ప్రెస్ ఇట్స్ ఫార్మ్?
0: విత్తనంలో ఉన్నటువంటి యొక్క చెట్టు యొక్క రసం ఏ విధంగా ఉంటుందో అదే విధంగానే ఈ ఆత్మస్వరూపం కూడా అట్లే ఉంటుంది.
1: జస్ట్ యాజ్ ద జైజాంటిక్ ట్రీ ఈస్ ప్రెసెంట్ ద ఫార్మ్ ఆఫ్ ఎసెన్స్ విత్ ఇన్ ది టైనీ సీడ్ టు బిగిన్ విత్, సో ఆల్సో ది స్పిరిట్ ఇన్ ద ఆర్గానిక్ వరల్డ్.
0: నీవు చక్కెరకు రూపం చెప్పగలవు కానీ
1: యూ కెన్ సే ది ఫార్మ్ ఆఫ్ ద షుగర్.
0: అది ఒక శాండ్ అదే ఉంటుంటుంది, కొంచెం తెల్లగా ఉంటుంది అని చెప్పవచ్చు.
1: యూ కెన్ సే ఇట్స్ ఆల్మోస్ట్ వైట్ శాండ్.
0: కానీ దాన్ని నోట్లో వేసుకుంటారు, తీపికి ఏమి రూపం ఎవరు చెప్పగలరు?
1: వెన్ వన్స్ యూ టేస్ట్ ది షుగర్, హూ కెన్ డెమోన్స్ట్రేట్ ద ఫార్మ్ ఆఫ్ స్వీట్నెస్ ఆఫ్ షుగర్?
0: ఏ రూపము?
1: ఎక్స్పీరియన్స్ ఇస్ ఇట్స్ ఫార్మ్.
0: దీనికి రూపం చెప్పడానికి ఎవరికి తరం కాదు.
1: ఇట్స్ ఇంపాసిబుల్ టు స్పీక్ ఆఫ్ ఫార్మ్.
0: కనుకనే దీనికి ఎక్స్పీరియన్స్, అనుభూతి ఏ మూల కారణం అన్నారు.
1: ఇట్ ఎక్స్పీరియన్స్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ దేర్.
0: అయితే ఈ అనుభూతి ఎందుకు సుషుప్తిలో ఏమాత్రమో కనిపించదు.
1: ఈవెన్ దిస్ ఎక్స్పీరియన్స్ డజంట్ అపియర్ ఇన్ సుషుప్తి.
0: ఈ పంచకోశముల యొక్క ప్రమాణములు చాలా విచిత్రంగా ఉంటాయి.
1: ద ఫైవ్ షీట్స్ దే ఆర్ రియల్లీ వండర్ఫుల్ అండ్ మిస్టీరియస్.
0: ఒక్కొక్క కోశం ఒక్కొక్క రకమైన రూపాన్ని ధరిస్తుంటాయి.
1: ఈచ్ షీట్ హాస్ గాట్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
0: కనుక ఇవన్నీ కూడా మనం విచారణ చేస్తూ కూర్చుంటే మనకి ఏమాత్రమో గమ్యం చిక్కదు.
1: వెన్ వన్స్ వీ ఇన్వెస్టిగేట్ స్టార్ట్ ఎంక్వైరింగ్ యూ నెవర్ రీచ్ ద గోల్.
0: ఇది కేవలం నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: ఇట్ ఈస్ ప్యూర్ అన్సలీడ్, ఇట్ ఇస్ అనల్టరేటెడ్, ఇట్ ఇస్ ఎటర్నల్, ఇట్ ఇస్ ఇమ్మోర్టల్, ఇట్ ఇస్ నెక్టరైన్.
0: కేవలం మన దేహాన్ని చూసినప్పుడు దీనికి కేవలం ఏదో పంచభూతములు కారణం అనుకుంటాం.
1: వీ థింక్ దట్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ బాడీ. దట్
0: పంచభూతములు కాదు కారణము, పంచకోశములే కారణం.
1: నాట్ ది ఫైవ్ ఎలిమెంట్స్, ద ఫైవ్ షీట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: ఈ పంచకోశములు కూడాను దేహంతో తాదాత్మ భావన పొందడం చేత ఇవన్నీ దేహం యొక్క ధర్మములు అని భావించుకుంటున్నాం.
1: యాజ్ ఫైవ్ షీట్స్ హావ్ ఐడెంటిఫైడ్ టోటల్ విత్ ద బాడీ, వి కన్సిడర్ దట్ నేచర్ ఆఫ్ ది బాడీ
0: ఆత్మయందు ప్రతిబింబిస్తుందని భావిస్తున్నాం.
1: వి కన్సిడర్ దట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది స్పిరిట్.
0: ఆత్మయందు ప్రతిబింబించేటువంటి దానికే ప్రాతిభాసికుడు అన్నారు.
1: దట్ విచ్ ఇస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఆత్మ ఇస్ కాల్డ్ ప్రాతిభాసిక.
0: కనుక ఈ ప్రాతిభాసికుడు అనేటువంటిది ఎక్కడ చూసినా మనకు కనిపిస్తుండే ఉండాలి.
1: దిస్ కైండ్ ఆఫ్ ప్రాతిభాసిక సూపర్ ఇంపోజిషన్ వీ ఫైండ్ ఎవ్రీవేర్.
0: పారమాత్మిక తత్వం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ స్పిరిచువల్ అల్టిమేట్ ప్రిన్సిపల్?
0: పరమతత్వమునకే పారమాత్మికము అన్నారు.
1: ద స్పిరిచువల్ ఫైనల్ ప్రిన్సిపల్ ఇస్ పారమాత్మిక.
0: అనగా తురియావస్థలో కనిపించేటువంటి ఆనందమే మనకు నిజమైనటువంటి యొక్క నిజమైన ప్రాతిభాసికం, పారమాత్మికము.
1: Meaning the final state of bliss which you experience in the ultimate state is paramarthika or spiritual.
0: ఈనాడు చేసేటువంటి యొక్క సర్వ కర్మలు కూడాను కేవలం మనం బాహ్య తృప్తి కోసం చేస్తున్నాం.
1: All actions, most of our actions are undertaken for our external satisfaction.
0: ఇవన్నీ కూడా నవ విధములైనటువంటి మార్గములుగా ఏర్పడినాయి.
1: In fact there are 9 ways.
0: శ్రవణం,
1: listening,
0: కీర్తనం,
1: singing,
0: విష్ణు స్మరణం,
1: chanting,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: దాస్యం,
1: సర్వీచు,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మనివేదనం,
1: సరెండర్.
0: ఈ నవ విధములైనటువంటి మార్గములు కూడాను ఒక్క ఆత్మతత్వం నుండి ఆవిర్భవించినటువంటివి.
1: ఆల్ 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్ హావ్ టేకెన్ దేర్ ఆరిజిన్.
0: మూలాధారమైనటువంటి దాన్ని విచారణ చేసినప్పుడు ఆత్మనే దీనికి మూలాధారం.
1: ఇట్ ఈస్ ఆత్మ విచ్ ఇస్ ది బేసిక్ ఫౌండేషన్ ఫర్ ఆల్ 9 పార్ట్స్ ఆఫ్
0: లోక రీతిగా మనం చూసినప్పుడు కూడాను మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబ్ కీర్ ఇవన్నీ పేర్లు చెప్పుకుంటున్నాం.
1: ఇన్ ద వరల్డ్లీ సెన్స్ వీ స్పీక్ ఆఫ్ సో మెనీ స్వీట్స్ లైక్ మైసూర్ పాక్, గులాబ్ జామ్ అండ్ సో.
0: అయితే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?
1: హౌ ఆర్ దే మేడ్?
0: చక్కెర నుంచి వచ్చినవే.
1: దే ఆర్ అవుట్ ఆఫ్ షుగర్ ఓన్లీ.
0: చక్కెర నుంచి అనేక రూపనామం ధరించి
1: షుగర్ దట్ హెస్ టేకెన్ వెరీ
0: అనేక రకమైనటువంటి యొక్క టేస్ట్ రుచిగా మనకు గోచరమవుతుంటాయి.
1: అండ్ అవుట్ ఆఫ్ దట్ వీ మేక్ సో మెనీ టేస్ట్ఫుల్ స్వీట్స్.
0: ఒక చక్కెర మనకు నోట్లో వేసుకుంటే చాలదా?
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ టేస్ట్ ద షుగర్ స్ట్రైట్ అవే.
0: నాకు మైసూర్ పాకే కావాలి, గులాబ్ జామ్ నాకు వద్దు అంటాం.
1: యూ సే ఐ వాంట్ మైసూర్ పాక్, నాట్ గులాబ్ జామ్.
0: దానిలో ఉన్నది, దీనిలో ఉన్నది చక్కెర అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తి ఏదైనా ఒక్కటే.
1: The person who understands the sugar is same in both the kinds of the sweets, well, he doesn't object.
0: ఒక విద్యాహీనుడైనటువంటి వ్యక్తి చెప్తున్నాడు.
1: An illiterate says.
0: ఆధ్యాత్మికం అంటే ఏమిటని ఇద్దరు పండితులు వాదులాడుతుంటే.
1: When two scholars are arguing with each other what
0: spirituality is. ఎందుకు ఈ వాదన చేస్తున్నారు?
1: Why do you argue?
0: చావుడైతే ఏమి చత్రమైతే నిద్ర వస్తే చాలదా అన్నాడు.
1: వాట్ డస్ ఇట్ మ్యాటర్ వెదర్ ఇట్ ఈస్ వరండా ఆర్ చౌల్ట్రీ? ఇట్ డస్
0: నాట్ పండుకోవచ్చు.
1: You can rest anywhere.
0: లేక కొండ లోపల రాతి పైన పండుకోవచ్చు.
1: యూ కెన్ రెస్ట్ ఆన్ ద స్నో ఆర్ ఎ రాక్.
0: నిద్ర మూల కారణం కానీ ఈ బెడ్ మూల కారణం కాదు.
1: ఇట్ ఇస్ ద స్లీప్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్, దట్స్ మెయిన్ అంబిషన్ ఆర్ ఎయిమ్. బట్
0: మనస్తత్వం అనేటువంటిది పవిత్రమైన రీతిగా ఉండినప్పుడు,
1: వెన్ ఎవ్రీథింగ్ ఇస్ సేక్రెడ్,
0: సర్వస్వము అందులోనే మనకు ప్రాప్తిస్తుంటుంది.
1: యూ గెట్ దట్ స్టేట్ ఆఫ్ డిజర్వ్డ్నెస్.
0: ఒక్క విషయంలో మనం చేర్చుకుందాం.
1: వన్ ఆస్పెక్ట్ వి షుడ్ నో.
0: కాకడాలు కాని కర్రజ్యోతులు కాని కాకడాలు
1: lamps? Street lamps? Street lamps, yes.
0: Street
1: lamps of the ancient days where we have lamps on the
0: ఎన్ని చోట్లైనప్పటికీ ఇవి సత్యనిత్యమైన శాంతిని చూపించవు.
1: They don't show you the permanent light.
0: జీవమని గాలి వీచిన తక్షణమే ఆరిపోతాయి.
1: When wind blows, these things naturally get extinguished.
0: ఈ గాలులకు ఆరిపోయినటువంటి యొక్క జ్యోతి ఏమిటది?
1: What is the light that cannot be extinguished? That is the light of love.
0: ఈ ప్రేమ జ్యోతి ఏ విధమైనటువంటి దీనికి లొంగదు.
1: Light of love will never submit to anyone.
0: ఈ ప్రేమ తత్వం దేనికి ఆరిపోదు.
1: Love can never be extinguished nor put off.
0: ప్రేమకు ప్రేమ చేరిపోయినప్పుడు ప్లస్ ప్లస్ ప్లస్ అవుతుంది, అది అధికంగా రూపొందుతుంది.
1: As love goes on joining with love, it increases.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను ప్రేమ వేడు కావాలి.
1: So everyone should be the embodiment of love.
0: ప్రేమ ఒకదాన్ని మనం అభివృద్ధి పరచుకుంటే,
1: if you develop love,
0: ఈ విశ్వడు తేజస్సుడు ప్రాజ్ఞుడు అనేటువంటి భేదములే మనకు కనిపించవు.
1: We do not find any difference between the విశ్వడు, the first stage,
0: ఇతను కేవలము విశ్వడు అని పేరు పెట్టుకున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది ఫైవ్ సెన్సెస్ ఆఫ్ యాక్షన్ పర్సెప్షన్ హిస్ కాల్డ్ విశ్వడు.
0: అన్ని కార్యములు ఎందుకు సంచరించడం చేతనే ఇతనికి విశ్వడు అని పేరు పెట్టారు.
1: యాజ్ ఐడెంటిఫైస్ విత్ వేరీడ్ యాక్షన్స్ హిస్ కాల్డ్ విశ్వడు.
0: అన్ని విధములైన వస్తువులపైన అభిమానం కలగడం చేతనే ఇతనికి విశ్వడు అని పేరు పెట్టారు.
1: యాజ్ హి హస్ గాట్ అటాచ్మెంట్ లవ్ ఫర్ వేరియస్ ఆబ్జెక్ట్స్ హిస్ కాల్డ్ విశ్వడు.
0: తేజోమయ సంబంధమైనటువంటి ఒక అంతఃకరణతో కూడినటువంటి వాడిని తేజస్సుడు అని పేరు.
1: ద వన్ విత్ ఇన్నర్ సెన్సెస్ ఫంక్షనింగ్ ఈజ్ ఎఫల్జెంట్.
0: ఇతన్ని వేదాంతంలో తైజస్సుడు అని పేరు పిలిచారు.
1: దిస్ ఇన్ వేదాంత ఇస్ కాల్డ్ తైజస్ ఆర్ ద బ్రిలియంట్
0: ప్రాజ్ఞుడు.
1: దెన్ ప్రాజ్ఞ,
0: ఎవరు ఈ ప్రాజ్ఞుడు?
1: హూ ఇస్ దిస్ ప్రాజ్ఞ?
0: ఆనందమయ కోసమే ప్రాజ్ఞ.
1: ద షీత్ ఆఫ్ బ్లిస్ ఇస్ ప్రాజ్ఞ.
0: అది నిరంతరం కూడా ఆనందంగా ఉంటుంది.
1: ఇట్ ఈస్ ఎటర్నల్లీ బ్లిస్ఫుల్.
0: మారునది కాదు, ఇట్ మారునది కాదు, కూరునది కాదు, పెరుగున్నది కాదు.
1: ఇట్ నెవర్ డిమినిషెస్, ఇట్ విల్ నెవర్ బి ద రైస్, ఇట్ కెన్ నెవర్ ఫాల్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క పేరుతో ఆనాది కాలం నుంచి కూడాను దీన్ని జగత్తు నేలుతూ వస్తున్నాయి.
1: దీస్ సీక్రెట్ నేమ్స్ హావ్ బీన్ అటాచ్డ్ టు దీస్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్.
0: కానీ ఈనాడు అట్టి పవిత్రమైనటువంటి యొక్క పేర్లకు సరైన అర్థములు కూడాను గోచరించడం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ ఫైండ్ ట్రూ మీనింగ్ టు దిస్ నామెన్క్లేచర్.
0: దీనిని పురస్కరించుకునియే
1: బేసింగ్ ఉంది.
0: అమరసింహుడు అనేక రకమైనటువంటి యొక్క శ్లోకములు రాస్తూ వచ్చాడు.
1: అమరసింహ కంపోజ్డ్ మెనీ వర్స్ శ్లోక.
0: అమర నిర్జలాదేవ త్రిశ విభుదాసుర సుపర్వాణ సువనస తిదివేశ ఆదివకషద ఆదిత్య దివిషదో ఏక ఆదిత్యనందన ఆదిత్య విశ్వస్వరూప అన్నాడు. కనుకనే భగవంతత్వాన్ని అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చారు.
1: The divinity has been extolled, narrated in different dimensions.
0: Taijasuni ye vidhanga varninchadu.
1: How is Taijas?
0: Yesya gnana daya sindhu ragagasya naga gunaha sevyata matchayodhira sasriyacha mrudayacha samatva samatva annadu. Okkoka peruku aneka rakamainatundi oka perulanta kalipinchi bhagavantuni prarthistu vacharu.
1: There are many names, many synonyms.
0: ఈ విధంగా పవిత్రమైనటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకోలేక అమరసింహుడు నాస్తికుడు అన్నారు.
1: వీ కుడ్ నాట్ అండర్స్టాండ్ ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దీస్ నేమ్స్ అండ్ వీ కాల్ అమరసింహ యాజ్ ఎన్ ఎథీస్ట్.
0: కానీ అతన్ని అనేక రకములైన హింసలు పెట్టారు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి వాస్ పుట్ టు సఫరింగ్.
0: అతను రాసిన గ్రంథములంతా కూడా అగ్నిలో వేశారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హిస్ కంపోజిషన్ బుక్స్ వర్ పుట్ ఆన్.
0: అనాది కాలం నుండి కూడా మన భారతదేశం లోపల ఈ మతభేదములు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: దేర్ వర్ రిలీజియస్ డిఫరెన్సెస్ హియర్ ఇన్ దిస్ కంట్రీ సిన్స్ ఏన్షియంట్ టైమ్.
0: కానీ అర్థాన్ని తీసుకుంటే ఒక్కటే.
1: ఇఫ్ యు గో బై ద మీనింగ్ యు ఫైండ్ యూనిటీ.
0: ఈ అర్థాన్ని మనం తీసుకోలేక మూలాధార తత్వాన్ని గుర్తించుకోలేక దీన్ని ద్వేషిస్తూ వస్తున్నాం మనం.
1: వీ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద మీనింగ్, వీ కుడ్ నాట్ అండర్స్టాండ్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్, బట్ వీ డెవలప్ హేట్రెడ్.
0: అంత అగ్నిలో వేసినప్పుడు
1: వెన్ ఎవ్రీథింగ్ వర్ బర్న్డ్
0: శంకర్లు వారు పరిగెత్తిపోయారు.
1: శంకర్ ర్యాన్ అలాంగ్.
0: అన్నింటినీ తీసివేసి ఈ అమరకోశాన్ని మాత్రమే తీసుకున్నాడు.
1: హి లెఫ్ట్ ఆల్ అండ్ పిక్డ్ అప్ దట్ అమరకోశ.
0: అమరుడు రాసినటువంటిది మహావేదం.
1: అమరకోశ ఇస్ వేద.
0: వేదం అంటే కేవలము ఒక మంత్రంతో చెప్పడం మాత్రమే కాదు.
1: వేద ఇస్ నాట్ మెయిర్లీ కంపోజిషన్ ఆఫ్ మంత్రస్ ఆర్ వర్సెస్.
0: ఇది మంత్రస్వరూపమైన దీంట్లో ఆకార స్వరూపాన్ని కూడా నియమించారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హ్యాస్ టేక్ ఇట్ టేక్స్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ మంత్ర.
0: మదనో మన్మతో మార ప్రద్యుమ్నో మీ నికేతన కందర్ప దర్పకోరంగా కామప్పంచా అన్నాడు. మదనో మన్మతో మార ప్రద్యుమ్నో మేనికేతన. ఇది అందరి కూడా ఆకర్షించేటువంటిది. ఇది
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ అట్రాక్ట్స్ డ్రాస్ ది అటెన్షన్
0: ఆఫ్ మన్మతుని వలె సర్వను కూడా భ్రమింప చేస్తుంది.
1: ఇట్స్ సో ఎంచాంటింగ్, థ్రిల్లింగ్.
0: మదనత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ హై
0: మాధుర్యాన్ని పురికొల్పుతుంది.
1: అండ్ యు ఆర్ డ్రాన్ టు ఇట్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి గ్రంథంను మనం పాడు చేసుకోవటం ఎంత బుద్ధిహీనము అన్నాడు.
1: ఇట్స్ అటర్ ఫూలిష్నెస్ టు స్పాయిల్ డ్యామేజ్ సచ్ సీక్రెట్ బుక్.
0: ఈ విధంగా అనాది కాలం నుండి భారతదేశం నందు వేదాన్ని చక్కగా అర్థం చేసుకునలేక, శాస్త్రాన్ని చక్కగా వివరించుకునలేక మనం అజ్ఞానంలో పడి తమం తానే మర్చిపోతున్నారు.
1: Since ancient times this has been happening all along. People could not understand the meaning of Veda, meaning of Shastra, and therefore they have forgotten their inner reality.
0: ఏ పండితులు చెప్పనక్కర్లేదు.
1: No scholar needs to tell.
0: మనం పలికిన ఒక్కొక్క పలుకు కూడాను మంత్రమయమే.
1: In fact, whatever you speak, spell out is mantra.
0: ఇది వేదమయమే.
1: That is Veda.
0: కనుక వేదం అంటే ప్రత్యేక స్వరూపం కాదు. అది
1: Veda is not a separate form.
0: ఇలాంటి స్థితి లోపల ఈనాడు మనము శివరాత్రి అని కలుపుకుంటున్నాము.
1: We call this night as Shivaratri.
0: Inno ratrulu manam gadukunnamu.
1: In fact, we spend so many nights.
0: Kani ee naadu Shivaratri ani pratyekamga enduku pettam.
1: This night is separate, special Shivaratri.
0: Shivaratri anaga emi? Mangalakaramaina ratri.
1: Shivaratri means the night of auspiciousness.
0: కనుకని ఈ మంగళకరమైన రాత్రిని మంగళకరమైన నామంతోనే మనం గడుపుతూ రావాలి.
1: We have to spend the time in an auspicious way, chanting, singing his glory.
0: కనుక శివరాత్రి అంటే కేవలం జాగరణ చేయటం మాత్రమే కాదు.
1: శివరాత్రి డస్ నాట్ మియర్లీ మీన్ కీపింగ్ విజిల్ throughout night.
0: చాలా మంది జాగరణ చేయాలనుకుని
1: many observe vigil
0: ratri anta melukovali.
1: They keep awake throughout night.
0: దాని కోసం ఏం చేస్తున్నారు?
1: What do they do?
0: వేకాటనాడుచు ప్రీతితో నా రాత్రి గడిపినందునకే జాగారణగున.
1: బై మియర్లీ ప్లేయింగ్ కార్డ్స్ థ్రూఅవుట్ నైట్ యూ కెనాట్ సే దట్ యూ అబ్జర్వ్డ్ విజిల్.
0: మూడు నాలుగు సినిమాలకు పోయి అలాడు మేలుకుంటే అది జాగరణ అవుతుందా?
1: ఇఫ్ యూ కీప్ అవేక్ బై వాచింగ్ 3-4 సినిమాస్ ఎ డే ఇట్ డజంట్ అమౌంట్ టు అబ్జర్వింగ్ విజిల్. నో,
0: శివరాత్రి అనగా దైవనామము చేతనే ఈ రాత్రిని గడపాలి.
1: శివరాత్రి మస్ట్ బి స్పెంట్ సింగింగ్ హిస్ గ్లోరీ.
0: ఇది అంతఃకరణ నుంచి ఆవిర్భవించాలి.
1: ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ విదిన్.
0: కనుకనే దీనికి రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అన్నారు.
1: దిస్ ఇస్ వాట్స్ కాల్డ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: ఇలాంటి హృదయం నుంచి ఆవిర్భవించినటువంటి ఒక నామమునకే శివతత్వము అన్నారు.
1: దేర్ఫోర్ ద నేమ్, ద హోలీ నేమ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
0: భగవంతుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి.
1: గాడ్ హెస్ సో మెనీ నేమ్స్.
0: సహస్రనామములు,
1: ఎ థౌజండ్ నేమ్.
0: అన్నింటి ఎందుకు లక్ష్యమైనటువంటిది, ప్రధానమైనటువంటిది సత్ చిత్ ఆనందము.
1: ద మెయిన్ నేమ్, ఇంపార్టెంట్ నేమ్ ఇస్ సత్ చిత్ ఆనంద.
0: సత్ శాశ్వతము,
1: సత్ that is permanent.
0: Chittu paripurnamu,
1: chitta total holy.
0: Ee rendintu yokka ekatvame aanandamu.
1: The combination of the two is ananda bliss.
0: Satte chakkara,
1: sat is sugar.
0: Chittu neeru,
1: chitta is water.
0: Ee rendintini manam kalipinappudu oka paanakam erpadutundi.
1: When you mix the sugar and water, it becomes syrup.
0: Idiye aanandamu.
1: The syrup is bliss.
0: అంతేకాని చక్కెర చక్కెరగా నీరు నీరుగా పెట్టుకుని ఆనందం అంటే ఎక్కడి నుంచి వస్తుంది?
1: బట్ ఇఫ్ యూ కీప్ ద షుగర్ అండ్ వాటర్ అపార్ట్ యూ కెనాట్ హ్యావ్ దట్ స్వీట్ సిరప్.
0: కనుక హృదయం నందు ఆవిర్భవించినటువంటి ఒక ప్రేమతత్వము,
1: ద లవ్ దట్ కమ్స్ టు ద హార్ట్,
0: నోటి నుంచి పలికేటువంటి ఒక దివ్యతత్వము,
1: అండ్ ద డివినిటీ దట్ యూ స్పెల్
0: అవుట్, యొక్క ఏకత్వం యొక్క తత్వమే
1: మస్ట్ కంబైన్ దేర్.
0: పవిత్రమైనటువంటి దైవతత్వము,
1: దట్ ఈస్ ద సేక్రెడ్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: మనం ఏది చేసినప్పటికీ,
1: వాట్ ఎవర్ వీ డూ,
0: హృదయపూర్వకంగా ప్రేమతత్వంతో మనం పనిచేయాలి.
1: విత్ లవ్ వీ హ్యావ్ టు వర్క్.
0: ఇది ప్రేమ సోర్స్ కానీ ప్రేమ ఫోర్స్ కాదు.
1: ఇట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ లవ్ బట్ నాట్ ది ఫోర్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు ఏదో బలవంతంగా చేసినట్టుగా చేస్తున్నాం మనం.
1: వీ డూ యాజ్ ఇఫ్ వీ డూ ఫోర్స్ఫుల్లీ.
0: ఇది కాదు.
1: ఇట్స్ నాట్ సో.
0: ఈ హృదయపూర్వకంగా అర నిమిషం నువ్వు చేయ చాలు.
1: ఇఫ్ యూ డూ ఇట్ హోల్ హార్టెడ్లీ ఫర్ హాఫ్ మినిట్ ఇస్ ఎనఫ్.
0: ఒక టీ స్పూన్ చక్కెరగా ఉంటుంటే చాలు.
1: If you have a teaspoon full of sugar, it's enough.
0: ఒక టీస్పూన్ ఆవు పాలుగా ఉంటే చాలు.
1: And teaspoon of cow milk.
0: Why barrels of donkey milk?
1: Why barrels of donkey milk?
0: కనుకని మనం హృదయపూర్వకంగా చిన్న మాట ఒకతూరు చెప్పినా చాలు మనకి.
1: హోల్ హార్టెడ్లీ ఇఫ్ యూ సే ఫ్యూ వర్డ్స్ దట్స్ ఎనఫ్.
0: కనుకని ఇది భౌతికమైనటువంటి అన్నమయ కోశం నుంచి,
1: అవుట్ ఆఫ్ దిస్ ఫిజికల్ షీట్ ఆఫ్ ఫుడ్,
0: ఈ అన్నమయ కోసం నుంచి ప్రాణమయంలో ప్రవేశించాలి.
1: వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద షీత్ వైటల్.
0: ప్రాణమయం అంటే ఏమిటది?
1: వాట్ ఇస్ దిస్ వైటల్ షీట్?
0: ఇదే వైబ్రేషన్.
1: దిస్ వైటల్ షీత్ ఇస్ కాల్డ్ వైబ్రేషన్.
0: అది ఏ ప్రాణం యొక్క స్వరూపము?
1: ఇట్ ఈస్ ద వైటల్ ఫోర్స్.
0: ఈ వైబ్రేషన్ నుంచి
1: అవుట్ ఆఫ్ దిస్ వైబ్రేషన్
0: మనోమయ కోశానికి పోవాలి.
1: వి హావ్ టు ట్రావెల్ అప్ టు ద షీత్ ఆఫ్ మైండ్.
0: ఈ మనోమయ కోశం అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ ద షీత్ ఆఫ్
0: మైండ్? సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క తత్వమే.
1: దట్ ఇస్ ద నేచర్ విచ్ ఇస్ ఆల్ ప్రవేసివ్.
0: మనోమూలం ఇదం జగత్. మనసు అనేది లేకుండా మనం ఎక్కడ కూడా ఏ చిన్న పని కూడా చేయలేము.
1: వితౌట్ దిస్ మైండ్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ ఎనీవేర్.
0: ఇక్కడ నీవు ఒక అమెరికా వాడుంటావు.
1: Here is an American.
0: ఒక్క క్షణం లోపల నీవు అమెరికా చింతించుకుంటే ఈ మనసు అమెరికాకి వెళ్లిపోతుండాలి.
1: ద మూమెంట్ యూ కెన్ థింక్ ఆఫ్ అమెరికా ద మైండ్ విల్ గో దేర్.
0: కనుకనే ఈ మనసు అనేటువంటిది కూడా సర్వత్రా వ్యాపించి ఉంది.
1: మైండ్ ఇస్ సో ఎక్స్పాన్సివ్.
0: మనస్సుకు మరణమే లేదు.
1: మైండ్ ఇస్ డెత్ లెస్.
0: మనిషికి మరణం ఉంది కానీ మనస్సుకు లేదు.
1: మ్యాన్ డైస్ బట్ నాట్ ద మైండ్.
0: ఎన్ని శరీరం ఎత్తినప్పటికీ ఆ మనసు అతని వెంట వస్తూనే ఉంటాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ బాడీస్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ ద మైండ్
0: విజ్ఞానమయ కోశము.
1: ద థర్డ్ వన్ విజ్ఞానం.
0: విజ్ఞానం అంటే ఏమిటి? సైన్స్ యొక్క తత్వం కాదు.
1: విజ్ఞాన ఇస్ నాట్ సైన్స్.
0: కేవలము ఒక విధమైన పదార్థ శాస్త్రము కాదు.
1: ఇట్ ఈస్ నాట్ మెటీరియల్.
0: పదార్థ శాస్త్రం లోపల ప్రతిబింబం అనేటువంటిది పెరుగుతూనే ఉంటుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ద మెటీరియల్ వరల్డ్ వీ ఫైండ్ రిఫ్లెక్షన్.
0: ఇది ఏ ప్రాతిభాసికము అన్నారు.
1: దిస్ ఇస్ సూపర్ ఇంపోజిషన్. ప్రాతిభాసిక
0: ఏ విధంగా వెలుగుతూ ఉంటుంది?
1: హౌ డస్ ఇట్ షైన్?
0: నేను కోపం వచ్చి ఈ టేబుల్ కొట్టినాను గట్టి.
1: అవుట్ ఆఫ్ బిట్ ఆఫ్ యాంగర్ ఐ హావ్ జస్ట్ స్లాప్డ్ దిస్ టేబుల్.
0: నేను టేబుల్ ను గట్టిగా కొట్టాను.
1: ఐ హావ్
0: నీ యొక్క ప్రభావం మాత్రమే చెప్పుకుంటావు కానీ టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
1: యు స్పీక్ ఆఫ్ యువర్ యాంగర్ టువర్డ్స్ ద టేబుల్ బట్ ద టేబుల్ ఆల్సో హస్ బీటెన్ యు ఇన్ టర్న్.
0: ఇటు కొట్టేటప్పటికి అనుకుంటాం మనం.
1: వెన్ యు ఆర్ హిటెడ్ యు ఆర్ హర్ట్.
0: దేనికోసము? ఈ టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
1: ద టేబుల్ ఆల్సో హస్ హర్ట్.
0: ఇది ప్రతిబింబం యొక్క తత్వమే.
1: ఇట్ ఇస్ జస్ట్ ద రియాక్షన్.
0: ప్రతిభాసకం యొక్క స్వరూపమే.
1: ఇట్ ఇస్ వన్ సూపర్ ఇంపోజిషన్.
0: ప్రతిభాసకం యొక్క తత్వమే.
1: ఇట్ ఇస్ వన్ ఆఫ్
0: రిఫ్లెక్షన్. స్వరూపం యొక్క ఆనందమే.
1: అండ్ ఇట్ ఇస్ ద బ్లిస్ ఆఫ్
0: ది దానికును రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఉంటుంటాడు.
1: ఎవ్రీథింగ్ హస్ గాట్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
0: ఏ పని చేస్తామో దానికి తగినటువంటి ప్రతిబింబం ఉంటుంది.
1: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది రియాక్షన్.
0: కనుకనే మనము ప్రతి దానికును ప్రాతిభాసికంలోనే జీవితం గడుపుతున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వి లివ్ దిస్ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ సూపర్.
0: కాబట్టి అది విజ్ఞానం కానే కాదు.
1: ఇట్స్ నాట్ ద సైన్స్.
0: ఇది లౌకిక విజ్ఞానమే.
1: దిస్ సెక్యులర్ నాలెడ్జ్.
0: కానీ నిజమైన విజ్ఞానం ఏమిటది?
1: వాట్ ఇస్ ట్రూ నాలెడ్జ్?
0: అది విజ్ఞానం కాదు.
1: ఇట్ ఇస్ నాట్ సైన్స్.
0: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ట్రూ నాలెడ్జ్ ఇస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: అది మార్పు చెందినటువంటి ఆనందము, మార్పు చెందినటువంటి ఒక పరిమితము.
1: ఇట్ గివ్స్ యూ చేంజ్లెస్ ఎటర్నల్ బ్లిస్.
0: కనుకనే అట్టి ఆనందమును మనం పొందాలి.
1: యూ షుడ్ పొజెస్ దట్ బ్లిస్.
0: అది ఈ యొక్క పంచభౌతికమైనటువంటి పంచకోశంలో ఉండేటువంటి ఆనందం కాదు.
1: ది బ్లిస్ యూ కెనాట్ ఎక్వైర్ ఇట్ త్రూ దీస్ షీట్స్.
0: అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము. కనుకనే అన్నమయ కోశము స్థూలము.
1: సో దిస్ షీత్ ఆఫ్ ఫుడ్ ఇస్ మెయిన్ వన్.
0: ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశములు మూడు కూడాను చేరినప్పుడు సూక్ష్మము.
1: ఆల్ ది త్రీ విల్ కంపోజ్ ది సటిల్ ఫామ్.
0: ఆనందమైన కారణ స్వరూపము.
1: ఆనంద ద షీట్ ఆఫ్ బ్లిస్ ఇస్ కాజ్.
0: సూర్యావస్థనే మహాకారణ స్వరూపము.
1: ది అల్టిమేట్ స్టేట్ ఇస్ సుప్రీం కాజల్ స్టేట్.
0: కనుకనే ఆ మహాకారణాన్ని మనం ప్రవేశించాలి.
1: వీ షుడ్ గెట్ ఇన్ టు దట్ సుప్రీం కాజల్ కాన్షియస్నెస్.
0: ఆ మహాకారణం అనగా ఏమిటి? కారణం అతీతమైన మహాకారణము.
1: ద సుప్రీం కాజల్ స్టేట్ ఈస్ అబౌవ్ బియాండ్ ద కాజల్ స్టేట్.
0: ఇలాంటి తత్వాన్ని మనం తెలుసుకోవాలనుకుంటే
1: to know this nature
0: panchakosamu yokka swaroopanni chakkaga pratyaksham cheyalchukovali.
1: We have to understand very clearly the nature of the five sheets.
0: Idi kevalam kosamulanta kuda dehanni pattukoni aadutundade kani nijanga dehamulaku kosamulaku sambandham ledu.
1: The sheets covering the body will make the body work, function. In fact they have got nothing to do with the body in particular.
0: Annamu chuchi aashinchedi,
1: that which wants food.
0: Andanu chuchi పరిహసించేది,
1: ద వన్ దట్ మేక్స్ ఫన్ ఆఫ్ ది ఫామ్.
0: పరిమళాన్ని చూచి కుషించేది,
1: దట్ విచ్ ఇస్ హ్యాపీ అబౌట్ ద ఫ్రాగ్రెన్స్.
0: దేహమా, చిత్తమా, మనసా?
1: ఈజ్ ఇట్ ది బాడీ ఆర్ ఈజ్ ఇట్ ద మైండ్ ఆర్ ద చిత్త?
0: కాదు కాదు, ఇది ఆత్మనే.
1: ఇట్ ఈస్ ఆత్మ, ది స్పిరిట్.
0: అన్నాన్ని చూచి ఆశించేటువంటిది,
1: ద వన్ దట్ వాంట్స్ ఫుడ్.
0: ఆనందాన్ని చూచి పరిమశించేది,
1: అండ్ దట్ విచ్ ఇస్ లాస్ట్ వాచింగ్ ద బ్యూటీ.
0: పరిమళాన్ని చూచి పరిహసించేది,
1: దట్ ఇస్ ఎక్స్టాటిక్
0: ఆత్మతత్వమే.
1: ఇట్ ఈస్ ది స్పిరిట్, స్పిరిట్ ఓన్లీ.
0: దాని ద్వారానే మనకు ఇవన్నీ ప్రతిబింబిస్తున్నాయి.
1: త్రూ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ యూ ఎక్స్పీరియన్స్.
0: కానీ మనం ఆత్మ వరకు ప్రవేశించకుండా దేహం వరకే ప్రవేశించి ఇదంతా దేహం చేసేటువంటి పని అంటారు.
1: వీ డోంట్ గో దట్ ఫార్ to reach the principle of atma, but we think it's the quality of the body.
0: ఒక విధమైనటువంటి ఇన్స్ట్రుమెంట్, పనిముట్టు మాత్రమే.
1: బాడీ ఇస్ మియర్లీ ఇన్స్ట్రుమెంట్.
0: కనుక మనం మొట్టమొదట ఈ చదువులు దేనికోసం చదువుతున్నాం?
1: వై షుడ్ వి స్టడీ ఆల్ దిస్?
0: దేహాభిమానం చేతనే చదువుతున్నాం.
1: ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ద బాడీ అటాచ్మెంట్.
0: దేహం అభిమానం పెంచుకుని,
1: వి హావ్ దిస్ బాడీ అటాచ్మెంట్,
0: ధనమును పెంచుకుని,
1: వి వాంట్ మోర్ మనీ,
0: సుఖాన్ని అనుభవించాలని,
1: వి వాంట్ వి జాయ్.
0: కానీ మనం ఆశించే సుఖం దీంట్లో లేదు.
1: ది హ్యాపీనెస్ డజంట్ లై దేర్.
0: చదువులో నేను ఉత్తీర్ణుడైనానని ఆనందిస్తావు,
1: యు ఆర్ సో హ్యాపీ దట్ యు ఆర్ సక్సెస్ఫుల్.
0: కానీ ఆ ఆనందం ఎంత వరకు ఉంటుంది?
1: హౌ ఫార్ డస్
0: తిరిగి ఒక ఉద్యోగానికి ప్రవేశిస్తుంటావు,
1: దెన్ యూ గో టు ఎ జాబ్.
0: ఉద్యోగానికి పోయేంత వరకు ఈ ఆనందం ఉంటుంటా.
1: యు ఆర్ హ్యాపీ అంటిల్ యూ
0: సరే ఉద్యోగానికి పోయిన తర్వాత ప్రమోషన్ కాలేదు అని మరొక దుఃఖము.
1: దెన్ యూ విల్ బి సఫరింగ్ ఫీలింగ్ సో బ్యాడ్ అంటిల్ యూ గెట్ ప్రమోషన్.
0: ఈ విధంగా మనం పోతూ ఉంటే ఆనందం ఎక్కడికి అంత్యము?
1: ఇఫ్ యూ గో ఆన్ లైక్ దాట్, వేర్ ఇస్ ద ఎండ్? వేర్ యూ గెట్ బ్లిస్?
0: ఎప్పటికీ ఇది అంత్యమే కాదు.
1: ఇట్ నెవర్ ఎండ్స్ ఎనీ టైమ్.
0: ఇందులో మనకు ఆనందం లభ్యం కాదు.
1: దేర్ ఇస్ నో బ్లిస్ ఎనీవే హియర్.
0: ఆనందం కడపటి వరకు ఆనందం ఆనందం ఆనందం అంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హ్యావ్ బీన్ పోస్ట్పోనింగ్, వెయిటింగ్, ట్రావెలింగ్ ఇన్ సచ్ ఎ బ్లిస్.
0: కానీ ఆనందం ఎప్పుడు వస్తుంది?
1: When can you attain
0: తురియావస్థ స్థితి అందే శాశ్వతమైన ఆనందం మనకు లభ్యం.
1: ఇన్ తురియా ద అల్టిమేట్ స్టేట్ యూ విల్ అటైన్ దట్ బ్లిస్.
0: కనుకనే మనం ఆనందమైనటువంటిది ఈ భౌతికమైనటువంటి దీంట్లో లక్ష్యాన్ని మనం పాటించకూడదు.
1: బ్లిస్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్లీ ఆబ్జెక్ట్స్.
0: అందువల్ల
1: ఒకనొక
0: సమయం నందు శంకర్ల వారు 13 మంది శిష్యులతో గంగా స్నానంలో పోతున్నాడు.
1: అట్ వన్ టైమ్ ఆదిశంకర వాజ్ ప్రొసీడింగ్ ఫర్ ఎ బాత్ దేర్ ఇన్ గ్యాంజెస్, ఫాలోడ్ బై 13 ఆఫ్ హిస్ డిసైపుల్స్.
0: ఒక చెట్టు కింద కూర్చొని ఒక పండితుడు డుక్కుంకరణే డుక్కుంకరణే డుక్కుంకరణే అనే మంత్రాన్ని వల్లిస్తున్నాడు.
1: దే కేమ్ అక్రాస్ ఎ స్కాలర్ సిట్టింగ్ అండ్ ఎ ట్రీ రిపీటింగ్ ద రూల్స్ ఆఫ్ ద గ్రామర్ డుక్కుంకరణే.
0: ఇది పాణిని జ్ఞానం.
1: ఇట్ ఈస్ ద గ్రామర్ కంపోజ్
0: గ్రామర్ లోపల వల్లిస్తూ ఉన్నాడు.
1: ఈ వెంట ఆన్ రిపీటింగ్ దిస్ గ్రామర్ రూల్.
0: అక్కడికి వెళ్లి, నాయన ఏమిటి నువ్వు ఉచ్చరించేది అన్నాడు శంకర్ల వారు.
1: దెన్ శంకర్ ఆస్క్, వాట్ ఈస్ దట్ యు ఆర్ రిపీటింగ్ దిస్?
0: నేను పాణిని గ్రామాన్ని వర్తిస్తున్నాను.
1: హీ సెడ్ ఐ యామ్ జస్ట్ స్టడీయింగ్ ద పాణిని.
0: దీనివల్ల కలిగేటువంటి బాధ ఏమిటి, సుఖం ఏమిటి అన్నాడు.
1: వాట్ హ్యాపెన్స్, వాట్ జాయ్ యు గెట్ అవుట్ ఆఫ్ దిస్?
0: నేను గొప్ప పండితుని అవుతాను.
1: హీ సెడ్ ఐ బికమ్ ఎ స్కాలర్.
0: మహారాజుని ఆశ్రయిస్తాను.
1: అండ్ ఐ విల్ బి ఇన్ ద కోర్ట్.
0: నన్ను గౌరవిస్తారు.
1: ఐ విల్ బి రెస్పెక్టెడ్.
0: నా జీవనోపాధికి తగినటువంటి ఉపాయం చూపిస్తారు అన్నాడు.
1: దే విల్ ఆల్సో షో మీ ద వే టు క్యారీ ఆన్ మై లివింగ్.
0: మంచిది. ఈ యొక్క పండితుని ఆశ్రయించేటువంటి దాన్ని ఒక గురువు చూపిస్తాడు.
1: Yes, naturally the teacher will show to what extent.
0: ఈ ధనం నీకు ఎంతవరకు ఆనందాన్ని ఇస్తుంది?
1: మనీ టు వాట్ ఎక్స్టెంట్ గివ్స్ యూ హ్యాపీనెస్?
0: సత్య ఎంతవరకు ఆనందాన్ని ఇస్తుంది అన్నాడు.
1: యూ సే దట్ అంటిల్ ద లాస్ట్ మోమెంట్ ఇట్ గివ్స్ మీ హ్యాపీనెస్.
0: సత్యం తర్వాత వచ్చే ఆనందం ఎక్కడుంది?
1: వేర్ ఎల్స్ యూ ఫైండ్ ది బ్లిస్ ఆఫ్టర్ డెత్?
0: అది నాకు తెలియదు అన్నాడు.
1: యూ సే ఐ డోంట్ నో.
0: అటువంటి తెలియని జ్ఞానాన్ని నీవు ఎందుకు బోధించాలి?
1: దెన్ వై టు టీచ్ దట్ నాలెడ్జ్ విచ్ యూ డు నాట్?
0: భజ గోవిందం గోవిందం భజ మూఢమతే.
1: చాంట్ సింగ్ హిస్ గ్లోరీ గోవింద, రిపీట్ హిస్ నేమ్.
0: సంప్రాప్తే సన్నిహితే కాలే.
1: విన్ ది ఎండ్ అప్రోచెస్.
0: నహి నహి నహి రక్షతి దుఃఖంకరణే.
1: దిస్ రూల్స్ ఆఫ్ ద గ్రామర్ దుఃఖంకరణే విల్ నెవర్ కమ్ టు యువర్ రెస్క్యూ. నౌ
0: భజ గోవిందం భజ గోవిందం.
1: సో సింగ్ హిస్ నేమ్ గ్లోరీ.
0: భగవంతుడి నామాన్ని స్మరించు.
1: చాంట్ హిస్ నేమ్.
0: సర్వకాల సర్వావస్థలు ఎందుకు అదే నిన్ను సంరక్షిస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్, ఎట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ టైమ్,
0: ఈనాడు కనిపించేటువంటి వచ్చి పోయేటువంటి మాత్రమే.
1: ఆల్ ద రెస్ట్ కమ్ అండ్ పాస్.
0: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఒక్కటి కూడా నువ్వు పర్మనెంట్ లేదు.
1: యూ డోంట్ ఫైండ్ సింగిల్ పర్మనెంట్ క్లౌడ్.
0: నీ ఆనందమే పర్మనెంట్.
1: యువర్ బ్లెస్ ఇస్ పర్మనెంట్.
0: నీ పవిత్రమైన ప్రేమనే పర్మనెంట్.
1: యువర్ సీక్రెట్ లవ్ ఇస్ పర్మనెంట్.
0: కనుక నీ లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: సో లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ఈ దీంట్లో మనం జీవితాన్ని గడుపుతూ రావాలి.
1: వి హావ్ టు లీడ్ అవర్ లైఫ్ ఇన్ దిస్
0: ప్రిన్సిపల్. అదియే సర్వకాల సర్వావస్థలు ఎందుకు శివత్వాన్ని బోధించిన వారం అవుతాం.
1: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ శివ.
0: సర్వకాల సర్వావస్థలు ఎందుకు ఉన్నటువంటిది ఒక్కటే దైవము.
1: ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్, ఎట్ ఆల్ స్టేజెస్ ఇన్ అవర్ లైఫ్, గాడ్ ఈస్ ట్రూ.
0: ఇది మార్పు చెందేటువంటిది కాదు.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ
0: కలిగేటువంటిది కాదు.
1: అండ్ ఈస్ నెవర్
0: ఆనందం అందించేటువంటి యొక్క దైవత్ నామాన్ని మనం స్మరిస్తూ రావాలి.
1: సింగ్ ఈస్ గ్లోరీ దట్ కన్ఫర్స్ బ్లిస్.
0: కానీ ఈ వయసునందు మనం ఎన్ని విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతున్నాం?
1: అట్ దిస్ ఏజ్ వాట్ ప్రాబ్లమ్స్ యూ ఫేస్?
0: చాలా యవ్వన వయసు,
1: యూత్ఫుల్ స్టేజ్.
0: ఇలాంటి వయసును మనం ఎంత పాడు చేసుకుంటున్నాం?
1: యూఆర్ స్పాయిలింగ్ దిస్ స్టేట్.
0: ఎన్నెన్ని ఆసనలో ఎన్నెన్ని కథల్లో ఎన్నెన్ని స్టోరీస్ లో మనం కల్పించుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ యు స్పెండ్ యువర్ టైం ఇమాజినింగ్ థింగ్స్.
0: కనుక ఈ వయసు లోపల
1: అట్ దిస్ ఏజ్
0: చదువుకు చదువు,
1: యు స్టడీ,
0: దైవత్వానికి దైవత్వము,
1: అండ్ ఆల్ థింక్ ఆఫ్
0: దివ్యత్వానికి దివ్యత్వము,
1: అండర్స్టాండ్ డివినిటీ,
0: దేనికి దానిని మనం అమర్చుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ ఎక్వైర్
0: రామును కృష్ణుడని రాములని మనం భావిస్తుంటాము.
1: అండ్ వీ కన్సిడర్ రామా కృష్ణ,
0: రాములు రాముడే కృష్ణుడు కృష్ణుడే,
1: రామ ఇస్ రామ కృష్ణ ఇస్ కృష్ణ.
0: కేవలం మన భావములు మాత్రమే దానికి అన్ని విధాల ఉపాధిగా తీసుకుంటున్నాము.
1: వీ గో బై హిస్ ఫీలింగ్ టువర్డ్స్ దిస్ డైటీస్.
0: కనుక మనం ఈ వయసును మనము వ్యర్థం గావించుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ దిస్
0: ఏజ్. ఇది చాలా పవిత్రమైనటువంటి వయసు,
1: హైలీ సేక్రెడ్.
0: అనవసరమైనటువంటి కార్యములందు పాల్గొని
1: వీ షుడ్ నాట్ టేక్ టు
0: అనవసరమైన బంధంలో నీవు చిక్కుకొని
1: డోంట్ బి కాట్ ఇన్ అన్నెసరీ బాండ్.
0: అనేక రకమైనటువంటి చిక్కులకు గురి అవుతున్నావు.
1: అండ్ యూఆర్ పుట్ టు సఫరింగ్.
0: ఒక్క క్షణమైన కూడా మనసుకు శాంతి లేదు.
1: యూ డోంట్ హ్యావ్ పీస్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
0: ఈ పీస్ ఎక్కడి నుంచి వస్తుంది?
1: వేర్ ఫ్రమ్ యూ గెట్ పీస్?
0: ఎక్కడ మనకు ప్రపంచంలో చిక్కేటువంటి కాదు.
1: యూ డోంట్ గెట్ పీస్.
0: ఎక్కడ నీవు బజారుకు పోయి వెతికినా గానీ పీసెస్ పీసెస్ పీసెస్ పీసెస్. నో పీస్
1: ఆల్ ఓవర్ ద స్ట్రీట్స్. యూ ఫైండ్ ఓన్లీ పీసెస్, not peace.
0: ఆ పీస్ నీ యందే ఉంటున్నది.
1: దట్ పీస్,
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
1: యు
0: ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్. యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్. యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్. యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: నిన్ను నీవు తెలుసుకో మొట్టమొదట.
1: నౌ దై సెల్ఫ్.
0: అప్పుడే ఆనందం నీకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ యు విల్ బి బ్లిస్ఫుల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మనం అనేక పండుగలు చేసుకుంటున్నాం.
1: వీ అబ్జర్వ్ సమ్
0: భారతీయుల పర్వదినములన్నీ కూడాను ఎన్నో పవిత్రమైన ఆనందాన్ని అందించేటువంటి.
1: వీ సెలబ్రేట్ మెనీ ఫెస్టివల్స్ అండ్ వీఆర్ జాయ్ఫుల్ అబౌట్ ది సెలబ్రేషన్.
0: కానీ అంతరాత్మాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
1: బట్ వీ డు నాట్ అండర్స్టాండ్.
0: బాహ్యమైనటువంటి చర్యలతోనే మనం తృప్తి పడుతున్నాం.
1: వీ గో బై ది ఎక్స్టర్నల్ యాక్ట్స్.
0: ఇది ఎంత అల్ప బుద్ధి కింద లెక్క అవుతుంది.
1: ఇట్స్ ఎ మీన్ అప్రోచ్.
0: గొప్ప గొప్ప చదువులు చదివాము.
1: వీఆర్ హైలీ ఎడ్యుకేటెడ్.
0: ఏమి ప్రయోజనం?
1: వాట్ ఫర్?
0: చదువులన్నీ చదివి,
1: having been educated,
0: chaala viveki ayi,
1: though being intelligent,
0: maguni tanniru kuda mandamathudu,
1: but a fool will not understand.
0: Enta chaduvu chadivi,
1: in spite of knowledge,
0: ye neethi unnanu,
1: he may be anywhere,
0: deenini kuda ambu manaledu.
1: A mean man would never give up his habit.
0: Tarachi chaduvu chaduva tarkavadame kaani poorna gnanam eppudu pondaledu.
1: All this education will make you to argue with people, but you will never have holistic
0: chaduvu chaduvu chadivi chaavanga neetiki.
1: After all, having acquired knowledge, you are going to die.
0: Chaavuleni chaduvu chaduva.
1: You should study to reach that state of immortality. Along with the secular knowledge, you have spiritual knowledge.
0: ఇవన్నీ కూడాను మారిపోయేటువంటి, కూలిపోయేటువంటి, కాలిపోయేటువంటి యొక్క పర్వతములు వంటివి.
1: All this worldly knowledge is sure to perish. It should be washed off.
0: ఎప్పటికీ శాశ్వతమైనటువంటిది, సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది ఈ దైవత్వం యొక్క చింతనే.
1: Thinking of the God is supreme, it's eternal, it's immortal.
0: In fact, we plan for
1: the future.
0: Plan ante enta varaku?
1: How long?
0: Appadikappadiki cheenichipothuntayi.
1: Just they vanish.
0: శాశ్వతమైనటువంటి ప్లాన్ ను వేయాలి మనం.
1: వీ షుడ్ డివైస్ పర్మనెంట్ ప్లాన్స్.
0: ఏది మనకు శాశ్వతమైనటువంటిది?
1: వాట్ ఇస్ దట్ విచ్?
0: దైవత్వం ఒక్కటే శాశ్వతమైనటువంటిది.
1: గాడ్ ఇస్ పర్మనెంట్.
0: ఈనాడు దైవత్వాన్ని మరచి,
1: వి హావ్ ఫర్గాటన్ గాడ్,
0: లౌకికాన్ని విశ్వసించి,
1: వి గో బై దిస్ వరల్డ్,
0: అనేక కర్మల్లో మనం పాల్గొంటున్నాము.
1: వి అండర్టేక్
0: యాక్టివిటీ. అది మన యొక్క అజ్ఞానము.
1: దట్ ఈస్ అవర్ ఇగ్నోరెన్స్.
0: ఈ అజ్ఞానం ఏనాడు నిర్మూలమవునో,
1: దట్ డే విన్ ఇగ్నోరెన్స్ ఇస్,
0: ఆనాడే జ్ఞానోదయం కలుగుతుంది.
1: దెన్ యు విల్ హావ్ దట్ జ్ఞాన ఆర్ విజ్డమ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అందరినీ ప్రేమించండి.
1: లవ్ ఆల్.
0: ఎవరిని ద్వేషించకండి.
1: డోంట్ హేట్ ఎనీవన్.
0: ఇది ఏ ప్రాచీన సంస్కృతి యొక్క ప్రభావము.
1: దిస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ఏన్షియంట్ కల్చర్.
0: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. 18 పురాణములు రాసినటువంటి వ్యాసుడు కట్ట కడపటికి రెండు మాత్రమే శాశ్వతం అన్నాడు.
1: వ్యాస కంపోజ్డ్ 18 ఎపిక్స్. హి హస్ సమ్మరైజ్ ది ఎసెన్స్ ఆఫ్ దెమ్ ఇన్ టూ సెంటెన్సెస్.
0: ఏమిటి ఆ టూ సెంటెన్సెస్?
1: వాట్ ఆర్ ది టూ?
0: హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్ ఆర్ ది టూ సెంటెన్సెస్ సమ్మరైజ్.
0: ఈ రెండు చాలు
1: మనకు. దట్స్ ఎనఫ్ ఫర్ లైఫ్.
0: ఎప్పుడు ఇతరులకు సహాయం చేస్తూ పోదాం.
1: హెల్ప్ ఎవ్రీబడీ.
0: ఎవరికి కీడు కలిగించకుండా చూసుకుందాం.
1: నెవర్ హార్మ్ ఎనీ.
0: ఎవరిని నొప్పించకుండా చూసుకుందాం.
1: డోంట్ హర్ట్ ఎనీ.
0: ఎవరిని బాధించకుండా చూసుకుందాం.
1: డోంట్ హార్మ్ ఎనీ.
0: సాధ్యమైనంత వరకు, మన శక్తి ఉన్నంత వరకు చూసుకుందాం.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ హెల్ప్ ఎవ్రీవన్.
0: తదుపరి వారి వారి అదృష్టానుసారంగా పోతుంటారు.
1: వి గో బై అవర్ డెస్టినీ అల్టిమేట్లీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీ విద్యందు కూడా చక్కని ఉత్తీర్ణుడు కావాల్సిందే.
1: యూఆర్ బౌండ్, యూ షుడ్ బి సక్సెస్.
0: కేవలం ఆ విద్యందు మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ దట్,
0: ఆత్మ విద్యందు కూడా మీరు ఉత్తీర్ణుడు కావాలి.
1: యూ షుడ్ ఆల్సో బి సక్సెస్ఫుల్ ఇన్ అక్వైరింగ్ ద
0: స్పిరిచువల్ నాలెడ్జ్. ఆత్మ విద్య అన్నారు. విద్యలో యొక్క సంపూర్ణమైన తత్వం ఆత్మ విద్యనే.
1: ద స్పిరిచువల్ నాలెడ్జ్ ఈస్ ది ట్రూ నాలెడ్జ్ ఆఫ్ ఆల్.
0: అది బ్రహ్మజ్ఞానము.
1: దట్ ఇస్ బ్రహ్మ,
0: అదే బ్రహ్మ విద్య,
1: బ్రహ్మ విద్య.
0: అందుకోసమని నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం. అదే మన ఆనందం. కనుక మనం ఈ త్రిగుణమును దాటి, త్రిగుణమును జయించి, మనోభావాన్ని మనం దూరం నెట్టి మనం ప్రజ్ఞాన తత్వంలో ప్రవేశించాలి.
1: వీ షుడ్ క్రాస్ ఓవర్ ద త్రీ అట్రిబ్యూట్స్, కంట్రోల్ అవర్ మైండ్ అండ్ గెట్ ఇన్ టు ద స్టేట్ ఆఫ్ అవేర్నెస్.
0: ఎంత గొప్ప గొప్ప పదవులు ఏలినప్పటికీ
1: యూ మే ఆక్యుపై ఎగ్జాల్టెడ్ పొజిషన్,
0: అదంతా కూడా కొంతకాలమే.
1: దే వుడ్ లాస్ట్ ఫర్ ఓన్లీ ఫర్ షార్ట్ టైం.
0: ఎన్ని విధములైనటువంటి స్నేహం చేసినప్పటికీ అది కూడా కొంతకాలమే.
1: ఫ్రెండ్షిప్స్ ఆల్సో లాస్ట్ ఫర్ లిమిటెడ్ టైం.
0: ఎంతకాలం మన అందము, ఎంతకాలం మన చందము.
1: యువర్ బ్యూటీ అండ్ ద గ్లామర్, హౌ లాంగ్.
0: అందము ప్రాయము ఇంద్రియ శక్తిని ఉన్నదని దిక్కు క్రూరంగా.
1: Don't pride yourself because of your youth, the beauty.
0: Andamu prayamu indriya shakti unnadani mekkaku poranna.
1: Don't pride yourself because of beauty and energy.
0: Unnadira tondaraloni musalita nammanu musunda pandaga.
1: There lies before ahead of you the old age.
0: Masala levu.
1: You can't see.
0: Kana masakalu.
1: You cannot see with the
0: cataract. Moolu madatalu pade tala narse kada.
1: Folds on the face, grey hair.
0: ముసిలి కోతి అని పసివారు ముసిముసి నవ్వక కసరే బొమ్మ, తై తై తై తై తై బొమ్మ, ఇన్ తమాషా తోలు బొమ్మ.
1: యంగ్స్టర్స్ విల్ స్టార్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ యూ, కాలింగ్ యూ ఓల్డ్ మంకీస్ హియర్.
0: ఏమిటి ఈ తోలు బొమ్మ?
1: వాట్ ఇస్ దిస్ థాయ్ పపెట్?
0: ఎంతకాలం ఇది?
1: హౌ లాంగ్?
0: ఎంతకాలం ఈ పటుత్వం ఉంటుంది?
1: హౌ లాంగ్ కెన్?
0: ఎంతకాలం ఈ ఇంద్రియ శక్తి ఉంటుంది?
1: హౌ కెన్ యూ బి స్ట్రాంగ్?
0: ఎంతకాలం నీకు యవనం ఉంటుంటుంది?
1: దిస్ యూత్ డజంట్ లాస్ట్ లాంగ్.
0: ఎంతకాలం ఉండదు.
1: దే విల్ నాట్ బి దేర్ ఫర్ ఎవర్.
0: మించిన మించు వలె ఒక్కతూరి వెలుతురిస్తుంది, రెండవ తూరి చీకటి కమ్ముతుంది.
1: జస్ట్ లైక్ ఎ ఫ్లాష్ లైట్నింగ్ ఇట్ షెడ్స్ లైట్ అండ్ డిసపియర్.
0: తెల్లవారి విచ్చినటువంటి పువ్వు సాయంకాలానికి వాడిపోతుంటుంది.
1: ద ఫ్లవర్ దట్ బ్లాసమ్స్ ఇన్ ద మార్నింగ్ ఫేడ్స్ అవుట్ బై ది ఈవెనింగ్.
0: ఈ విధంగా శరీర తత్వాన్ని మనం కొంతవరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: యూ హావ్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద బాడీ ఇన్ దిస్ డైరెక్షన్.
0: ఇది ఏ మొట్టమొదటి అన్నప్రద ప్రాణము.
1: దిస్ ఇస్ ది ఫస్ట్ వన్, ద వన్ అండ్ వైటల్
0: స్థూలము.
1: And this is the gross body.
0: దీనిని సాధించితిమా మనం ఎన్నైనా సాధించగలం.
1: When once you understand this, you can achieve anything.
0: నీ దేహాన్ని నీ యొక్క అదుపులో పెట్టుకో.
1: Control your body.
0: నీ దేహాన్ని ఎవరు వచ్చి మనకు అదుపులో పెట్టరు.
1: Don't allow others to control you.
0: నీ మనసును నీవే అదుపులో పెట్టుకోవాలి.
1: You have to control your own mind.
0: నిన్ను ఎవరు వచ్చి అదుపులో పెట్టరు.
1: And you don't expect others to control your mind.
0: ప్రతి ఒక్కరు తనకు తానే చేసుకోవాలి.
1: In fact, you have to work out for yourself.
0: ఆకలిగా ఉంటుండాలి. నీ కడుపుకు నీవే పూజించాలి.
1: When you are hungry, you have to eat for yourself.
0: నీ కడుపు కుంగోరు పూజిస్తే నీ కడుపులో నిండుతుందా?
1: If someone eats on your behalf, your hunger cannot be satiated.
0: నీ ఆకలి తీరదు.
1: It will never be appeased.
0: కనుకనే అంతము ప్రాయము ఇంద్రియ శక్తి ఉన్నందుకనే నువ్వు నిక్కకు రోరన్నా.
1: So don't be egoistic because of the beauty, the youth and the
0: దానికి కూడా మనం నిరంతరం కూడా యవ్వనత్వం అంటే ఏ విధంగా ఉంటుంది?
1: How is this state of youth?
0: ఇంద్రియ నిగ్రహాన్ని చేసుకున్నప్పుడే యవ్వనత్వం ఉంటుంది.
1: That state when you have total control on the senses, that is the state of youth.
0: ఎప్పటికీ నీవు యువకుడిగానే ఉంటావు.
1: You can be young eternally.
0: దీనికి నేనే నీకు ప్రమాణము.
1: భగవాన్ ఇస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ది స్టేట్ ఆఫ్ యూత్.
0: కానీ నాకు ఎక్కడ స్థలం లేదు, కానీ లేకపోతే పరిగెత్తాలని నాకు ఆశపడుతుంటాది.
1: దేర్ ఇస్ నో ఎనఫ్ ఆఫ్ స్పేస్. స్వామి వాంట్స్ టు రన్.
0: అన్ని శక్తులు ఉంటున్నాయి.
1: హి హస్ గాట్ ఆల్ ది ఎనర్జీ.
0: ఏ ఒక్కటి బలహీనంగా లేదు.
1: హి ఇస్ నాట్ వీక్ ఇన్ ఎనీ సెన్స్.
0: ఎవరైనా చూస్తే 75 ఇయర్స్ అని ఎవరు చెప్పగలరా?
1: కెన్ ఎనీబడి ఇమాజిన్ దట్ భగవాన్ ఈ 75 ఇయర్స్ ఓల్డ్?
0: దీనికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ద కాజ్?
0: ప్యూరిటీ.
1: ప్యూరిటీ.
0: పేషెన్స్.
1: పేషెన్స్.
0: పర్సివరెన్స్.
1: పర్సివరెన్స్.
0: ఈ మూడింటి యొక్క మూల కారణమే దీనికి కారణం.
1: దీస్ త్రీ మేక్ భగవాన్ లుక్ యంగ్, యూత్ఫుల్, డైనామిక్.
0: ప్యూరిటీ. ప్యూరిటీ. ప్యూరిటీ.
1: ప్యూరిటీ. ప్యూరిటీ. 100%
0: ప్యూరిటీ. నిర్మలమైన నిశ్చలమైనటువంటి భావమే.
1: ఇట్స్ సో సీక్రెట్ అండ్ ప్యూర్.
0: ఇలాంటి నిశ్చలమైన భావాన్ని పెట్టుకోండి.
1: యూ హ్యావ్ దట్ స్టడీ ఫీల్.
0: మేమంతా స్వామి భక్తులు, స్వామి భక్తులు ఉంటాము.
1: వి సే వేర్ భగవాన్స్ డివోట్.
0: స్వామిలో ఉన్నటువంటి పవిత్రత 1000 ఒక భాగమైన మీలో చేర్చుకోవచ్చు.
1: సాంక్టిటీ, సీక్రెట్ క్వాలిటీ ఇన్ స్వామి ఇస్ దేర్ ఇన్ యూ.
0: పేషెన్సు. శాంతి కావాలి.
1: అండ్ యూ వాంట్ పీస్.
0: ఎవరైనా ఏమైనా ఏవయ్యా మీరు ఎక్కడి నుంచి పొప్ప అంటాం. ఒక్క చిన్న మాటకు కూడా మీరు సహించుకోలేరు.
1: వి డోంట్ గివ్ ఆన్సర్ విత్ ఎనఫ్ ఆఫ్ పేషెన్స్. మంది
0: వచ్చిన వీరందరితో ఆనందంగా మాట్లాడుతూ ఎంత శాంతంగా ఉంటాను.
1: భగవాన్ ఇస్ సో పీస్ఫుల్ బ్లిస్ఫుల్ టాకింగ్ టు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ హియర్.
0: నాకు కేవలం ఒక పని మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ సింగిల్ జాబ్,
0: ఎన్నో పనులు ఉన్నాయి.
1: సో మెనీ జాబ్స్ హీ హాస్.
0: నా యొక్క జాబ్ ఎవరికి చెప్పడానికి కూడా వీలు కాదు.
1: భగవాన్ ఇస్ నాట్ ప్రిపేర్డ్.
0: ఏ డిపార్ట్మెంట్ అని కూడా వీలు కాదు. సర్వ డిపార్ట్మెంట్లు నావే.
1: ఆల్ డిపార్ట్మెంట్స్ బిలాంగ్ టు హిమ్.
0: ఇలాంటి తత్వం లోపల నాకు ఎంత బేజారు రావాలి.
1: నాచురలీ భగవాన్ షుడ్ బి సో బిజీ,
0: నో రెస్ట్లెస్.
1: భగవాన్
0: ఆనందంగానే ఉంటాడు.
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్,
0: ఆల్వేస్ బ్లిస్ బ్లిస్ బ్లిస్,
1: ఆల్వేస్ ఇన్ స్టేట్ ఆఫ్ బ్లిస్.
0: చాలా మంది బర్త్డే ఉంటావు, హ్యాపీ బర్త్డే అని వస్తారు.
1: మెనీ పీపుల్ కమ్ టు భగవాన్ సేయింగ్ హ్యాపీ బర్త్డే.
0: ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాను. హ్యాపీ లేని వారికి చెప్పండి హ్యాపీ బర్త్డే.
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ హ్యాపీ టు టెల్ దోస్ పీపుల్ ఆర్ అన్హ్యాపీ, టెల్ దెం
0: నిమిషం నిమిషం బర్త్డేని.
1: బికాజ్ ఎవ్రీ
0: సెకండ్ సెకండ్ బర్త్డేని.
1: ఎవ్రీ మూమెంట్ ఇస్ హిస్ బర్త్డే.
0: ఎప్పుడు హ్యాపీని.
1: ఇస్ ఆల్వేస్ హ్యాపీ.
0: హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్.
1: హ్యాపీనెస్ లైస్ ఇన్ యూనియన్ విత్ గాడ్.
0: అది నిజమైనటువంటి ఆనందం.
1: దాట్ ఈస్ ట్రూ బ్లెస్.
0: కనుక మీరు నిరంతరం కూడా మా ఆత్మస్వరూపుడు నా యందే ఉన్నాడు.
1: ద ట్రూ ఇన్వెలర్ ద స్పిరిట్ ఇస్ విత్ మీ.
0: నా వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
1: దట్ ఆత్మా డివినిటీ ఇస్ విత్ మీ, ఇన్ మీ, అబౌవ్ మీ, బిలో మీ, అరౌండ్ మీ.
0: విధంగా భావించుకుంటే నీకు దుఃఖం కాని విచారం కాని ఎక్కడి నుంచి వస్తుంది?
1: ఇఫ్ యు హావ్ గాట్ దట్ ఫీలింగ్, యు విల్ నెవర్ బి సాడ్.
0: నాకు అప్పుడప్పుడు తెలుస్తుంది
1: మిజరీ.
0: ఈ విచారం ఉంటారే, ఈ విచారం అంటే ఎట్టుంటారో చూడాలని. నాకు అప్పుడు హ్యాపీగానే ఉన్నాను. హ్యాపీ లేని వారికి చెప్పండి హ్యాపీ బర్త్డే.
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ హ్యాపీ టు టెల్ దోస్ పీపుల్ ఆర్ అన్హ్యాపీ, టెల్ దెం
0: నిమిషం నిమిషం బర్త్డేని.
1: బికాజ్ ఎవ్రీ
0: సెకండ్ సెకండ్.

0: నా దగ్గర రాదు.
1: భగవాన్ హ్యాస్ నో వరీ అట్ హోమ్.
0: దుఃఖము అంటారు, చాలా మంది ఏడుస్తుంటారు,
1: మెనీ క్రై.
0: నీ దుఃఖం అంతా ఎట్లొస్తున్నారు నేను చూడాలని నాకు ఆశ.
1: భగవాన్ వాంట్స్ టు నో వై యు క్రై, ద రీజన్ ఫర్ సాడ్నెస్.
0: కానీ నాకు రాదు.
1: నో, ఇంపాసిబుల్.
0: నేనేం చేస్తూ,
1: వాట్ ఈస్ టు బి డన్?
0: కాబట్టి నా దగ్గరికే రావు అవి.
1: దే విల్ నెవర్ అప్రోచ్ భగవాన్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ప్యూరిటీ ఉండటం చేతనే ఇవన్నీ రావు.
1: బికాస్ ఆఫ్ అబ్సల్యూట్ ప్యూరిటీ.
0: దురాచారములు, దుస్సంగములు, దుర్బోధనంతా ఉండినప్పుడు అక్కడ అన్ని వచ్చి చేరిపోతాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ దేర్ ఇస్ బ్యాడ్ కంపెనీ, బ్యాడ్ ఫీలింగ్, బ్యాడ్ సెంటిమెంట్స్, బ్యాడ్ యాక్షన్స్, బ్యాడ్ థాట్స్, ఎవ్రీథింగ్ విల్ ఫాలో.
0: సీ నో యూ విల్ సీ వాట్ ఈస్ గుడ్.
1: సీ నో యూ విల్ సీ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో యూ విల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో యూ విల్ హియర్ వాట్.
0: టాక్ నో యూ విల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ నో యూ విల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
0: డూ నో యూ విల్ డూ వాట్ ఈస్ గుడ్.
1: డూ నో యూ విల్ డూ వాట్
0: థింక్ నో యూ విల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
1: థింక్ నో యూ విల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
0: దిస్ ఇస్ ది వే టు గాడ్.
1: దిస్ ఇస్ ద వే టు గాడ్.
0: ఇంకా నీకు ఎందుకు చిక్కులు వస్తాయి?
1: దెన్ వై
0: ఎందుకు బాధలు వస్తాయి?
1: దెన్ యూ నో పేషెంట్ ఇస్ సఫరింగ్ ఆర్ ఎనీ ప్రాబ్లమ్.
0: దుఃఖం వచ్చినప్పుడు దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ అని తలంచుకో.
1: ఈవెన్ ద డిఫికల్టీస్ కన్సిడర్ దట్ దే ఆర్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: ఏ కష్టములు కలిగినా దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ.
1: ఎనీ డిఫికల్టీ కన్సిడర్ దట్
0: అన్ని మనకు గుడ్డే.
1: ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు బి గుడ్.
0: భగవంతుని యొక్క విశ్వాసము దృఢంగా పెట్టుకుంటే అన్ని మార్పులు రావాలి.
1: లెట్ అస్ స్ట్రెంగ్థెన్ అవర్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: భూమిని ఆకాశంగా, ఆకాశాన్ని భూమిని కూడా మార్చవచ్చు.
1: ఎర్త్ కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇన్ టు స్కై, స్కై కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇన్ టు ఎర్త్.
0: కనుక నమ్మకం ఒకటి చాలా ముఖ్యం ఉండాలి.
1: ఫెయిత్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
0: కానీ ఈనాడు నమ్మకమను రెండు నయనమ్ములేనేని అందులైరి నేడు అవని అందు.
1: Another today people have lost both the eyes of faith and mind. They don't believe
0: in it. In fact,
1: he has no faith in himself.
0: Well, on whom?
1: In whom he will report faith? Yes, he has no
0: faith. తనం తానే తెలుసుకోలేనిపోతాడు. తన ఎందు ఉన్నటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
1: If you don't know yourself, how do you recognize the latent divinity within you?
0: మొట్టమొదటి తనం తాను తెలుసుకో.
1: First know thyself.
0: దైవత్వం ఈజీగా అర్థమవుతుంది.
1: It's easy to understand God.
0: కాబట్టి మీరు మొట్టమొదట దైవత్వాన్ని విశ్వసించండి.
1: Have faith in God first.
0: దైవం చేత కానటువంటి లోకంలో ఒక్కటి లేదు.
1: There's nothing that's not possible if you think.
0: కానీ అనేక మంది నాస్తికులు, యాస్తికులు, యాస్తిక నాస్తికులు, ఆస్తికులు అందరూ కూడా వాదిస్తుంటారు.
1: People go on arguing theist and atheist and atheistic theist and theistic atheist.
0: కానీ
1: but
0: అది వారికి అనుభవం లేదు.
1: They don't have experience in reality.
0: కన్నులు ఉన్నటువంటి వానికి చిన్న మినుగురుపు అయినా కనిపిస్తుంది.
1: One with good eyes vision can see the glow worm.
0: కన్నులు లేని వానికి పెద్ద సూర్యోదయమైనా కూడా కనిపించదు.
1: Whereas a blind man cannot see the sunrise, the broad daylight.
0: అదే విధంగా ఆధ్యాత్మిక నేత్రం లేనటువంటి వానికి అన్ని చీకటిగానే ఉంటాయి.
1: The one without the eye of spirituality, he only feels darkness around.
0: ఆధ్యాత్మిక వెలుతురు ఒక్క చిన్న అణు మాత్రం ఉన్నా కూడా ప్రపంచాన్నంతా చూడగలడు.
1: A spark of spiritual light is enough to see the entire cosmos.
0: కలి ఈనాడు కలి ప్రభావం అంటే ఏమిటిది?
1: What is the effect of kali?
0: ఈ కలియుగము అన్నారు.
1: We say this age of kali.
0: కలియుగం కాదు, కలహయుగము.
1: This is not the age of kali. కలహ, conflict. Conflict, fight for everything.
0: ఇంట్లో జగడం, ఒంటిలో జగడం, బజార్లో జగడం, ఎక్కడ చూసినా జగడమే.
1: Fight everywhere, at home, on the street, everywhere.
0: అశాంతిని మనం దూరం చేయాలి ఈనాటి విద్యార్థులు.
1: Today the students should give up that
0: ప్రేమతత్వం చేత అందరినీ కలపాలి.
1: And with the principle of love, make everybody join.
0: చంపివేయాలి.
1: And kill the disease.
0: ముడిచిపెట్టాలి.
1: And then bury the hatred.
0: అసూయను కంపెనీ చేయాలి.
1: And then kill the jealousy.
0: ప్రేమతత్వాన్ని పెంచాలి.
1: Develop love.
0: కనుకని ఏ మానవుని యందు ఈ క్రోధము, అసూయ ఉంటుందో వాడి జీవితము గుండికూడము చచ్చిన వాడితో సమానమే.
1: ద వన్ విత్ యాంగర్ అండ్ జెలసీ ఆల్మోస్ట్ లీడింగ్ ఎ లివింగ్ డెత్.
0: అందరినీ ప్రేమించాలి.
1: లవ్ ఆల్.
0: మనకు ఏ విధమైన ద్వేషమే లోపల రానికుండా చూసుకోవాలి.
1: యూ షుడ్ నాట్ హావ్ ఎనీ హేట్రెడ్ వాట్స్ ఎవర్.
0: ప్రేమను పెంచుకోవటమే ఈ శివరాత్రి యొక్క ప్రధానమైన లక్ష్యంగా భావించండి.
1: కీప్ దిస్ మెయిన్ ప్రిన్సిపల్ ఆన్ దిస్ డే ఆఫ్ శివరాత్రి టు డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
0: కనుకనే ప్రేమను పెంచుకోండి.
1: గ్రో లవ్.
0: రాత్రి అంతా కూడా ఆనందంగా భజన చేయండి.
1: Throughout night, sing his glory.
0: ఈ శివరాత్రికి కొన్ని కారణాలు కూడా ఉంటున్నాయి.
1: For శివరాత్రి, there are certain reasons associated.
0: చంద్రునికి 16 కళలు.
1: Moon has 16 aspects.
0: సూర్యునికి 16 కళలు.
1: Sun also 16.
0: కానీ ఈనాడు చతుర్దశి దినము
1: on this
0: 15 కళలు లీనమై ఉన్నాయి.
1: 15 are gone.
0: ఒక్క కళ మాత్రమే ఉంటాయి.
1: Only one remains.
0: ఆ ఒక్క దీంట్లో మనం సుఖంగా ఎంత ఆనందాన్ని పొందొచ్చు.
1: బట్ యెట్ విత్ దిస్ వన్ రిమైనింగ్ వి కెన్ బి సో హ్యాపీ.
0: రాత్రి అంతా హృదయపూర్వకంగా చేస్తుంటే అది కూడా లీనమైపోతుంది.
1: ఇఫ్ యు సింగ్ హిస్ గ్లోరీ త్రూ అవుట్ నైట్, ఈవెన్ దట్ సింగిల్ ఆస్పెక్ట్ వుడ్ గెట్ మర్జ్డ్.
0: కనుక
1: సో
0: మనము ఏ పండుగలు వచ్చినప్పటికీ
1: లెట్ మీ మేనిఫెస్ట్
0: ఆధ్యాత్మికంగా మనం లోపల తోడనక్కర్లేదు.
1: In fact, you don't need to move about thinking of spirituality alone.
0: మనకు అర్థం కాదు అది.
1: యూ కెనాట్ అండర్స్టాండ్.
0: కేవలం ప్రేమించటమే

0: మార్గము.
1: ద పాత్ ఆఫ్ లవ్ ఈజ్ ఈజియెస్ట్.
0: అందరినీ ప్రేమించు.
1: లవ్ ఆల్.
0: నీకు ద్వేషుడే ఉండడు.
1: దెన్ యూ నోబడి విల్ హేట్.
0: నిజంగా నేను చెప్పాలనుకుంటే నాకు ద్వేషం అనేవాడే ఎవరు లేరు.
1: ఇన్ ఫ్యాక్ట్ నో వన్ విల్ హేట్ భగవాన్.
0: నేను ఎవరికి ద్వేషం కాదు.
1: హీ డజంట్ హేట్.
0: నాకు ఎవరు ద్వేషం లేదు.
1: దేర్ఫోర్ నో వన్ హేట్.
0: కాబట్టి నాకు కోపం ఎక్కడ వస్తుంది?
1: సో దేర్ ఇస్ నో క్వశ్చన్.
0: కానీ కొంతమంది పిల్లలు కూడా భావిస్తుంటారు.
1: సమ్ స్టూడెంట్స్ ఆల్సో కన్సిడర్.
0: స్వామికి ఏమో కోపం వచ్చింది, మాతో మాట్లాడటం లేదు, అట్లా ఇట్లా అనుకుంటుంటారు.
1: సమ్ స్టూడెంట్స్ ఫీల్ దట్ స్వామి ఈజ్ యాంగ్రీ విత్ అస్, దేర్ఫోర్ ఈజ్ నాట్ టాకింగ్.
0: నాకు ఎవరిపైన కోపం లేదు.
1: ఈజ్ నాట్ యాంగ్రీ విత్ ఎనీబడి.
0: కానీ వారిని మార్చే కోసం,
1: టు కరెక్ట్ యూ,
0: వారిని కరెక్ట్ చేసే కోసమని,
1: టు కరెక్ట్ యూ, రెక్టిఫై,
0: నేను ఆ విధంగా ఉంటాను.
1: Sometimes he pretends to be angry.
0: ఇప్పుడు జబ్బు వచ్చినటువంటి వారికి మందు ఇవ్వాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యూ ఫాల్ సిక్ యూ షుడ్
0: మందుతో పాటు పథ్యం కూడా పెట్టాలి.
1: మెడిసిన్ అండ్ డైట్ రెగ్యులేషన్ షుడ్ గో టుగెదర్.
0: ఆ పథ్యం లేకపోతే మందు మాత్రం తిని ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యూ డోంట్ అబ్జర్వ్ డైట్, మెడిసిన్ ఇస్ ఆఫ్ నో వాల్యూ.
0: డయాబెటిక్ పేషెంట్ ఉంటాడు.
1: హియర్ వి హావ్ డయాబెటిక్ పేషెంట్.
0: అతనికి ఇంజెక్షన్ ఇస్తుంటుంటారు.
1: హీ టేక్స్ ఇంజెక్షన్ ఎవ్రీ డే.
0: కానీ ఇంజెక్షన్ ఇచ్చి తిరిగి అన్ని తీపులంతా తింటుంటే ఎతనయం అవుతుంది.
1: గివింగ్ ఇన్సులిన్ ఇంజెక్షన్ యూ కెనాట్ గివ్ హిమ్ స్వీట్స్.
0: ఈ మందులతో పాటు పథ్యం కూడా ఉండాలి.
1: అలాంగ్ విత్ ది మెడిసిన్ డైట్ కంట్రోల్ ఇస్ నెసెసరీ.
0: డైట్ కంట్రోల్ కూడా చేయాలి.
1: డైట్ కంట్రోల్ ఇస్ ఇంపార్టెంట్.
0: అప్పుడే ఇది నివారణ అవుతుంది.
1: దెన్ దేర్ విల్ బి టోటల్ క్యూర్.
0: కనుకనే వారికి కొన్ని కొన్ని మనో మార్పులు తెప్పించే నిమిత్తము నేను అప్పుడప్పుడు క్వైట్ గా ఉంటాను.
1: టు మేక్ సర్టన్ కరెక్షన్, రెక్టిఫై ది మిస్టేక్స్, స్వామి రిమైన్స్ క్వైట్.
0: లేకపోతే వాళ్ళు మితిమీది పోతారు. అందులో కలియుగ యువకులు అనేటువంటి వాడు చెప్పడానికి వీలు కాదు.
1: యంగ్స్టర్స్ వీ కెనాట్ ప్రెడిక్ట్ హౌ దే బిహేవ్.
0: అనేక రకమైనటువంటి క్రోధములు, కొన్ని ద్వేషములు పెరిగిపోతుంటాయి.
1: ఓ దేర్ బి మోర్ ఆఫ్ హేట్రెడ్.
0: ఇది వాళ్లకు వాళ్ళనే నాశం చేస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ దే రూయిన్ యూ. యు ఆర్
0: రోగం పెరగకూడదు, ద్వేషం పెరగకూడదు, ప్రేమ పెరగాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హేట్రెడ్ షుడ్ నాట్ గ్రో.
0: ఎంత ప్రేమ పెరుగుతుందో
1: గ్రో,
0: మనిషి అంత సుఖాన్ని పొందుతాడు.
1: యాజ్ లవ్ గ్రోస్ మోర్ అండ్ మోర్ యుల్ బి హ్యాపీ మోర్ అండ్ మోర్.
0: ఎంత ప్రేమను పెంచుకుంటావో అంత ఆనందానికి సమీపుడైపోతుంటావు.
1: యాజ్ యూ డెవలప్ లవ్ అండ్ మోర్ అండ్ మోర్ యుల్ బి క్లోజర్ అండ్ క్లోజర్.
0: దైవంపైనే కోపాన్ని పెంచుకుంటే హిరణ్యకశిపుడు ఏమైనాడు?
1: What happened to Hiranyakashipu? Full of anger.
0: Ravanasudu em ayinadu?
1: What happened to Ravanasura?
0: Duryodhana em ayinadu?
1: What happened to Duryodhana?
0: Kattagattiki vamsame nasanam
1: chesaru. Ultimately they ruined their clan.
0: Premane penchukunnatundi Pandavulu em ayinaru?
1: Pandavas, what happened to him?
0: Pancha Pandavulu 5 sirasulato sukachemanyam pondirincharu.
1: And all the 5 Pandavas were safe and secure.
0: Enni kashtamulu kaliginayi variki?
1: They faced so many difficulties.
0: Enni badhalu sambhavinchayi?
1: So much of suffering.
0: Kaani vaadaku Bhagavantuni premane samrakshistu vachindi.
1: But their love for God protected them throughout.
0: కనుక భగవంతుని ప్రేమించండి.
1: లవ్ గాడ్.
0: అప్పుడే మీకు సర్వము కూడా సంసిద్ధమై సంతోషాన్ని పొందుతారు.
1: దెన్ యూ కెన్ అటైన్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్.
0: ఈ ప్రేమతత్వాన్ని మాత్రమే ఈనాడు ఎక్కువగా మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: డెవలప్ దిస్ నేచర్ ఆఫ్ లవ్, ద స్పిరిట్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ముదిత మనసే.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ది 29th డిస్కోర్స్ ఆన్ గీతా భగవాన్ డెలివర్డ్ ఆన్ 11th సెప్టెంబర్ 1984. In this discourse, Bhagavan proves the absolute superiority of the power of Atma over physical strength and even intelligence of the mind. He emphasizes that developing Atmic vision can alone save man from the trials and tribulations of worldly life. Sai Bhagavan Uvacha.
1: Nasti. జాగ్రత్తతో భయం. ఎవరు జాగ్రత్తతో ఉంటుంటారో, ఎవరు విషయములందు వివేకమైనటువంటి భావము కలిగి ఉండుదో, అట్టివారికి దుఃఖం వలన ఎట్టి భయం కూడాను ఉండదు అని దీని యొక్క ఆదేశం.
2: ద మీనింగ్ ఈజ్ that whoever is wakeful, whoever has discrimination in the reality of the objects, he will not be suffering from sorrow and he will not be afraid of things.
1: Deha vimanamu vishaya shakti undinatuvanti vyaktike dukkham anna bhayam erpadutundi.
2: Only that person who is having attachment to the body and attachment to the objects will be having the fear of suffering.
1: Kanukane Arjuna, niyu samyak drushtini abhiruddhi parchukomani cheppadu Krishnudu.
2: Krishna therefore commanded Arjuna to develop an integral vision.
1: Samyak drushti anaga, ఇది దీన్ని సుదర్శనము అని కూడా చెప్పవచ్చు.
2: సమ్యక్ దృష్టి ఆర్ ఇంటెగ్రల్ విజన్ ఆల్సో రెఫర్స్ టు సుదర్శన ఆర్ గుడ్ విజన్.
1: ఈనాడు మానవులకు మూడు విధములైనటువంటి దృష్టి కలదు.
2: టుడేస్ మ్యాన్ హ్యాస్ త్రీ కైండ్స్ ఆఫ్ విజన్.
1: ఒకటి దేహ దృష్టి.
2: వన్ ఇస్ the vision oriented from body.
1: Kevalam bahyamunu maatrame tana yokka roopa saundaryamunu maatrame tana yokka oddu puduvunu maatrame chuchetundi swabhavam.
2: The nature of such people would be only to just see externally and recognize one's external beauty and also one's external features like height, etc.
1: Kevalam దృశ్య కల్పితమైనటువంటి యొక్క దృష్టి ప్రసారము.
2: దిస్ ఈజ్ ఎ విజన్ ఓరియంటెడ్ టువర్డ్స్ ఫెనామినల్ వరల్డ్.
1: రెండవది మానసిక దృష్టి.
2: ద సెకండ్ వన్ ఈజ్ మెంటల్ విజన్.
1: అతని యొక్క భావములను, అతని యొక్క చర్యలను, అతని యొక్క ప్రవర్తనను కొంతవరకును ఆధారం చేసుకుని ఈ యొక్క భావములు హృదయం నుండి ఆవిర్భవించినటువంటి సత్యాన్ని గుర్తిస్తూ ఉంటారు.
2: దిస్ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ మెంటల్ విజన్ ట్రైస్ టు సీ ద ఫీలింగ్స్, ద థాట్స్ అండ్ డీడ్స్ అండ్ బిహేవియర్ అండ్ హౌ దీస్ థాట్స్ ఎమినేట్ ఫ్రమ్ వన్స్ హార్ట్.
1: మానవునికి మనసునందు ఉన్నటువంటి భావములే చర్యలు ఎందు కనిపిస్తుంటాయి.
2: All the thoughts which are inherent in man's mind manifest themselves in the form of deeds.
1: Lopala undinatuvanti dani yokka pratibimbamule ee baita charyalu.
2: The outward action is only
1: a reflection of inner being. Ee charyalanu maatrame drishti andunchukoni manavudu melagutuntadu.
2: People will be conducting himself keeping in view this particular fact.
1: మూడవ దృష్టి ఆత్మ దృష్టి.
2: ద థర్డ్ వన్ విజన్ ఈజ్ ఆత్మిక్ విజన్.
1: తన చర్యలను కాని, తన రూపరేఖలను కాని, తన యొక్క ఒడ్డు పొడువును కాని, తన యొక్క ప్రవర్తన కాని ఏమాత్రం కూడా యోచించడు, గుర్తించడు.
2: హీ డస్ నాట్ థింక్ or take cognizance of the deeds, the beauty, the behavior, the feelings and the external features alone.
1: రూపనామములు చర్య సిద్ధాంతములు ప్రత్యేకంగా ఉండినప్పటికీ అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటే అనే సత్యత్వాన్ని నిరూపించేటువంటిది.
2: దిస్ ప్రూవ్స్ ద ఇన్నర్ యూనిటీ ఆఫ్ ద ఆత్మన్ విచ్ ఇస్ పర్వేడింగ్ ఇన్ ఆల్ దో దేర్ మే బి డిఫరెన్సెస్ ఇన్ ద నేమ్ ఫార్మ్ బ్యూటీ అండ్ సచ్ అదర్ ఫ్యాక్టర్స్.
1: రూపములు కాని చర్యలు కాని మార్పు చెందినటువంటివి.
2: ది ఫార్మ్ అండ్ ద డీడ్స్ అండర్ గో చేంజ్.
1: పరిణామము కలుగునటువంటివి.
2: దే అండర్ గో సమ్ ట్రాన్స్ఫర్మేషన్.
1: షడ్వికారములతో కూడినటువంటివి.
2: దే ఆర్ సబ్జెక్ట్ టు సిక్స్ టైప్స్ ఆఫ్ మోడిఫికేషన్.
1: అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి చర్యలు యందు రూపములు యందు దృష్టిని అభివృద్ధి పరచుకోడు ఈ యొక్క సమ్యక్ దృష్టి కలవాడు.
2: ద వన్ హూ హాస్ గాట్ ఇంటిగ్రల్ విజన్ డస్ నాట్ డెవలప్ ఎనీ లైకింగ్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ ది ఎక్స్టర్నల్ డీడ్స్ అండ్ సచ్ అదర్ థాట్స్ ఎట్సెట్రా.
1: కనుకని ఇట్టి సుదర్శనము కలిగినటువంటి వాడే దైవాత్మ స్వరూపుడని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
2: ఇట్ ఆల్సో హెస్ బీన్ ప్రూవ్ దట్ ఎ పర్సన్ హూ హెస్ గాట్ సచ్ గుడ్ అండ్ సేక్రెడ్ విజన్ హ్యాస్ ఓరియంటెడ్ టువర్డ్స్ డివినిటీ.
1: మహావిష్ణువు హస్తమందు సుదర్శనం అనేటువంటి చక్రం ఉన్నది అని దీనికి ఒక గాథ.
2: దెర్ ఈస్ అ స్టోరీ విచ్ సేస్ దట్ మహావిష్ణు హ్యాస్ దిస్ డిస్క్ విచ్
1: సృష్టి కలిగినటువంటి వాడు భగవంతుని హస్తంలో ఉంటుంటాడు అని దీని యొక్క అంతరార్థం.
2: ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ ఎ పర్సన్ హూ హ్యాస్ ఇంటిగ్రల్ అండ్ హోల్సమ్ విజన్ విల్ బి ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
1: కేవలం భగవంతుని యొక్క స్వాధీనం నందు మాత్రమే కాకుండా భగవంతుడు కూడాను కాగలడు అనేటువంటిది కూడాను దీని యొక్క ప్రభావం.
2: ద ఎఫెక్ట్ ఈజ్ దట్ నాట్ మెర్లీ విల్ హీ బి ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్, హీ కెన్ ఈవెన్ బికమ్ గాడ్ హింసెల్ఫ్.
1: భగవత్ తత్వములు కలిగినటువంటి యొక్క వ్యక్తిత్వం కూడాను భగవత్ స్వరూపాన్ని కూడాను పొందగలడనేటువంటి యొక్క అంతరాత్మను ఆధారం చేసుకుని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
2: ఇట్ ఈస్ సెడ్ దట్ ద వన్ హూ రియలైజెస్ బ్రహ్మ బికమ్స్ బ్రహ్మ ఇట్సెల్ఫ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ ఎ పర్సన్ హూ గెట్ ది నేచర్ ఆఫ్ డివినిటీ బికమ్స్ డివైన్.
1: కనుక స్థితప్రజ్ఞుడు కాగలిగినటువంటి వాడవు నీవు సుదర్శనమును అభివృద్ధి పరచుకోవాలి.
2: A person, if you want to become really sthita pragna, you should develop integral vision.
1: Sudarshanam anaga anekatvam nundunnatundi ekatvanni gurtinchali.
2: Sudarshanam means recognizing the inner unity of the outer.
1: Ekatvam anetundi okka atma tattvam ku tappa anyam kaadu.
2: The unifying nature has been there only for atman and
1: nothing else. Drishtini atma vepana maralchamani bodhinchadu.
2: Therefore he has just commanded that turn your vision towards atman.
1: ప్రాచీన కాలము నుండి పల్లెలు యందు పట్టణములు యందు గొప్ప గొప్ప దేవాలయములు యందు రథోత్సవములు అనేటువంటివి జరిగేటివి.
2: రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ ఇన్ ది విలేజెస్ అస్ వెల్ అస్ ఇన్ ది టౌన్స్ ఇన్ ది టెంపుల్స్ దేర్ యూస్ టు బి రథోత్సవాస్ కండక్టెడ్.
1: ఈ రథోత్సవం అనగా గొప్ప రథం ఏర్పరచి దానిని చక్కగా అలంకారం చేసి అనేక విధములుగా కూడా ఆకర్షణీయవంతంగా తయారు చేస్తారు.
2: These car festivals or ratotsavas mean identifying a big chariot, decorating it beautifully and making it ready for a procession.
1: ఈ రథములకు ముందుగా అనేక నృత్యములు అనేక ప్రదర్శనలు కూడాను జరుపుతూ వెళుతూ ఉంటారు.
2: When the chariot is moving, just before that, in front of it, there will be different types of dances and play going on.
1: జనులు వేలాది వేలు గుమికూడుతుంటారు.
2: Thousands of people gather.
1: అనేక మంది హారతులు ఇస్తుంటారు.
2: ఏ నంబర్ ఆఫ్ పీపుల్ ఆఫర్ హారతీస్.
1: ఈ విధముగా కూడాను ఈ జన కోలాహలముతో ఈ మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి.
2: ఇన్ దిస్ వే దీస్ కార్ ఫెస్టివల్స్ ఆర్ బీయింగ్ కండక్టెడ్.
1: అయితే ఈ ఉత్సవంలో కూడాను మూడు విధములైనటువంటి వ్యక్తులు చేరుతుంటారు.
2: ఈవెన్ ఫర్ దీస్ పర్టికులర్ ఫంక్షన్స్ అండ్ ఫెస్టివల్స్ త్రీ కైండ్స్ ఆఫ్ పీపుల్ కమ్.
1: కేవలం రథమును మాత్రమే చూస్తూ రథమునకు ఏర్పరిచినటువంటి అలంకారం ఎందే వారి దృష్టిని ఇమిడ్చుకుంటూ ఉంటుంటారు.
2: వన్ కైండ్ ఆఫ్ పీపుల్ కాన్సన్ట్రేట్ ఆల్ దర్ అటెన్షన్ ఆన్ ది చారియట్ అండ్ ఇట్స్ ఎక్స్టర్నల్ అపియరెన్స్.
1: మరికొంతమంది ఈ రథము చుట్టూ నృత్యము చేస్తూ కొన్ని విధములైనటువంటి ప్రదర్శనలు జరుపుతుండేటువంటి వారి ఎందే దృష్టిని అమరుస్తారు.
2: ఎ ఫ్యూ అదర్స్ కాన్సంట్రేట్ ఆల్ దర్ అటెన్షన్ అరౌండ్ ఆన్ పీపుల్ హూ విల్ బి పర్ఫార్మింగ్ డాన్సెస్ అండ్ సచ్ అదర్.
1: మరికొంతమంది ఈ రథమును లాగేటువంటి వారి యొక్క శక్తి సామర్థ్యములు ఎందే దృష్టిని మర్చుకుంటారు.
2: ఎ ఫ్యూ అదర్ పీపుల్ కాన్సంట్రేట్ దర్ అటెన్షన్ ఆన్ పీపుల్ హూ పుల్ దిస్ చారియట్.
1: కానీ ఈ రథోత్సవం దేని నిమిత్తమే జరుగుతున్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించేటువంటి వారు చాలా తక్కువ.
2: But it will be very few people who recognize the purpose for which this particular festival has been arranged.
1: రథమునందు యమర్చబడినటువంటి రథికుని ఎవ్వరు కూడా చూడరు.
2: No one cares to see the indweller, the person who is just being seated in the chariot.
1: దైవమనేటువంటి యొక్క విగ్రహమును రథములో అమర్చి తద్వారా రథోత్సవం జరుపుతున్నారే కాని లోపల విగ్రహమే లేకపోతే రథోత్సవం అనేటువంటిదే జరగదు.
2: Establishing the idol of God in the chariot, they are celebrating this festival, car festival. Without that particular idol of God,
1: he has to be daivam.
2: This, the indweller is God.
1: ee daivam paina drishti maralichetunti varu chaala takkuva.
2: There are very few people who turn their concentration towards God.
1: kevalamu deham yokka rooparekhalanu
2: only towards the physical appearances of the body,
1: deeniki amarchetunti oka alankaramulanu
2: and the decorations and such other things,
1: deenini dharinchetunti dustulanu,
2: the clothes that are worn,
1: ee vidhamainatunti oka bahya drushti endu maatrame aneka mandi tama yokka drushtini abhirudhi parchukuntaru.
2: A large number of people concentrate their attention only on these externalities.
1: Mari kontha mandi దీని యొక్క అలంకారం కాకుండా ఈ రథమునకు తగినటువంటి గౌరవ మర్యాదలు చేసేటువంటి అనగా కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇచ్చి ప్రదక్షిణలు చేసి ఈ విధమైనటువంటి ఒక చర్యలు మాత్రమే చూస్తుండేటువంటి వారు కొంతమంది.
2: A few other people pay attention to the offerings, the coconut and such other ritualistic worship.
1: అనగా వీరి భక్తి ప్రపత్తులను మాత్రమే కొంతవరకు గుర్తిస్తూ పోతుంటారు.
2: దే రికగ్నైజ్ ద డివోషన్ విచ్ ఇస్ ఎగ్జిబిటెడ్ దేర్.
1: ఇది కేవలము రథమును చూచేటువంటి వారి కంటే చాలా తక్కువ మంది వీరు.
2: పీపుల్ హూ అండర్టేక్ దిస్ కైండ్ ఆఫ్ విజన్ అండ్ కాన్సన్ట్రేషన్ విల్ బి స్మాలర్ దాన్ పీపుల్ హూ జస్ట్ కాన్సన్ట్రేట్.
1: అంతకంటే చాలా తక్కువ మంది ఏదో వేళ్లతో ఎంచగలిగినటువంటి వారు మాత్రమే ఈ రథములో ఉండినటువంటి యొక్క రతికును చూస్తారు.
2: ది person who is driving this chariot is looked upon only by a small number of people who may be counted on fingers.
1: Ayyo rathamulo undinatundi yokka aa sundara vigraham kanipinchaledi aa murthini chudadaniki addanga untundadi ee alankaraal cheyatam valla murthi kanipinchatam ledi ani paritapinchetundi varu chaala takkuva.
2: There will be very few people who just hanker after looking, having a look at the idol and just say that all these decorations etc. are coming in the way of our having a real look at the beautiful God and his idol.
1: Aithe idi edi rathamu enni rathamulu?
2: Then what is this chariot? How many chariots there are?
1: Ee rathame manavuni yokka deham.
2: This chariot is human body.
1: ఇది ఒక రథము కాదు, కొన్ని కోట్ల రథములు.
2: దిస్ నాట్ వన్ చారియట్, దేర్ ఆర్ ఎ ఫ్యూ క్రోస్ ఆఫ్ చారియట్స్.
1: ఇవి నిత్యము కూడాను బజారునకు ఒక ప్రొసెషన్ లో వెళుతూనే ఉంటున్నాయి.
2: దీస్ చారియట్స్ విల్ బి గోయింగ్ ఎవ్రీ డే ఇన్
1: ప్రొసెషన్. ఇంటి ఇంటి అందు ఇది సంచారం సరుపుతూనే ఉంటుండాలి.
2: స్ట్రీట్ ఆఫ్టర్ స్ట్రీట్ అండ్ ఇన్సైడ్ ఎవ్రీ హౌస్ దీస్ చారియట్స్ విల్ బి మూవింగ్.
1: ప్రతి మానవుని యొక్క ఈ దేహం అనేటువంటి రథమును మాత్రమే చూడడానికి మన దృష్టిని అభివృద్ధి పరుచుకుంటున్నాం.
2: వీఆర్ డెవలపింగ్ విజన్ ఓన్లీ టు జస్ట్ లుక్ అట్ దిస్ బాడీ విచ్ విల్ బి కంపేర్ టు ఎ చారియట్.
1: ఇతను ఎలాంటి వాడు, ఇతని యొక్క అందచందములు ఏమిటి, ఇతని ఒడ్డు పొడువు ఏమిటి అని వీటి ఎందు మాత్రమే మన యొక్క దృష్టిని మరల్చుకుంటున్నాం.
2: We concentrate and turn our vision in understanding and knowing what is, who is this particular person.
1: ఇతని ఎందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఏమిటి అనేటువంటి విచారణ చేసేటువంటి వారు చాలా అరుదు.
2: ఇట్ ఈస్ వెరీ రేర్ పీపుల్ హూ జస్ట్ కేర్ టు లుక్ ఇన్ టు ది ఆత్మ ప్రిన్సిపల్ విచ్ ఈస్ ఇన్హెరెంట్ అండ్ ఇన్సైడ్ హిమ్.
1: కేవలము మానవ దేహము మాత్రమే రథం కాదు, కుక్క, నక్క, పులి, సింహము, ఏనుగు ఇలాంటి జంతుజాలములన్నీ కూడా రథములే.
2: ఇట్ ఈస్ నాట్ మెయిర్లీ హ్యూమన్ బాడీ విచ్ ఇస్ ది చారియట్, ఇట్ ఈస్ ది బాడీస్ ఆఫ్ ఆల్ ఎనిమల్స్ లైక్ డాగ్ ఆర్ టైగర్ ఎలిఫెంట్ ఎవ్రీ బాడీ ఈజ్
1: ఒక చిన్న ఉదాహరణ మీరు యోచించేయండి.
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ వీ కెన్ కాంటెంప్లేట్.
1: శివుడు నంది వాహనుడై బయలుదేరుతున్నాడు.
2: Shiva is riding over Nandi as a vehicle.
1: Kanuka Shivuni yokka ratham emiti? Yeddu.
2: What is the chariot of Shiva? It is
1: manamu yeddunu maatrame chustunnamu.
2: We are just seeing only this
1: Shivunni chuttam ledu.
2: We are not caring to see Shiva.
1: Vinayakudu eluka vahanam.
2: Vinayaka rides on the
1: eluka kudunu oka rathame.
2: Rat is also a vehicle.
1: అదే విధముగా ఈ నవగ్రహముల లోపల కూడా ఒక్కొక్క గ్రహమునికి ఒక్కొక్క వాహనంగా ఉంటున్నాయి జంతువులు కూడా.
2: ఇన్ ద సేమ్ వే ఫర్ ది నవగ్రహాస్ నైన్ గ్రహాస్
1: కుక్కుట వాహనం, కాకి వాహనము ఇలాంటివంతా కూడా, సింహ వాహనము.
2: దేర్ ఆర్ ది వెహికల్ ఆఫ్ లయన్, ద వెహికల్ ఆఫ్
1: కుక్కుట, కుక్క,
2: క్రో,
1: డాగ్ ఆల్సో,
2: డాగ్ ఆల్సో యాజ్ ఎ వెహికల్.
1: కనుక ప్రతి ఒక్క జీవి కూడాను దైవము ఊరేగించేటువంటి వ్రతమే.
2: దేర్ఫోర్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఈజ్ ఎ చారియట్ విచ్ ఈస్ టేకింగ్ గాడ్ ఇన్ ప్రొసెషన్.
1: కనుక మనం ఈనాడు రథముని ఎందు మాత్రమే మనం దృష్టిని అభివృద్ధి పరచుకుంటున్నాం.
2: దీస్ డేస్ వీఆర్ డెవలపింగ్ విజన్ ఓన్లీ టువర్డ్ హావింగ్ లుక్ అట్ చారియట్.
1: రథమునకు అలంకరింపబడినటువంటి ఒక అలంకారములు ఎందే మనం దృష్టిని అభివృద్ధి పరచుకుంటున్నాం.
2: వీఆర్ డెవలపింగ్ ఆల్ అవర్ కాన్సన్ట్రేషన్ ఓన్లీ ఆన్ ది ఎక్స్టర్నల్ డెకొరేషన్స్.
1: ఈనాటి ఆధునిక యుగము లోపల రథమునకు అలంకారం చేయటం ఎందే ఆ కావలసినంత కాలమును కూడా వ్యక్తం చేస్తున్నాం.
2: ఇన్ ద మోడర్న్ ఏజ్ ఎంటైర్ టైమ్ ఆర్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఎంటైర్ టైమ్ ఇస్ స్పెంట్ on decorating this chariot.
1: ఈ దేహం యొక్క అలంకారము, దేహం యొక్క అనుకూలము, దేహం యొక్క ఆనందముని లక్ష్యం నందించుకుని జీవిస్తున్నారు. కానీ దేహి యొక్క దర్శనము, దేహి యొక్క భావము, దేహి యొక్క పటుత్వమును మనం ఏమాత్రం కూడా గుర్తించడం లేదు.
2: ది కంఫర్ట్ ఆఫ్ ది బాడీ, the pleasures of the body and the external decorations of the body are being looked into and not the indweller.
1: Kanukane Arjuna, neeku kantiki kanipinchetuvanti anni kudanu nee taatalu, nee tandrulu, nee tammullu, nee bhavamardulu, ee rathamulu maatrame nu chustunnavu.
2: Therefore Arjuna, all those people whom you are seeing are only chariots. They may be grandfather, they may be brothers or cousins or whoever he be, they only chariots. Guru
1: tatalu aneetundi yokka ee rathamulanni kudanu neevu darshistunnam.
2: You are taking a vision of all these chariots in the form of your grandfather and various relatives.
1: Neeku desha drishti maatrame abhivruddhi parchukuntunnavu.
2: You are developing the vision of the external body alone.
1: Nee boti vaadu ee desha drishtini ye maatram kudanu lakshyam cheyakoodu.
2: A person like you should not care so much for the
1: అందరి ఎందు ఉండినటువంటి ఒక దేహిని నీవు లక్ష్యం నందుంచుకో.
2: యూ మస్ట్ కాన్సన్ట్రేట్ యువర్ మైండ్ ఆన్ ద ఇన్వెల్లర్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బాడీ.
1: అప్పుడే నీ దృష్టి సుదర్శనము కాగలదు.
2: దెన్ ఓన్లీ యువర్ విజన్ బికమ్స్ ఎ సేక్రెడ్ విజన్.
1: అట్టి సుదర్శనమే నీ యొక్క విజయానికి మూల కారణం కాగలదు.
2: సచ్ ఎ సేక్రెడ్ విజన్ అలోన్ కెన్ బికమ్ ద బేసిస్ ఆఫ్ యువర్ విక్టరీ.
1: సుదర్శనము లేనటువంటి వానికి విజయం ఏమాత్రం కూడా సంభవించదు.
2: ఎ పర్సన్ హూ డస్ నాట్ హావ్ ఎ సేక్రెడ్ విజన్ కెనాట్ అచీవ్ విక్టరీ.
1: అర్జున, మానవునికి ఇచ్చినంత విలువ మానవుని యొక్క నీడకి ఇస్తున్నారా?
2: అర్జున, ఆర్ పీపుల్ గివింగ్ ద సేమ్ వాల్యూ టు ది హ్యూమన్ బీయింగ్ యాజ్ మచ్ యాజ్ దే ఆర్ గివింగ్ టు ది షాడో?
1: బింబమునికి ఇచ్చినటువంటి విలువ ప్రతిబింబమునికి ఇస్తున్నారా?
2: డూ పీపుల్ గివ్ ద సేమ్ వాల్యూ టు ది ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ ఇమేజ్?
1: బింబము ఆత్మ.
2: ఆబ్జెక్ట్ ఈజ్ ఆత్మ.
1: ఈ దేహచర్యలు, దేహకాంతులు కూడాను ప్రతిబింబములు.
2: The external beauties of this body and all the beauty
1: ప్రతిబింబమునకు విలువిచ్చేటువంటి ఒక అర్జునుడు మా అవివేకి.
2: The Arjuna who gives so much of value only to the reflection must be extremely foolish.
1: అర్జునుడు మహాజ్ఞాని.
2: Arjuna is extremely wise person.
1: ఇతను కేవలం దరిద్రుడు కాదు.
2: He is not a poor.
1: లోభి కాదు.
2: He is not a miser.
1: కనుకని రెండవ అధ్యాయం లోపల ఈ యొక్క అర్జునుని వర్ణించేటువంటి విషయంలో చాలా చమత్కారంగా వర్ణిస్తూ వచ్చాడు కృష్ణుడు.
2: ఇన్ ది సెకండ్ చాప్టర్ వైల్ డిస్క్రైబింగ్ అర్జున, కృష్ణ హ్యాస్ బీన్ వెరీ
1: కృపణుడు అన్నారు. కార్పణ్య దోషం కలిగినటువంటి వాడుని.
2: హీ హాస్ డిస్క్రైబ్డ్ హిమ్ యాస్ కృపణ.
1: కృపణ అనగా ఏమిటి ఇక్కడ?
2: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ద వర్డ్ కృపణ?
1: అనేక అర్థములు ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ మీనింగ్స్ ఫర్ దిస్ వర్డ్.
1: దరిద్రుడు అని ఒకటి అర్థం.
2: వన్ ఈస్ ఎ పూర్ పర్సన్.
1: అయితే అర్జునుడు దరిద్రుడు కాడే?
2: He is not a poor man.
1: అతను ధనంజయుడే.
2: He is the one who has got plenty.
1: ప్రపంచమందున్నటువంటి సమస్త ధనములను కూడాను ఆర్జించినటువంటి వాడే.
2: He has acquired and amassed the entire.
1: ధనమునకు తక్కువ లేదు.
2: There is no depth of wealth.
1: కనుక అతను దరిద్రుడు ఎట్లవుతాడు?
2: He is not a poor person.
1: కనుక ఈ పదము అర్జునుడికి ఏమాత్రం కూడా చెల్లదు.
2: Therefore this word is not applicable to Arjuna.
1: ఓనీ లోభి అని రెండవ అర్థము.
2: The second meaning is miser.
1: అర్జునుడు లోభి కాదు.
2: Arjuna is not a miser.
1: సర్వసంగ పరిత్యాగి.
2: He has renounced all the things.
1: కనుకనే అర్జును, కృష్ణ నాకు ఈ రాజ్యం అక్కరలేదు, ముల్లోకములు తెచ్చిన హస్తం నందుంచినప్పటికీ నాకు దీన్ని నేను అంగీకరించను, బిచ్చమైనా ఎత్తి నేను పొట్టను పోషించుకుంటాను కానీ ఈ ప్రజలను చంపి ఈ రాజ్యం నాను పాలించనన్నాడు.
2: Therefore he has just declared, well Krishna, I do not want this kingdom, I do not want all the three worlds together, I am prepared to beg and eke out my livelihood and kill the people.
1: ee vidhamainatundi lobhi anetundi arthani kudanu arjunike emathram kudanu sambandham undi.
2: Therefore the word miser is also not applicable to Arjuna.
1: Aithe krupanudu anetundi daniki ee artham ante ikkada agnani annaru.
2: Then what is the correct meaning for this word krupana? It means he is an ignorant.
1: Ajnanam aneetundi kodanu prakruta sambandham aitundi ajnanam kaadu.
2: The ignorance also is not the worldly ignorance.
1: Laukika sambandham aitundi ajnanam kaadu.
2: It is not relating to this world.
1: Paralaukika sambandham aitundi ajnanam.
2: It is ignorance relating to the
1: anaga antardrishti yandu maatrame taanu kontha varaku venukonje vestunnadu.
2: He is only lagging behind in the inner mission.
1: ఇటువంటి వెనుకంజ వేసేటువంటి అంతర్దృష్టిని అభివృద్ధి పరిచే నిమిత్తమై అర్జున నీవు ఈ అజ్ఞానమునకు ఏమాత్రం కూడా గురి కాకూడదు.
2: ఇన్ ఆర్డర్ టు సేవ్ హిమ్ ఫ్రమ్ ద బ్యాక్వర్డ్ ఇన్ ద ఇన్నర్ విజన్ హీ జస్ట్ సెడ్ డు నాట్ బికమ్ ఎ విక్టిమ్ ఆఫ్ సచ్.
1: కనుక నీ యందు వ్యవసాయాత్మక బుద్ధి ఉండాలి అన్నాడు.
2: దేర్ఫోర్ హీ హస్ జస్ట్ సెడ్ దట్ యు షుడ్ హావ్ వ్యవసాయాత్మక బుద్ధి.
1: వ్యవసాయాత్మక బుద్ధి,
2: వ్యవసాయాత్మక బుద్ధి.
1: ఇక్కడ ఈ వ్యవసాయం అనేటువంటి విషయాన్ని మనం కొంత విచారించాలి.
2: వి హావ్ టు ట్రై టు అండర్స్టాండ్ ఎ లిటిల్ మోర్ అబౌట్ దిస్ వర్డ్ వ్యవసాయ.
1: క్షేత్రమును పంట పండించే నిమిత్తమై రైతు ముందు ఎన్నో చేయవలసి వస్తుంటుంది.
2: ఎ కల్టివేటర్ హ్యాస్ టు డూ ఎ లాట్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఇన్ ఆర్డర్ టు రైజ్ ఎ క్రాప్ ఆన్ ద ఫీల్డ్.
1: అయితే సాధకుడు వ్యవసాయాత్మక బుద్ధి అంటే ఇక్కడ క్షేత్రం ఏమిటి?
2: If with reference to a sadhaka, what is this field?
1: Hrudaya kshetrani vyavasayam cheyali.
2: It refers to cultivation of the field of heart.
1: Prapanchikanga vyavasayam chesechuntadu mundu taanu cheyapettavalsinatundi vishayam emiti?
2: What are the things which will have to be prepared for in the cultivation of the land?
1: Ye bhoomilo ye vittanam naatali, ఏ విత్తనము నాటితే ఏ భూమిలో పైరు పండుతుంది అనేటువంటి విషయాన్ని మొట్టమొదట విచారణ చేయాలి.
2: ది ఫస్ట్ థింగ్ ఇస్ టు రికగ్నైజ్ వాట్ టైప్ ఆఫ్ సీడ్స్ హావ్ టు బి సోన్ ఇన్ వాట్ టైప్ ఆఫ్ ల్యాండ్.
1: ఎలాంటి విత్తనము నాటితే ఎలాంటి ఎరువులు వేయాలి, భూమిని ఏ విధంగా ముందుగా దీన్ని తయారు చేయాలి.
2: For sowing what kind of seeds, what kind of manure will have to be put and how to prepare the ground before.
1: Kanuka motta motta panta pettutaku puramu aa bhoomilo panikirani mokkalu munda chettu ivanni kudanu motta motta teesi paraveyali.
2: Before you think of cultivating and raising any crop in the land, you'll have to take out the weeds and shrub.
1: Daarini dunni neeru petti mettavarchali.
2: Afterwards you'll have to plow it. So irrigated and soften the whole land.
1: విత్తనములు నాటడానికి తగినటువంటి అనువుగా దాన్ని తయారు చేయాలి.
2: Have to prepare the land for the purpose of sowing seeds.
1: దీనికి విధ్వంసక మార్గము అన్నారు.
2: This particular thing has been described as విధ్వంసక మార్గ.
1: అనగా పంటకు పురము పంటను అభివృద్ధి గావించడానికి తగినటువంటి సదుపాయములు చేసుకోవటం.
2: That is, before raising a crop, making the entire field ready for cultivation.
1: Paniki malinatuvi panta kaanatuvi motta motta mokkalu teechi paraveyali.
2: Useless weeds and such other things will have to be taken out and thrown out.
1: Tadupari elanti vittramu naatalo balaheenamainatuvi kaakunda manchi balamainatuvi manchi jaati ainatuvi vittramulu andulo naatadaniki konukovali.
2: After doing this, you will have to just select the proper seed so that the crop would be appropriate.
1: దీనిని విధాయక మార్గము అన్నారు.
2: The second one has been described as విధాయక మార్గం.
1: కనుక పంటను పండించుకోవాలంటే విధ్వంసక మార్గము విధాయక మార్గము రెండు కూడాను అవసరం.
2: Therefore, in order to cultivate any crop, యు షుడ్ హ్యావ్ బోత్ ద మార్గాస్, విధాయక అండ్ విధ్వంసక.
1: అదే విధంగానే నీ హృదయంలో పూర్వం ఉండినటువంటి యొక్క తుచ్చ పాపములను, తుచ్చ చేష్టలను, కొన్ని అసంపూర్ణం కానటువంటి భావములను కూడా తీసి పారవేయాలి.
2: ఇన్ ద సేమ్ వే, ఫస్ట్ థింగ్ దట్ యు హావ్ టు డూ ఇస్ యు హావ్ టు రిమూవ్ ఫ్రమ్ యువర్ హార్ట్ యూస్లెస్ థాట్స్, మీన్ థాట్స్ అండ్ అన్డిజైరబుల్
1: దుర్గుణ దురాలోచనలు కూడాను ఆ హృదయం నుంచి కూడా పెరికి పారవేయాలి.
2: యూ హావ్ టు రూట్ అవుట్ ఆల్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ యాక్షన్స్.
1: ఇంతే కాదు, దుశ్చింతలను, దుశ్చేష్టలను కూడా తీసి పారవేయాలి.
2: నాట్ మెయిన్లీ దిస్, బ్యాడ్ ఐడియాస్ అండ్ బ్యాడ్ యాక్షన్స్ ఆల్సో హావ్ టు బి టేకన్ అవుట్.
1: తదుపరి ప్రేమ జలమును అందులో చక్కగా కట్టి పెట్టాలి.
2: After that, you will have to irrigate the entire heart with the waters of love.
1: అప్పుడే ఈ ప్రేమ జలము వల్ల హృదయం అనేటువంటిది చక్కగా మెత్తబడుతుంది.
2: With waters of love, the heart becomes soft and cultivable.
1: సాధన సంపత్తి అనేటువంటి దీంట్లో దాన్ని చక్కగా దున్నాలి.
2: With the help of this wealth of sadhana, you have to plow this heart.
1: అంత బాగా కలిపి చక్కగా ఆ విత్తనం నాటడానికి తగినటువంటి అనువుగా చేర్చుకోవాలి.
2: యూ హావ్ టు మేక్ ది ఎంటైర్ హార్ట్ రెడీ ఫార్ సోయింగ్ ఆఫ్ ది సీడ్స్.
1: తదుపరి విశ్వాసము అనేటువంటి వేరును చక్కగా చల్లాలి.
2: దెన్ యూ హావ్ టు స్ప్రెడ్ ద మెన్యూర్ ఆఫ్ ఫెయిత్.
1: ఈ యొక్క విశ్వాసం అనేటువంటి ఎరువును చల్లిన తర్వాత అప్పుడు నామము అనేటువంటి విత్తనము నాటాలి.
2: ఆఫ్టర్ స్ప్రెడింగ్ ద మెన్యూర్ ఆఫ్ ఫెయిత్, యూ హావ్ టు సో ద సీడ్ ఆఫ్ నేమ్.
1: హృదయ చిత్రము కేవలము ముండ చెట్టుతో నిండి గట్టి బారి ఏదో ఒక చౌడు భూమిగా తయారైనటువంటి దాంట్లో తీసుకుని పోయి నామం అనేటువంటి బీజం నాటితే ఇది ఏనాటికి అభివృద్ధి వస్తుంది, ఈ విధంగా ఫలాన్ని అందిస్తుంది.
2: When the heart is full of bad weeds, bad thoughts, and when it is barren and also very hard, how can you sow the seeds?
1: కనుకని ఈ దృష్టిని లక్ష్యంగా ఉంచుకొని కృష్ణుడు వ్యవసాయాత్మక బుద్ధి అన్నాడు.
2: కీపింగ్ ది ఆల్ దీస్ థింగ్స్ ఇన్ వ్యూ, కృష్ణ హాస్ యూజ్డ్ దిస్ వర్డ్ వ్యవసాయాత్మక బుద్ధి.
1: నీ హృదయం అనేటువంటి దాని యందు నీ వ్యవసాయం చేయి.
2: హి హాస్ సెడ్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ యువర్ హార్ట్ యూ కల్టివేట్.
1: అందులోనే నా యొక్క నామం అనేటువంటి వృక్షం అభివృద్ధి కాగలదు.
2: ఇన్ దట్ పర్టికులర్ ఫీల్డ్ అలోన్ ది నేమ్ ఆఫ్ మై నేమ్,
1: అందులోని మోక్షం అనే ఫలము నీవు అందుకోగలవు.
2: యుల్ బి ఏబుల్ టు గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ మోక్ష లిబరేషన్.
1: కనుక హృదయాన్ని నీవు పరివర్తన గావించుకో.
2: దేర్ ఫోర్ ట్రాన్స్ఫార్మ్ యువర్ హార్ట్.
1: ఈ హృదయ స్థాయి ఉండేటువంటి యొక్క ఏకత్వాన్ని నీవు దృష్టి అందించుకో.
2: Keep in your mind the unity which is inherent in the
1: heart. Baahya drishtini neevu nirmoolam chesko.
2: Root out your external
1: daivatvanni nirmanam gaavinchuko.
2: Develop the love of God.
1: Appude neevu sthita prajnudu kaagaladu.
2: Then only you can become sthita prajna.
1: Atti sthita prajnudu maatrame nannu anubhavinchagaladu.
2: Sthita prajna, a man of study, vision and intelligence alone can
1: ee sukhadukkamulaku ematram kuda nu kungi pongadu.
2: He would not be elated by the joys and he would not get shrunk by the sorrows.
1: Abhayudu kaagalavu annadu.
2: Then only you can be free from fear.
1: Ee abhayamunaku bhayamunaku nirbhayamunaku chaala vyathyasam untundadi.
2: There is a lot of difference between these three words, abhaya, nirbhaya and bhaya.
1: Ee bhayamunaku oka nirbhayam anetundi viruddhamaina padam.
2: For this word, bhaya, fear, nirbhaya or lack of it, this is opposite.
1: Bhayamu lenitu bhayamu poyeetundide nirbhayamu ani.
2: Removing of fear is nirbhaya.
1: Deeniki oka chakkani udaharanam.
2: One small example for this.
1: Darilo traadu padi untundali.
2: There is a rope lying on the road.
1: Kontha cheekati aavarinchina takshame aa taanu prayanam avutu aa traadunu choochadu.
2: When it was dark while he was walking on the road, he happened to see that rope.
1: ఈ త్రాడును చూచి ఈ వ్యక్తి పాము అని భయపడ్డాడు.
2: On seeing that rope, this person thought that it was a snake.
1: పాము అని భయపడ్డాడు, కానీ తక్షణమే ఒక టార్చ్ వేసి చూశాడు.
2: Fearing that it was a snake, he put on the torch and he observed.
1: ఇది పాము కాదు త్రాడు అని తెలిసింది.
2: Immediately he realized that it was not a snake, it was only a rope.
1: భయం పోయింది.
2: The fear disappeared.
1: కనుక ఈ భయము రావటము భయము పోవటము ఇది కేవలము కొన్ని క్షణములు మాత్రమే ఉంటుంటది.
2: దిస్ గెటింగ్ ఫియర్ అండ్ గెటింగ్ రెడ్ ఆఫ్ ఫియర్ ఈజ్ ఓన్లీ మొమెంటరీ.
1: భయమునకును భ్రమనే.
2: ఫర్ ఫియర్ ఇట్ ఈస్ ఓన్లీ డెల్యూషన్.
1: నిర్భయమునకును భ్రమనే.
2: ఫర్ నిర్భయ ఆల్సో ఇట్ ఈస్ డెల్యూషన్.
1: అనగా వస్తువును వేరే రీతిగా భావించుకోవటమే భయం.
2: మిస్టేకింగ్ వన్ థింగ్ ఫర్ అనదర్ ఈజ్ ఇట్ లీడ్స్ టు ఫియర్.
1: ఇది వస్తువు యొక్క స్వరూపాన్ని గుర్తించుకోవటమే నిర్భయం.
2: రికగ్నైజింగ్ ది రియల్ నేచర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఫ్రీస్ యూ ఫ్రమ్ ఫియర్.
1: ఇది భయ నిర్భయములతో కూడినటువంటివి.
2: దీస్ టూ ఆర్ అసోసియేటెడ్ విత్ ఫియర్ అండ్ ఫ్రీడమ్ ఫ్రమ్.
1: కానీ అభయము ఈ రెండింటికి సంబంధం కానటువంటిది.
2: అభయ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎనీ ఆఫ్ దీస్ టూ.
1: ఇది భయమునకు నిర్భయమునకు సంబంధం. భయమే లేదు.
2: దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ గెటింగ్ ఫియర్ అట్ ఆల్. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్.
1: నిరంతరము స్వస్వరూప సంధానంలో ఉంటున్నటువంటి వాడికి భయము నిర్భయముకు అవకాశమే లేదు. అక్కడ
2: కంటిన్యూస్లీ పర్సన్ హూ ఈస్ అవేర్ ఆఫ్ హిజ్ ఓన్ రియాలిటీ ది క్వశ్చన్ ఆఫ్ గెటింగ్ ఫియర్ అండ్ గెటింగ్ ఫియర్
1: అభయత్వము అనేటువంటిది భయమునకు విరుద్ధమైనటువంటిదిగా మనం భావించరాదు.
2: హు షుడ్ నాట్ కన్సిడర్ ఫియర్లెస్నెస్ యాజ్ అబ్సెన్స్ ఆఫ్ ఫియర్.
1: అనేకత్వమే లేదు ఈ అభయత్వంలో.
2: In fearlessness, he is not aware of the second entity.
1: ఇదో రెండో వస్తువు ఒకటి ఉన్నది అన్నప్పుడే మనకు ఒక భయం ఏర్పడుతుంది.
2: యూ గెట్ ఫియర్ ఓన్లీ వెన్ యూ థింక్ ఆఫ్
1: రెండవది లేనే లేదు.
2: దెర్ ఇస్ నథింగ్ లైక్ సెకండ్ ఆబ్జెక్ట్.
1: అలాంటి స్థితి ఏంటి అభయము అని.
2: ఓన్లీ ఇన్ దట్ స్టేట్ యూఆర్ ఫియర్లెస్.
1: అభయమునకు నిర్భయమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
2: దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఫియర్లెస్నెస్ అండ్ అబ్సెన్స్ ఆఫ్ ఫియర్.
1: కనుకనే ఇది ఏకత్వంతో కూడినటువంటిది.
2: This fearlessness is associated with
1: unity. Ekam eva advitiyam brahma, not two, only one.
2: It refers to not there, not two, there is only one.
1: Inka bhayamunaku abhayamunaku anekattam untuntadi.
2: For abhaya and
1: anek abhayamunaku,
2: bhaya and abhaya, there are many things.
1: Tananu taanu marachinatunti vaanike bhayam.
2: A person who forgets himself suffers from fear.
1: జగత్తును దృష్టి ఎందుంచుకున్నటువంటి వానికే భయం.
2: A person who remembers only the world suffers from fear.
1: విషయాపేక్ష కలిగినటువంటి వానికే భయం.
2: A person who has attachment and desire alone
1: will suffer. పదార్థములతో భ్రమించేటువంటి వానికే భయం.
2: A person who can be deluded by the objects alone can suffer from fear.
1: పరార్థములో మునిగినటువంటి వానికి ఏమాత్రమో భయం.
2: A person who is immersed in transcendental reality will never be afraid of anything.
1: అభయుడు.
2: He will be always free from fear.
1: ఉన్నది ఒక్కటే.
2: దెర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్.
1: కనుక అర్జున, నీవు ఈ దృశ్య కల్పితమైనటువంటి యొక్క స్వరూపాలపైన దృష్టిని అభివృద్ధి పరచుకోకు.
2: అర్జున, దేర్ ఫోర్ యూ విల్ హ్యావ్ టు డెవలప్ విజన్ ఆన్ ది ఫెనామినల్. యూ షుడ్ నాట్ డెవలప్ ఎనీ విజన్ ఆన్ ది ఫెనామినల్ వరల్డ్.
1: అందరి ఎందు ఉండినటువంటి యొక్క నా తత్వాన్ని నీవు గుర్తించుకో.
2: యూ రికగ్నైజ్ ద మై ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీ వన్.
1: అందరి ఎందు ఒక్కటే ఉన్నది.
2: దెర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ ఇన్ ఎవ్రీ వన్.
1: దానిని నీవు లక్ష్యం అందించుకుంటే ఈ విధమైనటువంటి వికారములకు నీవు ఏమాత్రం కూడాను గురి కావు.
2: ఇఫ్ యూ రిమెంబర్ దిస్ ఫ్యాక్ట్, యూ విల్ నాట్ బి సబ్జెక్ట్ టు దిస్ కైండ్ ఆఫ్ చేంజ్.
1: ఈ వికార దృష్టి ఉండినంత వరకు నీకు ఆకారం లభ్యం కాదు.
2: సో లాంగ్ యాజ్ యూఆర్ హ్యావింగ్ దిస్ క్రూక్డ్ విజన్, యూ విల్ నాట్ బి హ్యావింగ్ ఎ రియల్ విజన్.
1: ఆకారాన్ని గుర్తించేంత వరకు నీకు ఈ భీతి పోదు.
2: సో లాంగ్ యాజ్ యూ రికగ్నైజ్ ది రియాలిటీ, యూ విల్ నాట్ బి ఫ్రీ ఫ్రమ్ ఫియర్.
1: కనుక స్థితప్రజ్ఞుడు కావాల్సినటువంటి వాడవు నీవు ఈ విధమైనటువంటి భ్రమలకు గురి కాకూడదు అని చెప్పాడు.
2: దేర్ఫోర్ హి హస్ జస్ట్ సెడ్ దట్ ఎ పర్సన్ లైక్ యు హూ షుడ్ బికమ్ స్థితప్రజ్ఞ షుడ్ నాట్ సఫర్ ఫ్రమ్ సచ్ ఫియర్స్.
1: కనుక ఇందులో మనం గుర్తించవలసినటువంటిది దేహ దృష్టిని చర్య దృష్టిని మనం కొంతవరకును అదుపులో నుంచుకొని ఆత్మ దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నించాలి.
2: We will have to control the vision of the body and the vision of the deeds and mind, and we will have to develop the vision of Atman.
1: Sudarshanam annaru.
2: This has been described as Sudarshanam.
1: Manchi drushti.
2: Sacred vision.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా భాగవతంలో ఉంటుండాలి.
2: There is a good example in Bhagavata for this.
1: ఇక్కడ ఏనుగు ముసలితో పట్టుబడింది.
2: The elephant was caught by a crocodile.
1: Gajendra mochamo anetundi dantlo unnatundi ekka antarbhavam.
2: The inner meaning of what is inherent in Gajendra moksha.
1: Musalito poradi tanu tappinchukogalanu anetundi ahankaramu adhikanga untunnadi ee gajamunandu.
2: This elephant had a lot of egoism that it would be able to fight and free itself from the crocodile.
1: Indulo rendu vishayalanu manam chakkaga gurtinchali.
2: Two things will have to be recognized.
1: Musaliki neeti endunnappude balam.
2: Crocodile will have a lot of strength when it is in water.
1: Yenuku gattu pai unnappude balam.
2: Elephant will have a lot of strength only when it is on the back.
1: Yenuku jalamlo digite balam undadu.
2: When it enters the water, elephant will not have
1: musali gattu pai koste balam undadu.
2: Crocodile when it comes to the banks, it will not have
1: musali jalamlo untuntam cheta ఈ ఏనుగు కంటే అధికమైనటువంటి పట్టు పట్టింది.
2: As the crocodile was in water, it was able to exercise so much of strength.
1: ఈ ముసలి ఎక్కడ, నా కాలంత కూడా లేదు ఇది ముసలి. అలాంటి దాంతో నేను పోరాడి తప్పక సాధించుకోగలనని అహంకారంతో ఉంటున్నాడు గజం.
2: This elephant was egoistically feeling arrogant that after all this crocodile is not equal to
1: జలములో ఉండినంత వరకు దీనికి అమితమైన బలం ఉండుననేటువంటి విషయము ఈ గజమునకు తెలియదు.
2: The elephant did not know that so long as the crocodile is in water it will have a lot of strength.
1: పోరాడి పోరాడి పోరాడి కట్టకట్టకి అలసిపోయింది.
2: Fighting restlessly for a long time, the elephant got tired.
1: దేహం యొక్క బలము క్షీణిస్తూ వచ్చింది.
2: It lost all its physical prowess.
1: కొంతవరకు మనోబలమును ప్రవేశపెట్టింది.
2: It used all its mental power.
1: ఈ దేహ మనోబలము రెండు కూడాను కృషించిపోయాయి.
2: Both the physical and the mental power sank.
1: అప్పుడు ఆత్మబలాన్ని అన్వేషించేసింది.
2: Then it sought ఆత్మబల.
1: రావే ఈశ్వర, కావవే వరద, సంరక్షించు భద్రాత్మక, నీవే తప్ప ఇత పరంబెరుగ. ఇంతకాలము దేహము మనసు అని ఏమేమో పాటుపడినటువంటి ఈ గజము నీవే తప్ప ఇంకా నాకు ఈ దేహబలం కాని మనోబలం కాని ఏది లేదు, నీవు తప్ప అన్యము నాకు లేదని సర్వము శరణాగతి పొందింది.
2: ఫర్ ఎ లాంగ్ టైమ్ ఇట్ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ సోన్ ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెంగ్. ఆఫ్టర్ ఎగ్జాస్టింగ్ ఆల్ దట్ ఇట్ బిగాన్ ప్రేయింగ్ టు ద లార్డ్, ఓ లార్డ్ ఎక్సెప్ట్.
1: దేహం పైన దృష్టి ఉండినంత వరకు దైవం పైన దృష్టి పోలేదు.
2: So long as it had its vision on its body, its vision did not go towards God.
1: మనోబలం పైన దృష్టి ఉండినంత వరకు దైవం పైన దృష్టి పోలేదు.
2: So long as it had its confidence on its mind, it did not turn towards God.
1: దేహ దృష్టి మనో దృష్టి ఉండినటువంటి గజం పైన భగవద్ దృష్టి కూడా ప్రసరించలేదు.
2: So long as the elephant had its own bodily vision and mental vision, God's grace did not descend.
1: కట్టకటప్పుడు దేహ మనో బలముల యొక్క కృష్కించిపోవటం చేతనే ఈ దృష్టి దేహం దైవం పైన పోయింది.
2: సో లాంగ్ యాజ్ సూన్ యాజ్ ఎలిఫెంట్ లాస్ట్ ఆల్ ఇట్స్ ఫిజికల్ అండ్ మెంటల్ పవర్ ఇట్ టర్న్స్ టువర్డ్స్ గాడ్.
1: తక్షణమే మహావిష్ణువు సుదర్శన చక్రమును పంపించాడు అని కథ.
2: ఇమ్మీడియట్లీ లార్డ్ విష్ణు హ్యాస్ సెంట్ ది సుదర్శన వీల్.
1: సుదర్శనం అనేటువంటిది చక్రం కాదది.
2: సుదర్శన డస్ నాట్ రెఫర్ టు ఎ డిస్క్.
1: భక్తుని యొక్క దృష్టి విష్ణువు పైన పడేటప్పటికి విష్ణువు దృష్టి అతని పైన పడే అదే సుదర్శనం. మంచి చూపు వచ్చింది భగవంతునకు.
2: సుదర్శన రెఫర్స్ టు సేక్రెడ్ విజన్. వన్స్ యూ టర్న్ యువర్ విజన్ టువర్డ్స్ గాడ్, గాడ్స్ విజన్ విల్ టర్న్ టువర్డ్స్ యూ అండ్ దే మీట్ ఈచ్ అదర్.
1: సుదర్శనం దైవ దర్శనం అతనిపై దృష్టి అతని పైన పడింది.
2: సుదర్శన రెఫర్స్ టు గెటింగ్ ది గ్రేస్ అండ్ ది విజన్ ఆఫ్ లార్డ్ ఆన్ హిమ్.
1: ఎప్పుడు పడింది దైవం యొక్క దృష్టి?
2: When did you acquire
1: God? సర్వమును త్యజించి ఈ గజము తన దృష్టిని దైవం పైన పెట్టినప్పుడే దైవం దృష్టి తన పైన పడింది.
2: After renouncing all the things that this elephant had, when it turns towards
1: నీ దృష్టి నా పైన పడినప్పుడు నా దృష్టి నీ పైన పడుతుంది.
2: Only when you turn your vision towards Swami,
1: ఒకవేళ నా దృష్టి నీ పైన ఉండినప్పటికి నీ దృష్టి నా పైన పడినప్పుడు నీవు అది దాన్ని అర్థమే చేసుకోలేవు, దాన్ని అనుభవించలేవు.
2: Even when Swami's vision is on you, if you do not turn towards Swami, you will not be able to see and recognize the truth.
1: నీ దృష్టి అంతా దేహం పైన ఉంటుండాలి.
2: All your vision is concentrated on your body.
1: ప్రకాశించేటువంటి సూర్యుని యొక్క వెలుతురు సర్వత్రా ఉంటుండాలి.
2: The effulgence of the shining sun is all around.
1: కాని మన గదిలో మాత్రం ఆ యొక్క వెలుతురు కనిపించడం లేదు.
2: But that light has not entered into your own room.
1: కారణం ఏమిటి?
2: What is the reason for this?
1: మనము టాప్ వేసుకుని కూర్చున్నాం.
2: We have put a top.
1: ఈ యొక్క టాప్
2: we have put a
1: మూత వేసుకుని కూర్చున్నాము.
2: We have put a lid, we have put a terrace.
1: ఈ మూతను మనం కొట్టినప్పుడే ఆ సూర్యుడు యొక్క వెలుతురు లోపల పడుతుంది.
2: ఓన్లీ వెన్ యూ బ్రేక్ ఇట్ ఓపెన్ విల్ బి ఏబుల్ టు గెట్ ది విజన్ ఆఫ్ ది ఎఫల్జెన్స్ ఆఫ్.
1: అదే రీతిగా అహంకారం అనేటువంటి మూత వేసుకున్నాం.
2: సేమ్ వే వీ హావ్ కవర్డ్ అవర్ సెల్స్
1: విత్ అభిమానములనే గోడలు కట్టుకున్నాం.
2: వీ హావ్ డెవలప్డ్ ది వాల్స్ ఆఫ్ డౌట్.
1: అనుగ్రహం అనేటువంటి కిరణములు మనలో పడకుండా ఉంటున్నాయి.
2: ద గ్రేస్ the rays of grace are not able to fall.
1: Suri kiranamulo raledhe raledhe ante etla vastayi?
2: If you say that I have not been able to get the rays of sun, how will you be able to get?
1: Okaru oka chinna kontha kaalam munduga jarignatundi vishayam.
2: There is a small incident which has happened a few days back.
1: Oka intilo
2: in a particular house
1: oka dukkamu
2: a sorrow
1: kaligindi
2: befell.
1: Anaga oka pedda vyakti aa intilo poyinadu.
2: An elderly person there, the master of the house probably died.
1: అప్పుడు ఆ ఇంటి ఇల్లాలు ఆ పిల్లలు చాలా ఏడ్స్తూ వచ్చారు.
2: The Hasif and the children cried.
1: భగవంతుడా, ఎందుకు మాపైన ఇంత చిన్న దృష్టి పెట్టావు? ఎందుకు మమ్మల్ని ఇంత దుఃఖంలో ముంచిపోతున్నావు? నీవు ఏమాత్రం కూడా నువ్వు కరుణించలేకుండా పోతున్నావే, మాపైన ఇలాంటి కఠినమైన దృష్టి పెట్టడానికి, మమ్మల్ని మర్చిపోవడానికి ఏమి కారణం అన్నాడు.
2: దే ప్రే టు గాడ్, ఓ గాడ్
1: అని ఏడుస్తున్నారు.
2: దే బిగాన్ క్రయింగ్ అండ్ ప్రేయింగ్ టు గాడ్, ఓ గాడ్, వై ఆర్ యు సో క్రూయల్, వై ఆర్ యు నాట్ షవరింగ్ ఎట్లా.
1: మా కుటుంబాన్ని దైవం మర్చిపోయినాడు.
2: God has forgotten us.
1: దైవం దృష్టి మా కుటుంబం పైన పడలేదు.
2: God's grace and his race
1: are కనుకనే మాకు ఈ దుఃఖం ప్రాప్తించింది.
2: That's why you have this great calamity has befallen our family.
1: ఎందుకు మర్చినావు స్వామి మమ్మల్ని?
2: Why have you forgotten Swami us?
1: అప్పుడు ఎక్కడి నుంచినో ఒక దైవవాణి వినిపించింది.
2: Suddenly a divine voice was heard there.
1: Amma nee drishti na pai enduku padaledu, nannu enduku marchinaavu ani daivam cheppadata.
2: God told him, amma why are you not concentrating your vision on me, why have you forgotten me?
1: Daivam marchinadu ante anantundadi kaani daivanni veeru marchinaru.
2: She is telling that God has forgotten them, but in fact they have forgotten
1: God. Daivam drishti veedi paina padaledu anukuntunnaru, veeru drishti daivam paina poledu.
2: They are telling that God's vision and his grace has not fallen on them, but on the other hand they have not
1: marchinadi neevi kaani nenu kaadu.
2: You have forgotten not me.
1: Nee drishti lenidi neevi kaani naadi kaadu.
2: You have not turned your vision towards me, but not me towards you.
1: Adhe vidhamgane ee naadu mana drishti daivam pai lenappudu daivam drishti undi kuda nu manam gurtinchukolemu.
2: In the same way, when we are not able to look towards God, we will not be able to
1: go in sthiti lopala daivam manam choodaled anukuntaru.
2: And without recognizing, we just say we have not been able to see God.
1: Deeniki inkoka chinna udaharana.
2: One more small example for this.
1: Naa eduruga nee vachi nilchukoni,
2: you are standing in front of me.
1: Nee eduruga nenu nilchukunnappudu,
2: I am standing in front of you.
1: Nee kantilo evaru unnaru?
2: Who do you see?
1: Nenu unnanu.
2: You see me.
1: Naa kantilo evaru unnaru?
2: Who can be seen in my eye?
1: Nee unnavu.
2: You can be seen in my eye.
1: Okarikokaru eduruga nilchukunnappudu okari kantilo okaru untunnaru. Naa venuku poyi nilchukunte naa kantilo nivvetta kanipistavu, nee kantilo nenu etla kanipistanu?
2: When we stand face to face, I can see my vision in you and you can see your vision in me. If you stand behind, how can you see my vision or your vision?
1: Kanuku naaku nivu direct ga vachi naa paina nee drishti pettu, nee paina naa drishti untadi.
2: Therefore come directly and stand before me, concentrate your vision on me, my vision will
1: follow. Adhe vidhamgane gajaraj drishti విష్ణు పైన పోయినప్పుడు విష్ణు దృష్టి గజరాజు పైన వచ్చింది.
2: ఇన్ ద సేమ్ వే వెన్ ది సైట్ ఆఫ్ ఎలిఫెంట్ వాస్ టర్న్ టువర్డ్స్ గాడ్, గాడ్ సైట్ ఆల్సో మెట్ విత్ ఇట్.
1: అప్పుడే ఈ గజరాజు యొక్క బాధ నివారణ అయింది.
2: దెన్ ఆటోమేటికలీ ఆల్ ది ప్రాబ్లమ్.
1: ఈ గజరాజు ఎవడు?
2: హూ ఇస్ దిస్ ఎలిఫెంట్?
1: ఇదని మద గజము, ఇదని మదము, అహంకారం.
2: This is the proud or elephant arrogance.
1: ఈ అహంకారి అయినటువంటి మానవుడు, మదగజం అనేటువంటి మనసు కలిగినటువంటి మానవునికి ఒక వాంఛ, అదే కామము, అదే డిజైర్, ఆ వాంఛలు కలుగుతాయి.
2: ఫర్ ఎ మ్యాన్ హూ ఇస్ ఫుల్ ఆఫ్ ఆరోగెన్స్, హీ గెట్స్ ఎ డిజైర్.
1: అదే దప్పి అన్నారు.
2: దట్ మే బి కంపేర్డ్ టు థర్స్ట్.
1: ఈ దప్పి అనేటువంటిది ఈ మదగజం పుట్టిన తక్షణమే జలము, సంసారం అనేటువంటి జలం దగ్గరికి వెళ్ళాడు.
2: వెన్ దిస్ ఆరోగెంట్ మ్యాన్ developed thirst, he went to the waters of samsara.
1: ee samsaram aneetundi danlo adugu pettinado pettaledu,
2: he has not completely entered into the waters of samsara.
1: ee maha balavattram aneetundi mamattam aneetundi gattiki pattesindi.
2: This attachment has caught hold of him.
1: ee mamattam aneetundi musali.
2: This attachment and possessiveness,
1: ee mamattam aneetundi musali patteetappudiki inga bharinchukolekapoyadu.
2: This attachment of crocodile, when it caught hold of him,
1: intaku puramu tanaku okkade undatam cheta tanakosam taanu yedustu undavachunu eppudo ok thuri yedchavachu.
2: When he was alone before entering the samsara, he was all alone. Once in a way probably he must have cried.
1: Ee pendi cheskunna takshame bharya kosam yedchali, bharya talidandrul kosam yedchali, baavamardul kosam yedchali, vaalliki evariki ee dukham ochindante veedu yedchali. Ee vinta okadaniki okati perugutu potuntayi.
2: After the marriage there will be a continuous growth of attachment. You have to cry for your own wife and parents, brothers in law and quite a few of
1: ee abhimana mamakaravulu perige koladi vithini chaala bandhana yerpadipoyindi.
2: Once you develop egoism, interest, desire and attachment, all these bondage developed.
1: Ee yokka bandhana yerpadetappudiki bhagavantudu ganipinchadu.
2: When this bondage developed, he was able to turn towards God.
1: అప్పుడు
2: బిఫోర్ ఎంటరింగ్ ది సంసారా హి వాస్ ఆల్ అలోన్. వన్స్ ఇన్ ఏ ప్రాబ్లమ్ హి మస్ట్ హావ్ క్రైడ్.
1: ఈ పెండి చేసుకున్న తక్షణమే భార్య కోసం ఏడ్చాలి, భార్య తల్లిదండ్రుల కోసం ఏడ్చాలి, బావమరుదుల కోసం ఏడ్చాలి, వాళ్ళకి ఎవరికి ఏ దుఃఖం వచ్చింది.

0: గురి అవుతాడు.
1: ఓన్లీ వెన్ హీ లుక్స్ అట్ గాడ్ హీ విల్ బి ఏబుల్ టు
0: ఈ భగవంతుని ముందుగానే కొంతవరకు ప్రయత్నపూర్వకంగా సాధించుంటే ఈ బాధలే ఉండవు కదా.
1: If only he had earned the grace of God even before, there would not have been this.
0: కనుక అర్జున నీవి బంధనకు మరీ గురి కావద్దు.
1: Therefore Arjuna, do not become a victim of this bondage.
0: ఈ అందరి యందు ఉండినటువంటి ఒక ఏకత్వం అనేటువంటి ఆత్మతత్వాన్ని లక్ష్యం నందించుకో.
1: Keep in your mind the unifying principle of Atman which is existing in all
0: humans. వ్యవసాయాత్మక బుద్ధి నీవు కలిగి ఉంటుండు.
1: Cultivated mind you
0: నీ హృదయ క్షేత్రంలో ఈ విధమైనటువంటి ఒక ముండ చెట్టును పెంచుకోవద్దు.
1: Don't develop the weeds and shrubs in your own heart.
0: భగవద్ అనుగ్రహం అనేటువంటి పండ చెట్టును పెంచుకో.
1: You grow the tree of grace of God in your heart.
0: నీ దృష్టిని దైవం పైన మరల్చు.
1: Turn your sight towards God.
0: ఇది నీవు సాధించవలసినటువంటి
1: సాధన. This is what you will have to accomplish.
0: ఇది నీ లక్ష్యము.
1: This must be your
0: ఇది నీ గమ్యము.
1: This must be your
2: That was the 29th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 11th September 1984, Bhagavan proves the absolute superiority of the power of Atma over physical strength and even intelligence of the mind. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: ఎవడు నిరంతరము ప్రీతిపూర్వకము చే ప్రీతిపూర్వకంతో నన్ను భజించును అట్టివానికి నేను బుద్ధియోగమును అందిస్తాను అన్నాడు గీతాచార్యుడు.
1: గీతాచార్య హెస్ డిక్లర్డ్ దట్ హూసో ఎవర్ లవింగ్లీ రిమెంబర్స్ అండ్ ప్రైజెస్ మీ వుడ్ బి గివన్ ది యోగా ఆఫ్ ఇంటెలిజెన్స్ బుద్ధి యోగం.
0: ఇంతియే కాదు,
1: నాట్ మియర్లీ దిస్,
0: అతనిని నాతో చేర్చుకుంటానని కూడాను వాగ్దానం చేశాడు.
1: హీ హాజ్ ఆల్సో ప్రామిస్డ్ దట్ ఐ విల్ టేక్ హిమ్ విత్ ఇన్ మీ.
0: బుద్ధి యోగం అనగా ఆత్మ అనాత్మ వివేకమే.
1: బుద్ధి యోగం ఆర్ ది యోగా ఆఫ్ ఇంటెలిజెన్స్ రెఫర్స్ టు డిస్క్రిమినేషన్ విచ్ కెన్ డిస్టింగ్విష్ ద వన్ విచ్ ఈస్ ఆత్మ ఫ్రమ్ అనాత్మ, పర్మనెంట్ ఆత్మ టు ఇంపర్మనెంట్ అనాత్మ.
0: ఇది పవిత్రమైన భక్తవర్ణకు మాత్రమే ఇది సాధ్యమవుతుందని కూడాను నిరూపించాడు.
1: దిస్ బికమ్స్ పాసిబుల్, ఇట్ హెస్ బీన్ ప్రూవ్డ్ ఓన్లీ టు పీపుల్ హు ఆర్ రియలీ డివోటెడ్ అండ్ ఆల్మోస్ట్ మ్యాడ్ విత్ లవ్ ఫర్ ద లార్డ్.
0: ముక్తి ప్రేరితమైనటువంటి అఖండ జ్ఞానమునకు సునిర్మల భక్తియే ఆధారమని కూడాను నిరూపించింది.
1: ఇట్ హెస్ ఆల్సో బీన్ ప్రూవ్డ్ దట్ టు గెట్ ఎ రియల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ డివోషన్ అలోన్ ఇస్ ద రైట్ రాయల్ పాత్.
0: సోహం తత్వమునకు దాసోహమే ఆధారమని కూడాను ప్రకటించింది.
1: టు ద ప్రిన్సిపల్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద లార్డ్ ఇట్ సెల్ఫ్ సోహం తత్వ, ది యాటిట్యూడ్ ఆఫ్ సర్వెంట్ అండ్ దాసోహం ఈజ్ ది ప్రాపర్ పాత్.
0: భక్తిమా మే ప్రియో నరహ అని ఎవరు నా భక్తుడిగా ఉంటుంటాడో వాడే నాకు అత్యంత ప్రియుడని కూడాను స్థిరం చేసింది.
1: ఇట్ ఈస్ ఆల్సో కన్ఫర్మ్ దట్ ద వన్ హూ ఈజ్ డివోటీ ఈజ్ డియర్ టు మీ.
0: భక్తి అనగా ఏమిటి?
1: వాట్ ఈజ్ డివోషన్?
0: ప్రేమ నశ్వరమైన పదార్థం పైన ప్రసరించినప్పుడు ఇది రాగమోహితంగా రూపొందుతుంది.
1: వెన్ లవ్ flows towards transient things it becomes attachment.
0: శాశ్వతమైనటువంటి దీనిపైన ప్రసరించినప్పుడు ఇది ఏ భక్తిగా రూపొందుతుంది.
1: When it flows towards the permanent entity it becomes devotion.
0: భక్తి రెండు విధములుగా ఉంటున్నది.
1: Devotion is of two types.
0: పుష్పములచే పూజలు గావించుతూ ధూపదీప నైవేద్యములచే ఆరాధనలు సల్పుతూ క్షేత్రములు దర్శించుచు పుణ్యనదీ తీర్థములు ఆచరించుచు మందిరములు యందు పూజా రూములు యందు దేవాలయములు యందు ఆచరించేటువంటి నిత్యచు షోడశోపచారములచే గావించినటువంటి కర్మల కంతియును సామాన్యమైన భక్తి అని సార్థక నామం.
1: వన్ ఈస్ ఆర్డినరీ టైప్ ఆఫ్ డివోషన్ విచ్ రెఫర్స్ టు సర్టన్ activities associated with rituals like worshipping the Lord, 16 types of offerings and visiting various important places of pilgrimage, taking bath in holy rivers. These are all rituals which is ordinary type of devotion.
0: Kani Geeta Charyanu dini antaga angikarinchatam ledu.
1: Geeta Charya however does not accept this as the path of devotion.
0: Satchila సదాచార సంపన్నమైనటువంటి పరాభక్తియే ప్రధానమని కూడాను నిరూపిస్తూ వచ్చారు.
1: డివోషన్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ క్యారెక్టర్ అండ్ టోటల్ లవ్ టు ద లార్డ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ట్రూ డివోషన్. దిస్ హెస్ బీన్ ట్రూ.
0: భక్తికి పరాభక్తికి ఉండినటువంటి వ్యత్యాసం కూడాను మనం విచారించాలి.
1: వీ హ్యావ్ టు ఎంక్వైర్ ఇన్ టు ది డిస్టింక్షన్ బిట్వీన్ భక్తి ది ఆర్డినరీ డివోషన్, పరాభక్తి ది ట్రాన్సెండెంటల్ డివోషన్.
0: భక్తి అనగా కేవలము దృశ్యకల్పితమైన జగత్తునందు సృష్టింపబడినటువంటి పదార్థముల యొక్క ప్రయోజనము భక్తిగా నిరూపిస్తూ వచ్చింది.
1: ది ఆర్డినరీ డివోషన్ రెఫర్స్ టు ద యూజ్ ఆఫ్ ద థింగ్స్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ ద ఫెనామినల్ వరల్డ్ ఫర్ వర్షిపింగ్ ద లార్డ్.
0: దీనికి ఉదాహరణము మనము పూజిస్తున్నాము. బాహ్య సంబంధమైనటువంటి పుష్పమును తెచ్చి భగవంతుణ్ణి పూజిస్తున్నాము.
1: ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఈజ్ వర్షిపింగ్ ఆఫ్ ద లార్డ్ గెటింగ్ ది ఫ్లవర్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ ద ట్రీస్.
0: ఈ పుష్పములు ఎక్కడ నుంచి వచ్చినవి?
1: From where did these flowers come?
0: నీవు సృష్టింపబడినటువంటివా?
1: Have you created them?
0: లేక మరే విధమైనటువంటి దీంట్లో నీవు కల్పితం చేసినటువంటివా?
1: Have you been able to manufacture them otherwise?
0: కాదు కాదు.
1: Certainly not.
0: ఈ భగవత్ సృష్టికి సంబంధమైనటువంటి పుష్పములు.
1: These are all flowers created by the Lord.
0: భగవంతుడు సృష్టింపబడినటువంటి పుష్పములు నీవు తెచ్చి భగవంతునికే అర్పితం చేయడంలో ఉన్నటువంటి యొక్క ఆశ్చర్యం ఏమిటున్నది?
1: What is
0: the special ఏమిటున్నది?
1: What is the big speciality in offering the flowers which are created by the Lord to the Lord himself?
0: Kanuka bhagavantunu srishtimpabadinatundi padarthamulu cheta bhagavantunni aaradham cheseetundi yokka prakriyalaku sadharanamaina bhaktiga nirupistu vachindi geeta.
1: Geeta has been proving that as ordinary type of devotion which is taking the created things of the Lord and offering them to the Lord himself.
0: Parabhakti anaga kevalamu nee yokka prayatnam dwara nee hrudaya brindavanam nandu satya sadacharam antanti gunamulanu abhirudhi gavinchi danini poshinchi atti pushumulu cheta bhagavantuni aaradhana cheseetundi yokka prakriyake parabhakti ani kuda nu cheptochu.
1: The activities which are associated with worshipping of the Lord who is seated in your heart by the flowers which are not relating to the world as such.
0: Aithe jnana dhyanam visishyate ani Balaraju cheppadu. Jnanamunaku dhyanamunaku undinatuvanti vyathyasamunu kudanu manam kontha vicharinchali.
1: We have to also inquire into the difference between jnanam and dhyanam which Balaraju said just now.
0: Dhyanam leka jnanam kudaradu.
1: Without meditation it is not possible to get real knowledge.
0: Jnanam leka jnanam sambhavinchadu.
1: Without the awareness of the knowledge you would not be able to enter into meditation.
0: Ee vidhamaina paristhiti yendu edi manam odalu teeskovali?
1: In such circumstances, which of the two should we have to start with?
0: Dhyanam anaga loka sambandhamainatundi arthamulanu manam puraskarinchukunnappudu edho oka vastuvunu ekagrata chittudai danini smarinchi danini darshinchi tadwara divyatvanni pondetundi margamu ani.
1: Taking in a worldly context and in a worldly way, meditation refers to concentrating upon an object and through that object reaching the ultimate.
0: Kani idi kadu.
1: But this is not correct.
0: Dai chintayam iti dhyanam ani. Dai chintayam aneetundi dhatu nunchi puttinatundide dhyanam.
1: Etymologically dvai chintayam explains the origin of dhyanam.
0: Dvai chintayam anaga bhagavantuni chintane dhyanamu ani dini yokka antaratham.
1: Dvai chintayam really refers to meditation of God himself.
0: భగవంతుని చింతనే భక్తి అని కూడాను దీని యొక్క అర్థం.
1: మెడిటేటింగ్ అండ్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ డివోషన్.
0: కనుక ఈ భక్తియే లేక అఖండమైనటువంటి జ్ఞానతత్వం మనకు ప్రాప్తించటం ఇది అసాధ్యం.
1: వితౌట్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ డివోషన్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు జస్ట్ గెట్ ద అన్లిమిటెడ్ ఎఫల్జెన్స్ ఆఫ్ ద లార్డ్.
0: ఫలము మనకు ముఖ్యమే.
1: Fruit is important.
0: కానీ ఇది పుష్పము లేక ఫలము కానేరదు.
1: But you would not be able to get fruit without having flower.
0: కనుక మొట్టమొదట మనము పుష్పమును ఆశ్రయించినప్పుడే ఫలము మనకు దక్కుతుంది.
1: Only when we get flower in the first place, we would be able to just get a fruit.
0: అదే విధముగానే పుష్పము అంటేనే భక్తి.
1: In the same way, devotion may be compared to flower.
0: భక్తిని ఆశ్రయించక అఖండ జ్ఞానం అనేటువంటి ఫలం మనకు ప్రాప్తించదు.
1: వితౌట్ హ్యావింగ్ రిసార్ట్ టు డివోషన్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు గెట్ నాలెడ్జ్.
0: కనుక పులం పుష్పము వంటి స్థాయి ఎందు సాధకుడు తాను దాసోహం అనేటువంటి భావం నుండే తాను ప్రారంభించాలి.
1: ఇన్ ద స్టేజ్ ఆఫ్ ఫ్లవర్ ఏ డివోటీ హ్యావ్ టు టేక్ అప్ టు హిమ్సెల్ఫ్ ది స్టేజ్ ఆఫ్ సర్వెంట్స్ యాటిట్యూడ్ దాసోహం. ఐఎమ్ యువర్ సర్వెంట్ ఓ లార్డ్.
0: ఇలాంటి దాసోహం అనేటువంటి స్థాయి నుండి మనం ప్రారంభించి బ్రహ్మాహం అని లేక సోహం అనేటువంటి యొక్క స్థితిలో మనం చేరాలి.
1: కమెన్సింగ్ ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ ఐ ఆమ్ ది సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ విల్ హావ్ టు గో టు ద స్టేజ్ ఆఫ్ ఐ ఆమ్ బ్రహ్మ అండ్ ఐ ఆమ్ దట్.
0: విద్యారణ్యుల వారు దాసోహం దాసోహం అనేటువంటి చింతనతో ప్రారంభించాడు సాధన.
1: సేక్రెడ్ విద్యారణ్య హ్యాస్ కమెన్స్ హిస్ సాధన ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ ఐ ఆమ్ యువర్ సర్వెంట్ ఓ లార్డ్ ఐ ఆమ్ యువర్ సర్వెంట్.
0: కానీ కొంతకాలము ఈ దాసోహం అనేటువంటి మంత్రంతో ప్రారంభించినటువంటి సాధన క్రమక్రమేణా సోహంగా మారిపోయింది.
1: గ్రాడ్యువలీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ సాధన విచ్ కమెన్స్ ఫ్రమ్ ఐ ఆమ్ ది సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ బికేమ్ ఐ ఆమ్ దట్ ఐ ఆమ్ ద లార్డ్ హింసెల్ఫ్.
0: ఒకనాడు విద్యారణ్యుల వారు ఏమిటి ఆశ్చర్యమని తన యొక్క శిష్యులతో బోధిస్తున్నాడు.
1: వన్స్ అపాన్ ఎ టైమ్ అనే పర్టికులర్ డే ది సేక్రెడ్ గురు విద్యారణ్య వాజ్ డిస్కసింగ్ విత్ హిస్ డిసైపుల్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ది సిగ్నిఫికెన్స్.
0: శిష్యులు గురువును ప్రశ్నించారు, స్వామి ఇంతకాలము దాసోహం దాసోహం అనేటువంటి యొక్క సాధన చేత తాము ఇంత స్థాయికి వచ్చారు, కానీ ఈనాడు శివోహం శివోహం శివోహం లేక సోహం సోహం సోహం అనేటువంటి దీనికి తగినటువంటి మార్పునకు కారణం ఏమిటన్నారు.
1: ద డిసైపుల్స్ క్వశ్చన్ విద్యారణ్య, స్వామి యూ హ్యావ్ బీన్ జస్ట్ టీచింగ్ అస్ ఐ ఆమ్ ది సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ దాసోహం దాసోహం, బట్ టుడే యు ఆర్ టెలింగ్ ఐ ఆమ్ శివ శివోహం ఆర్ సోహం ఐ ఆమ్ దట్ ఐ ఆమ్ దట్, హౌ ఇస్ ఇట్ దట్ యూ హ్యావ్ కమ్ టు దిస్ పర్టికులర్ స్టేజ్.
0: బిడ్డలారా, ఇంతకాలము నేను దాసోహం దాసోహం దాసోహం అని భగవంతునికి దాసుడై నేను పూజిస్తూ వచ్చాను. ఒకనాటి రాత్రి చిత్తచోరు బృందావన విహార్ గోపీమాన సంచారి వచ్చి ఆ దాను అపహరించి వెళ్ళాడు అన్నాడు.
1: షీ సెడ్ డియర్ చిల్డ్రన్ ఐ హావ్ బీన్ జస్ట్ ప్రేయింగ్ దట్ ఐ ఆమ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ ఐ ఆమ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్. వన్ పర్టికులర్ డే చిత్తచోర ది స్టీలర్ ది థీఫ్ ఆఫ్ ద హార్ట్ హీ జస్ట్ కేమ్ అండ్ స్టోల్ మై హార్ట్ అండ్ హీ మేడ్ మీ ఫీల్ సోహం సోహం ఐ ఆమ్ దట్.
0: దా అపహరించాడు.
1: He has taken away from Dasoham that particular Dhatu Da and he made it Soham. He is a thief.
0: Dasoham, Dasoham anekunte padamulo Krishna Dakarani Arjuna aparinchatam cheta Sohamga maripoyindi annadu.
1: As Krishna carried away Da from Dasoham, it became Soham. This is how he explained.
0: Prarambhamlo neevu dasudiga prayanam selipavu nayana, ippudu naaku samipinchavu naato aikyudaipothunnavu kanuka neevu సోహం సోహం అనేటువంటి మార్గాన్ని అనుసరించమన్నాడు.
1: టు బిగిన్ విత్ యూ స్టార్టెడ్ యువర్ సాధన ఫ్రమ్ ఎ స్టేజ్ ఆఫ్ దాసోహం, బట్ యాజ్ యూ ప్రోగ్రెస్ యూ హ్యావ్ బికమ్ వెరీ క్లోజ్ టు మీ వెరీ నియర్ టు మీ అండ్ నౌ యూ హ్యావ్ టు యూ కెన్ టేక్ ఇట్ అప్ యాజ్ సోహం సోహం. దిస్ హౌ లార్డ్ టోల్డ్ విద్యారణ్య ఇన్ ద డ్రీమ్.
0: రామకృష్ణ పరమహంస దగ్గర కూడాను ఒక గృహస్థుడైనటువంటి భక్తుడు సన్యాసి అయినటువంటి భక్తుడు ఉండేటువంటి వారు.
1: There were two devotees, one a grihastha, a family devotee, and a sannyasin devotee with Ramakrishna Paramahamsa.
0: Naga Mahasayudu grihastha bhaktudu.
1: Naga Mahasaya was a family devotee.
0: Vivekananda sannyasi bhaktudu.
1: Vivekananda was a sannyasin devotee.
0: Naga Mahasaya nirantaram kudanu దాసోహం దాసోహం దాసోహం అనేటువంటి నేను దాసాను దాసుడను అనేటువంటి దీంతో ప్రారంభిస్తూ వచ్చాడు సాధన.
1: నాగ మహాశయ ఆల్వేస్ అండ్ టు స్టార్ట్ విత్ హీ ప్రాక్టీస్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ దాసోహం ఐ ఆమ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ ఐ ఆమ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్.
0: దాసోహం అనేటువంటి పదములో సాధనను ప్రారంభించినప్పుడు మానవుని యందు అహంకార వృత్తులు శూన్యమవుతాయి.
1: When any devotee commences from the stage of dasoham, egoism will disappear from the devotee.
0: Ahankaram undinanta varaku atma gnanam praptinchadu.
1: So long as one has egoism in him, he would not be able to get the knowledge of atma.
0: Ee ahankaram anetunti gandhiyonu paravesi karishye vachanam tava ani sharanagatulu kavatam chetane arjunudu krishnudu kudanu aneka vidhamula ధైర్యమును ప్రోత్సాహమును అందిస్తూ వచ్చాడు.
1: ఈవెన్ ఫర్ అర్జున కృష్ణ గేవ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్ ఓన్లీ ఆఫ్టర్ హీ థ్రీ అవే దిస్ గాంధీవ ఆఫ్ అహంకార దట్ ఇస్ ఈగోయిజం అండ్ సరెండర్డ్ టు ద లార్డ్ అండ్ సెడ్ ఐ ఆమ్ ప్రిపేర్డ్ టు ఒబే యువర్ కమాండ్ గివ్ మీ యువర్ కమాండ్ ఐ విల్ ఒబే.
0: అహంకారం ఉండినంత వరకును ఆత్మస్థాయిలో పరమాత్మ స్వరూపం లభ్యం కాదు.
1: సో లాంగ్ యాజ్ వన్ హ్యాస్ ఈగోయిజం, వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ ఆత్మ, ది పరమాత్మ స్వరూప ఇట్సెల్ఫ్.
0: పరమాత్మ అనుగ్రహం చిక్కిన అహంకారం ఉండటకు వీలు లేదు.
1: వన్స్ యు గెట్ ది గ్రేస్ ఆఫ్ ద లార్డ్, యు వుడ్ నాట్ బి హ్యావింగ్ ఈగోయిజం. ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ ఈగోయిజం.
0: ఒకే సమయమునందు ఒకే ప్రదేశములో వెలుతురు చీకటి ఉండటకు వీలు కాదు కదా.
1: అట్ ద సేమ్ టైమ్ ఇన్ ద సేమ్ ప్లేస్ దేర్ కెనాట్ బి లైట్ అండ్ డార్క్నెస్, ఇజంట్ ఇట్?
0: కనుకనే నాగమహాశయుడు మొదలు దాసోహం దాసోహమని తన స్థాయిని కొంత అల్పస్థాయికి తీసుకుని వెళ్లాడు.
1: దేర్ఫో నాగమహాశయ స్టార్టెడ్ ఫ్రమ్ ఎ వెరీ హంబుల్ బిగినింగ్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ దాసోహం దాసోహం. ఐఎమ్ ద సర్వెంట్.
0: ఐ వివేకానందుడు శివోహం శివోహం శివోహం అనేటువంటి దీంతో లేక సోహం సోహం అనేటువంటి దీంతో తాను విశాలమైనటువంటి యొక్క హృదయుడుగా తయారయ్యాడు.
1: వివేకానంద ఆన్ ద అదర్ హ్యాండ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్ బై టెలింగ్ శివోహం శివోహం, ఐఎమ్ శివ ఐఎమ్ దట్ సోహం.
0: విరిజానంద స్వామి ఈ రెండింటినీ ఆధారం చేసుకుని నాగమహాశయుడుకు వివేకానందుడు ఇరువురు కూడా మాయా అనేటువంటి బంధన చేత కట్టుబడినారు.
1: నిరంజనానంద స్వామి సెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాగమహాశయ అండ్ వివేకానంద, బోత్ ఆఫ్ దెమ్ అడాప్టెడ్ డిఫరెంట్ పాత్స్ టు ఓవర్కమ్ దిస్ ది పవర్ ఆఫ్ ఇల్యూషన్.
0: కట్టబడినటువంటి ఈ కట్టలో నుంచి నాగమహాశయుడు దాసోహం దాసోహమని స్వల్ప స్వరూపాన్ని ధరించి లోపల తప్పించుకుని వెళ్లాడు.
1: నాగమహాశయ అడాప్టెడ్ ది పాత్ ఆఫ్ దాసోహం దాసోహం. హీ బికేమ్ స్మాలర్ అండ్ స్మాలర్ అండ్ హీ గాట్ హిమ్సెల్ఫ్ రిలీజ్డ్ ఫ్రమ్ ది టై ఆఫ్ దిస్ మాయా, ది స్పెల్ ఆఫ్ ద మాయా, అండ్ హీ వాస్ ఫ్రీ.
0: కానీ వివేకానంద శివోహం శివోహం శివోహం శివోహం అని తన అఖండ స్వరూపాన్ని విశాలమైనటువంటి తత్వాన్ని అభివృద్ధి గావించుకుని ఆ మాయా బంధనమును ఛేదించుకుని వెళ్లాడు.
1: The shackles of Maya which were binding Vivekananda were turned to pieces by his expanding Sivoham Sivoham Sivoham, I am Siva I am Siva I am Siva.
0: Anaga nene devudanu aneetundi unnata bhavamunu uttama bhavamunu abhruti parchukunnatundi vaaniki ee vidhamaintundi bandhananu atanni baadhincham.
1: Any person who develops in himself the sacredness and lofty ideas that I am God, nothing will bother him, nothing will come in the way.
0: Kevalam matalato cheppinanta matramna prayojanam ledu.
1: There is no use by merely uttering all these things by words.
0: Anubhuti diki raavali.
1: They must come to one's experience.
0: Deha pranthini veedali.
1: One should overcome the feeling of
0: the ignorant cheyali.
1: One should overcome body consciousness.
0: Satanam yoginaha aneetundi ekatma bhavana penchukovali.
1: Control senses and continuously identify himself with the Lord.
0: అట్టివాడే ఈ విధమైన జ్ఞానమును పొందగలడు.
1: ఓన్లీ సచ్ ఎ పర్సన్ కెన్ అక్వైర్ దిస్ నాలెడ్జ్ సుప్రీం.
0: అయితే భక్తుడైనటువంటి వాడు అహంకారమును దూరం చేసుకుని ఆత్మానందంలో లీనమవుతాడు.
1: బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఎ డివోటీ రిమూవ్స్ ఈగోయిజం ఫ్రమ్ హిజ్ ఓన్ హార్ట్ అండ్ హీ గెట్స్ ది బ్లిస్ సుప్రీం.
0: దీనికి ద్వైత విశిష్ట ద్వైత అద్వైతములు అనేటువంటి మూడు మార్గములను బోధిస్తూ వచ్చాడు.
1: There are three paths, Dvaita, Visishta Dvaita, Advaita. Dualism, qualified dualism and non-dualism.
0: Tatvaitvaham. Anaga, nenu bhagavantuni bhaktudanu ani prarambhamlo taanu cheppukuntadu.
1: In the very beginning, he utters that I am a devotee of God.
0: Indulo bhagavantudu veru తాను వేరుగా నిరూపించుకుంటాడు.
1: ఇన్ దిస్ ఇట్ ఈస్ ప్రూవ్ దట్ దేర్ ఆర్ టూ ఎంటిటీస్, వన్ ఇస్ గాడ్, ది అదర్ ఇస్
0: డివోటీ. అనగా నేను ప్రత్యేకంగా ఉంటున్నాను, దేవుడు ఎక్కడో ఉంటున్నాడు, అతన్ని నేను చూడడం కోసమని అతని భక్తుడిగా నేను తయారవుతున్నాను అని భావిస్తాడు.
1: ఇన్ దిస్ పర్టికులర్ ఇన్స్టెన్స్ గాడ్ ఈజ్ ఎల్స్వేర్, హీఈస్ అ సెపరేట్ ఎంటిటీ, ఐ వుడ్ లైక్ టు సీ హిమ్, దిస్ ది అప్రోచ్ అండ్ యాటిట్యూడ్.
0: క్రమక్రమేణ ఈ భక్తిని అభివృద్ధి గావించుకొని తవైవాహం అనేటువంటి దీంట్లో ముఖాముఖిగా ఫేస్ టు ఫేస్ వచ్చి భగవంతుడా నేను నీ భక్తుడను నేను నీ భక్తుడను అని ప్రారంభిస్తాడు.
1: gradually he will make progress, he will come face to face the Lord and he will argue with him, ask, Lord, I am your devotee, I am your devotee.
0: తవై వాసం అనేటువంటిది ఎదురుగా నిలిచి భక్తునితో, భక్తుడు భగవంతునితో, నేను నీ భక్తుడని ధీరంగా చెప్తున్నాడు.
1: ఇన్ ది సెకండ్ స్టేజ్ హీ స్టాండ్స్ ఎరెక్ట్ బిఫోర్ ద లార్డ్ అండ్ డిక్లర్స్ దట్ ఐ యామ్ యువర్ డివోటీ ఓ లార్డ్.
0: మూడవది త్వమేవాహం.
1: ద థర్డ్ స్టేజ్ ఈస్ త్వమేవాహం.
0: నీవు నేనేను అంటున్నాడు.
1: ఐ యామ్ యూ, యు ఆర్ మై సెల్ఫ్.
0: నేను నీ భక్తుడను అని అనుకోవటం విశిష్టాద్వైతం.
1: ఐ ఆమ్ యువర్ డివోటీ ప్రిఫర్స్ టు విశిష్టాద్వైత.
0: నేను దైవ భక్తుడను అని అనుకోవటము ద్వైతం.
1: ఐ ఆమ్ ది డివోటీ ఆఫ్ సమ్ గాడ్, దిస్ ఇస్ ద్వైత భావ.
0: నీది నేను అనుకోవటమే అద్వైతం.
1: యు ఆర్ మై సెల్ఫ్, దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఈజ్ ఫీలింగ్ ఆఫ్ అద్వైత, నాన్ డ్యువలిజం.
0: కనుక మనము ద్వైతములో ప్రారంభం చెప్పినప్పుడే అద్వైతంలో మనం ప్రవేశించడానికి అర్హులమవుతాం.
1: దేర్ఫోర్ only when we commence our journey from the stage of dualism we will end up in non dualism.
0: Kanuka motta mota manamu samanyamainatundi bhaktilo bhaktito mana yokka aaradhanalu prarambhinchali.
1: In the very first place therefore we will have to commence our sadhana, our devotion from the very ordinary devotion stage.
0: Idi sakara sagunamulu leka nirakara nigunamulu manaku praaptinchavu.
1: That is, without having sakara and saguna attributes and a form, it is not possible to get attributes
0: and a form.
1: This is impossible also.
0: Kanuka motta mota manamu oka vidhamaina kunti yokka dasuluga manamu tayaru kavali.
1: Therefore to start it we will have to develop ourselves and become the servant of the Lord.
0: Maroka udaharanam,
1: one more example for this.
0: Oka vaipuna pedda sunna untundali.
1: There is a big circle or a zero on one side.
0: దానికి పక్కనే ఒక చిన్న జీరో ఉంటుండాలి.
1: జస్ట్ బై ఇట్ సైడ్ దేర్ ఇస్ అనదర్ స్మాలర్ సర్కిల్.
0: ఈ పెద్ద సర్కిల్ దైవం.
1: ద బిగ్ సర్కిల్ మే బి కంపేర్ టు గాడ్.
0: ఈ చిన్నదే జీవుడు.
1: ద స్మాల్ వన్ రిఫర్స్ టు జీవ.
0: ఈ జీవుడు అనేటువంటి వాడు దేవునికి కొంచెం ప్రత్యేకంగా ఉంటున్నాడు.
1: దిస్ జీవ ఈజ్ డిఫరెంట్ అండ్ డిస్టింక్ట్ ఫ్రమ్ దేవ గాడ్.
0: ఇది ద్వైతం.
1: This is dvaitam.
0: Visishtadvaitam anaga pedda sunna lopala chinna sunna untundali.
1: Visishtadvaitam, qualified dualism refers to the small circle being within a big circle.
0: Anaga daivamulo jeevudu unnadu.
1: That means jeeva amsha is a part of divinity. He exists in the
0: world. Ee jeevudu daivamto chere vidhanam enti?
1: Then what is the way of merging himself totally in the Lord?
0: Ee chinna sunna kramakramina vishalamainatundi bhavanu penchukoni penchukoni penchukoni potu ee pedda sunnalo leenamaipothu.
1: This small circle has to grow bigger and bigger by broadening itself and get merged into the bigger one, bigger circle.
0: Ide advaitamu anna.
1: This is advaitam, it is said.
0: Anaga jeevatattvamunu దైవత్వముతో చేర్చడానికి తగిన కృషి చేయటమే ఈ భక్తి ప్రపత్తుల యొక్క మార్గము.
1: ది పాత్ ఆఫ్ డివోషన్ అండ్ ప్రపత్తి రిఫర్స్ టు ద పాత్ విచ్ మేక్ ఎ జీవతత్వ మర్జ్ ఇట్సెల్ఫ్ ఇన్ దేవతత్వ ఆర్ ది ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్.
0: ఈ మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని కొంతవరకు గుర్తించి దానిని దైవత్వంగా మనం విశ్వసించినప్పుడే ఈ జీవతత్వం అనేటువంటి యొక్క చర్యలు క్రమక్రమేణ అనుగుటకు అవకాశం ఉంటుండాలి.
1: ఓన్లీ వెన్ వీ రికగ్నైజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ మ్యాన్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ సప్రెస్ ద వీక్నెసెస్ అండ్ డెవలప్ బ్రాడ్నెస్ అండ్ మర్జింగ్.
0: జ్ఞానం అభ్యాసాత్. ఈ జ్ఞానం అనేటువంటిది ఏ విధంగా వస్తుందంటే అభ్యాసం ద్వారా మనకు లభ్యమవుతుంది.
1: హౌ డు వీ అక్వైర్ దిస్ నాలెడ్జ్? Through constant practice we can get this knowledge.
0: Prapanchamulo ye chinna vishayankaina ye chinna sthayikaina abhyasam lekunda manamu aa sthayini manam pondalemu.
1: Whatever small thing be it in the world, whatever small stage be it, we would not be able to acquire or reach it without practice.
0: Chaduvuta kani vrayuta kani nadachuta kani tinuta kani ivanni kudunu abhyasam dwarane manaku labhyam avutunnayi.
1: Be it reading, రైటింగ్, వాకింగ్, ఈటింగ్, ఆల్ దీస్ థింగ్స్ వీ అక్వైర్ త్రూ ప్రాక్టీస్.
0: ఈ అభ్యాసమును మనం ప్రథమ సోపానంగా తీసుకున్నప్పుడే ఈ జ్ఞానము అనేటువంటి యొక్క తత్వము మనకు కొంత అర్థమవుతుంది.
1: వెన్ వీ టేక్ దిస్ ప్రాక్టీస్ అట్ ది వెరీ ఫస్ట్ స్టెప్, వీ బి ఏబుల్ టు రీచ్ ది స్టేజ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ అక్వైర్ నాలెడ్జ్.
0: అయితే ఈ జ్ఞానం అనేటువంటి దాంట్లో రెండు విధములైనటువంటి జ్ఞానములు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ హియర్.
0: ఇది భౌతికమైనటువంటి జ్ఞానం ఒకటి, ఆధ్యాత్మిక జ్ఞానం మరొకటి.
1: వన్ రెఫర్స్ టు ద ఫిజికల్ వరల్డ్ అండ్ ది అదర్ స్పిరిచువల్.
0: ఆధ్యాత్మిక జ్ఞానమును విజ్డమ్ అంటారు, భౌతిక జ్ఞానమును నాలెడ్జ్ అంటారు.
1: నాలెడ్జ్ రెఫర్స్ టు ద ఫిజికల్ వరల్డ్ అండ్ విజ్డమ్ రెఫర్స్ టు ది స్పిరిచువల్ వరల్డ్.
0: ఇక్కడ వస్తువును పరిశీలన చేయటము, విచారించటము, ఇది సామాన్యమైనటువంటి జ్ఞానం.
1: ఎన్క్వైరింగ్ ఇన్ టు ది నేచర్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ రెఫర్స్ టు ఆర్డినరీ నాలెడ్జ్.
0: ఈ వస్తువు యొక్క అంతర్భాగమైన మూలాధారమును గుర్తించి ఆ మూలాధారం యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవటము, ఇది ఆధ్యాత్మిక జ్ఞానం.
1: స్పిరిచువాలిటీ రెఫర్స్ టు అండర్స్టాండింగ్ ద ఇన్నర్ ప్రిన్సిపల్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎవ్రీ ఆర్టికల్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్.
0: ఈ ఆత్మజ్ఞానం అనేటువంటిది లేకుండా మనము ఈ లౌకిక జ్ఞానం అనేటువంటి దాన్ని అభ్యసించటం కానీ దానిని అందుకోవటం కానీ ఇది అసాధ్యం.
1: వితౌట్ ద బేసిస్ ఆఫ్ ది విజ్డమ్ విచ్ రెఫర్స్ టు స్పిరిచువాలిటీ, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అక్వైర్ ద నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్.
0: దీనిని అందుకున్న విధానమే ఈ కాయము చేత ఆచరించేటువంటి సమస్త సత్కర్మలు.
1: ఆల్ ది గుడ్ యాక్టివిటీ అసోసియేటెడ్ విత్ దిస్ బాడీ ఈస్ దట్ రెఫర్స్ టు ద పాత్ ఆఫ్ అక్వైరింగ్ దిస్ నాలెడ్జ్.
0: ఈ శరీరం అనేటువంటిది మనకు లేకుండా ఎట్టి సాధనలు కానీ మనం చేయలేము, ఎట్టి ప్రాప్తిని కూడా మనం పొందలేము.
1: వితౌట్ హ్యావింగ్ ది బాడీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డూ ఎనీ యాక్టివిటీ అండ్ రీచ్ ఎనీ గోల్.
0: శరీర మార్గం కనుధర్మ సాధకం అని ఈ కర్మ సాధనకు శరీరం అత్యవసరం.
1: ఫర్ ఆల్ యాక్టివిటీ బాడీ ఈజ్ ది వెరీ బేసిస్.
0: పరోపకారార్థం ఇదం శరీరం అని ఈ పవిత్రమైనటువంటి కర్మలు ఆచరించి ఇతరులకు ఉపకారములు గావించేటువంటి విషయంలో ఈ యొక్క దేహము అత్యవసరం.
1: బాడీ హ్యాస్ టు బి యూజ్డ్ అండ్ ఇస్ నెసెసరీ ఫర్ డూయింగ్ యాక్టివిటీస్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ అదర్స్.
0: చిన్న పిల్లలకు అర్థం కావాలంటే దీన్ని మరొక రీతిలో ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
1: ఫర్ ది సేక్ ఆఫ్ యంగ్ చిల్డ్రన్ టు అండర్స్టాండ్ దిస్ కెన్ బి ప్రజెంటెడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: మనం ఎక్కడికో ఒక పిక్నిక్ అని వెళ్ళాము.
1: Let us say that we have gone on a picnic to some place.
0: అక్కడికి భోజనమునకు సంబంధించినటువంటి పదార్థములు అన్ని ఇప్పుడు మనం తీసుకుని వెళ్ళాం.
1: There we have carried all the articles necessary for cooking food.
0: అక్కడ భోజన సమయానికి మనం వండుకోవడానికి ప్రయత్నించాము ఒక అడవిలో.
1: In the forest, we have made preparations to cook food.
0: అప్పుడు మనం ఏం చేయాలి? మూడు రాళ్లను తెచ్చి పెట్టుకోవాలి.
1: For this purpose, what is to first stage, we will have to get three stones and keep them.
0: ఈ మూడు రాళ్ల పైన పాత్రను పెట్టాలి.
1: On these three stones, we will have to keep the vessel.
0: పాత్రలో నీరు పోయాలి.
1: We will have to pour water into the vessel.
0: ఆ నీటిలో బియ్యం వేయాలి.
1: We have to put rice in the vessel and water.
0: ఈ మూడు రాళ్ల మధ్యలో పాత్రకు కింద మనం అగ్నిని పెట్టాలి.
1: Underneath the vessel, in between these three stones, we'll have to make some fire.
0: ఈ మంటను వేయటంలో ఉండేటువంటి అర్థార్థం ఏమిటి?
1: What is the use of, what is this inner significance of putting the fire beneath the vessel?
0: ఈ మంట ద్వారా పాత్రలో ఉండేటువంటి యొక్క బియ్యము తత్వం కావటం కోసమని.
1: Through the fire, we have to just cook the rice which is within the vessel.
0: అయితే ఈ యొక్క వేడి సరాసరి బియ్యమునకు తగిలి అవి అన్నముగా తయారు కావటం లేదు.
1: సపోజ్ వితౌట్ ది మీడియం ఆఫ్ ద వెసల్ ఇఫ్ దిస్ రైస్ ఇస్ పుట్ ఇన్ ద ఫైర్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఫుడ్ యాస్ సచ్.
0: ఈ కట్టెల వేడి ఈ యొక్క పాత్రకు సోకి, పాత్ర వేడి నీళ్లకు సోకి, నీళ్ల వేడి బియ్యమునకు సోకి బియ్యము అన్నంగా మారిపోతున్నాయి.
1: ద హీట్ గెట్స్ ట్రాన్స్మిటెడ్ టు ద వెసల్, ఫ్రమ్ ద వెసల్ టు ద వాటర్, ఫ్రమ్ ద వాటర్ టు ద రైస్ అండ్ దెన్ రైస్ ఇస్ కుక్డ్.
0: అదే విధముగానే జీవిత అరణ్యము లోపల మనం ఆహార నిమిత్తమై, ఆనందమనే ఆహార నిమిత్తమై ప్రాకులాడుతున్నాం.
1: ఇన్ ది సేమ్ వే ఇన్ ది world of, in the forest of life, we are searching for the bliss which will be compared to
0: food. Sattva, Rajo, Tamo, Gunamule, Mood, Raal.
1: Those three stones are the three qualities, Sattva, Rajas and Tamas.
0: Mana Dekhne, Patra.
1: Our body will be compared to the vessel.
0: Mana Yukka Asale, Jalam. మన ఆసక్తి అనేటువంటి దీంట్లో ఈ యొక్క దీనిని తత్వం గావించుకొని మనము శాంతిని పొందాలి.
1: ది విజ్డమ్ హ్యాస్ టు అప్లై ఇట్ సెల్ఫ్ టు ద బాడీ, త్రూ ద బాడీ టు ద ఫీలింగ్స్ అండ్ త్రూ ద ఫీలింగ్స్ టు అవర్ డిజైర్స్ అండ్ త్రూ డిజైర్స్ ఇన్ ది ఆత్మ జ్ఞాన షుడ్ బి ఒబ్టైన్.
0: కనుక ఈ జ్ఞానం అనేటువంటిది సరాసరి మనకు హృదయానికి చిక్కుటకు కానీ దక్కుటకు కానీ వీలు కాదు.
1: Directly, therefore, it is not possible to get wisdom directly in the heart.
0: ఇది దేహం ద్వారా భావముల ద్వారా మన యొక్క కోరికలను భస్మము గావించుకోవాలి.
1: Through the body and through our good feelings, we have to destroy and burn our desires.
0: క్రమక్రమేణా ఈ కోరికలను మనము అదుపులో పెట్టుకోవటమే ఇది సరి అయినటువంటి జ్ఞానమునకు అర్థం.
1: The correct meaning of meditation is gradually and slowly controlling the desires. That refers to meditation.
0: ఈ ఇంద్రియములను నిగ్రహించుకోవటం చేత కోరికలను అదుపులో పెట్టుకోవటం చేతనే కర్మ ఫలత్యాగంగా సహజంగా మార్పులు కలుగుతుంటాయి.
1: By controlling the sense organs and controlling our desires, it would be possible to do the work without expecting any fruits thereof in the natural, automatic, spontaneous way.
0: Karma yokka phalatyagam cheyataku evariki kudanu sadhyam kaadu.
1: It is impossible for anyone to sacrifice the fruits of work.
0: Phalamu undane undani.
1: There is fruits for every work.
0: Maa phaleshu ani cheppindi kaani na phaleshu ani cheppaledu.
1: It is said, మా ఫలేషు నాట్ నా ఫలేషు.
0: కనుక ఫలితము ఉన్నది, అయితే ఫలిత నిమిత్తమై నీవు కర్మలు ఆచరించద్దు.
1: దేర్ విల్ బి ఫ్రూట్స్ బట్ డోంట్ వర్క్ ఫర్ ఫ్రూట్స్.
0: నీ కర్తవ్యంగా నీవు భావించి కర్మలు ఆచరించు.
1: కన్సిడర్ ఇట్ యాజ్ యువర్ డ్యూటీ అండ్ వర్క్.
0: కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు వాంఛలు వచ్చినప్పటికీ దానిని స్వీకరించడంలో తప్పు లేదు.
1: While discharging your duties, incidentally if there are some desires, there is nothing wrong in accepting them.
0: Karma phalamunu tyajinchamani kaani lek karma phalamu undadani kaani Geeta bodhinchaledu.
1: Geeta has not taught that you will have to give up the fruits of the action, or the fruits do not have any action. I'm sorry, action.
0: Aithe ee karma phalatyagamunu sariga artham chesukonaleka aneka mandi karmane tyagam chestunnaru.
1: People who have not correctly understood the meaning of sacrificing the fruits of action or sacrificing action.
0: ఈ కర్మ ఎంత వరకు ఉంటుండాలి?
1: How far can they sacrifice the action?
0: వంటలు అయ్యేంత వరకే కట్టెలతో మనకు అవసరం.
1: Only until food is cooked there is need for the fire.
0: వంట పరిపక్వం అయిన తర్వాత కట్టెలు మనకు అక్కరలేదు.
1: Once the food is cooked there is no need for any fire.
0: అయితే కర్మ యొక్క రహస్యాన్ని కాని కర్మ ఫలితం యొక్క రహస్యాన్ని కాని గుర్తించేంత వరకే మనకు ఈ కర్తవ్యములు అత్యవసరం.
1: ఓన్లీ అంటిల్ వీ రికగ్నైజ్ ది సీక్రెట్ ఆఫ్ వర్క్ అండ్ సీక్రెట్ ఆఫ్ సాక్రిఫైసింగ్ ద వర్క్ వీ హావ్ టు జస్ట్ డూ డిశ్చార్జ్ అవర్ డ్యూటీస్.
0: కనుక ఈ కర్మ ఫలత్యాగమునకు కాని కర్మత్యాగమునకు కాని జ్ఞానాభివృద్ధికి కాని ధ్యానమునకు కాని అన్నింటికి ప్రేమనే ప్రధానము.
1: Therefore, be it for the sacrificing the fruits of action, for acquiring wisdom, for whatever be it, the basis and the root is love itself.
0: Ikkada sila sadacharam annaru. Idiye satyamunaku prakatinchetuvanti yokka gurtulu.
1: The character and good behavior, it is said, this will really reflect and announce the truth.
0: Satyamu kani, shanti kani, dharmam kani pratyekanga levu.
1: Truth, peace and righteousness, they do not exist separately. All these are essentially dependent upon love.
0: Prema manavuni yokka aalochanalo cherinappudu adi satya roopanni tharistundi.
1: When love enters into one's thoughts, it becomes truth.
0: Prema aacharana roopamlo dharinchinappudu adi dharmam avutundi.
1: When love manifests itself in the form of action, it becomes righteousness and dharma.
0: Premanu artham chesukunnappude adi shanti avutundi.
1: When one understands love, it automatically becomes peace itself.
0: Prema yokka artham e idi shanti.
1: The very meaning of
2: The word love is peace.
0: ప్రేమ యొక్క ఆచరణే ధర్మము.
2: Practicing love is dharma.
0: ప్రేమ యొక్క ఆలోచనే ఇది సత్యం.
2: Thinking of love is truth.
0: ప్రేమను తలంచుతూ పోయినప్పుడే నాన్ వైలెన్స్ అహింసగా మారిపోతుంది.
2: Continuously thinking of love itself becomes non-violence.
0: కనుక సత్య ధర్మ శాంతి అహింసలకు నాలుగింటికును అంతర్వాహినిగా ప్రవహించేటువంటిది ప్రేమ ఒక్కటి మాత్రమే.
2: ఫర్ ట్రూత్, ఫర్ నాన్ వైలెన్స్, ఫర్ పీస్ అండ్ ఫర్ రైచియస్నెస్ ఇట్ ఇస్ లవ్ విచ్ ఇస్ ఫ్లోయింగ్ యాజ్ అన్ అండర్ కరెంట్.
0: ఇట్టి ప్రేమను అభివృద్ధిగా ఉంచుకొని నన్ను చేరమనియే ఈ యొక్క బుద్ధి యోగంను బోధిస్తూ వచ్చాడు భక్తి జ్ఞానంలో.
2: ఇన్ ది బుద్ధి యోగ హెస్ బీన్ టాట్ ఇన్ భక్తి యోగ స్టేటింగ్ దాట్ లవ్ మేక్ యూస్ ఆఫ్ దిస్ లవ్ టు రీచ్ మీ.
0: కనుక ప్రియుడై ప్రేమతో దైవమును పొందేటువంటి మార్గమునకు నీ యొక్క ప్రేమతత్వమునే పెంచుకోమని కూడాను శాసించాడు.
2: హి హస్ ఆల్సో డిక్లర్డ్ దట్ మేక్ యూస్ ఆఫ్ లవ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్ యూ ట్రై టు జస్ట్ డెవలప్ నియర్నెస్ టు మీ.
0: భక్తుడా నీ చేతులు చిన్నవి.
2: డియర్ డివోటీ యువర్ హ్యాండ్స్ అండ్ పామ్స్ ఆర్ స్మాల్.
0: ఈ రెండు చిన్న చేతులతో నా సేవను ఆచరించు.
2: విత్ దోస్ స్మాల్ లిటిల్ పామ్స్ యూ సర్వ్ మీ.
0: నీ యొక్క కన్నులు చాలా చిన్నవి.
2: యువర్ ఐస్ ఆర్ స్మాల్.
0: నా సృష్టి యొక్క ఇది చాలా గొప్పది.
2: మై క్రియేషన్ ఈస్ వెరీ వాస్ట్.
0: ఇంత విశాలమైన యొక్క జగత్తును నీ చిన్న రెండు కన్నుల ద్వారా చూస్తున్నావు.
2: విత్ దిస్ దిస్ వాస్ట్ క్రియేషన్ యు ఆర్ టేకింగ్ ఎ లుక్ విత్ యువర్ స్మాల్ లిటిల్ టూ ఐస్.
0: నీ చెవులు రెండు చిన్నవి.
2: యువర్ ఇయర్స్ ఆర్ వెరీ స్మాల్.
0: ఈ రెండు చెవుల ద్వారా నా యొక్క వాణిని శ్రవణం చేయమన్నాడు.
2: యూ లిసన్ టు మై వర్డ్ అండ్ మై ది సౌండ్ త్రూ దీస్ టూ లిటిల్.
0: నీ రెండు చిన్న పాదములు నా సమీపమునకు ప్రయాణం సల్పమన్నాడు.
2: విత్ యువర్ టూ లిటిల్ ఫీట్ యూ జర్నీ టువర్డ్స్ మై సన్నిధి.
0: పాదములు రెండు కూడాను సన్నిధికి వచ్చినంత మాత్రం నా ప్రయోజనం లేదు.
2: బై మియర్లీ కమింగ్ టు సన్నిధి ఆఫ్ ద లార్డ్ ఇట్ ఈస్ ఇట్ డజన్ సర్వ్ ది ఎంటైర్ పర్పస్.
0: రెండు చిన్న కన్నుల ద్వారా విశాలమైనటువంటి యొక్క జగత్తును చూసినంత మాత్రం నా ప్రయోజనం లేదు.
2: బై మియర్లీ టేకింగ్ ఎ లుక్ అట్ ద వాస్ట్ వరల్డ్ విత్ యువర్ లిటిల్ ఐస్ దర్ ఇస్ నో యూస్.
0: రెండు చిన్న చేతుల ద్వారా నా సేవలు సలిపినంత మాత్రం నా ప్రయోజనం లేదు.
2: బై మియర్లీ సర్వింగ్ మీ విత్ యువర్ టూ లిటిల్ హ్యాండ్స్ యు ఆర్ నాట్ గోయింగ్ టు అచీవ్.
0: రెండు చిన్న చెవుల ద్వారా నా వాణిని ఆలకించి ప్రయోజనం లేదు.
2: బై మియర్ బై లిసనింగ్ టు మై డివైన్ వర్డ్స్ త్రూ యువర్ లిటిల్ ఇయర్స్ దర్ ఇస్ నో యూస్.
0: కానీ ఒక్క హృదయం ఉన్నది.
2: But there is one thing and that is the heart.
0: ఆ ఒక్క హృదయములో నన్ను ప్రవేశపెట్టుకుంటేవా ఈ యొక్క కర్మలు ఏమాత్రం కూడా నీకు అక్కరలేదన్నాడు.
2: If you introduce me into your heart, then none of these actions are very important.
0: ఈ చేతులు చెవులు కన్నులు నోరు ఇవన్నీ కూడాను కేవలము మానసిక సంబంధమైనటువంటి వృత్తులను అరికట్టుకునేటువంటి మార్గములు.
2: Whatever activity you indulge in by way of worship through your hands, feet, ears, nose and eyes, this is only a method of controlling your mind.
0: కానీ హృదయమును ప్రవేశించిన తర్వాత ఆ ఇంద్రియము తమంతకు తామే స్తంభించిపోతాయి.
2: Once the Lord enters the heart, the control of senses will be so easy, they get stilled automatically.
0: కనుక కర్మ ఫలత్యాగం కోసం మనం ప్రత్యేకమైనటువంటి సాధనలు చేయనక్కరలేదు.
2: There is no need for any special effort to be made for karma phala tyaga, sacrificing the fruit of the action.
0: Bhakti mami priyo naraha. Naa yokka bhaktudai nannu smarinchuchu, nannu chintinchuchu, nannu dhyaninchuchu, naa yokka chintani endi neevu nimagnudainappudu sarvamu kudanu nene chuchukuntanannadu.
2: Bhakti mami priyo naraha. He has said, once you start thinking and indulging only in thoughts around me, then the rest of it will be taken care of by me.
0: Dhrudanichchaya annadu.
2: For this particular purpose, you would have firm resolve.
0: Ee paripurnamainatundi nammakame lekundina manamu ee pavitramainatundi yokka aanandanni andukolemu.
2: If one doesn't have complete and full faith, one would not be able to get the bliss arising out of this.
0: భగవంతుడు పరిపూర్ణుడు.
2: గాడ్ ఈజ్ ఫుల్ అండ్ కంప్లీట్.
0: అట్టి పరిపూర్ణుని పొందాలనుకున్నప్పుడు పరిపూర్ణమైనటువంటి మనస్సును మనం అభివృద్ధిపరచుకోవాలి.
2: టు గెట్ ద లార్డ్ హూ ఈజ్ హోల్ పరిపూర్ణత్వ
0: పరిపూర్ణ విశ్వాసమును పెంచుకోవాలి.
2: కంప్లీట్ ఫెయిత్ వన్ షుడ్ డెవలప్.
0: అతను పరిపూర్ణుడై నీవు అపరిపూర్ణుడైనప్పుడు ఇవి రెండింటికి నీ ఏమాత్రమో పొత్తు కుదరదు.
1: వెన్ హీఈస్ ఫుల్ అండ్ కంప్లీట్, ఇఫ్ యు ఆర్ ఇన్కంప్లీట్ అండ్ నాట్ ఫుల్, దేర్ కెనాట్ బి ఎనీ వ్యారిటీ బిట్వీన్ దీస్.
0: పరిపూర్ణుని పొందేటువంటి యొక్క మార్గములో పరిపూర్ణమైనటువంటి యొక్క భావమునే మనం సల్పకుండినా మనము భగవద్్రోహులుగా మారిపోతాం.
1: టు రీచ్ ది ఫుల్ అండ్ ది కంప్లీట్ లార్డ్, అన్లెస్ యూ హ్యావ్ ఫుల్ ఫెయిత్ అండ్ ఫుల్ హార్ట్, యు వుడ్ బి ట్రెచరస్.
0: భగవంతుని యొక్క సర్వజ్ఞత్వమునకు, సర్వవ్యాపకత్వమునకు, సర్వశక్తిత్వమునకు మనం కళంకం కలిగించినటువంటి వారం అవుతాం.
1: వుడ్ బి గెటింగ్ బ్లెమిష్ ఫర్ ద లార్డ్ ఫర్ ఆల్ హిస్ ఆమ్నిషియన్స్, ఆమ్నిపొటెన్స్ అండ్ ఆమ్నిప్రెజెన్స్.
0: కనుక నీవు చింతించేటువంటి చింతన కూడాను పరిపూర్ణ హృదయుడై చింతించాలి.
1: వాట్ ఎవర్ థాట్స్ యూ ఇండల్జ్ ఇన్ విత్ ఫుల్ హార్ట్ యూ ఇండల్,
0: పరిపూర్ణ ప్రేమతో అతన్ని చెంత చేరాలి.
1: విత్ ఫుల్ లవ్ యూ రీచ్ హిమ్.
0: భజతాం ప్రియో అనగా భజించినటువంటి వానికి ప్రియుడిగా తాను రూపొందుతాడు.
1: ఇట్ ఈస్ సెడ్ దట్ హీ బికమ్స్ డియర్ టు ఎనీవన్ హూ వర్షిప్స్ హిమ్ ఫుల్లీ విత్ హోల్.
0: అద్వేష్ట సర్వభూతానాం,
1: అద్వేష్ట సర్వభూతానాం,
0: ఎవరిని కూడా మనము ద్వేషించరాదు.
1: వీ షుడ్ నాట్ హేట్ ఎనీవన్.
0: ఇలాంటి సద్భావములతో 64 లక్షములు అనగా విద్యను కూడినటువంటి యొక్క సాధకుడే నాకు మహాప్రియుడని కూడాను గీత బోధిస్తూ వచ్చింది.
1: ద వన్ హూ ఈజ్ మాస్టర్ ఆఫ్ ది 64 టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్, హీఈస్ డియర్ టు మీ. ఇట్ ఇస్ సెడ్
0: ఈ 64 గుణములు కూడాను మానవుడి యందు పరిపూర్ణతగా ఉంటున్నవి.
1: ఆల్ ది 64 క్వాలిటీస్ ఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ మ్యాన్ ఇన్ దర్ ఫుల్నెస్.
0: అయితే ఈ పరిపూర్ణత్వాన్ని గుర్తించుకోవడానికి తగినటువంటి కృషి చల్పటం లేదు.
1: బట్ వీఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్స్ టు బికమ్ అవేర్ ఆఫ్ ఇట్.
0: సామాన్యమైనటువంటి లౌకిక కార్యములు ఎందే, లౌకిక కర్మలు ఎందే మన కాలము వ్యర్థం గావించుకుంటూ పోతున్నాం.
1: వీఆర్ వేస్టింగ్ ఆల్ అవర్ టైమ్ ఇన్ ద సెక్యులర్ యాక్టివిటీ ఇట్సెల్ఫ్.
0: ఇది విశేష కర్మలు ఎందుకూడను కొంతవరకు ప్రవేశించాలి.
1: వీ హావ్ టు ఎంటర్ ఇన్ టు ద స్పెషల్ యాక్టివిటీ విచ్ వుడ్ హెల్ప్ అస్.
0: దానిని అంతర్బహిర్ సర్వవ్యాప్య నారాయణ అని మనము బహిర్ముఖములో ఆచరించేటువంటి యొక్క చింతనలు కాని కర్మలు కాని అంతర్ముఖంలో కూడాను దానిని ప్రవేశపెట్టాలి.
1: వాట్ ఎవర్ వర్షిప్ యాక్టివిటీస్ ఆఫ్ వర్షిప్ ఎంటర్ ఎక్స్టర్నలీ, విల్ నాట్ డూ ఇట్ ఇంటర్నలీ ఆల్సో.
0: అప్పుడే రెండింటి యొక్క ఏకత్వం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
1: దెన్ దెర్ విల్ బి యూనిటీ బిట్వీన్ దీస్ టూ అండ్ వుడ్ బి ఏబుల్ టు అప్రిషియేట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: దీనిని అర్థము గావించుకున్నప్పుడే మన జీవితం సార్థకమవుతుంది.
1: ఓన్లీ వెన్ వీ అండర్స్టాండ్ ఇట్ అవర్ లైఫ్ గెట్స్ శాంక్టిఫైడ్.
0: కనుక అన్నింటికి ఈ భక్తి యోగములో ప్రేమనే ప్రధానమనేటువంటి సత్యాన్ని మనం విశ్వసించాలి.
1: ఇన్ భక్తి యోగా, యోగా ఆఫ్ డివోషన్, లవ్ ఈజ్ ది బేసిస్ అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్. దిస్ యూ హావ్ టు రికగ్నైజ్.
0: సత్యము కేవలం చెప్పటం మాత్రమే కాదు.
1: ట్రూత్ ఈజ్ నాట్ మెర్లీ ఫర్ టెలింగ్.
0: ఇది కేవలం పలుకుతో మాత్రమే అంత్యమవుతుంది.
1: దిస్ విల్ కమ్ టు ఎన్ ఎండ్ ఓన్లీ బై మియర్ వర్డ్ అటరింగ్ వర్డ్స్.
0: ఇది తలంపుతో కూడా లీనం కావాలి.
1: దిస్ మస్ట్ గెట్ ఇమ్మర్స్డ్ ఇన్ అవర్ థాట్స్.
0: నిరంతరం కూడా ఆలోచనలో నిమగ్నుడైపోవాలి.
1: విల్ ఆల్వేస్ థింక్ అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్ అండ్ కాంటెంప్లేట్ అబౌట్ ఇట్.
0: కనుకతో ప్రేమతో ఆలోచన చేసినప్పుడే మనకు సహజమైనటువంటి సత్యము ఆవిర్భవిస్తుంది.
1: ఓన్లీ వెన్ వి థింక్ విత్ లవ్ ది నేచురల్ ట్రూత్ విల్ రిఫ్లెక్ట్ ఇట్ సెల్ఫ్.
0: ప్రేమతో ఆచరించినప్పుడే ఇది సరి అయినటువంటి ధర్మంగా రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ వి ప్రాక్టీస్ విత్ లవ్ ఇట్ బికమ్స్ రియల్ ధర్మ ఇట్ సెల్ఫ్.
0: ప్రేమతో మనం అర్థం చేసుకున్నప్పుడే ఇది పరమశాంతిని బోధిస్తుంది.
1: ఓన్లీ వెన్ వి అండర్స్టాండ్ విత్ లవ్ ఇట్ విల్ గివ్ అస్ ఇమ్మెన్స్ పీస్.
0: కనుక శాంతికి ప్రేమనే పుట్టినిల్లు.
1: దేర్ఫోర్ లవ్ ఈజ్ ది వెరీ బేసిస్ ఆఫ్ పీస్.
0: సత్యమునకు ప్రేమనే పుట్టినిల్లు.
1: ఇట్ ఈస్ ది వెరీ బర్త్ ప్లేస్ ఆఫ్ ట్రూత్ ఆల్సో. లవ్ ఈజ్ ది వెరీ బర్త్ ప్లేస్ ఆఫ్ ట్రూత్.
0: ధర్మమునకు ప్రేమనే పుట్టినిల్లు.
1: ఈవెన్ ఫర్ రైచియస్నెస్ అండ్ ధర్మ ఆల్సో లవ్ ఈజ్ ది వెరీ బేసిస్.
0: అహింసకు కూడాను ప్రేమనే పుట్టినిల్లు.
1: ఈవెన్ ఫర్ నాన్ వైలెన్స్ లవ్ ఈజ్ ది వెరీ బేసిస్.
0: కనుకనే ప్రేమనే సర్వస్వము.
1: Therefore, love is
0: ప్రేమనే దైవము.
1: Love is God.
0: దైవమే ప్రేమ.
1: God is love.
0: కనుక మన ప్రేమను పెంచుకుని మనం అల్పజ్ఞులుగా ఉండినటువంటి యొక్క స్వరూపాన్ని అఖండత్వంగా మార్చుకుని తల్లీనం కావటానికి తగిన కృషి చేయమని బోధించడమే ఈ యొక్క భక్తి యోగం యొక్క సారాంశం.
1: The essence of the teachings of Bhakti Yoga refers to the love which will have to be practiced, and by practicing love will have to become broad-minded and develop greatness in us. This is the meaning.
3: That was the 8th discourse in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. This discourse, which he delivered on 10th August 1984, is a profound and sweet discourse on love, the essence of Bhakti Yoga, the chapter of devotion in Gita. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మహాభూతముల పంచీకృతం వల్లనే కర్మ జరగటం చేత స్థూల శరీరము ఏర్పడుచున్నది.
1: బికాస్ ఆఫ్ ది యాక్టివిటీ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ది గ్రాస్ బాడీ ఈజ్ మేడ్.
0: సుఖ దుఃఖములకు ఈ శరీరమే మూల కారణంగా ఉంటుంది.
1: ఫర్ ది ప్లెజర్ అండ్ పెయిన్ ది బాడీ ఇస్ రెస్పాన్సిబుల్.

0: దట్ ఇఫ్ ఇట్ ఇస్ నోన్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బి నోన్ దట్ ఇఫ్ ఇట్స్ నాట్ నోన్ ది అదర్ థింగ్స్ విల్ నాట్ బి నోన్ ఇట్ ఈస్ ఓన్లీ ది హ్యూమన్ బీయింగ్ హూ నోస్ ది స్పిరిచువాలిటీ.
1: మానవ జీవితములు ప్రతి మానవుడు కూడా నువ్వు గుర్తించవలసినటువంటి విషయము స్థూల సూక్ష్మ కారణ మహాకారణతత్వాన్ని అర్థం చేసుకోవాలి.
0: ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ ద గ్రాస్ సటిల్ కాజల్ అండ్ సూపర్ కాజల్ బాడీ.
1: అప్పుడే ఈ ప్రపంచం యొక్క వ్యవహారం అంతే కూడాను మానవులకు అర్థం కాగలదు.
0: Then only man will be able to understand the mystery of life.
1: మానవుడనగా ఏమి, ప్రపంచమనగా ఏమి, జీవతత్వము దైవత్వములకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యం అనేటువంటిది ఏమి అనేటువంటి విషయాన్ని చక్కగా బోధపడుతుంది.
0: Then only it will be clearly understood. The answers for questions like this, who is man, who is God, what is world, what is the relationship between the individual and the divine?
1: భౌతిక శరీరము జడము.
0: The physical body is inert.
1: ఇది కేవలము పదార్థముల యొక్క చేరిక చేత ఏర్పడేటువంటిది.
0: This is formed because of the combination of matter.
1: ఇనుము, సబ్బు, సున్నము, నీరు, సీసము ఈ పదార్థముల యొక్క చేరిక చేతనే ఈ దేహం ఏర్పడుతున్నది.
0: The answers for questions like this, who is man, who is God, what is world, what is the relationship between the individual and the divine?
1: భౌతిక శరీరం

0: lime, water and silicon.
1: కనుక దీనికి స్థూల శరీరము జడము అని పేరు వచ్చినది.
0: For that reason, the physical body is inert.
1: ఇంకా సూక్ష్మ శరీరము ఇది మాయా స్వరూపము.
0: Then the subtle body has the form of illusion.
1: స్వప్నావస్థ యందు మనసు తనను తాను సృష్టించుకోవటమే కాక అనేక సుఖములను దుఃఖములను విచారములను ఆనందములను భయమును కూడాను తానే సృష్టించుకుంటుంది.
0: While in dream, the mind creates its own self. It creates the pain, pleasure, all the happiness and the misery.
1: కనుక సూక్ష్మ శరీరమైనటువంటి ఈ స్వప్నావస్థ యందు ఇది అంతే కూడాను మాయగా సంకల్పము చేత సర్వ సృష్టి కూడాను జరుగుతున్నది.
0: And therefore, in the stage of dream, the entire is one of illusion and imaginary, and so it is illusion.
1: ఇవి అప్పటికి మాత్రమే సత్యముగా గోచరిస్తాయి.
0: It appears to be all truth at that particular moment of time.
1: మాయ అనగా ఉన్నదానిని లేనట్టు లేని దానిని ఉన్నట్టు కల్పించేటువంటి యొక్క తత్వమునకే మాయ అని పేరు.
0: Illusion meaning that which represents the existent as non-existent and vice versa.
1: ఈ స్వప్నావస్థ యందు మనము అనుభవించినటువంటి సర్వానుభూతులు జాగ్రత్త అవస్థ యందు ఇది కేవలము ఒక అసత్యంగా రూపొందుతూ వచ్చాయి.
0: All the experiences in the dreaming state will appear to be all false in the waking state.
1: కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు తెరిచిన లేవు కదా.
0: The mansions and the castles watched in dream are not present in the waking state.
1: ఇది కేవలము సత్యమనగా జాగ్రత్త స్వప్న సుషుప్తులు యందు కూడాను మారినటువంటిదే ఉంటుండాలి.
0: If they are really true, they should be changeless in all the three states, the waking, dreaming and the deep sleep.
1: త్రికాల భాగ్యం సత్యం కానీ ఇది త్రికాలము యందు లేదు.
0: The truth is changeless in all the three times, but such is not present here.
1: కనుకనే సూక్ష్మ శరీరం అనేటువంటిది మాయతో పోల్చబడినటువంటిది.
0: And hence, the subtle body is compared to illusion.
1: ఇంకా కారణ దేహము ఇది కేవలము ప్రతిబింబమే.
0: Next comes the causal body, which is just the reflection.
1: దేని ప్రతిబింబము?
0: So what is it that is reflection?
1: మహాకారణము యొక్క ప్రతిబింబమే.
0: It is the reflection of super causal body.
1: కనుక స్థూలము జడము సూక్ష్మము మాయ కారణము ప్రతిబింబము మహాకారణమే పరతత్వము.
0: And therefore, the gross body is inert, the dreaming is just illusive, while the causal body reflection, while super causal body is the object.
1: కనుక పరతత్వము చేతనే ప్రతిబింబింపబడి సూక్ష్మ శరీరమునందు కేవలము భౌతికమైన ప్రకృతి యందు ఇది కనిపించుతూ వస్తున్నది.
0: Being super causal, it just appears imaginary in the dreaming state.
1: కనుక మానవత్వంలో సర్వత్వము కూడాను ఇమిడి ఉన్నదనేటువంటి సత్యాన్ని ఈ యొక్క సూచనలు మనకు చక్కగా బోధింపబడుతూ వస్తున్నాయి.
0: These are the indications which will make us understand that in the human life, all the three states are present.
1: మనసు, మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, illusion of mind, ivanni kudanu indulone imindukunnavi.
0: Within the human life, all states of mind are present, the mind, super mind, higher mind, illuminated mind as well.
1: Ee mind aneetundi jagratta avasthayandu vinatamu chudatamu anubhavinchatamu aanandinchatamu sarvam kodanu jarugutu vastuntundadi.
0: This mind in the waking state watches, listens, experiences and delights.
1: దేశకాల పరిస్థితుల ప్రభావమునకు ఇది కట్టుబడి ఉంటుంది.
0: This mind is bound by the limitations of space and time.
1: ఇంకా నిద్రావస్థ యందు ఉండేటువంటిది కేవలము ఒక ప్రతిబింబంగా ఒక విధమైనటువంటి యొక్క మాయగా రూపొందుతూ వస్తుంది.
0: In deep sleep state, it remains just a reflection.
1: అక్కడ మనసే సర్వమును సృష్టించుకుంటుంది కనుకనే ఇది కేవలము సూపర్.

0: మైండ్ అన్నారు.
1: యాజ్ ఇట్ ఈస్ ఎంటైర్లీ ది క్రియేషన్ ఆఫ్ ద మైండ్ ఇట్ ఈస్ కాల్డ్ సూపర్ మైండ్.
0: అది కాలమునకు మాత్రమే సంబంధించి ఉంటుంటారు.
1: ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద టైమ్ అలోన్.
0: కారణ కర్తవ్యములు ఏమాత్రం కూడా అందులో గోచరించవు.
1: నో ఫ్యాక్టర్ సచ్ అస్ టైమ్ అండ్ రెస్పాన్సిబిలిటీ టు అపేర్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: నీవు ఈనాటి రాత్రి బెంగళూరు స్టేషన్ లో రైలు ఎక్కి ఎల్లుండి నీవు బొంబాయి చేరిపోతున్నావు.
1: స్మాల్ ఎగ్జాంపుల్, టునైట్ యు బోర్డెడ్ ద ట్రైన్ దేర్ ఇన్ బెంగళూరు అండ్ రీచ్ బాంబే ద డే ఆఫ్టర్ టుమారో.
0: ఇక్కడ కాలము, కర్మ, కారణ, కర్తవ్యములు నాలుగింటితో చేరినటువంటిది ఈ మైండ్ యొక్క ప్రభావము.
1: హియర్ యు హ్యావ్ ది ఎఫెక్ట్స్ ఆల్ ద ఫోర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద మైండ్, ద టైమ్, ద కాజ్, ఎఫెక్ట్ అండ్ ద రిజల్ట్.
0: ఎట్లా పోయావు? రైలులో పోయావు.
1: హౌ డిడ్ యు గో? యు బోర్డెడ్ ద ట్రైన్.
0: ఎంత కాలం పట్టింది? 12 గంటల సేపు పట్టింది.
1: హౌ లాంగ్ డిడ్ యు టుక్? 12 అవర్స్ ఆఫ్ టైమ్.
0: ఏ విధంగా నీవు చేరావు?
1: హౌ డిడ్ యు రీచ్ దేర్?
0: తిరిగి ఎక్కడ చేరావు?
1: వేర్ డిడ్ యు గో?
0: బొంబాయి చేరావు.
1: యు రీచ్ బాంబే.
0: ఈ చేరడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ రీచింగ్?
0: అక్కడ ఏదో ఒక ఆఫీస్ లో పని జరిగింది.
1: యు హావ్ గాట్ సమ్ వర్క్ ఇన్ ద ఆఫీస్.
0: కాలము,
1: టైమ్,
0: కర్మ,
1: యాక్షన్,
0: కర్తవ్యము,
1: రెస్పాన్సిబిలిటీ,
0: కారణము
1: అండ్ కాజ్,
0: ఈ నాలుగు చేరినటువంటిదే మనస్సు.
1: ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద ఫోర్ ఇస్ ద మైండ్.
0: రాత్రి నీకు స్వప్నం వచ్చింది.
1: యు డ్రీమ్ ఇన్ ద నైట్.
0: ఆ స్వప్నంలో నీవు బొంబాయి చేరావు.
1: ఇన్ ద డ్రీమ్ యు రీచ్డ్ బాంబే.
0: అన్ని దృశ్యములను చూచావు.
1: యు హావ్ సీన్ దట్.
0: ఆనందించావు.
1: యు డిలైటెడ్.
0: కానీ ఇందులో కాలము, కర్మ, కారణము, కర్తవ్యము నాలుగు లేదు.
1: హియర్ ఇన్ ద డ్రీమ్ దేర్ ఇస్ నో కాజ్, దేర్ ఇస్ నో టైమ్, దేర్ ఇస్ నో రిజల్ట్.
0: ఈ స్వప్నములో ఎట్లా నీవు వెళ్ళినావు?
1: ఇన్ డ్రీమ్ హౌ డిడ్ యు గో ట్రావెల్?
0: ఏ కాలంలో వెళ్ళినావు?
1: What time you went?
0: ఏ కారణంతో వెళ్ళావు?
1: What is the reason?
0: ఏమి అక్కడ జరిగింది?
1: How did it happen?
0: ఏమీ లేదు.
1: Nothing whatsoever.
0: అన్ని ఒక 5 నిమిషముల లోపల జరిగిపోయింది.
1: Everything happened within 5 minutes of time.
0: ఇది ఏ మనసు యొక్క సంకల్ప ప్రభావం చేత జరిగేటువంటి ఒక చిత్రము, విచిత్రము.
1: This is mystery and the peculiarity of the nature of the mind that shapes.
0: దీనిని సూపర్ మైండ్ అన్నారు.
1: This is called super mind.
0: ఈ సూపర్ మైండ్ కు కాల, కర్మ, కారణ, కర్తవ్యాలు ఏమాత్రం కూడా ఉండవు.
1: The super mind has no such factors like the time, the space, the cause.
0: చిత్రంబులు,
1: peculiar,
0: త్రైలోక్య పవిత్రంబులు,
1: that's sacred for all the world.
0: వరజాలాల విత్రంబులు, సన్మిత్రంబులు, ముని జన పౌత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబులు, ఇవి చాలా విచిత్రమైనటువంటివి. ఈ సూపర్ మైండ్ యొక్క ప్రభావములు.
1: The effects of the super mind are really mysterious.
0: కనుక స్వప్నావస్థ యొక్క స్థితిని కల్పించి అనుభవింపజేసి ఆనందింపజేసేటువంటిది అన్ని కూడా క్షణంలో జరిగిపోతుంటాయి.
1: Therefore, in the dreaming state, that which creates, that which experiences, that which delights, all happens in a moment. జాగ్రత్తలో
0: 40 సంవత్సరము జరిగినటువంటి యొక్క అనుభూతులు స్వప్నావస్థ లోపల 2 నిమిషములో జరిగిపోతుంటాయి.
1: All our experiences spread over 40 years of time in a waking state will just pass on in a fraction of time in dream.
0: దీనికి చిన్న ఉదాహరణము.
1: For this a small example.
0: జాగ్రత్త అవస్థలో నీవు పుట్టావు.
1: You are born in the waking state.
0: నీకు 20 సంవత్సరాలంతా కూడాను విద్యాభ్యాసం సలిపావు.
1: You studied for 20 years.
0: తరువాత 25 సంవత్సరం లోపల వివాహము జరిగింది.
1: At the age of 25 you married.
0: 30 సంవత్సరం లోపల పుత్రుడు పుట్టాడు.
1: At the age of 30 you have son.
0: తిరిగి ఆ పుత్రుణ్ణి నీవు చదివించి,
1: you educate your son.
0: అతన్ని విదేశాలకు పంపుతున్నావు.
1: And you are sending him abroad.
0: ఈ విదేశాలకు పంపేటువంటి కాలం ఎంతవరకు అయింది?
1: హౌ లాంగ్?
0: నీవు పుట్టి చదివి వివాహమాడి కుమారుడు పుట్టి కుమారుని విదేశాలకు పంపేటువంటి కాలమంతా 40 సంవత్సరములు అయిపోయింది.
1: ఆల్ దీస్ హ్యాపెనింగ్స్ టేక్ 40 ఇయర్స్ ఆఫ్ టైమ్ రైట్ ఫ్రమ్ ద మూమెంట్ ఆఫ్ యువర్ బర్త్, ద స్టడీ అండ్ దెన్ గాట్ మ్యారీడ్ అండ్ యూ బి గాట్ సన్ అండ్ ప్లాన్ టు సెండ్ హిమ్ అబ్రాడ్.
0: కానీ రాత్రి నిద్రించావు.
1: బట్ యు స్లెప్ట్ ఇన్ ద నైట్.
0: 3 గంటలకు నీవు లేచావు.
1: యు గాట్ అప్ అట్ 3 o'clock.
0: కాలకృత్యములు తీర్చుకున్నావు.
1: యు అటెండెడ్ టు నిక్ కాల్.
0: తిరిగి 3-5 నిమిషముల్లో తిరిగి వచ్చి పండుకున్నావు.
1: లేటర్ యు రిటర్న్ అండ్ స్లెప్ట్ ఇన్ ద రూమ్.
0: 3:10 నిమిషములకు ఒక స్వప్నం వచ్చింది.
1: అట్ 3:10 యు హ్యాడ్ ఎ డ్రీమ్.
0: ఏమిటి ఆ స్వప్నము?
1: వాట్ ఇస్ ద డ్రీమ్?
0: నీవు పుట్టినట్టు,
1: as if you are born,
0: vidyabhyasamu chesinattu,
1: as if you
0: vivaham jarigattu,
1: as if you got married,
0: kumarudu puttinattu,
1: as if you become
0: ee kumarunni videshalaku pampatamu jaragatam vachindi,
1: as if you are sending your son abroad, all the happenings
0: appear. Nee putti perigi chadivi vivahamadi neeku kumarudu putti tadupari aa kumarunni videshalaku pampeyatunte vayasu 40 samvatsaramu jarigindi.
1: All these things happened in a span of 40 years, right from the moment of your birth, your education.
0: స్వప్నావస్థలో ఒక రెండు నిమిషాల్లో వచ్చింది ఈ స్వప్నమంతా.
1: But in a dream, all these things happened just in 2 minutes of time.
0: జాగ్రత్త కాలము 40 సంవత్సరములు అయినప్పుడు స్వప్నావస్థ కాలము 2 నిమిషములుగా ఉంటుంది.
1: In the waking state, all the happenings happen in a range of 40 years, while in a dream, just 2 minutes.
0: స్వప్నావస్థలో 2 నిమిషములు జరిగినటువంటిది,
1: that which happens in 2 minutes in dream,
0: jnanaavasthalo chananga maaripothundi,
1: it just becomes a moment in the causal state.
0: Kanaka swapnaavasthanu idi super mind annaru.
1: So the dreaming state is called super mind.
0: Kala karma karana kartavyalato kalisinatundi oka anubhutulanu andistundi ee swapnaavastha.
1: It is only the dream that gives you all the experiences relating to the time, space, cause and effect.
0: Kanaka sahaja manasu kante ee super mind, ఈ యొక్క ఉన్నతమైనటువంటి యొక్క మైండ్స్ మహాశక్తివంతమైనటువంటిది.
1: అండ్ దేర్ఫోర్ ద నేచురల్ మైండ్, ద సూపర్ మైండ్ ఈస్ హైలీ పవర్ఫుల్.
0: ఇంకా మూడవది హైయర్ మైండ్.
1: ద థర్డ్ వన్ ఈస్ హైయర్ మైండ్.
0: ఇది నిద్రావస్థ, సుషుప్తి టైం.
1: దిస్ ఈస్ ద స్టేట్ ఆఫ్ డీప్ స్లీప్.
0: ఇందులో ఏమాత్రం కూడా నువ్వు విచారం అనేటువంటిది ఉండదు, మనసే లేదు.
1: హియర్ దేర్ ఇస్ నో వరీ యాజ్ సచ్, సిన్స్ దేర్ ఇస్ నో మైండ్.
0: ఇంద్రియములు లేవు,
1: నో సెన్సెస్.
0: ఎట్టి అనుభూతులు లేవు,
1: నో ఎక్స్పీరియన్సెస్.
0: కానీ
1: బట్
0: ఆ యొక్క నిద్ర నుండి లేచిన తర్వాత మహా ఆనందాన్ని అనుభవిస్తాడు.
1: బట్ ద మూమెంట్ యు గెట్ అప్ ఫ్రమ్ ద డీప్ స్లీప్, యు విల్ బి ఆల్ బ్లిస్ఫుల్.
0: ఈ నిద్రలోప గాఢ నిద్రపోయి నేను చాలా హాయిగా ఉన్నానంటాడు.
1: ఇన్ ద డీప్ స్లీప్ ఆఫ్టర్ యూ వేక్ అప్ అండ్ యు సే దాట్ ఐ హ్యాడ్ ఎ సౌండ్ స్లీప్.
0: ఇది హాయిని అందించేటువంటిది.
1: ఇట్ గివ్స్ ఆల్ ద కంఫర్ట్.
0: ఎట్టి అనుభూతులను అందించక,
1: without giving an experience,
0: kevalam sukhanantamunu chekurustundi,
1: it gives, it confers all the happiness of sound sleep.
0: Kevalam sukhamu anantamu indriyatheetamainatundi, manasuku atheetamainatundi.
1: Happiness and bliss, truly speaking, is beyond the mind and sense.
0: Ee gaadha nidra yandu jariginatundi kevalam pranam unnadi.
1: In deep sleep state there is life.
0: Gaadha nidralo manasu ledu.
1: In deep sleep there is no mind.
0: Manasu lenappudu sukadukkamulu levu.
1: When there is no mind, there is neither pleasure nor pain.
0: లేనప్పుడు ప్రపంచమే లేదు.
1: When there is no pleasure and pain, there is no world.
0: ఒక్క ఆనందం మాత్రమే ఉంటుంది.
1: Only bliss remains.
0: మీకు తెలుసును.
1: You know that.
0: ఎప్పుడు గాఢ నిద్ర లోపల మీకు సుఖమేమిటో దుఃఖమేమిటో రెండు తెలియదు.
1: In a state of deep sleep, you do not know what is pleasure.
0: కారణం ఏమిటి? అక్కడ ప్రపంచమే లేదు.
1: What is the reason? There is no world there.
0: ఎప్పుడు మనం ప్రపంచం గోచరిస్తుంది?
1: When do you find the world?
0: ఎప్పుడు మనకు సుఖదుఖములు అనుభవానికి వస్తాయి?
1: When do you experience pleasure and pain?
0: మనసు ఉండినప్పుడే ఈ ప్రపంచము సుఖదుఖములు మన వెంట ఉంటుంటాయి.
1: When you have the mind, the pleasure, pain, world will follow you.
0: కనుక గాఢ నిద్ర యందు మనసే లేదు.
1: So in deep sleep there is no mind.
0: కనుక ఈ మనసుకు అతీతమైనటువంటి కనుకనే దీనికి హయ్యర్ మైండ్ అన్నారు.
1: As it is beyond the mind, it is called higher mind.
0: ఈ హయ్యర్ మైండ్ అనేటువంటిది కేవలము కారణ దేహంతో కూడినటువంటిది.
1: దిస్ హయ్యర్ మైండ్ రిలేట్స్ టు ద కాజల్ బాడీ.
0: ఇది కారణము.
1: దిస్ ఇస్ ద కాజ్.
0: కానీ
1: బట్
0: కర్త ఒకడున్నాడు.
1: బట్ దేర్ ఇస్ వన్ డూయర్.
0: కార్యము అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ కాజ్.
0: కారణము అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ రీజన్.
0: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
1: ది ఎంటైర్ వరల్డ్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కాజ్ అండ్ ది ఎఫెక్ట్.
0: కారణము దైవము, కార్యము జగత్తు.
1: Cause is divinity, the effect is the universe.
0: ఈ కారణము ఎవరు?
1: Cause.
0: అదే మహా కారణమైనటువంటి యొక్క దివ్యత్వము.
1: That is the divinity.
0: ఇది దివ్యత్వమైనటువంటి యొక్క కారణతత్వము ఈ కార్యాన్నన్నింటినీ జరుపుతూ వస్తూ ఉండాలి.
1: This main cause, the divinity, is responsible for all the activity.
0: దీనిని illuminated mind అన్నారు.
1: This is called illuminated mind.
0: అనగా ఆ యొక్క కర్తవ్యాన్ని, తన యొక్క పవిత్రతను జగత్తంతా కూడా నువ్వు వ్యాపింపజేసేటువంటి యొక్క దివ్య శక్తియే.
1: ఇట్ ఈస్ ద డివైన్ పవర్ దట్ ఇల్యూమిన్స్, దట్ స్ప్రెడ్స్ ఇట్స్ ఎఫెక్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: ఈ యొక్క తత్వాన్ని మనం అనుభవించడానికి ఒక విధమైనటువంటి దివ్య స్వరూపాన్ని కూడా నువ్వు మనం ధరించాలి.
1: టు ఎక్స్పీరియన్స్ దట్ వీ నీడ్ డివైన్ ఫామ్ టు.
0: అది ఏ సూపర్ డివైన్ సెల్ఫ్ అని.
1: దట్ ఈస్ సూపర్ డివైన్ సెల్ఫ్.
0: అది పురుషత్వము.
1: దట్ ఈస్ కాల్డ్ పురుషత్వ.
0: పురుషత్వం అనగా దైవత్వం అనకు ఒక ప్రధాన అర్థము.
1: పురుషత్వ స్టాండ్స్ ఫర్ డివినిటీ.
0: కనుక మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూమినేటెడ్ మైండ్, ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క దివ్య తత్వము ఓవర్ మైండ్.
1: దేర్ఫోర్ ద మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూమినేటెడ్ మైండ్, ఓవర్ మైండ్ ఆర్ ఆల్ సేక్రెడ్.
0: ఈ పురుషత్వమే ఓవర్ మైండ్.
1: దిస్ డివినిటీ ఈజ్ ఓవర్ మైండ్.
0: అది ఏ దైవత్వము.
1: దట్ ఈస్ డివినిటీ.
0: ఆ దైవత్వం అనేటువంటి దానికే పురుషత్వము అని పేరు.
1: ద డివినిటీ ఈజ్ కాల్డ్ పురుషత్వ.
0: ఈ పురుషత్వం నందే నేను, నేను, నేను అనే ఉనికి మనకు గోచరమవుతుంటాది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ దిస్ పురుషత్వ ఆల్ ఆఫ్ అస్ క్లెయిమ్ ఐ, ఐ.
0: ఈ నేను అనేటువంటిది ఎక్కడ ఉంటున్నది?
1: వేర్ ఈస్ ప్రెసెంట్ దిస్?
0: సర్వ జీవుని ఎందు ఉంటుంది.
1: దిస్ ఐ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
0: కేవలం కోటి పేద మొదలు కోటీశ్వరుల వరకు ఉంటుంది.
1: రైట్ ఫ్రమ్ ఏ పాపర్ టు ఏ మిలియనేర్ ఐ ఈస్ ప్రెసెంట్.
0: ఒక బిగ్గర్ మొదలు బిగ్గర్ వరకు కూడా ఉంటుంది.
1: ఫ్రమ్ ఏ బిగ్గర్ టు ఏ బిగ్గర్ ఐ ఈస్ ప్రెసెంట్.
0: ప్రతి మానవుడు కూడాను నేను, నేను, నేను.
1: ఎవ్రీ మ్యాన్ సేస్ ఐ, ఐ.
0: నేను వచ్చాను, నేను చూచాను, నేను చేశాను, నేను అనుభవించాను.
1: ఐ హావ్ కమ్, ఐ హావ్ వాచ్డ్, ఐ హావ్ డన్, ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్.
0: కనుక ప్రతి ఒక్కరి ఎందు కూడాను ఈ నేను అనేటువంటి ఒక ఉనికి ప్రతిబింబిస్తూ వస్తుండాలి.
1: దేర్ఫోర్ ఇన్ ఎవ్రీ వన్ దిస్ సెన్స్ ఆఫ్ ఐ రిఫ్లెక్ట్స్.
0: ఇదే మహాపురుష తత్వము.
1: దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ మహాపురుష.
0: పురుష అనగా ఏమిటి?
1: What do you mean by purusha?
0: Kevalam pantu shirtu veskunnatundi vaadu kaadu purushudu.
1: Purusha, the male, is not the one that puts on the shirt and pant.
0: Kumam ichha ramo bhavati tapto bhavati matto bhavati atma ramo bhavati. Kummanaga deham aneetundi puramunandu nakasika paryantamu sancharincheetundi yokka divya shaktike purushudu ani peru.
1: Pum meaning the body, which is the city. That which travels from top to toe is the principle of divinity.
0: Pum anaga purushattvam.
1: Pum stands for man.
0: Enduku deeniki purushudu ani peru vachindi?
1: Why is it called man?
0: Dehamunaku puramu ani peru.
1: Because the body is called pura.
0: Puramunanda nivasincheetuntiga vaadu kanukane itaniki purushudu ani peru.
1: Since he is the indweller in pura, he is called purusha.
0: Stree dehamu kavachchu, purusha dehamu kavachchu, upadi bhedamule kaani ivi dehamulanta okkate.
1: There is difference in the body, there are man and woman, but the vesture is same.
0: Avastha trayamulu anni kulanu okkate.
1: All the three states are same.
0: Gunamulu yokka prabhavamulu kulanu okkate.
1: The effects of attributes are same.
0: Dukkam vaste purushudu edustadu, streeni edustundi.
1: At the time of pain, man and woman.
0: Aakali avute purushudu tintadu, streeni tintundi.
1: When hungry, man and woman eat.
0: Kopam vaste purushudu kopistadu, స్త్రీని కోప్పడుతుంది.
1: ఇన్ యాంగర్ మ్యాన్ షౌట్స్ ఈక్వల్లీ.
0: కనుక కామ క్రోధ లోభ మోహ మత్సర్యములు అన్ని కూడాను ఇరువురికి సమానమే.
1: అండ్ దేర్ఫోర్ ద యాంగర్ ద గ్రీడ్ ఇన్ ద లాస్ట్ ఆర్ ఈక్వల్ టు మ్యాన్ అండ్ వుమన్.
0: ఒకరు అనుభవించవచ్చు, మరొక రొట్టుగా అనుభవించవచ్చు.
1: బట్ వన్ మే ఎక్స్పీరియన్స్ ఇన్ సీక్రసీ, వన్ మే ఎక్స్పీరియన్స్ ఇన్
0: పబ్లిక్. ఒకరు దుఃఖం వస్తే గుల్లును ఏడ్చవచ్చు, ఒకరు లోపల లోపల కంట్రోల్ చేయవచ్చును, కానీ దుఃఖమేమో దుఃఖమే.
1: అట్ ద టైమ్ ఆఫ్ మిజరీ వన్ మే క్రై లౌడ్లీ, వన్ మే క్రై విదిన్.
0: కనుక ఉపాధి భేదములను మాత్రం ఏమాత్రము మనం చూడకూడదు.
1: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ ద డిఫరెన్స్ ఇన్ రిలేషన్ టు బాడీ.
0: దేహములే,
1: ఎవ్రీథింగ్ ఇస్ బాడీ.
0: కనుక ప్రతి దేహమునందు కూడాను
1: ఇన్ ఎవ్రీ బాడీ
0: మహాపురుషుడు అనేటువంటి యొక్క దివ్యత్వము నివసిస్తూ ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ బాడీ దిస్ సూపర్ డివినిటీ ఇస్ ప్రెసెంట్.
0: ఈ ప్రపంచమంతా కూడాను,
1: దిస్ ఎంటైర్ వరల్డ్,
0: కేవలము స్థూల సూక్ష్మ కారణ స్వరూపముల యొక్క ప్రతిబింబములే.
1: ది ఎంటైర్ వరల్డ్ is merely the reflection of the gross, subtle and causal body.
0: Karuka karakudu paramatmude.
1: The main cause is God himself.
0: Karyame ee prapanchamu.
1: This entire cause is this
0: world. Ee karana karya swarupame ee yokka vishwamu.
1: The effect, the relationship between cause and effect is universal.
0: Samasta vishwamanandu kudanu ee yokka stoola sukshma karanamulu cheri untunnayi.
1: Therefore in the universe you find the gross, subtle and causal aspects.
0: Idi prati manavuniki nitya anubhutilo తాను ఆనందించేటువంటివి.
1: దీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది డైలీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్.
0: పంచభూతములు,
1: ద ఫైవ్ ఎలిమెంట్స్,
0: పంచకోశములు,
1: ఫైవ్ షీట్స్,
0: పంచేంద్రియములు,
1: ద ఫైవ్ సెన్సెస్,
0: పంచ ప్రాణములు,
1: ద ఫైవ్ లైఫ్,
0: మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము,
1: ద మైండ్, ద ఇంటెలెక్ట్,
0: ఇవన్నీ 24 తత్వములు అవుతాయి.
1: ఆల్ దిస్ కమ్స్ టు 24.
0: ఈ 24 తత్వముల లోపల సంచరించేటువంటి మహాపురుషుడు 25వ వాడు అవుతాడు.
1: ఇన్ ఆల్ ది 24 ఆస్పెక్ట్స్ ద వన్ దట్ డ్వెల్స్ ఇస్ ఆల్ డివినిటీ.
0: కనుకనే 25 తత్వములతో కూడినటువంటిది ఈ యొక్క మానవ దేహము.
1: సో హ్యూమన్ బాడీ హెస్ గాట్ ఆల్ దీస్ 24 ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ.
0: ఈ దేహమును 25 తత్వములు ఏ రీతిగా నివసిస్తున్నావో ప్రపంచమునందు కూడా అవే 25 తత్వములు ఉంటున్నాయి. దేహము దేశము రెండు బింబ ప్రతిబింబములే.
1: జస్ట్ ఎస్ ది 25 ఆస్పెక్ట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ దేహ, ఆల్ దీస్ 25 ఆర్ ప్రెసెంట్ ఇన్ దేశ ద కంట్రీ.
0: ఈ బింబ ప్రతిబింబంలో ఎట్టి భేదములు లేవు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్ అండ్ ద రిఫ్లెక్షన్.
0: కానీ
1: బట్
0: మానవ దృష్టి ఎందు ప్రాకృతమైనటువంటి యొక్క దృష్టితో దీనిని చూచినప్పుడు అనేక భేదములు మనకు గోచరిస్తుంటాయి.
1: బట్ మ్యాన్ విజువలైజెస్ ఫ్రమ్ ది వర్ల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ హెన్స్ హి ఫైండ్స్ వేరియేషన్.
0: ఇదంతా ఇక్కడ మాయా యొక్క స్వభావమే.
1: ఇట్స్ ఆల్ ది ఇల్యూషన్.
0: కనుకని ఈ మాయతత్వాన్ని మనము కేవలము మర్మమును గుర్తించుకోలేక ఇది ఏ సత్యమని భావించి దీనితో మనం అనేక విధమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాము.
1: We do not understand the secrets of this delusion and hence we suffer.
0: దీనిని రామదాస్ చెప్పాడు.
1: This what Ramdas said.
0: పాటు అయినది చెట్టురా,
1: ఇట్ ఈస్ ద ట్రీ దట్స్ డికేయింగ్.
0: పట్టు అయినది కొమ్మరా,
1: ఇట్ ఇస్ ద బ్రాంచ్ దట్ యూ హోల్డ్ ఆన్.
0: పాటు తప్పి పట్టు విడిచితే పరబ్రహ్మమి చేరురా.
1: If you just leave that hole, you will certainly reach Brahman.
0: సారమైనది చమురురా,
1: the essence is oil.
0: సత్యమైనది ఒత్తిరా,
1: the truth is the wick.
0: వెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవరు రారురా.
1: When the light is put off, nobody will follow you.
0: కోట ఏడు చుట్టురా,
1: there is fort all around.
0: కోట లోపల తోటరా,
1: there is a thief within.
0: తోటలోనికి పోదామంటే దారి తెలియదు ఎట్టరా.
1: How to reach that? How do you know that path?
0: మాయ 25 మర్మములతో కూడి మాయ మాయ మాయ మరిబయ్యలేను. 25 తత్వములతో కూడినటువంటిది ఈ ప్రకృతి అనేటువంటి మాయ.
1: This entire nature is but an illusion with all the 25 aspects. Everything is illusion.
0: ఈ జాగ్రత్త అవస్థ యందు మనమంతా కూడాను వింటున్నాము, చూస్తున్నాము, అనుభవిస్తున్నాము.
1: In the waking state, we see, we listen, we experience.
0: నీవు నిద్రించిన తర్వాత ఒక స్వప్నంలో నీవు మునిగిపోయావు.
1: In sleeping state, in the dream, you dream there.
0: ఈ స్వప్నావస్థ యందు ఈ జాగ్రత్త ఎక్కడ ఉంటుండాలి?
1: ఇన్ దట్ స్టేట్ ఆఫ్ డ్రీమ్ వేర్ ఇస్ ది వేకింగ్ స్టేట్?
0: జాగ్రత్తను పూర్తి మర్చిపోతున్నావు.
1: యు హావ్ ఫర్గాటెన్ ది వేకింగ్ స్టేట్ కంప్లీట్లీ.
0: స్వప్నావస్థనే సత్యముగా విశ్వసిస్తున్నావు.
1: యు కన్సిడర్ దట్ ది డ్రీమ్ యాజ్ రియాలిటీ.
0: ఆ స్వప్నం ఎంతవరకు?
1: హౌ లాంగ్ ది డ్రీమ్ లాస్ట్?
0: ఈ జాగ్రత్త అవస్థ వచ్చిన తక్షణమే ఈ స్వప్నము అలక్ష్యం చేస్తున్నావు.
1: ద మూమెంట్ యు వేక్ అప్ యు నెగ్లెక్ట్ ది డ్రీమ్.
0: అది సత్యమా ఇది సత్యమా?
1: Is that the truth or is this the
0: ఇది పగటి నిద్ర పగటి కల అది రాత్రి కల?
1: దిస్ ఇస్ ఎ డే డ్రీమ్ దట్ ఇస్ ఎ నైట్ డ్రీమ్.
0: కనుక రెండు కూడాను రెండు స్వప్నముల దృశ్యములే.
1: సో బోత్ ఆర్ ది సీన్స్ ఆఫ్ ది డ్రీమ్.
0: ఒకానొక సమయంలో
1: ఎట్ వన్ టైమ్
0: జనక చక్రవర్తి మహాజ్ఞాని కర్మయోగి
1: ఎంపరర్ జనక ఇస్ ఎ యోగి ఫ్యాక్షన్.
0: దేహభ్రాంతి లేనటువంటి వాడు.
1: ఇస్ ద వన్ హూ హాస్ నో బాడీ ఫీలింగ్.
0: రాత్రి భుజించి
1: after taking food in the night
0: ఏదో మంత్రులతో సంప్రదిస్తూ ఉంటున్నాడు.
1: హీ వాస్ కన్సల్టింగ్ హిస్ మినిస్టర్స్.
0: తక్షణమే గాఢ నిద్ర ప్రవేశించింది.
1: ఇమీడియట్లీ హీ గాట్ స్లీప్.
0: అక్కడికే బెడ్ తెప్పించి మహారాజుకు అభ్యంతరము కాని ఆటంకములు కాని కలగకుండా ఉండాలని అక్కడే పవడింపచేశారు.
1: నాట్ టు గివ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ ఆల్ బ్రాట్ బెడ్ ఫర్ ది ఎంపరర్ టు లై డౌన్.
0: కొంతసేపటికి అయ్యేటప్పటికి
1: ఆఫ్టర్ సమ్ టైమ్
0: లేచాడు.
1: హీ గాట్ అప్.
0: అది నిజమా ఇది నిజమా, అది నిజమా ఇది నిజమా అని కలవరిస్తూ ఉంటున్నాడు.
1: హీ స్టార్టెడ్ రిపీటింగ్ ఇస్ దట్ ట్రూత్ ఇస్ దిస్ ట్రూత్
0: ఇస్ ఇట్ ట్రూ ఆర్ దట్
1: ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఇస్ దట్ ట్రూ.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రశ్నల చేత ఎవ్వరు కూడా ఏమి ప్రశ్నించినప్పటికీ జవాబు లేదు. అది నిజమా ఇది నిజమా, అది నిజమా ఇది నిజమా.
1: When everyone started questioning, he has no reply because he went on repeating, is that true, is this true.
0: ఈ యొక్క స్తంభించిపోయినటువంటి యొక్క చక్రవర్తిని చూచి మంత్రులు వినిపించారు.
1: Watching the emperor in that state, other people were some.
0: ఎవ్వరేమి ప్రశ్నించినప్పటికీ నో రిప్లై. అది నిజమా ఇది నిజమా, అది నిజమా ఇది నిజమా.
1: ఫర్ ఎవ్రీ వన్స్ క్వశ్చన్స్ హియర్ నో రిప్లై. ఇస్ దట్ ట్రూ ఇస్ దిస్ ట్రూ దాట్స్ ద థింగ్ హీ రిపీటెడ్.
0: క్వీన్ ను పిలిపిస్తే ఏమైనా చెప్పగలడు ఏమో. మహారాణి గారిని కూడా పిలిపించాడు.
1: విత్ ద థాట్ దట్ హీ మైట్ రిప్లై ద క్వీన్ వాజ్ ఆస్క్డ్ టు అపియర్ దేర్.
0: చక్రవర్తి ఏమిటి మీ విచిత్రము, ఎందుకు ఈ విధంగా అంటున్నారు, ఏది అని మీరు చూచారు అని అనేక ప్రశ్నలు వేసింది పాపం రాణి గారు.
1: The queen started questioning emperor, what is that you dreamt, what is that you have seen.
0: Rani kaadu right kaadu evvaru ochina ye jawabu ledu, adi nijama idi nijama.
1: No matter queen or farmer, no reply. Is that true, is this true?
0: తిరిగి వశిష్ఠ మహర్షిని పిలిపించారు.
1: Then Saint Vasishtha was to come there.
0: అతను యోగ దృష్టితో చూచాడు.
1: He just visualized.
0: అతను జవాబు చెప్పాడు, మహారాజా.
1: Then he gave reply.
0: అది నిజము కాదు, ఇది నిజము కాదు, నీవు నిజము అన్నాడు.
1: He said, oh king, that is not true. This is not true, but you are true.
0: స్వప్నంలో నీవు అనుభవించావు కొన్ని.
1: You experience in the dream.
0: జాగ్రత్తలో కొన్ని అనుభవించావు.
1: In waking state you dream.
0: జాగ్రత్తలో స్వప్నం లేదు.
1: In that waking state there is no dream.
0: స్వప్నంలో జాగ్రత్త లేదు.
1: In dream there is no waking state.
0: జాగ్రత్తలో నీవు ఉన్నావు, స్వప్నంలోన నీవు ఉన్నావు. You are truth.
1: In the waking state you are there, in the dreaming state you are there. You are true.
0: కనుకని జాగ్రత్తలో స్వప్నం లేదు, స్వప్నంలో జాగ్రత్త లేదు.
1: Therefore there is no dream in the waking state.
0: జాగ్రత్త స్వప్నం ఎందు రెండింటి ఎందు కూడా అనుభవించిన వాడు నీవే.
1: The experience are in both the states.
0: కనుక you are omnipresent.
1: So you are omnipresent.
0: అనగా మానవత్వం అనేటువంటిది ఆమ్నిప్రెజెంట్, దివ్యమైనటువంటి ఒక జీవితము.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ డివైన్ లైఫ్, ఆమ్నిప్రెజెంట్.
0: ఇది కేవలము తాత్కాలికమైనటువంటి వర్తమాన కాలం మనం అనుసరించకూడదు.
1: వీ షుడ్ నాట్ టేక్ ఇట్ యాస్ ప్రెసెంట్ ఎఫెమరల్ టెంపర్.
0: ఈ వర్తమానంలో మనం ఉన్నామని భ్రమించకూడదు.
1: వీ షుడ్ నాట్ బి డెల్యూటెడ్ బై ది ప్రెసెంట్.
0: భవిష్యత్తులో ఉన్నాము.
1: యు ఆర్ దేర్ ఇన్ ఫ్యూచర్.
0: పాస్ట్ దీనిలో గడిచిపోయినటువంటి కాలం నందు ఉంటున్నాము.
1: యు ఆర్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ది పాస్ట్.
0: కనుకనే మానవత్వం అనేటువంటిది దివ్యత్వంతో కూడినటువంటిదే కానీ సామాన్యమైనటువంటిది కాదు.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ డివైన్ బట్ నాట్ ఆర్డినరీ.
0: ఏ ఉపనిషత్తునందు వేదములు ఎందు కూడాను పవిత్రమైనటువంటి పదములను మనం ఉచ్చరిస్తున్నామో అవన్నీ కూడాను మానవులకు సంబంధించినటువంటివి.
1: ఆల్ ది మంత్రస్ దట్ వి చాంట్ ఇన్ వేద అండ్ ఉపనిషత్స్, దే ఆల్ డిస్క్రైబ్
0: భగవంతుడు అష్టైశ్వర్య స్వరూపుడు అనుకుంటున్నాము.
1: వి కాల్ దట్ గాడ్ హ్యాస్ గాట్ ఆల్ ఎయిట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్.
0: కాదు, మానవుడే అష్టైశ్వర్య స్వరూపుడు.
1: నో మ్యాన్ హ్యాస్ గాట్ ఆల్ ఎయిట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: ఇస్ పర్మనెంట్, అన్సలీడ్, ఎటర్నల్ అండ్ ఇమ్మోర్టల్.
0: ఇవన్నీ కూడా కావలం కేవలం మానవుడు ఒక బలహీన చేత నేను సామాన్య మానవుడు, భగవంతుడు అతీతమైనటువంటి యొక్క దివ్యశక్తి కలవాడు అని మనం భ్రమిస్తున్నాము. ఈ భావాన్ని మనం పూర్తి నిర్మూలనం చేయాలి.
1: మ్యాన్ కన్సిడర్ హింసెల్ఫ్ బికాస్ ఆఫ్ వీక్నెస్ లో, బట్ హిస్ డివైన్. వీ షుడ్ గెట్ అవే ఫ్రమ్ దట్ ఫీలింగ్.
0: ఒక వ్యక్తి అనేక విధమైన శక్తులను సాధించి అనేక విద్యను అభ్యసిస్తాడు.
1: An individual may accomplish many powers and may learn many forms.
0: ఈ విద్యంతా ఎక్కడి నుంచి వచ్చాయి?
1: Where from the different forms of education?
0: తాను ప్రయత్నపూర్వకంగానే సాధిస్తూ వచ్చాడు.
1: Because he could accomplish wholeheartedly.
0: పుట్టినప్పుడు ఏ మాత్రం కొన్ను ABCDలు కూడా రావు.
1: At the time of birth he would not have an accomplishment.
0: కానీ ఆ శ్రద్ధలు లభతే జ్ఞానమని, ఈ శ్రద్ధ చేత ఎంతైనా కూడా మనం సాధించవచ్చు.
1: Out of the steadfastness he can achieve anything.
0: కానీ మన యందు మన యొక్క జీవితం ఎంతవరకు ప్రయాణం చేస్తుండాలి?
1: But how far our life travel?
0: నేను నా కుటుంబము, నేను నా కుటుంబము, ఇటువరకే మనం ప్రయాణం చేస్తున్నాం.
1: Our life travels only between the two positions, I and my family.
0: స్వార్థము స్వప్రయోజనంతో కూడి ఉంటున్నాయి.
1: It's full of selfishness and self-interest.
0: నేను నా కుటుంబము తర్వాత మరొకటి సమాజం ఒకటి ఉంటుంది.
1: Beyond I and my family, there is society.
0: ఆ సమాజమే లేకపోతే నీ కుటుంబం ఎక్కడ, నీవెక్కడ?
1: When there is no society, where are you and your family?
0: Society varaku manam prayanam cheyatam ledhu.
1: We are not travelling up to the position of society.
0: Kanukane manilo undinatundi divyattanu manam artham chesukolekapothunnam.
1: So we are not able to understand the divinity within us.
0: Neevu prapanchanni premistunnavu.
1: You love the world.
0: ఈ ప్రపంచాన్ని ఆశిస్తున్నావు.
1: Aspire world.
0: ఈ ప్రపంచం యొక్క క్షేమాన్ని కోరుతున్నావు.
1: Aspire the welfare of the world.
0: దేనికోసం కోరుతున్నావు?
1: What for?
0: ప్రపంచం కోసం నీ ప్రపంచ క్షేమాన్ని కోరటం లేదు.
1: యు ఆర్ నాట్ డిజైరింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద వరల్డ్.
0: సుఖం కోసం నీ ప్రపంచాన్ని ఆశించటం లేదు.
1: యు ఆర్ నాట్ ఎస్పైరింగ్ ద వరల్డ్ ఫర్ ఇట్స్ ఓన్ సేక్.
0: నీ సుఖ నిమిత్తమై నీ ప్రపంచాన్ని ఆశిస్తున్నావు.
1: ఫర్ యువర్ ఓన్ ప్లెజర్ యు వాంట్ ది వెల్ఫేర్ ఆఫ్
0: ది వరల్డ్. నీ చేవ నిమిత్తమై నీ ప్రపంచం యొక్క క్షేమాన్ని కూడా కోరుతున్నావు.
1: ఫర్ యువర్ ఓన్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ.
0: నీ చేవ నిమిత్తమై నీ ప్రపంచం క్షేమంలోనే ఇమిడి ఉంటుండాలి.
1: దేర్ఫోర్ యువర్ సెక్యూరిటీ లైస్ ఇన్ ద సెక్యూరిటీ ఆఫ్ ద వరల్డ్.
0: ఆ ప్రపంచమే మన యొక్క సొసైటీ, సమాజము.
1: దట్ వరల్డ్ వెరీలీ ఇస్ అవర్ సొసైటీ.
0: కనుక అంతవరకు మనం ప్రయాణం చేయాలి.
1: సో వీ హావ్ టు ట్రావెల్ టు దట్ ఎక్స్టెంట్.
0: నేను అనేటువంటి దాని నుంచి కుటుంబము, కుటుంబం నుంచి మనం సమాజముకు ప్రవేశించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ట్రావెల్ ఫ్రమ్ ఐ టు ద ఫ్యామిలీ అండ్ టు ద సొసైటీ.
0: ఇన్ని సమస్యలకు మూల కారణము ఇదే పెద్ద కారణం.
1: ద మెయిన్ థింగ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద కన్ఫ్యూజన్.
0: ప్రతి మానవుడు కూడాను తాను తన కుటుంబం, తాను తన కుటుంబము. ఇంతవరకే తాను విశాలమైనదిగా పోతున్నాడే కానీ ఇంకా సొసైటీ, సమాజం అనేటువంటిది ఒకటి ఉండదని విశాలమైనటువంటి భావాన్ని తాను ఏమాత్రము అభివృద్ధి చేసుకోవటం లేదు.
1: ఎవ్రీ మ్యాన్ టుడే హ్యాస్ గాట్ దిస్ నారో ఫీలింగ్, ఐ అండ్ మై ఫ్యామిలీ. హీ డస్ నాట్ రికగ్నైజ్ ద సొసైటీ.
0: ప్రతి వ్యక్తి కూడాను ఈ యొక్క సమాజం యొక్క క్షేమాన్ని దృష్టి ఎందుకుని అంతవరకు మనం ప్రయాణం చేస్తే ఈ ప్రపంచంలో సమస్యలే ఉండవు.
1: Therefore, if man proceeds towards the society, aspiring to the security of
0: society, vicharamulaku, samasta kashtamulaku, ivanni kudanu ee yokka vishala bhavam lekapotame karanamu.
1: For all the losses, for all the troubles and problems, anxieties, that the responsible thing is the absence of
0: vedakalamulandu lokasamastha sukhino bhavantu aneetundi vishalamainatundi prarthana prarambhistu vacharu.
1: In ancient times they offered prayer with large heartedness, saying that entire universe be happy.
0: Vedahametam purusham mahantam adityavarnam tamasah parastat anindi vedam anaga vedahametam purusham mahantam nenu mahapurushunni chuchanu.
1: I have seen God.
0: Ekkada chuchavu?
1: Where have you seen?
0: Swapnamlo chuchava?
1: Have you seen in the dream?
0: Ekkada cinemalo chuchava?
1: Or have you seen him in
0: TV lo chuchava?
1: Or you have seen in TV?
0: Kaadu kaadu tamasah parastat అజ్ఞానమైనటువంటి చీకటిని తర్వాత ఆ పరమాత్మని నేను చూచాను.
1: నో నో, ఐ హావ్ సీన్ గాడ్ బియాండ్ దట్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ ఇగ్నోరెన్స్ అజ్ఞానమైనటువంటిది ఎక్కడ ఉంటుందని?
1: వేర్ డస్ దిస్ ఇగ్నోరెన్స్ లై?
0: నేను నా కుటుంబం అనుకోవటమే అజ్ఞానము.
1: ది ఇగ్నోరెన్స్ ఇస్ అబ్సల్యూట్ ఇగ్నోరెన్స్.
0: ఈ అజ్ఞానం దాటిన తర్వాత సమాజము అనేటువంటి విశాల భావంలో ప్రవేశించినప్పుడే దీనికి తమో గుణం దూరమైపోతుంది.
1: ఇఫ్ యు క్రాస్ దిస్ narrow ignorance and reach the point of society, then you will have that.
0: Prati chinna vishayam nandu kuda manam chakkaga vicharan chesthe ee satyanni manam artham chesukodaniki entaina avakasam untundi.
1: There's wide scope if you understand these small factors.
0: Neevu nee kutumbame egidaipothe oka adavulo illu kattukoni undochchu kada.
1: You and your family, if they are important, you can as well live in a forest.
0: Enduku ee visalamainatundi oka pedda pattanamlo nee illu kattukoni jeevisthunnam?
1: Why do you construct a house in this big city?
0: Ee samajamlo manam jeevinchatam cheta.
1: Because you live in society,
0: అనేక అనుభూతులు,
1: many experiences,
0: అనేక విధమైనటువంటి అనుకూలములు,
1: many conveniences,
0: అనేక విధమైనటువంటి విశాలతలు,
1: many other comforts,
0: ఆవిర్భవిస్తాయి.
1: They come.
0: కనుకని ఈ సమాజంలో మనం చేరి ఉంటున్నాం.
1: Therefore we live in society.
0: దీని వల్లనే మానవత్వం అనేటువంటిది విశాలత్వాన్ని పొందిపోతుంది.
1: And therefore human life expands.
0: ఒక్క వ్యక్తిగా ఉంటున్నాడు.
1: One individual remains.
0: కానీ అతను ఒక్క వ్యక్తిగానే జీవితం అంతా గడపడానికి వీలు కాదు.
1: It's not possible to lead the life all alone.
0: Vivaham aadtadu,
1: he gets married,
0: iddaru avtaru,
1: they become two.
0: Tirigi kumarudu puttadu, mugguru avtadu,
1: they have a son, they
0: tirigi
1: become
0: three. Kumarte puttundi, naluguru avtaru,
1: then another son four.
0: Tirigi tana kumarteku vivaham chestadu,
1: when he gets married his daughter,
0: vivaham aayatappudu tirigi allulu vastadu, alluni thalli vastadi, alluni tandri vastadu, bhavamardulu vastaru, inga aneka mandi cheri potuntaru, oka dani koti cheri potuntundadi idantha.
1: When the daughter got married, the son in law and then their family,
0: dharmam yokka pradhanamaitundi vishalata.
1: This expansion is important.
0: దీనిని పురస్కరించుకుని ఏ వేదము సహనా భవతు సహనా భునత్తు సహ వీర్యం కరవావహి. సహనా భవ ఎంత అనుకూలంగా చెప్పింది వేదం.
1: ద వేద సెడ్ విత్ ఇన్ కన్వీనియంట్ వే.
0: ఇంత విశాలమైనటువంటి దానిని వేదం బోధిస్తూ వచ్చింది.
1: వేద థాట్ ఇన్ ఎ బ్రాడ్ సెన్స్.
0: కానీ సంకుచితమైనటువంటి కొంతరు ప్రవేశించి తమ స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై ఈ విశాలత్వాన్ని కేవలము నేరోగా అభివృద్ధి పరుస్తూ వచ్చారు.
1: The narrow minded people, because of selfishness, self interest, portrayed in that way.
0: సత్యమైనటువంటి వేదము యొక్క స్వభావము విశాలత్వమే.
1: True nature of Veda is vastness.
0: ఏమని చెప్పింది ప్రప్రథమంలోనే మంత్రము?
1: What did Veda teach in the first instance?
0: Kalasi melasi perugudam.
1: Let's grow together.
0: Kalasi melasi tirugudam.
1: Let's move together.
0: Kalasi melasi telisukunna telivini poshinchudam.
1: Let us develop all the intelligence that we acquired by living together.
0: Kalasi melasi kalata leka chelivito jeevinchudam.
1: Let us live together without any conflict or misunderstanding and grow in friendship.
0: Idi anekattamlo unnatundi ekattamu.
1: This is unity in diversity.
0: Idi upanishattu yokka saramu.
1: This is the essence of Upanishad.
0: కనుక సర్వ వేదాంత సారమంతా కూడాను ఒక్క వాక్యంలోనే ఉంటుండాలి.
1: Therefore the essence of Veda can be said in one
0: sentence. ఏకాత్మ భావమే ఈ యొక్క దివ్యత్వము.
1: The feeling of oneness is divinity.
0: ఇది ఏ సరైన అద్వైతము.
1: This is non-duality.
0: కేవలం ఈనాడు లోకంలో అనుభవించేటువంటిది తత్వం అసి, ఇది అద్వైతం.
1: What we experience in the world, tatvamasi, that thou art, is non-duality.
0: Aham brahmasmi.
1: I am the Brahman.
0: ఇది అద్వైతము అంటున్నాము.
1: We say it is non-duality.
0: ఇది చాలా మూర్ఖత్వము, అద్వైతము కాదు.
1: It is foolishness.
0: ఇది ద్వైతమే.
1: It is dualism.
0: కారణమేమిటి?
1: What is the reason?
0: అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మ ఒక్కటే. అంటే నేను పెద్ద పక్కన ఒక్కటి బ్రహ్మ ఉన్నాడే.
1: We say I am the Brahman. You say I, but there is Brahman on the other hand.
0: I am Brahma, నేనే బ్రహ్మను.
1: You say I am Brahma.
0: నేను బ్రహ్మ రెండు ఉన్నాయి కదా, ఒకటే లేదు ఇక్కడ.
1: నౌ హియర్ దేర్ ఆర్ టూ, ఐ అండ్ బ్రహ్మ, నాట్ వన్.
0: ఇది ద్వైతమే అవుతుంది కానీ అద్వైతం ఎట్లా అవుతుంది?
1: ఇట్ ఈస్ డ్యువలిజం, హౌ కెన్ దట్ బి నాన్ డ్యువలిజం?
0: ఏకాత్మ భావమే అద్వైతం.
1: ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ ఇస్ నాట్ డ్యువలిజం.
0: ఒకే ఆత్మ సర్వులు ఎందు ఉంటుంది అది.
1: వన్ సెల్ఫ్ ఇస్ ప్రెసెంట్.
0: దేహంలో నిమిటి బల్బులు అనేకంగా ఉంటున్నాయి.
1: ద బాడీస్ బల్బ్స్ ఆర్ మెనీ.
0: దేహంలో నిమిటి బల్బులు అనేక రంగులు ఉంటున్నాయి.
1: ద బల్బ్స్ ద బాడీస్ ఆర్ డిఫరెంట్.
0: దేహమనే బల్బుల లోపల అనేకమైన వోల్టేజెస్ ఉంటుంది అది.
1: ద బాడీస్ బల్బ్స్ వెరీయింగ్ వోల్టేజ్.
0: కానీ కరెంట్ ఒక్కటే.
1: బట్ కరెంట్ ఈస్ వన్.
0: ఈ సత్యాన్ని గుర్తించడమే నిజమైన అద్వైతం.
1: టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్ ఈస్ నాన్ డ్యువలిజం.
0: ఇది ఏ విశ్వస్వరూపము.
1: This is the very form of universe.
0: ఇది మానవత్వం యొక్క విశిష్టత.
1: This is the significance of human life.
0: ఇది దివ్యత్వం యొక్క అనుభూతి.
1: This is experience of divinity.
0: ఇది అద్వైతం యొక్క సారము.
1: This is the essence of non-dualism.
0: ఇలాంటి దివ్యత్వాన్ని ఈనాడు బోధించేవారు కానీ వినేటువంటి వారు కానీ లేకపోవడం చేతనే భిన్నత్వం పెరిగిపోతుంటుంది.
1: Today there are none to teach non-dualism. There are none to listen to the
0: people. భిన్నత్వం పెరిగిపోవడం చేతనే ద్వేషములు కూడా అధికమైపోతున్నాయి.
1: Because of differences, the hatred is on.
0: ఈ మతము నా మతము, ఈ మతముల యొక్క దీంట్లో మతం చెరుచుకుంటున్నారు.
1: We say this is my religion mata, and therefore they turn mad mati.
0: Mana daivattamu matamullo ledu matullo untundadi.
1: The divinity is not in mata religion, it is in mati.
0: Matamulanni cheri manchine bodhinche.
1: All religions together taught good.
0: Telisi meligavalanu telivithoda.
1: You should move about intelligently.
0: Matulu manchivaina matamedi cheddadi.
1: If minds are good, which religion is bad?
0: Mana matulu chedipovatam chetane matamulu paina kuda nu chedda bhavani pracharam chestunnam.
1: Because our minds are perverse mad.
0: Yavara matamulu dini paina dvesha bhavamunu pracharam chestaro vaadu mati chedinatunti vaade.
1: The one who propagates hatred is mad one.
0: Kanuka vishalamainatunti bharatiya samskruti,
1: the Indian culture, which is so broad,
0: anantamainatunti yokka bharatiya pavitrata,
1: the infinite sanctity,
0: agadhamainatunti bharatiya yokka ekatvamu,
1: the unity of fathomless depth,
0: enta divyatvanni prabodhisthu vachindi,
1: teaches divinity,
0: enta ekatvanni anusaristhu vachindi,
1: it follows oneness.
0: ఈనాడు ఏకత్వం భిన్నత్వం కావటం చేతనే
1: టుడే యూనిటీ ఇస్ లాస్ట్,
0: మన మానవత్వము మసిగల్చిపోయింది.
1: అండ్ దేర్ఫోర్ హ్యూమానిటీ ఇస్ బ్రాట్ డౌన్ టు యాషెస్.
0: మానవత్వమే లేకుండా పోతుంటుండాలి.
1: దేర్ ఇస్ నో హ్యూమన్ క్వాలిటీ.
0: నీతి నిజాయితీనే కోల్పోతున్నాం.
1: దేర్ ఇస్ నో ఆనెస్టీ అండ్ మొరాలిటీ.
0: ఇది మానవతామని ఒక పరిణామము.
1: దిస్ ఇస్ ది ప్రోగ్రెస్ నౌ.
0: ఇది కాదు మన పరిణామము.
1: దిస్ ఇస్ నాట్
0: ఆధ్యాత్మిక పరిణామము.
1: ద స్పిరిచువల్ ప్రోగ్రెస్,
0: ధార్మిక పరిణామము.
1: ద ప్రోగ్రెస్,
0: నైతిక పరిణామము. ఇది దీన్ని మనం కోరాలి.
1: This we should aspire.
0: ఈనాడు మనము
1: టుడే
0: ప్రపంచాన్ని రక్షించుకోవాలి.
1: టుడే వీ హావ్ టు ప్రొటెక్ట్ ద వరల్డ్.
0: దేశాన్ని రక్షించాలి.
1: వీ హావ్ టు ప్రొటెక్ట్ ద కంట్రీ.
0: అనేక విధములుగా చాటుతూ ఉంటున్నాము.
1: వీ గో ఆన్ టీచింగ్ ది సేమ్ థింగ్.
0: ఇది ఒక పెద్ద అజ్ఞానమే.
1: దిస్ ఇస్ ఎ బిగ్ ఇగ్నోరెన్స్.
0: మీరు దేశాన్ని రక్షించక్కర్లేదు.
1: యూ నీడ్ నాట్ ప్రొటెక్ట్ ద కంట్రీ.
0: విశ్వాన్ని కాపాడనక్కర్లేదు.
1: యూ నీడ్ నాట్ ప్రొటెక్ట్ ద కంట్రీ.
0: రెండింటికి ఆధారం సత్య ధర్మాన్ని నీవు రక్షించుకో, విశ్వమే రక్షింపబడుతుంది.
1: యూ ప్రొటెక్ట్ ట్రూత్ అండ్ రైచువస్నెస్, ది ఎంటైర్ యూనివర్స్ విల్ బి
0: ప్రొటెక్టెడ్. ప్రపంచమంతా కూడాను భారతీయ సంస్కృతి సత్యం వద ధర్మం చర ఈ రెండింటి ఎందే ఆధారపడి ఉంటుండాలి.
1: దేర్ఫోర్ ఇండియన్ కల్చర్ రెస్ట్ ఆన్ దీస్ టూ, స్పీక్ ట్రూత్ అండ్ డూ రైచువస్నెస్.
0: నీవు కాపాడవలసినటువంటి సత్య ధర్మములే కాని జగత్తును కాదు.
1: So you have to protect the truth and righteous conduct, not the world.
0: Inadu bulb velugutu undadi, light manaku kanipistuntundadi.
1: And today the bulb illuminates, we see the light.
0: Kani veligedi bulb ani manam ajnananga manam uchcharistunnamu.
1: But out of ignorance we say that it is the bulb that illuminates. It is not the bulb that illuminates.
0: Current.
1: It is the current.
0: Adi vidhamgane daniki aadharamai puttadani manam vetagatam ledu.
1: So we are not in search of the basic.
0: Adheyani teeskoni మనం అనేక ఆపోహలకు గురి అవుతున్నాము.
1: వి ఫాలో ద అదర్ వన్ అండ్ వి ఫర్గెట్ ది బేసిక్.
0: ఆధారం చాలా ప్రధానము.
1: ద బేసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ టేబుల్ ఆధారం లేకపోతే ఈ మైక్ ఏ రీతిగా నిలిచి ఉంది?
1: ఇఫ్ ది టేబుల్ ఇస్ నాట్ ద బేసిస్, హౌ డు ఎక్స్పెక్ట్ ద మైక్?
0: ఈ టంబ్లర్ ఆధారం లేకపోతే దీంట్లో నీళ్లు ఏ విధంగా నిలిచినాయి?
1: ఇఫ్ ది టంబ్లర్ ఇస్ నాట్ ద బేసిస్, హౌ డు ఎక్స్పెక్ట్ ద
0: టంబ్లర్? ఆధారము నీరు ఆధేయం.
1: టంబ్లర్ ఇస్ the basis, water is adheya.
0: Kanuka daivame aadharamu jagatte adheyamu.
1: So God is adhara, the jagat is adheya.
0: Kanuka bhagavantudu jagattanta kudanu karya karana swaroopule.
1: So God in and the world has got the relationship of cause and effect.
0: Vishnu swaroopame.
1: The entire universe is the form of
0: ilanti jeeva brahma aikyanu sandhananni manam chakkaga manam artham chesukovali.
1: We have to understand the principle of unison between the individual
0: and the divinity. Aneka janmala nundi kudanu manamu ee deha prantini manamu poshinchukuntu vastunnamu.
1: Over many long births previously we have been developing
0: ఈ మన ఆచారమని మనం విశ్వసిస్తున్నాము.
1: This we take it as a practice.
0: ఈ ఆచారములు కానే కాదు.
1: There are no practices.
0: ఇవన్నీ అనాచారములే.
1: There are not practices, bad practices.
0: ప్రాణమున్న జీవుని హింసిస్తున్నాము. రాతిలోన ఉన్నాడు, రక్తంలోన ఉన్నాడు, రాణిలోన ఉన్నాడు, రాజులోన ఉన్నాడు.
1: So God is present in a stone, in an emperor, in an individual,
0: anni bhagavat swarupame,
1: everything is the form of God.
0: ee vishalamaina prabhavanni manamu abhruti parchukovali.
1: We should develop the broad field.
0: Manchi chedda anetundi jagatlo leni leem.
1: There is no good and bad in the world at all.
0: Bhagavat srishtilo chedda anetundi okatu untundada?
1: In God's creation can there be anything bad?
0: Nee drishtilo dosham undi kaani srishtilo dosham ledu.
1: The defect lies in your vision but not in creation.
0: Kala maarpu chethe ivi bhinnanga kanipistu untunnayi.
1: They appear to be different because of passage of
0: Kali,
1: time.
0: Kali satya swarupam okkate.
1: But the truth is one.
0: Phalamunu tinnamu.
1: You have eaten fruit.
0: Phalamu manchi antunnamu.
1: You call the fruit.
0: Ee phalame repadi dinam oka malam maaripoyindi.
1: The very fruit that you have eaten.
0: Manamu chedda antunnamu.
1: Becomes feces tomorrow.
0: Ajnanamu.
1: You call it bad, it's ignorance.
0: O pichivada. ఆ ఫలం అనేటువంటి మంచిది మలంగా మారిపోకుండా ఉంటే నీకు శరీరానికి శక్తి ఏ రీతిగా లభిస్తుంటుండాలి?
1: Then you know, oh madman, the fruit which you call good, which you have eaten, it has become feces which you call bad. Only for that you can add.
0: మంచి చెడ్డగా మారిందంటే మంచిని అందించే పిప్పి చెడ్డగా మారిపోయింది.
1: The good has turned into bad, giving you all the good.
0: చెరకు పిప్పి.
1: The sugar cane is just a pill.
0: అది చెడ్డది అనుకుంటున్నాము.
1: You call it bad.
0: కానీ నీకు రసం అందించింది.
1: But it has given the juice.
0: ఆ రసంతో కూడినటువంటిది ఆ చెరకు.
1: And the sugar cane has got the juice.
0: రసమును తీసిన తర్వాత పిప్పి వేరే అయిపోయింది.
1: The moment you squeeze,
0: కాబట్టి
1: రసమునకు
0: ఆ పిప్పియే ఆధారము.
1: Therefore, for the juice, pulp is the base.
0: నీరు దాటి తప్ప నిప్పులో పడవేయు. ఈనాడు మనం రసమును అందుకున్న తర్వాత పిప్పిని బయట పారవేస్తున్నాము.
1: Therefore, you take the juice and throw away the pulp.
0: నీరు దాటిన తర్వాత ఆ తెప్పను నిప్పులో వేస్తున్నాం. ఇది ఏనా మన కృతజ్ఞత?
1: ద మూమెంట్ యూ క్రాస్ ద బోట్ యూ పుట్ ఆన్ యూ పుట్
0: దాటించినటువంటి పడవ ఇదియే.
1: దిస్ ఈస్ ద బోట్.
0: నన్ను ఏ విధంగా దాటించిందో పరలోకుడును ఆ విధంగా దాటిస్తుందని ఈ తెప్పను మనం కాపాడుకోవాలి. దీనికి తగిన కృతజ్ఞతను అందించాలి.
1: యూ హావ్ టు షో గ్రాటిట్యూడ్ దిస్ బోట్ దట్ హస్ హెల్ప్డ్ us టు క్రాస్ దిస్ రివర్.
0: కానీ ఈనాడు ఆ కృతజ్ఞతనే కూలిపోయింది.
1: Today there is no gratitude.
0: ఆ కృతజ్ఞతనే కారిపోయింది.
1: The gratitude is
0: gone. ఈ కృతజ్ఞతనే రాలిపోయింది.
1: The gratitude fell.
0: ఈ కృతజ్ఞతనే మాడిపోయింది.
1: The gratitude is gone.
0: మానవత్వం ఎక్కడ ఉంటుండాలి?
1: And where is human quality?
0: కనుక మానవత్వం అనేటువంటిది ఈ మహత్తరమైనటువంటి యొక్క దివ్య భావంతో కూడినటువంటిది మానవత్వము.
1: So the human quality lies in the divine power.
0: ఏదో కొన్ని విద్యను నేర్చినంత మాత్రమే మానవుడు అధికుడు కాదు.
1: Because you acquired some forms of education. ఏ
0: విద్యను నేర్చినటువంటి వాడు అల్పుడు కాదు.
1: He is not a low man anyway.
0: కానీ విశాల భావం ఉండినప్పుడే ఆ సత్య మార్గం అనుసరించినటువంటి వాడు సర్వులు కూడా గొప్పవారే.
1: ఇఫ్ యూ హావ్ బ్రాడ్ ఫీలింగ్స్ అండ్ ట్రేడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్ యు ఆర్ గుడ్.
0: రామకృష్ణ పరమహంస కాలంలో అనేక మంది పండితులు ఉంటున్నారు.
1: ద టైమ్ ఆఫ్ రామకృష్ణ పరమహంస.
0: కానీ రామకృష్ణ పరమహంస శారదాదేవికి ఒక్క అక్షరమైనా రాదు.
1: బట్ పరమహంస శారదాదేవి ఆర్ ఇల్లిటరేట్.
0: అనేక పర్యాయములు వివేకానంద చెప్పాడు, స్వామి పెన్షన్ పెన్షన్ అనండి అంటే నాకు అవన్నీ తెలీదు, నాకు పెన్సలు పెన్సలు పెన్సలు అనేది. ఆ పెన్షన్ అనేటువంటి పదం కూడా రాదు రామకృష్ణకు.
1: మెనీ టైమ్స్ వివేకానంద సెట్, స్వామి ఇట్ ఈస్ పెన్షన్ పెన్షన్, బట్ రామకృష్ణ పరమహంస సెట్ పెన్సిల్ పెన్సిల్ పెన్సిల్.
0: అంత విద్యాహీనుడైనటువంటి రామకృష్ణ పరమహంస యొక్క పేరు ప్రఖ్యాతులు జగత్ వ్యాప్తి కావడానికి కారణమేమిటి?
1: సచ్ అన్ ఇల్లిటరేట్ రామకృష్ణ పరమహంస ఎర్న్ రెప్యూట్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: సత్య మార్గాన్ని అన్వేషించాడు.
1: హీ సచ్
0: సత్యాన్ని దర్శించాడు.
1: హీ విజువలైజ్డ్ ట్రూత్.
0: సత్యంతోనే జీవిస్తూ ఉంటున్నాడు.
1: అండ్ దేర్ఫోర్ స్పెండ్ ద లైఫ్.
0: నేను చేరవలసినటువంటిది నా మాతనే.
1: దట్ వి హావ్ రీచ్డ్ దేర్.
0: నేను నా దైవాన్ని నేను చేరాలి.
1: ఐ రీచ్ మై డివైన్.
0: నేను నుండి వచ్చానో దానికి పోయి చేరిపోవాలి.
1: ఐ హావ్ గాట్ ఐ గాట్ మై గో బ్యాక్ టు ది ఆరిజిన్.
0: భాగవతం కూడా బోధిస్తూ వచ్చింది.
1: దట్స్ ఆల్సో టాట్.
0: ఎచ్చట నుండి పుచ్చితివి నీవు అచ్చటికే గవలను. ఎచ్చట నుండి వచ్చితివో అచ్చటికే నీవు పోవాలి.
1: యూ షుడ్ గో బ్యాక్ టు ది ప్లేస్ ఆఫ్ యువర్ ఆరిజిన్.
0: అదియే నీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: దట్ ఈస్ యువర్ చీఫ్ ఎయిమ్.
0: కానీ ఆ రామకృష్ణ పరమహంసకు ఏ విద్యను లేకపోయినప్పటికీ సత్యాన్ని అనుసరించాడు.
1: రామకృష్ణ పరమహంస though he didn't have any formal education,
0: manavulu chalakshanamu asatya swarupunni aaradhana chestuntaru.
1: But the modern man worships
0: asatya narayana ku poojane chestuntaru.
1: They go on worshiping.
0: Varshaliki okka thuni satya narayana pooja chestaru.
1: Just they offer worship once in a year.
0: Chalakshanamu kuda nu satya narayana vratame.
1: But every moment is an act of worship.
0: Yeviti ee satya narayana vratamu?
1: What is this satya narayana vrata?
0: Manasekam వచస్సేకం కర్మణ్యేకం సత్యస్వరూపం.
1: ట్రూత్ ఈస్ ద హార్మనీ బిట్వీన్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మణ్యత్ అసత్య రూపం.
1: ఇట్ ఈస్ వెరీ ఫార్మ్ ఆఫ్ ఫాల్స్హుడ్ వెన్ దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: ఈనాడు మానవుడు ఈ మూడింటిని ఏకత్వం చేయటం లేదు.
1: టుడే మ్యాన్ ఈజ్ నాట్ యూనిఫైయింగ్.
0: దీని ఆంగ్లంలో కూడా ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్ అన్నాడు. ఎక్కడున్నాడు?
1: This in English it is said, the proper study of mankind.
0: Akaram man matrame kanipistunnadu kani aacharanam man lene ledu.
1: He is just a man in form but not in practice.
0: Kanukane aacharanam man ga manam tayar kavali.
1: So we should be a human being in practice.
0: Idi kevalam manamu supreme stage ki povali.
1: We should reach that supreme stage.
0: Aa supreme stage ki povatam chaala sulabham.
1: It's very easy to reach the
0: namutaro namaro kani swami sulabhanga cheppachunu kani samanyamaina maa manavulaku idi anta sulabhamani meeke chaala sulabham.
1: Believe it or not, swami make it very easy but yet you can experience
0: kani easy margam ante supreme stage ki meer povadaniki prayatninchadam ledu gaani అనేక కష్టములతో నష్టములతో దుఃఖములతో విచారంతో కూడినటువంటి సుప్రీం కోర్టుకు పోతున్నారు. ఎంత అధ్యాయం చెప్పండి.
1: బట్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ దట్ ఈజీ పాత్ దట్ విల్ టేక్ యూ టు ద సుప్రీం స్టేజ్ బట్ విత్ ఆల్ ద సఫరింగ్ అండ్ ద లాసెస్ యూ గో టు ద సుప్రీం కోర్ట్. ఎన్ని కేసులు
0: ఉండటం సుప్రీం కోర్టుకు పోవాలి?
1: ఫర్ వాట్ ఫార్ షుడ్ యూ గో?
0: ఎన్ని పాపములు చేయటం వల్ల సుప్రీం కోర్టుకు పోవాలి?
1: వాట్ ప్రాఫిట్ విల్ ఇట్ గివ్ యూ?
0: కానీ మనం సుప్రీం కోర్టు కాదు, సుప్రీం స్టేజ్ కి పోవాలి, సుప్రీం స్థానాన్ని పొందాలి.
1: సో వీ షుడ్ రీచ్ సుప్రీం స్టేజ్ బట్ నాట్ సుప్రీం కోర్ట్.
0: అది ఏ ది Divine Self, Supreme Divine Self.
1: That is Supreme Divine Self.
0: అది మానవత్వ రూపాన్ని మనం అనుభవించాలి.
1: We have to experience the real human form.
0: పవిత్రమైనటువంటి ఒక దివ్య జీవితాన్ని మనం అనుభవించాలి.
1: We should experience the divine life.
0: కనుక ప్రతి మానవుని యందు కూడాను
1: in every human being.
0: ఈ సహజ మైండ్స్,
1: it's natural,
0: సూపర్ మైండ్,
1: సూపర్ మైండ్,
0: ఓవర్ మైండ్,
1: ఓవర్ మైండ్,
0: హైయర్ మైండ్,
1: హైయర్ మైండ్,
0: ఇల్యూమినేటెడ్ మైండ్,
1: ఇల్యూమినేటెడ్
0: మైండ్, అన్ని మానవుని యందే ఉంటున్నాయి.
1: ఆల్ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
0: కాబట్టి మానవుడు విశ్వస్వరూపుడు.
1: మ్యాన్ ఈస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ది యూనివర్స్.
0: సర్వము మానవుని యందే ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఈస్ విత్ ఇన్.
0: ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి.
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: మానవుడు 5 అడుగులు ఎత్తుంటున్నప్పుడు ఇంత విశ్వం తనలో ఎట్లా ఉంటుండాలి?
1: వెన్ యూఆర్ జస్ట్ 5 feet హైట్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ యూనివర్స్ ఇన్ యూ?
0: నీవు అమెరికా చూచి వచ్చావు.
1: You have seen America and return.
0: నీవు జపాన్ చూచి వచ్చావు.
1: You have seen Japan.
0: నీవు జర్మనీ చూచి వచ్చావు.
1: Seen Germany.
0: కానీ నీవు కూర్చొని కన్నులు మూసుకొని ఆ చూచి వచ్చినటువంటి దృశ్యానంతా నీవు తలంచుకో, అవన్నీ నీలో చేరిపోయినాయి.
1: You sit and close your eyes. You will experience all the scenes.
0: నీవు ఉన్నది ఇంత చిన్నవాడైతే ఈ జపాన్, జర్మనీ ఇవన్నీ కూడా నీలో ఎట్లా ఇమిడి ఉంటున్నాయి?
1: You are so small. But yet how do you expect the Germany, Japan in you?
0: విశాలమైనటువంటి వాడు.
1: You are really vast.
0: నీ హృదయం చాలా విశాలమైనటువంటిది.
1: You are broad hearted.
0: దేహము చిన్నదే.
1: The body is small.
0: అనంతమైన ఆకాశంలో చుక్కలు మెరుస్తుంటున్నాయి.
1: The stars that shine in the infinite sky.
0: చిన్న అద్దము తీసుకుని దాంట్లో చూడు, ఆ ఎంతో ఎత్తులో ఉన్నటువంటి చుక్క ఈ అద్దంలో కనిపిస్తుంది.
1: Take a small mirror. That sky is reflected in that mirror.
0: కనుకనే విశ్వం దర్పణ దృశ్యమాన నగరే అన్నది పురుషోత్తముడైనటువంటి యొక్క దక్షిణామూర్తి.
1: దక్షిణామూర్తి సెడ్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఎ మిర్రర్.
0: విశ్వం దర్పణ దృశ్యమాన నగరే, విశ్వమంతా ఒక అద్దములో చూడవచ్చు మనం.
1: ది హోల్ యూనివర్స్ కెన్ బి వాచ్డ్ ఇన్ ఎ మిర్రర్.
0: అదే విధంగా మన హృదయమే అద్దము.
1: సో హార్ట్ ఇస్ ఎ మిర్రర్.
0: ఇందు విశ్వమంతా కూడా దీంట్లో మనము చూడవచ్చును.
1: వి కెన్ సీ ది యూనివర్స్ దేర్.
0: కనుక మన హృదయం కంటే మించినటువంటిది మరొకటి ఈ జగత్తులో లేదు.
1: సో ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్
0: మనకంటే మించినటువంటి దైవత్వం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ డివినిటీ బియాండ్ యు.
0: ఈ విశ్వాసాన్ని ఈనాటి నుంచి మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: యు షుడ్ డెవలప్ దట్ ఫెయిత్ ఫ్రమ్ టుడే.
0: అప్పుడే మనం విశ్వస్వరూపముగా మారవచ్చును.
1: దెన్ యు కెన్ ట్రాన్స్ఫార్మ్.
0: ఎంతకాలమైనా నేను అల్పుణ్ణి, నేను మానవుణ్ణి, నేను మానవుడు, నీవు అల్పుడే అయిపోతావు, మానవుడే అయిపోతావు.
1: ఇఫ్ యు కన్సిడర్ ఐ యామ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఐ యామ్ లో అండ్ వీక్, యు బికమ్ లో.
0: బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి యత్ భావం తద్ భవతి. నీవు ఆ విధంగా భావించకూడదు. నేను బ్రహ్మ, నేను బ్రహ్మ, నేను బ్రహ్మ అనుకో. నీకు ఆ ఎంకరేజ్మెంట్, ఆ యొక్క దివ్యమైనటువంటి భావములు అభివృద్ధి అవుతూ వస్తాయి.
1: యూ షుడ్ ఫీల్ ఐఎమ్ బ్రహ్మ, ఐఎమ్ గాడ్, దెన్ యూ విల్ హ్యావ్ దట్ బ్రాడ్ ఫీలింగ్.
0: కనుక ఈ సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని, జ్ఞానమైనటువంటి దివ్యత్వాన్ని, అనంతమైనటువంటి దివ్యత్వాన్ని మీరు నిరంతరము చింతిస్తూ రావాలి.
1: సో యూ షుడ్ థింక్ ఆఫ్ దిస్ ఫర్వెంట్లీ, ఇన్సెసెంట్లీ, దిస్ డివినిటీ విచ్ ఇస్ ఆల్ ట్రూత్, విచ్ ఇస్ పర్ఫెక్ట్.

సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మనము ధనమును కోల్పోయిన తిరిగి ఎన్నో మార్గముల నుండి దానిని మనము సంపాదించవచ్చు.
1: ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ బై వన్ వే ఆర్ అదర్ యూ కెన్ గెట్ ఇట్ బ్యాక్, రీ ఎర్న్ ఇట్.
0: పునర్మిత్రం, స్నేహితుని కోల్పోతేమా? ఎంతమంది స్నేహితులను మనం సంపాదించుకోవచ్చు.
1: If you have lost a friend, you can have many more.
0: Punar patni, manamu dhanamunu kolipoyina tirigi enniyo margamu nundi daani manamu sampadinchavachu.

0: రెండవ వివాహం ఆడవచ్చు.
1: ఇఫ్ వైఫ్ ఇస్ గాన్ ఆర్ డెడ్ వన్ కెన్ రీమ్యారీ.
0: పునర్మహి, భూమిని కోల్పోయినా తిరిగి ఏదో ఒక విధమైన అవస్థలకు పాలై తిరిగి ఆ భూమిని మనము సంపాదించుకునవచ్చును.
1: ఇఫ్ ద ల్యాండ్ ఆర్ ప్లాట్ ఈజ్ లాస్ట్ బై వన్ వే ఆర్ అదర్ విత్ సమ్ డిఫికల్టీస్ హౌఎవర్ యూ కెన్ రీగెయిన్ ఇట్.
0: నా శరీరం పునః మన మానవ శరీరమునే కోల్పోయినా తిరిగి మనకు లభ్యం కాదు. ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ, ఎన్ని విధమైన సాధనలు జరిపినప్పటికీ ఆ శరీరమే తిరిగి మనకు లభ్యం కాదు.
1: When the body is lost, no matter any number of attempts you make, you cannot get it back.
0: Kanuka manava jeevitamu chaala durlabhamainatundi.
1: Human life is the rarest of all.
0: Chaala pavitramainatundi.
1: It is highly sacred.
0: సౌజన్యమైనటువంటిది.
1: ఇట్స్ సో బ్యూటిఫుల్.
0: సౌశీల్యమైనటువంటిది.
1: ఇట్స్ వన్ దట్స్ ప్రెషస్.
0: ఇట్టి శరీరమును మనము శమనకూర్చైనప్పుడు కాపాడుకోవటం మానవుని యొక్క కర్తవ్యం.
1: ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ టు సస్టైన్ ద హ్యూమన్ బాడీ.
0: సమస్త సంకల్పములను చేకూర్చుకున్న దేహము చాలా అవసరము.
1: టు హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ body is very essential.
0: Dehame lekundina etti chinna karyamulenu kodunu manamu sadhinchalemu.
1: Without this body we cannot accomplish any simple task.
0: Kanuka danakanaka vastu vahanadulu kante manaku ee shariramme chaala viluvainatundi.
1: More than the wealth, comforts and conveniences, human body is most precious.
0: Kana ఈ శరీరమును సరైన మార్గంలో అనుభవించి సరైన మార్గంలో ప్రవేశపెట్టి దీనిని సార్థకం గావించుకోవాలి.
1: అండ్ హెన్స్ ఇట్ ఇస్ ఎసెన్షియల్ టు మెయింటైన్ దిస్ బాడీ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ప్రాపర్ వే అండ్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
0: గడచిన రాత్రి పగలనైనను మనం సాధించలేము.
1: ద డే అండ్ ద నైట్ పాస్డ్ ఆఫ్ విల్ నెవర్ కమ్ బ్యాక్.
0: సముద్రంలో పరిపూర్ణంగా లీనమైనటువంటి ఒక గంగను తిరిగి ఒక్క చుక్కైనా కూడా మనం తెచ్చుకునేదేము.
1: ద మూమెంట్ ద గ్యాంజెస్ మర్జెస్ ఇన్ ఓషన్ యూ కెనాట్ కలెక్ట్ సింగిల్ డ్రాప్ అగైన్.
0: బాగా నమలి మింగినటువంటి ఒక ఫలమును తిరిగి ఫల రూపంలో మనము సాధించలేము.
1: వెన్ వన్స్ ఫుల్లీ రైపెన్ అండ్ డ్రాప్స్ ఆఫ్ యూ కెనాట్ గెట్ ఇట్ అగైన్ ద మెచ్యూర్ ఫ్రూట్.
0: కనుక గడిచిపోయినటువంటి యొక్క మానవ జీవితమును ఎన్ని ప్రయత్నములు సాధించినప్పటికీ దానిని మనం పొందలేము.
1: సో వెన్ వన్స్ ద లైఫ్ ఇస్ గాన్ ఎనీ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ విల్ నెవర్ రివైవ్ ద బాడీ.
0: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
1: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ద వెల్త్ ఆఫ్ ద వరల్డ్.
0: ధనమునకు ఎవరు వెలిపిస్తున్నారు?
1: హూ అటాచెస్ వాల్యూ టు మనీ?
0: డైమండ్ కి ఎవరు విలువిస్తున్నారు?
1: హూ అటాచెస్ వాల్యూ టు ద డైమండ్?
0: బంగారుకి ఎవరు విలువిస్తున్నారు?
1: హూ గివ్స్ వాల్యూ టు గోల్డ్?
0: ల్యాండ్ కి ఎవరు విలువిస్తున్నారు?
1: హూ అటాచెస్ వాల్యూ టు ల్యాండ్?
0: అన్నింటికి విలువిచ్చేటువంటి వాడు మానవుడే.
1: ఇట్స్ ఓన్లీ ద మ్యాన్ హూ వాల్యూస్ దెమ్.
0: మానవుడే లేకుండా దీనికి విలువ ఎక్కడ పెరుగుతుంది? ఎవరు ఇవ్వగలరు?
1: వెన్ దేర్ ఇస్ నో మ్యాన్ ఆల్ దీస్ ఆర్ వాల్యూలెస్.
0: కనుక మానవ జీవితము చాలా దుర్లభమైనటువంటిది.
1: And hence, it's very rare that one has this human life.
0: దీనిని పరిష్కరించుకునే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నది వేదం.
1: So Veda declares, of all of the lives and the creatures in this universe, human life is the rarest.
0: మానవత్వములో సాధించవలసినటువంటి ఎన్నో ఉన్నవి.
1: In this human life, there are many things to be accomplished.
0: మానవత్వం కంటే అతని యొక్క ప్రాణం మరింత విలువైనటువంటిది.
1: More than the body, the life is more important.
0: కానీ కొన్ని సమయం నందు ప్రాణములను త్యాగం చేసి మనం సాధించవలసినటువంటి కార్యములను సాధించడానికి పనుకుంటాం.
1: However, there are certain tasks for which we have to be prepared to sacrifice our life.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మానవ దేహం యొక్క విలువను మనము గుర్తించుకోవటం అత్యవసరము.
1: It's most essential that we know the value of the human body.

0: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని కాపాడేటువంటిది ఈ యొక్క దేహమే.
1: ఇట్ ఇస్ ద బాడీ దట్ ప్రొటెక్ట్స్ హోల్డింగ్ ద డివినిటీ విదిన్.
0: విలువలేని ఇనుప పెట్టె ఈ దేహము.
1: హ్యూమన్ బాడీ ఇస్ ఎన్ ఐరన్ సేఫ్ విచ్ హెస్ నో వాల్యూ.
0: పెట్టెలోన నగలు పెట్టినట్టు.
1: జస్ట్ యాజ్ యూ కీప్ జ్యూవెల్స్ ఇన్ ఎన్ ఐరన్ సేఫ్.
0: దేహమందు విలువ దేహుడు ఉండేను సుమా.
1: Within this body is present the divinity.
0: Hi dehamanandu sadgunamulu satravattanlu sadalochanlu satchintanlu ilanti viluvainaatundi gunamulu indulo daachukone unnam.
1: Within this body there are highly valuable jewels like good feelings, good thoughts, good sentiments and so on.
0: Ee viluvainaatundi gunamulu manam kolipothema tirigi manam sadhinchalemu.
1: When once these highly valuable sacred virtues are gone, you can never get them back.
0: ఈ గుణముల వల్లనే మానవత్వమునకు విలువ వచ్చింది.
1: In fact, human life has got a value because of these virtues.
0: ఈ దయ, ప్రేమ, సహనము, సానుభూతి, త్యాగము ఇత్యాది మానవతా గుణములు ఉండటం చేతనే మానవత్వమునకు గొప్ప విలువ ఏర్పడింది.
1: The human life is highly valuable because of the qualities like compassion, love, forbearance, sacrifice and so on.
0: కానీ ఈనాటి మానవుడు ఈ హ్యూమన్ వాల్యూ అంటే మానవతా విలువలంటే ఏమిటో ఏమాత్రము అర్థం చేసుకోలేకపోతున్నాడు.
1: మోడర్న్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ దీస్ హ్యూమన్ వాల్యూస్.
0: ఈ దేహం అనే గడియారం నందు
1: దిస్ బాడీ విచ్ ఇస్ ద క్లాక్
0: సంవత్సరం అనేటువంటి యొక్క గంటల ముందు ఉంటుండాలి.
1: అండ్ దేర్ వి ఫైండ్ ది ఇయర్
0: నెలలు అనేటువంటి నిమిషాల ముందు ఉంటుండాలి.
1: అండ్ వి ఫైండ్ ద హ్యాండ్ దట్ రిప్రజెంటింగ్ ద మినిట్స్
0: దినములు అనేటువంటి సెకండ్ ముందు ఉన్నాయి.
1: And they present the second hand representing the moment.
0: ఈ మూడు హ్యాండ్లు కూడా చక్కగా తిరుగుతున్నది కానీ దీని యొక్క వ్యవస్థను ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నారు మానవులు.
1: Human body is a clock with these three hands symbolizing months, hours and the seconds. But we are not aware.
0: గంట గన్ గన్ అని కొడుతుంది.
1: Every hour we hear the sound.
0: ఎప్పుడు ఈ దేహము వీడిపోదును ఎవరు గుర్తించుకోలేరు.
1: When this body drops off, we do not know.
0: కనుక మనము దీన్ని సరైన మార్గంలో మనం వినియోగించుకోవాలి.
1: అండ్ హెన్స్ ఇట్ ఇస్ అప్రోప్రియేట్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే.
0: మానవుని యొక్క దీర్ఘ ప్రయాణమునకు దేహం ఒక నిజమైనటువంటి యొక్క పనిముట్టు.
1: ఇన్ దిస్ లాంగ్ లైఫ్ సోజర్న్ బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఇటువంటి ప్రధానమైన పనిముట్టును మనము సక్రమంగా ఉపయోగపెట్టుకునుకున్న చాలా మనము మధ్య మార్గంలో అనేక అవస్థలకు గురి అవుతాం.
1: If we do not make the proper use of this body, a powerful instrument, we have to suffer on our way.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి గుణములకు కొంతవరకు మనం విచారణ చేయాలి.
1: So we have to inquire deep enough into these human values.
0: దివ్యత్వం అంటే ఏమిటి?
1: What is divinity?
0: పవిత్రం అంటే ఏమిటి?
1: What is sanctity?
0: నిమిత్తం అంటే ఏమిటి?
1: What is that?
0: నిశ్చలం అంటే ఏమిటి?
1: What is the steadiness?
0: నిస్వార్థం అంటే ఏమిటి?
1: What is selflessness?
0: అనేటువంటి విషయాలే మనం గుర్తించుకోలేకపోతున్నాము.
1: We are not able to recognize these valuable things.
0: కానీ ఈనాటి మానవుడు ఈ విలువైనటువంటి శరీరమును స్వార్థ సప్రయోజనములపై వినియోగించుకుంటున్నాము.
1: But man today is making use of his body for selfishness and selfish interests.
0: కానీ భగవంతుడు ఈ శరీరం అందించటము స్వార్థ సప్రయోజనములకు మాత్రమే కాదు.
1: But God has not given this body only for selfishness.
0: Paropakarartham idam shariram.
1: The body is gifted to render service.
0: Ninnu nee rakshinchukotame kaakunda nee toti manavulu kuda nee rakshinchadaniki tagina kankanam kattukovali.
1: You have to determine to take care of yourself and also to serve the neighborhood.
0: Paropakara nimittamai mana praapulaadinappude mana swartham kurunu andaru oka bhaganga imidi untari.
1: Though we lead our life selflessly, however, there is an element of selfishness there.
0: కానీ ఈనాటి మానవుడు పరోపకార్థం అంటే ఏమిటో ఏమీ తెలియనటువంటి వాడిగా ఉన్నాడు.
1: The modern people have no idea what service is.
0: 18 పురాణముల యొక్క సారమును కూడాను రెండు వాక్యములో ఇమిడ్చి పెట్టారు.
1: The essence of 18 epics is depicted in two sentences.
0: Help ever, hurt never.
1: Help ever.
0: ఇతరులకు సహాయం చేసే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు అందించాడు భగవంతుడు.
1: God has gifted this body to help others.
0: కానీ ఈ సహాయం అంటే ఏమిటో వీడు ఏమాత్రం అర్థం చేసుకోవటం లేదు.
1: We are not understanding what a help is.
0: నిరంతరం కూడా స్వార్థము స్వార్థము స్వార్థము.
1: All the time we are drowned in selfishness.
0: ఏ పని చేసినా స్వార్థమే.
1: Anything that we do.
0: ఏ తలంపు తలంచినా స్వార్థమే.
1: Any thought for that matter.
0: ఏ కార్యములో ప్రవేశించినా స్వార్థమే.
1: Any task undertaken.
0: కనుకనే మానవుడి నాడు స్వార్థం అనేటువంటి యొక్క చేతిలో సప్రయోజనమైనటువంటి యొక్క దీంట్లో మానవుడు పనిముట్టుగా నిలిచిపోయాడు.
1: Therefore man has become a puppet in the hands of selfishness and self-interest.
0: ఈ స్వార్థం చేతిలో పనిముట్టుగా నిలిచినటువంటి మానవుడు ఇంకా స్వాతంత్రుడు ఎట్టవుతాడు.
1: Having been an instrument in the hands of selfishness, how do you call man independent?
0: కనుకని ఈ స్వార్థాన్ని త్యజించాలి.
1: One has to sacrifice self.
0: పరార్థాన్ని వరించాలి.
1: And then he should be after.
0: అప్పుడే మానవత్వము యొక్క శరీరము సార్థకమవుతుంది.
1: Then only the purpose of the body is realized.
0: శరీరమునకు మాత్రమే కాకుండా మనోశక్తులకు కూడా మనం సరైన ఆనందాన్ని చేకూర్చాలి.
1: Along with the body, we have to take care of the bliss relating to the mind.
0: ఈ దేహములో మూడు పదార్థములు ముఖ్యమైనటువంటి ఉన్నాయి.
1: దిస్ బాడీ హ్యాస్ గాట్ త్రీ ఇంపార్టెంట్ మెటీరియల్.
0: ఒకటి హృదయము, రెండవది మనసు, మూడవది వాక్కు.
1: ద ఫస్ట్ వన్ హార్ట్, ద సెకండ్ మైండ్, ద థర్డ్ వర్డ్ ఆర్ స్పీచ్ ఫ్యాకల్టీ.
0: ఆ హృదయమునే వేదములు ఆత్మ అని పిలిచారు.
1: వేద కాల్స్ దిస్ హార్ట్ యాజ్ ఆత్మ ద స్పిరిట్.
0: కనుకనే ఈ ఆత్మ స్వరూపంలో ఉండేటువంటి వాడే ఈశ్వరుడని నిన్న చెప్పాము.
1: ఈశ్వర డివినిటీ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ హార్ట్.
0: మన మనసే విష్ణు స్వరూపుడు.
1: మైండ్ ఇస్ విష్ణు.
0: వాక్కే బ్రహ్మస్వరూపుడు.
1: బ్రహ్మన్ ఇస్ రిప్రజెంటెడ్ హియర్ బై వే ఆఫ్ వర్డ్.
0: కనుకనే ఈశ్వర విష్ణు బ్రహ్మ యొక్క స్వరూపమే ఈ మానవత్వము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ దిస్ ట్రినిటీ, ఈశ్వర విష్ణు అండ్ బ్రహ్మ.
0: కనుక ఇంత విలువైనటువంటి యొక్క దైవత్వాన్ని పొందినటువంటి మానవుడు ఈ సత్యాన్ని ఎందుకు గుర్తించుకోవటం లేదు, అర్థం కావటం లేదు.
1: It's not possible to understand why man is not able to recognize the immense value of the human
0: life.
1: If we know yourself, you will be able to know others. If one does not understand himself, how do you expect him to know others?
0: కనుక మొట్టమొదట I అనేటువంటి దాన్ని గుర్తించాలి.
1: In the first instance, we should know I, what I meant.
0: అన్ని మన పదముల నుండి ఇమిడి ఉంటున్నవి.
1: Everything is contained in the words that we speak.
0: ఎవరో ఒక భక్తుడు వచ్చి స్వామి ఐ వాంట్ పీస్ అన్నాడు.
1: A devotee came to Bhagavan and said, Bhagavan, I want peace.
0: ఎందుకు నీవు ఇంత అవస్థలకు గురి అవుతున్నావు?
1: Why do you suffer like
0: that? I అంటే ఏమిటి?
1: What do you mean by I?
0: Ego.
1: I means
0: want అంటే ఏమిటి?
1: What is want?
0: Want. I want.
1: I want. What do you mean by I want?
0: వాంట్ అంటే ఏమిటి? ఇష్టము.
1: వాంట్ మీన్స్ డిజైర్.
0: కనుక ఈగోను కోరికను రెండింటిని నీవు చూసేసి ఇంకా అక్కడ ఉన్నది పీస్, అదే నీకు లభ్యమవుతుంది.
1: సో గివ్ అప్ ఐ ద ఈగో, ద డిజైర్, ద వాంట్ అండ్ ద పీస్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈజ్.
0: దాని ఎందుకు నువ్వు కొన్ని మైనస్ చేయాలి, కొన్ని ప్లస్ చేయాలి.
1: దేర్ఫోర్ ఇన్ సర్టన్ ఆస్పెక్ట్స్ వీ షుడ్ యాడ్, ఇన్ అదర్ ఆస్పెక్ట్స్ వీ షుడ్ డిలీట్.
0: కనుక ఈ ప్లస్ మైనస్ లోపలే మన జీవితము అనేక విధములు కుడుతుడుకులు పాడవుతున్నది.
1: దేర్ఫోర్ లైఫ్ పాసెస్ త్రూ సర్టన్ స్టేజెస్ బికాస్ ఆఫ్ దీస్ ఎడిషన్స్ అండ్ డిలీషన్స్.
0: కనుక మనము ఐ అనేటువంటి యొక్క అహంకారాన్ని త్యజించడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు సాక్రిఫైస్ దిస్ ఐ ద ఈగో.
0: అది చాలా కష్టమని భావిస్తున్నారు.
1: వీ కన్సిడర్ ఇట్ వెరీ డిఫికల్ట్.
0: చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు
0: ఐ అనేటువంటి పదాన్ని త్యజించడం చాలా సులభమైనటువంటిది.
1: ఇట్స్ వెరీ ఈజీ టు సాక్రిఫైస్ ద ఐ ద ఈగో.
0: ఎందుకు ఈ ఐ అనేటువంటి దాన్ని తగిలించుకోవటం మనం?
1: వై షుడ్ యూ హ్యావ్ దిస్ ఈగో?
0: ఇది ఒక సులభమైన మార్గంగా మనం విచారం చేయాలి.
1: వీ కెన్ ఫైండ్ ఎ సింపుల్ ఈజీ పాత్.
0: ఐ అనేటువంటిది తన యొక్క పేరు.
1: ఐ ఇస్ ద నేమ్ గివెన్ టు ద పర్సన్.
0: తన పేరును పెట్టినటువంటి పేరును మాత్రమే శాశ్వతంగా నిలుపుకుంటున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ కీప్స్ ఆల్ త్రూ ద నేమ్ గివెన్ టు హిమ్.
0: పుట్టిన పేరును విసర్జిస్తున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ హస్ ఫర్గాటన్ హిస్ ఒరిజినల్ నేమ్.
0: కనుకనే పుట్టిన పేరునే శాశ్వతంగా తీసుకోవాలి.
1: అండ్ యూ హావ్ టు గో బై దట్ ఒరిజినల్ నేమ్ ఐ.
0: పెట్టిన పేరు ఏనాడైనా మార్పు చెందుతుంది.
1: ద గివెన్ నేమ్
0: దేహం ఉన్నంత వరకు మాత్రమే ఆ పేరు వినియోగమవుతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
0: కానీ దేహంతో పాటు పేరు కూడా పోతుంది.
1: అలాంగ్ విత్ ద బాడీ ద నేమ్ ఆల్సో విల్ లీవ్.
0: ఎంతకాలం ఈ దేహము?
1: హౌ లాంగ్ దిస్ బాడీ?
0: పాంచ భౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ సెన్సెస్ అండ్ వెన్ ఇట్ విల్ డ్రాప్ ఆఫ్ నోబడీ నోస్.
0: శతవర్షముల దాకా మితము చెప్పింది కానీ నమ్మరాదా మాట నెమ్మనమున.
1: ద 100 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఇస్ స్పెసిఫైడ్ బట్ యూ కెనాట్ గో బై దాట్.
0: బాల్యమందు
1: either boyhood,
0: neka prayamundo,
1: or youth,
0: neka mudimiyundo,
1: old age,
0: neka musaliyundo,
1: or advanced,
0: eppudu vidichedi erukaledu.
1: When one is going to die, nobody can say.
0: Maraname nischayamu.
1: Death is certain.
0: బుద్ధిమంతుడైన దేహమున్నంతలో తన్ను తెలియవరే.
1: ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్ ఎనఫ్ యు హావ్ టు నో యువర్
0: సెల్ఫ్. మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటిది అదియే.
1: వి ఆర్ సపోజ్డ్ టు నో దట్ టుడే.
0: నేను ఎవరు?
1: హు యామ్ ఐ?
0: నేను అనేటువంటి దేహం కాదు.
1: ఐ యామ్ నాట్ ద బాడీ.
0: నేను అనేటువంటి మనసు కాదు.
1: ఐ యామ్ నాట్ ద మైండ్.
0: నేను అనేటువంటి బుద్ధి కాదు.
1: ఐ యామ్ నాట్ ఇంటెలెక్ట్.
0: నేను అనేటువంటి చిత్తం కాదు.
1: ఐ యామ్ నాట్.
0: నేను అనేటువంటి అంతఃకరణ కాదు.
1: ఐ యామ్ నాట్ ఇన్నర్ సెన్స్.
0: నేను నేనే.
1: ఐ యామ్ ఐ.
0: అనగా ఈ దేహముతో పాటు నేను అనేటువంటిది ఆవిర్భవిస్తూ వచ్చింది.
1: Therefore the I has come along with the birth of this body.
0: ఈ దేహమునకు పేరే నేను.
1: And in fact the I is the correct name of this body.
0: కానీ ఎన్ని నేనులు ఉన్నాయో.
1: But there are so many eyes here.
0: ఒక్క నేను నీవు గుర్తించుకుంటే సర్వనేములు కూడా నువ్వు గుర్తించుకోవాలి.
1: If you know what one I meant, you'll be knowing the remaining.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: మానవత్వంలో ఉన్నటువంటి చాలా సూక్ష్మమైనటువంటి ఒక గుర్తింపులు ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ది సటిల్ సీక్రెట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: చాలా రహస్యమైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో.
1: దేర్ ఆర్ మెనీ సీక్రెట్స్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: చాలా విలువైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో.
1: హైలీ వాల్యుబుల్ థింగ్స్ ఆర్ దేర్.
0: ప్రపంచంలో ఏ శక్తులంతా కూడి ఉన్నాయో ఆ సర్వశక్తులు కూడా ఒక మానవుని యందు ఇమిడి ఉంటున్నవి.
1: ఆల్ ద పవర్స్ అండ్ కెపాసిటీస్ ప్రెసెంట్ ఇన్ ద నేచర్ ఆర్ లేటెంట్ ఇన్ మ్యాన్.
0: మానవుని యందు లేని వస్తువు ప్రపంచంలో ఎక్కడా మనం కానరాము.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ విచ్ ఇస్ నాట్ నోటీస్డ్ ఇన్ యూ ఇస్ నాట్ సీన్ ఎనీవేర్ ఎల్స్.
0: కనుకనే విదేశములకు పోయేటువంటి వారికంతా ఉపదేశిస్తూ వచ్చారు ప్రాచీనులు.
1: Therefore this has been the teaching by the ancients.
0: పిచ్చివాడ దేశ దేశమును తిరిగి దేశ తిమ్మరిగా మారిపోతున్నావు.
1: Oh madcap, you go around the different countries, you are becoming a vagabond. What is that you are done?
0: ఆ తిరిగేటువంటి ఒక పదార్థం అంతా నీ యందే ఉంటున్నది.
1: In fact all that you see is within you.
0: దేనిని ఆశించి నీవు విదేశములకు వెళుతున్నావో ఆ ఆశించినటువంటి వస్తువు నీ యందే ఉంటున్నది.
1: యు గో అబ్రాడ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ దట్ ఈస్ ఇన్ యూ ఆల్రెడీ.
0: నీ యందే గోప్యంగా ఉండినటువంటి పదార్థమును నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ దట్ విచ్ ఇస్ హిడెన్ ఇన్ యూ.
0: కనుకనే ఆ నేను అనేటువంటి దానికి వ్యక్తిత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది వేదము.
1: సో వేద ఎక్స్ప్లెయిన్స్ దిస్ ఐ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ఇండివిజువాలిటీ.
0: వ్యక్తి అనగా ఏమిటి?
1: హూ ఇస్ వ్యక్తి ఆర్ ఇండివిజువల్?
0: అవ్యక్తమై
1: దట్ విచ్ ఇస్ హిడెన్.
0: గూఢంగా
1: హిడెన్
0: తనయంది ఇమిడి ఉన్నటువంటి యొక్క తత్వాన్ని గుర్తించినటువంటి వాడే వ్యక్తి అన్నాడు.
1: వ్యక్తి అండ్ ఇండివిజువల్ ఇస్ ఎ పర్సన్ హూ ఐడెంటిఫైస్ ద లేట్ అండ్ హిడెన్.
0: దేహాన్ని వ్యక్తి అనిపించడం లేదు.
1: అండ్ హీస్ నాట్ బాడీ.
0: యొక్క దివ్యత్వము తనయంది ఇమిడి ఉన్నటువంటి దానిని గుర్తించినటువంటి వాడే వ్యక్తి అన్నాడు.
1: వ్యక్తి ఆర్ ఎ పర్సన్ ఇస్ ద వన్ హూ రికగ్నైజ్ ద లేట్ అండ్ డివినిటీ.
0: ఏ మానవుడు తన ఎందు ఉన్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించడో వాడు వ్యక్తి కానే కాదు.
1: యూ కెనాట్ కాల్ హిమ్ ఎ పర్సన్ ఆర్ ఇండివిజువల్ ఇఫ్ హీ డస్ నాట్ ఐడెంటిఫై ద డివినిటీ లేట్ అండ్ ఇమనెంట్.
0: కనుక మన వ్యక్తిత్వం అనేటువంటి దాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: సో వీ హ్యావ్ టు డెవలప్ ది ఐడెంటిటీ విత్ ది డివినిటీ.
0: సర్వత్రా ఇమిడి ఉన్నటువంటి సత్యం వద ధర్మం చెర ఇది వ్యక్తిత్వానికి పోషించేటువంటి యొక్క మూల కారణము.
1: ద టూ ప్రిన్సిపల్ స్పీక్ ట్రూత్ అడ్హెరెన్స్ టు రైచియస్నెస్ విల్ అప్హోల్డ్ ది ఇండివిజువాలిటీ.
0: కనుక భారతీయ సంస్కృతి యందు
1: ఇన్ ది కల్చర్ ఆఫ్ భారత్
0: సత్యం వద ధర్మం చెర
1: ద ట్విన్ ప్రిన్సిపల్స్ స్పీక్ ట్రూత్ అండ్ అడ్హెర్ టు ధర్మ రైచియస్నెస్
0: ఇలాంటి పవిత్రమైనటువంటి మార్గములను ప్రబోధించే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు ఒక పనిముట్టుగా అందించాడు భగవంతుడు.
1: గాడ్ హెస్ గివెన్ దిస్ బాడీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు అబ్జర్వ్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: కాన మనము ఏ యొక్క దివ్యమైనటువంటి శక్తులు మన ఎందు ఇమిడి ఉంటున్నావో వాటిని క్రమక్రమేణ మనం వెలువరుచుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore we have to manifest to bring out all the latent values.
0: Puttina samaye ee yokka vyakti kudanu vidyarthi kaadu.
1: No one is highly educated at the time of birth.
0: Puttina samaye ee vyakti kuda panditudu kaadu.
1: No one is a scholar at the time of birth.
0: Kramakramina sadhanalu salipi
1: gradually he practices.
0: Aa sadhanalu dwara aavirbhavinchu cheskotame ee yokka vidyalanni kuda.
1: The purpose of education is to bring out the latent talents.
0: Kalakane itti aavirbhavinchu cheskoneetundi daniki ఎడ్యుకేర్ అని పెట్టారు.
1: ఎడ్యుకేర్ మెంట్ టు బ్రింగ్ అవుట్ టు మేనిఫెస్ట్ దట్ విచ్ ఇస్ ఇమనెంట్.
0: ఈనాడు మనం చదివే చదువులంతా కూడా కేవలం ఎడ్యుకేషన్.
1: ఆల్ ద లెర్నింగ్ టుడే అమౌంట్స్ టు ఎడ్యుకేషన్.
0: ఇదంత ఆర్టిఫిషియల్ వే.
1: ద మోడర్న్ వన్ ఇస్ ఆర్టిఫిషియల్.
0: కానీ ఆర్టిఫిషియల్ ఏంటంటే ఆర్ట్ అంతా అవుట్ సైడ్ ఉంది, హార్ట్ ఇన్సైడ్ ఉంది.
1: ఆర్ట్ ఇస్ అవుట్ సైడ్, హార్ట్ ఇస్ ఇన్సైడ్.
0: కాబట్టి ఆర్ట్ అంతా కూడా ఎడ్యుకేషన్.
1: So outside art is education.
0: Heart to educare.
1: So the heart inside represents educare.
0: అది ఏ మనం ఆవిర్భవింపజేసుకుని తిరిగి బయట తెప్పించుకోవాలి.
1: We have to bring out, manifest.
0: చదివినటువంటి వాడు ఎవడు ఈ జగత్తులో కానరాడు.
1: We don't find anyone who has seen
0: దీనికి ఒక ప్రమాణం కూడా ఆవిర్భవం చేశారు.
1: And therefore it is clearly demonstrated.
0: చదువులన్నీ చదివి,
1: having studied all,
0: చాలా వివేకి అయి,
1: being intelligent,
0: మదిరి తన్నలుగుడు మందమతుడు,
1: a fool does not know his true self.
0: ఎంత చదువు చదివి,
1: with all education,
0: ఏ నీతి ఉన్నను,
1: he may be anyway,
0: ఈయన గుణము మానలేడు.
1: A mean man would never give up his meanness.
0: తరచి చదువు చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: After all his education will help him to argue with each other.
0: చదువు చదువు చదివి సావంగ నేటికి సావులేని చదువు చదవలేవు.
1: Having spent all the time in acquiring education, one has to die ultimately. We have to study to reach the state of immortality.
0: I అనేది దానికి సావులేదు.
1: This I is immortal.
0: అది ఎప్పటికీ చావదు.
1: It is deathless.
0: దానికి ఆవిర్భవించినటువంటి యొక్క విష్ణుత్వం అనేటువంటి మనసు కూడా సావులేదు.
1: అండ్ దిస్ విష్ణుత్వ దట్ సింబలైజెస్ మైండ్ ఈజ్ ఆల్సో ఇమ్మోర్టల్.
0: విష్ణు సర్వవ్యాపకత్వం,
1: విష్ణు ఇస్ ఆల్ ఎక్స్పాన్సివ్,
0: బ్రహ్మం సర్వవ్యాపకత్వము,
1: అండ్ ఇట్ స్ప్రెడ్స్ బ్రహ్మ.
0: ఇలాంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సత్యస్వరూపులు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర రిప్రజెంట్ ట్రూత్.
0: ఆ సత్యస్వరూపుల కింద నేను అనేటువంటి ఒక పదమే ఉపయోగపెట్టారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ దిస్ వే ఐ.
0: కనుక అట్టి నేను అనేటువంటి దాన్ని ఈ దేహంగా మనం భావించుకోకూడదు.
1: వి షుడ్ నెవర్ ఐడెంటిఫై ద బాడీ విత్ దిస్ నేమ్ ఐ.
0: దేహమును గుర్తింపు చేసేటువంటి యొక్క శబ్దమే ఐ అనేటువంటిది.
1: దేర్ఫోర్ ఐ రిప్రజెంట్ షోస్ ద బాడీ.
0: దేహము యొక్క పదార్థము,
1: బాడీ ఇస్ ద మెటీరియల్.
0: ఇవన్నీ కూడా పదార్థముల యొక్క మూలమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ మెటీరియల్.
0: దృశ్యం తన్నస్యం, ఏది కంటికి కనిపిస్తున్నాయో అవన్నీ కూడా కనిపించకపోయేటువంటివి.
1: ఆల్ దట్ ఈస్ అపారెంట్ ఇస్ బౌండ్ టు పెరిష్, వానిష్.
0: కనుక ఈ నష్టమయ్యేటువంటి యొక్క పదార్థాన్ని మనం సత్యంగా భావిస్తున్నాము.
1: వి కన్సిడర్ దట్ విచ్ వానిషెస్, విచ్
0: పదార్థాన్ని సత్యంగా భావిస్తున్నాము.
1: అండ్ వి కన్సిడర్ ది ఎక్స్టర్నల్ వన్ యాస్ ట్రూత్.
0: ఇది దృశ్యమంతా కూడా అదృశ్యమయ్యేటువంటిది.
1: ఆల్ ద సీన్ అవుట్ సైడ్ ఇస్ బౌండ్ టు డిసపియర్.
0: ఈ సృష్టి అంతా కూడా కేవలము నాశమయ్యేటువంటిది.
1: ద క్రియేషన్ వుడ్ కమ్ టు ఎన్ ఎండ్.
0: ఈ దృష్టి అంతా కూడా మన సృష్టిని కోసం పంపించాడు.
1: అండ్ దిస్ విజన్ ఈస్ ఫర్ క్రియేషన్.
0: నీ దృష్టి చేతనే సృష్టిని గోచరం అవుతుండాలి.
1: బికాస్ ఆఫ్ ద విజన్ యు ఆర్ ఏబుల్ టు సీ ది క్రియేషన్.
0: దృష్టి ఏ లేకపోతే సృష్టి ఏ కనిపించదు.
1: ఇఫ్ నో విజన్ దేర్ ఇస్ నో క్రియేషన్.
0: కనుక ప్రతి ఒక్కటి కూడా మన దేహం ద్వారానే మనము అన్నింటినీ కూడా గుర్తింపు చేసుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ఓన్ బాడీ హెల్ప్స్ యూ టు ఎక్స్పీరియన్స్ విజువలైజ్ ది ఔటర్ నేచర్.
0: కనుకనే శంకరుల వారు కూడా చెప్పారు.
1: సో అది శంకరాచార్య
0: ఏమిటి వీటి నిమిత్తమై,
1: వాట్ ఫార్.
0: తాను వెళుతుంటే దారి లోపల ఎవరో ఒక పండితుడు డుక్కు కరణే డుక్కు కరణే డుక్కు కరణే అని మంత్రం పఠిస్తున్నాడు.
1: శంకర వాజ్ పాసింగ్ బాయ్ హియర్ కమ్ అక్రాస్ ఎ స్కాలర్ ప్రాక్టీసింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ డుక్కు కరణే.
0: అక్కడికి వెళ్లి, పండిత నీవు ఏమిటి నీవు పాణిగ్రహాన్ని పాటిస్తున్నావు?
1: He has gone close to him and said, what is it you are repeating and practicing?
0: Pani grammar.
1: You are practicing the grammar written by Pani?
0: దీని వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు.
1: What is it you are going to get?
0: నేను గొప్ప పండితుని అవుతాను అన్నాడు.
1: The scholar said, I am going to be a great scholar.
0: నీకు లభించేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు.
1: What do you get out of this scholarship?
0: నేను ధనమును సంపాదిస్తాను అన్నాడు.
1: I will get money. నేను
0: ధనమును సంపాదించి ఏం చేయగలవు అన్నాడు.
1: What can you do with this money?
0: నా సంసారంతో నేను సుఖంగా జీవించగలను అన్నాడు.
1: I will lead a comfortable life.
0: కానీ తర్వాత ఏం చేయొస్తుంది అన్నాడు.
1: Well, then what are you to do later?
0: మరణిస్తుంది అన్నారు.
1: Well, I do not know the.
0: మరణించిన తర్వాత ఈ డబ్బు నీకు ఏం చేస్తుంది?
1: Well, at the time of death, how does money help you?
0: నాకు తెలియదు అన్నాడు.
1: He said, I don't know.
0: అరే పిచ్చివాడా, దేహం ఉన్నంత వరకు కూడాను ప్రతి మానవుడు కూడాను ప్రతి పసిపచ్చి మృగాదులు కూడాను భుజిస్తున్నాయి, జీవిస్తున్నాయి, నిద్రిస్తున్నాయి, ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
1: సో లాంగ్ ద బాడీ పర్సిస్ట్ నాట్ ఓన్లీ మ్యాన్ కైండ్ ద బర్డ్స్ అండ్ బీస్ట్స్ దే ఆల్సో విల్ హ్యావ్ ఆల్ ద ఫుడ్ రైమెంట్ అండ్
0: షెల్టర్. మాత్రం జీవించడానికి నీవు ఇంత చదువు చదువున్న.
1: Do you need education to carry on your life?
0: Yes, alone no need to pachipachi prasadulu kuda nu bujinchatam leda.
1: Don't you find birds and bees partaking food without an education? Pachipachi prasadulu
0: kuda nidrinchatam leda.
1: Don't you find them sleeping?
0: Pachipachi prasadulu kuda sugana anubhavinchatam leda.
1: Are they not comfortable?
0: Pichivada deeni kosam kaadu vachindedi manavattam.
1: The human life is not for that purpose of food, raiment and shelter.

0: ఆనందము.
1: At the last minute, at the time of death, the rules of grammar dukrum karani will never come to your rescue.
0: ఈ దేహం ఎంత కాలం ఉండినప్పటికీ ఏదో ఒక నాటికి మరణించక తప్పదు.
1: The body may last for a long time, but it cannot be eternal.
0: The
1: messengers of death are prepared to drag your body.
0: When
1: relatives give up the hope and ask the body to be taken
0: out, then
1: the children and wife cry loudly. Is it possible to sing the glory of God then at the last time?
0: ఆ సమయం లోపల అయ్యా రక్షించండి అన్నట్టు ఎవరు రాగలరు?
1: At that time, if you go on crying for help, who will come to your rescue?
0: కనుకనే జీవిత కాలంలోందే కూడాను మనం దీన్ని సార్థకంగా గావించుకునే మార్గాన్ని వెతికి దాన్ని మనం గుర్తించాలి.
1: Therefore, in this lifetime itself, we have to work for the redemption and make our life really liberated.
0: కానీ జీవితం లోపల మనం అనుభవించవలసింది కూడా అనుభవించాలి.
1: However, we should have certain experiences now.
0: ఎట్టి ఎక్స్పీరియన్స్?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్?
0: మానవత్వంకు ఉన్నటువంటి యొక్క సద్గుణముల యొక్క ఎక్స్పీరియన్స్ కావాలి.
1: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద లేటెంట్ వాల్యూస్, వర్చ్యూస్.
0: వాటిని సదాచారంలో ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ పుట్ దెమ్ ఇంటూ ప్రాక్టీస్.
0: సత్ప్రవర్తనతో మనం జీవించాలి.
1: వీ షుడ్ లీడ్ ఎ గుడ్ కాండక్ట్.
0: సత్చింతనతో మనం దేహాన్ని వదలాలి.
1: అండ్ వీ షుడ్ గివ్ అప్ దిస్ బాడీ విత్ గుడ్ థాట్స్ అండ్ సెంటిమెంట్స్.
0: దేహం ఏనాటికి నీ శాశ్వతం కాదు.
1: బాడీ ఇస్ నెవర్ పర్మనెంట్.
0: మలమూత్ర దుర్గంధ మాంస రక్తమే కానీ పురుగు జవ్వాదీలు పుట్టబోవు.
1: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ ద ఫీకల్ మ్యాటర్ అండ్ ఆల్ ద డర్టీ స్టఫ్. It's not of aroma or scent or rose water or fragrance.
0: ఏమిటి ఈ దేహంలో పుట్టేటువంటివి?
1: What is that you find in the body?
0: కాని మన అంతర్భావం నందు పవిత్రమైన గుణములు ఉంటున్నాయి.
1: They are present the sacred qualities within the body.
0: వాటిని కాపాడుకునే నిమిత్తమే ఈ దేహాన్ని మనం పోషించుకోవాలి.
1: In fact, we have to maintain our body to sustain and to protect the values.
0: వాటిని మనం సాధించిన తర్వాత దేహాన్ని ఉత్తేజించాలి.
1: When once we achieve them, we have to sacrifice this body, give up this body.
0: దీని వల్ల వచ్చేటువంటి ఏ మిత్రం లేదు.
1: There is nothing that would happen.
0: సేవలందు మనం పాల్గొనాలి.
1: We have to participate in service.
0: నటప

0: నో పెనెన్స్, నో పిల్గ్రిమేజ్ సెంటర్, నో సీక్రెట్ టెక్స్ట్, నో రిపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ వుడ్ ఎవర్ హెల్ప్ యూ టు క్రాస్ దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్ అదర్ దాన్ సర్వీస్ టు హ్యుమానిటీ.
1: అనిత్యం అసుఖం లోకం మిమం ప్రాప్య భజస్వమా.
0: ద లైఫ్ ఇస్ టెంపరీ, ద లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ మిజరీ అండ్ సాడ్నెస్. అండర్స్టాండ్ ద రియాలిటీ.
1: కనుక దేహమును మనం ఎందుకోసం కాపాడుకోవాలంటే ఈ దేహమునందు ఎన్నో విధమైనటువంటి శక్తులు ఉంటున్నవి.
0: Why should you maintain, keep up your body? Because there are so many capacities, abilities. You do many things. How is it possible? It's only with this body. By doing some business, you earn lakhs of money. You do that with this body. You are highly educated now. How is it possible? It's only through this body you
1: could
0: be a great man. Therefore, body is very important.
1: దాని క్రమమును అనుసరించి అది ఉన్నంత లోపలనే మనం ఈ సత్యాన్ని మనం సాధించాలి.
0: Therefore we have to understand the reality and the truth in this lifetime itself.
1: కనుక దేహమును మనం అనుగ్రహించినటువంటిది ఏదో పాటి పంటల కోసమని, సుఖాల కోసమని, సౌందర్యాల కోసమని, సంతోషాల కోసమని మనం జీవించడం కోసం కాదు.
0: Body is not gifted merely to enjoy and experience comforts and conveniences. Go by the beauty of the law of body.
1: లోకం నందు ఉన్నటువంటి యొక్క సుఖములు.
0: What are these worldly comforts?
1: ఫ్రెంచ్ లోపల జర్మనీ యుద్ధం జరిగినప్పుడు,
0: at the time of German war,
1: ఫ్రెంచ్ వారు ఓడిపోయినారు.
0: The French lost.
1: ఓడిపోయేటప్పటికి ఆ సైన్యాధిపతి చాలా గొప్ప మహావీరుడు.
0: And in fact they're great warriors.
1: అప్పుడు వచ్చి ఆయన చెప్తున్నాడు.
0: Then the chieftain said,
1: ఈ ఫ్రెంచ్ దేశం ఓడిపోయినటువంటిది యుద్ధ భూమిలో కాదు.
0: ఫ్రెంచ్ హావ్ నాట్ లాస్ట్ ఇన్ ద
1: బ్యాటిల్ మునిగి ఈ యొక్క యుద్ధంలో ఓడిపోయినారు అన్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ డ్రౌన్డ్ ఇన్ కంఫర్ట్స్ అండ్ ప్లెజర్స్ అండ్ దేర్ఫోర్ లాస్ట్ ద బ్యాటిల్.
1: ఈ భోగ భాగ్యముల కోసమనే ఈ దేహాన్ని ఉపయోగపెట్టుకుని సర్వవిధములా మనం పాడైపోతున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ రూయినింగ్ అవర్ సెల్ఫ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద బాడీ ఫర్ ప్లెజర్.
1: భోగ భాగ్యములు మనకి ఎవరికి కావాలి?
0: వాట్ ఇస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ వరల్డ్
1: ఇది ఎంతకాలం ఉంటుంటాయి?
0: అండ్ వాట్ డు యు ఫైండ్?
1: క్షణభంగురము, క్షణభంగురము.
0: దే ఆర్ ఆల్ మొమెంటరీ.
1: కనుక మనం ఈ భోగభాగ్యముల కోసమని ఈ దేహం ఇచ్చాడని భావించుకోకూడదు.
0: వి షుడ్ నెవర్ కన్సిడర్ దట్ ద బాడీ ఇస్ నాట్ గివెన్ టు ఎంజాయ్ వరల్డ్ ప్లెజర్.
1: సమయంలో దక్షిణామూర్తి సముద్రంలో దగ్గర ప్రయాణం అవుతూ వస్తున్నాడు.
0: సేజ్ దక్షిణామూర్తి వాజ్ పాసింగ్ బై ద సీ షోర్.
1: దక్షిణామూర్తి అనగా తెలివి స్వరూపుడే.
0: దక్షిణామూర్తి రిప్రజెంట్స్ ఇంటెలెక్ట్.
1: సముద్రం పైన నడుచుకుంటూ పోతున్నాడు.
0: హి వాజ్ పాసింగ్ బై ది సీ షోర్.
1: అతను ఎప్పుడు కూడా ఏ చిన్న విషయానికి కూడా చాలా ప్రమాణములు వెతికేటువంటి వాడు.
0: హీ ఈస్ ఆఫ్టర్ ఎంక్వైరీ అవుట్ ఆఫ్ సటిల్ సింపుల్ థింగ్స్.
1: కొంతసేపు నిలిచి సముద్రాన్ని దర్శించాడు.
0: హీ వాజ్ వాచింగ్ ద సీ.
1: ఒక్క క్షణము లోపల ఒక చిన్న చెత్త వచ్చి దానిపైన పడింది.
0: దేర్ కేమ్ సమ్ డస్ట్ కలెక్టెడ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద సీ వాటర్.
1: ఈ లోపల పెద్ద గాలి వచ్చింది, మరికొంత డస్ట్ వచ్చి పడిపోయింది సముద్రంలో.
0: అండ్ దెన్ ద విండ్ బ్రాట్ సమ్ మోర్ అడిషనల్ డస్ట్.
1: చూచాడు.
0: హీ వాచ్డ్ దిస్.
1: ఒక అల తర్వాత మరొక అలను పంపించి సముద్రము ఆ డస్ట్ అంతా వెనుక కొట్టి పెట్టింది.
0: వేవ్ ఆఫ్టర్ వేవ్ ఇస్ జస్ట్ థ్రోయింగ్ అవుట్ ద డస్ట్ అలాంగ్ ద షోర్.
1: కట్టలకు తొట్టేసింది.
0: అండ్ యూ ఆర్ థ్రోయింగ్ ఇట్ అవుట్.
1: తిరిగి చెత్త వచ్చి పడింది.
0: అండ్ అగైన్ ద డస్ట్
1: తిరిగి అలను పంపించి గట్టుకు నెట్టేసింది.
0: అండ్ ద వేవ్స్ ఆర్ కషింగ్ టువర్డ్స్ ద షోర్.
1: దక్షిణామూర్తికి విచారం కలిగింది.
0: నేను దక్షిణామూర్తి
1: స్థానం సముద్రుడా,
0: ఓ ఇన్ఫినిట్ ఓషన్
1: అసాధమైన సముద్రుడా,
0: ఓ ఓషన్ సో మైటీ,
1: ఈ విధమైనటువంటి ఆకారం నీవు పొంది కూడాను, చిన్న చెత్త నీలో ఇముడ్చుకోలేకపోతున్నావా?
0: ఓ ఓషన్ యు ఆర్ సో మైటీ అండ్ ఇన్ఫినిట్ బట్ కాంట్ యు అకామిడేట్ ద సింపుల్ డస్ట్ దేర్.
1: ఇంత స్వార్థమా నీకు?
0: ఆర్ యు సో సెల్ఫ్?
1: ఈ చిన్న చెత్త నీలో పడినంత మాత్రం నీకు కలిగిన నష్టం ఏమిటి?
0: ఆఫ్టర్ ఆల్ దట్ సింపుల్ లాట్ ఆఫ్ డస్ట్ యు కుడ్ నాట్ అకామిడేట్. వాట్ ఇస్ ద లాస్ట్ లాస్ దట్ యు సస్టైన్?
1: ఆ మాట చెప్పి తిరిగి ధ్యానంలో కూర్చున్నాడు దక్షిణామూర్తి.
0: హావింగ్ సెడ్ దక్షిణామూర్తి సాట్ ఇన్ మెడిటేషన్.
1: ఆ ధ్యానంలో సముద్రుడు వచ్చి రిప్లై ఇస్తున్నాడు.
0: అండ్ దేర్ మెడిటేషన్ ఓషన్ గాడ్ అపియర్ దక్షిణామూర్తి.
1: నా యందు అనేక విలువైనటువంటి పదార్థములు ఉంటున్నాయి.
0: విదిన్ మీ దేర్ ఆర్ మెనీ
1: రత్నములు, ముత్యములు, ఇంకా అనువైనటువంటి ఎంత పదార్థములో విలువైనటువంటి ఉన్నాయి.
0: దట్ సో మెనీ వాల్యుబుల్స్ విదిన్ మీ లైక్ పర్ల్స్ అండ్ ప్రెషస్ థింగ్.
1: ఇలాంటి నా సముద్రం నందు ఈ చెత్తకు నేను కించిత్ చెత్తకు నేను చోటిస్తే క్రమక్రమేణా చెత్త వచ్చి పడి పడి పడి పడి పడి నా రూపాన్ని మరుగుపరుస్తుంది.
0: ఇఫ్ ఐ గివ్ ఎనీ స్కోప్ అండ్ అకామిడేట్ డస్ట్ లైక్ దిస్ మోర్ అండ్ మోర్ వుడ్ బి యాడెడ్ ఆన్ ఇన్ ఫ్యూచర్.
1: ఈ పిచ్చి చెత్తల చేత నా రూపాన్ని నిర్మూలం కావించుకోవటం నాకు ఇష్టం లేదు.
0: ఐ డోంట్ వాంట్ టు లూజ్ మై షేప్ అండ్ ఫార్మ్ బై అలవింగ్ ద డస్ట్ టు బి కలెక్టెడ్ ఆన్ ద సర్ఫేస్.
1: నా రూపమును అలలే శృంగారము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ టు మీ వేవ్స్ ఆర్ ద రియల్ డెకరేషన్.
1: నీలింగ నైదిలి శృంగార గ్రామములకు ఇంటే శృంగారము.
0: అండ్ హౌసెస్ and whales are the decoration of the ocean.
1: గగనకి చంద్రమణి శృంగార.
0: And moon is the jewel to the sky.
1: నారికి గుణవే శృంగార.
0: And a woman character is decoration.
1: ఈశ్వర భక్తులకి నొక్క విభూతియే శృంగార.
0: విభూతి is the decoration to a true devotee.
1: కనుకనే దేనికి ఏది శృంగారమో ఆ శృంగారాన్ని మనం కనిపెట్టుకోవాలి.
0: So we should have that real beauty.
1: మానవునికి గుణమే శృంగారము.
0: To mankind is the character.
1: ఆ గుణ శృంగారాన్ని ఈనాడు విసర్జించి
0: we have given up that precious jewel.
1: బాహ్యమైన శృంగారం కోసం భ్రమిస్తుపోతున్నాము.
0: We go by the external jewelry.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: మీరు యువకులు,
0: యువర్ యంగ్,
1: ఇంకా ఎంతకాలమో దీర్ఘ ప్రయాణం కల్పవలసినటువంటి వారు,
0: యువర్ లాంగ్ జర్నీ ప్యాసింజర్స్,
1: అలాంటి వారు దేహాభిమానం పెంచుకోకండి.
0: And don't develop body attachment.
1: మాత్రం పెంచుకోండి.
0: And you think of the body to
1: put దేహాభిమానం మాత్రం పెంచుకోకండి.
0: Not attachment.
1: కానీ దేహం ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
0: But be healthy.
1: ఆరోగ్యాన్ని కాపాడుకొని ఈ ఆరోగ్యమైన దేహం ద్వారా ఏ కార్యాన్ని మనం సాధించాలో ఆ కార్యంలో మనం పాల్గొనండి.
0: With this healthy body, you can undertake any activity and be successful.
1: అస్థిరం జీవనం లోకే అస్థినం యవ్వనం ధనం అస్థినం ధారాపుత్రాది అస్థిరం ద్వయం సుఖం. ఏమిటి ఆ ద్వయం? సత్యం కీర్తి ద్వయం స్థిరం.
0: లైఫ్ ఇస్ టెంపరీ, యూత్ ఇస్ టెంపరీ, వెల్త్ ఇస్ టెంపరీ, వైఫ్ అండ్ ఫ్యామిలీ ద ప్రోజెని ఆర్ టెంపరీ, బట్ టూ ఆర్ పర్మనెంట్. వాట్ ఆర్ దే? ద ట్రూత్ అండ్ గుడ్ నేమ్.
1: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
0: Truth and reputation are permanent.
1: ఆ సత్య మార్గమును మనం వెళ్ళకుండా కూడా మనం కాపాడుకోవాలి.
0: We should follow the truthful path.
1: ఆ సత్యము చేతనే కీర్తి మనకు లభ్యమవుతుంది.
0: You get reputation because of truth.
1: సత్యమే లేకపోతే కీర్తి మనకు లభ్యం కాదు.
0: Without truth you will never be reputed.
1: కనుకని మనం సత్యాన్ని కాపాడుకుంటూ పోవాలి.
0: So we should hold on to the
1: చాలా మంది ఈనాడు రాజకీయ నాయకులందరూ కూడాను దేశాన్ని కాపాడండి, దేశాన్ని కాపాడండి అని విద్యార్థులకు బోధ చేస్తున్నారు.
0: Many politicians address students telling that it's time to protect your country.
1: ఎవరు కాపాడగలరు?
0: Who can protect your country?
1: ఇది కేవలం ఒట్టి మాటలే.
0: It's just vain talk.
1: దేహమంతా కూడాను సత్య ధర్మం ఆధారపడి ఉంటుంది.
0: In fact everything depends on the
1: సత్యాన్ని ధర్మాన్ని మనం కాపాడితే ఈ సత్యము ధర్మమే దేశాన్ని కాపాడుతుంది.
0: In fact if you protect and uphold the truth and this righteousness, they will protect the whole country.
1: Dharma rachati rachitaha.
0: And if you protect dharma, that dharma will protect.
1: Dharma eva hato hanti.
0: If you kill dharma, you will be killed.
1: కనుక ధర్మాన్ని మొదలుపెట్టి దేశాన్ని కాపాడమంటే దేశంలో ఎవరు కాపాడగలరు?
0: యూ గివ్ రైట్స్ ఆన్ వన్ హ్యాండ్ అండ్ యూ వాంట్
1: ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే దేశాన్ని కాపాడుతుంది.
0: ఇఫ్ యూ జస్ట్ ప్రొటెక్ట్ అండ్ అప్హోల్డ్ ద రైట్స్నెస్
1: ధర్మం అనేటువంటిది శూన్యమైపోయింది.
0: ఇన్ మ్యాన్ టుడే రైట్స్నెస్ ఇస్
1: న్యాయం అనేటువంటిది కనిపించడమే లేదు.
0: దేర్ నథింగ్ వాట్స్ ఎవర్.
1: సత్యం అనేటువంటి సాక్షాత్కారమే లేకుండా పోతుంది.
0: నో ట్రేస్ ఆఫ్ ట్రూత్ అట్ ఆల్.
1: మరుగు పడిపోయింది.
0: అండ్ ఇట్స్ హిడెన్.
1: ఇలాంటి పిప్పి మనుషుల ద్వారా మనం దేశాన్ని ఏ రీతిగా రక్షించుకోగలం?
0: సచ్ పీపుల్ హౌ కెన్ యూ ప్రొటెక్ట్ యువర్ కంట్రీ?
1: ఇది కేవలం మాటల మ్యాజిక్ కాదు.
0: ఇట్ ఇస్ నథింగ్ లైక్
1: ఆచరణీయమైనటువంటి స్వరూపాన్ని నిరూపించాలి.
0: అండ్ యూ షుడ్ డిటర్మిన్
1: దేశానికి భాషను మనం ఉపయోగపెట్టాలి.
0: అండ్ యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ద లాంగ్వేజ్.
1: ఒకానొక రాజు దర్బార్ లోపల
0: ఎట్ వన్ టైమ్ ఇన్ ది కోర్ట్
1: పగటి వేషగాడు వచ్చాడు.
0: దేర్ కేమ్ ఎ పర్సన్ ఎన్ యాక్టర్.
1: పగటి వేషగాడు వచ్చాడు.
0: ఎ స్ట్రీట్ యాక్టర్.
1: పగటి వేషగాడు వచ్చి చక్కగా గానం చేశాడు.
0: హి వాస్ సింగింగ్.
1: తర్వాత నాట్యం ఆడాడు.
0: స్టార్టెడ్ డాన్సింగ్.
1: ఆ రాజు యొక్క భవిష్యత్తు గురించి చెప్తూ వచ్చాడు.
0: అండ్ హి స్టార్టెడ్ ప్రిడిక్టింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ది కింగ్.
1: వేదాంత సారాన్ని కురిపించాడు.
0: హి వాస్ ఆల్సో స్పీకింగ్ ఫిలాసఫీ.
1: శంకర తత్వాన్ని బోధించాడు.
0: హి టాట్ అబౌట్ ప్రిన్సిపల్ ఆఫ్ శంకర.
1: అంతా బోధించినప్పటికే రాజు చాలా ఆనందం వేసింది.
0: అండ్ కింగ్ వాస్ సో హ్యాపీ.
1: ఒక తట్టతో కాసు తెచ్చి ఆ సన్యాసికి అర్పితం చేశాడు.
0: అండ్ హి బ్రాట్ ఎ ప్లేట్ ఫుల్ ఆఫ్ కాయిన్స్ అండ్ పాస్డ్ ఆన్ టు ది సన్యాసి.
1: చెప్పాడు.
0: దెన్ సన్యాసి సేడ్,
1: రాజా,
0: ఓ రాజా,
1: నేను ఇప్పుడు సన్యాసి వేషంతో వచ్చాను.
0: ఐఎమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సన్యాసి నౌ.
1: సన్యాసికి ఇది సరి అయినటువంటి ధర్మం కాదు.
0: దిస్ ఇస్ నాట్ ధర్మ. ద
1: కాండక్ట్ ప్రవర్తన ఉండాలి.
0: అండ్ ఐ షుడ్ హ్యావ్ ద బిహేవియర్ అకార్డింగ్ టు మై ఫామ్.
1: అనేక సంస్కారములకే హాని కలుగుతుంది.
0: అండ్ దెన్ దట్ విల్ స్పీక్ ఆఫ్ మై రియాలిటీ.
1: కాబట్టి ఈ యొక్క రూకలు నాకు అక్కర్లేదు.
0: సో ఐ డోంట్ వాంట్ దిస్ మనీ, హీ సెడ్.
1: రెండవ రోజు నర్తక వేషం వేసుకుని వచ్చాడు.
0: నెక్స్ట్ డే యాక్టర్ అపియర్డ్ ఇన్ ద కోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డాన్సర్.
1: నర్తక వేషంతో కూడా చాలా నర్తనం చేశాడు.
0: హి వెంట్ ఆన్ డాన్సింగ్.
1: అప్పుడు ఆ నర్తకికి ఏదో కొన్ని కాసులు మాత్రమే తెచ్చిచ్చాడు.
0: దెన్ కింగ్ బ్రాట్ ఫ్యూ కాయిన్స్ యాజ్ ప్రెజెంటేషన్ టు ద డాన్సర్.
1: రాజా, ఇవి నాకు చాలదు అన్నాడు.
0: అండ్ ఇన్ ద రోల్ ఆఫ్ డాన్సర్ ద యాక్టర్ సెడ్ దిస్ మనీ ఇస్ నాట్ అడిక్వేట్.
1: కాసులు ఇచ్చినప్పటికి నాకు ఇంక వద్దు అని వదిలిపెట్టావు.
0: యెస్టర్డే ఐ గేవ్ యూ లాట్ బట్ యూ సెడ్ ఐ డోంట్ వాంట్.
1: ఈనాడు నీకు చాలదు అంటున్నావు.
0: అండ్ టుడే యూ సే ఇట్స్ నాట్ ఇనఫ్.
1: దీనిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అన్నాడు.
0: వాట్ డు యు మీన్ బై దాట్?
1: వేషాలకు తగినటువంటి భాషను ఉపయోగించుకోకుండా పోతే నా సంస్కారంకై నాశనం అవుతుంది అన్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ ఐ డోంట్ స్పీక్ ఇన్ ద వే అప్రోప్రియేట్ టు ద డ్రెస్ ఐ వేర్ ఆల్ ద మై రోల్ యాక్టివిటీస్.
1: ఈనాడు విద్యా థియేటర్స్ లో ఉన్నారు.
0: సో యు ఆర్ ఆల్ ఇన్ ద రోల్ ఆఫ్
1: విద్యార్థికి తగినటువంటి గుణములను మనం ప్రకటించాలి.
0: యు షుడ్ హావ్ క్వాలిటీస్ ఆఫ్ ఎ స్టూడెంట్.
1: విద్యార్థికి తగినటువంటి గౌరవాన్ని మనం సంపాదించాలి.
0: యు షుడ్ హావ్ ద రెస్పెక్ట్ యాజ్ ఎ
1: విద్యార్థి. వేషాలకు తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి.
0: యు షుడ్ హావ్ ది కండక్ట్ ఆఫ్ ఎ ట్రూ స్టూడెంట్.
1: విద్యార్థి పోతున్నాడంటే వినయ విధేయతను మనం ప్రకటించాలి.
0: ఎ స్టూడెంట్ షుడ్ బి of humility.
1: విద్యకు వినయమే రక్షణ.
0: అండ్ ది హ్యూమిలిటీ ఇస్ ద హాల్ మార్క్ ఆఫ్ ద స్టూడెంట్ లైఫ్.
1: కనుక విద్యార్థులందరూ కూడా కేవలము
0: ఆల్ స్టూడెంట్స్
1: వినయ విధేయతలతో గౌరవ మర్యాదలతో సత్యవాక్ పరిపాలనతో ధర్మాన్ని ఆచరిస్తూ పోవాలి.
0: దేర్ఫోర్ స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ హ్యూమిలిటీ, రివరెన్స్ అండ్ రెస్పెక్ట్, ఫాలో ట్రూత్ అండ్ ధర్మ.
1: సద్గుణములు
0: వర్చ్యూస్,
1: సద్బుద్ధి
0: గుడ్ మైండ్,
1: సత్యనిరతి
0: ట్రూత్,
1: భక్తి
0: డివోషన్,
1: క్రమశిక్ష
0: డిసిప్లిన్,
1: కర్తవ్య పాలనములు
0: డ్యూటీ,
1: నేర్పునది విద్య.
0: That these qualities are given by education.
1: విద్యార్థి నేర్వవలయు.
0: The student has to cultivate and learn.
1: కనుక విద్యార్థికి తగినటువంటి వేషానికి తగినటువంటి ప్రవర్తన ఉండకపోతే ఆ వేషములకి అవమానం అయిపోతుంది.
0: If your behavior is not in accordance with the dress you put on, you lose your value.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరందరూ ఎందుకు అతి గౌరవాన్ని సంపాదిస్తున్నారు నాకు తెలుసు.
0: In fact, Bhagwan is aware that you are highly respected.
1: కానీ సహజంగా నేను చెప్పవలసింది చెప్తున్నాను.
0: But Bhagwan wants to tell you in his own way.
1: కానీ మరొకటి హెచ్చరించడం ఏంటంటే విద్యా వేషములకు తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి.
0: బట్ భగవాన్ కాషన్స్ యూ దట్ యువర్ కాండక్ట్ షుడ్ బి ఇన్ అకార్డింగ్ టు డ్రెస్.
1: చూపులు చాలా ప్రధానమైనటువంటివి.
0: లుక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: చూపులు దేన్ని చూడాలో అలాన్ని మాత్రమే చూడాలి.
0: యూ షుడ్ సీ దాట్ వాట్ యువర్ సపోజ్.
1: దశ లోపల బజార్ లో పోయేటువంటి వారిని చూడకూడదు.
0: యాజ్ ఎ స్టూడెంట్ యూఆర్ నాట్ సపోజ్ టు లుక్ ఎవ్రీబడి ఆన్ ది స్ట్రీట్.
1: అప్పుడు అట్లా చూసినప్పుడు అది ఒక కాకి దృష్టిగా రూపొందుతుంది.
0: అండ్ దెన్ ద లుక్ సచ్ లుక్స్ వాచింగ్ ఎవ్రీబడి ఆన్ ద స్ట్రీట్ అమౌంట్స్ ద లుక్ ఆఫ్ ఎ క్రో.
1: నీకు ఎందుకు తెలుసో అన్ని చూసే కందులక.
0: యు నో వై ఐస్ ఆర్ గిఫ్టెడ్ టు వాచ్ ఎవ్రీథింగ్.
1: కాదు కాదు కాదు కాదు.
0: నో,
1: విద్యార్థి దశలో దేనిని చూడాలో దాన్ని చూడాలి.
0: యాజ్ ఎ స్టూడెంట్ యు ఆర్ సపోజ్ టు సీ దట్ వాట్ యు ఆర్
1: గ్రంథాన్ని చూడు.
0: యు సీ ద బుక్,
1: దాన్ని చదువు.
0: అండ్ యు రీడ్,
1: తల్లిదండ్రులను చూడు.
0: యు సీ యువర్ పేరెంట్స్
1: చూడు.
0: అండ్ ఫ్రెండ్స్.
1: అంతే కానీ మిగతా వారిని ఎవరిని చూడరాని వారిని చూడకూడదు.
0: యు ఆర్ నాట్ సపోజ్ టు లుక్ ఎవ్రీబడి, లుక్ ఎట్ ఎవ్రీబడి.
1: ఎవరైనా మన ఏజ్ వాళ్ళే చక్కన పోతుంటారు.
0: అండ్ పీపుల్ ఆఫ్ ఏజ్
1: వీరు కదా అని వారిని చూడకూడదు.
0: అండ్ యూ షుడ్ నాట్ లుక్ ఎట్ దెమ్.
1: ప్రతి ఒక్కరు కూడా అక్క చెల్లెండ్రు అన్న తమ్ముడుగా భావించాలి.
0: యూ షుడ్ కన్సిడర్ ఆల్ యాజ్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీ వయసు లోపల
1: మీరందరూ కూడా అక్క చెల్లెండ్రుగా భావించాలి. స్త్రీలను
0: అట్ దిస్ ఏజ్ యూ షుడ్ కన్సిడర్ ఎవ్రీబడి
1: తల్లులుగా విశ్వసించాలి.
0: యూ షుడ్ కన్సిడర్ మదర్.
1: ఊరికి కన్నులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు చూడకూడదు.
0: బికాస్ ఆఫ్ ఐస్ యూ కెనాట్ లుక్ ఇన్ ఎనీవే.
1: ఆ విధంగా చూసినప్పుడు సూర్య నమస్కారంలో దృష్టిని కూడా పోగొట్టాడు.
0: And because of such bad looks, you lose your sight.
1: Surya Namaskaram chepparu.
0: You salute, respect your sun god.
1: Evaru ye vidhanga ee pedda chedda drushtini chustaro vaallalo nenu kanu drushtinchi vereyipothanu annadu suryudu.
0: And sun said, I will withdraw the sight or vision from that person who has bad looks.
1: Kanuka evarunte vaarini chudakoodadu.
0: So you cannot look
1: at దారిలో నడుస్తున్నావు, దారి చూసుకుంటూ నువ్వు పో.
0: యాజ్ యూ పాస్ బై వాచ్ఫుల్ ఆఫ్ ద రోడ్,
1: నీకు క్షేమమే అవుతుంది. గుణములు మంచిగా పెరుగుతాయి.
0: యూ విల్ బి సేఫ్ విత్ యువర్ వాచ్ ఎవ్రీ స్టెప్.
1: నువ్వు రోడ్ లో నడుచుకుంటూ లేకపోతే రోడ్ లో సైకిల్ పైన పోతూ ఈ యొక్క పిక్చర్ ఆ యొక్క పిక్చర్ ఈ మనిషిని ఆ మనిషిని చూసుకుంటూ పోతే ఎవరికి యాక్సిడెంట్ జరిగేది?
0: యాజ్ యూ పాస్ బై ఆర్ రైడింగ్ ఆన్ ఎ సైకిల్ ఇఫ్ యూ వాచ్ ఆల్ వాల్ పోస్టర్స్ అరౌండ్ హూ ఇస్ పుట్ టు డేంజర్.
1: కనుక నీవు దారిపైన దృష్టి వదలి ఇంకొకరి పైన దృష్టి పెట్టి నీకే యాక్సిడెంట్ జరుగుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఆర్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ద రూట్ అండ్ ద రోడ్ క్యారీడ్ బై అదర్ సినారియో. కాన్సంట్రేట్ ఆన్ ద రోడ్ ద పాత్.
1: ఆ విధమైనటువంటి దీంట్లో మనం అభివృద్ధి పరచుకోవాలి. దృష్టిని కంట్రోల్ చేసుకోవాలి.
0: కంట్రోల్ యువర్ లుక్స్.
1: బుద్ధుడు కూడా మొట్టమొట్ట సమ్యక్ దృష్టి అని పెట్టాడు.
0: వీ షుడ్ హ్యావ్ గుడ్ లుక్స్ అకార్డింగ్ టు బుద్ధ.
1: సమ్యక్ దృష్టి, మంచి దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ సచ్ గుడ్ లుక్స్.
1: పిచ్చి దృష్టిని మనం అభివృద్ధి పరచుకుంటే మనం పిచ్చివారం అయిపోతాం.
0: అండ్ ఇఫ్ వీ హ్యావ్ బ్యాడ్ లుక్స్ వీ టర్న్ మ్యాడ్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: అరిస్టాటిల్ అనేటువంటి వాడు నడుస్తూ వచ్చాడు.
0: అరిస్టాటిల్ వాస్ ప్రొసీడింగ్.
1: వారి యొక్క గురువు కూడాను ఈ యొక్క మార్గంలోనే పిల్లల్ని బోధిస్తూ వచ్చారు.
0: అండ్ హిస్ ప్రిసెప్టర్ ఆల్సో వాస్ టీచింగ్ అలాంగ్ సైడ్.
1: అరిస్టాటిల్ యొక్క గురువు ప్లేటో.
0: ప్లేటో వాస్ ద టీచర్ ఆఫ్ అరిస్టాటిల్.
1: తాను కూడాను ఇవే అనుసరించి వచ్చాడు.
0: హి వాస్ ఆల్సో ప్రొసీడింగ్ ఇన్ ది సేమ్ వే.
1: ఆయన చెప్పాడు,
0: హి సెడ్,
1: సత్యం మన యొక్క దృష్టి.
0: Truth is our vision.
1: మంచితనము, గుడ్నెస్ మన యొక్క దృష్టి.
0: గుడ్నెస్ ఈజ్ అవర్ విజన్.
1: బ్యూటీ మన యొక్క దృష్టి.
0: బ్యూటీ ఇస్ అవర్ సైట్.
1: ఏది బ్యూటీ?
0: వాట్ ఇస్ బ్యూటీ?
1: టీచర్.
0: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్.
1: అదే మన యొక్క బ్యూటీ.
0: దట్ ఈస్ ది బ్యూటీ.
1: సత్యం శివం సుందరం అన్నారు.
0: దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ సత్యం శివం సుందరం. ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: అయ్యేటప్పుడు చెప్పాడు ఆయన గురువు దారి నడుచుకుంటూ పోతున్నాడు.
0: అండ్ దిస్ టీచర్ వాస్ పాసింగ్ బై.
1: ఆయన ఎవరిని చూసేటువంటి వాడు కాదు.
0: హీ నెవర్ లుక్డ్ ఎవ్రీబడి.
1: ఎందుకంటే యువకులకంతా తాను లీడర్ గా ఉన్నాడు.
0: బికాస్ హీ వాస్ ద లీడర్ ఆఫ్ యూత్.
1: ఆ యువకులకు తగినటువంటి చెప్పినప్పుడు తాను కూడా నడుచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు టీచ్ ద వెల్ హీ హస్ టు ప్రాక్టీస్ ఆన్ హిస్ ఓన్.
1: కింద చూసుకుంటూ పోతున్నాడు.
0: హీ వాస్ జస్ట్ ప్రొసీడింగ్
1: వాక్.
0: ఇట్ వాస్ ఈవినింగ్ వాక్.
1: ఫుట్ పాత్ చేస్తున్నాడు.
0: అండ్ హీ వాస్ వాకింగ్ అలాంగ్ ద ఫుట్ పాత్.
1: అదే ఈవినింగ్ లోపలే ఎవరో ఇంకొక ఆఫీసర్ కూడాను ఆ ఫుట్ పాత్ పైన నడుచుకుంటూ వస్తున్నాడు.
0: ఇన్ ద సేమ్ ఈవినింగ్ అనదర్ ఆఫీసర్ ఆల్సో వాస్ పాసింగ్ బై. ఈవినింగ్ వాక్.
1: ఇద్దరు వచ్చారు, కొట్టుకున్నారు, డి కొట్టారు.
0: బోత్ కేమ్ ఇన్ క్లాస్.
1: తక్షణమే ఇతను చెప్పాడు, హూ ఆర్ యూ అన్నాడు.
0: ఇమీడియట్లీ హీ ఆస్క్డ్, హూ ఆర్ యూ?
1: అయ్యా, నేను దానికోసమనే ప్రయత్నం చేస్తున్నా, నేనెవరో చెప్పమని దయచేసి చెప్పండి అని పాదాల పైన పడ్డాడు.
0: ఇన్ రిప్లై టు దిస్ క్వశ్చన్, హూ ఆర్ యూ, ద గురు సేడ్, ఇన్ ఫ్యాక్ట్ ఐ మీన్ సర్చ్
1: నేనెవరు అని చింతిస్తున్నాను.
0: ఐ హావ్ బీన్ థింకింగ్ దిస్.
1: దయచేసి చెప్పండి అని చెప్పి అన్నాడు.
0: ఐ వాంట్ యూ టు లెట్ మీ నో హూ ఐ యామ్.
1: అతనే సోక్రటీస్.
0: అండ్ హీ ఈజ్ సోక్రటీస్.
1: ఈ సోక్రటీస్ అనేటువంటి వాడు యూట్యూబ్ అందరినీ చేర్చుకుని చక్కని బోధన సల్పుతూ వచ్చేటువంటి వాడు.
0: సోక్రటీస్ వాస్ టీచింగ్ యూత్ అరౌండ్ హిమ్.
1: చెడ్డ చూపు చూచేటువంటి వాడు కాదు.
0: నెవర్ హావ్ బ్యాడ్ లుక్.
1: చెడ్డ విషయాలు వినేటువంటిది కాదు.
0: హి నెవర్ లిసన్ టు బ్యాడ్ థింగ్స్.
1: ఏమి లౌడ్ స్పీకరా, ఇష్టమొచ్చినట్టు వినటానికి వినకూడదు. ఏది వినాలో వాటి వినాలి.
0: హియర్ ఇస్ నాట్ లైక్ ఎ లౌడ్ స్పీకర్. యు ఆర్ నాట్ సపోజ్ టు హియర్ వాట్ యు షుడ్
1: వినకూడదు.
0: యు షుడ్ నాట్ హియర్ ఎవ్రీథింగ్.
1: తలచాలి, ఏది తలచాలో దాన్ని తలచాలి.
0: యు షుడ్ థింక్ ఇన్ ద రైట్ డైరెక్షన్.
1: ఎక్కడ ఏమిటి తలచాలో తలచాలి.
0: వాట్ వేర్ ఇస్ టు బి థాట్ దట్ యు షుడ్ థింక్.
1: అనవసరంగా రాత్రింతప్పుడు మీరు చింతన చేసుకుంటూ కూర్చోకూడదు.
0: యు షుడ్ నాట్ గో ఆన్ థింకింగ్ త్రూ అవుట్ నైట్.
1: ఆ విధంగా చింతన చేసేటువంటి కౌరవులకే వంశమంత నాశనం అయిపోయింది.
0: బికాస్ కౌరవా ఎంటర్టైన్ బ్యాడ్ థింకింగ్
1: దురాలోచన చేత పాండవుల యొక్క నాశనాని కోసమని దుశ్చింతను జరుపుతూ వచ్చేవాడు.
0: బికాస్ కౌరవస్ వర్ ఆల్వేస్ ఎంటర్టైనింగ్, మెనోవరింగ్, మానిపులేటింగ్,
1: అభివృద్ధి పరచుకోవడం చేత కౌరవులకే ముప్పు కలిగింది.
0: యాజ్ పాండవస్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంప్రూవ్ దేర్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్, దే వర్ హైలీ రిప్యూటెడ్ అట్ ది ఎండ్.
1: చెడ్డ చూపు, చెడ్డ వినికిడి, చెడ్డ తలపులు మానవుడు ఎందు ఉండకూడదు.
0: సో బ్యాడ్ లుక్స్, బ్యాడ్ హియరింగ్ అండ్ బ్యాడ్ థాట్స్ నో వన్ షుడ్ హావ్.
1: చెడ్డ మాటలు కూడా ఉండకూడదు.
0: అండ్ యు షుడ్ నాట్ యూస్ బ్యాడ్ వర్డ్.
1: మనసుకు ఆనందపరిచేటువంటి మాటలు ఇవ్వాలి.
0: యువర్ వర్డ్ షుడ్ మేక్ యువర్
1: మైండ్. యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్.
1: విద్యార్థుల్లో చక్కని గుణాలు.
0: దీస్ ఆర్ గుడ్ క్వాలిటీ.
1: విద్యార్థికి ఈ గుణములే అలంకారములు.
0: అండ్ దీస్ ఈస్ యువర్ రియల్ జ్యూ డెకరేషన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
1: ఈ వయసు లోపల మీరు సంపాదించుకోవాల్సినటువంటి గుణములు ఎంతైనా మీరు సంపాదించుకోవాలి.
0: దర్ మెనీ వర్చ్యూస్, గుడ్ క్వాలిటీస్ యూ కెన్ కల్టివేట్.
1: భవిష్యత్తులో వీటంతా కూడా వినియోగ పెట్టుకుని పోవాలి.
0: అండ్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ క్వాలిటీస్ దట్ యూ కల్టివేట్ నౌ ఇన్ ఫ్యూచర్.
1: ఈనాడు మనం సంపాదించుకుంటే కదా రేపటి దీన్ని వినియోగం చేసుకోవడానికి వీలవుతుంది.
0: ఇఫ్ యూ కల్టివేట్ దోస్ థింగ్స్ రైట్ నౌ, యూ కెన్ యూజ్ ఆఫ్ దెమ్ లేటర్.
1: సంపాదన లేకపోతే దేన్ని మనం వినియోగం చేస్తాం?
0: ఇఫ్ యూ డోంట్ కల్టివేట్, వాట్ యూ ఆర్ గోయింగ్ టు డూ ఇన్ ఫ్యూచర్?
1: సద్గుణములు, సద్బుద్ధి, సత్యనిర్తి, సత్యవాకులు మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ఫోర్ యూ హ్యావ్ టు డెవలప్ ఆల్ ద వర్చ్యూస్, ద డ్యూటీ, డిసిప్లిన్ అండ్ ద డివోషన్, అడియరెన్స్.
1: బుద్ధుడు నిరంతరం కూడా మంచి దృష్టి కావాలని. సమ్యక్ దృష్టి, సమ్యక్ దృష్టి అనేవాడు.
0: బుద్ధ ఆల్వేస్ రిపీటెడ్లీ సెడ్ గుడ్ లుక్స్ ఆర్ ప్రైమ్ ఇంపార్టెంట్.
1: శిష్యులందరూ అటు ఇటు చూడకూడదు.
0: అండ్ హీ నెవర్ అలౌడ్ హిస్ డిసైపుల్స్ టు లుక్ హిదర్ అండ్
1: దట్. దానివల్ల వచ్చిన ఫలితం ఏమిటి?
0: వాట్ ఇస్ ఇట్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్?
1: దుర్భావములు అభివృద్ధి అయిపోతాయి.
0: యు డెవలప్ బ్యాడ్ థాట్స్.
1: దుర్భావములు నిన్నే హతం చేస్తాయి.
0: అండ్ బ్యాడ్ థాట్స్ విల్ రూయిన్ యు అల్టిమేట్లీ.
1: చూడకూడదు.
0: సో యు కెనాట్ లుక్ లైక్ దట్.
1: ఈ చూపును అదుపులో పెట్టుకో.
0: కంట్రోల్ యువర్ విజన్
1: అని సమ్యక్ దృష్టి అని
0: బోధిస్తారు. దట్ అమౌంట్స్ టు గుడ్ లుక్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ఈ వయసు లోపల
0: అట్ దిస్ ఏజ్
1: చాలా ఎంతో ఘనకీర్తిని సాధించాలి.
0: అండ్ యు షుడ్ హావ్ వెరీ గుడ్ నేమ్.
1: భారతదేశములకు మీరు నాయకత్వాన్ని వహించాలి.
0: యు ఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ భారత్.
1: నేటి బాలబాలికలే రేపటి పౌరులుగా తయారవుతారు.
0: బాయ్స్ అండ్ గర్ల్స్ ఆఫ్ టుడే ఆర్ ది ఫ్యూచర్ సిటిజన్స్.
1: ఈనాటి యువకులే రేపటి లీడర్స్ గా మారిపోతారు.
0: యూత్ ఆఫ్ టుడే ఆర్ గోయింగ్ టు బి ది లీడర్స్.
1: ఈ విధంగా లీడర్స్ గా వచ్చి దేశాన్ని పవిత్రం గావించాలి.
0: అండ్ ఫ్యూచర్ లీడర్స్ షుడ్ మేక్ దిస్ కంట్రీ సీక్రెట్.
1: లీడర్ ఎంత ఉంటుంటారో దానికి తగినట్టుగా ఉంటుంది దేశము.
0: అండ్ ఇఫ్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ యూ.
1: కనుక మీరు మంచివారైనప్పుడే దేశం కూడా మంచిదవుతుంది.
0: ఇఫ్ యు ఆర్ గుడ్ ది కంట్రీ ఇస్ బౌండ్ టు బి.
1: పవిత్రమైన భారతదేశాన్ని, త్యాగ భూమి అయిన భారతదేశాన్ని, కర్మభూమి అయిన భారతదేశాన్ని పుణ్య భూమి అయిన భారతదేశాన్ని మీరు పుణ్యపురుషులుగా జీవించి దాని పుణ్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: Therefore, Bharat being the land of sacrifice, land of action, the land of merit, it has to be upheld by you people.
1: మీ దేహాన్ని కాపాడుకోవాలి.
0: For that purpose you have to maintain your body.
1: కనుక దేహం అనేటువంటిది పోతే మనం కరాదు తిరిగి.
0: When once the body is lost,
1: దేహం పోయినా మనం సాధించవచ్చు, కానీ దేహం పోతే తిరిగి మనం
0: regain anything if anything is lost, but not the body.
1: కనుక లక్ష్యాన్ని సాధించేంత వరకు నీ ప్రయాణం సాగించు.
0: To achieve the goal, until you reach the destination, proceed, go ahead.
1: అదియే మీ లక్ష్యంగా తీసుకోవాలి. అదియే మీ ప్రతిజ్ఞగా పట్టాలి.
0: Keep it as the chief aim.
1: పట్టినా పట్టేదో పట్టనే పట్టు తిరిగి పట్టుని గడిదా అట్నే ఉండు.
0: You have determined somewhere other. Hold on until you are successful.
1: కోరు వేనియో కోరనే కోర్తిని కోకి చెల్లుడాక పోవకుండు.
0: Having desired anyway, do not return until the desire is fulfilled.
1: అడిగినదేదియో అడగనే అడిగితిని అడిగినదిదాక విడువకుండు.
0: Having asked, never give up until it is given.
1: తలచినదేదియో తలచనే తలచితే తలపు తీరుడాక పోవకుండు.
0: Having thought somewhere other until the thought is reality, do not
1: కోరుపడలేక మీరైన భూవలియు వనం తెలియక తామైన అడుగవలయు.
0: Out of disgust, God should bless you, or you should faint in the
1: way. తనక తానైనప్పుడు వస్తాడు. వనం తెలియక మీరైనా అడగాలి.
0: Out of disgust, he might comfort the poor, or you may drop
1: them. పోవుట విద్యార్థి దీక్ష కాదు.
0: But if you return without the fulfillment, it is not the quality of a student.
1: కాదు, విద్యార్థి దీక్షనే కాదు.
0: It is not the determination.
1: అన్నింటినీ మీరు సాధిస్తూ పోవాలి.
0: You should achieve.
1: అది ఏ విద్యార్థి దీక్ష?
0: Then that is the determination of a student.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: పెద్దలు చెప్పినవి, మీ విద్యార్థులు పలికినవి, టీచర్స్ మీకు బోధించినవి అన్నింటినీ హృదయంలో భద్రం చేసుకుని క్రమక్రమేణ భవిష్యత్తులో అప్పుడప్పుడు దీన్ని ఉపయోగపెట్టుకుంటూ మీరు సార్థకాన్ని ఆదర్శంగా చేపించూ సాధించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ ఆల్ స్టూడెంట్స్ టు ట్రెజర్ ఆల్ దోస్ థింగ్స్ టాక్ టు యూ, ఆల్ దోస్ థింగ్స్ స్పోకెన్ టు యూ బై ఎల్డర్స్, బై స్టూడెంట్స్, and all those ideals be treasured so that you would practice in future and be well ideal citizens. So saying, Bhagwan brings his divine discourse to a close.

0: of this sacred country, the sacred India, you will have to regard these sacred days as days which will confer on you a certain amount of divinity and sacredness.
1: ఆధ్యాత్మికమైన కానీ మనం ఒంటరితనమని కానీ లేని ఏకత్వమైనటువంటి జీవితం కానీ భావించరాదు.
0: We should not think that divine pursuits, ఆధ్యాత్మిక life is not something which is lonely and isolated.
1: మానవ సంబంధమైనటువంటి రాగద్వేషములకు ఎట్టి సంబంధము లేనటువంటి యొక్క మానవత్వాన్ని ఏకత్వంగా భావించి అందులో దివ్యత్వం మాత్రమే మనం ప్రకటింపజేసేటువంటి యొక్క మహాపవిత్రమైనటువంటి జన్మగా మానవత్వాన్ని విశ్వసించాలి.
0: We have to believe and we have to accept that man's life is something which is extraordinary and which is able to eliminate from your minds all hatred, all attachment and make you ultimately realize humanity as one.
1: ప్రకృతి యొక్క చైతన్యము నిరసనమైనటువంటిది కాదు, అది మహాపవిత్రమైనటువంటిది. కేవలం గుణములతో చేరినంత మాత్రమే అహంకార పూరితమైనప్పుడు అది కొంత వికారమైనటువంటి ఆకారము ధరిస్తుంది. అదే ఈశ్వరపరమైనప్పుడు అది సాధారణమైనటువంటి యొక్క సత్యస్వరూపాన్ని అందిస్తుంది.
0: What you see, the movement and the life in nature is not something which has no significance at all. You should not think just because when it is associated with yourself and with your ego, it is going to give you some pleasures and pains, that it has no divine significance. The very same nature, when it is associated with Ishvara Prakriti or the nature of Ishvara, it will give you happiness.
1: మానవ జీవితంలో ఈశ్వరత్వాన్ని మనం ప్రకటించవలసినటువంటి మానవత్వంలో కేవలం సమూహం యొక్క తత్వాన్ని మాత్రమే మనం అర్థం చేసుకొని అనుభవించుకోవటంలో వ్యర్థమైపోతుంది జీవితం. మానవ సమాజంలో ఈశ్వరత్వమే ప్రధానమైనటువంటి యొక్క సత్యాన్ని కూడా మనం గుర్తించవలసింది.
0: ఇఫ్ వీ డూ నాట్ ఎస్టాబ్లిష్ అండ్ సీ ఇన్ మ్యాన్స్ లైఫ్ ది ట్రూత్ ఆఫ్ డివినిటీ అండ్ ది ట్రూత్ ఆఫ్ ది లార్డ్, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇఫ్ ఇన్ ది లైఫ్ we only see the social aspect and the group aspect, then we will be making a mistake. We will have to utilize our life for the purpose of establishing the divine aspects of life.
1: Chitti vikaramulaku vikrutam antapudalo kevalam gurum ledi karanamga untunnayi, deeni vyamaham ledi deeniki aadharamga untunnayi, deeni yokka sankalpam ledi deeni saririkunti kalagamuga gochistunnayi.
0: For such distorted appearances, for such distorted views, it is only our gunas, that is our views and what we develop, our tastes and our lack of taste, our maya or vyamoha, our illusion, this is responsible for such distorted pictures.
1: ఆధ్యాత్మికం వ్యక్తిగతమైన కాదు, సమస్య స్వరూపంగా సాక్షాత్కరించేటువంటి సత్వరూపంగానే భావించాలి.
0: Spiritual development is not something that is characteristic of an individual. We shall have to accept spiritual development as something that is related to the entire society.
1: భగవంతు సర్వజ్ఞాని సర్వభూతాంతరాత్మ ఇట్టి సత్యములను ఆధారమైన రూపమైనటువంటి యొక్క మార్గములను ప్రవేశించినప్పుడే మనకు దాని యొక్క సత్యం కూడా గోచరిస్తుంటాయి.
0: God is present everywhere. God is in every living thing. It is only when we recognize and accept such a universal truth that we will be able to see the realities.
1: అట్టి సత్యమును మనం గుర్తించుకునే నిమిత్తమై భగవంతుడు ప్రధానమైనటువంటి యొక్క ఆధారాన్ని మనకు అందించినాడు, అదే బుద్ధి.
0: It is to enable us to recognize this truth and to accept such a truth, God has handed us something which is an essential quality of man, and that is our intelligence.
1: ఈ బుద్ధి ద్వారా తన యొక్క స్వరూపాన్ని వెతికి తద్వారా ఆత్మతత్వాన్ని గుర్తించి తన యొక్క ఆధారము మాత్రమే తన లక్ష్యంలో ఉంచుకోవటమే నిమిత్తమై ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క బుద్ధిని మనం ఉపయోగపెట్టవలసినటువంటి అవసరం.
0: It is by using this intelligence which God has given us that we should search for our inner self, that we should realize the divine spirit in us, and it is necessary that we should use the intelligence God has given us for this specific purpose.
1: కానీ ఈనాడు దానికి మనం విరుద్ధంగా మనం ప్రవర్తిస్తున్నాం. ఎటువంటి యొక్క పరికరము ఏ నిమిత్తమే మనకు అందించినో దాన్ని ఆ మార్గంలో ప్రవేశించలేక భిన్న మార్గంలో దాన్ని ఉపయోగపెట్టుకోవడం చేతనే మనకు భిన్న భావములతో మన జీవితం ఒక అయోమయ స్థితికి వెళ్ళిపోతుండాలి.
0: But today we are using this intelligence of ours in a manner which is contrary to God's wish. We are not using the intelligence in the manner in which it should have been used according to God's wish. That is the reason why we are finding things which are contrary to truth and to nature.
1: మన జీవితం తెల్లవారి మొదలు రాత్రి వరకు బయట దృష్టి ప్రవేశపెట్టి తద్వారా బయట యొక్క శుభ్రంతో సౌభాగ్యం కోసమై మనం ఆశిస్తున్నాము కానీ అంతర్ముఖమైనటువంటి దాన్ని మనం ప్రవేశపెట్టి తద్వారా ఆత్మతత్వాన్ని ఎదిగేటువంటి ప్రయత్నానికి మనం కూలుకోవటం లేదు.
0: We are using this only to develop our outer view. Therefore, we are devoting ourselves and attaching ourselves to outer pleasures. But we have not been using this to study and to look at an inner view and realize our inner self.
1: మనం ఆత్మవేదికే నిమిత్తమే అందించినటువంటి యొక్క ఈ బుద్ధి ద్వారా మనం అన్నమాటే ప్రాణాలుకోవటము ఇది మానవత్వానికి మతిపూర్తినట్టుగా ఉంటుంది.
0: So, to use the intelligence which has been granted to us by God in order that we may search and find and know the nature of the inner Atma, to use such intelligence merely for providing ourselves with food and with such pleasures, it will be degrading the human race itself.
1: ఎట్టి విద్యావంతుడైనా ఎట్టి బలవంతుడైనా ఎట్టి గుణవంతుడైనా ఎట్టి అధికారవంతుడైనా కేవలం తన యొక్క ప్రవర్తనలు అన్ని కూడా అన్నపానాల నిమిత్తంగా ఉపయోగపెట్టినట్టుగా తాను భావిస్తూ ఆరాట పడుతూ తన జీవితంలో అర్థం చేసుకోలేని యత్నంలో తాను నిరసన పొందుతున్నాడు.
0: నో మ్యాటర్ హౌఎవర్ ఎడ్యుకేటెడ్ ఏ పర్సన్ మే బి, హౌఎవర్ క్లెవర్ ఏ పర్సన్ మే బి, హౌఎవర్ రిచ్ ఏ పర్సన్ మే బి, హౌఎవర్ పవర్ఫుల్ ఏ పర్సన్ మే బి, ఇఫ్ ఆల్ ది టైమ్ హీ స్ట్రగ్లింగ్ టు గెట్ హిస్ ఫుడ్ and to get his drink, then he is simply wasting his life.
1: మేధాయుగంలో ద్వాపరయుగంలో ఉన్నటువంటి కోతులు కూడా గోపికలు కూడా ఆహార నిమిత్తమే వెతికేటువంటిది అన్నము వెతికేటువంటి వాడు పాపి, ఆస్తులు వెతికేటువంటి వాడే గోపి అని కూడా వాడు వర్ణించారు.
0: Even in the yugas that have gone by, that is in the Treta Yuga and the Dwapara Yuga, the monkeys and the gopikas, they have described those who are searching only for food as monkeys, those who do not search only for food as gopis.
1: ఇలాంటి ఆత్మ నిమిత్తమై మనం అన్వేషించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి చిత్తములు మనలో ఉండినప్పుడు భగవంతునికి అర్పితం చేసినప్పుడు తాను గురువుల యొక్క పంచము నుండి ఈ చిత్తవృత్తుల యొక్క చిన్న చీకటి నుండి మనల్ని తన హస్తములకు చేర్చుకొని తర్వాత ఈ శిఖరముల మధ్యలో దాటించి మన చరణ మరణం అనేటువంటి యొక్క వైఖరిని లంఘింపజేసి నక్షత్రముల మధ్య నడిపించి జ్యోతిర్మయములో చేర్పించి తన హృదయానికి హత్తుకునేటువంటి పవిత్రమైన చిత్తాన్ని తాను అనుగ్రహించడానికి ఎంతైనా సంసిద్ధులై ఉంటుంటాడు.
0: If we therefore devote all our time to the realization of the inner divine spirit in us, and we develop what may be called a good spiritual heart, then there will be a chance. And in fact, God will then liberate you from this prison of earthly desires, from the earthly aspirations and passions, and He will also liberate you from the cycle of birth and death. He will take you to the high place of stardom and in fact He will take you into Himself.
1: కానీ ఈ అన్నిటికీ ఈ కామ క్రోధములనేటువంటి మహాపిశాచుల మానవుడు వెంట అది దండవలే ఉంటుంది. కొంతవరకు కూడా అతన్ని మానవత్వానిగా మరిపింపజేసి దానవత్వంగా తయారు చేస్తూ వస్తున్నాయి.
0: Unfortunately, through all this, the bad qualities such as lust, such as anger, such as greed and so on, they are keeping themselves close to man and they are turning him into inhuman and sometimes making a beast.
1: తనుకనే ఈ కామక్రోధమును అరికట్టుకోవడానికి ఈ కామక్రోధములకు మూల స్థానమైనటువంటిది ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: We should therefore try and control and limit this lust and anger. What is it that we have to develop in order that we may control this lust and anger?
1: ఈ రెండింటికి వాస్తవమైనటువంటి స్థానం ఇంద్రియములు మనస్సు.
0: The true place where these things reside are our bodily organs and our mind.
1: తనలో ఉండి తననే ఆడించి తననే నడిపించి తననే స్వాధీనం చేసుకునేటువంటి తన ఇంద్రియములు మాత్రమే తాను స్వాధీనం చేసుకునేకపోయినా ఇంకా బయట ఉన్నటువంటి ఒక పరిస్థితి కానీ వాతావరణం కానీ తాను ఏ విధంగా స్వాధీనం చేసుకోవచ్చారో అర్థం కానిటువంటి స్థితిలో ఉంటుంటాయి.
0: The bodily organs are born with the body. They are born in him. They work with him. They work for him. And if man cannot control such organs which are born in him and which are intended for him, how is he going to control anything else outside himself?
1: నిత్య సత్యమైనటువంటి ఆత్మకు అతి దూరమైపోవడం చేత మనం అశాంతి అంటే మన జీవితం అంకితం చేస్తున్నాము కానీ ప్రశాంత సంబంధమైనటువంటి పవిత్రమైన ఆనందానికి అతి దూరమైపోతున్నాము.
0: బై లవింగ్ దీస్ లస్టీ డిజైర్స్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ టు ఓవర్ పవర్ అస్ అండ్ బై లవింగ్ అవర్ సెల్ఫ్ టు సబ్సర్వియంట్ టు దెమ్ వీఆర్ ఓన్లీ బికమింగ్ మోర్ అండ్ మోర్ డిస్టెంట్ from what is eternity, what is permanent truth. We are causing ourselves a considerable amount of disturbance and we are becoming further and further from peace.
1: జగత్తునందు పోటమయ్యేటువంటి ప్రతి పదార్థము కొరకు మనకు స్థిరంగా నిలిచేటువంటిది కాదు, మనకు దక్కేటువంటిది కాదు. ఏదో కొంతకాలము ఏదో గాలి మెడల వలె లేక ఎండబావడం వలె మనకు కనిపించి మన జీవితంలో భ్రమింపజేసేటువంటి యొక్క మోసగాండంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి.
0: All the things that we see in this world, they are not going to be permanent. They are only transient. However, they seem to give us an impression which the mirage gives. We think that it is permanent, but this is going to vanish in time.
1: ప్రతి మానవుడికి కూడా మానసిక శాంతి అత్యవసరం.
0: For every man, peace of mind is absolutely necessary.
1: కాని ఈ మానసిక శాంతి ధనం వల్ల కాని పదం వల్ల కాని ఇంకే విధమైనటువంటి బలం వల్ల కాని మనకు లభించేటువంటి కాదు.
0: But this peace of mind is something which no one can get either by the possession of money or by the possession of a power or by the possession of some status.
1: ఒక్క దైవభావం నుంచి మాత్రమే ఇది లభించేటువంటి పదార్థం.
0: It is only from our thinking of God and it's only by our feeling about God that
1: we are ఆధ్యాత్మిక మార్గమును తాకుదము. మానవుని దైవం వైపు మరల్చే నిమిత్తమై మేము ఆశించటలేదు. దైవమును మానవీయంగా అవతరింపజేసేటువంటి సత్యాన్ని మాత్రమే గుర్తించి దివ్య జీవితమైనటువంటిగా మీరు అనుభవించాలని మేము ఆశిస్తున్నాము.
0: Today, all the spiritual paths which we are hoping, we are not wanting to turn man towards God. We are hoping that God will be established in man's mind and thus cause him happiness.
1: తనకి ఈనాడు సత్యాన్ని జనాలనేటువంటి యొక్క పదవులు కూడా అర్థం లేని స్థితిగా ఉంటుంది. సత్యం తెలియనటువంటి మానవ లోకంలో లేదు. ప్రతి పిల్లవాడి మొదలు పెద్దవాడి వరకు సత్యం గుర్తించేస్తుంటారు. సత్యాన్ని జనాలనేటువంటిది మాత్రం చేయక సత్య ప్రకటనకై ప్రతి ఆస్తికుడు పాటు పెట్టాలని ప్రయత్నం చేయాలి.
0: Thus today, there is no meaning in our talking about pursuit of truth. In fact, everyone is pursuing truth and truth is inherent in him. But what we should really try and attain is to express, is to proclaim truth.
1: రాత్రి దొంగతనం చేసినటువంటి దొంగ కూడా నేను దొంగలోనేటువంటి సత్యం వాడి చేస్తున్నాను. కానీ పోలీసులు వారి బాధ కోసమే తాను అసత్యాన్ని మరుగు చేసుకుంటున్నాడు. తనకు సత్యం తెలియదు కాదు. కనుక సత్యము ప్రతి యొక్క స్వరూపమై తన యొక్క స్వభావమై తన యొక్క ఆనందమయమై తన యొక్క ఆత్మస్వరూపమై కూడా ఉంటుంది.
0: ఈవెన్ ది థీఫ్ హూ కమిట్స్ ద థెఫ్ట్ డ్యూరింగ్ ది నైట్ నోస్ వెరీ వెల్ ది ట్రూత్ దట్ హీ హాస్ కమిటెడ్ ది థెఫ్ట్, బట్ హీ ఈస్ హైడింగ్ ది ట్రూత్ simply because he is afraid of proclaiming it. If when he proclaimed it, those who are responsible for punishing him, the police will get hold of him. Truth is part and parcel of every individual. That one must realize.
1: సత్య ప్రకటన చేయడం ఆచరించినప్పుడే మనకు భారతదేశం యొక్క పవిత్రమైనటువంటి సృష్టియే కాక యావత్ ప్రపంచమునకు సుఖశాంతిని అందించడానికి తగినటువంటి కర్తవ్యమే అయిపోతాం.
0: It is only when we accept the path of truth in that manner, and it is only when we follow the path of truth, and we ultimately proclaim the truth and make it evident to everybody, we will be able to make our life in this country a worthy one.
1: అట్టి సత్యత్వాన్ని ప్రకటింపజేయడం నిమిత్తమై ఇట్టి పదజన్మలు అప్పుడప్పుడు మనకు ఏచించి తద్వారా మనకు లాభము చేయించి మన యొక్క జీవితంలో అసత్య మార్గం నుండి సత్య మార్గంలో ప్రవేశింపచేయడానికి తగినటువంటి యొక్క పురుగులు మనం చేసుకుంటుండాలి.
0: It is to enable us to proclaim truth in that manner. Such sacred festival days like this come occasionally, and out of the celebration of such sacred festival days that we are led from untruth to truth.
1: ఈ నాడు మహాశివరాత్రి యొక్క పవిత్రమైనటువంటి పర్వదినములకు అంతరాత్మను వేరుస్తుంది.
0: Today, for this sacred day of Mahashivaratri, there is a separate inner meaning.
1: శివరాత్రి నాడు తనకు తెలిసినో తెలియకునో భగవత్ ఆరాధన జరుగుతున్న చేతను ముక్తి పొందవచ్చును, లేక మనకు విధమైనటువంటి సంస్కారం చేత తనకు కొంత పరిణామం కలగవచ్చునని కూడా మీకు అందించాడు. అంతేకాక భగవంతుడు ఆరాధన తన కట్టమును ముంచుకోవడం చేత తద్వారా ఈ యొక్క శివరాత్రి తాండవం జరుగుతుంది చేత శివరాత్రి అనేటువంటి పవిత్రమైనటువంటి దినము మనకు ఒక పర్వదినంగా ఏర్పడిందని కూడా తెలిపాడు. కానీ ఇవన్నీ కూడా మానవునికి కొన్ని కథల మూలకంగా, కొన్ని అనుభవం మూలకంగా, కొన్ని ఆదర్శ మూలకంగా తన యొక్క నిజ స్థానంలో గుర్తింపజేయడానికి సూచించినటువంటి సూచనలే కానీ ఇవి సత్యములు కానివ్వరు.
0: ప్రొఫెసర్ గోకాక్ టోల్డ్ యూ దట్ ఆన్ దిస్ సేక్రెడ్ డే ఆఫ్ మహాశివరాత్రి అన్ ఇండివిజువల్ వెదర్ knowingly or even unknowingly, if he worships God, he is likely to reach realization. He also told you that Shiva on this particular day had swallowed poison and therefore he had a blue throat. These and such other interpretations of this sacred day are either stories or ideals that are put before man so that he may have some help in his effort, but these cannot be true incidents.
1: అందరి కన్ననాలలో మేలుకు చూపించినట్టుగా మనకు అతీతమైన అదమ్యమైన కొన్ని విధమైనటువంటి ఆత్మస్వరూపాన్ని మనం అందుకునే నిమిత్తమై ఇలాంటి కొన్ని అనుభవజ్ఞుల యొక్క ఆదర్శాలు మనకు అత్యవసరమే.
0: Just as even the moon which we cannot reach, we do show it to others by pointing the finger from a distance at the moon, so also the divine spirit which is in our body, the divinity which we cannot reach, we can show it by pointing such stories and such incidents to others.
1: భగవంతుని భగవంతునిగా అర్థం చేసుకున్నప్పుడే మీరు భక్తులుగా బోధించడానికి వీలవుతుంది. కానీ భగవంతుని కేవలం ఒక ఆధారముగా మాత్రం మనం విశ్వసించి మన ఆరాధనలో అందుకునేటువంటి
0: It is only when we are able to understand God as God and develop your devotion to Him as God that He will appear to you in His true form. But if you worship God as simply an idol or a picture or a photograph, then that is not going to hand you the truth at all.
1: ఇట్టి ఆడంబరమైనటువంటి ఆచారములకే ప్రధానమైనటువంటి స్థానం అందించి తన చిత్తశుద్ధిని మాత్రమే మరచి భగవంతుని యొక్క సత్యస్వరూపానికి దూరం అవుతున్నారు కనుక నేటి నుంచి ఏమిటో మనము మన యొక్క బుద్ధిని మన యొక్క ఇంద్రియాల కొన్ను భగవత్ వినియోగ నిమిత్తమై మనం అంకితం చేసి సర్వ కర్మల కొన్ను భగవద్విత్యాగా భావించి డ్యూటీ ఈజ్ గాడ్, వర్క్ ఈజ్ వర్షిప్ అనేటువంటి మార్గంలో మనం ప్రవేశించడానికి సంసిద్ధులై ఉంటుండాలి.
0: From today onwards, one should remember that just for the sake of show or publicity, all these external appearances have no use at all and have no truth in them, and one should develop understanding the true nature of God, and then you will realize that duty is God and work is worship.
1: మన విశ్వాసము అది శ్రద్ధగా మనం అభివృద్ధి పరచాలి.
0: We must develop with great care our own confidence and beliefs.
1: కాని ఈనాడు విశ్వాసము సుఖములు సంతోషములు ఆదాయములు కొన్ని విధమైనటువంటి ఆనందములు అందించినంత మాత్రమున తమ యొక్క భక్తి శ్రద్ధలు ఆ రెండు విధములు కూడా అభివృద్ధిగా ఉంటాయి. కొన్ని నష్టములో కష్టములో దుఃఖములో విచారములో మనకు సంప్రాప్తమైనప్పుడు ఆ భగవత్ విశ్వాసం కూడా అది మొదలైపోతుంటాయి.
0: టుడే our belief and our faith in God gets somewhat strong if what you want comes about, if some good happens to you, or if you have some prosperity. On the other hand, if what you want does not happen to you, and if you get into some difficulties, then the belief and faith become very shaky.
1: కష్టములు సుఖములు కొను వేరువేరైనటువంటి కాదు. కష్ట సుఖములు రెండును కలిసి ఉండును. దీని విడదీయని ఎవరి ధర్మము కాదు. సుఖము ప్రత్యేకము నేను చూడబోము. కష్టము ఫలించలేని సుఖం పటము.
0: Pleasure and pain are not two separate things. Pleasure and pain are always mixed up. No one in this world can separate pleasure from pain. It is only when pain fructifies and takes a mature shape you call it pleasure.
1: కనుక కష్ట సమయమునందు దీనికి కొన్ని కర్మలందే సుఖ సమయం కూడా మనకు ప్రాప్తిస్తుందని అనేటువంటి యొక్క విశ్వాసాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలి.
0: One has therefore to develop the faith and belief in one's mind very strongly that is it possible, and it's perhaps so that only in painful and difficult times that you can really get some pleasure.
1: భగవంతుని నమ్మి చెడినటువంటి వారు లోకంలో లేరు.
0: There is no one in this world who has really been let down if one had developed
1: faith. భగవంతుని యొక్క కారణం చేత కొన్ని కష్టములు దుఃఖములు సంప్రాప్తమైనప్పటికీ అవి క్షణకాలం మాత్రమే మనకు బాధిస్తాయి. కానీ భగవత్ ప్రేమను మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడు ఆ బాధలు కూడా మనకు అతి ఆనందమైనటువంటి యొక్క చల్లని పన్నీరు మీలోనే ఉంటుంటాయి.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ సమ్ మొమెంటరీ అండ్ ట్రాన్సియంట్ సిచ్యువేషన్స్ it is possible that one gets into some difficulties and one feels some pain, but if one develops love for God and attains God's love, then even those difficulties will give you the necessary happiness at the requisite time.
1: జగమైన విగ్రహమునే భగవంతునిగా విశ్వసించినప్పుడు సజీవమైనటువంటి యొక్క మానవులను మనం సేవించడం చేత మనకు భగవత్ సేవగా ఎందుకు ప్రాప్తించలేదు.
0: While we are accepting and praying to tombs, idols and so on in whom there is no life, and accept them as symbols of God, then why should we not accept the living symbols of God, the human beings?
1: Kanuka ishvara sarvabhutana ishvara sarvayandu kodanu untunnaru kanuka sarvamu kodanu manamu oka vidhamaini bhagavad tattvanga manu visheshinchi ఇతరులకు బాధలు ఇవ్వక, ఇతరులు కష్టపెట్టక, ఇతరులు ద్వేషించక, ఇతరులపై అసూయను మనం పెంచుకొనక, సర్వయందు ఉన్నటువంటి యొక్క ఆత్మస్వరూపుడే నా ఆరాధన దైవమని ఎవరు విశ్వసించరు వారికి సరియైనటువంటి యొక్క ఆత్మతత్వము అర్థం కాలేదే. కానీ భగవంతుడు కేవలం ఏదో ఒక కారణందు మాత్రమే ఒక వ్యక్తికి మాత్రమే ప్రత్యేకించినటువంటి యొక్క శక్తి సామర్థ్యం అనుగ్రహించినారని మనం తెలుసుకోవడంలో భగవంతుని యొక్క పూర్ణ శక్తిని కూడా మనము అవిశ్వాసపరిచేవారమైపోతాం.
0: Thus, God is present in every creature, in every living being. It is only when we accept this truth and when we worship the God that is present in every being and forget about whatever is not divine in Him, then only we will justify ourselves. But instead of that, if we develop the view that God is present only in one place or in one individual or is capable of being present only in chosen places, then we will be demeaning and degrading the power of God even.
1: ఒకానొక భక్తుని ఒక అధికార స్థానమందున్నటువంటి యొక్క గురువు గారు ప్రశ్నించినారట, నాయన నీవు నిత్యము ఏ నామమును స్మరిస్తూ ఉంటున్నావు అని ప్రశ్నించారు.
0: A teacher who was in the position of a teacher asked one of the devotees, my dear boy, on all days, what is the name which you utter and worship?
1: మీరు నిత్యము శివోహం శివోహం శివోహం అని స్మరిస్తూ ఉంటున్నాను స్వామి అన్నాడు.
0: His reply was, every day he has been uttering the word శివోహం శివోహం.
1: శివోహం శివోహం అనడం లోపల అర్థం ఏమిటి అని మరొక ప్రశ్న వేశాడు.
0: The teacher asked him, what is the meaning of your saying శివోహం శివోహం?
1: నేనే శివుడు నేనే శివుడు నేనే శివుడు అనేటువంటి యొక్క అర్థంగా తాను వెలుగుచ్చాడు.
0: His reply was that the meaning as he understood it was that he was Shiva, he was Shiva. The teacher again pressed him and asked him, I see, are you Shiva, are you Shiva? He said yes.
1: I can Parvati meek em kavali annadu.
0: The teacher then asked, if that is so, what is Parvati to you?
1: Mahamrava, Mahamrava, Parvati, Mahasakti annadu.
0: The devotee realized that he had fallen into a trap and he said, oh, I am very sorry, I have committed a big mistake. Parvati is a great Shakti, great power.
1: Anaga, Shivudu Parvati bhakta matrame aneetundi vishwasam taru pettukovadam chetane పార్వతి మహాశక్తి అని నేను శివుడు కాదని తన విశ్వాసాన్ని కోల్పోతున్నాడు. ఇంటి అల్పమైనటువంటి విశ్వాసము మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ అవి అభివృద్ధికి రావు. శివుడు అనగా సర్వవ్యాపిగా మనం విశ్వసించినప్పుడే పార్వతి శివుడే, శివుడు పార్వతే అనేటువంటి జవాబు మనం ధైర్యంగా ఉండడానికి అవకాశంగా ఉంటుంది.
0: దిస్ ఇస్ బికాస్ దిస్ పర్టికులర్ డివోటీ హీ హ్యాడ్ ది బిలీఫ్ అండ్ ది ఫీలింగ్ ఇన్ హిమ్ అబౌట్ శివ. That Shiva is the husband of Parvati, who is the Mahashakti. To have looked at Shiva in that limited concept as the husband of Parvati, the Mahashakti, that is what led him into the trap. However, if he had cultivated the belief that Shiva is an all-pervading God and he is everything, then Shiva is Parvati and Shiva is everything, and he would have had the courage to stick to what he said in the beginning.
1: కనుక భగవంతుడు ఏ వతీలోను ఏ అమర్నాథ్లోనూ ఏ తిరుపతిలోనూ ఏ వద్రాచలంలోనూ ఉంటున్నాడు అనేటువంటి యొక్క భావమును మనం హృదయం నుంచి పూర్తి తీసుకురావాలి. భగవంతుడు సర్వ హృదయవాసి సర్వాంతర్యామి అనేటువంటి సత్యాన్ని మనం ఆచరణ రూపంలో మనం ప్రకటించడానికి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రయత్నం కలపాలి. ఆనాడే మన భారతదేశం యొక్క ఆధ్యాత్మిక శక్తి దేదీప్యమానమైనటువంటి ప్రకాశంతో వెలుగొందవద్దే కానీ కేవలం భగవంతుడు ఒక స్థానమందు ఒక వ్యక్తికి మాత్రమే సంబంధించినటువంటి వాడు అతని యొక్క స్థానం కైలాసము వైకుంఠము స్వర్గం అని మాత్రము ఒక్క దీనిని నిర్ణయం చేసుకోవటము సర్వవ్యాపకత్వానికి మనం పూర్తి అవమానించుకున్నటువంటి వారమైపోతాము.
0: Thus, we must not stick to the idea and promote the idea in our minds that God is residing in some specific place like Badrinath or Amarnath or Tirupati or Bhadrachalam. We must develop the idea that God is omnipresent, that God is everywhere, and we should not diminish His presence to one or two chosen places. It is only when we recognize His omnipresence that the great spiritual strength of this country will shine forth. And it is only then that the real spiritual aspects of this country will come forward. That God is present everywhere, that He is omnipresent, it is that faith that must become our very life breath. That life breath we should be able to see and recognize it as our true self.
1: ఆ శ్వాసము ఈ దేహమునందు ఉన్నంత వరకు ఇది శివంగా ఉంటుండాలి, మంగళంగా ఉంటుండాలి. ఈ శ్వాసము ఈ దేహం నుంచి పోయినప్పుడు చలంగా మారిపోతుండాలి, అమంగళంగా మనం పరిశీలిస్తున్నాం.
0: It's only so long as that life breath, that kind of life breath is present in this body, then this body has the Shivam, has the Mangalam, has the happiness. But if that life breath goes out of this body becomes Shavam or a dead body. So, pleasure and bliss is something which we have to recognize in the shape of our life breath.
1: Shivam anaga mangalam, ratri anaga cheekatto
0: chernatvanti. Today is Shivaratri. శివ మీన్స్ బ్లిస్ అండ్ హ్యాపీనెస్, రాత్రి మీన్స్ ఇట్ ఇస్ డార్క్నెస్.
1: చీకటి అనగా అజ్ఞానమే చీకటి యొక్క చిహ్నం.
0: టు టాక్ ఆఫ్ డార్క్నెస్ ఈజ్ టు టాక్ ఆఫ్ ఇట్ యాజ్ సింబల్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: ఈ యొక్క అంధకారంలో మనం ఆనందాన్ని మనం అభివృద్ధి చేసుకున్నటువంటి దినమే శివరాత్రి దినంగా మనం విశ్వసించవచ్చు. కానీ కేవలం చతుర్దశి దినం అంతా శివరాత్రిగా విశ్వసించాలి మన గోపాలకుడు చెప్పారు. ప్రతి చతుర్దశి దినం కూడా నువ్వు 14 రోజులు మనం కాచుకున్నట్లేదు. మనకు ఏనాడు అజ్ఞానంగా ఉంటుంటారో ఆ నాడంతో మంగళకరమైనటువంటి యొక్క శివతత్వాన్ని మనం ప్రకటింపజేసుకున్నప్పుడు మనకు నిత్యము నిరంతరము కూడా శివరాత్రిగానే మనం అనుభవించుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: ఇట్స్ ఓన్లీ ఆన్ ది డే వెన్ ది డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఇస్ రియలైజ్డ్ బై అస్ అండ్ ఇస్ థ్రోన్ అవుట్ అండ్ వీఆర్ ఏబుల్ టు ఎంజాయ్ బ్లిస్, సచ్ ఎ డే వీ కెన్ ఎంజాయ్ యాజ్ ఎ సేక్రెడ్ డే ఆఫ్ శివరాత్రి. We do not have to wait for a whole year to get the particular sacred day of Shivaratri.
1: కడుపు నిండుకు అజ్ఞానం నింపుకొని, కన్ను నిండుకు ప్రకృతి దృశ్యాన్ని చూచుకుంటూ, హృదయం నిండుకు ఆశలతో మనం అల్లాట పడుకుంటూ శివరాత్రి శివరాత్రి అని మనకు దొరుకుతుందంట మాత్రంగా అది శివరాత్రి కాదు, మనకి నిరంతరం శివరాత్రిగానే ఉంటుంటాయి.
0: In our body we are full of ignorance. In our mind we are full of desires and pleasures. In our stomach we have got all kinds of things. Under such conditions, if we want to take Shivaratri and describe it, that is going to be look like a night of corpses and not a night of pleasure or bliss.
1: తగినటువంటి యొక్క పరికరము, తగినటువంటి యొక్క మహాశక్తివంతమైనటువంటి యొక్క నామమును మనం కొంతవరకు అభివృద్ధి పరచుకోవాలి. అన్నింటికంటే కూడా ప్రేమ అతి సులభమైనటువంటిది. ప్రేమతో పరమాత్మని పొందడానికి ఎట్టి శ్రమ కూడా మనకు ఉంటుంది. కనుక ప్రతి ఒక్క హృదయం కూడా ప్రేమతో నింపుకోవడానికి ప్రయత్నం చేయండి. కానీ తర్క వితర్కములతో దూరం నింపుకోవడానికి మాత్రం మీరు కూలుకోకూడదు.
0: Therefore, we have to accept as our fundamental duty to dispel ignorance. And in order to dispel ignorance, the means for doing it is Namasmarana. Also, you can reach God and dispel ignorance by cultivating prema, by filling your heart with prema or love. There is no energy or shakti which is something stronger than love. There is no instrument or method or means stronger than love.
1: Deeni start the day with love, spend the day with love, feel the day with love, end the day with love. This is the way to God. ఈ ప్రేమ తత్వంతోనే మన జీవితానికి తెల్లవారు లేచాం. ప్రేమతో లేమంటున్నాడు స్వామి. ఎక్క ప్రేమతో లేచమంటే హృదయాన్ని చక్కగా విభజింపజేసుకుని అందరితోనూ ప్రేమతో మాట్లాడుకుంటూ ప్రతి పని కూడా ప్రేమతో నిరూపించి చేయించుకోవడానికి ప్రయత్నం చేయటమే ప్రేమతో స్టార్టింగ్ అవుతుంది. అంతేకాదు లేచిన చక్కడమే సర్వేంచుకోవాలని తప్పకు పడతావు, లేచి పార్టీ తీసుకుందామని నేను ఇంకొక కుక్కుపై కోపడతావు. ఈ రకమైనటువంటి యొక్క ద్వేషాలకు మాత్రమే
0: In the four statements, start the day with love, spend the day with love, fill the day with love, end the day with love. The first thing that Swami is asking you is to start the day with love. That means you must get up from your sleep with love. That means as soon as you get up, whosoever comes to your view, you must look at him with prema or love. But if you become angry with the servants, become angry with everybody in the house, as soon as you get up, that is not going to be starting the day with love.
1: ప్రారంభంలో ఉండే కోపతాపములకు మనం తోడిచ్చినప్పుడు ఇంకా అంతమంతాపులు దుఃఖములతోనే మనం అంతం చేస్తాము.
0: Even if in the beginning, as we begin, if we begin them with anger and with sorrow, then naturally we will end the day with greater sorrow and greater anger.
1: కనుక మనకు ప్రారంభము అంతము రెండు కూడాను సక్రమమైనటువంటి మార్గాన్ని అవలంబించడానికి కోరుకోవాలి.
0: So we must accept and we must make up our minds to start as well as end with the proper way.
1: సోహం సోహం అని పుట్టినటువంటి కొన్ని కొన్ని లోపం లోపల పోహం పోహం అనేటువంటి పుట్టినటువంటి బిడ్డ అంతంలో దానికి విరుద్ధమైనటువంటి పదంతోని అంతం చేసినప్పుడు దానికి సాక్షంగా పొందిపోతుంది.
0: The baby which is born with the word koham koham in the mouth, it's only when it can end its life with something contrary there will be some usefulness.
1: Taruka manam prarambhamto puttina kanti yokka vishayam aadalanta kodaru deeni antyamo anekanti yokka dinkokala deeni purti visarjinchetundi sthitini manam ponnappude ee vidhamaina vidyanu saathayam avutundi kaana manavulainaatundi prati vyakti kodanu దైవత్వాన్ని విసర్జించి తాము చేసే ప్రతి కర్మలు కూడా దైవ ప్రీత్యాసంగా చేస్తున్నాను అనేటువంటి విశ్వాసాన్ని ఏనాడు పెంచుకుంటారో ఆనాడే మన జీవితానికి సుఖశాంతులు అద్భుతాయి. కానీ ఏదో జీవితంలో ఉన్నంత వరకు జనగనక వస్తువు అనారోగ్యం మనం యొక్క జీవితాన్ని గడుపుకోవాలనుకోవటంలో మన జీవితానికి కొంత విరుద్ధమైనటువంటి మార్గాన్ని నచ్చిన వారం అయిపోతాం.
0: When you are born with evil desires, it is necessary for you to make an effort as you reach the end of your life to give up these evil desires and end with something contrary to evil desires. It is only when man performs all the duties and tasks he is performing throughout his life and regards them as in God's pleasure that there is some purpose in performing various tasks that are assigned to him. You do not have to spend your life with meditation. You do not have to do difficult tasks. You do not have to perform pujas. You have to develop and have nama sankirtan, which is an easy way throughout your life.
2: You were listening to a divine discourse delivered on the 13th of February 1972 on the occasion of Mahashivaratri at the Brindavan Ashram in Whitefield. In this discourse, Bhagwan Baba said, "The day when darkness, that is ignorance, is dispelled and one enjoys the bliss of divine communion, that day is Shivaratri." He went on to explain that this darkness of ignorance can be dispelled through the practice of Namasmarana, that is the constant and consistent repetition of Lord's name with love. Bhagwan also said that every day that is spent just for the sake of pleasing God and nothing else is truly a day of Shivaratri. Thank you and Sai Ram.

0: మేది చెడి నట్టి కస్తూరి మృగము ఓలే వెతుకబోయద వెండులో వెసివాడ వెతుకబోయద
1: జస్ట్ యాస్ ద ఫ్రాగ్రెన్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఫ్లవర్స్ గాడ్ ఎగ్జిస్ట్ ఇన్ అస్ జస్ట్ యాస్ ద మస్క్ డియర్ దట్ లాస్ట్ ఇట్స్ మైండ్ why do you indulge yourself in search of God, O foolish man?
0: Prema swarupula
1: embodiments of love,
0: tane daivamayundi
1: being God,
0: tanalone daivamundi atti daivanni nilupala prapanchamulo vetukutaku prayatnistadu verri manavu.
1: Foolish man, he is in search of God outside, being God himself.
0: Nippupai nimuru kappinattuga,
1: just as the ash covers the fire,
0: ee daivathamulu ragadveshamulu kappi untundi.
1: The divinity is covered by attachment and hatred.
0: Nimurunu hoopina nippu kanipinchinattuga రాగద్వేషములను వేరు చేసిన ఆత్మతత్వము అతనికి సాక్షాత్కరిస్తుంది.
1: As you blow off the ash, you will see the fire. Similarly, when you get away from the hatred and attachment, you will see the self, ఆత్మ.
0: ఒక్కొక్క మానవుని మనస్తత్వము ఒక్కొక్క విధములుగా ఉంటుంది.
1: The mind of each man is separate.
0: ఒక వ్యక్తి మరొక వ్యక్తికి భర్తగాను భార్యగాను తండ్రిగాను తల్లిగాను బిడ్డగాను అనేక విధములుగా కూడాను ఈ యొక్క మనస్తత్వము ప్రసరిస్తూ ఉంటుంది.
1: ద నేచర్ ఆఫ్ ది మైండ్ యాక్ట్స్ ఇన్ డిఫరెంట్ వేస్ డిపెండింగ్ అపాన్ ద పొజిషన్ యాజ్ ఎ మదర్ యాజ్ ఎ హస్బెండ్ యాజ్ ఎ సన్ యాజ్ ఎ చైల్డ్ సో ఆన్ సో ఫోర్త్.
0: కానీ ఈ మనస్తత్వం అనేటువంటిది పరిస్థితుల ప్రభావాలను పురస్కరించుకొని వేరు వేరు గుణములతో అనుభవిస్తూ వస్తుంది.
1: However, because of the effects of the circumstances, the mind experiences in a different way.
0: ఈ యొక్క అనుబంధం అనేటువంటిది సంకల్పం ప్రారంభం కాగానే ఈ సంకల్పము మనసుకు తట్టుతుంది.
1: As the relationship begins, the thought will originate out of the mind.
0: ఈ యొక్క బంధము అనుబంధము సంబంధము కేవలము వివిధ రూపములు ప్రకటిస్తూ ఉంటాయి.
1: బాండేజ్, ద రిలేషన్షిప్ అండ్ అసోసియేషన్ ఎక్స్ప్రెస్ డిఫరెంట్ వే.
0: బిడ్డను చూసిన ప్రేమ కోడల పైన ఉండదు.
1: ద ఎఫెక్షన్ టువర్డ్స్ ద డాటర్ ఈస్ నాట్ సేమ్ టువర్డ్స్ ద డాటర్ ఇన్
0: కుమారుని పైన ఉన్నటువంటి అనురాగము అల్లుడి పైన ఉండదు.
1: ఎఫెక్షన్ టువర్డ్స్ ద సన్ ఈస్ నాట్ ద సేమ్ టువర్డ్స్ సన్ ఇన్ లా.
0: భార్య పైన ఉండేటువంటి యొక్క మోహము తల్లి పైన ఉండదు.
1: ద కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ వన్ హ్యాస్ టువర్డ్ ద వైఫ్ ఈజ్ నాట్ ద సేమ్ టువర్డ్స్ మదర్.
0: కారణం ఏమి?
1: వాట్స్ ద రీజన్?
0: ఈ సంబంధం అనేటువంటి యొక్క సంకల్పము మనసుకు తోచిన తక్షణమే ఈ మనసు యొక్క ప్రభావము కొన్ని విధములైనటువంటి అనురాగ ప్రేమ వాత్సల్యములతో రూపొందింపజేస్తుంది.
1: ద మూమెంట్ అసోసియేషన్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మైండ్ యాజ్ థాట్. It shapes in different fashions, such as love, affection, and attachment.
0: Prema, anuraga, vatsalya, mohamulaku, oke manase karana.
1: The same mind is responsible for the love, the affection, the lust, and so on.
0: Ee sharira sambandhamulu puraskarinchukoni ee vidhamaina yokka gunamulanu pravesha pettindi manasu.
1: It's the mind that will have these qualities, basing on the body relationship.
0: ఈ విధమైన భౌతికమైన లౌకికమైన అనిత్యమైన అశాశ్వతమైన యొక్క సంబంధ బాంధవ్యముల చేత ఈ మనస్సు కట్టుబడడానికి కారణమేమి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ద మైండ్ దట్ ఇస్ బీయింగ్ బౌండ్ బికాస్ ఆఫ్ దిస్ కైండ్స్ ఆఫ్ అటాచ్మెంట్స్ విచ్ ఆర్ ఎఫిమరల్ ట్రాన్సియంట్ మొమెంటరీ అండ్ టెంపరరీ?
0: ఈ సంబంధ బాంధవ్యముల చేత మానవుడు దుఃఖించటం కానీ ఆనందించడానికి కానీ మోహించడానికి కానీ కారణమేమి?
1: What is it that's responsible that man deludes, he is fascinated? What for? What is the reason?
0: సమస్త విచార ఆనందములకు కూడాను సమస్త దుఃఖములు విచారములకు కూడాను నాలుగు విధములైనటువంటి యొక్క క్లేశములు మానవుని ఆవరించి ఉంటున్నాయి.
1: For all the anxieties, the misery and happiness, there are four that are the responsible.
0: ఇది మొట్టమొదటిది అవిద్య క్లేశము.
1: The first is the suffering due to avidya or ignorance.
0: ఈ అవిద్య క్లేశం అనగా ఏమిటి?
1: What do you mean by this avidya or ignorance?
0: కేవలము సంకుష్టమైనటువంటి భావం చేత ఈ దేహమే నేనని భ్రమించి,
1: బికాస్ ఆఫ్ ద నేరో ఫీలింగ్ వన్ ఐడెంటిఫైస్ విత్ ద బాడీ,
0: నేను ఒక జీవుడను అని విశ్వసించి,
1: హీ హాస్ గాట్ ఫుల్ ఫెయిత్ దట్ హీస్ ఎ బీయింగ్,
0: ఈ జీవులకు దేవులకు చాలా సంబంధం లేదని భావించి,
1: హీ ఫీల్స్ దట్ దేర్ ఇస్ నో రిలేషన్షిప్ విత్ హిస్ సెల్ఫ్ అండ్ గాడ్,
0: తనకంటే దేవుడు భిన్నమైనటువంటి వాడని విశ్వసించి,
1: he believes that God is different from him.
0: అనేక దుఃఖములకు గురి అవుతున్నాడు మానవుడు.
1: Man suffers.
0: ఇది అవిద్య క్లేశం.
1: This is the suffering out of avidya or ignorance.
0: దీని వలన అనేక విధములైనటువంటి యొక్క విచారములు ప్రారంభమై మానవత్వాన్ని కించిత్ పరుస్తూ వస్తుంది.
1: Out of this, he gets worried in different ways and human quality is diminished.
0: రెండవది అభినవ క్లేశము.
1: The second one is
0: abhinava klesha.
1: Abhinava klesha.
0: ఈ అభినవ క్లేశం అనగా ఏమిటి?
1: What do you mean by abhinava klesha?
0: సమస్త విచారములకు, ఆశలకు, రోగములకు, రాగములకు నిలయమైన స్థితి మనస్సు.
1: For all anxieties, the anger, for all sufferings, mind is the center.
0: కనుక ఈ మనోమూలము చేతనే, మనో కారణము చేతనే సంసారము బంధింపబడుతుంది మానవుడు.
1: మ్యాన్ ఇస్ బౌండ్ ఇన్ దిస్ లైఫ్ బికాస్ ఆఫ్ మైండ్.
0: ఈ బంధనకు, ఈ విచారములకు, ఈ దుఃఖములకు అన్నింటికి మనసే కారణమని తెలుసుకోవడము.
1: Having known fully well that mind is responsible for the bondage, for all anxieties and worries,
0: ఈ మనసును వేరు చేయుటకు మానవుడు ప్రయత్నించలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు సపరేట్ అవుట్ ద మైండ్.
0: మనసును వేరు చేయలేకపోతున్నాడు.
1: He's not able to differentiate.
0: మనస్సుతో బంధింపబడి దుఃఖములను అనుభవించలేకపోతున్నాడు.
1: He is bound by the mind and suffers.
0: కనుకనే ఈ మనస్సును వేరు చేయక, ఈ మనస్సునకు కట్టుబడి అనేక విధములైనటువంటి యొక్క దుఃఖములకు గురి అవుతున్నాడు మానవుడు. ఇది అభినవ క్లేశం.
1: So he is not able to grow beyond the mind. He is caught in the cobwebs of the mind and therefore he suffers. This is called abhinava klesha.
0: ఇంకా మూడవది అస్థిత క్లేశము.
1: థర్డ్ వన్ అస్థిత క్లేశ.
0: ఇది కేవలము విషయములతో కూడినటువంటి.
1: దిస్ ఇస్ వన్ దట్ లింక్డ్ విత్ సెన్సరీ ప్లెజర్.
0: ప్రపంచమంతా ఇప్పుడు విషయములకే చేరబడినటువంటిది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ వరల్డ్లీ ప్లెజర్.
0: ఈ విషయమే మానవునికి ఒక విష స్వరూపకంగా ధరిస్తుంది.
1: దిస్ వరల్డ్లీ ప్లెజర్ బికమ్స్ పాయిజన్.
0: విషయమే లేకుండా విష సంబంధమైనటువంటి యొక్క స్థితిలే ఉండము.
1: When there is no sensual pleasure, there will never be this poison that heart is
0: made. Vishyamu anubhavinchagori.
1: In order to enjoy the sensual pleasure,
0: Vishyamu arandinchagori.
1: As he wants to enjoy delight himself,
0: Vishyamu lonudai.
1: He is drenched in sensual
0: pleasure. Vivekamu kolpoyi.
1: He aspires for principle.
0: Vichichana jnanamu kolpoyi.
1: He loses all discrimination wisdom.
0: Vishyamu tana yokka jeevitamu yokka pradhanamaina lakshyamu pettukoni.
1: Keeping the sensual pleasure as the main one.
0: ఈ విషయముల చేత అనేక విధమైనటువంటి యొక్క క్లేశములు అనుభవిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ సఫర్స్ ఇన్ వేరియస్ వేస్ బికాస్ ఆఫ్ ది సెన్సువల్ ప్లెజర్.
0: కనుక నేను దీనిని అస్థిత క్లేశము అన్నాను.
1: దేర్ఫోర్ దిస్ ఇస్ కాల్డ్ అస్థిత క్లేశ.
0: ఇంకా నాలుగవది రాగ క్లేశము.
1: రాగ క్లేశ.
0: రాగం అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై రాగ?
0: మానవుని యందు
1: ఇన్ మ్యాన్
0: అనేక విధములైనటువంటి యొక్క భ్రమను కల్పించుకుని,
1: విత్ ఆల్ ద డెల్యూజన్స్,
0: తన కనుక వస్తు వాహనాలని మానవుని యొక్క లక్ష్యమని విశ్వసించి,
1: కీపింగ్ ద పవర్ ఆఫ్ సెల్ఫ్ యాజ్ ది చీఫ్ ఆబ్జెక్టివ్,
0: ఈ ధన కనుక వస్తు వాహనాల నిమిత్తమై నిరంతరం కూడా తాపత్రయపడుతూ,
1: హీ ఆల్వేస్ యర్న్స్ ఫర్ ద వెల్త్ అండ్ ప్రాపర్టీ,
0: వీటిని అనుభవించుటకై అనేక విధములైనటువంటి శ్రమలు పొందుతూ,
1: హీ స్ట్రగుల్స్ టు ఎక్స్పీరియన్స్ దెమ్ ఆల్,
0: నిద్ర నుండి లేచినే మొదలు నిద్రించినంత వరకు కూడాను శ్రమిస్తూ,
1: He exerts himself from dawn to dusk.
0: Annapanadulu maadi.
1: He sacrifices the drink and food.
0: నిద్రను నిద్రను దూరముకు జాగించుకొని.
1: He doesn't sleep well.
0: అనారోగ్యమునకు గురి అయి.
1: He suffers of ill health.
0: ఈ అస్థిరమైనటువంటి యొక్క ధనకనక వస్తువాహనాదులను ఆర్జించే నిమిత్తమై ప్రాకులాడుతున్నాడు మానవుడు.
1: Man struggles to earn this temporary wealth and property.
0: ఇది అశాశ్వతమని తెలిసియు.
1: Knowing fully well that is not permanent.
0: ఇది కేవలము అదుపులో మించక.
1: Without having a control,
0: మితి మీరిపోయినటువంటి ఆశల చేత,
1: because of excessive desire,
0: మతిని చేర్చుకుని,
1: he becomes mad,
0: అనేక విధమైన దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: And he grieves, he suffers.
0: ఈ దుఃఖములకు, ఈ విచారములకు, కష్టములకు కారణము ఈ రాగమే.
1: For the grief, for the loss, for the anxiety, this
0: రాగ క్లేశమనేటువంటిది మానవుని కుంగదీసి పుల్లింప చేస్తున్నది.
1: Therefore, the suffering of the attachment, it will degenerate human being.
0: The desham,
1: the fifth one, hatred.
0: ఈ ద్వేషం అనగా ఏమి?
1: What do you mean by hatred?
0: ఒక ఫలాపేక్ష నిమిత్తమై,
1: expecting the result,
0: ఒక వ్యక్తిని చేరి,
1: joining an individual,
0: తన యొక్క కోరికను నెరవేర్చుకునే నిమిత్తమై,
1: to fulfill the desire,
0: ఇతరులను ఆశ్రయించి,
1: he approaches him.
0: ఆశ్రయించినటువంటి ఒక కోరిక విఫలమైనప్పుడు,
1: when the desire is not fulfilled by approaching,
0: aa vyaktula paina oka vidhamainatundi desham prarambhamavutundi,
1: then he develops hatred towards him,
0: tara swarthamu sapriyojana nimittamai,
1: for his selfishness and self interest,
0: manavudu aneka vidhamainatundi aasaralanu kalpinchukoni,
1: man will have so many desires,
0: aa aasaralanu vipalamainappudu,
1: when desires are not fulfilled,
0: ఎదుటి వ్యక్తుల పైన క్రోధము ప్రారంభమవుతుంది.
1: You will have anger on the man in front.
0: వ్యక్తులు ఎందు మాత్రమే కాదు,
1: not only on individual,
0: తాను కోరిన కోరిక,
1: the desire he
0: తాను ఆశించిన ఆశలు,
1: and all his aspirations
0: నెరవేరకుండిన,
1: not fulfilled,
0: దైవం పైన కూడా ద్వేషం వస్తుంది.
1: You will have hatred on God also.
0: ఇది కేవలము ద్వేష క్లేశం.
1: This is called the suffering of hatred.
0: ఇవన్నీ కూడా మనోవికారం యొక్క లక్షణములే.
1: They are all aberrations of the mind.
0: ఇవన్నీ ఎవరికి నష్టము?
1: Who will be put to loss?
0: ఈ క్లేశములన్నీ కూడా వ్యక్తికే నష్టం.
1: All these sufferings will lead to put to loss to an individual.
0: ఈ విధమైనటువంటి క్లేశములకు గురి అయినటువంటి మానవుడు,
1: the man who puts himself to suffering,
0: అనేక విధములైనటువంటి అశాంతికి మూలమై కారణమై,
1: will be all the responsible for restlessness.
0: ఆత్మతత్వాన్ని మర్చిపోతున్నాడు.
1: He forgets the true nature of the self.
0: ఆత్మతత్వాన్ని విస్మరిస్తున్నాడు.
1: He forgets the nature of self.
0: ఆత్మతత్వం తనకు వేరుగా ఉన్నదని భావిస్తున్నాడు.
1: He can say
0: కేవలము ద్వేష క్లేశం.
1: This is called the suffering of hatred.
0: ఇవన్నీ కూడా మనోవికారం యొక్క లక్షణములే.
1: They are all aberrations of the mind.
0: ఇవన్నీ ఎవరికి

0: మానవునికి అనేక విధములైన దుఃఖములు చేకూరుస్తున్నది.
1: ఇట్ ఈస్ దిస్ ఇల్యూషన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ దట్ విల్ పుట్ ద మ్యాన్ టు గ్రీఫ్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: మానవుని యందు
1: ఏ మ్యాన్
0: కొన్ని లోకములో మానవుడు నిరంతరం కొన్ని ఆనందంగా కనిపిస్తారు.
1: ఇన్ ద వరల్డ్ ఆల్ పీపుల్ అపియర్ టు బి హ్యాపీ,
0: కొంతమంది ఆనంద దుఃఖములతో ఉండినట్టుగా కనిపిస్తారు.
1: Some appear as if they have pleasure and pain.
0: మరి కొంతమంది నిరంతరముకును ఆనందముదేక దుఃఖంతోనే విరిగి ఉంటారు.
1: But some appear to be grieving all the time.
0: మరి కొంతమంది ఏ విచారము చేయక తన్మయత్తులై కేవలమైన నిశ్చింతగా జీవిస్తూ ఉంటారు.
1: Some they are blissful and in ecstatic position.
0: ఈ విధమైన స్థితి యొక్క స్థితులకు కారణం ఏమిటి?
1: What is the responsible for this position?
0: ఇది ప్రకృతి కారణం కాదు.
1: Nature is not responsible.
0: మనసు యొక్క భావమే కారణం.
1: Only effect the mind.
0: ఒక్క మానవుని యందు
1: in one man
0: మానవ దేవుడు అని ఒకడు ఉన్నాడు.
1: There is human God.
0: ఒక్క మానవుని యందు
1: in same man
0: మానవ మానవుడు అని మరొకడు ఉన్నాడు.
1: Human human in him
0: మరొక దేహమునందు
1: another body
0: మానవ రాక్షసి అని ఒకడు ఉన్నాడు.
1: The human demon is in him.
0: మరొక దేహం నందు
1: another body
0: మానవ పశుత్వము అని ఉంటున్నాడు.
1: It's human animal in him.
0: మానవ దేవుడు
1: human god
0: మానవ మానవుడు
1: human human
0: మానవ దానవుడు
1: human demon
0: మానవ పశుత్వము
1: human animal
0: నారుకుడును మానవుడు ఎందే లీనమై ఉంటుంది.
1: All the four are in man.
0: ఇది ఏ విధంగా లీనమై ఉంటుంది?
1: How are they present in man?
0: వీటి యొక్క ప్రభావములు ఏమిటి, ప్రతాపములు ఏమిటి?
1: What are the effects and what are the causes?
0: మానవ దేవుడు
1: one human god
0: brahmanishta paro devaha nirantaram kudunu brahmanishtudai
1: continuously remaining as brahman
0: atma lakshyam cheta
1: keeping the self as the aim
0: ee jagatnu anubhavistu
1: experiencing the world
0: sarva karmalu kudunu bhagavat pritiyarthanga chestu
1: doing all activities to please god
0: sarva drishyamulu kudunu bhagavat drishyamulaga visvasinchi
1: full faith that all the things are the divinity
0: anni roopamulu bhagavantuni yokka roopa pratibimbamulu gaane bhavinchi
1: considering them as the reflections of god
0: tana jeevitamanta kudanu
1: throughout his life
0: brahmanishta chetane
1: with all the brahman
0: putu aanandistu tana jeevitanni chaatram gaavinchu
1: he spends and delights with the feeling of brahman throughout his life
0: inta rendam vaadu
1: the second one
0: మానవ మానవుడు
1: human human
0: ఇతనిని సత్య ధర్మ పరో మత్స్యః అన్నారు. మత్స్యలోకములో ఉండినటువంటి ఈ మానవుడు
1: the man on earth
0: సత్య ధర్మములను రటించి
1: he is after truth and righteousness
0: తన చేయు సర్వ కార్యములు కూడాను సత్యం వద ధర్మం చెర అనేటువంటి యొక్క విశ్వాసమును అభివృద్ధి పరచుకొని
1: he will develop the feeling that he has to speak truth and do righteous acts.
0: సత్య జీవితాన్ని ధర్మ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు.
1: He will lead the life of truth and he will lead the life of righteousness.
0: తన కర్తవ్యమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఉంచుకొని
1: he will keep the duty as the aim.
0: అధికారములను ఆశించక
1: without aspiring any position
0: కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటుంటాడు.
1: He discharges his duties.
0: దయ
1: compassion
0: ధర్మము దానము సానుభూతి సహనము ఇత్యాది గుణముల చేత
1: విత్ ఆల్ ది క్వాలిటీస్ లైక్ కంపాషన్ ద వర్చ్యూ టాలరెన్స్
0: గృహస్థ ధర్మములందు జీవిస్తూ
1: లివింగ్ ఇన్ ది స్టేట్ యాజ్ ఎ హౌస్ హోల్డర్
0: సత్యధర్మములను విశ్వసించి
1: హావింగ్ ఫుల్ ఫెయిత్ ఆన్ ట్రూత్ అండ్ రైట్నెస్
0: జీవితాన్ని గడుపుతుంటాడు ఒకడు.
1: వన్ లీడ్ ఎ పీస్ఫుల్ లైఫ్
0: అతనే మానవ మానవుడు.
1: ఈజ్ హ్యూమన్ హ్యూమన్ బీయింగ్
0: ఇంకా మూడవ వాడు మానవ దానవుడు.
1: ద థర్డ్ వన్ ద హ్యూమన్ డెమన్
0: మద్యపాన రథు దానవ తాను తినటము త్రాగటము నిద్రించటము ఈ విధమైనటువంటి యొక్క తమోగుణ లక్ష్యముల చేత కాలము గడుపుతాడు.
1: హి స్పెండ్స్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ డల్నెస్ ఈటింగ్ డ్రింకింగ్ అండ్ స్లీపింగ్
0: తన స్వార్థము స్వప్రయోజనము లేక మరొక ఇంకొకరి ఆనందమునకు ఏమాత్రము పాటు పడదు.
1: He thinks of his selfishness and self-interest, will not think of anyone else.
0: Daya dakshinyam anetundi shunyamai untuntaru.
1: He has no compassion and consideration.
0: Vijnana vivekamulu emaatram kudunu atalo vikasinchavu.
1: He has no discretion and discrimination.
0: Parulanu nindinchitamu parulanu baadinchitamu parulanu dushinchitame ee vyaktulu yokka swabhavamai untuntaru.
1: The nature of such

0: ఇండివిజువల్స్ ఇస్ టు అక్యూజ్ ఇస్ టు బ్లేమ్ అండ్ క్రిటిసైజ్ అదర్.
1: పరులను బాధించడంలోనే ఆనందిస్తాడు కానీ మరొక దారిలో అతనికి ఆనందం ఏమాత్రం కూడా రుచించదు.
0: హి డిలైట్స్ హింసెల్ఫ్ వైల్ హార్మింగ్ అదర్స్ బట్ నాట్ ఇన్ అనదర్ వే.
1: ఇంకా సత్పురుషులను లేక మహాపురుషులను లేక ధర్మవీరులను చూచినప్పుడు అతనికి అనేక విధమైనటువంటి యొక్క ద్వేషము అసూయ కూడా పెరుగుతుంది.
0: When you see great people, saintly people, the men of righteousness,
1: సమస్త దుర్గుణముల చేతను దురాలోచన చేతను నిండిన మనసును కలిగినటువంటి వాడే మానవ దానవు.
0: He is only the human demon with all the wicked thoughts, with all the wicked actions and ill feelings.
1: ఇంక మానవ పశుత్వము.
0: Then fourth one, human animal.
1: ఇట్టి మానవుడు నిరంతరం కూడాను ఇంద్రియ సుఖముని ఆశించి పుట్టినది మొదలుకొని గిట్టునంత వరకు కూడాను ఇంద్రియముల చోతనే తన జీవితం అంచెము గావించుకుంటుంటాడు.
0: This man is after the sensual pleasure. He feels happy right from birth to death.
1: పశువు వలె తినటము ఇంద్రియ సుఖమును అనుభవించటము తన స్వార్థము స్వప్రయోజనములందే లక్ష్యం ఉంచుకుని కాలంని వ్యర్థం చేస్తుంటాడు.
0: లైక్ ఎన్ యానిమల్ హీ స్పెండ్స్ ఆల్ ద టైమ్ వైల్ ఈటింగ్ విత్ ఆల్ ద సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: పశువులకైనా ఒక విధమైనటువంటి సీజన్ రీజన్ ఉంటుంది కానీ ఈ పశు మానవ పశుత్వానికి సీజను లేదు రీజను లేదు.
0: Even animals have got season and reason, but this human animal has no reason.
1: ఇలాంటి పరిమితమైన కొడును అతీతమైనటువంటి యొక్క దుర్గుణములను తాను పెంపొందింపచేసుకుంటాడు.
0: He will have all limitless bad qualities.
1: కనుకనే
0: so,
1: ఈ మానవ దానవుడనేటువంటి వాడు
0: so this human demon
1: జీవితము లోపల ఏ సుఖము కాని ఏ పవిత్రత కాని ఏ ధర్మము కాని ఏ న్యాయము కాని తనకి ఏమాత్రం కూడాను హృదయానికి సోకదు.
0: This human demon will never have in his heart any happiness or righteousness or justice.
1: Aithe ee anintiki kaaranamu manasu.
0: For all this mind is responsible.
1: ఈ మనస్సును సరైన రీతిలో అర్థం చేసుకున్నప్పుడు
0: వెన్ వీ అండర్స్టాండ్ ద మైండ్ కరెక్ట్లీ
1: జీవితమే సార్థకం అవుతుంది.
0: ద లైఫ్ విల్ బి సేక్రెడ్.
1: సార్థకం కాలేకుండా పోవడానికి
0: ఫర్ దట్ బీయింగ్ నాట్
1: సార్థకమైనటువంటి చింతలే మూల కారణం.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ఫీలింగ్స్ ఆఫ్ సెల్ఫిష్నెస్ దట్ రెస్పాన్సిబుల్.
1: మానవత్వమును
0: ది హ్యూమన్ లైఫ్
1: దివ్యత్వం అనేటువంటిది పవిత్రమైనటువంటి ఒక శక్తి ఉన్నదనేటువంటి సత్యాన్ని మొట్టమొదట విశ్వసించాలి.
0: We must have full faith that there is sacred divine power in the human life.
1: Kanuka paripurnamainatundi yokku ee prapanchapulundu paripurnamainatundi jeevatattvanni manamu anubhavinchali.
0: Therefore in this comprehensive world we must experience the totality of the individual.
1: Kantiki karipinchedi
0: that which is seen with the physical eye,
1: tanuvunu kaliginchedi
0: that melts the heart,
1: manasunu muripinchedi
0: that deludes the mind,
1: manugadanu veliginchedi
0: that which expresses the
1: bhautika prapanchame.
0: Only the physical world
1: ee parthavamaiti ee prapanchamulandu apartivamainatundi yokka divyattu kudunu untundi.
0: In this world which is undeserving there is divinity.
1: ఈ పార్థివ అపార్థివము రెండు కూడాను ఒక్కటే.
0: దిస్ డిజర్వ్నెస్ అండ్ నాన్ డిజర్వ్నెస్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: ఒకే సచ్చిదానందం యొక్క అంశములే.
0: దే ఆర్ వన్ అండ్ ద సేమ్ సేమ్ స్పార్క్స్ ఆఫ్ సచ్చిదానంద.
1: పరిపూర్ణమైనటువంటి యొక్క బ్రహ్మతత్వము నుండి ఈ పరిపూర్ణమైనటువంటి ప్రకృతి కూడాను ఆవిర్భవించింది.
0: అవుట్ ఆఫ్ ది టోటాలిటీ ఆఫ్ బ్రహ్మన్ దిస్ ఒరిజినేటెడ్.
1: ఈ పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రపంచము నుండి పరిపూర్ణమైనటువంటి జీవితం కూడాను పుట్టినది.
0: In this total world, this total life has taken birth.
1: ఈ పరిపూర్ణమైనటువంటి జీవితం నుండి శరీరమును వదలిన తరువాత కూడాను మిగిలినది కూడాను పరిపూర్ణత్వమే.
0: Therefore, in this total life, the moment body is gone, the totality remains.
1: దీనిని పురస్కరించుకుని
0: Basing on this,
1: ఉపనిషత్తులు పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతి పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతి. అదియు పూర్ణము.
0: దట్ ఈస్ ఫుల్.
1: ఇదియు పూర్ణము.
0: దిస్ ఈస్ ఫుల్.
1: పూర్ణమున ఉదయించి పూర్ణము.
0: దట్ ఈస్ ఫుల్ అండ్ దిస్ ఈస్ ఫుల్.
1: పూర్ణమున ఉదయించి పూర్ణము.
0: అవుట్ ఆఫ్ ది ఫుల్ అరైజెస్ ది ఫుల్.
1: పూర్ణమున పూర్ణము తీసిన
0: వెన్ ది ఫుల్ ఇస్ డిటెక్టెడ్ అవుట్ ఆఫ్ ఫుల్
1: పూర్ణమే తా మిగిలి ఉంటుంది.
0: ఓన్లీ ఫుల్ రిమైన్.
1: మిగిలినది పూర్ణమే.
0: That which remains is full.
1: ఉన్నది పూర్ణమే.
0: That which exists is
1: full. ఉన్నది పూర్ణమే.
0: That which is rejected.
1: మారినది పూర్ణమే.
0: That which changes is
1: full. సర్వము పూర్ణమే.
0: Everything is full.
1: అనగా సర్వము సచ్చిదానందం యొక్క స్వరూపమే.
0: Meaning everything is the form of the Satchidananda.
1: ఇట్టి సచ్చిత్ ఆనంద స్వరూపమైన యొక్క మానవత్వాన్ని,
0: this human quality which is the very form of sat chit
1: manasika sankalpam yokka vikaram cheta,
0: because of aberrations of thought
1: aneka vidhamaina kleshamulaku guri avutunnadu.
0: Man suffers in various ways.
1: Manava manavuliga anubhavinchitamu madhyamaina jeevitam,
0: leading the human life is the middle stage.
1: Manava devuniga anubhavinchitame pradhanamaina jeevitam.
0: The main life is to lead the life of a human god.
1: కనుక ఈనాటి మానవుడు మానవత్వంగా అనుభవించటక కేవలం పశుత్వంగా జీవిస్తూ ఉన్నాడు.
0: Therefore man today is not leading the life of the human being. దీనికి
1: కారణం ఏమిటి?
0: What is the reason?
1: రాగద్వేషములే.
0: The reason is the attachment.
1: ఈ రాగద్వేషములకు కారణము,
0: the reason cause for attachment,
1: మనస్సు.
0: The mind is responsible.
1: ఈ మనస్సు ఆశించినటువంటి ఒక సుఖములకు విరుద్ధము కావటం చేతనే రాగద్వేషములు సంభవిస్తున్నాయి.
0: As the desires, aspirations of the mind are not fulfilled, you find this
1: attachment.
0: Human being is not the form of any grief or misery.
1: కేవలము ఆనంద స్వరూపుడు కాదు.
0: He is not merely not the form of bliss.
1: ఈ సుఖ దుఃఖములకు ఏది నిలయమై ఉన్నదో,
0: that which is the center of pleasure and pain,
1: సచ్చిదానంద స్వరూపుడే మానవుడు.
0: Man is the very form of Satchidananda.
1: అట్టి సచ్చిత్ ఆనంద తత్వాన్ని ప్రతి మానవుడు కూడా అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: ఎవ్రీ మ్యాన్ షుడ్ స్ట్రగుల్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ దట్ సచ్చిదానంద.
1: విశాలమైన ప్రపంచమునందు,
0: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్,
1: విశాలమైనటువంటి భావమును పెంచుకోవాలి.
0: వి షుడ్ హావ్ బ్రాడ్ ఫీలింగ్స్.
1: అనంతమైన జగత్తునందు,
0: ఇన్ దిస్ ఇన్ఫినిట్ వరల్డ్,
1: అల్పభావములకు అవకాశం ఇవ్వక,
0: వి షుడ్ నాట్ యూస్
1: అనంత భావములనే మనం పెంచుకోవాలి.
0: వి షుడ్ హావ్ దట్ ఆల్ ద ఫాస్ట్ ఫీలింగ్స్.
1: ఈ సంక్లిష్టమైన భావములను పెంచుకుని,
0: డెవలపింగ్ నారో ఫీలింగ్స్,
1: ఈ సంకటమయమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నాం.
0: వి లీడ్ దిస్ హార్డ్ లైఫ్.
1: ఇది ఎవరి తప్పు?
0: హూజ్ మిస్టేక్ ఇస్ దట్?
1: ఈ మనస్సును అనుసరించినటువంటిది మానవుని యొక్క తప్పే.
0: ఇట్ ఇస్ మిస్టేక్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ హూ ఫాలోస్ ద మైండ్.
1: మనస్సును ఆధారముగా చేసుకున్న మానవుడు,
0: ద హ్యూమన్ బీయింగ్ హూ ఫాలోస్ ద మైండ్,
1: పశువు కంటే హీనమై పతనమగు.
0: హీ విల్ బి వర్స్ దెన్ అన్ అనిమల్.
1: బుద్ధిని ఆధారముగా ఉన్న భుజజనుడు,
0: ద ఇంటెలిజెంట్ వన్ హూ ఫాలో ద ఇంటెలిజెంట్,
1: పశుపతిగా మారు.
0: హీ విల్ బికమ్ గాడ్.
1: కనుక బుద్ధి అనగా ఏమిటి?
0: What do you mean by intellect?
1: Vichikshana jnanamuto kudinatundi.
0: It has got discrimination.
1: Idi manasuku atheetamainatundi.
0: It is beyond the mind.
1: Mottamadi deham.
0: The first one is body.
1: Daniki pai bhagamadi indriyamulu.
0: Above that sense.
1: Danikante pai bhagamadi manasu.
0: Over that mind.
1: Danikante pai bhagamadi buddhi.
0: Beyond that is intellect.
1: Idi pai bhagamadi atma.
0: Above the intellect is the self.
1: Atmaku ati samipamulo buddhi undatam cheta atma prabhavamu prakashamu buddhi paina padutuntadi.
0: As intellect is in close proximity of the self, it has got all the radiance and
1: reflection of the buddhi.
0: So intellect is beyond the mind.
1: Ee buddhi ni kontha varaku vicharana chesi,
0: inquiring the nature of intellect,
1: manavudu buddhiga bratakali.
0: Man should be intelligent and lead the life.
1: Appude nijamaina atma tattvam artham avutundi.
0: Then only the nature of self would be known.
1: Manavudu,
0: human being,
1: పుట్టింది మొదలుకొని తీర్చున్నంత వరకు కూడాను,
0: రైట్ ఫ్రమ్ బర్త్ టు డెత్,
1: కేవలము ఆహార నిద్ర నిమిత్తమై పాటుపడుతున్నాడు.
0: హీ స్ట్రగుల్స్ ఫర్ ఫుడ్ అండ్
1: ఈ విధంగా పాటుపడటం వల్ల తాను ఏమి సాధించినట్టు?
0: బై స్ట్రగులింగ్ సో వాట్ ఈస్ దట్ హీ అకంప్లిష్డ్?
1: నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దాది.

0: ఇతిగ యోచన చేయు మానవా. నిద్ర నుండి లేచి
1: రైట్ ఫ్రమ్ ద టైమ్ మోమెంట్ యు గెట్ అప్ ఫ్రమ్ బెడ్
0: నిద్ర పోయడి గాలి
1: అంటిల్ యు గో బ్యాక్ టు బెడ్
0: పొట్టకై హద్దును పద్దులేక
1: వితౌట్ ఎనీ లిమిటేషన్స్ యు స్ట్రగుల్ ఫర్ ఎ లివింగ్
0: జయమందగా జీయుచు జీవితము.
1: యు వేస్ట్ యువర్ లైఫ్
0: నీ విద్యల దారవోసి
1: యు స్పెండ్ యువర్ టైమ్
0: అరవింద గలాచ్చుని విస్మరించి
1: ఫర్గెటింగ్ గాడ్.
0: నీవి పెద్ద సుఖములు
1: వాట్ బిగ్ హ్యాపీనెస్ యూ హ్యావ్ గాట్.
0: ఇదిగా యోచన చేయు మానవా.
1: ఓ మ్యాన్ అండర్స్టాండ్ ఎంక్వైర్
0: ఓ మానవుడా.
1: ఓ మ్యాన్
0: నీవు ఏమి తిరిగి సాధించావు.
1: వాట్ ఈస్ ఇట్ దట్ యు హావ్ అకంప్లిష్డ్.
0: భగవంతుని విస్మరించి
1: ఫర్గెటింగ్ గాడ్
0: కేవలం జీవితం అనేటువంటి యొక్క భౌతికమైనటువంటి ఈ జీవితాన్ని విశ్వసించి
1: హ్యావింగ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్
0: సాధించావు.
1: వాట్ ఈస్ దట్ యు హావ్ అచీవ్డ్.
0: ఒక్కతూరి కన్నులు మూసుకుని విచారణ చేస్తే
1: ద మూమెంట్ యూ క్లోజ్ యువర్
0: సాధించినది ఒక్కటి లేదు.
1: నథింగ్ యూ హ్యావ్ అచీవ్డ్.
0: కానీ సాధించినది దుఃఖమే విచారమే.
1: వాట్ యూ హ్యావ్ అచీవ్డ్ ఈస్ వరీ అండ్ మిజరీ.
0: చదువుతున్నావు గ్రంథాలు.
1: You have studied books.
0: ఎన్నో గ్రంథాలు చదివావు.
1: You studied lots of
0: ఎందరి మహనీయులను దర్శించావు.
1: You have visited
0: many. ఎన్ని యాత్రలు చేశావు.
1: You have visited pilgrimage
0: centers. ఎన్ని సత్సంగములు ఆచరించావు.
1: You practiced many.
0: కానీ సాధించినది ఏమిటి.
1: What is it have you achieved?
0: పుస్తకములు పఠించితిని.
1: I studied books.
0: పూర్తిగా చూచితి సర్వశాస్త్రములు.
1: I have gone through thoroughly all the texts.
0: నిష్ఠులమైన విద్యలను నేర్చితినంచును.
1: Why do you pride yourself that you have earned all forms of education?
0: Nee hasta yugambu mochi
1: joining both of your hands.
0: Paramatmuni chintana cheyaleni.
1: If you do not think of God,
0: ee nishtulamaina jeevitamu
1: this life
0: paramatmuni chintana cheyaleni.
1: The life which does not think of God
0: నిష్ఠురమైన జీవితము
1: వేస్ట్ఫుల్ లైఫ్
0: నిష్ప్రయోజనము కాదే మానవా.
1: ఓ మ్యాన్ ఇస్ ఇట్ నాట్ ఏ వేస్ట్.
0: ఇదంతా నిష్ప్రయోజనం.
1: ఈజ్ ఆల్ యూస్లెస్.
0: ఏమి చదువు ఈ చదువు.
1: వాట్ ఈస్ దిస్ ఎడ్యుకేషన్.
0: ఏమి పూజలు ఈ పూజలు.
1: వాట్ కైండ్ ఆఫ్ వర్షిప్ ఇస్ దిస్.
0: ఏమి విశ్వాసం ఈ విశ్వాసం.
1: వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ ఇస్ దిస్.
0: దీని వల్ల కలిగినటువంటి ఫలితం ఏమిటి.
1: వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దిస్.
0: కానీ విచారణ చేస్తే
1: బట్ వెన్ యూ ఎంక్వైర్ నథింగ్ ఇస్ డిసైడెడ్.
0: అప్పటికప్పటికి ఆనందాన్ని అందించినప్పటికీ
1: దో ఇట్ కన్ఫర్స్ టెంపరీ జాయ్
0: కానీ సత్యమైనటువంటి యొక్క నిత్యమైనటువంటి యొక్క ఫలితము మనలో శూన్యమైపోతుంది.
1: ద రిజల్ట్ విచ్ ఇస్ పర్మనెంట్ ఇన్ ఆల్ ట్రూత్ దట్ వీ డోంట్ గెట్.
0: కనుక పన్నీకుడు మానసిక యొక్క వికారములు మనసుకు యొక్క ప్రభావములే.
1: దేర్ ఆల్ పర్వర్సిటీస్ ఆఫ్ ద మైండ్
0: అండ్ విచ్ చేస్తున్నాను.
1: వన్ ఈస్ డూయింగ్ ఏ జాబ్.
0: గొప్ప పదవిలో ఉంటున్నాను.
1: ఐ మీన్ హై పొజిషన్.
0: నేను అధికారిని.
1: ఐ మీన్ అథారిటీ.
0: ఇదే పెద్ద పాపం.
1: ఇట్ ఎ బిగ్ సిన్.
0: అధికారులు అనుకోవటమే పెద్ద పాపం.
1: ద ఫీలింగ్ దట్ యు ఆర్ అథారిటీ ఇస్ ఎ బిగ్ సిన్.
0: సర్వము దైవత్వముతో అనుభవించేటువంటిదని విశ్వసించినటువంటి
1: ఎట్ వన్ టైమ్ ఆదిశంకర్
0: దిగ్విజయ యాత్ర కలిపి
1: హీ ట్రావెల్డ్ విక్టోరియస్లీ.
0: పుణ్యక్షేత్రమైన కాశీ పట్టణాన్ని చేరుకున్నాడు.
1: హీ రీచ్డ్ ద గ్రేట్ పిల్గ్రిమ్ సెంటర్ బెనారస్.
0: కాశీ విశ్వనాథుని దర్శించాడు.
1: హీ సా ద డైటీ దేర్ కాశీ విశ్వనాథ్.
0: నమస్కరించి ప్రార్థన చేస్తున్నాడు.
1: హీ స్టార్టెడ్ ప్రేయింగ్.
0: ఏమని.
1: వాట్
0: భగవంతుడా.
1: ఓ గాడ్.
0: ఈశ్వరుడా.
1: ఓ ఈశ్వర.
0: నా పాపములను పరిహారం గావించుకునే నిమిత్తమై నేను ఇక్కడికి వచ్చాను.
1: ఐ హావ్ కమ్ హియర్ టు రెక్టిఫై ఆల్ ద సిన్స్ ఆల్ ద మిస్టేక్స్.
0: చాలా మంది శిష్యులు కూడాను ఆదిశంకరు సాక్షాత్ శంకర స్వరూపులు కదా. ఇతనేమిటి పాపం చేశాడు. పుట్టినను మొదలుకొని నిరంతరం శాస్త్రములు వేదములు ఉపనిషత్తులు ఇతిహాసములు ఇలాంటి ఆధ్యాత్మిక మార్గంలోనే తన జీవితాన్ని అంత్యము గావించుకున్నటువంటి ఈ శంకరులు చేసిన పాపమేమి.
1: Many disciples felt Adishankara is the very form of Lord Shiva. Right from birth he has been going through sincerely sacred texts.
0: Nenu moodu paapamu chesanu Shankara.
1: He said I committed three sins.
0: Aa moodu paapamunu pariharam gaavinchukodaniki vachanu.
1: I have come here to resolve and rectify the sins I have committed.
0: Modati paapam emiti.
1: What is the first sin?
0: Eto vacho divartante apraapya manasaha. O Shankara, భగవంతుడు మనస్సులకు వాక్కులకు అతీతమైన వాడని నాకు తెలుసుకున్నాను.
1: ఓ గాడ్ ఐ కుడ్ అండర్స్టాండ్ ద డివినిటీ ఇస్ బియాండ్ ద కాంప్రిహెన్షన్ ఆఫ్ మైండ్ అండ్ ఎక్స్ప్రెషన్ బై వర్డ్.
0: నేనే కానీ ఆచరణలో పెట్టలేకపోతున్నాను.
1: ఐ అండర్స్టూడ్ బట్ ఐ కుడ్ నాట్ ప్రాక్టీస్.
0: నిన్ను వర్ణించటం అసాధ్యం అనుకున్నాను.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిస్క్రైబ్ యు.
0: కానీ ఈస గిరీచ పరేశ నిరేశ భేష భూషేభో సాంబ సదాశివ శంభో శంకర శరణం నీతవ చరణయుగం. ఈస గిరీస నరేస పరేశ విలేసయ భూషణవో సాంబ సదాశివ శంభో శంకర శరణం నీతవ చరణయుగం అని నిన్ను వర్ణిస్తున్నాను. ఇది పాపం కాదా?
1: ఈజ్ నాట్ ఎ సిన్ శంకర? ఐ డిస్క్రైబ్ యూ ఇన్ వేరియస్ వేస్. ఈస నరేస పరేశ పరేశ గిరీస.